0: సర్కిల్.
1: బట్ స్పిరిచువల్ ఎడ్యుకేషన్ ఈజ్ ఫుల్ సర్కిల్.
0: ఎక్కడ ప్రారంభమైందో అక్కడికే పోయి నిలిచిపోతుంది.
1: ఇట్ ఎండ్స్ అట్ ఎ టైమ్ ప్లేస్ వేర్ ఇట్ హ్యాస్ బిగన్.
0: పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణమదచ్చతే పూర్ణశ్చ పూర్ణమాదాయ పూర్ణమేవశిషతే. అదే పూర్ణం, అదే సంపూర్ణం, అదే పవిత్రం.
1: This wholeness, this totality is completeness which is so sacred.
0: అలాంటి పూర్ణం లేదు. ఇప్పుడు సైన్స్ సి ఒక దగ్గర బయలుదేరుతుంది, ఇంకో దగ్గర నిలిచిపోతుంది.
1: సైన్స్ ఈజ్ ఇన్కంప్లీట్.
0: సి ఈజ్ సైన్స్.
1: సి ఈజ్ సైన్స్.
0: మధ్యలో పెద్ద గ్యాప్ అంతా ఉంటుండాలి.
1: దేర్ ఇస్ వైడ్ గ్యాప్ బిట్వీన్ ది టూ పాయింట్స్.
0: వైడ్ గ్యాప్ అంత పెద్ద లోయ, అందులో పడిపోతావు.
1: ఇట్ ఈస్ సో హాలో అండ్ డీప్ వ్యాలీ వేర్ యూ విల్ ఫాల్.
0: సైన్స్, సైన్స్ ఏమిటి?
1: వాట్ ఈస్ సైన్స్?
0: వాట్ ఈస్ దిస్? వాట్ ఈస్ దిస్? వాట్ ఈస్ దిస్ అని కోరుతుంది.
1: సైన్స్ గోస్ ఆన్ క్వశ్చనింగ్ యూ, వాట్ ఈస్ దిస్? వాట్ ఈస్ దిస్?
0: కానీ పూర్ణమైనటువంటి ఆధ్యాత్మిక సైన్స్ వాట్ ఈస్ దట్? వాట్ ఈస్ దట్ అంటుంది.
1: బట్ ది స్పిరిచువాలిటీ విచ్ ఇస్ హోల్ విల్ పుట్ దిస్ క్వశ్చన్, వాట్ ఈస్ దట్?
0: వాట్ ఈస్ దిస్ అనేటువంటిది దగ్గరది.
1: వాట్ ఈస్ దిస్ ఇస్ సో నియర్.
0: వాట్ ఈస్ దట్ అనేటువంటిది దూరంది.
1: దట్ ఈస్ ఫార్.
0: దూరంగా ఉండినప్పటికీ దిస్ అనేటువంటిది దాన్ని కోరుతుంటారు వీళ్ళు.
1: దో ఇట్ ఈస్ ఫార్, ఇట్ డిజైర్స్ దిస్.
0: దిస్ అనగా దగ్గరగా ఉండేటువంటిది.
1: దిస్ మీన్స్ సో నియర్.
0: ఫార్ అనగా దూరంగా ఉండేటువంటిది.
1: దాట్ మీన్స్ సో ఫార్.
0: నీ సెన్సెస్ కు దూరంగా ఉండేటువంటిది ఆధ్యాత్మికము.
1: స్పిరిచువాలిటీ ఇస్ దాట్ విచ్ ఇస్ ఫార్ అవే ఫ్రమ్ యువర్ సెన్సెస్.
0: సైన్స్ కు దగ్గరగా ఉండేటువంటిది నీ లౌకికము.
1: దిస్ వరల్డ్ ఈస్ సో నియర్ టు యువర్ సెన్సెస్.
0: కనుక ఈ సెన్సెస్ కు నియర్ గా ఉంటుండాలి.
1: ఇట్ సో క్లోజ్ టు సెన్సెస్.
0: నో డియర్.
1: సో నియర్ బట్ నాట్ డియర్.
0: దూరంగా ఉండేటువంటి దానిపై డియర్ గా ఉంటుంటుంది.
1: దట్ విచ్ ఇస్ ఎ డిస్టెన్స్ ఇస్ డియర్.
0: చిన్న ఉదాహరణ మీరే చూడండి.
1: ఎ స్మాల్ ఎగ్జాంపుల్ యూ కన్సిడర్.
0: మీరందరూ సాయిబాబాను చూడాలని వచ్చారు.
1: యు ఆల్ హావ్ కమ్ టు సీ భగవాన్.
0: జామియా, ఈస్ట్ ఆఫ్రికా, ఈస్ట్ ఆఫ్రికా ఇవంతా ఎంత దూరంగా ఉంటుందో చెప్పండి.
1: యు హావ్ కమ్ ఫ్రమ్ ఫార్ ఆఫ్ ల్యాండ్స్ లైక్ జాంబియా.
0: దూరంగా ఉంటుంటే మీ ప్రేమ కూడాను అంత అభివృద్ధి అయిపోయి రావాలా రావాలి రావాలని అంత ఆవేశన పడుతుంటారు.
1: దట్స్ ద రీజన్ వై దేర్ ఇస్ యర్నింగ్ డీప్ డిజైర్ టు గో ఓవర్ హియర్.
0: మీరు పక్కనే ఉన్నటువంటి గ్రామానికి వెళ్ళాలంటే ఈ విధమైనటువంటి ఆవేశం ఉండదు.
1: బట్ ఇఫ్ యూ గో టు ది విలేజెస్ అరౌండ్ యూ డోంట్ ఫైండ్ దట్ స్పిరిట్.
0: దగ్గరగా ఉండినటువంటి దానిపైన చాలా అయిష్టగా ఉంటుంది.
1: దాట్ విచ్ ఇస్ సో నియర్ ఇస్ నెగ్లెక్టెడ్.
0: జో ఫార్ అనేటువంటి దానిపైన ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంటుంటాయి.
1: యూ హ్యావ్ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆన్ దాట్ విచ్ ఇస్ ఫార్ ఆఫ్.
0: వాట్ ఈస్ దట్?
1: సో వాట్ ఈస్ దట్?
0: దట్ అనగా బియాండ్ సెన్సెస్.
1: దట్ మీన్స్ బియాండ్ సెన్సెస్.
0: బియాండ్ సెన్సెస్ ఏ నిజమైనటువంటి సైన్స్.
1: బియాండ్ సెన్సెస్ ఇస్ ట్రూ స్పిరిచువాలిటీ.
0: బిలో సెన్సెస్ ఇదంతా కూడా కేవలం డర్టీ ఇది.
1: సో బిలో సెన్సెస్ ఇస్ డర్టీ.
0: కనుక మనం బిలో సెన్సెస్ కు పోకూడదు.
1: వీ షుడ్ నాట్ యాక్ట్ బిలో సెన్సెస్.
0: బియాండ్ సెన్సెస్ కు పోవాలి.
1: వీ షుడ్ గో బియాండ్ సెన్సెస్.
0: అప్పుడే మనం పవిత్రంగా మనం జీవిస్తాము.
1: దెన్ వీ లీడ్ ఎ సేక్రెడ్ లైఫ్.
0: ఈనాటి విద్యార్థులందరూ కూడాను బిలో సెన్సెస్, సెన్సెస్ దగ్గరగా ఉంటున్నారు, సెన్సెస్ కు బానిసలైపోతున్నారు.
1: ద మోడర్న్ స్టూడెంట్స్ ఆర్ సో క్లోజ్ టు దేర్ సెన్సెస్ దే ఆర్ విక్టిమ్స్ అండ్ స్లేవ్స్ ఆఫ్ దేర్ సెన్సెస్.
0: వాళ్ళు ఇంద్రియాలకు లోబడిపోతున్నారు.
1: దే హావ్ బికమ్ సర్వెంట్స్ టు దేర్ సెన్సెస్.
0: కాదు,
1: ఇట్ ఇస్ నాట్ ప్రాపర్.
0: ఇంద్రియాలను తాము అధికంగా చేసుకోవాలి.
1: ఇన్ఫాక్ట్ యూ షుడ్ బి ద మాస్టర్ ఆఫ్ సెన్సెస్.
0: మాస్టర్ ఆఫ్ సెన్సెస్.
1: మాస్టర్ ఆఫ్ సెన్సెస్.
0: అట్టిది నిజమైన సంస్కృతి.
1: దట్ ఈస్ ద ట్రూ కల్చర్, సంస్కృతి.
0: ఈనాడు బియాండ్ సెన్సెస్ వరకు పోనక్కర్లేదు.
1: వీ డోంట్ నీడ్ గో దట్ ఫార్.
0: సెన్సెస్ చింతించకుండా ఉండటమే గొప్ప సైన్స్.
1: ఇట్ ఈస్ ఎనఫ్ ఇఫ్ యూ డోంట్ థింక్ ఆఫ్ దీస్ సెన్సెస్. ఇట్ ఈస్ ట్రూ.
0: ఈనాడు జీవితం అంతా తెల్లవారు లేచిన మొదలుకొని రాత్రి పరుండినంత వరకు సెన్సెస్ సెన్సెస్ సెన్సెస్.
1: టుడే వాట్ హ్యాపెన్స్ ఫ్రమ్ ద టైమ్ వీ గెట్అప్ ఫ్రమ్ ద బెడ్ అండ్ రిటైర్ వీ థింక్ ఆఫ్ సెన్సెస్ ఓన్లీ.
0: కాబట్టి అది చాలా డర్టీగా ఉంటుంటది.
1: అండ్ ఇట్స్ ఆల్ డర్టీ లైఫ్.
0: సెన్సెస్ కి మనం లోబడిపోకూడదు.
1: వీ షుడ్ నాట్ సబ్మిట్.
0: సెన్సెస్ మన సర్వెంట్స్.
1: సెన్సెస్ ఆర్ సర్వెంట్స్.
0: సర్వెంట్స్ కు నీవు బానిస కాకూడదు.
1: యూ షుడ్ నాట్ బి ఎ స్లేవ్ టు యువర్ సర్వెంట్స్.
0: నీవు మాస్టర్ గా ఉంటుంది, సెన్సెస్ నీకు బానిసలుగా ఉండాలి.
1: యూ షుడ్ బి ద మాస్టర్ అండ్ సెన్సెస్ షుడ్ బి యువర్ సర్వెంట్స్.
0: మీకు తెలుసు చాలా మందికి.
1: మెనీ ఆఫ్ యు నో.
0: రామాయణం లోపల
1: ఇన్ రామాయణ
0: కైక గొప్ప పట్టపురాణి.
1: కైక ఇస్ ఎ క్వీన్.
0: ఆమె కాశ్మీర్ దేశ రాజు యొక్క కుమార్తె.
1: షీఈస్ ద డాటర్ ఆఫ్ ద కింగ్ ఆఫ్ కాశ్మీర్.
0: గొప్ప బిరుదు పొందినటువంటిది ఆమె.
1: షీ హాస్ గాట్ వెరీ హై టైటిల్.
0: అన్ని విద్యల్లో కూడా ఆరితేరినటువంటిది.
1: షీఈస్ ఎక్స్పర్ట్ ఇన్ ఆల్ నాలెడ్జ్.
0: ఆమె క్వీన్.
1: షీఈస్ ద క్వీన్.
0: ఆమె వెంట వచ్చింది ఒక బానిస.
1: దేర్ షీ వాస్ ఫాలోడ్ బై
0: ఆమె మందర. మందర మందర
1: బై నేమ్ మందర.
0: ఈ మందర బానిసగా వచ్చింది.
1: మందర కేమ్ యాజ్
0: సర్వెంట్ గా వచ్చేసింది.
1: షీ కేమ్ దేర్ యాజ్ servant.
0: ఆ సర్వెంట్ ను మాస్టర్ గా చేసుకుంది ఈ కైక.
1: కైక మేడ్ హర్ సర్వెంట్ మంధర హర్ ఓన్ మాస్టర్.
0: కళాతురికి ఈమెనే ఆ సర్వెంట్ కు బారిస్ అయిపోయింది.
1: Therefore the queen became the servant of Mandhara.
0: కట్టె కడపడికి ఏమైపోయింది?
1: What happened at the end?
0: తన బానిసకే తాను సర్వెంట్ అయిపోతే కట్టె కడపడికి ఏం కత్తిపెట్టింది? చాలా హీన స్థితికి జారిపోయింది.
1: Because she has become a servant to her own servant, what happened at the end? She has ruined herself.
0: పదవిని కోల్పోయింది.
1: She lost her position.
0: కుమారుని క్రోధానికి గురి అయిపోయింది.
1: She had to submit herself to the anger of her son.
0: రామచంద్రుని పంపించింది.
1: She was responsible for Rama to go to exile.
0: సీతను చాలా ఏడిపించింది.
1: And she made Sita cry.
0: ఇంతటి దుర్గతికి పట్టినటువంటి ఆమె గతి ఏమైపోయింది కనబడికి?
1: వాట్ హ్యాపెన్ టు హర్ ప్లైట్ ఎట్ ద ఎండ్?
0: తన గతి కూడాను ఆ హింసలో మారిపోయింది.
1: ఇన్ ఫ్యాక్ట్ షీ టు గాట్ హర్ సెల్ఫ్ రూయిన్డ్ టోటల్.
0: సర్వెంట్స్ సర్వెంట్స్ గా పెట్టుకోవాలి, మాస్టర్ మాస్టర్ గానే ఉండాలి.
1: సో ఏ సర్వెంట్ షుడ్ బి ఏ సర్వెంట్, ఏ మాస్టర్ షుడ్ బి ఏ మాస్టర్.
0: కనుకనే మీ యొక్క గుణములంతా కూడా మాస్టర్ కాదు, అది సర్వెంట్స్.
1: సో ఆల్ అవర్ క్వాలిటీస్ దట్ వాట్ వి హావ్ టుడే, యు ఆర్ ది రియల్ మాస్టర్.
0: మాస్టర్ ది మైండ్, బి ఏ మాస్టర్ మైండ్.
1: మాస్టర్ ది మైండ్, బి ఏ మాస్టర్ మైండ్.
0: నీవు మాస్టర్ ది మైండ్ కావాలి.
1: యూ షుడ్ బి ఏ మాస్టర్ మైండ్.
0: అదే నిజమైనటువంటి యొక్క స్టూడెంట్స్ యొక్క లక్షణము.
1: దట్ ఈస్ ది ట్రూ క్వాలిటీ ఆఫ్ ఎ స్టూడెంట్.
0: అప్పుడే ఉన్నత విద్యను మనం ఇతరులు కూడా అభ్యసించవచ్చును.
1: దెన్ యూ కెన్ హ్యావ్ వెరీ హై ఎడ్యుకేషన్.
0: కానీ ఇంకా సమయం ఉంటే ఈ విద్యా విషయం లోపల ఎంతైనా మీకు బోధించవచ్చును.
1: భగవాన్ ఇస్ ప్రిపేర్ టు టీచ్ అస్ లాట్స్ ఆఫ్ థింగ్స్ ఆన్ ఎడ్యుకేషన్.
0: నా విద్యలు అన్ని కూడా చాలా సింపుల్ లైఫ్, హైయర్ స్టడీ.
1: భగవాన్ ఫిలాసఫీ ఎడ్యుకేషన్ వాంట్స్ అస్ టు లీడ్ ఎ సింపుల్ లైఫ్.
0: ఎప్పుడు కూడా థర్డ్ క్లాస్ కంటే ఎక్కువ పోలేదు.
1: భగవాన్ హ్యాస్ నాట్ క్రాస్డ్ ది థర్డ్ స్టాండర్డ్.
0: ఇది చదువు ముఖ్యము.
1: ఇస్ ఇట్ ఎడ్యుకేషన్?
0: సంస్కారం ముఖ్యము.
1: ఇట్ సంస్కార. కల్చర్ ఇస్ మోర్ ఇంపార్టెంట్.
0: సంస్కారం ఉంటే ఎంత దీన్నైనా పవిత్రం గావించుకోవచ్చు.
1: విత్ కల్చర్ ఆర్ సంస్కార యూ కెన్ డూ ఎనీథింగ్.
0: సంస్కారం అనగా పవిత్రం గావించేటువంటిదే సంస్కారము.
1: సంస్కారం మీన్స్ దాట్ విచ్ మేక్స్ సీక్రెట్.
0: చదువు అనగా పవిత్రమైన దాన్ని ప్రాచీనమైన దీనిగా మార్చుకుని అసహ్యమైన మార్గంలో ప్రవేశపెట్టడమే.
1: వేరే ది ఎడ్యుకేషన్ యూ జస్ట్ మేక్ రాంగ్ యూజ్ ఆఫ్ ఇట్ దో ఇట్ ఈస్ మోడర్న్.
0: కనుకనే మనము చెడ్డ మార్గంలో ప్రవేశించకూడదు.
1: సో వీ షుడ్ నెవర్ యూజ్ బ్యాడ్ వర్డ్స్.
0: సింపుల్ లైఫ్ అని చెప్పినని మనం కొన్ని విధమైనటువంటి అసహ్యమైన మార్గాల్లో ప్రవేశించరాదు.
1: వీ షుడ్ నెవర్ ప్రొసీడ్ అలాంగ్ ది డిస్గస్టెడ్ లైన్స్ ఆఫ్ లైఫ్.
0: ఈనాడు మీకు ట్రైనింగ్ ఇచ్చేటువంటి అంతా కూడా తమ పనులు తామే చేసుకోవాలి.
1: ఆల్ ది ట్రైనింగ్ గివెన్ టు యూ వాంట్స్ యూ టు డూ యువర్ ఓన్ వర్క్.
0: మీ దగ్గరలు మీరే కడుక్కోవాలి.
1: బెటర్ యూ డూ యువర్ ఓన్ జాబ్.
0: మీ గుడ్డలు మీరే ఉతుక్కోవాలి.
1: యూ షుడ్ వాష్ యువర్ క్లోత్స్.
0: మీ గుడ్డలు మీరే పరిశుద్ధంగా పెట్టుకోవాలి.
1: యూ షుడ్ మెయింటైన్ దెమ్ క్లీన్.
0: ఇది విద్యార్థి యొక్క నిజమైన కర్తవ్యం.
1: దిస్ ది డ్యూటీ ఆఫ్ ఎ స్టూడెంట్.
0: నీ బట్టలు ఇంకొకరు ఉతకడానికి ఇవ్వకూడదు.
1: యూ షుడ్ నాట్ ఆస్క్ సమ్వన్ టు వాష్ యువర్ క్లోత్స్.
0: ఈ విధంగా ఉండినప్పుడే తమ పనులు తాను చూసుకుంటుంటే ఇంతకంటే గొప్పగా విద్య ఏం కావాలి?
1: ఇఫ్ యూ డూ యువర్ డ్యూటీ, వాట్ మోర్ ఈస్ నీడెడ్ అవుట్ ఆఫ్ దిస్ ఎడ్యుకేషన్?
0: డ్యూటీని ఇంకొకరు తలపైన పడేయకూడదు.
1: యూ షుడ్ నాట్ ఆస్క్ వన్ టు డూ యువర్ డ్యూటీ.
0: కనుకనే మన డ్యూటీని మనం చేయాలి.
1: ఐ షుడ్ డూ మై డ్యూటీ, దట్ షుడ్ బి యువర్ యాటిట్యూడ్.
0: కనుక ఈ విధంగా ఇంకొకరి బాధ పెట్టుకోకుండా సింపుల్ లైఫ్ ని మనం గడిపించాలి.
1: యూ షుడ్ నాట్ హర్ట్ ఎనీబడి అండ్ లీడ్ ఎ సింపుల్ లైఫ్.
0: సింపుల్ లైఫ్, హైయర్ స్టడీ.
1: సింపుల్ లైఫ్ అండ్ హై థింకింగ్, హై స్టడీ.
0: ఆ విధమైనటువంటి జీవితాన్ని మీరు గడుపుతూ రావాలని కనుక
1: దట్ సార్ట్ ఆఫ్ ఎ లైఫ్ యూ షుడ్ లీడ్.
0: ఆ స్కూల్స్ లోపల వారి వారి పనులు వారే చేసుకుంటూ రావాలి.
1: భగవాన్ వాంట్స్ టు సీ ఇట్ దట్ ఈచ్ వన్ డస్ హిస్ జాబ్.
0: స్థానం ఉంది కానీ వారు ఉండేటువంటి ఒక ప్రదేశం నందు కానీ వాళ్ళ పరిశుద్ధమైనటువంటి ఒక బుక్కులు పెట్టుకునేటువంటి స్థానం నందు కానీ అంత పరిశుద్ధంగా ఉండాలి.
1: ద ప్లేసెస్ వేర్ దే స్టే అండ్ ద షెల్వ్స్ వేర్ దే కీప్ దే బుక్స్ షుడ్ బి క్లీన్.
0: వీళ్ళకి వేరే ప్రత్యేకమైనటువంటి ఒక మాస్టర్ రాకూడదు, సర్వెంట్ రాకూడదు.
1: యూ షుడ్ నాట్ ఎంప్లాయ్ ఎ సర్వెంట్ టు లుక్ ఆఫ్టర్ దీస్ థింగ్స్.
0: మీ తల్లిదండ్రులు మిమ్మల్ని ఎంతో అవస్థ పెట్టి చాలా కష్టంగా నానబడి మీకు డబ్బులు ఇచ్చారు, చదివిస్తున్నారు.
1: ఇన్ ఫ్యాక్ట్ పేరెంట్స్ హావ్ బీన్ ఎడ్యుకేటింగ్ యూ, టాయిలింగ్ హార్డ్ డే అండ్ నైట్.
0: ఇంతే కాకుండా మీకు సర్వెంట్ కూడా ఎక్కడికి పంపాలనా?
1: Can, should they fund to maintain your servant also?
0: అది మంచిది కాదు.
1: ఇట్స్ నాట్ గుడ్.
0: నేను అప్పుడప్పుడు తమాషకు చెప్తుంటాను.
1: భగవాన్ టెల్స్ నౌ అండ్ దెన్
0: కొన్న కూర బేడా.
1: ఆఫ్టర్ ఆల్ ది గ్రీన్ వెజిటబుల్ యూ పర్చేస్ ఇస్ సో చీప్ టు ఎన్ఎస్.
0: కూలియా పావలా.
1: వేరెస్ యూ ఎంప్లాయ్ ఎ లేబర్ పేయింగ్ మోర్ మనీ దాన్ ఇట్స్ కాస్ట్.
0: కొన్న కూర కంటే కూలి ఎక్కువ నిచ్చుకుంటావా?
1: ద లేబర్ చార్జెస్ ఇస్ మోర్ దాన్ ది వెజిటబుల్స్.
0: అలాంటి దీనికి మనం వేస్ట్ చేయకూడదు.
1: వీ షుడ్ నాట్ వేస్ట్ మనీ.
0: మిస్యూజ్ ఆఫ్ మనీ ఈజ్ ఈవిల్.
1: మిస్యూజ్ ఆఫ్ మనీ ఈజ్ ఈవిల్.
0: అదే నీవు పవిత్రంగా ఉపయోగపెట్టుకోవాలి డబ్బును.
1: యూ షుడ్ మేక్ యూజ్ ఆఫ్ మనీ ఇన్ ది కరెక్ట్ సెన్స్.
0: తల్లిదండ్రులు దాని రక్తాన్ని ధారపోసి సంపాదిస్తున్నారు.
1: పేరెంట్స్ షెడ్ దేర్ బ్లడ్ అండ్ స్పెండ్ మనీ టు ఎడ్యుకేషన్.
0: ఒక్కొక్క దుడ్డు కూడాను బ్లడ్ డ్రాప్ గా చూసుకోవాలి.
1: కన్సిడర్ దుడ్డు మనీ యాజ్ బ్లడ్.
0: ఈ విధంగా డబ్బును తక్కువగా ఖర్చు పెట్టుకుని ఉన్నతమైన విద్యను అభ్యసించండి.
1: స్పెండ్ లెస్ మనీ అండ్ అక్వైర్ హై నాలెడ్జ్.
0: ఈనాడు ఏదైనా కొంత ఒక తరగతి పాస్ అయినామంటే ఫారిన్ పోవాలా?
1: టుడే వాట్ హ్యాపెన్స్ ఇస్ ద మూమెంట్ దే గెట్ త్రూ ది ఎగ్జామినేషన్ దే వాంట్ టు గో అబ్రాడ్.
0: ఎంత డబ్బు ఖర్చు కావాలి?
1: దే షుడ్ స్పెండ్ లాట్ ఆఫ్ మనీ.
0: అంత ఖర్చు పెట్టేసి అక్కడ పోయి వచ్చి చేసేది ఏమి ఉండాలి?
1: హావింగ్ గాన్ దేర్ వాట్ డు యూ డు?
0: అక్కడ ఏ మాత్రమూ చదవటం లేదు.
1: దే ఆర్ నాట్ స్టడీయింగ్ దేర్.
0: అక్కడ పోయి ఏ చిన్న పని చేసినా కానీ ఎవరు చూసేవారు ఉండరు.
1: నో బడి విల్ అబ్జర్వ్ యూ వాట్ ఎవర్ యూ డూ దేర్.
0: అక్కడ డబ్బు అయిపోతే ప్లేట్ కడిగి డబ్బును సంపాదించుకుంటారు.
1: ద మూమెంట్ దే డోంట్ హ్యావ్ మనీ దే సర్వ్ యాజ్ డిష్ వాషర్స్.
0: కాదు, ఎక్కడికైనా అక్కడ పోయి ప్లేట్లు కడిగే బదులు నీ దేశంలో నీ ఇంటిలో నీ ప్లేట్ కడుగో.
1: ఇన్స్టెడ్ ఆఫ్ వాషింగ్ ద డిషెస్ అవుట్ సైడ్ బెటర్ యూ వాష్ యువర్ ఓన్ డిషెస్ హియర్ అట్ హోమ్.
0: నీ ఓన్ హౌస్ లో నీ ప్లేట్ చేయి.
1: యూ వర్క్ ఇన్ యువర్ ఓన్ హౌస్.
0: ఓన్ హౌస్ లో మనం చేయకూడదు, బయటికి పోయి వాళ్ళ ప్లేట్ కడుగుతుంటాం.
1: వేర్ యూ డోంట్ వర్క్ అట్ హోమ్ బట్ వేర్ యూ వాష్.
0: నిజమైన అనుకోకూడదు, మన ఇంటిలోనే మనం పనిచేయాలి.
1: వీ షుడ్ వర్క్ అట్ హోమ్.
0: మన ఇంటిని మనం ఊడ్చుకోవాలి.
1: వీ హ్యావ్ టు స్వీప్.
0: తల్లిదండ్రులకు తగినటువంటి సహాయం చేయాలి.
1: వీ షుడ్ హెల్ప్ అవర్ పేరెంట్స్.
0: తల్లి వంగలేనటువంటి పరిస్థితి లోపల ఇల్లు శుభ్రం చేస్తుంటది.
1: అండ్ మదర్ క్లీన్స్ అండ్ స్వీప్స్.
0: అలాంటి పరిస్థితి లోపల అమ్మ నువ్వు కూర్చో నేను ఊడుస్తానని తీసుకుంటే తల్లికి ఎంత ఆనందం ఇస్తుంది.
1: అట్ దట్ టైమ్ ఇఫ్ యూ సే మదర్ టేక్ రెస్ట్ ఐ విల్ స్వీప్ అండ్ హెల్ప్ యూ షీ విల్ బి సో హ్యాపీ.
0: అయ్యో నాకు ఇలాంటి కుమారుడు పుట్టాడు కదా అని ఎంతో ఆనందిస్తుంది.
1: షీ విల్ బి సో హ్యాపీ బికాస్ ఆఫ్ ద సన్.
0: కనుక నేను తల్లిదండ్రులకు తగినటువంటి ఆనందాన్ని గృహంలో అందించాలి.
1: యూ షుడ్ మేక్ యువర్ పేరెంట్స్ వెరీ హ్యాపీ.
0: స్కూల్లో ఉన్నటువంటి టీచర్స్ కు వాళ్ళకి తగినటువంటి ప్రోత్సాహాన్ని అందించాలి.
1: యూ షుడ్ ఆల్సో కీప్ యువర్ టీచర్స్ ఇన్ గుడ్ స్పిరిట్స్.
0: వాళ్లకు ఒక సేవకులుగా ఉండాలి.
1: యూ షుడ్ ఆల్సో సర్వ్.
0: అప్పుడే నీ యొక్క విద్యను చక్కగా అభ్యసించడానికి వీలవుతుంది.
1: దెన్ ఓన్లీ ఇట్ ఇస్ పాసిబుల్ టు లెర్న్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: విద్య అనగా వినయంతో కూడినటువంటి దాని విజయం మీరు చక్కగా గుర్తించండి.
1: అండర్స్టాండ్ దట్ హ్యూమిలిటీ ఈజ్ ఎ నెసెసిటీ ఫర్ ఆల్ ది ఎడ్యుకేటెడ్ పీపుల్.
0: ఈ విధంగా ఉండినప్పుడే మనం ఆదర్శవంతమైనటువంటి విద్యార్థులుగా తయారైపోయి దేశాన్ని ఎంతైనా కూడా కాపాడడానికి వీలవుతుంది.
1: దెన్ ఓన్లీ వీ కెన్ బి ఐడియల్ స్టూడెంట్స్ అండ్ ప్రొటెక్ట్ సేఫ్ గార్డ్ అవర్ కంట్రీ.
0: ఎక్కడే కానీ వైలెన్స్ జరుగుతుంటుంటుంది దాంట్లో మీరు ప్రవేశించకండి.
1: దెర్ మే బి వైలెన్స్ సమ్వేర్, డోంట్ గెట్ ఇన్ టు ఇట్.
0: అక్కడ పోతే మీకు అనేక దెబ్బలు తగులుతాయి.
1: ఇఫ్ యూ గో దేర్ వేర్ దేర్ ఇస్ వైలెన్స్ యూ మే బి డెడ్.
0: ప్రవేశించకండి.
1: డోంట్ గెట్ ఇన్ ఎనీవేర్ ఇన్ ద విసినిటీ.
0: అలాంటి వైలెన్స్ ఏమైనా వస్తుంటే సాధ్యమైనంత వరకు అరికట్టడానికి ప్రయత్నించండి.
1: వేర్ దేర్ ఇస్ వైలెన్స్ ట్రై టు పాసిఫై ద సిచ్యువేషన్.
0: ఈ విధమైనటువంటి అల్లర్లకు జిల్లర్లకు మీరు ప్రవేశించకుండా శాంతిని ప్రవేశించడానికి, శాంతిని అభివృద్ధిపరచడానికి తగిన కృషి చేయండి.
1: బీ పీస్ఫుల్ ఆల్వేస్. డోంట్ గెట్ యువర్ సెల్ఫ్ ఇన్ ఎనీ ఎడ్యుకేషన్స్ రెస్ట్లెస్నెస్ ఆర్ డిస్టర్బెన్సెస్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీరు ఎంతో గుణవంతులే.
1: యూఆర్ వర్చువస్.
0: ఎంతో బలవంతులే.
1: యూఆర్ స్ట్రాంగ్ ఎనఫ్.
0: కానీ దానికి తగినటువంటి గుణము లేకుండా పోతే ప్రయోజనం ఏంటి?
1: ఇఫ్ యూ డోంట్ హ్యావ్ దట్ అప్రోప్రియేట్ క్యారెక్టర్ వాట్ ఫర్ ఆల్ దిస్ ఫిజికల్ స్ట్రెంగ్త్.
0: దానికి తగినటువంటి క్యారెక్టర్ పెంచుకోవాలి.
1: యూ షుడ్ హ్యావ్ గుడ్ క్యారెక్టర్ ఆల్సో.
0: ఈనాడు విద్యార్థులు,
1: స్టూడెంట్స్,
0: చెలిమి, బలిమి, కలిమి మూడింటిని పోషించుకోవడానికి చూస్తున్నారు.
1: స్టూడెంట్స్ హ్యావ్ దీస్ త్రీ, చెలిమి ఫ్రెండ్షిప్, కలిమి ద వెల్త్ అండ్ బలిమి ద స్ట్రెంగ్త్.
0: ఈ మూడు ఉంటుంది ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఫర్ ఆల్ దీస్?
0: గుణమే లేకపోతే ఇవంతా నిరుపయోగం.
1: వితౌట్ గుణ క్యారెక్టర్ దీస్ త్రీ ఆర్ యూస్లెస్.
0: కలిమి ఉండాలి.
1: యూ షుడ్ హ్యావ్ వెల్త్, కలిమి.
0: అయితే చెలిమి స్నేహాలు కూడా ఉండాలి.
1: యూ షుడ్ హ్యావ్ ఫ్రెండ్షిప్, చెలిమి.
0: దాన్ని చెడగొట్టుకునేటువంటి స్నేహంగా ఉండకూడదు.
1: నాట్ బ్యాడ్ ఫ్రెండ్షిప్.
0: దాన్ని బలము, దాన్ని కాపాడుకునే బలాన్ని కూడా సంపాదించుకోవాలి.
1: యూ షుడ్ హ్యావ్ స్ట్రెంగ్త్, బలిమి టు ప్రొటెక్ట్ టు మెయింటైన్ గుడ్ ఫ్రెండ్షిప్.
0: కనుకనే ఆ విధంగా మీరు అభివృద్ది అయిపోయి మీరంతా ఆదర్శవంతమైనటువంటి ఒక విద్యార్థులుగా తయారైపోయి లోకానికి సత్యసాయి విద్యలను చక్కగా ప్రబోధ చేస్తూ దీనికి ఆదర్శవంతమైనటువంటి ఒక గౌరవాన్ని మీరు సాధించాలి.
1: భగవాన్ వాంట్స్ యూ టు అక్వైర్ దట్ ఐడియల్ నాలెడ్జ్, ఐడియల్ ఎడ్యుకేషన్, lead an ideal life in true befitting way of Satya Sai philosophy of education.
2: You are listening to excerpts from a divine discourse delivered by Bhagwan Baba on 20th November 2002 in Prashanti Nilayam. Bhagwan spoke of the simple but virtuous life of villagers, which remains untainted by modern education. Baba explained that many people living in the cities are losing their noble qualities owing to the influence of modern education. He gave an example to show that true education must get reflected in one's behavior as soft and sweet speech and virtuous actions. Thank you. Sai Ram.

0: It's only the foolish one who thinks of this world, while the intelligent person will think of God. While the one who thinks of the world becomes worldly, while who thinks of God becomes divine. Listen to this valiant son of Bharat.
1: Premaswarupulara.
0: Embodiments of love.
1: Manavudu. Tana swayamga satchit ananda swarupudai undinappatikini. Atti satyanni gurtinchukone leka satchidananda nimittamai bahya prapanchamunandu prakrutamaina ee yokka jagattunandu bhautikamainatuvanti ee yokka prakrutiyandu satchit anandaniki anveshana salaputunnadu.
0: Man by himself, though the form of that being, awareness and bliss, but yet he is in search of these three in the outer world.
1: దీనికి కారణం ఏమిటి?
0: What's the reason behind it?
1: తన యొక్క తత్వము తాను గుర్తించుకుని లేక విశ్వమే విష్ణువుగా భావించుకుని విశ్వతత్వమునే నిరంతరము చింతిస్తూ స్మరిస్తూ భావిస్తూ అనుభవిస్తూ ఆనందిస్తూ తన యొక్క స్వరూపాన్ని తాను విస్మరిస్తున్నాడు.
0: The reason is that he thinks of the world alone. He thinks of the world with all worldly feelings, worldly thoughts and experiences and enjoys himself.
1: Vishwani visvasinchitam, Vishnu vismarinchitam, ee ajnaname annintiki nee moolakaranam.
0: This is this absolute ignorance of forgetting the God and totally relying on the world is the cause for all this.
1: Mukhyamuga tane vishnu swarupudai undi kudanu తన తత్వాన్ని ప్రాకృతమైనటువంటి యొక్క జగత్తునందు విశ్వసించటము ఇది మరింత అమాయకత్వం.
0: ఇట్స్ మచ్ మోర్ మ్యాటర్ ఆఫ్ ఇగ్నోరెన్స్ అండ్ ఇన్నోసెన్స్ దట్ హీ బీయింగ్ ద డివైన్ హింసెల్ఫ్ బట్ హీ ఐడెంటిఫైస్ హింసెల్ఫ్ విత్ ద వరల్డ్.
1: ఇలాంటి అజ్ఞానము అవివేకము రెండింటి యొక్క ఏకత్వం చేతనే మానవత్వాన్ని కూడాను విస్మరిస్తున్నాడు మానవుడు.
0: ఇట్ ఇస్ అవుట్ ఆఫ్ దిస్ కాంబినేషన్ ఆఫ్ ఇగ్నోరెన్స్ అండ్ ఫూలిష్నెస్ హీ హాస్ లాస్ట్ హిస్ హ్యూమన్ వాల్యూ.
1: సచ్చిత్ ఆనందం అనేటువంటిది తన స్వభావమే, తన స్వరూపమే.
0: ఇన్ ఫ్యాక్ట్ హీ ఇస్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ బీయింగ్ అవేర్నెస్ అండ్ బ్లెస్.
1: బియ్యమును పొట్టు కప్పినట్టుగా నీటిని పాచి కప్పినట్టుగా సూర్యుణ్ణి మేఘమును కప్పినట్టుగా సచ్చిత్ ఆనందమును అజ్ఞానం కప్పి ఉంచింది.
0: జస్ట్ యాజ్ ది హస్క్ కవర్స్ ద రైస్, జస్ట్ యాజ్ ద మాస్ కవర్స్ వాటర్, జస్ట్ యాజ్ ది క్లౌడ్ కవర్స్ ద వెరీ సన్ అండ్ లైట్, ఇట్ ఇస్ ఇగ్నోరెన్స్ దట్ కవర్స్ ది ఇన్నేట్ డివినిటీ.
1: అయితే ఈ అజ్ఞానం కూడాను ఎక్కడి నుంచి ఆవిర్భవించింది?
0: హౌఎవర్ దిస్ ఇగ్నోరెన్స్ వేర్ ఫ్రమ్ హ్యాజ్ ఇట్ కమ్?
1: నీటిని కప్పినటువంటి నాచు నీటి నుండియే పుట్టింది.
0: ద మాస్ దట్ కవర్స్ ద వాటర్ ఇస్ బోర్న్ అవుట్ ఆఫ్ వాటర్.
1: సూర్యుని కప్పినటువంటి మేఘములు సూర్యుని వల్లనే ఉద్భవించాయి.
0: ద క్లౌడ్ దట్ కవర్స్ సన్ ఇస్ బోర్న్ అవుట్ ఆఫ్ సన్ అలోన్.
1: కానీ పొట్టును తీసినప్పుడే బియ్యం మనకు సాక్షాత్కరిస్తుంది.
0: వెన్ యూ రిమూవ్ ద హస్క్ యూ విల్ గెట్ ద గ్రెయిన్ ప్యాడీ.
1: పాచిని పక్కకు నెట్టినప్పుడే నీరు మనకు కనిపిస్తుంది.
0: వెన్ వన్స్ యూ రిమూవ్ ద మాస్ యూ విల్ ఫైండ్ ద వాటర్.
1: మేఘమును కదిలిపోగానే సూర్యుడు స్వప్రకాశుడై ప్రకాశిస్తూ ఉంటాడు.
0: As clouds pass off, you will find the brilliant sun.
1: కనుక మానవునికి కప్పినటువంటి అజ్ఞానం అనేటువంటిదే తన యొక్క సచ్చిత్ ఆనంద స్వరూపాన్ని తెలుసుకోలేకుండా చేస్తుంది.
0: And therefore, it is this cloud of ignorance that covers the real nature of man, which is being awareness and bliss.
1: ఈ అజ్ఞానం అనగా ఏమిటి?
0: What do you mean by this ignorance?
1: జ్ఞానం యొక్క అభావమే అజ్ఞానం.
0: It is just the counter thought that is taught.
1: అజ్ఞానం వేరు జ్ఞానం వేరు కాదు.
0: In fact, ignorance and wisdom are not separate.
1: Action, reaction, sound and resound.
0: Their action and reaction, sound and resound.
1: జ్ఞానమే లేకుండినా అజ్ఞానమే లేదు.
0: When there's no wisdom, there's no ignorance in fact.
1: జ్ఞానం ఉండటం చేతనే అజ్ఞానం కూడాను పక్కన షాడో వలే ఉంటుండాలి.
0: Because of wisdom, you find ignorance following it like a shadow.
1: కనుకనే మనం షాడోను మాత్రమే అనుసరిస్తున్నాము కానీ సత్యమైనటువంటి యొక్క స్వరూపాన్ని మనం అనుసరించటం లేదు.
0: But we are following the shadow, but we are not following the form of the truth.
1: ఈ అజ్ఞానం అనేటువంటిది ప్రతి మానవునికి నీ ముందంజ వేస్తూ తనకంటే అధికంగా తాను ముందు ప్రయాణం చేస్తుంటాది.
0: In fact, it is this ignorance, the shadow, that goes forth, proceeds ahead of all of us.
1: పిల్లలకు చక్కని సులభమైనటువంటి ఒక ఉపమానము.
0: A very good example so as to be easily understood by all.
1: సూర్యోదయం అయింది.
0: Its sun has already
1: risen. నీవు సూర్యుని వైపున దృష్టి తిప్పినప్పుడు,
0: when you look towards the direction of the sun,
1: నీ యొక్క ప్రతిబింబం నీకు కనిపించదు.
0: You don't see your own reflection.
1: నీవు ముందు, ప్రతిబింబం వెనుక వస్తుంటాది.
0: You will be in the front and the shadow will be behind.
1: కాని సూర్యునికి విరుద్ధంగా నీవు ముఖం తిప్పి పశ్చిమ వైపున నీవు ప్రయాణం చేస్తుంటే నీ షాడో నీకంటే ముందుగానే బయలుదేరిపోతుంటాడు.
0: ఆన్ ద అదర్ హ్యాండ్, ఇఫ్ యూ వాక్ ఆపోజిట్ ద డైరెక్షన్ ఆఫ్ సన్ లైట్ టువర్డ్ ద వెస్ట్, యువర్ షాడో విల్ బీ ఇన్ ద ఫ్రంట్.
1: దానిని వెనక వేయాలని నీవు ఎంత పరిగెత్తినప్పటికీ అది నీకంటే ముందుగా పరిగెత్తుంటాడు.
0: By all effort, you cannot brush it aside and put it behind. It runs forward.
1: జోడు ముందరండి ఓడి ఓగువాగా. మనం ఎంత పరిగెత్తాలనుకున్నప్పటికీ మనకంటే ముందుగా మన జోడు పరిగెత్తుంటాది.
0: Though we want to run fast, it's only our slipper that goes forth first.
1: ఈ జోడు పరిగెత్తడానికి కారణం ఏమిటి?
0: What is the reason behind it?
1: కాలితో సంబంధం ఉంది కాబట్టి జోడు పరిగెత్తుండాలి. కాలి నుంచి వదిలిపోతే జోడు పరిగెత్తడానికి వీలు కాదు.
0: Because of the association with the feet, it the slippers go front or else they don't move at all.
1: అదే విధంగానే
0: likewise
1: మనం భగవంతుని వైపున సచ్చిత్ ఆనంద స్వరూపుని వైపున మనము దృష్టిని తిప్పినప్పుడు మనకి అజ్ఞానం అనేటువంటిది వెనుకబడిపోతుంది.
0: Likewise
1: కనిపించనే కనిపించదు.
0: Likewise, when we look to God, who is awareness, bliss, naturally, the ignorance will fall behind. దైవమును
1: విస్మరించి జగత్తు వైపున తిరిగి ప్రయాణం సల్పుకుంటూ చేతనే అజ్ఞానం అనేటువంటిది తనకంటే ముందుగానే పరిగెత్తుంటారు.
0: Today man has forgotten God and he just walks towards the world and therefore is deluded by ignorance.
1: కనుకని ఉపనిషత్తులు ఉత్తిష్టత జాగ్రత్త ప్రాప్య వరాన్ని బోధతాని. ఓ మానవుడా, అజ్ఞానమనే నిద్రలో నీ ఉంటున్నావు.
0: ఓ మ్యాన్, యు ఆర్ ఫాస్ట్ అస్లీప్ ఇన్ ఇగ్నోరెన్స్.
1: నీవు ఎటువైపు నీవు ప్రయాణం చేస్తున్నావో నీకే తెలియటం లేదు.
0: యూ డోంట్ నో ఇన్ విచ్ డైరెక్షన్ యువర్ ట్రావెలింగ్.
1: దేనిని నీవు విశ్వసిస్తున్నావో నీకు అర్థం కావటం లేదు.
0: యూ డోంట్ అండర్స్టాండ్ వాట్ యు బిలీవ్ ఇన్.
1: అసత్యాన్ని విశ్వసిస్తున్నావు, సత్యాన్ని విస్మరిస్తున్నావు.
0: యు హావ్ గాట్ ఫుల్ ఫెయిత్ ఇన్ ఫాల్స్హుడ్ వేర్ యాజ్ యూ డోంట్ బిలీవ్ ది ట్రూత్.
1: ఒకడు నిద్రలో కలలుగంటున్నాడు.
0: వన్ వైల్ ఇన్ స్లీప్ డ్రీమ్డ్.
1: కానీ ఆ కలలు కంటున్న సమయం నందు అదే సత్యమని భావిస్తుంటాడు.
0: దేర్ ఇన్ ద డ్రీమ్ హీ కన్సిడర్ ది ఎక్స్పీరియన్స్ ట్రూ.
1: ఒక ప్రెసిడెంట్ కు కల వచ్చింది.
0: ఎ ప్రెసిడెంట్ డ్రీమ్డ్.
1: లేక ఒక ప్రైమ్ మినిస్టర్ కు ఒక కల వచ్చింది.
0: ఆర్ ఎ ప్రైమ్ మినిస్టర్ డ్రీమ్డ్.
1: ఆ కలలో ఏదో తనకు అర్థం కానిటువంటివన్నీ కనిపించినాయి.
0: There he saw many of the meaningless things.
1: కాని ఆ ప్రెసిడెంట్ కాని ప్రైమ్ మినిస్టర్ కాని స్వప్నంలో నేను ప్రెసిడెంట్ను, నేను ప్రైమ్ మినిస్టర్ను, నేను రాజభవన్లో ఉంటున్నాను అనేటువంటిది తెలియదు అతనికి.
0: But there in a dream, the president does not know that he is the president, nor the prime minister.
1: ఆ స్వప్నములో ఉండినంత వరకు కూడాను తానేదో షాపింగ్ చేస్తూ ఉండినట్టుగా, తానెక్కడో అరణ్యంలో సంచరిస్తున్నట్టుగా కల వచ్చింది.
0: There in the dream, he dreamed that as if he was doing some shopping or in a forest.
1: విశ్వసిస్తున్నాడు మానవుడు.
0: Man considers true.
1: మెలకువ రాగానే నేను ప్రెసిడెంట్ను, నేను ప్రైమ్ మినిస్టర్ను, ఇది రాజభవనము అనేటువంటి సత్యము అతనికి గుర్తింపచేస్తుంది.
0: ద మూమెంట్ హీస్ అవేక్ హీ విల్ నో దట్ హీస్ ద ప్రెసిడెంట్, దట్ ఇస్ ద ప్యాలెస్ వేర్ హీ ఇస్.
1: కనుకనే మీరు సచ్చిత్ ఆనందం అనేటువంటి ప్రెసిడెంట్ మీరు.
0: సో దేర్ ఫోర్ యు ఆర్ ద ప్రెసిడెంట్, నేమ్లీ
1: సచ్చిత్ ఆనందం అనేటువంటి ప్రైమ్ మినిస్టర్స్ మీరు.
0: యు ఆర్ ది ప్రైమ్ మినిస్టర్స్ ఆఫ్ సచ్చిదానంద.
1: అన్నింటికి దేశమునికే అధిపతి అయినటువంటి వారు మీరు.
0: యు ఆర్ ది హెడ్ ఆఫ్ ది సెంట్రల్.
1: కానీ అజ్ఞానం అనేటువంటి నిద్రలో మీరు స్వప్నం కంటుంటే చేతనే ఈ జగత్ అనేటువంటిది మీకు కనిపిస్తుంటారు.
0: బికాస్ యు ఆర్ ఇన్ ద స్లీప్
1: నేను ఈ జగత్తులో ఒక సమాజం యొక్క వ్యక్తిని అని భావిస్తున్నావు.
0: యు కన్సిడర్ యువర్ సెల్ఫ్ ఎస్ ఎన్ ఇండివిజువల్ ఇన్ సొసైటీ.
1: ఇది అంతా ఇక్కడ నువ్వు స్వప్నమే.
0: దిస్ ఈస్ ఆల్ ఎ డ్రీమ్.
1: ఇది ఏ అజ్ఞానం.
0: దిస్ ఈస్ ఇగ్నోరెన్స్.
1: ఇట్టి అజ్ఞానాన్ని మనం దూరం చేసుకోవాలంటే జ్ఞానాన్ని మనం పొందాలి.
0: ఇన్ ఆర్డర్ టు గివ్ అప్ దిస్ ఇగ్నోరెన్స్ వన్ షుడ్ ఎక్వైర్
1: జ్ఞానం. అంటే ఏంటి?
0: వాట్ డు యు మీన్ బై విజ్డమ్?
1: అద్వైత దర్శనం జ్ఞానం.
0: The vision of non-dualism is wisdom.
1: Aneka mandi manavulu bhagavantunni aashistuntaru.
0: Many people want God.
1: Bhagavantunni aaradhistuntaru.
0: They worship God.
1: Bhagavantunni chintistuntaru.
0: They think of God.
1: Inta matram cheta bhagavantudu manaku labhyam kaadu ani gurtinchalekapothunnaru.
0: They don't recognize the fact. Merely by this they don't attain God.
1: నీవు చింతించినంత వరకు నీవు వేరు, భగవంతుడు వేరు.
0: సో లాంగ్ యూ థింక్ ఆఫ్ గాడ్, యూఆర్ డిఫరెంట్ ఫ్రమ్ గాడ్.
1: భగవంతుడిని నీవు ఆశించినంత వరకు భగవంతుడు వేరు, నీవు వేరు.
0: సో లాంగ్ యూ వాంట్ హిమ్, యూఆర్ సపరేట్ ఫ్రమ్ గాడ్.
1: మీరు ఇరువురు కూడా ఒక్కటి కావాలి.
0: బోత్ ఆఫ్ యూ షుడ్ బికమ్ వన్.
1: అది ఎప్పుడు కావచ్చు?
0: వెన్ ఇస్ ఇట్ పాసిబుల్?
1: నిన్ను నీవు అర్పితం గావించుకున్నప్పుడే అతను నీవే, నీవు అతనే.
0: వెన్ యూ ఆఫర్ యువర్ సెల్ఫ్ టోటలీ, యూ బికమ్ వన్ విత్ హిమ్.
1: I and you are one.
0: I and you are one.
1: Tatvam asi.
0: Tatvam asi, that the word.
1: Aham Brahmasmi.
0: Aham Brahmasmi, I am Brahman.
1: Tanam tanu arpitam gavinchukunnatundi vanike iddru lekunda okkati gaane ayipothundi. Bhagavantudu tanu okkade ayipothadu.
0: The one who offers himself totally becomes one with God.
1: Antavaraku bhagavantudu bhagavantude, bhaktudu bhaktude.
0: Till then, God will be God and human.
1: నీవు నీవే, దేవుడు దేవుడే.
0: And you and God are separate.
1: కనుకనే నేను దేవుడు కావాలి అనుకున్నప్పుడు నీవు దేవుడు ఒకటి కావాలంటే దైవానికి అర్పితం కావాలి.
0: So if you think that I should be one with God, you should offer totally yourself.
1: సర్బత్తు లోపల చక్కెర కలిపినాము.
0: Supposing you have mixed sugar in sharbat.
1: కానీ ఆ చక్కెర షర్బత్ అంతా చేరిపోయి ఏకమైపోయింది.
0: బట్ దిస్ వాటర్ గాట్ ఇట్స్ దిస్ షుగర్ మిక్స్.
1: ఈ షర్బత్ వేరే లేదు, చక్కెర వేరే లేదు.
0: అండ్ ద వాటర్ అండ్ షుగర్ ఆర్ నాట్ సెపరేట్.
1: రెండు ఏకమైపోయినాయి.
0: బోత్ బికమ్ వన్.
1: అయితే ఈ ఏకమైనప్పుడు కూడాను,
0: దో దే ఆర్ యునైటెడ్,
1: మానవత్వం అనేటువంటి ఒక దేహతత్వం కూడాను దీనిని ఏమాత్రం అర్థం చేసుకోలేదు.
0: This human life which identifies with the body,
1: ఈ మానవత్వంలో ఉండినటువంటి ఒక ఇంద్రియమును కూడాను దీనిని అర్థం చేసుకోనలేవు.
0: Senses of the human body cannot comprehend.
1: ఈ మానవత్వంలో ఉండినటువంటి ఒక బుద్ధి తత్వం కూడాను దీనిని అర్థం చేసుకోలేదు.
0: The intellect of the human life cannot reach anywhere.
1: కనుకనే బుద్ధి గ్రాహ్యం అతి ఇంద్రియం దీనికి అతీతమైపోయినప్పుడే దీన్ని అర్థం చేసుకుంటుంది.
0: Therefore, the divine principle transcends human intellect.
1: ఇది ఒక టంబ్లర్ ఉంటుండాలి.
0: Here is a tumbler.
1: ఈ టంబ్లర్ లోపల ఒక విధమైన పండరసం ఉంది అనుకోండి.
0: You have fruit juice there.
1: పండరసం నాకు అలవాటు లేదు.
0: Swami doesn't take any fruit juice.
1: కానీ పండరసంగా భావిస్తున్నాం.
0: But you consider fruit juice.
1: ఈ పండరసము ఈ యొక్క టంబ్లర్ లో ఉంది.
0: Fruit juice is here in this tumbler.
1: కానీ ఈ పండరసం యొక్క రుచి ఈ టంబ్లర్ కు తెలియదు.
0: But the tumbler does not know the taste of the fruit juice.
1: Tumbler ninduku untundadi pandarasam.
0: Though fruit juice is in full.
1: Kaani tumbler ku deeni ruchi teliyadu.
0: Tumbler doesn't know the taste.
1: Deento oka straw veyandi.
0: Put there a straw.
1: Ee straw vesi nee note lopala pilchukunnavu.
0: With the straw you draw the juice.
1: Aa straw ninduku sharbatu aa oka pandarasam pothundadi.
0: The fruit juice flows through this
1: కానీ ఆ స్ట్రా కూడా దాని టేస్ట్ తెలియదు.
0: ఈవెన్ ద స్ట్రా డస్ నాట్ నో ఇట్స్ టేస్ట్.
1: నాలుగు పైన పోయిన తర్వాత అప్పుడు పులుప తీప అని అక్కడ మాత్రం తెలుస్తుంది.
0: యాజ్ ఇట్ గోస్ టు ద టంగ్ ఇట్ విల్ నో వెదర్ ఇట్ ఇస్ సవర్ ఆర్ స్వీట్.
1: అదే విధంగానే
0: లైక్ వైజ్
1: మన దేహమే ఒక టంబ్లర్.
0: అవర్ బాడీ ఇస్ ఎ టంబ్లర్.
1: దీంట్లో దివ్యత్వం అనేటువంటి ఒక మధురమైన రసస్వరూపుడు భగవంతుడు, ఆ రసం ఉంటుండాలి.
0: The essence of the divinity, fruit juice, is there.
1: దేహానికి తెలియదు.
0: But the body, the tumbler doesn't
1: know. ఈ సెన్సెస్ అనేటువంటి ఒక స్ట్రాలు మనం వేసుకుని దాని ద్వారా అనుభవిస్తున్నాము.
0: We experience through the senses, namely the straw.
1: కానీ ఆ స్ట్రా కూడా తెలియదు.
0: The senses, the straw also does not know the taste.
1: బుద్ధి అదే జిహ్వ.
0: It is the intellect, the tongue.
1: దీనిని చెప్పాడు భక్తుడైనటువంటి యొక్క భగవత్ యొక్క చైతన్యుడు.
0: It is the Chaitanya who stated this.
1: జిహ్వే రసగ్నే మధుర

0: ఏమిటి ఆ మధురాక్షరములు? ఓ జిహ్వే రసజ్ఞే మధుర ప్రియత్వం, ఓ నాలుక రసము నెరిగినటువంటి ఓ నాలుక,
1: ఓ టంగ్ దట్ నోస్ ద టేస్ట్,
0: ఓ పవిత్రమైన నాలుక,
1: ఓ సీక్రెట్ టంగ్
0: మధుర ప్రియత్వం, ఆ మధురత్వాన్ని అనుభవించేటువంటి ఓ నాలుక,
1: ఓ టంగ్ దట్ నోస్ ఎంజాయ్స్ ద స్వీట్నెస్,
0: ఈ బాహ్యమైనటువంటి ఒక రసాన్ని నీవు తీసుకుంటున్నావు.
1: యు ఆర్ జస్ట్ టేకింగ్ ఇన్ ది ఎక్స్టర్నల్ జ్యూస్.
0: ఆ రసం నిన్ను తృప్తిపరచలేదు.
1: ఇట్ కెన్ నెవర్ గ్రాటిఫై.
0: నీకు కేవలం టేస్ట్ ను మాత్రమే చూపిస్తుంటాది, కానీ తిరిగి లోపల వెళ్ళిపోతుంటాది.
1: ఇట్ విల్ జస్ట్ మేక్ యూ నో ద టేస్ట్ బట్ ఇట్ గోస్ ఇన్.
0: కానీ అన్నింటికంటే మధురమైనటువంటి రసము ఒకటి ఉండాలి, విను.
1: బట్ లిసన్ టు దిస్, దేర్ స్వీటెస్ట్ ఆఫ్ ఆల్.

0: the sweetest of all are the divine names of God.
1: ఈ నామం నీవు చింతించు.
0: You think of this God's name.
1: ఇది అరిగిపోయేది కాదు.
0: It can't be digested.
1: కరిగిపోయేటువంటిది కాదు.
0: It won't melt.
1: కదిలిపోయేటువంటిది కాదు.
0: It doesn't move.
1: మెదిలిపోయేటువంటిది కాదు.
0: It's not afraid of anything.
1: హృదయములు నిశ్చయంగా నిర్మలంగా నిస్వార్థంగా నిరంతరం కూడా మాధుర్యాన్ని అందిస్తుంటాడు.
0: It gives you all the sweetness to our heart, being selfless absolutely and pure and sweet.
1: కనుక మానవుడు ఈనాడు భగవంతుణ్ణి తనకంటే భిన్నంగా భావించి ఆరాధన చేస్తున్నాడు.
0: Therefore man today is worshipping God completely different from him.
1: ఎన్ని తరములు ఎన్ని జన్మములు ఎన్ని యుగములు మారినప్పటికీ తాను భగవంతునితో ఐక్యం కాలేడు.
0: In spite of all many of the generations and lives and ages passed by, yet he cannot attain realization.
1: పాలలు నీరు చేరినట్టుగా ఏకమై పోవాలి భగవంతునిలో భక్తుడు.
0: Just as water gets mixed in milk,
1: దీనికి ఏ సాధనను చేయనక్కర్లేదు.
0: For this you don't need any
1: ఏ గ్రంథమును పఠించనక్కర్లేదు.
0: You don't need to read any text.
1: ఏ గురువును స్వీకరించనక్కర్లేదు.
0: You don't need to go to any teacher.
1: ఏ జపములు ధ్యానములు చేయనక్కర్లేదు.
0: No penance or meditation are needed.
1: ఒక్క ప్రేమతో మాత్రమే అది లభ్యమవుతుంది.
0: It's only possible through love only.
1: ఇట్టి ప్రేమ తత్వాన్ని బోధించేటువంటిదే వేదాంతము.
0: It is Vedanta that teaches love.
1: కనుక మానవుడు తాను వేరు దైవం వేరు అనేటువంటి భిన్నాభిప్రాయములు ఉండినంత వరకు కూడాను నీవెన్ని భజనలైనా చేయి.
0: You may do any number of bhajans with this feeling of dualism that you are separate from
1: God.
0: కానీ
1: అది చేసేంత వరకు మాత్రము హాయిగా ఆనందంగా తలలుపుతావు.
0: So long you do bhajans, you nod your head in ecstasy.
1: కాని
0: బట్
1: హృదయం నిరంతరం కూడాను నిండినటువంటి రసంతో.
0: But the heart is full of that essence.
1: రసోవైసహా అని బోధించినవి ఉపనిషత్తులు.
0: Upanishad's teaching is the essence.
1: భగవంతుడు రసస్వరూపుడే.
0: God is in the form of rasa, the essence.
1: నీవు నీరసస్వరూపుడే.
0: God is rasa, the essence. You are nirasa.
1: నీరసత్వం పోవాలంటే ఈ రసత్వం స్వీకరించాలి.
0: So in order to be strong, you have to accept this essence.
1: కనుక నీరసత్వం ఎక్కడ ప్రారంభమవుతుంది?
0: What is the origin for this weakness?
1: దైవత్వాన్ని వేరు చేసినప్పుడే నీరసత్వం వస్తుంది.
0: When once you consider yourself separate from God, you become
1: weak. కాన్షియన్స్ అన్నారు.
0: That is called conscience.
1: అదే ఆత్మతత్వము.
0: That is the nature of ఆత్మ.
1: ఇలాంటి తత్వాన్ని మనం చక్కగా గుర్తించుకోవడానికి ప్రయత్నించాలి.
0: We have to make every effort to know it full.
1: ఇలాంటి రసమును లోపల చేరనివ్వకోకుండా కొంత అభిమానము అహంకారము రెండు కూడా అడ్డు తగులుతూ ఉంటాయి.
0: We don't draw this essence totally because the ego and attachment come in our way.
1: ఆది శంకర్ యాత్ర సలిపినప్పుడు
0: when was on a tour to conquer the whole
1: మండన మిశ్రుని కూడాను చేరాడు.
0: There was also మండన మిశ్ర then.
1: మండన మిశ్రునికు శంకరాచార్యునకు వేదాంతమునందు వాదోపవాదం జరిగింది.
0: There was heated argument between Shankara and Mandana Mishra there.
1: ఎవరు గెలిచడం ఎవరు ఓడిపోవటం అనేటువంటి దానికి ఒక జడ్జి ఉండాలి.
0: A judge is needed to decide.
1: ఈ జడ్జిని ఎవరిగా ఉండాలి ఎవరు నిర్ణయించగలరు.
0: Who can judge properly?
1: శంకర్లు వారే చెప్పారు.
0: Shankara himself said.
1: శంకర్లు తెలుసును.
0: Shankara knows.
1: త్రికాల జ్ఞాని.
0: He knows all the three. Mandana Mishra.
1: నీ పత్ని అయినటువంటి యొక్క ఉభయ భారతే మనకు ఇద్దరికి జడ్జి అన్నాడు.
0: మండన మిశ్ర your wife ubhaya bharati is the judge.
1: విశ్వాసము.
0: See the faith of Shankara.
1: భర్త వైపునే భార్య సాక్ష్యం చెప్పవచ్చును కానీ మరొకరు వైపున చెప్పదు. కానీ ఉభయ భారతి అలాంటిది కాదు.
0: యూజువలీ వైఫ్ సపోర్ట్స్ ద హస్బెండ్ బట్ ఉభయ భారతి ఇస్ నాట్ ఆఫ్ దట్ సార్ట్.
1: భేదరహితమైనటువంటి యొక్క బుద్ధి ఉభయ భారతి.
0: ఉభయ భారతి హ్యాస్ నో డిఫరెన్స్ ఆఫ్ దట్ టైప్.
1: నాది నీది అనేటువంటి యొక్క భిన్నాభిప్రాయములు లేవు.
0: She has no feelings of mine.
1: ఇది అనేటువంటి ఒక తత్వములు లేవు ఆమెలందు.
0: She doesn't consider this and that.
1: ఏకం సత్యం ప్రాబహుదా వదంతి. ఉన్నది ఒక్కటే సత్యము.
0: She believes that in one truth.
1: అట్టి సత్యాన్ని గుర్తించినటువంటిది ఉభయ భారతి.
0: ఉభయ భారతి has known that truth. మండన మిశ్ర యువర్ వైఫ్ ఉభయ భారతి ఇస్ ద జడ్జ్.
1: విశ్వాసము.
0: See the faith of Shankara.
1: భర్త వైపునే భార్య సాక్ష్యం చెప్పవచ్చును కానీ మరొకరు వైపున

0: He believes that in one truth.
1: అట్టి సత్యాన్ని గుర్తించినటువంటిది ఉభయ భారతి.
0: ఉభయ భారతి హాస్ నోన్ దట్ ట్రూత్.
1: కాబట్టి ఉభయ భారతిని మనం సాక్ష్యంగా పెట్టుకున్నాము.
0: సో ఉభయ భారతి వాజ్ మేడ్ ద జడ్జ్.
1: ఇద్దరు వాదించారు.
0: బోత్ ఆర్గ్యూడ్.
1: కడపటికి
0: ఫైనల్లీ
1: మండల మిశ్రుడు ఓడిపోయాడు.
0: మండల మిశ్ర వాజ్ డిఫీటెడ్.
1: ఈ సత్యాన్ని ఏమాత్రము సంకోచం లేకుండా, ఏ విధమైనటువంటి భయం లేకుండా నిర్భయంగా చెప్పింది. మండల మిశ్రుడు ఓడిపోయాడు అని చెప్పింది.
0: Ubhaya Bharati declared without any hesitation, fearlessly, that Mandana Mishra was defeated.
1: ఈ మాట విన్నంత మాత్రమున
0: మరి
1: కాలం కూడా అధికంగా తీసుకోలేదు. చెప్పిన మాటను దక్కించుకునే నిమిత్తమై అదియే సత్యము.
0: To keep up to the word given, that is
1: మరుక్షణమే మండన మిశ్రుడు సన్యాసాశ్రమం తీసుకున్నాడు.
0: Immediately Mandana Mishra accepted the state of total renunciation.
1: అయితే నేను కూడాను అర్ధాంగి.
0: I am your wife.
1: అని ఆమె కూడాను సన్యాసాశ్రమం తీసుకుంది.
0: She too became a renunciant.
1: ప్రాకృతమైనటువంటి యొక్క తత్వం ఒకవైపున, పరతత్వం మరొక వైపున.
0: There is secular knowledge on one side, spiritual knowledge on the other.
1: ఇది ప్రవృత్తి, అది నివృత్తి.
0: One is outward, other is inward.
1: ప్రవృత్తి నివృత్తుల యొక్క సంబంధం అనేటువంటిది అవినాభావ సంబంధంగా నిరూపించింది ఉభయ భారతి.
0: ఇట్ ఇస్ ఉభయ భారతి హూ బ్రాట్ ఇన్ దిస్ కోఆర్డినేషన్ బిట్వీన్ ది టూ.
1: షాడో మాది తీసుకుంటూ వచ్చింది.
0: షీ కన్సిడర్డ్ బోత్
1: రిఫ్లెక్షన్ రియాక్షన్ రీసౌండ్ గా చెప్తూ వచ్చింది.
0: షీ స్టార్టెడ్ టీచింగ్ దట్ ఎవ్రీథింగ్ ఇస్ రియాక్షన్ రిఫ్లెక్షన్.
1: ఎప్పుడు సన్యాసాశ్రమం తీసుకున్నారో వేరు వేరు అయిపోయారు.
0: ద మూమెంట్ దే బికేమ్ రినన్షియన్స్ దే గాట్
1: ఉభయ భారతి ఒక ఆశ్రమం నిర్మించుకుని అక్కడ స్త్రీలను మాత్రమే చేర్చుకుని ఆమె వారందరికీ ఆత్మ ప్రబోధ జరుపుతుండాలి.
0: ఉభయ భారతి బిల్ట్ ఎ హెర్మిటేజ్ exclusively for women and started teaching them.
1: కొంతమంది స్త్రీలతో చేరి ఆమె గంగా నదికి స్నానంకు వెళుతుండాలి తెల్లవారి.
0: Along with some other women, she went to Ganges to have a bath.
1: ఒక వైరాగ్యుడు అనేటువంటి పేరుతో
0: a man in the name of total ascetic.
1: ఒక చెట్టు కింద పండుకున్నాడు పాపం.
0: Was just lying under the tree.
1: అతను సన్యాసి.
0: He is also an ascetic.
1: కేవలము అది కేవలము ఒక హృదయ సన్యాసం కాదది.
0: He is not one of the heart.
1: కేవలం వస్త్ర సన్యాసం అది.
0: ఈజ్ ఎస్థెటిక్ బై డ్రెస్.
1: కేవలం బట్టలు మార్చుకున్నారే కానీ బుద్ధులు మార్చుకోలేదు.
0: దే జస్ట్ కుడ్ చేంజ్ దే డ్రెస్ బట్ నాట్ దేర్
1: మెంటాలిటీ. మార్చుకున్నారే కానీ గుణములు మారలేదు.
0: దే కుడ్ చేంజ్ గుడ్డలు ఆర్ డ్రెస్ బట్ నాట్ గుణాలు ఆర్ ది క్వాలిటీస్.
1: కానీ ఆ పండుకున్నటువంటి వ్యక్తి తాను నిత్యము నీరు త్రాగే నిమిత్తమై ఒక సొరకాయని ఎండిపోయిన సొరకాయ లోపల నీరు పోసుకొని దాన్ని ఎప్పుడు వాడుకునేటువంటి వాడు. దీన్ని ప్రక్కన పెడితే ఎవరైనా ఎత్తుకుని పోతారేమో అని తల క్రింద పెట్టుకుని పండుకున్నాడు పాపం ఆ యొక్క వైరాగ్యుడు.
0: దిస్ ఎసిటిక్ జస్ట్ ఫర్ నేమ్ సేక్ క్యారీస్ విత్ హిమ్ ద బాటిల్ గోడ్ విచ్ ఇస్ డ్రై విత్ వాటర్ ఇన్ సైడ్ అండ్ వాజ్ హైడింగ్ ఇట్ సో దాట్ ఇట్ వుడ్ నాట్ బి స్టోన్.
1: అతనికి సరియైన వైరాగ్యం ప్రబోధించాలని సంకల్పించి ఉభయ భారతి తన వెంట వస్తున్నటువంటి స్త్రీలతో గట్టిగా చెప్పింది.
0: టు టీచ్ దిస్ లెసన్ ఆఫ్ డిటాచ్మెంట్ టు దిస్ ఫాల్స్ ఎసిటిక్ ఉభయ భారతి టోల్డ్ లౌడ్లీ టు అవర్ అసోసియేట్స్.
1: స్త్రీలారా
0: విమెన్
1: చూడండి అతను వైరాగ్యుడు.
0: సీ హీఈస్ ఎ రెనన్షియంట్.
1: కానీ
0: బట్
1: అతని ఈ యొక్క ఈ సొరకాయ ఇది ప్రక్కన పెట్టి ఎవరైనా దొంగిలిస్తారో ఏమని దానిపైన ఇంత అభిమానం పెట్టుకుంటున్నాడు పాపం.
0: He has got so much of attachment to this bottle gourd.
1: ఇంత నిరుపయోగమైనటువంటిది.
0: ఇట్స్ యూస్లెస్.
1: తుచ్చమైనటువంటిది అని వదలలేకపోతున్నాడు పాపం.
0: ఇట్ ఈస్ సో లో హీ ఈస్ నాట్ ఏబుల్ టు గివ్ అప్.
1: తన తల కింద పెట్టుకుని పండుకున్నాడు అనింది.
0: అండ్ హీ జస్ట్ స్లీపింగ్ కీపింగ్ ఇట్ అండర్ హిస్ హెడ్.
1: విన్నాడు ఈ వైరాగ్యి.
0: దిస్ ఎసిటిక్ హర్డ్ దిస్.
1: ఛీ, నన్ను ఈ విధంగా అవమానం చేసింది కదా అని కోపం ఒకవైపున వచ్చింది.
0: హి వాస్ సో యాంగ్రీ బికాజ్ హి వాస్ ఇన్సల్టెడ్.
1: తిరిగి ఉభయ భారతి తన శిష్యులతో స్నానం చేసి తిరిగి వెనుకకు వస్తుండాలి.
0: ఉభయ భారతి వాజ్ రిటర్నింగ్ విత్ ఆల్ హర్ డిసైపుల్స్.
1: అది కనిపెట్టి ఈ సొరకాయను తీసి వాళ్ళ దగ్గరికి పారవేశాడు.
0: Watching that, he just threw this bottle gourd across.
1: అప్పుడు ఉభయ భారతి చెప్పింది, అయ్యో పాపము, అభిమానమే అని అనుకున్నాను, అహంకారం కూడా ఉంటుండాలి ఇతనికి అని.
0: ఉభయ భారతి సెడ్, ఐ థాట్ ఇట్ ఈస్ ఓన్లీ అటాచ్మెంట్, హీ హాస్ గాట్ దిస్ ఈగో.
1: ఈ అహంకారమే లేకపోతే దీన్ని విసిరి నా కాళ్ళపై పడేస్తాడా.
0: ఇన్ ఫ్యాక్ట్ హీ హాస్ నో ఈగో, హౌ కెన్ హీ త్రో ఇట్ లైక్ దట్.
1: రెండు నిమిషం నిలిచి
0: హి వెయిటెడ్ దేర్ కపుల్ ఆఫ్ మినిట్స్.
1: సన్యాసి,
0: ఇస్ ఇట్ ఎసిటిక్?
1: నీకు అభిమానంతో పాటు అహంకారం కూడా నువ్వు పెరిగిపోతుండాలి.
0: యు హావ్ గాట్ దిస్ అటాచ్మెంట్ ఈగో ఆన్ ద రైస్.
1: మంచిది కాదు.
0: ఇట్స్ నాట్ ప్రాపర్.
1: నీ వేసినటువంటి యొక్క ఈ గుడ్డలకైనా గౌరవాన్ని అందించు.
0: అట్లీస్ట్ యూ షుడ్ రెస్పెక్ట్ ద డ్రెస్ యూ హావ్ పుట్ ఆన్.
1: కనుక నీవు ఈ అహంకారం అమకారములు ఉండినంత వరకు కూడా నువ్వు సర్వసంగ పరిత్యాగి కాదు.
0: సో

0: You're bound by this ego in attachment. You cannot be a renunciation. So you have to develop love towards this
1: Atma.
0: She taught in a very excellent way, in a palatable way. There's no difference of
1: man.
0: It's on the body. But those of the wisdom don't have any
1: such difference.
0: No difference of
1: caste.
0: No color based on that. Nothing whatsoever. This ascetic ran and fell at her feet.
1: Amma, yavaru ee satyanni bodhinchetunte vyaktulu lekapovadam chetane ee vidhanga sanyasulu ee vidhamaina natam chestu potunnaru.
0: As no one there to teach us truth, this has been my behavior.
1: Neti nundi maa ubhaya bharate naa guruvu.
0: From this day, he declared that Ubhaya Bharati is his guru. Like this, in human life, it appears as if we follow many spiritual
1: paths. Gadagadamani japamala drippina kadakuni yoddakura vale baba dayacheta dhanyuluka vale ra.
0: One may put on the ochre robes, one may wear the talisman and repeat, count the beads in the name of the Lord, but yet one has to fall at the feet of Baba.
1: Mukkumusi japamacharinchina mrokkuchu baga niluchundina brokki mokki yantu yachina gani moralini nanni karugadu manasu dayacheta dhanyuluka valera.
0: One may close the nose and just stand on one leg and chant the name of God repeatedly, but yet God would not melt. It's only His grace that will make Him move towards you.
1: Prakritikanga manam chestunname kaani ee japamulu dhyanamulu dayaku samipamayetundi okka sthitini manam pondagalugutunnama.
0: We chant
1: aa bhagavantuni okka premaku sannihitulayetundi okka margaanni manam vedukutunnama. సత్యాన్ని తమకు తాము చక్కగా విచారించుకున్నప్పుడు సత్యం మనకు తక్షణమే బయటపడిపోతుంది.
0: One has to inquire within one's own self this basic truth.
1: కనుక ఈనాటి ప్రజలందరూ కూడాను
0: all people today
1: కేవలం అనేక రకమైనటువంటి సాధనలు చేస్తున్నారు.
0: They follow many spiritual paths.
1: దీనికి మొట్టమొదట తనను చేరే పూర్వము స్నేహం కావాలి.
0: Before we merge in the divinity, it is a friendship which is foremost.
1: Yavanto friendship kavali.
0: With whom should we have this?
1: Maranatvanti vanito friendship kavali.
0: You should develop friendship towards the one who would not change.
1: Adi amrita swarupamainatvanti daivattvam.
0: That is immortal divinity.
1: Chudandi navavidha margamlo meer enno paryayalu vinnaru.
0: You might have heard of 9 parts of devotion.
1: Ravanam.
0: The listening.
1: Kirtanam.
0: Singing.
1: విష్ణు స్మరణం
0: చాంటింగ్
1: పాదసేవనం
0: సర్వీస్
1: వందనం
0: సాల్యుటేషన్
1: అర్చనం
0: వర్షిప్
1: స్నేహం
0: ఫ్రెండ్షిప్
1: సత్యం ఆత్మనివేదనం
0: సరెండర్
1: స్నేహమైన తర్వాతనే ఆత్మనివేదన
0: వెన్ వన్స్ దేర్ ఇస్ ఫ్రెండ్షిప్ ఇట్ ఎండ్స్ ఇన్
1: కనుకనే మొట్టమొదట భగవంతునితో స్నేహం కావాలి.
0: Therefore we should develop friendship with our God.
1: ఈ లోకంలో ఉండినటువంటి వారంతా కూడా ఫ్రెండ్స్ కానే కాదు.
0: All worldly people are not our friends.
1: హలో హలో హౌ ఆర్ యూ హౌ ఆర్ యూ గుడ్ బై గుడ్ బై పోయింది.
0: ఇట్స్ ఓన్లీ లిమిటెడ్ టు హలో హౌ ఆర్ యూ గుడ్ బై.
1: ఇవి కాదు ఫ్రెండ్షిప్.
0: దాట్స్ నాట్ ఫ్రెండ్షిప్.
1: చెరువులో నీరు ఉండినంత వరకు కప్పలు ఉంటాయి, తర్వాత కప్ప ఒక్కటైనా ఉండదు.
0: సో లాంగ్ ది ట్యాంక్ ఇస్ ఫుల్ ఆఫ్ వాటర్ యూ ఫైండ్ ద ఫ్రాగ్.
1: జోబీలో డబ్బు ఫాదర్ పొజిషన్ గట్టిగా ఉంటే ఏ మినిస్టరు ఏ ఎమ్మెల్యేనో ఏ ఎంపీ గానో ఉంటే అంతవరకు నీకు ఇదిగా ఉంటాయి, తర్వాత నిన్నెవ్వరు గుడ్ బై కూడా చెప్పరు.
0: సో లాంగ్ యువర్ ఫాదర్ ఇన్ పొజిషన్ ఎమ్మెల్యే ఆర్ ఎంపీ విత్ మనీ ఇన్ యువర్ పాకెట్ ఎవ్రీబడి విల్ సే హలో దే వోంట్ సే గుడ్ బై.
1: లండన్ లో క్రాంబర్ అనేటువంటి ఒక ప్రెసిడెంట్ ఉండేటువంటి వాడు
0: there in London in those days Cromwell was the president.
1: కట్టకడపటికి ఏదో ఒక విధమైనటువంటి దోషం ఏర్పడిపోయింది, అతనికి ఉరి శిక్ష వచ్చింది.
0: Something had went wrong and he was hanged.
1: పక్కా పాలిటిక్స్ అతను.
0: He's a పక్కా politician.
1: కోట్ల రూపాయలు పౌండ్స్ అంతా కూడా ఖర్చు పెట్టాడు.
0: He spent crores and crores of pounds.
1: స్నేహితులకంతా కూడా ఓట్టుకంతా కూడా ఎంతో ధనం అంతా ఇచ్చాడు.
0: He purchased votes.
1: ఇల్లు ప్రదక్షిణలు చేశాడు.
0: హి వెంట్ రౌండ్ ఎవ్రీ హౌస్.
1: ఎంతో ధనము దారబోసుకున్నాడు.
0: హి స్పెంట్ సో మచ్ మనీ.
1: కట్టగడపటికి అతనికి మెడకు ఊరి బిగించే సమయంలో తాను స్మరించుకుంటూ వచ్చాడు.
2: When he was about to be hanged, he started thinking, so
1: ఈ ధనమును నేను ఎంత దుర్వినియోగం చేస్తుని,
2: what a waste I have done with this money,
1: నా పవిత్రమైనటువంటి కాలాన్ని నేను ఎంత దుర్వినియోగం చేస్తుని,
2: I wasted my sacred time,
1: ఈ దివ్యమైన భవ్యమైన నవ్యమైనటువంటి ఈ కాయాన్ని నేను ఎంత దుర్వినియోగం చేస్తుంది,
2: ఐ వేస్టెడ్ దిస్ బాడీ విచ్ ఇస్ డివైన్ అండ్ సో
1: సేక్రెడ్, నా కాలమును నా కర్మను నా కనకమును సర్వమును కూడా వ్యర్థం చేసుకున్నాను,
2: ఐ వేస్టెడ్ మై బాడీ ద టైమ్ అండ్ ద గోల్డ్ అండ్ ఎవ్రీథింగ్ ఎల్స్.
1: ఇదే భగవంతుడికి నేను అర్పితం చేసి ఉంటే ఎంత ఆనందించిండేటువంటి వాడను,
2: హెడ్ ఐ బట్ సర్వ్డ్ మై లార్డ్ ఇన్ ద హాఫ్ ద జీల్,
1: ఉత్తమ స్థితికి నేను పొందిండేవాడను,
2: ఐ వుడ్ హావ్ కమ్ టు ఎగ్జాల్టెడ్ పొజిషన్,
1: పెట్టి ఇంత చేసి ఇన్ని విధములుగా కూడా వ్యక్తం చేసుకుని నాకు ఈ దుర్గతియా,
2: హావింగ్ స్పెండ్ సో మచ్ ఈస్ దిస్ మై ప్రెసెంట్ ప్లైట్,
1: నేను ఇంకెన్ని జన్మములు ఎత్తినప్పటికీ రాజకీయాల్లో నేను ప్రవేశించాలని ప్రామిస్ చేశాడు.
2: ఐ మే బి బోర్న్ రిపీటెడ్లీ బట్ ఐ విల్ నెవర్ సర్వ్ ఎనీ లార్డ్.
1: ప్రామిస్ ఎప్పుడు చేశాడో ఆ ప్రభుత్వానికి కూడా ఒక విధమైనటువంటి యొక్క కను తెరిపించాడు.
2: ద మూమెంట్ హీ మేడ్ సచ్ ఎ ప్రామిస్ ద గవర్నమెంట్ ఓపెన్డ్ ఇట్స్ ఐస్,
1: తక్షణమే ఆ ప్రొసీజర్ క్యాన్సిల్ చేసేసాడు.
2: అండ్ ద పనిష్మెంట్ ఆఫ్ హ్యాంగింగ్ వాస్ క్యాన్సిల్డ్ ఇమిడియట్లీ.
1: ఒక్క భగవంతుని తరించి, ఓ భగవంతుడా నీకు చేయనటువంటి సేవలు ఈ యొక్క హస్తములు ఎందుకు,
2: ఓ గాడ్ వై షుడ్ ఐ హ్యావ్ దీస్ హ్యాండ్స్ ఇఫ్ ఐ కాంట్ సర్వ్ యూ,
1: దీనినే తుకారాం కూడా చెప్పాడు.
2: ద సేమ్ థింగ్ ఇస్ స్టేటెడ్ బై తుకారాం,
1: రామా నేను అంగహీనుడను అని ప్రార్థించాడు.
2: ఇప్పుడే రామా ఐఎమ్ క్రిపుల్డ్.
1: దగ్గరున్న శిష్యులందరూ కూడాను ఏమిటి పిచ్చివాడైపోతున్నాడే, అన్ని అంగములు ఉంటున్నాయి కదా అంగహీనుడని ఎందుకు చెప్పుకుంటున్నాడు.
2: ఆల్ డిసైపుల్స్ సెడ్ హి డిక్లేర్స్ హింసెల్ఫ్ హ్యాండిక్యాప్డ్ విత్ ఆల్ ద లింబ్స్ ఫైన్, వై,
1: నీ చేతులు ఉన్నాయి,
2: ఐ హావ్ హ్యాండ్స్,
1: కానీ నీ సేవలు చేయలేకపోతున్నాను, ఇది అంగహీనం కాదా, ఉండి ప్రయోజనం ఏమిటి,
2: విత్ హ్యాండ్స్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు సర్వ్ యూ దేర్ ఫోర్ ఐఎమ్ క్రిపుల్డ్,
1: కన్నులు ఉన్నాయి,
2: ఐ హావ్ ఐస్,
1: కానీ నిన్ను చూడలేకపోతున్నాను,
2: ఐఎమ్ నాట్ ఏబుల్,
1: ఈ కన్నులు ఎందుకోసమని,
2: వాట్ ఫార్ దెన్,
1: కేవలము ఒక పత్తికాయ వలె ఉంటున్నాయి కన్నులు,
2: దట్ సంథింగ్ లైక్ ది ఫ్రూట్స్ ఆఫ్ ది కాటన్ ప్లాంట్స్,
1: చెవులు ఉన్నాయి,
2: హావ్ ఇయర్స్,
1: నీ యొక్క వేణుగానాన్ని వినలేకపోతున్నాను,
2: ఐఎమ్ నాట్ ఏబుల్ టు లిసన్ యువర్ మెలోడియస్ మ్యూజిక్,
1: నీ మధురమైనటువంటి వాక్యాలు నేను శ్రవణం చేయలేకపోతున్నాను,
2: ఐఎమ్ నాట్ ఏబుల్ టు హియర్ యు యువర్ టీచింగ్,
1: కుక్కలు కుక్కలు నక్కలు దూరేటువంటి ఒక కేవ్స్ మాదిరి ఉంటున్నాయి ఈ చెవులు,
2: మై ఇయర్స్ ఆర్ లైక్ కేవ్స్ సో దాట్ ద ఫాక్సెస్ అండ్ డాగ్స్ కుడ్ ఎంటర్,
1: కాళ్ళు ఉంటున్నాయి,
2: ఐ హావ్ లెగ్స్,
1: కానీ నిన్ను నేను ప్రదర్శన చేసి నమస్కరించలేకపోతున్నాను,
2: బట్ ఐ కుడ్ నాట్ గో రౌండ్ యూ డూ,
1: బజారు బజారు తిరుగుతున్నాను,
2: ఐ గో రౌండ్ ఎవ్రీ స్ట్రీట్,
1: పొద్దుబోక ఊరి వారి శుద్ధులంటే మీరు సిద్ధమవుదూరే కడు శ్రద్ధతోడ, ముద్దు ముద్దుగాను భగవత్ ముచ్చటాలు చెప్పు వేళ వద్దికగా నుండరేల ఓ చెవులా, వద్దికగా నుండరేల ఓ చెవులా,
2: ఓ యస్ యు ఆర్ రెడీ టు గో అరౌండ్ ఎవ్రీ స్ట్రీట్ అండ్ లిసన్ టు ఆల్ ద గాసిప్ అండ్ ద వెయిన్ టాక్, బట్ యు ఆర్ నాట్ ప్రిపేర్ టు హియర్ ద డివినిటీ అండ్ ద మెజెస్టీ ఆఫ్ గాడ్.
1: నేను సునకంబు వలె మీరు పరుగిడి వగిరించి తిరుగుదురే, క్షణమును క్షణమును దైవ సన్నిధి నిలువగా, క్షణమును దైవ సన్నిధి నిలువగా పాదముల అది కష్టమా,
2: ఓ ఫీట్ యూ జస్ట్ రన్ అబౌట్ లైక్ ఎన్ ఎయిమ్లెస్ డాగ్ దట్ రన్స్ అబౌట్ అలాంగ్ ద స్ట్రీట్ బట్ యు ఆర్ నాట్ ప్రిపేర్ టు గో టు నియర్ గాడ్.
1: ఏమి ప్రయోజనం ఈ అంగములంతా ఉంది,
2: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ ఆల్ దిస్,
1: ఈ సేవకు ఇవి ఉపయోగించాలి,
2: దే షుడ్ బి యూస్ టు సర్వ్ గాడ్.
1: సూరదాసుడు కూడా చెప్పాడు
2: ద సేమ్ థింగ్ ఇస్ స్టేట్ బై సూరదాస్,
1: కన్నుండి గ్రుడ్డులై కళ్యాణకరమైన నీ మూర్తి దర్శింపనెరీ,
2: దో వీ హ్యావ్ ఐస్ బట్ యెట్ వీఆర్ బ్లైండ్ దట్ వీఆర్ నాట్ ఏబుల్ టు సీ యువర్ డివైన్ ఫామ్.
1: భగవంతుడా,
2: ఓ గాడ్,
1: నాకు కన్నులు ఇస్తానని కోరుతున్నావా,
2: యూ వాంట్ టు గివ్ మీ విజన్,
1: నా కన్నులు అక్కర్లేదు,
2: ఐ డోంట్ వాంట్ సైట్.
1: కన్నుండి గ్రుడ్డులై కళ్యాణకరమైన నీ మూర్తి దర్శించినారా, ఎంతమంది కన్నులు లేవు వాళ్ళంతా నిన్ను చూచారా,
2: సో మెనీ పీపుల్ హావ్ ఐ సైట్ డూ దే సీ యూ,
1: చెవియుండి చెవటులై అతి మనోహరమైన నీగాన మాలింప నెరరీ,
2: దో దే హావ్ ఇయర్స్ దే ఆర్ డెఫ్, దే ఆర్ నాట్ ఏబుల్ టు లిసన్ టు యువర్ మ్యూజిక్,
1: పాణి పంకజమందు పరమాత్మ ఉండియు పాడు సంసారంబు కోరిరేరి,
2: దో గాడ్ ఈజ్ ఇన్ ప్రెసెంట్ ఇన్ వన్స్ ఓన్ హార్ట్ బట్ దే వాంట్ ఫ్యామిలీ లైఫ్,
1: హృదయంలోనే ఉంటున్నాడు పరమాత్ముడు,
2: గాడ్ ఈజ్ ఇన్ యూ,
1: అతన్ని వదిలిపెడుతున్నావు,
2: బట్ యూ జస్ట్ లీవ్ హిమ్,
1: ఎక్కడో బజార్ వెంట తిరిగి నీవన్నీ విధాలా ఒక సంసారంలో ప్రవేశిస్తున్నావు,
2: యూ గో అబౌట్ ఇన్ ద వరల్డ్ అండ్ ఎంటర్ ఇన్ టు ఫ్యామిలీ లైఫ్.
1: కన్నులనిచ్చినది ఎందుకో తెలుసా, అందరి చూచేటందులక.
2: యు నో వై ఐస్ ఆర్ గివెన్? యు షుడ్ లుక్ ఎట్ ఎవ్రీబడి.
1: దీనినే పురందర్దాస్ కూడా చెప్పాడు.
2: ది సేమ్ థింగ్ పురందర్దాస్.

0: What for are the eyes that cannot look at God, that cannot look at Rama? What for
1: my eyes and looks? దేహములో సర్వాంగములు కూడాను సార్థకంగా గావించుకునే నిమిత్తమై నీకు అనుగ్రహించినటువంటివే గాని మిస్యూజ్ చేయటానికి కాని పెడమార్గం పట్టించడానికి కాని తప్పు మార్గంలో నడచడానికి కాని కాదు అనేటువంటి సత్యాన్ని గుర్తించి వర్తించడమే నిజమైన మానవత్వం.
0: The true human life and human quality lies in understanding the truth that senses have got to be made use of in a proper way so that we don't lead them in a wrong path.
1: తానే చూసుకుంటాడు సర్వము.
0: He will take care of
1: it. రామ్ రామ్ రామ్ రామ్ రామ్ జపమిస్తే నా పొట్ట నింపేది ఎవరయ్యా అంటారు కొంతమంది.
0: Some say if I sing the glory of God, who will give me food?
1: నా జీవితం జరగాలి కదా అంటారు.
0: They say I should carry out my living.
1: నార పెట్టిన వాడు నీరు పోయిదా?
0: The one who has sown the seeds will
1: he not water? If we
0: chant wholeheartedly, will
1: he not take care of you? The one who
0: takes care of the entire cosmos, can't he take care of you?
1: అంతా తానే చూసుకుంటాడు.
0: హీ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్.
1: బెట్ట తుదియల్లి పుట్టిద వృక్షకే కట్టెయను కట్టి నీరిదే దర్యారో. కొండపైన రాతిపైన పుట్టింది ఒక చెట్టు.
0: A tree is born on a mountain top rock.
1: ఆ వేర్లన్నీ రాళ్లపైననే ఉన్నాయి.
0: All roots are spread all over the rock.
1: కట్టెయను కట్టి నీరిదే దర్యారో. దానికి కట్ట కట్టి ఎరువు వేసి నీరు పోసి పెంచిన వాడు ఎవరు?
0: Who manured it? Who watered it?
1: దైవమే దాన్ని పెంచాడు.
0: God himself.
1: కల్తా హృదయల్లి రాయి ఉంటుండాలి.
0: హియర్ ఇస్ ఎ రాక్.
1: కానీ రాయిని కొట్టినప్పుడు ఆ రాతి బండ లోపల ఒక కప్ప వచ్చింది బయట.
0: వెన్ యూ జస్ట్ బ్రేక్ ఎ బౌల్డర్ యూ ఫైండ్ ఎ ఫ్రాగ్ జంపింగ్ అవుట్.

0: ఆ యొక్క రాతిలో ఉండినటువంటి కప్పకు అక్కడ ఆహారాన్ని ఎవరు పెట్టారు? మీ తాత పెట్టాడా? మీ నాన్న పెట్టాడా?
1: హూ సర్వ్డ్ ఫుడ్ టు దట్ ఫ్రాగ్ ప్రెసెంట్ విద్ ఇన్ ఎ బౌల్డర్? ఈజ్ ఇట్ యువర్ ఫాదర్ ఆర్ గ్రాండ్ ఫాదర్ దట్ ఫెడ్ ద ఫ్రాగ్?
0: ఈ మాట వినేటప్పటికీ శివాజీకి చాలా తెలివి వచ్చింది.
1: When he heard this, Shivaji became suddenly all of a sudden intelligent.
0: తులసిదాసు అనే తుకారాం ఎంతనో భక్తుడు.
1: తుకారాం
0: అలాంటి సమయంలో చెప్పాడు, తన ఎదురుగానే రాతిని కొట్టించాడు.
1: And he made that this
0: కొట్టేటప్పటికి అందులోపల ఒక చిన్న కప్ప బయటకు వచ్చేసింది.
1: అవుట్ ఆఫ్ ద బోల్డర్ ఎ స్మాల్
0: ఈ రాజ్యాన్నంతా నేను ఏనుకుంటున్నానని చెప్పి అహంకార పడుతున్నావు శివాజీ.
1: ఓ శివాజీ, యువర్ ఎగోయిస్టిక్ బికాస్ యువర్ రూలింగ్ ద హోల్ కింగ్డమ్.
0: దీన్ని నువ్వేనా పాలించింది?
1: Are you really taking care of this frog?
0: Yemena dinam emana oka tiffin carrier annam mabbistunnava dinike emena?
1: Are you sending every day a tiffin carrier?
0: Bhagavantude anni chestunnadu.
1: It's only God who does everything.
0: Nemelige chitrabannavan baridavar yaro. Peacock nemaliki enta chakkani varnanni vesaru, enta chakkani rangulu teechiddaru. Evaru vesaru ee rangulu?
1: Peacock has got so many beautiful, lovely colors.
0: Yanta gopo best painters ani ekkadini ee rangullo peacock original rangulu akkada raavu.
1: Even the best painter can't bring out that original color.
0: Kevalam akkada artificial e vastayi gaani heartful ainaatundi colors raavu.
1: Everything will be artificial but not heartful.

0: పచ్చని చిలుకకు ఎర్రని ముక్కు పెట్టాడు. ఎవరు పెట్టారు ఈ కలర్? ఎంత చక్కని మ్యాచ్.
1: A green parrot has got a red beak. What a good matching it is. Who did it?
0: నిజముగా భగవత్ సృష్టి లోపల ఉండేటువంటి రహస్యాలు ఎంత గొప్పవిగా ఉన్నాయి.
1: There's so many secrets, mysteries in this nature.
0: ఇందులో పిట్ట ఉంది.
1: In the egg, there is present the young one there inside. There is young one. There is a bird inside the egg.
0: కాబట్టి గుడ్డులో పిట్ట పుట్టుతుండాలి.
1: There is a bird inside the egg.
0: విత్తులో వృక్షం పుడుతుండాలి.
1: And
0: మనిషిలో మనిషి పుడుతున్నాడు.
1: And therefore the seed is
0: ఎవరు నిర్మించినటువంటిది?
1: The plant is born of the seed.
0: ఏది ఇది ప్లాన్?
1: And the human begets another human. Whose plan it is?
0: ఏది కాదు.
1: Nothing but
0: దైవం యొక్క నిర్ణయాలే.
1: It's all God's will.
0: అలాంటి పవిత్రమైనటువంటి దైవ సృష్టి అనేటువంటి దాన్ని అర్థం చేసుకునలేక తుచ్చమైన అల్పమైనటువంటి యొక్క మానవత్వాన్ని గొప్పగా ఘనంగా వర్ణించుకుంటున్నాం మనం.
1: మ్యాన్ ఈస్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద సాంక్టిటీ అండ్ ద సెగ్నిఫికెన్స్ ఇన్ దిస్ నేచర్ బట్ హి గోస్ బై దిస్ లో మీన్ వర్డ్.
0: ఎక్కడికో వెళ్లి కొండలు మోసినటువంటి హనుమంతుణ్ణి, ఏదో గుండు మోసినటువంటి హనుమంతుణ్ణి, ఏదో కుక్కలు అంతా కూడా నువ్వు వర్ణించుకుంటూ వచ్చున్నాయట.
1: The dogs went on describing, extolling Hanuman, who could carry mountains.
0: కొండలు కొండలే మోసినటువంటి హనుమంతునికి గులకరాడు ఎంతరా అన్నాడు.
1: హనుమాన్ హూ కుడ్ క్యారీ ద మౌంటైన్స్, వాట్ ఫార్ ఆఫ్ దీస్ పెబుల్స్.
0: ఒక చిన్న ఉదాహరణ,
1: ఏ స్మాల్ ఎగ్జాంపుల్.
0: రామ లక్ష్మణ ఇరువురు కూడాను రామేశ్వరం వెళుతున్నారు.
1: రామ అండ్ లక్ష్మణ వర్ ప్రొసీడింగ్ టు రామేశ్వరం.
0: ఈ రామేశ్వరం వెళ్లే సమయం లోపల
1: యాజ్ దే వర్ గోయింగ్
0: ఒక రామలింగేశ్వరుని ప్రతిష్ఠించాలి అని సంకల్పించుకున్నారు.
1: దే డిసైడెడ్ టు ఇన్స్టాల్ రామలింగేశ్వర.
0: అనగా ఏదో ఒక రీతి లోపల జగత్తంతా కూడాను భగవంతుని నామస్మరణ చేయాలనేటువంటి సంకల్పం చేతనే అక్కడ రామేశ్వరం దగ్గర రామలింగేశ్వర అని ఒక లింగాన్ని ప్రతిష్ఠించాలని చెప్పారు.
1: విత్ ది ఐడియా దట్ ద హోల్ వరల్డ్ షుడ్ చాంట్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ దే డిసైడెడ్ టు
0: రామ అంటే తప్ప ఇంకా లింగుడు అంటే జంగడు అంటే ఏమాత్రం ఇష్టం లేదు.
1: బట్ ఇట్స్ ఓన్లీ రామాస్ నేమ్ దట్ ఈస్ రియల్ ఇష్టం, బట్ నాట్ శివాస్ నేమ్ ఆర్ లింగ.
0: ఎద్దునెక్కినా గద్దెనెక్కినా ఇద్దరొక్కడే ఓరన్నా.
1: వన్ మే హ్యావ్ ద బుల్ యాజ్ ద చారియట్ ఆర్ దట్ ఆఫ్ బర్డ్, బట్ ఓన్లీ సేమ్ గాడ్.
0: రాములు బోధిస్తూ వచ్చాడు.
1: దట్ హ్యాస్ బీన్ ది టీచింగ్ ఆల్ ది వైల్.
0: కానీ రాములు అంటే ఉన్నటువంటి ప్రేమ ఇంకో దానిపైన లేదు అతనికి.
1: But he has got intense love for Rama.
0: పంపాడు హనుమంతునే పంపాడు.
1: And he sent Hanuman himself.
0: కులికేవాడు ఎదురుగా కులికేవాడట.
1: ఇన్ ఫ్రంట్
0: ఎవరు వద్దంటున్నారో వాడితోనే ఆ పని చేపిస్తాడు.
1: ద వన్ హూ సేస్ నో గాడ్ విల్ సీ టు ఇట్ హీ హిమ్సెల్ఫ్ విల్ డూ ఇట్.
0: హనుమాన్,
1: హనుమాన్
0: నీవు వెళ్లి పలాని పర్వతం పైకి వెళ్లి నీకు ఒక లింగాన్ని తీసుకుని రా, ప్రతిష్ఠ చేయాలి అన్నాడు.
1: హనుమాన్ యూ గో టు ద మౌంటైన్ అండ్ బ్రింగ్ లింగ విచ్ హాస్ గాట్ టు బి ఇన్స్టాల్డ్ హియర్.
0: అతనికి అంత ఇంట్రెస్ట్ లేదు.
1: హీఈస్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ దట్.
0: ఉత్సాహం చూపించలేదు.
1: హీఈస్ నాట్ ఎంకరేజ్డ్.
0: కానీ పలాని టైం లోపలనే ప్రతిష్ఠ చేయాలి, నీవు తక్షణమే తీసుకుని రా అన్నాడు.
1: హీ సెడ్ ఇన్స్టాలేషన్ సెరమనీ మస్ట్ టేక్ ప్లేస్ ఎట్ అన్ అపాయింటెడ్ టైం, గో అండ్ బ్రింగ్ ఇట్.
0: వెళ్ళాడు, తీసుకుని వచ్చాడు.
1: హీ వెంట్ అండ్ బ్రాట్ ఇట్.
0: కానీ ఎక్కడ శ్రద్ధావాన్ లభతే జ్ఞానం, ఎక్కడ శ్రద్ధ ఉంటుందో అక్కడనే ఆ యొక్క జ్ఞానం కూడా ఉంటుంది.
1: వేర్ దేర్ ఇస్ స్టెడ్ఫాస్ట్నెస్ దేర్ ఇస్ విజ్డమ్.
0: శ్రద్ధ లేనప్పుడు జ్ఞానం కూడా పనిచేయదు.
1: విదౌట్ సిన్సిరిటీ అండ్ విజ్డమ్ విల్ నాట్ హెల్ప్ యూ.
0: రాముడు చెప్పినటువంటి కాలమునకు 10 నిమిషముల ఆలస్యంగా వచ్చాడు.
1: హనుమాన్ వాజ్ రాదర్ లేట్ బై అబౌట్ 10 మినిట్స్.
0: కానీ రాముడు ఆలోపనే ఇసుక లింగాన్ని చేసి అక్కడ ప్రతిష్ఠ చేశారు.
1: బట్ రామ మేడ్ లింగ్ అవుట్ ఆఫ్ ద శాండ్ అండ్ ఇన్స్టాల్డ్ ఇట్ దేర్.
0: 10 నిమిషాలు ఆలస్యంగా వచ్చింది కాబట్టి ముహూర్తం తప్పిపోయిందని ఆ లింగాన్ని వద్దన్నాడు.
1: యాజ్ ద లింగ వాజ్ బ్రాట్ లేట్ బై 10 మినిట్స్ హి రిజెక్టెడ్.
0: హనుమంతునికి బాగా కోపం వచ్చింది.
1: హనుమాన్ వాజ్ వెరీ యాంగ్రీ.
0: నేను ఇంత కష్టపడి తీసుకుని వచ్చినటువంటి లింగాన్ని విసిరి పారవేసేసేసాడు నాకు వద్దు పోమని.
1: ఐ స్ట్రగుల్ హార్డ్ అండ్ యూ సింప్లీ రిజెక్టెడ్ ఇట్.
0: అప్పుడే రాముల పైన కూడా కోపం వచ్చింది.
1: అండ్ వాజ్ యాంగ్రీ విత్ ద లార్డ్ ఆల్సో.
0: ఏమిటి, నాలో భక్తి తక్కువ లేక నీలో శక్తి లేదా?
1: డోంట్ హ్యావ్ డివోషన్ ఆర్ డోంట్ యూ హ్యావ్ పవర్?
0: త్యాగరాజు కూడా చాలా దీన్ని వర్ణిస్తుకుంటూ కూర్చున్నారు.
1: త్యాగరాజ్ ఆల్సో నెరేటెడ్ ఇన్ ఫోర్.
0: రాముల్లో శక్తి లేదా, నాలో భక్తి లేదా?
1: డోంట్ హ్యావ్ డివోషన్ ఆర్
0: ఇవి రెండు ఏదో నిర్ణయం కావాలి.
1: One must be decided.
0: ఈ నిర్ణయం అయ్యేంత వరకు నేను ఆత్మ శాంతి లభించదు.
1: Until this is decided, I will not have peace.
0: కూర్చున్నాడు.
1: He sat.
0: నాలో భక్తి ఉన్నది.
1: I have devotion.
0: ఒక్కొక్క వెంట్రుకు పెరికాడు, చూచాడు ఒక్కొక్క వెంట్రుకు కూడాను రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ అని రోమ రోమము రామ నామాన్ని స్మరిస్తుంటుండాలి.
1: హి స్టార్టెడ్ టేకింగ్ అవుట్ ఈచ్ వన్ ఆఫ్ ది హెయిర్స్ అవుట్ ఆఫ్ ది బాడీ, ఎవ్రీథింగ్ రిసౌండెడ్ విత్ రామ.
0: కాబట్టి నాలో భక్తి ఉంది అని తనకు తానే సర్టిఫికేట్ చేసుకున్నాడు.
1: సో హి గేవ్ సర్టిఫికేట్ టు హిమ్సెల్ఫ్ దట్ హి హస్ గాట్ డివోషన్.
0: రాముల్లోనే శక్తి లేదు,
1: రామ హ్యాస్ నో పవర్,
0: నాలో భక్తి ఉంది,
1: ఐ హావ్ డివోషన్.
0: చూడండి అహంకారం, ఆ భక్తిలో కూడా ఒక విధమైనటువంటి అహంకారం ప్రారంభమవుతుంది.
1: సో దేర్ ఇస్ ఈగో ఈవెన్ ఇన్ డివోషన్.
0: మరి యోచన చేశాడు,
1: హీ థాట్ ఓవర్ లేటర్,
0: ఛా ఎంత పొరపాటుతున్నాను,
1: వాట్ ఎ మిస్టేక్ ఇట్ ఇస్,
0: భగవంతుల్లో శక్తి లేకపోతే నేను ఇంతటి సముద్రాన్ని దాటిండేవాడనా,
1: ఇన్ ఫ్యాక్ట్
0: నేను ఇంతటి ఘనకార్యములు చేసిండేటువంటి వాడనా,
1: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ గాడ్ హ్యాస్ నో పవర్ కుడ్ ఎవర్ క్రాస్ దిస్ ఓషన్.
0: పురస్కరించుకునే త్యాగరాజ్ చెప్పాడు.

0: Can a monkey cross this ocean? Can you just mind the Lord, Yamata?
1: Devi valachuna లక్ష్మణుండు కొలచున ప్రపంచమంతా లక్ష్మీదేవిని ప్రార్థిస్తుండాలి.
0: ద హోల్ వరల్డ్ వర్షిప్స్ ద గాడెస్ ఆఫ్ వెల్త్ లక్ష్మి.
1: ఏ మానవుడు చూసినా గానీ ఓ లక్ష్మీ నాకు ప్రసాదించు లక్ష్మిని అని లక్ష్మిని ఆరాధన చేస్తుండాలి.
0: ఎవ్రీవన్ వర్షిప్స్ ద గాడెస్ ఆఫ్ వెల్త్ లక్ష్మి.
1: ఆరాధన చేస్తున్నటువంటి ఆ లక్ష్మి నిన్ను వరించాలంటే ఎంత గొప్పతనం ఉండాలి నీ లోపల.
0: Lakshmi worship by everybody worships you. You must be great.
1: Lakshmi Devi valachuna.
0: Will she serve you?
1: Lakshmanundu kolachuna.
0: Will Lakshmana serve you?

0: ऊपर.
1: Will that intelligent Bharata serve you? The power of Rama is so mighty, infinite.
0: వీళ్ళందరూ సామాన్యంగా వచ్చేటువంటి వారు అనుకున్నావా?
1: Do you think they are ordinary people?
0: ఇలా చూడు ఎంతటువంటి వాడు భరతుడు, ఎంత సుచుబుద్ధి గలవాడు.
1: హౌ ఇంటెలిజెంట్ భరత.
0: వీళ్ళందరూ నీలో శక్తి లేకపోతే ఏ అర్జెంటీనా, ఏ ఆస్ట్రేలియా, ఏ రష్యా, ఏ చైనా, ఏ జపాను, ఏ జర్మనీ, వీళ్ళందరూ ఎందుకోసం ఇక్కడ వస్తున్నారు? ఏమీ లేకపోతే ఎందుకు వస్తారు ఇక్కడ? అప్పుడు ఆ త్యాగరాజు కూడా అంటున్నాడు, ఏమీ లేకపోతే ఇంతమంది ఏ విధంగా నిన్ను కొలుస్తారు? కనుక ఓ రామా, నీ శక్తి ఎంతో గొప్పది అన్నాడు.
1: ఇఫ్ దేర్ ఇస్ నో పవర్, వై పీపుల్ ఫ్రమ్ అర్జెంటీనా, ఇటలీ, ఫ్రమ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ది వరల్డ్, వై షుడ్ దే కమ్ హియర్?
0: ఎవరికి ఏ ఇన్విటేషన్ పంపడం లేదు.
1: నో ఇన్విటేషన్ ఇస్ సెంట్ ఎనీబడీ.
0: కనుక ఆ శక్తియే, ఆ మ్యాగ్నెట్టే, ఆ దివ్యత్వమే, ఆ పవిత్రమే, ఆ యొక్క దైవత్వమే అన్నిటినీ ఆకర్షిస్తుంది.
1: ఇట్ ఇస్ ద డివైన్ పవర్, ఇట్ ఇస్ ద డివైన్ మ్యాగ్నెటిక్ పవర్ దట్ డ్రాస్ అండ్ అట్రాక్స్ ఎవరీబడీ.
0: హనుమంతుడు ఆ యొక్క లింగాన్ని,
1: అండ్ దిస్ ఇస్ హనుమాన్ దట్ బ్రాట్ దిస్.
0: తర్వాత ప్రతిష్ట అయిపోయింది, రామేశ్వరం వెళ్లారు, ఇంత కాని చెప్పి తిరిగి వస్తున్నారు.
1: దట్ ఇన్స్టలేషన్ ఫంక్షన్ వాస్ ఓవర్.
0: సమయంలో తిరిగి హనుమంతుడిని పరీక్ష చేయాలి శ్రీరాముడు.
1: శ్రీరామ వాంటెడ్ టు టెస్ట్ హనుమాన్.
0: భగవంతునికి ఎప్పుడు పరీక్ష అనేటువంటిది ఒక ఆశ.
1: టెస్టింగ్ ఏ డివోటీ ఇస్ ది టెస్ట్ ఆఫ్ గాడ్.
0: ఆ యొక్క భక్తును టెస్ట్ చేసినప్పుడే అతనికి ఒక చక్కని టెస్ట్ రెస్ట్.
1: ఇట్ ఈస్ ది టేస్ట్ అండ్ ది రెస్ట్ టు గాడ్ టు టెస్ట్ హిస్ డివోటీ.
0: వస్తూ వస్తూ వస్తూ కాలు ఏదో కొంచెం తగిలి కింద పడినట్టుగా పడ్డాడు రాముడు.
1: రామ ప్రిటెండెడ్ యాజ్ ఇఫ్ హి ఫెల్ డౌన్.
0: చిన్న ఒక రాయి
1: ఇస్ అ స్మాల్
0: పెబుల్. తన కాలికి తగులుకొని తాను కింద పడినట్టుగా పడ్డాడు.
1: బికాస్ ఆఫ్ ఎ పెబుల్ ఆన్ ద వే హి ప్రిటెండెడ్ యాజ్ ఇఫ్ హి స్లిప్డ్.
0: వెనకలనే ఉంటున్నాడు లక్ష్మణుడు.
1: లక్ష్మణ వాస్ స్టాండింగ్ బిహైండ్
0: అని ప్రశ్నించాడు.
1: హి సెడ్ వాట్ హ్యాపెన్డ్.
0: అబ్బే ఏమిటి లేదు చిన్న రాయి అన్నాడు.
1: ఇస్ నథింగ్ హడ్ హ్యాపెన్డ్ ఆఫ్టర్ ఆల్ స్మాల్ పెబుల్.
0: హనుమంతుడు వచ్చాడు.
1: హనుమాన్ కేమ్.
0: ఈ దారిలో ఇంకెవరైనా నడుస్తుంటే వాళ్ళందరికీ కూడా ఈ విధమైనటువంటి తొందరలు ఇస్తుందో ఏమో, ఈ రాత్రి నేను పెరిగి వారేస్తానన్నాడు.
1: ఓ సచ్ పెబుల్స్ అండ్ స్మాల్ స్టోన్స్ ఆన్ ద వే మేక్ ట్రబుల్ సంబడి, దేర్ఫర్ ఐ విల్ రిమూవ్ దెమ్.
0: హనుమంత.
1: హనుమాన్.
0: కొండలు మోసిన వానికి ఈ గులకరాయి నీకెంత, దీని పని విచ్చిపెట్టు.
1: యూ హ్యావ్
0: జోలికి నువ్వు పోవద్దు.
1: యూ హ్యావ్ క్యారీడ్ దట్ మైటీ మౌంటైన్స్, యు ఆర్ సింప్లీ.
0: నేనే జాగ్రత్తగానే వస్తాను, రాతి దోషం కాదు అన్నాడు.
1: నెక్స్ట్ టైం ఐ విల్ బి వాచ్ఫుల్ యాజ్ ఐ వాక్.
0: లేదు లేదు, దీన్ని తీసివేయాలి అని చెప్పి పట్టుబట్టాడు.
1: హనుమాన్ డిటర్మిన్డ్ టు రిమూవ్ ఆల్ దిస్ పేపర్స్ ఆన్ ద వే.
0: జన్మ వాసన,
1: ఇట్స్ ఆల్ ద ట్రెండ్ ఆఫ్ ది పాస్ట్ లైఫ్.
0: పుట్టిన ఇల్లు, పెట్టిన పేరు కోతికి, చంచలత్వానికి.
1: ది మంకీ స్టాండ్స్ ఫర్ ఆల్ ద వేవరింగ్ మైండ్.
0: ఇంత ఎడమ చేతితో అటు తీసివేయడానికి ప్రయత్నించాడు.
1: హి వాస్ ట్రైయింగ్ టు టేక్ ఇట్ అవుట్ విత్ హిస్ లెఫ్ట్ హ్యాండ్. హి డిడ్ నాట్ మూవ్.
0: తర్వాత రెండు చేతులు పట్టాడు.
1: విత్ బోత్ ది హ్యాండ్స్ హి వాంటెడ్ టు రిమూవ్.
0: కదలలేదు.
1: హి కుడ్ నాట్.
0: తన శక్తినంతా ఉపయోగపెట్టాడు.
1: హి మేడ్ యూజ్ ఆఫ్ ఆల్ హిస్ పవర్ అండ్ ఎనర్జీ.
0: కించిత్తైనా కూడా అది కదలలేదు.
1: హి కుడ్ నాట్ లిఫ్ట్ ఇట్ ఈవెన్ ఎన్ ఇంచ్.
0: హనుమంతుడు చాలా ఆశ్చర్యపడ్డాడు.
1: హి వాస్ సర్ప్రైజ్.
0: రామా ఏమిటి ఈ యొక్క నీ ఇల్లులు?
1: రామా వాట్స్ ఆల్ యువర్ మిస్టరీ, వాట్స్ ఆల్ దిస్?
0: ఏమిటి లేదు హనుమాన్.
1: నథింగ్ వాట్స్ ఎవర్ హనుమాన్.
0: నువ్వేం దీనికి శ్రమ పడినక్కర్లేదని ఆహా రాముడే తన చిటికిని వెళ్తూ కాలి చిటికిని వెళ్తూ అట్టన్నాడు. ఎగిరి పడిపోయింది. ఏదది? ఆనాడు హనుమంతుడు ప్రతిష్ట కోసం తెచ్చి పారవేసినటువంటి లింగము.
1: రామ హింసెల్ఫ్ విత్ జస్ట్ ఫింగర్ ఆఫ్ హిస్ టో హి సింప్లీ హస్ కిక్డ్ అవుట్ దట్ స్మాల్ స్టోన్. వాట్ ఈస్ దట్? దట్ ఇస్ ద లింగ బ్రాట్ బై హనుమాన్.
0: ఆ లింగం నుంచి జ్యోతి వచ్చింది, రాముడిలో చేరిపోయింది. రాము నుంచి లింగం ఒక జ్యోతి పోయింది, లింగంలో చేరిపోయింది, రెండు ఒక్కటే.
1: అవుట్ ఆఫ్ దట్ లింగ లైట్ కేమ్ ఇన్ మర్జిన్ ఇన్ రామ. సో ఆల్సో లైట్ ఆఫ్
0: ఎత్తునెక్కిన వాడు లింగడు, గద్దెనెక్కిన వాడు రంగడు.
1: And it is only Lord Shiva who was on the bull.
0: Yeddunekkina gaddanekkina iddaru okkare oranna.
1: No matter he may be having the bull or the bird in the chariot.
0: Samatvanni ee naadu nunchi gurtinchamani bodhinchadu.
1: He taught him the principle of equality.
0: Ittane ee naadu lokamlopala Ramulu ante kontha mandiki ishtamu, Krishnudu ante kontha mandiki ishtamu, Ishwarudu ante kontha mandiki ishtamu, Sai Baba ante okkanthu. Idantha enduku ee bhedhalu?
1: Why should you have differences at all? Because some want to worship
0: Rama. Daivam okkade.
1: God is one.
0: ఏకం సత్,
1: ఓన్లీ వన్.
0: ఏకూహం బహుశ్యాం,
1: వన్ మేనిఫెస్ట్ ఇంటూ మెనీ.
0: మైసూర్ పాక్, గులాబ్ జామ్, బర్ఫీ, పాల్కో, మిఠాయి, జిలేబీ, ఖీర్ ఎన్ని చేసినప్పటికీ చక్కెర ఒక్కటే.
1: ద స్వీట్స్ మే బి మెనీ బట్ ది షుగర్ ఇస్ వన్.
0: కోసమని ఇన్ని విధమైనటువంటి రూపనామాలు నీకు కల్పించుకుంటున్నావు.
1: ద నేమ్ అండ్ ఫామ్ ఈజ్ ఓన్లీ ఆఫ్ యువర్ మేకింగ్.
0: కానీ దైవం ఒక్కడే.
1: బట్ గాడ్ ఈజ్ వన్.
0: కనుకనే ఏకాత్మ భావాన్ని నీవు అభివృద్ధి పరచుకున్నప్పుడు దైవంతో పాటు ఏకమైపోతావు.
1: Then once you develop the feeling of oneness, you become one with God. Students.
0: దివ్యాత్మ స్వరూపులైనటువంటి ద్వారా
1: embodiments of divine ఆత్మ
0: దైవాన్ని ఎప్పుడు దూరమని మీరు భావించుకోకండి.
1: Do not consider that God is far off from you.
0: అతన్ని ఆరాధన చేస్తే ప్రత్యక్షమవుతాడని మీరు ఆ పిచ్చి భావాన్ని వదిలిపెట్టండి.
1: Don't have mad feeling that God will manifest in front of you if you worship.
0: అతను నేను అతనే.
1: You consider yourself as divine.
0: నిన్ను నీవు ఆ భగవంతునికి అర్పితం చేసుకో.
1: Offer yourself totally to God.
0: సులభంగా చిటికలో సరిపోతుంది అంట.
1: In a moment of time you can realize.
0: ఇంకా పెద్ద కసరత్తు చేయనక్కర్లేదు.
1: You don't need to do physical exercise.
0: 10 years plan వేయనక్కర్లేదు.
1: 10 years plan, 5 plan not needed.
0: ఈ ప్లాన్ అన్ని వృథా.
1: Our plans are useless.
0: ఈ మాస్టర్ ప్లాన్ కు నీవు ప్రయత్నం చేయవద్దు.
1: Don't prepare any master plan.
0: నీ యొక్క మాస్టర్త్వాన్ని అతనికి అర్పితం చేయి.
1: Make God as master.
0: అది నిజమైనటువంటి తత్వము.
1: That is the reality.
0: He is only master.
1: God is only master.
0: ఇంకంతా కూడా జగత్తులు ఏది లేదు మాస్టర్.
1: నో మాస్టర్
0: ఉన్నారు. చాలా మంది హెడ్ మాస్టర్స్ ఉన్నారు, టెస్ట్ మాస్టర్స్ ఉన్నారు, పోస్ట్ మాస్టర్స్ అంతా ఉన్నారు, అందరూ ఉంటున్నారు. వాళ్ళంతా మాస్టర్స్ కాదు.
1: దేర్ ఆర్ హెడ్ మాస్టర్స్, స్టేషన్ మాస్టర్స్ అండ్ స్కూల్ మాస్టర్స్. దే ఆర్ నాట్ మాస్టర్స్ అట్ ఆల్.
0: కానీ ఒక్కడే మాస్టర్, అతనే గాడ్.
1: గాడ్ ఈస్ ది ఓన్లీ మాస్టర్.
0: కనుక ఆ దైవాన్ని నిరంతరం కూడా నువ్వు చింతిస్తూ ఆ దైవత్వంగా నీ పొందండి.
1: Therefore think of God continuously and be divine.
0: అదే సత్యము. Truth is God.
1: Truth is God.
0: అదే జ్ఞానము. అదే God.
1: Wisdom is God.
0: అనంతమైనటువంటి వాడే God.
1: God is infinite.

జనుపచేలకు ముత్యాల సరులు గూర్చి, జనుపచేలకు ముత్యాల సరులు గూర్చి, మిరప పండ్లకు కుంకుమ మెరుపు దాల్చి, బంతి పువ్వుల మొగము అల్లంత విప్పి, మన గృహం గుణధాన్య సంపదల నిల్పి, సరసురాలైన సరసురాలైన సంక్రాంతి పండుగొచ్చే

0: దినకరుడు శాంతుడైతోచే.
1: The sun is calm and quite peaceful.
0: పగటి వేళ తక్కువై రాత్రి వేళ అధికమై ఈ సంక్రాంతి ప్రారంభమవుతుంది.
1: The Sankranti begins us with the daytime being short and the night duration being long.
0: దినములింత కురుచునయ్యను చలిగాలి చురుకు హెచ్చే.
1: The days have become short and the cold winds are blowing fiercely.

0: వచ్చి
1: ద బ్యూటిఫుల్ మంత్ ఆఫ్ పుష్య అప్రోచ్డ్
0: ప్రేమ స్వరూపులు
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్
0: భారతీయుల పర్వదినములన్నీను విశిష్టమైన అంతర్భావంతో కూడిన అంతరాత్మతో కూడిన ఆనంద సౌధములే కాని కేవలము ఆడంబర సూక్తులు కావు.
1: ఆల్ ది ఫెస్టివల్స్ ఆఫ్ భారతీయస్ హ్యావ్ గాట్ స్పెషల్ ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఇన్నర్ ఫీలింగ్ అండ్ గివ్స్ అస్ ఆల్ బ్లిస్ అండ్ జాయ్. దే ఆర్ నాట్ వన్ ఆఫ్ పాంప్ అండ్ ఎగ్జిబిషనిజం.
0: ప్రతి పర్వదినమునకు ఒక అంతరార్థము, ఒక అద్భుతమైనటువంటి యొక్క విశిష్టత, భౌతికమైనటువంటి యొక్క మార్పులతో కూడినటువంటి ఆనందమును చేకూర్చుతూ వస్తున్నది.
1: ఎవ్రీ ఫెస్టివల్ హ్యాస్ గాట్ వండర్ఫుల్ మీనింగ్ ఎక్స్ప్రెషన్ అండ్ సిగ్నిఫికెన్స్ అండ్ గివ్స్ అస్ గ్రేట్ జాయ్.
0: సూర్యుడు ప్రతి నెల ఒక రాశిపైన ప్రవేశిస్తుంటాడు.
1: Sun enters into every house of the Zodiac.
0: Run 12 నెలలకు 12 రాశులపైన ప్రవేశిస్తుంటాడు.
1: He steps into 12 houses of the Zodiac system.
0: ఇందులో ప్రధానమైనటువంటి రాశులు 4.
1: The main houses are 4.
0: మొదటిది మకర సంక్రమణ.
1: The first one is Capricorn, the goat.
0: రెండవది కర్కాటక సంక్రమణ.
1: The second one is Cancer of the Zodiac, fourth sign.
0: మూడవది తులా సంకరణ.
1: Third one is తులా సంకరణ.
0: నాలుగవది మేష సంకరణ.
1: The fourth one is మేష.
0: ఈ నాలుగింటి యందు ప్రధానమైనటువంటి సంకరణ కేవలము మకర సంకరణ.
1: Of all the most important one is that of Capricorn, the tenth sign of Zodiac.
0: ఈ మకర సంకరణంలో అనేక విధములైనటువంటి యొక్క భౌతిక, నైతిక, ధార్మిక, ఆధ్యాత్మిక, లౌకిక, దివ్యమైనటువంటి యొక్క సంభూతులతో కూడినటువంటిదై ఉంటుంది.
1: దిస్ విల్ బి ఫుల్ ఆఫ్ ఎథికల్, మోరల్, ఫిజికల్, రైచువస్ చేంజెస్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్స్.
0: ఈ సంకరణము నుంచి సూర్యుడు నేటి నుండి దక్షిణము నుండి ఉత్తరమునకు ప్రయాణమవుతుంటాడు.
1: ఫ్రమ్ దిస్ డే Sun moves from south towards north.
0: Uttara disha anaga emiti?
1: What do you mean by northward movement?
0: Mochadayakamainatunti sthanamane uttara disha antaru.
1: Northward movement is the one that confers liberation.
0: Anaga hima plus chalam himachalam.
1: Meaning combination of two words, hima chalam himachalam.
0: Anaga hima plus achalam himachalam.
1: Meaning Hima plus Achalam, Himachalam.
0: ఏమిటి ఈ హిమాచలం?
1: What is this హిమాచల?
0: హిమం అనగా పరిశుద్ధము.
1: Hima means all pure.
0: హిమం అనగా పరిపూర్ణమైనటువంటి యొక్క తెల్లదనం.
1: Hima means that which is totally white.
0: అచలం అనగా సుస్థిరము.
1: Achala means that which is stable.
0: ఈ యొక్క పరిశుద్ధమైనటువంటి యొక్క హిమము, ప్రశాంతమైనటువంటి యొక్క హిమము అచలమైనటువంటి స్వరూపాన్ని ధరించి ఉంటుంది.
1: Therefore the pure white brightness becomes quite steady.
0: ఏమిటి ఆ స్థానము?
1: What is that position?
0: అది ఏ హృదయ స్థానము.
1: That is the position of heart.
0: హృదయము నిర్మలముగా, నిశ్చలముగా, ప్రశాంతమైనటువంటి స్థితి అందే ఈ సూర్యుడు అనేటువంటి బుద్ధి అందులో చక్కగా ప్రవేశిస్తాడు.
1: Here the sun is the intellect who will certainly step into a heart when it is pure and solid and at peace.
0: Manam ekkadano bahyamainatunti bhautikamainatunti prayanamu cheyanakkaledu.
1: We do need to undertake external outer journey.
0: Anaga ee uttarayana prayanam anaga mana yokka buddhini antarmukhamuga maralchatame.
1: Movement towards north direction meaning directing intellect inward.
0: హృదయము దిశకు దీనిని పంపటమే.
1: Intellect has to turn towards the heart.
0: ఈ అంతర్ముఖమైనటువంటి యొక్క ఆనందమే మానవునికి నిజమైన ఆనందం.
1: The internal joy is the true happiness.
0: బాహ్యమైన, లౌకికమైన, ప్రాప్తమైనటువంటి ఆనందములు అస్థిరములు.
1: That which is external, physical or temporary.
0: ఇది కేవలము క్షణభంగురమైనటువంటివి.
1: They are momentary.
0: నిత్యము సత్యము నిర్మలమైనటువంటి యొక్క ఆత్మతత్వమే నిరంతరము కూడాను అక్షయమై అమరమై అనంతమై ఉంటుంది.
1: That which is eternal, pure and solid nature of Atma is infinite and eternally immortal.
0: మోక్ష సాధనము అన్నారు.
1: This is the center of liberation.
0: దీనికి చేసే ప్రయాణమే మోక్ష సాధకము అన్నారు.
1: Journey towards that is aspiration towards liberation.
0: కనుక సంక్రాంతి అనగా అంతర్ముఖమైనటువంటి దృష్టిని, ఒక నిర్మలమైనటువంటి హృదయాన్ని, పరిశుద్ధమైనటువంటి యొక్క తత్వాన్ని ప్రబోధించేటువంటి యొక్క కరణమే సంక్రమణం.
1: సంక్రాంతి మీన్స్ ద మూవ్మెంట్ దట్ వుడ్ మేక్ అస్ ఇన్ వర్డ్ ఇన్ విత్ ఆల్ ప్యూరిటీ.
0: కనుక ఈ సంక్రాంతి అనేటువంటిది సూర్యుడు ఏ విధంగా ఉత్తర దిశకు ప్రయాణమవుతున్నాడో అదే విధంగానే మన అంతర్ముఖం నందు బుద్ధిని ఆత్మవైపున మరల్చి దీనిని అటువైపునే ప్రయాణం సలపాలి.
1: జస్ట్ యాజ్ యు ఫైండ్ ద సన్ మూవింగ్ టువర్డ్స్ ద నార్త్, వీ హ్యావ్ టు డైరెక్ట్ అవర్ ఇంటెలెక్ట్ ఇన్ వర్డ్ టువర్డ్స్ లిబరేషన్.
0: ఈ ఉత్తరాయణ కాలమునే పవిత్రమైన కాలమని ప్రబోధిస్తూ వచ్చింది వేదం.
1: వేద టీచర్స్ దిస్ టైమ్ ఇస్ హైలీ ఆస్పిషియస్ నార్త్ వర్డ్ మూవ్.
0: ఈ పవిత్రమైనటువంటి యొక్క దినము నిమిత్తమై 56 దినములంతా కూడాను శరతల్పం పైన పవణించినటువంటి భీష్ముడు కూడాను ఈ పవిత్ర కాలమునకై కాచి ఉన్నాడు.
1: As these days happened to be quite auspicious, that great warrior Bhishma was resting on the bed of arrows.
0: ఈ పవిత్ర కాలములో మరణించినటువంటి ప్రతి వ్యక్తి కూడాను కేవలము దివ్యత్వాన్ని పొందగలడని మన పురాణముల యొక్క ప్రబోధనం.
1: The teaching of the epics is this: the one who leaves this mortal body during this sacred time will certainly attain liberation.
0: కనుక సంక్రమణమనగా కేవలము ఒక్కొక్క నెల సూర్యుడు ఒక్కొక్క రాశిపైన ప్రవేశిస్తుంటాడు.
1: సంక్రమణ మీన్స్ ద షిఫ్టింగ్ ఆఫ్ సన్ ఫ్రమ్ హౌస్ టు హౌస్ ఇన్ జోడైక్.
0: ఈ 12 రాశులు యందు కూడాను మకర రాశి చాలా ముఖ్యమైనటువంటిది.
1: ఇన్ ఆల్ ద 12 హౌసెస్ ద క్యాప్రికార్న్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్.
0: ఈ మకర సంక్రాంతి అనేటువంటిది ఒక శాంతిని కాంతిని ప్రబోధిస్తుంది అందిస్తుంది.
1: దిస్ క్యాప్రికార్న్ గివ్స్ us పీస్ అండ్ ఆల్సో లైట్.
0: దీనికి మరొక విధంలో మనము ప్రాకృతంగా మన విచారణ చేసినప్పుడు
1: when we inquire from the worldly view point,
0: ఇది ఆంగ్ల సంవత్సరముగా ప్రారంభమైంది ఈ సంక్రాంతి.
1: This Sankranti begins as per the English calendar.
0: జనవరి 13-14 తేదీ నందు ఈ సంక్రాంతి ప్రారంభమవుతుంది.
1: The Sankranti begins on 13th and 14th of January.
0: ఇది ఒక విధమైనటువంటి ఒక శారీరక మానసిక శాంతిని కూడాను విశ్రాంతిని కూడాను చేకూరుస్తుంది.
1: It gives physical and mental rest also.
0: ఈ నెలలో రైతుకు కాని మరెవరికి కాని భూమిని ఆధారం చేసుకున్నటువంటి ప్రతి వ్యక్తి కూడాను విశ్రాంతిగా ఉంటాడు.
1: A farmer or agriculturist, anyone who depends on his own earth or the soil will be at peace.
0: ఈ కర్షకుడు ఏ విధమైనటువంటి పనులు లేక శాంతిగా తన గృహంలో పండించిన పంటను భుజించి ఆనందాన్ని అనుభవిస్తుంటాడు.
1: ద ఫార్మర్స్ దే ఫైండ్ ఎనఫ్ ఆఫ్ లెజర్ టు ఎంజాయ్ అండ్ సర్టన్లీ ఎంజాయ్ ద గ్రెయిన్ దట్ హీ కలెక్ట్.
0: నిజముగా కర్షకులకు ఈ యొక్క నెల తప్ప మరొక నెల వారికి విశ్రాంతి చిక్కదు.
1: ట్రూలీ స్పీకింగ్ ఫార్మర్స్ ఆర్ బిజీ ఆల్ రౌండ్ ఇయర్ ఎక్సెప్టింగ్ దిస్ మంత్.
0: సకల సంపదలను కూడాను వారు గృహంలో చేర్చుకుంటారు.
1: దే విల్ హ్యావ్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ వెల్త్ అండ్ గ్రెయిన్ అట్ హోమ్ బై దిస్ టైమ్.
0: ఇందులో నవధాన్యములు కూడా పండించి తమ గృహమును నిండించుకుంటారు.
1: దే విల్ ఫిల్ దే హౌసెస్ విత్ ఆల్ 9 టైప్స్ ఆఫ్ గ్రెయిన్.
0: ఈ నవధాన్యముల చేత గృహమును నిండించుకున్నప్పుడు మనసును పండించుకుంటారు.
1: విత్ ఆల్ దే గ్రెయిన్ దే విల్ హావ్ మెంటల్ సాటిస్ఫాక్షన్.
0: కనుకనే మానసిక శారీరక శాంతులు ఈ సంక్రాంతిలో అభివృద్ధి అవుతుంటాయి.
1: దేర్ఫోర్ ఇన్ దిస్ సీజన్ ఆఫ్ సంక్రాంతి దేర్ బి ఫిజికల్ అండ్ మెంటల్ రెస్ట్.
0: ఈ సంక్రాంతి అనేటువంటి యొక్క పదమునందే దీని యొక్క క్రాంతి ఎంతనో అంతరాత్మను అందిస్తూ వచ్చింది.
1: ద వెరీ వర్డ్ సంక్రాంతి కన్వేస్ యూ ది ఇన్నర్ మీనింగ్ ఎ లాట్.
0: అయితే మానవుడు ఈ అంతరాత్మాన్ని గుర్తించుకోలేక
1: బట్ మ్యాన్ వితౌట్ నోయింగ్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్
0: భారతీయుల ప్రాచీన సంస్కృతిని ఈనాడు విస్మరించి
1: ద ఫర్గెట్ ది ఏన్షియంట్ ట్రెడిషన్ ఆఫ్ భారత్
0: ఈ పవిత్రమైన పర్వదినముల యొక్క అంతరార్థాన్ని విస్మరించి
1: ద ఫర్గెట్ ది ఇన్నర్ మీనింగ్ ఆఫ్ ది సీక్రెట్ ఫెస్టివల్
0: భౌతికమైనటువంటి యొక్క లౌకికమైనటువంటి యొక్క క్రియల చేతనే మానవుడు సంతృప్తి పడుతూ ఉన్నాడు.
1: మ్యాన్ గెట్స్ హింసెల్ఫ్ సాటిస్ఫైడ్ విత్ ది ఫిజికల్ వరల్డ్లీ యాక్టివిటీ.
0: ఎంత కాలము భౌతికమైన ఆనందమును అనుభవించినప్పటికీ నిత్య సత్యమైనటువంటి ఆనందం ఇందులో మనకు ప్రాప్తించదు.
1: ఇన్ స్పైట్ ఆఫ్ లాంగ్ పీరియడ్ ఆఫ్ హ్యాపీనెస్ ఇన్ దిస్ ఫిజికల్ వరల్డ్ ఇట్ విల్ నెవర్ రిమైన్ పర్మనెంట్.
0: ఎందు వెతికినప్పటికీ ఈ ఆనందం మనకు లభ్యం కాదు.
1: యు మే సర్చ్ ఎనీవేర్ యు నెవర్ గెట్ బ్లెస్.
0: వెతికి వెతికి వెతికి కడకు తన ఎందే తాను అర్థం చేర్చుకున్నప్పుడే ఆ నిజతత్వం తనకు అర్థమవుతుంది. ఈ పవిత్రమైన పర్వదినముల యొక్క అంతరార్థాన్ని విస్మరించి
1: దే ఫర్గెట్ ది ఇన్నర్ మీనింగ్ ఆఫ్ ది సీక్రెట్ ఫెస్టివల్.
0: భౌతికమైనటువంటి యొక్క లౌకికమైనటువంటి యొక్క క్రియల చేతనే మానవుడు సంతృప్తి పడుతూ ఉన్నాడు.

0: తాను అర్థం చేర్చుకున్నప్పుడే ఆ నిజతత్వం తనకు అర్థమవుతుంది.
1: As you go on searching everywhere, you will understand it, that it is within that gives you true bliss.
0: ముక్కుపై పెట్టుకున్నటువంటి అద్దములు ఇల్లంతా వెతికి కట్టకడపడి అయ్యో ఈ అద్దములు నా ముక్కుపైనే ఉన్నవి అనేటువంటి యొక్క ఆనందాన్ని అనుభవించినట్టుగా ఈనాడు ప్రతి మానవుడు కూడాను తన యందే ఉండినటువంటి యొక్క నిత్యానంద బ్రహ్మానంద పరమానంద యోగానంద అద్వైతానందముల యొక్క తత్వాన్ని అనంత మార్గంలో వెతికి కట్టకడపటకు తన యందే ఉన్నదనేటువంటి సత్యాన్ని గుర్తింపచేయనదే ఈ సంక్రాంతి.
1: The glass is present right on the nose, one forgets. But in search of the glass is everywhere. Like that is eternal, supreme, permanent, immortal joy. Bliss is within, but we are in search of it elsewhere.
0: Kanuka manam aashinchetundi aanandamu ye paradeshamunando ledu.
1: Therefore the bliss that we want.
0: Ye paradeshamunando ledu.
1: The bliss we want is not present in a foreign land.
0: Tarayende atti aanandam untunnadi.
1: It is present within one's own self.
0: Devudaneetundi vaadu ye deshamunando ledu.
1: God is not present
0: ye parvathamulo yendo ledu.
1: Not in a mountain.
0: Ye vaikuntha kailasa swargamulando ledu.
1: Not in vaikuntha kailasa
0: heaven. Sarvamulku tane yokka hrudayame pavitramaina mandiramu.
1: A pure heart is the temple of God.
0: కనుక మీ బహిర్దృష్టినంతా కూడాను అంతర్దృష్టిగా మార్చుకున్నటకు ఏ మానవుడు ప్రయత్నించినో వాడే ధన్యుడవుతాడు.
1: Therefore one would be redeemed if he diverts his external vision inward.
0: ధన్యతను పొందినటువంటి వాడే మోక్షమును చెందుతాడు.
1: The one goes along this path will certainly be liberated.
0: అంతవరకు ఈ యొక్క మానవునికి మోహము తప్పినది కాదు.
1: Till then man cannot be free from attachment.
0: మోహము ఉన్నంత వరకును మోక్షము మనకు చిక్కదు.
1: So long there is attachment, you cannot have liberation.
0: మోక్షం అనగా ఏదో ఒక ప్రత్యేకమైన ప్రదేశము కాదు.
1: Liberation is not a separate place.
0: మోహక్షయం మోక్షం అన్నారు.
1: This detachment is moksha or liberation.
0: ఈ మోహం అనేటువంటిది బాహ్య దృష్టి వలనే అది బలపడుతూ వస్తుంది.
1: This attachment is due to external looks.
0: ఏ మానవుడు అంతర్దృష్టిని అభివృద్ధి గావించుకున్నో ఆనాడే ఈ యొక్క బహిర్దృష్టి అనేటువంటి యొక్క చంచలము చల్లారుతుంది.
1: The one who has got inward vision will certainly pacify the external approach.
0: మానవుడు అనేక విధమైనటువంటి యొక్క సాధనలు సల్పుతున్నాడు.
1: Man undertakes various forms of spiritual pursuit.
0: నవ విధమైన మార్గముల యందు ఈయన ప్రవేశిస్తున్నాడు.
1: He takes to 9 paths of devotion.
0: కానీ ఎన్ని విధములైన మార్గములో ప్రవేశించినప్పటికీ తనకు లభించవలసినటువంటి యొక్క స్థానము, తాను అనుభవించవలసినటువంటి స్థానము, తాను ఆనందించవలసినటువంటి స్థానము తన ఎందే ఉన్నదనేటువంటి సత్యాన్ని గుర్తించుకోలేకపోతున్నాడు.
1: ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ పర్సూట్స్ ఇన్ స్పిరిచువల్ పాత్ దట్ హీ అస్పైర్స్ దట్ హీ వాంట్స్ టు ఎక్స్పీరియన్స్ ఈస్ ప్రెసెంట్ ఇన్ విత్ ఇన్ హిమ్సెల్ఫ్ విచ్ హీ ఫర్గెట్స్.
0: బాహ్య సాధనలన్నీ కూడాను కేవలం అప్పటికప్పటికి ఆనందాన్ని చేకూర్చుతుంది.
1: ఎక్స్టర్నల్ ఎండివర్స్ గివ్ యూ టెంపరీ హ్యాపీనెస్.
0: భజనలు చేసే సమయంలో వినేంత వరకు ఆనందంగా ఉంటుంది.
1: యాజ్ వీ లిసన్ టు భజన్ సో లాంగ్ యూ లిసన్ యూల్ బి హ్యాపీ.
0: భజనలు ముగియగానే తన ఆనందం కూడా నిలిచిపోతుంది.
1: ద మూమెంట్ భజన్స్ కంక్లూడ్ దేర్ విల్ బి నో మోర్ ఆఫ్ హ్యాపీనెస్.
0: బాహ్య సంబంధమైనటువంటి చర్యలతో ఏర్పడేటువంటి ఒక ఆనందము బాహ్యంగానే ఉంటుంది.
1: ఆల్ ద హ్యాపీనెస్ దట్ యు డిరైవ్ అవుట్ ఆఫ్ ఎక్స్టర్నల్ యాక్టివిటీ విల్ బి ఓన్లీ ట్రాన్సియెంట్.
0: కనుక భజనలు చేయకూడదని కాదు, మనం ఏ సాధనలు చేసినప్పటికీ వాటిని అంతర్ముఖంగా మార్చుకున్నటకు తగిన కృషి చేయాలి.
1: నాట్ దట్ యూ షుడ్ నాట్ డూ భజన్స్ వాట్ యువర్ స్పిరిచువల్ పర్సూట్స్ యూ మే అండర్టేక్ యూ షుడ్ డూ ఇట్ ఇన్ వర్డ్ విత్ ఇన్ యువర్ ఫీలింగ్. జపము
0: చేస్తారు, ధ్యానము చేస్తారు, యోగము చేస్తారు, ఈ రకమైనటువంటి యొక్క అన్ని కూడాను కేవలము దేహములకు సంబంధించినవే కానీ హృదయానికి సంబంధించినవి కాదు.
1: యూ డూ వేరియస్ స్పిరిచువల్ పర్సూట్స్ సచ్ అస్ పెనెన్స్ ద మెడిటేషన్ అండ్ యోగా.
0: మానవుడు కూడాను చేసే సాధనలన్నీ కూడాను మనస్సు ద్వారానే చేస్తున్నాడు.
1: Every spiritual path is followed at the mental level.
0: Manasu sthiramainadi kaadu.
1: Mind is not steady.
0: Chanchalam hi mana krishna pramadi balavadrudam. Idi maha chanchalamainatundidi, maha pramadamainatundidi, maha drudamainatundidi ee yokka manasu.
1: Mind is wavering, it's dangerous and so strong.
0: Itti manastho chesinatundi sadhanalanniti kodanu hrudayamuni ee reethiga cheyagaladu.
1: All the spiritual pursuits followed by mind, how does it take you to the heart?
0: కానీ తాత్కాలిక తృప్తిని మాత్రం అందించి ఆ యొక్క తనలో ఆవేశించినటువంటి వేడిని చల్లారుస్తుంది మాత్రమే.
1: ఇట్ గివ్స్ యూ టెంపరీ సాటిస్ఫాక్షన్ అండ్ పాసిఫైస్ ఆల్ ది హీట్
0: ఎమోషన్. ఈ సాధనలు కూడాను శాశ్వతమైన ఆనందాన్ని చేకూర్చలేవు.
1: నో స్పిరిచువల్ పర్సూట్ వుడ్ ఎవర్ గివ్ యూ పర్మనెంట్ హ్యాపీనెస్.
0: సర్వ సాధనలు కూడాను బహిర్ముఖంగా ఆచరించేటువంటివి.
1: ఆల్ స్పిరిచువల్ ఎండివర్స్ ఆర్ ఎక్స్టర్నల్.
0: అవి నవవిధ మార్గములు.
1: ద 9 paths of devotion.
0: శ్రవణం,
1: ద లిసనింగ్,

0: సేవనం
1: సర్వీస్
0: వందనం
1: శానిటేషన్
0: అర్చనం
1: వర్షిప్
0: స్నేహం
1: ఫ్రెండ్షిప్
0: దాస్యం
1: ద సర్వీస్
0: ఆత్మ నివేదనం
1: సరెండర్
0: అది కట్ట కలిపి ఒక్కటే మనకు శాశ్వతానందాన్ని చేకూర్చేది.
1: ద అల్టిమేట్ సరెండర్ గివ్స్ యు పర్మనెంట్
0: ఆత్మ నివేదనం
1: దట్ ఈస్ సరెండర్.
0: ఇది కలిగిన తర్వాత మరొకటి ఇంకా మన దగ్గర లేదు.
1: The moment you surrender, nothing you have with you
0: sarvam andulone miltavai untundali.
1: Everything is there only.
0: Kanukane atti antardrishtini prabodhimpa chese nimittamai ee sankranti prarambhinchi.
1: In order to give that teaching which is inward, which is inner,
0: sankranti
1: is meant.
0: Kevalamu oka family sadhana anukunnadu Subbarao chepparu. Idi oka family ki sambandhinchinatundi ga anukunnaru.
1: Subbarao said that sankranti is a family affair, festival.
0: Nijame idi family ne.
1: Yes, truly it is family.
0: వసుదైక కుటుంబము యావత్ ప్రపంచమే ఒక ఫ్యామిలీ.
1: ద హోల్ వరల్డ్ ఈజ్ ఎ ఫ్యామిలీ.
0: ప్రపంచమునకే సంబంధించినటువంటిది ఇది.
1: ఇట్స్ రిలేటెడ్ ది ఎంటైర్ వరల్డ్.
0: భార్య భర్త కొడుకులు కోడళ్ళు కోడళ్ళు మనుమళ్ళు ఇలాంటి మాత్రమే పరిమితమైనటువంటిది కాదు.
1: ఇట్స్ నాట్ మియర్లీ రిస్ట్రిక్టెడ్ టు ద హస్బెండ్ ద వైఫ్ ద చిల్డ్రన్ అండ్ గ్రాండ్ చిల్డ్రన్ అలోన్.
0: సర్వమానవ జాతికి సంబంధించినటువంటిది ఈ సంక్రాంతి.
1: ఇట్ ఈస్ రిలేటెడ్ ది ఎంటైర్ హ్యూమన్ రేస్.
0: వారికి తెలిసినను తెలియకపోయినను ఇది ఒక విధమైనటువంటి యొక్క అంతర్భావాన్ని చేకూర్చి నిజమైనటువంటి ఆనందాన్ని కలిగింపచేస్తుంది.
1: వెదర్ దే నో ఆర్ నాట్ బట్ ఇట్ గివ్స్ దెమ్ ది ఇన్నర్ జాయ్.
0: తెలిసి ముట్టినా తెలియక ముట్టినా అగ్ని ఏ విధంగా కాల్చును ఆ విధంగా సంక్రాంతి యొక్క మహత్యమును గుర్తించినను గుర్తించకపోయినను ఆ సంక్రాంతి యొక్క విషయము సర్వలోకుడును దీని అనుభూతి తనలో చేకూరుతుంది.
1: నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ ఇఫ్ యూ టచ్ ద ఫైర్ ఇట్ ఇస్ షూర్ టు బర్న్. లైక్ వైజ్ వెదర్ యు నో ఆర్ నాట్ సంక్రాంతి
0: భావించేటువంటిదే సంక్రాంతి.
1: సంక్రాంతి బ్రింగ్స్ mental transformation.
0: తనకి ప్రవర్తన యొక్క దీనిని పరిగణింపజేసినదే సంక్రాంతి.
1: దేర్ విల్ బి చేంజ్ ఇన్ బిహేవియర్.
0: పవిత్రమైనటువంటి యొక్క ప్రకాశము అందించినటువంటిదే సంక్రాంతి.
1: సంక్రాంతి గివ్స్ అ సీక్రెట్ లైఫ్.
0: అంతర్భావం నందు చేకూరినటువంటి యొక్క సర్వ శక్తులు కూడాను బహిర్ముఖంగా ఆవిర్భవింపచేయునదే సంక్రాంతి.
1: ఆల్ ఇన్నర్ ఫ్యాకల్టీస్ వుడ్ బ్లాసమ్ ఇట్ ఇస్ డ్యూరింగ్ దిస్ పీరియడ్.
0: గుప్తమై అంతర్గతమై అగోచరమై ఉండేటువంటి యొక్క ఆత్మతత్వాన్ని వ్యక్తీకరింపచేయునదే సంక్రాంతి.
1: సంక్రాంతి ఇస్ ది వన్ విచ్ మానిఫెస్ట్ ఎక్స్ప్రెసెస్ దట్ విచ్ హిడెన్ ఇన్నర్ విచ్ ఇస్ నాట్ అపారెంట్ ది స్పిరిట్ ఆఫ్ ది సెల్ఫ్.
0: కనుక ఇట్టి అనంతమైనటువంటి యొక్క అంతరాత్మతో కూడినటువంటిది ఈ సంక్రాంతి.
1: సంక్రాంతి హెస్ గాట్ దట్ ఇన్ఫినిట్ ఇన్నర్ సిగ్నిఫికెన్స్.
0: ఇది మనస్సుతో పాటు ప్రకృతిని కూడాను ఇందులో ప్రవేశపెడుతుంది.
1: Therefore it brings us, drives home the combination of the mind and
0: nature. ప్రకృతికి మనసుకు భేదం లేదు.
1: There is no difference between the nature and the mind.
0: ప్రభావమే ప్రపంచము.
1: The whole world is nothing but the effect of the mind.
0: మనోమూలం ఇదం జగత్. జగత్ అంతా మనసు యొక్క స్వరూపమే.
1: The whole world is nothing but the form of the mind.
0: మనసే లేకపోతే జగత్తే లేదు.
1: When there is no mind, there is no world.
0: కనుక సర్వం కూడా మనోమయంగా ఉంటుండాలి.
1: So everything is the form of the mind.
0: కనుక అట్టి మనస్సును హృదయం వైపున మరల్చి దివ్యత్వం పైన ఇమిడ్చి దివ్య కాంతిలో మనము చింతించినప్పుడే ఈ యొక్క మనఃప్రభావము ఏమీ మనం బాధించకుండా ఉంటుంది.
1: Therefore we should direct our mind towards the heart and that should march towards the divinity and be in that splendor, the light.
0: అయితే మనసునందు కాని బయటే కాని మనలో ఇన్ని విధమైనటువంటి సంకల్పములకు మూల కారణం ఏమిటి?
1: However either in the mind or in our thoughts, what's the cause behind it?
0: ఇంద్రుని జయించినటువంటి వాడైనా కూడాను ఇంద్రియాన్ని జయించకపోతే వాడు అల్పుడే.
1: One might conquer even Indra. If he cannot conquer his indriyas or senses,
0: Indrudanaga evaru?
1: Who is Indra?
0: Indriyamulaku adhipatiye Indrudu.
1: Indra is the master of senses.
0: Ee indriyamulaku adhipati evaru? Manasse.
1: Who is the master of the senses? The mind.
0: Kaavatti manasse Indrudu.
1: So mind is Indra.
0: Atuvanti Indrunni manayante unchukoni ekkado bayata undinatundi Indrundi paina manamu యుద్ధం చేస్తే వచ్చినటువంటి ఫలితం ఏమిటి?
1: దట్ ఇంద్ర ఈజ్ విత్ ఇన్ అస్. వాట్ ఇస్ ద ఫన్ ఆఫ్ ఫైటింగ్ విత్ హిమ్ విత్ ఔటర్ ఇంద్ర?
0: కనుకనే మొట్టమొదట మనో నిగ్రహం కావాలి.
1: ఫస్ట్ వీ నీడ్ కంట్రోల్ ఆఫ్ మైండ్.
0: మనసును నిగ్రహించినటువంటి వాడే మాధవుని చేగలడు.
1: ద వన్ హూ హెస్ గట్ కంట్రోల్ ఆన్ హిస్ మైండ్ విల్ రీచ్.
0: ఈనాటి యువకులు యందు అనంతంగా అభివృద్ధి అయ్యేటువంటి దుర్భావములు దుశ్చింతనలు దురాలోచనలు దుస్సంగముల యొక్క ప్రభావములు దీనికి ఇదే మూల కారణం.
1: This is the main cause for the presence of bad thoughts, ill feelings, bad behavior among youth today.
0: Yuvakulu, yuvatulu ee vishayanni chakkaga gurtinchandi.
1: యూత్ మెన్ అండ్ విమెన్ షుడ్ నో దిస్ క్లియర్లీ.
0: మనలో ఆవిర్భవించేటువంటి యొక్క ఈ దుర్భావములకు ఎవరు కారణం?
1: హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ది బ్యాడ్ థాట్స్?
0: ఈ దుశ్చింతలకు ఎవరు కారణము?
1: హూ ఇస్ రెస్పాన్సిబుల్
0: ఈ దుఃఖములకు ఎవరు కారణము?
1: హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్
0: దురాలోచనలకు ఎవరు కారణము?
1: ఫర్ మెనోవర్
0: ఈ దుశ్చర్యలకు ఎవరు కారణము?
1: బ్యాడ్ యాక్షన్స్.
0: చక్కగా మీరు విచారించి లోతుగా ఆలోచించండి.
1: యు ఎంక్వైర్ వెల్, గో డీప్ ఇన్ టు ద మ్యాటర్.
0: అన్నింటికి మూల కారణం ఆహారమే.
1: ఫర్ ఎవ్రీథింగ్ ద మెయిన్ కాజ్ ఈజ్ ద ఫుడ్.
0: ఈ యొక్క ఆహారం చేతనే మనస్సు యొక్క భావములు అనంతంగా రూపొందుతూ వచ్చాయి.
1: యాజ్ ఇస్ ద ఫుడ్ సో ఇస్ ద మైండ్.
0: ఈ మనస్సు బయట నున్నటువంటి ప్రకృతి దీన్ని ఆకర్షణ తన ఇదే చెప్పాడు సుబ్బారు. ఆకర్షణ దీన్ని ఒక విధమైన యొక్క ఆకర్షిస్తుంది.
1: మైండ్ అట్రాక్ట్స్ ది ఔటర్ వరల్డ్ యాజ్ స్టేటెడ్ బై సుబ్బారావు.
0: దీనికి సరైనటువంటి దృష్టాంతరం మీకు కావాలనుకున్నప్పుడు,
1: ఇఫ్ యూ వాంట్ గుడ్ ఎగ్జాంపుల్,
0: నిత్య జీవితంలో ఈనాటి యువకులు యువతులు ప్రతి మానవుడు కూడాను అనుభవించేటువంటి యొక్క ఆనందంలోనే ఈ యొక్క అంతరార్థం మీకు గుర్తించుకోవచ్చు.
1: యూ విల్ ఫైండ్ ఇట్ యాజ్ ఇన్నర్ అండర్లైన్ కరెంట్ ఇన్ ది డైలీ ఎక్స్పీరియన్స్ ఆఫ్ మెన్ అండ్ విమెన్.
0: ప్రతి ఇంటి ఎందు కూడాను ఈనాడు టీవీ ఉన్నది.
1: ఇన్ ఎవ్రీ హౌస్ టుడే దేర్ ఇస్ టీవీ.
0: ఇంకా శ్రీమంతులైనటువంటి వారికి కలర్ టీవీలు పెట్టుకుంటారు.
1: రిచ్ పీపుల్ విల్ హ్యావ్ కలర్ టీవీ.
0: ఇంకా శ్రీమంతులైనటువంటి వారికి స్టార్ టీవీలు పెట్టుకుంటారు.
1: ఇఫ్ దే ఆర్ స్టిల్ మోర్ రిచ్ ఎనఫ్ దే విల్ హ్యావ్ స్టార్ టీవీ.
0: ఇవి కేవలం ఒక డైనింగ్ హాల్లో మాత్రమే కాదు, డ్రాయింగ్ రూమ్ లో కాదు, బెడ్రూమ్ లో కూడా పెట్టుకుంటారు.
1: దే విల్ ఇన్స్టాల్ కలర్ టీవీస్ నాట్ ఓన్లీ ఇన్ ది డ్రాయింగ్ రూమ్, దే విల్ హ్యావ్ ఇట్ ఇన్ ది డైనింగ్ హాల్ అండ్ ది బెడ్రూమ్.
0: ఏనాడు మన ప్రపంచంలో ప్రారంభమైనవో ఆనాడే మానవుని యొక్క మనస్సు మాలిన్యమైపోయింది.
1: The day when TVs started, the mind is polluted among in mankind.
0: మీరు చక్కగా యోచించండి. టీవీలు రాకమునకు మన యొక్క మనోదౌర్బల్యం ఇంతగా ఉండేటువంటిది కాదు.
1: ప్రయర్ టు ది ఇన్స్టాలేషన్ ఆఫ్ దిస్ టీవీ,
0: మనసు ఇలాంటి దుర్భావం ఏనాడు కూడా అధికంగా కలిగేటువంటివి కాదు.
1: నెవర్ వాజ్ ద మైండ్ సో ఇంప్యూర్ డర్టీ.
0: ఇవి ప్రారంభించక మనకు ఇటువంటి దుశ్చర్యలు ఏమాత్రం కూడా మనం కని విని ఎరగము.
1: ప్రయర్ టు దీస్ డేస్ ఆఫ్ టీవీ,
0: ఒకరో కోటికి ఒకరో జరుపుతుండేటువంటి వారు,
1: వన్ ఇన్ హండ్రెడ్, వన్ ఇన్ క్రోర్.
0: ఈనాడు చిన్న చిన్న గుడిసెలు ఎందుకు ఈ టీవీలు ప్రారంభమైనాయి.
1: టుడే వీ ఫైండ్ టీవీస్ ఇన్ హట్స్ ఆల్సో.
0: ఆ టీవీలు ఏ విధమైనటువంటి మార్పులు తెస్తున్నాయి?
1: వాట్ కైండ్ ఆఫ్ ఎఫెక్ట్స్ యూ ఫైండ్ ఇన్ టీవీ?
0: భోజనం చేసే సమయంలో కూడా డైనింగ్ హాల్లో ఎదురుగా ఈ టీవీలు పెట్టుకుంటారు.
1: యాజ్ దే స్టార్ట్ ఈటింగ్ ఇన్ ద డైనింగ్ హాల్ దే విల్ హ్యావ్ టీవీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దెం.
0: చూస్తూ దీన్ని భుజిస్తుంటారు.
1: యాజ్ దే వాచ్ దే స్టార్ట్ ఈటింగ్.
0: భుజించేటువంటి ఆహారం కాదు,
1: ఇస్ నాట్ ద ఫుడ్,
0: ఆ టీవీలో చూసేటువంటి మాలిన్యమే వీడు భుజిస్తున్నాడు.
1: వాట్ ఎగ్జాక్ట్లీ దే ఈట్? All concentration on the TV.
0: ఆ దృష్టి చేతనే సృష్టి మారిపోతుంది.
1: బికాస్ ఆఫ్ దట్ ద హోల్ థింగ్ విల్ బి
0: అచీవ్. ఎలాంటి చర్యలు, ఎలాంటి దృశ్యములు, ఎలాంటి భావములు మనం చూస్తున్నామో అలాంటి దృశ్యములు, అలాంటి భావములు, అలాంటి యొక్క దుశ్చర్యలే మనలో ప్రవేశిస్తున్నాయి.
1: As you watch the actions, the scenario and the feelings over there on TV, you will have them in turn.
0: కనుకనే మన లోపల తెలియని రీతిగా కూడా మనలో కొన్ని ఆవేదనలు, ఆవేశములు అనేక అభివృద్ధి అవుతున్నాయి.
1: సో అన్నోయింగ్లీ యు ఆర్ ఎజిటేటెడ్, యు ఆర్ డిస్టర్బ్.
0: అది నీకు తెలియదు,
1: యు డోంట్ నో దాట్.
0: కానీ నేను ఏనాడు దీన్ని చింతించలేదే, ఇలాంటి భావాలు నాకు ఎందుకు రావాలని విచారిస్తాడు.
1: యూ మే ఫీల్ దట్ యూ నెవర్ ఎంటర్టైన్ సచ్ ఎ థాట్, బట్ హౌ ఇస్ ఇట్ దట్ యూ హావ్?
0: కానీ ఈ దుశ్చర్యలు, ఈ దుర్భావములు, దురాలోచనలు ఆ టీవీలో చూసినటువంటి బీజములే మన హృదయంలో నిలిచిపోయినాయి.
1: ఆల్ ది బ్యాడ్ యాక్షన్స్ అండ్ ఆల్ ది ఈవిల్ థాట్స్ ఆర్ బికాస్ ఆఫ్
0: అవన్నీ. సమయాన్ని పురస్కరించుకుని తిరిగి అవి మొక్కలుగా వచ్చి నీలో ఇలాంటి భావాలంతా అభివృద్ది పరుస్తూ ఉంటుంది.
1: ది పాసేజ్ ఆఫ్ దిస్ టైమ్ దోస్ సీడ్స్ విల్ స్ప్రౌట్ అప్.
0: కనుక మనం భుజించే సమయం లోపల భయంకరమైనటువంటి విషయాలు మనం మాట్లాడకూడదు.
1: As we eat, we should never discuss horrible things.
0: Oka udregakaramainatundi vishayalu kuda manam chinchinchakoodadu.
1: We should never think of agitated matters.
0: Manam bonchestu okarikokaru vaadopavadam cheyakoodadu.
1: As we dine, we should not argue with each other.
0: Bonchesame lopala silent, kevalam nishabdanga boncheyali.
1: We should eat observing silence.
0: Ee maatalu yokka తరంగములు కూడాను మన హృదయంలో ప్రవేశిస్తున్నాయి.
1: బికాస్ ద వేవ్స్ ఆఫ్ దీస్ సౌండ్స్ విల్ గెట్ ఇన్ టు యువర్ హార్ట్.
0: ఎలాంటి భావములు, ఎలాంటి తరంగములు మనలో ప్రవేశిస్తున్నాయో అలాంటి ఊహలే మనలో ఆవిర్భవిస్తున్నాయి.
1: బేసింగ్ ఆన్ ద వేవ్స్ ఆఫ్ ద సౌండ్స్ దట్ యు రిసీవ్, యు విల్ హ్యావ్ ద థాట్స్ అకార్డింగ్లీ.
0: కనుక మనలో ఇలాంటి తరంగములను ఆవేశింపకుండా, ఆవిర్భవించకుండా ఈ విద్యమైన దృశ్యాన్ని మనం కొంతవరకు మర్చుకోవాలి.
1: Therefore, we should see that such vibrations do not originate within us, nor we entertain, receive them.
0: TV lanta vachai.
1: Then we have starved
0: him. మనిషిని పూర్తి కూడా నువ్వు మసి చేస్తుంటుండాలి.
1: That is ruining man totally.
0: మాణిక్యం వంటి మానవ జీవితాన్ని మసిబుగ్గులకు అమ్ముకుంటున్నారు.
1: The gem of human life is just sold like gold.
0: ఇది ఏదో మాకు ఒక ప్రశాంతిని అందిస్తుందని భావిస్తున్నారు.
1: They think that it confers peace.
0: కాదు కాదు, తాత్కాలికమైన ప్రశాంతిని ఇస్తుంది అది, నీకు చూచి ఆనందిస్తున్నావు.
1: It gives you temporary happiness.
0: తదుపరి అది నీలో ప్రవేశించి ఎన్ని విధాలను నిన్ను పెడతిప్పలబడుతుందో నీకు తెలియదు.
1: Later as these things get into you, to which direction you go you don't.
0: ఇది తేనె పూసిన కత్తి వంటిగా ఉంటుండాలి.
1: ఇట్ ఈస్ సంథింగ్ లైక్ నైఫ్ స్మియర్.
0: తేనె దాని నీవు నాకుతూ నాకుతూ పోతే నాలుకనే కోసి వేసేస్తుంది.
1: యాజ్ యూ స్టార్ట్ గో ఆన్ లికింగ్ ద స్వోర్డ్ ద టంగ్ విల్ బి కట్.
0: కనుక ఇలాంటి దృశ్యములంతా కూడా ఈనాటి యువకులు ఎందు యువతులు ఎందు ప్రవేశించడం చేతనే ఈనాడు భారతదేశమే కాదు యావత్ ప్రపంచం కూడా అల్లకల్లోలంగా ఉంటుండాలి.
1: బికాస్ ఆఫ్ దీస్ సీన్స్ యాజ్ దే వాచ్ ఆన్ టీవీ
0: అశాంతిమయంగా ఉంటుండాలి.
1: ద హోల్ వరల్డ్ ఇస్ రెస్ట్లెస్.
0: కేవలం ఆవేశమయంగా ఉంటుండాలి.
1: ఇట్స్ ఫుల్ ఆఫ్ ఎజిటేషన్.
0: ఉద్రేకమయంగా ఉంటుండాలి.
1: ఇట్స్ ఫుల్ ఆఫ్ డిస్టర్బెన్స్.
0: ఉత్సాహం అనేటువంటిది ఎక్కడా కనిపించడం లేదు.
1: దేర్ ఇస్ నో ఎంథూజియాజం.
0: ఏదో ఉత్సాహంగా ఉండినట్టుగా నటిస్తున్నాడే కానీ మానవుడు.
1: మ్యాన్ ప్రిటెండ్స్ యాజ్ ఇఫ్ హిస్ ఎంకరేజ్.
0: కానీ అది ఉత్సాహం కాదు.
1: బట్ ఇట్స్ నో ఎంథూజియాజం.
0: ఏమండి బాగున్నారా నవ్వినట్టు, కానీ అది కేవలం ఒక సినిమా నవ్వు.
1: They smile
0: లోపల బాధలుగా ఉంటుండాలి.
1: They smile and say,
0: "Are you?" ఈనాటి మానవునికి బాధలు లేనటువంటి మానవుడు ఎక్కడా కనిపించడు.
1: There is no man today without a problem.
0: కనుక జీవితం అంతా దుఃఖమయంగా ఉంటుండాలి.
1: The whole life is full of
0: grief. ఎలాంటిది?
1: What
0: ఒక దుఃఖం కాదు, రెండు దుఃఖములు కాదు, మూడు దుఖములు కాదు, అన్ని దుఃఖములుగానే రూపొందుతుంటాది.
1: నాట్ వన్ ఫార్మ్ ఆఫ్ గ్రీఫ్ ఆర్ సారో, ఎవ్రీథింగ్ ఇస్
0: అన్ని చింతామయంగా ఉంటుండాలి.
1: ఎవ్రీ వన్ ఇస్ ఆఫ్ ఎంగ్జైటీ.
0: పుట్టుట ఒక చింత,
1: బర్త్
0: భూమి నుండుట చింత,
1: లైఫ్ ఆన్ ఎర్త్
0: సంసారం ఒక చింత,
1: ఫ్యామిలీ
0: సావు చింత,
1: డెత్
0: బాల్యమంతయు చింత,
1: చైల్డ్హుడ్
0: వార్ధక్యం ఒక చింత,
1: ఓల్డ్ ఏజ్
0: జీవించుట ఒక చింత,
1: లైఫ్
0: చెడుపు చింత,
1: ఫెయిల్యూర్
0: కర్మలన్నీయు చింత,
1: ఆల్ యాక్షన్
0: కష్టము ఒక చింత,
1: డిఫికల్టీస్
0: సంతసం ఒక చింత,
1: హ్యాపీనెస్
0: వింత చింత,
1: ఆల్ ది మిస్టరీ.
0: ఇంత చింతలు కలిగినటువంటి చింత చెట్టు పైన కూర్చొని సంతోషంగా ఉండాలంటే ఎట్ట మీకు చూపిస్తుంది?
1: యు ఆర్ సీటెడ్ అండర్ ది ట్రీ టామరిండ్ full of spines. How
0: do
1: you find happiness?
0: Pulupato koodinatvanti chettu
1: is one of full of all
0: chintalato koodinatvanti baggamulu
1: is one of all worries and problems.
0: Ilanti deenlo nee nivasistu inga santoshanni anubhavinchalante ekkada nunchi vastundi?
1: Living there full of problems, how do you expect to be happy?
0: Veele kaadu,
1: is not possible.
0: Kanuka manam ee naadu manam maarchukovalsindi emti? Mana drushyanni, mana shravananni, mana maatalanu sariyaina margamlo praveshapettali.
1: So what should we change today? We should properly direct all our vision, listening at the word.
0: అది సంక్రమణకు సరైనటువంటి అర్థం.
1: That is the true meaning of సంక్రమణ.
0: మనలో ఎట్టి పవిత్రమైనటువంటి పరివర్తన లేకపోతే ఎన్ని సంక్రాంతులు వచ్చి మనం ఏం ప్రయోజనం?
1: Without sacred transformation, what is the fun of festival like
0: సంక్రాంతి? లోపల అరసలు తింటుంటారు, పొద్దునంతా మీరు తిన్నారు, ఆ తినేంత వరకే దాని తీపు.
1: This morning you must have tasted arisha, the prasadam distributed.
0: తదుపరి అది చేదుగా మారిపోతుంది.
1: Later it becomes bitter.
0: అరిసెతో వచ్చేటువంటిది కాదు మనకు ఆనందము.
1: Is not the happiness that you get out of arisha.
0: పరమానందంతో కలిగేటువంటిది కాదు పర్వదినములు.
1: And the festival is not out of
0: wrath. పవిత్రమైన భావాలతో మన జీవితాన్ని పోషించుకునేటువంటిది పర్వదినముల యొక్క ప్రధాన అర్థం.
1: A sacred festival should be spent with sacred ideas.
0: ప్రతి పర్వదినమునకు ఒక అంతరార్థం ఉంటుంది.
1: Every festival has inner meaning.
0: కనుక చాలా మంది యువకులు అనుకుంటుంటారు,
1: మెనీ యూత్ ఫీల్,
0: మానవుడిగా పుట్టి
1: హ్యాంగ్ బీన్ బోర్న్ ఎ హ్యూమన్
0: ఇంత మాత్రం స్వాతంత్రం లేకపోతే ప్రయోజనం ఏమిటి?
1: డోంట్ హావ్ దట్ మచ్ ఆఫ్ ఇండిపెండెన్స్. వాట్
0: ఫర్? చిన్న చేప నీళ్ళలో కూడా స్వతంత్రంగా సంచరిస్తుంది.
1: టైనీ ఫిష్ మూవ్స్ ఫ్రీలీ ఇన్ వాటర్.
0: చిన్న పక్షి కూడా ఆకాశంలో స్వతంత్రంగా సంచరిస్తుంది.
1: లిటిల్ బర్డ్ మూవ్స్ ఫ్రీలీ.
0: అడవిలో ఉన్నటువంటి ప్రతి అనిమల్ కూడాను, మృగములు కూడాను స్వేచ్ఛగా సంచరిస్తుంది.
1: ఎవ్రీ బీస్ట్ అనిమల్.
0: మానవుడు స్వతంత్రం ఉండకూడదు?
1: వై నాట్ మ్యాన్?
0: ఎందుకు వీడు స్వతంత్రంగా సంచరించకూడదు?
1: వై కాంట్ హి మూవ్?
0: యువకులు ఎందుకు ఈ విధమైనటువంటి ప్రశ్నల వర్షము అధికంగా ఉంటుండాలి?
1: సో యూత్ విల్ హ్యావ్ సో మెనీ క్వశ్చన్స్.
0: నిజమే.
1: ఎస్,
0: చేప స్వతంత్రంగా ఉండటం నిజమే.
1: ఎస్, ఫిష్ ఇస్ ఫ్రీ.
0: పక్షులు స్వతంత్రంగా సంచరించడం నిజమే.
1: బర్డ్స్ మూవ్ ఫ్రీలీ.
0: మృగములు స్వతంత్రంగా సంచరించడం నిజమే.
1: అనిమల్స్ మూవ్ ఫ్రీ.
0: కానీ
1: బట్
0: ఏ విధమైన స్వతంత్రాన్ని అనుభవిస్తున్నాయి?
1: వాట్ సార్ట్ ఆఫ్ ఫ్రీడమ్ దే హ్యావ్?
0: చేప స్వతంత్రాన్ని అనుభవిస్తుండాలి.
1: ఫిష్ ఎంజాయ్స్ ద ఫ్రీడమ్ ఆఫ్ ఫిష్.
0: మృగములు మృగ స్వతంత్రాన్ని అనుభవిస్తున్నాయి.
1: అనిమల్స్ విల్ హ్యావ్ అనిమల్ ఫ్రీడమ్.
0: పక్షులు పక్షి స్వతంత్రాన్ని అనుభవిస్తుంది.
1: బర్డ్ విల్ హ్యావ్ బర్డ్ ఫ్రీడమ్.
0: మనిషి మనిషి స్వతంత్రాన్ని అనుభవించు, మృగ స్వతంత్రాన్ని అనుభవించవద్దు.
1: యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ హ్యావ్ దిస్ హ్యూమన్ ఇండిపెండెన్స్, నాట్ దట్ ఆఫ్ అనిమల్ ఇండిపెండెన్స్.
0: నేను మనిషి అని చెప్పిన చెప్పుకుంటూ మృగము వలె సంచరించడం ఇది సరైన స్వాతంత్రమేనా?
1: యు కాల్ యువర్ సెల్ఫ్ ఎ హ్యూమన్ బీయింగ్ బట్ బిహేవ్ లైక్ అనిమల్, కెన్ దట్ బి
0: ఇండిపెండెంట్? మనిషి వలె స్వతంత్రాన్ని అనుభవించు.
1: Enjoy the independence with the spirit of your human being.
0: స్వతంత్రాన్ని అనుభవించవద్దు.
1: Do not experience
0: స్వతంత్రం అనేటువంటి చాలా ప్రమాదము.
1: ది అనిమల్ ఇండిపెండెన్స్
0: మృగాలు అనిపిస్తున్నాయని మనము అనిపిస్తే మనము ఒక మృగంగా తయారవుతాం.
1: ఇఫ్ యూ ఫాలో ది పాత్ ఆఫ్ అనిమల్ యూ టు బికమ్ అన్ అనిమల్.
0: కనుకనే మన స్వతంత్రము మనిషికి ఉండవలసిన స్వతంత్రము మనిషి స్వతంత్రమే.
1: దేర్ఫోర్ ది ఇండిపెండెన్స్ వీ షుడ్ హ్యావ్ ఇస్ దట్ ఆఫ్ హ్యూమన్ ఇండిపెండెన్స్.
0: ఈ మనిషి యొక్క స్వతంత్రం ఏమిటి?
1: వాట్ ఈస్ హ్యూమన్ ఇండిపెండెన్స్?
0: కొన్ని పరిమితులు ఉంటుండాలి ఈ మనిషికి.
1: మ్యాన్ హ్యాస్ సర్టన్ లిమిట్స్.
0: సత్య మార్గంలో ప్రవేశించాలి.
1: ఇస్ టు గో అలాంగ్ ద పాత్.
0: ధర్మాన్ని అనుసరించాలి.
1: ఫాలో రైట్స్.
0: ప్రేమను పెంచుకోవాలి.
1: డెవలప్ లవ్.
0: శాంతితో జీవించాలి.
1: లివ్ ఇన్ పీస్.
0: ఇంకా అహింస అనేటువంటి దాన్ని పాలించాలి.
1: అండ్ యూ షుడ్ అబ్జర్వ్ నాన్ వయలెన్స్.
0: ఈ ఐడెంటిటీతోనే నీవు స్వతంత్రాన్ని అనుభవించుకో.
1: హ్యావ్ ఇండిపెండెన్స్ విత్ ఆల్ దీస్ ఫైవ్.
0: ఇది నీ పంచభూతముల యొక్క పరతత్వము.
1: దిస్ ఇస్ ద నేచర్ ఆఫ్ ద ఫైవ్ ఎలిమెంట్.
0: ఈ ప్రపంచమంతా కూడా నువ్వు పంచభూతముల కంటే మరొక భూతం ఎక్కడ కనిపించడం లేదు.
1: ఇన్ దిస్ వరల్డ్ యూ ఫైండ్ ఫైవ్ ఎలిమెంట్స్.
0: పంచభూతముల యొక్క మయమే.
1: ఎవ్రీథింగ్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ ఫైవ్ ఎలిమెంట్స్.
0: పర్వతములంతా కూడా నువ్వు శిలామయము.
1: మౌంటైన్స్ ఫుల్ ఆఫ్ రాక్.
0: వృక్షములంతా కష్టమయము.
1: ట్రీస్.
0: భూమంతా మృణ్మయము.
1: ఎర్త్ ఇస్
0: దేహమంతా మాంసమయము.
1: ద హోల్ బాడీ ఇస్
0: ఫ్లెష్. ఈ ఉన్నదంతా కూడా ఈ పంచభూతములే.
1: సో ఎవ్రీవేర్ యూ ఫైండ్ ఫైవ్ ఎలిమెంట్స్.
0: కానీ
1: బట్
0: మన యొక్క అనుకూల నిమిత్తమై,
1: for the sake of convenience,
0: మన ఆనంద నిమిత్తమై,
1: for our joy,
0: కర్రను డోర్ గాను విండోస్ గాను టేబుల్ గాను బెంచ్లు గాను మనం మార్చుకుంటున్నాం.
1: యూ మే మేక్ దిస్ వుడ్ యాజ్ ఎ టేబుల్ ఆర్ ఎ విండో ఆర్ లైక్ దాట్.
0: ఇది టేబుల్, ఇది కుర్చీ, ఇది డోర్, ఇది విండో. ఈ పేరు రూపంలో వేరైపోయింది కానీ అది కాస్తవే.
1: యూ మే కాల్ ఇట్ ఎ టేబుల్ ఆర్ ఎ చైర్ ఆర్ విండో, బట్ ఇట్స్ మేడ్ ఆఫ్ వుడ్ ఎనీవే.
0: ఇంకా పర్వతంలో ఎందుకున్నటువంటి యొక్క శిల,
1: దెన్ ద రాక్ ఆన్ ద మౌంటైన్.
0: ఇది కేవలము అన్ని రకములైనటువంటి మార్పులు గాను మనం చేసుకుంటున్నాం.
1: యూ కెన్ చేంజ్ ఇట్ ఎనీ వే యూ వాంట్.
0: ఏ మార్పులు?
1: వాట్?
0: తొక్కేది రాయి.
1: దట్ ఓన్లీ ట్రెడ్ ఆన్ ఇట్.
0: మొక్కేది రాయి.
1: యూ ఆఫర్ ఓవర్
0: సాన్. కట్టేది రాయి. కట్టేది రాయి.
1: ద వన్ యూ బిల్డ్ ఇస్ ద మార్క్.
0: కొట్టేది రాయి.
1: దట్ యూ జస్ట్
0: కట్టేది, కొట్టేది, మొక్కేది, తొక్కేది అంతా రాయి.
1: సో ద వన్ దట్ యూ ట్రెడ్ అపాన్, ద వన్ యూ ఆఫర్ యువర్ ఒబేసాన్, ద వన్ యూ మోల్డ్ ఇస్ ద స్టోన్.
0: తొక్కే రాయి బండా.
1: సో ద వన్ యూ ట్రెడ్ అపాన్,
0: తొక్కే రాయి విగ్రహము.
1: ద వన్ యూ సాల్యూట్ ఇస్
0: ఐడల్. రాయి చచ్చౌకము.
1: ద వన్ యూ
0: కొట్టే రాయి గుండు. కొట్టే రాయి గుండు.
1: And then you chisel is this symbol.
0: You anniyu cheyina gani idi kevalam silamayame.
1: Everything, all of them is nothing but the stone.
0: Ivanni mana anukoola nimittame maarchukuneetundi oka parikaramale.
1: These are all the changes as per your convenience.
0: Kanuka prapanchamulo undanantha kodunu panchabhootamule.
1: So in this world five elements are present.
0: Ee panchabhootamulakante maroka bhootam ekkada kanipinchatundi?
1: Beyond the five you don't find.
0: Oka vela maroka bhootam emanna undani ni vaadinchukunte aa unnadi okkate.
1: If you say there is sixth element, there is only one exists anyway.
0: Adi antakarana.
1: That is inner senses.
0: Ivanni bahirkaranamulu.
1: Everything is outer.
0: Ah, antakaranam yokka swaroopame atma tattvamu.
1: The inner sense is the nature of spirit.
0: Kanuka manavulu tama swatantrani tana anubhavinchalante ee identity ni minchi manam pokoodadu.
1: So man, in order to experience independence, should not go beyond five.
0: Vijayam chekurutundi.
1: Then only he'll be successful.
0: Andulone manaku taginatundi aanandam labhyamavutundi.
1: Then only he'll have happiness.
0: కనుక మానవుడు ఏదో ఒకటి చేస్తున్నారు కదా అని దాని స్వతంత్రాన్ని మనం అనుభవించాలని ఇమిటేషన్ గా పోకూడదు.
1: Therefore, because simply act, don't imitate.
0: ఈనాటి ఆధునిక యుగమునందు,
1: in the modern age,
0: ఈనాటి విద్యా ప్రభావమునందు,
1: because the effect of education,
0: అనుకరణ అనేటువంటి ఒకటి పెద్ద చెడ్డ వ్యాధి ప్రవేశించింది.
1: There is a deadly disease of imitation.
0: ఆయన ఏదో ఒక పైప్ వేసుకున్నాడు, పైప్ అనగా ఏమిటి, డ్రైనేజ్ పైప్ టైప్ వేసుకున్నాడు ఒక ప్యాంట్.
1: That person has put on a drainage pipe like pant.
0: Idi fashion anedi nenu kutichukunedi.
1: I take it as a fashion, I too will have it same time.
0: Okadu oka retta erupu, oka retta nalupu.
1: One fellow will have the shirt on one side red, other side black.
0: Idi kaliyuga fashion.
1: That is the fashion.
0: Nenu kuda idi enta enta imitation.
1: It's just imitation.
0: You are man, nu manishivi.
1: You are man.
0: Nu blind ga annitini anusarinchavaddu.
1: Never imitate blindly.
0: నీ కాన్షియన్స్ నీవు అనుసరించు.
1: ఫాలో యువర్ కాన్షియన్స్.
0: ఈ విధంగా కూడా మానవుడు అంత బలహీనుడైపోతున్నాడు.
1: లైక్ ది బికాస్ ఆఫ్ ఇమిటేషన్ మ్యాన్ హ్యాస్ బికమ్
0: వీక్. ఎంత బలహీనుడైపోయినాడు అంటే ఈనాటి యొక్క ప్రభావము,
1: హి హస్ బికమ్ మోర్ వీక్ టుడే.
0: ఈ సినిమాల వల్ల, టీవీల వల్ల, ఈ యొక్క రేడియోల వల్ల మానవుని యొక్క మనసు పూర్తి మాలిన్యమైపోతున్నాడు.
1: The human mind is completely polluted because of cinema, TV and radio.
0: అంతా కూడా ఈ విధమైనటువంటి యొక్క పెడమార్గం లోపల పూర్తి కలుషితం అయిపోతుంది.
1: ఆల్ ది సీక్రెట్ క్వాలిటీస్ లేటెంట్ విత్ ఇన్ హిమ్ ఆర్ పొల్యూటెడ్.
0: దివ్యమైనటువంటి శక్తి మహా బలహీనమైపోతుంది.
1: దేర్ఫోర్ ద డివైన్ పవర్ విత్ ఇన్ హస్ బికమ్ వీక్.
0: ఒక చిన్న ఉదాహరణ,
1: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: మన ముక్కు పైన ఒక ఈగి వాలింది.
1: సపోజింగ్ ఇన్ యాంట్ జస్ట్ స్టెప్డ్ ఆన్ యువర్ నోస్.
0: మస్కిటో.
1: ఎ మస్కిటో ఆన్ ద నోస్.
0: ఆ మస్కిటో వాలినప్పుడు మొట్టమొదట అట్టంటాం,
1: ఫస్ట్ యూ జస్ట్ బ్రష్ ఇట్ అసైడ్.
0: మరి వచ్చి అదే వాలుతుంది.
1: అగైన్ మస్కిటో ఫాల్.
0: నిన్ను టెస్ట్ చేస్తుండాలి, నీకు ఎంత ఓపిక ఉంటుండాలి అని.
1: The mosquito will be testing you how far you are patient enough.
0: రెండవ తూరు వచ్చినప్పుడు ఇంకా కొంచెం గట్టిగా అంటాము.
1: నెక్స్ట్ టైం యూ వేవ్ ఇట్ యూ జస్ట్ బ్రష్ ఇట్ అసైడ్.
0: మూడవ తూర్ వచ్చినప్పటికే యుద్ధం చేస్తాము.
1: థర్డ్ టైం యూ స్టార్ట్ ఫైటింగ్ విత్.
0: ఒక చిన్న మస్కిటో ఇంత పెద్ద దేహం పైన వాలినప్పుడు నీవు సహించుకోలేనటువంటి యొక్క దుర్బలుడైపోయినావు.
1: వెన్ ఎ స్మాల్ మస్కిటో ఫాల్స్ ఆన్ యూ, యూ ఆర్ నాట్ ఏబుల్ టు బేర్ ఇట్, యూ ఆర్ నాట్ పేషెంట్, యూ బికమ్ సో వీక్.
0: నిన్ను పరీక్షింప చేయడానికి వచ్చినటువంటి మస్కిటో పైన నీవు యుద్ధం చేయడానికి తగినటువంటి శక్తి లేకపోతుంది.
1: యూ ఆర్ నాట్ ఏబుల్ టు ఫైట్ విత్ ది మస్కిటో దట్ హస్ కమ్ దేర్ టు టెస్ట్ యు. ఎంత
0: బలహీనుడా నీవు కావటము.
1: షుడ్ యూ బికమ్ సో వీక్.
0: మన పూర్వీకులు ఎంత తపస్సు చేశారు.
1: అవర్ ఏన్షియన్స్
0: శరీరం పైన పుట్టలు పుట్టాయి.
1: They had ant hills all around.
0: Animals pallaadai.
1: There you find all kinds.
0: Mrugamulanta santarinchayi.
1: Animals moved around.
0: Mrugamulanta praveshinchayi.
1: Snakes there.
0: Kaani ye maatramu chelinchaledu.
1: But he didn't have any kind of fear. He didn't move.
0: Inta drudha shaktito undinetundi manavattamu.
1: That human ant was strong will. Today he has become weak.
0: Evaraina oka anulani maat ante manam undalemu.
1: If anyone
0: says,
1: anything you can't bear.
0: Shantam neeku lekapothundadi.
1: Can't you be peaceful?
0: ఇంత మాత్రం నీలో ఒక సరైనటువంటి ఓపిక లేకపోతే నీవు ఏమి సాధించగలం?
1: ఇఫ్ యూ డోంట్ హావ్ దట్ మచ్ ఆఫ్ పేషెన్స్ వాట్ ఈస్ ది
0: ఈనాటి యువకులకు ఓపిక చాలా అవసరం.
1: యూత్ నీడ్ పేషెన్స్ టుడే.
0: నీవు భరించుకోవాలి.
1: యూ షుడ్ బి ఏబుల్ టు
0: శాంతాన్ని సంపాదించుకోవాలి.
1: యూ షుడ్ బి పీస్ఫుల్.
0: శాంతం లేకపోతే సౌఖ్యం లేదు.
1: వితౌట్ పీస్ యూ కెనాట్ బి హ్యాపీ.
0: కనుక నీకు శాంతాన్ని నీవు పోషించుకోవాలి.
1: దెర్ఫోర్ ప్రిజర్వ్ పీస్.
0: ఆ శాంతి ఏ విధంగా వస్తుంది?
1: హౌ డు యూ గెట్ పీస్?
0: కేవలము దివ్య భావం చేతనే శాంతి మనకు లభ్యమవుతుంది.
1: బికాస్ ఆఫ్ డివైన్ ఫీలింగ్స్ విల్ హ్యావ్ పీస్.
0: నీవు దానిని భరించుకోలేకపోతే నీవు దీవుని సాధించలేవు.
1: యూ డోంట్ హ్యావ్ పేషెన్స్ యూ కెనాట్ బి.
0: ఎవడో నన్ను దూషించాడు.
1: సమ్వన్ అక్యూజ్ మీ.
0: దూషించాడని వాడిపైన నీవెందుకు దూషణ చేయటం?
1: దెన్ వై షుడ్ యూ స్టార్ట్ అక్యూజింగ్ హిమ్?
0: వాడు చెడ్డవాడు, నన్ను దూషించాడు అంటావు.
1: హీస్ అ బ్యాడ్ మ్యాన్, హీ అక్యూజ్.
0: నీవు వాడిని దూషించే నీవు చెడ్డవాడు అయిపోతావు.
1: ఇఫ్ యూ ఆల్సో అక్యూజ్ రిప్రిమాండ్ హిమ్, యూ టు బికమ్
0: ఇంకా వాడు మాత్రమే చెడ్డట్లవుతాడు. వాడిని చెడ్డ అనే దానికి నీకు ఎక్కడ అధికారం ఉంది?
1: వాట్ రైట్ యూ హ్యావ్ కాల్డ్ అదర్ మ్యాన్ బ్యాడ్?
0: దూషిస్తే దూషించుకోని.
1: లెట్ హిమ్ క్రిటిసైజ్.
0: ఈ పాంచభౌతికమైన దేహాన్ని నాకు నేనే దూషించుకుంటున్నాను.
1: ఇన్ ఫ్యాక్ట్ ఐ షుడ్ క్రిటిసైజ్ మై సెల్ఫ్ ద బాడీ.
0: కానీ వాడు కూడా దూషిస్తే నాకు ఇంకా సహాయం చేసినట్టే.
1: దెన్ హీ ఆల్సో క్రిటిసైజ్ హిస్ బాడీ విచ్ ఐ షోడ్ హీ హాస్ హెల్ప్ మీ.
0: ఈ నీతి బుడగ వంటి దేహాన్ని ఎవరు దూషిస్తే మనకేమి?
1: బాడీ ఇస్ అ వాటర్ బబుల్.
0: మనలో ఉండేటువంటి దోషాన్ని మనం వెతుక్కోవాలి.
1: వీ షుడ్ సర్చ్ ఇట్.
0: వాడు చెప్పిన దానిపైన మనం ప్రయాణం చేయకూడదు.
1: వీ షుడ్ నాట్ గో బై దట్ వాట్ ఈస్ సెడ్.
0: గట్టిగా దూషిస్తే గాల్లో చేరిపోతాయి.
1: ఇఫ్ హీ షౌట్స్ లౌడ్లీ ఇట్ విల్ గో ఇన్ ది ఎయిర్.
0: తనలో తాను దూషిస్తే తనకే చేరిపోతాయి.
1: ఇఫ్ హీ క్రిటిసైజెస్ విత్ ఇన్
0: మన వరకు రానే రావు అవి.
1: ఇట్ విల్ నెవర్ రీచ్ యు.
0: ఎందుకు ఈ బలహీనత మనం పెంచుకోవాలి?
1: వై షుడ్ దేర్ బి వీక్నెస్?
0: ఈ సత్యాన్ని యువకులు చక్కగా గుర్తించాలి.
1: యూత్ షుడ్ నో దిస్ ట్రూత్.
0: వాడేమో అన్నాడని వాడిపైన నీవు ద్వేషాన్ని పూనుకొని ఆ ద్వేషంతో కచ్చలు పెంచుకుని ఈ కచ్చల చేత సమాజాన్ని అశాంతి చేయకూడదు.
1: Someone said something, reprimanded you, develop hatred, you'll have
0: conflict. ప్రతి పల్లె మొదలు పట్టణం వరకు కూడాను ఒక పార్టీ.
1: Today, right from the village to city, you find parties.
0: కారణం ఏమిటి?
1: What is the reason?
0: ఇది ఒక పెద్ద బలహీనమైన రోగము.
1: It is a big disease of weakness.
0: ఆ రోగము ప్రవేశించడం చేతనే ఈ విధమైన అశాంతి ప్రపంచమంతా పాకిపోయింది.
1: Because of this weakness of the disease, the whole world is restless.
0: ఎవడేమనుకుంటే నాకేమి? నాలో లేనటువంటిది ఏమనుకుంటే నాకేమి?
1: That which is not in me, even if it says, why should I bother? I am not related.
0: ఆ యొక్క సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పైన మనం నిలచాలి.
1: We should have the spirit of self-confidence.
0: ఒక చిన్న ఉదాహరణ.
1: A small example.
0: నాకు నేనే చెప్పుకుంటాను.
1: Bhagavan speaks of himself now.
0: నాకు ఎక్కడో దూరంలో ఉంటే ఏ గ్రామంలోనో ఏ పట్టణంలోనో ఉంటుంది ఓ బుట్టతల సాయిబాబా బుట్టతల సాయిబాబా అంటే అది నాకే చేరుతుంది.
1: Let them be anybody, their village or a city, if he says, but saibaba I have mop of hair, it will come to me.
0: Endukante adi naalo undi.
1: Because I have it.
0: Adi ekkada anukunna naade.
1: Doesn't matter if it is
0: anywhere. Kaani na eduruga vachukodu o pattatala saibaba pattatala saibaba naaku sambandham kaadu.
1: If anyone stands in front of me and says you are bald headed saibaba, well I don't care.
0: Naaku bald head ledu.
1: Because I am not.
0: Endu nenu vaadi pen jeegadam iyali.
1: Then why should I fight with him?
0: Idi satyamainatu margam.
1: This is true path.
0: Neelo edaina dosham unte వాడు అన్నప్పుడు నీవు దాన్ని స్వీకరించవలసింది.
1: ఇఫ్ దెర్ ఇస్ ఎనీ మిస్టేక్ పాయింట్
0: ఆఫ్ దోషం లేనప్పుడు ఎవరేమనుకున్నా నీవు భయపడనక్కర్లేదు.
1: వెన్ దెర్ ఇస్ నో మిస్టేక్ యూ డోంట్ నీడ్ టు బి హ్యావింగ్ ఫియర్.
0: ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఈనాడు కోల్పోయినారు యువకుడు.
1: సచ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇస్ లాస్ట్.
0: ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచుకున్నప్పుడే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్.
1: వెన్ యూ డెవలప్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ యూ హావ్ సెల్ఫ్
0: సాటిస్ఫాక్షన్. ప్రపంచమంతా కూడా దూషించని నీవేమాత్రం వెరవనక్కర్లేదు.
1: లెట్ ది హోల్ వరల్డ్ క్రిటిసైజ్, డోంట్ ఫియర్.
0: ఎందుకంటే నీలో లేని దోషానికి నీవెందుకు భయపడాలి?
1: వై షుడ్ బి అఫ్రైడ్ వెన్ దట్ పాయింట్ ఆఫ్ విచ్ నాట్ ఇన్ యూ. People talk like crows.
0: కనుకనే మనము ఏ ఒక్కదానికి కూడా ఉద్రేకానికి అవకాశం మనలో ప్రవేశింపచేయకూడదు.
1: సో వీ షుడ్ నాట్ బి ఎజిటేటెడ్ ఫర్ ఎనీ సిలీ థింగ్.
0: శాంతి శాంతి శాంతి అంటున్నాం.
1: వీ షుడ్ బి ఇన్ పీస్. వీ సే పీస్.
0: ఎందుకు మూడు పర్యాయములే శాంతి అనాలి?
1: వై షుడ్ వీ సే థ్రైస్?
0: శాంతి అని ఒక తూరు అంటే చాలదా?
1: ఇస్ ఇట్ నాట్ ఎనఫ్ ఇఫ్ వీ సే వన్?
0: శాంతి శాంతి రెండు తూరు అంటే చాలదా?
1: ఇస్ నాట్ ఎనఫ్ ఇఫ్ వీ సే థ్రైస్?
0: నాలుగో తూరు శాంతి శాంతి శాంతి శాంతి నాలుగో తూరు అనకూడదా?
1: వై కాంట్ వీ సే ఫోర్త్ టైమ్?
0: ఎందుకు మూడు పర్యాయములే మనం అనాలి?
1: వై త్రీ టైమ్స్?
0: అనగా ఏమిటి?
1: వాట్స్ మీనింగ్?
0: ఆది భౌతికము,
1: ఫస్ట్ ఆది భౌతికము,
0: ఆది దైవికము,
1: దైవిక,
0: ఆధ్యాత్మికము, శారీర మానసిక ఆధ్యాత్మిక శాంతి మూడు కావాలి.
1: సో పీస్ ఈస్ నీడెడ్ ఎట్ ఆల్ ది త్రీ లెవెల్స్.
0: ఎందుకంటే నీ మూడు స్వరూపాలతో
1: మైండ్ అండ్ స్పిరిట్.
0: యు ఆర్ నాట్ వన్ పర్సన్ బట్ త్రీ.
1: యు ఆర్ నాట్ వన్ పర్సన్ బట్ త్రీ.
0: ది వన్ యు థింక్ యు ఆర్ అదే నీ దేహము.
1: ద వన్ యు థింక్ యు ఆర్ ఇస్ ద బాడీ.
0: ది వన్ అదర్స్ థింక్ యు ఆర్ మెంటల్.
1: ద వన్ అదర్స్ థింక్ యు ఆర్ ది మైండ్.
0: యు రియలీ ఆర్ అదే ఆత్మ.
1: ద వన్ యు రియలీ ఆర్.
0: మూడు విధములైనటువంటి శాంతి మనకు ఉండాలి.
1: పీస్ ఈస్ నీడెడ్ ఇన్ ఆల్ ది
0: త్రీ. అందుకోసమే మనం మూడు పర్యాయం చెప్తున్నాము.
1: సో వి సే త్రై.
0: మూడు పర్యాయములు శాంతి శాంతి అని 30 సంవత్సరం నుంచే చెప్తున్నాము. కానీ శాంతి ఎక్కడ మనలో లేదు. కేవలం ఒక గ్రామ్ఫోన్ ప్లేట్ బలి లేకపోతే టేప్ రికార్డ్ మాదిరి చెప్తున్నాము.
1: ఇట్ హస్ బికమ్ ఎ సార్ట్ ఆఫ్ రిపిటీషన్ యాస్ ఇన్ ది కేస్ ఆఫ్ ఫోన్ ప్లేట్ ఆర్ టేప్ రికార్డర్.
0: నాలో శాంతి ఉందా?
1: వెన్ ఐ సే పీస్ ఇస్ దేర్ పీస్ విత్ ఇన్ మీ?
0: ఎవరితో పోట్లాడాడు?
1: With whom have you fought?
0: ఆ కోపంతో ఇంటికి వచ్చాడు.
1: He returns with
0: పూజ చేశాడు, భజన చేశాడు.
1: He did bhajan.
0: ఆ భజన కూడా ఉద్రేకంగానే చేశాడు.
1: He did bhajan in all agitation.
0: శాంతి పదం వచ్చింది ఇంకా.
1: Ultimately he had to say peace.
0: చెప్తున్నాడు శాంతి శాంతి శాంతి.
1: Then he says this word shanti peace so harshly.
0: పదములోనే శాంతి లేదు.
1: Even the
0: శాంతి ఏ విధంగా శాంతి మనకు లభ్యమవుతుంది?
1: Then how do you expect the real peace?
0: కనుక ఎలాంటి సమయం నందు కానీ మాటలు చాలా మృదువుగా ఉండాలి.
1: అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ వీ షుడ్ యూజ్ సాఫ్ట్ వర్డ్స్.
0: ఆ మృదు మధురమైనటువంటి మాటలే మనకు హృదయాన్ని చల్లబరుస్తుంది.
1: సాఫ్ట్ అండ్ స్వీట్ వర్డ్స్ విల్ పాసిఫై.
0: కనుక ప్రతి మానవుడు కూడాను ఉద్రేకానికి అవకాశం ఇవ్వకూడదు.
1: సో నో మ్యాన్ షుడ్ యూ స్కోప్ ఫర్ ఎజిటేషన్.
0: ఆవేదనకు అవకాశం ఇవ్వకూడదు.
1: దేర్ షుడ్ నాట్ బి ఎనీ వారీస్.
0: మనం అనేక విధమైనటువంటి కొన్ని ఆపోహలతో మనం పెంచుకుంటున్నాము.
1: వీ హావ్ సర్టన్ ఇమాజినేషన్స్ వీ గో ఆన్.
0: తనలో తాను చింతించుకుని తనకు తానే కోపించుకుంటుంటాడు.
1: హీ వరీస్ ఎ లాట్ అండ్ ఈజ్ ఎజిటేటెడ్.
0: ఇంత కారణము మనం చూసే దృష్టి యొక్క దోషము.
1: మిస్టేక్ లైస్ ఇన్ అవర్ లుక్.
0: మనం వినేటువంటి ఒక శ్రవణ దోషము.
1: లిసనింగ్.
0: మనం పలికేటువంటి పలుకు దోషము.
1: అండ్ అవర్ టాక్.
0: ఈ మూడింటి వలనే మనలో ఈ విధమైనటువంటి దుర్గుణములు, దుర్భావములు, దురాలోచనలు మనలో ఆవిర్భవిస్తున్నాయి.
1: బికాస్ ఆఫ్ దీస్ త్రీ వీ హావ్ గాట్ ఆల్ డిఫెక్ట్స్ ఇన్ అవర్ ఫీలింగ్స్ అండ్ అవర్ థాట్స్.
0: యువకులారా,
1: యంగ్స్టర్స్,
0: మీరు ఏదైనా మీ ఎడ్యుకేషన్ కు సంబంధించినటువంటి విషయాలే ఉంటుంటే టీవీలో చూడండి, నేర్చుకోండి.
1: ఇఫ్ దర్ ఎనీ ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్స్ యు వాచ్.
0: అంతేకాని ఈ సహజమైనటువంటి ఈనాడు చూపించేటువంటి యొక్క టీవీలు మీ యొక్క జీవితాన్ని పూర్తి పాడు చేస్తుంది.
1: వాట్ ఆల్ దట్ యు వాచ్ ఆన్ టీవీ విల్ బి స్పాయిలింగ్ యువర్ లైఫ్.
0: పోనీ మీరు ఎప్పుడైనా చూసినప్పటికీ భోజనాలు చేసేటప్పుడు మాత్రం ఇలాంటిదాన్ని చూడకండి.
1: యు మే సీ అదర్ టైమ్స్ బట్ నెవర్ వాచ్ యాజ్ యు ఈట్.
0: ఆ భోజనం కూడా ఏమవుతుంది? అది ఆతృతో ఆతృతో తింటున్నాడు, దాన్ని చూడాలి.
1: బికాస్ ఇన్ ఆర్డర్ టు వాచ్ ది టీవీ కాన్స్టెంట్లీ యూ ఈట్ హరీడ్లీ.
0: ఇది తింటుంటే దానిపై కాన్సన్ట్రేట్ చేయలేడే.
1: బికాస్ ఇఫ్ యూ ఈట్ హీ కాన్ కాన్సన్ట్రేట్ దేర్.
0: కనుక నీ కాన్సన్ట్రేషన్ ఎక్కడ ఉండాలంటే ఏ పని చేస్తున్నావో దానిపైన కాన్సన్ట్రేట్.
1: యూ షుడ్ కాన్సన్ట్రేట్ ఆన్ ద వర్క్ దట్ యూ డూ.
0: పని చేసే సమయంలో పని లోపల కాన్సన్ట్రేషన్ ఉండాలి.
1: వెన్ యూ అండర్టేక్ వర్క్.
0: తినే సమయంలో తినిపైన కాన్సన్ట్రేషన్ ఉండాలి.
1: యాజ్ యూ ఈట్ కాన్సన్ట్రేట్.
0: మాట్లాడే సమయంలో మాటలపైన కాన్సన్ట్రేషన్ ఉండాలి.
1: యాజ్ యూ టాక్ కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ వర్క్.
0: ఏ పనికి ఆ పనిపైనే మన దృష్టిని మరల్చాలి.
1: సో యూ హావ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ ద వర్క్ యూ అండర్టేక్.
0: నిజంగా మాట్లాడేటువంటి వాడు పని చేయలేడు.
1: Therefore, the one who talks can
0: పని చేసేటువంటి వాడు మాట్లాడలేడు.
1: The one who does cannot talk.
0: కనుకనే మనము ప్రతి పని ఎందుకు కూడాను ఆ దానిపైన లక్ష్యం పెట్టుకోవాలి.
1: So we should keep in view every
0: action. అదే మానవుని యొక్క ప్రధానమైనటువంటి యొక్క కాంతి.
1: So that's main light.
0: ఆ కాంతినే మనం సంక్రాంతిగా మనం విశ్వసించాలి.
1: దట్ లైట్ ఇస్ సంక్రాంతి.
0: ఆ కాంతి ఎప్పుడో సంవత్సరానికి ఒక తూరు వస్తుందని భావించకూడదు.
1: నెవర్ థింక్ దట్ ఇట్ కమ్స్. తన
0: క్షణముల కుటుంబంలో ఈ సంక్రాంతి రావాలి.
1: ఎవ్రీ మూమెంట్ దేర్ షుడ్ బి సంక్రాంతి.
0: సమ్యక్ క్రాంతి ఇది హి సంక్రాంతి. సమ్యక్ క్రాంతి అనగా సంపూర్ణమైనటువంటి యొక్క దీంతో మనం రావాలి.
1: యూ వీ షుడ్ కమ్ ఇన్ ఆల్ టోటాలిటీ ఇన్ ఫుల్నెస్.
0: చూడండి, మీకు తెలుసు సంగీతం ఉంటుంటుంది.
1: యు నో ది మ్యూజిక్.
0: ఎక్కడో కచేరీ జరుగుతుండాలి.
1: దట్ మ్యూజిక్ కాన్సర్ట్.
0: కానీ ఆ కచేరీ పైన వాడు దేనిపైన కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు? రాగము భావము తాళం పైన పోతున్నాడు.
1: దెన్ మ్యూజిక్ కాన్సర్ట్ హీ విల్ బి కాన్సన్ట్రేటింగ్ ఆన్ ది ట్యూన్ అండ్ ది రిథమ్.
0: కానీ చెప్పేటువంటి పదంలో ఉన్నటువంటి అర్థాన్ని ఎవడు గుర్తించడం లేదు.
1: బట్ నోబడీ అండర్స్టాండ్స్ ది వర్డ్స్ యూజ్డ్.
0: ఎవరు పాడేటువంటి వాడే గుర్తించడం లేదు.
1: ఈవెన్ ది సింగర్ హింసెల్ఫ్ డజంట్ నో.
0: ఎందుకు? తాళం పోతుందో ఏమో. తాళము, శృతి, రాగము.
1: Because he may miss the beat or the tune.
0: ఇది మన భారతదేశానికి తెచ్చినటువంటి పెద్ద కళ.
1: In fact, music is the very biggest art in Bharat.
0: Bhava raga taala sammilitam bharatam annaru.
1: Bharata has got these three bhava, the feeling, raga the tune.
0: Bhava, bhavamu.
1: Bhava, feeling.
0: Ra, ragamu.
1: Tune.
0: Ta, taalamu. Ide Bharata.
1: This is Bharata.
0: Anaga emiti manasu vaku kayamu ee moodinti yokka ekattvam kavali manaku.
1: It means there should be harmony between the mind and the word and action.
0: కానీ అది చేరికినప్పుడు పదముల యొక్క భావం కూడా మనకు ప్రయోగించాలి.
1: When once the Trinity is there, you'll understand the meaning.
0: ఈ పదములో ఉన్నటువంటి భావాలు ఎవ్వరు కూడా గుర్తించడం లేదు.
1: No one cognizes the meaning of the word.
0: అదృష్టవశాత్తు త్యాగరాజు రాసినటువంటి ఒక తెలుగు పాటల లోపల భారతీయులు అందరూ కూడా అర్థాన్ని చక్కగా గుర్తిస్తారు.
1: Bharatiyas understand fully well the meaning of the words used by Raja.
0: తెలుగు తెలుసు వాళ్ళకి.
1: Because they know Telugu language.
0: తెలుగు తెలియనటువంటి తమిళ వాళ్ళు దాంట్లో మ్యూజిక్ లోపల మంచి ఉన్నత స్థాయిలో ఉంటున్నారు.
1: But the Tamilians who don't know the language Telugu, but they're experts.
0: అర్థం తెలిసినటువంటి ఆంధ్రులకు ఈ మ్యూజిక్ అంత అర్థం కావటం లేదు. కర్ణాటక మ్యూజిక్
1: ఆంధ్రస్ though they know the meaning but they don't know music.
0: Artham telinatundi yokka tamil vallaku ee yokka karnataka music chaala athanga oka utsahanga paadutuntaru.
1: Tamilians though they don't know the music, they are experts in karnataka music.
0: Rendu telisinatundi vaadiki aa sabalo praveshiste vaadiki talu chedipothundi.
1: But any person knowing these two, if he is there in that assembly, he turns mad.
0: Tyagaraju cheppadu okaloka samayalo.
1: Tyagaraju said at one time,

0: Tyagaraja said, "Oh Rama, if I don't extol you, praise you, what is it that you run short of?"
1: నేను పొగడకుంటే నీకేమి కొరత అన్నాడు.
0: What is it there is a dearth if I don't extol you?
1: నిన్ను పొగిడేటువంటి వారు ప్రపంచంలో కోటాలు కొట్టు ఉంటున్నారు.
0: There are crores of people that praise you.
1: నేను నిన్ను పొగడకపోతే నీకు తగ్గిపోయేది ఏమీ లేదు.
0: If I don't praise you, nothing you do.
1: కనుక నేను పొగడకుంటే నీకేమి కొరత అన్నాడు.
0: So he said, if I don't praise you, you don't lose anything.
1: ఈ తమిళ వాళ్ళలో కకారము గకారము తకారము దకారము దకారము టకారము అంత ఒక్కటే.
0: Among Tamilians, ka, ga, ta, da, ta, da are
1: one thing.
0: It's not their mistake.
1: Vaalu paadu nepa koda tinte neekemi kor nepa koda tinte neekem kortha ne pogada kunte ane daniki ne pakoda tinte ane daniki enta vyathasam untundi.
0: Instead of saying pogada the praise they say pakoda the eatable there.
1: Pogada kunte enti varninchukunta neekem takku ne pakoda tinte
0: pogada means extol praise you pakoda is that which you
1: kanukane భావమునకు అర్థమునకు తాళములకు తగినటువంటి యొక్క శక్తిని మనం ఏకత్వం చేయాలి.
0: Therefore you should have the capacity to bring in the harmony, the unity.
1: విద్యార్థులుగా ఉంటున్నారు.
0: You are students now.
1: మీరు చదువుకుంటున్నారు.
0: You study. ఈ
1: చదువు ఏ లక్ష్యం కోసం చదువుతున్నారు?
0: What for you study here?
1: ఏదో నీ భవిష్యత్తులో జీవితాన్ని సుఖశాంతులతో అనుభవించాలి.
0: You want to experience, you want to be happy in your future life.
1: అంతేకాకుండా ఈ చదువులో ఉండేటువంటి అంతరార్థాన్ని కూడా గుర్తించాలి.
0: యూ షుడ్ నో ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్.
1: అది ఏ సంస్కృతి?
0: దట్ ఇస్ కల్చర్.
1: సమ్యక్కృతి ఇది సంస్కృతి. పరిపూర్ణంగా తెలుసుకోవాలి.
0: యూ షుడ్ నో టోటల్లీ కంప్లీట్లీ.
1: కనుకనే మనము అనేకంగా మనము ఈ ప్రపంచంలో చూస్తున్నాము అనుభవిస్తున్నాము.
0: వి ఎక్స్పీరియన్స్ ఇన్ ఎ వెరీడ్ వే ఇన్ దిస్ వరల్డ్.
1: కానీ ఈ దుర్భావములకు మీరు చక్కగా యోచన చేయండి. ఏనాడు మన భారతదేశంలో ఈ టీవీలు ఈ యొక్క రేడియోలు ఏనాడు ప్రారంభమైనో ఆనాటి నుంచి మానవుని హృదయాలు మాలిన్యంగా మారిపోతున్నాయి.
0: ఇఫ్ యు ఎంక్వైర్ ది హిస్టరీ ఆఫ్ భారత్, ద డే వెన్ టీవీ అండ్ రేడియోస్ ఆర్ ఇంట్రొడ్యూస్డ్ హియర్, ఐటీ వాటిలో తప్పు లేదు, బికమ్ బ్యాడ్.
1: వాటిలో తప్పు లేదు,
0: నో మిస్టేక్ దేర్.
1: ఆ ప్రోగ్రామ్లు వేసేటువంటి వారిలో ఉంటుంది మాలిన్యం.
0: But the mistake lies with those people who are responsible
1: for the program. ఈ ప్రభుత్వం కూడా దీని సరైనటువంటి రీతిలో అర్థం చేసుకోవటం లేదు.
0: The government also don't have proper understanding.
1: Science and technology. చేసేస్తున్న టెక్నాలజీ.
0: It's all the gimmick of the science and technology.
1: ఏమిటి ఈ టెక్నాలజీ?
0: What is this technology?
1: మనసును చెలపడానికి ఈ టెక్నాలజీ.
0: Only to spoil people, technology has become trick knowledge.
1: కనుక మనసును చెడిపేటువంటి మనం ఎవరు కూడా ప్రవేశపెట్టకూడదు.
0: సో నెవర్ గివ్ స్కోప్ టు స్పాయిల్.
1: అంతా కూడా ఈ యువకుల యొక్క మనసు చాలా మాలిన్యమైపోయింది, కలుషితమైపోయింది.
0: ద మైండ్ ఆఫ్ యూత్ ఈస్ హైలీ పొల్యూటెడ్.
1: కనుక మీరు భోంచేసే సమయంలో మాత్రము ఈ యొక్క టీవీని మీరు చూడకండి.
0: సో యాజ్ యూ నెవర్ వాచ్ టీవీ.
1: ఇంకే విధమైనటువంటి యొక్క సంభాషణ కూడా అధికంగా జరపకండి.
0: నెవర్ బీ ఇన్ కాన్వర్సేషన్.
1: అప్ప అమ్మలో ఎవరైనా పలకరిస్తే దానికి తగినటువంటి జవాబు మాత్రమే చెప్పాలి.
0: ఇఫ్ యువర్ మదర్ ఫాదర్ ఆస్క్ ఎనీథింగ్, యూ రిప్లై, దట్స్ ఆల్.
1: కానీ తల్లిదండ్రులకు తగినటువంటి గౌరవాన్ని ఇవ్వాలి.
0: బట్ యూ షుడ్ రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్.
1: కానీ ఆ రేడియో టీవీ లోపల ఆ తల్లిదండ్రులకు గౌరవం ఇవ్వమని చెప్పడం లేదు.
0: బట్ ద రేడియో అండ్ టీవీ విల్ నాట్ టీచ్ యూ టు రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్.
1: అరే పిచ్చివాడా, ఎవరు నీవు? బాల్యం నందే యవనము, యవనము నందే వార్ధక్యం కూడా ఏమిటి ఉంటుంది. నీవే తాతవు, నీవే తండ్రివి, నీవే కొడుకు.
0: ఓ మ్యాడ్ మ్యాన్, ఇన్ యువర్ చైల్డ్హుడ్ దేర్ ఇస్ యూత్, ఇన్ యువర్ యూత్ దేర్ ఇస్ ఓల్డ్ ఏజ్. Why should you respect
1: them? నేను పెద్దవాడిని అయిపోయినాను.
0: ఐఎమ్ గ్రోన్ అప్.
1: నేను గౌరవాన్ని తీసుకోవాలి, కానీ గౌరవాన్ని ఇచ్చేవాడిని కాదు.
0: ఐ షుడ్ బి రెస్పెక్టెడ్, ఐ డోంట్
1: రెస్పెక్ట్. పరమ అజ్ఞానము,
0: ఇట్ ఇగ్నోరెన్స్.
1: నీవు ఎంత పెద్దవాడైనప్పటికీ తండ్రికి కొడుకే గాని తల్లి కంటే పెద్దవాడు కాదు కదా.
0: యూ మే బి ఎ గ్రోన్ పర్సన్ బట్ యెట్ యు ఆర్ ఫ్రమ్ ద సన్ ఆఫ్ యువర్ ఫాదర్.
1: కనుక తండ్రికి తగినటువంటి గౌరవాన్ని ఇచ్చే.
0: దేర్ఫోర్ రెస్పెక్ట్ యువర్ ఫాదర్.
1: తల్లికి తగిన గౌరవాన్ని ఇచ్చే.
0: రెస్పెక్ట్ యువర్ మదర్.
1: కానీ ఇంటికి వచ్చినట్టు పెద్దలకు గౌరవం ఇచ్చి
0: రెస్పెక్ట్ ఆల్ దోస్ దట్
1: వాళ్ళ పెద్దలు వచ్చి ఏదో ఇంటికి వచ్చేస్తే వాళ్ళు కేర్ చేయకుండా నీ పాటికి నువ్వు రేడియో చూసుకుంటూ టీవీ చూసుకుంటూ కూర్చుంటే ఇది మనిషికి తగినటువంటి లక్షణమా?
0: When elders come and visit you, if you go on watching the TV, listen to radio, is not proper quality.
1: You radio veskunnavu, TV veskunnu chustunnavu.
0: You are listening to radio and watching TV.
1: Mi nanu chudalani mi nanna friend vachadu.
0: Your father's friend came.
1: Tatchame nee TV ni off cheyala.
0: Immediately stop.
1: వాళ్ళకి వెళ్ళి నమస్కరించాలి.
0: యూ షుడ్ పే యూర్ రెస్పెక్ట్.
1: ఎందుకంటే మీరు ఇక్కడికి వచ్చారు, ఏ కారణం వచ్చారు?
0: యూ షుడ్ సే సర్,
1: ఆ కారణాన్ని తెలుసుకోవాలి, తండ్రికి దాన్ని అందించాలి.
0: నో ద రీజన్ ఫర్ దర్ విజిట్ అండ్ పాస్ ఆన్ టు యువర్ ఫాదర్.
1: ఆ యొక్క వినయమే లేదు.
0: నో దర్ ఇస్ నో హ్యూమిలిటీ.
1: ఆ యొక్క వ్యక్తితో పాటు ఇంకా దొంగలు వచ్చి చేరినప్పటికీ ఈ టీవీ వీడి మారడు.
0: అలాంగ్ విత్ ద గెస్ట్ మెనీ థీవ్స్ ఆల్సో మే ఎంటర్, స్టిల్ హీ వాచెస్ టీవీ.
1: దీనిపైన ఉన్నటువంటి కాన్సన్ట్రేషన్ మానవత్వం పైన పెట్టకూడదా?
0: ది కాన్సన్ట్రేషన్ హాస్.
1: మానవుడై నీవు మానవత్వాన్ని విస్మరిస్తున్నావు.
0: బీయింగ్ ఏ హ్యూమన్ బీయింగ్, యూ హావ్ ఫర్గాటెన్ హ్యూమన్ క్వాలిటీ.
1: ఈనాటి మానవుడు మానవుడిగా జీవించాలి.
0: మ్యాన్ షుడ్ లివ్ ఎస్ మ్యాన్ టుడే.
1: కానీ ఇంకా ఉత్తమమైన మానవుడిగా తయారు కావాలి.
0: లేటర్ హీ షుడ్ స్ట్రైవ్ హార్డ్ టు బికమ్ ఎ నోబుల్ మ్యాన్.
1: మనం మానవులు మానవుడిగానే జీవిస్తాం.
0: సో హ్యూమన్ బీయింగ్ షుడ్
1: నీవు దైవం కానక్కర్లేదు.
0: యూ నీడ్ నాట్ బి గాడ్.
1: మానవుడు మానవుడిగా జీవిస్తే నీవే దైవంగా మారిపోతావు.
0: ఇఫ్ యూ లీడ్ ద లైఫ్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్, యూ
1: దేనిని మనం ఆశ్రయిస్తే మనం ఆశించినటువంటి లభ్యమవుతుందో దాన్ని మొట్టమొదట మీరు గుర్తించాలి.
0: ఇఫ్ యు ఫాలో ద పాత్ సర్టన్లీ యూ విల్ హ్యావ్ దట్ వాట్ యూ వాంట్ టు బి.
1: మీకు రివర్స్ రావాలి, నదులు కావాలి.
0: యూ వాంట్ రివర్,
1: నదుల్లో నీళ్లంతా ప్రవహించాలి.
0: వాటర్ షుడ్ ఫ్లో.
1: నీవు నదులను ప్రార్థిస్తున్నావు.
0: యు ప్రే టు రివర్.
1: ఇది పెద్ద అజ్ఞానం,
0: ఇస్ ఇగ్నోరెన్స్.
1: వర్షమే లేకపోతే నదులు ఎట్లొస్తాయి?
0: వితౌట్ రెయిన్ హౌ డు యూ ఎక్స్పెక్ట్? కనుక
1: నీవు వర్షాన్ని నీవు ప్రార్థించు.
0: సో ప్రే,
1: వరుణ్ణి ప్రార్థించు, నదులు ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి.
0: యూ షుడ్ ప్రే ఫర్ ద రెయిన్, దెన్ నేచురల్లీ రివర్స్ విల్ ఫ్లో.
1: నీవు వరుణి అనుగ్రహానికి పాత్రుడు కాకుండా నదిని పొందాలంటే ఎట్లా పొందగలవు?
0: ఇఫ్ యూ డోంట్ ప్రే టు రెయిన్ గాడ్, హౌ డు యూ ఎక్స్పెక్ట్ రివర్స్ టు ఫ్లో?
1: అదే రీతిగానే
0: లైక్
1: మొట్టమొదటి నీకు అంతృప్తిని నీవు తగినటువంటి రీతిగా అనుభవించినప్పుడే.
0: So if you have self satisfaction first,
1: bahir trupti neeku automatically labhistundi.
0: Then you will have external satisfaction automatically.
1: Neevu bahyamaya jeevitam lopala sukha shantulu anubhavinchalanukunte motta mota antarmukhamainatundi shantini neeku pondali.
0: So in order to have the happiness and peace externally, you
1: should have it within. Jagatlo enno jarugutuntunnayi manam vinalanivi chudalanivi.
0: In this world many things happen which we cannot speak out nor listen to.
1: Kaani manam em anukuntunnamu, cha idi chedda jarugutundadi anukuntunnam.
0: But we say everything bad is happening around.
1: Neevu adi cheddadi anukunnappudu aa chedda neelo lekunda chusko.
0: When you say bad, see that it does not be there in you.
1: Evaru edi chesthe neeku adi manchidani bhavisthunnavo aa manchidi neevu chesi choopinchu.
0: If you feel happy if anything is done to you, naturally you should do the same thing towards others.
1: కనుక ఆ మంచి చెడ్డలు నిర్ణయించే శక్తి నీలో ఉన్నది కదా.
0: యూ హావ్ ద డిస్క్రిమినేషన్ బిట్వీన్ గుడ్ అండ్ బ్యాడ్.
1: ఆ నిర్ణయ శక్తి నీలో లేకపోతే అతను చెడ్డ ఇతను మంచి అని ఏ రీతిగా చెప్పగలరు?
0: వితౌట్ దట్ ఎక్సర్సైజ్ ఆఫ్ డిస్క్రిషన్ హౌ డు యూ డిసైడ్ దట్ ఇస్ బ్యాడ్ అండ్ గుడ్?
1: డిస్క్రిమినేషన్ పవర్ నీలో ఉంటుండాలి.
0: యూ హావ్ దట్ డిస్క్రిమినేషన్ పవర్.
1: కానీ అన్నిటినీ డిస్క్రిమినేషన్ చేస్తున్నావు.
0: బట్ యూ డిస్క్రిమినేట్ ఆల్.
1: నిన్ను నీవు డిస్క్రిమినేషన్ చేయటం లేదు.
0: బట్ యూ ఆర్ నాట్ డిస్క్రిమినేటింగ్.
1: నిన్ను నీవు విచారించాలి.
0: ఎగ్జామిన్ యువర్ సెల్ఫ్.
1: అది ఏ ఆధ్యాత్మిక అంతరాత్మము?
0: దట్ ఈస్ ది స్పిరిచువల్ ఇన్.
1: ఏ మహనీయుల దగ్గరికి పోయినప్పటికీ నిన్ను నీవు తెలుసుకోనాయన.
0: If you go to any noble soul,
1: neevaru neevu telusko,
0: know yourself.
1: Gaani adi marchipothunnadu.
0: But we forget that.
1: Kanipinchinatundi vaanata meerevarandi, ekkadi nunchi vacharandi prashnistunnam.
0: But we go on asking everybody, who are you sir, where do you come from?
1: నీవెవరు నీవు ఎక్కడి నుంచి వచ్చావో నీకు తెలియనప్పుడు ఆయన ఎక్కడి నుంచి వచ్చాడని తెలిస్తే నీకేం ప్రయోజనం?
0: బట్ యూ డోంట్ నో హూ యూ ఆర్, వేర్ యూ కమ్ ఫ్రమ్, వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ ఎంక్వైరింగ్.
1: మొట్టమొదట హూ ఆమ్ ఐ, నేనెవరు?
0: ఫస్ట్ నో హూ ఆమ్ ఐ,
1: ఎక్కడి నుంచి వచ్చాను,
0: వేర్ ఫ్రమ్ ఐ కమ్.
1: ఇది ఏ త్యాగరాజు ఒక శంకరాచార్యులు వారు కూడా ప్రబోధిస్తూ వచ్చారు.
0: దిస్ ఇస్ థాట్ బై శంకరాచార్య.
1: ఒకడు గ్రామర్ చదువుతున్నాడు.
0: వన్ వాజ్ రిసైటింగ్ గ్రామర్.
1: డుక్ము కరణే డుక్ము కరణే డుక్ము కరణే నుండి పాణి గ్రామం చదువుతున్నాడు.
0: ఇట్స్ పాణిస్ గ్రామర్ డుక్రు కరణే ప్రిన్సిపల్ దే.
1: అక్కడికి వెళ్ళాడు.
0: ఈ వెంట
1: బాబు ఏమి చదువుతున్నావు నీవు?
0: He said, boy, what are you reading?
1: నేను పాణి గ్రామం చదువుతున్నాను.
0: He is saying, I am going through పాణి
1: గ్రామం. ఈ గ్రామర్ వల్ల నీకు లభించేటువంటి ఫలితం ఏమిటి?
0: What is it that you get out of this reading?
1: గొప్ప వ్యాకరణ సూత్రధారుడు అయిపోతాను.
0: I will be an expert in grammar.
1: వ్యాకరణ మాస్టర్ అయిపోతాను.
0: I will be a master.
1: ఈ మాస్టర్ కావటం వల్ల వచ్చిన ఫలితం ఏమిటి?
0: Then what is it you get out of it?
1: రాజసభలో చేరుతాను.
0: I will be in the court.
1: సన్మానాలు పొందుతాను.
0: I will be
1: బహుమానాలు అందుకుంటాను.
0: I will receive gifts.
1: అందుకుంటా. ఆ బహుమానాల వల్ల నీకు కలిగే ఫలితం ఏమిటి?
0: Then what is the result of getting?
1: నా కుటుంబంలో నేను నా బిడ్డలు సుఖంగా జీవిస్తాము.
0: Everybody in our family will be happy.
1: ఎంతవరకు జీవిస్తావు?
0: How long?
1: బ్రతికినంత వరకు జీవిస్తారంటారు.
0: So long we live.
1: మరి మరణించిన తర్వాత ఏమి నీకు ఫలితం వస్తుంది?
0: After death what will happen?
1: అది నాకు తెలియదు అన్నాడు.
0: Then I don't know thereafter.
1: బ్రతికినంత వరకు జీవించేది మాత్రమే తెలిసింది అతనికి.
0: He knows what will happen.
1: అప్పుడు చెప్పాడు అప్పుడు.
0: He knows what will happen so long he's alive. Then

0: ఓ మూఢుడా, తర్వాత నీవు ఏం పొందుతావో నీకు తెలియనప్పుడు దీన్నంతా వెచ్చమని ఏం ప్రయోజనం?
1: ఓ ఫూలిష్ మ్యాన్, వెన్ యు డోంట్ నో వాట్ ఇస్ గోయింగ్ టు హ్యాపెన్ లేటర్, వాట్ ఇస్ ది ఫన్ ఆఫ్ హావింగ్ ఎవ్రీథింగ్?
0: నీ వంటల్ని వండుతున్నావు ఇంటిలో,
1: యు కుక్ ఎవ్రీథింగ్,
0: ఏ విధంగా నీవు సద్వినియోగం చేయాలి?
1: హౌ టు మేక్ ప్రాపర్ యూస్ ఆఫ్ ఇట్?
0: వండిన వంట ఎవరికైనా నీవు వడ్డించాలి కదా.
1: ఆల్ ది ఐటమ్స్ కుక్ మస్ట్
0: బి ప్రయోజనం ఏంటి?
1: వాట్స్ ది యూస్ దెన్?
0: మూసి పెట్టి పాసిపోయ, పాసిపోయిన అన్నం పక్వానికి రాదు.
1: ఇఫ్ యు జస్ట్ హైడ్ ఇట్, డోంట్ సర్వ్ ఇట్, నేచురల్లీ ఇట్ గెట్స్
0: స్పాయిల్డ్. నీవు సాధించావు గ్రామర్ లో,
1: వాట్ ఈస్ దట్ యు అచీవ్?
0: ప్రపంచానికి ఏ విధంగా నీవు సద్వినియోగం చేస్తావు?
1: హౌ ఆర్ యూ మేకింగ్ యూస్ ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ ది వరల్డ్?
0: అదే మూర్ఖత్వం అన్నాడు శంకరాచార్యుడు.
1: శంకరాచార్య కాల్డ్ ఇట్ ఆల్ మ్యాడ్నెస్, ఫూలిష్.
0: అదే రీతిగానే మనం చదువుతున్నాము.
1: లైక్ వైజ్ వీ లర్న్
0: ల్యాబొరేటరీ లోపల గంటలు గంటలంతా కూడా దీన్ని పరీక్షలు చేస్తున్నాము.
1: ఇన్ లెబొరేటరీస్ వీ డూ ఎక్స్పెరిమెంట్,
0: పరిశీలన చేస్తున్నాము,
1: ఎక్స్పెరిమెంటల్
0: చేస్తున్నాము, ఎక్స్పీరియన్స్ చూస్తున్నాము. కానీ జీవితంలో ఏమాత్రం సుఖం లేదు.
1: బట్ ఇన్ లైఫ్ దేర్ ఇస్ నో ట్రేస్ ఆఫ్ హ్యాపీనెస్.
0: ఎవరైనా నిన్ను ప్రశ్నించినప్పుడు నేను గొప్ప సైంటిస్ట్ అని అనుకుంటావు.
1: ఎనీవన్ ఆస్క్ యు, యు థింక్ యు ఆర్ ఎ
0: గ్రేట్ బాబు. వాటర్ నీవు ఏ విధంగా లభిస్తుంది అది నీకు?
1: ఎనీవన్ ఎనీవన్ సేస్ హైడ్రోజన్
0: ఆక్సిజన్ రెండు మిక్స్ చేస్తే వాటర్ వస్తుంది సార్ అని ఒక్కసారి జవాబు చెప్తావు.
1: యు విల్ గివ్ ఇమిడియట్ రిప్లై, హైడ్రోజన్ ఆక్సిజన్ ఇన్ కాంబినేషన్.
0: కేవలం గ్రంథ పరిచయంతో తెలుసుకున్నటువంటిదే కానీ ప్రాక్టికల్ లో వచ్చింది కాదు కదా.
1: ఇట్ ఇస్ ఆల్ టెక్స్చువల్ నాలెడ్జ్, నాట్ ప్రాక్టికల్ నాలెడ్జ్.
0: లెబొరేటరీ లోపల నీకు ఆక్సిజన్ హైడ్రోజన్ రెండు చేర్చి వాటర్ నువ్వు చేసావు నిజమే.
1: ఇన్ లెబొరేటరీ ఇట్ ఇస్ ట్రూ దట్ యు మేడ్ వాటర్ అవుట్ ఆఫ్
0: హైడ్రోజన్. నీ జీవితంలో ఈ వాటర్ ని ఏ రీతిగా నీవు చూడగలవు?
1: ఇన్ డైలీ లైఫ్ హౌ డు యు మ్యానుఫ్యాక్చర్ వాటర్?
0: భోజనం చేయడానికి ముందు కూర్చున్నావు,
1: you sat in front of
0: it, you oxygen hydrogen kalpukuntunnava?
1: Do you mix hydrogen oxygen there while eating?
0: Water nik kavali,
1: you want water?
0: Ade chadu ante emti, samskaram ante emti, indriya bhedam untundali.
1: You should understand the education and
0: hydrogen oxygen tho water cheyochunu.
1: You can make water.
0: Aa kodhi water nu 10 mandiki neevu e vidhanga panchalo dani telusukovatame ee oka samskruti.
1: Therefore the distributing, the procedure to distribute this water is culture. Nothing great in
0: manufacturing.
1: Making proper use of it is
0: greatness. So we should know the
1: method to make proper
0: use. Sanskruti.
1: Proper use is
0: culture. Samskaram.
1: Manufacture.
0: Samskaram kuda untundali.
1: So along with education, culture is needed. So students,
0: aneka vidhamainatvanti okka vishayalu ee jagatlo meeru ippudu chustunnaru vintunnaru.
1: In this world you listen to many of the things and you want.
0: Inni vinnappatiki, inni chusinappatiki meelo ye maatram maarpu lekapothe prayojanam ledu.
1: In spite of all listening and studying, if you don't change, is
0: meere ee okka prapanchani ee naadu teechididdali.
1: You should mold this world.
0: భావి భారత పౌరులు మీరే.
1: యు ఆర్ ది ఫ్యూచర్ సిటిజన్స్.
0: మీరు దానిని సరి అయినటువంటి మార్గంలో నడుచుకుని దానికి ప్రబోధించడానికి ప్రయత్నించాలి.
1: యూ షుడ్ ట్రేడ్ అలాంగ్ ద రైట్ పాత్.
0: విద్యార్థులు, యువకులు, యువతులు అంతా కూడా ఒక విధమైన మాలిన్యమైనటువంటి ఈ ప్రపంచాన్ని శుభ్రపరచడానికి తగినటువంటి కంకణం కట్టుకోవాలి.
1: స్టూడెంట్స్, యూత్ మెన్ అండ్ విమెన్ షుడ్ రెక్టిఫై దిస్ పొల్యూటెడ్ వరల్డ్.
0: నేను చేయగలను అనేటువంటి ఒక దృఢమైనటువంటి సంకల్పంతో నడుము కట్టుకుని ముందుకు వెళ్ళి,
1: యూ షుడ్ హ్యావ్ ద డిటర్మినేషన్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ దట్ యుల్ సర్టన్లీ డూ ఇట్ వెల్.
0: నీవు సంపాదించడం గొప్పతనం కాదు,
1: నథింగ్ గ్రేట్.
0: దేశానికి శాంతిని అందించడమే గొప్పతనము.
1: మేక్ ది వరల్డ్ హ్యాపీ.
0: దేశంలో జరిగేటువంటి అశాంతిని చల్లార్చడమే గొప్పతనము.
1: యూ షుడ్ పాసిఫై ఎవ్రీబడీ.
0: మీ దేశంలో ఉండేటువంటి ఉద్రేకాన్ని తప్పక ప్రశాంతి చేయాలి, శాంతిమయము చేయాలి.
1: యూ షుడ్ సీ దట్ దేర్ విల్ బి నో ఎడ్యుకేషన్.
0: ఈనాడు విద్యార్థులు చేయవలసినటువంటి పని,
1: దట్ ఇస్ ది డ్యూటీ ఆఫ్ స్టూడెంట్స్.
0: కానీ అట్టి విద్యార్థులు ఈనాడు భయంకరమైనటువంటి దృశ్యములను సృష్టిస్తూ వస్తున్నారు.
1: బట్ సర్ స్టూడెంట్స్ టుడే హ్యావ్ బికమ్ హారిబుల్ క్రియేటర్స్ నౌ.
0: అది సరికాదు,
1: ఇట్స్ నాట్ ప్రాపర్.
0: మీరు విద్యార్థులైనటువంటి వారు తగినటువంటి శాంతిని, ప్రపంచం యొక్క శాంతిని మనం కోరుతూ సమాజం లోపల సంక్షేమాన్ని మనం ఆశించుతూ రావాలి.
1: బీయింగ్ స్టూడెంట్స్ యూ వర్క్ హార్డ్ ఫర్ ది పీస్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ పీస్ ఇన్ ది వరల్డ్.
0: ఇలాంటి విద్యార్థులుగా మీరు తయారైనప్పుడే,
1: వెన్ యూ మోల్ యువర్ స్టూడెంట్స్
0: పెరిగినప్పుడే,
1: వెన్ యూ ఆర్ యూత్ ఆఫ్ దట్ కైండ్,
0: దేశం యొక్క శాంతి చెప్పనక్కర్లేదు, ప్రశాంతిగా ఏర్పడుతుంటారు.
1: ది కంట్రీ విల్ నాట్ ఓన్లీ బి అట్ పీస్, దేర్ విల్ బి సుప్రీం పీస్.
0: మొట్టమొదట మీరు శాంతిని కావాలి.
1: ఫస్ట్ బి అట్ పీస్.
0: ఇంటిలో శాంతి ఉండినప్పుడే వీధిలో శాంతి వస్తుంది.
1: వెన్ దేర్ ఇస్ పీస్ అట్ హోమ్, దెన్
0: వీధిలో శాంతి ఉండినప్పుడే గ్రామంలో శాంతి వస్తుంది.
1: దెన్ దేర్ ఇస్ పీస్ ఇన్ ది
0: విలేజ్. గ్రామంలో శాంతి ఉన్నప్పుడే జిల్లాలో శాంతి వస్తుంది.
1: పీస్ ఇన్ ది విలేజ్.
0: జిల్లాలో శాంతి ఉన్నప్పుడే స్టేట్ లో శాంతి వస్తుంది.
1: వెన్ దేర్ ఇస్ పీస్ ఇన్ ది డిస్ట్రిక్ట్, ది స్టేట్ విల్ బి.
0: ఇంటిలోనే నీకు శాంతి లేదు,
1: you have no peace at home,
0: వీధిలోకి ఏ రీతిగా పంపగలవు?
1: దెన్ హౌ కెన్ యూ?
0: కరెక్ట్. మొట్టమొదట మీరు ఇంటిలో ఉన్నటువంటి నలుగురు అన్న తమ్ముడు, తల్లి బిడ్డలు, అక్క చెల్లెండ్రు అందరూ ఐకమత్యంగా మీరు కలిసి ఉంటుండాలి.
1: సో బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ద ఫాదర్ మదర్ షుడ్ బి యునైటెడ్ ఎట్ హోమ్.
0: మీరు చాలా వరకు నిత్యము మీరు పేపర్స్ చదువుతుంటారు,
1: యూ రీడ్ న్యూస్,
0: అనేక రకమైనటువంటి యొక్క ప్రబోధనంతా వస్తుంటాయి.
1: యూ ఆల్సో ఫైండ్ న్యూస్,
0: అనేకమైనటువంటి యొక్క న్యూస్ అంతా వస్తుంటుంటాయి.
1: యూ ఆల్సో గో త్రూ ది న్యూస్
0: అనుకోండి, న్యూస్ సెన్స్ అనుకోండి, ఏదో ఒకటి మీరు చదువుతున్నారు.
1: యూ సడన్లీ రీడ్ ఎదర్ న్యూస్ ఆర్ న్యూస్.
0: మొట్టమొదటి ఐకమత్యాన్ని మనం సాధించాలి.
1: ఫస్ట్ డెవలప్ యూనిటీ.
0: ఈ ఐకమత్యాన్ని సాధించడం అంటే ఏ రీతిగా సాధించాలి?
1: హౌ కెన్ యూ అచీవ్ యూనిటీ, ఇన్ వాట్ వే?
0: ఈ ఐకమత్యంలో మనం సాధించలేనటువంటిదే లేదు.
1: With unity there is nothing you cannot accomplish.
0: ఐదు వేళ్ళు కూడా చేరితే ఎంత పనైనా మనం చేయవచ్చు.
1: With all the five fingers joining together you can do anything.
0: ఒక తండ్రికి ఐదు మంది కొడుకులు ఉన్నారు.
1: A father has five sons.
0: ఐదు మంది కొడుకులు, నాయన నేను మరణించిన తర్వాత మీరందరూ ఐకమత్యంగా ఉంటుండి మీ యొక్క దీనిని, ఈ యొక్క కుటుంబం యొక్క పేరును కాపాడాలి అని అడిగాడు.
1: The father said to his sons, after I die, let you stand united and keep up the name of the family.
0: నాన్న, మేము మరణించేంత వరకు మేము ఐకమత్యంగానే ఉంటుంది, మన యొక్క ఇంటి పేరు మనం నిలుపుతాము అనేటువంటి ప్రామిస్ చేశారు.
1: Sons made a promise that they will stand united till their death.
0: సరే, దాన్ని మనసులో పెట్టుకున్నాడు తండ్రి.
1: Father was happy on listening to this.
0: ఒకనాడు ఎవరో కట్టెల మోపు తీసుకుని ఇంటికి వచ్చాడు.
1: One day one was carrying firewood.
0: ఆ కట్టెల మోపును గోడ కానిచ్చాడు, వాడికి డబ్బిచ్చి పంపించాడు.
1: He carried it across the wall and paid the money.
0: ఒక్కొక్క కొడుకును పిలిచాడు.
1: He called each son.
0: నాయన, ఆ కట్టెల మోపును ఒక్కడు దుంచి చూడు, నీ బలం ఎంతుందో చూడాలి అన్నాడు.
1: He wanted every son and he wanted to test the strength that so that everyone should break that firewood.
0: వచ్చాడు, చాలా బలమంతా ఉపయోగ పెట్టాడు.
1: They made use of all their strength.
0: కానీ కట్టెల మోపును తుంచలేదు.
1: బట్ దే కుడ్ నాట్ బ్రేక్.
0: అదే విధంగా ఐదు మందిని పిలిచాడు.
1: హి వాంటెడ్ ఆల్ ద ఫైవ్.
0: ఐదు మంది వచ్చేసేసి ఒకరికి బలమును ప్రవేశపెట్టారు.
1: ఆల్ ది ఫైవ్
0: ఎవరు కూడా ఆ కట్టెల మోపును తుంచలేదు.
1: ఆల్ ది ఫైవ్ జాయిన్డ్ అండ్ విత్ యాడెడ్ స్ట్రెంగ్త్ దే కుడ్ నాట్ బ్రేక్.
0: ఆ కట్టెల నుంచి ఒక కర్రను తీశాడు, ఒకరికి ఇచ్చాడు. ఒక కర్రను తీశాడు, ఒకరికి ఇచ్చాడు. ఏదో ఒక్కొక్క కర్ర ఐదు మందికి ఇచ్చాడు.
1: దెన్ ద ఫాదర్ సెపరేటెడ్ అవుట్ ఆఫ్ దట్ లాగ్ and gave one
0: ఒక్కొక్క కొడుకును చక్కగా ఒక క్షణంలో ప్రజలు తుంచి వేసేశాడు.
1: ఎవరి వన్ కుడ్ బ్రేక్ ఇట్ అట్ ద సెంటర్.
0: కట్టెల మోపులు ఉన్నటువంటి కట్టెలను తుంచి వేశావు.
1: యూ హావ్ రియల్లీ హావ్ బ్రోకెన్ ది ఆల్ ది పీసెస్ దేర్ ఇన్ ది ఫైర్వుడ్.
0: నాన్న చెప్పాడు.
1: దెన్ ఫాదర్ సేడ్,
0: నాయన అన్ని కట్టెలు చేరి మోపుగా ఉంటే ఎవ్వడూ దీన్ని తుంచలేడు.
1: ఇఫ్ ఎవ్రీథింగ్ స్టాండ్స్ యాజ్ వన్ మాస్ నోబడీ కెన్
0: ఒక్కొక్క కర్ర ఒక్కొక్క కర్ర విడివిడిగా అయినప్పుడు అందరూ తుంచి వేయగలరు.
1: వెన్ స్టిక్స్ ఆర్ సెపరేటెడ్ ఎవ్రీవన్ కెన్ బ్రేక్ ఇట్.
0: అదే విధంగానే మీరు ఐదు మంది కూడా ఏకంగా ఉంటే మిమ్మల్ని ఎవరు కూడా ఏం చేయలేరు.
1: లైక్ వైజ్ వెన్ ఆల్ ఫైవ్ ఆఫ్ యూ స్టాండ్ యునైటెడ్ నథింగ్ కెన్ డూ.
0: అయిపోయింది అంటే మిమ్మల్ని ప్రతి ఒక్కడూ విజయాన్ని పొందుతారు, మిమ్మల్ని అపజయం చేస్తారు.
1: వెన్ యు ఆర్ డివైడెడ్ యు విల్ సర్టన్లీ లూజ్, ఎవ్రీబడి విల్ కాంక్వర్.
0: కనుకనే ఇంకా పైన మీరు ప్రామిస్ చేశారు, అందరూ కలిసి ఉండండి అన్నారు.
1: యు ఆల్రెడీ మేడ్ ఎ ప్రామిస్, స్టాండ్ యునైటెడ్.
0: అందరూ కలిసి ఉంటే ఎంత బలం ఉంటుంటారు.
1: ఇఫ్ యు రిమైన్ యునైటెడ్
0: బట్టలో చూడండి, ఎన్నో దారములు చేరాయి.
1: దిస్ క్లాత్ హాస్ సో మెనీ
0: థ్రెడ్స్. ఈ దారములన్నీ చేరటం వల్ల తుంచడానికి కష్టమైపోతుంది.
1: ఆల్ ద థ్రెడ్స్ టుగెదర్
0: మేక్ ఒక్కొక్క థ్రెడ్ చేయండి, రెండు వేళ్లతో తుంచి వేయచ్చు.
1: ఇఫ్ ది థ్రెడ్స్ ఆర్ సెపరేటెడ్ యూ కెన్ కట్ ఇట్ విత్ ది టూ ఫింగర్స్.
0: కనుకనే ఐకమత్యమే బలము.
1: సో యూనిటీ స్ట్రెంగ్త్.
0: ఆచరణే దీనికి తగినటువంటి ఒక గుణము.
1: ద ప్రాక్టీస్ ఆఫ్ ఇట్ యూనిటీ ఇస్ వర్క్.
0: ఈ ఐకమత్యాన్ని ఆచరణలో పెట్టాలి.
1: సో దిస్ యూనిటీ మస్ట్ బి ప్రాక్టీస్.
0: అప్పుడే మన దేశము ఆదర్శవంతమైన దేశంగా ఉంటుంది.
1: దెన్ అవర్ కంట్రీ విల్ బి ఐడియల్.
0: ఈ విద్యార్థి దశ ఆదర్శవంతమైన విద్యార్థిగా రూపొందుతుంది.
1: దిస్ స్టేజ్ ఆఫ్ స్టూడెంట్ ఇస్
0: యువకులు ఎక్కడికి వెళ్ళినప్పటికీ ఏ విధమైనటువంటి ఒక అశాంతికి అవకాశం అందించకూడదు.
1: యంగ్స్టర్స్ నెవర్ గివ్ స్కోప్ ఫర్ ఎన్ ఎడ్యుకేషన్.
0: కానీ ఈనాడు యువకులు అవకాశం వచ్చింది కాబట్టి చెప్తున్నాను.
1: నౌ ఇస్ టైమ్.
0: ఐదు మంది చేరి బజార్ లో వెళుతుంటే
1: వైల్ ఫైవ్ ఆర్ పాసింగ్ బై దిస్
0: ఎక్కడో వంటింట్లో వంట చేసే వాళ్ళు కూడా వినిపిస్తుంటాయి వీళ్ళ మాటలు.
1: దోస్ హూ ఆర్ ఇన్ ది కిచెన్ విల్ బి ఏబుల్ టు లిసన్ వాట్
0: ఇంత కేకలు వేసుకుంటూ పోతుంటారు.
1: బికాజ్ దే షౌట్ టాక్
0: లౌడ్. విద్యార్థుల లేక రౌడీ గ్యాంగ్స్.
1: ఆర్ ది స్టూడెంట్స్ ఆర్ రౌడీ గ్యాంగ్.
0: మనం విద్యార్థులు అయినటువంటి వారము మనం ఎంత ప్రశాంతంగా జీవించాలి.
1: బీయింగ్ స్టూడెంట్స్ యూ షుడ్ బి పీస్ఫుల్.
0: మరొకరికి అశాంతిని అందించకూడదు.
1: యు షుడ్ నెవర్ మేక్ అదర్స్ రెస్ట్లెస్.
0: మరొకరికి అశాంతిని అందించకుండా ప్రవర్తించేటువంటి వాడే నిజమైన విద్యార్థి.
1: హీఈస్ ఎ ట్రూ స్టూడెంట్ ఇఫ్ హీ డజంట్ మేక్ అదర్స్ రెస్ట్లెస్.
0: చాలా గౌరవంగా మర్యాదగా మనం ప్రవర్తించాలి.
1: యూ షుడ్ కీప్ అప్ రెస్పెక్ట్.
0: పెద్దలను గౌరవించాలి.
1: రెస్పెక్ట్
0: తల్లిదండ్రులను ప్రేమించాలి.
1: లవ్ యువర్ పేరెంట్స్.
0: తోటి మానవులంతా గౌరవించాలి.
1: యూ షుడ్ రెస్పెక్ట్ అదర్స్.
0: దేశం యొక్క విశ్వాసాన్ని మనం పెంచుకోవాలి.
1: యూ షుడ్ డెవలప్ స్పిరిట్ ఆఫ్
0: జాతీయత. బలము.
1: That is the nationality.
0: ఇది నేను పుట్టిన దేశం.
1: This my motherland.
0: ఈ నాకు పుట్టిన దేశాన్ని నేను రక్షించుకోవాలి.
1: I should protect my
0: ఇది నాదు మాతృదేశము.
1: This my motherland.
0: ఇది నా ప్రియ మాతృభాష.
1: This my mother
0: tongue. ఇది నా మతమంచు.
1: This my religion.
0: ఎదగొట్టి నుడువనేరని బతికిన పీనుంగొకండు వసడం గలడా.
1: Don't you find anybody at
0: ఇది నా దేశము, ఇది నా భాష, నా మనవులు, నా యొక్క మనుషులు అనేటువంటి భావం ఏమిటంటే అది లేనటువంటి వాడు బతికిన శవంతో సమానమే.
1: The one who cannot declare this is my motherland and mother tongue and my religion, he is just as bad as a dead cod.
0: అది ఉండాలి.
1: He should be there.
0: అయితే ఇది నా దేశమని ఈ దేశం అభిమానంతో ఎట్లుంటారో పరదేశాన్ని కూడా అట్లనే చూడాలి.
1: Just as your spirit of patriotism, others also should have.
0: అన్ని దేశముల వారు కూడా ఐకమత్యంగా ఉంటుండాలి.
1: పీపుల్ ఆఫ్ ఆల్ కంట్రీస్ టు స్టాండ్ యునైటెడ్.
0: వసుదైక కుటుంబంగా మారిపోవాలి.
1: ఇట్స్ ఆల్ ఎ ఫ్యామిలీ ఆఫ్ ది వరల్డ్.
0: ఇలాంటి పరివర్తనం తెప్పించేటువంటిది మహాసంక్రాంతి.
1: దిస్ ఇస్ సంక్రాంతి బ్రింగ్ సచ్ డివైన్ ట్రాన్స్ఫర్మేషన్.
0: ఈ విధమైనటువంటి సంక్రాంతి లోపల మహాశాంతిని పొందాలి.
1: ఇన్ ది సంక్రాంతి
0: శాంతిని పెంచాలి.
1: యూ షుడ్ డెవలప్ ఇట్.
0: అట్రాక్షన్, ఆకర్షణ చేయాలి.
1: అండ్ యూ షుడ్ అట్రాక్ట్. సో
0: నీ వ్యక్తిగతమైనటువంటి యొక్క అసంతృప్తిని ప్రపంచానికి పంచద్దు.
1: Never share your individual dissatisfaction.
0: నీ అసంతృప్తిని, నీ యొక్క ఆవేశమును ఇతరులకు నీవు ఏమాత్రం కూడా ప్రవేశపెట్టద్దు.
1: Never share your dissatisfaction or anger.
0: ఏదైనా అశాంతి వస్తే నీ అశాంతి నీలోనే అణుచుకో.
1: If you are disturbed, see that you will control it within
0: yourself. మరొకరిని బాధించడానికి ప్రయత్నం చేయొద్దు.
1: Never hurt others.
0: ఇంట్లో ఉండేటువంటి వారిలో కూడా నీ కోపం రావచ్చు.
1: You may be angry with people at home.
0: కానీ దాన్ని నీవు అణగదొక్కోవాలి.
1: But see that you will have a
0: check. విధమైనటువంటి ఓపికను పెంచుకోవాలి.
1: Have the patience.
0: అదే ముందు.
1: That's necessary.
0: దాని వల్లనే జాగ్రత్త శాంతము లేక సౌఖ్యము లేదు సరస జళ నయన. శాంతము లేకపోతే సౌఖ్యం లేదు.
1: When there's no peace, there's no happiness.
0: ఎవరికి ఈ శాంతి కావాలి?
1: Who needs peace?
0: దాంతునికైనా వేదాంతునికైనా.
1: నన్ను charity or a philosopher.
0: ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి వాడు కానీ, ఇంద్రియ ఆవేశంతో ఉండేటువంటి వారికి కానీ శాంతి ఉండాలి.
1: ద వన్ విత్ సెన్స్ కంట్రోల్, ద వన్ హూ సకమ్స్ టు ద సెన్సెస్ నీడ్స్ పీస్.
0: అట్టి శాంతిని ప్రబోధిస్తూ వచ్చింది ఈ యొక్క వేదము మొట్టమొదట.
1: వేద టీచర్స్ ద పీస్.
0: వేదము ఐకమత్యాన్ని బోధిస్తూ వచ్చింది.
1: వేద స్పీక్స్ ఆఫ్ యూనిటీ.
0: కానీ ఈనాటి పండితులంతా కూడా ఈ రహస్యాన్ని చెప్పడానికి ప్రయత్నించడం లేదు.
1: బట్ స్కాలర్స్ డోంట్ టీచ్ ది సీక్రెట్స్.
0: అది వారి తప్పు కాదు, వారికే తెలియదు పాపం ఏం చేస్తారు.
1: ఇస్ నాట్ ది మిస్టేక్ ఆఫ్ ది స్కాలర్.
0: ప్రారంభమైనటువంటి ఐకమత్యము.
1: సో దిస్ యూనిటీ
0: సహనాభవతు, సహనాగుణక్తు, సహ విజయం కరవావి. అందరూ కలిసి మెలిసి ఉండాలి.
1: ఎవ్రీబడి షుడ్ లివ్ టుగెదర్.
0: దానినే కలిసి మెలిసి మెలుసుదాం, కలిసి మెలిసి తిరుగుదాం, కలిసి మెలిసి తెలుసుకున్న తెలివిని పోషించుదాం.
1: లెట్స్ మూవ్ టుగెదర్, లెట్స్ లివ్ టుగెదర్, లెట్ అస్ డెవలప్ అవర్ ఫ్రెండ్షిప్.
0: కలిసి ఏక చర్యమితో జీవించుదాం.
1: లెట్ అస్ లివ్ ఇన్ ఫ్రెండ్షిప్ వితౌట్ ఎనీ కాన్ఫ్లిక్ట్.
0: కలిసి మెలిసి కలత లేక చెలిమితో జీవించుదాం.
1: వితౌట్ ఎనీ కాన్ఫ్లిక్ట్ ఆర్ ఇన్
0: ఫైట్. కలిసి మెలిసి కలత లేక చెలిమితో జీవించుదాం.
1: వితౌట్ ఎనీ కాన్ఫ్లిక్ట్ ఆర్ ఇన్ ఫైట్.
0: ఇది వేదం మొట్టమొదటి ప్రబోధించింది.
1: ఇస్ ద ఫస్ట్ టీచింగ్ ఆఫ్ వేద.
0: అందరూ మనం కలిసి మెలిసి ఉండాలి.
1: సో వి షుడ్ ఆల్ బి యునైటెడ్.
0: అన్న తమ్ముడు ఎందైనా ద్వేషం రావచ్చును.
1: దేర్ మే బి హేట్రెడ్ అమంగ్ బ్రదర్స్.
0: విద్యార్థులు ఏమాత్రమూ ద్వేషం రాకూడదు.
1: అమంగ్ స్టూడెంట్స్ దేర్ షుడ్ నాట్ బి హేట్రెడ్.
0: కనుక ఇలాంటి విద్యార్థులు ప్రపంచంలో ప్రవేశించి
1: ఈనాడు
0: ప్రపంచాన్ని బాధించేటువంటి అశాంతిని మీరు కేవలం దాన్ని ప్రశాంతిగా మార్చాలి.
1: కన్వర్ట్ ఆల్ ది రెస్ట్లెస్నెస్ దట్ యు ఫైండ్ అవుట్ సైడ్ ఇన్ టు పీస్.
0: మిట భాషను పెంచుకోండి.
1: డెవలప్ ది లిమిటెడ్ టాక్.
0: అతి భాష మనకు అక్కర్లేదు.
1: నెవర్ టాక్ ఎక్సెసివ్.
0: అతి భాష మతిహాని.
1: ఇఫ్ యు టాక్ మోర్
0: మిట భాష అతిహాయి.
1: ఇఫ్ యు టాక్
0: అతి తిండి మతిహాని. మిత తిండి అతిహాయి.
1: ఈట్ లెస్. That gives you all the comfort and happiness.
0: అంతేగాని ఊరికే కడుపు నిండుకు ఎంతవరకు తినేసేస్తే నువ్వు ఏం పని చేయగలవు.
1: ఇఫ్ యు eat too much, you cannot do anything.
0: ఇంకా దీంట్లో తినవచ్చును అనేటువంటి యొక్క భావం నీలో వచ్చేంత వరకు మాత్రం తిను.
1: యూ కెన్ ఈట్ టు సచ్ అన్ ఎక్స్టెంట్ అంటిల్ దేర్ స్టిల్ సమ్ మోర్.
0: అధికంగా తింటే నువ్వు ఏమాత్రం కూడా పని చేయలేవు, నీ యొక్క విజయాన్ని సాధించలేవు.
1: బట్ ఇఫ్ ఈట్ మోర్ అండ్ మోర్ యూ కెన్ నెవర్ బి సక్సెస్ఫుల్.
0: కనుక మితంగా మాట్లాడండి, మితంగా తినండి, అమితంగా పని చేయండి, అమితంగా ఆనందించండి.
1: సో టాక్ లెస్, ఈట్ లెస్ అండ్ హ్యావ్ ఎక్సెస్ ఆఫ్ జాయ్, ఇన్ఫినిట్ జాయ్.
0: పని ఎందుకని భగవత్ నామాన్ని మాత్రం మర్చకుండా ఉండండి.
1: Under any circumstances, never forget the name of God.
0: ఈనాడు సంక్రాంతి యొక్క ప్రధానమైనటువంటి యొక్క అంతరార్థము మన హృదయ పరివర్తన కావాలి.
1: The inner significance సంక్రాంతి lies in this basic fact.
0: మనలో శాంతిని పెంచుకోవాలి.
1: Let there be peace within
0: us. మనలో కాంతిని పెంచుకోవాలి.
1: We should develop the inner light.
0: ఆ పెంచుకున్నటువంటి కాంతిని శాంతిని ప్రపంచానికి పంచాలి.
1: And we should share this inner light and the peace with others.
0: నీవు సెల్ఫిష్ గా ఉండకూడదు.
1: Never be selfish.
0: ఈ వ్యక్తిగతమైనటువంటిది మాత్రం ఏమాత్రం సుఖం కాదు.
1: Never give scope for individual differences.
0: అంత ప్రపంచమంతా నా యొక్క బంధువులే, ప్రపంచమంతా నా యొక్క వారే అనేటువంటి భావాన్ని పెంచుకోవాలి.
1: హ్యావ్ ద ఫీలింగ్ దట్ ఆల్ బిలాంగ్ టు యూ, ఆల్ బిలాంగ్ టు యువర్ ఫ్యామిలీ.
0: ఇలాంటి అనంతత్వాన్ని బోధించేటువంటి ఈ సంక్రాంతి.
1: ఈ సంక్రాంతి ద టీచర్స్ యూ ది ప్రిన్సిపల్ ఆఫ్ ఇన్ఫినిటీ.
0: భజన బినా సుఖ

ప్రకృతి అంతయు బ్రహ్మ, ప్రాణంబు అది బ్రహ్మ. ప్రకృతి

0: The tree out of the mud ultimately turns into the mud. Likewise, the creation that originated out of Brahman will go back to Brahman. However, to the physical eye, the two appear to be different. This is the mystery of this world.
1: Brahma Swarupulara.
0: Embodiments of Brahman.
1: Vittanamu bhootimu natinappudu. Dini nundi mokka bayaluderi. Kramakramena pedda vrutchanga rupondutu untundali.
0: When you sow a seed, it germinates into a plant and grows into a gigantic tree.
1: Ee mokka yandu kommalu veru, remmalu veru, puvulu veru, aakulu veru, phalamulu veruga kanipistu untayi.
0: This tree shows the branches, leaves, flowers and fruits separate.
1: Kani veeti viniyogamu kudanu veru veru reetiga manamu upayogistunnam.
0: We also make use of these in a different way.
1: Aithe ivanni kudunu matti yokka veru swaroopamule.
0: But all of them, however, they are the modifications of the same mud.
1: Aakulu mattiye, kommalu mattiye, remmalu mattiye, puvulu mattiye, phalamulu kudanu mattiye.
0: The leaves or the mud, branches, the flowers and the fruits, that modifications of the same mud.
1: Thraadu yokka vishayamu teliyinatvanti vyakti thraadunu chuchi paamani kevvuna keka vestadu.
0: Watching a rope over there, because of wrong identification, superimposition, he mistakes it as a snake and shouts.
1: Maru chanam nande maroka vyakti vachi idi paamu kaadu thraadu ani atani bhayanni nivarana chestadu.
0: Another person comes there and tells, it's not a snake, it is just a rope.
1: Ee satyanni gurtinchinatvanti modati vyakti idi thraadu aneetvanti satyanni gurtinchi tana bhayamunu veru parchukuntadu.
0: The person, when once he comes to know there is only a rope and not a snake, he will not have any fear thereafter.
1: Puramu taanu chudaka puramu thraade chuchi paamani bhayapadinatvantidi thraade idi paamu kaadu idi thraadu ani marokaru cheppinappudu dinni sakkaga artham chesukunnappudu kuda thraade.
0: In the beginning it was a rope. Because of this wrong identification, when a superimposition, because of it is thought a snake, it was a rope. Later, after understanding, it continues to be a rope.
1: Ee thraade brahma,
0: this rope is brahma.
1: Kani ajnani anetunte vyakti deenini jeeveshwara prakruti anetunte sarpamuga vishwasichadu.
0: But the ignorant one considers the individual and divine equal to that of a serpent.
1: Kani oka gnani vachi idi thraadu kaadu paamu kaadu thraadu ani idi prakruti kaadu idi brahmane aneetundi satyanni prabodhistu untadu.
0: The one of wisdom comes over there and tells him, it's not a snake, it's just a rope. Likewise, this is not nature, this is Brahman.
1: Jagatnundu sarvatra kudanu manaku kanipinchinatvanti drishyamanta kudanu brahma swaroopame.
0: In this world, all that is apparent, all that we see is the manifestation of Brahman.
1: Kani kontamandi brahma ekkada mem ekkada memu samanyamainatvanti manavuluga mem jeevisthunnamu brahma sarvavyapakudu sarvantaryami sarvashaktimayudu aneetvanti reetiga varnistu untaru.
0: Some feel like this. Where is Brahman and where do we come into the picture? We are ordinary people, while Brahman is omniscient, omnipresent and omnipotent.
1: Kaadu kaadu aa divyatvamainatvanti aa sarvashaktimayamainatvanti sarvagnatvamainatvanti aa brahmane neevu.
0: That very divinity, that all powerful Brahman is yourself verily.
1: Prakriti yokka bhavam chetane నీవు కేవలం మానవునిగా భ్రమిస్తున్నావు.
0: బికాస్ ఆఫ్ ది వరల్డ్ ఫీలింగ్ యు ఆర్ డెల్యూటెడ్ యు కన్సిడర్
1: భగవంతుని ప్రత్యేకంగా చూడాలని నీవు ఆశిస్తున్నావు.
0: యు వాంట్ టు సీ గాడ్ సెపరేట్లీ.
1: పశ్యన్నపిచా నపశ్యతి మూఢో మూఢో. నీవు చూచున్నదంతైను బ్రహ్మనే, నీవు అనుభవించినదంతైను బ్రహ్మనే, కాని నీవు బ్రహ్మను చూడాలని ఆశిస్తున్నావు. ఇది ఎంత భ్రమ!
0: వాట్ ఆల్ దట్ యు ఎక్స్పీరియన్స్, వాట్ ఆల్ దట్ యు సీ ఇస్ బ్రహ్మన్ హింసెల్ఫ్, బట్ యెట్ యు సే దట్ యు ఆర్ ఇన్ సర్చ్ ఆఫ్ గాడ్. వాట్ ఎ డెల్యూషన్ ఇట్ ఈస్!
1: కాని ఈ సత్యాన్ని ఏ మానవుడు కూడాను అంత త్వరగా విశ్వసించడు.
0: బట్ నో మ్యాన్ విల్ బిలీవ్ ఇన్ దిస్ ట్రూత్.
1: సముద్రం ఉంటున్నది,
0: దేర్ ఇస్ ఓషన్.
1: ఈ సముద్రములో అసంఖ్యాకములైనటువంటి ఒక అలలు బయలుదేరుతున్నాయి.
0: దేర్ ఆర్ ఇన్ఫినిట్ నంబర్ ఆఫ్ వేవ్స్ దట్ కమ్ అవుట్ ఆఫ్ దిస్ ఓషన్.
1: అయితే ఈ అలల నుండి నురుగు కూడాను ఆవిర్భవిస్తుండాలి.
0: However, out of the waves, you find the foam collecting on the surface.
1: మన దృష్టి యందు సముద్రం వేరు, అలలు వేరు, నురుగు వేరుగా మనము విశ్వసిస్తున్నాము.
0: From our viewpoint, the ocean, waves and foam are different.
1: కాదు కాదు.
0: No.
1: ఈ మూడు కూడాను ఒక్కటే.
0: All the three are one and the same.
1: ఏ సముద్రమునందు ఉన్నటువంటి గుణములో తడి, చలి, చల్లదనము, ఇవి అలల యందు కూడా ఉంటున్నది.
0: All the qualities of the ocean, the capacity to make things wet, all that remains cool all the time are present in all the three forms.
1: ఈ సముద్రం యొక్క రుచియే అలలి యందు కూడాను మనకు గోచరమవుతుండాలి.
0: The taste of the ocean is very much present in the waves also.
1: కనుక ఈ సముద్రమునకు అలలకు ఉండినటువంటి ఒక సన్నిహిత సంబంధ బాంధవ్యాన్ని ఒక్కతూరి మనం విచారించాలి.
0: Therefore we must inquire the intimate relationship between ocean and the wave.
1: అగాధమైనటువంటి సచ్చిత్ ఆనందమనేటువంటి సముద్రం నుండి జీవరాశులు అనేటువంటి అలలు ఆవిర్భవిస్తున్నాయి.
0: Out of the fathomless depths of this mighty ocean, సచ్చిత్ ఆనంద, you find the individual creatures, the waves originating out.
1: దైవము సత్య జ్ఞానమనంతం బ్రహ్మ అనేటువంటి ఒక తత్వంలో ఉండినప్పుడు మానవుడు సచ్చిత్ ఆనందం అనేటువంటి స్వరూపంలో ఉంటున్నాడు.
0: When God is in the presence of truth, the infinite wisdom, Brahman, the individual is present in the state of this existence, awareness and bliss.
1: దివ్యాత్మ స్వరూపులారా,
0: embodiments of divine atma.
1: మన దృష్టి ప్రేమమయం గావించుకున్నప్పుడు సృష్టి అంతా బ్రహ్మమయమైపోతుంది.
0: When we make our vision outlook full of love, the entire creation will be full of love.
1: ఎట్టి రంగు అద్దాలు మన కన్నులకు తగిలిస్తుమో ప్రపంచమంతా అట్టి రంగుగా కనిపిస్తుంది.
0: As is the color of the glasses that we wear, so is the color of the scenario around.
1: యద్ భావం తద్ భవతి.
0: As is the feeling, so is the result.
1: ఈ దృశ్య కల్పితమైనటువంటి జగత్ అంతా కూడాను భిన్న భేదములుగా మనం కనిపిస్తుందని మనం భావిస్తున్నాము, కానీ ఇందులో భేదములు ఏమాత్రము లేవు.
0: All this apparent transient world, it is full of variation, full of differences, but actually underlying principle is one.
1: అయితే మనము ఇట్టి దివ్యమైనటువంటి తత్వాన్ని మనం గుర్తించుకోవడానికి తగిన కృషి చేయటం లేదు.
0: However, we are not making effort to know the principle of divinity.
1: ప్రతి మానవుని యందు కూడాను బ్రహ్మత్వము మాయతత్వము రెండు కూడాను ఇమిడి ఉంటుండాలి.
0: In every human being, these two principles, the illusion and the divinity, exist together.
1: ఒకానొక సమయంలో రాములు ఈ బ్రహ్మతత్వాన్ని గురించి వశిష్ఠుల ద్వారా వింటున్నట్టుగా నటిస్తూ వచ్చాడు.
0: At one time, Rama was pretending as if he was learning regarding the principles of divinity from sage Vasishtha.
1: పార్వతి పరమేశ్వరులు ప్రత్యేకమైనటువంటి వారు కాదు.
0: పార్వతి పరమేశ్వర ఆర్ నాట్ సపరేట్.
1: పార్వతి అనగా శ్రద్ధ.
0: పార్వతి ఈజ్ శ్రద్ధ, స్టెడ్ఫాస్ట్నెస్.
1: ఈశ్వరుడు అనగా విశ్వాసము.
0: ఈశ్వర ఈజ్ ఫెయిత్.
1: శ్రద్ధ విశ్వాసముల యొక్క స్వరూపములే పార్వతి పరమేశ్వరులు.
0: దేర్ఫోర్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ స్టెడ్ఫాస్ట్నెస్, ది ఎంబాడిమెంట్ ఆఫ్ ఫెయిత్.
1: మానవుని ఎందుకు శ్రద్ధ విశ్వాసములు ఉంటున్నవి.
0: In every human being, these two are present, steadfastness and faith.
1: మానవుడు కూడాను అర్ధనారీశ్వరుడే.
0: Therefore, everyone is androgynous.
1: కనుక ఇదే విధంగానే బ్రహ్మతత్వము మాయాతత్వము ఒకే వ్యక్తి యందు ఉంటున్నది.
0: లైక్ దిస్ ద డివినిటీ అండ్ ఇల్యూజన్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ద సేమ్ ఇండివిజువల్.
1: అయితే ఈ బ్రహ్మతత్వం ఏమిటి, ఈ మాయాతత్వం ఏమిటి అని మనం విచారణ చేసినప్పుడు,
0: when we inquire what is this divinity, what is this illusion,
1: sat chit anandam rupanamam ani aidu untunnai.
0: There are five principles: the sat, the being, chit awareness, ananda the bliss, the name and form. Sat chit
1: anandam anetundide brahma rupamu.
0: Brahma has these three: sat chit ananda,
1: rupanamamule maya tattvamu,
0: the name and the form or the illusion.
1: Ivi kevalamu drushyagocharamuga untunnave kaani ఇది భావశుద్ధిగా లేవు.
0: దే ఆర్ ఓన్లీ అపారెంట్ బట్ నాట్ రియల్ ఇన్ కంటెంట్.
1: సముద్రంలో ఉండినటువంటి జలము అలలగా రూపొందాలంటే దీనికి ఏది రావాలి, ఏది కావాలి?
0: ఫర్ ద వాటర్ ఆఫ్ ద ఓషన్ టు ఫ్లో యాజ్ వేవ్స్ వాట్ షుడ్ హ్యాపెన్?
1: నీటికి గాలి తోడైనప్పుడే ఇది నీరు అలలగా రూపొందుతుంది.
0: As the wind blows continuously, the same water will come out as waves.
1: Vayuve lekapothe ee neeru alane kaadu.
0: When there's no wind, you don't expect a wave.
1: Kanukane vayu yokka shakti chetane jalamu oka alaga maaripothundali.
0: Because of the power of the wind, the same water transforms into waves.
1: Kanukane maya shakti vallane ee sat chit aanandam anetvanti yokka sachidananda swaroopam nandu samudram nandu జీవరాశులు అనేటువంటిది ఒక అలలుగా ఆవిర్భవిస్తున్నాయి.
0: బికాస్ దిస్ మైటీ పవర్ ఆఫ్ ది ఇల్యూషన్, అవుట్ ఆఫ్ దిస్ ఓషన్ ఆఫ్ సచ్చిదానంద ది డివినిటీ, యు ఫైండ్ ది ఇండివిజువల్స్ అరైజింగ్ అవుట్ ఆఫ్ ఇట్ యాజ్ వేవ్.
1: ఆ వాయు వేవ్ మాయా
0: అండ్ దట్ విండ్ ఇస్ ఇల్యూషన్.
1: ఈ అలనే జీవుడు.
0: ది వేవ్స్ ఆర్ ది ఇండివిజువల్.
1: సముద్రమే సచ్చిదానందము.
0: ద ఓషన్ ఇస్ సచ్చిదానంద.
1: కాబట్టి సచ్చిదానందం నుంచి వచ్చినటువంటి జీవుడు సచ్చిదానంద స్వరూపుడే.
0: Therefore, the individual out of this Sachidananda is verily the same.
1: ఆ సత్యాన్ని మనం గుర్తించినప్పుడే బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి.
0: When once we know this truth, the knower of the Brahman becomes Brahman.
1: కనుకనే ఈనాడు మనము కేవలం ఉపాధి భేదమును పురస్కరించుకొని మనం అనేక రూపనామములుగా విశ్వసించుకొని భిన్న భిన్నమైనటువంటి యొక్క తలంపులచే మనం అనుభవిస్తున్నాం.
0: Today, basing on the body, the vesture that we have put on, the name and form, we observe, follow differences among ourselves.
1: ఈ యొక్క సచ్చిదానంద స్వరూపం అనేటువంటిది ఈ మాయతో కూడియే ఉంటుంది.
0: The Sachidananda, the divinity, is with this illusion.
1: అయితే ఈ మాయ క్రమక్రమేణ మాయమవుతుంది.
0: However, this illusion will vanish gradually.
1: దేని ఆధారంతో పుట్టిందో తిరిగి అదే ఆధారంతోనే లయమైపోతుంది అది సముద్రమునందు.
0: ద వేవ్ విచ్ ఇస్ ప్రొడ్యూస్డ్ నేచురలీ విల్ ఎన్హిలేట్, విల్ మర్జ్ బ్యాక్ ఇన్ టు ది ఓషన్.
1: పుట్టినది గిట్టక తప్పదు.
0: దట్ విచ్ ఇస్ బోర్న్ ఇస్ బౌండ్ టు డై.
1: కానీ పుట్టి గిట్టేటువంటిది ఉపాధి యొక్క తత్వము.
0: ఇట్ ఇస్ ఓన్లీ ది నేచర్ ఆఫ్ ద బాడీ టు బి బోర్న్ అండ్ డై.
1: పుట్టి గిట్టనటువంటి యొక్క తత్వము బ్రహ్మతత్వము.
0: That which is beyond birth and death is divinity.
1: Anubhavasmane Brahmanu Bruhat Swarupudu annadu. Anaga anantamaina sarvatra pranipadam ekkada chuchinappudiki vyapinchetuvanti tattvame Brahma tattvamu.
0: Therefore the nature of Brahman is this vastness, all pervasive, found everywhere.
1: Kanuka Brahma kaanatuvantidi ee jagattulo ekkada kudunu kanipinchadu.
0: In this world you don't find anything without this
1: jagat
0: antayinu
1: Brahma swarupame.
0: The whole universe is manifestation of Brahma.
1: Kaani మన యొక్క హద్దులు, మన యొక్క బుద్ధి యొక్క కుశలతలు చాలా పరిమితంలో ఉండటం చేత ఈ విశాలమైన తత్వాన్ని గుర్తించుకోలేకపోతున్నాం.
0: బికాస్ ఆఫ్ అవర్ ఓన్ హ్యూమన్ లిమిటేషన్స్ ఆఫ్ ఇంటలెక్ట్ వీఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద వాస్ట్నెస్ ఆఫ్ బ్రహ్మన్.
1: త్రాడులో పామును ఏ రీతిగా మనం సృష్టించుకున్నామో అదే విధంగానే బ్రహ్మలో జీవతత్వాన్ని మనం సృష్టించుకుని బాధలు పడిపోతున్నాం.
0: జస్ట్ యాజ్ వీ హ్యావ్ ద ఫీలింగ్ దట్ దేర్ ఇస్ ఎ స్నేక్ వెన్ దేర్ ఇస్ యాక్చువల్లీ రోప్, we have the feeling of an individual while being Brahman ourselves.
1: Kanuka sarvulu kudunu brahma swaroopule.
0: So all are forms of Brahma.
1: Kevalam mem alpulamani mem manavulamani ee vidhamain upadhi bhedamunu puraskarinchukoni manam vibhajinchukokoodadu.
0: We should not fragment ourselves, consider ourselves mean and low and human.
1: Kana manam ee vibhajinchukotamlo undinatvanti porapate idi oka pedda ajnanamu.
0: This kind of fragmentation, segmentation is a sign of ignorance.
1: సత్యాన్ని గుర్తించుకోలేకపోవటమే అజ్ఞానము.
0: Not realizing the truth is ignorance.
1: సత్యాన్ని గుర్తించుకోవటమే జ్ఞానము.
0: The recognition of truth is wisdom.
1: జ్ఞానాజ్ఞానములనేటువంటి గ్రంథాలతో వచ్చేటువంటిది కాదు.
0: The wisdom in the ignorance, you don't get out of textual knowledge.
1: కరుకునే సర్వం జ్ఞానమయం.
0: So everything is of jnana wisdom. The whole world is of wisdom.
1: ప్రతి వ్యక్తి సమష్టి కూడాను జ్ఞానమయమే.
0: The individual and society is full of wisdom.
1: ఆ జ్ఞానమే పరమాత్మ స్వరూపము.
0: That wisdom is the embodiment.
1: అదే సత్య స్వరూపము.
0: God is the embodiment of wisdom.
1: సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ.
0: Therefore God is this truth, wisdom and infinite.
1: కనుక ఈ యొక్క సత్య జ్ఞానం నందు కూడాను వాయువు కూడాను ఒక సత్యమే.
0: In this the vayu, the wind is also Brahman.
1: ఈ వాయువు సర్వత్రా ఉంటున్నది.
0: ఇట్ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
1: కానీ మన కంటికి కానరాదు.
0: బట్ యూ డోంట్ సీ విత్ ది ఐ.
1: చేతికి చిక్కదు.
0: యూ కాంట్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ ఇట్.
1: చిక్కిపోయినంత మాత్రమున లేదని చెప్పడానికి వీలు కాదు.
0: యాజ్ యూ కాంట్ సీ అండ్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ ఇట్ యూ కెనాట్ డినై.
1: కంటికి కనిపించకపోయినంత మాత్రమున లేదని చెప్పటకు వీలు కాదు.
0: యాజ్ యూ డోంట్ సీ విత్ ది ఐ యూ కెనాట్ డినై.
1: మన చుట్టూ ఉన్నది గాలి.
0: ది ఎయిర్ ఇస్ ప్రెసెంట్ అరౌండ్ అస్.
1: కానీ మన కంటికి కనిపించదు.
0: Yet you don't see.
1: మన చేతికి చిక్కదు.
0: యూ కాంట్ క్యాచ్ హోల్డ్.
1: కానీ గాలియే లేకపోతే మన జీవితమే లేదు.
0: But without air you cannot live.
1: Kanukane ee gaaliye oka maya.
0: This air is an illusion.
1: Adi undi kudanu upakaram cheyavachunu apakaram cheyavachunu ani meeru bhavinchavachchu.
0: You may feel that may help you or harm you.
1: Kaani maya eppudu kudanu apakaram cheyadu.
0: But this illusion will never harm you.
1: Ee maya pattinannu chaala baadhistundadani manam aneka vidhamuga kudanu danini vimarsistuntam.
0: Many times we feel sad that we are put to suffering by this delusion.
1: Maya evarini pattindi?
0: Whom does it catch?
1: Mayaku kaalu chetulu levu.
0: Illusion has no legs and
1: kaalu chetulu unnadi neeve.
0: You have legs and hands.
1: నీవు మాయను పట్టావు కానీ మాయ నిన్ను పట్టలేదు.
0: In fact you have trapped the illusion. Illusion has not trapped you.
1: కనుక మాయకు చేతులు లేవు కనుక అది నిన్ను పట్టలేదు.
0: Illusion has no hands, it can't catch you.
1: చేతులున్నది నీకే.
0: You have hands.
1: నీవే మాయను పట్టావు.
0: So in fact you caught hold of this illusion.
1: మాయను ఏ విధంగా పట్టినావో బ్రహ్మమును కూడా ఆ విధంగానే పట్టు.
0: Just as you caught hold of this illusion, catch hold of Brahman also likewise.
1: కానీ బ్రహ్మ అనేటువంటి యొక్క సముద్ర జలము నుండి వాయువు అనేటువంటిది వీచి దానినే జీవరాశులు అనేటువంటి అలలుగా ఉద్భవింపచేస్తున్నది.
0: Therefore out of this ocean of Brahman it is only the wind that blows and comes out of the waves in the form of individuals.
1: Samasta srishti kudanu mayane moola karanamu.
0: For the entire creation it is the illusion the main cause.
1: Mayayandu putti mayayandu perigi mayanerungare mandamatulu.
0: Having been born in illusion, growing in illusion, the foolish people do not know what illusion is.
1: Yatukulanniyu maya.
0: The life is illusion.
1: Bhavabandhamulu maya.
0: The bondage is illusion.
1: Samsaramadi maya.
0: Family life is
1: Saavu
0: illusion.
1: Saavu maya.
0: Death.
1: Maya bratukukinta maya lombadanela.
0: This life is one of falsehood and illusion. Why should you be
1: maya
0: carried away?
1: Ee maya bratukuku enduku mayalo padali?
0: Why should we be trapped by this illusion?
1: Idi kevalam anni kudanu ajnaname moola karanamu.
0: The ignorance is the root cause for all this.
1: Ajnanamku moola karanam emiti?
0: What is the main thing responsible for this ignorance?
1: Mana karmane moola karanamu.
0: Our action is responsible.
1: Karma nunchi janmam ochindi.
0: The action leads to birth.
1: జన్మ నుంచి భ్రమలు కలిగినాయి.
0: It's the birth that delusion.
1: భ్రమ నుంచి అజ్ఞానం బయలుదేరింది.
0: And the delusion that makes you ignorant.
1: కనుక ప్రతి దానికి కూడాను మన కర్మలే మూల కారణము.
0: Therefore for everything action is the main cause.
1: కనుక ఆ కర్మను మనము సాధించాలి.
0: Therefore we have to investigate the correct action.
1: మన కర్మలు ఎట్టివో ఫలం కూడాను అట్టివే.
0: As is the action so is the reward.
1: కర్మ

0: కర్మదాట వశమా.
1: యు మే ఇమర్స్ ఎ వెసల్ ఎయిదర్ ఇన్ ఎ స్మాల్ ట్యాంక్ ఆర్ ఇన్ ఎ మైటీ ఓషన్, బట్ యు కెన్ కలెక్ట్ ద వాటర్ డిపెండింగ్ అపాన్ ద మెజర్ ఆఫ్ ద వెసల్. ఈవెన్ ఇఫ్ యు వాంట్ మోర్ యు కెన్ డ్రా ఇట్.
0: నీ యొక్క ఉపాధిని పరిష్కరించుకుని నీకు మంచి చెడ్డలు అందులో ప్రవేశిస్తున్నాయి.
1: బేసింగ్ ఆన్ ద వెస్టర్ యు పుట్ ఆన్,
0: నిరంతరము మనం బాహ్యమైనటువంటి చింతల యందు, ప్రాకృతమైన ఆలోచనల యందు, ప్రకృతమైనటువంటి యొక్క తత్వం నందు మన జీవితం అంకితం చేసుకున్నాం.
1: వి స్పెండ్ ఆల్ అవర్ డే ఇన్ ఫిజికల్ డైలీ ఎఫిమరల్ వరల్డ్లీ రొటీన్.
0: నిద్ర నుంచి లేచి పరుండునంత వరకు కూడాను కేవలం ప్రాకృతమైనటువంటి కర్మలు ఎందే మన జీవితము అంకితం చేసుకున్నాం.
1: రైట్ ఫ్రమ్ డాన్ టు డస్క్ వి స్పెండ్ అవర్ ఆల్ అవర్ లైఫ్.
0: ఈ ప్రవృత్తి యొక్క లక్షణములే మానవునిగా నీవు భ్రమిస్తున్నావు.
1: యు గో బై ద వరల్డ్లీ ఫీలింగ్ అండ్ కన్సిడర్ యువర్ సెల్ఫ్ ఎ హ్యూమన్.
0: ప్రవృత్తి నుంచి నివృత్తిలో నీవు ప్రవేశించు.
1: చేంజ్ యువర్ ట్రెండ్ ఫ్రమ్ అవుట్వర్డ్ టు ఇన్వర్డ్.
0: అప్పుడే నీవు బ్రహ్మస్వరూపుడైపోతావు.
1: దెన్ యు బికమ్ బ్రహ్మన్.
0: కనుక మనం కేవలం మన బ్రహ్మతత్వానికి ఏదో కొన్ని సాధనలు చేస్తున్నాం అనుకుంటారు, కానీ సాధనల వల్ల చేకూరేటువంటిది కాదు ఈ బ్రహ్మతత్వము.
1: యు థింక్ దట్ వీ ఫాలో సర్టన్ స్పిరిచువల్ పర్సూట్స్ అండ్ ఎండివర్స్ టు నో ద డివినిటీ.
0: విచారణ చేత ఈ యొక్క బ్రహ్మతత్వం మనకు అర్థమవుతుంది.
1: ఓన్లీ త్రూ ద పాత్ ఆఫ్ ఎంక్వైరీ యు కెన్ నో ద డివినిటీ.
0: డిస్క్రిమినేషన్ చేయాలి.
1: యు హావ్ టు డిస్క్రిమినేట్.
0: తర్వాత ఎంక్వైరీ చేయాలి.
1: దెన్ యూ మస్ట్ ఎంక్వైర్.
0: ఎంక్వైరీ అనే పదం సరైనది కాదు.
1: ఎంక్వైరీ ఇస్ నాట్ ప్రాపర్ టర్మ్.
0: లేని పదార్థాన్ని మనం ఎంక్వైరీ చేయటము.
1: యూ ఎంక్వైర్ దట్ విచ్ ఇస్ నాన్ ఎగ్జిస్టెంట్.
0: ఎక్కడ సూచనా ఉండేటువంటి దానికి ఎంక్వైరీ ఎందుకు?
1: When that is present everywhere, why do you need to inquire?
0: Kanuka inquiry manam cheyanakkaredu.
1: So you don't need to inquire.
0: Nee lopala velapala chuttu sarvatra untundadi.
1: It is in you, around you, above you, below you, it is everywhere.
0: Kanuka itti danni manam inquiry cheyatam enduku?
1: Then why do you need to
0: adi inquire? Adi kuda oka ajnaname.
1: It is also ignorance.
0: Kanuka ee sadhanalu anni kuda nu kevala manasika trupti kosam chestunnamu.
1: All spiritual pursuits are undertaken for the satisfaction of mind.
0: Oka tamara pushpam vantidi.
1: Mind is like a lotus flower.
0: Indulopala madhukaramu annaru.
1: It's called madhukara.
0: Madhukaram anaga tummeda.
1: It is the bee.
0: Aa tummeda ee yokka kamalamlo praveshinchi andulo unnatundi makarandananta golutundadi.
1: It's the butterfly that comes across this lotus flower and draws the honey.
0: Aithe ee kamalamu deni valla jeevistundadi.
1: How does it sustain? How does it live the lotus flower?
0: Ee madhukaram nunche jeevistundadi.
1: It lives because of this butterfly.
0: ఈ విధంగా మనం దీన్ని అర్థం చేసుకోవాలి.
1: How can you understand this?
0: దీనిని రెండు భాగములుగా మనం విభజించాలి.
1: We have to classify into two.
0: మధు కర.
1: One is madhu, the second is kara.
0: మధు అనగా జలము.
1: Madhu means water.
0: కర అనగా సూర్యరశ్మి.
1: కర means sunlight.
0: ఈ కింద జలము పైన సూర్యరశ్మి రెండు ఉన్నప్పుడే ఈ కమలం అనేటువంటిది జీవిస్తుంది.
1: Therefore, the lotus flower lives with the help of water below and sunlight above.
0: Kanuka krinda jalam undali madhu.
1: There is water below madhu.
0: Kara surya rasmi ravali.
1: And the sunlight kara is needed.
0: Ee rendu dwarane ee manokamalam enta vikasistundadi.
1: Out of these two only the flower of heart grows.
0: Kanuka ee manasunandu aneka rakamulaina bhramalu praveshistunnayi.
1: And the mind has got so many illusions.
0: మనం భ్రమరం అంటే ఒక బీ అనిగా భావిస్తున్నాము, తుమ్మెదనిగా భావిస్తున్నాము.
1: భ్రమర వి కన్సిడర్ ఇట్ ఎ బీ.
0: కాదు, భ్రమరం కాదు, భ్రమనే.
1: ఇట్ ఈస్ నాట్ భ్రమర బీ, ఇట్ ఈస్ భ్రమ ఇల్యూషన్.
0: ఈ భ్రమ డిజైర్.
1: డిజైర్.
0: కనుక ఈ డిజైరే మనకు అన్నింటి నుంచి కూడాను అనేక విధమైనటువంటి యొక్క ఆనంద దుఃఖములను అందిస్తూ ఉంటాది.
1: సో ఇట్స్ ద డిజైర్ విచ్ ఇస్ ద మెయిన్ రూట్ కాజ్ ఫర్ ద ప్లెజర్ అండ్ పెయిన్.
0: ఈ మనస్సు యొక్క డిజైర్స్ ను మనం ఏమాత్రం కూడా వెంటాడకూడదు.
1: యు షుడ్ నాట్ బి క్యారీడ్ అవే బై ది డిజైర్స్ ఆఫ్ యువర్ మైండ్.
0: మనస్సును అనుసరించినప్పుడు మనం తిరిగి మాయలో పడిపోతాం.
1: వెన్ వన్స్ యు ఫాలో యువర్ మైండ్ యు విల్ బికమ్ డెల్యూటెడ్.
0: మనస్సును ఆధారముగా కొన్న మానవుండు.
1: The man who goes by the vagaries of the mind.
0: Manasunu adharamuga gonna manavundu.
1: The man who takes the mind as the basis.
0: Brahmana kantenu heenamai bratukuchedunu.
1: He will spoil his own life worse than that of a bee.
0: Buddhina adharamuga gonna budajanundu.
1: An intelligent man who goes by his intellect.
0: Madhavuni ganu marunu madhiyendu.
1: He will transform himself into God on earth.
0: Buddhina adharam cheskovali.
1: Rely on your intellect.
0: మైండ్ ను మనం ఆధారం చేసుకోకూడదు.
1: డోంట్ ఫాలో ద మైండ్.
0: ఈ మైండ్ అనేటువంటిది కేవలం సంకల్ప వికల్పాలతో రూపొందుతుండాలి.
1: మైండ్ ఇస్ బండిల్ ఆఫ్ థాట్స్ అండ్ కౌంటర్ థాట్స్.
0: ఈ మైండ్ కు ఒక రూపం లేదు.
1: మైండ్ హ్యాస్ నో ఫార్మ్.
0: ఇది ఏమిటి?
1: వాట్ ఇస్ దిస్?
0: ఇది వస్త్రము.
1: దిస్ ఇస్ ఎ క్లాత్.
0: ఇది వస్త్రం కాదు.
1: ఇట్స్ నాట్ క్లాత్.
0: ఇది దారము.
1: ఇట్స్ ఎ థ్రెడ్.
0: ఇది దారం కాదు.
1: ఇట్స్ నాట్ థ్రెడ్.
0: ఇది ప్రత్తి.
1: ఇట్స్ కాటన్.
0: ఈ విధంగా విచారణ చేస్తుంటే ఇది నాది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు అని పోతుంటాది. ఈ విధమైనటువంటిది మనసు యొక్క భ్రమ.
1: లైక్ దిస్ యూ కెన్ గో ఆన్ ప్రొసీడింగ్ అలాంగ్ ద పాత్ ఆఫ్ ఎంక్వైరీ త్రూ ద థియరీ ఆఫ్ నెగేషన్.
0: చక్కగా ఒక చిన్న విషయాన్ని గుర్తించాలి.
1: స్టూడెంట్స్ అండర్స్టాండ్ ది సింపుల్ థింగ్ క్లియర్లీ.
0: నా దేహము,
1: మై బాడీ,
0: నా మనసు,
1: మై మైండ్
0: అంటే ఏం అర్థం?
1: వాట్స్ ద మీనింగ్?
0: ఇది చక్కగా నీ విచారణ చేస్తే నా మనసు అంటే మై మైండ్ అంటున్నావు.
1: మై మైండ్ యూ సే సో.
0: నా దేహము అనుకుంటే మై బాడీ అనుకుంటున్నాము.
1: వెన్ యూ క్లెయిమ్ ది యువర్ బాడీ యూ సే మై బాడీ.
0: సరైన అర్థం కాదు.
1: ఇట్స్ నాట్ ఇట్ డజంట్ కన్వే ప్రాపర్ మీనింగ్.
0: నా దేహము, నా అనగా కాదు, దేహము నేను కాదు. నా దేహము, దేహము నేను కాదు.
1: నా మీన్స్ నో. దేహ బాడీ, ఐఎమ్ నాట్ ద బాడీ.
0: నా మనసు, మనసు నేను కాదు.
1: నా నో మనస్ మైండ్ ఐఎమ్ నాట్ ద మైండ్.
0: వేదాంత తత్వం నందు చక్కగా ప్రవేశించి దీనిని విచారణ చేస్తూ గిని వస్తే మనసు నేను కాదు, బుద్ధి నేను కాదు, మనసు నేను కాదు, సెన్స్ నేను కాదు, ఏది నేను కాదు. ఎవరు నీవు? ఐఆమ్ ఐ, నేను నేనే.
1: లైక్ దిస్ వేదాంత విల్ ఎక్స్ప్లెయిన్ క్లియర్లీ దట్ యు ఆర్ నాట్ ద బాడీ, దట్ యు ఆర్ నాట్ ద మైండ్, యు ఆర్ నాట్ ద ఇంటెలెక్ట్, దట్ యు ఆర్ నాట్ ద సెన్సెస్.
0: వేదాంతం నందు కూడాను అహం బ్రహ్మాస్మి అన్నారు.
1: ఇన్ వేదాంత యు సే దట్ అహం బ్రహ్మాస్మి.
0: ఇది కూడాను ప్రాకృతమైనటువంటి యొక్క అర్థమే కాని బ్రహ్మతత్వంతో కూడినటువంటి అర్థం కాదు.
1: ఇట్స్ ఆల్సో వరల్డ్ ఇంటర్ప్రిటేషన్ బట్ నాట్ ది యాక్చువల్ డివైన్ ప్రిన్సిపల్.
0: ఈ జగత్తు యొక్క స్వరూపాన్ని పురస్కరించుకుని వేదములు నాలుగు వేదములందు కూడాను అహం బ్రహ్మాస్మి, ప్రజ్ఞానం బ్రహ్మ, అయమాత్మ బ్రహ్మ, తత్వం అసి అనే మహావాక్యాలను రూపొందాయి.
1: ద ఫోర్ వేదస్ డిక్లేర్ మహావాక్యాస్ అహం బ్రహ్మాస్మి, ప్రజ్ఞానం బ్రహ్మ.
0: ఈ వేదమంతా కూడాను ద్వైతమే.
1: The entire Veda is dualism.
0: కాబట్టి వేదములే ద్వైతమైనప్పుడు ఇంకా మనకి ఎక్కడ అద్వైతం చిక్కుతుంది?
1: When Veda itself is dualism, how do you expect non-dualism?
0: జగత్తులో ఏది నాకు కావాలి, ఏది నాకు సుఖము, ఏది నేను అనుభవించాలి, ఏది నా మార్గము అనేటువంటిది తెలపడానికే ఈ వేదములంతా ఆవిర్భవించాయి.
1: Veda is meant to make you and to show you the path to be happy, to be comfortable and actual path to divinity.
0: గృహస్థుడు ఎట్లా ఉండాలి, వానప్రస్థుడు ఎట్లా ఉండాలి, సన్యాసి ఎట్లా ఉండాలి?
1: Veda tells you how a celibate should conduct himself, how a householder should conduct himself.
0: Vedamu.
1: Veda teaches our code of conduct.
0: Kani Vedamu dvaitame.
1: But Veda is dualism.
0: Kani Vedantamu advaitam.
1: But Vedanta is non-dualism.
0: Aa Vedantame Upanishadudu.
1: That Vedanta is Upanishad.
0: Aa Vedantam nandu kudanu deenini khandistu vachindi.
1: In Vedanta also negates these
0: Aham
1: ideas.
0: Aham Brahmasmi. Indulo rendu untundadi.
1: When it is said Aham Brahmasmi, there is dualism.
0: Nenu Brahmanu.
1: I am Brahma.
0: నేను బ్రహ్మ రెండు ఉంటున్నాయి.
1: హియర్ టూ ఐ అండ్ బ్రహ్మ.
0: ఈ రెండు ఉండినప్పుడు ఇది ద్వైతమే అవుతుంది కానీ అద్వైతం కాదు.
1: When two are there, it is dualism, not non-dualism.
0: ఈ విధమైనటువంటి మార్గం నందు దైవత్వం అనేటువంటి సర్వత్రా కూడా ఉంటుండాలి.
1: ఇన్ దిస్ పాత్ యూ కెన్ అండర్స్టాండ్ ద డివినిటీ ఇస్ ఎవ్రీవేర్.
0: కానీ మన అజ్ఞానం చేతను, మన యొక్క విచారణ చేతను సత్యాన్ని గుర్తించుకోలేక అనేక విధములైనటువంటి బాధలకు గురి అయిపోతున్నాం.
1: బికాస్ ఆఫ్ అవర్ ఇగ్నోరెన్స్ వీ సఫర్, వీఆర్ పుట్ టు సో మెనీ ట్రబుల్స్.
0: దీనికి చిన్న ఉదాహరణ,
1: ఏ స్మాల్ ఎగ్జాంపుల్.
0: ఈనాటి యొక్క పేరు ప్రతిష్టలను పురస్కరించుకుని మనం చక్కగా గుర్తించాలి.
1: యు కెన్ అండర్స్టాండ్ వాట్ ఈస్ పాపులర్ ఇన్ ద మోడర్న్ టైమ్స్ టుడే.
0: ఈనాడు గురు పూర్ణిమ అన్నాము.
1: టుడే ఈస్ కాల్డ్ గురు పూర్ణిమ.
0: ఇది సరి అయినటువంటి ఒక పదం కాదు.
1: It is not the exact word.
0: ఈ గురు పౌర్ణిమ అనేటువంటిది ఎవరో కొంతమంది పండితులుగా ఉండినటువంటి వారు గురువుగా ఉంటుండి శిష్యులను వశం చేసుకోవాలనే ఉద్దేశంతో దీనికి గురు పౌర్ణిమ అని పేరు పెట్టిండొచ్చు.
1: సమ్ స్కాలర్స్ హూ యాక్ట్ యాజ్ గురుస్ ఆర్ ప్రిసెప్టర్స్ ఇన్ ఆర్డర్ టు రిసీవ్ సర్టన్ గిఫ్ట్ ఫ్రమ్ డిసైపుల్స్.
0: నిజంగా గురు పౌర్ణిమ పేరు ఏమిటంటే వ్యాస పూర్ణిమ అంటారు.
1: The correct name is Vyasa Purnima.
0: ఈ పూర్ణిమ దినమే వ్యాసుడు పుట్టినటువంటిది.
1: వ్యాస వాస్ బోర్న్ ఆన్ దిస్ పూర్ణిమ డే.
0: అనంత వేదములంతా కూడా నువ్వు విభజించి ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అథర్వణ వేద అని నాలుగు వేదములుగా విభజించిన దినం కూడాను ఈ పౌర్ణమి దినమే.
1: ఇట్ వాస్ ఆన్ దిస్ డే ఆఫ్ ఫుల్ మూన్ హీ క్లాసిఫైడ్ వేదాస్ ఇంటూ ఫోర్ ఇంపార్టెంట్ పార్ట్స్.
0: 18 పురాణములు రాసింది కూడాను పౌర్ణమి దినమే.
1: ఇట్ వాస్ ఆన్ దిస్ డే ఆఫ్ పౌర్ణమి ఆల్ ది 18 ఎపిసోడ్స్ కంపోజ్. కనుకనే
0: వ్యాస పూర్ణిమ అని దీనికి ఒక పేరు.
1: సో ఇట్ ఇస్ కాల్డ్ వ్యాస పూర్ణిమ.
0: అయితే క్రమక్రమేణా ఈ వ్యాస పౌర్ణమి మరుగుపడుతూ గురు పౌర్ణిమ అనేటువంటిది వెలువడుతూ వచ్చింది.
1: లేటర్ దిస్ వర్డ్ వ్యాస పూర్ణిమ ఇస్ ఫర్గాటన్ and now we call it guru purnima.
0: Vyasa purnima ante vyasudu chala goppa vaadu, vidyavantudu.
1: Vyasa is highly knowledgeable, the one of wisdom.
0: Anantamainatundi vedamulanu alpayusu galiginatundi manavudu dini adhyayam cheyaledu.
1: Man with short life span cannot go through the infinite knowledge of Veda.
0: Vedamulu nundi undinatundi okka rukkunu pratyekam chesi diniki oka rugvedamu ani pettadu.
1: He separated all rukkulu or main principles and called it rugveda.
0: దీనిని మంత్ర స్వరూపము అన్నారు.
1: This is called full of mantras.
0: మననత్రాణ సమ్మిళితం ఇతిహి మంత్రః అన్నారు. మననత్రాణం చేసేటువంటిదే మంత్రము.
1: That which is repeated again and again is mantra.
0: ఈ అనంతమైనటువంటి వేదములో ఉండినటువంటి యొక్క యజుస్సులంతా వేరు చేసి ఒక యజుర్వేదము అని దాన్ని ప్రత్యేకంగా పెట్టాడు.
1: ది యజుస్ పార్ట్ ఆఫ్ ఇట్ ఇస్ సెపరేట్ ఫ్రమ్ వేద అండ్ ఇట్ ఇస్ కాల్డ్ యజుర్వేద.
0: యజుస్ అనగా ఏమిటి? యజ్ఞయాగాది క్రతువులు ఆచరించడానికి ఉపయోగపడేటువంటిది.
1: యజుస్ డీల్స్ విత్ ద మెథడాలజీ విత్ రిగార్డ్ టు ది రిచువల్స్ యజ్ఞ అండ్ యాగ.
0: ఇంకా అన్ని వేదములు యందు ఉండినటువంటి సామములంతా ఒకటిగా చేర్చి
1: ఆల్ సామ పార్ట్ ఆఫ్ ఇట్ out of veda
0: దీనికి సామవేదము అని పెట్టాడు.
1: ఇస్ క్లాసిఫైడ్ యాజ్ సామవేద.
0: ఈ సామవేదం దేనికి పనికి వస్తుంది?
1: In what way is it useful?
0: సంగీత సాహిత్యాలకంత పనికి వస్తుంది.
1: సామవేద ఇస్ యూస్ఫుల్ ఫర్ మ్యూజిక్ అండ్ లిటరేచర్.
0: కనుకనే సామగానము అని కూడా దీనికి ఒక పేరు వచ్చింది.
1: సో ఇట్ ఇస్ కాల్డ్ సామగాన.
0: ఇంకా తరువాత అన్నిటినీ చూచాడు. అథర్వణములు అనేటువంటి చిక్కినాయి.
1: దెన్ హీ కుడ్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ అథర్వణస్.
0: దీనికి కొంత అస్త్రశస్త్రములకు
1: ఫర్ ఆల్ వెపనరీ అండ్ ఆర్కెస్ట్రీ
0: ఆరోగ్య శాఖకు సంబంధించినటువంటి హెల్త్ కు
1: ఫర్ ఆల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ హెల్త్
0: దీనికి సంబంధించినటువంటి మంత్రములంతా వేరు చేసి
1: ఆల్ రిలేటెడ్ మంత్రాస్ ఆఫ్
0: అథర్వణ వేదము అని పెట్టాడు.
1: అండ్ హీ కాల్డ్ ఇట్ అథర్వణ వేద.
0: ప్రజలకు అనేక అవస్థలతో గురి అవుతున్నటువంటి పరిస్థితుల్లో దీన్ని వేరువేరుగా చిన్నవిగా చేసి ప్రజలకు అందించినటువంటి వాడు కనుక ఇతనికి గురువు అని పేరు వచ్చింది.
1: As Vyasa classified this infinite knowledge of Veda into small branches so as to be understood and comprehended by mankind, Vyasa is called Guru.
0: ఒక్కొక్క సబ్జెక్ట్ ఒక్కొక్క గురువుగా ఉంటాడు.
1: Each subject has got one guru.
0: కాలేజ్ లో కూడా పోతే
1: ఇన్ కాలేజ్
0: మీరు విచారణ చేసినప్పుడు ఒక సబ్జెక్ట్ కు ఒక గురువు.
1: యు హావ్ వన్
0: ఫిజిక్స్ టీచర్ అంటారు.
1: యు ఫైండ్ వన్ గురు టు టీచ్
0: కెమిస్ట్రీ టీచర్ అంటారు.
1: యు కాల్
0: మ్యాథమెటిక్స్ టీచర్ అంటారు.
1: You call
0: language
1: him mathematics teacher.
0: అంటాడు. బటన్
1: యూ కాల్ హిమ్ లాంగ్వేజ్ టీచర్. బోటనీ టీచర్
0: అనగా ఒక్కొక్క సబ్జెక్ట్ ఒక్కొక్క టీచర్ గా ఉంటాడు.
1: ఈచ్ సబ్జెక్ట్ హ్యాస్ గాట్ ఇట్స్ ఓన్ టీచర్.
0: అదే విధంగానే
1: లైక్ వైజ్
0: కొన్ని కొన్ని నామూలకంతా కూడా ఒక టీచర్ గా ఉంటాడు.
1: సో ఫర్ ఈచ్ సబ్జెక్ట్ దేర్ ఇస్ ఎ టీచర్.
0: ఈ భౌతికమైనటువంటి ఒక ఆధ్యాత్మిక మార్గమునకు కొన్ని ఉపదేశం చేసేటువంటి వారు ఒక ఆధ్యాత్మిక గురువు.
1: In spiritual path, the spiritual teaching is given by spiritual teacher.
0: గురువులు అని చెప్పకూడదు.
1: You cannot call them gurus.
0: గురు అనగా దీని యొక్క అంతరార్థం ఏమిటి?
1: What is the inner significance of guru?
0: రుకారో అంధకారస్య రుకారో తన్నివారణ. అజ్ఞానమనేటువంటి అంధకారాన్ని నివారణ గావించేటువంటి వాడే గురువు.
1: గురు ఇస్ ద వన్ హూ డిస్పెల్స్ ద డార్క్నెస్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
0: ఇంతే కాదు, దీనికి మరొక అర్థం కూడా ఉంటుంది.
1: ఇట్ ఇస్ అనదర్ కనోటేషన్.
0: అకా గుకారో అనగా గుకారో గుణాతీతః.
1: గు బియాండ్ అట్రిబ్యూట్స్.
0: రుకారో రూపరహితః.
1: రు ఫార్మ్లెస్.
0: గుణాతీతుడు రూపరహితుడు ఒక బ్రహ్మనే.
1: ద వన్ వితౌట్ అట్రిబ్యూట్స్ ద వన్ ఫార్మ్లెస్ ఇస్ బ్రహ్మ.
0: అతన్ని మాత్రమే గురు అన్నారు.
1: సో గాడ్ బ్రహ్మ ఇస్ గురు.
0: కనుకనే అవతారం ఎవ్వరి కూడా ఎవరికి ఏ విధమైనటువంటి ఉపదేశములు చేయలేదు.
1: Therefore, avatars did not teach or upadesha to anybody.
0: Enduku upadesham enduku?
1: Why do you
0: manu swadesham nunde unnanu upadesham aniki enduku mele povali?
1: When you are in swadesha in your own land, why do you need upadesha?
0: Nee brahmayande untunnavu.
1: You are there within yourself.
0: Nee aatmayande untunnavu.
1: You are in spirit.
0: Nee upadesham enduku inka?
1: Then why do you need this?
0: Ee satyanni gurtinchukoleinatundi vare upadeshalu isthu vastuntaru.
1: Those that do not know this truth, they start teaching.
0: Ye guruvulu itarniki upadesham chestunnaro variki tirigi oka guruvulu untaru.
1: A teacher who teaches others has got his own teacher in turn.
0: కనుక ఎట్టి గురువు లేనటువంటి వారే గురువు.
1: Therefore, the one without any guru above him is the true
0: guru. కనుకనే భగవంతుడే అందువల్లనే గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఈనాటి కాలం లోపల ఆధునిక యుగం లోపల గురువే బ్రహ్మ గురువే విష్ణువు గురువే శివుడు అని బోధిస్తున్నారు.
1: ఇన్ ద మోడర్న్ టైమ్స్ ఇట్ ఈస్ టాట్ దట్ గురు ఈజ్ బ్రహ్మ దట్ గురు ఈజ్ విష్ణు దట్ గురు ఈజ్ ఈశ్వర.
0: కాదు కాదు,
1: నో,
0: గురువులంతా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కాదు.
1: దీస్ గురుస్ ఆర్ నాట్ బ్రహ్మ విష్ణు మహేశ్వర.
0: కనుక ఎవరు గురువు అంటే బ్రహ్మనే గురువు, విష్ణువే గురువు, శివుడే గురువు.
1: దేర్ఫోర్ బ్రహ్మ ఇస్ గురు, విష్ణు ఇస్ గురు, మహేశ్వర.
0: ఎవరు బ్రహ్మ విష్ణు మహేశ్వర త్రిగుణముల యొక్క స్వరూపాలు.
1: దే రిప్రజెంట్ ద త్రీ అట్రిబ్యూట్స్.
0: బ్రహ్మ రజోగుణము.
1: బ్రహ్మ రిప్రజెంట్స్ ది రజస్ ఎమోషన్.
0: సాత్వికమైనటువంటి యొక్క దీన్నే విష్ణు స్వరూపము.
1: ద పైయస్ సాత్విక్ నేచర్ ఇస్ రిప్రజెంటెడ్ బై
0: విష్ణు. తమోగుణము యొక్క తత్వమే ఈశ్వరత్వము.
1: ద తమస్ డల్నెస్ ఇస్ రిప్రజెంటెడ్ బై ఈశ్వర.
0: ప్రపంచమంతా కూడాను త్రిగుణాతీతమైనటువంటిది కాదు, త్రిగుణతో కూడినటువంటిది.
1: దేర్ఫోర్ ద హోల్ వరల్డ్ ఈజ్ అండర్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ త్రీ అట్రిబ్యూట్స్. They are present in every man.
0: కనుక బ్రహ్మ విష్ణు మహేశ్వరుని ఎవరు కంటితో చూచిన వారు లేరు.
1: నో వన్ హెస్ ఎవర్ సీన్ బ్రహ్మ విష్ణు మహేశ్వర.
0: ప్రతి హృదయమునందు కూడా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు త్రిగుణములతో ఉంటున్నారు.
1: ఎవ్రీ హార్ట్ హెస్ గాట్ దిస్ ట్రినిటీ బ్రహ్మ విష్ణు మహేశ్వర.
0: ఇంత సులభమైన మార్గాన్ని మనం వదిలిపెట్టి
1: we give up such an easy path.
0: అనవసరమైన మార్గంలో మనం ప్రవేశించి
1: we proceed along the unnecessary path. అపోహలకు
0: గురి అయిపోయి అనుమానాలతో జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నాము.
1: We are carried away by all sorts of imaginations and spoil our time and waste our life.
0: Guru evaru neeku nuve guru.
1: Who is your guru? You yourself is the
0: guru. Marma merigina manujim sammulo manasey variki guru rendi annaru.
1: When once you know the secret of life, your mind will be your teacher.
0: Antakante manaku guruvulu veru.
1: There is no other teacher beyond that guru.
0: Ee naati guruvulanta kudanu
1: the gurus today
0: edo mantralu cheppatamu గురు పూజలు చేయించుకోవటము ఈ విధంగా జరుగుతుంటుంది. ఒకరిని విమర్శ చేయటం కాదు, ఇది ఉన్న సత్యాన్ని మీకు చెప్తున్నాను.
1: వాట్ హ్యాపన్స్ టుడే ఈజ్ సమ్ టీచింగ్ మంత్ర ఇస్ గివెన్ టు ద డిసైపుల్ అండ్ ద గురు ఇస్ వర్షిప్డ్ ఆన్ ది సేక్రెడ్ డే. ఇట్ ఇస్ నాట్ ఎనీ క్రిటిసిజం, ఇట్ ఇస్ జస్ట్ రొటీన్ వాట్ ఈస్ హ్యాపెనింగ్.
0: చెవులో మంత్రము, చేతిలో డబ్బు.
1: Mantra is whispered into the ear and hand is stretched to collect the money.
0: ఇది గురుత్వానికి తగినటువంటిది కాదు.
1: ఇట్ ఈస్ నాట్ ద సైన్ ఆఫ్ ఎ గురు.
0: గురుదక్షిణ అంటే ఏమిటి?
1: వాట్ ఇస్ అన్ ఆఫరింగ్ టు గురు?
0: గురుదక్షిణ అనగా నేనే గురు అనేటువంటి సత్యాన్ని గుర్తించడమే గురుదక్షిణ.
1: ద ట్రూ ఆఫరింగ్ టు ఏ గురు ఈస్ టు నో యువర్ సెల్ఫ్ దట్ యు ఆర్ ఏ గురు.
0: కనుక నీకు మీకు మీరే గురువు.
1: యు ఆర్ ఏ గురు అంటూ
0: నీకు నీవే బ్రహ్మ.
1: యు ఆర్ బ్రహ్మ.
0: నీకు నీవే శక్తి.
1: యు ఆర్ ఎనర్జీ.
0: సర్వము నీయందే ఉంటుండాలి.
1: ఎవ్రీథింగ్ ఇస్ విత్ ఇన్ యూ.
0: అందుకోసమే నేను అప్పుడప్పుడు చెప్తుంటాను గాయత్రి మంత్రంలో ఓం భూర్భువస్వః.
1: భగవాన్ టెల్స్ అస్ ఇన్ గాయత్రి మంత్ర ఓం భూర్భువ స్వః.
0: భూర్ అనగా భూలోకము.
1: భూర్ ద ఎర్త్.
0: భువః సువర్లోకము.
1: భువ సువర్లోకం.
0: స్వః స్వర్గలోకము.
1: సువః హెవెన్.
0: భూర్భువ స్వః.
1: భూర్భువ
0: ఏమేమో లోకములంతా ఉండినట్టుగా మనం భావిస్తున్నాము.
1: వి థింక్ దేర్ సో మెనీ వర్డ్స్.
0: దీనికి సరైన అర్థములు చెప్పి ప్రజల యొక్క అనుమానములు పూర్తి నిర్మూలం గావించేటువంటి పండితులు లేకపోవటమే దీనికి మూల కారణము.
1: There are no scholars today who can explain the inner meaning, clarify all doubts. That is the reason for our ignorance today.
0: Bhoo anaga bhulokamu.
1: Bhoor means this earth.
0: Bhulokam anaga ami material lokam.
1: This earth, the life on earth is just of material.
0: Kanukane bhoor anaga emiti materialization.
1: So the first level bhoor is materialization.
0: Bhuvaha.
1: Bhuvaha.
0: అదే మనసు యొక్క తత్వం అనగా ఒక విధమైన చలనం కలిగించేటువంటిది.
1: దట్ రిలేట్స్ దట్ పర్టైన్స్ టు ద మైండ్.
0: అది ఏ ప్రాణము.
1: దట్ ఈస్ లైఫ్.
0: దీనినే వైబ్రేషన్ అన్నారు.
1: దిస్ ఈస్ కాల్డ్ వైబ్రేషన్.
0: ప్రపంచము మెటీరియలైజేషన్.
1: ద వరల్డ్ ఈజ్ మెటీరియలైజేషన్.
0: ప్రాణము వైబ్రేషన్.
1: లైఫ్ ఈజ్ వైబ్రేషన్.
0: ఇంకా సువహ.
1: థర్డ్ వన్ సువహ.
0: అది ఏ జ్ఞానము.
1: దట్ ఈస్ విజ్డమ్.
0: దీనిని ప్రజ్ఞానం బ్రహ్మ అన్నారు.
1: That is called prajnana, which is Brahman.
0: ఇది దీనినే రేడియేషన్ అన్నారు.
1: This is called radiation.
0: Materialization, vibration, radiation. మూడు మనయందే ఉంటున్నాయి.
1: Materialization, vibration, radiation, all the three are in you.
0: కనుక ఎక్కడో ఏ లోకంలో ఉంటున్నాయి కాదు, మన లోకమునందే ఉంటున్నాయి.
1: They are not present in any separate world.
0: సారోక్య సారూప్య సామీప్య సాయుధ్యము అని చెప్తూ వచ్చారు.
1: This is what is called the proximity, the identity and the merger.
0: కనుక మనం దేన్ని కూడా మనం ఏమాత్రము విచారించనక్కర్లేదు.
1: వీ డోంట్ నీడ్ టు వరీ ఫర్ ఎనీ మ్యాటర్.
0: చేయవలసింది మంచి కార్యములు.
1: వీ హావ్ టు డూ గుడ్ యాక్షన్స్.
0: అందరికి ఉపకారకమైన కార్యము చేయాలి.
1: వీ హావ్ టు హెల్ప్ ఎవ్రీబడీ.
0: ఆ సమయం నందు కూడా నీ ఏం చింతించాలి?
1: వాట్ షుడ్ యు ఫీల్ దెన్?
0: నేను ఉపకారం చేసే నేను ఒక బ్రహ్మను.
1: ఐ హెల్ప్ హిమ్, ఐఎమ్ బ్రహ్మ.
0: చేయించుకునేటువంటి వ్యక్తి ఒక బ్రహ్మను.
1: ద రిసీవర్ ఇస్ బ్రహ్మ.
0: అందుకోసమే మన భారతదేశం నందు
1: సో
0: అన్నం పెట్టే సమయంలో దరిద్ర నారాయణ సేవ చేస్తున్నామంటారు. ఒక దరిద్ర నారాయణ, రెండో వాడు లక్ష్మీనారాయణ.
1: వన్ ఇస్ దరిద్ర నారాయణ, ద సెకండ్ ఇస్ లక్ష్మీనారాయణ.
0: లక్ష్మీనారాయణ కావలసిన సేవకులంతా ఉంటారు.
1: లక్ష్మీనారాయణ హాస్ సో మెనీ సర్వెంట్స్.
0: లక్ష్మీనారాయణ కావలసినంత శక్తులంతా ఉంటాయి.
1: లక్ష్మీనారాయణ ఇస్ అఫ్లూయెంట్ రిచ్. భోజనానికి
0: ఏమి తక్కువ ఉండదు.
1: దేర్ ఇస్ నో షార్టేజ్.
0: కానీ దరిద్ర నారాయణకి ఏ శక్తులు ఉండదు.
1: దరిద్ర నారాయణ
0: అలాంటి వారిని మనం శక్తినిచ్చి పెంపొందింప చేయాలి.
1: వీ షుడ్ హెల్ప్ దరిద్ర నారాయణ.
0: అప్పుడు దానికి హెల్ప్ చేసి నీవు లక్ష్మీనారాయణలో చేర్చుకో.
1: బై హెల్పింగ్ దరిద్ర నారాయణ యూ కెన్ బికమ్ లక్ష్మీనారాయణ.
0: కనుకనే వ్యాసులు కూడా దీనినే చెప్తూ వచ్చాడు, హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్.
1: యాస్ ఆల్సో సెడ్ ది సేమ్ థింగ్, హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్.
0: అనగా అందరికి నువ్వు సహాయం చేయి.
1: హెల్ప్ ఎవ్రీబడి.
0: ఈ సహాయము నీకు నువ్వు చేసుకున్నటువంటి వాడే.
1: ఇట్ ఇస్ ఎ హెల్ప్ అన్ టు యువర్ ఓన్ సెల్ఫ్.
0: కనుక ఏమి చేసుకున్నప్పటికీ మనకు మనం చేసుకోవటమే.
1: వాట్ ఎవర్ వీ డూ ఇట్స్ ఎ హెల్ప్ టు అవర్ ఓన్.
0: దీనిని పురస్కరించుకునే వేదమునందు కూడాను సర్వజీవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతే, ఎవరికి నమస్కారం చేసినా భగవంతునికి.
1: ద వేదా సేస్ హూమ్ సో ఎవర్ యూ రెస్పెక్ట్ అండ్ పే యువర్ ఒబేసన్స్.
0: అనగా దీని అర్థం ఏమిటి?
1: రెస్పెక్ట్ టు గాడ్. వాట్ డస్
0: నమస్కారం చేయించుకున్న వాడు కూడా బ్రహ్మనే.
1: మీన్స్ హూ రిసీవ్స్ యువర్ సాల్యుటేషన్స్ ఇస్ ఆల్సో బ్రహ్మ.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఎంత కాలం నుండియో మీ యొక్క జీవితాన్నంతా కూడాను పెడమార్గం పట్టించి అనేక అనుమానముల చేతను సందేహముల చేతను జీవితం చాలా అల్లకల్లోలంగా మారిపోతుంది.
1: For long you have been treading along the wrong path, full of doubts and confusion.
0: Yedi right to yedi wrong.
1: What is right and what's wrong?
0: Kevalam deeniki moola kaaranam nee vyastiga bhavistunnavu.
1: The main reason is you consider yourself as a individual.
0: Samasti.
1: You are not individual but you are collective.
0: Samasti kaadu srushti.
1: And you are cosmic form, creation.
0: Srushti kaadu pushti.
1: That is the strength.
0: Pushti kaadu parameshti.
1: It is not mere pushti, the strength, but it is parameshti divinity.
0: Pushti neeve, samasti neeve, srushti neeve.
1: Therefore you are the divinity, you are the cosmic form and you are this creation.
0: శక్తి అనేటువంటి పుష్టిని మనం సంపాదించుకోవాలి.
1: Therefore we should gain the strength of energy.
0: తరువాతనే దాని యొక్క విధమైనటువంటి సృష్టిని మనం చెయ్యాలి.
1: And then it leads to creation.
0: ఈ సృష్టి యొక్క శక్తియే పరమాత్మని యొక్క పరమేష్టి.
1: The power of this creation is the divinity.
0: కనుకనే అందరూ కూడాను భగవత్ స్వరూపులే.
1: So all are forms of divine.
0: ఎవరు తక్కువ ఎక్కువ అనేటువంటిది లేదు.
1: There's nothing low and high.
0: మీరు అనుకుంటారు స్వామికి ఉన్నటువంటి శక్తి మాకు వస్తుందా అని మీరు అనుకుంటారు.
1: You may feel, will I have that power of Swami?
0: Follow me. తప్పక నేను ఇస్తాను, ఆ శక్తి మీకు వస్తుంది. మీ ఎందుకు ఆ శక్తి ఉన్నది.
1: భగవాన్ టెల్స్ యూ ఫాలో మీ, ఐ విల్ గివ్ యూ మై పవర్.
0: ఆ శక్తిని మీరు అనుసరించడం లేదు.
1: బట్ యూ డోంట్ ఫాలో హిమ్.
0: ఈ ఆనందం మీకు కావాలి.
1: యు వాంట్ ద స్టేట్ ఆఫ్
0: నిజంగా అనుసరిస్తే ఈ ఆనందం మన వెంటనే ఉంటుంది.
1: ఇఫ్ యు రియల్లీ ఫాలో యు విల్ ఫైండ్ ద బ్లిస్.
0: ఎంత మాత్రమే కాదు, వెంట గంట ఇంట కంట అంతలకు ఉంటుంది ఈ యొక్క ఆనందం.
1: యు ఫైండ్ ద బ్లిస్ ఆల్వేస్ విత్ యూ, ఇన్ యూ, అరౌండ్ యూ ఆల్వేస్.
0: కనుక నీవే ఆనంద స్వరూపుడు.
1: యు ఆర్ ద ఎంబాడిమెంట్ ఆఫ్ బ్లిస్.
0: నీ ఆనందం నీలో ఉంటుంటే బయట ఆనందం కోసం నువ్వెందుకు ప్రాకులాడాలి?
1: When that bliss is within you, why do you struggle hard to find it outside?
0: ఈ జగత్తులో నాకు ఏదో ఆనందం చిక్కుతుందని భావిస్తున్నావు.
1: You think that the bliss is present in the world.
0: జగత్తులో ఏ మాత్రమూ ఆనందం లేదు.
1: There is no bliss in the world.
0: అంతా నీ యందే ఉంటుంది.
1: It is within you, immanent.
0: Reflection of the inner being.
1: Everything is a reflection of the inner being.
0: కనుక బ్రహ్మతత్వం అనేటువంటిది అంతా నీ స్వరూపమే.
1: So you are the embodiment of Brahman.
0: నీవే బ్రహ్మగా నీవు భావించు.
1: Consider yourself as Brahma.
0: ప్రమక్తమైన నీవు ఎల్లప్పుడు కూడా నేను బ్రహ్మ, నేను బ్రహ్మ, నేను బ్రహ్మ అనేటువంటి దీంతో నీవు విశ్వసించు.
1: Slowly, gradually you repeat and feel that you are Brahman.
0: నీవే బ్రహ్మగా మారిపోతావు.
1: Then you transform yourself into Brahma.
0: చూడండి, ఇప్పుడు కెమెరా ఉంటుండాలి.
1: Here is camera.
0: ఆ కెమెరా ఒకవైపు నా వైపును తిప్పి స్విచ్ వేస్తే నా పిక్చర్ అందులో పోయి పడిపోతుండాలి.
1: If you turn this camera lens towards Swami and put on the switch, you will find the picture.
0: అదే రీతిగా మైండ్ అనేటువంటిది,
1: మైండ్,
0: ఈ మైండ్ అనేటువంటి దానికి ఏకాగ్రత అనేటువంటి యొక్క లెన్స్ ఉంటుండాలి.
1: దిస్ మైండ్ హ్యాస్ గాట్ దిస్ లెన్స్ ఆఫ్ కాన్సన్ట్రేషన్.
0: దానిని బ్రహ్మ వైపును తిప్పు.
1: టర్న్ ఇట్ టువర్డ్స్ బ్రహ్మ.
0: బుద్ధి అనే స్విచ్ వేయి.
1: అండ్ పుట్ ఆన్ ద స్విచ్ ఆఫ్ ఇంటర్నెట్.
0: బ్రహ్మ వచ్చి నీలో పిక్చర్ అయిపోతుంది.
1: అండ్ యూ విల్ హ్యావ్ ద పిక్చర్ ఆఫ్ బ్రహ్మ ఇమీడియట్లీ.
0: మన దేహమే ఒక కెమెరా.
1: అవర్ బాడీ ఇస్ ద కెమెరా.
0: మన మైండ్ ఏ ఒక లెన్స్.
1: మైండ్ ఈజ్ అవర్ లెన్స్.
0: మన భావమే ఒక పిక్చర్.
1: ఫీలింగ్ ఈజ్ ఎ పిక్చర్.
0: అనగా ఫిలిం.
1: The film is the picture.
0: Buddhe switchi.
1: Intellect is the switch.
0: Mana drishtiye daiva drishti.
1: And our vision, our looks is divine. Appude daiva drishti
0: ani pettinappudu manlone daivatvam vachi praveshistundi.
1: And once you turn God word, it will come into you.
0: Swami aneka vidhulaga meeku cheptuntadu.
1: So Bhagavan tells us in varied forms.
0: Nayana idi cheyavaddu, adi cheyavaddu, idi cheyi, adi cheyi, endukosam na kosam kaadu.
1: Bhagavan refers to do's and don'ts, not for his own sake.
0: నిన్ను బ్రహ్మతత్వంలో ప్రవేశింపచేసే కోసమని.
1: To make you Brahman.
0: ఈ బ్రహ్మ సత్యాన్ని నీకు బోధించే నిమిత్తమై.
1: To teach you the truth of Brahma.
0: ఈ పవిత్రమైనటువంటి జీవితాన్ని ఆదర్శవంతమైన జీవితంగా రూపొందించడానికై.
1: To make the sacred life ideal, to demonstrate to others.
0: కనుక ప్రతి మానవుడు కూడాను ఐడియల్ మ్యాన్ గా తయారు కావాలి.
1: So every man should transform into an ideal man.
0: అనగా ఏమిటి?
1: What does it mean?
0: దైవం ఏ రీతిగా అందరికి సాక్షిభూతమో.
1: Vision, our looks
0: అప్పుడే దైవ
1: దృష్టిని
0: పెట్టినప్పుడు మనలోనే దైవ ప్రవేశిస్తుంది.
1: And once you turn God word,
0: అందుకోసమే స్వామి అనేక విధములుగా మీకు చెప్తుంటాడు.
1: సో భగవాన్ టెల్స్ అస్ ఇన్ వెరీ
0: నాయనా ఇది చేయవద్దు.

0: every man should transform into an ideal man.
1: Anaga emiti?
0: What does it mean?
1: Daivam ye reetiga andariki sachibhutamo prati manamudu kodanu andariki sachibhuturiga undali.
0: Just as God is an eternal witness, every man should stand as a witness.
1: తెరకు వెనకల దాగియున్న
0: బిహైండ్ ది కర్టెన్ దేర్ ఇస్
1: సత్యమును చూడ ఎవ్వరికి తరము కాదు.
0: బిహైండ్ ది కర్టెన్ దేర్ ఇస్ ఎ హిడెన్ డివినిటీ విచ్ యు కెనాట్ సీ.
1: కార్యం ఇవ్వలనుండే కారణం అవ్వలనుండే.
0: కాజ్ ఇస్ ఆన్ దిస్ సైడ్, ది ఎఫెక్ట్ ఈస్ ఆన్ ది అదర్ వే.
1: కనుక కార్యకారణ సంబంధమైనటువంటి యొక్క భావముందు నీవు బతికి ఉండు.
0: Therefore, you have to understand the relationship between cause and effect and live there.
1: దీనితో నీ యొక్క బ్రతుకును నీవు సార్థకంగా గావించుకోవాలి.
0: Redeem your lives with such a thought.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of
1: ప్రపంచమంతా కూడాను ఈ విధమైనటువంటి యొక్క స్వచ్ఛమైనటువంటి పవిత్రమైనటువంటి పావనమైనటువంటి బ్రహ్మభావమును నీవు కలిగి ఉంటే ఎంత సుఖంగా ఉంటుంది.
0: If you have these thoughts that are pure and sacred, taking everything as divine, you'll be very happy in this world.
1: Yavari paina kodunu manam dvesham cheyakokoddu.
0: You should not have hatred, malice towards anybody.
1: Sarva bhura tiraskaram kesavam pratigacchite nivu bhagavantuni tiraskarinchinatundi vaade avutavu.
0: Whomsoever you deny or reject, you will be rejecting, denying God himself.
1: Kanuka bhagavantude meeku guruvu.
0: God is your guru.
1: Gurur guru.
0: He is teacher of teachers.
1: అలాంటి గురుత్వం మనకు ఉండినప్పుడు ఎందుకు మనం ఈ విధంగా బాధపడాలి?
0: When that high position of guru is there, why do you suffer?
1: కోరిన ఫలమిచ్చు కల్పవృక్షం ఉండ పెరటి పుష్పమున్న కై ప్రీతి ఏల.
0: When you have that wish fulfilling tree by your side that satisfies all your answers, your desires, why are you after a creeper?
1: కామధేనువే ఉండ అడిగిన పాలిచ్చు కామధేనువే ఉండ ధనమిచ్చి ఆవును కొనగనేల.
0: When you have that wish fulfilling cow which will yield milk by mere asking, why do you need to buy a cow paying money?
1: ఎందుకు?
0: Why?
1: కల్పవృక్షం మన దగ్గర ఉంది, కామధేను మన దగ్గర ఉంటుంది, అది పరుల దగ్గరికి పోయి ఎందుకు చేయించాలి?
0: You have got that wish fulfilling tree and wish fulfilling cow. Why do you beggar?
1: అందరూ భగవంతుని యొక్క బిడ్డలే, అందరూ భగవంతుని యొక్క అంశములే, అందరూ భగవంతుని యొక్క స్వరూపములే.
0: All are children of God. All are the sparks of
1: divine. కనుకనే గీత యందు మమైవాంసో జీవలోకే జీవభూత సనాతనః అన్నారు.
0: Therefore Gita declares that you are all the sparks of the divine and eternal.
1: చుక్కలన్నీ బ్రహ్మ, సూర్యుండు అది బ్రహ్మ, చంద్రుడన్నను బ్రహ్మ, జలము బ్రహ్మ.
0: The stars are Brahman, sun is Brahma, moon is Brahma, water is Brahma.
1: Swargamannanu Brahma, Vaikunthamadi Brahma.
0: The heaven is Brahma.
1: Talliyannanu Brahma, Tandriyannu Brahma.
0: Mother is Brahma, father is Brahma.
1: Vagyambuladi Brahma, Navjatyamadi Brahma, Jeevarasulu Brahma, Jeevi Brahma.
0: The wealth is Brahma, the deservedness.
1: పుట్టించుటది బ్రహ్మ, పోషించుటది బ్రహ్మ, గిట్టించుటది బ్రహ్మ, గృహిణి బ్రహ్మ.
0: ద క్రియేషన్, సస్టెనెన్స్, ఎన్హిలేషన్ ఆర్ బ్రహ్మన్ అండ్ ది హౌస్ హోల్డర్ ఇస్ బ్రహ్మ.
1: కర్మలన్నీ బ్రహ్మ,
0: ఆల్ యాక్షన్స్ ఆర్ బ్రహ్మ.
1: కాయమంతయు బ్రహ్మ,
0: ద బాడీ ఇస్ బ్రహ్మ.
1: సర్వమును బ్రహ్మ, ఈ సభయు బ్రహ్మ.
0: Everything is Brahma. This august assembly is Brahma.
1: అందరూ బ్రహ్మ స్వరూపులే.
0: All are the forms of Brahma.
1: బ్రహ్మ లేనటువంటిది ఎక్కడకని కానరాదు.
0: There is no place where there is no Brahma.
1: కనుకనే సర్వత పాణిపాదం అని వేదంతం బోధించింది.
0: Therefore Veda teaches God is everywhere.
1: దీనినే సైంటిస్ట్ అంతా కూడాను,
0: this scientist,
1: ఎక్కడ చూసినా కానీ అణుశక్తి ఉంటుండాలి.
0: Scientists declare that there is atomic power everywhere.
1: అది లేని చోటు లేదు.
0: There is no place without it.
1: దీనిని వేదాంతం చెప్పింది.
0: దిస్ వేదాంత
1: అనురణీయం మహతో మహీయం.
0: ఇట్స్ వేదాంత.
1: అణువులో అణువుగా ఉన్నావు, ఘనములో ఘనముగా ఉంటున్నావు.
0: యు ఆర్ ది స్మాలెస్ట్ అమంగ్ ద స్మాల్ అండ్ ది బిగ్గెస్ట్ ఆఫ్ ది బిగ్.
1: కనుక భగవంతుడు ఎక్కడ చూసినా ఉంటున్నాడు.
0: సో గాడ్ ఈజ్ ఎవ్రీవేర్.
1: సర్వము అణుశక్తిమయమైనట్టుగా సర్వము బ్రహ్మమయమే.
0: జస్ట్ యాజ్ వి సే ఎవ్రీథింగ్ ఈజ్ అటామిక్ పవర్, ఎవ్రీథింగ్ ఈజ్ దట్ ఆఫ్ బ్రహ్మన్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: కనుక దేనిని కూడా మనం ఏ విధంగా విచారం చేయనక్కర్లేదు.
0: యు డోంట్ నీడ్ టు వరీ.
1: భగవద్భావాన్ని నీవు చింతిస్తూరా.
0: ఎంటర్టైన్ డివైన్ థాట్స్ విత్ ఇన్ యువర్
1: సెల్ఫ్. అంతకంటే మించినటువంటిది మరొకటి లేదు.
0: దేర్ ఇస్ నథింగ్ మోర్ దన్ దట్.
1: అది నీ సర్వస్వాన్ని కూడా చేకూరుస్తుంది.
0: దట్ విల్ గివ్ యు ఎవ్రీథింగ్ దట్ యు నీడ్ అండ్ రిక్వైర్.
1: కట్టగలపడికి బ్రహ్మలోనే తాను చేరిపోతుంది.
0: అల్టిమేట్లీ యు విల్ మర్జ్ ఇన్ బ్రహ్మ.
1: కనుక అన్ని నామములు భగవంతుని యొక్క నామములు.

0: So all names are
1: అన్ని
0: divine.
1: రూపములు భగవంతుని యొక్క రూపములు.
0: All forms are divine.
1: ఏక ప్రభువుకు అనేక నామం.
0: One God has many names.
1: ఎన్నో పేర్లు పెట్టాం.
0: So many names.
1: మైసూర్పా, గులాబ్ జామ్, బర్ఫీ, పాల్కో, మిఠాయి, జిలేబీ, ఖీరు, ఎన్ని పేర్లు చెప్పిన అన్నిటి అందు ఉన్నటువంటి షుగర్ ఈజ్ వన్.
0: We have so many sweets, Mysurpa, Gulab Jam, so many sweets, but the sugar is one and the same.
1: ఈ సత్యాన్ని మనం గుర్తించుకుంటే నాకు మైసూర్పాకే కావాలి, గులాబ్ జామ్ వద్దని ఎవరు జగడేస్తారు.
0: When once you know this truth that sugar is same, you will not say I want Mysurpa and not Gulab Jam.
1: ఇక్కడ చాపల్యంలే తప్ప షుగర్ చాపల్యం లేదు అక్కడ.
0: Taste differ, nothing wrong with the sugar.
1: కనుకనే మన మనసు యొక్క భ్రాంతులే ఇవన్నీ కానీ తీపులో దోషం లేదు.
0: It's only our likes and dislikes. Nothing wrong with the sugar.
1: మనిషి అంతా కూడాను బ్రహ్మ స్వరూపమే.
0: The human is Brahman.
1: కనుకనే విశ్వము అనేటువంటి పదంలో ఎంత అర్థం ఉంటుండాలి.
0: There's lot of meaning in this word విశ్వం.
1: వి ట్వ ప్లస్ మో విశ్వము అని అయిపోయింది.
0: This వి ప్లస్
1: అనేక అస్తములతో అనేక అంగములతో ఈ జగత్తులో దిగి వచ్చినటువంటిది విశ్వము అన్నారు.
0: విశ్వము ఇస్ ద వన్ దట్ హెస్ కమ్ దట్ హెస్ డిసెండెడ్ ఆన్ ఎర్త్ విత్ సో మెనీ లింబ్స్. ఇదే
1: విష్ణువు. విశ్వం విష్ణు స్వరూపం ఉంది.
0: ది ఎంటైర్ యూనివర్స్ ఇస్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ విష్ణు.
1: కనుక మనం ఏమాత్రం కూడా భేదాలకు అవకాశం ఇవ్వకూడదు.
0: వీ షుడ్ నాట్ అబ్జర్వ్ ఎనీ డిఫరెన్స్.
1: ఒక చిన్నది ప్రాకృతమైనటువంటి విషయం ఈనాడు గురు పౌర్ణమి కనుక మీకు చెప్తున్నాను.
0: భగవాన్ విల్ గివ్ అస్ ఎన్ ఇలస్ట్రేషన్ ఫ్రమ్ అవర్ డైలీ లైఫ్.
1: మనం ఎంత భ్రమలో పడిపోతున్నామంటే అన్ని విధములైనటువంటి అజ్ఞానంగా మనం పెంచుకుంటున్నాం.
0: వి ఆర్ వెరీ మచ్ డెల్యూటెడ్ వెరీ ఆఫెన్ అండ్ ఆర్ ఇగ్నోరెంట్.
1: విష్ణువనగా శంఖ, చక్ర, గదా, పద్మము అంటున్నాం.
0: వి సే ద విష్ణు క్యారీస్ విత్ హిమ్ ఆల్ ఇన్సిగ్నియా లైక్ ద మేజ్. దీని
1: అంతరార్థం ఏమిటి?
0: అండ్ ద కౌంచ్, వాట్ ఇస్ ది
1: సిగ్నిఫికెన్స్?
0: ద కౌంచ్,
1: శంఖమనగా శబ్దము.
0: ఇట్ ఇస్ ద సౌండ్.
1: కనుక శబ్దమంతా భగవంతుని యొక్క హస్తంలోనే ఉంటుండాలి.
0: ద సౌండ్ ఈస్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ గాడ్.
1: శబ్ద బ్రహ్మమయీ
0: ద సౌండ్
1: చరాచరమయీ
0: దట్ విచ్ ఇస్ మోర్ సైలెంట్ నాన్ మోర్.

0: the sound.
1: అది ఏ శంఖము?
0: దట్ ఇస్ కౌంట్
1: చక్రము.
0: ద వీల్.
1: ఏదో ఒక చక్రం పట్టుకుని వస్తున్నాడా భగవంతుడు?
0: డు యు థింక్ దట్ హీ ఇస్ క్యారింగ్ ఎ వీల్ విత్ హిమ్?
1: కాలము, టైం అనేటువంటిది భగవంతుని యొక్క చేతిలో ఉంటుండాలి.
0: ద వీల్ ఆఫ్ టైం ఇస్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ గాడ్.
1: కాల చక్రము అంటున్నారు.
0: దట్ ఇస్ ద వీల్ ఆఫ్ టైం.
1: గద.
0: అండ్ ఫ్రమ్ ద మేస్.
1: గద అనగా ఏమిటి? బలము.
0: ద మేస్ స్టాండ్స్ ఫర్ స్ట్రెంగ్.
1: పద్మము.
0: ద లోటస్.
1: పద్మం అనగా హృదయము.
0: లోటస్ ఈస్ ది
1: హార్ట్. కాబట్టి ప్రతి ఒక్కరి హృదయము భగవంతుని చేతిలో ఉంటుండాలి.
0: సో ఎవ్రీ హార్ట్ ఈస్ ఇన్ ది హ్యాండ్స్.
1: కాలమంతా భగవంతుని చేతిలో ఉంటుండాలి.
0: శబ్దమంతా
1: భగవంతుని చేతిలో ఉంటుండాలి.
0: సౌండ్ ఈజ్ ఇన్ హ్యాండ్స్ ఆఫ్ గాడ్.
1: భగవంతుని చేతిలో ఉంటుండాలి. దీని యొక్క అంతరార్థమే విష్ణువు యొక్క శంఖ చక్ర గదా పద్మమునకు ఉన్నటువంటి అర్థము.
0: ఆల్ దిస్ ఈస్ కన్వేడ్ ఇన్ ది వేరియస్ థింగ్స్ అటాచ్డ్ అసోసియేటెడ్ విత్ విష్ణు.
1: నిజంగా మానవులు భక్తులైనటువంటి వారు ఎంతో అమాయకంగా కూడా పోతున్నారు.
0: మెనీ ఆఫ్ ది డివోటీస్ ఆర్ ఇగ్నోరెంట్ అండ్ ఇన్నోసెంట్.
1: చిన్న ఉదాహరణ చూడండి.
0: స్మాల్ ఎగ్జాంపుల్.
1: వైష్ణవులంతా నారాయణ అంటే చాలా ఇష్టము.
0: వైష్ణవైట్స్ దే లైక్ నారాయణ.
1: శైవులు అనగా ఏమిటంటే ఒక శివ అంటే పంచాక్షర నామే తనకి ఇష్టము.
0: శైవైస్ దే లైక్ శివ.
1: కానీ ఇరువురు చేరి తిరుపతికి వెళుతుంటారు.
0: బట్ బోత్ గో టు తిరుపతి.
1: అక్కడ విష్ణువులంతా పోతుంది. వెంకటరమణ వెంకటరమణ వెంకటరమణ అని పిలుస్తారు పాపం.
0: వైష్ణవైస్ అడ్రస్ లార్డ్ దేర్ యాజ్ రమణ.
1: శైవులు పోతారు వెంకటేశ్వర వెంకటేశ్వర అంటారు.
0: శైవైస్ కాల్ హిమ్ వెంకటేశ్వర.
1: వెంకటరమణ వెంకటేశ్వర ఈ ఇందులో పేరులో వ్యత్యాసం కానీ వెంకటేశ్వరుడు ఒక్కడే ఉండేది అక్కడే.
0: వెంకటరమణ వెంకటేశ్వర దిస్ డిఫరెన్స్ ఇన్
1: నేమ్ అతృప్తి.
0: ఇట్ ఇస్ ఓన్లీ మీన్ సాటిస్ఫాక్షన్.
1: రమణ అంటే వీళ్ళకు ఒక వైష్ణవ సిద్ధాంతము.
0: రమణ స్టాండ్స్ ఫర్ వైష్ణవ ఫిలాసఫీ.
1: రమించేటువంటి భావమే రమణ.
0: రమణ ఇస్ వన్ దట్ డిలైట్స్ యూ, దట్ మేక్స్ యూ
1: హ్యాపీ. ఈశ్వరాన్ని అంటే సకలేశ్వర్య స్వరూపుడే ఈశ్వరుడు.
0: ఈశ్వర విత్ ఆల్ ది ఫార్మ్స్ ఆఫ్ వెల్త్ ఈజ్ ఈశ్వర.
1: కనుక ఇవన్నీ కూడా మన భ్రమల చేతనే మనం దీన్ని వలిస్తున్నాము.
0: దట్స్ ఆల్ యువర్ ఇల్యూషన్. దేర్ఫోర్
1: ఈశ్వరుని పశుపతి అంటారు.
0: We call Ishwara as Pashupati.
1: Pashupati.
0: Pashupati.
1: దీని అర్థం ఏమిటి?
0: వాట్స్ మీనింగ్?
1: పశువులకంతా అధిపతి పశుపతి.
0: దట్ ఈస్ ది మాస్టర్ ఆఫ్ ఆల్ కౌ.
1: వైష్ణవులు వస్తారు గోపాల గోపాల అంటారు.
0: వైష్ణవ ఇస్ కాల్ గోపాల.
1: ఈ గోపాల అనే పదమునకు ఒక పశుపతి అనే పదమునకు రెండింటికి సంబంధం ఒక్కటే.
0: గోపాల పశుపతి
1: పాలించినటువంటి వాడు కృష్ణుడు.
0: కృష్ణ
1: పశువులను పాలించిన వాడు ఇది విష్ణువు.
0: సో ఇటు విష్ణు అండ్ రెండింటి
1: ఒకటే పశుపతి ఈశ్వరుడు.
0: పశుపతి ఈశ్వర.
1: గోపాల్ అంటే వైష్ణవుడు.
0: గోపాల వైష్ణవ
1: రెండు చేరు ఒక్కటే.
0: బోత్ కన్వే.
1: అందువల్ల ఈశ్వరుడు కూడాను దమరకము.
0: ఈశ్వర క్యారీస్ విత్ హిమ్
1: త్రిశూలము.
0: త్రిశూల
1: ఇవన్నీ ఉండేటువంటి వైష్ణవ తత్వమే దాని ఎందు ఉంటుండాలి.
0: వి ఫైండ్ వైష్ణవ ఫిలాసఫీ.
1: దమరకం అనగానే శబ్ద బ్రహ్మము.
0: దమరక ఆఫ్ శివ స్టాండ్స్ ఫర్
1: విష్ణువు యొక్క శంఖమే ఇక్కడ దమరకంగా ఉంటుండాలి.
0: కౌంచ్ ఆఫ్ విష్ణు ఇస్ ద ధమరక ఆఫ్ శివ.
1: త్రిశూలము.
0: ట్రైడెంట్.
1: త్రిశూలం అనగా మూడు కాలముల యొక్క ఏకమైనటువంటిది. అదే కాలముల యొక్క తత్వము.
0: ట్రైడెంట్ స్టాండ్స్ ఫర్ ద టైం.
1: భూత భవిష్యత్ వర్తమాన కాలములంతా ఏకం కావటమే త్రిశూలం యొక్క అంతరార్థము.
0: ద యూనిట్ ఆఫ్ ది పాస్ట్ ప్రెసెంట్ అండ్ ఫ్యూచర్.
1: ఈ విధంగా దైవత్వం లోపల అనేక మంది అనేక రకమైనటువంటి యొక్క దీంతో ఉపాసన చేస్తూ వస్తున్నారు.
0: ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ డివినిటీ వి వర్షిప్ ఇన్ అవర్ ఓన్ వే వేరియస్ టైప్స్.
1: మనం ఏ మతమును కూడా దూషించనక్కర్లేదు.
0: లెట్స్ నాట్ క్రిటిసైజ్ ఎనీ రిలీజియన్.
1: ఒక చిన్న ఉదాహరణ చూడండి. పిల్లలకు చక్కగా అర్థమవుతుంది.
0: స్టూడెంట్స్ షుడ్ అండర్స్టాండ్ వెరీ క్లియర్.
1: వీణ ఉంటుండాలి.
0: హియర్ యు హావ్ వీణ.
1: వీణ. వీణ లోపల అనేక ఇది వైర్లంతా ఉంటున్నాయి.
0: వీణ హాస్ సో మెనీ
1: తీగలంతా ఉంటున్నాయి.
0: సో మెనీ స్ట్రింగ్.
1: ఒక్కొక్క తీగ ఒక్కొక్క శబ్దాన్ని ఇస్తుంటాది.
0: ఈచ్ స్ట్రింగ్ గివ్స్ వన్ సౌండ్.
1: అయితే ఆ తీగలు అపస్వరం పలికిందంటే వినేటువంటి వారికి చాలా ఇంపుగా ఉండదు.
0: వెన్ వన్స్ ది స్ట్రింగ్స్ bring the sound out of tune, you can't hear.
1: Teegalu veri veriga unnai kaani veena okkate.
0: Though the strings are many, veena is one and the same.
1: Ee teegalu anninti yokka ekatvamto suswaranga paliginappude manaku aanandam chikkutundi.
0: When all the strings are played in harmony, you listen to melodious
1: music. Desamanta oka veena vantidi.
0: The whole country is like veena.
1: Anni matamulu oka teegala vantive.
0: All religions are like string.
1: Anni matamulu ekamaipoyi oka suswaranga vaste adhe manchi aanandamu.
0: When all religions sing together in perfect harmony, you get the same music.
1: దీనిపైన మనకు ఒక చక్కటి విశ్వాసం కలగాలి.
0: You must have strong faith in that thought.
1: షిరిడి లోపల కూడాను వచ్చిన వారందరినీ 2 రూపాయలు ఇమ్మని చెప్పి అడిగేవాడు.
0: There in Shirdi, Baba asked for 2 rupees as
1: offering. 2 rupees.
0: 2 rupees.
1: ఎందుకోసమంటే
0: why?
1: ఒకటి శ్రద్ధ, ఒకటి భక్తి.
0: One is steadfastness, other is devotion.
1: ఈ రెండే నాకు ఇవ్వండి.
0: Give me these two.
1: ఈ రెండు కూడాను ఒక విత్తనంలో రెండు బద్దల వంటివి.
0: These two are like two cotyledons of the same seed.
1: ఈ రెండు బద్దలు చేరినప్పుడే మొక్కలు వస్తుంది.
0: When these two cotyledons are there, you find a
1: plant. బద్దలు వేరువేరైనప్పుడు మొక్కలు రావు.
0: When one they are split, you can't find a plant.
1: శ్రద్ధ భక్తి రెండు చేరి రెండు ఒక దెబ్బల చేరిపోవాలి.
2: Therefore you find the sincerity and the devotion like acting like
1: cotton. అప్పుడు ఆనందము అనేటువంటి మొక్క ఆవిర్భవిస్తుంది.
2: Then you find the seed germinating into the plant of bliss.
1: కనుక ఏ మతభేదములు కూడా పెట్టుకోకూడదు.
2: We should not observe any differences on ground of religion.
1: మతములన్నీ వేరు, మార్గము ఒక్కటే.
2: Religions are many, but the path is one.
1: Vastra vedamu veru vastu okate.
2: There's the different clothes there, but the yarn is one.
1: Bangaramulu veru bangaram okate.
2: Jewels are many, but gold is one.
1: Pasula vannelu veru palu okate.
2: The colors of the cows vary, but the milk is one.
1: Jeeva jantulu veru jeevundu okane.
2: The creatures are many, but the indweller is one.
1: Pula jatulu veru poojalu okate.
2: Flowers are many, worship is one.
1: Telivilekanu manavulu telividappi.
2: You lose all your intelligence and you turn foolish.
1: Kosamu bahubada baddulairi.
2: To carry a living you are bound, you are chained.
1: చామంతి పూల పూజ, రోజెస్ పూజ అనేటువంటిది ఉందా? పూజ ఒక్కటే.
2: దేర్ ఇస్ నథింగ్ లైక్ రోజ్ వర్షిప్ ఆర్ వర్షిప్ విత్ క్రిసాంథిమమ్స్, నథింగ్ లైక్ దాట్.
1: ఇదంతా మన యొక్క మనసు యొక్క భ్రాంతి పైన ఆధారపడి ఉంటుంది.
2: ఇట్స్ ఆల్ యువర్ ఇమాజినేషన్, ఫీలింగ్ ఆఫ్ ద మైండ్.
1: కనుక నేటి నుంచి భ్రాంతిని దూరం చేసి బ్రహ్మతత్వాన్ని మనం అభివృద్ధి కలుసుకోవాలి.
2: ఫ్రమ్ దిస్ డే గివ్ అప్ ఆల్ ది ఇల్యూషన్ ద డెల్యూషన్ ఇంప్రూవ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ డివినిటీ.
1: అందరూ బ్రహ్మస్వరూపులే.
2: దట్ ఆల్ ఆర్ ఫార్మ్స్ ఆఫ్
1: అందరూ దైవ స్వరూపులే.
2: దట్ ఆల్ ఆర్ డివైన్.
1: కొంతకాలం అందరూ కూడా సాహిత్య తత్వాన్ని పొందుతారు.
2: దేర్ఫోర్ ఆల్ విల్ డిజర్వ్ దట్ మర్జర్ ఇన్ గాడ్.
1: ఇట్టి విశాలమైన హృదయాన్ని మనం అభివృద్ధి పెంచుకోవాలి.
2: దేర్ఫోర్ వీ షుడ్ డెవలప్ దట్ బ్రాడ్ మైండెడ్నెస్.
1: నేను వేరు, నీవు వేరు, వారు వేరు అనే ఈ డిఫరెన్స్ అనేది రాకూడదు.
2: వీ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ observe differences whatsoever.
1: Kali brotherhood of man, fatherhood of God annaru, adi sarainatundi kaadu.
2: But we say brotherhood of man and fatherhood of God is not true.
1: Yemi brotherhood of man antundi?
2: What is this brotherhood of man?
1: Ee brothers aasti paasulu kosamani enta mandi supreme court varaku povatam ledhu.
2: Don't you find many brothers taking the matter to the supreme court fighting for property?
1: There
2: is no unity among
1: brothers. Brothers antundi kuda manaku akkarledhu.
2: Let's not say brothers.
1: Ekaatma bhavam.
2: We should have the
1: same. నీయందు నాయందు ఉన్నది ఒకే ఆత్మనే.
2: The same spirit is present in you and in me.
1: భేదమును కలగవక్కడ.
2: No difference whatsoever.
1: అయితే అంత సులభంగా రాదు ఇది.
2: But it's not that simple.
1: ప్రాక్టీస్ చెయ్యాలి.
2: We should practice.
1: యో హి జ్ఞానమభ్యాసాత్ జ్ఞానా ధ్యానం విశిష్యతే ధ్యానాత్ కర్మ ఫలత్యాగ త్యాగశ్చాంతి అనంతరం.
2: We should practice.
1: Walking, talking, reading, writing, eating, anni practice valane vachinayi.
2: Walking, talking, eating, writing, everything you get up by practice.
1: Anni writing anta practice.
2: You practice writing.
1: Reading anta practice.
2: Reading out of
1: walking anta practice.
2: Walking you
1: talking
2: practice.
1: Anta practice.
2: Talking.
1: Eating anta practice.
2: Eating.
1: Anta practice.
2: Everything is a result of practice.
1: మరి ఈ ప్రాక్టీస్ లోపలే మనం సరైనటువంటి యొక్క తత్వాన్ని, నిజ తత్వాన్ని మనం పొందాలి.
2: As you practice, know the inner truth.
1: ఇది దైవాజ్ఞను తిరసావహిస్తే తప్పక దైవతత్వాన్ని మనం పొందిపోతాం.
2: ఇఫ్ యూ ఫాలో ద కమాండ్ ఆఫ్ గాడ్ యూ విల్ బి డివైన్.
1: కనుకనే ఇన్ని శాస్త్రములంతా కూడా దైవాజ్ఞగా మీరు భావించాలి.
2: కన్సిడర్ ఆల్ సీక్రెట్ టెక్స్ట్స్ ఆఫ్ గాడ్.
1: మనం చదవనక్కర్లేదు.
2: యూ డోంట్ నీడ్ టు రీడ్ ఎనీ.
1: నీవు భగవత్ ప్రేమను నీవు పొందు.
2: యూ బి ద రెసిపియంట్ ఆఫ్ గాడ్స్ లవ్.
1: ఒక్క ప్రేమ మన యందున్నదా సర్వము మనకు చేరిపోతుంది.
2: వెన్ వన్స్ యూ హావ్ లవ్ ఎవ్రీథింగ్ విల్ ఫాలో.
1: ప్రేమ ముదిత మనసే కసో.

0: ദാരിദ്ര്യവത് ദുഃഖം നാസ്തി ജ്ഞാനാത് പരം സുഖം നാസ്തി ജ്ഞാനാത് പരം സുഖം.
1: There is no other disease which is worse than that of miserliness. There is no other greater enemy than one's own anger. There is no other misery beyond poverty. There is nothing that gives greater joy than wisdom.
0: Prema Swarupulara.
1: Embodiments of love.
0: Prema Anna. അഹം അന്ന, ആത്മ അന്ന, നേനു അന്ന, ഇവന്നീ ഇക്കുന്നു പര്യായ പദമുലേ. അന്നിട്ടിക്കിനി ഒക്കെ അർത്ഥമേ.
1: പ്രേമ, ലവ്, അഹം, ആത്മ, ദ സിംഗിൾ ലിറ്റിൽ വേർഡ് ഐ, ദർ ഓൾ സിനോണിംസ്, ദ മീൻ ദ സെയിം.
0: കനുക പ്രതി വ്യക്തി കൂടനു నేను నేను అనే పదమును ఉపయోగపెడుతున్నాడు.
1: సో ఎవ్రీవన్ యూజెస్ దిస్ వర్డ్ ఐ,
0: అనగా తాను ఆత్మ అనేటువంటి దాన్ని తెలుపుకుంటున్నాడు.
1: మీనింగ్ హి ఎక్స్ప్రెసెస్ అండ్ ఇంట్రొడ్యూస్ హిమ్సెల్ఫ్ యాజ్ ఆత్మ, ద సెల్ఫ్.
0: సర్వం కల్విదం బ్రహ్మ, ఎచ్చట చూచిన, ఎచ్చట విన్న, ఎట్టు అనుభవించిన, సర్వత్రా ఉన్నది బ్రహ్మని.
1: Whatever you may hear, whatever you may see and experience, it is divine.
0: బ్రహ్మ అన్నను కూడాను ఒకే అర్థమే. నేను అనేటువంటి పదమునకు అర్థము.
1: బ్రహ్మ ఆల్సో మీన్ ద సేమ్ యాజ్ ఐ.
0: కనుకనే ఐన్స్టీన్ చెప్పాడు.
1: So Einstein said,
0: ee prapanchamunandu vastulu kaani leka ye roopamulu kaani ye anubhootulu kaani eviyu levu.
1: In this world there are no objects, there are no forms nor experiences.
0: Anta okka shakti maatrame.
1: There is only one energy.
0: ఆ శక్తికి కూడాను ప్రత్యేకమైనటువంటి రూపం లేదు.
1: ఎనర్జీ ఈజ్ ఫార్మ్లెస్.
0: శక్తి శక్తియే.
1: ఎనర్జీ ఈజ్ ఎనర్జీ ఓన్లీ.
0: అది ఐన్స్టీన్ ఈ కాలములో, ఈ కలి ప్రభావంలో అనేక పరిశోధనలు చేసి తాను చెప్పాడు, సర్వం కలివిదం బ్రహ్మ అని.
1: ఇట్ అమౌంట్స్ ద సేమ్ దట్ ఎనర్జీ ఈజ్ డివైన్, which has been investigated, experimented upon by Einstein.
0: Kani daniki konni vela samvatsaramla purame etti parishodhanalu leka 7 samvatsaramla vayasu kaligina baludu prahladudu aanade cheppadu indukalandu ledani sandehamu varadu chakri sarvopagatundu ఎందెందు వెతకి చూచిన అందందే కలడు అన్నాడు.
1: 9000 years before this event, a 7-year-old boy Prahlada declared that God is everywhere. You'll find him wherever you search, wherever you want to see him.
0: ఈ ప్రహ్లాదునకు ఎందెందు వెతకి చూచిన అందందే కలడు అనేటువంటి యొక్క అనుభూతి ఏ రీతిగా సంభవించింది?
1: How could he experience the divine wherever he sought, wherever he wanted to find him?
0: Kanna tandri aina Hiranyakashipude vishapamanam techi karipinchutu vachadu.
1: The very father of Prahlada made poisonous snakes bite him.
0: Om namo narayanaya, om namo narayanaya aneetundi padam cheppetappudiki ఆ విష సర్పములన్నీ కూడాను పూలమాలలుగా తయారైపోయినాయి.
1: When Prahlada recited God's name, Om Namo Narayanaya, The snake got itself transformed into garland.
0: ఈ పిల్లవాడిని తీసుకుని వెళ్లి ముక్కలు చేయండి అని తండ్రి ఆజ్ఞాపించాడు.
1: The father ordered that the boy be cut into pieces.
0: ఒక్కొక్క కత్తి తీసుకుని ఒక్కొక్కతోటి కొట్టినప్పుడంతా కూడాను నమో నారాయణాయ నమో నారాయణాయ.
1: Whenever he was hit, he chanted God's name, Om Namo Narayana.
0: ఆ కత్తులు ఏమి పని చేయలేదు.
1: And this process was in vain.
0: వీనికి విషం త్రాపాలా అన్నాడు.
1: That the boy should be poisoned was the next command.
0: ఆ విషమును తీసుకుని వెళ్లి కుమారునికి త్రాపుతున్నాడు.
1: The boy was made to drink the poison.
0: Om Namo Narayanaya. Om Namo Narayanaya. Ee Narayana namaskaram tappa anyam ledu.
1: Boy repeated once again, Om Namo Narayanaya. God's name.
0: Vishamantai kudunu amrutanga maaripoyindi.
1: Poison got itself transformed into elixir.
0: Inka prayojanam ledannadu. Kondapai nunchi samudramlo nettinchadu.
1: The father made the boy to be thrown into the ocean from the mountain top.
0: ఆ సముద్రంలో నెట్టించేటప్పటికీ నమో నారాయణాయ నమో నారాయణాయ అని నవ్వుతూ కింద పడ్డాడు.
1: The boy fell, reciting God's name.
0: సముద్రుడు లో నుంచి రెండు చేతులు తీసుకుని వచ్చి ఆ పిల్లవాడిని ఎత్తుకొని తాను గట్టుకు చేరాడు.
1: See God came to the rescue, lifted the boy and brought him to the shore.
0: Anaga deeni yokka antaratham emtani.
1: What is the inner secret?
0: Nammakame deeniki pradhanamainatvanti moola tantramu.
1: Faith is the principle behind it.
0: Ee nammakam lekunda manu enni paryayamulu namo narayanaya namo narayanaya annanta matramuna adi chaladu.
1: Mere recitation, verbal repetition is useless without faith.
0: Idantha kevalamu oka tape recorder maadhiri charigipothundali.
1: It's all like the working of the tape recorder.
0: Kaani prahladanaku tana naabhi nundi aavirbhavinchinatvanti oka shabdamu.
1: It's the sound that came out of the navel of Prahlada.
0: Sarvatra nindinatvantidi aa brahma shabdame.
1: It is the primordial sound that is everywhere.
0: Manavuni yokka oka shariramē oka vidhamainatvanti oka dynamic.
1: The human body itself is dynamic, so active.
0: Idi ee dehamulo undinatvanti oka sarvangamulu cherinappudu idi oka generator ga maaripothundi.
1: With all the limbs of the body, it acts like a generator.
0: ఈ దేహమే ఒక ఎలక్ట్రిక్ మిషన్.
1: ద బాడీ ఇస్ ఎన్ ఎలక్ట్రిక్ మిషన్.
0: ఇందు నుంచి కూడాను కరెంటు ఆవిర్భవిస్తుంది.
1: ద కరెంట్ ఫ్లోస్ అవుట్ ఆఫ్ దిస్ మిషన్.
0: కనుక మానవుని యొక్క సర్వస్వం కూడాను దైవం యొక్క శక్తియే.
1: సో ద పవర్ ఆఫ్ మ్యాన్ ఈస్ ద డివైన్ పవర్.
0: ఇట్టి అనుభూతులు పొందినటువంటి వాడు కనుకనే ప్రహ్లాదునికి ఎందెందు వెతకి చూచిన అందందే కలడు అన్నాడు.
1: Because of such experiences, Prahlada could declare God's presence everywhere, wherever it is sought.
0: కానీ ఈనాటి సైంటిస్ట్ అంతా కూడాను
1: the modern scientists
0: అనేక విధములైనటువంటి పరిశోధనలు జరుపుతూ వచ్చారు.
1: They experiment in every way.
0: ఈ ఐన్స్టీన్ చెప్పినటువంటిది కూడాను కరెక్టా కాదా అని కూడా పరిశోధన చేశారు.
1: People have investigated the truth of Einstein's investigation.
0: వారి కూడా నువ్వు ఎక్కడ విన్నప్పటికీ కేవలము దైవం యొక్క తత్వమే కనిపించింది.
1: దే కుడ్ ఆల్సో ఎక్స్పీరియన్స్ సేమ్ డివినిటీ.
0: ఈ శక్తిని పుట్టించిన వాడు లేడు, ఈ శక్తిని నాశనం చేసేవాడు లేడు.
1: ఎనర్జీ కెన్ నెదర్ బి క్రియేటెడ్ నాట్ డిస్ట్రాయ్డ్.
0: దీనిని గురించే న్యూటన్ చెప్పాడు.
1: ద సేమ్ థింగ్ ఇస్ స్టేటెడ్ బై న్యూటన్.
0: ఆయన ఈ భూమికి ఆకర్షణ శక్తి ఎక్కడి నుంచి వస్తుండాలి అనేటువంటి పరిశోధన లోపల తాను పూర్తి జీవితమంతా అంకితం చేశాడు.
1: న్యూటన్ హస్ స్పెంట్ హిస్ లైఫ్ ఇన్ ఎక్స్పెరిమెంటింగ్ ఆన్ ద లా ఆఫ్ గ్రావిటేషన్. ఒకరి
0: పరిశోధన చేత ఆవిర్భవించేటువంటిది కాదు.
1: ఇస్ దిస్ గ్రావిటేషన్ ఫోర్స్ ఇస్ నాట్
0: ఒకరి అలక్ష్యం చేత ఇది నాశనమయ్యేటువంటిది కాదు.
1: ఇట్ కెనాట్ బి డిస్ట్రాయిడ్.
0: దీనికి స్థితిగతులే లేవు.
1: ఇట్ హస్ నాట్ ఎనీ స్పెసిఫిక్
0: సావు పుట్టుక లేనట్టు శాశ్వతుండు.
1: ఇట్ హస్ నెదర్ బర్త్ నాట్ డెత్.
0: ఆది మధ్యాంతరహితుడు అనాది వాడు.
1: హీస్ ఎన్షియంట్ వితౌట్ ఎనీ బిగినింగ్.
0: తాను చావక పుట్టక చంపబడక
1: హీ నైదర్ టేక్స్ బర్త్ నార్ కుడ్ బి కిల్డ్.
0: సర్వతను సాక్షిభూతుడై ఉండు.
1: హీ రిమైన్స్ యాజ్ ఎన్ ఎటర్నల్ విట్నెస్.
0: ఈ విధమైనటువంటి ఒక దివ్యశక్తిని న్యూటన్ కూడాను చాలా పరిశోధన చేశాడు.
1: న్యూటన్ ఆల్సో ఎక్స్పెరిమెంటెడ్ ఆన్ దిస్ డివైన్ పవర్.
0: న్యూటన్ భూమికి ఆకర్షణ శక్తి ఉన్నదని గుర్తించినటువంటి వాడు.
1: న్యూటన్ రికగ్నైజ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గ్రావిటేషన్ ఫోర్స్.
0: ఈ భూమికి ఆకర్షణ శక్తి ఉందని ఏ విధంగా గ్రహించాడు?
1: హౌ కుడ్ హీ నో దాట్?
0: ఎక్కడ చూసినా ఆకర్షణ శక్తి కనిపించింది.
1: దిస్ అట్రాక్షన్ ఇస్ దేర్ ఎవ్రీవేర్.
0: అయస్కాంతం అనేటువంటిది ఎక్కడ చూసినా కనిపించింది.
1: ద మ్యాగ్నెటిక్ ప్రిన్సిపల్ ఇస్ ఎవ్రీవేర్.
0: ఈ శక్తిని ఎవరు కూడా సృష్టించడం కానీ నశించిపచేయటం కానీ సాధ్యం కాదు.
1: ఇట్ ఈస్ బియాండ్ క్రియేషన్ అండ్ ఎనిహిలేషన్.
0: కానీ ఒక వస్తువు నుంచి మరొక వస్తువుగా మార్చవచ్చు.
1: హౌఎవర్ వన్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ కుడ్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటు అనదర్.
0: అయస్కాంతం అనేటువంటిది
1: మ్యాగ్నెట్
0: ఒక విధమైనటువంటి ఎలక్ట్రిక్ పవర్ గా మార్చవచ్చు.
1: కుడ్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటు ఎలక్ట్రిక్ పవర్.
0: ఈ ఎలక్ట్రిక్ పవర్ ను చైతన్య శక్తిగా మార్చవచ్చు.
1: ఇట్ బి కన్వర్టెడ్ ఇంటు లైఫ్ ఫోర్స్.
0: ఈ చైతన్య శక్తిని కాంతివర్ణంగా తీర్చవచ్చు.
1: ఇట్ కుడ్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటు ది లైట్ రేస్.
0: ఈ శక్తివంతమైనటువంటి యొక్క దీనిని పవిత్రమైనటువంటి యొక్క రూపకంగా మార్చవచ్చు.
1: ద లైట్ రేస్ కుడ్ టేక్ ఏ షేప్ ఏ సీక్రెట్ ఫామ్.
0: ఎన్ని శక్తులుగానో దీనిని మార్చవచ్చును కానీ దీనిని మాత్రము మార్చడానికి వీలు కాదు.
1: ఎనర్జీ కుడ్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటు డిఫరెంట్ టైప్స్ బట్ ద బేసిక్ నేచర్ కుడ్ నాట్ బి చేంజ్.
0: అయస్కాంతం అయస్కాంతమే.
1: మ్యాగ్నెట్ రిమైన్స్ ఎ మ్యాగ్నెట్.
0: అయితే కొంతకాలంకు అణువుగా మారుతుంది, కొంతకాలం గణముగా మారుతుంది.
1: ఇట్ చేంజెస్ ఇట్స్ ఇంటెన్సిటీ ఫ్రమ్ మైనర్ టు ద మేజర్.
0: మారుతూ మారుతూ ఉంటుంటాది కానీ
1: ఇట్ చేంజెస్.
0: ఇది పూర్తి నాశనం మాత్రం కాదు.
1: బట్ ఇట్ డజంట్ వానిష్ టోటలీ.
0: ఈ భూమి ఉండినంత వరకు కూడాను ఈ శక్తి ఆవిర్భవిస్తూనే ఉంటుంటాది.
1: దిస్ అట్రాక్షన్ రిమైన్స్ సో లాంగ్ ఎర్త్ ప్లానెట్ రిమైన్.
0: ఎక్కడ అడుగు పెట్టినప్పటికీ ఆ అడుగును ఆకర్షిస్తుంది.
1: Wherever you step, there is gravitation.
0: ఎక్కడ దృష్టి పోయినప్పటికీ ఆ దృష్టిని ఆకర్షిస్తుంది.
1: Wherever you watch, you find this sense of attraction.
0: ఎక్కడ మన శ్రవణ ధ్వనులు వెళ్లే కొలది దానిని ఆకర్షిస్తుంది.
1: So also sound waves are drawn.
0: ఎట్లా ఆకర్షిస్తుంది?
1: How is it possible?
0: ఎందుకోసం ఆకర్షిస్తుంది?
1: Why?
0: అని చూస్తే మానవుడు మొట్టమొదట ఎట్టి సంకల్పములు లేకుండా జన్మించాడు.
1: Man has no will or thought. At the time of birth,
0: yetti vaanchalu levu,
1: no desire.
0: Alanti vaanchalu leni samayam lopala pure ga unnadu.
1: He was so pure and pristine.
0: Nishchalanga unnadu.
1: He was steady.
0: Kanukane aa dehamulo anni shaktilu kodanu goppa powerful ga prakashistu vachayi.
1: So all the power was at high intensity.
0: Aanadu okkokka vaani kannini kanti drishtinandu
1: in every look
0: 13 crore తరంగం అనగా వెలుతురు శక్తులు ఉండేటువంటివి.
1: 13 crore ఆఫ్ రేస్ ఆర్ దేర్.
0: ఇంతే కాదు,
1: నాట్ ఓన్లీ దిస్,
0: నాలుగు పైన
1: ఆన్ ద టంగ్
0: 30 lakh టెస్ట్ బర్డ్స్ అంతా ఉన్నాయి.
1: దేర్ ఆర్ 30 lakh ఆఫ్ టెస్ట్ బర్డ్స్.
0: శ్రవణం చూస్తామా అంటే 50 lakh శ్రవణ దృశ్యములు అంతా ఉన్నాయి.
1: 15 lakh ఆఫ్ సౌండ్ వేవ్స్ కుడ్ బి డ్రాన్.
0: ఈ విధంగా మానవుని యొక్క శరీరం అంతా కూడాను ఒక దివ్యమైనటువంటి యొక్క అనుభూతిగానే ఉంటుండాలి.
1: హ్యూమన్ బాడీ ఇట్ సెల్ఫ్ ఇస్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్.
0: సర్వం కలివిదం బ్రహ్మ.
1: ఎవ్రీథింగ్ ఇస్ డివైన్.
0: అంత బ్రహ్మతత్వమే.
1: ఎవ్రీథింగ్ యూ ఫైండ్ ద డివైన్ నేచర్.
0: ఇంతే కాదు,
1: నాట్ ఓన్లీ దిస్,
0: మానవుడు
1: మ్యాన్
0: ఒక విధమైనటువంటి పదార్థాన్ని టచ్ చేసినాడంటే
1: వెన్ హి టచెస్ అన్ ఆబ్జెక్ట్
0: ఆ పదార్థము అతని చేతి నుంచి విదిలిపోయేటువంటిది కాదు.
1: ఇట్స్ నాట్ సింప్లీ డ్రాప్ డౌన్.
0: ఈ విధమైనటువంటి శక్తులు మానవుని యందు కాలు నుంచి తల వరకు కూడాను వ్యాపించి ఉండేటువంటివి.
1: దర్ సో మెనీ ఫ్యాకల్టీస్ పవర్స్ లేటెంట్ ఇన్ మ్యాన్.
0: నకసిక పర్యంతం కూడాను ఈ దివ్యశక్తితో వ్యాపించినటువంటిది మానవ దేహము.
1: ది హ్యూమన్ బాడీ హెస్ గాట్ ద డివైన్ పవర్ ఫ్రమ్ టాప్ టు టో.
0: కోరికలు మితిమీరి మితిమీరి మితిమీరి పోయే కొలది ఆ శక్తులు తరిగిపోతూ తరిగిపోతూ వచ్చింది.
1: మ్యాన్ లూజెస్ దిస్ డివైన్ పవర్ విత్ ఇంక్రీజ్ ఆఫ్ డిజైర్స్.
0: అంతవరకు మీరు ఒక ప్రయోజనం చేయనక్కర్లేదు.
1: యు డోంట్ నీడ్ టు గో దట్ ఫార్.
0: ఇప్పటికిప్పుడే మీరు చూడండి.
1: రైట్ నౌ అబ్జర్వ్.
0: మీకు ఎన్నో ఆశలు ఉంటున్నాయి.
1: దర్ సో మెనీ డిజైర్స్.
0: ఒక 30 ఆ కోరికలు ఉన్నాయనుకోండి.
1: సపోజింగ్ యువర్ 30 డిజైర్స్.
0: 30 కోరికల లోపల 3 కోరికలు మీకు తగ్గించుకోండి.
1: రిడ్యూస్ 3 డిజైర్స్ అట్లీస్ట్.
0: ఎంత శక్తి మీలో బయలుదేరుతుందో యోచించేయండి.
1: యూ విల్ నోటీస్ ద పవర్ ఇంక్రీజింగ్ ఇన్ యూ.
0: జ్ఞాపశక్తి కూడా పెరిగిపోతుంది.
1: యువర్ మెమరీ ఇంక్రీజెస్.
0: ఆనాటి ఋషులందరూ కూడా
1: ద సేజెస్ ఇన్ దోస్
0: ఏనాడో జరిగినటువంటి విషయాన్నంతా కూడా ఉచ్చరిస్తూ వచ్చాడు.
1: దే కుడ్ రికాల్ రికాపిచులేట్
0: సరస్వతి మహర్షి మొట్టమొదటి వేదాన్ని ఉచ్చరించినటువంటి వాడు.
1: ద సేజ్ సరస్వతి ఫస్ట్ రిసైటెడ్ వేద.
0: ఆయన ఒకే తూరి 8 అక్షరాలు వర్ణించాడు.
1: హీ స్పెల్ట్ అవుట్ 8 లెటర్స్.
0: కాచాటాతాపాయాస అన్నాడు.
1: హీ స్పెల్ట్ అవుట్ 8 లెటర్స్.
0: ఏమిటి కచ్చట తపయాస?
1: వాట్ డూ దే మీన్?
0: ఈ అక్షరాల లోపలనే సర్వభేదములు కూడా ఇమిడి ఉన్నాయి.
1: ఇన్ దీస్ లెటర్స్ ది ఆల్ బీయింగ్స్ ఆర్ దేర్.
0: ఇలాంటి శబ్దం నుంచి కూడాను మానవుని యొక్క పదములు ఆవిర్భవిస్తూ వచ్చాయి.
1: దేర్ ఆఫ్టర్ కేమ్ ద వర్డ్స్ వొకాబులరీ.
0: ఆ పదముల యొక్క అంతరాత్మలు దైవం యొక్క పేర్లే.
1: ది మీనింగ్ ఈస్ డివైన్.
0: ఇలాంటి పేర్లతో భగవత్ యొక్క నామమును ప్రపంచమునకంతా కూడా చాటుతూ వచ్చింది.
1: విత్ దీస్ వర్డ్స్ గాడ్స్ నేమ్ ఇస్ రిసైటెడ్.
0: వాయుదేవుడే చాటుతూ వచ్చాడు.
1: విన్ గాడ్.
0: కనుకనే శబ్ద బ్రహ్మమయ్యి
1: సౌండ్,
0: చరాచరమయ్యి
1: మొబిలిటీ,
0: జ్యోతిర్మయీ
1: లైట్,
0: వాంగ్మయీ
1: టాక్,
0: నిత్యానందమయీ
1: ఎటర్నల్ బ్లిస్,
0: పరాత్పరమయీ
1: సుప్రీం,
0: మాయామయీ
1: ఇల్యూషన్స్,
0: శ్రీమయీ
1: అఫ్లూయెన్స్.
0: ఈ 9 అక్షరముల చేతనే దివ్యత్వమైనటువంటి యొక్క వేదమంతా కూడా ఆవిర్భవించింది.
1: ది ఎంటైర్ వేద కేమ్ అవుట్ ఆఫ్ దీస్ 9.
0: వేదాహవేదం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమస పరస్తాత్ అనింది. ఓ ప్రజలారా,
1: ఓ మ్యాన్కైండ్,
0: తమస్సుకు ఆవరణ ఉన్నటువంటి యొక్క ప్రకాశవంతమైనటువంటి దైవాన్ని మేము చూచాము అన్నారు.
1: వి హావ్ సీన్ దిస్ రేడియన్స్ దట్ ఇస్ బియాండ్ దిస్ డార్క్నెస్.
0: ఏ విధంగా చూచారు అన్నారు?
1: హౌ కుడ్ యు సీ?
0: వేదాహవేదం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమస పరస్తాత్. ఒక సూర్యకాంతి వలె ఉండినటువంటి యొక్క తేజస్సులో
1: ఇన్ దట్ బ్రిలియంట్ సన్ లైట్
0: పరమాత్మ యొక్క జ్యోతిని వెదిగాము.
1: వి కుడ్ సీ ద డివైన్.
0: ఎక్కడ చూచారు?
1: వేర్ హ్యావ్ సీన్?
0: లోపల చూచారా, బయట చూచారా?
1: ఇన్సైడ్ ఆర్ అవుట్ సైడ్?
0: వారు చెప్పారు, అంతర్బహిష్యత సర్వవ్యాప్య నారాయణ స్థిత.
1: దే సెడ్ ది డివైన్ పర్వేడ్స్ విదిన్ అండ్
0: లోపల, వెలుపల, చుట్టూ, పైన, వెలుపల, అది కాదు, సర్వత్రా కూడా చూస్తూ వచ్చాము.
1: నాట్ ఎనీథింగ్ లైక్ ఇన్సైడ్
0: అంతర్బహిష్యత సర్వవ్యాప్య నారాయణ స్థిత.
1: గాడ్ పర్వేడ్స్ ఎవ్రీవేర్.
0: కనుకనే దైవత్వం అనేటువంటిది సర్వత్రా ఉండినటువంటిది.
1: డివినిటీ ఇస్ ఎవ్రీవేర్.
0: కనుకని ఆనాటి ఋషులందరూ కూడా ఎక్కడికి ప్రయాణం సల్పేటువంటి వారు కాదు.
1: సేజెస్ డిడ్ నాట్ గో ఎనీవేర్.
0: ఒకే స్థాయి నందు కూర్చొని
1: దే సాట్ అట్ వన్ ప్లేస్.
0: భగవంతుని స్మరించేటువంటి వాళ్ళు.
1: దే మెడిటేటెడ్ ఆన్ గాడ్.
0: ఎక్కడ నడిస్తే ఆ కాళ్ళ కింద భగవంతుడు పడతాడో ఏమిటో.
1: ఇఫ్ దే వాక్ దే ఫెల్ట్ ద డివినిటీ.
0: తమ పాదములంతా భగవంతునికి సోకుతుందో ఏమిటో.
1: అండ్ they felt that they would be trampling on God.
0: భావముల చేతని నిత్యకృత్యములంతా కూడాను సలుపుతూ వచ్చారు ఆనాటి ఋషులు.
1: దట్ వాస్ ది డివైన్ థాట్ ఆఫ్ ఆల్ ద సేజెస్ ఆఫ్ యోర్.
0: ఈ విధంగా
1: లైక్ దిస్
0: ప్రాచీన కాలములో
1: ఇన్ ఏన్షియంట్
0: వాళ్ళ ప్రవర్తనలు చాలా పవిత్రమైనటువంటి రీతిగా రూపొందుతూ వచ్చాయి.
1: ఆల్ దేర్ యాక్షన్స్ వర్ నోబుల్ అండ్ డివైన్.
0: ఈనాడు
1: టుడే
0: చూస్తూ చూస్తూ కూడాను
1: దో వి సీ
0: విగ్రహములపైనే కాళ్లు పెడతారు.
1: వి కాన్సన్ట్రేట్ ఆన్ ఐడల్స్.
0: ఆకారములపైనే కాళ్లు పెడతారు.
1: వి జస్ట్ ట్రెజర్ లిక్స్ ఆన్ ది వెరీ ఫార్.
0: ఏమిటి విపరీతమైనటువంటి యొక్క చర్యలు.
1: ఇట్స్ ఆల్ పర్వర్షన్.
0: ఈ విపరీతమైన చర్యలు ఎందుకోసం ప్రారంభించాయి?
1: వై హ్యాస్ ఇట్ కమ్?
0: వినాశకాలే విపరీత బుద్ధి.
1: వెన్ బ్యాడ్ టైమ్స్ ఆర్ అహెడ్ వీఆర్ పర్వర్షన్.
0: ఆనాడు పుణ్యకాలం ప్రారంభించింది కనుకనే
1: దట్ వాస్ మెరిటోరియస్ టైమ్స్.
0: ఎంతో గోప్యంగా ఉండినటువంటివన్నీ కూడాను అన్ని ప్రచారం కింద జరిగిపోయి
1: ఆల్ ది హిడెన్ ట్రెజర్స్ కేమ్ అవుట్.
0: భగవత్ శక్తులు ఏ రీతిగా ఉంటున్నాయి?
1: హౌ ఇస్ ద డివైన్ పవర్?
0: దీనికి కొన్ని పేర్లు పెట్టారు ఆనాటి ఋషులు.
1: రిషీస్ గేవ్ ఎ నామెన్క్లేచర్.
0: సైక్రోతికం హా అన్నారు. సైక్రోతికం హా అనగా ఏమిటి?
1: వాట్ డస్ మీన్?
0: ఎక్కడ చూచినా కూడాను నీ పవిత్రమైనటువంటి స్వరూపమే.
1: ఎవ్రీవేర్ యూ ఫైండ్ యువర్ సీక్రెట్
0: నీ పవిత్రమైనటువంటి యొక్క శబ్దమే.
1: యువర్ సీక్రెట్ సౌండ్
0: కనుక భగవంతునికి ఏమని పెట్టారు? సైక్రోతికం అని పెట్టారు.
1: సో ది నేమ్ గివెన్ గాడ్ ఇస్ సైకోతికం.
0: ఇంకా క్రమక్రమేణా ఈ సైన్స్ మారే కొలది
1: యాజ్ సైన్స్ వాజ్ అడ్వాన్సింగ్
0: భక్శక్తి అన్నారు.
1: భక్శక్తి
0: అనగా దివ్యమైనటువంటి శక్తి.
1: సో డివైన్ పవర్
0: దాన్ని ఎవరు టచ్ చేయడానికి వీల్లేదు.
1: నన్ కెన్ టచ్ ఇట్.
0: అలాంటి శక్తి ఉన్నది.
1: సచ్ పవర్ ఇస్ దేర్.
0: మీరు ఒంటరిగా మీరు నడుస్తుంటే చేయబట్టుకునేట్టు పోండి, మీ చేతికంత తగులుతుంది.
1: వెన్ యు గో అలోన్ యు కెన్ ఫీల్ ది టచ్.
0: ఆ రూపంలోంతా కూడా తగులుతుంది.
1: యు విల్ ఫీల్ ది టచ్ ఆఫ్ ద ఫామ్.
0: ఆనాడు ఆ విధమైనటువంటి దైవశక్తిని అందరూ అనుభవించి ఆనందించి పంచుకుంటూ వచ్చారు.
1: పీపుల్ హ్యాడ్ ఆల్ సచ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద పాస్ట్ విచ్ దే షేర్డ్ విత్ ద ఫెలో మెన్.
0: కానీ ఈనాడు అది కనిపిస్తుందా?
1: టుడే డు ఎక్స్పీరియన్స్?
0: తప్పక కనిపిస్తుంది.
1: సర్టన్లీ ఇఫ్ యూ.
0: తప్పక మా చేతికి చిక్కుతుందా?
1: కెన్ యూ క్యాచ్ ఇట్?
0: తప్పక చిక్కుతుంది.
1: సర్టన్లీ.
0: అయితే అంతటి విశ్వాసాన్ని మనం పెంచుకోవాలి.
1: బట్ యూ షుడ్ హావ్ స్ట్రాంగ్ ఫెయిత్.
0: విశ్వాసం ఎక్కడుంది?
1: వేర్ ఇస్ ఫెయిత్?
0: తనపైనే తనకు విశ్వాసం లేదు.
1: వన్ హ్యాస్ నో ఫెయిత్ ఆన్ వన్స్ ఓన్ సెల్ఫ్.
0: అలాంటి పరిస్థితులకు దైవం విశ్వాసం ఎలా వస్తుంది?
1: దెన్ హౌ కెన్ యూ హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్?
0: కనుకనే ఎక్కడ పరిపూర్ణమైనటువంటి ప్రేమతత్వం ఉంటుందో,
1: వేర్ దేర్ ఇస్ టోటల్ లవ్,
0: వేర్ దేర్ ఇస్ లవ్,
1: వేర్ దేర్ ఇస్ లవ్,
0: దేర్ ఈస్ పీస్.
1: దేర్ ఇస్ పీస్.
0: వేర్ దేర్ ఇస్ పీస్,
1: వేర్ దేర్ ఇస్ పీస్,
0: దేర్ ఇస్ ట్రూత్.
1: దేర్ ఇస్ ట్రూత్.
0: వేర్ దేర్ ఇస్ ట్రూత్,
1: వేర్ దేర్ ఇస్ ట్రూత్,
0: దేర్ ఇస్ బ్లిస్.
1: దేర్ ఇస్ బ్లిస్.
0: వేర్ దేర్ ఇస్ బ్లిస్,
1: వేర్ దేర్ ఇస్ బ్లిస్,
0: దేర్ ఇస్ గాడ్.
1: దేర్ ఇస్ గాడ్.
0: ఆ ప్రేమతత్వాన్ని మనం పెంచుకోవాలి.
1: యు హావ్ టు డెవలప్ దిస్ ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ లవ్.
0: ఆ ప్రేమనే లేకపోతే
1: వితౌట్ లవ్
0: నీ సత్యం ఎక్కడ కనిపిస్తుంది? శాంతి ఎక్కడ మనకు లభిస్తుంది? ఈ యొక్క ఆనందం మనకు ఎట్లా ప్రాప్తిస్తుంది?
1: హౌ కెన్ యూ ఎక్స్పీరియన్స్ ట్రూత్, పీస్ అండ్ బ్లిస్?
0: ఆనందం అడుగడుగునా కూడా అలల వలె తెరల వలె సంచరించేటువంటిది.
1: బ్లిస్ ఈస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్, మూవింగ్ ఆల్ ఓవర్.
0: అరణ్యాల్లో సంచరించేటువంటి మునులకంతా కూడాను ఈ ఆనందం వారి యొక్క వీపులపైన సోకేటువంటిది.
1: ద సేజెస్ ఇన్ ద పాస్ట్ హ్యాడ్ దిస్ బ్లిస్. ఆ
0: మునులు ఎంతో తన్మయత్వంతో పొందేటువంటి వాళ్ళు.
1: సో దే హావ్ లాస్ట్ దెంసెల్వ్స్ ఇన్ బ్లిస్.
0: కనుకనే ఆనాటి మునులందరూ కూడాను ఋషులందరూ కూడాను ఏ కొద్ది మందు అరణ్యాల్లో సంచరిస్తూ వచ్చారంటే వాళ్ళకి ఏ ధైర్యము?
1: What courage they had.
0: ఏ అస్త్రములు ఉన్నాయి వారి దగ్గర?
1: In the forest.
0: ఏ తుపాకులు ఉన్నాయి వారి దగ్గర?
1: What pistols? ఏ
0: బాంబ్స్ ఉన్నాయి వారి దగ్గర?
1: What bombs they had?
0: ఏమీ లేదు.
1: Nothing.
0: భగవత్ విశ్వాసమే వాళ్ళకు పెద్ద బాంబు.
1: Faith in God is the biggest weapon they had.
0: ఆ నిజమైనటువంటి నమ్మకమే.
1: That faith.
0: ఆ నమ్మకం చేతనే సర్వమును సాధిస్తూ వచ్చారు.
1: They could accomplish everything through faith.
0: కనుక
1: so
0: ప్రాచీన కాలం నుండి కూడాను ఈ పవిత్రమైనటువంటి నమ్మకాన్ని మనం దృఢంగా ఉంచుకోవటం చేతనే
1: యాజ్ వీ హ్యావ్ ద స్ట్రాంగ్ ఫెయిత్ ఇన్స్టాల్ ఇన్
0: భారతదేశమునందు,
1: ఇన్ భారత్,
0: అచలమైనటువంటిది,
1: విచ్ ఇస్ చేంజ్లెస్,
0: స్థిరము కానటువంటిది,
1: ఏ
0: మాత్రం కూడా మనకు కవించలేదు.
1: దట్ యు డోంట్ సీ.
0: నిత్యము సత్యము నిర్మలమైనటువంటివి కనిపిస్తూ
1: వచ్చాయి. దట్ ఎటర్నల్, ఎటర్నల్ ట్రూత్, దట్ ప్యూర్ అండ్ అన్సల్యూడ్.
0: ఆనాడు తపస్సుకు పోయే సమయంలో ఎలాంటి పిల్లలు పోయేటువంటి వారు?
1: వాట్ సార్ట్ ఆఫ్ పీపుల్ డిడ్ పెనెంట్?
0: పెద్ద పెద్ద వారు సంసారంలో రోత పుట్టి వెళ్లిపోయినటువంటి వాళ్ళు కాదు.
1: నాట్ దోస్ దట్ లెఫ్ట్ ద ఫారెస్ట్ అవుట్ ఆఫ్ డిస్గస్ట్.
0: 6 సంవత్సరముల పిల్లలు,
1: 6 ఇయర్
0: ఏడు సంవత్సరముల పిల్లలు,
1: 7 ఇయర్ ఓల్డ్ బాయ్స్,
0: 9 సంవత్సరం లోపలే ఉండేటువంటి పిల్లలే తపస్సుకు పోయారు.
1: బిలో 9 దే డిడ్ పెనెంట్స్.
0: ధ్రువుడు ఏ వయసు?
1: ధ్రువాస్ ఏజ్.
0: అతను 6వ సంవత్సరమే.
1: వాస్ 6 ఇయర్ ఓల్డ్.
0: పినతల్ని అవమానం చేసిందని ధైర్యం చేత వెళ్ళాడు.
1: హి వెంట్ దేర్ బికాజ్ హి కుడ్ నాట్ బేర్ ది హ్యూమిలియేషన్.
0: తల్లి ఆశీర్వాదం పొందాడు.
1: హి టుక్ పర్మిషన్ ఫ్రమ్ హిస్ మదర్.
0: అమ్మా, నేను తిరిగి ఈశ్వరుని యొక్క అనుగ్రహాన్ని పొంది వస్తానన్నాడు.
1: ఐ రిసీవ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ అండ్ రిటర్న్.
0: నిర్మానుష్యమైనటువంటి ప్రదేశంలోకి వెళ్ళాడు.
1: హి వెంట్ టు ద ప్లేస్ ఆల్ అలోన్.
0: నిశ్శబ్దమైనటువంటి ప్రదేశంలోకి వెళ్ళాడు.
1: విచ్ వాస్ ఆల్ సైలెంట్.
0: నిర్మలమైనటువంటి ప్రదేశంలోకి వెళ్ళాడు.
1: విచ్ వాస్ సో సైలెంట్.
0: కాలు పెట్టడానికి కూడా స్థానం లేదు.
1: దేర్ ఇస్ నో ప్లేస్ ఫర్ హ్యూమన్ హ్యాబిటేషన్. కదలేకి
0: వీలు లేదు.
1: దేర్ ఇస్ నో రెసిడెన్స్.
0: అలాంటి ప్రదేశంలోకి పోయి
1: అట్ దట్ ప్లేస్
0: ఒంటి కాలపైన నిలిచి
1: హి స్టూడ్ ఆన్ వన్ లెగ్.
0: నారాయణ్ నారాయణ్ నారాయణ్ అని నారాయణ నామస్మరణ చేశాడు.
1: హి వెంట్ ఆన్ చాంటింగ్ నారాయణస్ నేమ్.
0: వచ్చాడు, సాక్షాత్కరించాడు నారాయణుడు.
1: గాడ్ మేనిఫెస్టెడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్.
0: నాయన నీకేం కావాలి?
1: హి ఆస్క్డ్, సన్ వాట్ యు వాంట్?
0: ఆ చిన్నపిల్లవాడి యొక్క తెలివితేటలు ఈనాడు పెద్ద పెద్ద వారి కూడా చదువుకున్నటువంటి వారి కూడా అబ్బవు.
1: ది ఇంటెలిజెన్స్ ఆఫ్ దట్ బాయ్ ఈజ్ నాట్ ప్రెజెంట్ ఇన్ ఎడ్యుకేటెడ్ ఎల్డర్లీ పీపుల్.
0: నేను చిన్నపిల్లవాడను.
1: ఐఎమ్ ఎ బాయ్.
0: ఏ మనుషులను ఎరగనటువంటి ఈ ప్రదేశం లోపల నేను వచ్చి ఉన్నానని మీకు ఎట్ట తెలిసింది?
1: హౌ డు యు నో దట్ ఐఎమ్ హియర్ డూయింగ్ పెనెన్స్ వెన్ నోబడి అరౌండ్?
0: నీకు తప్ప అన్యులకు తెలియదు కదా.
1: నో వన్ కెన్ నో దిస్.
0: కాబట్టి నేను వచ్చి ఇక్కడ ఉన్నానని తెలుసుకున్నటువంటి వాడికి నాకేం కావాలో నీకు తెలియదా?
1: వెన్ వన్స్ యు నో దట్ ఐఎమ్ హియర్ కాంట్ యు నో వాట్ ఐ రియలీ నీడ్?
0: నాయన మనస్సేకం వచస్సేకం కర్మణ్యేకం మహాత్మనం. నీవు మహాత్ముడు కావాలి.
1: యు షుడ్ బి నోబుల్ మ్యాన్ విత్ హార్మనీ ఆఫ్ థాట్ వర్డ్ అండ్ డీడ్.
0: నీవు ప్రజ్ఞ తీసుకున్నావు.
1: యు హావ్ డిటర్మైన్డ్.
0: ఏమిటి?
1: వాట్?
0: నేను తపస్సు చేసి ఈశ్వరానుగ్రహాన్ని పొంది వస్తానని.
1: దట్ యు విల్ డూ పెనెన్స్ అండ్ రిసీవ్ గాడ్స్ బ్లెస్సింగ్స్.
0: దానికి తగినట్టుగా నీ వచ్చావు, తపస్సు చేశావు.
1: అకార్డింగ్ టు దట్ యు డిడ్ పెనెన్స్.
0: సంకల్పము
1: థాట్
0: తపస్సు రెండు ఏకమైపోయినాయి. కానీ నీవు ఏమి కోరుతున్నావో వాక్కులో నీకు రాలేదు.
1: బట్ వాట్ యు రియలీ వాంటెడ్ యూ కుడ్ నాట్ ఎక్స్ప్రెస్.
0: కాబట్టి వాక్కును కూడా నువ్వు పవిత్రం చేసుకోవాలి.
1: సో యువర్ ఎక్స్ప్రెషన్ షుడ్ బి ఈక్వలీ సేక్రెడ్.
0: అందుకోసమే నేను నిన్ను ప్రశ్నిస్తున్నానన్నాడు.
1: ఫర్ దట్ రీజన్ ఐఎమ్ క్వశ్చనింగ్ యూ.
0: అప్పుడు చెప్పాడు.
1: దెన్ హి సెడ్,
0: ఏదో గాజు ముక్కకై నేను సంచరించుతూ వచ్చినటువంటి వానికి వజ్రమే నాకు లభించింది.
1: When I'm in search of piece of glass, I could catch hold of gem.
0: తిరిగి నాకు వజ్రం లభించిన తర్వాత ఈ గాజు ముక్కుతో నాకేం పని?
1: When once I got this precious gem, why do I need glass piece?
0: నేను రాజకుమారుడు కావాలి, నా తండ్రి తొడపైన కూర్చోవాలి అనేటువంటి ఎంతో ఆశలు పెట్టుకుని వచ్చాము.
1: In fact, I wanted the prince and sit on the lap of my father. I don't have any desire any longer.
0: నీవే కావాలి అన్నాడు.
1: I want you, he said.
0: అప్పుడు చెప్పాడు.
1: Then he replied,
0: నాయన,
1: look here,
0: నేను ఏమైనా ఇస్తాను, సిద్ధంగా ఉన్నాను.
1: ఐఎమ్ రెడీ టు గివ్ ఎనీథింగ్.
0: కానీ నిన్ను పవిత్రం చేయాలి.
1: బట్ యూ షుడ్ బి నోబుల్.
0: ఒకటి తలంచినావు,
1: యూ థాట్ వన్.
0: ఒకటి చేసినావు,
1: యూ హావ్ డన్ అనదర్.
0: కానీ రెండవది చెప్పలేదు.
1: అండ్ యూ కుడ్ నాట్ ఎక్స్ప్రెస్.
0: ఈ మూడు ఏకం కానటువంటిది నీ కోరిక నెరవేరదు.
1: వెన్ దేర్ ఇస్ నో హార్మని, యూ కెనాట్ హ్యావ్ యువర్ డిజైర్ ఫుల్ఫిల్.
0: దీన్ని పూర్తి చేయి.
1: యూ కంప్లీట్ ఇట్.
0: నీ యొక్క కోరిక నేను సఫలం చేస్తాను.
1: యువర్ డిజైర్ విల్ బి ఫైనల్లీ ఫుల్ఫిల్.
0: అనేటప్పటికీ దైవాజ్ఞను శిరసావహించి వచ్చాడు ఇంటికి.
1: హీ ఒబేయ్డ్ గాడ్స్ కమాండ్ అండ్ రిటర్న్ హోమ్.
0: ఆనాటి పిల్లల్లో కూడా ఎంత తెలివితేటలు,
1: హౌ ఇంటెలిజెంట్ బాయ్స్,
0: ఎంత పవిత్రమైన భావములు, ఎంత ఉత్తమమైన మార్గములు,
1: వాట్ నోబుల్ పాత్,
0: ఎంత సంకల్పములు, చాలా ఉత్తమమైనటువంటివి,
1: వాట్ బ్యూటిఫుల్ థాట్స్ దే హ్యాడ్.
0: ఇంకా ప్రహ్లాదుడు.
1: ప్రహ్లాద
0: మీకు అందరికీ తెలుసు.
1: యు నో
0: ప్రహ్లాదుడు కూడా ఎంతో గొప్ప భక్తుడు.
1: ఈజ్ ఎన్ ఆర్డెంట్ డివోటీ.
0: నారాయణ తప్ప అన్యుని నమ్మినటువంటి వాడు కాదు.
1: హి హాడ్ నో ఫెయిత్ ఆన్ ఎనీబడి ఎక్సెప్టింగ్ గాడ్.
0: తండ్రిని కూడా నమ్మిన వాడు కాదు.
1: హి హాడ్ నో ఫెయిత్ ఇన్ హిస్ ఫాదర్.
0: తల్లిని కూడా నమ్మిన వాడు కాదు.
1: నాట్ మదర్.
0: తల్లి తండ్రిని కూడా వ్యామోహంతో వచ్చారు.
1: ద రిలేషన్షిప్ ఈస్ దట్ ఆఫ్ అటాచ్మెంట్ విత్
0: పేరెంట్స్. కానీ నారాయణకి ఎట్టి వ్యామోహము లేదు.
1: బట్ మై గాడ్ హ్యాస్ నో అటాచ్మెంట్.
0: ఎట్టి వాంఛలు లేవు.
1: నో డిజైర్.
0: నన్ను తరింపు చేసే కోసం వచ్చాడు.
1: హెస్ కమ్ డౌన్ టు రిడీమ్ మీ.
0: కాబట్టి అతనికి కోరికలు లేనిటువంటి వారికి నేను కోరికలు చెప్పుకోవాలి.
1: సో ద వన్ హూ హ్యాస్ నో డిజైర్స్ నేచురలీ రిసీవ్స్ ఆల్ మై పిటిషన్స్.
0: కనుకనే ఆనాటి నుండి కూడాను కోరికలు తగ్గించుకోమని చెప్తూ వచ్చారు.
1: సిన్స్ దెన్ ఇట్ వాస్ సజెస్టెడ్ టు రిడ్యూస్
0: వాంఛలు మితిమీరిపోయే కొద్దీ,
1: when desires are more and
0: వ్యామోహం అధికమయ్యే కొలది,
1: when more of attachment
0: బంధన కూడా కట్టిపోతుంది.
1: యూఆర్ ఇన్ ఎ బాండ్.
0: ఈ బంధన చేతనే మానవుడు అనేక విధమైన కష్టములకు గురి అవుతున్నాడు.
1: బికాస్ ఆఫ్ బాండేజ్ యు ఆర్ పుట్ టు డిఫికల్టీస్ అండ్ ప్రాబ్లమ్స్.
0: ఈ బంధన ఎక్కడి నుంచి వస్తుంది?
1: వేర్ ఫ్రమ్?
0: నీ వాంఛనే నీకు బంధన.
1: యువర్ డిజైర్ ఇస్ ద బాండేజ్.
0: నీ కష్టములే నీకు బంధన.
1: యువర్ డిఫికల్టీ ఇస్ ద బాండేజ్.
0: నీ కోరికలే నీ బంధన.
1: డిజైర్ ఇస్ ద బాండేజ్.
0: కనుక నీ కోరికలు తగ్గించుకో.
1: రిడ్యూస్ ది డిజైర్.
0: నిశ్చింతగా ఉంటావు.
1: And you will not have any worry.
0: ఎట్టి అపరాధం కూడా అపాయం కూడా కలగదు.
1: యూ విల్ నాట్ బి పుట్ టు డేంజర్.
0: కనుకనే మానవునికి కోరికలు తగ్గే కొద్ది కూడాను మానవుడి శాంతి కూడాను పెరుగుతూ వస్తుంది.
1: దెన్ వన్స్ యూ ఎక్సర్సైజ్ సీలింగ్ ఆన్ డిజైర్ యూ విల్ ఎంజాయ్
0: లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ అన్నాడు.
1: లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్.
0: ఈ కోరికలు పెరుగుతూ పెరుగుతూ పెరుగుతూ పోతున్నాయి.
1: యాజ్ ది డిజైర్స్ ఇంక్రీస్ మోర్ అండ్ మోర్.
0: రెండు నిమిషాలకు ప్రాణం పోతుందని కూడా ఏదో ఒక కోరిక కోరుతాడు.
1: వీ వాంట్ వీ హ్యావ్ ఎ డిజైర్ ఈవెన్ బిఫోర్ లీవింగ్ ద బాడీ.
0: ఏమిటి ఈ కోరికలు?
1: వాట్ ఆర్ దే?
0: ఈ కోరికల వల్ల వచ్చేటువంటి ఫలితం మనకేముంది?
1: వాట్ ఇస్ ద రిజల్ట్ ఆఫ్ ది డిజైర్?
0: ఏ కోరికలు లేకపోవడం చేత ఎంత ఆనందాన్ని పొందవచ్చు?
1: ఇఫ్ యువర్ డిజైర్ లెస్,
0: నిజంగా మీరు నమ్మిన నమ్మకపోయి నాకే కోరికలు లేవు.
1: బిలీవ్ ఇట్ ఆర్ నాట్, భగవాన్ హ్యాస్ నో డిజైర్.
0: కానీ నాకెప్పుడు కూడా ఏ విచారము ఉండదు.
1: హ్యాస్ నో వరీ వాట్ ఎవర్.
0: ఫాలో మీ,
1: ఫాలో భగవాన్.
0: కనుక మీరు కూడా కోరికలు లేకుండా
1: యూ బీ డిజైర్లెస్,
0: ఆనందమైనటువంటి హృదయంతో పల
1: విత్ ఎ బ్లిస్ఫుల్ హార్ట్
0: మీరు నిలిచి ఉండండి.
1: యూ రిమైన్ లైక్ దాట్.
0: కోరికలు మనల్ని బంధిస్తున్నాయి కానీ
1: డిజైర్ లీడ్స్ బంధ
0: విమోచన చేయటం లేదు.
1: డిజైర్ లీడ్స్ టు బాండేజ్, నాట్ టు లిబరేషన్.
0: కోరిక తీరిన వేళ
1: వెన్ డిజైర్ ఇస్ ఫుల్ఫిల్డ్,
0: నన్ను గొప్పగా పొగుడుతు రోయి.
1: యు ప్రైజ్ మీ ఇన్ హైవే.
0: కోరిక తీరకపోతే
1: వెన్ డిజైర్ ఇస్ నాట్ ఫుల్ఫిల్డ్,
0: తిడుదు రోయి.
1: యు గో ఆన్ బ్లేమింగ్ మీ.
0: పాపం పని చేసి
1: హావింగ్ కమిటెడ్ ఎ సిన్,
0: ఫలం ఆపద కలిగిన రోజు
1: వెన్ యు ఫేస్ ఎ డేంజర్,
0: కాపాడవు నీ మనసు
1: దట్ యు డోంట్ ప్రొటెక్ట్,
0: నాపై అల్లెదు రోయి.
1: యు బ్లేమ్ మీ.
0: చూశారా, ఈ విధంగానే మీరు చేసేది పాప పనులు.
1: యు కమిట్ సిన్,
0: కానీ అడిగేది పుణ్య ఫలములు.
1: బట్ యు వాంట్ ద రిజల్ట్ ఆఫ్ మెరిటోరియస్ డీడ్స్.
0: ఇది సరైనటువంటిది కాదు,
1: ఇట్స్ నాట్ ప్రాపర్.
0: మనం పాపమునకే ఏమాత్రము గురి కాకూడదు.
1: నెవర్ కమిట్ ఎ సిన్.
0: ఎప్పుడు కూడా నువ్వు పుణ్యకార్యంలో మనం ప్రవేశించాలి.
1: అండర్ టేక్ మెరిటోరియస్ డీడ్స్.
0: మన చేతనైనంత వరకు పనులకు సహాయం చేయాలి.
1: టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ హెల్ప్ అదర్స్.
0: విష్ణువే సర్వులకు సహాయం చేస్తూ వచ్చాడు.
1: గాడ్ హెల్ప్స్ ఎవ్రీవాడి.
0: ఈశ్వరుడే సర్వులకు సహాయం చేస్తూ వచ్చాడు.
1: గాడ్ హెల్ప్స్ ఎవ్రీవన్.
0: కాబట్టి తాను చేసినటువంటి దాంట్లో ఏ కించిత్తైనా మీరు చేయకూడదా?
1: అట్లీస్ట్ వీ షుడ్ డూ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ వాట్ గాడ్ డస్.
0: ఫాలో ది మాస్టర్, ఫేస్ ది డెవిల్, బై టు ది ఎండ్ ఫినిష్ ది గేమ్.
1: ఫాలో ది ఫోర్ అండ్ ఫాలో ది మాస్టర్.
0: ఈ మాస్టర్ ని మీరు ఫాలో చేయండి.
1: ఫాలో ది మాస్టర్.
0: అందుకోసమని అది ఫాలో చేస్తే మీకు ఎంత ఎన్నుకున్న ప్రాప్తి లభిస్తుంది.
1: వెన్ వన్స్ యు ఫాలో ద మాస్టర్ యు విల్ హ్యావ్ ఆల్ ద డిజర్వ్నెస్.
0: ఎన్ని సంవత్సరం నుంచినో
1: ఫర్ మెనీ ఇయర్స్
0: భక్తిగా పూజలు చేస్తున్నారు.
1: యు వర్షిప్ విత్ ఆల్ డివోషన్.
0: స్మరణలు చేస్తున్నారు.
1: యు చాంట్.
0: భజనలు చేస్తున్నారు.
1: యు సింగ్.
0: కానీ
1: బట్
0: ఈ మనసులో కించిత్తేనే కూడా ఆ మాలిన్యం తొలగిందా?
1: హ్యాస్ లిటిల్ ఆఫ్ డర్ట్ be away from the heart.
0: దిన దినానికి మాలిన్యం పెరుగుతూనే పోతుండదు కానీ తరగటం లేదు.
1: ద హార్ట్ ఈస్ మోర్ అండ్ మోర్ పొల్యూటెడ్ మోర్ అండ్ మోర్ డర్టీ.
0: ఒక్క నిమిషమైనా హృదయపూర్వకంగా ఆనందాన్ని మీరు అనుభవిస్తున్నారా?
1: హ్యావ్ యూ ఎక్స్పీరియన్స్ ప్లీజ్ హోల్ హార్టెడ్లీ ఫర్ మోమెంట్?
0: ఏమాత్రము లేదు.
1: నో.
0: ఎందుకు ఈ వాంఛలు?
1: వై డిజైర్స్?
0: పిల్లలు పిల్లలు పిల్లలు పిల్లలు కోరవలసిందే.
1: ఎస్, వీ నీడ్ చిల్డ్రన్.
0: అది మీ డ్యూటీ, చేయవలసినటువంటిది.
1: డిశ్చార్జ్
0: డ్యూటీ. నువ్వు చేయి.
1: డూ యువర్ డ్యూటీ.
0: తానే చూసుకుంటాడు భగవంతుడు.
1: గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్ దెమ్.
0: నీవు చూసుకోనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు బి
0: బాదర్డ్. నువ్వు చూసుకుంటున్నావు, దీనివల్ల ఏం ఫలితమైంది?
1: వాట్ ఈస్ ఇట్ యు ఆర్ డూయింగ్?
0: భగవంతునికి అర్పితం చేస్తే తానే చూసుకుంటాడు.
1: సరెండర్ టు గాడ్, హీ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ.
0: నీకు ఆనందం వస్తుంది, వానికి ఆనందం వస్తుంది.
1: యూ విల్ బి హ్యాపీ, ది అదర్స్ విల్ బి హ్యాపీ.
0: కనుకనే మనము ఈ కోరికలపైన మనం సవారు చేయకూడదు.
1: దేర్ఫోర్ వీ షుడ్ నాట్ హ్యావ్ డిజైర్.
0: దాన్ని క్రమక్రమేణా తగ్గించుకుంటూ రావాలి.
1: కట్ షార్ట్ అవర్ డిజైర్.
0: ఎంత తగ్గిపోతే
1: ద మోర్ దెన్
0: అంతటి ఆనందాన్ని పొందిపోతాం.
1: మోర్ బ్లిస్ఫుల్ విల్ బి.
0: కనుక ప్రపంచంలో భగవత్ తత్వాన్ని మొట్టమొదట గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: సో వీ మస్ట్ మేక్ అటెంప్ట్ టు నో గాడ్ ఇన్ హిస్ నేచర్.
0: పూర్వం ప్రపంచం అంతా కూడాను
1: ఎర్లియర్
0: చిమ్మ చీకట్లు కమ్ముకున్నాయి.
1: ఎర్లియర్ దేర్ వాస్ పిచ్ డార్క్నెస్.
0: ఎక్కడే గాని ఏ పదార్థం కూడా కనిపించడం లేదు.
1: నో ఆబ్జెక్ట్ వాజ్ సీన్.
0: ఏ యొక్క రూపము కనిపించడం లేదు.
1: నో ఫార్మ్ ఈజ్ సీన్.
0: అలాంటి పరిస్థితుల లోపల
1: అట్ దట్ టైమ్
0: అందరూ ప్రార్థించారు.
1: ఆల్ ప్రే.
0: ప్రార్థించేటప్పటికి
1: వెన్ దే డిడ్ సో
0: కొన్ని కోట్ల సంవత్సరములు కుంభవర్షం కురిచింది.
1: దేర్ ఇస్ డౌన్ పోర్ ఆఫ్ రెయిన్ ఫర్ క్రోర్స్ అండ్ క్రోర్స్ ఆఫ్ ఇయర్స్.
0: కొన్ని కోట్ల సంవత్సరములు
1: ఫర్ క్రోర్స్ ఆఫ్
0: నాట్ లక్షల సంవత్సరములు
1: నాట్ లాక్స్ అలోన్.
0: ఆ కోట్ల సంవత్సరం అంతా కూడా కుంభవర్షం కురిచింది.
1: దేర్ ఇస్ డౌన్ పోర్ ఆఫ్ హెవీ రెయిన్.
0: కుంభవర్షం యొక్క ప్రభావమే ఇంత సముద్రాలకు మూల కారణము.
1: దట్ ది ఎఫెక్ట్ ఆఫ్ ది రెయిన్ వీ హ్యావ్ హియర్ ఇస్ ఓషన్స్.
0: ఆ కుంభవర్షం కురుస్తూ కురుస్తూ కురుస్తూ వచ్చి ఇదంతా కూడా మేఘములంతా చల్లబడిపోయినాయి.
1: అండ్ ఆల్ ద క్లౌడ్స్ క్లియర్డ్ అవుట్.
0: అప్పుడు క్రమక్రమేణా కూడా నక్షత్రాలు కనిపిస్తూ వచ్చాయి.
1: లేటర్ స్టార్స్ ఆర్ సీన్.
0: ఈ నక్షత్రాలు కనబడటం చేత సూర్యుడు కూడా కనిపించాడు.
1: దేర్ ఆఫ్టర్ పీపుల్ కుడ్ సీ సన్.
0: ఈ సూర్యుడు కనబడటం చేత మానవుల యొక్క కోరికలు నెరవేర్చుకోవడానికి పంటలు పండించుకోవటము,
1: దట్ లెడ్ టు ది ఫీల్డ్ ఆఫ్ అగ్రికల్చర్,
0: జీవితాన్ని గడుపుకోవటము,
1: కుడ్ స్పెండ్ ది డైలీ రొటీన్,
0: ఈ విధంగా జరుపుతూ వచ్చాయి.
1: లైఫ్ వెంట్ ఆన్ లైక్ దట్.
0: కనుక మొట్టమొదట,
1: సో ఇన్ ది ఫస్ట్ ఇన్స్టెన్స్,
0: ఏమీ తెలియనటువంటి పరిస్థితి లోపల ఏ వాంఛలు లేవు.
1: When nothing is known, there is no desire at all.
0: క్రమక్రమేణా ఈ వెలుగులు ప్రారంభమైకోవటం చేతనే వాంఛలు పెరుగుతూ వచ్చాయి.
1: లైట్ మోర్ అండ్ మోర్ డిజైర్ స్టార్టెడ్ ఇంక్రీజింగ్.
0: పగలు తెల్లవారేటప్పటికే కోరికలు బయలుదేరుతాయి.
1: వి బిగిన్ ద డే విత్ డిజైర్.
0: కానీ రాత్రి పూట అంత కోరికలు రావే.
1: నైట్ టైమ్ వి డోంట్ హ్యావ్ డిజైర్.
0: అనగా ఏమిటి?
1: వాట్ డస్ ఇట్ మీన్?
0: చీకటి లోపల కోరికలకు అవకాశమే లేదు అక్కడ ప్రవేశించడానికి.
1: ఇన్ డార్క్నెస్ దేర్ ఇస్ నో డిజైర్.
0: కనుకనే ఈ చీకటి వస్తే మనం ఎంతో ఆనందించాలి.
1: So we should be happy when we are in dark.
0: Chaala mandi abba ee cheekati praaptinchineni cheekatini tittukuntaru.
1: People accuse darkness.
0: Eppudu velugane undali.
1: They want light.
0: Eppudu veluga unte
1: thing is known, there is no desire at all.
0: Kramakramina ee velugulu prarambhamaikottam chetane vaanchalu perugutu vachayi.
1: With light more and more desire started increasing.
0: Pagalu

0: వెలుగుగానే ఉండాలి.
1: దే వాంట్ లైట్.
0: ఎప్పుడు వెలుగుగా ఉంటే ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఫార్? వాట్ ఇస్?
0: రాములు జన్మించినప్పుడు
1: ద టైమ్ ఆఫ్ బర్త్ ఆఫ్ రామ
0: 15 దినములు సూర్యుడే రాలేదు.
1: ఫర్ 15 డేస్ దేర్ ఇస్ నో సన్ రైజ్.
0: ఒకే విధమైనటువంటి యొక్క చీకటిగా ఉంటుండాలి.
1: ఇట్ వాస్ డార్క్ ఆల్ త్రూ.
0: ఈ చీకటిగా ఉండటం చేత
1: బికాస్ ఆఫ్ దట్
0: చంద్రుడు కూడా బాధపడుతూ వచ్చాడు.
1: మూన్ ఆల్సో వాస్ ఫీలింగ్ బ్యాడ్.
0: అయ్యో నేను ఈ రాముని కూడా చూడలేకుండా పోతున్నానే.
1: హి వాస్ ఫీలింగ్ సో సాడ్ దట్ హీ కుడ్ నాట్ సీ రామ.
0: ఈ 15 దినములు
1: ఫర్ 15 డేస్
0: గడిచిన తర్వాత
1: ఆఫ్టర్ దాట్
0: సూర్యునికి విసుగు పుట్టింది.
1: సన్ వాస్ డిస్గస్టెడ్
0: ఈ జన్మించినటువంటి రామచంద్రుడిని నేను చూడలేకపోతున్నానే.
1: దట్ హీ కుడ్ నాట్ సీ న్యూలీ బోర్న్ రామ
0: అని క్రమక్రమేణ తనలో తాను మదనం చేసుకున్నాడు.
1: దెన్ హీ వెంట్ ఆన్ చాంటింగ్ విత్ ఇన్ హిమ్సెల్ఫ్.
0: సూర్యుడు క్రమక్రమేణ పెరుగుతూ వచ్చాడు.
1: దెన్ దేర్ ఆఫ్టర్ సన్ రైజ్ స్టార్టెడ్.
0: అప్పుడే చంద్రుడు కూడా పెరుగుతూ వచ్చాడు.
1: సో ఆల్సో ద మూన్.
0: సూర్య చంద్రాదులు తమ తమ కర్తవ్య కర్మలను ఆచరిస్తూ వచ్చారు.
1: సన్ అండ్ ద మూన్ డిశ్చార్జ్ దేర్ డ్యూటీస్.
0: వాళ్ల కర్మలను ఆచరించడం చేతనే జగత్తు తమ యొక్క సృష్టి లయమని చేర్చుకుంటూ వచ్చింది.
1: బికాస్ ఆఫ్ దట్ వీ కుడ్ హ్యావ్ డే అండ్ నైట్ ఇన్ ద క్రియేషన్.
0: కనుక సృష్టి యొక్క రహస్యాన్ని మీరు మొట్టమొదట గుర్తించుకుంటే
1: ఇఫ్ యు నో ద మిస్టరీ ఆఫ్ నేచర్
0: ఏ యొక్క పరిస్థితులు ఎందుకు కూడాను మానవ రూపమే కనిపించటం లేదు.
1: యూ డోంట్ ఫైండ్ ది హ్యూమన్ ఫామ్ ఎనీవేర్.
0: ఈనాటి మానవుల
1: Mankind today.
0: ఎక్కడ చూసినా కనిపిస్తున్నారు.
1: యూ ఫైండ్ ఎవ్రీవేర్ నౌ.
0: ఇంకా దీనికి ఎంతో గొప్ప గొప్ప ఔషధాలంతా కనిపెడుతున్నారు.
1: అండ్ వీ ఆల్సో ద న్యూ మెడిసిన్స్.
0: జనాభా తగ్గించాలని ప్రయత్నం చేస్తున్నారు.
1: దే వాంట్ టు రిడ్యూస్ పాపులేషన్.
0: ఇలాంటి దీన్ని ఎట్లా వస్తుంది?
1: తగ్గించేది
0: దీని వల్ల కాదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ బికాస్ ఆఫ్ దిస్.
0: మనస్సును భగవంతుని పైన మరల్చినప్పుడే ఈ డిజైర్స్ అంతా తగ్గిపోతుంది.
1: వెన్ యూ డైరెక్ట్ ద మైండ్ టువర్డ్స్ గాడ్ యూ కెన్ కంట్రోల్ డిజైర్.
0: ఈ డిజైర్స్ తగ్గిపోయినప్పుడే జనాభా తగ్గిపోతుంది.
1: వెన్ డిజైర్స్ ఆర్ లెస్ పాపులేషన్ కెన్ బి బ్రాట్ డౌన్.
0: కనుకనే మొట్టమొదట మన యొక్క ఇంద్రియ నిగ్రహమే.
1: సో వీ షుడ్ హ్యావ్ సెన్స్ కంట్రోల్.
0: రేపటి దినము
1: టుమారో
0: ప్రహ్లాదుని యొక్క విషయము
1: ది స్టోరీ ఆఫ్ ప్రహ్లాద
0: చాలా గొప్పదిగా కావిస్తున్నారు.
1: విచ్ ఇస్ సో గ్రేట్.
0: అన్ని దేశముల వారు
1: all foreigners
0: బుద్ధుని యొక్క తత్వమును
1: the nature of buddha
0: ప్రపంచానికి వ్యాప్తి గావించి నిమిత్తమై
1: propagate in the world
0: వస్తున్నారు.
1: they are coming here.
0: ఆ బుద్ధుని యొక్క తత్వము ఏది ప్రచారం చేసిందో
1: the nature of buddha which has
0: దీన్ని విని అప్పటి నుంచి కూడా మీరు కొంతవరకును మనసును కంట్రోల్ చేసుకుంటున్నారండి.
1: better you listen to all that and control your mind.
0: అన్నింటి యందు కంట్రోల్ చేస్తారు కానీ
1: you control everything.
0: కానీ మనసును వాంఛని యందు కంట్రోల్ చేయటం లేదు.
1: but you are not able to control your desire.
0: వాంఛలే మనం కంట్రోల్ చేయాలి.
1: వీ షుడ్ కంట్రోల్ అవర్ డిజైర్స్ టు బిగిన్ విత్.
0: అప్పుడే నీవు ఎంతో శాంతిని పొందుతావు.
1: దెన్ యుల్ బి ఎక్స్ట్రీమ్లీ పీస్ఫుల్.
0: ఎక్కడి నుంచి వచ్చింది నాకు ఈ శాంతి?
1: వేర్ ఫ్రమ్ ఐ గాట్?
0: నీకే నీకే ఆశ్చర్యపడిపోతావు.
1: యుల్ బి సర్ప్రైజ్డ్ హౌ యు ఆర్ పీస్ఫుల్.
0: ఈ శాంతి వచ్చినప్పుడు ఒక ఇంట్లో ఒక సర్క్యులేషన్ చేయవదు.
1: వెన్ యూ ఎక్స్పీరియన్స్ దిస్ పీస్ యుల్ అండర్స్టాండ్.
0: ఆ శాంతి తమంతకు తామే ఆవిర్భవిస్తుంది.
1: Peace is natural. It arises on its own.
0: ఎక్కడ చూసినా పీస్ ఏ ఉంది.
1: There is peace everywhere.
0: ఎక్కడ చూసినా సత్యమే ఉంది.
1: There is truth everywhere.
0: ఎక్కడ చూసినా ప్రేమనే ఉంది.
1: There is love everywhere.
0: You are the embodiment of love.
1: You are the embodiment of love.
0: You are the embodiment of peace.
1: You are the embodiment of peace.
0: You are the embodiment of truth.
1: You are the embodiment of truth.
0: You are the embodiment of God.
1: You are the embodiment of God.
0: ఆ సత్యాన్ని మీరు మొట్టమొదట గుర్తించండి.
1: Strengthen this truth first.
0: సత్యం ఎక్కడో లేదు.
1: ట్రూత్ ఈజ్ నాట్ ఎనీవేర్.
0: సత్యం ఎక్కడుంది?
1: వెరీ ట్రూత్
0: ఇక్కడే ఉంది.
1: రైట్ హియర్.
0: సత్యం ఎక్కడంటే సత్యమున్న చోటనే దైవం ఉంది.
1: వేర్ దేర్ ఇస్ ట్రూత్ దేర్ ఇస్ గాడ్.
0: శాంతి శాంతి శాంతి.
1: వీ స్పీక్ ఆఫ్ పీస్.
0: ఎక్కడుంది శాంతి?
1: వేర్ ఇస్ ఇట్?
0: అవుట్ సైడ్ ఉంది ఆ పీస్.
1: ఈజ్ ఇట్ అవుట్ సైడ్?
0: ఎక్కడ పోయినా పీసెస్ పీసెస్ పీసెస్.
1: ఓన్లీ పీసెస్ బట్ నాట్ పీస్.
0: నో పీస్.
1: నో పీస్.
0: పీస్ అనేటువంటిది దైవం దగ్గరనే ఉంటుండాలి.
1: పీస్ ఈజ్ ఇన్ గాడ్.
0: మీ హృదయం లోపల దైవత్వాన్ని పెంచుకోండి.
1: ఇన్స్టాల్ గాడ్ ఇన్ యువర్ హార్ట్.
0: నా హృదయం అందే ఉన్నాడు దైవముని సత్యాన్ని విశ్వసించండి.
1: హ్యావ్ ఫుల్ ఫెయిత్ దట్ గాడ్ ఈజ్ ఇన్ యూ.
0: ఆ సత్యాన్ని మీరు విశ్వసించినప్పుడే మీకు తప్పక శాంతి లభిస్తుంది.
1: దెన్ వన్స్ యు హావ్ గాట్ ఫెయిత్ ఇన్ దిస్ ట్రూత్ యు విల్ ఎక్స్పీరియన్స్ పీస్.
0: సత్యమునందుండి
1: గాడ్ ఈజ్ ఇన్ ట్రూత్.
0: సర్వము సృష్టించే
1: హీ క్రియేటెడ్ ఫ్రమ్
0: సత్యమునందు అడిగే సర్వ సృష్టి.
1: ది క్రియేషన్ మర్జెస్ ఇన్ ట్రూత్.
0: సత్య మహిమ లేని
1: దేర్స్ నో ప్లేస్.
0: కళమేది కనుగొన్నా
1: దేర్స్ నో ప్లేస్ వేర్ దేర్ ఇస్ నో ట్రూత్.
0: సత్వమిది చూడరయ్యా.
1: దట్ ఇస్ ప్యూర్ అండ్ సలీడ్ ట్రూత్ ఇన్ ఫ్యాక్ట్.
0: కనుక మనం దైవాన్ని వెతకడానికి ఎక్కడో మనం పోనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు సర్చ్ ఫర్ గాడ్ ఎనీవేర్.
0: ఎక్కడ సత్యమో అక్కడ ప్రత్యక్షం అవుతుంటాడు.
1: వేర్ దేర్ ఇస్ ట్రూత్ దేర్ ఇస్ గాడ్.
0: ఎక్కడ సత్యం ఉంటుంటాదో అక్కడే నారాయణ ప్రత్యక్షం అవుతాడు.
1: వేర్ దేర్ ఇస్ ట్రూత్ దేర్ గాడ్ మానిఫెస్ట్.

0: లక్ష్మయ్యాడో అక్కడ నేను లక్ష్మి కిలకిల అవుతూ వస్తుంది.
1: దేర్ దేర్ ఇస్ మేనిఫెస్టేషన్ ఆఫ్ గాడ్, దేర్ స్ప్లెండర్ అండ్ ప్రాస్పెరిటీ.
0: కనుక లక్ష్మి ఎక్కడి నుంచి వస్తుంది మీకు?
1: వేర్ ఇస్ లక్ష్మి? వెల్త్,
0: లక్ష్మి కావాలి.
1: యూ వాంట్ వెల్త్,
0: ఎక్కడి నుంచి వస్తుంది?
1: హౌ కెన్ యూ గెట్ ఇట్?
0: నీ నుంచి నీ రావాలి.
1: ఇట్ షుడ్ కమ్ ఫ్రమ్ విత్ ఇన్ యూ.
0: ఆ లక్ష్మిని నీలో ఆవిర్భవించుకో.
1: దెన్ వన్స్ యూ అలవ్ ఇట్ టు అరైజ్ ఇన్ యూ,
0: నీ నారాయణ ఎప్పుడు నీ హృదయంలో పెట్టుకున్నావో లక్ష్మి తనపాటి తానే కదులుతూ వస్తుంది.
1: దెన్ వన్స్ యూ హావ్ నారాయణ, హీ విల్ బి ఫాలోడ్ బై లక్ష్మి.
0: కనుక మనము పవిత్రమైన భావాలతో,
1: విత్ నోబుల్ థాట్స్,
0: నిశ్చలమైనటువంటి యొక్క కర్మలతో,
1: విత్ గుడ్ డీడ్స్,
0: నిరంతరము దైవ చింతనతో,
1: విత్ కాన్స్టెంట్ థాట్ ఆఫ్ గాడ్,
0: సత్కర్మలు ఆచరించండి.
1: వీ షుడ్ డూ గుడ్ డీడ్స్,
0: పరోపకారం చేయండి.
1: హెల్ప్ అదర్స్,
0: పరులపైన ఈర్ష్యను పుట్టుకొంచుకోద్దు.
1: నెవర్ బి జెలస్,
0: పరులపైన మనం అసూయ కలిగించకూడదు.
1: నెవర్ బి, నెవర్ హ్యావ్ ఎన్వీ,
0: అసూయ పలిగినా ఇంకా వాడికి పనికే రాడు.
1: దెన్ వన్స్ యు ఆర్ జెలస్ యు ఆర్ యూస్లెస్.
0: అసూయనే మానవుని హతపతనం చేస్తుంది.
1: ఇట్ ఈస్ జెలసీ దట్ రూయిన్స్ యు టోటలీ.
0: ఈనాడు అసూయ పెరిగిపోయింది.
1: టుడే వీ ఫైండ్ ఎన్వీ.
0: ఎవరైనా బాగా ఉంటే వాళ్ళని చూచి కంటి నీరు కారుతారు.
1: If anyone is fine, they start shedding tears.
0: ఒకరు ఆనందంగా ఉంటే వాళ్ళని చూచి వరవలేకుండా పోతారు.
1: If one is happy, the other man is not able to bear it.
0: చాలా చెడ్డది, చాలా చెడ్డది.
1: Jealousy is very bad.
0: మొట్టమొదట ఇతరులు ఆనందపడుతుంటే నీవు ఆనందించు.
1: If others are happy, you be happy.
0: తప్పక నీవు కూడా ఆనందిస్తావు.
1: You can be happy.
0: కనుక దైవత్వంలో ఉండేటువంటి రహస్యం ఇదియే.
1: This is the secret of divinity.
0: ఉన్నది కావాల్సినంత ఉన్నది అనుగ్రహము.
1: There's a lot of grace.
0: కానీ దానిని లోతులో ఉన్నది.
1: It is there deep.
0: బావిలో ఉన్నటువంటి నీరు చేదాలనుకుంటే,
1: if you want to bring out the water out of the well,
0: పాత్రకు ఒక తాడు కట్టి,
1: and you tie it with a rope,
0: బావిలోకి విడిచి,
1: and you have to leave it inside,
0: ఆ బావి నుంచి తిరిగి తాడును చేర్చుకున్నప్పుడే,
1: and once you dry the water out of the well, you can have water.
0: ఉన్నాయి. నీ పాత్రను తాడు కట్టడం లేదు.
1: But you are not tying it up. The container is not tied up with the knot.
0: బావిలో వదలటం లేదు.
1: You are not dropping into the well.
0: బావిలో వదిలి ఆ నీరు చేరుకోవటం లేదు.
1: You are not drawing the water.
0: ఆ త్రాడు ఏమిటి?
1: What is this rope?
0: అదే భక్తి పాశము.
1: That is the rope of devotion.
0: ఈ భక్తి పాశం అనేటువంటి త్రాడును కట్టి,
1: and once you tie it up,
0: హృదయ బాండం అనేటువంటి దాన్ని బాగా త్రోమి,
1: and once you keep the heart, the container,
0: అనుగ్రహం అనేటువంటి బావిలో వడిచిపెట్టినప్పుడు,
1: just immerse it in the well of
0: God's grace. ఆనందమనేటువంటి జలం మనకు చేతికి వస్తుంది.
1: You can collect the water of bliss.
0: అనుగ్రహం అనే బావిలో వదలాలి.
1: యూ హావ్ టు డ్రాప్ ఇట్ ఇన్ ది
0: ఆగ్రహం అనే బావిలో కాదు.
1: నాట్ ఇన్
0: అసూయ అనే బావిలో కాదు.
1: నాట్ ది వెల్ ఆఫ్ జెలసీ
0: అనే బావిలో కాదు.
1: నాట్ ది వెల్ ఆఫ్ యాంగర్
0: ఆనందం అనేటువంటి బావిలో వదలండి.
1: ఇట్ ఈస్ ద వెల్ ఆఫ్ బ్లిస్.
0: కనుక మానవుల లోపల దుర్గుణాలు దూరం చేసుకోండి.
1: గెట్ రిడ్ ఆఫ్ బ్యాడ్ క్వాలిటీస్.
0: పవిత్రమైనటువంటి ఈ యొక్క అవకాశాల లోపల,
1: ఇన్ ది సీక్రెట్ మూమెంట్స్ ఆఫ్ ఆపర్చునిటీస్,
0: దుర్గుణాలు మనం పెంచుకోవటం, దుర్గుణాలు పెంచుకోవడం చేతనే మనకు మనమే దుర్గతిని పొందుతున్నాం.
1: బై డెవలపింగ్ బ్యాడ్ క్వాలిటీస్ వీ రూయిన్ అవర్ సెల్వ్స్.
0: కనుక ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: మంచి పవిత్రమైన భావాలు పెంచుకోండి.
1: డెవలప్ సీక్రెట్ గుడ్ థాట్స్.
0: అందరితోనూ ప్రేమతో మీరు కలిసిమెలిసి ఉండండి.
1: మింగిల్ టుగెదర్ విత్ లవ్.
0: ఆ ప్రేమ ఒకటి మీరు సంపాదిస్తే,
1: దెన్ వన్స్ యూ హావ్ దిస్ లవ్,
0: అన్ని మీ దగ్గరికి నడుచుకుని వస్తాయి.
1: ఆల్ విల్ కమ్ టువర్డ్స్ యూ.
0: ప్రేమ ముదిత మనసే కహో.

0: సర్వనామం ధరం శివం సచ్చిదానంద రూపం అద్వైతం సత్యం శివం సుందరము. ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: దైవశక్తి సామర్థ్యములు ఎవరు గుర్తించలేరు.
1: నన్ కెన్ ఎస్టిమేట్ అండ్ నో ది వాల్యూ ఆఫ్ ద పవర్ ఆఫ్ లవ్.
0: కేవలము తెలియకపోయినను విమర్శించటం మాత్రము అధికమవుతుంది.
1: దౌ ఇట్ ఈస్ నాట్ నోన్, దౌ వీఆర్ ఇగ్నోరెంట్, బట్ యెట్ వీఆర్ ప్రిపేర్డ్ టు క్రిటిసైజ్, ఎనలైజ్.
0: ఒకరు వర్ణించని, మరొకరు విమర్శించని, కానీ దైవశక్తి దైవశక్తియే.
1: వన్ మే ప్రైజ్, వన్ మే బ్లేమ్, బట్ ద డివైన్ పవర్ ఎగ్జిస్ట్ యాజ్ ఇట్ ఈస్.
0: విమర్శించడం చేత శక్తి తరిగిపోదు, వర్ణించడం చేత శక్తి పెరిగిపోదు.
1: ద డివైన్ పవర్ వుడ్ నెవర్ ఇంక్రీజ్ బికాస్ ఆఫ్ ద ప్రైజ్, నాట్ డిమినిష్ బికాస్ ఆఫ్ ద బ్లేమ్ ఎయిదర్.
0: తరిగి పెరిగేటువంటిది లౌకికమైనటువంటి జగత్తు యొక్క ప్రవృత్తులే.
1: ఇట్ ఈజ్ ఓన్లీ ద వరల్డ్లీ థింగ్ దట్ ఇంక్రీజెస్ ఆర్ డిమినిషెస్ అండ్ నాట్ ద డివైన్.
0: దివిత్వమునకు ఈ రెండునూ లేవు.
1: దీస్ టూ డు నాట్ అప్లై టు ద డివినిటీ.
0: పేరు ప్రతిష్టలకై ప్రాకులాడేటువంటి వ్యక్తులు ఇందులో ఏమాత్రమో పాల్గొనరు.
1: Those who are for name and publicity have no place here in this field.
0: Enni vela mando vidyarthulu vidyabhyasam chesi naya pasa kachu lekunda tama tama grahamulu cherukuntunnaru.
1: Thousands of students have been educated totally free of cost.
0: Evariki ye prachara prabodhalu kodanu సల్పటం లేదు.
1: దేర్ ఇస్ నో పబ్లిసిటీ, దేర్ ఇస్ నో అడ్వర్టైజ్మెంట్.
0: కానీ వారి ఆనందమే నా ఆనందంగా భావించి నేను ఆనందిస్తూ ఉంటాను.
1: భగవాన్ ఎంజాయ్స్, భగవాన్ ఈజ్ బ్లిస్ఫుల్ బికాస్ అవర్ బ్లిస్ ఈజ్ హిస్ ఫుడ్, ఈజ్ హిస్ బ్లిస్.
0: నిన్నటి దినము కేవలము రామాయణ ప్రపంచమునందు అనేక విధములైనటువంటి యొక్క అనుభూతులను నిరూపిస్తూ వచ్చింది.
1: రామాయణ డెమన్స్ట్రేటెడ్ ఎక్స్ప్లెయిన్ క్లియర్లీ సర్టన్ ఆఫ్ ది ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ ది డివినిటీ.
0: భరతుడు పాదుకులను తీసుకుని కేవలం అయోధ్య చేరలేదు.
1: భరత డిడ్ నాట్ రీచ్ అయోధ్య క్యారింగ్ సీక్రెట్స్.
0: ఒక చిన్న ఆశ్రమం మాదిరి కట్టుకుని అందులో తన జీవితాన్ని గడుపుతూ వచ్చాడు.
1: హీ బిల్ట్ ఎ స్మాల్ హెర్మిటేజ్ అండ్ స్పెంట్ రెస్ట్ ఆఫ్ హిస్ లైఫ్.
0: భరతుడు రాముని యొక్క పాదసేవయందే కాలమును గడుపుతూ వచ్చాడు.
1: భరత స్పెంట్ ఆల్ హిస్ లైఫ్ సర్వింగ్ రామ.
0: అతని భార్య అయినటువంటి మాండవి రామకీర్తనలు చేసుకుంటూ రామనామం చేతనే పతికి సహాయం చేస్తూ అదే ఆశ్రమంలోనే నిలిచిపోయింది.
1: వైఫ్ ఆఫ్ భరత మాండవి ఆల్సో స్టేడ్ దేర్ ఇన్ ద సేమ్ ప్రిమిసెస్ సింగింగ్ ది గ్లోరీ ఆఫ్ రామ అండ్ సర్వింగ్ హర్ హస్బెండ్ భరత.
0: రాములు సీత అరణ్యంలో సంచరిస్తూ ఉన్నారు.
1: రామ అండ్ సీత స్పెండ్ దేర్ టైమ్ ఇన్ ద
0: వీరిరువురి సేవలు కూడాను లక్ష్మణుడు చేస్తూ కాలమును ఆనందంగా గడుపుతూ వచ్చాడు.
1: లక్ష్మణ వాజ్ సో హ్యాపీ సర్వింగ్ రామ అండ్ సీత ఇన్ ద ఫారెస్ట్.
0: వాట్ అబౌట్ శత్రుఘ్న? శత్రుఘ్న యొక్క విషయం ఏమిటి?
1: దెన్ వాట్ అబౌట్ శత్రుఘ్న?
0: కానీ శత్రుఘ్న విషయము ఎవరు కూడా హెచ్చరించడం లేదు.
1: నో వన్ నోస్ అబౌట్ శత్రుఘ్న.
0: అయితే ఇక్కడ తెలియగలిగినటువంటి మానవులు, విచారణ శక్తి కలిగినటువంటి వ్యక్తులు ఎంతైనా కూడాను విచారించవచ్చు.
1: But intelligent people, people of inquiry, can come to know the nature of Shatrughna.
0: Medhavulu velaka velu abhiruddhi avutunnaru.
1: We find many, many intellectuals.
0: Vicharana shakti kaligina vyaktulu velaka velu perigipothunnaru.
1: We have thousands and thousands of people of inquiry.
0: Kani aadhyatmika prabhavam cheta ilanti pavitramainatunti okka vyaktulanu ఎవరు విచారించడానికి తగినటువంటి ప్రయత్నం చేయటం లేదు.
1: బట్ నో వన్ ఈజ్ ప్రిపేర్డ్ టు ఇంక్వైర్ అలాంగ్ ద పాత్ ఆఫ్ స్పిరిచువల్ ఫీల్డ్.
0: దశరథుని కాలం నుండి సుమంతుడు మంత్రి పదవి చేస్తూనే ఉన్నాడు.
1: సుమంత్ వాజ్ సర్వింగ్ యాజ్ మినిస్టర్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ దశరథ.
0: కానీ పరిపాలనా విషయం లోపల దశరథుడు చెప్పినట్టుగా మాత్రము నడుచుకునేటువంటి వాడు.
1: బట్ సుమంత్ యాక్టెడ్ according to the wishes of Dasharatha in matters of administration.
0: ee naadu paripalakudainatundi ramudu aranyamlo unnadu.
1: Administrator Rama is now at the spot.
0: Athani pratinidhiga undinatundi oka Bharatudu aashram kattukoni vere unnadu.
1: Representative of Rama Bharata is now residing in a hermitage in a village.
0: Kani ee Ayodhya paripalana evaru sthapistunnaru?
1: Then who will take care of Ayodhya?
0: ఎవరు సాధిస్తున్నారు?
1: Who is ruling?
0: ఇక్కడే మన యొక్క విచారణ శక్తి అత్యవసరము.
1: Here we must make proper inquiry.
0: తెల్లవారు లేచింది మొదలుకొని రాత్రి పరుండునంత వరకును అయోధ్యలో నివసించి అయోధ్య యొక్క స్థితిగతులను చక్కగా విచారణ చేసి ఈ పరిపాలనా బాధ్యత అంతా కూడా శత్రుఘ్నుడే చేస్తూ వచ్చాడు.
1: It was to the credit of Shatrughna who reigned, who ruled that Ayodhya in the absence of both of the brothers.
0: Bharatuni daggariki velli dinni report anta kuda andistu vachadu.
1: But he reported what all had happened every night.
0: Pariparana dakshina vicharam anta kuda Shatrughnude.
1: Shatrughna was an able administrator.
0: Inta panulu chesinappudiki Shatrughna yokka peru ekkada kuda uchcharinchevaru leru.
1: But no commentary on Ramayana ever cared to mention the role of Shatrughna.
0: Ayokka Sumitra yokka kumarulu iruvaru kudanu sevala yandu pavitramainatundi karyamudi yandu annatappula yokka aikyamatyam nandu nimagnulaitu vacchare kani prachara prabodhalaku ye matramu varu palpadaledu.
1: Both the sons of Sumitra, Lakshmana and Shatrughna, they had any secret life. They demonstrated what unity is. They were not after publicity.
0: Kani Shatrughnudu tana sarvasramu kolipoyi Bharatuniki ankitamaipoyi Bharata aadrana sirsa vahinchi sevalu gavistu vachadu.
1: Shatrughna totally surrendered, dedicated his life in service of Bharata.
0: Kanaka Shatrughnudu maha yuktiparudu shaktiparudu telivitetalu galavadu.
1: So Shatrughna is highly intelligent, able with all skills.
0: Ilanti shaktitni yokka shakti samarthyam evaru kodanu gurtinchadaniki prayatninchadam ledu.
1: No one is making an effort to know the capacity and the potentialities of Shatrughna.
0: Padakondu samvatsaramulu kodanu Shatrughnude ee Ayodhya palana chestu vachadu.
1: It was Shatrughna who ruled the entire Ayodhya for a period of 11 years.
0: ఏ ఒక సందేహం వచ్చినప్పటికీ భరతుని ప్రశ్నించడం లేదు.
1: He never sought for any clarification from Bharata.
0: కారణం ఏమిటి?
1: Why?
0: అతని యొక్క ఏకాగ్రతకు అతని యొక్క సేవకు భంగం కలిగించినటువంటి వాడవుతానేమో అనేటువంటి భయమే.
1: He was afraid because any clarification to be sought after might disturb
0: Sumitra
1: the attention concentration.
0: Pramanam chesindi.
1: In fact, Sumitra made a promise in the beginning.
0: Akka Kausalya nee kumarudu raju kavachunu.
1: Sister,
0: kaani nee kumarudu raju ainappudu naa kumarudu lakshadu sevakudiga untadu.
1: Sister Kausalya, your son may be the king and my son will serve him.
0: Kaika nee kumarudu raju kavachunu.
1: Kaika, your son may be the king.
0: Taanu raju ainappudu taanu sevakudiga Shatrughna neeku sahayam chestadu.
1: My son Shatrughna will serve your
0: na iruvuru kumarulu kudanu seva karyakramamlo maatrame praveenuluga undali.
1: Both of my sons should spend their time in service.
0: Seva nimittame nenu ee kumarulu kannanu.
1: And it's for that reason I begot them.
0: Rajya nimittame gaani పేరు ప్రతిష్టల నిమిత్తమే కానీ నేను ఈ కుమారులు కనలేదు.
1: నాట్ ఫార్ కింగ్షిప్ ఆర్ ఫార్ పబ్లిసిటీ నేమ్ అండ్ ఫేమ్.
0: ఇలాంటి సుమిత్ర కుమారుడైనటువంటి ఒక శత్రుఘ్నుడు లక్షణుడు ఎంతటి గుణవంతుడు, వారిరువులే లేకపోతే ఇటువైపున భరతుడు కానీ అటువైపున రాములు కానీ ఏ కార్యములు కూడా సాధించలేడు.
1: హౌ గ్రేట్ దే ఆర్, హౌ వర్చ్యూస్ దే ఆర్ శత్రుఘ్న లక్ష్మణ. Had there not been Shatrughna, Bharata would not have been successful. Had there not been Lakshmana, so also Rama. They stood as support.
0: అన్న తమ్ములకు తగినటువంటి తోడ్పాటును కావిస్తూ వచ్చారు.
1: దే గేవ్ ఆల్ ద కోఆపరేషన్ అండ్ సపోర్ట్ టు దేర్ బ్రదర్స్.
0: కనుకనే యుద్ధ సమయమునందు లక్ష్మణుడు మూర్ఛిల్లగా,
1: అట్ ద టైమ్ ఆఫ్ ద వార్ లక్ష్మణ ఫెయింటెడ్,
0: రాముడు చాలా బాధపడుతున్నాడు.
1: రామ ఫెల్ట్ వెరీ సాడ్.
0: వెతికిన సీత వంటి భార్య అయినా నాకు లభిస్తుంది.
1: ఐ కెన్ ఫైండ్ ఎ వైఫ్ ఆఫ్ ద సార్ట్ ఆఫ్ సీత.
0: కౌసల్య వంటి తల్లి అయిన కూడా నాకు లభ్యమవుతుంది.
1: ఇట్ ఇస్ క్వైట్ పాసిబుల్ టు హ్యావ్ ఎ మదర్ ఆఫ్ ద టైప్ ఆఫ్
0: కౌసల్య. నేను ఎంత ఎత్తుకినా కూడా లక్ష్మణుడు వంటి సోదరుడు నాకు ఇంకా చిక్కడు.
1: మై సర్చ్ వుడ్ బి ఇన్ వెయిన్ టు ఫైండ్ ఎ బ్రదర్ ఆఫ్ ద టైప్ ఆఫ్ లక్ష్మణ
0: అని బ్రదర్ నిమిత్తమై లక్ష్మణ నిమిత్తమై దేనైనా కూడా త్యాగం చేస్తానని సిద్ధమవుడాడు.
1: హీ వాజ్ రెడీ టు సాక్రిఫైస్ ఎనీథింగ్ ఫర్ లక్ష్మణ.
0: అప్పుడే హనుమంతుని వచ్చి,
1: దెన్ హనుమాన్ కేమ్,
0: సోదరా నీవు దీనికి సహాయం చేయాలి.
1: You should support.
0: నీ భక్తి ప్రపత్తులు మితిమీరినవై అయినప్పటికీ లౌకికంగా ప్రాకృతికంగా నీవు ఈ సహాయం నాకు అత్యవసరంగా చేయాలి.
1: Though you are all powerful from the worldly point of view, I need your help.
0: నీవు వెళ్లి సంజీవ పర్వతం తీసుకుని రామన్నాడు.
1: Rama wanted Hanuman to bring that Sanjeeva.
0: రామాన్ని శిరసా వహించేటువంటి వాడు హనుమంతుడు.
1: Hanuman always obeyed the command of Rama.
0: అతను కూడాను ఈ సోదరుల్లో నాలుగవ వాడుగా కనిపించాడు.
1: He is also one among these four brothers.
0: వెళ్ళాడు.
1: He went.
0: ఆ సింహ వృక్షమైనటువంటిది ఎక్కడదో
1: He could not find.
0: ఏమాత్రమో తెలియదు.
1: He could not find out the exact plant required.
0: పర్వతాన్ని ఎత్తుకుని వచ్చాడు.
1: He lifted the whole of the mountain.
0: పర్వతాన్ని ఎత్తుకుని అయోధ్య పట్టణం పైన ప్రయాణం చేస్తున్న సమయం లోపల,
1: లిఫ్టింగ్ ద మౌంటైన్ ఆన్ వన్ హ్యాండ్ వైల్ హి వాస్ ట్రావెలింగ్ అక్రాస్ ద స్కై,
0: రామును అనేక మంది రాక్షసులు బాధ పెడుతున్నారనే విషయము వర్తమానం చెప్తూ వచ్చారు. వార్తల వల్ల తిరుగుతూ వచ్చింది.
1: ద మెసేజ్ వాస్ కన్వేడ్ టు వాస్ కన్వేడ్ రిలేటింగ్ ద ఆబ్స్టకల్స్ అండ్ ద ప్రాబ్లమ్స్ గివెన్ టు సీత.
0: వీడెవడు రాక్షసుడిగా ఉన్నాడు, పర్వతాన్ని ఎత్తుకుని పోతున్నాడు, నా రామునిపైన ఏమైనా అపాయం చేస్తాడో ఏమో, అపకారం జరుపుతాడో ఏమో అని అంబుతో కొట్టాడు భరతుడు.
1: Bharata thought some demon was traveling across the sky and therefore he shot an arrow.
0: Parvatamto paatu hanumantudu digadu.
1: Hanuman descended on earth along with the mountain.
0: Digi Bharatuniki namaskarinchadu.
1: And he did namaskar to Bharata.
0: Raja.
1: Okay.
0: Lakshmanu murchichentatam cheta.
1: As Lakshmana fainted.
0: Dini pariharam nimittame atani bratikinche nimittamai nenu ee parvatanni teeskuni pothunnanu.
1: To save his life. I brought this mountain.
0: Sanjeeva vruksham ee parvatamlo unnadani evaro chepparu.
1: Somebody said there is Sanjeeva plant.
0: Kaani naaku aa vrukshamlo yokka sadhakta naaku teliyadu.
1: I don't know anything with that.
0: Ramaji sirsa vahinchi parvatanni teeskoni pothunnanu.
1: In strict obedience to the command I brought the mountain.
0: Aa maata cheppetappudiki Bharatudu chaala pattaleni taanantam anubhavinchadu.
1: Bharata was ecstatic, was thrilled and excited.
0: Kausalyani pilipinchadu.
1: He called for Kausalya.
0: Amma Ramulu vartanu teeskoni vachadu ee Rama bantu.
1: And he said message of Rama is
0: ye jarugutunnade ante anta vidiga cheppesesadu Hanumantudu.
1: Hanuman explained in full, narrated in full what
0: Ramuniki Ramuniki yuddham jarugutundadi.
1: War is going on between Rama and Ravana.
0: Okati rendu dinamulu lopala poorthi idi సమాప్తి అవుతుంది.
1: ఇట్ ఇస్ గోయింగ్ టు బి కన్క్లూడెడ్ ఇన్ ఎ డే ఆర్ టూ.
0: లక్ష్మణ మూర్చ వల్ల నేను ఈ యొక్క పర్వతం మీద ఎత్తుకుని పోతున్నానన్నాడు.
1: బికాస్ ఆఫ్ దిస్ ప్రాబ్లమ్ యాజ్ లక్ష్మణ ఫెయింటెడ్ టు సేవ్ హిస్ లైఫ్ ఐ బ్రాట్ దిస్ మౌంటైన్.
0: చాడు భరతుడు.
1: భరత కాల్ సుమంత్ ఆల్సో.
0: సుమిత్ర చెప్తుంది ఎట్టి బాధలు లేదు.
1: సుమిత్ర సెడ్ దేర్ ఇస్ నో
0: సఫరింగ్. నా కుమారుడు ఏమవుతాడో అనేటువంటి బాధ నాకు లేదు.
1: I don't have any kind of suffering whatsoever.
0: రాములకు అనానుకూలం ఏమైనా జరుగుతాడు ఏమో అనేటువంటి బాధనే నన్ను బాధిస్తుండాలి.
1: I'm only worried that something come in the way of their service of Rama.
0: నా కుమారుడికి ఏమైనా లక్ష్మణుడు ఏమైనా మరణించినా శత్రుకుని నేను రామసేవకై పంపుతాను.
1: If Lakshmana were to die, there is Shatrughna to stand in support and to serve.
0: కనుక నా కుమారుడి విషయంలో నాకు ఏమాత్రము బాధ లేదు.
1: I am not bothered about my sons.
0: రామునికి సుఖంగా కలగాలి.
1: I want that Rama should be.
0: రాముని సేవలో ఎట్టి అభ్యంతరము కలగకుండా చూసుకోవాలి.
1: There should not be any interference in
0: ఈ సంకల్పం చేతనే లక్ష్మణుని నేను రాముని వెంట పంపాను.
1: It is for that reason I sent Lakshmana to follow
0: Rama. ఆమె చెప్పి సంతోషించింది.
1: She was so happy.
0: లోపలికి తీసుకెళ్లాడు.
1: And he has taken her in.
0: లక్ష్మణుడి భార్య ఆమె పెయింటింగ్ లోనే ఉంటుండాలి. ఆ కాలమంతా కూడాను రాముని పెయింటే.
1: ఊర్మిళ వాజ్ స్పెండింగ్ ఆల్ ద టైమ్ పెయింటింగ్ రామాస్ పిక్చర్.
0: లక్ష్మణుడు వెళ్లే సమయం లోపల
1: at the time when Lakshmana was about
0: ye vidhamainatundi painting prarambham chesindo
1: the kind of paintings is started
0: aa urmila adhe paint lopalle munigi undi
1: she spent all the time in full concentration on the painting
0: appudu cheppi bharatudu and then maa sodarudu ee vidhanga moorchilinadata
1: and the news that fainting of Lakshmana was conveyed
0: emi gatti naake emi tochatam ledu
1: well I don't know what to do now
0: appudu ee yokka వ్యక్తి అనగా లక్ష్మణుడి యొక్క భార్య విరమించలేదు.
1: అండ్ ఉర్మిళ డిడ్ నాట్ స్టాప్ అట్ దట్ మోమెంట్.
0: ఆమె ఏమాత్రం కూడాను బాధపడలేదు.
1: షీ డిడ్ ఫీల్ సాడ్.
0: రాముని యొక్క నామచింతనమే నిరంతరము లక్ష్మణుడి యొక్క హృదయంలో ఉంటుండాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ ద కాన్స్టెంట్ గ్లోరీ సింగింగ్ చాంటింగ్ ఆఫ్ రామాస్ గ్లోరీ వాస్ దేర్ ఇన్ ద హార్ట్ ఆఫ్ లక్ష్మణ.
0: ఆనందంగా నిద్రపోతున్నాడు.
1: పర్హాప్స్ హి హస్ బీన్ స్లీపింగ్ ఇన్ ఎ బ్లిస్ఫుల్ స్టేట్ విదౌట్
0: ఈ భాగవంత అనుభవించేది రాములే.
1: All the suffering is that of Rama only.
0: కనుకనే నా భర్తకు ఎట్టి అపాయము లేదు.
1: My husband Lakshmana is not in danger.
0: లక్ష్మణ్ ఎల్లప్పుడూ సుక్షేమంగానే ఉంటాడు.
1: So he is always peaceful and safe.
0: అనగా దీని యొక్క అంతరార్థాలు మనం గుర్తించవలసినటువంటిది రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు ఎంతటి గుణవంతుడో వారి పత్నులు కూడాను అంతటి గుణవంతుడు.
1: వాట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ హియర్ ఈస్ ద ఫోర్ బ్రదర్స్ ఆర్ హైలీ వర్చ్యూస్ అండ్ నోబుల్ సో ఆల్సో దేర్ వైవ్స్.
0: వారి యొక్క సుక్షేమమునకు వీరి మంచి గుణములే మూల కారణములు.
1: ఇన్ ఫ్యాక్ట్ ద గుడ్నెస్ ఆఫ్ ద వైఫ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద సేఫ్టీ ఆఫ్ దేర్ హస్బెండ్.
0: వీరి సత్ప్రవర్తనలే దీనికి మూల కారణములు.
1: దేర్ కండక్ట్ ఇస్ రెస్పాన్సిబుల్.
0: సదాచారంలే వీరికి మూల కారణములు.
1: గుడ్ ప్రాక్టీసెస్ ఆర్ ద
0: సద్గుణములే దీనికి మూల కారణములు.
1: వర్చ్యూస్ ఆర్ ద రీజన్.
0: సత్శీల సంపత్తియే దీనికి మూల కారణము.
1: ద క్యారెక్టర్ ఇస్ మెయిన్లీ రెస్పాన్సిబుల్.
0: అక్కడ తెలిపి తిరిగి హనుమంతుని పంపించాడు.
1: అండ్ హనుమాన్ వాజ్ సెంట్.
0: ఈ విధంగా చూస్తుంటే రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు అనేటువంటి వారు ఒకరికొకరు అన్యోన్యంగా అనుకూలంగా ఆదర్శంగా లోకానికి ఆదర్శాన్ని అందిస్తూ ఉండగా వీరి పత్నులు కూడాను ఈ విధమైనటువంటి ఆదర్శాన్ని అందిస్తూ వచ్చారు.
1: ద ఫోర్ బ్రదర్స్ రామలక్ష్మణ భరత శత్రుఘ్న దే హావ్ డెమాన్స్ట్రేటెడ్ ద ఎంటైర్ మ్యాన్ కైండ్ హౌ బ్రదర్స్ షుడ్ మింగిల్ దెమ్ సెల్వ్స్ ఇన్ యూనిటీ ఇన్ ఆల్ ఎఫెక్షన్ సో ఆల్సో దేర్ వైవ్స్.
0: కేవలం అయోధ్యను పాలన చేస్తుంటే
1: వైల్ ది Ayodhya was ruled under administration.
0: Sugreevuniki taginatundi sevalu ee yokka bharya chestu vachindi.
1: Wife assisted the ruler in every way.
0: Sutakirti matram takkuvainatundida.
1: And in fact she is not ordinary.
0: Mandavi Sutakirtulu iddaru kudanu Bharata Satyajitulaku taginatundi sahayam chestu vacharu.
1: Mandavi Sutakirti extended all the support, encouraged their husband.
0: Meer maraka panulo ee matramu veeru palgonaledu.
1: And in fact they never struggled for any name or recognition.
0: Tellavari sayankalamu Kausalya daggariki velleetunte varu.
1: They visited Kausalya every day.
0: Kausalyaku paada namaskaram chesukuneetunte varu.
1: They prostrated her feet.
0: Tirigi tama tama grahamulaku vachi tama kartavya karmalu nirvartincheetunte varu.
1: After that they return and attend to their duties.
0: Ilanti gunavanturalainatunte yokka kodanlo chikkatam aanaati goppa adrushtamu.
1: It was a matter of great fortune and good luck to have a daughter of this type in those days.
0: కనుక మాండవి శృతికీర్తులు కూడాను సామాన్యమైనటువంటి వారు కాదు.
1: మాండవి శృతికీర్తి ఆర్ నాట్ ఆర్డినరీ వన్స్.
0: వీరు దశరథుని మహారాజు యొక్క తమ్ముని బిడ్డలు అయినప్పటికీ
1: దో దే హ్యాపెన్ టు బి ద డాటర్స్ ఆఫ్ ద బ్రదర్ ఆఫ్
0: అతను కుశధ్వజుడు.
1: ఈ కుశధ్వజ
0: ఈ కుశధ్వజుని యొక్క కుమార్తె అయినప్పటికీ ఈ పిల్లలకు కూడాను ఈ పవిత్రమైనటువంటి భావాలంతా రూపొందుతూ వచ్చారు.
1: ది డాటర్స్ ఆఫ్ కుశధ్వజ విత్ ఆల్ సీక్రెట్ థాట్స్ అండ్ సెంటిమెంట్స్.
0: రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు దశరథునకు కౌశల్యకు ఏ విధంగా సమానంగా ఆదర్శంగా నిరూపిస్తూ వచ్చారో
1: జస్ట్ యాజ్ రామలక్ష్మణ భరత శత్రుఘ్న హావ్ సెట్ ఐడియల్స్.
0: సీత ఈ మిగిలినటువంటి ముగ్గురు సిస్టర్స్ కూడాను అత్తమామలకు తగినటువంటి రీతిగా అనుభవిస్తూ వచ్చారు.
1: సో ఆల్సో సీత ఊర్మిళ మాండవి శృతకీర్తి ఆల్సో సెట్ ఎన్ ఐడియల్ టు హ్యుమానిటీ.
0: ఇలాంటి గుణవంతుడి యొక్క ప్రభావములు ఇంకా మున్ముందు ఎంతనో జరుగుతుంది.
1: మెనీ మోర్ థింగ్స్ యూ ఆర్ టు లెర్న్ టు నో ఇన్
0: 11 సంవత్సరములు.
1: ఫర్ 11 ఇయర్స్
0: ఎట్టి అభ్యంతరము లేకుండా,
1: విదౌట్ ఎనీ అబ్జెక్షన్,
0: ఎట్టి కంప్లైంట్ రాకుండా,
1: విదౌట్ ఎనీ కంప్లైంట్,
0: అయోధ్య దేశము ధర్మ పరిపాలనలో కొనసాగుతూ వచ్చింది.
1: ది రెయిన్ ది అడ్మినిస్ట్రేషన్ దేర్ ఇన్ అయోధ్య వెంట్ ఆన్ పీస్ఫుల్లీ.
0: ఎక్కడికి పోయినప్పుడు సత్యం వదా ధర్మం చెర, సత్యం వదా ధర్మం చెర,
1: ఎవ్రీవేర్ ట్రూత్ వాస్
0: సత్యాన్ని పలకండి,
1: ఎవ్రీవేర్
0: ధర్మాన్ని ఆచరించండి,
1: రైచియస్నెస్ వాస్ అడ్హియర్డ్ వాస్ ఫాలోడ్.
0: ప్రచార ప్రబోధన లోపల దేశమంతా కూడాను తాను ధర్మరీతిగా నడుచుకుంటూ వచ్చాడు శత్రుఘ్నుడు.
1: బికాస్ ఆఫ్ ది అడ్హెరెన్స్ ఆఫ్ దీస్ టు సత్య అండ్ ధర్మ, శత్రుఘ్న వాజ్ సక్సెస్ఫుల్ యాజ్ ద రూలర్.
0: శత్రుఘ్నుడికి ఒక్క నిమిషమైన నిద్రపోయినటువంటి వాడు కాదు.
1: శత్రుఘ్న డిడ్ నాట్ స్లీప్ ఫర్ ఎ మోమెంట్.
0: ఏ విధమైనటువంటి కంప్లైంట్ వస్తాయో ఏమిటో,
1: వాట్ కంప్లైంట్ ఈస్ కెప్ట్ ఇన్
0: నా పరిపాలనలో లోటు ఏమైనా జరిగి భరతునికి ఏమైనా చెడ్డ పేరు వస్తుందో ఏమిటో,
1: దేర్ మే బి సమ్ కంప్లైంట్ లాటెడ్ అగెన్స్ట్ హిమ్,
0: భరతునికి ఎట్టి చెడ్డ పేరు కూడా రాకూడదు.
1: భరత షుడ్ నెవర్ గెట్ ఎ బ్యాడ్ నేమ్.
0: అతనికి సత్కీర్తి కావాలి.
1: భరత షుడ్ హ్యావ్ ఎ గుడ్ నేమ్.
0: రాముడు అందించినటువంటి యొక్క ప్రసాదం ఇది.
1: అండ్ ఇట్స్ గిఫ్ట్ ఆఫ్ రామ.
0: కనుకనే రామాజ్ఞను నేను శిరసా వేయించాలి.
1: సో ఐ హావ్ టు ఒబే ది కమాండ్ ఆఫ్
0: రామ. శత్రుఘ్నుడు ఇంతటి పరమభక్తితో పల తన కర్తవ్యాన్ని పాలిస్తూ వచ్చాడు.
1: విత్ ఇంటెన్స్ డివోషన్ శత్రుఘ్న డిశ్చార్జ్ హిస్ డ్యూటీ ఎక్సలెంట్.
0: అయోధ్య పరిపాలనంతా కూడాను
1: ఎంటైర్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ అయోధ్య
0: శత్రుఘ్నుని వల్లనే జరుగుతూ వచ్చింది.
1: ఇట్స్ బికాస్ ఆఫ్ శత్రుఘ్న ఓన్లీ.
0: ఇందులో భరతుడు ఏమాత్రం కూడా ప్రవేశించలేదు.
1: భరత హ్యాడ్ నో రోల్ దేర్.
0: శత్రుకుడు చెప్పినవన్నీ కూడా సరి సరి అని ఊకొడుతూ వచ్చాడు.
1: హీ ఆల్వేస్ ఎండోర్స్డ్ ఆల్ ది సజెషన్స్.
0: కారణం ఏమిటి? శత్రుఘ్నుడు అనేటువంటి వాడు శత్రు సంరక్షణ కోసం పోయేటువంటి వాడు.
1: బికాస్ శత్రుఘ్న
0: శత్రువులను ధ్వంసం చేసేటువంటి వాడు.
1: అండ్ హీ కెన్ కిల్ ఎనీ
0: శత్రువులను పుట్టించేటువంటి వాడు కాదు.
1: అండ్ హీ విల్ నెవర్ ఎంటర్టైన్
0: శత్రుత్వాన్ని అణగదొక్కేటువంటి వాడు.
1: ది ఎనిమిటీ విల్ బి రూల్డ్
0: అవుట్. ఎక్కడ చూసినా కూడా శాంతి శాంతి శాంతి.
1: He established peace everywhere.
0: Anati pavitramaina bharatiya sanskruti yandu satyam vada dharmam chara shanti shanti shanti.
1: In Bharat, the culture of Bharat maintained peace shanti because of satya and dharma.
0: Andaru sukhanga undali.
1: All should be happy and prosper.
0: Ee annadammulu andarukunu ekanga undali.
1: All brothers should be sustained.
0: Evariki apakirti kudanu raakudadu.
1: No one should get a bad name.
0: Satkirti tone tana jeevithamnu sadhisthu raavali.
1: In fact, they should end up their lives with a good name.
0: Ee vidhamainatundi yokka satya pratignalu chetane శత్రుఘ్నుడు కూడా నువ్వు కాలం గడుపుతూ వచ్చాడు.
1: అండ్ శత్రుఘ్న స్పెండ్ ద టైమ్ అలాంగ్ ద పాత్ ఆఫ్ ట్రూత్.
0: ఒకానొక సమయం లోపల
1: ఎట్ వన్ టైమ్
0: రాముని యొక్క వర్తమానము,
1: ద మెసేజ్ ఆఫ్ రామ,
0: కొంచెం కఠినంగా జరుగుతూ ఉంటుండదని వచ్చి చెప్పారు.
1: ద మెసేజ్ ఆఫ్ రామ కంటైన్ సంథింగ్ సో సో
0: అనగా రాజులు కనుక వీరికి సుప్రభావం అందరూ రావటం పోవటం అనేటువంటిది జరుగుతూ ఉండేటువంటిది.
1: బికాస్ మెసెంజర్స్ మూవ్డ్ అబౌట్ దే కుడ్ హ్యావ్ ద న్యూస్ కన్వేడ్.
0: ఈ మెసెంజర్స్ ద్వారా అన్ని వర్తమానంలో వచ్చేటువంటివి.
1: ఆల్ మెసేజెస్ వర్ కన్వేడ్ త్రూ మెసెంజర్స్.
0: ఒకనాడు కరుడు దూషణుడు మహా చెడ్డవారు, కరుడు వాడు రావణాసుని ప్రధానమైనటువంటి యొక్క చెయ్యి.
1: దే ఆర్ వెరీ క్లోజ్ అసోసియేట్స్ ఆఫ్ రామ. రావణ
0: కరుడు అలాంటి వాడు చాలా గొప్ప కీటకమైనటువంటి పనుల్లో ప్రవేశించేవాడు.
1: ఈజ్ ద రైట్ హ్యాండ్ ఆఫ్ రావణ ఇన్వాల్వింగ్ ఇన్ ఆల్ వికెట్.
0: ఎవరికీ తెలియకుండా రామలక్ష్మణ సీతను చంపడానికి ప్రయత్నం చేశాడు.
1: హీ వాంటెడ్ టు కిల్ రామలక్ష్మణ్ అండ్ సీత.
0: ఈ యొక్క విషయము తెలిసింది భరతునికి.
1: దిస్ న్యూస్ వాజ్ నోన్ టు భరత.
0: దూషణుడు అతని యొక్క సైన్యాధిపతి.
1: దూషణ వాజ్ ది చీఫ్.
0: కర దూషణ వీరిద్దరికీ కూడాను
1: బోత్ ఆఫ్ దెమ్
0: శూర్పణక చాలా లేనిపోయినవన్నీ చెప్పి చాలా రోషమును పోస్తూ వచ్చింది.
1: ఆల్ టేల్స్ వర్ క్యారీడ్ టు కర దూషణ బై శూర్పణక.
0: కనుక ఈ 2-3 దినముల లోపల రాముల నుంచి ఏ వార్త వస్తుందో అని చాలా బాధపడుతున్నాడు భరతుడు.
1: భరత వాజ్ ఫీలింగ్ సో సాడ్ బికాస్ హీ వాజ్ ఎక్స్పెక్టింగ్ సమ్ కైండ్ ఆఫ్ మెసేజ్ ఫ్రమ్ రామ్.
0: తాను గట్టిగా పెద్దవాడు గనుకనే కొన్ని గంటలు అతనికి చెప్పేటువంటి ధైర్యం లేదు శత్రుఘ్నుడికి.
1: శత్రుఘ్న హ్యాస్ నో కరేజ్ టు కన్వే వాట్ ఆల్ దట్ హ్యాపెన్.
0: ఈ వార్తను సుమిత్రకు చెప్పి పంపించాడు.
1: అండ్ ద న్యూస్ వాజ్ కన్వేడ్ త్రూ సుమిత్ర.
0: తల్లి ఆమె చక్కని సాధ్వీ మండలాలు.
1: And she is highly virtuous.
0: ఆమె మృదుమధురంగా మాట్లాడేటువంటిది.
1: She talks sweetly. తగినటువంటి యొక్క
0: సలహాలు అందించేటువంటిది.
1: She gives advice.
0: ఆమె వచ్చింది.
1: She came.
0: నాయన ఎందుకు నీవు బాధపడుతున్నావు?
1: He said, why are you feeling sad?
0: కైకకు చెప్పంపించలేదు భర్తడు.
1: అండ్ భర్త హెస్ నాట్ సెండ్ మెసేజ్ టు కైక.
0: కానీ సుమిత్రకు మాత్రమే చెప్పంపించాడు.
1: ద న్యూస్ వాస్ కన్వేడ్ టు సుమిత్ర ఓన్లీ.
0: ఆమె వెళ్లి
1: నాయన
0: నీవు రాముల విషయంలో ఏమాత్రము కించిత్ కూడా సందేహించనక్కర్లేదు.
1: He said, don't worry about Rama.
0: రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులందరూ కూడాను దేహములు వేరు వేరు కానీ ప్రాణం ఒక్కటే.
1: రామ లక్ష్మణ భరత శత్రుఘ్న ఆర్ ఫోర్ బట్ ఓన్లీ వన్ ఇండీడ్.
0: నీలో భిన్నత్వాన్ని ఏమాత్రం కూడా మీరు ప్రసిద్ధించకండి.
1: దేర్ ఇస్ నథింగ్ లైక్.
0: అందరూ ఐక్యమత్యంగానే ఉండాలి.
1: దే ఆల్ స్టాండ్ యునైటెడ్.
0: రాములకు ఎట్టి ప్రమాదము సంభవించదు.
1: రామ విల్ నెవర్ ఫేస్ ఎనీ డేంజర్.
0: రాములు సాక్షాత్ భగవంతుడే.
1: రామ ఇస్ గాడ్ హింసెల్ఫ్.
0: కనుక నీవు ఏమాత్రం వరీ చేయవద్దని ధైర్యం చెప్పిపోయింది.
1: సో షీ గేవ్ ఆల్ ద కరేజ్ టెలింగ్ నాట్ టు వరీ.
0: ఆ విధంగా ఏదైనా కూడా భరతుని కొన్ని సలహాలు అందించవాలంటే శత్రుఘ్నుకి ధైర్యం లేదు. అనగా ధైర్యం ఉంది కానీ అన్నకు బదులు చెప్పేటువంటి యొక్క అధికారం లేదని తన యొక్క ఊహ.
1: దో శత్రుఘ్న ఇస్ క్వైట్ కరేజియస్ ఎనఫ్ బట్ హీ డిడ్ కమ్ ఫార్వర్డ్ టు అడ్వైజ్ భరత బికాస్ భరత ఇస్ ఎల్డర్లీ.
0: పెద్దలకు జవాబు చెప్పకూడదు.
1: సో నో వన్ షుడ్ అడ్వైజ్.
0: పెద్దలు జవాబు చెప్పే సమయంలో యోచించి జవాబు చెప్పాలి.
1: You should not advise elders. You should think for some time.
0: యోచించకుండా before you తెలిసింది తెలిసినట్టుగా చెప్పటము చాలా పొరపాటు.
1: You cannot advise as you think immediately.
0: ఇది గొప్ప ప్రమాదం కూడా సంభవిస్తుంది.
1: It will take you to danger at times.
0: కనుక సత్యమును మాత్రమే పలుకుతూ రావాలి.
1: So one has to speak truth.
0: ధర్మమును మాత్రమే చేస్తూ పోవాలి.
1: One has to follow dharma.
0: అన్నలు కానీ తమ్ముళ్ళు కానీ అక్కలు కానీ చెల్లెళ్ళు కానీ
1: brothers and sisters, elders or younger,
0: అందరూ అన్యోన్యతగా వారికి ఎట్టి అపకారం కాకుండా చూసుకోవాలి.
1: అండ్ దే షుడ్ వర్క్ యునైటెడ్లీ, స్టాండ్ యునైటెడ్ సో దట్ దే వుడ్ నెవర్ ఫేస్ ఎనీ రిస్క్.
0: కాలం గడుపుతూ వచ్చారు అయోధ్యలో భరతుడు శత్రుఘ్నుడు.
1: ద టైమ్ వెంట్ ఆన్ దేర్ ఇన్ అయోధ్య.
0: అయితే
1: ఈ ఊర్మిళ
0: చాలా గొప్ప గుణవంతురాలు.
1: షీ ఇస్ హైలీ వర్చువస్.
0: ఆమె రామ యొక్క సీతారాముల యొక్క పిక్చర్స్ పెయింట్ వేసుకుంటూ కూర్చో.
1: షీ హాస్ బీన్ పెయింటింగ్ సీతారామ పిక్చర్.
0: సీతకీర్తి కూడా చాలా అదే పనే.
1: ద సేమ్ థింగ్ వాస్ అడాప్టెడ్
0: బై సీతకీర్తి కూడా చాలా గుణవంతురాలి.
1: సీతకీర్తి ఆల్సో చేస్ట్ వన్.
0: ఏదో రాత్రి కొంత సమయం వచ్చినప్పుడు భర్తకు నమస్కారం చేసి వారికి కలిగినటువంటి బాధలు ఏమిటో ఒకతూరి విని దానికి సలహాలు ఇవ్వాలని తనకు ఆశ.
1: If she finds time any day, she approaches softly and prostrates in front of her husband and gives advice.
0: Sritakirti
1: never uttered harsh words, painful words.
0: Sritakirti,
1: good listening, highly reputed. She always listened to
0: good things.
1: And she also make others listen
0: to good things.
1: She teaches good things. And she sees to it good that good things are done.
0: ఈ విధంగా ఆనాటి కోడళ్లు కూడాను చాలా రత్నముల వంటి కోడళ్లు చిక్కారు దశరథునకు.
1: దశరథ వాస్ సో లక్కీ టు హ్యావ్ డాటర్స్ ఇన్ లా హు ఆర్ జెమ్స్.
0: కానీ మన కథానాయకత్వందు రాములు సీత ఇద్దరే ముఖ్యమైనటువంటి వారు.
1: బట్ యాజ్ ఫార్ యాజ్ వీ నో రామ అండ్ సీత ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్.
0: మిగతా వారి విషయం ఎవరు పట్టించుకోరు.
1: బట్ నో వన్ ఇస్ బాదర్డ్ అబౌట్ ది రెస్ట్ ఆఫ్ ది క్యారెక్టర్స్.
0: మిగతా వారే లేకపోతే లక్ష్మణుడే లేకపోతే శృతికీర్తి మాండవి లేకపోతే వీళ్ళ యొక్క కీర్తి ఏ విధంగా బయటకు వచ్చింది?
1: వితౌట్ మాండవి శృతికీర్తి వాట్ అబౌట్ ది కీర్తి ఆర్ ది రెప్యుటేషన్?
0: లక్ష్మణుడే ఒక సెకండ్ లేకుండాపోతే రాములు నివసించేటువంటి వాడు కాదు.
1: రామ వుడ్ నాట్ హ్యావ్ సర్వైవ్డ్ వితౌట్ ది కంపెనీ ఆఫ్ లక్ష్మణ ఫర్ ఎ మోమెంట్.
0: తినడానికి ప్రయత్నం చేసినప్పుడు కూడా లక్ష్మణుడు రాకుండా తాను భుజించడానికి ప్రయత్నం చేయలేడు.
1: హీ నెవర్ డైన్డ్ వితౌట్ ది కంపెనీ ఆఫ్ లక్ష్మణ.
0: లక్ష్మణుడు లేకుండా రాములు పనుండేటువంటి వాడు కాదు.
1: రామ నెవర్ స్లెప్ట్ వితౌట్ లక్ష్మణ.
0: లక్ష్మణుడు విశ్రాంతి తీసుకున్నప్పుడే రాములు కూడా విశ్రాంతి తీసుకునేటువంటి.
1: అండ్ రామ టేక్స్ రెస్ట్ ఓన్లీ ఆఫ్టర్ లక్ష్మణ.
0: ఈ విధంగా అన్యోన్యతను చూపించి దేశమునికి ఒక విధమైనటువంటి ఐకమత్యాన్ని చాటుతూ వచ్చాడు.
1: దట్ హ్యాస్ బీన్ ఇంటిమేట్ రిలేషన్షిప్, ది అఫెక్షన్.
0: ఇది వేదమునందు ఒక శ్లోకం చెప్తూ వచ్చింది.
1: అండ్ దిస్ హ్యాస్
0: శతమానం భవతి ఆయుష్యం అని చెప్తూ వచ్చి
1: the Veda said let you live for 100 years.
0: Manam kalasi melisi melisudam.
1: Let's grow together.
0: Kalasi melisi tirugudam.
1: Let's move together.
0: Kalasi melisi telisukunna telivini poshinchudam.
1: Let's grow in intelligence together.
0: కలసి మెలసి కలత లేక చెలిమితో జీవించుదాం.
1: లెట్స్ మూవ్ టుగెదర్ వితౌట్ ఎనీ కాన్ఫ్లిక్ట్ ఆర్ డిఫరెన్సెస్
0: అని ఆ నలుగురు ఎందుకు అట్టి ఐకమత్యం కలిగేటువంటిది.
1: దాట్ వాస్ ది స్టాండర్డ్ ఆఫ్ యూనిటీ.
0: ఈనాడు
1: టుడే
0: నలుగురు బిడ్డలు పుట్టారంటే నలుగురు నాలుగు మార్గాలే.
1: దే ఫాలో ఫోర్ డిఫరెంట్ పాత్స్.
0: ఒక మార్గం కాదు,
1: నాట్ వన్,
0: 40 మార్గాలు పెట్టేస్తారు.
1: ఫార్టీ డిఫరెంట్ వే.
0: ఒకనొక సమయం లోపల కరుడు రాముని పైన వచ్చాడు యుద్ధానికి.
1: కరుడు వాజ్ రెడీ టు అటాక్ రామ.
0: తన దగ్గర అస్త్రములు లేవు,
1: హాస్ నో వెపన్స్,
0: ఏది లేదు,
1: నథింగ్ వాట్స్ ఎవర్.
0: దశరథ దగ్గర ఆర్డర్ తీసుకుని వెళ్లిపోయే సమయం లోపల,
1: వైల్ గోయింగ్ ఆఫ్టర్ సీకింగ్ పర్మిషన్ ఫ్రమ్ దశరథ,
0: నీకు తగినటువంటి సామగ్రులంతా తీసుకుని పోండి అన్నారు.
1: దశరథ సెడ్ బెటర్ యూ టేక్ ఆల్ దట్ యూ నీడ్.
0: అప్పుడు రాముడు చెప్పాడు, గడ్డపార ఒకటి నాకు చాలు అన్నాడు.
1: అండ్ రామా సేస్ ఎనఫ్ ఇఫ్ ఐ హావ్ క్రోబార్.
0: లక్ష్మణుడు చెప్పాడు, నాకు బోలి ఒకటి చాలు. అనగా బోలి.
1: లక్ష్మణ సెడ్ ఇస్ ఎనఫ్ ఇఫ్ ఐ హావ్ ద బేసిన్.
0: నాకు ఒక బేసిన్ చాలు.
1: Basin is enough.
0: Annaku gadda paara chaalu.
1: And crowbar is enough.
0: Endukante akkada edaina pani kavalante aina tovatamu nenu daanni teesiveyatamu.
1: If there is any work, my brother,
0: maaku mukhyamga kavalsina
1: crowbar will dig and I'll carry with the basin.
0: Endukante maaku samagri marokati levu.
1: We don't want any more implements.
0: Aina nara cheeralu kattukoni
1: without ropes
0: 14 samvatsaralu kodunu aranyamlo sancharicharante
1: they moved in the forest for 14 years.
0: Akkada ee karudu 40,000 మంది సైన్యాన్ని తీసుకుని వచ్చాడు.
1: కరుడు కేమ్ విత్ 40,000 బటాలియన్ ఆఫ్ ఆర్మీ.
0: ఏం చేసేది? లక్ష్మణతో చెప్పాడు.
1: హి టోల్డ్ లక్ష్మణ,
0: లక్ష్మణ,
1: లక్ష్మణ,
0: నీవు మీ వదిలి గారి ముఖం చూడవు కానీ
1: దో యూ డోంట్ లుక్ అట్ హర్ వినిపించి
0: ఆ దట్టమైన అడవి లోపల ఒక గుహ లోపల ఆమెను తీసుకుని పో.
1: ఐ నో దట్ యూ డోంట్ లుక్ అట్ ది ఫేస్ ఆఫ్ సిస్టర్ లా.
0: నేను ఒక్కడు ఇక్కడ ఉండుండి మీ నందరిని నేను సాధిస్తాను.
1: అండ్ ఐ విల్ సర్టన్లీ ఫేస్ ది సిచ్యువేషన్ అండ్ ఐ విల్ బి సక్సెస్ఫుల్.
0: ఈ ఆయుధములు లేవు,
1: నో వెపన్ వాట్స్ ఎవర్.
0: కానీ
1: బట్
0: ఆ అరణ్యంలో వెళ్లిపోయే సమయం లోపల
1: యాజ్ ఇస్ ప్రొసీడింగ్ అలాంగ్ ద ఫారెస్ట్
0: విశ్వామిత్రుడు తన దగ్గర ఉన్నటువంటి ఆయుధాలు అన్ని రాములకు అర్పితం చేశాడు.
1: విశ్వామిత్ర గేవ్ ఆల్ ద వెపన్స్ దట్ హి హాడ్ ఆన్ హ్యాండ్ టు రామ అండ్ లక్ష్మణ.
0: కనుకనే అక్కడ చెప్పాడు, కరదూషణం ఒక ధనుజులు దుంచి కరుణ జటాయువు గతిక సవరించి శరభంగాది మునింద్రుల పోచి శబరీఫలములు ప్రేమ పూజించిన రామ రామ రామ అన్నాడు.
1: Therefore it is said, O Rama, you saved the life of Jatayu and you gave your manifestation, the experience, the vision to Sharabhanga and you also blessed
0: Hanumantuni
1: Shabari. And in fact you helped the
0: Hanuman. Ravi Stutipalinchi. చెండిని కినుకతో వాలిని దుంచి
1: అండ్ యూ కిల్డ్ వాలి
0: చేరిన వారన వీరుల బ్రోచిన రామ రామ రామ
1: రామ. యూ బ్లెస్డ్ ఆల్ ద మంకీస్ వానరాస్ అండ్ యూ కిల్డ్ ద వాలి హూ ఇస్ వికెడ్.
0: ఈ విధంగా రామనామంనే స్మరించుకుంటూ ఉండేటువంటి వాడు హనుమంతుడు.
1: హనుమాన్ సాంగ్ ద గ్లోరీ ఆఫ్ రామ. ఇంకా
0: ఆయుధములంతా కూడాను ఇంత గొప్పవారని చెప్పిన గుర్తించుకున్నటువంటి ఒక ఇతను
1: Though he has understood how
0: విశ్వామిత్రుడు తన దగ్గర ఉన్నటువంటి ఆయుధాలంతా ఇచ్చాడు.
1: విశ్వామిత్ర హ్యాస్ హ్యాండెడ్ ఓవర్ ఆల్ ద వెపన్స్ హీ హ్యాడ్.
0: ఈ ఆయుధాల వల్లనే
1: బికాస్ ఆఫ్ దీస్ వెపన్స్
0: 40,000 మందిని కూడా ఒక్క అస్త్రంతో అంతని కొట్టివేశాడు.
1: రామ కుడ్ కిల్ ఆల్ ది 40,000.
0: ఒక్క అస్త్రం వేసేటప్పటికే 100 అస్త్రముల నుంచి 1,000 అస్త్రములు, 1,000 అస్త్రముల నుంచి 10,000 అస్త్రములు, ఈ విధంగా 40,000 మందిని ఒక్క నిమిషంలో కొట్టేశాడు.
1: వెన్ వన్ అస్త్ర ఆరో ఇస్ షాట్ ఎట్ దే ఇట్ గాట్ మల్టిప్లైడ్ ఇన్ జియోమెట్రికల్ ప్రపోర్షన్.
0: దేవతలు పుష్పవర్షాన్ని కురిపించారు.
1: అండ్ దేర్ ఇస్ అ షవర్ ఆఫ్ ఫ్లవర్.
0: ఈ కరదూషణులే చాలా దుర్మార్గులు.
1: కరదూషణ ఆర్ వికెడ్ పీపుల్.
0: వీళ్ళిద్దరిని హతమారిపోయినారు కాబట్టి ఇంకా రామునికి ఎట్టి పని లేదు.
1: Both have been killed and Rama has no other
0: Ramachandra Prabhu ku jai jai jai ani varanta kuda jeteeli kottaru.
1: They went on praising the glory of Rama Lakshmana.
0: Ee vartanu ayodhyaku pampinchadu.
1: This message was sent to Ayodhya.
0: Appude Ayodhya vasulainatunte okka
1: the inhabitants of
0: Bharata Shatrughnulu Sumitra Kaikeyulu Kausalyalu chala aanandanni anipistu vachchu.
1: Sumitra Kausalya Kaikeyi Bharata Shatrughnulu they are extremely happy.
0: Ee vidhanga రాముని యొక్క సమాజంలో ఎన్ని విధములైనటువంటి యొక్క సహాయం చేతనే వారి యొక్క దివ్యమైనటువంటి యొక్క శక్తి చేతనే అన్ని సాధిస్తూ వచ్చారు.
1: ఎవ్రీథింగ్ కుడ్ బి అచీవ్డ్ అకంప్లిష్డ్ బికాస్ ఆఫ్ ద డివినిటీ బికాస్ ఆఫ్ ది పవర్ ఆఫ్ రామచంద్ర.
0: ఈ అగస్త మహాముని వచ్చాడు.
1: దెన్ కేమ్
0: ఇతని దగ్గర కూడా ఎంతో గొప్ప ఆయుధములు ఉండేటువంటివి.
1: అండ్ హీ హ్యాడ్ మెనీ వెపన్స్.
0: అతడు కూడా రామునికి అప్పచెప్పి
1: అగస్త్య ఆల్సో గేవ్ ఆల్ హిస్ వెపన్స్.
0: నాయన రామచంద్ర, నీవు గృహస్థుడిగా ఉన్నావు,
1: రామచంద్రుడు
0: నా ఆశ్రమంలో ఉండడానికి వీలు కాదు.
1: యూ కెనాట్ స్టే హియర్ ఇన్ మై ఆశ్రమ.
0: ఇదిగో పంచవటి, పంచవటి అనేటువంటిది ఐదు నదులు చేరే దగ్గర నీవు ఒక ఆశ్రమం కట్టుకుని ఉండు.
1: రామా బెటర్ యూ ప్రొసీడ్ టువర్డ్స్ పంచవటి వేర్ ఆల్ ద ఫైవ్ రివర్స్ మీట్.
0: పంచవటి తీరంలోనే నీవు 10 సంవత్సరం కూడా గడుపు.
1: And you spend all the 10 years over there in Panchavati.
0: అది దండకారణ్యంలో ఒక భాగము.
1: And it's a part of దండకారణ్య.
0: 10 సంవత్సరాలు అక్కడ గడిచిన తర్వాత
1: after 10 years
0: అక్కడ క్రమక్రమేణా ఈ శూర్పణకు సహాయం ఒకటి వచ్చింది.
1: అండ్ దేర్ కేమ్ ఎపిసోడ్
0: ఆఫ్ బ్యాడ్ ఫ్రెండ్షిప్ వచ్చేసింది.
1: బ్యాడ్ ఫ్రెండ్షిప్
0: త్యజ దుర్జన సంసర్గం
1: రన్ అవే ఫ్రమ్ ద బ్యాడ్ కంపెనీ
0: బట్ సాధు సమాజగం
1: ఎంటర్టైన్ గుడ్ కంపెనీ
0: గురు పుణ్య మహోరాత్రం
1: డూ గుడ్ డీడ్స్ డే నైట్
0: త్యజ దుర్జన సంసర్గం
1: రన్ అవే ఫ్రమ్ ద బ్యాడ్ కంపెనీ
0: నువ్వు బ్యాడ్ కంపెనీ నుంచి పోవాలి.
1: యూ గెట్ అవే ఫ్రమ్
0: కానీ ఈ శూర్పణక వీళ్ళకు మంచి కంపెనీగా వచ్చేసింది.
1: బట్ శూర్పణక అపియర్డ్ దేర్
0: చాలా తమాషలు చేశారు రామలక్ష్మణుడు.
1: రామలక్ష్మణ మేడ్ ఫన్ ఆఫ్
0: ఎప్పుడు కూడా నువ్వు వారికి ఇంకెక్కడ తమాషలకు ఎక్కడ అవకాశం లేదు.
1: దేర్ వాజ్ నో అదర్ ఛాన్స్ టు హావ్ ఫన్ అండ్ ఫ్రాలిక్
0: నేను చాలా అందమైనటువంటి దానిని.
1: శూర్పణక క్లెయిమ్ దట్ షీ ఇస్ హైలీ
0: రామా నీవు నన్ను వరించు అని రాముల దగ్గరికి పోయింది.
1: అండ్ షీ వెంట్ టు రామా అండ్ సెడ్ యు లవ్ మీ
0: రాముడు చెప్పాడు అమ్మా నువ్వు చాలా అందమైనటువంటి వాటివి.
1: రామా సెడ్ యు ఆర్ వెరీ బ్యూటిఫుల్
0: కానీ నీ ఆ సీతకి ఏమాత్రం అందం లేదు.
1: మై సీత ఇస్ నాట్ దట్ బ్యూటిఫుల్
0: కానీ సీత నా వెంట ఉంది కాబట్టి నా వెంట నీ ఉండడానికి వీలు కాదు.
1: సిన్ సీత ఇస్ ఇన్ మై కంపెనీ యూ కాంట్
0: నీవు నాకు సత్యవైతే నీవు కేవలం సీతా సేవ చేయవలసి వస్తుంది.
1: అండ్ ఇఫ్ యు ఆర్ టు బి హియర్ యు మస్ట్ సర్వ్ సీత.
0: వద్దు వద్దు.
1: నో నో
0: లక్ష్మణుడు అక్కడే ఉంటున్నాడు అతన్ని నీవు వరించు అని.
1: లక్ష్మణ ఇస్ అలోన్ యూ కెన్ గో ఓవర్.
0: లక్ష్మణ్ దగ్గరికి పోయేటప్పటికి లక్ష్మణ్ చెప్తూ వచ్చాడు.
1: అండ్ లక్ష్మణ్ వెంట్ ఆన్ టెల్లింగ్
0: ఓ శూర్పణక,
1: ఓ శూర్పణక
0: నీవు గొప్ప గుణవంతురాలవు.
1: యు ఆర్ వెరీ నోబుల్
0: గొప్ప సాహసవంతురాలవు.
1: నువ్వు
0: చాలా అందమైన
1: కరేజియస్ అండ్ యూఆర్ బ్యూటిఫుల్.
0: నీవు నాకు భార్యవైపోతే
1: యూ ఆర్ టు బి మై వైఫ్.
0: ఇక్కడ ఏమాత్రం మీకు సేవ చేయడానికి వీలు కాదు.
1: యూ హావ్ నో ఛాన్స్ టు సర్వ్ ఎనీ మోర్.
0: కనుక నీవు సీతకు సేవ చేయవలసి వస్తుంది.
1: యూ మస్ట్ సర్వ్ సీత.
0: వద్దు వద్దు వద్దు.
1: నో నో నో నో ఇట్స్ నాట్.
0: నా దగ్గర వద్దని ఆయన పంపించేవాడు.
1: అండ్ హీ హస్ సెంట్ హర్.
0: నా దగ్గర వద్దని ఈయన పంపించేవాడు. వీరిద్దరూ నవ్వుకుంటూ కూడాను ఈ విధమైనటువంటి తమాషాలు చేస్తూ వచ్చారు.
1: దే మేడ్ హర్ గో అరౌండ్ దీస్ టూ.
0: వారికి ఆ అరణ్యం లోపల ఈ తమాషలకు ఎక్కడ అవకాశమే చిక్కలేదు.
1: అండ్ దిస్ ఓన్లీ ఛాన్స్ ఫర్ దెమ్ టు హ్యావ్ ఎనఫ్ ఆఫ్ ఫన్.
0: ఈ విధంగా చేసి ఆమె కోపాన్ని కోపాన్ని కోపాన్ని అభివృద్ధి గావించుకుంటూ వచ్చారు.
1: షీ వాస్ వెరీ యాంగ్రీ, షీ వాస్ వెరీ ఫ్యూరియస్.
0: అప్పుడు చూచింది.
1: దెన్ షీ సా అండ్ సెడ్
0: ఈ సీత వల్ల కదా వీరిద్దరూ నన్ను దూరం చేస్తున్నారు.
1: బికాస్ ఆఫ్ సీత దీస్ టూ ఆర్ నాట్ అక్సెప్టింగ్
0: ఈ సతి. సీతను మింగివేస్తే వీరికి ఎవరికి ఈ బాధనే ఉండదు.
1: ఇఫ్ ఐ స్వాలో సీత అండ్ ఫినిష్
0: అప్పుడు వీరిద్దరు నాకు సులభంగా వశమైపోతారు.
1: ఎవ్రీథింగ్ విల్ బి స్మూత్
0: అని సీతను మింగటానికి ఎగిరింది.
1: షీ వాజ్ అబౌట్ టు స్వాలో హర్.
0: అప్పుడు రాముడు సైగ చేశాడు.
1: దెన్ రామా గేవ్ సైన్.
0: అప్పుడు లక్ష్మణుడు వెళ్లి
1: లక్ష్మణ వెన్
0: సీత ముక్కు చెవులు కోసి
1: అండ్ హెడ్ కట్ ఆఫ్ హర్ నోస్ అండ్ ఇయర్స్
0: పంపించే ప్రాణం తీవకూడదు లేడీస్ సీహిం హింస జరుగుతుందేమో.
1: అండ్ శూర్పణక షుడ్ నాట్ బి కిల్డ్ బికాస్ షీ ఇస్ ఎ వుమన్.
0: వెళ్ళింది.
1: షీ వెంట్
0: రక్తం కాచుకుంటూనే రావణాసురం దగ్గరికి వెళ్ళింది.
1: విత్ హెవీ బ్లీడింగ్ షీ వెంట్ టు రావణ.
0: అన్నా ఎవరో దశరథ మహారాజు కుమారులట.
1: ఇట్ అపియర్స్ టు బి సన్స్ ఆఫ్ దశరథ.
0: వారు ఈ విధమైనటువంటి గతికి గురి చేశారు.
1: అండ్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ మై ప్రెసెంట్ ప్లాన్
0: అని చెప్తే అతను కూడా తమాష చేస్తూ వచ్చాడు.
1: అండ్ హీ టు వెంట్ ఆన్ మేకింగ్ ఫన్ ఆఫ్
0: చెల్లి
1: సిస్టర్.
0: నీకు ముక్కు ఒక దగ్గర చెవులు ఇంకొక దగ్గర ఉండేది.
1: ద నోస్ ఈజ్ ఎట్ వన్ ప్లేస్ అండ్ ఇయర్ ఎట్ అనదర్ ప్లేస్.
0: ముక్కును కోసిన తర్వాత కదా చెవులు కొయ్యాలా, రెండింటినీ ఒకే తీరు కొయ్యడానికి వీలు.
1: సో ద నోస్ వాస్ కట్ ఫస్ట్ అండ్ ఇయర్ నెక్స్ట్.
0: చెవులు కోసే సమయంలో నువ్వు ఎందుకు తప్పించుకొని రాకూడదు?
1: వెన్ దే వర్ అబౌట్ టు కట్ ఆఫ్ యువర్
0: ముక్కును కోసే సమయంలో నువ్వు ఎందుకు తప్పించుకొని రాకూడదు?
1: వై డిడ్ నాట్ రన్ అవే ఫ్రమ్ దట్?
0: అప్పుడు ఆమె చెప్పింది.
1: దెన్ షీ సెడ్
0: అన్నా నేను చెప్పలేను.
1: బ్రదర్ ఐ కాంట్ సే.
0: వారు నా యొక్క దేహాన్ని ముట్టేటప్పటికీ నాకు ఏమాత్రము కురి గుర్తించలేదు.
1: ద మూమెంట్ ది టచ్ మై బాడీ అండ్ సంబంధమైనటువంటిది
0: నన్ను మైమరిపించింది.
1: ఐ లాస్ట్ మై
0: సెల్ఫ్. మహా సుందరవంతులు వాళ్ళు.
1: దట్స్ సో హ్యాండ్స్.
0: వారి స్పర్శ వల్లనే నాకు స్పృహ తప్పిపోయింది.
1: దేర్ టచ్ మేడ్
0: ఇలాంటి గుణవంతులు ఇలాంటి అందవాళ్ళు ఈ విధంగా వర్ణిస్తూ వచ్చింది.
1: అండ్ దట్ హ్యాస్ బీన్ ది డిస్క్రిప్షన్ ఆఫ్ ది హోలీ ఎపిసోడ్.
0: వర్ణనలంతా రామాయణంలో ఎన్నో జరుగుతూ ఉంటాయి.
1: దేర్ లాట్స్ ఆఫ్ డిస్క్రిప్షన్స్ ఇన్ దిస్ డైరెక్షన్.
0: కనుక
1: సో
0: ఈనాడు అయోధ్య పరిపాలనా విషయం లోపల శత్రుడు పూనుకున్నటువంటి శక్తిని చాలా ప్రమాదమైనటువంటి విషయము.
1: Today we must recognize how powerful, how intelligent, how mighty Shatrughna.
0: 10 సంవత్సరాల పూర్తి శత్రుగుండే పాలన చేశాడు.
1: Shatrughna ruled the kingdom for a long period.
0: పేరుకు భరతుడనే కానీ
1: జస్ట్ భరత ఇస్ నేమ్ ఇస్ దేర్ ఫర్ నేమ్ సేక్.
0: కానీ పరిపాలనా శక్తి, దాన్ని సంరక్షించేటువంటి శక్తి ఒక శత్రు ఇంకేముండేది.
1: బట్ అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్,
0: ఈ పది సంవత్సరం కూడా ఒక్క శత్రువు అనేటువంటి వాడు కూడా అయోధ్యలో ప్రవేశించలేదు.
1: నాట్ ఈవెన్ వన్ ఎనిమీ కుడ్ స్టెప్ ఇన్ అయోధ్య.
0: అయోధ్యలో ఎట్టి అశాంతి కూడా సంభవించలేదు.
1: దేర్ వాజ్ నో రెస్ట్లెస్నెస్ ఆర్ ఎజిటేషన్ అయోధ్య డ్యూరింగ్ దిస్ పీరియడ్.
0: రాజు లేనటువంటి యొక్క రాజ్యం ఏ విధంగా ఉంటుందో ఏమో అని చాలా భయపడిపోతూ పోయారు.
1: పీపుల్ వర్ అఫ్రైడ్ ఆఫ్ పీస్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ.
0: రాములు అరణ్యంలో కూడా భరతునికి చెప్పి పంపించాడు.
1: And Rama sent message through Bharata.
0: Bharata, neeve inka raju.
1: You are the future king.
0: మన తండ్రి గొప్ప పరిపాలన చేసినటువంటి వాడు.
1: And our father was an able administrator.
0: అతను మరణించిన తర్వాత ఇంక నీవే దీని బాధ్యత వహించాలి.
1: After his demise you should take the responsibility.
0: జవాబు ఎవరికి చెప్పవద్దు.
1: Never give
0: reply. ఎవరిని కఠినమైన వాక్కులు పలకవద్దు.
1: Never use harsh words.
0: మధురమైనటువంటి ఒక సంభాషణ జరుపుతురా.
1: Talk always softly and sweetly.
0: మన రాజ్యంలో ఎట్టి అశాంతి కూడా సంభవించకూడదు.
1: దేర్ షుడ్ నాట్ బి ఎనీ డిస్టర్బెన్స్. ఎంతో
0: బోధన చేస్తూ వచ్చాడు.
1: హీ టాట్ హిమ్ ఇన్ ఎవ్రీ వే.
0: ఇవన్నీ కూడాను భరతుడు శత్రుఘ్నుడు విని దాన్ని పాలన చేసుకుంటూ వచ్చాడు.
1: ఆల్ దీస్ థింగ్స్ వర్ హర్డ్ బై శత్రుఘ్న అండ్ హీ యాక్టెడ్.
0: కనుక ఎంత గొప్ప గొప్ప విచిత్రములు జరుగుతున్నాయి.
1: మిస్టరీస్ హావ్ బీన్ హ్యాపెనింగ్ దేర్.
0: నేపాల్ నుంచి వచ్చినటువంటి వారికి కుడి పక్కన ఉంటుండాలి హార్ట్.
1: ది హార్ట్ of a person from Nepal,
0: దాన్ని తీసి
1: ఎడమ
0: పక్కన మార్చినారు.
1: అండ్ ఇట్ ఇస్ ట్రాన్స్ప్లాంటెడ్ టు ది లెఫ్ట్ సైడ్.
0: సిస్టమ్ అంతా మార్చుకుంటూ పోవాలి.
1: ది హోల్ థింగ్ హస్ గాట్ టు బి షిఫ్టెడ్.
0: ఇవన్నీ కూడా మీరేం చెప్పకండి.
1: భగవాన్
0: ఏదో మేము గొప్పగా చెప్పుకుంటున్నామని అనుకుంటారు.
1: పీపుల్
0: అందరినీ ఆనందపరచడమే మీ పని.
1: మేక్ ఎవ్రీబడి హ్యాపీ
0: అని వారికి చెప్పడం వల్ల నేను ఎప్పుడూ చెప్పడం లేదు. వీరు నలుగురు కూడాను ఆసుపత్రి నుంచి వచ్చినప్పుడు కింద పండుకుంటారు.
1: And all these four sleep there. Bhagwan is there in upstairs.
0: వీళ్ళు ఎప్పుడు కూడా దీన్నే విషయం మాట్లాడుతూ ఉంటారు.
1: They always discuss these things.
0: ఎక్కడ కూడా మాట్లాడకండి నాయన.
1: And Bhagwan never wanted him to speak.
0: పనులు మాత్రం శ్రద్ధగా చేయండి.
1: And you just
0: wait. వచ్చిన వారిని అందరికీ తగినటువంటి అనుకూలాలుగా చేయండి.
1: You give proper treatment.
0: మొన్న ఒకతూరి వచ్చాడు.
1: He came recently.
0: ఒక ఇంజెక్షన్ ఇవ్వాలట.
1: An injection is to be given.
0: ఆ ఇంజెక్షన్ ఇస్తే వాడు బ్రతుకుతాడట.
1: And that will help thee.
0: ఆ ఇంజెక్షన్ ఇచ్చేకి వీలు లేదు.
1: అండ్ ఇట్స్ నాట్ పాసిబుల్ టు గివ్.
0: 80,000 ఆ ఇంజెక్షన్.
1: అండ్ ద కాస్ట్ ఆఫ్ ది ఇంజెక్షన్ ఇస్ 80,000.
0: స్వామి ఇంత పెద్ద విలువైనటువంటిది వాడికి ఎట్ట ఇచ్చేది అన్నాడు.
1: హౌ కెన్ వీ గివ్ ద కాస్ట్లీ ఇంజెక్షన్.
0: బ్రతకడానికి ఎంతటి విలువైన ఇవ్వాల్సింది.
1: టు సేవ్ హిజ్ లైఫ్ డజంట్ మ్యాటర్.
0: ఖర్చు అయిన పరాలు నేను ఇస్తాను, నువ్వు ఆ మందు తెచ్చిపెట్టేసే.
1: ఐఎమ్ రెడీ టు పే, ఐఎమ్ రెడీ టు గివ్ మనీ, సేవ్ హిజ్ లైఫ్.
0: తక్షణమే పంపించి బెంగళూరు నుంచి ఆ ఇంజెక్షన్ తెప్పించి ఇచ్చారు, బ్రతికినాడు.
1: భగవాన్ సెండ్ ద మనీ, సెండ్ ద మెసెంజర్.
0: ఒక్కొక్క ఇంజెక్షన్ 80,000 to 90,000 కూడా ఉంటున్నాయి.
1: ద కాస్ట్ ఆఫ్ ఇంజెక్షన్ ఇస్ 80,000.
0: బయట వారికి ఎవరికి తెలియదు.
1: No one knows these things.
0: ఖర్చుకు మీరు ఏమాత్రం లొంగకండి.
1: And don't think of expenditure.
0: మీ పని మీరు చేసి వారిని క్షేమంగా ఉండేట్టుగా చూడండి.
1: I'll give the money. See that they are healthy, happy.
0: కనుక వారికి ఏ విధమైనటువంటి ఇబ్బందులు కూడా కలగకూడదని చెప్పారు.
1: They should not have any problems on financial grounds.
0: ప్రేమ ముదిత మనసే కహ.

0: cost of injection is 80,000, 90,000. No one knows these things.
1: ఖర్చుకు మీరు ఏమాత్రం లొంగకండి.
0: And don't think of expenditure.
1: మీ పని మీరు చేసి వారిని క్షేమంగా

0: during the months of August and September 1984, Satya Sai Krishna delivered the essence of his divine song Bhagavad Gita in the form of 34 discourses. Radio Sai brings you now the 22nd discourse on Gita Bhagavan delivered on 28th August 1984. In this profoundly beautiful discourse, Bhagavan explains complex spiritual concepts relating to the various levels of consciousness with simple and enchanting examples. Sai Bhagavan Uvacha.
1: Sarvatra panchabhutanam shastim kinchid na vidyate patalam bhutalam vasya. ఎక్కడ చూచినప్పటికీ పంచమహాభూతములు తప్ప ఆరో భూతం అనేటువంటిది లేదన్నటువంటి విషయము మనం గుర్తించాం.
2: వీ హ్యావ్ టు రికగ్నైజ్ ది ఫ్యాక్ట్ దట్ వేర్ ఎవర్ యూ లుక్ టు యూ ఫైండ్ ఆల్ ది ఫైవ్ ఎలిమెంట్స్ బట్ నాట్ ద సిక్స్త్.
1: పాతాళం నందు కానీ భూతలమునందు కాని ఈ భూతాకాశమునందు ఎక్కడ చూచినప్పటికీ పంచభూతములే తప్ప అన్య పదార్థము లేదు.
2: బీట్ ఇన్ నెథర్ వరల్డ్ ఆర్ ఆల్ ఆన్ దిస్ ఎర్త్ వేర్ ఎవర్ యూ జస్ట్ సీ యూ ఫైండ్ దీస్ ఫైవ్ ఎలిమెంట్స్ అండ్ నథింగ్ ఎక్సెప్ట్ దీస్ ఫైవ్ ఎలిమెంట్స్.
1: ఆధ్యాత్మ వాంగ్మయమునందు మూడు ఆకాశములను గురించి తరచుగా వింటూ ఉంటాం.
2: ఇన్ ది స్పిరిచువల్ టర్మినాలజీ అండ్ డిస్కోర్సెస్ విల్ బి హియరింగ్ అబౌట్ దిస్ త్రీ టైప్స్ ఆఫ్ ఎథర్ ఆర్ ఆకాశస్.
1: ఆత్మతత్వమును ఎరగవోరినటువంటి యొక్క ప్రతి సాధకుడు కూడాను, బ్రహ్మతత్వమును తెలుసుకోనగోరినటువంటి ప్రతి సాధకుడు కూడాను ఈ మూడు ఆకాశముల గురించి విచారించవలసి వస్తుంది.
2: Whichever sadhaka is interested in finding out and learning the principle of Atman and the principle of Brahman has to know about these three types of akasha.
1: Mottamodatadi bhutakashamu.
2: The first one is bhutakasha.
1: Rendavadi chittakashamu.
2: The second one is chittakasha.
1: Moodavadi chidakashamu.
2: The third one is chidakasha.
1: Bhutakasham anaga పంచమహాభూతముల చేకూడినటువంటిది, అనగా పృథ్వీ, జలము, అగ్ని, వాయువు, ఆకాశము.
2: భూతాకాశ రెఫర్స్ టు ద ఫైవ్ ఎలిమెంట్స్, దట్ ఈస్ అర్త్, వాటర్, ఎయిర్, ఫైర్ అండ్ స్పేస్ ఆర్ ఎథర్.
1: ఇందులో కట్టకడపడి అయినటువంటి ఈ ఆకాశం అనేటువంటిది అతి సూక్ష్మమైనటువంటిది.
2: ద లాస్ట్ వన్ దట్ ఈస్ ద స్పేస్ ఈజ్ వెరీ సటిల్.
1: ఇది కేవలము శబ్దస్వరూపము తప్ప దీనికి ఆకారము లేదు.
2: దిస్ డజంట్ హ్యావ్ ఎనీ స్పెసిఫిక్ ఫారం ఎక్సెప్టింగ్ సౌండ్.
1: ఇక రెండవది వాయువు.
2: ద సెకండ్ వన్ ఈస్ వాయువు ఆర్ ఎయిర్.
1: దీనికి ఒక ఆకారము లేదు.
2: This also does not have form.
1: ఇది రెండు గుణములతో కూడినటువంటిది.
2: This has two attributes.
1: శబ్ద స్పర్శ.
2: This has got sound and touch.
1: ఇంకా మూడవది అగ్ని.
2: The third one is fire.
1: ఇది కంటికి కనిపించేటువంటిది.
2: This can be seen.
1: శబ్ద స్పర్శ రూపం.
2: This has three attributes: sound, touch and form.
1: నాలుగవది జలము.
2: ఫోర్త్ వన్ ఇస్ వాటర్.
1: ఇది కూడాను కంటికి కనిపించేటువంటి స్వరూపం.
2: దిస్ ఆల్సో కెన్ బి సీన్ బై ది నేకెడ్ ఐ.
1: ఇందులో శబ్ద స్పర్శ రూప రసం కూడా ఉంటున్నది.
2: దిస్ హెస్ గాట్ సౌండ్, టచ్, ఫార్మ్ అండ్ టేస్ట్.
1: భూమి, ఇది దృశ్యగోచరమైనటువంటిది.
2: ద ఫోర్త్ వన్ కెన్ బి సీన్.
1: ఇందులో శబ్ద స్పర్శ రూప రస గంధములు కూడా ఉంటున్నవి.
2: దిస్ హెస్ గాట్ సౌండ్, టచ్, ఫార్మ్, టేస్ట్ అండ్ స్మెల్.
1: మొదట మూడు భూతములు కూడాను స్వరూపం కలిగినటువంటిది.
2: ద ఫస్ట్ త్రీ ఎలిమెంట్స్ ఆర్ భూతస్, దే హావ్ గాట్ ఎ ఫామ్.
1: కడపటి రెండు కేవలం గుణముతో కూడినటువంటివే కాని రూపంలో లేవు.
2: ది లాస్ట్ టూ దే హావ్ గాట్ క్వాలిటీ బట్ దే డు నాట్ హ్యావ్ ఎ ఫామ్.
1: అయితే ఈ భూతాకాశమునందున్నటువంటి సమస్త పదార్థములు కూడాను అస్థిరము చలనముతో కూడినటువంటిది.
2: ఆల్ దోస్ థింగ్స్ విచ్ యు ఫైండ్ ఇన్ భూతాకాశ, దే ఆర్ ఇంపర్మనెంట్ అండ్ దే విల్ బి చేంజింగ్ అండ్ మూవింగ్.
1: నిరంతరము కూడాను మార్పు చెందినటువంటివి.
2: దే అండర్గో మోడిఫికేషన్ ఎవ్రీ టైమ్ అండ్ ఆల్వేస్.
1: కేవలం మార్పు మాత్రమే కాకుండా పరిణామం కూడాను పొందినటువంటివి.
2: దే విల్ నాట్ మేర్లీ అండర్గో చేంజ్ బట్ దే విల్ అండర్గో మోడిఫికేషన్.
1: చలనముతో కూడినటువంటివి.
2: దే మూవ్.
1: ఇలాంటి పంచభూతముల యొక్క తత్వమును మనం విచారించినప్పుడు మరికొన్ని ఇండియ దీని ఎందుకల కొన్ని గుణములను మనము తెలుసుకునవచ్చు.
2: వెన్ వీ ఎన్క్వైర్ ఇన్ టు దీస్ ఫైవ్ ఎలిమెంట్స్ వీ కమ్ టు నో ఎ ఫ్యూ అదర్ అట్రిబ్యూట్స్ ఆల్సో.
1: ఒక నిమిషంలో ఒక ప్రదేశమునందుండేటువంటి అణువులు మరో నిమిషంలో మరొక స్వరూపాన్ని ధరించుతూ ఉంటుంటాయి.
2: ఆటమ్స్ విచ్ మైట్ బి ఎగ్జిస్టింగ్ ఇన్ ఎ పర్టికులర్ ప్లేస్ అట్ ఎ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైమ్, దే అండర్గో మేనిఫెస్టేషన్ అండ్ టేక్ డిఫరెంట్ ఫారమ్స్ అట్ ది నెక్స్ట్ మూమెంట్.
1: స్వరూపమును మార్చడమే కాకుండా ప్రదేశమును కూడాను మార్చగలుగుతుంటాయి.
2: దే డూ దే చేంజ్ దర్ ఫారమ్ యాజ్ వెల్ యాజ్ దర్ ప్లేస్.
1: ఈ పదార్థములందున్నటువంటి ప్రతి అణువు కూడాను క్షణ క్షణమును కూడాను ఎక్కడ మార్పు చెందును ఎక్కడ మార్పు కలిగించును చెప్పుటకు వీలు కాదు.
2: ది ఆటమ్స్ ఇన్ ఆల్ ది ఆబ్జెక్ట్స్ అండర్గో సచ్ చేంజ్ దట్ ఇట్స్ డిఫికల్ట్ టు సే వాట్ టైప్ ఆఫ్ చేంజ్ కమ్స్ అబౌట్.
1: మానవుని శరీరముందున్నటువంటి యొక్క ప్రతి అణువు కూడాను క్షణ క్షణము కూడాను మారుతూ ఉంటుండాలి.
2: ఆల్ ద ఆటమ్స్ దట్ ఫారమ్ ద హ్యూమన్ బాడీ దే అండర్గో చేంజ్ ఎవ్రీ మూమెంట్.
1: ఇది అనంతమైనటువంటి సముద్రం యొక్క అలల వంటివి.
2: దిస్ ఈజ్ సంథింగ్ లైక్ ఎన్ ఎండ్లెస్ వేవ్ విచ్ విల్ బి దేర్ ఇన్ ది ఓషన్.
1: ఈ సముద్రం యొక్క తరంగములకు హద్దు అనేటువంటిది లేదు.
2: ఫర్ ద వేవ్స్ ఇన్ ద ఓషన్ దేర్ ఇస్ నో లిమిట్.
1: అయితే ఒక్క తరంగమునందుండేటువంటి ఒక నీటి బిందువు మరొక తరంగంలో లీనమైపోతుంటాది.
2: బట్ ద డ్రాప్స్ ఇన్ వన్ వేవ్ గెట్ మర్జ్డ్ ఇన్ ది అదర్ వేవ్.
1: ఈ విధంగా తరంగంలో ఉన్నటువంటి నీటి బిందువులు మరొక తరంగంలో కలవటం, ఆ తరంగముల యొక్క నీటి బిందువు ఇంకొక తరంగములో చేరటం, ఈ విధంగా జరిగిపోతూ ఉంటుంటాది.
2: ద డ్రాప్స్ ఇన్ వన్ వే గెటింగ్ మర్జ్డ్ ఇన్ అనదర్ అండ్ ఫ్రమ్ దాట్ గెటింగ్ మర్జ్డ్ ఇన్ ద థర్డ్, దిస్ విల్ బి ఏ కంటిన్యూస్ ప్రాసెస్.
1: ఈ భూతాకాశం యొక్క తరంగములను మనము ప్రత్యేకంగా విచారించుటకు పూనుకున్న ఇది అసాధ్యమైనటువంటి విషయం.
2: ఇఫ్ యూ వాంట్ టు అండర్స్టాండ్ స్పెసిఫికలీ అండ్ క్లియర్లీ ది అబౌట్ భూతాకాశ, ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు అండర్స్టాండ్.
1: ఇందులో మానవత్వం అనేటువంటిది ఒక తరంగం.
2: ఇన్ దిస్ ద హ్యుమానిటీ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ వన్ వేవ్.
1: దేవత్వము అనేటువంటిది మరొక తరంగము.
2: ద సెకండ్ వన్ ఈస్ డివినిటీ.
1: దానవత్వం అనేటువంటిది ఇంకొక తరంగము.
2: అనదర్ వేవ్ ఈస్ డెమోనిక్.
1: ఇదే విధంగానే పశుపక్షి మృగాదుల తరంగములు కూడాను ఈ యొక్క మహాపంచభూతములు యందు లీనమై ఉంటున్నవి.
2: ఇన్ ది సేమ్ వే దేర్ ఆర్ వేవ్స్ ఆఫ్ ఎనిమల్స్ బర్డ్స్ అండ్ సచ్ అదర్.
1: ఒక తరంగముల యొక్క నీటి బిందువు మరొక తరంగంలో లీనమైనట్టుగా ఒక మానవత్వం అనేటువంటి యొక్క తరంగముల యొక్క అంశము మరొక తరంగములో లీనమైపోవచ్చును.
2: జస్ట్ యాజ్ ద డ్రాప్స్ ఆఫ్ ఎ వేవ్ గెట్ మర్జ్డ్ ఇన్ ది అదర్ వేవ్స్, సిమిలర్లీ ది ఆస్పెక్ట్ ఆఫ్ హ్యుమానిటీ మే గెట్ మర్జ్డ్ ఇన్ అనదర్ వేవ్.
1: కనుక ఏ తరంగము యొక్క బిందువు అంశము ఏ తరంగములో లీనమవును అనేటువంటిది కూడాను చెప్పుట అసాధ్యము.
2: ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు సే వాట్ ఆస్పెక్ట్ ఆఫ్ ఎ వేవ్ ఇన్ నేచర్ లైక్ హ్యుమానిటీ వుడ్ గెట్ మర్జ్డ్ ఇన్.
1: కనుకనే జీవితము కూడాను తరంగముల యొక్క స్వరూపమే.
2: దట్ ఈస్ వై లైఫ్ ఇట్సెల్ఫ్ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ ఎ సిరీస్ ఆఫ్ వేవ్స్.
1: మరణాతీత మనహ అని నిరంతరము కూడాను మరణ ప్రాణములతో కూడినటువంటి యొక్క మనస్తత్వంతో ఉండినటువంటిది మానవత్వము.
2: The humanity and human principle is associated with a continuous process of thinking and thought.
1: ఇది అనిత్యము.
2: This is impermanent.
1: ఇది క్షణికము.
2: This is temporary.
1: ఇది నశ్వరము.
2: This is not
1: ఇది క్షీణము.
2: This
1: ఇది పరిణామము.
2: This undergoes change.
1: ఈ విధమైనటువంటి యొక్క షడ్వికారములతో కూడినటువంటి యొక్క ఈ మహాపంచభూతముల యొక్క సంబంధాన్ని మనం గుర్తించుకొనలేక ఏదో కొన్ని విధములైనటువంటి యొక్క మానవత్వాన్ని మనము క్షణికమైనటువంటి మానవత్వాన్ని లక్ష్యమైన ఉంచుకొని ఇది ఏ శాస్త్రం అని భ్రమిస్తున్నాము.
2: We have not been able to recognize the six types of changes which will be coming about in human life. And under that delusion, we think that human nature is going to be permanent and there we get deluded.
1: Kitti, Mahapanchabhutamula yokka sambandhamainatundi yokka bhutakasamulo.
2: Bhutakasham, which is associated with these five elements.
1: Lakshala Surya Chandradulu untunnaru.
2: There are lacks of suns and moons.
1: Inga grahanamu upagrahamulu kuda kottaku untunnayi.
2: There are planets and subplanets in crores.
1: Aganitamainatundi yokka jeevarasulu kuda untunnavi.
2: Innumerable living beings are also existing.
1: దృశ్యగోచరమైనటువంటి యొక్క జగత్ అంతయి కూడాను భూతాకాశం యొక్క బిందువే.
2: ది ఎంటైర్ ఫెనామినల్ వరల్డ్ ఈజ్ ఓన్లీ ఎ డ్రాప్ ఇన్ భూతాకాశం.
1: ఈ విశాల జగత్తు నందు
2: ఇన్ ది ఎంటైర్ వాస్ట్ వరల్డ్
1: ఏదో ఒక మూల నిక్కి నుండేటువంటి యొక్క భూగోళము.
2: ది ఎర్త్ మే బి కంపేర్డ్ టు ఎ స్మాల్ డ్రాప్.
1: ఈ భూగోళము నందు ఒక చిన్న దేశము.
2: On this earth, this is a small country.
1: ఈ చిన్న దేశములో ఒక చిన్న ప్రాంతము.
2: In this small country, there is a small place.
1: ఈ చిన్న ప్రాంతములో ఒక చిన్న జిల్లా.
2: In this small state, there is a small district.
1: ఈ చిన్న జిల్లాలో ఒక చిన్న గ్రామము.
2: In this small district, there is a small village.
1: ఈ చిన్న గ్రామములో ఒక చిన్న ఇల్లు.
2: In small village, a small house.
1: ఈ చిన్న ఇంటిలో ఒక చిన్న దేహము.
2: In small house, a small body.
1: చిన్న దేహము ఇంత విశాలమైనటువంటి జగత్తును చూచి అహంకారపడటం లోపల హాస్యాస్పదం అనే చెప్పవచ్చు.
2: ఇట్ లుక్స్ ఫనీ దట్ సచ్ ఎ స్మాల్ బాడీ షుడ్ ఫీల్ ఈగోయిస్టిక్ ఇన్ ది కాంటెక్స్ట్ ఆఫ్ ఇట్స్ స్మాల్నెస్ ఇన్ ది వరల్డ్.
1: కనుక ఈ భూతాకాశం యొక్క తత్వాన్ని విచారణ చేసినప్పుడు ప్రతి ఒక్క విషయం కూడాను ఒక్కొక్క బిందువు యొక్క ఆకారంనే కూడి ఉంటుండాలి.
2: When we just think of this bhutakasha and our own place, it is something like a drop in the totality.
1: Ee bindu yokka vicharana manam cheyadaniki prayatnam cheyatamu idi kevalamu oka cheema samudrapu lotunu konukodaniki prayatnam chesinattu avutundi.
2: Such a small drop trying to just understand the totality is like and trying to measure ocean.
1: Samudramu maarpu chendunatvantidi.
2: The ocean undergoes change.
1: చీమా మార్పు చెందినటువంటిది.
2: అండ్ ఆల్సో అండర్గోస్ చేంజ్.
1: సమస్త పదార్థములు మార్పు చెందినటువంటివి.
2: ఆల్ ద థింగ్స్ అండర్గో చేంజ్.
1: ఒక కమ్మడి యందు పెరుగన్న ముంచుకొని ఆ కమ్మడి యొక్క వెంట్రుక పెరుగులో చేరకుండా ఉండేటువంటి ప్రయత్నంగా చూసుకోవటం ఎంత అసాధ్యమో.
2: జస్ట్ యాజ్ ఇట్ ఇస్ ఇంపాసిబుల్ టు సీ దట్ ఇన్ ఏ వులన్ రగ్ when you are taking curds bath to see that those small particles do not go into the bath or the food that you are taking.
1: Manamu bhujinchetvattidi ventrukala kammadi.
2: What we are just eating is something like as the particles.
1: Indulo ventrukulu raakunda cheskovatam anetundi asadhyam.
2: How can you prevent this small hair coming out into the food?
1: Kanuka manam nivasinchetvanti anta kudanu ఒక క్షణికమైనటువంటి యొక్క ప్రకృతి.
2: ద వరల్డ్ ఇన్ విచ్ వీఆర్ లివింగ్ ఈజ్ టోటలీ టెంపరరీ అండ్ ట్రాన్సియంట్ వన్.
1: కనుకని ఈ భూతాకాశం యొక్క తత్వాన్ని గుర్తించుకోవాలనుకుంటే గుర్తించుకునేటువంటి వాడు క్షణికమైనటువంటి యొక్క గుర్తింపబడేటువంటి పదార్థం కూడాను నశ్వరమైనటువంటిది.
2: సో ఇఫ్ యూ వాంట్ టు అండర్స్టాండ్ భూతాకాశ, the one who is trying to understand is a small one and a temporary one.
1: శాశ్వతమైనటువంటి యొక్క విషయమును గుర్తించుకోవాలన్న శాశ్వతత్వం కలిగినటువంటి వ్యక్తిత్వమే ఉండాలి.
2: If you want to really understand the permanent entity, you should have a permanent place in that particular entity.
1: ఈ వ్యక్తిత్వం అనేటువంటిది అశాశ్వతమైనటువంటిది.
2: This personality and individuality is temporary.
1: ఇది కేవలము ఒక ఎండమావు వంటిది.
2: This is something comparable to a mirage.
1: ఈ ఎండమావును ఆధారం చేసుకుని దాహం తీర్చుకోవాలని ప్రయత్నం చేసేటువంటి మృగ భ్రాంతిలో ఉంటున్నాడు మానవుడు.
2: Man is something like a person who is trying to quench his thirst on the basis of the mirage.
1: ఎండమావులు ఎంత వీచినప్పటికీ ఏది చల్లబడదు.
2: Whatever the హౌఎవర్ మచ్ యు మే టేక్ ఫ్రమ్ ద మిర్రర్, యు విల్ నెవర్ బి
1: ఏబుల్ టు బట్టైనా కూడా నువ్వు తడిపడదు.
2: నో క్లాత్ గెట్స్ వెట్ బై మిర్రర్.
1: ఇది కేవలం దృశ్యంగా గోచరించేటువంటిదే కానీ ఇందులో జలం ఏమాత్రము ఉండదు.
2: దట్ అపియర్స్ టు బి వాటర్ బట్ దేర్ ఇస్ నో వాటర్ ఇన్ దట్.
1: కనుక ఈ భూతాకాశం యొక్క తత్వం అనేటువంటిది కేవలము ఒక దృష్టి కల్పితమైనటువంటిదిగానే భావించవచ్చు.
2: ది ప్రిన్సిపల్ ఆఫ్ భూతాకాశ మే బి సంథింగ్ విచ్ యు కెన్ సీ ఓన్లీ.
1: ఈ భూతాకాశం అనేటువంటిది చిదాకాశములో ఒక నీటి బిందువు వలె ఉంటుంటారు.
2: దిస్ భూతాకాశ మే బి సంథింగ్ లైక్ ఎ డ్రాప్ ఇన్ చిదాకాశ.
1: భూతాకాశములో మన యొక్క దేహం ఎలాంటి ఒక అణుస్వరూపమై ఉంటున్నదో అదే విధంగానే చిత్తాకాశమనందు ఈ భూతాకాశం అనేటువంటిది ఒక అణుమాత్రంగా ఉంటుంటారు.
2: జస్ట్ యాజ్ అవర్ బాడీ ఈ సంథింగ్ లైక్ ఎన్ ఆటమ్ ఇన్ ది ఎంటైరిటీ ఆఫ్ భూతాకాశ, భూతాకాశ ఇట్సెల్ఫ్ ఈజ్ సంథింగ్ లైక్ ఎన్ ఆటమ్.
1: భూతాకాశము జడం.
2: దిస్ భూతాకాశ ఈజ్ ఇనర్.
1: ఈ జడమైనటువంటి యొక్క ఈ భూతాకాశమనందు చైతన్యవంతమైనటువంటి యొక్క దివ్యత్వము ఇందులో అంతర్భూతమై ఉంటుండాలి.
2: ది లైఫ్ ప్రిన్సిపల్ ఈజ్ ఇన్హెరెంట్ ఇన్ దిస్ భూతాకాశ విచ్ ఈజ్ ఇనర్.
1: అయితే ఈ అంతర్భూతమైనటువంటి యొక్క చైతన్య తత్వాన్ని గుర్తించడానికి భూతాకాశం కొంత ఆధారంగా తీసుకోవాలి.
2: టు అండర్స్టాండ్ దిస్ లైఫ్ ప్రిన్సిపల్ విచ్ ఈజ్ ఇన్హరెంట్ ఇన్ ఇట్, విల్ హావ్ టు మేక్ ది భూతాకాశ యాజ్ ది బేసిస్.
1: శరీరం నందు శరీరీ అనేటువంటి యొక్క బింబం ఏ రీతిగా ఉంటున్నదో,
2: జస్ట్ యాజ్ ద ఇన్వెలర్ శరీరీ ఇస్ దేర్ ఇన్ దిస్ బాడీ,
1: అద్దంలో మనం ప్రతిబింబం ఏ విధంగా కనిపించుతున్నదో,
2: జస్ట్ యాజ్ వి సీ అవర్ ఓన్ రిఫ్లెక్షన్ అండ్ ఇమేజ్ ఇన్ ద మిర్రర్,
1: అద్దంలో ప్రతిబింబం కనిపించుచున్నది కానీ ప్రతిబింబమునకు ఎట్టి చలనం కూడా లేదు.
2: యు హ్యావ్ బీన్ ఏబుల్ టు సీ ఎన్ ఇమేజ్ ఇన్ ద మిర్రర్ బట్ ఇట్ డజంట్ హ్యావ్ ఎన్ ఇండిపెండెంట్ ఎగ్జిస్టెన్స్.
1: బింబము కదిలినప్పుడే ప్రతిబింబం కూడా కదులుతుంది.
2: ఓన్లీ వెన్ ది ఆబ్జెక్ట్ మూవ్స్ ద రిఫ్లెక్షన్ అండ్ ఇమేజ్ మూవ్స్.
1: కనుకని బింబము అనేటువంటిదే ఇది ఒక చిదాకాశం.
2: Therefore, the object may be compared to chidakasha.
1: ఈ చిత్తాకాశము భూతాకాశము ఇది కేవలం ఒక అద్దం వంటివి.
2: This chittakasha and bhutakasha may be compared to mirror.
1: సూర్యుని యొక్క తేజస్సు చంద్రునిపైన పడినట్టుగా
2: ద ఎఫల్జెన్స్ ఆఫ్ సన్ గెట్స్ రిఫ్లెక్టెడ్ ఇన్ మూన్.
1: ఈ చిదాకాశం యొక్క చైతన్యము కేవలం భూతాకాశం చిత్తాకాశం పైన ప్రసరిస్తూ ఉంటుంటారు.
2: The life effulgence of chidakasha gets reflected in chittakasha and bhutakasha.
1: ee pratibimbamunaku manaku enni vidhamuluga alankaram cheyalanannappatikini ee pratibimbamunaku sadhyam kaadu.
2: Whatever decorations you want to just decorate this image, you will not be able to succeed in that.
1: Oka chinna udaharanam,
2: one small example.
1: Addamulo manam mukham chusukuntunnam,
2: we are seeing our face in the mirror.
1: Addamulo kanipinchetundi mukhamunaku సరిగా నొస్తున్న బొట్టు పెట్టాలా అని పెడుతున్నాం.
2: సపోజ్ యూ కీప్ ఎ పాయింట్ ఇన్ ద ఫోర్ హెడ్ ఆఫ్ ది ఇమేజ్ ఇన్ ద మిర్రర్.
1: పెట్టినాము మనం చూసే సమయంలోనేమో ఆ నొస్తున్న సరి అయినటువంటి స్థలంలోనే బొట్టు పెట్టాం.
2: బట్
1: అద్దం పైన
2: వైల్ కీపింగ్ ద పాయింట్ ఆన్ ది ఫోర్ హెడ్ రిఫ్లెక్టెడ్ ఇన్ ద మిర్రర్ యూ పుట్ ఇట్ ఆన్ ద రైట్ స్పాట్.
1: అద్దము కొంచెం కదిలితే ఈ బొట్టు ఎక్కడో చేరిపోతుంది.
2: సపోజ్ ది మిర్రర్ మూవ్స్, that particular point which was in the center, it also moves aside.
1: Kanuka addamulo kanipinchetundi oka pratibimbamunaku manam bottu pettadam asadhyam.
2: How can you put any point or any bottu on the forehead of the image in the mirror itself?
1: Bimbamunaku bottu petti addam ettaina tippuko idi sariyainatundi sthanamlone untuntadu.
2: You put a point or a dot on the bimbam that is the object itself, you turn the mirror whichever you want.
1: But ikoka చిన్న కథ ఉంటుండాలి.
2: దెర్ ఇస్ ఎ స్మాల్ స్టోరీ ఫర్ దిస్.
1: గొప్ప పెయింటర్ ఒకడు ఉండేటువంటి వాడు.
2: దెర్ వాజ్ ఎ ఫేమస్
1: పెయింటర్, ప్రపంచ వ్యాప్తి పొందినటువంటి వాడు.
2: హీ వాజ్ ఎ వరల్డ్ ఫేమస్ పర్సన్.
1: అలాంటి వ్యక్తి చక్కగా చిత్రించేటువంటి యొక్క శక్తి సామర్థ్యంతో కూడిన వాడు.
2: హీ హ్యాడ్ ఎక్స్ట్రాడినరీ కెపాసిటీ ఆఫ్ పెయింటింగ్.
1: ద్వారకలో ఉండినటువంటి కృష్ణుడి దగ్గరికి వచ్చాడు.
2: హీ కేమ్ టు కృష్ణ హూ వాజ్ ఇన్ ద్వారక.
1: కృష్ణుని యొక్క చిత్రాన్ని చిత్రించాలని చెప్పని ఆశపడ్డాడు.
2: He wanted to just paint the image and the figure of Krishna.
1: Krishnudu chirunavulu chindru dokkuchu nayana nee uddeshaniki nenu enduku addu raavali tappaka neeku ee vidhamainatundi chitram chitrinchalantundado adi tappaka neevu chitrinchamannadu.
2: With a beaming smile Krishna said, well child, if you want to just paint my figure you can do it, whatever way you want you can just do it.
1: Swami, daichesi ఒక గంట సేపైనా మీరు కూర్చుంటే మొట్టమొదటి చిట్టించుకుని తదుపరి నేను రంగులు వేసుకుంటానన్నాడు.
2: ఇఫ్ యూ కెన్ జస్ట్ సిట్ స్వామి ఫర్ వన్ అవర్ ఇన్ వన్ ప్లేస్ ఐ కెన్ జస్ట్ హ్యావ్ ఎ ఫ్రేమ్ వర్క్ అండ్ దెన్ ఐ కెన్ జస్ట్ గో ఆన్ ఫిల్లింగ్ అప్ ది అదర్ గ్యాప్.
1: సరే కూర్చుంటానన్నాడు, కూర్చున్నాడు, కదలకుండా మెదలకుండా కూర్చున్నాడు పాపం.
2: కృష్ణ సాట్ ఇన్ ఎ ప్లేస్ వితౌట్ మూవింగ్ అట్ ఆల్.
1: దానంతా అవుట్లైన్స్ అంతా వేసుకున్నాడు పాపం పెయింటర్.
2: ది పెయింటర్ ఫస్ట్ గేవ్ ది అవుట్లైన్.
1: తదుపరి నమస్కారం చేసి ఇంక తమరు వెళ్లవచ్చును అన్నాడు కృష్ణుడిని.
2: హి ప్రోస్ట్రేటెడ్ అట్ ది లోటస్ ఫీట్ అండ్ సెడ్ స్వామి యూ కెన్ గో.
1: సరే కృష్ణుడు నవ్వుతూ లోపల వెళ్లాడు.
2: స్మైలింగ్ కృష్ణ వెంట ఇన్ సైడ్.
1: మరి వెనక్కి వచ్చి నాయన ఎప్పుడు తెస్తావు ఈ పెయింట్ అన్నాడు.
2: కృష్ణ ఆస్క్డ్ దట్ పెయింటర్ వెన్ ఆర్ యు గోయింగ్ టు గెట్ ది పిక్చర్.
1: స్వామి రేపటి దినం ఈ సమయానికే తీసుకుని వస్తానన్నాడు.
2: స్వామి బై టుమారో బై దిస్ టైమ్ ఐ విల్ బి ఏబుల్ టు గెట్ ఇట్.
1: రాత్రి అంతా కష్టపడ్డాడు, పెయింట్ వేశాడు పాపం.
2: త్రూఅవుట్ ద నైట్ విత్ అ లాట్ ఆఫ్ డిఫికల్టీ హీ పెయింటెడ్ ఇట్.
1: తనకు చాలా తృప్తి కలిగింది పెయింటర్ కు.
2: ద పెయింటర్ వాజ్ ఎక్స్ట్రీమ్లీ ప్లీజ్డ్.
1: మకుమల్లు బట్టను కప్పుకొని తిరిగి రెండవ దినము ఆ సమయానికి కృష్ణుడి దగ్గర తీసుకొచ్చాడు.
2: హీ కవర్డ్ దట్ పిక్చర్ విత్ బ్యూటిఫుల్ క్లోత్ అండ్ బ్రాట్ ఇట్ టు కృష్ణ.
1: అది తెచ్చేటప్పటికి కృష్ణుడి రూపం వేరే మారిపోయింది.
2: When it was opened, the form of Krishna underwent a change.
1: He picture chuchadu painter. Krishna chuchadu picture chuchadu. Deeniki daniki em matram sambandham ledu.
2: This painter kept the photo beside Krishna and saw, had a look into the picture once and another look into Krishna. There was no comparison at all between these two.
1: Emayya painter intlo chaala dosham untunnayi annadu Krishnudu.
2: Krishna pointed out to that painter, oh painter, there seems to be a number of defects.
1: ఇంకొక ఛాన్స్ ఇవ్వండి, నేను తిరిగి రేపటి దినం తీసుకుని వస్తాను అన్నాడు.
2: He said, pardon me swami, you just give me one more chance, tomorrow I'll get it again.
1: ఈ విధంగా 10 దినాలు జరిగింది పాపం.
2: In this way 10 days it happened in the same way.
1: కానీ సరైనటువంటి చిత్రం రాలేదు.
2: But it was not possible to get a proper picture.
1: ఈ గ్రామంలో ఉండటం నాకు అవమానం అవుతుందని తాను గ్రామం వదిలి వెళ్లిపోతున్నాడు ఈ పెయింటర్.
2: The painter thought that it would be rather shameful to live in that particular village and he left.
1: Marga madhyamulo Brahma Manasa putrudaina Naradudu addu tegilaadu.
2: When he was going away from the village, Narada, the son of Brahma, happened to just meet him.
1: Appudu cheppadu, "Em nayana chaala vicharanga velukku vellipothunnaa" annadu.
2: Narada asked the painter, "It seems you seem to be worried and you are getting back."
1: Jarigina paristhiti anta kudanu cheppadu Naradudiki.
2: The painter explained to Narada all that has happened.
1: Ore pichivada leela manushi vigrahudu bhagavantudu natana sutradhari bhagavantudu ee daggara kavalsinanni natakalu aadinaadu kaani ee natakalaku neevu poorthi jayinchalanukunte ee natakalu nu sampurnanga sadhinchalanukunte nenu cheppinattu cheyamannadu.
2: Narada told the painter, well, he is a master player and master director and he plays all the drama. It is difficult to just have a painting of his picture, but if you want to really do it, please follow me, my words.
1: Sare Narudu em cheppinado dannu tappaga sirsavahistarani painter oppukunnadu.
2: Painter agreed to implicitly obey Narada's command.
1: Vellinadu Narudu yokka adeshanusaranga tirigi rendo roju swami tama satchat picture ni nenu teeskonu vacharani mukamallu battan kappukoni teeskochadu.
2: The next day, according to the words of Narada, he went to Krishna with a particular photo covered with a fine cloth and he told, Swami, I have brought exactly your picture.
1: Yedruga nilchukunna tachaname deenini battana teesivesadu. Idi parishuddhamaina addamu. Nee ishtam vachinattu maruko. Nee marinappudike adi kanipistundi. Etla marite etla kanipistundi annadu.
2: The painter brought on that day a clean mirror and then he removed the cloth and just said, Swami, now you just have a look. Whatever changes come in you, the changes are reflected in the mirror.
1: ఏ మార్పులు జరిగినా ఈ అద్దంలో మార్పుగానే కనిపిస్తుండాలి. ఇంక వేరే విధంగా కనిపించడానికి వీలు లేదు.
2: Whatever changes come about in your face, they are reflected in the mirror. Therefore, this is a beautiful
1: photo. కనుక నీవు కేవలము అనిత్యమైనటువంటి యొక్క భావముతో క్షణికమైనటువంటి యొక్క కుంచెలతో క్షణికమైనటువంటి యొక్క పెయింట్తో నీవు భగవంతుని చిత్రించడానికి ప్రయత్నిస్తే ఇది సాధ్యమయ్యేటువంటిది కాదు.
2: If you want to paint the picture of the Lord, who is permanent, with all the temporary materials like the paint and the brush, etc., you would not be able to succeed in that.
1: Nasaramainatundi ee bhutakashamlo sarvamu nasarame aipothayi.
2: In bhutakasha, which is transient, everything is temporary only.
1: Kanuka పరిశుద్ధమైనటువంటి హృదయం నుండే పరమాత్ముడు చక్కగా గోచరమవుతాడు.
2: యు బి ఏబుల్ టు గెట్ ఎ క్లియర్ అండ్ ప్రాపర్ విజన్ ఆఫ్ ద లార్డ్ ఓన్లీ ఇన్ యువర్ ఓన్ ప్యూర్ హార్ట్.
1: కనుక మనం ఈ భూతాకాశం నందు దైవత్వాన్ని వెతకటమని కాని తెలుసుకోవటం అనేటువంటిది కానీ ఇది కూడా ఒక భ్రమనే.
2: దేర్ఫోర్ టు సర్చ్ ఫర్ ద లార్డ్ ఇన్ ద భూతాకాశ ఇస్ ఎ టైప్ ఆఫ్ డెల్యూషన్.
1: ఈ తెలుసుకోవటం కూడా ఒక నశ్వరమే.
2: ఈవెన్ నోయింగ్ ఇట్సెల్ఫ్ ఈజ్ ఇంపర్మనెంట్.
1: ఈ నశ్వరమైనటువంటి దానిని తెలుసుకుని ఆనందించటం కూడా నశ్వరమే.
2: వాట్ ఎవర్ జాయ్ దట్ యు డిరైవ్ ఆన్ అకౌంట్ ఆఫ్ ట్రైయింగ్ టు నో దిస్
1: అనగా పంచమహాభూతముల యొక్క తత్వము నిరంతరము మార్పు చెందేటువంటిదే కనుక దీనికి భూతాకాశము అని పేరు.
2: యాజ్ ది నేచర్ అండ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ దీస్ ఫైవ్ ఎలిమెంట్స్ ఈజ్ వన్ విచ్ అండర్ గోస్ ఎ థరో చేంజ్ అండ్ ఎ కంటిన్యూస్ చేంజ్.
1: మనం ఒక చిన్న ఉదాహరణ,
2: ఎ స్మాల్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్.
1: భగవంతుని దర్శించాలని చెప్పని మందిరములకు వెళ్తుంటాం.
2: వి గో టు ఎ టెంపుల్ టు టేక్ ఎ విజన్ ఆఫ్ ద లార్డ్.
1: కానీ ఇంటి నుంచి ఎన్నో శ్రమలు కూర్చుకొని ఎంతో ఆశతో అపేక్షతో దేవాలయంలో ప్రవేశిస్తావు.
2: అండర్ గోయింగ్ ఏ లాట్ ఆఫ్ డిఫికల్టీస్ ఎర్నింగ్ విత్ ఫుల్ హార్ట్ యు ఎంటర్ ద టెంపుల్.
1: కానీ ప్రవేశించినటువంటి వ్యక్తి దేవుని చూచిన తక్షణమే కన్నులు మూసుకుని నమస్కారం చేస్తాడు. కానీ కన్నులు తెచ్చుకుని చూడడే.
2: బట్ యాజ్ సూన్ యాజ్ హీ టేక్స్ ఎ లుక్ అట్ ద లార్డ్ ద ఫోటో ఆఫ్ ద లార్డ్ హీ క్లోజెస్ హిస్ ఐస్ అండ్ హీ వాంట్స్ టు టేక్ ఎ లుక్.
1: దీనికి అంతరార్థం ఏమిటి?
2: వాట్ ఇస్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్
1: అనగా ఈ చూచేటువంటి కనులు కేవలము నశ్వరమైనటువంటి స్వరూపాన్ని.
2: వాట్ ఎవర్ విజన్ ఈస్ టేకన్ బై దిస్ నేకెడ్ ఐస్ ది దట్ పర్టికులర్ పిక్చర్
1: కల్పితమైనటువంటి ఆకారముని.
2: దిస్ ఈస్ వన్ విచ్ ఈస్ సూపర్ ఇంపోజ్ బై థాట్.
1: కానీ సత్యనిత్యమైనటువంటి ఆకారాన్ని దర్శించవాలంటే ఈ చర్మచిచ్చులను కొంతవరకును అంతర్దృష్టిగా మార్చుకోవాలి.
2: ఇఫ్ యూ వాంట్ టు రియలీ గెట్ ఎ పర్మనెంట్ అండ్ ఎ ట్రూ విజన్ ఆఫ్ ద లార్డ్ యూ హావ్ టు జస్ట్ ఇంట్రోవర్ట్ యువర్ నేకెడ్
1: అనగా దృశ్యగోచరమైనటువంటి యొక్క ఈ భూతాకాశం నందు మనము సాక్షాత్ స్వరూపాన్ని దర్శించడము అసాధ్యము.
2: ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు గెట్ ఎ డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ది డివినిటీ ఇన్ ద భూతాకాశ విచ్ ఈస్ ట్రాన్సియంట్ అండ్ టెంపరీ.
1: అయితే ఇది తాత్కాలిక ఆనందం.
2: బట్ దిస్ గివ్స్ యూ ఏ టెంపరీ.
1: ఈ ఆనందమును మనం కొంతవరకు భద్రము చేసుకుని అప్పుడప్పుడు మననం చేసుకుంటూ నిత్యమైన సత్యమైనటువంటి ఆనందమునకు మనం ప్రయాణం సలపాలి.
2: We'll have to secure even this temporary joy and slowly and gradually we'll have to make a journey and a voyage to the permanent joy.
1: అట్లని మనము ఈ భూతాకాశము సమస్తం కూడాను నశ్వరమైనది కదా అని అన్నింటినీ త్యజించడానికి సాధ్యం కాదు.
2: Just because this భూతాకాశ is temporary and

0: You see, and you cannot renounce all these things completely either.
1: ఇక్కడ మూడు రకములైనటువంటి యొక్క స్థితులు ఉంటున్నాయి.
0: There are three types of states in this.
1: నిత్యములోని నిత్యము ఒకటి.
0: One is mithya in mithya.
1: సత్యములోని నిత్యము మరొకటి.
0: The second one is mithya which is in satya.
1: అనగా సత్యములోని నిత్యం అనేటువంటిది చిత్తాకాశం యొక్క సంబంధమైనటువంటిది.
0: The untruth in truth, mithya in satya is associated with
1: nityamloni mithyam anetundi bhutakasam yokka bimbamu.
0: The untruth in untruth itself is only a reflection of bhutakasam.
1: Satyamloni satyame ade chidakasam.
0: The truth and truth, the essence of truth itself, it is in chidakasam.
1: Nani nenu appudu kuda cheptuntanu, you are not one person but three. The one you think you are, the one other think you are, the one you really are.
0: The same thing Swami will be telling quite often, and that is, you are not the one. The one that you think that you are is one. The one others think that you are is another. The one you really are is a third.
1: ఈనాడు మనము జీవించటం గాని అనుభవించటం గాని సర్వం కూడాను నిత్యములోని నిత్యమే.
0: Whatever life you are living today and whatever experience you are getting today, they are all
1: అంత ప్రతిబింబములు రెండు కూడాను నశ్వరమయ్యేటువంటివి.
0: Both the image and the object are temporary in this particular experience.
1: ఇది భూతాకాశం యొక్క స్వభావం.
0: This is the very nature of bhutakasha.
1: Ice ni chetulo pettukoni karakkunda undalante adi veelu kaadu.
0: If you want to keep a ice pack in your hand,
1: idi chanachanamunaku karigipoyetundide dini swabhavam.
0: Continuously melting is the nature of ice.
1: Kanuka ilanti bhutakasham yokka tattvanni manam gurtinchadamlo kontha varakunu antarbhutamainatundi yokka aatmakashanni kuda koncham vicharana cheyali.
0: Even when we are just trying to recognize and understand bhutakasha, at the same time we have to think of the inner akasha, that is
1: ini kevalamu stoolamainatundi jagrataku koodinatundi.
0: Bhutakasha is gross and is true in waking state.
1: Aithe idi sukshmamainatundiga swapna drishtam lopala kudanu manam chudagalugutunnam.
0: The same thing in a subtle form you experience in the dream state.
1: Nanna cheppinattuga స్థూలదీని జగత్తునందు సూర్యచంద్రాదులు అగ్ని ద్వారా మనకు పదార్థములు ప్రకాశిస్తూ ఉంటున్నాయి.
0: జస్ట్ యాజ్ ఇట్ వాజ్ ఎక్స్ప్లెయిన్ ది అదర్ డే, సన్ అండ్ మూన్ ఆర్ గివింగ్ లైట్ త్రూ ఫైర్ విచ్ విల్ రిఫ్లెక్ట్ ఇన్ ద వరల్డ్.
1: ఈ స్థూలాకాశమునందు అనగా జాగ్రత్త అవస్థ యందు ప్రతి పదార్థమును కూడాను ఈ యొక్క సూర్యచంద్రాదులు అగ్ని ద్వారా మనము చూడగలుగుతున్నాము.
0: ఇన్ ద వేకింగ్ స్టేట్ వి హావ్ బీన్ ఏబుల్ టు సీ ఆల్ ద ఆబ్జెక్ట్స్ on account of the light which emanates from sun and moon.
1: Adhe swapna sthiti endu kudanu aneka vastulu manam chustunnamu.
0: It is only the light which emanates from chittakasha which helps you to see the real.
1: Stoolamu dooramu cheyangane konchu sukshmamu konchu prakashavantanga untuntadi.
0: The moment you push aside the gross, the subtle starts reflecting and giving light inside.
1: Pagati poota nakshatramu manaku kanipinchadam ledu.
0: During the day you would not be able to see stars.
1: Kanipinchakapoyinanta matramna levani cheppadaniki veelu kaadu.
0: Just because you cannot see, you cannot deny their existence itself.
1: Nakshatramulu pagati endu kuda untunnavi.
0: These stars do exist even in the day.
1: Aithe ee pagati yokka prakashamu adhikanga undatam cheta nakshatramulu manaku teliyakunda untundadi.
0: Because the sun's effulgence is so grand, you are not being able to see the stars.
1: అదే రాత్రి ఎందు పగటి వెలుతురు కొంత మరుగైనప్పటికి నక్షత్రములు ప్రకాశిస్తూ ఉంటున్నాయి.
0: ఇన్ ద నైట్ యాజ్ ది డేస్ లైట్ బికమ్స్ డిమ్ యు విల్ బి ఏబుల్ టు జస్ట్ సీ
1: స్టార్స్. బాల్యమునందే వార్ధక్యము.
0: ఇన్ చైల్డ్హుడ్ ఇట్సెల్ఫ్ దేర్ ఇస్ ఓల్డ్ ఏజ్.
1: వార్ధక్యమునందే బాల్యం కూడాను ఇమిడి ఉండినట్టుగా
0: ఇన్ ద ఓల్డ్ ఏజ్ దేర్ ఇస్ చైల్డ్హుడ్ ఆల్సో.
1: స్థూలమునందు సూక్ష్మము,
0: ఇన్ గ్రాస్ దర్ ఇస్ సటిల్,
1: సూక్ష్మమునందు స్థూలము,
0: ఇన్ సటిల్ దర్ ఇస్ గ్రాస్.
1: ఈ రెండు కూడా జడమైనటువంటి రీతిగా
0: ఇన్ ఎన్ ఇనర్ట్ వే బోత్ ఆఫ్ దెమ్ ఆర్
1: మనకు గోచరమవుతున్నాయి.
0: వీ హావ్ బీన్ ఏబుల్ టు సీ దెమ్ ఇన్ దట్.
1: అయితే ఈ రెండింటికి అతీతమైనటువంటిది మరొకటి ఉంటుండాలి.
0: దర్ ఇస్ సంథింగ్ విచ్ ట్రాన్సెండ్స్ బోత్ దీస్.
1: అదే చిత్తాకాశం.
0: దట్ ఈస్ చిదాకాశం.
1: అదే చిదాకాశం.
0: దట్ ఈస్ చిదాకాశం.
1: ఈ చిదాకాశం అనేటువంటిది ఏమాత్రము చలనము లేనటువంటిది.
0: చిదాకాశ డస్ నాట్ హ్యావ్ ఎనీ మూమెంట్.
1: ఎలాంటి మార్పు చెందినటువంటిది.
0: ఇట్ డజంట్ అండర్గో ఎనీ చేంజ్.
1: నిత్యశక్తి నిర్మలమైనటువంటి యొక్క ఆత్మతత్వమే.
0: ఇట్ ఈస్ ది వెరీ ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ విచ్ ఈస్ ట్రూ అండ్ ఎటర్నల్ అండ్ పర్ఫెక్ట్.
1: అదే పరబ్రహ్మము.
0: దట్ ఈస్ పరబ్రహ్మ.
1: అదే ఆత్మ.
0: దట్ ఈస్ ఆత్మ.
1: అదే పరంజ్యోతి.
0: దట్ ఈస్ పరంజ్యోతి.
1: అదే స్వయం జ్యోతి.
0: ఇట్ ఈస్ ఆల్సో స్వయం జ్యోతి.
1: ఈ స్వయం జ్యోతి యొక్క ప్రకాశం ద్వారానే ఈ చిత్తాకాశము భూతాకాశము గోచరిస్తూ ఉంటుంది.
0: ఇట్ ఈస్ అన్ అకౌంట్ ఆఫ్ ది సెల్ఫ్ ఎఫల్జెంట్ లైట్ ఆఫ్ ఆత్మన్ వీ హావ్ బీన్ ఏబుల్ టు సే చిదాకాశ చిత్తాకాశ అండ్ భూతాకాశం.
1: ఈ చిదాకాశమే లేకుండా ఈ చిత్తాకాశము భూతాకాశమే లేదు.
0: ఇఫ్ దెర్ ఈస్ నో చిదాకాశ అట్ ఆల్ దెర్ ఇస్ నో చిత్తాకాశ అండ్ భూతాకాశ.
1: కనుక చిదాకాశమును లక్ష్యంగా దుంచుకొని చిత్తాకాశంలో ప్రారంభమై భూతాకాశంలో ప్రారంభమై చిత్తాకాశమును దాటుకుని చిదాకాశంలో లీనం కావాలి.
0: దేర్ ఫోర్ విల్ హావ్ టు బేస్ అవర్ లైఫ్ ఆన్ చిదాకాశ అండ్ త్రూ భూతాకాశ విల్ హావ్ టు రీచ్ చిత్తాకాశ త్రూ చిత్తాకాశ.
1: చిన్న ఉదాహరణగా మీకు చెప్పాలనుకున్నప్పుడు సముద్రంలో అలలు వస్తున్నాయి.
0: To illustrate this to you in an easy way, there are waves in ocean.
1: Alalu veru jalam veru kaadu.
0: Waves and water, they are not different.
1: Ee jalam veru nurugu veru kaadu.
0: The foam and the waves are also not different.
1: Nurugu jalamu alalu moodu ekamai untundayi.
0: The foam, waves and water, they are the same.
1: అయితే ఈ మూడింటి ఎందుకు జలం ఒక్కటిగానే ఉంటుండాలి?
0: వాటర్ ఇస్ కామన్ అమంగ్ ఆల్ దీస్ త్రీ ఆబ్జెక్ట్స్.
1: నురుగు వేరుగాను అల వేరుగాను జలం వేరుగా ఉండినట్టుగా మనకు కనిపిస్తున్నాయి.
0: బట్ ఇట్ అపియర్స్ యాజ్ ఇఫ్ ఫోమ్ ఇస్ డిఫరెంట్ అండ్ వేవ్స్ ఆర్ డిఫరెంట్ అండ్ వాటర్ ఇస్ డిఫరెంట్.
1: కనుకనే ఈ దృష్టి కల్పితమైన ఈ జగత్తునందు భూతాకాశం చిత్తాకాశము చితాకాశము ఈ మూడింటి యొక్క సమ్మిళితమైనటువంటి స్వరూపం మనం దర్శించాలి.
0: Therefore, in the phenomenal world also, we will have to just find out a union which emerges out of Chittakasha, Chidakasha and Bhutakasha.
1: ఈ మూడింటి ఎందుకును విభాగము చేయాలి.
0: We have to divide these three into three ఆకాశ.
1: జాగ్రత్తను భూతాకాశంగా మనం భావించాలి.
0: We have to enjoy the waking state as Bhutakasha.
1: స్వప్నము చిత్తాకాశంగా విశ్వసించాలి.
0: We have to believe dream as Chittakasha.
1: సుషుప్తి తుర్యావస్థ ఎందుకును మనం దీనిని చిదాకాశంగా విశ్వసించాలి.
0: ఇన్ డీప్ స్లీప్ స్టేట్ అండ్ ఇన్ తుర్యావస్థ విల్ హావ్ టు జస్ట్ ట్రీట్ ఇట్ యాజ్ చిదాకాశ.
1: అయితే సుషుప్తి తుర్యావస్థకు తగినటువంటిది కాదు.
0: బట్ దెర్ ఈస్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ సుషుప్తి
1: సుషుప్తి అనేటువంటిది పూర్తి జాగ్రత్త స్వప్నము కానటువంటి ఒక డీప్ స్లీప్ గాఢ నిద్రగా రూపొందుతుంది.
0: సుషుప్తి ఈజ్ డీప్ స్లీప్ స్టేట్ విచ్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ద వేకింగ్ స్టేట్ అండ్ ద డ్రీమ్.
1: ఇక్కడ ఆనందము అనేటువంటిది మనకు గోచరం కాదు.
0: వీ వుడ్ నాట్ బి ఏబుల్ టు రియలీ ఎక్స్పీరియన్స్ బ్లిస్ దేర్.
1: తిరిగి జాగ్రత్త అవస్థకు వచ్చిన తర్వాత ఈ యొక్క నిద్రావస్థలోకి పొందినటువంటి ఆనందాన్ని మనం చెప్పగలుగుతున్నాము.
0: బట్ ఓన్లీ ఆఫ్టర్ కమింగ్ టు ది వేకింగ్ స్టేట్ వీ ఫీల్ దట్ వీ హావ్ ఎంజాయ్డ్ పీస్ ఇన్ స్లీప్.
1: అయితే ఈ యొక్క తుర్యావస్థ అనేటువంటిది సూపర్ కాన్షియస్ అంటారు.
0: తుర్యావస్థ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ సూపర్ కాన్షియస్ స్టేట్.
1: ఈ దివ్యమైనటువంటి ఒక ఈ చైతన్య తత్వం నందే ఆనందం అనేటువంటిది అప్పటికప్పటికి అనుభవించవచ్చు.
0: డ్యూరింగ్ ఇన్ తుర్యావస్థ విల్ బి ఏబుల్ టు ఎంజాయ్ ఈవెన్ వెన్ వీఆర్ ఇన్ తుర్యావస్థ ఇట్ సెల్ఫ్ ది ఆనంద.
1: శంకరుల వారు కూడాను నిద్రే సమాధి స్థితి అన్నారు. అనగా నిద్ర అనేటువంటిది ఒక సమాధి స్థితిగా ఉంటుంటారు.
0: శంకర ఆల్సో హాస్ డిస్క్రైబ్డ్ స్లీప్ యాజ్ స్టేట్ ఆఫ్ సమాధి.
1: ఈ సమాధి అనగా ఏమిటి?
0: What is the meaning of samadhi?
1: Kevalamu tanmayatvamto padipotamu leka emotion tho manam kulipotamu edo oka vidhamaina bhavamto bhava samadhini pondatamu ee vidhanga manam bhavistuntamu.
0: Samadhi is ordinarily mistaken to be something which is in a state of excitement, a emotional state, etc.
1: Idi savikalpam kaanatvanti sthiti lopala etti jagratta swapnam kaanatvanti sthiti lo undetvanti oka bhavam ani manam bhavistunnamu.
0: We think that it is neither a dream nor waking state nor deep sleep state.
1: ఇది జాగ్రత్త స్వప్న సుషుప్తి ఎందుకూడను సమాధి ఏకంగానే ఉంటుంటారు.
0: సమాధి ఇస్ కామన్ బోత్ ఫార్ వేకింగ్ డ్రీమ్ అండ్ డీప్ స్లీప్ స్టేట్.
1: ఈ పదములు ఎంతే ఉంటున్నది దాని యొక్క అర్థం.
0: ద మీనింగ్ ఈజ్ ఇన్హెరెంట్ ఇన్ ద వర్డ్స్.
1: కొంతమంది మాట్లాడుతూ సమాధిలో పడిపోయినారు అనుకుంటారు.
0: While talking, when a person falls, some people say he has entered into the state of samadhi.
1: ఇది ఒక ఎమోషన్ కావచ్చు.
0: This may be a state
1: excitement
0: of emotion.
1: కావచ్చును.
0: It could be excitement.
1: లేకపోతే hysteria కావచ్చును.
0: This could be a state of hysteria.
1: లేక బలహీనత కావచ్చును.
0: This could be a state of weakness.
1: లేక fits కావచ్చును.
0: This could be a state of.
1: కానీ ఇది సమాధి కాదు.
0: This is not samadhi.
1: సమాధి అనగా జాగ్రత్త వ్యవస్థ ఉంది. చైతన్యంగా ఉంటున్న సమయం లోపలే సమచిత్తంగా మార్చుకోవటమే సమాధి.
0: Samadhi really means even in the waking stage itself, converting our own mind and thinking into equal minded.
1: Samadhi.
0: సమాధి కన్సిస్ట్ ఆఫ్ టూ సింబుల్స్ సమ అండ్ ధీ.
1: శీతోష్ణములను సుఖ దుఃఖములను రెండింటిని సమంగా చూచుకోవటం, నిందాస్తుతులను సర్వమును సమానంగా చూచుకోవటం, లాభ నష్టములు కూడా సమానంగా, దీనికి పొంగక దానికి కృంగక ఉండేటువంటి స్థితి ఏ సమాధి.
0: ఈక్వల్ మైండెడ్నెస్ డిస్క్రైబ్ యాజ్ సమాధి. టు బి ఈక్వల్ మైండెడ్ ఇన్ ది స్టేట్ ఆఫ్ కోల్డ్ అండ్ హీట్, ఇన్ స్టేట్ ఆఫ్ ప్రాఫిట్ ఆర్ లాస్, ఇన్ స్టేట్ ఆఫ్ ప్రైజ్ ఆర్ సెన్సర్.
1: కనుకనే భూతాకాశమునందును చిత్తాకాశమునందును చిదాకాశమునందును ఆనందమయుడై ఉంటుండాలి.
0: Therefore, a person in samadhi would be in a state of bliss, whether he is in a waking state, bhutakasha, chittakasha and chidakasha.
1: Itti sthiti andariki labhinchetundi kaadu.
0: Such state all people will not be
1: able to. Aneka vidhamulaina vicharana cheyali.
0: For this,
1: sadhana salpali.
0: A lot of sadhana.
1: Daiva anugraham pondali.
0: One has to earn the grace of Lord.
1: Kanuka anugrahaniki paatrudiga ayi nimittamai aneka karmalu aacharinchali.
0: To earn the grace of God, one will have to undertake a number of activities.
1: కనుకనే కృష్ణుడు చిత్తప్రజ్ఞ యొక్క లక్షణాన్ని గురించి చెప్పే సమయంలో ఈ విధమైనటువంటి దీంట్లో అర్జున కేవలము ఒక మనస్సు పైన దేహం పైన బుద్ధి పైన ఆధారపడినంత మాత్రం ప్రయోజనం లేదు.
0: While describing the qualities of Sthita Prajna, Krishna told Arjuna, Arjuna, there is no use basing all these things only on the body.
1: నా ఆజ్ఞను అనుసరించు.
0: You follow my command.
1: నా చింతన చేస్తూ థింకింగ్
0: ఆల్ ద వైల్ యూ డూ యూ డిశ్చార్జ్ యువర్ డ్యూటీస్.
1: సర్వత్రా కూడా నువ్వు ఏకత్వమైనటువంటి యొక్క దైవత్వం అనేటువంటిది నీకు గోచరమవుతుంది.
0: యూ బి ఏబుల్ టు ఎక్స్పీరియన్స్ అండ్ ఎంజాయ్ ది డివినిటీ ఆల్ అరౌండ్.
1: అనేకత్వంలోని ఏకత్వాన్ని దర్శించు.
0: ది డివినిటీ విచ్ ఇస్ ఇన్హెరెంట్ ఇన్ డైవర్సిటీ యూ హావ్ టు ఎంజాయ్ ఇట్ ఇన్ ది ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ.
1: విధమైనటువంటి యొక్క మార్పులు నీ చిత్తమునకు కలిగినప్పుడే అందులో నా యొక్క హృదయం హత్తుకుని పోతుంది అన్నాడు.
0: ఓన్లీ వెన్ సచ్ చేంజెస్ కమ్ అబౌట్ ఇన్ యూ మై హార్ట్ గెట్స్ ఎంగేజ్డ్ అండ్ ఫుల్లీ థింకింగ్ ఆఫ్ యూ.
1: మార్పు చెందినటువంటి చిత్తమే స్థిత ప్రజ్ఞ యొక్క లక్షణం.
0: ది క్వాలిటీస్ ఆఫ్ స్థిత ప్రజ్ఞ ఇస్ ద వన్ విచ్ డస్ నాట్ అండర్గో
1: ఎనీ విషయం నందు కూడా నువ్వు చరణం కానటువంటి యొక్క తత్వమే స్థిత ప్రజ్ఞ యొక్క లక్షణము.
0: Whatever be the state, an unwavering attitude will have to be developed.
1: ఇదన్నిటికూడను సహజ లక్షణంగా భావించుకోవాలి.
0: All these things should be considered as very natural.
1: అగ్నికి దహన శక్తి ఉన్నదంటే ఎవరైనా ఆశ్చర్యపడతాడా?
0: Would anyone be surprised if fire has got the capacity of burning?
1: ఐస్ చల్లగుందటంటే ఎవరైనా విచారపడతాడా?
0: Would anyone be worried if one comes
1: to? ఐస్ చల్లదనము దాని స్వభావము.
0: Coldness is natural state of ice.
1: అగ్నికి కాల్చేటువంటి దహన శక్తి దాని యొక్క స్వభావము.
0: Burning is natural state of.
1: పుట్టిన దేహం అంతా గిట్టేటువంటిది దీని స్వభావము.
0: Everybody that is born will die.
1: ఈ సత్యాన్ని గుర్తించినటువంటి వ్యక్తి సుఖ దుఃఖములకు ఏమాత్రం కూడా గురికాడు.
0: A person who recognizes this truth will not be subject to any.
1: కనుకని
0: సారో
1: సర్వత్రా కూడాను సమచిత్తమును పెంచుకోమన్నాడు.
0: Therefore, he just said, all places develop equal mindedness.
1: ఈ సమచిత్తాన్ని పెంచుకునేటువంటి సమయం నందే ఈ దైవత్వమును చక్కగా భూతాకాశ చిత్తాకాశ చిదాకాశం యొక్క విచారణను ఘాటంగా జరపాలి, దీర్ఘంగా యోచించాలి.
0: In order to develop thinking of divinity in all the places, we'll have to just think deeply about this భూతాకాశ చిత్తాకాశ.
1: కొన్ని నిమిషంలో మనం భోంచేసి నిద్రపోతాము.
0: After taking food after a few minutes, we
1: నిద్రించిన తర్వాత ఎన్నెన్నో కలలు కంటాము.
0: We get a number of dreams while sleeping.
1: ఈ కలలు కన్న తర్వాత తిరిగి మేల్కొంటి ఏది లేదు.
0: After getting up from sleep, you don't find anything.
1: ఒక్క దినమునందే కొన్ని గంటలయందే ఈ విధమైనటువంటి యొక్క దృశ్యములు మార్పు చెందుతున్నాయి.
0: Within 24 hours, so many changes come about.
1: స్వప్నమునకు జాగ్రత్తకు భిన్న భేదములు అనేకంగా కనిపిస్తున్నాయి.
0: There are a number of differences between dream state and waking state.
1: కనుక ఇలాంటి పరిస్థితుల లోపల మనం దేనిని నమ్మాలి, దేనిని విసర్జించాలి?
0: In a such a state of affairs, what to believe and what to have.
1: కనుకనే వేదాంతమునందు నేతి నేతి, not this, ఇది కాదు అని జాగ్రత్త నేను కాదు, స్వప్నం నేను కాదు, ఈ యొక్క నిద్ర నేను కాదు, దీనికి అతీతమైనటువంటి యొక్క సుషుప్తి స్థితి అందు దాటిన తర్వాతనే ఈ తురియావస్థనే నేను అనేటువంటి సత్యాన్ని బోధిస్తూ వచ్చింది.
0: Therefore in philosophy it has been taught that I am not in the waking state, I am not in the dream state, I am not in the deep sleep state. I transcend all these things and the transcendental principle itself is myself.
1: ఎత్తి లేదనుచుంటిమో అది కలదు.
0: Whatever you are denying that is existing.
1: ఎత్తి కలదనుచుంటిమో అది లేదు.
0: Whatever you are thinking as existing is really not existing.
1: ఉన్నదొక్కటి సర్వంబు ఎన్నటికిని.
0: There is only one which is eternally true.
1: అది ఏ బ్రహ్మంబు వాక్కున కలవి కాదు.
0: దట్ ఈస్ బ్రహ్మన్ విచ్ ఇస్ నాట్ ఈజీలీ యాక్సెసబుల్ టు ది.
1: కనుకనే వేదాంతం కూడాను ఏదో వాచ నివర్తంతే అప్రాప్య మనసా సహ అన్నారు. మనసుకు కానీ ఇంకే విధమైనటువంటి బుద్ధికి కానీ వాక్కునకు కానీ ఇది అసాధ్యమైనటువంటిది అన్నాడు.
0: దట్స్ వై ఫిలాసఫీ హస్ జస్ట్ డిస్క్రైబ్డ్ ది ట్రాన్సెండెంటల్ ప్రిన్సిపల్ యాజ్ వన్ విచ్ ఇస్ నాట్ ఈజీలీ అమెనబుల్ అండ్ యాక్సెసబుల్ టు ద వరల్డ్.
1: మనం చదివేది, వినేది, సాధన చేసేది, అనుభవించేది అన్ని కూడాను భూతాకాశం యొక్క లక్షణాలే.
0: All that you read, study, listen and experience, all this is only attributes and qualities of
1: Bhutakasham. దీని ఆధారం చేసుకుని,
0: basing your own life on this,
1: లక్ష్యాన్ని సాధించడానికి ప్రయత్నించాలి.
0: You have to try to achieve the goal.
1: దీనిని సవికల్పం, నిర్వికల్పం అని అన్నారు.
0: The same thing has been described as savikalpa and nirvikalpa.
1: Savikalpam ante emiti, nirvikalpam ante emiti?
0: What is savikalpa, what is nirvikalpa?
1: Kanuka konni konni vishayam lopala yoga abhyasamu gurinchinatundi varu savikalpamunaku konni arthamulu, nirvikalpamunaku konni arthamulu cheptuntaru.
0: People who take to the path of yoga describe savikalpa as
1: gunamulate cherinatundi de savikalpam.
0: Savikalpa is associated with attributes.
1: Gunatitamainatundi de nirvikalpam.
0: Anything that transcends this attribute,
1: అతీతమైనటువంటి స్థితిని పొందటమే ఒక నిర్వికల్పం.
0: Obtaining a state of transcending beyond these three gunas, that
1: వికల్పం కలగనది నిర్వికల్పం.
0: A thing which doesn't undergo a change is nirvikalpa.
1: మార్పు లేనటువంటిది నిర్వికల్పం.
0: A changeless entity is nirvikalpa.
1: చలనము కానటువంటిదే నిర్వికల్పము.
0: ఏ అన్వేవరింగ్ అండ్ అన్చేంజింగ్ థింగ్ ఇస్ నిర్వికల్ప.
1: కనుకని అట్టి స్థితిని పొందటమే స్థితప్రజ్ఞ యొక్క లక్షణం అన్నారు.
0: అటైనింగ్ దట్ పర్టికులర్ స్టేట్ ఈస్ ది గోల్ అండ్ ది అట్రిబ్యూట్ ఆఫ్.
1: అయితే అర్జునుడు ఆ విధమైన స్థితిలో ఉండినాడా అని మనం సందేహించవచ్చు.
0: క్వశ్చన్ వెదర్ అర్జున్ వాజ్ ఇన్ సచ్ స్టేట్ ఆఫ్ స్థితప్రజ్ఞ.
1: అట్టి స్థితి ఎందు అర్జున్ని ఉంచి సర్వకర్మలు కూడా అతని చేత ఆచరింపచేశాడు.
0: Krishna made him go to that particular state and made him do everything.
1: జ్ఞాని అయినటువంటి వాడు స్తంభించి కూర్చుంటే అజ్ఞానులకు ఆదర్శం అనేటువంటిది చిక్కదు.
0: If a wise man doesn't participate in action, he would not be able to set an example for the ignorant.
1: ఒక చిన్న ఉదాహరణ.
0: One small example.
1: Physical exercise, ఒక డ్రిల్ మాస్టర్ ఉంటుంటాడు.
0: There is a physical instructor and a drill master.
1: ఆ ఇన్స్ట్రక్టర్ ఏం చేస్తాడు, నాకు అన్ని తెలుసును ఊరికే కూర్చొని ఏ ఆడండి అంటే వాళ్ళు ఏం ఆడతారు.
0: That physical instructor will himself keeps quiet and ask them to just under
1: anni telisinatunte vaadaina kani 1 2 3 taan aadtene mari pillalu aadtaan kurchuntaru.
0: He is proficient in himself in all the drill, but he has to set an example, then only make others people to follow him.
1: Adhe vidhamgani sitapragudainatunte vaadu aadarshavantamaina jeevithanni చూపించినప్పుడే ఇతరులు అనుసరించడానికి ఒక అవకాశం ఉంటుంటారు.
0: లైక్ ది డ్రిల్ మాస్టర్, స్థితప్రజ్ఞ షుడ్ సెట్ ఎ పర్సనల్ ఎగ్జాంపుల్ టు ది ఇగ్నోరెంట్ పీపుల్ సో దట్ దే వుడ్ బి ఏబుల్ టు ఫాలో హిమ్.
1: కనుకని అర్జున్ని ఆదర్శ పురుషుడిగా తయారు చేశాడు కృష్ణుడు.
0: దేర్ఫోర్ కృష్ణ ట్రాన్స్ఫార్మ్డ్ అర్జున ఇంటు ఎన్ ఐడియల్ మ్యాన్.
1: అనేక పర్యాయం నిమిత్త మాత్రం భవిష్యత్ సాక్షి, నిన్ను నిమిత్త మాత్రంగా పెట్టుకుని లోకానికి అంత ఆదర్శాన్ని అందిస్తున్నానని చెప్పడంలో ఇది అంతరార్థం.
0: Krishna telling that I'll keep you only as a nimitta, as an instrument, this is the inner significance and meaning of that.
1: Kanuka Arjunudu nirantaramu Krishnulone untunnadu.
0: Arjuna was always living in Krishna.
1: Adana parishuddha hrudayudu galukane athaniki Arjunudani peru.
0: He has got a name Arjuna because he is a man with pure heart.
1: Ane pariyamulu Bharata Bharata Bharata annadu.
0: A number of times Krishna Arjuna addressed him.
1: Bharata ante Bhagavat prati kaliginatunte vadu Bharatudu.
0: Bharata refers to the one who has love of God.
1: Bha prakashamu.
0: Bha means effulgence.
1: Prakashanni rachinchinatunte vadu Bharatudu.
0: The one who loves effulgence is Bharata.
1: Kanuka atani peru yende anni vidhamainatunte antarathalu kudi untunnayi.
0: All the inner significance and meaning is incorporated in the name itself.
1: Kevalam Krishna yokka aagnanu sirisavinchatamu, taanu cheppinatunte margamunu anusarinchatame.
0: Arjuna's duty was only to follow implicitly what Krishna commanded him to do.
1: Kanukani mottamodatini కరిష్యే వచనం తవ అని శరణాగతుడైనాడు.
0: దేర్ఫోర్ అర్జున సెడ్ దట్ ఐ విల్ ఓబే యువర్ కమాండ్ వాట్ ఎవర్ ఇట్ బీస్.
1: మీరు చెప్పినటువంటిది నేను చేస్తాను స్వామి, అంతకంటే నాకు ఇంకా వేరే మార్గం లేదు.
0: వాట్ ఎవర్ యూ ఆస్క్ మీ టు డూ ఐ విల్ డూ ఇట్ స్వామి, ఐ డోంట్ అండర్టేక్ ఎనీథింగ్ ఎల్స్.
1: ఇది స్థితప్రజ్ఞ యొక్క ప్రధాన లక్షణం.
0: దిస్ ఈస్ ది ట్రూ అట్రిబ్యూట్.
1: నేను నాది అనేటువంటి భావము అభిమానం లేదు.
0: స్థితప్రజ్ఞ విల్ నాట్ హావ్ ది ఫీలింగ్ ఆఫ్ ఐ అండ్ మై.
1: మమత్వము అహంకారం అనేటువంటిది ఏమాత్రము అతనికి లేదు.
0: హీ విల్ నాట్ బి హ్యావింగ్ ఈగోటిజం అండ్ అటాచ్మెంట్.
1: ఈ అహంకార మమకారమును నిర్మూలము గావించుకుని దైవాగ్ని లోపల శిరసావించటమే స్థితప్రజ్ఞ యొక్క లక్షణం.
0: రూయినింగ్ అండ్ డిస్ట్రాయింగ్ ది ఎంటైర్ ప్రిన్సిపల్ ఆఫ్ అహంకార అండ్ మమకార అండ్ యాక్సెప్టింగ్ ది కమాండ్స్ ఆఫ్ ద లార్డ్, దిస్ ఈస్ ది క్వాలిటీ ఆఫ్ స్థితప్రజ్ఞ.
1: కనుకని రెండవ అధ్యాయం లోపల స్థితప్రజ్ఞ యొక్క లక్షణాన్ని ప్రత్యేకంగా గురించి అధికంగా చెప్తూ వచ్చాడు.
0: That is the reason why the qualities of sthita prajna are explained at length in the second chapter.
1: Cheppinanta matrame prayojanam ledani ee bhuta akashanni చిత్తాకాశాన్ని చిదాకాశాన్ని చక్కగా వర్ణిస్తూ చెప్తూ వచ్చాడు.
0: By merely describing the qualities of Sthita Prajna, there may not be much of use. Therefore, he began explaining these.
1: Chakkaga artham chesukoni gurtinchukunnatunte vaadu ganaka Arjunudu danni anubhavistu vachadu.
0: As Arjuna was one who was able to recognize the inner significance of this
1: world. Vishva virata swarupam ante emti? Ide bhutakasam, ide chittakasam, ide chidakasam. Moodinti yokka ekatvanni nirupinchadu Krishnudu.
0: What is the meaning of Vishva Virat Swarupa? That is a union of Chitta Bhutakasha, Chittakasha.
1: Kanukani Virata Swarupani chuchinatunte Arjunudu kannulu moosukunnappudiki Virata Swarupam ganipistune undadu.
0: After seeing the cosmic form of the Lord, even after he closed his eyes, he was able to see Krishna alone.
1: Anaga kannulu terchukunnappudu kanipinchindanta kudanu Bhutakashamu.
0: When eyes are wide open, whatever he has just seen is bhutakasha.
1: Kannulu moosukunna tarvata kudanu kanipinchetundi chittakasham.
0: After closing the eyes, whatever he experienced and saw is chittakasha.
1: Ekkada poyinappudu kuda aa drishti lopala hrudayamlo print ayipoyinattu ayipoyindi adi chittakasham.
0: Wherever he went in his heart, this particular impression
1: chittamu kadigina poledu ee yokka drishyamu.
0: The vision made such an indelible impression that
1: kagitham paina kottinattu print kagitham pothe kudanu aa print podu.
0: It is something like a print on a paper. Even if the paper is
1: ee print nu kaayitaanni veru cheyadaniki saadhyam kaadu.
0: It is impossible to separate print from the paper.
1: Kanuka Arjuna yokka chittam lopala Krishnuni yokka Vishwavirata swarupam hattukoni poyindi.
0: In this way the Vishwavirata swarupa cosmic form of Krishna made
1: him the adarshavantamainatundi Arjunudi enni rakamulainatundi intlo aina pravesha pettatamlo em tappu undadu.
0: Such an ideal person as Arjuna, there is no harm and no nothing.
1: Samanya manunu vale anni rangallo kudanu praveshistunnadu Arjunudu.
0: Arjuna already took all ordinary activity like an ordinary person.
1: Kani chittamu Krishnu yokka padamula paina.
0: But he kept always his heart at the lotus feet of Krishna.
1: Krishnu yokka aagya lopala.
0: Physical body was to obey the command of Krishna.
1: Idi chitta prajna yokka pradhanamainatundi aadarshanga nirupinchadu.
0: Krishna held out this as an ideal quality of sthita prajna.
1: ఈ స్థితప్రజ్ఞుడు ఆచరించవలసినటువంటి కర్మలు కూడాను రేపటి దినం మాట్లాడుకుందాం.
0: ది యాక్టివిటీస్ విచ్ విల్ హావ్ టు బి అండర్టేకెన్ బై స్థితప్రజ్ఞ విల్ బి ఎక్స్ప్లెయిన్డ్ టు టుమారో.

0: Sai Ram, dear listeners, the Vedas are not restricted to just India alone. In Prashanti Nilayam, we can observe how groups from different countries chant Vedic hymns in perfect synchronization. Bhagwan has always fostered the Vedic heritage. He has also stressed how just mere listening to Vedic chants produces positive vibrations. In today's Divine Discourse, Baba explains the significance of Vedic chants and how the entire world benefits from these chants. Let us now listen to the Pearls of Wisdom by Bhagwan Baba from a discourse delivered during the Atirudra Mahayagnam on the 19th of August 2006 in Prashanti Nilayam.
1: Embodiments of love. I am searching and I have been searching. I am searching for a true devotee.
2: Agonna manavuni agar thiruna panchabocham paakam vina.
1: Will the hunger of a hungry man be satiated or appeased by listening to the menu?
2: Nirpedavani pedirikam bhuvana pitta prabhavam vinnanta.
1: Will the suffering of the poverty be alleviated by listening to the effects of finance and economy?
2: Prema swarupulara.
1: Embodiments of love.
2: Prati okati kudanu anubhavinchi aanandinchi andinchatam atyavasaram.
1: It's most essential to understand in depth, to experience and then express later.
2: Ritvikulu andaru kudanu chaala manchi vaaru.
1: All Ritviks assembled here are very good.
2: Naaku nachinatuvanti Ritvikulu ee naadu chikkaru.
1: Bhagavan says that he could get a batch of Ritviks of his choice and selection and standard.
2: Meeru ee 10 dinamulu kudanu chesina సాధన 10 దినములు చేసినటువంటి యొక్క ఎగ్జామ్ చాలా సంతృప్తికరంగా ఉంది.
1: The sadhana, spiritual practice you have done and the procedure you have followed, the sincerity and the steadfastness that you have exhibited is very good and commendable.
2: కొడు తెలిసిన దానికంటే అధికంగానే చేస్తూ వచ్చారు.
1: In fact, you have been demonstrating much more than expected.
2: ఇలాంటి ఋత్వికులు చిక్కటం చాలా ఆశ్చర్యం.
1: ఇట్ ఇస్ ఎ సర్ప్రైజ్ టు హ్యావ్ సచ్ సెట్ ఆఫ్ రిట్వీట్స్.
2: రేపటి దినము ఈ ఎగ్జామ్ సమాప్తం అవుతుంది.
1: టుమారో ఇస్ ది కంక్లూడింగ్ ఫంక్షన్ ఫర్ దిస్ ఎగ్జామ్.
2: ఎగ్జామ్ సమాప్తి అవుతుంది కానీ మంత్రములు సమాప్తి కావు.
1: ఎగ్జామ్ మే కంక్లూడ్ బట్ మంత్ర హ్యాస్ నో ఎండ్.
2: మంత్రం శాశ్వతంగానే ఉంటుంది.
1: మంత్ర ఇస్ పర్మనెంట్.
2: అది గుణంతో కూడింది కాదు.
1: మంత్ర ఇస్ అట్రిబ్యూట్లెస్.
2: ఈ గుణం నిరంజనం సనాతనం నికేతనం నిత్య శుద్ధ బుద్ధ వృత్తి నిర్మల స్వరూపం.
1: మంత్ర ఇస్ అట్రిబ్యూట్లెస్, ఫార్మ్లెస్, అన్పొల్యూటెడ్, బ్లెమిష్లెస్, నెక్టర్లెస్, ఇటర్నల్ అండ్ ఇమ్మోర్టల్.
2: ఇట్టి మంత్రములు నిరంతరం కూడా మా చెవులు వినిపిస్తూనే ఉంటాయి.
1: సచ్ మంత్రాస్ ఆర్ హర్డ్ డిలైట్ఫుల్లీ బై ఎవ్రీబడి.
2: కనుక మంత్రంతో కూడినటువంటి వాడే ఋత్వికు.
1: సో ఋత్విక్ ఇస్ ద వన్ హూ గెట్స్ హిమ్సెల్ఫ్ లాస్ట్ ఇన్ చాంటింగ్ ద మంత్ర.
2: ఋత్విక్ వేరు మంత్రం వేరు కాదు.
1: Ritvik is not apart from mantra.
2: ఈ మంత్రంతో కూడినటువంటి వాడే ఋత్విక్.
1: Ritvik represents the conglomeration, combination of mantras.
2: ఆ మంత్రమే లేకపోతే తాను ఋత్వికే కాదు.
1: Without the mantras, he cannot justify himself everything.
2: ఈ మంత్రములు చాలా అదృష్టవంతులకు మాత్రమే దక్కుతుంది.
1: The fortunate ones will be able to catch hold of these mantras.
2: లోకంలో ఎంతమంది లేరు.
1: In this world there are many.
2: కానీ ఇంతమందిలో ఒకరు కట్టేటప్పటికి 130 మంది మాత్రమే చిక్కారంటే ఎంత గొప్పతనం.
1: In this vast world of multitudes, only 130 of you could be here. How lucky you are, how fortunate you are.
2: కాని ఇంకా ప్రయత్నం చేస్తే ఎంతమంది అయినా చిక్కుతారు, కానీ వీరు చేయలేదు, ఉన్నవారు స్మారణ వరకు అని సంతృప్తితో ఉన్నారు.
1: In fact, had you made an attempt to have many more, you would have got them. But you got yourself satisfied with this number.
2: శాస్త్రము ఎప్పుడు సత్యము అనించు పేద సమ్మతము విప్రాల.
1: Oh priest, you go by the dicta of Shastras and Vedas and you conduct according to their dictates.
2: ఈ విప్ర అనేటువంటి వారు శాస్త్రాన్ని నమ్మినటువంటి వాడు.
1: విప్ర, the priest, has got full faith in Shastra, the spiritual text.
2: ఇటువంటి రిత్రికులు మరి ఎక్కడైనా చిక్కుతారా? చిక్కుతారు.
1: Such rhetorics, is it possible to find them elsewhere? Yes, you can.
2: కానీ అందులో కొంత ఒక భేదం ఉంటుంటుంది.
1: However, there is some difference.
2: ప్రమాణపూర్వకంగా చెప్పాలనుకుంటే మీరు చెప్పేటువంటి ఒక ప్రతి మంత్రం కూడాను చాలా సుస్పష్టంగా ఉంటుంది.
1: As you are reciting Veda, chanting Veda, there's perfection, there's total clarity.
2: ఇట్టి మంత్రములు చెప్పేటువంటి వ్యక్తులు చిక్కటం చాలా అదృష్టం.
1: It's a great fortune to have such a rhetoric who can recite chant with perfection and clarity.
2: ఇటువంటి రుచికులు నేను ఇక్కడ యజ్ఞం చేయించాలంటే చాలా ఎంతో ఆనందిస్తున్నారు అనేక మంది.
1: భగవాన్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ టు హ్యావ్ దిస్ గ్రూప్ ఆఫ్ రిట్రిక్స్ పర్ఫార్మింగ్ దిస్ యజ్ఞ హియర్.
2: 1వ తేదీ నుంచి కూడా పుట్టపర్తిలో యజ్ఞం జరుగుతుండాలి.
1: ఇన్ పుట్టపర్తి దేర్ ఇస్ అనదర్ యజ్ఞం టు ఫాలో ద సేమ్ మంత్ ఫ్రమ్ ద ఫస్ట్ ఆన్వర్డ్స్.
2: ప్రతి దసరా కూడా చేసేటువంటి యజ్ఞం.
1: It is the yajna that coincides with the Dasara celebration.
2: అది జ్ఞాన యజ్ఞం.
1: It is జ్ఞాన యజ్ఞ.
2: ఇది జ్ఞాన యజ్ఞం కాదు.
1: This, the current one, is not జ్ఞాన యజ్ఞ.
2: అక్కడ కేవలం మనసుకు మాత్రమే పెద్దలకు మాత్రమే భోజనం పెడుతుంది.
1: That యజ్ఞ relates to your mind, the realm of psychology, the mind.
2: కనుక ప్రతికూలారా 10 దినములు శ్రమ పడినందుకు నీకు ఎంతో ఫలితం ఉంది.
1: ఫర్ ఆల్ ద స్ట్రెయిన్ దట్ యు అండర్టేకెన్ ఫర్ ద లాస్ట్ 10 డేస్, దేర్స్ వెరీ పాజిటివ్ రిజల్ట్ యు విల్ ఫేస్.
2: ఈ ఫలితం మీకు ఇప్పుడు తెలియదు.
1: ద రిజల్ట్స్ మే నాట్ బి నోటీస్డ్ రైట్ నౌ.
2: మీరు పోయి స్వస్థానం పోయి చేరిన తర్వాత అక్కడ విచారించండి, తప్ప ఆ యొక్క ఆనందము తప్ప ఫలితం ఇస్తుంది.
1: బై ది టైమ్ యు గో బ్యాక్ అండ్ రిటర్న్ టు యువర్ ఓన్ ప్లేసెస్, you will realize what a blissful state you are going to be.
2: Ninnati dinam Krishnashtami.
1: Yesterday happened to be Krishnashtami.
2: Krishnashtami dinam mee oka yagnamu samapti cheyadaniki prayatnincharu.
1: You made an attempt to conclude your yagna on Krishnashtami day.
2: Kani Krishna yokka ashtami adi pavitramainatundi ashtami.
1: Krishnashtami is not related to this current yajna going on. It is a different sacred occasion.
2: Krishnudu chinna pillalu vale aadukuntu pedda vaarito kodanu koodukuntu chakkani aanandanni andisthu vachadu.
1: Krishna started playing in the company of children and he was also making all elders happy around in the vicinity.
2: Andro mana rutikulo kodanu chaala mandi యూత్తులంతా ఉన్నారు, పిల్లలుగానే ఉన్నారు.
1: ఇన్ దిస్ గ్రూప్ ఆఫ్ రిట్రీట్స్ దేర్ ఆర్ యంగ్ పీపుల్.
2: ఇది చాలా అదృష్టవంతం.
1: ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ లక్ టు హ్యావ్ యంగ్స్టర్స్ అమంగ్ రిట్రీట్స్.
2: ఈ యూత్ యొక్క దీనికి యూత్ అంతా చేరటము చాలా పవిత్రమైనటువంటిది.
1: యూత్ జాయినింగ్ దిస్ రిట్రీట్ గ్రూప్ ఇస్ అ పాజిటివ్ sign, a sacred thing indeed.
2: నేను వినాయక చెప్తుంటాను, ఇలాంటి రుచికి చిక్కటం నీకు చాలా అదృష్టమయ్యా అన్నాను.
1: భగవాన్ టోల్డ్ వినాయక్, యు ఆర్ రియలీ ఫార్చునేట్ టు హ్యావ్ ది రుత్విక్స్ అమంగ్ హూమ్ దేర్ ఆర్ కన్సిడర్డ్ నంబర్ ఆఫ్ యూత్.
2: కానీ మీకు ఇక్కడ అనుకూలంగా జరిగేదో లేదో.
1: Whether you have all conveniences here or not.
2: భోజన సదుపాయాలు, వసతి సదుపాయాలు, తగినటువంటి అనుకూలములు తగిన విధంగా ఉన్నావో లేవో.
1: Whether you have had all food, comforts, conveniences, whether you have had them or not.
2: మీకు అన్నిటికీ సంతోషంగా ఉంటే నాకు అదే సంతోషం.
1: If you are happy, Bhagavan is happy.
2: నేను ప్రొద్దున సాయంకాలము ఇది యోచిస్తుంటుంటాను.
1: భగవాన్ హ్యాస్ బీన్ థింకింగ్ డే అండ్ నైట్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆస్పెక్ట్.
2: రుత్వికుడు సరైనటువంటి ఒక అనుకూలం చేస్తున్నాడో లేదో వినయ అని చాలా యోచిస్తూ నేను విచారిస్తుంటాను.
1: స్వామి హ్యాస్ బీన్ ఎంక్వైరింగ్ ఎవ్రీ డే హౌ ఫార్ ది ప్రీస్ట్ ఫైండ్ దెమ్సెల్వ్స్ కంఫర్టబుల్ హియర్ ఎట్ దిస్ ప్లేస్.
2: మీరందరూ ఆనందిస్తే అదే నా ఆనందం.
1: If you are already happy, Swami is equally happy.
2: Inka inadi yagyam yokka samapti dinamu paripurnamainatu dinamu aanandamainatu vaartane meeku andinchali.
1: This being the final day, all the joyful news, the blissful information should be passed on to you.
2: Padi dinamulu kodanu 10 nimshamulu ga gachi poyindi.
1: 10 days passed off within a fraction of a time.
2: ఈ 10 days కూడా మీరెంతో ఆనందించారు, నేనెంతో ఆనందించాను.
1: All these 10 days, you are in a state of bliss. Bhagavan was mighty happy about.
2: మీరు ఎక్కడికి పోయినప్పటికీ తిరిగి ఈ దృశ్యాన్ని మీరు మనసులో తలుచుకుంటూ నిరంతరం కూడాను ఈ దృశ్యాన్ని మీరు మరచకుండా ఉండాలి.
1: Wherever you go, you cherish, you recall, remind yourself. Your experiences here.
2: మరి త్వరలో పని తిరిగి మీరు చేస్తారు పుట్టవలసి.
1: Very soon you are going to come back to the sanctum sanctorum.
2: ఇంతే కాక అతి త్వరలో పని మెడ్రాస్ లో కూడాను ఈ యజ్ఞం జరపాలని ఆనందిస్తున్నారు.
1: There in Madras, yajnam is going to be conducted.
2: మీరందరూ కూడా రావాలని నేను ఆశిస్తున్నాను.
1: Bhagavan wants you all to participate.
2: ముఖ్యంగా యజ్ఞం యొక్క అర్థము ఏమని చెప్పారో నాకు అర్థం కావటం లేదు.
1: On this occasion, how to define, how to explain in depth the spirit of yajna.
2: యజ్ఞం అనగా భౌతికమైనటువంటిదా, ఆధ్యాత్మికమైనటువంటిదా?
1: Is yajna physical? Is it mundane? Is it transcendental? Is it spiritual? How is it to be viewed?
2: ఇది స్పిరిచువల్.
1: Yajna truly is spiritual.
2: ఇది మానసికంగా, శారీరకంగా, హృదయపూర్వకంగా అనుభవించినటువంటిది ఈ యజ్ఞం.
1: This yajna granted experience at the physical level, at the level of the mind, at the level of the intellect, giving joy within.
2: కనుక ఇది స్పిరిచువల్ యజ్ఞం కానీ భౌతికమైనటువంటి, లౌకికమైనటువంటి యజ్ఞములు కాదు.
1: Therefore this yajna is highly spiritual in its content. It is not physical.
2: ప్రతి ఒక్కటి కూడా నేను విచారించి పనిచేస్తున్నాను.
1: Every minute detail is explained clearly, taken care of by Bhagavan himself.
2: మీకు ఎలాంటి పంచలు కావాలి, ఎలాంటి డ్రెస్ కావాలి అనేటువంటిది కూడా విచారిస్తూ వచ్చాను.
1: Bhagavan has gone into such a detail as to decide upon the color dress that you are supposed to put on during these days of this performance of yajna.
2: Kanuka mee vishayam anta kodanu intilo tandri pillalni ee vidhanga vicharistuntado aa vidhanga mimmanni vicharistu vachanu.
1: Just as parents think of their children at home, how delicate, how tender, how affectionately they take care of them, Bhagavan has taken care of every one of you in such a way.
2: రేపటి దిన తర్వాత మిమ్మల్ని పంపాలంటే నాకు చాలా కష్టంగా ఉంటుంది.
1: After tomorrow's function, if you have to take leave from Bhagavan day after tomorrow, Bhagavan does not want to part from your company.
2: మీకు పోవటం చాలా కష్టంగానే ఉంటుంది.
1: యూ టు ఫీల్ ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్ టు లీవ్ దిస్ ప్లేస్.
2: ఈ రెండింటి యొక్క సంబంధ బాంధవ్యమే నిజమైనటువంటి భక్తి.
1: దిస్ ఇంటిమేట్ అసోసియేషన్ రిలేషన్షిప్ ఈజ్ ట్రూ డివోషన్.
2: నన్ను విడిచడం మీకు కష్టం, మిమ్మల్ని విడిచడం నాకు కష్టం.
1: యూ ఫీల్ దట్ టు లీవ్ హిమ్, ఫాదర్ ఫీల్స్ టు సాడ్ టు లీవ్ యూ. దిస్ ఇస్ ట్రూ డివోషన్.
2: నేను ఎప్పుడు మీ వెంటనే జంటనే ఇంటనే గంటనే ఉన్నాను.
1: God is always with you, around you, above you, below you, in you.
2: కనుక మీరు ఏమాత్రం కూడా స్వామి ఎక్కడో బెంగళూరులో ఉన్నాడు, మేము ఇక్కడ ఉన్నాము అని మీరు ఏమో భావించకండి. మీ వెంటనే ఉన్నాను.
1: Never consider that you are far away from Bhagavan, that is elsewhere in places like Bangalore. No, he is with you, in you, always, every moment of life.
2: కనుక మన హెడ్ బిస్ట్ కూడాను చాలా శ్రద్ధగా భక్తిగా మంచి ఇదిగా చేశాడు.
1: ది హెడ్ ప్రీస్ట్ డిడ్ ఇట్ విత్ ఆల్ సిన్సియరిటీ, డిసిప్లిన్ అండ్ డివోషన్.
2: ఇంతే కాకుండా తన పనిగా తాను చూసుకుని చేశాడు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ హీ కన్సిడర్డ్ దిస్ జాబ్ యాజ్ హిస్ ఓన్ పర్సనల్.
2: ఆ విధంగా భావించి చేసేటువంటి వారు లోకంలో చాలా అరుదు.
1: యు ఫైండ్ ఎ పర్సన్ ఆఫ్ దిస్ సార్ట్ ఇస్ రాదర్ వెరీ డిఫికల్ట్ అండ్ దే ఆర్ రేర్.
2: ముఖ్యంగా మీరు త్యాగాన్ని బోధించాలి.
1: మోస్ట్ ఇంపార్టెంట్లీ టీచ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ సాక్రిఫైస్.
2: మానవునికి ఎన్నో ఆశలు ఉంటుంటాయి.
1: మ్యాన్ హ్యాస్ మెనీ అంబిషన్స్.
2: ఈ ఆశలన్నిటి కూడాను క్రమక్రమేణా కూడాను అన్ని దైవప్రీతిగా మీరు అర్పితంగా వ్యవహరించాలి.
1: వాట్ వీఆర్ సపోజ్ టు డూ ఇస్ టు ఆఫర్ ఆల్ అవర్ అంబిషన్స్ అండ్ ఫ్యూచర్ ప్లాన్స్ టు గాడ్ హింసెల్ఫ్.
2: కేవలం సెల్ఫ్ మాత్రమే చూసుకోకండి.
1: యూ షుడ్ నెవర్ గో బై యువర్ ఓన్ సెల్ఫ్.
2: సెల్ఫ్ కంటే హెల్ప్ చాలా మంచిది.
1: మోర్ దెన్ ద సెల్ఫ్ హెల్ప్ ఇస్ మోర్ ఇంపార్టెంట్.
2: ఏ చేసినా కూడా నేను ఇది మా హృదయం కోసం చేస్తున్నాను, మా ఆత్మ నిమిత్తమై ఆచరిస్తున్నాను అని మీరు భావించాలి.
1: వాట్ ఎవర్ ఐ డూ యూ షుడ్ హ్యావ్ ఎ ఫీలింగ్ దట్ ఐఎమ్ డూయింగ్ ఇట్ టు ఫాస్టర్ టు రికగ్నైజ్ ద సెల్ఫ్ విత్ ఇన్ మీ, ది కాన్షియస్నెస్ ఆత్మ ఇన్ మీ.
2: కనుక ఇది అర్థం చేసుకునే నిమిత్తమై ఇది చేసినటువంటి యజ్ఞమే కానీ ఇది కేవలం బాహ్యంగా లౌకికంగా ఆచరించినటువంటి యొక్క యజ్ఞములు కాదు.
1: దిస్ యజ్ఞ ఇస్ పర్ఫార్మ్ విత్ సింగిల్ పాయింట్ ఆఫ్ వ్యూ టు రియలైజ్ అండ్ ఎక్స్పీరియన్స్ వన్స్ ఓన్ ఆత్మ. ఇట్ ఈస్ నో ద ఫిజికల్ వరల్డ్లీ ఆర్ మండేన్ ఆర్ ట్రాన్సియెంట్.
2: మీ క్షేమ నిమిత్తమై మీ మంచి నిమిత్తమై మీరు ఈ పవిత్ర యజ్ఞంలో పాల్గొన్నారు.
1: You have participated in this yajna for your own betterment, for your own progress, for your own advancement, for your own experience.
2: కానీ ఇది మీకోసం మాత్రమే కాదు, యావత్ ప్రపంచమునకే ఇది సంబంధించినటువంటిది.
1: You have done this not for your own self alone, you have done this for the entire humanity.
2: చెప్పే మంత్రములంతా కూడాను గాలిలో కలిసిపోయినాయి.
1: All mantras you said loudly are noticed in the space now.
2: ఈ గాలి అంతా సర్వత్రా వ్యాపించి పోతున్నది.
1: ద విండ్ టేక్స్ మంత్రా, ద సౌండ్ వేవ్స్ ఆల్ ఓవర్.
2: ఆ సౌండ్ అంతా కూడా వారి హృదయాల్లో చేరి దాన్ని పవిత్రం చేస్తుంటది.
1: ద సౌండ్ రిసీవ్ గెట్స్ ఇన్ యువర్ హార్ట్.
2: కనుక మనం చెప్పినటువంటి ఒక మంత్రముడు ఏదో ఇక్కడ మాత్రమే చెప్పామని అనుకోకూడదు.
1: డోంట్ థింక్ దట్ యు హావ్ స్పెల్ట్ అవుట్ ఆల్ మంత్రాస్ హియర్ అలోన్.
2: ప్రపంచమంతా కూడా బోధించినటువంటి మంత్రములని భావించాలి.
1: కన్సిడర్ దట్ దిస్ చాంటింగ్ ఇస్ మంత్రా. It is not limited to yourself, not to the group here. It is full all over the world, resonant vibration all over the globe.
2: Kevalam mana India ku maatrame kaadu.
1: It is not limited to India alone.
2: Anni deshamulaku kuda idi sambandhinchinatundi.
1: This is related to the entire world.
2: Bhashallo konni vyathyasam raavachu.
1: There may be differences in the language.
2: Kaani bhavamlo etti vyathyasam undadu.
1: But in respect of feeling and the spirit, there is no difference whatsoever.
2: Americans, Russians, Negroes, many
1: coming from America, Russia, Africa, they all want it, their religion, they accept the yajna.
2: వాళ్ళు కూడా నేర్చుకుంటున్నారు.
1: They are also learning.
2: పోయిన నెల 26వ తేదీ పుట్టపర్తికి జర్మనీస్ వచ్చారు.
1: Last month, on 26th, devotees from Germany came over here.
2: Akkada Germany ku vachinappudu special plane vachindi.
1: And they came here by special flight.
2: 80 mandi vachinaru aa plane lo.
1: Around 80 of them got down here.
2: Vaarandaru kuda streelu purushulu andaru kuda vedam patincharu.
1: All of them joined in chorus together chanting mantra.
2: ఈ యొక్క మంత్రమే మా దేశం రక్షిస్తున్నది.
1: They openly declare that this mantra that is protecting their motherland.
2: కనుక మేము నిరంతరము తెల్లవారు లేచిన మొదలుకొని ఈ మంత్రమే మేము చెప్తుంటాము.
1: And they also say that they chant, they repeat mantra from dawn to dusk.
2: ఈ మంత్రంలో స్వార్థమైనది ఎక్కడ లేదు.
1: There is no trace of selfishness in utterance of mantra.
2: అందరికి సంబంధించినటువంటి ధ్యానం ఉంటుంది.
1: And this relates to everybody, the entire humanity.
2: ప్రతి మానవునికి ఈ మంత్రం చాలా అవసరము.
1: For every man, this mantra is most essential.
2: ఈ ఒక్కరికి ఇద్దరికి కాదు సంబంధించినటువంటిది. ఈ సమష్టి స్వరూపానికి సంబంధించినటువంటిది.
1: It is not for one or two or limited to a few people.
2: సమాజమునకు దేశమునకు అందరికి సంబంధించినటువంటిది ఇది.
1: This mantra is essential for the society and the whole country, the whole universe for that matter.
2: దీన్ని పాశ్చాత్యులు ప్రింట్ వేస్తున్నారు బుక్కులు.
1: And these mantras are brought out in a book form by Westerners.
2: ఇవన్నీ ప్రపంచానికి అంతా పంచాలి.
1: And all these books must be circulated all over the world.
2: ఈ మంత్రములు ఉచ్చరించడం వారి కష్టమే.
1: It is difficult to chant it, to repeat it.
2: అంటే వారి నాలుగులు తిరగటం చాలా కష్టం.
1: Because they are not used to certain syllables, they find it difficult to pronounce.
2: కానీ ఎట్లయినా సరే వారు దాన్ని నేర్చుకుంటున్నారు.
1: However, they are struggling hard to chant Veda.
2: మానవుడు పట్టితే ఎంతైనా సాధించగలడు.
1: With the determination, man can attain anything.
2: పట్టిన పట్టేదో పట్టనే పట్టితే పట్టిన గేడుదాకా అట్టే ఉండు.
1: Having determined, never give it up. Stand by that until you achieve.
2: కోరినదేదో కోరనే కోరితే కోరినది దాకా విడిచిపెట్టకుండు.
1: You have already decided, come what may, don't go back without
2: తలచినదేదో తలచినే తలచిది.
1: Having thought over,
2: తలపు తీరేటిదాకా పోవకుండు.
1: Until your thought is realized, don't go back.
2: అంతే కాదు తిరిగి పోవట భక్తుని దీక్ష కాదు.
1: If one returns in vain, in hopelessness, it is not the quality of a devotee.
2: కనుక మనం పట్టిన దాన్ని సాధిస్తూ రావాలి.
1: Therefore, we should attain having determined.
2: ఈ అతిరుద్ర యజ్ఞమైనటువంటిది చాలా ముందుకు చాలా జరపాలి.
1: Many such అతిరుద్ర మహాయజ్ఞాస్ should be held.
2: ఈ అతిరుద్ర మహాయజ్ఞము అందరికీ సంబంధించినటువంటిది.
1: This Atirudra Mahayajna applies to everybody.
2: ఒక కాస్ట్ ఒక రిలీజన్ ఒక దేశము మాత్రం కాదు.
1: Atirudra Mahayajna is beyond all considerations of time, space, caste, creed, nationality, gender, color.
2: ప్రపంచమునకంతా కూడా సంబంధించినటువంటిది.
1: This applies to all the world over.
2: ఈ యజ్ఞమును మీరు చేస్తూ చేస్తుంటే ప్రపంచమంతా అది తెరూపనే అందరూ ఏకమైపోతారు.
1: The performance of this sort of yajna will unify the whole world. The world will stand united.
2: Pakistan, Afghanistan, America, Japan, Germany, anni kudum ekamaipothayi.
1: Pakistan, Afghanistan, Japan, America, they will all come together in a spirit of unity.
2: Ippudu America lo chaala goppa bhaktulu unnaru.
1: There are many, many devotees in America.
2: Ee Americans anta kudanu danlo ruttikulu చాలా మంది ఉన్నారు.
1: దేర్ ఆర్ మెనీ రిత్విక్స్ ఇన్ అమెరికా.
2: మహమ్మడన్స్ కూడా ఉన్నారు.
1: దేర్ ఆర్ మహమ్మడన్స్ ఆల్సో.
2: ఒక ఆమె స్వామి పుస్తకం అంతా రాసింది.
1: ఎ లేడీ హాజ్ రిటన్ ఎ బుక్ ఆన్ భగవాన్.
2: ఆ రిత్విక్ బుక్ తీసుకుని పోయి వాళ్ళ యొక్క అమెరికా గురువుకు ఇచ్చింది.
1: షీ హాజ్ హ్యాండెడ్ ఓవర్ హర్ వర్క్ టు హర్ గురు ద ప్రిసెప్టర్.
2: అతను దీన్ని చూచి కంటిదారులు కాచారు.
1: అండ్ హర్ గురు స్టార్టెడ్ షెడ్డింగ్ టియర్స్ గోయింగ్ త్రూ ద బుక్.
2: ఇంత అదృష్టమైనటువంటి యొక్క భావము మాకు కూడా నువ్వు కలిగించాలి.
1: అండ్ ద గురు సెడ్ ఐ టూ షుడ్ హ్యావ్ సచ్ ఎ రేర్ ఫార్చ్యూన్.
2: ఆ బుక్ ఇప్పుడు వాడు అక్కడ ప్రింట్ చేస్తున్నారు అందరికి అందించాలి.
1: అండ్ దేర్ ఇన్ అమెరికా దిస్ బుక్ ఈస్ ప్రింటెడ్ అండ్ వెల్ సర్క్యులేటెడ్ ఆల్ ఓవర్ ద కంట్రీ.
2: కనుక మనము దేశాన్నంతా ఏకం చేయాలి.
1: వీ షుడ్ బ్రింగ్ ఇన్ ద స్పిరిట్ ఆఫ్ యూనిటీ ఇన్ దిస్ కంట్రీ.
2: యూనిటీ ఇన్ డివినిటీ.
1: యూనిటీ ఇస్ డివినిటీ. యూనిటీ ఇన్ డివినిటీ.
2: చూడండి ఇప్పుడు మనం భారతదేశంలో ఎన్ని విధమైనటువంటి యొక్క భేదాలు కలుగుతున్నాయి.
1: ఫర్ ఇన్స్టెన్స్ ఇన్ భారత్ దేర్ ఆర్ సో మెనీ డిఫరెన్సెస్.
2: ఇంతకుముందు ఒకటిగా ఉన్నటువంటి ఒక మెడ్రాస్ స్టేట్ అంతా రెండుగా మారిపోయా.
1: ద కాంపోజిట్ మెడ్రాస్ స్టేట్ ఈస్ డివైడెడ్ ఇన్ టూ.
2: మెడ్రాస్ ఆంధ్ర రెండైపోయా.
1: ది కాంపోజిట్ మెడ్రాస్ స్టేట్ టుడే is in two states, Madras, Tamil Nadu on one hand, the
2: Andhra. Andhra vachinappudiki three Andhra Telangana rendu vere ayipoyayi.
1: Even Andhra Telangana is prepared to go away.
2: Appudu Telangana kuda ippudu malli divide avuta undi.
1: Now there seems to be division even in Telangana.
2: Kaani mukkalu mukkalu cheyatam goppatanam kaadu.
1: Segmentation, fragmentation is not a healthy thing.
2: చేర్చడం చాలా గొప్పతనం.
1: యూనిటీ, యూనిఫికేషన్ ఇస్ గ్రేట్నెస్.
2: యూనిటీ ఎక్కడ ఉండినో,
1: వేర్ దేర్ ఇస్ యూనిటీ
2: అక్కడనే ప్యూరిటీ ఉంటుంది.
1: దేర్ ఇస్ ప్యూరిటీ,
2: ప్యూరిటీ ఉండే దగ్గరనే డివినిటీ వస్తుంది.
1: వేర్ దేర్ ఇస్ ప్యూరిటీ దేర్ ఇస్ డివినిటీ.
2: కనుక ఆ యూనిటీకి మనము అయినటువంటి ప్రయత్నం చేయాలి.
1: దేర్ఫోర్ వి షుడ్ మేక్ ఎవ్రీ సిన్సియర్ ఎఫర్ట్ టు అచీవ్.
2: నిన్న వచ్చిన పిల్లల లోపల రష్యన్స్ ఉన్నారు, అమెరికన్ ఉన్నారు, ఇరాన్ బాయ్ కూడా ఉన్నాడు.
1: You must have noticed yesterday, three boys, one from America, one from Russia, another little boy from Iran.
2: Kanuka ee vidhamainatvanti oka vishayannu chakkaga meeru gurtinchi dinni ekku avirthi pachali.
1: Understand the subtle points that you are seeing here. See that these things are spread in the vicinity wherever you
2: are. Mee andari andu kudanu anto into bheda buddhi unte dinni teesi paraveyandi.
1: Even if you have fraction of differences or dual opinion, sacrifice it, give them up.
2: ఏకంగా చేర్చుకోండి.
1: Make it one, not two.
2: అందరూ brothers and sisters.
1: Consider everybody, all, as brothers and sisters.
2: అప్పుడే దీనికి తగినటువంటి విలువ కలుగుతుంది.
1: Then only there will be true value for all these things that we do.
0: You were listening to excerpts from a divine discourse delivered by Bhagwan Baba on the 19th of August 2006 in Prashanti Nilayam. Bhagwan proclaimed that there is no selfishness in chanting Vedic mantras. He said that these mantras are for the whole of humanity. They transcend the individual and are for the welfare of all. Thank you and Sai Ram.

0: Sai Ram, dear listeners. The world is facing severe problems today owing to the absence of men and women of integrity and strong character. In today's discourse, Baba explains that we must strive to earn the wealth of virtues and not materialistic wealth. Let us now listen to a divine shower of grace from Bhagwan Baba on 19th November 2002 in Prashanti Nilayam on the occasion of Ladies' Day.
1: Vishwamandu ibudu velugundu chundunu Vishwamandu విభుడు వెలుగొందుచుండును విభునియందు విశ్వము వెలయుచుండు విశ్వ విభుల మైత్రి విడదీయరానిది విశ్వ విభుని మైత్రి విడదీయరాదని వినుడు భారతీయ వీరసుతుడ వినుడు భారతీయ వీరసుతుడ
2: When the Lord of the whole cosmos is illuminating everything, the creation in turn becomes effulgent. The link between the creator and the created is one of friendship, one of love.
1: Prema swarupulara.
2: Embodiments of love.
1: Anadi kalam nundi Bharata desamu anantamaina saujanyamanu sausheelyamanu prakatistu vachindi.
2: From times immemorial, Bharat has actually translated the great values of friendship and harmony.
1: Adhyatmikamunaku sila sampattiki dana dharmalaku puttinillu ee Bharat desam.
2: Bharat is the very place where great people are born who are conscious of the spiritual strength much more than the material.
1: శాంతి సౌభాగ్యములకు మెట్టి నిలయం.
2: ఫర్ పీస్ అండ్ ఫర్ ప్రాస్పెరిటీ దిస్ ఇస్ ద కంట్రీ.
1: భారతదేశమునందు గల సత్యశీలమును గుర్తించడానికి అనాది కాలం నుండి భారతదేశమే అన్ని ప్రయత్నములు జరుపుతూ ఉన్నది.
2: ఇట్ ఈస్ ద పీపుల్ ఆఫ్ భారత్ హూ ఆర్ మేకింగ్ ట్రెమెండస్ ఎఫర్ట్స్ ఫ్రమ్ ద వెరీ పాస్ట్ టు ఎస్టాబ్లిష్ దీస్ వాల్యూస్ అపాన్ ది ఎర్త్.
1: భారతదేశము అన్యోన్యమైన అనుకూలమైన ఆదర్శవంతమైనటువంటి ఒక జీవితాన్ని ఆదర్శిస్తూ వచ్చింది.
2: ద ల్యాండ్ ఆఫ్ భారత్ హ్యాస్ బిన్ హోల్డింగ్ అప్ ద మిర్రర్ టు దీస్ వాల్యూస్ ఫ్రమ్ అ లాంగ్ టైమ్ ఆఫ్ ఫ్రెండ్షిప్ అండ్ ఆఫ్ లింకింగ్ టుగెదర్ లవ్ అండ్ హార్మనీ.
1: సత్యమును ప్రకటించేటువంటి దేశములు యందు ఒక భారతదేశమునకు మించినటువంటి దేశము మరొకటి లేదు.
2: There is no equal to the land of Bharat for proclaiming the truth.
1: ఈ భారత దేశమునందు అనేకులు ఆధ్యాత్మిక మార్గమునందు అభివృద్ధి గాంచారు.
2: There are many people in this land of Bharat who have promoted the study of spiritual matters.
1: శ్రీ రాముడు పాలించిన దేశము ఈ భారత దేశము.
2: శ్రీ రామ వాస్ బోర్న్ ఇన్ ద ల్యాండ్ ఆఫ్ భారత్.
1: శ్రీకృష్ణుడు గీతను బోధించినటువంటి దేశము ఈ భారతదేశము.
2: దిస్ వెరీ ల్యాండ్ ఈజ్ ద ప్లేస్ వేర్ శ్రీ కృష్ణ టాక్ టు పీపుల్ ద భగవద్గీత.
1: వ్యాసుడు వేదములను భిన్నము గావించి ప్రచార ప్రబోధములు జరిపినటువంటిది ఈ దేశము.
2: ఇన్ దిస్ ల్యాండ్ సేజ్ వ్యాస టాక్ టు పీపుల్ ద గ్రేట్ స్క్రిప్చర్స్.
1: వాల్మీకి రామాయణమును లిఖించి దేశములకు సత్యధర్మములను ప్రబోధించినటువంటి దేశము ఈ భారతదేశము.
2: సేజ్ వాల్మీకి రోట్ ద రామాయణ అండ్ దెన్ హి ప్రొక్లెయిమ్డ్ సత్య అండ్ ధర్మ టు ఆల్ ద పీపుల్ ఆఫ్ ద నేషన్.
1: ఇట్టి పవిత్రమైన దేశము ఎక్కడ కూడా మరొకటి లేదనే చెప్పవచ్చును.
2: దర్ ఇస్ అబ్సల్యూట్లీ నో ఈక్వల్ టు దిస్ ప్లేస్ వేర్ ఇట్ ఇస్ కన్సర్న్డ్ ఇన్ స్పిరిచువల్ వాల్యూ.
1: ఇట్టి పవిత్రమైన భారతదేశం నందు పుట్టి భారతీయులని అనిపించుకుని భారత సమయాన్ని సౌమ్యాన్ని ప్రచార ప్రబోధన సరిపుటకు ఈనాటి మానవుడు వెనుకంజ వేస్తున్నాడు.
2: Today's man is hesitant to proclaim himself as one born in the land of Bharat and to declare the values that have been taught in Bharat from time immemorial.
1: Kanuka itti Bharat desham nandu puttinatvanti okka prajalu Bharat desham yokka samskrutini anubhuti chestu aaradhana chestu abhyasistu andistu raavali.
2: So the people born in Bharat should really learn all these values and try to teach and proclaim it to the whole world.
1: Bharat deshamunandu vicheetvanti gaali satyasuktamainatvantidi.
2: The very air of the land of Bharat is pure and full of truth.
1: Kaala krinda necheetvanti dummu dharmaseelamainatvantidi.
2: The very dust that rises from the feet is full of the value of dharma.
1: భారతీయుల యొక్క ఔన్నత్యము నిజముగా విచారించిన ఈ భారతదేశమునందు మట్టిగా ఉండేటువంటి ఒక భూమి, మరణంగా వచ్చినటువంటి భూమి పవిత్రమైనటువంటి యొక్క మణిగా మారుతూ వచ్చింది.
2: వాట్ ఎవర్ పర్హాప్స్ ఇస్ నాట్ వెరీ సీక్రెట్ ద వెరీ డస్ట్ ఆఫ్ ద ల్యాండ్ ఆఫ్ భారత్ ట్రాన్స్ఫార్మ్స్ ఇట్ ఇంటూ సంథింగ్ దట్ ఈస్ వెరీ వాల్యుబుల్ అండ్ సీక్రెట్.
1: భారతీయుల యొక్క జీవితము క్షమా జీవితము.
2: The very life of the man of the Bharat is full of forbearance.
1: Bharat deshamunandu pravahinchetvanti ganga prema vahini.
2: The very ganga which flows is full of love.
1: Itvanti satya dharma shanti premalaku nilayamainatvanti Bharat desham ee naadu ee vidhanga maartu vachindi.
2: Why is the land of Bharat now becoming different when it has been the very symbol of satya dharma prema?
1: Prachina kalam nundi ఈ భారతదేశము ఎన్ని విధములైనటువంటి యొక్క ఆదర్శ చరిత్రలను దేశానికి అందిస్తూ వచ్చింది.
2: దిస్ ల్యాండ్ ఆఫ్ భారత్ ఫ్రమ్ ద వెరీ ఏన్షియంట్ టైమ్స్ ఈజ్ హోల్డింగ్ అప్ అస్ ఎగ్జాంపుల్స్ గ్రేట్ పీపుల్.
1: పరమ పావనమైన భారతావనియందు సహనమున్నదే మనకు చక్కదనము.
2: In the land of Bharat, the women of India have been exemplary for their forbearance and fortitude.
1: పరమ పావనమైన భారతావనియందు
2: అమంగ్ ద ప్యూర్ అండ్ అన్సలిడ్
1: సహనమన్నది మనకు చక్కదనము.
2: దీస్ అన్సలిడ్ అండ్ ప్యూర్ విమెన్ ఆఫ్ భారత్ హావ్ హెల్ప్
1: వ్రతములన్నిటియందు వన్నెగాంచినయట్టి ఘన సత్యశీలమే కఠిన తపము.
2: ద గ్రేటెస్ట్ ఆస్టెరిటీ అండ్ వవ్ ఇస్ టు కీప్ అప్ these values thoroughly.
1: Matrudesamu kanna manyam meyedi.
2: There is nothing beyond the motherland.
1: Ilanti pavitramaina Bharatadesam nandu sahaname manaku satyaseelam.
2: It is fortitude that is the exemplary virtue in the land of Bharat.
1: Shantame manaku rakshakabartha.
2: It is peace that is the adornment.
1: Itvanti pavitramaina Bharatadesam nandu manam janminchukodanu ఈ దేశం యొక్క సంస్కృతిని మనం ఈనాటి కూడా కాపాడుకోలేకుండా ఉన్నామంటే ఎంత అవివేకమో యోచించుకోవచ్చు.
2: హౌ డిప్లోరబుల్ ఇట్ ఇస్ దట్ వీ హో బీన్ బోర్న్ ఇన్ దిస్ ల్యాండ్ ఆఫ్ భారత్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ దీస్ వాల్యూస్ హావ్ ఫర్గాటన్ దెమ్ టోటలీ టుడే.
1: కానీ ఈనాటి యువకులు చదువులు చదవాలి.
2: టుడేస్ యంగ్ బాయ్స్ అండ్ గర్ల్స్ హావ్ గాట్ టు హావ్ ఎడ్యుకేషన్.
1: ఉన్నత విద్యను అభ్యసించాలి.
2: They have got to study higher studies.
1: ఆ విజయంతో ఉన్నటువంటి ఆదర్శాలను జగత్తుకు చాటాలి.
2: But they have got to spread this as exemplary to all the people.
1: కానీ ఈ చదువులంతా కూడా కేవలం ఉద్యోగాల నిమిత్తమే మనం చదవరాదు.
2: We should not study only for a livelihood.
1: ప్రజలకు భారతీయ సంస్కృతిని అనేకంగా బోధించి ఈ సంస్కృతి యొక్క అభివృద్ధి యొక్క విషయమును విపులంగా విమర్శించాలి.
2: We should disseminate the very traditions of Bharat and the culture and see that once again it is resurrected.
1: Kani inati vidyarthulu kudanu ee chaduvulu chadavatamu kevalam aadarshalu andinche kosamani yochinchukovatam ledu.
2: But today's boys and girls who study, they do not ever think that these values have got to be
1: tatkalikamainatundi yokka anukoolamulu nimittamai ee chaduvunu viniyoginchukuntunnare kani నిత్య సత్యమైనటువంటి భారతీయ సంస్కృతిని అనుభవించాలనేటువంటి ఉద్దేశంతో ఈ చదువులు అభ్యసించడం లేదు.
2: They do not want to proclaim the tradition, the culture of Bharat, but they merely study for the sake of short-term benefits.
1: ఉద్యోగములు చేయ యువతులందరూ.
2: If boys study this type of education, go for jobs.
1: ఉద్యోగములు చేయ యువతులందరూ.
2: If boys go for jobs.
1: ఆఫీసులకు వెళ్ళి అలమటింత్రు.
2: If they go to the office, the women.
1: భార్య భర్తలిరువురు ఆఫీసులకు పోవా గృహకృత్యములు తీర్చు గృహిణులేరి.
2: When boys and girls have educated, go for jobs, who will look after the home?
1: పరబాలురకు నేర్ప పాఠశాలలకేగా తమ బాలురకు నేర్పు తల్లులేరి.
2: When they go to teach other children, who is the tutor to teach their own children?
1: ఆలుమగలిరువురు ఆఫీసులకు పోగా గృహకృత్యములు తీర్చు గృహిణులేరి.
2: So when boys and girls go for jobs, who is the housewife to look after the home?
1: పుస్తకాలు చేయబట్టి పురుషుల వలె పోవా వంట ఇంటిని దిద్దు వనితలేరి.
2: When they take the books and go like men to the office, who is going to look to the kitchen?
1: ఇంటిలోని కొరతలెంతయో యుండును డబ్బు కొరత తీరు దాని వలన.
2: When there is so much lacking in the home, will money solve these problems?
1: సుఖము చూడబోవా శూన్యమే ఉద్యోగి పదవి యందు ఉన్న పడతికెప్పుడు.
2: If one goes for status and for jobs, definitely they do not derive any happiness from it by neglecting the home.
1: ఈనాడు చదువుకున్నందుకు స్త్రీలు కూడా ఉద్యోగం చేయాలని ఒకరిపై ఒకరు పోటీలు పడుతున్నారు.
2: Today women, because they have studied, they are sort of wanting to go for jobs in competition.
1: ఉద్యోగం చేయటంలో దోషం లేదు.
2: There's nothing wrong in going for a job.
1: లేదు.
2: It's not wrong.
1: కానీ
2: but
1: తమ ఇంటి పరిస్థితిని కూడా గుర్తించుకుని ఆ ఉద్యోగంలో ప్రవేశించాలి.
2: బట్ దే మస్ట్ ఆల్సో లుక్ ఆఫ్టర్ దర్ హోమ్ అఫేర్స్ అండ్ దెన్ ఓన్లీ గెట్ ఇన్ టు జాబ్స్.
1: ఉద్యోగములు చేయ యువతులందరూ పోవా వంట ఇంటి దిద్దు వనితలేరి.
2: If the woman goes out of the house for jobs, who is the woman who looks after the kitchen and the care of the home?
1: మన ఇంటి పరిస్థితిని కూడా గుర్తించుకొని వర్తించాలి.
2: So one has to look after the needs of the home also.
1: ఆలు మగలిరువురు ఆఫీసులకు పోవా పిల్లల పోషించు తల్లులేరి.
2: When boys and girls go to the office, who will look after the children?
1: ఆ పిల్లలను చూసుకునేటువంటి తల్లి ఇంటిలో లేకపోవటం చేత పిల్లలు పెడమార్గం బట్టి చెడిపోతున్నారు.
2: Because the mother is not at home to look after a child, the child goes in different wrong ways.
1: పుస్తకాలు చేయబట్టి పురుషుల వలె పోగా
2: taking the books, if she goes to the office like men,
1: గృహకృత్యములు తీర్చు గృహిణులేరి.
2: So there is no housewife to look after the home.
1: పరబాలురకు నేర్ప పాఠశాలలకేగా తమ బాలులకు నేర్పు తల్లులేరి.
2: She goes to the school to teach other children, but who is there to teach her own child?
1: కేవలం ఈ ఉద్యోగముల వల్ల ధనాశల వల్ల కొంచెం గృహకృత్యములు సదుపోవచ్చును కానీ తమ బిడ్డలు ఏ పెడమార్గం పడతారో ఇంటిలో తల్లిదండ్రులు లేకపోవటం వల్ల పిల్లలు పెడమార్గం పట్టి చెడిపోవడానికి అవకాశం ఉంటుంటుంది.
2: They may have a desire to work and earn money, but when they leave the children at home all alone, the children get spoiled.
1: మొట్టమొదట మన చదువును మన పిల్లలకు బోధించాలి.
2: So whatever we have learned, we have got to teach the children.
1: పిల్లల్ని అభివృద్ధి పరిచినప్పుడే నీ యొక్క చదువు యొక్క విషయము అర్థమవుతుంది.
2: It is only when we care for the children's prosperity, then only there is a meaning to your study.
1: చదువు వ్యక్తి యొక్క నిజమైనటువంటి శక్తిని నిరూపించే నిమిత్తమై ఏర్పడినటువంటిది.
2: When you study, it is to bring out the potential in you. That is it.
1: ఈ విధంగా వనితల యొక్క ధర్మములు మనం గుర్తించి వర్తించడానికి ఎన్నో ఆదర్శాలు మనకు కనిపిస్తున్నాయి.
2: To be aware of the duties of a woman, there are many ideals that are shown to us.
1: ప్రపంచం లోపల స్త్రీలు ఎన్నో విధమైనటువంటి ఒక సంస్కారాన్ని అభివృద్ధిపరిచి ఆ సంస్కృతి ద్వారా తమ యొక్క జీవితమును ఆదర్శప్రాయంగా నిరూపిస్తూ వచ్చారు.
2: Many women were there who tried to show that to the world that values matter more than the material things.
1: కనుకనే సావిత్రి వీరందరూ కూడా ఎట్టి ఆదర్శాన్ని అందిస్తూ వచ్చారు అనేటువంటిది బోధిస్తుంది.
2: It is Savitri, the great woman, who was exemplary.
1: ఆనాటి కాలంలో స్త్రీలు తమ గృహత్యములు తీర్చుకుంటూ గృహాన్ని పోషించుకుంటూ పిల్లలకు తగిన ఆదర్శాన్ని నిరూపిస్తూ తాము ప్రవర్తించి పిల్లలకు తగినటువంటి ఆదర్శాన్ని అందించేటువంటి వారు.
2: ఇన్ దోస్ విమెన్, those women of the old led exemplary lives, looked after their home and their children, and thereby became illustrious examples.
1: కానీ ఈనాడు అట్టి ఆదర్శాన్ని తమ బిడ్డలకు అందించేటువంటి తల్లులు చాలా కరువైపోయారు.
2: But today the women are scarce when they hold up examples to their children.
1: డిగ్రీ తీసుకున్న తక్షణమే ఉద్యోగాల కోసం అప్లై చేస్తుంటారు.
2: As soon as they get their degrees, they apply for a job.
1: ఇంకా తన ఇంటిలో ఉన్నటువంటి పిల్లలకి అయితే ఏమవుతుంది?
2: దెన్ వాట్ ఇస్ ద ఫేట్ ఆఫ్ ద చిల్డ్రన్ అట్ హోమ్?
1: ఒక్క బిడ్డను తల్లి పోషించిందంటే అదే గొప్ప దేశానికి ఉపకారం చేసినట్టు.
2: If they can just take after one child, that'd be helping the nation so much.
1: తమ బిడ్డలు పెడమార్గమును పట్టించి తమ ఉద్యోగాలు చేసి ఎంత ధనమును సంపాదించి వచ్చిన ప్రయోజనం ఏమిటి?
2: వాట్ ఇస్ ద బెనిఫిట్ వెన్ షీ ఎర్న్స్ సో మచ్ మనీ లీవింగ్ ద హోమ్ అండ్ లీవింగ్ ద చైల్డ్ టు ద కేర్ ఆఫ్ అదర్స్?
1: కనుక మొట్టమొదట ఇంటిని సర్దిద్దుకోవాలి.
2: సో ఫస్ట్ అండ్ ఫర్ మోస్ట్ యూ మస్ట్ లుక్ ఆఫ్టర్ యువర్ హోమ్ ప్రాపర్లీ.
1: ఇంటి పనులు చక్కగా జరుపుకోవడానికి తగినటువంటి అవకాశం అందించుకోవాలి.
2: టు టేక్ కేర్ ఆఫ్ ద చైల్డ్ ఆఫ్ ద హౌస్ యూ విల్ హావ్ టు టేక్ ఆల్ యువర్ స్ట్రెంగ్త్.
1: కానీ ఈనాటి విద్యావంతులైనటువంటి స్త్రీలు ఒక వంటవాడిని పెట్టుకుంటారు, ఒక వర్కర్ని తీసుకుంటారు, తాము ఉద్యోగాలు చేస్తుంటారు.
2: Today's women, they employ a cook and make them do the work at home and they go out for a job.
1: ఈ వచ్చేటువంటి జీతం లోపల ఈ వంటవాడికి ఒక పని మనిషికి తగినటువంటి స్థితిగా సరిపోతుంది.
2: So whatever money they get, they'll have to pay to the cook and the servant woman of what you
1: తర్వాత తమ బిడ్డలు ఏ విధమైనటువంటి మార్గంలో పెడుతున్నారో యోచించుకోవాలి.
2: Then they'll have to think of how they've got to develop their children.
1: నిరత సత్యప్రవుడి ధరణి నేలిన హరిశ్చంద్రుడి దరభాష చనగలేదా?
2: Was not Harishchandra born on this land?
1: Aa Chandramati entati sadhu sadhinappudiki talli yokka dinni motta motta bhatta yokka dinni anusaristhu vachindi.
2: Chandramati, who was his wife, who had always followed her husband meticulously,
1: adani kontha barheerudu ayyensappudiki taanu dhairyanni bodhisthu vachindi.
2: When he became a little weak minded, she started to tell him and put courage into him.
1: Raja, meeru chakravartulu.
2: O king, you are the emperor.
1: Manchi telivideta gala varu.
2: You are full of intelligence.
1: Vidya sampannulu meeru.
2: You have got a lot of
1: atti meeru balahinataku choti ivvakoodadu.
2: Such a person should never given to weakness.
1: Satya margamulandu manam praveshinchamu jeevithanni.
2: We have got to fill our lives with a lot of satya.
1: Satyamadulo manam praveshinchamu.
2: We have got into satya.
1: Idigaligithe manam gattu chertamu lekapothe munigipothamu.
2: And only then we shall reach the other bank.
1: ఇంతే కాని మనకు తిరిగి పోవటం మనకు దీక్ష కాదు అని.
2: వి షుడ్ నాట్ టర్న్ బ్యాక్, దట్ ఈస్ నాట్ ద వా వి షుడ్ టేక్.
1: కనుక ఇటువంటి ధైర్యాన్ని పతనగూడును బోధించినటువంటి స్త్రీలు ఆనాటి స్త్రీలు.
2: Those days women even put in a lot of courage into their men.
1: భారతీయ సంస్కృతిని అంత పవిత్రమైనటువంటి ఒక మార్గంలో కాపాడుతూ వచ్చిన వారు భారతీయ స్త్రీలు.
2: The women of Bharat were those who tried to look after their husband, not only ordinary welfare.
1: సీత ఎటువంటి పరిస్థితులు ఏందైనా కూడా తాను కంటినీరు నింపక,
2: whatever the circumstances, she did not shed tears.
1: ఇదరికి ఆదర్శవంతమైన జీవితాన్ని అందిస్తూ వచ్చింది.
2: She became exemplary and showed it to everybody.
1: రాక్షసుని చేతిలో చిక్కుకొని కూడాను,
2: even when she was caught by the rakshasa,
1: ఏ మాత్రము జంకక కుంకక,
2: she never felt afraid.
1: తన యొక్క పతి యొక్క గుణములను పోషించుకుంటూ,
2: and she started always think of the values of her husband.
1: రాముని యొక్క పత్ని సీతైనందుకు సీతారాములు వలె మనం నడుచుకోవాలి జీవితాన్ని అని ప్రబోధిస్తూ వచ్చి.
2: సో రామా బీయింగ్ ఎగ్జాంపులరీ, షీ థాట్ షీ బీయింగ్ హిస్ వైఫ్ షీ షుడ్ అప్హోల్డ్ ద ధర్మ అండ్ ద వాల్యూస్. ఇంకా
1: దమయంతి, ఈ దమయంతి గొప్ప పతివ్రత.
2: దమయంతి వాజ్ అ పతివ్రత.
1: ఆమె తన యొక్క దీక్ష చేతనే పతి యొక్క గుణమును కూడా అభివృద్ధి పరుచుకుని రాజ్యాన్ని సంపాదించింది.
2: బికాస్ ఆఫ్ హర్ డిటర్మినేషన్ షీ వాజ్ ఏబుల్ టు విన్ బ్యాక్ ద కింగ్డమ్ ఆఫ్ హర్ హస్బెండ్.
1: కానీ ఆనాటి కాలంలో స్త్రీలు ఆ విధమైనటువంటి గుణముల చేత రాజ్యాన్ని పోషించుకుంటూ పిల్లల్ని పాలించుకుంటూ దన్ని విధములైనటువంటి గొప్ప పేరును సంపాదించుకుంటూ వచ్చారు.
2: Because of the sterling virtues of the women of those days, not only they saved the kingdom, but they also looked after their children and spread these values all over.
1: అలాంటి గొప్ప పేరును మనం సంపాదించాలి.
2: So we will have to earn such a great name.
1: మంచి పేరును సంపాదించాలి.
2: We have got to earn a good name.
1: మనకు ఉద్యోగం లేకపోయినప్పటికీ ధనం లేకపోతే పోతుంది.
2: Doesn't matter if you don't have a job or money.
1: ధనం వల్ల కలిగేటువంటి సుఖం కంటే మన గుణం వల్ల కలిగేటువంటి సుఖమే గొప్పది.
2: The happiness that we derive from values which we practice is
1: ఈనాటి విద్యార్థులు కూడాను బలము గుణము చెలిమి ఈ మూడింటి కోసమే పాటుపడుతున్నారు.
2: Today's boys educate women and they're only striving for wealth, prosperity.
1: కానీ ధనము ఉండొచ్చును, చెడు మీ ఫ్రెండ్స్ ఉండొచ్చును, బలం ఉండొచ్చును.
2: యు మే హ్యావ్ స్ట్రెంగ్త్ ఫ్రెండ్స్ అండ్ మనీ,
1: కానీ గుణమే లేకపోయినా ఏం ప్రయోజనం?
2: బట్ ఇఫ్ యు డు నాట్ హ్యావ్ గుడ్ క్వాలిటీస్ వాట్ ఇస్ ద యూజ్?
1: పురుషులకు కానీ స్త్రీలకు కానీ గుణమే గొప్ప ప్రధానము.
2: ఫర్ మెన్ అండ్ విమెన్ ఇట్ ఇస్ వర్చ్యూ దట్ ఇస్ ఇంపార్టెంట్.
1: గుణము లేని జీవితము బలం లేని జీవితమే.
2: ద లైఫ్ వితౌట్ దీస్ వర్చ్యూస్ ఇస్ ఫుల్ ఆఫ్ వీక్నెస్.
1: కనుకనే ఆనాటి స్త్రీ పురుషులు గుణములకై పాటు పడుతూ వచ్చారు.
2: సో దోస్ డేస్ మెన్ అండ్ విమెన్ దే స్ట్రైవ్ ఫర్ దీస్ వాల్యూస్ అండ్ గుడ్ క్యారెక్టర్.
1: పేరు ప్రతిష్టలకై ప్రాణాన్ని ఇస్తూ వచ్చారు.
2: They did not even fear to give up their lives for this cause.
1: పతి యొక్క గౌరవాన్ని కాపాడే నిమిత్తమై స్త్రీలు పాటు పడుతూ వచ్చారు.
2: The women strive to keep up the honor of their husbands.
1: వ్యక్తి యొక్క గౌరవాన్ని కాపాడుకునే నిమిత్తం కాదు.
2: They strive to uphold everything that was virtuous and good.
1: వ్యక్తి యొక్క బలము ధనము పైన ఆధారపడలేదు.
2: The strength of the individual is not upon wealth.
1: గుణము పైనే ఆధారపడి ఉంటుంది.
2: It is on good character and goodness that it
1: కనుక ఆనాటి కాలం నుండి కూడా భారత స్త్రీలు గుణం కోసమని ఎంతయో ప్రాకులాడుతూ ప్రాణాన్ని వదులుతూ వచ్చారు.
2: సో ఫ్రమ్ టైమ్ ఇమ్మెమోరియల్ ద విమెన్ ఆఫ్ భారత్ వర్ స్ట్రైవింగ్ ఓన్లీ ఫర్ స్టర్లింగ్ వర్చ్యూస్.
1: ఈనాడు కూడా మనము గుణం కోసమని ఎన్ని విధం నేర్పిస్తామైనా ఓర్చుకోవాలి.
2: సో టుడే వీల్ హ్యావ్ టు స్ట్రైవ్ టు గెట్ ఫర్ అవర్ సెల్ఫ్ గుడ్ క్వాలిటీస్ అండ్ వర్చ్యూస్.
1: లోకములో
2: ఇన్ ద వరల్డ్
1: గుణవంతులైన స్త్రీ పురుషులు లేకపోవడం చేతనే దేశం ఈ విధమైనటువంటి పరిస్థితులకు దాగిపోయింది.
2: ఇట్స్ బికాస్ మెన్ అండ్ విమెన్ ఆఫ్ క్యారెక్టర్ ఆర్ డిటీరియరేటింగ్, ద స్టేట్ టుడే ఇస్ సో డిప్లోరబుల్.
1: కనుక ఈనాడు మనం కావలసినటువంటిది కనక వస్త్రాలు కాదు.
2: It's not today that we want golden.
1: గుణమును మనం సంపాదించాలి.
2: Not wealth, but we have to acquire.
1: గుణము లేకపోతే ఎన్ని బలం నుండి కూడా ప్రయోజనం లేదు.
2: Good qualities are important, no use of wealth and prosperity.
1: ధనమున్నదని ఘనముగా పొగిడిన,
2: if you think only wealth matters,
1: క్షణమైన సుఖం మనకు చిక్కదు.
2: You will not get eternal happiness.
1: కనుక గుణమును సంపాదించుకోవాలి.
2: So you will have to acquire good qualities.
1: ఈ గుణముతో పాటు
2: along with these good qualities,
1: పతి యొక్క గౌరవాన్ని కూడా మనం కాపాడుతూ రావాలి.
2: You have got to sustain. It's because men and women of character are deteriorating. The state today is so deplorable.
1: కనుక ఈనాడు మనం కావలసినటువంటిది కనక వస్త్రాలు కాదు.

0: తో పాటు
1: అలాంగ్ విత్ దిస్ గుడ్
0: పతి యొక్క గౌరవాన్ని కూడా మనం కాపాడుతూ రావాలి.
1: యు హావ్ గాట్ టు సస్టైన్ ది ఆనర్ ఆఫ్ యువర్ హస్బెండ్.
0: పతి గౌరవమే లేక కాపాడకుండా పోయినా ఈ స్థుతి ఎంత సంపాదించినప్పటికీ ప్రయోజనం ఉండదు.
1: ఇఫ్ యూ కెనాట్ సేఫ్ గార్డ్ ది ఆనర్ ఆఫ్ యువర్ హస్బెండ్, వాట్ ఇస్ ద యూజ్ ఆఫ్ ఎర్నింగ్ సో మచ్?
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడీమెంట్స్ ఆఫ్ లవ్,
0: ముఖ్యంగా స్త్రీలు పురుషులు మనం చేయవలసినటువంటి పని గుణవంతులుగా తయారు కావాలి.
1: The most important thing for men and women is that they should develop a good
0: character. Guna lekunna enta pani chesi kodanu enta sadu sadu kodanu prayojanam undadu.
1: If they do not have good qualities, what's the use of education and all that they
0: sadu lanni sadivi chaala vivekiyai magidi tandri kuda mandamathudu.
1: What's the use if you have studied and you cannot understand these things?
0: Enta sadu sadivi ye neethi undanu heenini kuda ambu manaleru.
1: So if you even study a lot and if you cannot give up your bad qualities, what is the use?
0: Tarachi chaduva chaduva tarkavadame kani poorna gyanam eppudu pondaleru.
1: You are studying only for the sake of argumentation, but you are not really studying for the truth.
0: Chaduvu chaduvu chadivi chavanganeetiki chavuleni chaduvu chaduvaleyu.
1: You study and study of what is the use, try to study that from which you get absolute liberation.
0: Kalugini ee naati chaduvulanni kudunu kevalamu.
1: So today's education,
0: పట్టకోటి నిమిత్తమై పైలుదేరినటువంటివిగా ఉంటున్నాయి.
1: It's something one strives for livelihood.
0: నీతి నిజాయితీలను పూర్తి మోసం చేసుకుంటున్నాయి.
1: Truth and everything else has just gone.
0: గౌరవ మర్యాదలను మంట కలిపి వేస్తున్నాయి.
1: Honor and virtues have been burnt up.
0: కనుకనే మనం ఈనాడు సంపాదించుకోవాల్సినటువంటిది మనము సరియైన కీర్తిని.
1: So today what you have got to acquire is fame, which is good.
0: ఆనాడు ధర్మమునకే పట్టం కట్టారు.
1: ఇన్ దోస్ డేస్ ఓన్లీ ఫాలో రైచియస్నెస్.
0: సత్యమునకే కంకణం కట్టారు.
1: ఇట్స్ ఓన్లీ ఫర్ ట్రూత్ దట్ దే స్ట్రైవ్డ్.
0: ప్రేమ చేతనే జీవితాన్ని సాధిస్తూ వచ్చారు.
1: దే లివ్డ్ దేర్ లైఫ్ ఫుల్ ఆఫ్ లవ్.
0: భారత స్త్రీలంతా కూడాను కేవలం ఆనాటి కాలం నుండి సత్యమునకై త్యాగం చేస్తూ వచ్చారు.
1: విమెన్ ఆఫ్ భారత్ సాక్రిఫైస్ దెంసెల్వ్స్ ఫర్ అన్అలాయ్డ్ క్రిస్టైన్ ట్రూత్.
0: అలాంటి సత్యజీవులైనటువంటి స్త్రీలు ఈనాడు ఎక్కడ కూడా కనిపించడం లేదు.
1: We do not find such great women of truth today.
0: సత్యమునకై తన జీవితాన్ని అంకితం గావించినటువంటి స్త్రీలు ఎందరో ఉన్నారు.
1: There are so many people who sacrifice their life for the sake of truth.
0: తన సత్య మహిమచే దావాగ్ని చల్లార్చే తృతి చందమతి భారతీయ గాదే.
1: Is not Chandramati the woman of India who tried to honor her husband?
0: Kula satitvamu agni gundana prakatinche Sita Bharat dara jata gade.
1: Is not Sita the one, the illustrious woman of Bharat?
0: Kinichi durmada kiratiyu bhuti gavinche Damayanti Bharat ravadi gade.
1: Is not Damayanti great woman who got back everything for her husband?
0: Satpasagara vesti satmasalamana Bharat data pativrata prabhava bhava sampannataku gade bhatabhumi.
1: So there are so many women who have been of sterling character.
0: Akila deshalaki upadhyayi kade.
1: Are they not the teachers for the whole world?
0: Bharat deshamu anadi kalam nundi kudanu anni deshamulakunu upadhyaya sthanamlo nichinatvanti ee pavitramaina Bharat desham.
1: India from time immemorial has been the guide and the teacher for everyone.
0: Karukane ee pavitramaina Bharat deshamnu karma bhoomi, tyaga bhoomi, yoga bhoomi ni vidulu sampadinchindi.
1: So the pristine pure land of Bharat is a land of karma tyaga. It's called so.
0: Karmanu aacharinchali.
1: You have got to do your duty.
0: Karmane lekundina mana jeevitame jaragadu.
1: If we do not follow karma, our whole life is lost.
0: మనం దినములకు ఎంతయో కాలమును వ్యర్థం గావిస్తున్నాము.
1: We are just wasting so much time every day.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love,
0: కాలమును వ్యర్థం గావించుకోవటము ఇది సరైన సార్థకం కాదు.
1: You should not waste time. That's not the way to do it. It's not proper.
0: మన యొక్క కాలము లోపల ఎంతో కాలమును వేస్ట్ అయిపోతుండాలి.
1: Today so much of time is being wasted.
0: కాని ప్రాచీనులు ఆ విధంగా కాలమును ఒక క్షణమైన వేస్ట్ చేసిన వారు కాదు.
1: But people of ancient times, they never frittered away the time.
0: కాలమే భగస్వరూపుడనుకొని కాలాయన మహా కాలకాలాయన మహా కాలతప్రమ్నాయన మహా కాలాతీతాయన మహా కాలస్వరూపాయన మహా అని కాలాన్ని ఆరాధన చేస్తూ వచ్చారు.
1: They began to worship time as the one supreme.
0: అట్టి కాలస్వరూపుడైనటువంటి యొక్క దైవాన్ని మనం ఎందుకు విస్మరిస్తున్నాము?
1: Why have we forgotten that God who is the very embodiment of time?
0: Oka dinam sunday vachindante abba ee naadu nenu haayiga untanani aanandisthadu aa naadu manam baadha padali sunday time lopala pani lekunda pothundadi enta karma vimochana chestunnam.
1: When the night comes or the twilight comes, you feel happy that you're free. That's not so. That's
0: kaalam vyatham kaavistunnamu.
1: You're just wasting the time.
0: Kaalamu manamu sarina reethilo uniyoginchukovatam ledhu.
1: You've got to use the time in the proper way.
0: ఏ పని లేకపోయినప్పుడు ఏదైనా ఒకటి సమాజ

0: అయినా మనం చేయాలి.
1: ఇఫ్ యూ హావ్ గాట్ ద టైమ్ గెట్ ఇన్ టు సోషల్ వర్క్.
0: పరోపకారమునికైనా మనం పాటు పడాలి.
1: యూ హావ్ గాట్ టు స్ట్రైవ్ టు హెల్ప్ అదర్స్.
0: దేశ సంరక్షణకై మనం త్యాగం చేయాలి.
1: ఫర్ ద సేక్ ఆఫ్ అవర్ ల్యాండ్ వీ హావ్ గాట్ టు మేక్ గ్రేట్ సాక్రిఫైసెస్.
0: జనుల యొక్క అభివృద్ధి కోసమే మనం ఎంతైనా ఆధారం చేసుకోవాలి.
1: వీ హావ్ గాట్ టు బి ఎగ్జాంపులరీ ఇన్ ద వే వీ సాక్రిఫైస్ అవర్ సెల్ఫ్ ఫర్ అవర్ నేషన్.
0: ఇది భారతీయుడు నేర్చుకోవాల్సినటువంటి ఒక కర్మదీక్ష.
1: This is a thing of the Bharat, which is the duty of the land, people of Bharat.
0: దీనిని భగవత్ గీత ఎందుకును కర్మణ్యేవ అధికారస్య మాపదేశవదాచన.
1: It is said in the Bhagavad Gita, do your work, but the fruit of the work is not yours.
0: కర్మాని మనం సాధన సాధకం చేసుకోవాలి.
1: We have got to do our
0: కర్మ. అనగా ఏమిటి?
1: What's the meaning of karma?
0: ఏదో పాప కర్మ పుణ్య కర్మ అనుకుంటున్నా అది కాదు. మానవుడు ఆచరించేటువంటి ప్రతి చైతన్యమే కూడా కర్మనే రూపం.
1: Everything that one man does with consciousness is called duty.
0: మానవుడుకు ఉన్న కల్చరణాది అభిమానుల చేత కావించేటువంటి సర్వ కర్మలు కూడాను పుణ్యకర్మలే.
1: ఎవ్రీథింగ్ మ్యాన్ పర్ఫార్మ్స్ విత్ హిస్ హ్యాండ్స్ అండ్ హిస్ లెగ్స్ ఇస్ ఆల్ సేక్రెడ్ డ్యూటీ.
0: కానీ ఈ పుణ్యకర్మలకు ఆధారమైనటువంటి యొక్క భావం పవిత్రమైనదిగా ఉండాలి.
1: బట్ యువర్ ఫీలింగ్స్ హావ్ గాట్ టు బి ప్యూర్ వెన్ యు డూ యువర్ డ్యూటీ.
0: భావం పవిత్రమైనదిగా ఉంటున్నప్పుడు ఎట్టి కర్మలు చేసినా కానీ అది పరమాత్మ ఆరాధనగానే తోస్తుంది.
1: వెన్ యువర్ థాట్స్ ఆర్ ప్యూర్ అండ్ యు డూ ద వర్క్ ఎవ్రీథింగ్ ఇస్ అన్ ఆఫరింగ్ టు గాడ్.
0: కనుక మనం ఒక క్షణమైన కూడా కర్మను వేస్ట్ చేయకూడదు. మనం
1: వీ షుడ్ నాట్ వేస్ట్ అవర్ డ్యూటీ.
0: ఆ విధంగా చేసినప్పుడే మనకు నిజమైన జీవితము సార్థకమవుతుంది.
1: ఇట్స్ ఓన్లీ వెన్ వీ డూ దట్ వే ఆర్ లైఫ్ విల్ రియల్లీ బికమ్ వర్దీ.
0: మానవులకు కాయమును అందించాడు.
1: మ్యాన్ హెస్ బీన్ గివెన్ దిస్ టైమ్.
0: కాయమునకు కర్మను అందించాడు.
1: అండ్ ఫర్ ఎవ్రీథింగ్ యూ హావ్ గాట్ టు డూ.
0: కర్మకు కారణం అందించాడు.
1: అండ్ ఫర్ యువర్ డ్యూటీ ద కాజ్.
0: కాలం కూడా అందించాడు.
1: And the time is also given.
0: Karma, kayamu, kalamu. ee mudinti oka ekatvam chetane manavudu sarthakam kavali.
1: Your body, your dharma and your thoughts, these are combined.
0: Kala karma karana kartavyalu chakkaga nirvartinchadame manavu yokka pradhanamaina dharmam.
1: You do your duty according to the time and what is assigned to you.
0: ilanti pavitramaina bharatiya samskrutini ee naadu andarkulunu vismarincharu.
1: Everybody has got to think of this wonderful tradition, culture of Bharat today.
0: భారతీయ సంస్కృతి అంటే ఎంత పవిత్రమైనటువంటిది.
1: ద కల్చర్ ఆఫ్ భారత్ ఇస్ సంథింగ్.
0: అనాది కాలం నుండి కూడా భారతదేశంను సంరక్షించుకుంటూ వచ్చేది భారతీయ సంస్కృతియే.
1: ఇట్ ఇస్ ఇండియన్ కల్చర్ దట్ హస్ బీన్ ప్రొటెక్టింగ్ ద ల్యాండ్ ఆఫ్ భారత్.
0: కల్చర్ అంటే ఏమనుకుంటున్నారు?
1: వాట్ యూ థింక్ ఇస్ కల్చర్?
0: కేవలము ఒక జీవితానికి ఒక ఉపాధి అనుకుంటున్నారు.
1: It is not something, it is like a teacher.
0: ఇది వే ఆఫ్ లైఫ్ అనుకుంటున్నారు.
1: యు ఆర్ సేయింగ్ దట్స్ ద వే
0: ఆఫ్ లైఫ్. కాదు, ఇది
1: ఇట్స్ నాట్ ద వే ఆఫ్ లైఫ్.
0: భారతీయ సంస్కృతి నిజమైనటువంటి ఒక జీవితానికి ఆదర్శవంతమైనటువంటిది కాదు.
1: కల్చర్ ఇస్ నాట్ సంథింగ్ విచ్ మేక్స్
0: దేశానికి ఆదర్శాన్ని నిరూపించేటువంటిది.
1: ద కల్చర్ బికమ్స్ టెల్స్ ది ఎగ్జాంపుల్ టు ద హోల్ వరల్డ్.
0: కనుక ఈ కల్చర్ ను మనము పవిత్రమైన రీతిగా ఉపయోగించుకోవాలని ఆశిస్తున్నాను.
1: యు హావ్ గాట్ టు యూస్ దిస్ కల్చర్ ఆఫ్ సంథింగ్ ఎగ్జాంపులరీ అండ్ ప్యూర్.
0: ఎంత కాలం నుండియో భారతీయ సంస్కృతిని బోధించాలని అనేక మంది అనేక పాటు పడుతున్నారు.
1: మెనీ పీపుల్ హావ్ ట్రైడ్ వెరీ హార్డ్ టు టెల్ పీపుల్ అబౌట్ ద కల్చర్.
0: కానీ బోధించిన కానీ వినేటువంటి వారు లేరు.
1: బట్ దే స్పీక్ బట్ దేర్ నో.
0: విన్న వారు కూడా ఆచరించేటువంటి వారు లేరు.
1: నో యూజ్ ఆఫ్ స్పీకింగ్ బట్ నాట్ పుటింగ్ ఇట్.
0: ఆచరించే సమయంలో కూడా తగినటువంటి ఒక అనుకూలాలు కలిగినటువంటి వారు ఎంతో ఉన్నారు.
1: ఈవెన్ ప్రాక్టీసింగ్ యూ హావ్ గాట్ టు సీ టు ఇట్ దట్ ఇట్ ఇస్ డన్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడీమెంట్ ఆఫ్ లవ్.
0: ప్రతి కర్మను కూడా చిత్తశుద్ధితో మనము అనుభవించాలి.
1: యు హావ్ గాట్ టు డు ఎవ్రీ డ్యూటీ విత్ ద ప్యూర్ హార్ట్.
0: చిత్తశుద్ధి లేక చేసిన కర్మలు అంత వ్యర్థమైపోతుంది.
1: ఎవ్రీథింగ్ బికమ్స్ యూస్లెస్ ఇఫ్ యువర్ హార్ట్ ఇస్ నాట్ ప్యూర్ అండ్ యు డు ఇట్.
0: పవిత్రమైన భావం చేత చిన్న కర్మ ఆచరించినా గానీ అదే గొప్ప ఫలం కాదు.
1: ఈవెన్ ఎ లిటిల్ వర్క్ విచ్ యు డు విత్ ద ప్యూర్ హార్ట్ ఇట్ బికమ్స్ రియల్లీ ఫ్రూట్ఫుల్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడీమెంట్ ఆఫ్ లవ్.
0: ఈనాడు 19th November లేడీస్ డే అని పెట్టుకున్నాము.
1: టుడే November 19th వీ కాల్ ఇట్ ద లేడీస్ డే.
0: లేడీస్ డే అంటే ఏమనుకున్నారు?
1: వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ లేడీస్ డే?
0: ఆనాడంతా ఏదో కొన్ని కర్మలు ఆచరించడము, కొన్ని పవిత్రమైనటువంటి విషయాలు తెలుసుకోవటము, ఇతరులు ఉపన్యాసం గావించుకోవటము ఇలాంటివన్నీ అనుకుంటున్నారు.
1: యూఆర్ థింకింగ్ దట్ డే దర్ ఆర్ సమ్ సెలబ్రేషన్స్.
0: కాదు కాదు, మనం దినమంతా కూడాను ఒక సార్థకమైనటువంటి ఒక టైం ను వేస్ట్ చేయకుండా చూసుకోవాలి.
1: ఇట్స్ నాట్ మెనీ టాకింగ్ అండ్ సేయింగ్ థింగ్స్ బట్ ద హోల్ డే యు హావ్ గాట్ టు సీ దట్ యు డోంట్ వేస్ట్.
0: ఈ 19వ తేదీ మనం ఆచరించినటువంటి ఒక బలమనే జీవితం అంతా కూడా ఆదర్శంగా నిలుస్తుంది.
1: వాట్ వి లెర్న్ టుడే ఇట్ షుడ్ బి ఎన్ ఎగ్జాంపుల్ ఫర్ అవర్ లైఫ్స్ ఫర్ అ లైఫ్ టైం.
0: కనుక ఇట్టి ఆదర్శవంతమైన జీవితాన్ని మనము అభివృద్ధి పరుచుకుని కాపాడుకోవాలి.
1: సో దిస్ టైప్ ఆఫ్ ఎగ్జాంపులరీ లైఫ్ వి హావ్ గాట్ టు ఫాస్టర్ ఇట్ డే బై డే.
0: తన ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవాలి.
1: యు హావ్ గాట్ టు హావ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: మనం ఏ విధమైన కష్టంలో వచ్చినప్పటికీ ఆత్మ గౌరవాన్ని మనం నిలుపుకోవాలి.
1: We have got to withstand everything and establish our own honor.
0: Atma gauravamu, atma self respect lekunda pothe inga manishi undi prayojanam enti?
1: If one doesn't have self respect, it's of no use.
0: ఆత్మ గౌరవం కోసం మనం పాటుపడాలి.
1: We have got to strive for our
0: ధనం లేకపోతే పోతుంది.
1: Doesn't matter if we have no money.
0: ఇంకే విధమైన బలం లేకపోతే పోతుంది.
1: Doesn't matter if any
0: సమాజంలో అందరూ అవమానం చేయని తప్పలేదు.
1: Doesn't matter in society dishonesty.
0: ఆత్మ గౌరవాన్ని పెంచుకోండి.
1: But you have got to foster
0: your ఆత్మ గౌరవం కోసమని అనేక రకమైనటువంటి శ్రమలు పడి లింకన్.
1: There are many people who have safeguarded their self respect like Lincoln.
0: అతను ఈ ఆత్మ గౌరవం కోసమని అనేక హింసలు పడ్డాడు.
1: For the sake of establishing his own
0: తల్లి బోధించింది, నాయన నీవు ఏది లేకపోయినా కూడా నీవు బాధ లేదు, ఇతరులు నీ స్నేహితులు నిన్ను బాధ పెట్టినా కూడా తప్పేం లేదు, వాళ్ళు పెడతారు, అది వాళ్ళ స్వభావం, నీవు దానికి తగినటువంటి ఆత్మగౌరవాన్ని నిలుపుకోమని.
1: His mother guided him and said, doesn't matter if people just mock at you or say anything, but you have got to establish your own self respect.
0: అట్టి ఆత్మగౌరవం చేతని తన బజారులో ఉండేటువంటి దీపం కింద కూర్చొని చదువుకుంటూ వచ్చాడు.
1: And because of his self respect he studied under the street lamp.
0: ఆ చదువు చదివేసేసి గొప్ప ఉత్తీర్ణుడయ్యాడు.
1: And having studied that way he became so illustrious.
0: కట్టగలవటికి గొప్ప దేశమైనటువంటి అమెరికా దేశమునకు ప్రెసిడెంట్ గా అయ్యాడు.
1: And in the end he achieved the presidentship of America.
0: ఎక్కడ ఉన్నటువంటి వాడు
1: లింకన్?
0: ఆత్మ గౌరవం చేతనే కదా అంతటి స్థానాన్ని సంపాదించుకోగలిగాడు.
1: బికాస్ ఆఫ్ సెల్ఫ్ రెస్పెక్ట్ హీ వాజ్ ఏబుల్ టు ఎర్న్ సచ్ ఎ హై స్టేటస్.
0: కనుక తల్లులు బోధించేటువంటి బోధనలు చాలా ఉన్నాయి.
1: So there are many things that a mother should teach the son.
0: తల్లులు ఎంతైనా కూడా పేద కుమారునికి ప్రాణం ఇచ్చేదానికి రక్తమైన ఇచ్చి తాము సాధించుకుంటూ రావాలి.
1: The mother should be able to sacrifice even her own blood for the sake of the welfare of her
0: son. సద్గుణములనిపెట్టి సద్గుణములు పోషించే నిమిత్తమై కుమారుడికి మంచి బోధన చేస్తూ రావాలి.
1: The mother should teach the son of the very great virtues.
0: సద్గుణములనగా ఏమిటి?
1: What are these good qualities?
0: మామూలు దుర్గుణాన్ని దూరం చేసి సదాచార సంపన్నుడైనటువంటి సద్వాక్యములను అభివృద్ధి పరచుకోవాలి.
1: దట్ ఇస్ టు టేక్ అవే ద బ్యాడ్ క్వాలిటీస్ అండ్ దెన్ టు డెవలప్ ఇన్ అస్ మోర్ అండ్ మోర్. దీనిని
0: మన సమాజం నందు సత్య ధర్మ శాంతి ప్రేమలు అని చెప్పారు.
1: And that is how in society we call the satya dharma shanti prema.
0: ee satyam anetundi ee nadu evaru nadchukogalugutunnaru?
1: Who is the one who is now looking after this?
0: Andaru upanyasalu isthunnare gaani
1: is anybody following satya? Everybody
0: talks adarsh prayamaitundi satyam dharmam shanti prema ahimsa antunnaru.
1: The ideas we talk of are satya dharma ahimsa and prema.
0: Okka dinamaina konnu satyam cheppinatundi maadunnada manaru?
1: Is there anyone at least in one day who adheres to truth?
0: ఊరికే మనం ఉపన్యాసాలు ఇచ్చుకుంటున్నామే కానీ
1: దర్ ఇస్ నో యూజ్ ఆఫ్ జస్ట్ స్పీకింగ్.
0: ఆదర్శవంతమైనటువంటి అనుకూలాలు మనం చూపుతున్నామా?
1: హ్యావ్ యూ ఎవర్ బీన్ టెలింగ్ ఆర్సెల్ఫ్ దట్ వీ షుడ్ డూ ఇట్?
0: లేదు.
1: నో,
0: సత్యాన్ని పలికేటువంటి మాటలు లేవు.
1: దెర్ ఆర్ నో నథింగ్ అట్ ఆల్.
0: ధర్మాన్ని చేసేటువంటి చేతలు లేవు.
1: యూ ఆర్ నాట్ డూయింగ్ ధర్మ ఆర్ సత్య.
0: అనాది కాలం నుండి భారతీయ దేశం లోపల సత్యాన్ని పలుకుతూ వచ్చారు.
1: ఇన్ ది ఏన్షియంట్ టైమ్స్ పీపుల్ ఆర్ ఓన్లీ స్పీకింగ్ ద ట్రూత్. ఇన్ భారత్
0: ధర్మాన్ని ఆచరిస్తూ వచ్చారు.
1: దే వర్ అడ్హరింగ్ టు ధర్మ.
0: ఎట్టి పరిస్థితులు అయినా కూడా సత్యాన్ని ఉల్లంఘించలేదు.
1: వాట్ ఎవర్ ద సర్కమ్స్టాన్సెస్ దే నెవర్ ఫర్గాట్.
0: సత్యం నాస్తి పరో ధర్మ.
1: దే ఫెల్ట్ దట్
0: దీనికంటే మించింది లేదు మనకు.
1: ద ట్రూత్ వాజ్ ద ఓన్లీ థింగ్.
0: సత్యాన్ని పలకాలి, ధర్మాన్ని ఆచరించాలి.
1: యు హావ్ గాట్ టు స్పీక్ ద ట్రూత్.
0: కనుకనే మన పుస్తకాల లోపల సత్యం వద ధర్మం చర.
1: So speaking the truth you have got to act righteously.
0: Dharmani cheyalani chepparu gaani dharmani palakamani cheppaledu.
1: You have got to act in dharmic way. You know,
0: satyanni palakala gaani satyanni cheyadaniki veelledu.
1: You have got to speak the truth but you cannot translate it into action.
0: Manamu cheppinavi chesinavi palikinavi anta okkati kavali.
1: Thought, word and deed should be in harmony.
0: Adi a proper study of mankind is man and in Bharatiya sanskruti.
1: So it is said the proper study of mankind is man.
0: తలచినటువంటి తలపు,
1: వాట్ ఎవర్ యూ థింక్,
0: నాలుగు నుంచి వచ్చిన పలుకు,
1: వాట్ ఎవర్ వర్డ్స్ యూ స్పీక్,
0: రెండు కూడా క్రియలోపల లీనం కావాలి.
1: అండ్ ఇన్ యాక్షన్ దే షుడ్ కంబైన్ టుగెదర్.
0: ఈనాడు తలపు ఏమొస్తుందో కానీ ఎవరికి తెలియదు.
1: సో యూ డు నాట్ నో హౌ యువర్ థాట్స్ గో.
0: చెప్పిన పలుకుకు చేసే చేతలకు సంబంధమే లేదు.
1: దేర్ ఇస్ అబ్సల్యూట్లీ నో కనెక్షన్ బిట్వీన్ యువర్ వర్డ్స్ అండ్ యువర్ యాక్షన్స్.
0: కనుకనే ఈ యొక్క అపవిత్రమైన కర్మల చేతనే మానవ జీవితము చాలా వ్యర్థమైపోతుంది.
1: Of the unholy way of conducting ourselves there's absolutely no happiness or peace.
0: సత్య పలుకు చేతనే మానవ జీవితము సమృద్ధి కావాలి.
1: It's only by speaking the truth that you can set right things.
0: సత్యం చాలా గొప్ప విలువైనటువంటిది.
1: Truth is very valuable.
0: సత్యం నాస్తి పరో ధర్మః.
1: You do not have any duty beyond truth.
0: సత్యమునకు మించినటువంటిది మరొకటి లేదు.
1: There is nothing beyond satya, truth.
0: ఈ సత్యం పలికేటువంటి నాలుక చేత ఎన్ని అసత్యాలు, ఎన్ని అప్రమాదాలు, ఎంత అనాచారాలు పలుకుతుందా ఈ నాలుక.
1: With this very tongue which it speak the truth, you are using it in a negative way by talking untruth.
0: రసగ్ని మధురప్రియత్వం సత్యం హితం త్వాం పరమం వదామి ఆవర్ణయేత మధురాక్షరాణి గోవింద దామోదర మాధవేతి అనింది.
1: The tongue only should speak the truth and utter the name of Govinda Damodara. But what is that?
0: ఎప్పుడు పరదూషణలోనే పోతుండాలి కానీ ఈ నాలుక పరోపకారమైనటువంటి యొక్క పవిత్రమైన వాక్యములు వాడటం.
1: The tongue is always straying away into gossip and criticizing others, but not.
0: అలాంటి జీవితం ఏమైపోతుందో తెలపడానికి వీల్లేదు.
1: That type of life, you do not know to what do.
0: ప్రాచీన కాలం నుండి మన భారతీయులు మరణిస్తే తిరిగి ఈ దేశం నుండే వచ్చి పుట్టాలి అని సంకల్పించుకునేటువంటి వారు.
1: In immemorial days, our people of Bharat always feel that they should be born
0: Atti,
1: again.
0: Deshabhimanamu, matabhimanamu, vakyabhimanamu, antati abhimanam kaligetunti varu.
1: And they wanted to come back and then again, once again, resurrect and revive these things.
0: Ee naadu deshabhimanamu poyindi.
1: Now one doesn't love
0: dharmabhimanamu poyindi.
1: They do not love righteousness.
0: Inka vaaru chesetundi em abhimanamu.
1: And what is it?
0: Dehabhimanani penchukuntunnaru.
1: What is it that they are doing? Only they are fostering their body.
0: Dehem enti vaatu neeti pudiga.
1: The body is just a water bubble.
0: ఆ నీటి పుడిగొంటి దేహంను ఎంతకాలం నీవు కాపాడుకోగలవు?
1: How are you going to look after for such a long time? Can you?
0: ఏనాడో ఒకనాడు పుట్టుకమనే పుడిపోతుంది.
1: The body will just vanish in no time.
0: కనుక దేహాభిమానం కంటే ఆత్మాభిమానం పెంచుకోవాలి.
1: Instead of always thinking of the body, we have got to think of the Atma.
0: నా ఆత్మనే సర్వదేశమును కూడా సంరక్షిస్తుందది.
1: It is my Atma which is looking after the whole nation.
0: అందరి యందు ఉన్నటువంటి ఆత్మనే నా యందు కూడా ఉంటుందది.
1: The Atma which is in everyone is in me.
0: నా యందు ఉన్నటువంటి ఆత్మనే అందరి యందు ఉంటుందది.
1: So the Atma within me is in everybody.
0: కనుకనే ఆత్మ సుఖం నీది కాదు, దేశానికి అంతా కూడా సుఖంగా ఉంటుంటది.
1: So if you consider this to the whole nation will be happy and peaceful.
0: కనుకనే ఆత్మాత్మమైనటువంటి మానవుడే నిజమైన మానవుడు.
1: The one who thinks that is Atma and Atmano, he is the real man.
0: విసర్జించి
1: if he doesn't think of the Atma,
0: మానవ తత్వమును బోధించకుండా,
1: if he tries to talk about
0: కాలమును వ్యర్థం గావించేటువంటి వాడి జీవితము వ్యర్థమైపోయినటువంటి.
1: One who wastes his time in talking about unnecessary thing, his whole life is useless.
0: Embodiment. నవంబర్ 19వ తేదీ ఎంతో పవిత్రమైనటువంటి దినము.
1: November 19th is a very sacred day.
0: నిజంగా మీరు నమ్ముతారో నమ్మరో కానీ,
1: whether you believe it or not,
0: గృహమమ్మాయి అంటే ఈ బాడీకి మదర్.
1: గృహమమ్మాయి is
0: ఆమెందరినీ కూడా ప్రేమతో మన పలకరించేటువంటిది.
1: షీస్ టు స్పీక్ టు ఎవ్రీబాడీ విత్ లవ్.
0: పైకి వచ్చేది
1: షీస్ టు కమ్ అప్ స్టేర్.
0: స్వామి వాళ్ళు ఎవరో చాలా బాధగా వచ్చారు, ఒక్కతూరి చూచి మాట్లాడుతుంది.
1: I have come with a lot of pain. Swami, will you please talk to me?
0: ఎవరైనా బాధపడుతుంటే ఓర్చుకునేటువంటిది కాదు.
1: She could never withstand the sorrow of others.
0: దయా హృదయంతో ఉండేటువంటిది ఆమె.
1: She was full of compassion.
0: అందుకోసమని ఆమెకి ఇంతటి పేరు ప్రఖ్యాతులు వచ్చినాయి.
1: That is why her fame and honor has spread so much.
0: కనుకనే మంచి పేరు రావాలంటే పవిత్రమైన పలుకులు పలకాలి.
1: So if you have got to get good name, you have got to say things.
0: ఉపకారం చేయాలి.
1: You have got to help others.
0: నేను ఎంతో కోపడుతుంటాను, నువ్వు ఈ రికమెండేషన్ చేయడానికి వచ్చేది పైకి వద్దు పో అంటుంటాను.
1: I would tell her, have you come to make such recommendations? Go, I would say.
0: కాదు స్వామి, పాపం చాలా కష్టాలు పడుతున్నారు, వాళ్ళు ఒక్కతూరి పలుకరించి పంపించండి.
1: Oh Swami, they are really in difficulty, could you speak to them one? She would say.
0: అప్పుడు నేనే అనుకునేది, ఈమె మనసులో ఇంతటి కరుణ ఉంటుండాలి, ఇంత దయ ఉంటుండాలి అని ఎంతో ఆనందించేటువంటి వాడిని.
1: Then I would feel how much of kindness and compassion.
0: అట్టి హృదయాన్ని మనం నిజంగా కుదిరింటే దయా హృదయము అని.
1: Such a heart is a heart full of compassion.
0: హృత్ ప్లస్ దయా హృదయం.
1: హృత్ ప్లస్ దయా ఇస్ హృదయం.
0: దయతో కూడినటువంటి యొక్క హృదయమే నిజమైన దయ.
1: The heart which is full of compassion is the one.
0: ఆ దయనే లేదు ఈనాడు. కఠినమైనటువంటి వాక్కులు వస్తున్నాయి.
1: And from there you will get true
0: gauravamainatundi perunu pogottukuntunnaru.
1: And the true love which comes out of this.
0: Jivagne rasagne madura priyatvam maduramainatundi vakyam kavali.
1: So you will have to speak sweet words and good words.
0: Yavanni noppinchetundi padukulu palakaraadu.
1: You should not pain anyone with your words.
0: Appude manavudiki jeevithamu saarthakam avutundi.
1: It's only then man's life would become fruitful.
0: Prema swaroopulara,
1: embodiments of love.
0: Mukhyanga స్త్రీలు నోటిని కంట్రోల్ చేసుకోవాలి.
1: ప్రైమరీలీ విమెన్ షుడ్ కంట్రోల్ దేర్ టంగ్.
0: మగవాళ్ళు ఎన్నో సంస్థల్లో తిరుగుతుంటారు కాబట్టి వారికి అంత కంట్రోల్ చేయడం కష్టమవుతుంది.
1: బికాజ్ మెన్ గో అబౌట్ ఆల్ ఓవర్, ఇట్స్ డిఫికల్ట్ ఫర్ దెమ్ టు కంట్రోల్ దేర్ టంగ్.
0: ఇంటి యొక్క బాధ్యతలంతా కూడా నువ్వు నిర్వర్తించుకుంటూ దానిని సరైన మార్గంలో నడుపుకోవటం స్త్రీలనే సరైన ధర్మం.
1: So the very duty of the woman is to look after the home very carefully and meticulously and always control.
0: ఇంటికి వచ్చేటువంటి వారిని గౌరవంగా పలకరించాలి.
1: She should give honor and respect to those who visit her house.
0: ఎవరైనా వచ్చేసిస్తే వారికి మన చేతిలో ఎంత సహాయం చేయాలి.
1: అండ్ వి విల్ హావ్ టు హెల్ప్ దోస్ హు కమ్ టు us.
0: కేవలం ఇప్పుడు మాటలు చెప్తున్నామే కానీ సహాయం చేయటం లేదు.
1: వి టాక్ సో మచ్ బట్ వి డోంట్ డూ ఇట్.
0: ఎవరికైనా కష్టాలు కలిగితే అయ్యో పాపం ఈనాడు వారికి జరిగింది రేపటి మనకి జరగవచ్చు, కష్టాలు ఎవరికైనా తప్పినవి కాదు.
1: You will have to think, today they are in difficulty, tomorrow so I may be in the same difficulty, so talk to them sweet words and kind words.
0: మనం ఈనాటి పలుకులు సరైనటువంటి పలుకులే లేవు.
1: వి డు నాట్ స్పీక్ ప్రాపర్లీ,
0: వాక్యం తెచ్చుకుంటున్నాము.
1: వి యూజ్ హార్ష్ వర్డ్స్.
0: దీనికంటే రాక్షస పలుకులే మేలు.
1: దేర్ ఇస్ నథింగ్ మోర్ డెమోనియక్ దెన్ దిస్.
0: కనుక మనం ఇలాంటి కఠినమైన పలుకులు పలకరాదు.
1: సో వి షుడ్ నాట్ సే ఎనీథింగ్ హార్ష్ టు ఎనీ.
0: ఎవరి మనసును మనం ఎక్కువగా నొప్పిస్తామో అంతకు రెండింతలు మనసు మనం రేపటి దినం.
1: ఇఫ్ వి హర్ట్ ఎనీబడీ ట్వైస్ ది అమౌంట్ వి విల్ గెట్ హర్ట్. దట్స్
0: ఏ కర్మనైనా కొన్ను తప్పింది కాదు.
1: We'll have to do every duty you have.
0: నేను ఈనాడు ఒకరికి హాని అనుభవిస్తే రేపటి దినం నీవు అనుభవిస్తావు.
1: If you do something to somebody harm, you will have to suffer it the next day.
0: కనుకల పలకరించడం కూడాను మృదుమధురమైనటువంటి వాక్కుల చేత మనిషిని చల్లబరచాలి.
1: You will have to speak to people pleasantly and softly.
0: అప్పుడే నిజమైన జీవితం మనకు అర్థమవుతుంది.
1: Then only we will understand what is life.
0: ఏదో ఒక అనేసినాంలే వారికి బాధ పెట్టినాంలే అని మనం నోరు మూసుకొని ఉండకూడదు.
1: We should not just disregard everything.
0: ఇది తప్పక ఏనాడైనా నేడు కాకపోయినా రేపైనా కూడా తప్పింది కాదు.
1: It's a simple truth.
0: అది దానిని దృష్టిలో పెట్టుకోవాలి.
1: The simple truth is whatever you do comes back to you twofold.
0: కనుక ఎవరి మనసును నొప్పించుకోకుండా పలకరించండి.
1: We have got to talk to people sweetly without hurting them.
0: ఈ విధమైన జీవితాన్ని గడిపినటువంటి వారు నిజమైన ధన్యులవుతారు.
1: If those people follow these truths, they'll
0: become నిజమైన ముక్తి. ముక్తి అంటే అదే నిజమైన ముక్తి.
1: What is mukti? That is mukti.
0: Mocham, mocham ante adi nijamaina mochamu.
1: This is true moksha. What is moksha?
0: Moham lekunda mohani chayam chesukunetundi mochamu.
1: One who gets rid of all delusion is liberation.
0: Elanti paristhithulu endaina kodanu evvanni manamu dushinchakoddu.
1: Whatever circumstances, we should not criticize.
0: Evvanni manamu vimarsinchakoddu.
1: We should not criticize them, analyze them.
0: Evvari doshamulo manu vetukunti pokoddu.
1: We should not search for the bad
0: points. Inaadu itharu doshamulu ni vetukunti pote repadu ni doshamulu vetuke untaruntaru.
1: If you search for the bad qualities of others, tomorrow.
0: ఒక చిన్న దృష్టాంతం మీకు తీసుకోండి.
1: Now an example.
0: వీడు అలాంటి వాడు అనేటి వాడికి వేలు చూపిస్తే,
1: you said this person is like
0: వేలు మాత్రమే వాడిని చూపించింది.
1: And you're pointing a finger.
0: మూడు వేలు నిన్ను చూపుతా ఉంది.
1: Remember, three fingers are pointing
0: at you. మూడు దోషములు నిన్నే చూపిస్తుండాలి.
1: So you have got three bad qualities.
0: ఈ మూడు నిన్ను చూపిస్తుండది.
1: So when you point one finger, three fingers point at you.
0: మనం ఏదో ఎవరి దోషంలో మనం చూపిస్తున్నాం అనుకుంటున్నాం కానీ మూడు దోషములు నీవు కూడా నీకు కనిపిస్తున్నాయి.
1: We think we are pointing at somebody, but your own defects.
0: అది మర్చిపోకూడదు.
1: Your own defects.
0: హస్తస్య భూషణం దానం.
1: You should not.
0: హస్తస్య భూషణం దానం.
1: So you should not gossip or talk.
0: హస్తస్య భూషణం దానం.
1: So that is not the quality
0: వాక్యం,
1: that you should.
0: వాక్యం సత్యం.
1: So you should speak the truth.
0: కంటం ఇచ్చినందుకు దానికి అలంకారం ఏమిటి?
1: What is the adornment for having been born?
0: నెక్లెస్ వేసుకోవటం కాదు.
1: It is not doing other things.
0: కంఠం నుంచి మంచి పలుకులే అదే నిజమైన రత్నాలు.
1: The true gems and adornment is the truth that you speak out of your mouth.
0: హస్తస్య భూషణం దానం. దానం చేసినటువంటిది అదే నిజమైన హస్తము.
1: When you give charity, that is the thing which is.
0: అలాంటి హస్తం లేకుండా ఊరికి హస్తం పెట్టుకుంటే ఏ ప్రయోజనము?
1: Charity is adornment for the hands.
0: హస్తం ఊరికి వ్యర్థం.
1: So if you don't do charity, it's just useless.
0: కనుక ప్రతి ఒక్క అంగం కూడాను ప్రపంచంలో భగవంతుడు అందించింది అన్ని సార్థకంగా ఆవించుకునే నిమిత్తమే.
1: God has given all these organs to make it justifiable.
0: కన్ను చూస్తున్నాయి. కన్ను చూచేది ఉంటుంది ఎంతో పవిత్రమైనటువంటి దీన్ని.
1: We have to see with the eyes things that are pure and good.
0: కంటిలో ఎంత వెలుగు ఉన్నాయో తెలుసునా? ఎంత శక్తి ఉన్నదో తెలుసునా?
1: You know how much power is
0: అంత శక్తిని అంతా మనం వ్యర్థం చేసుకుంటున్నాము.
1: We should not waste away the power in our eyes.
0: 12 కోట్ల వెలుతురుతో ఉంటుంది అది కన్ను.
1: In the eyes there are 12 crores of power.
0: నీకు చూచేది ఒక మనిషి కనపడచ్చు.
1: You might see one person.
0: కానీ నీకు తెలియకుండా ఈ కన్ను ఎన్నో చూస్తుంటున్నాయి.
1: But without knowing your eyes are seeing so many things.
0: పూర్వమంతా కూడా నమస్కారం, సూర్య నమస్కారం చేసేవాడు కొన్ని శబ్దాలతో సూర్యుని ప్రార్థించేటువంటి వారు.
1: సో ఇన్ ఓల్డెన్ డేస్ దే వుడ్ డు సూర్య నమస్కార అండ్ ప్రే టు ద సన్.
0: సూర్యాయ నమః అని ఒక నమస్కారం చేస్తే చాలు.
1: ఇఫ్ యూ వర్షిప్ ద సన్ గాడ్ ఇట్స్ ఎనఫ్.
0: ఆ సూర్య నమస్కారం చేసినప్పుడు నీకు ఎంతో ఫలితం వస్తుంటుంది.
1: When you do namaskar to the sun god, you really
0: get a నీ కళ్ళలో ఉన్నటువంటి దీప్తులు చాలా ప్రకాశవంతంగా ఉంటుంటాయి.
1: When you worship the sun god, your eyes become more
0: ఆ విధంగా ఇతరుల యొక్క దోషములేగని మనం చూస్తుంటే మన కన్నులు కొన్ని గుడ్డి అయిపోతాయి.
1: So if you see something that are disagreeable, your eyes also will lose their power.
0: భగవంతుని ప్రసాదించినటువంటి ప్రతి అంగమును కూడాను సార్థకం చేసుకోవాలి.
1: So whatever the limbs or the organs that God has given, you should really make them
0: fruitful. సార్థకం చేసుకోవాలంటే మనలోనే ఉంటుంది గాని ఆ శక్తి బయట నుంచి ఇక్కడ నుంచి రాదు.
1: The weakness is within you, it's not from outside.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడీమెంట్ ఆఫ్ లవ్.
0: ఏదో మనం నిత్య జీవితంలో ఇవన్నీ సులభమైనట్టుగా భావిస్తుంటాం మనము.
1: We are thinking that this is very ordinary in daily life.
0: సులభంలోనే ఉంటుంది మోక్షము.
1: So in these very small things is liberation.
0: అదృష్టవంతుడు కాబట్టి నీకు నీ నేత్రములంతా ఇచ్చి కూడాను నిన్ను చూడగలుగుతున్నావు.
1: Because you are somebody who is lucky, you have got the eyes to see everything.
0: అది అదృష్టము అన్నారు.
1: That is fortune.
0: అదృష్టం అంటే ఏమి?
1: What is fortune?
0: ప్రాప్తి రావడం అని కాదు.
1: It is not
0: అదృష్టం. ఆ అదృష్టం అనగా దృష్టి కనిపించినటువంటిది అదృష్టం.
1: So fortune is where you can see.
0: కనుకనే మనకు ఏది కనిపించదు.
1: We may not be able to see everything.
0: కనిపించకుండా అది మనల్ని బాధ పెడుతుంటుంది.
1: We are really feeling sorry that we cannot see
0: anything. Adi adrishtam.
1: That is the good fortune of ours.
0: Eti fortune.
1: What is this fortune?
0: Kanipinchukunda manaku andistunta adi sukhani santoshani.
1: So we are trying to see things which maybe we cannot see.
0: Kanipinchu chesinatundi phalithamuku kanipinchukunda enno sukhalu andistuntadi.
1: You may get some derived happiness by seeing, but there are so many things that you get without even seeing. That is the fortune.
0: Adrishtam kodi anni vachina naaku cheripoyina anukuntunnamu.
1: We are thinking that fortune is something we can get.
0: Adrishtamu.
1: That is not fortune.
0: Kanipinchedanta kuda adrishtam kadu. Kanipinchanide adrishtam.
1: Whatever even you cannot comprehend is your fortune.
0: Adrishtam. Adrishtam. Adrishtam. Ane kanipinchinatvanti adrishtam.
1: So that which you cannot see is the fortune that you have.
0: Kanuka.
1: Therefore.
0: Kanipinchinatvanti ento manam ente untunnayi.
1: We can see many things perhaps. But there are many things we cannot see.
0: Prema swarupulara,
1: embodiments of
0: Bharata desamu ento goppadi.
1: Land of Bharat is a very very illustrious one.
0: Ee Bharata desamu ento dhanani ichi meeku andistundadi.
1: The land of Bharat is also full of prosperity and wealth.
0: Kevalam rupayi notlu kaadu andinchedi.
1: It's not merely in terms of money.
0: Dhanamu ade vigyana dhanamu.
1: And that is the
0: ade prajnana dhanamu.
1: That is the
0: ade pavitramaina dhanamu. Ade sugnanamaina dhanamu. ఆ ధనాన్ని ఎంతో పెట్టుకుని వచ్చింది భాగవతం.
1: దట్ ద వెల్త్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ ట్రూత్ అండ్ ఆల్ దీస్ థింగ్స్.
0: దేశంలో ఎక్కడ పోయినప్పటికీ ఈ అదృష్టం అనేటువంటిది వెంటనే వస్తుండాలి.
1: అండ్ ఇన్ దిస్ ల్యాండ్ వేర్ ఎవర్ యూ గో దేర్ యూ ఫైండ్ దిస్ ఫార్చ్యూన్.
0: నీ చేతుల్లోకి అందించుకుంటూ వస్తుండాలి.
1: ఇట్స్ నాట్ ఓన్లీ గివింగ్ ఇట్ యూ, ఇట్స్ హ్యాండింగ్ ఇట్ ఓవర్ టు యూ.
0: అదృష్టవంతుడైన వాడు ఆ చేతిని వచ్చి పెట్టున్నాడు.
1: బట్ ద మ్యాన్ హూస్ అన్లక్కీ ఈజ్ నాట్ ఏబుల్ టు టేక్ ఇట్.
0: మనం అంత కఠినం కాకూడదు.
1: We are not that way.
0: మనది మానవ జీవితము.
1: Here is our human life.
0: మానవ అంటే ఉపనిషత్తుల లోపల గొప్ప పేరు కలిగినటువంటి వాడు.
1: We are men and in the Upanishads man is exalted.
0: ఉపనిషత్తుల లోపల గొప్ప శక్తి కలిగినటువంటి వాడు అని అర్థం.
1: And in the Upanishads he is called a person with tremendous strength.
0: ఇంతే గొప్ప పవిత్రమైనటువంటి వాడు అని కూడా అర్థం.
1: He is also called a person who is very pure.
0: గొప్ప జ్ఞానాన్ని బోధించేటువంటి వాడు అని అర్థం.
1: And one who has got a lot of knowledge.
0: విజ్ఞానాన్ని అందించేటువంటి వాడు అని అర్థం.
1: And that he can even impart knowledge to others.
0: కొన్ని ఉపనిషత్తులు అనేటువంటిది ఎన్నో అర్థాలు చెప్పుకుంటూ వచ్చినాయి.
1: So in the Upanishad man is described in many ways.
0: కనుక
1: therefore
0: ఈ ఒక చిన్న చిన్న పదాలకంతా కూడా మీరు అర్థం తెలుసుకోకుండా ఎంతనో తప్పులు పని చేస్తున్నాం.
1: So we are not understanding even the meaning of the small words and we are going in the wrong way.
0: అదృష్టం కానీ దురదృష్టం కానీ మంచి కానీ చెడ్డ కానీ మన వెంటనే ఉంటుండాలి.
1: మిస్ ఫార్చ్యూన్ ఆఫ్ ఫార్చ్యూన్ గుడ్ ఆర్ బ్యాడ్ ఇస్ జస్ట్ బిహైండ్ అస్.
0: కానీ అది మనం తెలుసుకోకుండా చేస్తున్నాము.
1: బట్ వీ ఆర్ నాట్ అండర్స్టాండింగ్ దిస్.
0: తిరిగి అది ఏనాటికైనా అది మనకు ఫలితాన్ని అందిస్తుండాలి.
1: సమ్ డే ఆర్ అదర్ వీల్ హ్యావ్ టు
0: ఆ ఫలితం అనుభవించే సమయంలో అయ్యో నేనేం పాపం చేస్తున్నావు ఏ పాపం చేస్తున్నావు అని అప్పుడు నీ ఒగుస్తున్నావు.
1: We will have to feel the fruit of whatever we do and we do not
0: understand.
1: What's the use of thinking now?
0: Munde neevu jagrata padali.
1: You have got to be careful right at the start.
0: Aa kashtamlo guri kaakunda chuchukovali.
1: You have got to see that you do not lose that
0: fortune. Anni daivanugrahame neeku saachi.
1: And God is the witness.
0: Daiva sankalpam anetundi goppa keerthini sampayinchetundi.
1: The will of God is something which brings great deed of faith.
0: Ante keerthini sampayinchukoni nilukkoni nijamaina pidi jeevithani saathakam chesukondi.
1: So try to earn for yourself fame and a good name and make good your life.
0: Neti nunchi manu ye pani chesinappudiki idi bhagavat prityartham bhagavat prityartham aneetundi bhavantho arpana chesukunturandi.
1: From today onwards offer everything to God, every bit that you do, think, work and do.
0: Appude nijamaina pidi jeevitham meeku labhyam avutundi.
1: It's only then it's a true life that you can gather.
0: ఈ నాడు మనం సంపాదించుకునేటువంటి ధనకనక వస్తువు అనాదులు కాదు.
1: It's not what you acquire, the wealth and all that.
0: సుజ్ఞాన విజ్ఞాన ప్రజ్ఞానమే మన వెంట వచ్చేటువంటి ధనకనక వస్తువు అనాదులు.
1: There are material wealth and so many things you may acquire by way of knowledge.
0: నిత్యమైన సత్యమైన ధనాన్ని మనం సంపాదించాలి.
1: You have got to acquire the wealth of truth and dharma.
0: అట్టి ధనాన్ని మనం సంపాదించినప్పుడే నిజమైనటువంటి దైవ బలం మనకు వెంటనే ఉంటుంది.
1: That is the true wealth, and then you will have the grace of God.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: ఈనాడు
1: today
0: ఎంతో 19th ని చాలా మంది కాచుకొని ఉంటున్నారు.
1: People were waiting for 19th November.
0: అలాంటి పవిత్రమైన భావం కలగటమే ఒక పెద్ద అదృష్టము.
1: Even to feel that good thought is really a fortune.
0: పూర్వం ఉండేటువంటి ఈ చెడ్డ భావాలంతా వదిలిపెట్టండి.
1: Try to give up all those bad thoughts that you have.
0: ఉత్తమమైనటువంటి భావాన్ని మనం అభివృద్ధిపరచుకోండి.
1: Try to cultivate good thoughts.
0: ఉత్తమ జీవితాన్ని మనం ఆదర్శించాలని తీసుకోండి.
1: And try to strive for a good life, an exemplary life.
0: ఉపనిషత్ వాక్యంలో ఉండేటువంటి యొక్క పవిత్రత అనేటువంటి పదాన్ని మనం వినియోగించుకోండి.
1: We have got to try to understand what is pure in life.
0: ఉపనిషత్తు అనేటువంటిది మానవునికి పవిత్రమైనటువంటిది అని నిరూపించాలి.
1: And Upanishad always says that man has everything that is pure.
0: ఉపనిషత్తులు అన్ని కూడాను జ్ఞానములు అని బోధించాలి.
1: And Upanishad always tells us about knowledge and wisdom.
0: వేదమంతా కేవలము ఒక పదములు మంత్రములు మాత్రమే.
1: In Vedas there are the mantras.
0: వేదము లౌకికమైనటువంటి ఒక పురుష సూక్తము స్త్రీ సూక్తము ఇలాంటివంతా నేర్పిస్తూ వచ్చింది.
1: And there are many various texts of these Vedas.
0: ఎంత వేదములు నేర్చుకున్నప్పటికీ,
1: whatever Vedas we may learn,
0: upanishadune meeku teliyakunda poyina avanta vyartham aipothundi.
1: If we do not understand the Upanishads, the whole thing goes
0: wrong. Kabani vedamulanta ayin tarvate upanishadulu prarambhistaru.
1: It's after the Vedas that one learns the Upanishads.
0: Upanishadunanga emti upasameepinachchedichchatmendu upanishadtani anaga manaku sameepanga untundi manaku sariyainatundi okka balanni andinchetundi ve upanishadulu.
1: So the meaning of Upanishad is that which is near to us and which we can learn at close quarters.
0: Atti nijamaina shaktini meeru sampadinchalani aashistu aashirvadistu na deergha prasangani viramistunnanu.
1: So I'm blessing you that you may acquire this true knowledge and then be happy always.
2: भजन बिना सुख शांति नहीं, हरि भजन बिना सुख शांति नहीं.

जप जान बिना संयोग नहीं, प्रभु दर्श बिना

0: धर्मा नाही भगवान बिना कोई अपना नहीं
1: Thank you.

0: प्रेम स्वरूप बुला रहे,
1: एम्बॉडीमेंट ऑफ लव,
0: प्रकाशించు జ్యోతిని చూడవలెనన్న మరొక జ్యోతిని మనం వెతుకునక్కరలేదు.
2: టు సీ ది లైట్ దట్ ఇల్యూమిన్స్ యు డోంట్ నీడ్ అనదర్ లైట్.
0: స్వప్రకాశమైన ఆత్మ సర్వులు యందు ప్రకాశించుచున్నప్పటికీ దీనిని ప్రకాశింపచేయు మరొక జ్ఞానమును మనం వెతుకునక్కరలేదు.
2: ది సెల్ఫ్ ఇస్ సెల్ఫ్ ఎఫల్జెంట్. You don't need any other wisdom to watch, to visualize that Atma, the Self.
0: Atma ku marpu ledu, buddhi ki swata jnanam ledu.
2: The Self has no change and intellect has no knowledge on its own.
0: Buddhi kevalamu oka bulbu antindi.
2: Intellect is merely a bulb.
0: విద్యుత్ శక్తియే ఈ యొక్క బల్బును ప్రకాశింపచేయుచున్నది.
2: ఇట్ ఈస్ ది కరెంట్ దట్ మేక్స్ దిస్ బల్బ్ ఇల్యూమిన్.
0: కనుక బుద్ధి కేవలము మేధాశక్తిని ఆధారం చేసుకుని దేశం యొక్క విఘ్నతను చాటుతున్నదనగా ఇది బుద్ధి చాటునది కాదు. కేవలము ఆత్మ యొక్క ప్రతిబింబమే బుద్ధి ద్వారా చాటగలుగుతున్నది.
2: When the intellect publicizes what all that is happening in the world with its intelligence, is not the greatness of the intellect as such, it is the power of the self, Atma.
0: కర్తృత్వ భోక్తృత్వంతో కూడినటువంటిది మానసికం.
2: Is the mind that has got the two aspects of the doer and the one that experiences. It is also the attachment and possessiveness.
0: కేవలము జాగ్రత్త స్వప్న సుషుప్తులయందు మానసిక చర్యలు అధికంగా గోచరిస్తూ ఉంటాయి.
2: Human actions are clearly visible more and more in the waking and in the dreaming state.
0: కాని గాఢ నిద్రయందు ఈ మనస్సు లయమై కేవలము మానసిక ప్రభావమును ఏమాత్రములు కూడా ప్రకాశింపచేయక కంపించిపోతుంది.
2: While in the deep sleep, there is no mind and therefore it doesn't function.
0: ఇక్కడ సూపర్ ఇంటెలెక్చువల్ కాన్షియస్నెస్ అనేటువంటి పేరుతో ప్రకాశిస్తుంటుంది.
2: It is in this deep sleep, it shines, it radiates in a state of super intellectual consciousness.
0: ఈ కాన్షియస్నెస్ అనేటువంటిది సర్వత్రా ఉండినప్పటికీ బుద్ధిని ప్రకటింపచేసేటువంటి యొక్క కాన్షియస్నెస్ ఒక ప్రత్యేకమైనటువంటి యొక్క రూపంలో దర్శింపచేస్తుంది.
2: Though this consciousness is everywhere, it appears separately, manifests separately as it makes this intellect functional.
0: అగ్ని కంటే అగ్నితో కూడినటువంటి ఇనుము మరింత వేడిని అందిస్తుంది.
2: It is the iron which is red hot is more burning than that of the fire.
0: Kanukani sarvatra undinatvanti yokka vishya chaitanyam kante kudanu intellectual chaitanyam anetvantidi chala prabhavanga manavattvam paina prakatimpa chestundi.
2: Therefore, more than that of cosmic consciousness, this intellectual consciousness is more effective.
0: Ee samayamanandu మనస్సు కేవలము స్తంభించిపోతుంది.
2: At this moment, the mind is withdrawn.
0: ఈ మైండ్ స్తంభించిన తర్వాతనే సూపర్ మైండ్ అనేటువంటిది ప్రారంభమవుతుంది.
2: As the mind comes to a standstill, the super mind begins to act.
0: అనగా మనస్సుకు అతీతమైనటువంటి స్థితిని మానవుడు అందుకున్నప్పుడు నిద్రావస్థయందు ఏ విధమైనటువంటి యొక్క చలనములు లేక భ్రాంతులు కూడాను లేక ఏ విధమైనటువంటి నిశ్చింతతో ఉండునో ఆ విధముగా ఈ యొక్క సూపర్ మైండ్ అనేటువంటిది నిశ్చింతగా ఉంటుంది.
2: ఇన్ ఎ డీప్ స్లీప్ మ్యాన్ ఇస్ నాట్ ఫియర్ స్ట్రికెన్, హి హస్ నో యాంగ్జైటీ. సిమిలర్లీ in the state of supermind, he will not have any anxiety or fear whatsoever.
0: కదిలేది నీతి యొక్క స్వభావం అయినప్పటికీ అందులో కనిపించేటువంటి చంద్రుడు కదిలినట్టుగా మనము భావిస్తున్నాం.
2: It is the quality of the water to flow. It runs, it flows. But the moon reflection also appears to have been moving there.
0: చంద్రుని యొక్క ప్రతిబింబము స్థిరముగానే ఉన్నది.
2: The reflection of the moon is steady.
0: కానీ ఆ ప్రతిబింబమును కనిపింపచేయునట్టి ఈ జలమే చలనముగా కనిపిస్తున్నది.
2: But it is only the water where you find the reflection of the moon that it flows, it moves.
0: కనుక సూపర్ మైండ్ అనేటువంటిది చిత్తమై నిత్యమై స్థిరమై ఉండినప్పటికీ ఈ యొక్క మానసిక తత్వం అనేటువంటి యొక్క జలం యొక్క ప్రభావం చేత అది కూడాను కదిలినట్టుగా కనిపిస్తుంది.
2: Thus the super mind, though eternal, permanent and steady, it appears as if it is moving because of the mind that moves.
0: మనసును ప్రభావముగా విశ్వసించి దానిని ఆధారం చేసుకున్నటువంటి యొక్క మానవత్వము కేవలము మానవునిగానే జీవించుతూ వస్తాడు.
2: A human being who takes the mind as the basis of his sustenance will lead the life of an average human being.
0: ఆత్మను ఆధారముగా చేసుకున్నటువంటి యొక్క వ్యక్తిత్వము కేవలము ఆత్మతత్వముతోనే జీవిస్తుంది.
2: An individual who takes the self, Atma, as the basis will have that awareness of the self.
0: Mano indriyamulu yokka koodika chetane bandhimpabadutunnadu manavudu.
2: Man is bound by mind and senses.
0: Manam ee naadu bodhinchunadi manavulakani manam bhramistunnamu. Manavulaku kaadu bodhinchedi manasuku bodhinchali.
2: We are wavered, we are confused that we are teaching human society, but we should show, clearly explain the human nature.
0: Paratattvanni parulaku bodhinchavalanannanu leka taanu taanu grahinchavalanannanu mottamodata nischala chittuduga nirmanam kavali.
2: To practice and to propagate spirituality, he should have that steady mind.
0: Ee nischala tattvam cherinappude idi kevalamu oka ఓవర్ మైండ్ అనేటువంటి స్థాయిని అందుకుంటుంది.
2: When he has got the steady mind, he will reach the next state, ఓవర్ మైండ్.
0: ప్రాకృతమైనటువంటి భావములు కాని లౌకికమైనటువంటి భావములు కాని జగత్ సంబంధమైనటువంటి భావములు కాని ఇందులో ఏమాత్రం కూడా ప్రవేశించుటకు వీలుండదు.
2: In the state of over mind, there will be not even a trace of physical, transient, worldly feelings.
0: గది అంధకారంగాను మాలిన్యంగాను ఉండినప్పుడే ఈ గది లోపల విషపురుగులైనటువంటి పాములు తేళ్లు ప్రవేశిస్తుంటాయి.
2: So long there is dirt, you find all poisonous snakes and scorpions there finding a place.
0: మనసు పరిశుద్ధముగాను ప్రకాశవంతముగాను గృహము ఉండినప్పుడు ఇందులో ఇట్టి విషపురుగులు ఏమాత్రం కూడాను ప్రవేశించవు.
2: When this house, the mind is pure with all the light, no snake, no scorpion can ever enter.
0: Kanuka ee manas aneetunti gadinindu pavitramainaatunti bhavamulu praveshinchinappudiki idi prakashavantamainaatunti nirmalamainaatunti yokka dana swaroopanga roopondutundi.
2: Therefore this mind, which is compared to that of a room, if it is clean with light, then it shines well, purity.
0: Idi divyamainaatunti manasu yokka prabhavam yokka paritattvam.
2: This is the nature of the divine, my nature of the mind.
0: Manavattvam anetvantadi manastu koodinadani manamu gurtincham.
2: We have recognized this human life has got something to do with the mind.
0: Entavarku itanu manavudu manasu undinanta varaku itanu manavude.
2: To what extent he is a human being, so long there is this factor of the mind, he is a human being.
0: ఈ మనస్సు అనేటువంటి యొక్క ఉపాధిని ధరించిన కాలం కూడాను ఇతను మానవునిగానే జీవిస్తుంటాడు.
2: సో లాంగ్ హీ పుట్స్ ఆన్ దిస్ వెస్చర్ ఆఫ్ మైండ్, హీ కంటిన్యూస్ టు లివ్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్.
0: ఈ మనస్సు ఒక పరిమితంతో కూడినటువంటిది.
2: ద మైండ్ హ్యాస్ గాట్ ఇట్స్ లిమిటేషన్.
0: ఈ పరిమితమునకు అతీతమైనటువంటి యొక్క స్థితిని మనం పొందినప్పుడే అపరిమితమైనటువంటి విశాలత్వాన్ని మనము చూడగలుగుతాము.
2: When we go beyond this limitless mind, then we can enjoy that vastness.
0: దీనికి ఒక చిన్న ఉదాహరణము.
2: For this a small example.
0: మనం ఒక సుందరమైన భవనమును నిర్మించుకున్నాము.
2: We have constructed a beautiful building.
0: ఈ భవనము యొక్క ఏరియా అంతా కూడా ఒక గ్రౌండ్ గా ఉంటుండాలి.
2: The whole area in which the building is built is a sort of a ground.
0: ఈ గ్రౌండ్ యొక్క విశాలత అధికంగానే ఉంటుండాలి.
2: This ground is quite vast.
0: కానీ ఈ గృహమునందు ఒకటి పడక రూము, ఒకటి వంట రూము, ఒకటి బాత్రూము, ఒకటి డైనింగ్ రూము, ఒకటి డ్రాయింగ్ రూము, ఒక లేటిన్ రూము అని అనేక రకములుగా చిన్న చిన్న గదులుగా మనం నిర్మించుకున్నాము.
2: బట్ ఇన్ దిస్ బిగ్ బిల్డింగ్ వీ హావ్ కన్స్ట్రక్టెడ్ సో మెనీ రూమ్స్ లైక్ ద బెడ్ రూమ్, ద డ్రాయింగ్ రూమ్, ద కిచెన్ అండ్ ద లేటిన్ సో ఆన్ సో ఫోర్త్.
0: ఈ యొక్క గదులను నిర్మించుకోవటం చేత గదులు చాలా చిన్నవిగా కనిపిస్తున్నాయి.
2: As we made rooms in this building, they appear to be small.
0: అయితే ఈ చిన్న గదులకు ఏది మూల కారణం?
2: What is the basis for these small rooms?
0: ఒక గదికి మధ్య లోపల ఒక గోడను నిర్మించుకున్నాం.
2: Between a room and another room, we constructed a wall in between.
0: ఈ గోడల వలననే గదులు చిన్నవిగా కనిపిస్తున్నాయి.
2: Because of these walls, the rooms appear small.
0: ఈ నిర్మించుకున్నటువంటి యొక్క గోడలను మనము నిర్మూలన చేసినప్పుడు అంత విశాలమైన హాలుగా కనిపిస్తుంది.
2: When once we remove these walls, it will appear to be a very big hall.
0: అవి ఉపాధి యొక్క భేదములు.
2: That is the difference in vestures.
0: ఒక్కొక్క ఉపాధి అనేటువంటిది ఒక్కొక్క గోడను మనం నిర్మించుకుంటున్నాము. నాదొక దేహము, నీదొక దేహము, అతనిదొక దేహము, ఇతనిదొక దేహము అని దేహ నిర్మాణములను మనం చేసుకోవటం చేతనే ఎవరికి వారు కేవలము సంకుచితమైన నేరో భావాన్ని అనుభవిస్తూ వస్తున్నారు.
2: Because of this body feeling, because of the difference in vesture, everyone says, I have body, you have body, there's difference in our bodies, and become narrow minded.
0: ఈ రూప నామములను మనం త్యజించినప్పుడు అంతా ఒక్కటిగానే ఏర్పడిపోతుంది.
2: When once we get away from this feeling of name and form, everything will be one.
0: ఇది యూనివర్సల్ కాన్షియస్నెస్ అన్నారు.
2: This is called universal consciousness.
0: ఈ యూనివర్సల్ కాన్షియస్నెస్ అనేటువంటిది కేవలము సర్వత్రా ఉండినటువంటిది.
2: This universal consciousness is all pervasive.
0: మనము సంకుచితమైనటువంటి యొక్క జీవితాన్ని అనుభవించే నిమిత్తమై స్వార్థ స్వప్రయోజన నిమిత్తమై మనం కొన్ని పరిమితులను నిర్మించుకుంటున్నాం.
2: For selfish interest and selfishness, we have all narrow limitations.
0: ఒకదానికొకటి అంగ అంగీభావముల చేతనే ఇది నిర్మాణమైపోతూ ఉన్నది.
2: Everything is built out of the relationship between one organ and another organ.
0: ఇది చెయ్యి.
2: This is hand.
0: ఇది చెవు.
2: This ear.
0: ఇది కన్ను.
2: This eye.
0: ఇది ముక్కు.
2: This nose.
0: ఇది నోరు.
2: This mouth.
0: ఈ అంగములన్నీ కూడాను దేహమునకు ఒక అంశములుగా ఉంటున్నాయి.
2: All these organs are the parts of the same body.
0: దేహములో ఇవన్నీ కూడాను కొన్ని ఒక అంగములుగా నిర్మాణం అయిపోయింటున్నాయి.
2: They all constitute the limbs of this entire body.
0: అంగములు దేహమునకు ఏ విధమైన యొక్క భాగములుగా ఉంటున్నావో,
2: as the limbs remain as parts of this body,
0: ఈ దేహములు సమాజములకు అట్లా అంగములుగా ఏర్పడుతూ వచ్చాయి.
2: The bodies also remain as parts in society.
0: ఈ సమాజమునకు దేహములు అంగములు అయినట్టే సమాజము మానవత్వానికి అంగంగా ఏర్పడుతూ వచ్చింది.
2: Just as bodies become the limbs of the society should be a limb to the entire humanity.
0: ఈ మానవత్వము అనేటువంటిది ప్రకృతికి అంగములుగా ఏర్పడుతూ వచ్చింది.
2: This humanity is a limb of the nature.
0: ప్రకృతి పరమాత్మకు అంగంగా మారిపోయింది.
2: The nature is a limb of the divine.
0: పరమాత్మని అంగము ప్రకృతి.
2: This nature is the limb of the divine.
0: ప్రకృతికి అంగము మానవత్వము.
2: Is humanity the limb of
0: మానవత్వములకు అంగము సొసైటీ.
2: The society is the limb of humanity.
0: ఈ సొసైటీకి అంగము దేహములు.
2: Body is the limb of the society.
0: దేహములకు అంగములు ఈ యొక్క భాగములన్నీ కూడాను.
2: The different parts of the body are the limbs.
0: జగత్తులో మనం ఎక్కడ చూసినప్పటికీ అంగ అంగీభావములే మనకు ప్రత్యక్షమవుతున్నాయి.
2: In this world, wherever you see, you find this sort of relationship among the different parts.
0: అంగ అంగీభావములను మనం దూరం చేసుకున్నప్పుడు సర్వము ఒక్కటిగానే మారిపోతుంది.
2: When once we get away from this association between the limbs, everything would appear as one.
0: ఈ ఏకత్వ దర్శనమునందునే మానవునికి ఆనందం ప్రాప్తిస్తుంది.
2: Man will reach, attain that bliss in this feeling of oneness.
0: మానవత్వమునందు ఒక విధమైనటువంటి అల్పత్వమైనటువంటి దాన్ని మనం విశ్వసిస్తున్నాం.
2: In this human life, we have full faith in this meanness.
0: ఇది అనేక జన్మముల యొక్క సంస్కారమును పురస్కరించుకొని ఇది ఈ అల్పత్వానికి పూనుకుంటుండాలి.
2: This is because of the past lives which is passed on.
0: ఎంత విశాలమైనటువంటిది, ఎంత అనంతమైనటువంటిదిగాను ఉండినప్పటికీ ఈ అనంతత్వాన్ని మనం ఏమాత్రం కూడా గుర్తించడం ప్రయత్నించడం లేదు.
2: We are not recognizing, we are not understanding that vast infiniteness.
0: చిన్న ఉదాహరణము,
2: small example.
0: మనం భుజిస్తున్నాము,
2: we eat.
0: ఈ భుజించు సమయం లోపల కొన్ని వందలు కొన్ని వేల మెతుకులు మనం మింగివేస్తున్నాము.
2: As we eat, we consume so many of the particles.
0: కానీ ఇవి ఒకటి రెండు మూడు అని మనం ఏమాత్రం దీన్ని టోటల్ చేయటం లేదు.
2: బట్ వీ డోంట్ మేక్ టోటల్ ఆఫ్ ద రైస్ పార్టికల్స్ దట్ వీ ఈట్.
0: వందల అన్నం మెతుకులంతా లోపల ప్రవేశిస్తున్నాయి.
2: హండ్రెడ్స్ అండ్ థౌసండ్స్ ఆఫ్ రైస్ పార్టికల్స్ వీ పార్టేక్.
0: కానీ ఒక్కటి రెండు చిన్న రాళ్లు మన పంటి కిందకి పడినా అన్నంలో అంతా రాళ్లు ఉన్నాయని ఈ అల్పత్వం చేత అధికత్వాన్ని కూడా కించిత్ పరుస్తున్నాం.
2: ద మూమెంట్ వెన్ వీ ఫైండ్ వన్ ఆర్ టూ స్మాల్ స్టోన్స్ ఇన్ ద రైస్, వీ జస్ట్ నెగ్లెక్ట్ ద హోల్ రైస్.
0: కనుక మనము ఈ అల్పత్వానికి మనం అభ్యాసపడిపోయాము.
2: వీ గాట్ యూజ్ టు దిస్ మీన్నెస్.
0: ఈ సహజత్వాన్ని మనం చక్కగా గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
2: We are not making an effort to understand the natural quality.
0: ఈ సహజత్వాన్ని మనం విస్మరించి,
2: forgetting the natural quality,
0: అసహజాన్ని విశ్వసించి,
2: believing what is false,
0: దివ్యత్వాన్ని మనము కోల్పోతున్నాము.
2: We lost the divinity.
0: కనుక దివ్యత్వం అనేటువంటిది ప్రతి మానవత్వము దివ్యత్వమే.
2: So every human life is full of divinity.
0: ఇలాంటి దివ్యత్వం అనేటువంటి దానికి మానవత్వములకు మధ్య ఏమాత్రము అడ్డుగోడలు లేవు.
2: In that vast divinity, there are no obstacles or partitions.
0: మన భ్రమ మాత్రమే దీనికి అడ్డుగా నిలుస్తుంటుంది.
2: It is only the illusion that stands forth as an obstacle.
0: నేను చేశాను, నేను చూశాను, నేను అనుభవించాను అనేటువంటిది ఒక విధమైన కర్తృత్వ భోక్తృత్వానికి ఒక అవకాశాన్ని అందిస్తుంటుంది.
2: I have done, I have seen. That only gives a feeling of the doer and the experiencer.
0: నీవు చేసింది ఏమీ లేదు.
2: I have not done anything.
0: నీవు చూసింది ఏమీ లేదు.
2: I have not seen
0: anything. నువ్వు అనుభవించింది ఏమీ లేదు.
2: I have not experienced.
0: ఇవన్నీ కూడాను ఒక అంతర్భావంతో ఉండేటువంటి ఒక ఆత్మశక్తియే చేయిస్తుంటుంది.
2: They are all the inner feelings coming out of the power of the self.
0: ఇది చేతు, అది చేతు, ఇంకెన్నియో చేతునంచు ఊహలు అన్ని అలసిపోకు.
2: డోంట్ గెట్ టైర్డ్ యువర్ సెల్ఫ్ విత్ ఆల్ ది ఇల్యూషన్ ఇమాజినేషన్ దట్ ఐ విల్ డూ దిస్, ఐ విల్ డూ దాట్ అండ్ సంథింగ్ ఎల్స్.
0: ఏ విత్తులను నాటి ఇచ్చోట నుంటిరో ఆ ఫలములే మీకు అందుచుండు.
2: యు హావ్ కమ్ డౌన్ హియర్ సోయింగ్ ది సీడ్స్ ఇన్ ద పాస్ట్ అండ్ యు విల్ రీప్ దోస్ ఫ్రూట్స్ నౌ.
0: విత్తనం ఒకటైనా ఫలములు వేరుగా మనకు లభ్యము కావు.
2: If the seed is the one species, one variety, you cannot have another fruit.
0: కనుక మనము చేసినటువంటి యొక్క కర్మలన్నీ కూడాను మన భ్రాంతిచే దీన్ని నేను చేశానని భావించడం చేతనే తాను అనుభవించడానికి తగినటువంటి యొక్క దీన్ని కోల్పోతున్నాడు.
2: Because he has got that feeling of doer, he is not able to experience what he has done.
0: ఈ అనుభవించేదంతా కూడాను సూక్ష్మ దేహమే.
2: The actual experiencer is the subtle body.
0: ఇది ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ కోశముల యొక్క స్వరూపము.
2: This is the form of the sheath of life, the sheath of mind and the sheath of wisdom.
0: దీనిని వేదము ప్రతం సత్యం బృహత్తం అన్నారు.
2: This Veda calls it ruta,
0: సత్యం, బృహత్తం
2: and బృహత్తం. బృహత్వం
0: అనగా విశాలత్వం,
2: meaning vastness.
0: దీనిని ఉపనిషత్తులంతా కూడాను
2: this ఉపనిషత్
0: మహాతత్వము అన్నారు.
2: డిస్క్రైబ్డ్ ఇట్ యాజ్ మహాతత్వ.
0: దీనిని భూమము అన్నారు.
2: ఇట్ ఆల్సో డిస్క్రైబ్డ్ యాజ్ భూమం.
0: భూమం అనగా బ్రహ్మతత్వమే భూమం.
2: భూమ మెంట్ ద నేచర్ ఆఫ్ బ్రహ్మన్.
0: బ్రహ్మ అనగా వ్యాప్తింపజేసేటువంటి గుణం కలిగినటువంటిది బ్రహ్మ.
2: ద బ్రహ్మ మెంట్ దట్ విచ్ ఇస్ ఎక్స్పాన్సివ్, దట్ విచ్
0: ఎప్పుడు కూడా నువ్వు వ్యాపించి పోతుంటుంటారు.
2: మీనింగ్ ఇట్ స్ప్రెడ్స్, ఇట్ ఎక్స్పాండ్.
0: ఈ వ్యాపించేటువంటి గుణము గాలితో కూడినటువంటిది.
2: దిస్ క్వాలిటీ ఆఫ్ ఎక్స్పాన్షన్ వాస్ట్నెస్ ఇస్
0: గాలి సర్వత్రా వ్యాపించిపోతుంటాయి.
2: ద ఎయిర్ స్ప్రెడ్స్ ఎవ్రీవేర్.
0: ఇది పంచభూతములలో ఒకటి.
2: ఇస్ ఎ పార్ట్ ఆఫ్ ఫైవ్ ఎలిమెంట్స్.
0: కనుక ఈ యొక్క ఐదు ఇంద్రియములు కూడాను మానవుని యొక్క హస్తగతమైనటువంటివి.
2: ఆల్ ఫైవ్ సెన్సెస్ ఆర్ ఇన్ ద హ్యాండ్స్ కంట్రోల్ ఆఫ్ మ్యాన్.
0: నిజముగా మానవుడు ఈ పంచభూతములను స్వాధీనమునందు ఉంచుకొని ఎంతో అధికుడుగా కావలసినటువంటి యొక్క స్థితిని తాను కోల్పోతున్నాడు.
2: మ్యాన్ హ్యాస్ లాస్ట్ హిజ్ రియల్ పొజిషన్. యాక్చువల్లీ హీ కుడ్ హ్యావ్ ఫుల్ కంట్రోల్ ఓవర్ ద ఫైవ్ ఎలిమెంట్స్.
0: ఈ యొక్క ఐదు ఇంద్రియములకు తాను దాసుడు కావటం చేతనే
2: as he become slave to five senses
0: taanu sarvamunaku baddudai pothunnadu.
2: He is bound in every possible way.
0: Kanuka manamu baddulamu kaadu.
2: So you should never be chained, bonded.
0: Buddhulame.
2: You should be intelligent one.
0: Kanuka ilanti buddhi undinappatikini
2: in spite of that intelligence
0: manamu manavatvanni vibhajinchukoni pothunnam.
2: We divide humanity. Ee
0: manavattamu chaala visishtamainatundi.
2: This human life is very significant.
0: ఉత్కృష్టమైనటువంటిది.
2: It's noble.
0: సౌజన్యమైనటువంటిది.
2: It's
0: సౌశీల్యమైనటువంటిది.
2: It's one of character.
0: ఇలాంటి మానవత్వాన్ని మొట్టమొదట మనము అర్థం చేసుకోవాలి.
2: We have to understand in the first instance the meaning of human life.
0: మానవుని కంటే అధికమైనటువంటిది ఈ జగత్తునందు మరొకటి కానరాదు.
2: In this world there is nothing more than the life of a human being. Be chained, bonded.
0: బుద్ధులమే.
2: You should be intelligent one.
0: కనుక ఇలాంటి బుద్ధి ఉండినప్పటికీ
2: ఇన్ స్పైట్ ఆఫ్ దట్ ఇంటెలిజెన్స్
0: మనము మానవత్వాన్ని విభజించుకుని

0: జగత్తునందు మరొకటి కానరాదు.
1: ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఇస్ నథింగ్ మోర్ దాన్ ద లైఫ్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్.
0: అట్టి దివ్యత్వమైనటువంటి మానవత్వాన్ని మనం ధరించి,
1: హావింగ్ హ్యాడ్ దట్ డివినిటీ విత్ ఇన్ ద హ్యూమన్ లైఫ్,
0: అల్పత్వమైనటువంటి ఒక దేహభ్రాంతిని మనం వరించి,
1: వీఆర్ ఆఫ్టర్ దట్ మీన్ బాడీ ఫీలింగ్,
0: మనము ఆత్మతత్వాన్ని విస్మరించుకుంటున్నాము.
1: వీ ఫర్గెట్ ద నేచర్ ఆఫ్ ద సెల్ఫ్.
0: ఇది సరి అయినటువంటిది కాదు.
1: ఇట్ ఇస్ నాట్ ఎ ప్రాపర్ వే.
0: ఎన్ని విద్యలు మనం చదువుతున్నాం,
1: we study so many forms of education,
0: ఎన్ని యంత్రములను మనం కనిపెడుతున్నాం,
1: we have discovered many machines,
0: ఇవన్నీ కూడాను కేవలము ప్రాకృతమైనటువంటివిగాను, కేవలము ఒక విధమైనటువంటి యాంత్రికమైనటువంటివిగాను గోచరిస్తున్నాయి.
1: they are merely worldly and mechanical.
0: ఇది యాంత్రికమైనటువంటి జీవితంగానే నడుస్తూ ఉంటుండాలి.
1: ఇట్ గోస్ ఫోర్త్, ఇట్ ప్రొసీడ్స్ లైక్ ఎ మ్యాన్ ఆర్టిఫిషియల్ లైఫ్.
0: ఇలాంటి ఆర్టిఫిషియల్ లైఫ్ లోపల మనము హార్ట్ లేకుండా మనము జీవిస్తున్నాము.
1: ఇన్ దిస్ ఆర్టిఫిషియల్ లైఫ్ వీ లివ్ వితౌట్ హార్ట్.
0: కనుక మన హృదయం అనేటువంటిది భగవంతుని యొక్క స్థానము.
1: ద హార్ట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ గాడ్.
0: ఈ హృదయ స్థాయం నందు దివ్యత్వమే ఉండాలి, కానీ మానవత్వం కానీ మరొక పశుత్వం కానీ మరొక అల్పత్వం కానీ ప్రవేశించడానికి వీలు లేదు.
1: ఇన్ దిస్ హార్ట్ దేర్ ఇస్ ప్లేస్ ఓన్లీ ఫర్ డివినిటీ, దేర్ ఇస్ నో స్కోప్ ఫర్ ఎనీ హ్యూమానిటీ.
0: సర్వేంద్రియములు కూడాను,
1: ద బాడీ అండ్ ఆల్ ద లింబ్స్,
0: దివ్యత్వం యొక్క ప్రకాశ నిమిత్తమై దీనిని ఏర్పడినటువంటివే కానీ,
1: దే ఆర్ మెంట్ టు షైన్ దట్ ఆఫ్ ద డివినిటీ.
0: అన్య మార్గములకై ఏర్పడినటువంటిది కాదు.
1: దే ఆర్ నాట్ మెంట్ ఫర్ అదర్ పర్పస్.
0: మనం ఇల్లు కట్టాము,
1: we constructed a house,
0: మనము కిటికీలు పెట్టాము,
1: we have windows,
0: ద్వారములు నిర్మించుకున్నాము,
1: we opened the door.
0: ఈ ద్వారములు ఎందుకోసం నిర్మించుకున్నాము?
1: Why have you kept that door there?
0: మనము వచ్చి పోయే నిమిత్తం.
1: Why for exit and entrance?
0: మన యొక్క బంధుమిత్రులు లోపల రావడం పోవడము జరిగే నిమిత్తము.
1: Is only for our relatives and friends to get in.
0: ఎవరు దీనికి అవసరమైనటువంటి వారు అధికారిగా ఉన్నారో వారిని మాత్రమే ఈ ద్వారములో మనం ప్రవేశపెట్టాము.
1: We open the door to make those people that have authority to enter.
0: వారు ఉన్నది కదా అని దారిలో పోయేటువంటి గాడిదలు పందులంతా మనం ప్రవేశపెట్టాము.
1: As you have the door, you don't permit the street pigs and the dogs to enter the house.
0: ఈనాడు మనకు ఇంద్రియములనేటువంటి ద్వారములు ఉంటున్నాయి.
1: We have got the doors, the limbs.
0: ఈ ఇంద్రియముల ద్వారా ద్వారముల చేత ఏ పవిత్రమైన భావములో, ఏ యొక్క ఉత్కృష్టమైనటువంటి భావములో, ఏ యొక్క సౌశీన్యమైనటువంటి భావములో దీని లోపల ప్రవేశపెట్టాలి.
1: These limbs which are the doors should permit the noble feelings, the sacred
0: feelings. ఈ దేహమునకు ఇంద్రియములు నిర్మించబడినటువంటి.
1: It is for this purpose the body has indriyas or organs.
0: కానీ ఈ సత్యాన్ని గుర్తించుకోలేని మానవులు,
1: the man who doesn't realize the truth,
0: దుర్భావములు దుర్గుణములు దురాలోచనలంతా కూడాను మనం లోపల ప్రవేశపెడుతున్నాము.
1: We permit all bad feelings and bad thoughts.
0: తద్వారా మన హృదయం మాలిన్యమైపోతుండాలి.
1: For that reason the heart is polluted.
0: ఈ హృదయ మాలిన్యమునందు భగవంతుడు ఉండడానికి వీలులేనిటువంటి పరిస్థితిగా చేసుకుంటున్నాము.
1: In this polluted heart God has no place.
0: ఈనాడు ప్రపంచమంతా కూడాను మలినమైనదిగానే కనిపిస్తుండాలి.
1: Today the whole world is polluted.
0: శబ్ద స్పర్శ రూప రసగంధాదులు ఈ ఐదు ఇంద్రియములు కూడాను, ఐదు సెన్సెస్ కూడాను, ఐదు భూతములు కూడాను అంతా మలినంగా ఏర్పడిపోయినాయి.
1: The five senses, the five elements are polluted.
0: మంచి గాలి మనకు లభ్యం కావటం లేదు.
1: We don't have even
0: మంచి నీరు మనకు ప్రాప్తించటం లేదు.
1: We don't have pure water.
0: మంచి శబ్దం మనకు శ్రవణం చేయడానికి వీలు లేదు.
1: We don't have good sound.
0: మంచి స్పర్శ కూడాను లేదు.
1: We don't have even good touch.
0: మంచి లైట్ కూడాను లేదు.
1: We don't have even good light.
0: ఇంకా మానవత్వం ఏ రీతిగా ఇంకా విశ్వశాంతిని చేకూర్చేటువంటి విధాన్ని గుర్తిస్తుంది?
1: How do we expect the humanity to have the welfare?
0: పంచభూతములనే మనం మాలిన్యపరచుకుంటున్నాము.
1: The five elements we pollute.
0: కనుకనే మనస్సు దీనికి అతీతమైన స్థితిని పొందాలని ఆధ్యాత్మిక ప్రబోధిస్తూ వచ్చింది.
1: సో స్పిరిచువాలిటీ టీచర్స్ దట్ వీ షుడ్ గో బియాండ్ ద మైండ్.
0: ఇది కొన్ని విధమైన అంతర్దృష్టిని మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: వీ షుడ్ హ్యావ్ ఇన్నర్ విజన్.
0: ఇది రియలైజేషన్ ఆఫ్ ఇన్నర్ కాన్షియస్నెస్ అని.
1: దిస్ ఈస్ ద రియలైజేషన్ ఆఫ్ ఇన్నర్ కాన్షియస్నెస్.
0: ఈ రియలైజ్ చేయటం లోపల ఉంటుండాలి మన అంతర్బోధ.
1: The inner teaching lies in this realization.
0: ఏది నీవు టీచ్ చేసినప్పటికీ బహిర్ముఖం కాదు, అంతర్ముఖంలో నీవు విచారించాలి.
1: Whomsoever you pray, you should inquire within, not outside.
0: అదే realization of cosmic energy అన్నారు.
1: That is called realization of cosmic energy.
0: ఈ cosmic energy అనేటువంటిది ఎక్కడ ఉంటుంది?

0: Where is this cosmic energy?
1: Sarvatra untundadi.
0: It is everywhere.
1: In you, with you, above you, below you, around you.
0: This cosmic energy is in you, with you, above you, below you, around you.
1: Neevi oka cosmic.
0: You yourself is cosmic energy.
1: Ee satyanni neevu gurtinchukolekapothunnavu.
0: This truth you are not able to recognize.
1: Agastya Maharishi,
0: Saint Agastya,
1: Ramulu Ayya, మీరు పరమాత్మ స్వరూపులు. మీకు ఈ విచారం ఎందుకు? ఈ అరణ్యవాసం ఎందుకు? ఎందుకు మీ విధమైనటువంటి ఒక నాటకము సృష్టించుకున్నారు అని ప్రశ్నించినప్పుడు రాములు తెలియని అమాయకుని వలె, నేను భగవంతుడా, నేను అతీతమైనటువంటి ఒక శక్తినా అని తానే ఆశ్చర్యపడినట్టుగా ఈ రామాయణం నిరూపిస్తూ వచ్చింది.
0: సెయింట్ అగస్త్యా ఆస్క్ లార్డ్ రామ, యు ఆర్ వెరీలీ గాడ్, why do you enact, why do you act that way as if you are suffering, as
1: if deham yokka prabhavamu inni vidhamaina ajnanamulaku avakasam andisthu vastuntaru.
0: It only means the body feeling leads to ignorance.
1: Ee deham aneetundi tattvamu kevalamu oka panimuttuga manam bhavinchali.
0: We have to take this body as an instrument.
1: Ee instrument aneetundi sari aneetundi sthitilone unchukovali.
0: This instrument should be in proper position.
1: Bhon chestunnam manam.
0: We eat.
1: ఎవరి కోసము?
0: ఫర్ హూ సేక్?
1: దేహరక్షణ కోసమే.
0: ఫర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ ద బాడీ.
1: కనుకనే వేదము భిక్షాన్నం దేహరక్షార్థం అన్నారు.
0: Therefore Veda says the food is for the body.
1: ఇంకా గుడ్డలు ధరిస్తున్నాము.
0: We put on dress.
1: దేని కోసము? అలంకారం కోసం కాదు.
0: It's not for decoration.
1: వస్త్రం శీత నివారణం.
0: It's only protect yourself against.
1: మన యొక్క దేహం అంతా కూడాను రోగముల చేతనే కప్పబడి ఉంటుండాలి.
0: The body is covered by all diseases.
1: దప్పి,
0: థర్స్ట్,
1: ఇది ఒక రోగము.
0: దిస్ ఈజ్ ఎ డిజీజ్.
1: నీరు త్రాగటము ఇది ఒక ఔషధము.
0: డ్రింకింగ్ వాటర్ ఫర్ థర్స్ట్ ఈజ్ ద మెడిసిన్.
1: ఆకలి ఒక రోగము.
0: హంగర్ ఈజ్ డిజీజ్.
1: అన్నము తినటమే దీని యొక్క మందు.
0: పార్టేకింగ్ ఫుడ్ ఈజ్ ఇట్స్ మెడిసిన్.
1: ప్రతి ఒక్కటి కూడా నువ్వు రోగంగానే రూపొందుతుండాలి.
0: ఎవ్రీథింగ్ షేప్స్ యాజ్ ఎ డిజీజ్.
1: మన రాగమే ఒక రోగం, వాంఛలే ఒక రోగం.
0: డిజైర్స్ ఫార్మ్ కాన్స్టెంట్ డిజీజ్.
1: కానీ ఈ యొక్క రాగమును నెరవేర్చుకునే నిమిత్తమై,
0: to fulfill the desire,
1: అనేక విధమైనటువంటి పెద్ద మార్గములను మనం పడుతున్నాం.
0: We take all kind of perverse directions.
1: కనుకనే మొట్టమొదట ఈ రాగం అనేటువంటి రోగాన్ని నివారణ చేసుకోవాలి.
0: So we should cure ourselves from the disease of desire.
1: ఏమిటి ఈ రాగం?
0: What is this attachment?
1: వాంఛనే రాగము.
0: The desires constitute attachment.
1: దీనిని ఆశ ఆశ అంటారు.
0: This is desire.
1: దీనిని తృష్ణ తృష్ణ అంటారు.
0: This is also called thirst.
1: ఆశలు కూడాను రెండు విధములైనటువంటి ఆశలు ఉంటున్నాయి.
0: The desires are of two types.
1: పేరాశ దురాశ.
0: The excessive desire and the desire you cannot accomplish.
1: మానవునికి అనుకూలమైనటువంటివన్నీ ఆశించటము ఇది ఏమాత్రము దోషము లేదు.
0: There is nothing wrong to aspire for that which is possible.
1: తినడానికి తిండి ఉండాలి, కట్టడానికి బట్ట ఉండాలి, ఉండడానికి కొంప ఉండాలి, ఇంకా ఏమైనా అంతో ఇంత రోగం వస్తే ఔషధాలు కూడా మనం తీసుకోవాలి.
0: You need food, raiment and shelter to eat, to live and to put on.
1: ఈ విధమైనటువంటి ఆశలను కోరుకోవటంలో ఇది దోషము లేదు.
0: There is no mistake in having desires.
1: కానీ దీనిని మితిమీరిపోయినటువంటి దురాశగా మార్చుకుంటే,
0: but if you make it excessive desire,
1: ఆ దురాశనే రాగము అని ఉంటూ వచ్చారు.
0: That excessive desire is the cause for attachment.
1: కనుక మానవునికు ఆశ ఉండవచ్చును.
0: Man may have desire.
1: కానీ ఈ ఆశలు చీమల పుట్టల వలె పెరగకూడదు.
0: But the desires should not go on spreading like ants.
1: ఈ ఆశలంతా కూడాను,
0: all the desires,
1: దోచుకునే రోగము దాచుకునే వ్యక్తిత్వము మనలో ప్రవేశించకూడదు.
0: It should not be like sickness which is hidden or that which is expressed.
1: పశుపక్షి మృగాదులు కూడాను కాలానుగుణ్యంగా భుజిస్తున్నాయి, నిద్రిస్తున్నాయి, ఆనందాన్ని అనుభవిస్తున్నాయి.
0: The birds and beasts as well eat and sleep as per the time.
1: కానీ వాటికి దాచుకునేటువంటి సోమరత్వము స్వార్థము దోచుకునేటువంటి యొక్క రాక్షసత్వము అందులో లేవు.
0: They don't have anything like to capture or to hoard or to hide.
1: మానవుడిగా పుట్టి,
0: having been born as a human being,
1: divyattvamga tanu prakatimpajestu,
0: expressing the divinity,
1: ee alpattvamainatu bhavamulanu pravesha pettukotam cheta,
0: because of the mean feelings in him,
1: manavattvanni swatasiddhanga kolipothu vastundi.
0: He loses the natural quality of a human being.
1: Oka chinna udaharanam,
0: a small example,
1: oka inupa mukka untundali.
0: Here is iron piece.
1: Idi enta bhadramganu enta stronga enti vidinattu kathinanga untadi.
0: It is very strong and safe.
1: కానీ దానిని మట్టిలో వేసినప్పుడు,
0: when once you put it in the dust,
1: ఈ డస్ట్ అంతా పట్టి,
0: because of the dust,
1: కొంతకాలంలో రస్తం. ఉంది.
0: ద ఐరన్ గెట్స్ రస్టెడ్
1: ఈ రస్ట్ పట్టడం చేత
0: బికాస్ ఆఫ్ ద రస్ట్
1: ఐరన్ శక్తి అంత బస్ట్ అయిపోతుంది.
0: ది పవర్ ఆఫ్ ది ఎనర్జీ బర్స్
1: ఈ బస్ట్ అయినప్పుడు దానిని అగ్నిలో వేసి టెస్ట్ చేయాలి.
0: యాజ్ ది ఐరన్ పీస్ బర్స్ ఇట్ షుడ్ బి టెస్టెడ్ ఇన్ ఫైర్
1: ఈ టెస్ట్ అయినప్పుడు ఈ మాలిన్యం వీడిపోయి ప్రకాశవంతమైనటువంటిదిగా మెత్తదనంగా రూపొందుతుంది.
0: యాజ్ ఇట్ పుట్ టు టెస్ట్ ఇన్ ఫైర్ ఇట్ షైన్స్ విత్ ఆల్ ద ఎఫల్జెన్స్ అండ్ బికమ్స్ సాఫ్ట్.
1: ఎంత కఠినమైన ఇనుప ముక్క ఎంత మెత్తదనంగా రూపొందింది.
0: సచ్ హార్డ్ ఐరన్ బికమ్ సో సాఫ్ట్.
1: ఎంత నల్లగా ఉండినటువంటి యొక్క ఈ యొక్క రూపము ఎంతటి ప్రకాశవంతంగా మారింది.
0: ఐరన్ విచ్ ఇస్ బ్లాక్ ఇన్ ఫార్మ్ బికమ్స్ షైన్స్ బ్రిలియంట్లీ.
1: కానీ బ్లాక్ ను బ్లాక్ గానే మనం డెవలప్ చేసుకోకూడదు.
0: But we should not mistake it with a true color black.
1: Black nu white ga marchukovadaniki prayatninchali.
0: We should make an effort to make the black kaani
1: ee manavudu
0: man today
1: kevalam telivitetulu balichipovatam cheta
0: because of the excess of intelligence
1: ahankaram adhikamavuta cheta
0: because of excessive ego
1: vigyanam shunyamai
0: because the loss of wisdom
1: marinta ajnananga pravartistu vastunnadu.
0: He conducts himself more ignorantly.
1: Etla
0: how
1: nallaga undinatundi bogunu తెల్లగా మార్చాలని సంకల్పించుకున్నాడు.
0: మ్యాన్ ఇస్ డిటర్మిన్డ్ టు ట్రాన్స్ఫార్మ్ బ్లాక్ కోల్ ఇంటూ వైట్ కలర్.
1: కానీ ఈ నల్లటి బొగ్గును తెల్లగా మార్చాలని చెప్పని సోపు వేసి తిక్కుతూ వచ్చాడు.
0: టు చేంజ్ ది కలర్ ఆఫ్ బ్లాక్ కోల్ ఇంటూ వైట్ హీఈస్ జస్ట్ వాషింగ్ విత్ సోప్.
1: సోపు కూడా నల్లగా మారిపోతూ వచ్చి
0: సోప్ ఆల్సో టర్న్స్ బ్లాక్.
1: ఈ సంగదోషమే.
0: It is the mistake of the company.
1: ఇది సరికాదని తెల్లని పాలు తెచ్చి ఈ నల్లటి బొగ్గును కడగడానికి ప్రయత్నించాడు.
0: In the place of soap he brought now white milk start washing the black coal.
1: కానీ మిల్క్ కూడాను నల్లగా మారిపోయింది.
0: Milk also turned black.
1: ఇది కాదు పద్ధతి.
0: This is not the procedure.
1: ఇది లౌకికమైన భౌతికమైన అల్పమైనటువంటి పద్ధతులు ఇవన్నీ.
0: These are worldly low procedures.
1: లో చింతన చేయాలి.
0: Then you should think within.
1: ఇది బొగ్గు ఇప్పుడు బొగ్గుగా మారింది. ఇది బొగ్గుకు పూర్వం ఏ రీతిగా ఉండినది ఇది ఏమిటి అని విచారణ చేయాలి.
0: The present coal, what was its original form earlier? One should inquire.
1: ఇది పూర్వము కర్ర.
0: Earlier it was wood.
1: ఈ కర్ర అగ్ని సంస్కారం కావటం చేతనే కర్రగా కాకుండా లేక తెల్లగా కాకుండా నల్లగా మారిపోయింది.
0: Because this fire, because of this wood, because of the refinement of the fire, it doesn't remain as wood. It is not black. It remains black like coal.
1: Sahaja swarupamu ledu.
0: It has no natural form.
1: Purna swarupamu kadu.
0: It has no earlier form.
1: Madhya swarupani pondi malinyanga untundadi.
0: It has a form in the middle and turns black.
1: Aithe deenini ee reethiga tirigi purna swarupaniga marchali.
0: How is it possible to bring it to perfection?
1: Idi ye adhicheta ఈ యొక్క కర్ర బొగ్గుగా మారిందో అదే అగ్నిలో తిరిగి పడవేసే.
0: దట్ ఫైర్ విచ్ మేడ్ ద వుడ్ డౌన్ టు ద లెవెల్ ఆఫ్ కోల్ నౌ
1: అగ్నిలోనే వేసి ఈ బొగ్గును బాగా కాల్చు.
0: పుట్ ఇట్ ఇన్ ద ఫైర్ అండ్ బర్న్ ఇట్ మోర్.
1: పూర్ణంగా కాలిన తర్వాత తెల్లగా మారిపోతుంది ధూళిగా.
0: వెన్ ఇట్ ఈస్ బర్న్ ఫుల్లీ దెన్ ఇట్ బికమ్స్ వైట్.
1: అప్పుడే వైట్ అండ్ లైట్ కూడా మారిపోతుంది.
0: దెన్ ఇట్ బికమ్స్ వైట్ అండ్ లైట్.
1: ఈ విధానాన్ని మనం చక్కగా గుర్తించాలి.
0: This procedure we should recognize.
1: అది ఏ అంతర్దృష్టి అన్నారు.
0: That is inner vision.
1: కనుకనే దీనిని నిజమైనటువంటి యొక్క పవిత్రమైన సూపర్ మైండ్ అన్నారు.
0: This is sacred super mind.
1: ఈ సూపర్ మైండ్ అనేటువంటిది ఒక విధమైనటువంటి యొక్క పవిత్ర పూర్ణత్వాన్ని పొందేటప్పటికే ఓవర్ మైండ్ గా మారిపోతుంది.
0: The super mind with all its sanctity becomes over mind.
1: కర్ర కాదు బొగ్గు కాదు.
0: It is not wood nor coal.
1: ఇది శిరస్సును ధరించుకునేటువంటి విభూతిగా తయారవుతుంది.
0: It is the vibhuti that adorns the face.
1: ఈ విభూతి మానవునికి ఒక జ్ఞానాన్ని బోధిస్తుండాలి.
0: It is this vibhuti that teaches wisdom to the dirt.
1: ఓ మానవుడా,
0: ఓ మ్యాన్,
1: ఈ ప్రపంచములోపల సమస్త పదార్థములు కూడాను,
0: all the material in the world,
1: కట్టకడపటికి అగ్ని సంస్కారం చేత భస్మం కావాల్సింది.
0: అల్టిమేట్లీ ఇట్ ఇస్ రిఫైన్డ్ బై ద ఫైర్ బికమ్స్ యాష్.
1: ఈ సర్వ పదార్థముల యొక్క అంత్యస్వరూపము మీమాంస భస్మమే.
0: ఎవ్రీథింగ్ ఇస్ జస్ట్ ది ఎండ్, ద రియాలిటీ ఇస్ యాష్.
1: కనుక మన దేహం కూడాను మన నొసట రాతను బట్టి భస్మమే.
0: ద బాడీ ఇస్ ఆల్సో ఇస్ సంథింగ్ దాట్ ఈస్ విభూతి.
1: ఏది కూడా శాశ్వతం కాదు.
0: నథింగ్ ఇస్ పర్మనెంట్.
1: ఒక్కటే శాశ్వతము.
0: ఓన్లీ వన్ ఇస్ పర్మనెంట్.
1: అదే అంతర్వాణి.
0: That is inner voice.
1: ఆత్మతత్వము.
0: That is self.
1: అదే దివ్యత్వము.
0: That is divinity.
1: అదే పవిత్రము.
0: That is sacred.
1: అదే నిజమైనటువంటి యొక్క మానవత్వంలో ఉండినటువంటి విశిష్టత.
0: దట్ ఈస్ ది ట్రూ సిగ్నిఫికెన్స్ ఇన్ ది హ్యూమన్ లైఫ్.
1: కనుక మానవత్వంలో ఇంత విశిష్టమైన యొక్క దివ్యత్వం ఉంటుంది కూడాను,
0: హావింగ్ ద డివినిటీ ఇన్ ది హ్యూమన్ లైఫ్,
1: మనం తెలుసుకోలేకపోతున్నాం.
0: వీఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్.
1: కావలసినంత నిధి మన కాళ్ళ కిందనే ఉంటుండాలి.
0: దేర్ సో మచ్ వెల్త్ రైట్ అండర్ యువర్ ఫీట్.
1: ఈ కనక వస్తువాదులు కూడా మన కాళ్ళ కిందనే ఉంటున్నాయి.
0: ఆల్ ద గోల్డ్ ఎవరీ ఆబ్జెక్ట్స్ ఆర్ బినీత్ యువర్ ఫీట్.
1: కానీ మనకు తెలియనంత కాలము,
0: సో లాంగ్ యు ఆర్ నాట్ అవేర్,
1: మనం ఎక్కడో ప్రపంచంలో మనం వెతుకుతూ పోతున్నాము.
0: వి సర్చ్ ఫర్ దెమ్ ఆల్ ఓవర్ ద వరల్డ్.
1: కానీ ఈ భూమి యందు ఈ విధమైనటువంటి యొక్క దివ్యమైనటువంటి యొక్క మనలు ఉంటున్నాయని గుర్తించిన తర్వాత ఇంకా మరి వేరే వెతకము.
0: Having known right under the feet, there are precious gems you don't need to search.
1: ఇంటిలోన జ్యోతి వెలుగుచునుండగా పరుల ఇంటికి అగ్గి కరుణ అరుగనేలా.
0: When the light is burning brilliantly in your house, why should you go for fire?
1: ఇంటిలోనే నీకు అగ్ని కావాల్సినంత ఉంటుంటే దీనిని కోరి పరువుల ఇంటికి నీవు ఎందుకు పోవాలి అగ్నికి?
0: When you have fire place at your house, why should you go step into the neighbor's house?
1: దేవుడనగ నీ దేహమందే ఉంటుండగా,
0: when God is in your body,
1: దేవుడు ఎక్కడ నుంచి దేవుడాడది వేళ,
0: why should you search for God?
1: కాదు కాదు,
0: no,
1: నీలో ఉన్నాడనేటువంటిది సత్యాన్ని నీవు గుర్తించకుండా ఉన్నంత కాలము దేవుణ్ణి బయట నీవు వెతుకుతావు.
0: So long you don't recognize the truth that God is in you, you begin to search outside.
1: కాదు, నీలోనే ఉన్నాడని గుర్తించు.
0: You know that God is in you.
1: నీవు ఇంకెక్కడా పోనక్కర్లేదు.
0: You don't need to go anywhere.
1: అది సర్వత్రా వ్యాపించిపోతుంది.
0: That spreads everywhere.
1: సర్వశక్తిని కూడా నీకు అందిస్తుంది.
0: That will give you all faculties, power.
1: నీవు అది అనేటువంటిది రెండు భేదములు ఉండవు.
0: There's no difference between you and that.
1: తన పర అనేటువంటి భేదరహితమైపోతుంది.
0: It becomes, there will be no differences between mine and thine.
1: సర్వభూతాంతరాత్మ, ఒకే ఆత్మ సర్వభూతముల యందు అంతరాత్మగా ఉంటుండాలి.
0: The self is indweller in all the beings.
1: కనుక మనము మానవులము మానవులము అని కేవలము ఒక విధమైనటువంటి యొక్క అల్పజీవులుగా మనం విశ్వసించరాదు.
0: Taking our lives as human lives, we should not consider them low.
1: ఎన్ని జన్మల నుంచినో కూడా నీవు మార్పు చెందినప్పటికీ నీ దేహములు నీవు వస్తూనే ఉంటున్నావు.
0: You are just continuing yourself in spite of so many past lives.
1: దీనికి ఏమాత్రం కూడా అంత్యము లేదు.
0: ఇట్ హెస్ నో ఎండ్.
1: ఈ దేహములు మార్పు చెందుతున్నవే కాని ఆత్మతత్వములకు అంత్యమే లేదు.
0: బాడీస్ చేంజ్ బట్ దేర్ ఇస్ నో ఎండ్ ఫర్ ద సెల్.
1: ఒక చిన్న ఉదాహరణము,
0: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
1: నీవు సముద్రం దగ్గరికి వెళ్ళు,
0: యు గో టు సీ.
1: ఒకదాని మీద ఒకటి అలలు తరంగములు అభివృద్ధి అవుతూ వస్తుంటాయి.
0: వేవ్స్ గో ఫోర్త్ వన్ ఆఫ్టర్ వన్.
1: అయితే ఆ తరంగమును నీవు ఎంచుకోవడానికి ఎక్కడ ప్రారంభిస్తావో అప్పటి నుంచినే అది ప్రారంభంగా ఉంటుంది.
0: The place, that point where you start counting the waves, that
1: becomes the first. At that time when you stop counting the number of
0: waves, that is the end. When you stop counting the number of waves, that is the end.
1: కాని సముద్రం ఉండినంత వరకు అలలు మాత్రము అంత్యము కావు.
0: But waves will never come to an end so long there is ocean.
1: ఈ విశ్వం ఉండినంత వరకు కూడా నువ్వు చైతన్యం అనేది దానికి అంత్యమే లేదు.
0: So long there is world, there is no end for awareness.
1: కేవలం నీ మానవత్వం అనేటువంటి యొక్క ఉపాధిని ఆధారం చేసుకున్నంత వరకు ఇది ఒక అంత్యంగా కనిపిస్తుంది.
0: బికాస్ ఆఫ్ ద వెస్టర్ ఆఫ్ బాడీ యు ఫీల్ ది ఎండ్.
1: కనుకనే మానవ,
0: సో దిస్ వర్డ్ మానవ,
1: ఈ పదములు ఎందుకు చక్కగా మీరు అర్థాన్ని గుర్తించాలి.
0: యు హావ్ టు అండర్స్టాండ్ ద మీనింగ్ ఇన్ దిస్ వర్డ్ మానవ.
1: కాదు
0: మానో,
1: నవ కొత్త,
0: నవ న్యూ.
1: కొత్త కాదు నీవు, పాతవాడే.
0: యు ఆర్ నాట్ న్యూ, ద సేమ్ ఓల్డ్ వన్.
1: కనుక నీవు పాతవాడే.
0: యూఆర్ ది ఓల్డ్ వన్.
1: కానీ పాతవాడి అంటే ఏమి? పాతది ఆత్మనే.
0: మీనింగ్ దట్ ఏన్షియంట్ వన్ ఇస్ సెల్ఫ్.
1: రోతదే ఈ దేహము.
0: దాట్ విచ్ ఇస్ డర్టీ ఇస్ బాడీ.
1: కనుక రోతదాన్ని నీవు విశ్వసిస్తున్నావే కానీ పాతదైనటువంటి ఆత్మను నీవు విశ్వసించడం లేదు.
0: యూ హావ్ గట్ ఫుల్ ఫెయిత్ ఆన్ దిస్ డర్టీ బాడీ బట్ నాట్ దట్ ఇన్ఫినిట్ సెల్ఫ్.
1: జ్ఞానము అనేటువంటిది,
0: ద విజ్డమ్,
1: ప్రత్యేకంగా వచ్చేటువంటిది కాదు.
0: ఇస్ నాట్ సెపరేట్లీ టు బి అక్వైర్డ్.
1: ఈ ప్రత్యేకంగా వచ్చేటువంటి జ్ఞానము కల్పితమైన జ్ఞానములే.
0: దట్ విజ్డమ్ యు అక్వైర్ సెపరేట్లీ ఇస్ జస్ట్ ఆర్టిఫిషియల్.
1: ఒక ఫిజిక్స్ ఉంటుండాలి.
0: హియర్ ఇస్ ఫిజిక్స్.
1: ఆ ఫిజిక్స్ లో ఒక నీడిల్ తీసుకుని వచ్చాము, సూది.
0: యు బ్రింగ్ ద నీడిల్.
1: ఈ సూదిని ఒక విధమైనటువంటి అగ్నిలో పెట్టి సాగిపోతుంది.
0: వెన్ యు పుట్ దిస్ నీడిల్ ఇన్ ఫైర్ ఇట్ ఎక్స్పాండ్స్.
1: ప్రాకృతమైన ఫిజిక్స్.
0: దిస్ ఇస్ వరల్డ్లీ ఫిజిక్స్.
1: ఇంకా బాటనీ ఉంటుండాలి.
0: దెన్ బాటనీ.
1: ఒక పైప్ లోపల ఒక వేర్లను పైన పెట్టి కొమ్మలను క్రింద పెట్టి చూడు, అది పెరుగుతూ వస్తుంటాయి.
0: ఇఫ్ యు పుట్ ద ప్లాంట్ ఇన్ ద పైప్ ద రూట్స్ విల్ గో డౌన్వర్డ్స్ అండ్ ద ప్లాంట్ విల్ గో అప్వర్డ్స్.
1: ఇంకా కెమిస్ట్రీలో చూస్తే,
0: దెన్ ఇన్ కెమిస్ట్రీ,
1: పసుపు సున్నము రెండు కలిపితే రెడ్ కలర్ వస్తుంటుందా?
0: యు ఫైండ్ టర్మరిక్ అండ్ లైమ్ విల్ గివ్ యూ ది రెడ్ కలర్.
1: ఇవన్నీ కేవలం కల్పితమైనటువంటి కలర్స్, కల్పితమైనటువంటి సృష్టిలు, కల్పితమైనటువంటి ఒక వస్తువులు.
0: దేర్ ఆల్ ఆర్టిఫిషియల్ కలర్స్, ఆర్టిఫిషియల్ ఆబ్జెక్ట్స్.
1: ఇది కల్పితమైన జ్ఞానము.
0: దిస్ ఇస్ ఆర్టిఫిషియల్ విజ్డమ్.
1: ఆర్టిఫిషియల్ నాలెడ్జ్.
0: దిస్ ఆర్టిఫిషియల్ నాలెడ్జ్.
1: ఇది విజ్డమ్ అనేటువంటిది నాలెడ్జ్ కాదు.
0: విజ్డమ్ ఇస్ నాట్.
1: అది అంతర్ముఖమైనటువంటి ఒక శక్తి.
0: ఇట్ ఈస్ ఇన్నర్ పవర్.
1: ఇది దివ్యత్వమైనటువంటిది.
0: ఇట్ ఈస్ డివైన్.
1: దివ్యత్వమైనటువంటి దానికి ఒక విధమైనటువంటి జ్ఞానము అన్నారు.
0: దట్ విచ్ ఇస్ డివైన్ ఈ
1: లౌకికమైన అన్ని కూడా అజ్ఞానములే.
0: ఆల్ దట్ ఈస్ వరల్డ్లీ ఈజ్ ఇగ్నోరెన్స్.
1: ఈ అజ్ఞానంలో ఉన్నటువంటి వారు అజ్ఞానంలోనే పడి అజ్ఞానమునే పెంచుకుంటున్నాము.
0: దోస్ హూ ఆర్ ఇన్ ఇగ్నోరెన్స్ దే ఆర్ ఇగ్నోరెంట్ అండ్ దే డెవలప్ ఇగ్నోరెన్స్.
1: మాయలోనే పుట్టి
0: హావింగ్ బీన్ బోర్న్ ఇన్ ఇల్యూషన్
1: మాయలోనే పెరిగి
0: గ్రోయింగ్ ఇన్ ఇల్యూషన్
1: మాయ నెరుంగరు మందమతులు.
0: ది ఫూలిష్ వన్ డస్ నాట్ రియలైజ్ ఇల్యూషన్.
1: బ్రతుకులన్నీ మాయ.
0: హోల్ లైఫ్ ఇస్ ఇల్యూషన్.
1: పావుగంటములు మాయ.
0: అటాచ్మెంట్స్
1: ఇల్యూషన్. సంసారం అది మాయ.
0: ఫ్యామిలీ ఇల్యూషన్.
1: సావు మాయ.
0: డెత్ ఇస్ ఇల్యూషన్.
1: మాయ బ్రతుకుకింత మాయలో పడనేలా.
0: వై షుడ్ యు బి క్యారీడ్ అవే బై దిస్ ఇల్యూషన్ ద లైఫ్.
1: కనుక అంత కూడా మాయనే.
0: ఎవ్రీథింగ్ ఇస్ ఇల్యూషన్.
1: మాయనే అజ్ఞానము.
0: దిస్ ఇల్యూషన్ ఇస్ ఇగ్నోరెన్స్.
1: మాయా.
0: టూ వర్డ్ లెటర్స్ హియర్.
1: మాయటువంటి దీనంత ఉన్నదాన్ని లేనట్టుగా భావిస్తున్నావు మాయ.
0: దిస్ ఇల్యూషన్ is that we take it the non
1: existent pratyekamainatundi roopamlo levu.
0: This illusion has no separate form.
1: Nenu daarini undinattuga unna daarini lenattuga bhramistunnamu.
0: We are deluded because we take it that which is existent non existent. It is ignorant feeling.
1: Taadunu chuchamu.
0: We see the rope.
1: కొంత చీకటిగా ఉంటుందాది.
0: ఇట్ ఇస్ డార్క్.
1: ఇది పాము అని భ్రమిస్తున్నాము.
0: యు ఆర్ డెల్యూటెడ్ ఇట్ యాజ్ ఎ.
1: ఈ తాడును చూచి పాము అనుకునేటువంటి వాడు లైట్ గా ఉంటుంటే అనుకోవడానికి వీల్లేదు.
0: హీ ఈస్ డెల్యూటెడ్ టేకింగ్ మిస్టేకన్ ఐడెంటిటీ ద రోప్ యాజ్ అ.
1: చీకటిలో ఉండినప్పుడే ఇది తాడును చూచి పాము అని భ్రమిస్తున్నాడు.
0: బికాస్ ఆఫ్ ద డార్క్నెస్ దేర్ ఇస్ దిస్ మిస్టేకన్ ఐడెంటిటీ.
1: చీకటి అనేది అజ్ఞానమే.
0: దిస్ డార్క్నెస్ ఇస్ ఇగ్నోరెన్స్.
1: తిరిగి ఒక టార్చ్ తెచ్చి దానిపైన వేసి
0: దెన్ స్విచ్ ఆన్ ద టార్చ్.
1: ఓ ఇది పాము కాదు త్రాడు అని అనుకున్నావు.
0: దిస్ ఇస్ నాట్ స్నేక్ ఇట్స్ రోప్.
1: నీవు పూర్వము టార్చ్ వేయక మునుపు ఇది త్రాడు త్రాడుగానే ఉంది.
0: బిఫోర్ యూ పుట్ ఆన్ ద టార్చ్ ద రోప్ ఇస్ రోప్.
1: నీ టార్చ్ వేసిన తర్వాత కూడా త్రాడుగానే ఉంటుండాలి.
0: యూ పుట్ ఆన్ ద టార్చ్
1: జ్ఞానంలోనా అది ఒక్కటే, జ్ఞానంలోనా ఒక్కటే, వచ్చినది పోయినది నీ భ్రమనే.
0: ఎయిదర్ ఇన్ ఇగ్నోరెన్స్ ఆర్ ఇన్ నాలెడ్జ్ ఇట్ కమ్స్ అండ్ గోస్ జస్ట్ ఇల్యూషన్.
1: జ్ఞానంలో తాడు పోలేదు, పాము రాలేదు.
0: ద స్నేక్ హాస్ నాట్ గోన్ అండ్ హాస్ నాట్ కమ్.
1: జ్ఞానము లోపల పాము పోలేదు, తాడు రాలేదు.
0: ఇన్ విజ్డమ్ ద స్నేక్ హాస్ నాట్ గోన్ అండ్ రోప్ హాస్ నాట్ కమ్. పోకలు
1: లేనటువంటి ఒక తత్వం అది ఏ బ్రహ్మతత్వం?
0: దట్ నైదర్ గోస్ నాట్ కమ్స్ ఇస్ ద నేచర్ ఆఫ్ బ్రహ్మన్.
1: ఇవన్నీ వచ్చిపోయినటువంటివన్నీ కూడా భ్రమలే.
0: ఆల్ దోస్ దట్ కమ్ అండ్ గో
1: బ్రహ్మ ఉండినంత వరకు మన యందు బ్రహ్మ మనకు గుర్తించడానికి వీలు కాదు.
0: సో లాంగ్ దిస్ భ్రమ ఇల్యూషన్ యూ కెనాట్ అండర్స్టాండ్ బ్రహ్మ.
1: భ్రమ పోవాలనుకుంటే
0: ఫార్ ది ఇల్యూషన్ టు గో
1: మనస్కుడు కావాలి.
0: వన్ షుడ్ విత్ డ్రా ద మైండ్.
1: ఈ మనస్సును అమనస్సుడు కావాలంటే ఏం చెయ్యాలి?
0: వాట్ షుడ్ యూ డూ టు విత్ డ్రా ద మైండ్?
1: ఈ మనస్సును దైవంతో అర్పితము చేయాలి.
0: వీ షుడ్ ఆఫర్ దిస్ మైండ్
1: దైవ భావంలో దీన్ని ఇమిడించాలి.
0: We should merge in divine feeling. When once you offer your mind to God, everything is God only, nothing else.
1: ఈ మనస్సంతా కూడా దైవ స్వరూపాన్ని పొందిపోతుంది.
0: The entire mind assumes the form of God.
1: కానీ మనసుని ఈనాడు మనము ప్రకృతి పైన అమర్చుతున్నాము.
0: But today we divert our mind towards the world.
1: ప్రకృతి అనేటువంటి దీనిపైన మోల్డ్ వేస్తున్నాము.
0: And we have put it on
1: the mold of ప్రకృతి చింతనే చేస్తున్నాము.
0: And we are making it up.
1: కనుక ఇప్పుడు మైండ్ అంతా కూడా ప్రకృతిమయంగా ఉంటుందా?
0: Therefore the mind is full of ప్రకృతి the nature.
1: పురస్కరించుకొని మనోమూలం ఇదం జగత్తు. జగత్తంతా మనసు యొక్క స్వరూపం అయిపోయింది.
0: Basing on this it is said the entire universe is the form of the mind.
1: ఈ యూనివర్స్ అంటే ఏమిటి?
0: What is this universe?
1: ఇది విశ్వము.
0: This is universe.
1: ఈ విశ్వం విష్ణు స్వరూపం కానీ కేవలం ప్రాకృతమైన స్వరూపం కాదు.
0: దిస్ యూనివర్స్ ఇస్ ది వెరీ ఫార్మ్ ఆఫ్ విష్ణు గాడ్ బట్ నాట్ ఆఫ్ ద నేచర్.
1: విష్ణు కారకుడు, ఇది కారణము.
0: దట్ ఈస్ ద కాజ్, దిస్ ది ఎఫెక్ట్.
1: కార్యకారణ సంబంధమే విశ్వము.
0: ద కాజ్ అండ్ ఎఫెక్ట్ ఈస్ ది యూనివర్స్.
1: ఆ సత్యాన్ని మనం గుర్తించాలి.
0: వీ హావ్ టు రికగ్నైజ్ దట్ ట్రూత్.
1: కానీ మనము ఆ సత్యాన్ని గుర్తించడం లేదు.
0: బట్ వీ ఆర్ నాట్ అండర్స్టాండింగ్ దట్.
1: అల్పత్వమును ఆశించి
0: ఎస్పైరింగ్ ద లవ్ థింగ్,
1: అధికత్వాన్ని విస్మరించి
0: ఫర్గెటింగ్ ద ట్రూత్,
1: కేవలం మానవత్వాన్ని కోల్పోతున్నాం.
0: వీ హావ్ లాస్ట్ ద హ్యూమన్ క్వాలిటీ.
1: మానవుడు ఎంత విచిత్రమైన పేరు.
0: మానవ హ్యూమన్ బీయింగ్ ద నేమ్ ఇస్ వెరీ,
1: ఎంత విలువైనటువంటి పేరు.
0: వాట్ వాల్యుబుల్ నేమ్ ఇట్ ఈస్.
1: మానవుడు మానవుడు అని కేవలం ఒక హీనంగా మనం భావిస్తున్నాము.
0: వీ కాల్ హ్యూమన్ బీయింగ్ వెరీ లవ్ అండ్ మీన్.
1: కాదు, ఆ మానవుడు ఎందుకు కూడాను అల్పత్రుడిగా ఉండేటువంటి వాడుకును అధికత్వమైనటువంటి పేరును ఉచ్చరిస్తుంటాడు.
0: Though he remains low, but he speaks very high.
1: ఒక చిన్న ఉదాహరణ,
0: a small example.
1: మన ఇంటికి ఒక బిచ్చగాడు వచ్చాడు.
0: A beggar came to our doorstep of a house.
1: అమ్మా అనాథిని, నాకింత అన్నం పెట్టండి అంటాడు.
0: The beggar says, I am forlorn, give me food.
1: అనాథి అంటే ఏమిటి?
0: Who is really forlorn?
1: ఆద్యంతంలో లేనటువంటి వాడు.
0: He has no one.
1: బిచ్చగాడు కాదు.
0: He is just a beggar.
1: అనాథి. అనాథి అనగా దైవమే.
0: Anadi means that which is ancient.
1: చూడండి, ఒక్కొక్క పదం కూడా ఎంత పవిత్రమైనదిగా మనకు కనిపిస్తుంటుండాలి.
0: Each word is sacred.
1: కానీ మనము దానిని అల్పత్వంగా తీసుకొని అనాది అంటే ఎవరు అది ఆధారం లేనిటువంటి వాడు అని మనం భావిస్తాం.
0: Anadi word we take as for long, the one who has no support.
1: ఎవరెవరి అర్థం వారికి పోతుంటుంటారు.
0: Then the whole meaning changes.
1: పదములకు అనేక నానార్థములు ఉంటున్నాయి.
0: Words have many meanings.
1: నానార్థములో యథార్థం ఉంటుండాలి.
0: In this there is truth.
1: యథార్థాన్ని విస్మరించి అనర్థాన్ని తీసుకుంటున్నాం ఇప్పుడు మనం.
0: We forget the truth and carried away by the misnomer.
1: Kanuka patti vishayamlandu kudanu entano oka gaadhamainatundi oka antama antaratham untunnayi.
0: In everything there is special significance.
1: Oka oka samayamlo,
0: at one time,
1: Tyagaraju sarvamunu tyagam chesi,
0: sacrificing everything,
1: ramune naa pranam ani bhavinchi,
0: considering Rama as his very life,
1: nidhi chaala sukama, ishwara sannidhi chaala sukama.
0: Is it the will that gives pleasure or the proximity?
1: ఈశ్వర సన్నిధి చాలా ప్రదాసమైనటువంటిది. కాని కాలికి వచ్చినటువంటి యొక్క తగిలినటువంటి యొక్క శరీరం కూడాను తన్ని వేశాడు.
0: Believing, having full faith in the proximity towards God, he denied all
1: the కావాలి కానీ సిరి నాకు అక్కర్లేదు అన్నాడు.
0: I want Hari the Lord, not the Siri the wealth.
1: కనుకనే హరిని ఆశించటం చేతనే,
0: బికాస్ ది స్పైర్డ్ హరి గాడ్,
1: సర్వము కూడాను తనకు సిద్ధించిపోయింది.
0: ఎవ్రీథింగ్ హీ కుడ్ అకంప్లిష్.
1: కబీరు.
0: Then Kabir.
1: Kabir chala bidavadu.
0: Kabir is poor.
1: Kevalam battalu nesi bratikeetunti vadu.
0: He is just a weaver.
1: Atanu intiki vachinatunti varigandarki edo bichchamaina etti inta annam petteetunti vadu.
0: He used to feed all those that come to his house. Kaani even by begging.
1: Anandanga undeetunti vadu.
0: But he is always blissful.
1: Oka naadu,
0: on one day,
1: Raju,
0: the king,
1: ayokka bikariki anadiki edo kontavarku dana dhanya bhogasthunta pampinchadu.
0: To that beggar, the one who has no one to fall back, he has sent all the grain and
1: money. అతను అనాథుడు, అతనికి ఎవరు కూడా ఆధారం లేదు, అతనికి రాజు పంపించాడని చెప్పి అతనికి అందించమని సిపాయిలతో పంపించాడు.
0: He has no support, he has no none to fall back. Through his soldiers, he has sent the grain and wealth.
1: స్నానం చేసి వస్తున్నాడు కబీర్.
0: కబీర్ was returning after bath.
1: పల్లకీ లోపల జనకనక వస్తు వాహనాదులంతా కలకలలాడుతున్నాయి.
0: He saw all the wealth, the gold and the grain.
1: చూచాడు.
0: He watched.
1: ఎవరయ్యా దీన్ని పంపించారు?
0: He said, who has sent them?
1: మహారాజు దీన్ని పంపించాడు.
0: The king has sent them.
1: ఎవరికి ఇవ్వమని పంపించాడు?
0: For whose sake they are sent?
1: కబీరు అనాథుడు, అతనికి ఇచ్చి దీన్ని చెప్పించాడు.
0: The king has sent because Kabir has none to fall back, therefore they are sent.
1: ఓహో, అనాథుడికి ఇవ్వమని చెప్పాడా మీ రాజు?
0: So is that fact that your king asked them to be sent to the one who has none to fall back?
1: కాదయ్యా, నాకు నాథుడు ఉన్నాడు.
0: No, I have got a master. I am not left with none.
1: నాకు నాథుడు శ్రీ రామచంద్రుడు.
0: The master is Sri Ramachandra.
1: కనుక నాకు మాస్టర్ ఉంటున్నాడు, నాథుడు ఉంటున్నాడు కాబట్టి నేను అనాథుడిని కాదు.
0: I have got a master. Don't say that I have none.
1: రాములకి వేరే ఒక నాథుడు లేడు, అతనే అనాథుడు, అతనికి అర్పితం చేయమన్నారు.
0: Lord Rama has none to fall back. Better you give it to him.
1: అనాథుడు ఎవరు ఉంటే భగవంతుడే.
0: Who is anatha? The one without anybody is God.
1: పదాలంతా విశ్వాసంగా తీసుకుని అనాథుడు అంటే దిక్కు లేనటువంటి వాడు అనుకుంటాం.
0: Today we take this anatha meaning the one left with none.
1: నాథుడు లేనటువంటి వాడు భగవంతుడే. నాథునికి నాథ, అనాథ నాథ.
0: He is the master of the master, God himself. He has none.
1: కరు అనాథుడు అనగా దైవత్వానికే సరియైన అర్థము.
0: God is really anatha, the one, none, the master above him.
1: మిగిలిన జీవులకందరికి ఒక మాస్టర్ ఉంటున్నాడు.
0: The rest of the beings have master.
1: ఈ విధంగా ప్రపంచంలో ఉండేటువంటి పదములకు అర్థాన్ని మనం చక్కగా గుర్తించడానికి ప్రయత్నం చేసినప్పుడు మానవ అనేటువంటి పదములకు ఎంతో ఆత్మతత్వంగా దీనికి సరైన అర్థం ఏర్పడుతుంది.
0: Thus when we understand the meanings of different words, we will understand the true meaning of this manava, human being.
1: దివ్యాత్మ స్వరూపులారా,
0: embodiments of divine atma.
1: మీరు ఆత్మగానే విశ్వసించండి.
0: You have full faith in the self.
1: కేవలము కాయధారులుగా మీరు విశ్వసించకండి.
0: Don't have the body feeling.
1: దేహము, మనస్సు, బుద్ధి, చిత్తము, ఇంద్రియము, అంతఃకరణ ఇవన్నీ కూడా ఉపాధులు, మనం ధరించేటువంటి డ్రెస్సులు.
0: The body, the mind, the intellect, ego, they are just a dress.
1: ఈ డ్రెస్ కూడాను ఒకనొక సమయంలో పోతుంటది.
0: యూ హ్యావ్ టు ఫర్సేక్ ద డ్రెస్.
1: దీన్ని జీసస్ కూడాను ది డెత్ ఇస్ ది డ్రెస్ ఆఫ్ ది లైఫ్ అన్నాడు.
0: దిస్ జీసస్ సెడ్ డెత్ ఇస్ ది డ్రెస్ ఆఫ్ లైఫ్.
1: మనము మరణం అనుకుంటున్నాము, డ్రెస్ ను విప్పటమే మరణం అంటే.
0: యూ హ్యావ్ టు వ్యూ డెత్ as just
1: ఒక డ్రెస్ ను వేసుకోవటమే.
0: పుట్టింగ్ ఆన్ ద న్యూ డ్రెస్.
1: మనం డ్రెస్ ను విప్పి చాగల వారికి ఇస్తే మనం ఏడుస్తున్నామా?
0: As you change your dress and give the old clothes to wash to washerman, you don't cry.
1: ఈ ఏడ్చటం దేనికోసము?
0: Why do you cry?
1: ఎంతో కాలం దీనితో అభిమానం కట్టుకుని సంబంధ బాంధవ్యంతో అనుభవించడం చేతనే దీనికోసం మనం ఏడుస్తున్నాం.
0: Because you have associated and experienced for long, you cry.
1: కనుక ఈ సంబంధ బాంధవ్యం అనేటువంటిది తాత్కాలికమైనటువంటిది అని మనం భావిస్తుంటే ఏమాత్రం కూడా దుఃఖం ఉండదు.
0: When you consider this relationship is temporary,
1: మనం అనుబంధమే మూల కారణం.
0: For everything is attachment.
1: అటాచ్మెంట్ దేనికి ఉండాలి?
0: To whom should
1: దైవముతో అటాచ్మెంట్ ఉండాలి.
0: You should be attached to God.
1: అది ఏనాడు కూడా మార్పు చెందనటువంటిది.
0: That is changeless.
1: అది నిత్య సత్యమైనటువంటిది.
0: That is eternal truth.
1: కనుకనే మనం దైవ స్వరూపులుగా మనం విశ్వసించాలి.
0: You should have full faith that you are the forms of the divine.
1: అహం బ్రహ్మాస్మి.
0: I am the Brahman.
1: Tat tvam asi.
0: I am that.
1: Prajnanam Brahma.
0: I am that awareness.
1: I am Atma Brahma.
0: I am Brahman.
1: I am Atma. I am Brahma. I am it. ఆ విధమైనటువంటి యొక్క భావాన్ని మనము అభివృద్ధి పరచుకోవాలి.
0: యూ షుడ్ హ్యావ్ దట్ స్ట్రాంగ్ ఫీలింగ్, ఐ ఆమ్ ఆత్మ, ఐ ఆమ్ ఆత్మ,
1: ఐ ఆమ్ సో అండ్ సో, ఐ ఆమ్ మ్యాన్, ఐ ఆమ్ రామయ్య, ఐ ఆమ్ కృష్ణయ్య. ఈ విధమైనటువంటి తుచ్చమైనటువంటి దేహ ప్రాంతులతో మనం పోకూడదు.
0: యూ షుడ్ నెవర్ హ్యావ్ బాడీ ఫీలింగ్, యూ షుడ్ నెవర్ హ్యావ్ మీన్ ఫీలింగ్స్. ఐ ఆమ్ దిస్ బాడీ, ఐ ఆమ్ రామయ్య. ఈ దేహాన్ని
1: ఎవరికన్నారు? తల్లిదండ్రులు.
0: Your parents gifted this body.
1: దీనికి ఎవరు పేరు పెట్టారు? తల్లిదండ్రులు పేరు పెట్టారు.
0: Who christened you? Your parents christened.
1: పెట్టినదే కానీ పుట్టినది కాదు.
0: Is the name given, not with birth.
1: పుట్టినది పెట్టినది కూడా ఒకటి ఉంటుంది ఇందులో.
0: That which is neither born nor
1: christened. అదే ఆత్మ.
0: That is the self.
1: దీనికోసమని మూడు విధమైన మార్గాలు ఉపదేశిస్తూ వచ్చింది ఉపనిషత్తులు.
0: Upanishads taught three paths.
1: వస్తే పోదు.
0: That if comes will not go.
1: పోతే రాదు.
0: When once it is gone, it will not come.
1: పోదు రాదు.
0: That which is neither goes nor comes.
1: చక్కగా గుర్తించమని చెప్పింది.
0: Upanishad said, understand this clearly.
1: వస్తే పోదు.
0: If it comes, it will not go.
1: ఏమిటి?
0: What's that?
1: అదే జ్ఞానము.
0: That is wisdom.
1: ఒక్కతూరి వచ్చిందా తిరిగి పోదు.
0: When once it comes,
1: అదే నిజమైన జ్ఞానం. వచ్చిపోయేటువంటి జ్ఞానం కాదు.
0: That is the real wisdom. It is not the wisdom that comes and goes.
1: పోతే రాదు.
0: If it goes, it will not come back.
1: ఏమిటది?
0: What is that?
1: అజ్ఞానం.
0: Ignorance.
1: ఒక తూరి పైన అజ్ఞానం తిరిగి రాదు.
0: ద మూమెంట్ ఇగ్నోరెన్స్ ఇస్ గాన్ ఇట్ విల్ నాట్ కమ్ బ్యాక్.
1: పోతూ వస్తూ పోతూ వస్తూ ఉంటుందంటే దినము చావటం పుట్టడం చావటం పుట్టడం గానే ఉంటుంది.
0: ఇఫ్ ఇట్ కమ్స్ అండ్ గోస్ రిపీటెడ్లీ ఇట్స్ బర్త్ అండ్ డెత్.
1: ఇది రెండు విధములైనటువంటివి కాదు.
0: దే ఆర్ నాట్ టూ.
1: పోతే రాదు.
0: ఇఫ్ ఇట్ గోస్ ఇట్ విల్ నాట్ కమ్ బ్యాక్.
1: ఇంకా మూడవది ఒకటి ఉంటుంది, అదే ప్రధానమైనటువంటిది.
0: దెన్ దేర్ ఇస్ ద థర్డ్ వన్ చీఫ్.
1: రాదు పోదు.
0: It neither comes nor goes.
1: అదే ఆత్మతత్వము.
0: దట్ ఈస్ ద సెల్ఫ్.
1: దీనికి ఒక చిన్న ఉదాహరణ కూడా చెప్పాను కొడైకెనాల్ లో.
0: Swami said in Kodaikanal, a small example.
1: Oka deham untundadi.
0: There's a body.
1: Ee deham maraninchin tarvata,
0: after the death,
1: deeni aatma ekkada pothundi, ye vidhanga prayanam chestundi ani aneka mandiki sandehalanta untayi.
0: Many doubts were put to Swami. Swami, what will happen to this aatma after the death of the body?
1: Deham maraninchin tarvata ee aatma ekkadiki pothundi?
0: After the death,
1: ఎంత కాలం సంచారం చేస్తుంది?
0: వాట్ విల్ హ్యాపెన్ టు ది
1: ఎప్పుడు వచ్చి తిరిగి ప్రవేశిస్తుంది?
0: వెన్ డస్ ఇట్ గో?
1: ఇది కేవలం ఒక హాస్యాస్పదమైనటువంటి ప్రశ్నలుగా ఉంటుంటాయి.
0: దే హావ్ బికమ్ ఆల్ రిడిక్యులస్ క్వశ్చన్స్.
1: కరెంట్ వైర్లు అంతా ఉంటున్నాయి.
0: యూ ఫైండ్ ద కరెంట్ వైర్.
1: అక్కడ బల్బ్ పెట్టేటప్పటికే లైట్ వచ్చేసింది.
0: ద మూమెంట్ యూ ప్లేస్ ద బల్బ్ దేర్ యూ గెట్ ద లైట్.
1: బల్బ్ తీసేస్తే వెలుతురు పోయింది.
0: ద మూమెంట్ యూ రిమూవ్ ద బల్బ్ దేర్ ఇస్ నో లైట్.
1: అయితే బల్బ్ వచ్చింది పోయింది.
0: ద బల్బ్ హస్ కమ్ అండ్ హస్ గాన్.
1: బల్బ్ రాకమునకు కరెంట్ అక్కడే ఉంటుంది.
0: ప్రయర్ టు ద ప్లేస్మెంట్ ఆఫ్ బల్బ్
1: బల్బ్ పెట్టినప్పుడు కరెంట్ అక్కడే ఉంటుంది.
0: ఆఫ్టర్ యు టేక్ అవే ద బల్బ్
1: ఈ బల్బ్ పోయిన తర్వాత కరెంట్ అక్కడే ఉంటుంది.
0: ఈవెన్ ఇఫ్ యు రిమూవ్ ద బల్బ్ దేర్ ఇస్ ద కరెంట్.
1: అది రాలేదు పోలేదు.
0: ఇట్ హస్ నాట్ కమ్ అండ్ హస్ నాట్ గాన్.
1: అక్కడే ఉంటుంది కరెంట్.
0: ద కరెంట్ ఈస్ రిమైనింగ్ యాజ్ ఇట్ ఈస్.
1: అదే విధంగానే దేహం వచ్చింది పోయింది.
0: సిమిలర్లీ బాడీ హస్ కమ్ అండ్ గో.
1: ఆత్మ ఎక్కడికి పోలేదు రాలేదు.
0: ద ట్రూ సెల్ఫ్ హస్ నాట్ గాన్ హస్ నాట్
1: అక్కడే ఉంటుంది.
0: It is existing.
1: పోయేకి ఇంకో స్థలం ఉంటుంటే కదా.
0: దేర్ ఇస్ నో అదర్ ప్లేస్ టు గో ఎనీవేర్.
1: నేను ఎక్కడైనా బయటికి పోవాలనుకుంటే బయట అనేటువంటిది ఒక ప్రదేశం ఉంటేనే కదా.
0: ఇఫ్ ఐఎమ్ టు గో అవుట్ దేర్ షుడ్ బి సమ్ సపరేట్ ప్లేస్.
1: బయట అనేటువంటిదే లేదు, బయలు అనేటువంటిదే లేదు.
0: దేర్ ఇస్ నో ప్లేస్ అవుట్ సైడ్ లైక్ దాట్.
1: అందువల్లనే ఒకనొక సమయంలో రాధ కూడా చెప్పింది.
0: దట్స్ వాట్ రాధ సెడ్ ఎట్ వన్ టైమ్.
1: వేయగోవన్నీ తల్లుపు తీయమంటూ పిలుపు.
0: యాజ్ ఐఎమ్ గోయింగ్ టు క్లోజ్,
1: సందేహంగా వచ్చినప్పుడు అయ్యో నేను ఒంటరిగానే ఉంటున్నానే, వేయబో అని తలుపు.
0: ఐఎమ్ అలోన్ సో లెట్ మీ క్లోజ్ ద డోర్.
1: మరి కాన్షియస్ తీయమంటూ పిలుపు.
0: Then conscience tells, open the door.
1: Veeti, veeti, veeti. Ee sandehalu chusukoni radakenduko navugolupu.
0: These two calls, the body says close, the conscience says open, open the door, close the door. That makes Radha smile.
1: Nalona nindi velige valapu.
0: It's all the love that is in me or in
1: melukunte లేదు పిలుపు.
0: ద మూమెంట్ ఐ మే అవేక్ దేర్ ఇస్ నో మోర్ కాల్.
1: విశ్వమంతా ప్రాణ విభూని మందిరమైన.
0: ది ఎంటైర్ యూనివర్స్ ఇస్ ద టెంపుల్ ఆఫ్ గాడ్.
1: వీధి వాకిలి ఏదటో.
0: వేర్ ఇస్ ది మెయిన్ డోర్?

0: See that Kailasa, very heaven that is the main door.
1: Kailasa.
0: Kailasa.
1: Vaikuntamu.
0: Vaikuntha.
1: Kuntitamu kaanatundi Vaikuntamu.
0: That which is not Kutila,
1: Nirantaramu anandamuto undinatundi Kailasamu.
0: That Kailasa is how a
1: Kailasamanetundi pattanam vere inkokati ledu.
0: It is not separate.
1: Vaikuntamanetundi pattanam marokati ledu.
0: There is no city such
1: as Vaikuntha. Bhagavantuda needu ekkada head office ani question adiginappudu Naradudu.
0: When Narada asked, what is the head office?
1: మద్భక్తః యత్ర గాయంతి తత్ర తిష్ఠామి నారద. నారదమన్నాడు, మద్భక్తః,
0: మై డివోటీస్,
1: యత్ర గాయంతి,
0: వేర్ దే సింగ్ ఇన్ మై గ్లోరీ,
1: తత్ర తిష్ఠామి నారద,
0: ఐ ఇన్స్టాల్ మై సెల్ఫ్ నారద.
1: ఎక్కడ నా భక్తులు హృదయముతో గానం చేస్తుంటా అక్కడనే నా యొక్క ప్రతిష్ట అయిపోయి ఉంటాను.
0: Where my devotees sing wholeheartedly, I install myself there.
1: కేవలము కైలాసము వైకుంఠము స్వర్గము ఇవంతా బ్రాంచ్ ఆఫీస్ అడ్రస్.
0: The Kailasa, Vaikuntha, heaven, they are just branch offices.
1: Permanent office, vakkate.
0: Permanent address is one.
1: Adiye hrudaya sthanamu.
0: That is the position of the heart.
1: Kanukane Bhagavantudu ekkada untunnadante hrudayamulo untunnadu.
0: So if you ask where is God, he is in one's own heart.
1: Ye Dwaraka vasa.
0: When we say
1: ye Vrindavana sanchari, ye Madhurapura vihari, ani aneka rakamuluga prarthinchindi Draupadi.
0: Draupadi prayed indifferently. Oh God, who is in Madhura?
1: Kani, oh God in Madhura. Prarthinchinappatiki, varninchinappatiki, Krishnudu raledu.
0: In spite of all such calls, Krishna has not responded.
1: Alasipoyindi.
0: She was tired.
1: Swaram kudanu ralekapoyindi.
0: She lost her tone.
1: Hey hrudayavasi ani padipoyindi.
0: She fell down saying that, oh God, dwell in the heart. Immediately Krishna manifested.
1: Tirigi kontha kaalamaina tarvata ఒంటరిగా చిక్కినప్పుడు కృష్ణుని ప్రశ్నిస్తూ వచ్చింది ద్రౌపది.
0: లెఫ్ట్ లేటర్ ఫైండింగ్ కృష్ణ ఆల్ అలోన్ ద్రౌపది క్వశ్చన్.
1: సోదరా, ఆనాడు నాకంత పరాభవం జరిగేటువంటి సమయం లోపల ఎన్ని పర్యాయములు నిన్ను పిలిచినప్పటికీ ఎందుకు రాలేదు?
0: లేటర్ సెడ్, బ్రదర్, దో ఐ కాల్ యూ రిపీటెడ్లీ, వెన్ ఐ వాస్ హ్యూమిలియేటెడ్, వై డిడ్ యు నాట్ రెస్పాండ్?
1: అవునమ్మా, రాలేదు.
0: Yes, I didn't come.
1: కారణం చెప్పమంటావా?
0: Shall I tell you the reason?
1: ఏ ద్వారకావాసి అని పిలిచావు?
0: You called me saying, oh,
1: నేను దగ్గర ఉండేటువంటి వాడిని కూడా నీ మాటకు సత్యాన్ని నిలబెట్టుకునే నిమిత్తమే నేను ద్వారకు పోయి రావాలి.
0: దో ఐఎమ్ నియర్ యూ టు సే టు అపోల్డ్ ద ట్రూత్ వాట్ యూ సెడ్, ఐ హెడ్ టు గో టు ద్వారకా అండ్ కమ్ బ్యాక్.
1: ఈ ఆ కాలం లోపల హెలికాప్టర్స్, హెలిప్లెయిన్లు ఏమైనా ఉంటున్నాయా? లేవే.
0: దోస్ టైమ్స్ దేర్ నో ఏరోప్లేన్ ఆర్ ఎనీ ట్రాన్స్పోర్ట్.
1: కనుక ఇన్ని రకములుగా నువ్వు ప్రార్థించావు.
0: యూ ప్రేడ్ ఇన్ డిఫరెంట్ వేస్.
1: బృందావన విహారీ అంటే నేను బృందావనాన్ని పోయి రావాలి.
0: When you said Vrindavana Vihari,
1: నీ పాట నీ మాటకు సరైనటువంటి సత్యం ఉండదు.
0: I have to come from Vrindavan because there will be no truth in what you said.
1: సత్యం చేకూర్చే నిమిత్తమై నేను తిరిగి అక్కడికి పోయి రావడంలో ఆలస్యమైపోతుంది.
0: Only to demonstrate truth in what you said, I had to go. Therefore the delay.
1: హృదయవాసి అన్నావు, నేను తక్షణమే వచ్చాను.
0: When you said,
1: అక్కడే ఉన్నాను, అక్కడే వచ్చాను.
0: When you said the indweller in the heart, since I am there, I manifested.
1: కనుక భక్తులకు వాక్యాన్ని పరిపాలన చేసే నిమిత్తమై భగవంతుడు కూడాను అనేక రకమైనటువంటి యొక్క మార్పులు చేయవలసి వస్తుంటాయి.
0: You uphold what all that is said by the devotee, God has to change.
1: నీవు బృందావన విహారీని చెప్పినప్పుడు నేను బృందావన పోకుండా గిని వస్తే నీ మాటలో సత్యం ఉండదు.
0: When you call Vrindavana Vihari, if I don't go to Vrindavana, there will be no truth in what you said.
1: సత్యం కంఠస్య భూషణం.
0: The truth is the true jewel to the neck.
1: కంఠమునకు భూషణము సత్యము.
0: The truth is the proper jewel to the neck.
1: కనుక నిన్ను సత్య స్వరూపునిగా చేసే నిమిత్తమై నేను ఈ విధమైన అవస్థలు పడవలసి వస్తుంది.
0: To show the truth in what you said, I had to suffer.
1: కనుక భగవంతుడు అనేటువంటిది హృదయవాసి.
0: So God is in our heart.
1: ఎక్కడ ఉంటున్నాడు అన్నప్పుడు ఎక్కడ ఉంటున్నాడు?
0: He's everywhere.
1: కానీ ఇంత సమీపంలో మరొక చోట చిక్కదు మనకు.
0: But there is no other place closer than one's own heart.
1: తల్లి కంటి మిగుల దైవం మే దగ్గర.
0: God is much nearer than one's own mother.
1: తల్లి కొంత దూరంగా ఉంటుండొచ్చు కొంతకాలము.
0: Mother may at times may be away.
1: దైవము దూరంగా ఉండడానికి వీల్లేదు.
0: God will never be.
1: అతనికి దూరం అనేదే లేదు.
0: There is no distance.
1: అనగా తానే దైవము.
0: Meaning you are the divine.
1: ఇలాంటి సత్యాన్ని మనము చక్కగా గుర్తించుకుంటూ రావాలి.
0: We should recognize the truth.
1: అప్పుడే మన మానవత్వం అనేటువంటిది కూడాను చాలా విశాలమైనటువంటి దైవత్వంగా రూపొందుతుంది.
0: Then the humanity will transform into divinity.
1: ఈ దుఃఖములకు, ఈ విచారములకు, కష్టములకు, నష్టములకు, నిందలకు, నిష్ఠూరములకు మనం ఏమాత్రము లెక్క చేయనక్కర్లేదు.
0: We need not bother about the praise and blame, that profit or the loss.
1: చైతన్యాన్ని అనేక మంది దూషిస్తూ వచ్చారు.
0: Many people started blaming Chaitanya.
1: దూషించే కొద్దీ చైతన్యుడు నాట్యమాడుతూ వచ్చాడు.
0: As they blame him more and more, Chaitanya started dancing.
1: ఎందుకు చైతన్య ఇంత ఆనందిస్తున్నావు? దూషణ నీకు బాధలు కలిగించలేదా?
0: చైతన్య, వై డూ యూ డాన్స్ లైక్ దట్? don't you feel for the blame?
1: Ayya, aa dooshanam naaku kaadu.
0: He said, no, that blame doesn't come to me.
1: Gattiga dushiste gaallo cheripothundadi.
0: If they blame loudly, it will go into the air.
1: Tanlo taanu dushinchukunte tanake tagulutundadi.
0: Even one blames within, it
1: will go to the air. Prayanam cheyatam ledu kabatti aanandistunnanu annadu.
0: Since I don't bother, therefore I dance in ecstasy.
1: Kanuka lokulo kaakulu.
0: The people are crows.
1: Gopikalnu kuda nu adigaadu Uddhavudu.
0: Uddhava asked Gopikas also.
1: Amma, lokamanta mimmalnu vimarsistu untundali.
0: You see, all the entire world is
1: attamamala aagnalu ullanginchi bhaktalu dikkarinchi meeru krishna krishna ani parigettutunnaru. Deeniki raatrim pagalainatti oka samayame lekunda pothundali. Ee vidhanga lokulu mimmalnu nindistunnaranna.
0: The entire world is criticizing you, Gopikas, because you are highly disobedient to your in-laws and husband.
1: O Uddhava,
0: he said, O Uddhava,
1: kaakulu kustunnayani kokilu tana kaanamunu taanu maanukuntunda?
0: Because the crows crow, the nightingale will not stop.
1: Lokulo kaakulu,
0: the entire society is like crows.
1: Kaaku ee kaakulu kutalku mem kokiliga undetunte varu mem bhagavantuni yokka chintana chestunnamu.
0: We are the nightingale, we think of God.
1: దీనికి మాకు ఏమాత్రం కూడా నువ్వు విరవనక్కర్లేదు.
0: వీ డోంట్ నీడ్ టు హ్యావ్ ఎనీ ఫియర్.
1: కేవలం హంసలను చూసి కొంగలు పరిహసిస్తాయి.
0: లుకింగ్ ఎట్ ది స్వాన్ ద అదర్ క్రేన్ ఆల్సో స్టార్ట్స్
1: లాఫింగ్. కొంగలు పరిహసించినంత మాత్రం హంసలు కలిగేటువంటి లోపం ఏమిటి?
0: బికాస్ ది క్రేన్ లాఫింగ్ ది స్వాన్ విల్ నాట్ సఫర్.
1: ఏనుగును చూసి కుక్కలు మురుగుతాయి.
0: లుకింగ్ ఎట్ ది ఎలిఫెంట్ ద డాగ్ స్టార్ట్ బార్కింగ్.
1: తన లెక్క చేస్తుందా?
0: ఎలిఫెంట్ విల్ నాట్ బి మైండ్.
1: లేదు, దాని స్వభావము.
0: Because it's nature.
1: కాబట్టి మేము దైవాన్ని కోరుతున్నామే కానీ లోకాన్ని కోరటం లేదు.
0: We want God, not the world.
1: లోకాన్ని కోరినప్పుడు మేము భయపడాలి.
0: So if we want world, we need to have
1: దైవాన్ని కోరినప్పుడు మాకు భయం ఎందుకు?
0: When we desire God, why should be fearful?
1: కాబట్టి అభయస్వరూపుడైనటువంటి దైవాన్ని మేము ఆశిస్తున్నాము.
0: We want God who gives us all that.
1: ఆనాటి జ్ఞానం ఇలాంటి పవిత్రమైనటువంటి రూపంగా రూపొందిందేటి.
0: That kind of wisdom, that kind of sacred knowledge was there in those
1: జ్ఞానాన్ని మనం ఈనాడు తిరిగి పునాది వేయాలి.
0: We should lay the foundation again today.
1: Itti vidyarthulu yuvakulainatunti varu ee pavitramainatunti gnanaanni taanu kontha varaku sampadinchukovali.
0: Students and the modern youth should acquire that sacred knowledge.
1: Lokulai mana veravaradu.
0: Don't have fear of the world.
1: Aneka mandi aneka rakamuluga bhavinchavachunu.
0: Many may feel differently.
1: తలలు వేరైనప్పుడు తలంపులు వేరు కావచ్చును.
0: As the heads are different, thoughts are bound to vary.
1: ముండే మతిర్ భిన్న. ఒక్కొక్క తల వేరుగా ఉంటుంది, తలంపులు వేరుగా వస్తుంటాయి.
0: As the heads vary, the thoughts are different.
1: దీనికి మనం ఎందుకు వెర్చాలి?
0: Then why should you have fear?
1: మనం వెర్చకూడదు.
0: We need not have fear.
1: భయపడి దేవుని భజన చేయగలేక భ్రమజంది మరణించు సమయము నందున బలిమి మీదగా యముడు రమ్మిక రమ్మనుచులా గంగనప్పుడు అయ్యోయోయని ఎవ్వరు అడ్డగింపగా వత్తురప్ప. భయపడి దేవుని భజన చేయగలేక.
0: అవుట్ ఆఫ్ ఫియర్, ఇఫ్ యు డోంట్ చాంట్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్,
1: భ్రమజంది మరణించు సమయమునందు.
0: అవుట్ ఆఫ్ ఇల్యూజన్ ఎట్ ద టైమ్ ఆఫ్ డెత్,
1: బలిమి మీదగా యముడు రమ్మిక రమ్మనుచులా గంగనప్పుడు.
0: వెన్ ద గాడ్ ఆఫ్ డెత్ డ్రాస్ డ్రాగ్స్ యువర్ బాడీ.
1: అయ్యోయోయని ఏద్వంగా ఎవ్వరు అడ్డగింపగా వత్తురప్ప.
0: వెన్ యూ క్రై, హూ విల్ కమ్ టు యువర్ రెస్క్యూ టువర్డ్స్ ద ఎండ్?
1: పరమేశ్వరుడు ఇట్టు కరుణీయ పురుషుడై తరకీడించుచునుండగా.
0: గాడ్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మ్యాన్ అండ్ ఉమెన్ అండ్ హి ఎంజాయ్స్ హిమ్సెల్ఫ్.
1: నిజముగా చూడ తరుణి జన్మ మేఘనముగా.
0: యాక్చువల్లీ స్పీకింగ్ ద లైఫ్ ఆఫ్ ఉమెన్ ఈస్ గ్రేట్.
1: గర్భధారణ పరియింపవలెనుగా.
0: That we have to chant and think of it.
1: నవమాసమును మోసి కని పెంచి గన బుద్ధులను నేర్పి తనయుని యొసగేడి తల్లి తక్కువయగున.
0: Will mother will ever be low because she carries the child for 9 months and delivers
1: him from the child.
0: It is for that reason the name of the mother.
1: కలరు ఈ విధముగానే అన్నిటికీ తరుణి నామంబే ముందు.
0: Therefore, for every purpose, in the name of the
1: Tarunia, e prakruti.
0: The very woman is the nature.
1: E prakruti, e dhara.
0: This nature is dhara.
1: E dhara yokka marpe radha.
0: The very
1: dhara, radha.
0: The earth, dhara, transforms into radha.
1: E prakruti, paramatmudani kudidi bimba pratibimbamule.
0: So nature and God are objects in the reflection.
1: Kanukane lokamulo Sita, Rama, Parvati, Parameshwara, Lakshmi, Narayana, ani perlu pettukunna undinatundi antaratham emiti?
0: What is this inner significance when we say Sita Rama, Lakshmi Narayana, Parvati Parameshwara?
1: Motta motta prakruti, tarvata paramatma.
0: First nature and then God.
1: Prakruti ni paramatma ga vishwasinchu.
0: Take the nature as God.
1: ఇవి రెండు ఏకమైపోతాయి.
0: Then both become one.
1: కనుక ఈ అంతరార్థాన్ని ప్రబోధించే నిమిత్తమై వేదాంతములు ఇన్ని విధమైనటువంటి మార్గాన్ని ప్రబోధిస్తూ వచ్చాయి.
0: To teach this inner significance, Vedanta started telling all this.
1: కనుక దివ్యాత్మ స్వరూపులారా,
0: సో ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ ఆత్మ,
1: మనం మొట్టమొదట ఈ అల్పభావాన్ని దూరం చేసుకోండి.
0: వీ షుడ్ గెట్ అవే ఫ్రమ్ ద మీన్ ఫీలింగ్.
1: దుఃఖ విచారములకు ఏమాత్రం కూడా అవకాశం ఇవ్వకూడదు.
0: డోంట్ గివ్ స్కోప్ ఫర్ ఎనీ గ్రీన్.
1: ఇవన్నీ కదిలిపోయే మేఘములే.
0: ఆల్ ఆర్ పాసింగ్ క్లౌడ్స్.
1: ఒక్కటైనా శాశ్వతమైనటువంటివి కాదు.
0: నాట్ ఈవెన్ వన్ ఇస్ పర్మనెంట్.
1: కనుక శాశ్వతమైనది ఒక్కటే.
0: దేర్ ఇస్ ఓన్లీ వన్ దట్
1: భగవత్ తత్వము.
0: దట్ ఈస్ గాడ్.
1: అది ఏ నిజమైన ప్రేమతో కూడినటువంటి యొక్క మార్గము.
0: దట్ ఈస్ ద పాత్ ఆఫ్ లవ్.

0: మాత్రము కూడాను అవకాశం లేదు.
1: బీట్ ఇన్ ద బ్యాటిల్ ఆఫ్ లైఫ్ ఆనర్ ఆర్ బీట్ ఇన్ ద బ్యాటిల్ ఆఫ్ స్పిరిచువల్ ఏరియా దేర్ షుడ్ నాట్ బి ఎనీ రూమ్ ఫర్ ఫియర్.
0: భయశీలుడు కేవలం పిరికి పంద.
1: ద వన్ హూ ఈస్ హ్యావింగ్ ఫియర్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ టైమ్.
0: చిన్న కార్యమును కూడాను తాను సాధించలేడు.
1: హీ వుడ్ నాట్ బి ఏబుల్ టు అకాంప్లిష్ ఈవెన్ ఎ వెరీ స్మాల్ జాబ్.
0: కనుక భయశీలుడనేటువంటి వాడు జగత్తునందు ఏమాత్రం కూడాను రాణించడు అనేటువంటి సత్యాన్ని బోధిస్తూ వచ్చింది భగవద్గీత.
1: దేర్ఫోర్ భగవద్గీత హ్యాస్ బీన్ టీచింగ్ దట్ ఎ పర్సన్ హూ ఈస్ ఫుల్ ఆఫ్ ఫియర్ వుడ్ నాట్ బి ఏబుల్ టు షైన్ ఇన్ ద వరల్డ్.
0: ముఖ్యంగా మానవుడు అభయుడు కావాలి.
1: ఎసెన్షియలీ మ్యాన్ షుడ్ బికమ్ ఫియర్లెస్.
0: అభయత్వం అనేటువంటిది కేవలము ఒక నిర్భయముతో పోల్చడానికి వీలు లేదు.
1: ఫియర్లెస్నెస్ కెనాట్ బి కంపేర్డ్ టు అబ్సెన్స్ ఆఫ్ ఫియర్.
0: నిర్భయం అనేటువంటిది కొంత మూర్ఖంగా ఉండొచ్చును.
1: అబ్సెన్స్ ఆఫ్ ఫియర్ కుడ్ బి ఫూలిష్ ఎ లిటిల్.
0: అభయత్వము అనేటువంటిది సత్యమును గుర్తించినటువంటి యొక్క శక్తిగా మారుతుంది.
1: ఫియర్లెస్నెస్ ఆన్ ది అదర్ హ్యాండ్ కెన్ బి అటైన్డ్ ఓన్లీ వెన్ వన్ రికగ్నైజెస్ ట్రూత్.
0: భయశీలుడు అడుగడుగునకు మరణిస్తాడు.
1: ఎ పర్సన్ చార్జ్ విత్ ఫియర్ డైస్ ఎవ్రీ స్టెప్.
0: అభయునకు ఒక్క తూరే మరణం.
1: ఎ ఫియర్లెస్ పర్సన్ డైస్ ఓన్లీ వన్స్.
0: కనుక అభయుడవు కమ్మని ఆదేశించాడు అర్జున్ని.
1: దేర్ఫోర్ అర్జున వాజ్ కమాండెడ్ టు బి ఫియర్లెస్.
0: మానవుని యందు భయం ఉండినంత వరకు కూడాను మహత్కార్యమును సాధించలేడు.
1: యాజ్ లాంగ్ యాజ్ మ్యాన్ హ్యాస్ ఫియర్ హీ వుడ్ నాట్ బి ఏబుల్ టు అకాంప్లిష్ ఎనీ గ్రేట్.
0: అభయశీలుడు మాత్రమే మహత్కార్యములందు విజయాన్ని సాధించగలడు.
1: ఎ ఫియర్లెస్ పర్సన్ అలోన్ కెన్ అచీవ్ విక్టరీ ఇన్ గ్రేట్ టాస్క్స్.
0: కనుకని అర్జున నీవు భయమును పారద్రోలు, అభయమును చేర్చుకో.
1: దేర్ఫోర్ అర్జున గివ్ అప్ యువర్ ఫియర్ అండ్ బికమ్ ఫియర్లెస్.
0: వివదభ అన్నాడు, అనగా భయము ఉండి నీవు దూరం కమ్ము అన్నాడు.
1: ఫ్రీ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ ఫియర్ హీ వాజ్ ఆస్క్డ్ టు.
0: ఇక్కడ అభయత్వము అలౌకికత్వము ఈ రెండింటినీ ఆశ్రయించినటువంటి వ్యక్తి ఎట్టి భయమునకును అవకాశమునివ్వడు.
1: ఎ పర్సన్ హూ ఈజ్ ఫియర్లెస్ అండ్ హూ ఈజ్ అదర్ వరల్డ్లీ వుడ్ నెవర్ బి అఫ్రైడ్ ఆఫ్ ఎనీథింగ్.
0: జగత్తునందగల పదార్థములు అన్నింటి ఎందు కూడాను విరక్తియు దైవమునందు నిశ్చలమైన భక్తియు కలిగి ఉంటాడు.
1: హీ వుడ్ బి హ్యావింగ్ డిటాచ్మెంట్ ఫర్ ఆల్ ద ఆబ్జెక్ట్స్ ఆఫ్ ద వరల్డ్ అండ్ లవ్ ఫర్ గాడ్.
0: దేహ అహంకారము వస్తువు యొక్క మమకారము రెండు ఉండినప్పుడే భయము ప్రవేశిస్తుంది.
1: ఓన్లీ వెన్ హీఈస్ ఈగోయిస్టిక్ అబౌట్ హిజ్ ఓన్ బాడీలీ అకాంప్లిష్మెంట్స్ అండ్ ది వరల్డ్లీ అకాంప్లిష్మెంట్స్ హీ విల్ బి చార్జ్ విత్ ఫియర్.
0: కనుక వస్తువులు యందు అభిమానము కాని దేహమునందు అహంకారమును కాని ఈ అభయ స్వరూపునకు ఏమాత్రమో చింతించడు.
1: అటాచ్మెంట్ టు ది వరల్డ్లీ ఆబ్జెక్ట్స్ అండ్ ఈగోయిజం ఇన్ ద బాడీ వుడ్ నాట్ బి ఎంటర్టైన్డ్ బై ఎ పర్సన్ హూ ఈస్ ఫ్రీ ఫ్రమ్ ఫియర్.
0: భయస్థుడు హిరణ్యకశ్యపుడు.
1: ఎ పర్సన్ చార్జ్ విత్ ఫియర్ వాజ్ హిరణ్యకశ్యపు.
0: అభయశీలుడు ప్రహ్లాదుడు.
1: ఎ పర్సన్ వాజ్ ఫియర్లెస్ వాజ్ ప్రహ్లాద.
0: నామరూపములను ఆశ్రయించినటువంటి వాడు హిరణ్యకశ్యపుడు.
1: హిరణ్యకశ్యపు హ్యాస్ టేకన్ షెల్టర్ ఇన్ ద నేమ్ అండ్ ఫామ్.
0: నారాయణుని ఆశ్రయించినటువంటి వాడు ప్రహ్లాదుడు.
1: ప్రహ్లాద హ్యాస్ టేకన్ షెల్టర్ ఇన్ ది వెరీ లోటస్ ఫీట్ ఆఫ్ ద లార్డ్ నారాయణ.
0: కనుకని తన్ను నిశాచరులు పొడువ దైత్య కుమారుడు మాటి మాటికి పన్నగశాయి ఓ ధనుజ వంజన ఓ మహాపంచ అపన్న శరణ్య అంచు నుతించ కాని తా కన్నులు నిరుతేడు భయకంప సమీతుడు కాడు భూవరా అన్నాడు చెండా అమార్కు వీరువురు.
1: చెండా అమార్కాస్ హిరణ్యకశిపు దట్ యువర్ సన్ ఈజ్ నాట్ అట్ ఆల్ అఫ్రైడ్ హీఈస్ నాట్ టెలింగ్ ఎనీథింగ్ హౌఎవర్ మచ్ ట్రబుల్ మే గివ్ హిమ్ హీఈస్ ఓన్లీ ప్రైజింగ్ ద లార్డ్ నారాయణ అండ్ రిపీటింగ్ హిస్ గ్లోరీ రాదర్ దాన్ షెడ్డింగ్ ఎ టియర్.
0: ప్రహ్లాదునికి భయం ఎందుకు లేదు?
1: వై ఈస్ ప్రహ్లాద నాట్ ఎంటర్టైనింగ్ ఎనీ ఫియర్?
0: నారాయణుడు తప్ప అన్య వస్తువు జగత్తునందు లేదు అనేటువంటి విశ్వాసమే ఈ అభయత్వమునకు మూల కారణం.
1: హీ హ్యాడ్ ఫర్మ్ ఫెయిత్ దట్ దేర్ ఇస్ నథింగ్ ఎక్సెప్ట్ నారాయణ ఇన్ ద వరల్డ్ అండ్ దేర్ఫోర్ హీ వాజ్ ఫియర్లెస్.
0: బృహదారణ్యకోపనిషత్తునందు కూడాను యాజ్ఞవల్కుడు జనకునకు బోధిస్తాడు.
1: ఇన్ బృహదారణ్యక ఉపనిషత్ ఆల్సో యాజ్ఞవల్క వాజ్ టీచింగ్ జనక.
0: అభయం వై జనక ప్రాప్తాసి అన్నాడు. అనగా నీవు అభయుడవైనావు జనక, నీవింక విచారించనక్కరలేదు అన్నాడు.
1: He told Janaka, "Oh Janaka, you are free from fear and therefore you need not worry about anything else."
0: Anaga chittamantayikudanu neevu daivam nandunchavu.
1: You have kept your entire heart in the Lord himself.
0: Neevu nimitta matruniga jagatunandunnavu.
1: You are existing only as an instrument of God in the world.
0: Vastulu yendu ematram kudanu mamattamu ledu.
1: You don't have attachment for the objects of the world.
0: ప్రతి వస్తువును దివ్యత్వమైనటువంటి దైవత్వంగానే విశ్వసిస్తున్నావు.
1: యు ఆర్ బిలీవింగ్ ఎవ్రీ ఆబ్జెక్ట్ ఇన్ ద వరల్డ్ యాజ్ ది వెరీ ఫార్మ్ ఆఫ్ డివినిటీ అండ్ గాడ్.
0: అనేకత్వం నందు ఏకత్వాన్ని దర్శిస్తున్నావు.
1: యు హావ్ బీన్ ఏబుల్ టు సీ యూనిటీ ఇన్ ది డైవర్సిటీ.
0: కనుకనే నీవు అభయస్వరూపుడవు అన్నాడు.
1: దేర్ఫోర్ యు ఆర్ ఫియర్లెస్.
0: ఈనాడు లోకములో అన్ని భయముల కంటే కూడాను మరణ భయము చాలా ఎక్కువగా ఉంటాది.
1: ఇన్ ద వరల్డ్ ఆఫ్ టుడే ఆఫ్ ఆల్ ద ఫియర్స్ ఫియర్ ఆఫ్ డెత్ ఈస్ మోస్ట్ ప్రామినెంట్.
0: మహాధైర్య సాహసవంతుడైనప్పటికీ, మహాధీశాలి అయినప్పటికీ, మహాధనికుడు అయినప్పటికీ, సూర్యుడు వీరుడైనప్పటికీ మరణం అంటే దద్దరిల్లుతాడు.
1: బీ హీ ఎ వెరీ కరేజియస్ అండ్ వ్యాలరస్ ఫెలో, బీ హీ హైలీ ఎడ్యుకేటెడ్ ఫెలో, బీ హీ ఎ పర్సన్ విత్ లాట్ ఆఫ్ స్కిల్స్ అండ్ వెల్త్, the thought of death perturbs him, unnerves him.
0: ee maraninchinatunti varini chuste nirasha anisruku lonayutadu.
1: They become subject to despair when they see people dying.
0: Maranam anna vaartha vinnantane amangalam ani bhavistadu.
1: The moment he hears about death, he considers that as inauspicious.
0: 100 samvatsaram nindinatvanti mutaki ayinappatikini,
1: even if a person has passed 100 years,
0: maranam ante taanu bhayapadutundi.
1: She would get frightened if it is
0: manka kontha kaalam jeevinchalani aashistharu.
1: She also wishes to live for a little
0: more. Entha kaalam aashinchinappatiki maranam tappinadi kaadu.
1: For however much you may aspire to live for, death is such.
0: Ee jagattunandu samasta padarthamulu, samasta vyaktulu, samasta vishayamulu kudanu ఈ మరణ ప్రవాహంలో కొట్టుకుని పోయేటువంటివి.
1: ఆల్ ది ఆబ్జెక్ట్స్, ఆల్ ది ఐటమ్స్ అండ్ ఆల్ ది పీపుల్ విల్ హావ్ టు బి వాష్డ్ అవే బై ది ఫ్లో ఆఫ్ డెత్.
0: ప్రవాహంలో కొట్టుకుని పోయేటువంటి యొక్క వ్యక్తిని మరొక ప్రవాహంలో కొట్టుకుని పోయేటువంటి వ్యక్తి ఆశ్రయిస్తే ఎంత లాభం అవుతుంది? ఏమి లాభం ఉంటుంది?
1: వాట్ ప్రాఫిట్ విల్ దేర్ బి ఫర్ ఎ పర్సన్ ఇఫ్ హి టేక్స్ షెల్టర్ ఇన్ ది పర్సన్ హూ ఇస్ ఆల్సో వాష్డ్ అవే, హూ ఇస్ లైక్లీ టు బి వాష్డ్ అవే.
0: ఆశ్రయించినటువంటి వ్యక్తి గాని, ఆశ్రయింపబడినటువంటి వ్యక్తి గాని ఈ రెండు వ్యక్తులు ఈ ప్రవాహంలో కొట్టుకుని పోయేటువంటివి.
1: ది పర్సన్ హూ ఈజ్ సీకింగ్ ప్రొటెక్షన్ అండ్ షెల్టర్ అండ్ ది పర్సన్ ఫ్రమ్ హూమ్ షెల్టర్ ఈజ్ సాట్, బోత్ ది పీపుల్ ఆర్ లైక్లీ టు బి వాష్డ్ అవే.
0: ప్రవాహమునకు మిట్ట గట్టు అయినటువంటి యొక్క దైవత్వాన్ని పట్టినప్పుడే మనకు ఒక అభయం.
1: ఓన్లీ వెన్ వీ క్యాచ్ హోల్డ్ ఆఫ్ ద లార్డ్ హూ ఈజ్ ద బ్యాంక్ ఫర్ దిస్ పర్టికులర్ ఫ్లో వీ హ్యావ్ సమ్ హోప్.
0: కనుక మరణమునకు భయపడి గాని, జీవితమునకు సంతసించి గాని ప్రయోజనం లేదు.
1: Fearing death and thinking about the joys of life, there is no use.
0: Abhayattam anetundi melu parvatam vantindi.
1: Fearlessness may be compared to a great mountain.
0: Mana bhayam anetundi swasa gali vantindi.
1: Fear is something like something comparable to our breath.
0: Swasa gali meru parvatam emaina kadilinpagalada?
1: Can the breeze coming out of our breath shake a great mountain?
0: Kanuka ee tuchyamainatundi, ee alpamainatundi ఈ భయం అనేటువంటి గాలి మన అభయత్వం అనేటువంటి మేలు పర్వతాన్ని ఏమాత్రం కూడా నువ్వు కదిలించదు.
1: దేర్ఫోర్ దిస్ మీన్ ఫియర్ కెన్ నెవర్ షేక్ ది మేరు మౌంటైన్ ఆఫ్ ఫియర్లెస్నెస్.
0: సెలయేరు, చిరుకొండలు, హిమశిలలు, చిత్రాతి చిత్రప్రదోతులు, ధాతోత్తర మొప్ప నభ్రతలమును జుంపించు, దైగ్యంబు వత్తిల నింతీనియు విస్తృతిని పోల్చి ప్రత్యేక ప్రపంచమునందు నాదెలు ఒప్పారు హిమాది రాజమా అని ఈ చెలించినటువంటి యొక్క పర్వతము, చెలించినటువంటి యొక్క పర్వతము,
1: ది అన్వేవరింగ్ స్టడీ మౌంటైన్,
0: భ్రమించినటువంటి యొక్క భావము,
1: ద ఫీలింగ్ విచ్ ఇస్ నాట్ విచ్ ఇస్ ఫ్రీ ఫ్రమ్ డెలిషన్,
0: భ్రమించినటువంటి యొక్క మనసు,
1: మైండ్ విచ్ ఇస్ ఎంజాయింగ్,
0: తరించేటువంటి యొక్క బుద్ధి,
1: ద ఇంటెలిజెన్స్ విచ్ కెన్ బి సేవ్.
0: ఒక్క దైవత్వము తప్ప అన్యము దీనికి ఏమాత్రం కూడా తాను చెలించము.
1: Accepting divinity, nothing can have all these things.
0: Kanukane sarvanti endu daivattam aneetundi yokka ekatvam సత్యత్వమైనటువంటిది అనేటువంటి విశ్వాసాన్ని నీవు మదియందుంచుకున్నప్పుడే నీవు అభయస్వరూపుడు కాగలవన్నారు.
1: యూ కెన్ బికమ్ ఫియర్లెస్ ఓన్లీ వెన్ యూ కీప్ ఇన్ యువర్ హార్ట్ ఆఫ్ హార్ట్స్ ది ఫ్యాక్ట్ దాట్ ఇట్ ఈస్ డివినిటీ విచ్ ఇస్ ఆల్ పర్వేసివ్ అండ్ ఇట్ ఈస్ ది ఓన్లీ థింగ్ విచ్ ఇస్ ఎగ్జిస్టింగ్ ఆల్ ఓవర్.
0: మానవుని ఏది కూడా నువ్వు భయపెట్టలేదు.
1: నథింగ్ కెన్ ఫ్రైటన్ ఏ హ్యూమన్ బీయింగ్.
0: వాట్ కెన్ మేక్ మీ అఫ్రైడ్.
1: ఇట్ ఈస్ సెడ్ వాట్ కెన్ మేక్ మీ అఫ్రైడ్.
0: డెత్ ఈజ్ ఎ జోక్ ఆఫ్ లైఫ్, జోక్ ఆఫ్ టు మీ అన్నారు.
1: డెత్ ఈజ్ ఎ జోక్ ఆఫ్ లైఫ్, ఇట్ ఈస్ ఎ జోక్ టు మీ, ఇట్ ఈస్ సెడ్.
0: ఈ చావు అనేటువంటిది ఒక తమాషా వంటిది.
1: డెత్ ఈజ్ సంథింగ్ లైక్ ఎ ప్లే.
0: మరణించేటువంటి దేహమును అనగా చచ్చేటువంటి దేహమును చంపదలుచుకోవటము గొప్పతనము కాదు.
1: ఇట్ ఈస్ నాట్ ఎ గ్రేట్ థింగ్ టు కిల్ ఎ బాడీ విచ్ ఇస్ బౌండ్ టు బి డిస్ట్రాయ్డ్.
0: పంచభౌతికమైనటువంటి దేహము ఏనాటికైనప్పుడును కూలక తప్పదు.
1: బాడీ విచ్ ఇస్ మేడ్ ఆఫ్ ఫైవ్ ఎలిమెంట్స్ హ్యాస్ టు బి డిస్ట్రాయ్డ్ ఎనీడే.
0: అలాంటి దేహ నిమిత్తమై మనం ఎందుకు ఆరాటపడాలి?
1: ఫర్ ద సేక్ ఆఫ్ సచ్ ఎ బాడీ వై షుడ్ వీ బి వరీడ్.
0: అర్జున, చంపేటి వాడు నీవు కాదు, చచ్చేటువంటిది వారు కాదు.
1: అర్జున, యు ఆర్ నాట్ ద వన్ హూ ఇస్ గోయింగ్ టు కిల్ నార్ వుడ్ దే బి కిల్డ్.
0: చచ్చునది దేహమే.
1: ద థింగ్ విచ్ కెన్ బి కిల్డ్ ఇస్ ఓన్లీ బాడీ.
0: ఆత్మ కానీ దేహము కాదు.
1: యు ఆర్ ఆత్మ అండ్ నాట్ ద బాడీ.
0: ఇలాంటి సత్యాన్ని ప్రబోధించి అర్జునుకు ఒక అభయాన్ని అందించాడు.
1: This particular truth was taught to Arjuna and he was made fear.
0: Bhakti yogamulo bodhinchinatundi 26 yokka sadgunamul lopala idi pradhanamainatundi.
1: Of all the 26 qualities taught in the bhakti yoga, this is
0: sankhya yogamuna avayattamu pradhanamainatundi yokka pranamu annadu.
1: In sankhya yoga, fearlessness is given as the most important life breath.
0: Be fearless. Nivu daitinga untundu, nivu bhayapadakunda untundu.
1: The command is be fearless.
0: ఈ భయం ఉండినంత వరకు కూడా నీకు నా అభయం దక్కదు.
1: So long as you are having fear, you cannot get fearlessness guaranteed.
0: మామ్ ఏకం శరణం విజయ, నన్ను శరణజొచ్చు.
1: Surrender to me.
0: తదుపరి సర్వమును నేనే చూచుకుంటానన్నాడు.
1: Afterwards, I'll take care of all the rest.
0: నిజముగా మానవుడనేటువంటి వాడు భయస్వరూపుడు కాదు.
1: Truly speaking, man is not a form of fear.
0: ఇతని యొక్క మానవత్వం అనేటువంటి ఈ పదమునందే ఈ దివ్యత్వం అనేటువంటి అర్థము ఇమిడి ఉంటున్నది.
1: దిస్ డివైన్ మీనింగ్ ఈజ్ ఇన్హెరెంట్ ఇన్ ది వెరీ వర్డ్ మానవత్వం.
0: దీనికి ఒక చిన్న కథ,
1: వన్ స్మాల్ స్టోరీ టు ఇల్లస్ట్రేట్ దిస్.
0: ఒక భయంకరమైనటువంటి అరణ్యం,
1: ఎ వెరీ ఫియర్ఫుల్ ఫారెస్ట్.
0: ఈ అరణ్యములో సర్వ విధములైనటువంటి జంతువులు కూడాను నివసిస్తూ ఉండేటువంటివి.
1: దేర్ వర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యానిమల్స్ లివింగ్ ఇన్ ద ఫారెస్ట్.
0: కొన్ని అడవుల్లో సింహములుంటే ఆ అడవిలో ఏనుగులు నివసించవు.
1: ఇఫ్ ఇన్ ఎ ఫారెస్ట్ దేర్ ఆర్ లయన్స్, దేర్ వుడ్ నాట్ బి ఎలిఫెంట్స్.
0: ఏనుగులు సంచరిస్తుంటే ఆ అడవిలో సింహములు ఉండవు.
1: ఇఫ్ ద ఎలిఫెంట్స్ ఆర్ రోమింగ్ అబౌట్ దేర్, దేర్ మే నాట్ బి లయన్స్ దేర్.
0: కానీ ఈ అడవి యందు సింహము మొదలుకొని నక్క కుక్క వరకు కూడాను సమస్త ప్రాణులు కూడాను అందులో సంచరిస్తూ ఉన్నాయి.
1: ఇన్ దిస్ ఫారెస్ట్ ఆన్ ది అదర్ హ్యాండ్ దేర్ వర్ ఆల్ టైప్స్ ఆఫ్ ఎనిమల్స్ ఫ్రమ్ ద లయన్ టు జాకల్ అండ్ టు ద డాగ్.
0: ఒకనాడు ఒక నక్క అనేక విధములుగా యోచిస్తూ వచ్చింది.
1: ఆన్ ఎ పర్టికులర్ డే ఎ పర్టికులర్ ఫాక్స్ బిగాన్ థింకింగ్ డిఫరెంట్ థింగ్స్.
0: మానవత్వములు ఒక ప్రత్యేకమైనటువంటి ఒక ఆదర్శ జీవితత్వంగా లోకులు భావిస్తున్నారు.
1: People are considering that there is something specially divine about human nature.
0: Jantunam narajanma durlabham, manava janmam chala durlabham ayyindani cheppukuntunnaru.
1: People say that it is impossible to get human birth.
0: Manavulu puttinattugane jantuvulu kudanu puttinayi.
1: The same as human beings are born, the animals are also born.
0: Talli garbham nunchi janminchinatundi prati jeevi kudunu oka vidhamainatundi jantuvu ane peru.
1: The word jantu is the name given for all those things and people who are born of
0: kanuka manavuniki kuda nu jantuvu aneetundi peru pettakunda manavudane peru enduku pettali.
1: It questioned itself, why is man given the name manava instead of being called jantu?
0: Maakante taanu em anta goppa vaadu?
1: In what respect is he superior to
0: atanikante mem em teesipoyinatundi varam?
1: In what way are we inferior to him?
0: Ee vidhamga aneka vishayamlendu kuda nu భర్జన భర్జన చేసుకుని ఒక విధమైనటువంటి యొక్క విచారణ కలిపి ఇది ఊరికి విడిచిపెట్టే ప్రయోజనం లేదు, దీన్ని ఏదైనా ఒకటి సాధించాలి అని గొప్ప పట్టు పట్టింది.
1: ఇట్ థాట్ విత్ ఇన్ ఇట్ సెల్ఫ్ ది ఆర్గ్యుమెంట్స్ అండ్ ది కౌంటర్ ఆర్గ్యుమెంట్స్ అండ్ రిజాల్వ్ టు ఫైండ్ సమ్ సొల్యూషన్ ఫర్ దిస్ పర్టికులర్ ప్రాబ్లమ్.
0: ఆనాటి నుండి క్యాన్వాస్ ను బయలుదేరింది.
1: ఇట్ బిగాన్ క్యాన్వాసింగ్ ఫ్రమ్ దట్ డే ఆన్.
0: జంతువు దగ్గరికి వెళ్లి మనము ఎందుకు మనుషుల కంటే తక్కువ వారిగా ఉండాలి.
1: It went to all animals and just said, why should we be less
0: than jantu jati manav jati kante heena jati ani bhavistunnaru.
1: People are considering the animal life as inferior to man's life.
0: Ee perunu manam turchi veskovali.
1: We'll have to wipe off this particular feeling.
0: Ani ee rakanga bodhisthu prati jantuvunu kodunu oka vidhamainatundi utrekaanni andichi aneka vidhamainatundi oka utsahanni kodunu chekurustu vachindi.
1: This way it began encouraging all the animals and exciting them about it.
0: Katta kadapadiki shariramulo pushti చాలా పెద్దది అయినటువంటి యొక్క ఏనుగు మొదలుకొని జంతురాజు అయినటువంటి సింహం మొదలుకొని హీనజాతి అయినటువంటి హీన స్థాయి ఎందున్నటువంటి కుక్క నక్కల వరకు కూడాను దీనికి టామ్ టామ్ వేయించింది. అనగా అందరికీ ఈ విషయాన్ని బోధించింది.
1: దిస్ హెస్ బీన్ టాట్ టు రైట్ ఫ్రమ్ ద ఎలిఫెంట్ విచ్ ఈస్ వెరీ స్ట్రాంగ్ అండ్ ఆల్సో టు లయన్ విచ్ ఇస్ ది కింగ్ ఆఫ్ యానిమల్స్.
0: మనం అందరూ చేరి ఒక మహాసభను ఏర్పరచుకోవాలి అని నిర్ణయం చేసుకుంది.
1: ఇట్ రిజాల్వ్ టు హ్యావ్ ఎ వెరీ బిగ్ మీటింగ్ ఆఫ్ ఆల్ దీస్ యానిమల్స్.
0: ఈ సభకు చతుష్పాద మహాసభ అని పేరు పెట్టుకున్నారు.
1: ద చతుష్పాద మహాసభ ఈస్ ద నేమ్ గివెన్ ఫర్ దిస్ మీటింగ్.
0: దీన్ని పెట్టుకుని ఫలాని కాలంలో ఫలాని సమయానికి అందరూ ఈ మహాసమావేశంలో పాల్గొనాలని చెప్పింది.
1: ఏ పర్టికులర్ డే పర్టికులర్ టైం all of us should assemble in this particular meeting. It was decided.
0: Deeniki agenda moodu maatram nirnayam chestundi.
1: As agenda, three items were decided for this meeting.
0: Manavulu jantuvulu talli garbham nundi puttinatundi vare.
1: Human beings as well as animals are born of the womb of the mother.
0: కనుక మానవునికి జంతువునికి జంతువుని ఒకే పేరు ఉండాలి కానీ రెండు పేర్లు నిర్ణయించడం వీలు కాదు.
1: Therefore, there should be only one name both for man and animal, and that is
0: jantu. Jantuvulakaina manavudani peru pettali, eka manavunikaina jantu ani peru pettali. Ee rendu samanatvam tappa bhinnanga undadaniki veelu kaadu ani okke nirnayam cheskovalannaru.
1: Either the man should be called jantu or the animal should be called man, but there should not be two different names and two different titles for these two. This is the resolution which they wanted to pass.
0: Inka rendavadi,
1: second one,
0: manavudu జ్ఞానవంతుడని, ఇవి అజ్ఞానంతో కూడినటువంటి జంతువులని మనకు ఒక చెడ్డ పేరు నిర్ణయిస్తున్నారు.
1: దే హ్యావ్ గివెన్ ఎ రాంగ్ నేమ్ కాలింగ్ దట్ వీఆర్ అన్వైజ్ అండ్ ది మెన్ హ్యావ్ విజ్డమ్.
0: ఇది దీనిని మనం అంగీకరించరాదు.
1: వీ షల్ నాట్ యాక్సెప్ట్ దిస్.
0: మనకున్న జ్ఞానం కంటే మానవుడికి ఏమంత అధికంగా ఉంటుండాలి?
1: ఇన్ వాట్ వే డస్ హీ హావ్ సుపీరియర్ విజ్డమ్ దాన్ ద విజ్డమ్.
0: మానవుని యందు ఉన్నటువంటి జ్ఞానములో మనకేమి తక్కువగా ఉంటుండాలి?
1: వాట్ విజ్డమ్ ఆఫ్ ద మ్యాన్ డూ వీ నాట్ హ్యావ్
0: అని ఈ రెండింటికి ఒకే జ్ఞానం అనేటువంటి ఒక దీన్ని మనము స్థిరం చేసుకోవాలి.
1: We have to firmly resolve that this is the same wisdom is there both for man and
0: animal. ఇది మనం నిర్ణయించుకోవాలి అని.
1: We should pass a resolution even for this, they said.
0: ఇంకా మూడవది,
1: థర్డ్ వన్,
0: మనము నోరు లేనటువంటి వారమని, మానవులు నోరున్నటువంటి వాడని, మనము మూగి జంతువులని, వారు సమృష్టమైనటువంటి యొక్క మాటల కారి అని అతనికి అనేక విధములుగా పేరు ప్రతిష్టలు కలిగినాయి.
1: మ్యాన్ ఈస్ కన్సిడర్డ్ టు బి ఎ టాకింగ్ యానిమల్ వేర్ యాజ్ వీ ఆర్ డమ్ అండ్ దిస్ ఈస్ కన్సిడర్డ్ టు బి ఎ వెరీ గ్రేట్ డిఫరెన్స్.
0: మనం మూగి జంతువు అయినప్పటికీ మనకి ఏమి కొరతగా ఉంటుండాలి?
1: Even if we are dumb, what is it that we are lacking?
0: వాడు మాట్లాడేటటువంటి వాడైనప్పటికీ వాడు ఏం సుఖం అనుభవిస్తున్నాడు?
1: By learning the talking capacity and possessing that skill, what is the extra happiness that he is having?
0: కనుక మాటలకు మూగితత్వమునకు ఏమాత్రం కూడా భేదం ఉండకుండా చూసుకోవాలి అని నేను.
1: Therefore, talking and dumbness should be considered more or less the same, it is said.
0: మనము క్రూరులము అని చెప్పని భావిస్తున్నారు మానవులు.
1: Men have been considering us to be cruel.
0: Manavudu satvikudani visheshisthunnadu.
1: He is considering himself to be a satvik.
0: Deeniki manam evvaru kodanu angikarincharadu.
1: None of us shall agree for this.
0: Manalo undinatundi satvikatvam manavuni endukodanu ledu.
1: The satvik nature which we have, even man does not have.
0: Kanuka manavuni kante mrugam satvikamainatundi anetundi satkirtini manam teeskovali.
1: We should get the great name and fame that we are superior in satvik nature.
0: Kanuka ee vidhamainatundi nalugu pointlu kodanu మన యొక్క సమావేశం లోపల మనం చర్చించాలి అనుకున్నారు.
1: They said that all these four points we will discuss in our meeting.
0: Aithe ee meeting ku evarni preside cheyali?
1: Then for this meeting who should be asked to preside?
0: Appudu nakkane cheppindi, mana adavi lopala kontamandi yogulu rushulu tapasacharinchukuntunnaru.
1: Then the same fox suggested that there are some rishis and maharshis who have been doing penance in the forest.
0: Andulo oka uttamainatundi oka rishini manamu deeniki aahvanistam.
1: We shall select a highly accomplished saint for this particular purpose.
0: Ani visheshinchi aa nakkane aa rishi daggariki vellindi.
1: They resolved like this and the same fox went to that maharshi.
0: Swami, maa jantu rajyamulopala ఇది చతుష్పాద మహాసభ అనేటువంటి గొప్ప మహాసభను మేము జరుపుకుంటున్నాము, తమరు దీనికి అధ్యక్షత వహించాలి అని కోరింది.
1: ఇట్ వెంట్ అండ్ ప్రే టు హిమ్, స్వామి, ఇన్ ది కింగ్డమ్ ఆఫ్ ఎనిమల్స్ వీ హావ్ డిసైడెడ్ టు హ్యావ్ ఎ వెరీ ఇంపార్టెంట్ మీటింగ్, చతుష్పాద మహాసభ, వీ రిక్వెస్ట్ యూ టు ప్రిసైడ్ ఓవర్.
0: సర్వభూత సమానత్వం అనేటువంటి తత్వాన్ని గుర్తించినటువంటి వాడు కనుక ఆ ఋషి తప్పక మీ సభకు నేను వస్తానని అంగీకరించాడు.
1: That rishi who had recognized everything as living divinity itself, he just said, all right, certainly I will preside over the meeting.
0: Sare manchi muhurtamulo aa sabhanu prarambhinchukunnaru vishalamainatundi oka pradeshamulo.
1: In a very vast big playground they just arranged for a meeting.
0: అడవిలో ఉండినటువంటి చిన్న జంతువు మొదలుకొని పెద్ద జంతువు వరకు, తల్లిదండ్రులు మొదలుకొని మునిమనమడ వరకు కూడా అన్ని ప్రయాణమై వచ్చినాయి.
1: In that forest, every animal, right from the big one to the small one, with all the children, they came.
0: Grandchildren.
1: The children, grandchildren, with all of them, they attended the meeting.
0: అక్కడ కడకలలు ఆడుతుండాది, కిలకిలలు నవ్వుతూ ఉండారు ఈ యొక్క మృగములంతా కూడాను.
1: They were extremely happy and hilarious in that meeting.
0: దీనికి అధ్యక్షుని పైన కొంతవరకు విశ్వాసం ఉండేటువంటి మృగములే కనుక అధ్యక్షునికి ఉన్నత స్థానం ఏర్పరిచారు.
1: As they had a lot of respect for this president, a high pedestal was provided for the
0: mrugaraja inatte simhamunaku aa adhyakshuniki pattana opane okati amarcharu.
1: Just by the side of the chair of the president a place was provided for.
0: Kani ee maharishi prakkana unnatundi simhamunu chusi e maatramo adiri bedaraledu.
1: This particular maharishi was presiding over the function. He was never afraid of
0: sarvabhutanam.
1: He was of the view that
0: andariyendu undinatunti okka daivattamainatunti okka ekatvanni kaliginatunti ekatvam kaliginatunti vaadu ee maharishi.
1: This maharishi was one who recognized the existence of God in every human being and every
0: kanukani itaniyendu abhayattame unnadi kaani bhayattam ledu.
1: Therefore he was full of fearlessness.
0: Sari andaru kurchina tarvata deenini welcome cheppali.
1: Then all of them were seated. There was a need for welcoming
0: ee mahasabaku secretary ee foxe nakkane.
1: This secretary for this great meeting was this fox.
0: Ee nakka prarambhinchindi.
1: This fox began its welcome address.
0: Ee naadu suvarna akshalamato likinchavalsinatundi dinamu manakandarikini.
1: This day is a day which will have to be written in golden letters.
0: Idi maruvaranaatundi dinamu.
1: This is an unforgettable
0: day. మనందరి సమావేశము ఒక దిగ్విజయాన్ని సాధించబోతుంది.
1: We are going to achieve a great grand success in
0: this. ఎన్నో పనులు ఉండినప్పటికీ నీ అన్నిని వదిలి నీ కర్తవ్యాన్ని కొను విసర్జించి ఈ సమావేశంలో పాల్గొన్నారు.
1: Although you have a number of activities, you have given up them and have been able to find some time to participate.
0: మొట్టమొదటి మీ అందరికి నా ధన్యవాదములు అని.
1: In the very first place, my gratitude to all of you.
0: తరువాత ఈ మూడింటి యొక్క ఇది అనగా మూడింటి యొక్క అజెండాను చెప్పింది.
1: దెన్ ఇట్ ఎక్స్ప్లెయిన్ దీస్ త్రీ ఐటమ్స్ ఇన్ ద అజెండా.
0: ఈ అజెండాను చెప్పిన తక్షణమే సింహరాజు లేచాడు.
1: యాజ్ సూన్ యాజ్ దిస్ అజెండా వాజ్ గివెన్ దిస్ లయన్ గాట్ అప్.
0: లేచి మా బ్రదర్ అనగా నా సోదరుడైనటువంటి యొక్క నక్క చెప్పినటువంటి విషయము మీరంతా విని ఉండవచ్చును.
1: Lion got up and just addressed them telling that you must have already heard what my brother has spoken.
0: Nijamuga mana jantuvula yendu unnatundi okka shaurya sahasamulu dhairya pratyuktamulu manavuni yendu levu.
1: The valor, the courage and such great qualities which you have, man does not really have.
0: Deeniki nene pratyaksha pramanam.
1: I am myself a direct proof for this.
0: Naakundinatvanti dhairyamu balamu manavullo evarikaina okkarikaina untundado chupinchandi.
1: The courage and the valor and the prowess and the strength that I have, is there any person, any man?
0: Nenu mrugaraju ainappatikini anyaya akrama anacharalaku ye maatram kodano adugu pettatan ledhu.
1: Though I am king of animals, I do not take to any wrong, unjustified.
0: నిష్కారణంగా పరజీవులను ఏమాత్రము హింసించటం లేదు.
1: Without reason, I don't kill animals.
0: ఆకలి అయినప్పుడు మాత్రము ఏదో ఆహారమును భుజిస్తాను.
1: Only when I am hungry, I take a little food.
0: దీనిని వ్యర్థం చేసేటువంటి దీనిగా నేను ఏ ప్రాణిని కూడా తీయటం లేదు.
1: I don't kill any animal to waste it.
0: ఈ ధైర్యము, ఈ సాహసము, ఈ నీతి మానవుని ఎందుందా? లేదు.
1: This courage, this particular ethics, this morality, do human beings have?
0: కనుక మనం మానవులకు ఎందుకోసం వెరవాలి?
1: Therefore, why should we be afraid of
0: మానవులకంటే అల్పజాతి అని మనం ఎందుకు అనిపించుకోవాలి?
1: Why should we be called inferior to men?
0: కనుక దీనిని ఏదో ఒక విధంగా ఈనాడు నిర్ణయం చేసుకోవాలనింది.
1: Today, somehow we have to just wipe out this particular thing.
0: మరి ప్రక్కనే ఉండినటువంటి యొక్క రెండవ జంతువు ఏనుగు లేచింది.
1: The elephant, which was just by the side of a lion, it got up.
0: మానవుడంటే నా కాలు మోకాలంత కూడాను లేడువాడు మానవుడు.
1: A man, he is not as much as half of my leg.
0: ఆకారములో నేను గొప్ప ఆకారము.
1: In form, I am very magnificent.
0: తెలివితేటల్లో నా గజ తెలివి అని చెప్పి అనిపించుకున్నాను.
1: In intelligence, I have attained proverbial greatness.
0: గజమును రాజులు రారాజులు కూడాను విశ్వసిస్తూ అని అన్వేషిస్తూ వచ్చారు.
1: Kings, emperors, everyone has been able to just have faith in me.
0: రాజుకు పట్టాభిషేకం చేసేటప్పుడు నేను లేకపోతే అతనికి పట్టాభిషేకమే జరగదు.
1: Whenever coronation is conducted without my being there, it is not taken up.
0: కనుక నేను గజారుడై ఉండేటువంటి సమయం నందు నాకంటే ఇంకా మానవుడు గొప్పవాడని ఎట్టు నేను చెప్పాలి?
1: When I am such great, how can you say man is superior to me?
0: నా తెలివి మహా గొప్ప తెలివి.
1: My intelligence is extraordinary.
0: కనుక నా తెలివితేటలకు, నా బలమునకు, నా యొక్క ఆకారమునకు మానవుడు ఏనాటికి నీ సాటి రాడు అన్నాను.
1: దేర్ఫోర్ మై ఇంటెలిజెన్స్ అండ్ మై ఫిజికల్ ఫామ్ మ్యాన్ కెన్ నెవర్ ఈక్వల్ టు మీ.
0: అందులో నక్క ఒక సెలెక్ట్ చేసింది. గొప్ప గొప్ప వారు అనగా మహారాజు లేచి చెప్పాడు. ఆ మహారాజుకు ప్రక్కనున్నటువంటి వాడు, కొంతవరకు మంత్రి సమానుడైనటువంటి ఏనుగు కూడా లేచి చెప్పింది. ఇందులో మనకు చిన్నవాడిని కూడా ఒకరిని పైకి లేపించి వాడితో మాట్లాడించాలి అని అనుకుంది.
1: Fox got up and said, the lion, the Maharaja just talked to you, and the mini elephant which will compare. Therefore, there must be one representative of smaller
0: animals.
1: The wild dog was asked to
0: లేచి అధ్యక్షునికి నమస్కరించి మృగరాజుకు నమస్కరించి సమావేశంలో చేరినటువంటి వారందరికీ నమస్కరించి గొప్పవారి యందు నేను అల్పుడనైనటువంటి వాడు నేను మాట్లాడవలసి వచ్చింది, కానీ నా అల్పత్వమునందు ఉండేటువంటి యొక్క మహాగుణం కూడాను మానవుని యందు లేదు.
1: ఇట్ ఆఫర్ ఇట్ సాల్యుటేషన్ టు ది ప్రెసిడెంట్, టు ది కింగ్, టు ది మినిస్టర్ అండ్ టు ఆల్ దోస్ పీపుల్ హావ్ అసెంబ్డ్ అండ్ దెన్ ఇట్ సెడ్, ఆల్దో ఐ ఆమ్ వెరీ స్మాల్ అండ్ మీన్,
0: విశ్వాసములో నాకు మించినటువంటి వాడు మరొకడు లేడు.
1: ఇన్ ఫెయిత్ there is no one who can be compared to me.
0: Nannu chaaki samrakshinchinatundi vaani paina nenu ento vishwasamunu penchukuntanu.
1: I have a lot of faith and a lot of loyalty to the person who has brought
0: me. Na pranam poyyanta varaku vaaniki krutagnudai untanu.
1: I will always be grateful till I lose my life itself.
0: Nannu himsinchinappatiki nenu atanni ye maatram kudano baadhinchanu.
1: Even if I am hurt or even if I am harmed, I do not return to him.
0: కనుక మానవ లోకం నందు కూడా కుక్కకున్నటువంటి విశ్వాసం నీకు లేదురా అని అనిపించుకుంటాను.
1: ఇట్ ఈస్ యూజువలీ జస్ట్ సెడ్ దట్ ఈవెన్ హ్యూమన్ బీయింగ్స్ డు నాట్ హ్యావ్ ది సెన్స్ ఆఫ్ లాయల్టీ విచ్ ఎ డాగ్ హ్యాస్.
0: అయితే ఈ విశ్వాసంలో మానవునికి ఏమాత్రం కూడా నేను తీసిపోను.
1: ఇన్ ది సెన్స్ ఆఫ్ లాయల్టీ ఐ కెన్ నెవర్ బి ఇన్ఫీరియర్ టు.
0: ఈనాటి మానవుడు తన మాస్టర్ ని కూడా హింసించడానికి ప్రయత్నిస్తాడు.
1: Man may resort to giving trouble to his own
0: ఉపకారం చేసినటువంటి వానికి అపకారం చేస్తున్నాడు మానవుడు.
1: Man may be doing bad in turn for the one which has received by of good.
0: వానికి అన్ని విధములకడను సహాయం చేసినటువంటి వానిని ద్రోహంగా అతన్ని దూషిస్తున్నాడు మానవుడు.
1: Man has been criticizing for one who has done so much good for him.
0: కనుక తన యొక్క యజమానుని కూడాను తాను కుట్టల పన్ని యజమానుని యొక్క హింసకు కూడాను పాల్పడుతున్నాడు మానవుడు.
1: Man has been taking up different schemes to deceive and hurt the master who has served him.
0: కనుక మానవునికి కృతజ్ఞతనే లేదు.
1: Man does not have gratitude at all.
0: ఒక విధమైనటువంటి విశ్వాసం కూడాను లేదు.
1: హీ డస్ నాట్ హ్యావ్ లాయల్టీ.
0: తన అక్కరి తీరేంత వరకు కూడాను ఎంతైనా కూడాను వినయ విజేతలు ప్రకటిస్తాడు.
1: ఓన్లీ సో లాంగ్ యాస్ హిస్ పర్పస్ ఇస్ సర్వ్డ్ హీ ప్రిటెండ్స్ టు బి ఒబీడియంట్.
0: అక్కరి తీరిన తర్వాత మాస్టర్ ని హింసించడానికి పూనుకుంటాడు.
1: ద మోమెంట్ హిస్ పర్పస్ ఇస్ సర్వ్డ్ హీ స్టార్ట్స్ ట్రబులింగ్ హిస్ ఓన్ మాస్టర్.
0: కనుక మానవుని కంటే కూడాను మనం ఏమాత్రం కూడా తక్కువ జాతికి చేరిన వాడు కాము.
1: దేర్ఫోర్ వీఆర్ ఇన్ నో వే ఇన్ఫీరియర్ టు ది మ్యాన్స్ కైండ్ మ్యాన్ కైండ్
0: అని ఈ విధంగా కూడాను వారి వారికి తగినట్టుగా ఉపన్యాసాలు ఇచ్చినారు.
1: అప్రోప్రియేట్ టు దేర్ ఓన్ స్టేటస్ అండ్ దేర్ ఓన్ ఎక్స్పీరియన్స్ దే గేవ్ స్పీచెస్.
0: తరువాత అధ్యక్షుడి ఉపన్యాసం వచ్చింది.
1: దెన్ దేర్ వాస్ స్పీచ్ ఆఫ్ ది ప్రెసిడెంట్ ప్రెసిడెన్షియల్ అడ్రస్.
0: ఆ యొక్క ఋషి చెప్పాడు, ఓ మృగములారా, మీరు చెప్పినటువంటి విషయంలన్నీ కూడా సత్యమే.
1: The Rishi addressed, "Oh animals, all that you have just spoken of is true.
0: Kurimigala dinamulalo neramulennadunu kaluga neram.
1: Well,
0: ishtanga untunnappudu master chesetuntivi anni manchive ani anukuntam.
1: When we have good friendship, good understanding, all that master does is considered to be for our own
0: good. Kurimi virasammainanu neramule chochuchundu. ఆ యొక్క మాస్టర్ పైన ఏమైనా కూడా కొంచెం అయిష్టం బయలుదేరినా అతను చేసిన మంచి అన్నిటి కూడా చెడ్డగా భావిస్తుంటాడు మానవుడు.
1: వెన్ దేర్ ఇస్ ఫ్రెండ్షిప్ లాస్ట్ అండ్ అండర్స్టాండింగ్ లాస్ట్ మ్యాన్ బిగిన్స్ థింకింగ్ ఎవ్రీథింగ్ డన్ టు హిమ్ యాజ్ బ్యాడ్.
0: ఎదురుగా నమస్కరిస్తాడు, మురుగున పోయి దూషిస్తాడు.
1: బిఫోర్ హిమ్ హీ ఆఫర్స్ సాల్యుటేషన్స్, బిహైండ్ హీ క్రిటిసైజెస్.
0: ఎదురు ఒక మాట, మురుగున మరొక మాట.
1: ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్ వన్ పర్టికులర్ వర్డ్, బిహైండ్ ఏ డిఫరెంట్ వర్డ్.
0: ఎదురుగా వర్ణించినటువంటిది వెనుకపోయి దానిని హతమార్చేదానికి ప్రయత్నిస్తాడు.
1: ప్రేజింగ్ బిఫోర్ హిమ్ బట్ బిహైండ్ హిమ్ హీ స్టార్ట్స్ ఆపోజిట్ అండ్ క్రిటిసైజెస్.
0: కనుక ఇలాంటి తెలివితేటల కంటే మన మృగవ తెలివితేటలు చాలా గొప్పవి అన్నాడు.
1: దేర్ఫోర్ కంపేర్ ఇట్ టు దిస్ కైండ్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అండ్ క్లెవర్నెస్.
0: అయితే మీరు చెప్పినవన్నీ దోషములు కూడా మానవుడి ఎందు లేకపోలేదు.
1: ఆల్ దీస్ డిఫెక్ట్స్ విచ్ హావ్ ఎక్స్ప్లెయిన్ ఆర్ దేర్ ఇన్ ద మ్యాన్.
0: ఆహార, నిద్ర, భయ, మైదును, ఈ నాలుగింటి ఎందు కూడాను మృగములకు మానవునికి ఎట్టి వ్యత్యాసము లేదు.
1: ఫుడ్, స్లీప్ అండ్ బ్రీడింగ్ అండ్ సచ్ అదర్ థింగ్స్, దేర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ మ్యాన్ అండ్ అనిమల్.
0: అయితే ఒక్కటి మాత్రము జంతువుల కంటే మానవుని ఎందు ప్రత్యేకత ఒకటి ఉన్నది అన్నాడు.
1: బట్ దేర్ ఈస్ వన్ స్పెషాలిటీ ఇన్ మ్యాన్ కంపేర్ టు అనిమల్స్.
0: మృగములు ఎందు పుట్టినటువంటి యొక్క పుట్టుకతో వచ్చినటువంటి క్రూరత్వాన్ని మృగములు మార్చుకొనలేవు.
1: అనిమల్స్ విచ్ అక్వైర్ అండ్ ఇన్హెరిట్ క్రూయల్టీ ఇన్ దెమ్ దే కెనాట్ చేంజ్ దట్.
0: ఎంత ఆకలి కొన్నప్పటికీ పులి పూరి పల్వా తినవదు.
1: ఎ టైగర్ హౌఎవర్ మచ్ హంగ్రీ వీ ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు ఈట్ పూరి.
0: మాంసమే ఆరగిస్తుంది కానీ ఇంకే విధమైనటువంటి టిఫిన్ కాఫీలు తాను త్రాగదు.
1: ఇట్ ఆస్పైర్స్ టు హ్యావ్ ఓన్లీ మటన్ అండ్ నాట్ ప్రిపేర్ టు హ్యావ్ కాఫీ అండ్ అదర్ థింగ్.
0: ఎంత ప్రయత్నం చేసి దానిని ప్రాక్టీస్ చేసినప్పటికీ దాని స్వభావం మారడానికి వీలు కాదు.
1: హౌఎవర్ మచ్ ఇట్ మే ట్రై టు హ్యావ్ సమ్ ప్రాక్టీస్ ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు చేంజ్ ఇట్స్ హ్యాబిట్స్.
0: మానవుడు ప్రయత్నం చేస్తే ఎటువంటి క్రూరత్వాన్ని కానీ ఎటువంటి దుర్గుణమును కానీ మార్చుకునగలడు.
1: ఇఫ్ సఫిషియంట్ ఎఫర్ట్స్ ఆర్ మేడ్ బై మ్యాన్ హీ కెన్ చేంజ్ హిస్ క్రూయల్టీ, హీ కెన్ చేంజ్ హిస్ బ్యాడ్ హ్యాబిట్స్.
0: కనుక ప్రయత్నము చేత మానవుడు పరివర్తన కయ్యేటువంటి శక్తి మాని ఎందుంది. ఎట్టి ప్రయత్నం చేసినప్పటికీ మృగము ఎందు పరివర్తన జరిగేటువంటిది లేదు. ఇదే రెండు భేదములు అన్నాడు.
1: The most important difference is man with effort can bring about certain amount of transformation in him, whereas an animal we would not be able to bring about any
0: transformation.
1: These capacities and skills are available for man.
0: అప్పుడు నక్క లేచింది.
1: Then fox got up.
0: స్వామి, మీరు చెప్పినటువంటిది వాస్తవమే, అయితే అలాంటి మార్చుకునేటువంటి శక్తి మానవుని ఎందు ఉండినప్పటికీ అలాగా మార్చుకోలేనటువంటి మానవుడు ఎలాంటి వాడు?
1: దెన్ దిస్ ఫాక్స్ గాట్ అప్ అండ్ పుట్ ఏ క్వశ్చన్. స్వామి, వెల్ మ్యాన్ హ్యావ్ దీస్ కెపాసిటీస్ బట్ ఇఫ్ హీ డస్ నాట్ మేక్ యూజ్ ఆఫ్ దీస్ కెపాసిటీస్ టు చేంజ్
0: శక్తి ఉండి కూడా నువ్వు మార్చుకోలేనటువంటి మానవుడు అది మృగము కంటే హీనుడేను అన్నాడు ఈ అధ్యక్షుడు.
1: దిస్ President just declared that if a person has capacities, if he does not use these capacities to change himself, then he is worse than an animal, he said.
0: అప్పుడు అన్ని మృగములు క్లాప్స్ కొట్టాయి.
1: Then all these animals clapped.
0: అనగా మానవుని యందు ఈ వివేక శక్తి ఉండినప్పటికీ వినియోగించుకోకుండా సన్మార్గములో ప్రవేశించకుండా ఉండేటువంటి మానవుడు మృగము కంటే హీనుడు అని చెప్పి నిర్ణయించాడు ఈ మహర్షి.
1: Maharshi decided and resolved that if a person has capacities, if he does not make use of those capacities for his own good and good behavior, he is worse than an animal.
0: Enni chadugulu chadivi emi phalam?
1: What is the use of whatever learning he has?
0: Tan nasakavrata tappincha evari taramu?
1: Who can change fate?
0: Chedda buddhulu tanatala cherineni.
1: If bad thoughts are to enter into his head,
0: endabarunu buddhulu bendubaru annadu.
1: His thinking becomes dull and he will become an idiot.
0: Kanuka మానవులు చదువు సద్యం లోపల మహా గొప్పవారిగా అవుతున్నారు.
1: ఇన్ లర్నింగ్ అండ్ స్కిల్స్ మ్యాన్ హ్యాస్ అటైన్ ఏ హై స్టేట్.
0: కానీ ఈ చదువుల వల్ల కలిగినటువంటి ఫలితం ఏమిటి?
1: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ ఆల్ దిస్ లర్నింగ్?
0: కేవలం ఈ పొట్టకూటి కోసమే కదా.
1: ఆల్ దిస్ లర్నింగ్ ఈజ్ ఓన్లీ ఫర్ ది సేక్ ఆఫ్ బ్రెడ్.
0: ఆ పొట్టను మనం కూడా నింపుకుంటున్నాం కదా.
1: వీ హావ్ బీన్ ఆల్సో ఏబుల్ టు ఫిల్ అవర్ ఓన్.
0: ఆ పొట్ట నింపుకునే కోసమే మానవుడు ఇన్ని విధమైనటువంటి శ్రమలు పడుతున్నాడు.
1: ఫర్ ది సేక్ ఆఫ్ వీకింగ్ అవుట్ లైవ్లీహుడ్ వై షుడ్ దిస్.
0: ఏ శ్రమలు పడకుండా మనం పొట్ట నింపుకుంటున్నాం. వారి కంటే మనమే బెస్ట్ అన్నారు.
1: They said that we are better than men. We are best compared to men because we have been able to eke out our livelihood.
0: ఈ నక్క యొక్క స్వాతంత్రం మతి మితిమీరి పోతుండేటువంటి సమయం లోపల ఈ యొక్క అధ్యక్షుడైనటువంటి మహర్షులు దాన్ని చల్లార్చి రెండవ యొక్క భేదం కూడా చెప్తూ వచ్చాడు.
1: When this fox was exceeding its own limits, President called for order and he explained the second difference.
0: మానవునకు మాయను సాధించగలడు మానవుడు.
1: Man has been able to conquer maya or illusion.
0: Atmanu chudagaladu manavudu.
1: He can experience atman.
0: Inka nirvanam anetunte aanandanni cheragaladu.
1: He can reach the state of nirvana.
0: Anaga manavunaku mayanu jayinchetunte yokka adhikaram untundadi.
1: That means he has got the power and authority to conquer.
0: Prayatnam chesthe atmanu sandarshinchukogaladu.
1: If efforts are made, he will be able to just experience and see.
0: Sadhana sampatti valla nirvanam anetunte atmanu cheragaladu.
1: With the help of spiritual exercises, he would be able to reach the.
0: Ee moodu kudanu mee mrugamulu yendu levu annadu.
1: All these three your animals do not have.
0: Kanukane aa yokka maharishi cheppadu, nayana ఈ ఆంగ్ల భాష లోపల ఎంఏఎన్ మ్యాన్ అని చెప్పి చెప్తున్నారు.
1: దిస్ మహర్షి సెడ్, వెల్ చిల్డ్రన్, ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ మ్యాన్ హస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ మ్యాన్ విత్ ది స్పెల్లింగ్ ఆఫ్ ఎంఏఎన్.
0: తెలుగులో మానవా అని చెప్పి చెప్తూ వచ్చారు.
1: ద సేమ్ ఈజ్ ఎక్స్ప్లెయిన్ ఇన్ తెలుగు యాజ్ మానవా.
0: మాయా అనేటువంటి అజ్ఞానమును దూరం చేసుకుని,
1: రిమూవింగ్ అండ్ మేకింగ్ డిస్టెంట్ దిస్
0: ఆత్మతత్వమును దర్శించి,
1: taking vision of this atman,
0: vijnanam aneetunte oka aanandamulo leenam avutadu manavudu,
1: immersing himself in the wisdom and in joy.
0: Adhe oka arthamunu MAN deenlo kuda nu untundadi ani cheppadu.
1: The same meaning is conveyed in these letters MAN.
0: M anaga maya, remove maya ani.
1: M stands for removal of maya.
0: By maya, my remove of maya,
1: remove maya.
0: ఈ రిమూవ్ మాయ అనగా ఏమిటి? ఎమ్ముకుండేటువంటి దానికి మాయా రిమూవ్.
1: ఎమ్ స్టాండ్స్ ఫర్ మాయా టు బి రిమూవ్.
0: ఇంకా ఏ ఉండేటువంటి దానికి ఆత్మ సి, ఆత్మన్ సి.
1: ఎస్, ఏ స్టాండ్స్ ఫర్ ఆత్మన్ సి, ఆత్మన్.
0: ఇంకా ఎన్, నిర్వాణం అటైన్.
1: ఎన్ స్టాండ్స్ ఫర్ నిర్వాణం అటైన్, అటైన్ నిర్వాణం.
0: ఈ నిర్వాణం అటైన్ అంటే ఏంటి? ఆనందంలో లీనమక.
1: The meaning of attaining nirvana is become one
0: anaga
1: joy and bliss.
0: Ajnanamunu duram chesukoni aatmanu darshinchi aanandamuno leenamayyetunti vaade nijamaina manavudu ani nirnayam chesaru.
1: A true man is one who has removed maya ignorance and who has had a vision of atman and who got himself in
0: appudu mrugamulanni ippudunu tala unchukunnayi paapam.
1: Then all these animals bent down their
0: heads. Ma cheta kaanatunte pani ni oppukunnayi.
1: They agree that these are the things which cannot be achieved by
0: aithe andaru manavulu kudunu ee pani cheyagalugutunnara.
1: Then the next question is, well, all human beings have they been able to do this?
0: Kanuka ee vidhamainatunte yokka prayatnamu cheyinatunte manavudu maa yokka friend enu ani cheppi mrugamulanta angikarinchadu.
1: They agree that those people who do not make any effort in this direction is our friend.
0: Kanuka manavulaku mrugamulaku ekku vyathyasam ledu.
1: Therefore there is not much of difference between
0: manavulu yendu vijnana prajnana sujnanam undindi kudanu vaaru sarinaatunti reetilo deenni anubhavinchatam ledu.
1: Although men are having a lot of wisdom and the bliss, etc., they are not.
0: అందుకోసమే ఈ మహర్షి కూడాను తాను అరణ్యానికి వచ్చినటువంటి కారణాన్ని కూడాను నిరూపించాడు.
1: The Maharshi, the president also just explained the reason why he came to
0: నాయనా అందరి గుణములు కూడాను ఈ విధంగా లేవు మానవులు యందు.
1: He said, well, all the men do not have this particular quality equally.
0: మృగములు యందు తమను హింసించినటువంటి వారిని మాత్రమే హింసించగలవు, కాని తమను హింసించినటువంటి వారి జోలికి ఏమాత్రము మృగములు పోవు.
1: Among animals give trouble only to the one which give them trouble. Otherwise, they are not going to.
0: కాని మానవులు తనని హింసించినటువంటి వారి పైన కూడా హింసకు ప్రయత్నం చేస్తాడు.
1: Man begins to harm people who might not have harmed him.
0: నిష్కారణమైనటువంటి నిందలు మోపుతాడు.
1: Without any reason, he puts blame.
0: నిరపరాధులను హింసిస్తాడు.
1: People who are unblemished, they also are being given.
0: కారణము లేని కార్యములో పాల్గొంటాడు.
1: He enters into work which does not have any
0: ధనములకు అడుగడుగును కూడా మనం భయపడిపోతున్నాము.
1: పరీక్షలు
0: వచ్చినాయంటే భయం.
1: If we get examination, we are afraid of it.
0: ఏరోప్లేన్ అటు ఇటు కొంచెం కదిలిందంటే భయం.
1: While going in an aeroplane, if the aeroplane moves a little this way,
0: ఏదైనా ఒక రిక్షాలు పోతుందంటే ఎదురుగా ఒక లారీ వస్తుందంటే భయం.
1: If a lorry is coming in the opposite direction when we are going,
0: తెల్లవారి లేచినది మొదలు రాత్రి కన్నులు మూసి నిద్రించేంత వరకు భయమే.
1: Right from the moment that we get up from the bed,
0: నిద్రించే ముందుగా కూడా దొంగలు వచ్చి ఏం చేస్తారో అనే భయం.
1: Even before we go to bed, we are afraid that thieves might come and steal.
0: కనుక మనం భయం లోపలనే జీవితాన్ని కాలం గడుపుతున్నాము.
1: We are spending our entire time in fear.
0: మనము అభయులం కావాలి.
1: We should become fearless.
0: అదే దైవ విశ్వాసం పెంచుకోవాలి.
1: That faith and
0: ఆ విశ్వాసం కోల్పోవటం చేతనే మనకు భయం ఏర్పడుతుండాలి.
1: Only when we lose faith, we get fear.
0: భయమునకు మూల కారణం తన్ను తాను మర్చినటువంటి వానికే భయం ఏర్పడుతుంది.
1: Only when one is forgetting himself, he develops.
0: నేనెవరు అనేటువంటి యొక్క సత్యాన్ని తాను మర్చిపోతున్నాడు.
1: He is forgetting the fact, the real nature of his own
0: self. కేవలం ఐదు అడుగులతో కూడినటువంటి యొక్క అందములతో కూడినటువంటి మానవుడిగా తాను విశ్వసిస్తున్నాడు.
1: He is considering himself as the body which is 5 feet long.
0: ఈ అందములతో కూడినటువంటి వాడు కాదు మానవుడు.
1: He is man consisting of only his limbs.
0: ఇది ఆకార మానవుడు కాదు.
1: This is not a man in form.
0: ఇది ఆ విధంగా ఆకార మానవుడే గిన అనుకుంటే కూడాను ఇది నామమాత్రుడు మాత్రమే అవుతాడు.
1: If he considers himself as man only in form,
0: కనుక మాయను దూరము చేసి
1: రిమూవింగ్
0: ఆత్మను సందర్శించి
1: టేకింగ్ ఎ విజన్ ఆఫ్ ఆత్మ
0: నిర్వాణంలో లీనమయ్యేటువంటి వాడు మ్యాన్.
1: Getting merged in nirvana is man.
0: అట్టు కానటువంటి వాడు NAM అవుతుంది. నామ్ నామమాత్రుడే మానవుడు అన్నాడు.
1: If a person does not follow this particular thing, he becomes NAM. He becomes only namesake man.
0: ఆత్మవిశ్వాసం కలిగినటువంటి వాడే దమడు. దమ
1: ఎ పర్సన్ హూ ఈస్ హ్యావింగ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అలోన్ విత్
0: ఆత్మవిశ్వాసం లేనిటువంటి వాడు మదడు.
1: A person who does not have self confidence is mada.
0: ఈ ఆత్మవిశ్వాసం లేనిటువంటి ఉన్నటువంటి వాడే సాక్షర.
1: A person who is having self confidence is sakshara.
0: Sakshara anaga maha indri nigrahinchinatundi mahapurushudu.
1: A person who is having complete control of the senses is sakshara.
0: Atti nigraha shakti lenatundi vadu rakshasa.
1: A person who does not have self control is
0: katti janu kudunu trippi chadivinappudu deeniki viruddhanga manaku kanipistundadi shanti ki ashanti.
1: When you start reading from the reverse side, you get the meanings from shanti.
0: Kanuka man man anetundi daniki ee arthanni manam teeskovali. ఈ అర్థాన్ని మనం తీసుకోకుండా పోతే NAM నామ మాత్రమైపోతుంది. అనగా మనం నామమాత్రపు మనుషులమే కాని మనం నిజమైనటువంటి మనుషులము కాదు అనేటువంటి దాన్ని నిర్ణయం చేసుకోవాలి.
1: Therefore, we have to firmly resolve, when we take the correct meaning of NAM, we really become man. On the other hand, if we take only NAM, we become namesake man.
0: అర్జున కురునందనా అని ఒక అడ్రస్ చేశాడు కృష్ణుడు అర్జునుడికి.
1: Therefore, in this context, Krishna addressed Arjuna as Kurunandana.
0: కురునందన అంటే ఏమిటి దీని అర్థం?
1: వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ కురునందన?
0: తన కురునందన కర్మను ఆచరించడంలో ఆనందించేటువంటి వాడంటే అర్జునుడు.
1: అర్జున వాజ్ వన్ హూ వాజ్ డిలైటెడ్ ఇన్ యాక్షన్.
0: మనకు పని ఉండినటువంటి దినము మనం చాలా బేజారుగా ఉంటాం.
1: వెన్ వీఆర్ హ్యావింగ్ వర్క్, వీ గెట్ డిస్గస్టెడ్.
0: పని ఎందే అర్జునుడికి ఆనందం అట.
1: దేర్ వాజ్ డిలైట్ ఇన్ వర్క్ ఫర్ అర్జున్.
0: మనకు సండే వచ్చిందంటే చాలా ఆనందం.
1: వెన్ వీ గెట్ సండే, వీ బికమ్.
0: ఎందుకంటే పని ఉండదు.
1: On that day, we will not have work.
0: పని లేని రోజు అర్జునుడు చాలా విచారిస్తాడట.
1: A day when he does not have work, Arjuna would be very happy.
0: ఎంత పని అధికంగా ఉంటే అంత ఆనందించేటువంటి వాడు అర్జునుడు.
1: Arjuna was one who would have a lot of joy in his having more
0: work. కురునందనా, నీవు కర్మయందు ఆనందాన్ని అనుభవించేటువంటి వాడు కనుక కురునందన అని పేరు పెట్టాడు.
1: He has been given the name of Kurunandana because he was taking delight in work.
0: ప్రతిదాని ఎందుకుడు నువ్వు అర్జున పాల్గొన పార్థివ కిరీటి సేతువాన వేది చెయ్య జయకృష్ణ సవిశాఖి ధనంజయ అర్జునుకు ఉన్నటువంటి ఈ పేర్లకు ఒక్కొక్క దానికి కూడాను ఒక్కొక్క అంతరార్థాన్ని కూడాను నిరూపిస్తూ వచ్చాడు కృష్ణుడు.
1: కృష్ణ హాస్ బీన్ ఏబుల్ టు ప్రూవ్ ది ఇన్నర్ మీనింగ్ ఆఫ్ ద డిఫరెంట్ నేమ్స్ విచ్ అర్జున హ్యాడ్.
0: కనుక ఈ 26 గుణముల లోపల నిత్యము ఒక్కొక్క గుణమును గురించి మనం చక్కగా గుర్తించడానికి ప్రయత్నించినప్పుడే ఈ దివ్యత్వమైనటువంటి ఆత్మతత్వం కూడాను మనకు అర్థమవుతుంది.
1: విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ద డివైన్ నేచర్ ఆఫ్ ఆత్మన్ వెన్ వి ఎవ్రీ డే టేక్ అప్ వన్ వర్చ్యూ అండ్ ట్రై టు అండర్స్టాండ్.
0: ఓర్పు, క్షమ, దయ, భూతదయ, అహింస ఇలాంటి గుణములు చాలా వరకు మనం తెలుసుకున్నాం ఇంతవరకు.
1: Patience, compassion, compassion for all animals and such of these things we have
0: already learned. We have also learned
1: fearlessness.
0: ఇంకా అనేక గుణములు ఉంటున్నాయి.
1: There are a number of other qualities.
0: మానవుని నిత్య జీవితం లోపల గుణములను మనం పోషించుకున్నప్పుడే మనకు భగవంతుని యొక్క హృదయంలో స్థలం మనకు లభిస్తుంది.
1: Only when we develop qualities in our daily action we'll be able to get earn the grace of the Lord.
0: గుణములను మాత్రం పెంచుకొనక భగవంతునిలో స్థలం మాత్రం మనకు లభించాలంటే ఇది సాధ్యం కాదు.
1: Without developing qualities in us if we want to get a place in God's heart.
0: ఎలాంటి ధనవంతునికైనా ఎలాంటి విద్యావంతునికైనా ఎలాంటి బలవంతునికైనా కూడాను పాస్పోర్ట్ లేకుండా పరదేశములకు ఎట్లా పంపరో అదే విధంగా గుణములు అనేటువంటి పాస్పోర్ట్ లేకుండా దైవానుగ్రహం అనేటువంటి యొక్క దీంట్లో భవనంలో ప్రవేశించడానికి వీలు కాదు.
1: Whatever one's education, position, wealth, etc., just as a person cannot be allowed to go to another country without passport, whatever be the person, without having good qualities...
0: కనుక భగవంతుని అనుగ్రహం పొందడానికి గుణములే పాస్పోర్ట్స్.
1: To earn the grace of God, qualities and good qualities is passport.
0: ఈ గుణాలను మాత్రం పెంచుకోవాలి.
1: We have to develop these qualities.
0: చదువులతో పాటు మన సంస్కారాన్ని కూడా పెంచుకోవాలి.
1: Along with education, would also acquire...
0: చదువులు ఉంటే సంస్కారం లేకపోతే అది చెత్త చదువే.
1: Without having good samskaras, if we have education, it is no use.
0: ఈ చదువులంతా కూడా కేవలము ఒక భౌతికమైనటువంటి దీనికి మాత్రమే ఉపయోగపడతాయి.
1: All this learning and education is only useful for the world, physical world.
0: ఈనాడు లోకము లోపల సైంటిస్టులు ఎన్నో గొప్ప గొప్ప యంత్రములు కనిపెట్టారు.
1: In the world of today, scientists have discovered a number.
0: కానీ ఈ యంత్రాలతో శాంతిని కొనగలుగుతున్నారా?
1: Have we been able to get peace of mind with machines?
0: ఈ యంత్రాలతో వాళ్ళు సుఖమును పొందగలుగుతున్నారా?
1: Have we been able to get joy and
0: శాంతి సుఖములు దీంతో మనకు లభించవు.
1: Happiness and peace we will not be able to get from this.
0: కనుక శాంతి అనేటువంటిది ఒక దైవత్వంతోనే మనకు లభించేటువంటి ఒక పదార్థము.
1: పీస్ వీ కెన్ గెట్ ఓన్లీ ఫ్రమ్ డివినిటీ.
0: మన లోకరీతిలో లభించేటువంటి ఒక శాంతులు తాత్కాలికమైనటువంటి శాంతులు.
1: ఓన్లీ హ్యాపీనెస్ అండ్ పీస్ వీ గెట్ ఈస్
0: క్షణభంగురమైనటువంటి శాంతులు.
1: మొమెంటరీ ఇట్ ఈస్.
0: నశ్వరమైనటువంటి శాంతులు.
1: ట్రాన్సియంట్.
0: అనిత్యమైనటువంటి శాంతులు.
1: ఇంపర్మనెంట్.
0: ఇవి అక్షర స్వరూపాన్ని పొందించలేవు.
1: దే విల్ నెవర్ టేక్ అస్ టు పర్మనెంట్.
0: కనుక మనకు అక్షరత్వాన్ని మనం పొందాలనుకుంటుంటే ఈ చరత్వాన్ని త్యజించినప్పుడే అక్షరం మనకు ప్రాప్తిస్తుంది.
1: వి విల్ బి ఏబుల్ టు గెట్ ఎ పర్మనెంట్ అక్షరత్వ ఓన్లీ వెన్ వి గివ్ అప్ దిస్ చరత్వ విచ్ ఇస్ టెంపరరీ.
0: కనుక ఈ సాంఖ్య యోగములో సాంఖ్యం అనగా జ్ఞానము అని దీనికి అర్థం అని తెలుసుకున్నాం.
1: ఇన్ ది సాంఖ్య చాప్టర్ వి హావ్ అండర్స్టూడ్ సాంఖ్య మీన్స్
0: జ్ఞానముతో దైవాన్ని చేరటం అనేటువంటిదే సాంఖ్య యోగం.
1: సాంఖ్య యోగము రెఫర్స్ టు రీచింగ్ గాడ్ త్రూ విజ్డమ్.
0: సర్వాప్రయైనటువంటి యొక్క భగవత్తుని సమీపత్వంలో నిరూపించేటువంటి యొక్క తత్వమే సాంఖ్యము.
1: సాంఖ్యము రెఫర్స్ టు ద ప్రిన్సిపల్ విచ్ ప్రూవ్స్ ది డివినిటీ విచ్ ఇస్ ఆల్ పర్వేసివ్ యాజ్ వెరీ
0: 24 గుణములైనటువంటి సంఖ్యలతో ఎంపబడినటువంటిది ఈ సాంఖ్యము.
1: సాంఖ్యము ఈజ్ వన్ విచ్ హెస్ బీన్ ప్రూవ్డ్ విత్ 24 ఫిగర్స్.
0: కనుక ఈ సాంఖ్యంలో ఈనాడు 36 శ్లోకం వరకు అయింది. ఇంకా ఉంటున్నాయి, ఇంకా 36 వరకు ఉంటున్నాయి. సాంఖ్యయోగం చాలా గొప్పది.
1: సాంఖ్య చాప్టర్ ఈజ్ ఎ వెరీ బిగ్ వన్.
0: 70-75 శ్లోకాల వరకు కూడా చేరి ఉంటుంటాది.
1: 70-75 శ్లోకాస్ ఇన్ దిస్.
0: అయితే శ్లోకాలతోనే మనం శోకం నివారణ చేసుకోలేము.
1: వి వుడ్ నాట్ బి ఏబుల్ టు గెట్ రిడ్ ఆఫ్ సారో బై ఓన్లీ దిస్ శ్లోక.
0: ఈ శ్లోకాల్లోని అంతరార్థమును మనము కొంతవరకును మన ఆచరణలో పెట్టడానికి ప్రయత్నించాలి.
1: We have to make efforts to practice the inner meaning of these slokas a little in our daily life.
0: కనుక నిత్యము చెప్పేటువంటి శ్లోకములను గట్టిగా వల్లించి దాని అంతరార్థమును గుర్తించి అందులో ఏ ఒక్కటైనా కూడా మనము ఆచరణలో పెట్టడానికి ప్రయత్నించినప్పుడే ఈ యోగములు మన యొక్క భోగమును మన యొక్క యోగమును కూడా అందించి ఇదే దైవంతో సంయోగమును కూడా చేరుస్తుంది.
1: Only when we just practice and use these things in our daily life and practice, we'll be able to just get union with God. While we are chanting these things every day, may not be of much use.
2: That was the 28th in a series of 34 discourses Bhagavan delivered on Gita in 1984. In this awe-inspiring discourse which he delivered on 10th September 1984, Bhagavan spoke about the most important good quality of a devotee, which is fearlessness.

గోచీరమేకం బహుదేను వర్తీ.

0: మట్టి ఒక్కటే, కాని ఈ మట్టి ద్వారా రూపొందేటువంటి ఒక రూపనామములు అనేకములు.
1: Mud is one and the same, but it takes many.

0: సంతాన స్వరూపుడై సృష్టికర్తగా ఉండి అనేక రూపనామములైనటువంటి ఈ కుండలను ఆభరణాలను నిర్మిస్తూ ఉంటున్నాడు.
1: గాడ్ హూ ఇస్ చేంజ్లెస్ ఉపాదాన కారణ, హీ బికమ్స్ ద క్రియేటర్ ద నిమిత్త కారణ అండ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ క్రియేషన్ ద ఎఫెక్ట్.
0: కానీ నిమిత్త మాత్రము ఉపాదాన కారణము రెండింటి యొక్క ఏకత్వము మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: బట్ వీ హావ్ టు అండర్స్టాండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ వన్నెస్ ఇన్ దీస్ టూ, దట్ విచ్ ఇస్ ద బేసిస్ చేంజ్లెస్.
0: మట్టి ఉండి కుమ్మర లేకపోతే కుండలు చేయలేడు.
1: దెర్ ఈస్ మట్ వితౌట్ పాటర్ యూ డోంట్ గెట్ ఎ పాట్.
0: లేక కుమ్మరి ఉండి మట్టి లేకపోతే కుండలు చేయలేడు.
1: పాటర్ కెనాట్ మేక్ ఎ పాట్ వితౌట్ ద మట్.
0: ఈ కుమ్మరి మట్టి రెండు ఉండినప్పుడే కుండ తయారవుతుంది.
1: వాటర్ అండ్ ద మట్ బోత్ ఆఫ్ అస్ విల్ హెల్ప్ అస్ టు హ్యావ్ ఎ పాట్.
0: కనుకనే ఈ ఉపాదాన కారణమే ఇది దైవత్వము.
1: దేర్ఫోర్ ఉపాదాన కారణ ద చేంజ్లెస్ ఇస్ డివినిటీ.
0: ఈ సృష్టి యొక్క కర్తనే దీనికి నిమిత్త మాత్రమైనటువంటి యొక్క శక్తి.
1: ఇట్ ఈస్ ద డివైన్ పవర్ that is responsible for the creation, nimitta karana.
0: ee dehamule kundala vantivi.
1: Bodies are the parts, the effect.
0: ee kundalato manamu aneka vidhamainatvanti karmalu aacharistu panulanu cheskuntu sukhanni aanandanni pondutunnam.
1: With these parts of the bodies we discharge various duties and responsibilities.
0: kaani
1: but
0: adi krinda padipoyinappudu idi pagilipothundi.
1: The moment it falls on the ground, it breaks.
0: కాలము ఆసన్నమైనప్పుడు దేహమును వదులుతుంది.
1: As the end approaches, one naturally gives up the body.
0: కానీ నిమిత్త కారణము ఉపాదాన కారణము ఎప్పటికీ శాశ్వతంగా ఉంటాయి.
1: Therefore, the main basis and the nimitta karana, the creator, the
0: కుండలు మాత్రమే useful and useless.
1: Only the parts at one time useful and useless.
0: దుర్వినియోగము.
1: One is the use, the other
0: ఈనాటి దేహముల చేతనే మనము సద్వినియోగపరచుకుంటున్నాము, దుర్వినియోగంగా ఉపయోగపెడుతున్నాము.
1: Today we are making use of this body, at times we misuse the body.
0: ఈ దైవత్వమునకు ఐదు పేర్లు ఉంటున్నాయి.
1: Divinity has five names or attributes.
0: మొదటిది పరనామము.
1: First one,
0: పరనామము.
1: పరనామము.
0: రెండవది వ్యూహనామము.
1: Second, వ్యూహనామము.
0: మూడవది,
1: థర్డ్.
0: ఈ మూడవది ఏమిటంటే ఒక విధమైనటువంటి యొక్క అవిద్యానామం అనేటువంటి రూపంతో పొందుతుంది.
1: థర్డ్ వన్ ఈజ్ అవిద్యానామ.
0: నాలుగవది అంతరాత్మనామం.
1: అంతరాత్మనామ.
0: ఐదవది ఆచరణ నామం.
1: ఫిఫ్త్ వన్ ఆచరణ నామ.
0: ఈ విధంగా ఐదు రూపములతో ఈ దైవనామము ఈ జగత్తునందు పనిచేస్తూ ఉంటుంటుంది.
1: Divinity operates with all these five attributes.
0: Paranama managa idi vaikuntha nivasamu.
1: Paranama means the vaikuntha is the dwelling place.
0: Vaikuntha managa kuntitam kaanatunti vaikunthamu maarpu lenatunti vaikunthamu.
1: Vaikuntha means that which is changeless.
0: Akkada paranamamto untadu parameshwarudu.
1: There God exists changeless.
0: Akkada evvaru kudanu praveshinchataku veelu kaadu.
1: No one can enter there.
0: Anaga daniki munmundu dani arthamlo ostundi.
1: You will know.
0: Evvaru kudunu aa kailasamlo vaikunthamlo praveshinchataku veelu kaadu.
1: No one can ever get into that vaikuntha.
0: Kaani akkada prakashistu untuntadi.
1: But God shines with all the brilliance.
0: Sarvamunu taanu chustu untadu.
1: He sees everything.
0: Sarvamunu vintu untadu.
1: He listens to all.
0: Sarvamunu taanu kalpistu untadu.
1: He creates all.
0: Kaani evvariki kanipinchadu, evvariki vinipinchadu, ఎవరికి ఏ విధమైనటువంటి రూపంతో సాక్షాత్కరించడు.
1: బట్ హౌఎవర్ నో వన్ కెన్ సీ హిమ్, నో వన్ కెన్ లిసన్ టు హిమ్, నో వన్ కెన్ ఎవర్ ఎక్స్పీరియన్స్ హిస్ డైరెక్ట్ మానిఫెస్టేషన్.
0: పరనామము అన్నారు.
1: దిస్ ఈస్ కాల్డ్ పరనామము.
0: ఇంకోటి వ్యూహనామము.
1: సెకండ్ ఇస్ వ్యూహనామం.
0: ఈ వ్యూహనామం అనగా ఏమిటి? పాల సముద్రంలో పవడించినటువంటి వాడు శేషతల్పం పైన అని దీనికి అర్థం.
1: ఇట్ ఓన్లీ మీన్స్ గాడ్ హూ రిక్లైన్స్ ఆన్ ది ఓషన్ ఆఫ్ మిల్క్.
0: అయితే దీనిని దేవతలు మాత్రమే దర్శించగలరు.
1: ఇట్స్ ఓన్లీ డెయిటీస్ ఏంజెల్స్ కెన్ సీ.
0: శక్తులు మాత్రమే దర్శించగలవు.
1: ఓన్లీ ది పవర్ కెన్ మేక్.
0: సామాన్య మానవులు దీనిని దర్శించలేరు.
1: ఇట్స్ నాట్ గివెన్ టు ఆర్డినరీ పీపుల్.
0: అయితే ఈ దేవతల యొక్క అభీష్టములన్నింటి కూడాను ఈ వ్యూహనామం అనేటువంటిది అన్ని సంసిద్ధంగా నెరవేరుస్తూ ఉంటుంటాయి.
1: హౌఎవర్ దిస్ వ్యూహనామ ఆస్పెక్ట్ ఆఫ్ ది డివినిటీ fulfills all the desires of the
0: deity. మీకందరికి సినిమాలో డ్రామాల్లో కథల్లో మీరు విని ఉంటారు.
1: You must have heard in many of the stories.
0: హిరణ్యకశిపుడు లోకములన్నిటిని బాధిస్తూ వచ్చాడు.
1: హిరణ్యకశిపు was putting everyone to harm.
0: దేవతలు వెళ్లి శేషతల్పంపైన పరుండినటువంటి యొక్క నారాయణుని ప్రార్థించారు.
1: Angels prayed to Narayana, who was reclining.
0: వారి ప్రార్థనలు మాత్రమే మన్నించి తాను తిరిగి ఈ లోకమునకు అనేక విధమైనటువంటి సహాయం చేసే నిమిత్తమై తాను కదలి వచ్చాడు.
1: ఇన్ రెస్పాన్స్ టు దేర్ ప్రేయర్స్ హి డిసెండెడ్ ఆన్ ఎర్త్ ఇన్ హ్యూమన్ ఫామ్.
0: కనుకని వ్యూహానామము అనగా ఏమిటి? కేవలము దేవతలకు మాత్రమే గోచరించేటువంటి వాడు.
1: వ్యూహానామ మీన్స్ గాడ్ హూ వుడ్ బి సీన్ బై
0: విభవనామము. విభవ
1: థర్డ్ వన్ ఇస్ విభవనామం.
0: విభవనామం అనగా మానవ శరీరమును ధరించి దశావతారములుగా రామకృష్ణాది అవతారములుగా ఈ మానవ దేహంతో లోక సంరక్షణ నిమిత్తమై ఒక అవతరించటము ఇది విభవనామము అన్నారు.
1: విభవనామ మీన్స్ ద డిసెంట్ ఆఫ్ గాడ్ ఇన్ హ్యూమన్ ఫామ్ యాజ్ వి నో హెస్ గట్ టెన్ ఇన్కార్నేషన్స్.
0: ఈ ప్రపంచంతో ఈ పార్థివమైనటువంటి యొక్క జగత్తుతో ఈ విధమైనటువంటి ప్రాకృతమైనటువంటి యొక్క జగత్తుతో సంబంధ బాంధవ్యాన్ని కలిగించుకునేటువంటి యొక్క అవతారములే ఈ విభవనామము.
1: Vibhavanama is the aspect of the divinity that will have a kind of association with this world.
0: Durgunamulanu duralochanalanu duschintalanu dushtulanu sarayina margamlo nilipi pravesha petti satchintanlu sadaacharamlu satpravartanlu satchintanlu variki andincheetuvanti avataramule ee vibhavanamulu ikku perlu.
1: Vibhavanama is the divine himself who corrects all the wicked thoughts, wicked thinking, wicked feelings, so that one would develop the pious thoughts and good feelings.
0: కనుక లోకంలో ఈనాడు మనము దశావతారములని ఎవరు భావిస్తున్నామో అవన్నీ కూడాను విభవనామముకు సంబంధించినటువంటివి.
1: Therefore, all the 10 incarnations relate to this Vibhavanama.
0: కేవలం భక్తులకు భగవంతునికి మాత్రమే ఇది సన్నిహిత సంబంధ బాంధవ్యంతో ఉండేటువంటిది.
1: This is the one that has got to do with the intimate relationship that exists between a devotee and God.
0: ఇంకా నాలుగవది.
1: The fourth one.
0: అంతరాత్మ నామము.
1: అంతరార్థ నామము.
0: అనగా ప్రతి మానవుని యందు కూడాను ఆత్మస్వరూపం చేత అనగా చైతన్యం చేత నకశిక పర్యంతం కూడాను సంచరిస్తూ వారి యొక్క సంరక్షిస్తూ ఆ దేహానికి తగినటువంటి యొక్క భద్రతను కల్పిస్తూ ఉండేటువంటిదే ఈ విధమైన యొక్క నామము.
1: అంతరార్థ నామ ఇస్ ది ఆస్పెక్ట్.
0: దాని పేరే అంతరార్థం, అంతరాత్మ.
1: ది వెరీ నేమ్ ఈస్ అంతరాత్మ, ద ఇండ్వెలర్. ఇట్ ఈస్ ఇన్ దిస్ ఫార్మ్ ఆఫ్ ద స్పిరిట్ ఆర్ కాన్షియన్స్.
0: కనుక ప్రతి మానవుని ఎందుకు కూడాను ఈ అంతరాత్మ అనేటువంటిది ఉంటున్నది.
1: దిస్ కాన్షియన్స్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ మ్యాన్.
0: అది ఏ ఒక దైవత్వము.
1: దట్ ఈస్ డివినిటీ.
0: ఇంకా అర్చన నామము.
1: అండ్ దెన్ ది ఫిఫ్త్ వన్ ఆచరణ నామం.
0: అర్చన నామం.
1: అర్చన నామం.
0: ఈ అర్చన నామం అనగా
1: అర్చన నామ మీన్స్
0: కేవలము ఒక విధమైనటువంటి యొక్క భక్తి ప్రపత్తులతో ప్రార్థనలు భజనలు కీర్తనలు ఇలాంటివంతా సలుపుతూ భగవంతుణ్ణి వర్ణిస్తూ భగవంతుని కీర్తిస్తూ తన యొక్క అనుగ్రహానికి పాత్రలు కావడానికి ప్రయత్నం చేసేటువంటివి.
1: అర్చన నామ ఈజ్ ఎన్ ఎఫర్ట్ విచ్ హెల్ప్స్ యూ టు బి ద రెసిపియంట్ ఆఫ్ గాడ్స్ గ్రేస్ బై ఫాలోయింగ్ వేరియస్ పార్ట్స్ ఆఫ్ డివోషన్ సింగింగ్ హిస్ గ్లోరీ ఎక్స్టోలింగ్ ద లార్డ్.
0: ఈ విధమైనటువంటి యొక్క ఇది అవతారములు అనాది కాలం నుండి యుగ యుగముల నుండి కూడాను ఇవి జరుగుతూనే వస్తూ ఉంటుండాలి.
1: ఆల్ దిస్ హాస్ బీన్ హ్యాపెనింగ్ ఓవర్ ఏజెస్.
0: కానీ ఈనాటి పిల్లలకు చాలా ఆశ్చర్యం కావచ్చు.
1: స్టూడెంట్స్ టుడే మే బి వెరీ మచ్ సర్ప్రైజ్.
0: కృతయుగము యొక్క మహత్తరమైనటువంటి యొక్క శక్తిని విన్నప్పుడు ఎలాంటి వారికైనా కూడాను ఆశ్చర్యము, ఇది నమ్మదగినటువంటిదా అనేటువంటి అనుమానం కూడాను కలగడానికి అవకాశం ఉంది.
1: వెన్ వన్ లిజన్స్ టు ది గ్రేట్ మైటీ పవర్ దట్ ఎగ్జిస్టెడ్ ఇన్ దట్ కృత ఏజ్ one will not be able to believe.
0: కృతయుగములో ఉన్నటువంటి మానవులు వందల కొలది సంవత్సరములు బ్రతికేటువంటి వారు.
1: దేర్ ఇన్ దట్ కృత యుగ మ్యాన్ లివ్డ్ ఫర్ హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్.
0: అంతేకాకుండా ఈ భౌతికమైనటువంటి శరీరం కూడాను ఇంత చిన్నదిగా ఉండేటువంటిది కాదు.
1: ద ఫిజికల్ బాడీ ఇస్ నాట్
0: అజానుబాహులైనటువంటి వారు.
1: ద హెఫ్టీ పర్సనాలిటీ
0: ఒక్కొక్క చెయ్యి 6 అడుగులు ఉండేటువంటిది.
1: Each hand is about 6 feet in its length.
0: ఆ కృతయుగం యొక్క మార్పు ఈ విధంగా ఉండేటువంటిది.
1: దట్ ఈస్ ది జైజాంటిక్ పర్సనాలిటీ ఇన్ కృతయుగ.
0: ఆ కృతయుగం యొక్క మానవులు ఏ విధంగా బ్రతుకుతూ వచ్చారు, ఏ ఆధారంతో బ్రతుకుతూ వచ్చారు.
1: వాట్ సార్ట్ ఆఫ్ లైఫ్ దే లెడ్ ఇన్ దట్ కృతయుగ.
0: కృతయుగం లోపల అష్టపంజనమై ఎముకలతో ఉండినంత వరకు కూడా ప్రాణం ఉంటాయి.
1: ఇన్ దట్ కృత యుగ సో లాంగ్ దేర్ ఆర్ బోన్స్ దేర్ విల్ బి లైఫ్.
0: కేవలం అష్టపంజనమైపోయి ఏ కండరములు, ఏ రక్తములు, ఏ మాంసము ఏది లేకపోయినప్పటికీ ఎముకల లోపలనే ప్రాణం ఉంటుండేటువంటిది.
1: దేర్ మే నాట్ బి మసిల్స్ ఆర్ బ్లడ్ వాట్ సో ఎవర్, వెన్ వన్ దేర్ ఆర్ బోన్స్ దేర్ ఇస్ లైఫ్.
0: ఇంకా త్రేతాయుగము,
1: నెక్స్ట్ త్రేతాయుగం.
0: త్రేతాయుగము లోపల ఈ హైట్ కూడా తగ్గిపోతూ వచ్చింది.
1: ఇన్ త్రేతాయుగ ద హైట్ ఈస్
0: వయస్సు యొక్క ప్రమాణం కూడా తగ్గిపోతూ వచ్చింది.
1: ద స్పాన్ లైఫ్ స్పాన్ ఈస్ ఆల్సో షార్ట్.
0: దేహములో కండరములు ఈ మాంసము ఉండినంత వరకు తన ప్రాణం అంతకుడు ఉండేటువంటిది.
1: సో లాంగ్ దేర్ మజిల్ అండ్ ఫ్లెష్ దేర్ ఇస్ లైఫ్.
0: ఇంకా ద్వాపర యుగం వచ్చింది.
1: దెన్ ద్వాపర ఏజ్.
0: ఈ ద్వాపర యుగంలో రక్తం ఉండినంత వరకు ప్రాణం ఉండేటువంటిదే.
1: ఇన్ ద్వాపర ఏజ్ సో లాంగ్ దేర్ ఇస్ బ్లడ్.
0: ఇది మీకంటే మహాభారత యుద్ధంలో చక్కగా అర్థమైనటువంటిది.
1: యు ఆల్ నో దిస్ ఇన్ మహాభారత వార్.
0: భీష్ముడు నేల కూలాడు.
1: Bhishma fell down.
0: శరతల్పం పైన పరుండినాడు.
1: హి వాస్ లయింగ్ ఆన్ ది బెడ్ ఆఫ్
0: ఆ దేహంలో ఉండినటువంటి రక్తమంతా కారిపోయేంత వరకు తాను బతికే ఉన్నాడు.
1: దో ది బాడీ వాస్ బ్లీడింగ్ యెట్ హి వాస్ అలైవ్.
0: 56 దినములంతా కూడా ప్రాణంతో ఉంటున్నాడు.
1: హి వాస్ అలైవ్ ఫర్ 56
0: ఈ ప్రాణానికి ఏది కారణము?
1: వాట్ ఆర్ ది కాజ్ బిహైండ్?
0: ఆనాటి వలె ఆక్సిజన్, ఈ యొక్క బ్లడ్, ఇది చక్కెర అంతా అందించేటువంటి ఎవరూ లేదు.
1: దేర్ వాస్ నో
0: రక్తమే అతని ప్రాణము.
1: There was no artificial oxygen supply
0: then. అమ్ములంత తగిలి రక్తము నిదానంగా కారిపోతూ వస్తుంది. అది 56 దినములు జరిగింది.
1: Started bleeding, it lasted for 56 days.
0: కనుకనే రక్తం ఉండినంత వరకు కూడాను ప్రాణం ఉంటుండేటువంటిది.
1: So long there is blood, there is life.
0: ఇంకా కలియుగం ప్రారంభమైంది.
1: Then Kali age started.
0: ఈ కలియుగము లోపల
1: in this age
0: అన్నం ఉండినంత వరకే బ్రతుకుతాడు. అన్నము తిన్నప్పుడే బ్రతుకుతాడు, అన్నము లేకపోతే క్షీణించిపోతాడు.
1: మ్యాన్ విల్ కంటిన్యూ టు లివ్ సో లాంగ్ దేర్ ఇస్ ఫుడ్, వెన్ వన్స్ దేర్ ఇస్ నో ఫుడ్.
0: కనుకనే అన్నగత ప్రాణము అని చెప్తూ వచ్చింది ఈ యొక్క కలియుగమునకు.
1: దేర్ఫోర్ ఇన్ కలి ఏజ్ ఫుడ్ ఈజ్ లైఫ్.
0: ఈ ఫుడ్డే లేకపోతే దీని దినానికి క్షీణించిపోతాడు.
1: వితౌట్ ఫుడ్
0: ఆనాడు ఫుడ్తో కాదు ప్రధానము.
1: ఇట్ నాట్ ది ఫుడ్ దట్ వాజ్ ఇంపార్టెంట్.
0: ఆనాడు వారు గాడ్ తో సంబంధం చేసుకున్నారు.
1: దే హ్యాడ్ ఇంటిమేట్ రిలేషన్షిప్ విత్ గాడ్.
0: ద్వాపరయుగం వచ్చేటప్పటికి హెడ్ తో సంబంధం చేసుకున్నారు.
1: ఇన్ ద్వాపర ఏజ్
0: త్రేతాయుగం అంటే గాడ్ తో సంబంధంగా ఉండేటువంటిది.
1: అండ్ ఎవ్రీథింగ్ వాజ్ అసోసియేటెడ్ విత్ గాడ్ దెన్.
0: దీన్ని చక్కగా మీరు అర్థం చేసుకోండి.
1: అండర్స్టాండ్ దిస్ క్లియర్.
0: కృతయుగము త్రేతాయుగం అంతా కూడాను ధర్మ మూలం ఇదం జగత్.
1: ఇన్ కృతయుగం
0: ఈ జగత్ అంతా నిలుస్తూ వచ్చింది.
1: ద హోల్ వరల్డ్ డిపెండెడ్ ఆన్ ధర్మ.
0: క్రమక్రమేణ ద్వాపరయుగం వచ్చేటప్పటికే ధన మూలం ఇదం జగత్.
1: విత్ ది అడ్వెంట్ ఆఫ్ ద్వాపర యుగ
0: ఈ కౌరవులు పాండవులు యుద్ధం చేయడానికి మూల కారణం ఏంటి? మాకు 5 గ్రామాలు ఇవ్వమని, మేము ఇవ్వడానికి వీలు కాదని ఈ ధనంతోనే ఈ వ్యవహారం అంతా కూడా గొప్ప యుద్ధంగా పరిణమించింది.
1: వై దేర్ వాజ్ వార్ బిట్వీన్ పాండవస్ అండ్ కౌరవస్? ఇట్ వాజ్ ఓన్లీ ద మ్యాటర్ ఆఫ్ షేరింగ్ ద మనీ అండ్ ద ప్రాపర్టీ.
0: కనుకనే ఈ కలియుగం నందు ఈనాడు ధర్మ మూలం ఇదం జగత్తు కాదు, ధన మూలం ఇదం జగత్తు కాదు, దయమూలం ఇదం జగత్.
1: దేర్ఫోర్ ఇన్ దిస్ కలి ఏజ్ ఇట్ ఈస్ నాట్ ది ధర్మ నార్ ధన, ఇట్ ఈస్ దయమూలం.
0: ఈనాడు ఎవరి హృదయంలో కూడా దయ లేదు.
1: టుడే దేర్ ఇస్ నో కంపాషన్ ఇన్ ఎనీ వన్స్ హార్ట్.
0: దయా అని పేరు ఉంది కానీ ఆ హృదయంలో దయ లేదు.
1: హృదయ ద వన్ ఆఫ్ కంపాషన్ ఇస్ దేర్ ఫర్ నేమ్ సేక్ బట్ దేర్ ఇస్ నో కంపాషన్.
0: కనుకొని ఈనాడు దయ లేకపోవడం చేతనే అన్ని విధమైనటువంటి అవస్థలకు గురి అవుతున్నాడు మానవుడు.
1: బికాస్ ఆఫ్ ది అబ్సెన్స్ ఆఫ్ కంపాషన్ వీ సఫర్.
0: ఈ కలి ప్రారంభమునకు పూర్వము
1: ప్రయర్ టు ది కమెన్స్మెంట్ ఆఫ్
0: బుద్ధ జైన మతములంతా కూడాను ఎక్కువ ప్రచారంలో ఉంటున్న సమయం లోపల
1: అట్ దట్ టైమ్ వెన్ ది బుద్ధిజం వాజ్ ప్రాపగేటెడ్
0: కేరళ రాజ్యం లోపల
1: ఇన్ ద స్టేట్ ఆఫ్ కేరళ
0: కాలడి అనే చిన్న పల్లె లోపల
1: స్మాల్ విలేజ్ బై నేమ్
0: శివగురు ఆర్యాంబ అనేటువంటి దంపతులకు ఒక పుత్రుడు పుట్టాడు.
1: ఆర్యాంబ అండ్ శివగురు దే హ్యాడ్ ఎ సన్.
0: అప్పటి పరిస్థితి ఏ రీతిగా ఉంది?
1: What was the situation then?
0: ఆనాటి రాజులు ఒకరి రాజ్యం పైన ఒకరు దండెత్తిపోయి అనేక విధమైనటువంటి హింసలు గావిస్తూ కేవలం భౌతికమైనటువంటి సుఖముల కోసమని రాకులాడుతూ వచ్చారు.
1: In those days, kings would invade, conquer the neighboring countries because for money.
0: ఈ విధమైనటువంటి యుద్ధములు జరగటం చేతనే మానవుని యొక్క మనస్సులు ఒకరికొకరికి ద్వేషములు ఏర్పడుతూ వచ్చాయి.
1: Because of regular warfare, there is bitter hatred between people.
0: ఈ ద్వేషముల చేత ఐకమత్యం క్షీణించిపోయింది.
1: Due to this absolute hatred over there, Due to the absence of unity,
0: అన్యాయం, అక్రమ, అనాచార, అసత్య, అనేక విధమైనటువంటి దౌర్జన్యాలంతా కూడా పెరిగిపోయినాయి.
1: Everything was violence all around, unrighteousness, restlessness.
0: ఇంతటితో పోక,
1: not only that,
0: ఆనాటి పండితులు, ఆనాటి మహావేదాంతులు, ఆనాటి చదువరులు, ఆనాటి మేధాశక్తి కలిగివారు వీరందరూ కూడాను వేదము యొక్క పదములకు అనేక విధమైనటువంటి అర్థములు కల్పించుకుంటూ వచ్చారు.
1: ఫర్దర్ మోర్ ఫిలాసఫర్స్, స్కాలర్స్ అండ్ ఇంటెలిజెన్షియా ఇంటర్ప్రిటెడ్ వేద,
0: శాస్త్రముల యొక్క స్వరూపాలకు పూర్తి రూపుమాపారు.
1: దే హ్యావ్ మిస్ఇంటర్ప్రిటెడ్ శాస్త్ర,
0: వేదం యొక్క అర్థములను విరుద్ధమైనటువంటి అర్థములుగా బోధిస్తూ వచ్చారు.
1: ఆల్ కాంట్రడిక్టరీ ఇంటర్ప్రిటేషన్స్ వర్ గివెన్ టు వేద.
0: కనుకనే వేదములపైన విశ్వాసము, శాస్త్రములపైన విశ్వాసము లేకుండా పోయింది ఆనాటి ప్రజలకు.
1: సో పీపుల్ లాస్ట్ ఫెయిత్ ఇన్ వేద అండ్ శాస్త్ర సీక్రెట్ టెక్స్ట్.
0: ఆ సమయం లోపల దీన్ని ఉద్ధరించేటువంటి వారు ఒకరు కావాలి.

0: ఎప్పుడు ఈ ధర్మం క్షీణిస్తుందో,
1: at the time when this dharma
0: ఎప్పుడు ఈ అన్యాయములు అభివృద్ధి పొందుతాయో,
1: declines when you find unrighteousness,
0: ఏనాడు వేదం అనేటువంటి దానికి విరుద్ధమైనటువంటి మార్పులు జరుగుతుందో,
1: when people act against the norms of
0: Veda, శాస్త్ర విరుద్ధమైనటువంటి నడకలు ఏనాడు ప్రారంభమవుతుందో,
1: when there's no peace anywhere around,
0: అలాంటి సమయం లోపల భగవంతుడు లేక భగవత్ యొక్క శక్తియో లేక అవధూతలో ఏదో ఒక విధమైనటువంటి యొక్క ఈ యొక్క విరుద్ధమైన దాన్ని సంహరించే నిమిత్తమై అవతరణ చేస్తూ వచ్చింది.
1: అట్ దట్ టైమ్ గాడ్ ఆర్ అవధూత దే డిసెండ్ టు కరెక్ట్ ది ఎర్రింగ్ హ్యుమానిటీ.
0: అది అర్చన నామములు అని,
1: దట్ ఈస్ అర్చన నామం.
0: ఈ అర్చన నామం లోపల ఈ అంగవైకల్యంతో కూడినటువంటి ఒక తత్వాన్ని పూర్తి నిరూపించాలనేటువంటి ఉద్దేశంతో కొంతమంది మహనీయుల రూపంలో అంశ రూపంలో అద్భవిస్తుంటారు.
1: ఇన్ దిస్ అర్చన నామ యు ఫైండ్ ద నోబుల్ సోల్స్,
0: అనగా అంశావతారములు అని దీనికి పేరు.
1: దే ఆర్ కాల్డ్ అంశావతార, ది స్పార్క్స్ ఆఫ్ ది డివినిటీ.
0: ఇట్ విభుది విభావతారములు అనేటువంటివి పూర్ణావతారములు.
1: వేర్ ఎస్ విభావతార టోటల్ ఇన్కార్నేట్.
0: ఈ అర్చన నామములు అర్చన చేసుకునేటువంటి కొన్ని విధమైనటువంటి అంశావతారములు.
1: అర్చన నామస్ ఆర్ మెయిర్లీ ది స్పార్క్స్.
0: అప్పుడప్పుడు ఈ విధమైనటువంటి అవతారములు ఉద్భవిస్తూ వచ్చాయి.
1: At times to find the descent to the Lord.
0: అన్ని దేశములందు, ఒక భారతదేశమందే కాదు.
1: It's not merely restricted to Bharat.
0: జీసస్ కూడాను,
1: జీసస్
0: మొట్టమొదటి ఐ ఆమ్ ది మెసెంజర్ ఆఫ్ గాడ్ అన్నాడు.
1: Declared that I am the messenger of God.
0: దూతను అన్నాడు.
1: He said I am the messenger of God.
0: అయితే ఏమి దూతలు ఇక్కడ?
1: What kind of messenger?
0: రెండు రకమైనటువంటి దూతలు ఉంటున్నాయి.
1: There are two types of messenger.
0: అవధూత ఒకటి, యమదూత ఒకటి.
1: One is avadhuta, the second is yamadhuta.
0: Yamadhuta himsinchetvanti dutalu.
1: Yamadhuta
0: avadhutalu rakshinchetvanti dutalu.
1: Avadhuta protects.
0: Kalukuni, I am the messenger of God annadu motta motta.
1: So Jesus declared, I am the messenger of God.
0: Rendava turi kramakramena ee antaratma tattvanni gurtinchukuntu vachadu.
1: He started recognizing the nature of his conscience.
0: I am the son of God annadu.
1: Then he stated, I am the son of God.
0: Anaga emti? భగవంతునికి కుమారుడైనప్పుడు భగవంతుని ప్రాపర్టీలో అతనికి రైట్ ఏర్పడిపోయింది.
1: When once he says that he is son of God, he has got a right.
0: తండ్రి ప్రాపర్టీ కొడుకు చెందుతూ ఉంటుంది.
1: On the property of his father, legal hand.
0: కనుకనే అట్టి పవిత్రమైనటువంటి యొక్క సద్గుణములు, సదాలోచనలు, సచ్చింతనంతా అతనిలో ఆవిర్భవిస్తూ వచ్చాయి.
1: For that reason, he developed the sacred thoughts, sacred feelings and sentiments.
0: అప్పుడే I am the son of God అన్నాడు.
1: It's only at that moment he said, I am the son of God.
0: Inka aa aasti taraka eppudu labhyam ayipoyindo inka tandiki aasti ledu anta koduku appa cheppadu.
1: When once he inherited all the property, ee
0: satyanni gurtinchukunnadu.
1: He recognized this.
0: Andulo unnadi, indulo unnadi ade aatma okkate sarvaatma bhavamu.
1: He could know that the divine principle is present over there and here also.
0: Appudu I and my father are one anna.
1: Then he stated, I and my father are one.
0: ఇది విధంగా పర్షియన్ లాంగ్వేజ్ లో కూడాను,
1: the same thing in Persian language.
0: మొట్టమొదటి వారు కూడాను దూతగానే వచ్చేసారు.
1: They too came down as messengers.
0: హజరత్ మహమ్మద్,
1: హజరత్ మహమ్మద్
0: ఆయన ఒక దూతగా వచ్చాడు.
1: He came as a messenger.
0: అప్పుడు ఆయన ఏమని చెప్పాడు?
1: What did he say?
0: I am in the light, I am in the light, I am in the light అన్నాడు.
1: He said, I am in the light, I am in the light.
0: భగవంతుడు ఎక్కడో స్వర్గంలో ఉంటున్నాడు, నేను అతని యొక్క లైట్ లోపల నేను జీవిస్తున్నాను అన్నాడు.
1: గాడ్ ఈస్ దేర్ ఇన్ హెవెన్, ఐఎమ్ ఇన్ ద లైట్ ఆఫ్ గాడ్.
0: క్రమక్రమేణా ఈ యొక్క జీవితత్వాన్ని గుర్తించుకుంటూ వచ్చాడు.
1: హీ స్టార్టెడ్ నోయింగ్ ద నేచర్ ఆఫ్ ద స్పిరిట్ బిహైండ్.
0: చూచాడు, నాట్ ఐఎమ్ ఇన్ ది లైట్ ఈజ్ ఇన్ మీ అన్నాడు.
1: నో మోర్ ఐఎమ్ ఇన్ ద లైట్ ఈజ్ ఇన్ మీ, హీ సెడ్.
0: తాను లైట్ లో జీవించినట్టుగా ఊహించాడు మొట్టమొదట.
1: ఇన్ ద బిగినింగ్ హీ థాట్ దట్ హీ ఈజ్ ఇన్ ద లైట్.
0: లైట్ బయట లేదు, లోపల ఉంది. The light is in me.
1: Light is not outside.
0: Adi,
1: light is in me.
0: Reflection of the inner being. లోపలున్నటువంటి లైటే నాకు బయట దారి చూపుతుంది అది.
1: Therefore is the inner light that shows you the way outside. Reflection
0: ఈ విధమైనటువంటి యొక్క దీన్ని అభివృద్ధి గావించుకుంటూ రాగా లాస్ట్ లోపల I am the light అన్నాడు.
1: He progressed in this ideology and finally declared that I am the light.
0: I am in the light. The light is in me. I am the light.
1: I am in the light, the light is in me, I am the light.
0: Dvaita, Vishishta Advaita, Advaitam kinda chernatuntivi.
1: These are the three steps, non-dualism, qualified non-dualism and non-dualism.
0: Shankara varu Advaitani jagattuku chatinchalani cheppina uddeshamto mottamota thanu oka dasudiga bhavinchukuntu vachadu.
1: In order to propagate the principle of non-dualism, he considered himself as a servant of God.
0: Aithe,
1: however,
0: duradrishtavashattu,
1: unfortunately,
0: Shankaralu puttina tarvata moodava samvatsaramlo panne Shivaguru తండ్రి అయినటువంటి వాడు మరణించాడు.
1: అన్ఫార్చునేట్లీ శంకర lost his father.
0: కానీ ఇక్కడ దివ్య శక్తి అనేటువంటిది ఎంత చక్కగా అర్థం చేసుకోవడానికి వీలవుతుంది.
1: It's quite possible to understand very clearly the secret.
0: ఒక 10 దినములకు ముందుగా ఒక కాంతి అతనికి కనిపించింది శివగురువుకు.
1: 10 days prior to his death, Sivaguru saw a light.
0: నీ కుమారునికు ఉపనయన సంస్కారం గావించు త్వరగా అన్నాడు.
1: You should perform upanayana to your son.
0: ఆ కాంతియే మాట్లాడింది.
1: That light spoke that way.
0: అదే, the light is in me.
1: That's what is meant when we say the light is in me.
0: చాలా తొందరపాటు పడి త్వరత్వరగా 3 దినముల లోపలనే ఆ కుమారుడికి 3వ సంవత్సరం లోపల ఉపనయన సంస్కారం చేశాడు.
1: He was surprised and he hurriedly performed upanayana in 3 days time.
0: గాయత్రి మంత్రాన్ని ప్రారంభించాడు ఈ పిల్లవాడు.
1: This boy started chanting Gayatri Rama.
0: తండ్రి 3వ సంవత్సరంలోనే మరణించాడు.
1: Father died when he was aged 3.
0: తల్లి ఈ దుఃఖమును భరించుకోలేక ఈ పిల్లవాడిని ఎన్నో విధమైనటువంటి ఒక దీంతో పెంచుకుంటూ వచ్చింది.
1: Mother could not bear this pain but yet has taken care of the son.
0: అప్పుడు మొట్టమొదట
1: at that time
0: ఒక గురువు దగ్గరికి తిరిగి ప్రవేశపెట్టింది.
1: He has sent her son to a preceptor.
0: ఆ గురువు అనేక రకమైనటువంటి యొక్క విద్యలంతా నేర్పుతూ వచ్చాడు.
1: The teacher taught him all
0: 4 వేదములు 6 శాస్త్రములు కూడాను 16 సంవత్సరం లోపలే పూర్తి ముగించాడు.
1: Shankara completed learning all 4 Vedas.
0: 50 సంవత్సరమైనప్పటికీ ఆ 4 వేదములు 6 శాస్త్రములు ఎవరు వలించడానికి వీలు కాదు.
1: One may take 50 years, it's impossible to go through all 4 Vedas and 6
0: శాస్త్రములు. Special.
1: This is
0: super special.
1: It is thus like this Shankara is super special.
0: ఏ విధంగా ఒక్కతూరి చూస్తే చాలు ప్రవేశించేటువంటి.
1: అండ్ వన్స్ హీ రీడ్స్ హీ విల్ సర్టన్లీ గ్రాస్.
0: గురువుకే చాలా ఆశ్చర్యం వేసింది.
1: ద టీచర్ వాజ్ సర్ప్రైజ్డ్.
0: చేసేటప్పటికీ తల్లి బాధ భరించుకోలేకపోయింది.
1: మదర్ వాజ్ ఫీలింగ్ వెరీ సాడ్.
0: ఒకనాడు గురువు దగ్గరికి వెళ్లి మా అబ్బాయికి వివాహం చెయ్యాలి అని కోరింది.
1: వన్ డే మదర్ వెంట్ టు గురు అండ్ సెడ్ ఇట్స్ టైమ్ దట్ ఐ షుడ్ హ్యావ్ మై సన్ మ్యారీడ్.
0: పిల్లవాడు చెప్పాడు.
1: బాయ్ సెడ్.
0: నాకు వివాహం అక్కర్లేదు.
1: ఐ డోంట్ వాంట్ టు మ్యారీ.
0: నేను సన్యసించాలని చెప్పి ఆశపడుతున్నాను.
1: ఐ వాంట్ టు బి రెనన్షియంట్.
0: నా దేహము నా మనస్సు నా సర్వస్వం కూడా భగవంతునికి అర్పితం చేయాలనుకున్నాను.
1: ఐ హావ్ డిసైడెడ్ టు సరెండర్ మై బాడీ ద మైండ్ అండ్ ఇంటెలెక్ట్.
0: ఇది నా యొక్క శక్తి కాదు నా యొక్క ప్రాపర్టీ కాదు నా యొక్క ఆస్తి కాదు.
1: దిస్ బాడీ ఇస్ నాట్ మై ప్రాపర్టీ ఇస్ నాట్ మై వెల్త్ ఐదర్.
0: ఇది భగవంతుడి ఇచ్చినటువంటి యొక్క శక్తి.
1: ఇట్స్ ఆల్ గాడ్స్ గిఫ్ట్ ఇస్ గాడ్స్ పవర్.
0: నేనంతా భగవంతుని యొక్క అర్పితమైన వాణ్ణి.
1: ఐ హావ్ సరెండర్డ్ ఆల్రెడీ టు గాడ్.
0: వివాహం అక్కర్లేదన్నాడు.
1: ఐ డోంట్ వాంట్ టు మ్యారీ హి సెడ్.
0: సన్యాసం తీసుకోవాలని పట్టుబట్టాడు.
1: అండ్ హీ వాంటెడ్ టు బి రెనన్షియంట్.
0: చాలా ఏడ్చింది తల్లి.
1: మదర్ క్రై.
0: ఆర్యాంబ చాలా బాధపడింది.
1: అది
0: లోకంలో సహజమే.
1: క్వైట్ నేచురల్ ఇన్ దిస్ వరల్డ్.
0: ఒకనాడు తల్లి నీళ్ల కోసమని కావేరికి వెళుతుండాలి.
1: మదర్ వెంట్ టు కావేరి టు ఫెచ్ పాట్ ఫుల్ ఆఫ్ వాటర్.
0: వెనకనే పోతున్నా అమ్మా నాకు ఆగ్నేయి నాకు ఆగ్నేయి నాకు ఆగ్నేయి.
1: ద సన్ వెంట్ ఆన్ షౌటింగ్ మదర్ పర్మిట్ మీ షీ సెడ్.
0: దేనికి? సన్యాసమునకు నీవు నాకు అనుగ్రహం ఇవ్వాలి.
1: వాట్ ఫార్? పర్మిట్ మీ టు బి ఎన్ ఎసిటిక్ ఆర్ ఎ రెనన్షియంట్.
0: కానీ ఆమె పట్టు వదలలేదు.
1: బట్ షీ డిడ్ గివ్ అప్ హర్ ఐడియా.
0: ఆమె నీళ్లు ముంచుకుంటున్నప్పుడు గావేర్లో దుమికాడు.
1: యాజ్ షీ వాజ్ జస్ట్ కలెక్ట్ ఫెచింగ్ వాటర్
0: దూరం పోయింది. ఒక చెయ్యి ఎత్తాడు పైకి.
1: హీ లిఫ్టెడ్ వన్ హ్యాండ్.
0: అమ్మా నన్ను తిమింగలం ముంగుతుండాలి ఇప్పుడైనా నీవు నా సన్యాసానికి ఆజ్ఞయమని చెప్పి కోరాడు.
1: ద సన్ శంకర వెంట్ ఆన్ షౌటింగ్ మదర్ ఐఎమ్ గోయింగ్ టు బి స్వాలోడ్ బై ది వేల్ హియర్ అట్లీస్ట్ పర్మిట్ మీ నౌ. క్రోకడైల్
0: మింగుతుండాది నాకు పర్మిషన్ ఇమ్మని చెప్పి కోరాడు.
1: దిస్ క్రోకడైల్ ఈజ్ అబౌట్ టు స్వాలో మీ పర్మిట్ మీ సే.
0: అప్పుడు తల్లి నాయన నువ్వు బ్రతుకుంటే అంతే చాలు నువ్వు సన్యాసమే తీసుకో నువ్వు బ్రతికి రావా వెనుకొని.
1: దెన్ మదర్ సెడ్ ఇట్ ఇస్ ఎనఫ్ ఇఫ్ యు ఆర్ అలైవ్ నౌ ఐ పర్మిట్ యు.
0: ఆ పైకి గట్టుకు వచ్చిన తర్వాత చెప్తున్నాడు.
1: దెన్ హీ కేమ్ అవుట్ ఆఫ్ ది రివర్ స్టూడ్ ఇన్ ది బ్యాంక్.
0: నాకు ఒక ముసలి మింగింది.
1: ఐఎమ్ స్వాలో.
0: ఏమిటి ఈ ముసలి?
1: వాట్ ఈస్ దిస్ క్రోకడైల్?
0: సంసారం అనేటువంటి సముద్రం లోపల భార్య అనేటువంటి ఒక ముసలి నన్ను మింగుతూ వచ్చింది.
1: ఇన్ దిస్ ఓషన్ ఆఫ్ లైఫ్ ద వైఫ్ ఈజ్ ద క్రోకడైల్ హూ ఈజ్ స్వాలోయింగ్ మీ.
0: కనుక ఈ వైఫ్ అనేటువంటి క్రోకడైల్ నన్ను మింగేసిస్తుండాలి.
1: దేర్ఫోర్ ద వైఫ్ ద క్రోకడైల్ ఈజ్ గోయింగ్ టు స్వాలో మీ.
0: సర్వసంగ పరిత్యాగం అని అనుకుంటున్నప్పటికే ఆ వైఫ్ వదిలిపోతుంది. సన్యాసిని ఎవరు పెళ్లి చేసుకుంటారు?
1: వెన్ వన్స్ హీ డిసైడెడ్ టు బి అసెటిక్ నోబడీ ఈజ్ ప్రిపేర్డ్ టు మ్యారీ హిమ్.
0: కనుక నాకు సన్యాసం తీసుకుంది. సన్యాసం అంటే ఏమిటి? గుడ్డలు మార్చుకోవటం కాదు అన్నాడు.
1: Sanyas, asceticism doesn't mean change of dress.
0: Buddhulu maratame.
1: One should change the mind, thought.
0: Appudu tallik namaskarinchukoni.
1: And then he namaskar to mother.
0: Aa 16 samvatsaralo illu vadilaadu.
1: He left home at the age of 16.
0: కానీ తల్లి ఒక ప్రమాణం అనగా వాగ్దానం ఇవ్వమని కోరింది.
1: మదర్ వాంటెడ్ హిమ్ టు మేక్
0: నా అంత్య సమయంలో మాత్రము నిన్నొక్కతూరి నేను చూడాలి కనుక నీవు రావాలి అని.
1: అండ్ షీ వాంటెడ్ హర్ సన్ టు కమ్ టు హర్ వెన్ ది ఎండ్ అప్రోచెస్.
0: ఆనాడు ఏ బస్సులు ఏ కార్లు ఏ విధమైన ప్లేన్లు లేవు ఈ ప్రయాణాల సౌకర్యాలు.
1: దోస్ డేస్ దేర్ వర్ నో ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ లైక్ కార్ ఆర్ ప్లేన్ వాట్స్
0: అప్పుడు అనేక విధములుగా కూడా ప్రయాణం చేసి అన్ని క్షేత్రాలు దర్శించాడు.
1: He visited all pilgrim centers.
0: ఎక్కడెక్కడ ఈ వేద పండితులు శాస్త్ర పండితులంతా ఉన్నారు వీళ్ళందరితోనూ వాదించి వాళ్ళందరినీ ఓడించాడు.
1: He argued with all the scholars of Vedas and Shastras and he defeated them.
0: అందరికి ఒకే ఒక అద్వైతము.
1: He taught them only non-dualism.
0: మీరు భిన్నంగా భావిస్తున్నారు.
1: Don't go by diversity.
0: ఆకారములు భిన్నమే.
1: The forms are different.
0: మీకు తలలు భిన్నమే.
1: Heads are different.
0: కానీ హృదయములు ఒక్కటే.
1: But the heart is
0: అతనే spiritual. దైవత్వము.
1: That is divinity.
0: చెరుకులు ఎన్నో చెరుకులుగా ఉండొచ్చును. అన్ని చెరుకుల నుంచి వచ్చేటువంటి రసము చెరుకు రసం ఒక్కటే.
1: There may be many sugar canes but the juice is one and the same.
0: కనుకనే అట్టి చెరుకు రసం వంటి దైవత్వము అందరి ఎందుకు రసస్వరూపుడై ఉంటున్నాడు.
1: The juice of the sugar cane is very much same as the essence of the spirit.
0: ఈ విధంగా అనేక పండితులతో ఓడించుకుంటూ వచ్చాడు.
1: Like this he defeated all scholars.
0: కానీ మండన మిశ్రుడు కర్మ సిద్ధాంతాన్ని ఆధారం చేసుకున్నాడు.
1: But Mandana Mishra followed the theory or doctrine of karma or action.
0: ఈ కర్మ సిద్ధాంతాన్ని కూడా ఖండించి కేవలం అద్వైత సిద్ధాంతాన్ని బోధించాలని చెప్పి అతనితో వాదన వేశాడు.
1: హీ ఈవెన్ కాంట్రడిక్టెడ్ ది ఫిలాసఫీ ఆఫ్ యాక్షన్.
0: ఈ విధంగా యావత్ ప్రపంచం లోపల కన్యాకుమారి మొదలు కాశ్మీర్ వరకు కూడాను అనేక పర్యాలను ప్రయాణం చేశాడు.
1: హీ రిపీటెడ్లీ విజిటెడ్ ది ఎంటైర్ ఏరియా ఫ్రమ్ కాశ్మీర్ టు కన్యాకుమారి.
0: కట్టగడపటికీ పండితులందరినీ ఒప్పించాడు.
1: అల్టిమేట్లీ కన్విన్స్డ్ ఆల్ పండిట్ స్కాలర్స్.
0: ఉన్నది ఒక్కటే రెండు కాదు ఏకం దేవ అద్వితీయం బ్రహ్మ.
1: ఓన్లీ వన్ దట్ ఎగ్జిస్ట్ నాట్ టూ.
0: ఇలాంటిది అందరితో కూడా ఎస్ అనేటున్నాడు.
1: హీ కన్విన్స్ ఎవ్రీబడి అండ్ మేడ్ దెమ్ సే ఎస్ టు హిస్ థియరీ.
0: కేవలం రూపనామములు మాత్రమే మనం భ్రమిస్తున్నాము.
1: వీఆర్ డెల్యూటెడ్ బై ద నేమ్ అండ్ ద ఫామ్.
0: అన్నిటికీ ఆధారమే మూలాధారాన్ని మనం పట్టుకోవాలి.
1: వీ షుడ్ గో బై దట్ ప్రైమల్ బేసిస్ ద సెంటర్.
0: మూలాధారమే లేకపోతే ఏది చేయడానికి వీలు కాదు.
1: వితౌట్ ద ప్రైమల్ బేసిస్ నాట్ పాసిబుల్ టు డూ ఎనీథింగ్.
0: బంగారం లేకపోతే ఏ నగలు చేయడానికి వీలు కాదు.
1: వితౌట్ గోల్డ్ యూ కెనాట్ హ్యావ్ ఎనీ జ్యూవెల్ ఆర్ ఆర్నమెంట్.
0: మట్టి లేకపోతే ఏ కుండలు ఏ చెట్టులు చేయడానికి వీలు కాదు.
1: వితౌట్ మడ్ యూ కెనాట్
0: హ్యావ్ మూలాధారము.
1: వితౌట్ మడ్ యూ కెనాట్ హ్యావ్ పాట్ ఆర్ ఎ ప్లేట్. దట్స్ ద బేసిస్.
0: అలాంటి ప్రభావమైనటువంటి శక్తి ఒక్కటే ఉన్నది.
1: That is the effective principle.
0: అది మహమ్మదస్ అనుకోండి లేకపోతే హిందువు అనుకోండి లేక ఇంకే విధమైనటువంటి సిక్కులు అనుకోండి లేక క్రిస్టియన్స్ అనుకోండి ఏ విధమైనటువంటి బుద్ధులైనా కూడా అందరికీ ఉన్నది ఒక్కటే.
1: You may think of any religion, Islam or Christians or
0: పేర్లు వేరు వేరుగా పెట్టుకున్నారు. God is one, goal is one అన్నారు.
1: Names are different, God is one and the goal is one.
0: ఈ విధంగా కూడాను ఈ అద్వైతాన్ని మున్ముందు చక్కగా దానిని విప్పి పిల్లలకు చక్కగా అర్థమయ్యే రీతిగా బోధించాలి. అద్వైతం అంటే అంత సులభంగా అర్థమయ్యేటువంటిది కాదు.
1: నాన్ డ్యూయలిజం డాక్ట్రిన్ ఇస్ నాట్ దట్ సింపుల్ యాజ్ దాట్. ఇట్ హాస్ టు బి ఎక్స్ప్లెయిన్ క్లియర్లీ సో హాస్ టు బి ఈజీలీ అండర్స్టూడ్ బై స్టూడెంట్స్.
0: కేవలం మొట్టమొదట ఒక అద్వైతానికి ఒక సమరీజీగా చెప్పారు.
1: భగవాన్ స్టేటెడ్ బ్రీఫ్లీ సంథింగ్ రిలేటింగ్ టు నాన్ డ్యూయలిజం.
0: ప్రయాణం చేస్తూ పండితులు అందరి చోతను ఈ అద్వైత సిద్ధాంతాన్ని ఒప్పించుకున్నాడు.
1: He made them accept.
0: అతను స్థాపించినటువంటిదే అద్వైత సిద్ధాంతము. అది అద్వైత మతం.
1: ఇట్ వాజ్ శంకర్ హూ ఫౌండెడ్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ నాన్ డ్యూయలిజం.
0: మతం అనగా ఏమిటి అనుకున్నారు?
1: వాట్ డు యూ మీన్ బై రిలీజియన్?
0: భిన్నముగా చూసేటువంటిది కాదు మతము.
1: ఇట్ ఈస్ నాట్ ద విజన్ ఆఫ్ డైవర్సిటీ.
0: అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని నిరూపించేది మతము.
1: ఇట్ ఈస్ ద వన్ దట్ ప్రూవ్స్ యూనిటీ ఇన్ డైవర్సిటీ.
0: ఇలాంటి అద్వైతమును అందరు కూడా అంగీకరిస్తూ వచ్చారు.
1: ఎవ్రీ వన్ యాక్సెప్ట్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ నాన్ డ్యూయలిజం.
0: కానీ 32వ సంవత్సరం లోపలనే తన శరీరాన్ని వదిలాడు.
1: అట్ ది ఏజ్ ఆఫ్ 32
0: చాలా చిన్న వయసు.
1: ఇట్ ఎ టెండర్ ఏజ్, క్వైట్ యంగ్.
0: అనగా ఏమిటి?
1: వాట్ డస్
0: తాను వచ్చిన పని అయిపోయింది.
1: మీన్స్ హిస్ మిషన్ ఇస్ ఓవర్.
0: ఇంకా మున్ముందు మీరంతా దీనిని కాపాడుకోవాలి.
1: ఇన్ ఫ్యూచర్ యూ హావ్ టు ప్రొపగేట్.
0: అప్పుడు 5 లింగములు తీసుకుని వచ్చాడు.
1: దెన్ హీ కలెక్టెడ్ 5 లింగాస్.
0: ఒక్కొక్క లింగం ఒక్కొక్క ప్రదేశంలో స్థాపిస్తూ వచ్చాడు.
1: ఈచ్ ఆఫ్ ది లింగ ఇస్ ఇన్స్టాల్డ్ ఇన్ ఈచ్ ఆఫ్ ది సెంటర్.
0: ద్వారక, శృంగేరి ఇవంతా తీసుకొచ్చి యోగలింగము అనేటువంటి దాన్ని కంచిలో పెట్టేశారు.
1: అండ్
0: కంచి లోపల సురేశుడు. ఆ సురేశుడు అనేటువంటి వాడెవడు? అతనే మండల మిశ్రుడు. ఆ మండల మిశ్రుడికి సురేశుడిని పేరు పెట్టి అతనికి అక్కడ పీఠాధిపతిగా నేర్చాడు.
1: సురేష ఈజ్ ది సేమ్ మండల మిశ్ర. హీస్ మేడ్ ది హెడ్ దేర్.
0: ఈ విధమైనటువంటి యొక్క మతమును అద్వైత మతమును స్థాపించి లోకంలో అలజడులంతా కూడాను చల్లార్చి ఈ ఒకరికొకరికి ఉన్నటువంటి ద్వేషములంతా కూడా నిర్మూలం గావించి ఏకాత్మభావం చేత ఆనందాన్ని అభివృద్ధిపరచడానికి తగిన కృషి చేశాడు.
1: Shankara made every attempt to propagate the principle of non-dualism, pacified all emotional disturbances and agitations, removed all hatred prevailing at that time.
0: తమ యొక్క శిష్యులే అనేక విధములైనటువంటి దీంట్లో పల శంకరు చెప్పినటువంటి వాటిని తాము రాసినట్టుగా రాసుకొని తమ పేరు ప్రతిష్టల నిమిత్తమై అనేక మంది పాటలు పడుతూ వచ్చారు.
1: బట్ అన్ఫార్చునేట్లీ ద డిసైపుల్స్ ఆఫ్ శంకర హ్యావ్ రిటన్ సర్టన్ ఇంటర్ప్రిటేషన్స్ అండ్ సెడ్ యాజ్ దిస్ దే వర్ రిటన్ బై
0: విద్యారణ్యుల వారు కూడాను అతని యొక్క శిష్యులే.
1: విద్యారణ్య ఆల్సో ఈజ్ ఇస్ దిస్
0: కట్టగలిపడికి ఒకరిలో ఒకరికి ఏమాత్రం ఐకమత్యం లేకుండా పోయింది.
1: అల్టిమేట్లీ దే వర్ నెవర్
0: ఒకరు చెప్పిన దాన్ని అంగీకరించలేకపోతుంది.
1: దే కాంట్రడిక్టెడ్ ఈచ్ అదర్.
0: ఇది క్రిస్టియన్ మతంలో కూడాను ఎప్పుడు జీసస్ పోతానే ఈ 11 మంది శిష్యులంతా ఉన్నారు చూడు వీళ్ళు ఒకరిలో ఒకరికి భేదములు ఏర్పడిపోయినాయి.
1: ద సేమ్ థింగ్ హ్యాపెన్ ఇన్ క్రిస్టియానిటీ. ద మూమెంట్ క్రైస్ట్ లెఫ్ట్ ద 11 డిసైపుల్స్ ఫాట్ అమంగ్ దెమ్సెల్వ్స్.
0: కట్టగడపటికి ఒక్కడు నిలిచాడు.
1: ఫైనలీ వన్ విత్స్టుడ్ ఆల్ దిస్.
0: అతనే మాథ్యూ.
1: హీస్ మాథ్యూ.
0: అతను ట్యాక్స్ కలెక్షన్.
1: హీస్ ఎ ట్యాక్స్ కలెక్టర్.
0: అతను మాత్రమే అన్ని తను రాసినవన్నీ చెప్పుకుని వాటిని ప్రచారం చేస్తూ వచ్చాడు.
1: ఎవ్రీథింగ్ ఈజ్ ఓన్ రైటింగ్.
0: మొట్టమొదటి చేరినటువంటి వాడు పీటర్.
1: ద ఫస్ట్ వన్ హూ జాయిన్ ద గ్రూప్ ఈజ్ పీటర్.
0: ఆ పీటర్ ను పట్టుకోవడానికి వస్తే నేను క్రైస్తవుల ఫాలోయర్ నేను కాదు అన్నాడు.
1: వెన్ పీపుల్ అప్రోచ్ పీటర్
0: ఇంత స్వార్థము ఇంత స్వప్రయోజనము పాటుపడి కట్టగడపటికి అనేక విధమైనటువంటి యొక్క ఆ ఉపదేశములన్నీ కూడా చిన్న భిన్నంగా మారిపోయినాయి.
1: పీటర్ డినైడ్ జీసస్ క్రైస్ట్. హీ సెడ్ దట్ హీ డస్ నాట్ బిలాంగ్ టు క్రైస్ట్. లైక్ దట్ ద హోల్ రిలీజియన్ ఈజ్ బ్రాట్ డౌన్.
0: అదే విధంగానే శంకర్ల వారు చేసినటువంటి ఒక అద్వైత సిద్ధాంతాన్ని మరి కూడా అనేక ఖండించడానికి వీలు కాలేదు, ఖండించలేదు. రామానుజుల వారు దాన్ని సవరించుకుంటాను విశిష్టమైన అద్వైతము అని దానికి పేరు పెడుతూ వచ్చాడు.
1: ఇన్ ద సేమ్ వే రామానుజ హీ హాస్ నాట్ కాంట్రడిక్టెడ్ ద ఫిలాసఫీ ఆఫ్ శంకర బట్ హీ కరెక్టెడ్ ఇట్ ఇన్ ది కరెక్ట్ డైరెక్షన్.
0: ఇతను ఏమన్నాడు, శంకర్ల వారు సర్వ చెరుకులు యందు ఉండేటువంటి రసం ఒక్కటే, చెరుకు రసము అద్వైతము అన్నాడు.
1: He said this non-dualism is the sugarcane juice which is uniform.
0: ఈ షుగర్ కేన్ జ్యూస్ ఎంత కాలం పెట్టుకోవడానికి వీలవుతుంది?
1: హౌ లాంగ్ ఇట్ వుడ్ లాస్ట్?
0: ఇది శాశ్వతం కాదు.
1: ఇట్స్ నాట్ పర్మనెంట్.
0: ఇది నాట్ అమృతం, అమృత స్వరూపము.
1: ఇట్స్ నాట్ ది ఫార్మ్ ఆఫ్ నెక్టర్.
0: ఇది అమృత రసం కాదు. ఇది
1: ఇట్స్ నాట్ స్వీట్ ఎనీ లాంగర్.
0: కాబట్టి దీన్ని అమృతమయంగా మార్చాలని పెట్టాడు.
1: దేర్ఫోర్ ఇట్ షుడ్ బి ట్రాన్స్ఫార్మ్డ్ సో యాస్ టు బి టోటలీ
0: రసమును ఆయన చక్కెరగా మార్చి సంస్కరింపజేసి దేంట్లోనైనా వేసుకోండి.
1: Therefore, when sugarcane juice is just transformed into sugar, you can mix it with any.
0: బియ్యం పిండిలో వేసుకోండి తీయగా వస్తుంది.
1: రైస్ ఫ్లో.
0: గోధుమ పిండిలో వేసుకోండి తీయగా
1: వస్తుంది. వీట్ ఫ్లో.
0: బేడల పిండిలో వేసుకోండి తీయగా. పిష్టాది గుణ సంపర్కాత్ అన్నాడు. పిష్టాది గుణ సంపర్కాత్. ఏ పిష్టలో ఏ పిండిలో వేసుకున్నప్పటికీ దీని గుణము తీపే.
1: ద షుగర్ యూ మే మిక్స్ ఇట్ ఇన్ ఎనీ ఫ్లోర్ బట్ ఇట్ స్వీట్నెస్ రిమైన్స్ ఆల్ ద సేమ్.
0: కనుక ఈ షుగర్ అనేటువంటిది శాశ్వతంగా ఉంటుంది.
1: ద షుగర్ ఇస్ ఎ పర్మనెంట్ స్టేట్.
0: ఏంటైనా ఉపయోగ పెట్టుకోవచ్చు.
1: యూ కెన్ యూజ్ ఇట్ ఎనీ.
0: కనుకనే షుగర్ సమ్ అనేటువంటి దానికంటే షుగర్ గా అనుకోవటం మంచిదిగా ఉంటుంది. విశిష్టమైన అద్వైతము అని దీని పేరు పెట్టుకో.
1: దేర్ ఫోర్ షుగర్ ఇస్ మచ్ మోర్ దాన్ ది షుగర్ కేన్ జ్యూస్. దేర్ ఫోర్ ఇట్స్ క్వాలిఫైడ్ నాన్ డ్యువల్.
0: మూడవది ద్వైతము.
1: థర్డ్ వన్ డ్యువలిజం.
0: ఇతనే మధ్వాచార్యుడు.
1: It is founded by Madhvacharya.
0: Shankaracharya, Ramanujacharya, Madhvacharya. These are trimata sthapakulu.
1: Shankaracharya, Ramanujacharya, Madhvacharya. They founded all the three schools of philosophy. Madhvacharya.
0: Aithe mugguru kudunu okadanne angikarincharu.
1: All the three accepted own one thing.
0: Adi sugar rasam annaru. Itanu sugar annadu. Itanu kuda annadu. Itanu sugar nijame. Aithe nenu sugar ga kaakoddu. Sugar tineetunti vaaduga nenu kavali. షుగర్ నేను అనుభవించాలి.
1: శంకరాచార్య సెడ్ షుగర్ కేన్ జ్యూస్. రామానుజాచార్య వ్యూడ్ ఇట్ యాజ్ షుగర్. వెల్ మధ్వాచార్య సెడ్ ఐ డోంట్ వాంట్ టు బి షుగర్.
0: దేవుడా
1: ఈట్ ది షుగర్.
0: నీవు షుగరు, నేను షుగర్ అయిపోతే ఈ నాకేం ప్రయోజనం? దానివల్ల ఏ రుచి నాకు కలుగుతుంది? ఏ ఆనందం నాకు లభ్యమవుతుంది? నీవు షుగర్ గానే ఉంటుండు, నిన్ను నేను మారమని నేను చెప్పను.
1: ఓ గాడ్ యువర్ షుగర్, వాట్ ఈస్ ది ఫన్ ఆఫ్ బీయింగ్ ఎ షుగర్ దట్ డస్ నాట్ హావ్ ద టేస్ట్.
0: నువ్వు భుజించేటువంటి వాడిగా నన్ను తయారు చేయమని.
1: Make me so as to deserve and enjoy the sweetness of the sugar.
0: ఎప్పుడు నువ్వు షుగర్ తినేటువంటి వాడిగా నాకు మార్చుతావు?
1: When do you change me,
0: transform me like that? When
1: once I offer myself to you, I can taste this sweetness
0: of God. Matram kaadu.
1: Not that far.
0: Enni vidame sadhanalaina cheyandi.
1: You may follow any spiritual path.
0: Tapasana cheyandi.
1: Or penance.
0: Enni yogamulaina cheyandi.
1: Or spiritual
0: practice. Enni japamulaina cheyandi.
1: Or japa.
0: Enni dhyanamulaina cheyandi.
1: Meditation.
0: Enni granthamulaina chadavandi.
1: Go through books.
0: Kaani aa sugar tineetunte adhikaram raadu.
1: Yet you will not have authority, you are not qualified.
0: Ivanni kevalam tatkalikanga manasunu matram ariketteetuntivi.
1: It will only give you temporary satisfaction to the mind.
0: Anni sadhanalu manasu dwara jarigetunte ganaka aa manasunu bhagavantuniki arpitam chey.
1: All spiritual pursuits are followed by the mind which has got to be offered to God.
0: Appude మధ్వాచార్యులు చెప్పాడు.
1: దెన్ మధ్వాచార్య
0: ఏ హృదయమును సగితివో ఈసె నాకు.
1: ఓ గాడ్, దట్ హార్ట్ యు హావ్ గివెన్ మీ,
0: మగిడి దానినే అర్పింతు మహితమూర్తి.
1: ఓ లార్డ్, ఐ ఆఫర్ ఇట్ బ్యాక్ టు యు.
0: పరగ వేరేమి దెత్తు నీ పాద అర్చనకును.
1: టు వర్షిప్ యువర్ ఫీట్, వాట్ ఎల్స్ కెన్ ఐ ఆఫర్ యు.
0: అంజలి కిటింతు అందుకోవయ్య నీవు. అంజలిగిటింతు అందుకోవయ్య నీవు. ఇదిగో నా హృదయాన్ని అర్పిస్తున్నాను.
1: ఐ ఆఫర్ మై ఓన్ హార్ట్ టు యు గాడ్.
0: అప్పుడు
1: దెన్
0: భగవంతుడు, ఇదిగో నా షుగర్ నీకు అందిస్తున్నాను.
1: దెన్ గాడ్ విల్ సే, యాక్సెప్ట్, హియర్ ఇస్ ది షుగర్ ఫర్ యు.
0: భావం తద్భవతి.
1: యాజ్ ఇస్ ది ఫీలింగ్, సో ఇస్ ది రివర్స్.
0: భగవంతుడు ఎప్పటికీ మారడు.
1: గాడ్ విల్ నెవర్ చేంజ్.
0: నీ యొక్క భావములే భగవంతుని యొక్క పలుకులకు మార్పు కలుగుతుండాలి.
1: యువర్ ఓన్ ఫీలింగ్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్.
0: నీటికి ఏ రూపం ఉంది?
1: వాట్ ఆర్ ద ఫార్మ్ ఆఫ్ వాటర్?
0: గాలికి ఏ రూపం ఉంది?
1: వాట్ ఆర్ ద ఫార్మ్ ఆఫ్ ఎయిర్?
0: ఏమీ లేదు.
1: నో ఫార్మ్.
0: భగవంతుడు కూడా అంతే.
1: ఆల్సో గాడ్.
0: భక్తుని యొక్క ప్రేమానుబంధం చేతనే భగవంతుడు కూడా ఆ రూపాన్ని పొందుతూ ఉంటాడు.
1: ఇట్స్ ఓన్లీ బేస్డ్ ఆన్ ద లవ్ ఆఫ్ ది డివోటీ గాడ్ అస్యూమ్స్ దట్ ఫార్మ్.
0: గాలిని ఫుట్బాల్ లో చేస్తే ఫుట్బాల్ రూపకంగా ఉంటుంది గాలి.
1: When the air is pumped into the football, it takes that form.
0: ఈ గాలి బెలూన్ లో చేస్తే బెలూన్ రూపకంగా ఉంటుంది.
1: When the air is pumped into the balloon, it takes that form.
0: ఈ నీటిని ఎలాంటి పాత్రలో పోస్తే అలాంటి పాత్ర రూపాన్ని ధరిస్తుంది.
1: As is the form of the tumbler,
0: ఎలాంటి ట్యాంక్ రూపాన్ని నింపితే అలాంటి ట్యాంక్ రూపాన్ని కనిపిస్తుంది.
1: As is the form of the tank, so is the form of water.
0: ఏ రూపము నీవు ఆశించిన రూపమే ఆ రూపాన్ని ధరిస్తాడు.
1: దేర్ఫోర్ గాడ్ విల్ టేక్ అపాన్ హింసెల్ఫ్ ద ఫామ్.
0: ఈ రూపమే అట్టి రూపమే, భగవంతుడికి భేదములు లేవు.
1: దేర్ నో డిఫరెన్సెస్ ఇన్ ది డివినిటీ.
0: భక్తుడు ఏ రూపంతో ఆశిస్తే ఆ రూపాన్ని ధరిస్తాడు భగవంతుడు.
1: వాట్ ఎవర్ ఫామ్ దట్ ది డివోటీ వాంట్స్, గాడ్ మానిఫెస్ట్ దట్ వే.
0: రూపధరం శాంతం.

0: సర్వరూపధరం శాంతం. భగవంతుడు శాంత స్వరూపుడై అన్ని రూపములు ధరిస్తుంటాడట.
1: గాడ్ ఈజ్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ పీస్.
0: సర్వనామధరం శివం, అన్ని నామములు తనగానే ధరిస్తుంటాడట.
1: ఆల్ నేమ్స్ ఆర్ హిస్.
0: ఎవరతను?
1: విసి
0: సత్ చిత్ ఆనందం, సచ్చిదానంద రూపము.
1: ఈజ్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ బీయింగ్ అవేర్నెస్ అండ్ బ్లిస్.
0: అద్వైతం,
1: నాన్ డ్యువల్,
0: సత్యం,
1: ట్రూత్,
0: శివం సుందరం,
1: ట్రూత్, గుడ్నెస్ అండ్ బ్యూటీ.
0: ఎంత చక్కగా ఉంటుండాలి, మూడు విధంగా ఉంటుండాలి, కానీ మూడు ఒక్కటే. మరి
1: దో దే అపియర్ టు బి త్రీ, బట్ ఆన్ దేర్ వన్ అండ్ సేమ్.
0: సత్యమే సుందరము,
1: ట్రూత్ ఇస్ బ్యూటీ.
0: సత్యం లేకపోతే అది బ్యూటీ ఎక్కడ వస్తుంది?
1: వితౌట్ ట్రూత్ ఇట్ కెనాట్ బి బ్యూటీ.
0: అసత్యానికి బ్యూటీ ఉండదు.
1: వేర్ దేర్ ఇస్ నో ట్రూత్,
0: ఆకర్షణ ఉంటుంది కానీ బ్యూటీ ఉండదు.
1: దేర్ విల్ బి అట్రాక్షన్ బట్ దేర్ విల్ బి నో బ్యూటీ.
0: కాబట్టి సత్యం,
1: సో ట్రూత్,
0: అదే సుందరం,
1: దట్ ఇస్ బ్యూటీ.
0: ఆ సుందరము సత్యం రెండు చేరినప్పుడే గుడ్నెస్.
1: విత్ ట్రూత్ అండ్ బ్యూటీ దేర్ ఇస్ గుడ్నెస్.
0: కనుకనే ఈ మూడింటి యొక్క ఏకత్వం కూడా ఒక్కటే.
1: దేర్ఫోర్ ది ట్రినిటీ, ది యూనిటీ ఆఫ్ ది త్రీ ఇస్ వన్.
0: ఇందుకును ప్లేటో బోధిస్తూ వచ్చాడు.
1: ఇస్ ఆల్సో టాట్ బై ప్లేటో.
0: అరిస్టాటల్ శిష్యుడు ప్లేటో.
1: ప్లేటో ఇస్ ది డిసైపుల్.
0: అరిస్టాటల్ చెప్తూ వచ్చాడు ప్లేటోకు.
1: అరిస్టాటల్ టాట్,
0: నాయన అన్ని వేదములను నేను చూచాను, అన్ని శాస్త్రములను నేను విచారణ చేశాను, అన్నింటి యందు ఉన్నటువంటిది మూడే, సత్యం, శివం, సుందరం.
1: హి సెడ్ ఐ హావ్ గాన్ త్రూ ఆల్ వేదాస్ అండ్ సేక్రెడ్ టెక్స్ట్, ఓన్లీ త్రీ ప్రిన్సిపల్స్ ఆర్ దేర్, ట్రూత్, గుడ్నెస్ అండ్ బ్యూటీ.
0: ఈ ప్లేటో అరిస్టాటల్ చెప్తూ వచ్చేశాడు సత్యం, శివం, సుందరం, ట్రూత్, గుడ్నెస్ అండ్ బ్యూటీ.
1: ద సేమ్ థింగ్ ఇస్ స్టేట్ బై ప్లేటో టు అరిస్టాటల్, ట్రూత్, గుడ్నెస్ అండ్ బ్యూటీ.
0: ఈ మూడు ఉంటే ఇంకా మానవుడు దేవుడైపోతాడు.
1: విత్ దీస్ త్రీ మ్యాన్ బికమ్స్ డివైన్.
0: ఈనాటి మానవుడు తనకు మానవత్వాన్ని తెలుసుకోలేకపోతున్నాడు.
1: మ్యాన్ ఈజ్ నాట్ ఏబుల్ టు నో ది హ్యూమన్.
0: మానవుడు మానవుని ఎందున్నటువంటి మానవతా గుణములే తాను తెలుసుకోలేకపోతున్నాడు.
1: ద హ్యూమన్ బీయింగ్ ఈజ్ నాట్ ఏబుల్ టు రియలైజ్ ద హ్యూమన్.
0: మానవుని ఎందున్నటువంటి దైవ గుణములు ఏ రీతిగా తెలుసుకోగలడు?
1: హౌ డు ఎక్స్పెక్ట్ హిమ్ టు నో ద డివినిటీ?
0: కొన్ని లక్షల సంవత్సరాలు అయిపోయింది మానవుడు పుట్టి.
1: మ్యాన్ హాస్ టేకెన్ బర్త్ లాక్స్ అండ్ లాక్స్ ఆఫ్ ఇయర్స్ అగో. లాక్స్ ఆఫ్ ఇయర్స్ అగో.
0: కానీ లక్షల సంవత్సరాల పూర్వమే మానవుడు పుట్టినాడు. కానీ ఇంకా మానవత్వం ఇంకా పుట్టలే వీడి నుంచి.
1: మ్యాన్ వాజ్ బోర్న్ లాక్స్ అండ్ లాక్స్ ఆఫ్ ఇయర్స్ అగో, బట్ ది హ్యూమన్ క్వాలిటీ.
0: ఏనాడు మానవుని ఎందు మానవత్వం పుట్టుతుందో, ఏనాడు మానవుని ఎందు మానవత్వాన్ని దర్శిస్తాడో, అప్పుడే మానవుని ఎందు దైవత్వాన్ని కూడా దర్శించగలడు.
1: దట్ డే ది హ్యూమన్నెస్ ఆర్ హ్యూమన్ క్వాలిటీ టేక్స్ బర్త్ ఇన్ ఎ హ్యూమన్ బీయింగ్, హీ విల్ బి ఏబుల్ టు
0: డివినిటీ. మానవుని ఎందు మీ మానవత గుణములే తాను గుర్తించుకోలేకపోతే ఇంకా దైవ గుణములు ఏ రీతిగా గుర్తించాడు?
1: దెన్ హ్యూమన్ బీయింగ్ ఈజ్ నాట్ ఏబుల్ టు నో ది హ్యూమన్ values, how does he know?
0: ఉట్టికి తన స్వర్గానికి ఎక్కిందా?
1: The one who cannot climb up the little stair, how do you expect him to
0: తన మానవతా గుణములే తాను తెలుసుకోలేకుండా పోతున్నాడు.
1: He is not able to know the human quality. దైవ
0: గుణములు తెలుస్తుంది.
1: How does he know the divine?
0: కలుగునే మొట్టమొట్ట మానవతా గుణాలను తెలుసుకోవడానికి ప్రయత్నించాలి.
1: First we should make every effort to know human values.
0: అప్పుడే దైవ గుణములు ఈజీగా మనకు అర్థమవుతుంది.
1: Then it's quite possible and easy enough to
0: చాలా సులభంగా మనకు అర్థమవుతుంది.
1: Everything is possible to know easily.
0: కనుక మొట్టమొట్ట మహనీయుడు ఒక్కొక్కరు ఒక్కొక్క మార్గం లోపల ఏ విధమైన మార్గంలో దైవాన్ని తెలుసుకోగలిగారు అనేటువంటి దాన్ని మీరు తెలుసుకుంటే పిల్లలందరికీ కూడాను నిర్మలమైనటువంటి ఒక భావం కుదురుతుంది, నిస్వార్థమైనటువంటి ప్రేమ పెరుగుతుంది, నిశ్చింతగా జీవిస్తారు.
1: Therefore, when once we come to know how everyone started his own principle, started teaching his own theory, we'll certainly understand and be pure, selfless. Without any anxiety or worry.
0: Bhaja Govindam, Bhaja Govindam.

ಸತಿ ಸುಕೂ ಕರಣೇ ನಹಿ ನಹಿ ಸತಿ ಸುಕೂ ಕರಣೇ

0: ప్రేమస్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ డివైన్ లా,
0: పవిత్రమైన ప్రకృతి యొక్క చిత్రములు విచిత్రమైనటువంటివి, పవిత్రమైనటువంటివి, చరిత్రమైనటువంటివి.
1: ది స్ట్రేంజ్ థింగ్స్ దట్ యు ఫైండ్ ఇన్ నేచర్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ సీక్రెట్, దే హావ్ గాట్ ఎ మెసేజ్ అండ్ దే ఆర్ మోస్ట్ నోబుల్.
0: ప్రకృతి ముంచునది, తేల్చునది, అనుగ్రహించునది, గ్రహించునది.
1: నేచర్ కెన్ సేవ్ ఎ పర్సన్, కెన్ డ్రౌన్ ఎ పర్సన్, కెన్ బ్లెస్ విత్ గ్రేస్, కెన్ ఆల్సో కాంప్రహెండ్ ఎవ్రీథింగ్.
0: ఇట్టి ప్రకృతి యొక్క తత్వాన్ని మానవుడు అర్థం చేసుకోవటం చాలా కష్టం.
1: ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఫర్ మ్యాన్ టు అండర్స్టాండ్ దిస్ కైండ్ ఆఫ్ ఎక్స్ట్రాడినరీ ఆస్పెక్ట్స్ ఆఫ్ నేచర్.
0: ప్రకృతి యొక్క అనుగ్రహమును పొందే నిమిత్తమే మానవుడు ఈ జగత్తునందు ఆవిర్భవిస్తున్నాడు.
1: మ్యాన్ ఈజ్ టేకింగ్ హిస్ బర్త్ ఇన్ దిస్ వరల్డ్ ఇన్ ఆర్డర్ టు ఎర్న్ ద గ్రేస్ ఆఫ్ నేచర్.
0: కానీ ఏ నిమిత్తమే తాను జన్మించినాననేటువంటి సత్యాన్ని గుర్తించక, విస్మరించి, కేవలము నేనే ఈ ప్రకృతికి నాథుడను అనేటువంటి అహంకారం చేత వెర్రవీగి, వెర్రివాడై తన యొక్క దివ్యత్వాన్ని తాను విస్మరిస్తున్నాడు.
1: అన్ఫార్చునేట్లీ హీ ఫర్గెట్స్ ది పర్పస్ ఫర్ విచ్ హీ ఇస్ బోర్న్ అండ్ ఫిల్స్ హింసెల్ఫ్ విత్ ఈగోయిస్టిక్ టెండెన్సీస్ అండ్ దస్ బికమ్స్ మ్యాడ్ విత్ ద ఈగో అండ్ ఆరోగెన్స్.
0: గ్రహించునది, అనుగ్రహించునది, నిగ్రహించునది, పరిగ్రహించునది అంతయును ఈ ప్రకృతి అనేటువంటి సత్యాన్ని మానవుడు గుర్తించుకోలేకపోతున్నాడు.
1: మ్యాన్ హ్యాస్ నాట్ బీన్ ఏబుల్ టు రికగ్నైజ్ ఇట్ ఈస్ దిస్ నేచర్ విచ్ కెన్ బ్లెస్ విత్ గ్రేస్, విచ్ కెన్ గివ్ హిమ్ ది నాలెడ్జ్, విచ్ కెన్ గివ్ హిమ్ ద కంట్రోల్. దిస్ ఆస్పెక్ట్స్ హ్యాస్ నాట్ బీన్ ఏబుల్ టు రికగ్నైజ్.
0: జీవిత సామ్రాజ్యం పైన ప్రకృతి యొక్క ఆధిపత్యం ఎంతైనా ఉంటున్నది.
1: నేచర్ హ్యాస్ సుప్రీమసీ అండ్ మాస్టరీ ఓవర్ ద లైఫ్ ఆఫ్ మ్యాన్.
0: కానీ మానవుని యొక్క దివ్యత్వము ఈ మానవత్వము నుండి నిగ్రహించుకుని పవిత్రమైనటువంటి ఆత్మతత్వాన్ని మర్చిపోతున్నాడు.
1: బట్ మ్యాన్ రికగ్నైజింగ్ అండ్ గోయింగ్ ఓన్లీ అప్ టు ద హ్యూమన్ aspects of his nature, forgetting the divinity which is in him, he is ruining himself.
0: Samasta padarthamulu kudanu bhagavantuniki samattvame.
1: For God everything is equal.
0: Prapanchamanandugala samasta vastulu kudanu bhagava swaroopame.
1: Every object that you find in the world is verily the manifestation of God.
0: ప్రకృతి పరమాత్ముడు వేరుగా భావించరాదు.
1: వీ షుడ్ నాట్ డిస్టింగ్విష్ బిట్వీన్ నేచర్ అండ్ గాడ్.
0: ఇవి రెండు కూడా బింబ ప్రతిబింబములే.
1: ది రిలేషన్షిప్ బిట్వీన్ దెమ్ ఈస్ ద ఆబ్జెక్ట్ అండ్ ఇట్స్
0: అన్యోన్య ఆశ్రయములే.
1: దే ఆర్
0: అవినాభావ సంబంధములే.
1: దే ఆర్ మ్యూచువలీ డిపెండెంట్ అండ్ మ్యూచువలీ రిలేటెడ్.
0: కానీ ప్రకృతి యొక్క తత్వాన్ని దృశ్యకల్పితమైనటువంటి రూపంలో ధరించి మానవుడు ఇది కేవలము భూతమైనటువంటిదిని, కేవలము వస్తువాహనములతో కూడినటువంటిదిగా మనం భావిస్తున్నాము.
1: మ్యాన్ సీస్ ది మానిఫెస్టెడ్ నేచర్ ఇన్ ఇట్స్ ఫార్మ్ అండ్ థింగ్స్ ఇట్ కన్సిస్ట్ ఓన్లీ ఆఫ్ ది ఆబ్జెక్ట్స్ విచ్ ఆర్ ఇన్ అవర్.
0: మానవునికి ప్రధానమైనటువంటి యొక్క గురువు ప్రకృతియే.
1: ఇట్ ఈస్ నేచర్ విచ్ ఇస్ ద ప్రైమరీ ప్రిసెప్టర్ ఫర్ మ్యాన్.
0: నేచర్ ఇస్ ది బెస్ట్ టీచర్.
1: నేచర్ ఇస్ ద బెస్ట్ టీచర్.
0: ఇలాంటి సత్యాన్ని ఈనాడు మానవుడు గ్రహించుకోవటం లేదు.
1: మ్యాన్ ఈజ్ నాట్ రికగ్నైజింగ్ సచ్ గ్రేట్ ట్రూత్.
0: ప్రతి పదార్థము, ప్రతి క్షణము, ప్రతి విషయము, ప్రతి వ్యక్తి కూడాను మానవునికి అనేక విధములైనటువంటి యొక్క ఆదేశములు అందిస్తుంటున్నవి.
1: ఎవ్రీ ఆబ్జెక్ట్, ఎవ్రీ థింగ్ దట్ ఈస్ ఫౌండ్ ఇన్ నేచర్ హ్యాస్ ఎ మెసేజ్ టు కన్వే ఫర్ మ్యాన్.

0: ఇట్టి పరమ సత్యాన్ని గుర్తించి వర్తించినటువంటిదే పవిత్ర భారతదేశము.
1: భారత్ ఈజ్ ఏ కంట్రీ విచ్ రికగ్నైజ్ దిస్ ట్రూత్ అండ్ కండక్టెడ్ ఇట్ సెల్ఫ్ ఇన్ దిస్ లైట్.
0: ఇది ఏ పవిత్రమైన భారతీయ సంస్కృతి యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యము.
1: దిస్ ఈజ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ ఇండియన్ కల్చర్.
0: రాయి మొదలు రత్నం వరకు,
1: ఫ్రమ్ స్టోన్ టు ఎ ప్రెషియస్ జెమ్,
0: పచ్చిక మొదలు పరంజ్యోతి వరకు,
1: ఫ్రమ్ ద ఇనర్ట్ థింగ్ టు ద మోస్ట్ ఇల్యూమినేటెడ్
0: మాల మొదలు మహనీయుని వరకు,
1: ఫ్రమ్ ది లోయెస్ట్ క్యాస్ట్ టు ద హైయెస్ట్
0: చీమ మొదలు ఏనుగు వరకును,
1: ఫ్రమ్ యాంట్ టు ఎలిఫెంట్,
0: సర్వత్రము భగవంతుని యొక్క స్వరూపములుగానే విశ్వసించినటువంటిది భారత్. ఇది
1: భారత్ ఈజ్ వన్ విచ్ హెస్ బిలీవ్ దట్ గాడ్ ఎగ్జిస్ట్ ఇన్ ఆల్ దీస్ ఆస్పెక్ట్స్.
0: ప్రతి పదార్థం కూడా పూజనీయమైనట్లుగానే విశ్వసించినటువంటి దేశం భారతదేశం.
1: భారత్ ఈజ్ ఎ కంట్రీ విచ్ హెస్ ఫోమ్ ఫెయిత్ దట్ ఎవ్రీ ఆబ్జెక్ట్ ఈజ్ వర్తీ ఆఫ్ వర్షిప్.
0: కనుకనే కఠినమైనటువంటి శిలను కూడాను ప్రతిష్ఠింపజేసి షోడశోపచారముల చే పూజింపబడుతుండాలి భారతదేశము.
1: దట్ ఈస్ వై ఇన్ భారత్ యు ఫైండ్ దట్ ఈవెన్ ఎ స్టోన్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఎన్ ఐడాల్ ఫైండ్స్ యాక్సెప్టబిలిటీ అండ్ వర్షిప్.
0: తులసి అశ్వత్థాది వృక్షములు కూడాను ఆరాధిస్తూ ఉంటున్నది భారతదేశము.
1: ట్రీస్ లైక్ అశ్వత్థ ట్రీ అండ్ తులసి హావ్ ఆల్సో బీన్ వర్షిప్డ్ హియర్.
0: గోవు, అశ్వము, గజము ఇత్యాది మృగములు కూడాను ఆరాధిస్తూ ఉంటున్నది భారతదేశము.
1: యానిమల్స్ లైక్ కౌ, ఎలిఫెంట్ అండ్ హార్స్ ఆల్సో ఆర్ బీయింగ్ వర్షిప్డ్ ఇన్ భారత్.
0: చీమలకు కూడాను చక్కెర వేసి పిండలు వేసి దానిని పోషించడానికి ప్రయత్నిస్తున్నది భారతదేశము.
1: భారత్ ఈజ్ వన్ విచ్ వాంట్స్ టు ఫాస్టర్ ఈవెన్ హ్యాండ్స్ బై ప్రొవైడింగ్ దెమ్ షుగర్ అండ్ ఫ్లోర్ ఫర్
0: కాకులకు, గ్రద్దలకు, కుక్కలకు, కోతులకు కూడాను భగవత్ ఆరాధనగా రూపొందింపచేసి వాటిని కూడాను గౌరవిస్తుండాలి భారతదేశము.
1: భారత్ ఈజ్ ఎ కంట్రీ విచ్ ఆఫర్స్ వర్షిప్ రికగ్నైజింగ్ ది డివినిటీ ఇన్ ఆల్ సార్ట్స్ ఆఫ్ యానిమల్స్ వెదర్ ఇట్ ఈస్ ఎ డాంకీ, ఎ మంకీ ఆర్ ఎ డాగ్.
0: కానీ ఈ పవిత్రమైనటువంటి రహస్యాన్ని గుర్తించుకోలేని మూర్ఖులు భారతీయులు మూఢ విశ్వాసులని భావిస్తున్నారు.
1: అన్ఫార్చునేట్లీ పీపుల్ హూ కెనాట్ రికగ్నైజ్ దిస్ పర్టికులర్ బేసిక్ ట్రూత్ ఫూలిష్లీ డిస్క్రైబ్ ఇండియన్స్ యాజ్ ఫూలిష్.
0: కాదు కాదు, భగవత్ యొక్క ప్రేమను మానవుని వరకే పరిమితం కాకుండా సర్వ ప్రాణులకు కూడాను భగవత్ యొక్క ప్రేమను పొందించాలి అనేటువంటి యొక్క విశాలమైన భావంతో, వినంతమైనటువంటి యొక్క తత్వంతో ఈ విధమైనటువంటి ఆదర్శాన్ని అందిస్తూ వస్తున్నది భారతదేశం.
1: బట్ ఇట్ ఈస్ నాట్ ట్రూ. భారత్ ఈజ్ ఎ కంట్రీ విచ్ ఈజ్ ఎక్స్టెండింగ్ ద లవ్ ఆఫ్ గాడ్ నాట్ మెర్లీ ఫర్ హ్యూమన్ బీయింగ్స్ బట్ ఎవ్రీ లివింగ్ బీయింగ్, బీట్ యానిమల్స్, బర్డ్స్ ఆర్ బీస్.
0: ఇలాంటి భారతీయుల యొక్క సామాజిక న్యాయాన్ని కూడాను ఏ యొక్క ప్రపంచమునందు కూడాను మనం గుర్తించడానికి వీలు కాదు.
1: ద టైప్ ఆఫ్ సోషల్ జస్టిస్ దట్ ఈస్ ఒబ్టెయిన్డ్ ఇన్ భారత్ కెనాట్ బి ఒబ్టెయిన్డ్ ఇన్ ఎనీ అదర్ కంట్రీ ఇన్ ద వరల్డ్.
0: ఈ తత్వజ్ఞానం యొక్క రహస్యాన్ని ఏ దేశం కూడాను గ్రహించుకోలేదు.
1: నో కంట్రీ హాస్ బీన్ ఏబుల్ టు రికగ్నైజ్ దిస్ బేసిక్ ట్రూత్ విచ్ ది ఫిలాసఫీ ఆఫ్ భారత్.
0: కనుక ఇట్టి పవిత్రమైనటువంటి ఆధ్యాత్మిక తత్వమును, విశాలమైనటువంటి యొక్క దివ్య భావమును కూడినటువంటిది ఈ భారతదేశము.
1: భారత్ ఈజ్ వన్ విచ్ కంబైన్స్ స్పిరిచువాలిటీ అండ్ ఇన్ డే టు డే లైఫ్.
0: కనుకనే ఉపనిషత్తులు కూడాను అద్వేష్ట సర్వభూతానాం, ఎవరిని ద్వేషించకూడదు.
1: దట్ ఈస్ వై ఉపనిషత్స్ ఆల్సో హావ్ డిక్లర్డ్ డూ నాట్ హేట్ ఎనీవన్.
0: ఎవరిని విరోధం చేసినప్పటికీ భగవంతుని విరోధించినటువంటి వాడు అవుతాడు.
1: హూమ్ సో ఎవర్ యు హేట్ or make an enemy, you would have done it towards God himself.
0: Nirdvesho sarva bhuteshu, evarini dveshinchina kudanu bhagavantuni dveshinchinattu avutundi.
1: Whomsoever you hate or make enemy of would have been extended only to
0: sarva jeeva namaskaram keshavam pratihachyate anindi. ఎవరికి నమస్కారం చేసినప్పటికీ వారి ఎందున్నటువంటి యొక్క అంతరాత్మ స్వరూపుడైన పరమాత్మనికి నమస్కారం అనింది.
1: To whomsoever you offer namaskar, it reaches the indweller of everyone.
0: Itti pavitramainatundi bharatiya sanskrutini gurtinchukolenatundi moodulu dinini avishwasam gaanu oka murkhattam gaanu bhavistu vastunnaru.
1: foolish and unwise people who have not been able to recognize such sacred truths hidden in Indian culture, call those people as people who do not know things correctly.
0: Bharatiyulu yokka pavitramu nishwarthamu nirantaramainatundi yokka divya tattvamu itarulu evvaru kodanu grahinchukoleru.
1: The sacredness of Bharatiya life and the uniqueness of Bharatiya life and the divinity that is hidden in it cannot be easily understood.
0: Satyavantamainatundi pavitramaina Bharatiya samskrutini Bharatiyule grahinchukolekapothunnaru.
1: Bharatiya samskruti, which is so sacred and which is so divine, has not been understood even by Bharatiyas, Indians themselves.
0: Nama roopamulu veruga undinappatikini andiyandu unnatvanti yokka atma tattvam ekatvam aneetvanti yokka satyanni kodanu pracharam chestu vachindi Bharat desham.
1: Bharat has preached that there could be a little difference between name and form, but God, who is the indweller, is common and the same. This is what
0: ee prakriti antai kudunu Paramatmani yokka pratibimbame.
1: The entire nature is only a reflection of
0: deeni yokka shasanamu kevalam ullanginchutaku evvariki sadhyam kadu.
1: No one can transgress the laws of nature.
0: ఈ నేచర్ యొక్క ఈ సహజం యొక్క సృష్టి యొక్క రహస్యాన్ని ఎవరు కూడా మీరడానికి వీలు కాదు.
1: నో వన్ కెన్ గో అగెన్స్ ది లాస్ ఆఫ్ నేచర్.
0: ఇట్టి సత్య స్వరూపమైన నిత్య స్వరూపమైన నిర్మల స్వరూపమైనటువంటి ఈ దివ్యత్వాన్ని మానవుడు గుర్తించుకోలేయడానికి ప్రయత్నించటం లేదు.
1: మ్యాన్ ఈజ్ నాట్ రికగ్నైజింగ్ దిస్ బేసిక్ ట్రూత్, దిస్ గ్రేట్ ట్రూత్ అండ్ దిస్ డివైన్ ట్రూత్.
0: తన తత్వాన్ని తాను గుర్తించుకునే నిమిత్తమై వచ్చినటువంటి మానవుడు ప్రపంచం యొక్క రహస్యాన్ని ఏమాత్రం కూడా విచారించక కేవలము వస్తువాహనములపైననే విషయ సంబంధములపైననే తాను విహరిస్తూ వస్తున్నాడు.
1: మ్యాన్ హూ హాస్ టేకన్ బర్త్ ఇన్ ఆర్డర్ టు రికగ్నైజ్ హూ హీ రియలీ ఈజ్ వేస్టింగ్ హిజ్ ఎంటైర్ టైమ్ ఇన్ లివింగ్ ఎ లగ్జూరియస్ లైఫ్ ఇన్ లివింగ్ ఎ వరల్డ్లీ లైఫ్.
0: ఈ పాంచభౌతికమైనటువంటి దేహము అనిత్యము అశాశ్వతము అసత్యమనేటువంటి యొక్క సత్యాన్ని గుర్తించుకోలేకపోతున్నాడు.
1: దిస్ ఫిజికల్ బాడీ విచ్ ఇస్ మేడప్ ఆఫ్ ఫైవ్ ఎలిమెంట్స్ ఈజ్ టెంపరీ ట్రాన్సియంట్ అండ్ ఈజ్ నాట్ గోయింగ్ టు లాస్ట్. దిస్ ట్రూత్ హెస్ నాట్ బీన్ రికగ్నైజ్డ్ బై మ్యాన్.
0: మానవుని పొట్ట మలమూత్రములతో చేరినటువంటి యొక్క కేవలము ఒక దిబ్బ వంటిది.
1: మ్యాన్స్ స్టమక్ మే బి కంపేర్డ్ టు a rubbish dump wherein all the unwanted things are dumped there.
0: ilanti anityamu asashtamainatundi yokka dehaanni aadharanga cheskuni nitya satyamainatundi yokka aatma tattvanni manam gurtinchali.
1: We should base on this body which is temporary but recognize the basic truth and the real truth.
0: deham anetundi kevalamu oka inupa pette vantedi.
1: Physical body may be compared to an iron safe.
0: ఈ ఇనుప పెట్టెలో పెట్టినటువంటి యొక్క ఆభరణములు మహా విలువైనటువంటివి.
1: The jewels hidden in this iron safe are extremely precious and valuable.
0: ఇక్కడ అందులో ఉంచినటువంటి విలువైనటువంటి యొక్క ఆభరణములను మేము గుర్తించుకునలేక కేవలం ఇనుప పెట్టెనే ప్రధానమని మనం ఆశిస్తూ ఉన్నాం.
1: Not recognizing the precious jewels which this iron safe contains, we are wasting all our attention only on the iron safe which is valueless.
0: ee sadgunamulu sadaacharamulu satyavartana satchintanulu aneetvanti oka viluvainaatvanti oka aabharanamulu ee malamutra durgandha manasaraktamto koodinaatvanti ee deham nandu bhadraparichinaatvanti.
1: In this body are hidden the good conduct, the good behavior, the virtues and such great qualities which are very precious.
0: Anduvallani tirutundaru vaadu chepparu.
1: Tirutan Alvar has declared
0: malinapu kompa.
1: This physical body is a dirty house.
0: Rogamula mraggedu sevaka gampa.
1: It is a basket which is full of all diseases.
0: Jata sanchalanamu pondu dumpa.
1: This undergoes a number of changes and modulations.
0: Bhavasagara meedagaleni kampa.
1: This is one which cannot help you to
0: ambula padalamu manam eppu dalampa.
1: And it is something like a bed of arrows.
0: Menu stilamani nambaboku manasa haripadamulu asrayinchave.
1: O mind, do not place your entire trust in this body which is not going to be permanent. Believe in the lotus feet of Hari.
0: ఇక్కడ జీవత్వాన్ని తాను గుర్తింపజేయలేదు, మనసును మాత్రమే ప్రచురింపచేశాడు.
1: He has addressed only mind here. He has not addressed the
0: మనిషి అనగా మనసే.
1: Man essentially means mind.
0: కానీ మనిషి అనే ఆకారాన్ని మాత్రమే ఆధారంగా చేసుకుంటున్నాము. ఇది చాలా పొరపాటు.
1: But we are only taking note of the physical form of man. This is a great mistake.
0: మనసు కలిగిన వాడు అవుట చేతనే ఇతనికి మనిషి అని పేరు వచ్చింది.
1: As he has a mind, he has been described as మనిషి, the one who has a mind.
0: ఈనాడు ప్రపంచము ఉండవలసిన రీతిగా ఉండలేదంటే దీనికి మూల కారణమేమిటి?
1: If you say that the world is not the way that it ought to be, what is the reason for that state?
0: మనిషి అంటే మనసే.
1: Man means his mind.
0: మనసు అంటే సంకల్పముల యొక్క కూడికే.
1: Mind means the conglomeration of the thoughts.
0: సంకల్పములు అనగా నిత్య జీవితంలో మనం ఆచరించేటువంటి ఆచారములే.
1: The thoughts essentially refer to the type of action that you carry on.
0: నడతలు మంచిగా ఉండినప్పుడే మనసు మంచిదిగా ఉంటుంది.
1: If your conduct is good, your mind would be good.
0: మనసు మంచిగా ఉండినప్పుడే మనిషి మంచివాడవుతాడు.
1: If your mind is good, man would be good, he would be good.
0: కనుక ఈనాడు లోకం మంచిగా లేదనుకుంటే నడతలు మంచిగా లేవనే దీని అర్థం.
1: If you say that the world is not all right today, it means man's conduct is not quite all right.
0: మన నడతలన్నీ కూడా కేవలము ఒక దివ్యమైన, భవ్యమైన, నవ్యమైనటువంటి నడతలుగా ఉండాలి.
1: Our conduct should be really divine, sacred.
0: భగవంతుడు అనగా ప్రత్యేకం కాదు.
1: God doesn't exist separate from us.
0: మనుష్యాకారమే భగవత్ స్వరూపము.
1: The form of man itself is the form of God.
0: దైవం మానుష్య రూపేణ.
1: God essentially comes down in the form of man.
0: దైవమునకు ప్రత్యేకమైనటువంటి రూపములు లేవు.
1: God doesn't have a separate form of his own.
0: ఇలాంటి మనుష్య రూపంతో వచ్చినటువంటి యొక్క దివ్యత్వాన్ని మానవత్వంగా భావించి కేవలము ఒక లోక సంబంధమైనటువంటి విషయంలో దీనిని అంకితం గావించటము, ఇది మన యొక్క జీవితానికి విరుద్ధమైన మార్గము.
1: It would be going on the wrong path if we do not recognize divinity which has taken a human form and waste our life asking unnecessary and useless things and waste our
0: thoughts. ఇలాంటి పవిత్రమైనటువంటి దివ్య చరిత్రను లోకానికి చాటే నిమిత్తమై అవతారములు అప్పుడప్పుడు అవతరిస్తూ ఉంటుంటాయి.
1: Avatars descend on the earth in order to teach these sacred lessons to humanity.
0: నేను అనేక పర్యాయాలు చెప్పాను. భగవంతుడు అవతరించటము నీ సంసారమును, నీ బాధలను, నీ కష్టములను, నీ దుఃఖములను, నీ విచారములను రూపుమాపి నీకు ఆనందాన్ని, ఆహ్లాదాన్ని, సుఖాన్ని, సంతోషాన్ని ఇచ్చే నిమిత్తం కాదు అవతరించేది.
1: ఐ హావ్ టోల్డ్ ఎ నంబర్ ఆఫ్ టైమ్స్ దట్ గాడ్ డిసెండ్స్ ఆన్ ఎర్త్ నాట్ టు సాల్వ్ పెటీ ప్రాబ్లమ్స్ ఆఫ్ ద ఫ్యామిలీ అండ్ గివ్ యూ జాయ్ అండ్ హ్యాపీనెస్.
0: ఈ కష్టములు, ఈ దుఃఖములు, ఈ విచారములు, ఈ యొక్క బాధలు అన్నీ కూడాను సహజ సిద్ధంగా మన యొక్క కర్మ ఫలితంగా మనము వెంటాడుతూనే ఉంటుంటాయి.
1: ఆల్ ద డిఫికల్టీస్, ప్రాబ్లమ్స్ అండ్ ఇష్యూస్ విచ్ యూ ఫేస్ ఇన్ లైఫ్ ఆర్ ద రిజల్ట్ ఆఫ్ ద యాక్షన్స్ విచ్ యూ హావ్ పర్ఫార్మ్.
0: కనుకనే కర్మానుబంధిని మనుష్యలోకే, ఈ కర్మానుబంధం చేతనే వచ్చినటువంటిది ఈ మనుష్యలోకము. కనుక ఇవి తప్పించడానికి వీలు కాదు.
1: దట్ ఈస్ వై ఇట్ ఈస్ డిస్క్రైబ్డ్ that the mankind is bound by their own actions.
0: Nee action ku taginattuga reaction untuntadi, nee yokka karmalaku taginattuga dani phalitam untuntayi.
1: All the reactions depend upon your action, the fruits of action depend upon
0: your niluvutaddam. Mundu neevu nilchukoni aa pratibimbaniki namaskaram chesthe aa niluvutaddamlo undinatundi pratibimbamu aa namaskaram tirigi neeke andistundadi.
1: Standing before a mirror, if you offer namaskar, the image and the reflection in the mirror offers you back the namaskar.
0: Aa niluvutaddamlo undinatundi pratibimbani neevu emaina dandinchi leka danini emaina oka vidhamainatundi oka kruranga maatadinappudu adi kudanu neeku adhe vidhamga dandinchi aa kruranga neeto maatadutundi.
1: On the other hand, if you are harsh to the image inside the mirror, the image also
0: patti mana karmalnu patti mana pratibhanamu vastuntayi aneetundi satyanni manam gurtinchali.
1: On the basis of this we can recognize that all the fruits of our action depend upon the type and the nature of action that
0: Bharatiya yokka pradhanamainatundi vishwasamu moodu.
1: There are three important beliefs on which Bharatiya life is based.
0: Karma phalamu aneetundi okati.
1: One is the fruits of action.
0: మనము చేసిన దానిని తప్పించుకొనటకు వీలు కాదు, దానిని అనుభవించాలి అనేటువంటిది కర్మ సిద్ధాంతం.
1: The law of karma states that it is impossible to escape the fruits of your own actions.
0: రెండవది అవతార తత్వము.
1: The second one is the principle of avatara.
0: అవతారం అనగా దైవత్వాన్ని విశ్వసించటం.
1: అవతార తత్వ రెఫర్స్ టు హ్యావింగ్ ఫెయిత్ ఇన్ డివినిటీ.
0: మానవత్వం కేవలము దైవము నుండి ఆవిర్భవించినటువంటిది అనేటువంటి ఒక సత్యం.
1: హ్యూమన్ లైఫ్ హ్యాస్ ఎమర్జ్డ్ ఫ్రమ్ డివినిటీ అలోన్. దిస్ ఇస్ ఎ ట్రూత్.
0: మానవుడనగా కేవలము ఈ ఆకారంతో కూడినటువంటి వాడు కాదు.
1: మ్యాన్ డస్ నాట్ మీన్ దట్ ఫిజికల్ ఫామ్ అలోన్.
0: మనుష్య జన్మము కేవలం ఒక దుర్లభమైనటువంటిది.
1: ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు గెట్ మ్యాన్స్ బర్త్.
0: జంతువునాం నరజన్మ దుర్లభం అన్నారు.
1: అమంగ్ ఆల్ ద లివింగ్ బీయింగ్స్ ఇట్ ఈస్ డిఫికల్ట్ టు గెట్.
0: దేని వల్ల దుర్లభము? పశుపక్షి మృగాదుల వలె మనము తిరిగి తిని ఆదరించి సుఖనిద్రాదులతో భోగభాగ్యములు అనుభవించినంత మాత్రమున మనం కూడాను పశుపక్షివాదుల వలె ఉండవచ్చును కదా. ఇంకా మానవుడు ఇందులో దుర్లభం అనేటువంటి యొక్క విషయంలో ఉండినటువంటి అంతరార్థం ఏమిటి?
1: వాట్ ఈస్ ది ఇన్నర్ మీనింగ్ ఆఫ్ టెలింగ్ దట్ ఇట్ ఇస్ డిఫికల్ట్ టు గెట్ హ్యూమన్ లైఫ్? ఇఫ్ వీ వేస్ట్ అవర్ లైఫ్ లైక్ యానిమల్స్ అండ్ బర్డ్స్ లివింగ్ ఇన్ ది సేమ్ వే యాజ్ ది యానిమల్స్ అండ్ బర్డ్స్ లివ్.
0: నిత్యానిత్య విషయ పరిశీలనాశక్తి మానవునికి ఒక్కడికి మాత్రమే ఉంటుంది.
1: మ్యాన్ అలోన్ హ్యాస్ the power of discrimination to distinguish what is good and to distinguish it from bad.
0: భూత భవిష్యత్ వర్తమాన కాలమును కూడాను గుర్తింపజేసేటువంటి ఒక దివ్య శక్తి ఒక్క మానవునికి మాత్రమే ఉంటుంది.
1: He has the divine power to recognize the time sense, the past, the present and the future.
0: కనుకనే ఇది మానవత్వంలో ఒక దుర్లభత్వంగా దీన్ని భావిస్తూ వచ్చారు.
1: That is why it is said it is difficult to get a human life.
0: అయితే మానవుడు భవిష్యత్తును యోచించవచ్చు.
1: మ్యాన్ కెన్ థింక్ ఆఫ్ ఫ్యూచర్.
0: మానవుడు గడిచిపోయిన దానిని చింతించవచ్చు.
1: మ్యాన్ కెన్ ఆల్సో థింక్ ఆఫ్ ది పాస్ట్.
0: జరిగేటువంటి దానిని అనుభవించవచ్చు.
1: మ్యాన్ కెన్ ఎక్స్పీరియన్స్ ది ప్రజెంట్.
0: అయితే ఇది కూడాను మానవునికి విరుద్ధమైనటువంటి ఒక మార్గమే.
1: బట్ ఇన్ ఎ వే దిస్ ఈజ్ ఆల్సో కాంట్రరీ టు హ్యూమన్.
0: గడిచిన దానిని చింతించకూడదు.
1: వీ షుడ్ నాట్ బాదర్ అబౌట్ ద పాస్ట్.
0: కారణమేమనగా గడిచిపోయినటువంటిది ఇప్పుడు అనుభవిస్తూనే ఉన్నాం.
1: ది రీజన్ ఈజ్ దట్ ఫ్రూట్స్ ఆఫ్ అవర్ ఓన్ పాస్ట్
0: ఎంత చింతించినప్పటికీ గడిచినటువంటిది ఒక్క క్షణమైనా మనకు ముందుకు రాదు.
1: హౌ మచ్ యు వరీ అండ్ బాదర్ యు ఆర్ నాట్ గోయింగ్ టు గెట్ బ్యాక్ ద పాస్ట్ టైం.
0: భవిష్యత్తును విచారించిన అవసరం లేదు.
1: యు షుడ్ నాట్ థింక్ ఆఫ్ ఫ్యూచర్. దర్ ఇస్ నో నీడ్ ఫర్ ఇట్.
0: కారణం ఏమిటి?
1: వాట్ ఈస్ ది రీజన్?
0: రేపటి వరకు నేను ఉంటాననేటువంటి ష్యూరిటీనే లేదు. ఇంకా భవిష్యత్తును ఎందుకు విచారించాలి?
1: వేర్ ఇస్ ది ష్యూరిటీ దట్ వుడ్ బి అలైవ్ టిల్ టుమారో?
0: రేపు అనుకుంటే ఈనాటికే మనం పోవచ్చును.
1: వీ మే గో అవే ఫ్రమ్ దిస్ వరల్డ్ టుడే ఇట్ సెల్ఫ్.
0: అయితే వర్తమానాన్ని గుర్తులో ఉంచుకోమని చెప్పింది.
1: బట్ ఇట్ హస్ సెడ్ దట్ రిమెంబర్ ఆల్వేస్ యువర్ ప్రజెంట్.
0: అనగా ఇది వర్తమానం, ఇది ప్రజెంట్, ప్రజెంట్, ప్రజెంట్ అన్నాం.
1: Go on reflecting and remembering the present as present.
0: Kani Bhagavad Drishtilo idi present kaadu, idi sadharanamaina present kaadu, idi omnipresent.
1: But in the divine reckoning and vision this is not an ordinary present, this is omnipresent.
0: Idi omnipresent annamante gadachi poyina dani yokka result ee present lo untundali. ఈ ప్రజెంట్ లో మనం చేస్తున్నటువంటి యొక్క ఫలితము రాబోయేటువంటి కూడా ఈ ప్రజెంట్ లోనే ఉంటుండాలి.
1: వై డూ యూ డిస్క్రైబ్ దిస్ ప్రజెంట్ యాజ్ ఓమ్ని ప్రజెంట్? ది రీజన్ ఈస్ ది ఫ్రూట్స్ ఆఫ్ ది పాస్ట్ యాక్షన్స్ వీఆర్ హ్యావింగ్ ఇన్ దిస్ ప్రజెంట్
0: అండ్ ఓన్లీ త్రేపు వస్తుండాలి. ఇప్పుడు
1: యు ఆర్ గెటింగ్ ది బెల్ట్ ఇన్ అకార్డెన్స్ విత్ ద టైప్ ఆఫ్ ఫుడ్.
0: ఇప్పుడు తినబోయేది రేపటి దినం బెల్ట్ వస్తుంది, అనగా ఒక ఇది వస్తుంది త్రేపు.
1: అండ్ ది టైప్ ఆఫ్ ఫుడ్ దట్ యు హావ్ టేకెన్
0: రాబోయే త్రేపుకు వచ్చున్నటువంటి రేపుకు ప్రజెంటే ప్రధానము. గడిచిపోయినది రాబోయేటువంటిది కూడాను ప్రజెంట్ లోనే ఉంటుండాలి.
1: ది పాస్ట్ హ్యాస్ ఇట్స్ లెసన్స్ ఫర్ ది ప్రజెంట్ అండ్ ది ప్రజెంట్ ఈస్ గోయింగ్ టు డిటర్మిన్ ది ఫ్యూచర్.
0: అయితే అంత గాఢమైన అంత దీర్ఘమైన ఆలోచనలు లేకపోవటం చేత మానవుడు పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ అనగా గడిచినటువంటి దానిని రాబోయేటువంటి దానిని వర్తమానాన్ని చింతిస్తూ ఉంటాడు.
1: But man is not thinking so deeply as to recognize the importance of present. Therefore, he worries himself about the past and the future.
0: ఈ యొక్క భూత భవిష్యత్ వర్తమానములనేటువంటిది దైవత్వములో ఉండవు.
1: But in God you cannot find this kind of past.
0: ఇది దివ్యత్వానికి పూర్తి విరుద్ధమైనటువంటిది.
1: This is contradicting the divinity itself.
0: ఒక చిన్న ఉదాహరణము.
1: One small example.
0: స్వామి రాబోయేటువంటిది తెలుసు కదా, భవిష్యత్ ఏ విధంగా ఉంటుందో తెలుసు కదా, స్వామి ఈ యొక్క బాత్రూమ్ లో పడిపోయేటువంటిది స్వామికి తెలియదా అని కొంతమందికి ఆలోచన కలుగుతుంటది.
1: సమ్ పీపుల్ హ్యావ్ గాట్ దీస్ థాట్స్. స్వామి నోస్ ది ఫ్యూచర్ అండ్ స్వామి నోస్ దట్ హీ వుడ్ బి ఫాలింగ్ ఇన్ బాత్రూమ్. డస్ హీ నాట్ నో దిస్ మచ్?
0: అయితే నాకు ఫ్యూచర్ నాకు తెలుసును, కానీ ఇతరుల ఫ్యూచర్ ను నేను యోచిస్తాను, కానీ దీని ఫ్యూచర్ నేను ఎప్పుడు యోచించను.
1: I know my
0: own సత్యాన్ని చక్కగా గుర్తించాలి.
1: I know my own future, but I would never bother about the future of this body or myself. I would always think of the future of others. This truth must be very clearly recognized.
0: ఇది కర్తవ్యం యోగం ఉచ్యతే, అప్పటి కర్తవ్యాన్ని అప్పటికి నేను చింతిస్తాను.
1: I always concern myself about the duty for the present.
0: ఇవన్నీ వస్తుంటాయి పోతుంటాయి.
1: All these things come and go.
0: ప్రతి ఒక్కటి కూడాను ఈ జగత్తు లోపల పాసింగ్ క్లౌడ్స్.
1: ఎవ్రీథింగ్
0: రావటం పోవటం రావటం పోవటం.
1: ఎవ్రీథింగ్ ఇన్ ద వరల్డ్ ఈజ్ లైక్ ఎ పాసింగ్
0: ఈ మధ్య లోపల ఎన్నో రకములైనటువంటి యొక్క అనుభూతులు కూడాను మానవులకు కొంతవరకు చేజిక్కుతుంటాయి.
1: ఇన్ ది ప్రాసెస్ ఎ నంబర్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ విల్ బి గెయిన్డ్ బై పీపుల్.
0: ఈ యొక్క అనుభూతిని మాత్రం మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: వీ షుడ్ ఆల్వేస్ రికగ్నైజ్ the experiences in our own life.
0: Bhagavantudu ye avataram nandu kani Rama Krishna Matsya Kurma Varaha Vamana ilanti avataram nanni kudanu kevalamu tatkalikamainatundi yokka phalitamunu maatrame meeru gurtistu vastunnaru kani prati avataram kudanu vachedi okke oka lakshyam.
1: Whatever incarnation be it Rama or Matsya or Kurma or any avatar, there is only one reason as to why
0: మానవునికి ప్రేమతత్వాన్ని నేర్పించే కోసం వస్తున్నాయి.
1: ఆల్ ది ఇన్కార్నేషన్స్ కమ్ ఇన్ ఆర్డర్ టు టీచ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ లవ్ టు మ్యాన్.
0: ఓ మానవుడా, నీకు ప్రేమ లేకపోవటం చేతనే, నీకు స్వార్థం కలగటం చేతనే ఇన్ని విధములైనటువంటి బంధనకు ఈ యొక్క జగత్తులో నీవు చిక్కుబడి ఉంటున్నావు.
1: ఓ మ్యాన్, యు ఆర్ బౌండ్ బై సో మెనీ థింగ్స్ బికాస్ యు ఆర్ ఫిల్డ్ విత్ సెల్ఫిష్నెస్ and because you do not have that love manifesting in you.
0: Tyagamu prema ee rendu neevu kaliginappude neevu divyattvam enti manavattvanga roopondutavu.
1: Cultivate sacrifice and love, then you get transformed into total divinity.
0: Tyagamu leni manavudu kevalamu rogamunande nasistadu.
1: A man without sacrifice ruins himself only in diseases.
0: ప్రేమ లేని మానవుడు జీవించినటువంటి ఒక శవంగా రూపొందుతాడు.
1: A man without love is a living death.
0: కనుకనే మానవుని యొక్క దివ్యతత్వం అనేటువంటిది ఒక్క ప్రేమ త్యాగం.
1: The divinity of man can be recognized only in sacrifice.
0: ప్రేమకు ప్రేమ అనే దానికి సరి అయినటువంటి ఫలము.
1: Love alone is the reward for love.
0: ప్రేమకు ప్రేమ అనే సాక్షి.
1: Love is the witness of love.
0: ప్రేమకు భయము లేదు.
1: Love knows no fear.
0: కారణమేమనగా ప్రేమ పరిపూర్ణమైన రీతిగా ఉంటుంటుంది.
1: The reason is love is full in itself.
0: ప్రేమలో స్వార్థము లేదు.
1: There is no selfishness in love.
0: ప్రేమ ప్రేమ నిమిత్తమై ఉండటం చేతనే భయం శూన్యంగా ఉంటుంది.
1: Love lives for itself and therefore there is no room for fear in it.
0: కనుకని ప్రేమను నేర్పే నిమిత్తమే అవతారములు ఈ జగత్తునందు అవతరిస్తూ ఉంటాయి.
1: ఇన్కార్నేషన్స్ కమ్ డౌన్ టు ఎర్త్ ఇన్ ఆర్డర్ టు టీచ్ దిస్ లా ఆఫ్
0: ఏకత్వంలో ఉండినటువంటి యొక్క అనేకత్వాన్ని జగత్తును చూస్తుండాలి. కానీ భగవంతుడు అనేకత్వంలో ఉండినటువంటి ఏకత్వాన్ని నిదర్శింపచేస్తాడు.
1: ద వరల్డ్ సీస్ మల్టిప్లిసిటీ ఇన్ యూనిటీ, బట్ గాడ్ ప్రూవ్స్ యూనిటీ ఇన్ మల్టిప్లిసిటీ.
0: కనుకనే యూనిటీ ఇన్ డైవర్సిటీ.
1: Unity in diversity is the law.
0: ఈ యొక్క నిజమైనటువంటి తత్వాన్ని భగవంతుని ద్వారానే నేర్చుకునేటకు సాధ్యమవుతుంది.
1: One can learn this basic truth only through divinity and through God.
0: కృష్ణావతారము కేవలం లీలావానుష విగ్రహం అని, ఆదర్శ మూర్తి అని, పవిత్ర చక్రవర్తి అని ఆత్మస్వరూపమని భావిస్తూ వచ్చారు.
1: పీపుల్ హావ్ బీన్ థింకింగ్ దట్ ది ఇన్కార్నేషన్ ఆఫ్ కృష్ణ ఈజ్ ఎన్ ఐడియల్ పర్సన్ అండ్ హీ హోల్డ్స్ అవుట్ సర్టన్ ఐడియల్స్ ఫర్ ద వరల్డ్.
0: భక్తుల యొక్క పవిత్రమైన నిర్మలమైన నిశ్చలమైన నిస్వార్థమైనటువంటి యొక్క తత్వాన్ని జగత్తునకు ప్రకటింపచేయటానికి భగవంతుడు అవతరిస్తుంటాడు.
1: గాడ్ కమ్స్ డౌన్ టు అర్త్ యాజ్ అన్ ఇన్కార్నేషన్ ఇన్ ఆర్డర్ టు షో టు ద వరల్డ్ ద సేక్రెడ్నెస్ ద ప్యూరిటీ అండ్ ద ఐడియల్స్ ఆఫ్ డ్యూటీ.
0: మధ్య మధ్య కొన్ని రకములైనటువంటి యొక్క కర్మలను ఆచరిస్తూ దుర్మార్గులను హింసిస్తూ సన్మార్గులను పోషిస్తూ ధర్మాన్ని పోషిస్తూ అధర్మాన్ని నశింపచేస్తూ వస్తున్నాడని మనం భావిస్తున్నాం. అది నీ దృష్టిలో ధర్మ నిగ్రహము అధర్మము యొక్క దీనిని నాశనము అనుకుంటున్నావే కాని భగవంతుడు ధర్మరక్షణ అధర్మాన్ని నాశనము అనేటువంటిది కూడా భగవంతుని లేదు.
1: యు మే బి థింకింగ్ అకార్డింగ్ టు యువర్ ఓన్ అండర్స్టాండింగ్ దట్ గాడ్ ఇన్కార్నేట్ ఇన్ ఆర్డర్ టు ఎస్టాబ్లిష్ ధర్మ అండ్ డిస్ట్రాయ్ వికెడ్నెస్ అండ్
0: భగవంతుని దృష్టిలో చెడ్డది అనేటువంటిదే లేదు.
1: But this is wrong. In God's view,
0: sarvamu tana sankalpam nunchi aavirbhavinchinatunte kanuka tana sankalpam pavitramainadi kada.
1: Everything has emerged out of his will.
0: Yatti padarthanni prakti vyaktini manam preminchinappude bhagavantuni preminchina varam avtam.
1: Only when we love every person and everything, then only would have truly
0: loved. Evarini dveshinchina manam paramatmanu dveshinchinatunte varam avtam.
1: Whomsoever you hate, you would have hated God himself.
0: Sarvata paanipadam తత్సర్వతోచి శిరోముఖం సర్వసత్తిమల్లోకి సర్వమావృతిష్టతి. భగవంతుని యొక్క తత్వము భక్తుని యొక్క భావం పైన ఆధారపడి ఉంటుంటుంది.
1: గాడ్స్ యాక్షన్స్ డిపెండ్ అపాన్ ద డివోటీస్ అండర్స్టాండింగ్.
0: భగవంతుణ్ణి, భగవంతుడా, నా బాధలు నీకు కనిపించటం లేదా? నా రోదలు నీకు వినిపించటం లేదా? నా కష్టములు నీవు కంటితో చూడటం లేదా అని ఎవరు ప్రార్థిస్తుంటారో వారి దగ్గర కేవలము బలుపుల వలె కన్నులు మాత్రమే ఉంటుంటాయట, శ్రోత్రములు మాత్రమే ఉంటుంటాయట, నేత్రములు మాత్రమే ఉంటుంటాయట, స్వరూపం ఉండదట.
1: బిఫోర్ పీపుల్ హూ గో ఆన్ ప్రేయింగ్ దట్ గాడ్ హ్యావ్ యూ నాట్ బీన్ ఏబుల్ టు సీ అవర్ ప్రేయర్స్ అవర్ డిఫికల్టీస్ అండ్ అవర్ ప్రాబ్లమ్స్ అండ్ అవర్ సారోస్ దేర్ యూ కెన్ గెట్ గాడ్స్ ఐస్ అండ్ గాడ్స్ ఇయర్స్ ఓన్లీ బట్ ది ఫుల్ ఫార్మ్ ఆఫ్ గాడ్ ఈజ్ నాట్ సీన్.
0: కానీ ఈనాటి సాధకుల యొక్క పరిస్థితి ఏ రీతిగా ఉన్నదనగా
1: ది పొజిషన్ ఆఫ్ టుడే సాధకాస్ ఈజ్
0: జానాది సమయములందు యోగరీతిలుగా ఉంటుంటారు వారు, యోగుల వలె ప్రకటిస్తారు.
1: అట్ ద టైమ్ ఆఫ్ డూయింగ్ మెడిటేషన్ దే గివ్ ది ఇంప్రెషన్ దే ఆర్ యోగీస్ దెమ్సెల్వ్స్.
0: కానీ ఆ ధ్యాన సమయం సమాప్తి అయినదా తిరిగి నిత్య జీవితంలో నిరంతరము వాడు భోగములోనే మునిగి ఉంటాడు.
1: బట్ అట్ ది ఎండ్ ఆఫ్ దట్ మొమెంటరీ ధ్యాన he starts living an indulgent life immediately after that is over. After the meditation
0: cheptinatvantidi satatam yoginaha annadu,
1: but this is not what has been told by Krishna. You should be yogi always.
0: Manam tellavari yogi, madhyanam bhogi, ratri rogi, ee vidhanga maarutunte inga satatam yoginaha ane ee reethiga manam bhavinchadaniki veel avutundi.
1: If you are a yogi in the morning and indulgent in the afternoon and get diseases in the evening, how can you
0: sarva kala sarva avasthali endukodanu edi chesina edi chuchina edi cheppina edi anubhavinchina idi bhagavat bhavam tone untundali.
1: On the other hand, you should be full of the feeling of divinity at all times and in all places, whatever you do, whatever
0: kevalam nee swarthamne nee kashtamulu endu bhagavantuni nindinchatamu సుఖములు యందు భగవంతుని వర్ణించటము ఇది కేవలము స్వార్థ స్వరూపమైనటువంటి సంకుచితమైన భావము.
1: క్రిటిసైజింగ్ గాడ్ వెనెవర్ యు ఆర్ హావింగ్ సమ్ ప్రాబ్లమ్స్ అండ్ డిఫికల్టీస్, ప్రైజింగ్ గాడ్ వెనెవర్ యువర్ విషెస్ ఆర్ ఫుల్ఫిల్డ్ ఈజ్ ఎ నారో వే ఆఫ్ లుకింగ్ అట్ గాడ్.
0: ఇది విశాలమైన భావం కాదు.
1: దిస్ ఈజ్ నాట్ ఎ బ్రాడ్ అండర్స్టాండింగ్ ఆఫ్ గాడ్.
0: ఏ సమయమునకు, ఏ కాలములు, ఎప్పుడు, ఏ రీతిగా ఏది జరుగునో అది జరగక తప్పదు.
1: At what time, in what place, what happens is bound to happen. This cannot be changed.
0: Edi jarigina kudanu idi bhagavat prasadangane manam bhavinchali.
1: Whatever happens must be treated as a gift of God.
0: Atti premanu manam penchukunnappude nijamainatvanti yokka aadhyatmika bhavam manlo aavirbhavistundi.
1: Only when you develop such a true love, spirituality springs up in your heart automatically.
0: కేవలము లోక సంబంధమైన బాంధవ్యత్వాన్ని మాత్రమే మనం పెంచుకోరాదు.
1: వీ షుడ్ నాట్ ఓన్లీ డెవలప్ ది ఫిజికల్ రిలేషన్షిప్స్ అండ్ ది వర్ల్డ్లీ రిలేషన్షిప్స్.
0: అంతర్ సంబంధమైనటువంటి ఆత్మతత్వమే దీనికి నిజమైనటువంటి శాశ్వత సంబంధము.
1: ది ఇన్నర్ ఆత్మిక్ రిలేషన్షిప్ ఈజ్ ది ట్రూ రిలేషన్షిప్.
0: ఎక్కడికి వెళ్లినా ఏది చూచినా భగవత్ యొక్క ఆనందమే నా ఆనందం.
1: టు విచెవర్ ప్లేస్ యు గో, వాట్ ఎవర్ యు సీ, యు షుడ్ కన్సిడర్ గాడ్స్ జాయ్ యాజ్ యువర్ జాయ్.
0: కేవలం ఇది దేహం యొక్క ఒక ఇన్స్ట్రుమెంట్, ఒక పనిముట్టు.
1: దిస్ ఫిజికల్ బాడీ ఈజ్ ఎ షియర్ ఇన్స్ట్రుమెంట్.
0: దీన్ని నడిపించేది, నడిచేది, అనుభవించేది, అనుభవింపచేసేది అంతా తన యొక్క దివ్యత్వమే.
1: ఇట్ ఈస్ గాడ్స్ విల్ విచ్ మేక్ దిస్ మూవ్, విచ్ మేక్ దిస్ ఎంజాయ్, విచ్ మేక్ దిస్ లివ్ అండ్ విచ్ మేక్ దిస్.
0: కానీ ఈ సత్యాన్ని గుర్తించుకుని లేనటువంటి యొక్క మానవులు, మేము భక్తులము, మేము సర్వసంగ పరిత్యాగులము, మేము భగవంతునికి సన్నిష్ట సంబంధులము అని భావిస్తుంటారు.
1: మ్యాన్ హూ డస్ నాట్ రికగ్నైజ్ దిస్ బేసిక్ ట్రూత్ థింక్స్ దట్ హీఈస్ క్లోజ్ టు గాడ్, హీ నోస్ గాడ్ అండ్ హీఈస్ అ గ్రేట్ డివోటీ ఆఫ్ గాడ్ అండ్ సచ్ గ్రేట్ థాట్స్ యుడ్ బి గెటింగ్.
0: ఒకానొక సమయంలో పరమ భక్తులని వెర్రవీగేటువంటి వెర్రివారిని పరీక్షింపజేసుకోరి,
1: వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ ఆర్డర్ టు టెస్ట్ దోస్ పీపుల్ హూ థాట్ దట్ దే వర్ వెరీ గ్రేట్.
0: లీలా మానస విగ్రుడైనటువంటి కృష్ణుడు ఒక చిన్న నాటకం ఆడుతూ ప్రయత్నించాడు.
1: కృష్ణ ఎనాక్టెడ్ ఎ స్మాల్ డ్రామా.
0: ఒకనాడు ఏనాడు ఎవరు కని వినని ఎరుగనటువంటి యొక్క బాధను అనుభవించినట్టుగా నటన చేశాడు.
1: హీ యాక్టెడ్ యాజ్ ఇఫ్ హీ సఫరింగ్ ఫ్రమ్ ఎ పెయిన్ విచ్ వాజ్ అన్టోల్డ్, అన్హర్డ్ ఆఫ్ అండ్ సచ్ అన్బేరబుల్ పెయిన్.
0: అనగా నా తలనొప్పి భరించడానికి వీలు కాలేదని ఒక పెద్ద టవల్ గట్టిగా చుట్టి చాలా బాధపడినట్టుగా అనుభవిస్తూ వచ్చాడు.
1: హీ బ్యాండేజ్డ్ హిస్ హెడ్ విత్ ఎ బిగ్ టవల్ అండ్ యాజ్ ఇఫ్ హీ సఫరింగ్ ఫ్రమ్ సచ్ అన్బేరబుల్ హెడేక్.
0: ఇది ముందు జరగబోయేటువంటి యొక్క దీనిని గుర్తించే ఈ విధంగా వర్తిస్తూ వచ్చాడు కృష్ణుడు.
1: నోయింగ్ ద ఫ్యూచర్ అండ్ ద ఫ్యూచర్ ఈవెంట్స్ హీ ఎనాక్టెడ్ దిస్.
0: రుక్మిణి, సత్యభామ, జాంబవతి అందరు కూడా ఈ చుట్టూ ఉన్నటువంటి స్త్రీలంతా చేరారు.
1: రుక్మిణి, సత్యభామ, జాంబవతి అండ్ ది అదర్ విమెన్ హూ వర్ దేర్.
0: స్వామి, ఏనాడు కూడాను ఈ బాధను మేము చూడలేదు కదా, ఈ బాధ ఎందుకోసం వచ్చింది, దీనికి ఔషధం ఏమిటి అని అనేక విధములుగా ఆవిడ ప్రశ్నిస్తూ వచ్చారు.
1: దే బిగాన్ క్వశ్చనింగ్ హిమ్ ఇన్ ఎ నంబర్ ఆఫ్ వేస్. స్వామి, వీ హావ్ నాట్ సీన్ ఎనీ టైప్ ఆఫ్ పెయిన్ ఎర్లియర్, వాట్ ఈస్ దిస్ పెయిన్, హౌ డి యు
0: భరించుకోలేను, ఇది చాలా షాక్ కొట్టినట్టుగా ఉంటుండాలి, నేను ఇంకా తాళలేను అని అనేక రకాలుగా తాను విలపించినట్టుగా ప్రకటిస్తూ వచ్చాడు.
1: హీ బిగాన్ జస్ట్ టెలింగ్ దట్ ఓ ఐ కెనాట్ బేర్ దిస్ పర్టికులర్ పెయిన్ ఎట్ ఆల్, ఇట్ ఈస్ గివింగ్ మీ సచ్ ఎ ట్రెమెండస్ షాక్ అండ్ హీ బిగాన్ టెలింగ్ దిస్.
0: దీనికి నివారణ మార్గం ఏమిటని వారు ప్రశ్నించారు.
1: దే క్వశ్చన్ హిమ్, వాట్ ఈస్ ది రెమెడీ ఫర్ దిస్ స్వామి.
0: ఎవరైనా ఒక పరమభక్తుని యొక్క పాదధూళి తెచ్చి నా శిరస్సు పైన వేసినప్పుడు ఈ బాధ నివారణ అవుతుందన్నాడు.
1: ఇఫ్ ద డస్ట్ ఆఫ్ ఎ గ్రేట్ డివోటీ కుడ్ బి బ్రాట్ అండ్ అప్లైడ్ టు మై హెడ్, ఐ విల్ బి ఫ్రీడ్ ఫ్రమ్ దిస్ కైండ్ ఆఫ్ హెడేక్.
0: ఆ వేళగా బ్రహ్మణుడు ఆసన్నమైనట్టుగా నారదుడు ప్రవేశించాడు.
1: జస్ట్ అట్ దట్ టైమ్ నారద ఎంటర్డ్ ఇన్ అన్ అప్రోప్రియేట్ వే.
0: సత్యభామ, రుక్మిణి, జాంబవతి కూడాను నారదుని పట్టుకున్నారు. నారదా, నారదా, ఈ బాధను మేము ఏనాడు కూడా చూడలేదు, ఈ కృష్ణుని బాధను నివారించడానికి ఏమైనా నువ్వు ప్రయత్నించమన్నాడు.
1: రుక్మిణి, సత్యభామ అండ్ జాంబవతి అప్రోచ్ నారదా అండ్ ప్రే టు హిమ్, వెల్ నారదా ప్లీజ్ లెట్ అస్ నో హౌ టు క్యూర్ దిస్ పర్టికులర్ పెయిన్.
0: నారదుడు కూడాను కృష్ణుడు ప్రశ్నించగా కృష్ణుడు ఇదే జవాబు చెప్పాడు. ఏ పరమభక్తుని యొక్క పాదధూళి నా శిరస్సు పైన వేసినప్పుడు ఈ యొక్క బాధ తగ్గిపోతుందన్నాడు.
1: When Narada questioned Krishna the reason, he said that only the remedy is if you can get the dust off the feet of a great devotee and put it on my head, I'll be freed from this headache, he said.
0: Narada prakaranam undi aa inta parama bhaktaralani satyabhamane untundadi kada aame padaduli ivvochunu kada annadu.
1: Narada just said satyabhama is such a great devotee is here, the dust of her feet can be offered to you, isn't it, Krishna? I said.
0: సత్యభామ చేతులు నలుపుకుంది. అయ్యో, నేను సతిని, కృష్ణుడు నా పతి, సతి యొక్క పాదధూళి పతి యొక్క శిరస్సు పైన వెళ్ళటము ఇది మహా అపరాధం కదా, నేను నరక ప్రాప్తి ప్రాప్తిస్తుంది, నేను ఈ నరకాన్ని అనుభవించలేను, నా పాదధూళి ఇవ్వను అనింది.
1: సత్యభామ ఫెల్ట్ ఎంబరాస్డ్. షీ వాజ్ ఓన్లీ ఏ వైఫ్ ఫర్ కృష్ణ అండ్ ది డస్ట్ ఆఫ్ వైఫ్స్ ఫీట్ ఇఫ్ ఇట్ ఈస్ పుట్ ఆన్ ది హెడ్ ఆఫ్ ఎ హస్బెండ్ షీ వుడ్ గో టు హెల్. I do not want to go to hell by giving the dust of my feet for
0: Rukmini kudanu idhe jawabu cheppindi.
1: Rukmini repeated the same answer.
0: Iruvuru cheri Narudunni pattukunnaru. Meekante parama bhaktulu lokamlo untunnara swami, mee paadadhuli ivochunu kada annaru.
1: Rukmini and Satyabhama asked Narada, can there be a greater devotee than you, Narada? The dust of your feet could be offered to Krishna.
0: Narada cheppadu, amma, క్షణములో నేను వైకుంఠం చేరి మహావిష్ణువును సందర్శిస్తున్నాను, క్షణములో కైలాసం చేరి ఈశ్వరుని సందర్శిస్తున్నాను, క్షణములో స్వర్గాన్ని చేరి సర్వసుఖములు అనుభవిస్తున్నాను, గోవింద నామము చేత నేను సర్వత్రా వ్యాపించి సర్వ ఆనందాన్ని అనుభవిస్తున్నాను, కాని నా పాదధూళి కృష్ణుడు శిరస్సు పైన వేయటం వల్ల నేను నరకంలో పోయి పడిపోతాను, నాకు ఈ ప్రాప్తంతా దూరమైపోతుంది, నేను ఇవ్వను అన్నాడు.
1: మదర్, ఐ విల్ నాట్ బి ఏబుల్ టు గివ్ ద డస్ట్ ఆఫ్ మై ఫీట్ బికాస్ I would go to hell and lose all the privileges and the pleasures that I am having, like go by the name of
0: Bhagavatuni talapaina bhaktuni yokka padaduli veetama idi maha papam.
1: Is it that the dust of the feet of a devotee to be put on Krishna? This is the type of understanding on the part of these devotees.
0: Tadupara cheppadu, ఈ కృష్ణుని యొక్క నాటకం మరింత అధికమైపోతుంది. అబ్బబ్బా, నేను భరించుకోలేను అంటున్నాడు, అరుస్తున్నాడు.
1: కృష్ణ బిగాన్ షౌటింగ్ యాజ్ ఇఫ్ హీస్ నాట్ ఏబుల్ టు బేర్ ద అన్బేరబుల్ పెయిన్ ఆఫ్ ద హెడేక్.
0: నారదుడు చెప్పాడు, స్వామి, దీనికి తగినటువంటి ఔషధం ఎక్కడ ఉందో చెప్తే నేను ఒక క్షణంలో వెళ్ళి తీసుకుని వస్తానన్నాడు.
1: నారద ఆస్క్డ్ కృష్ణ, స్వామి, లెట్ మీ నో ఫ్రమ్ వేర్ ఐ కెన్ గెట్ ద మెడిసిన్.
0: నేను గోకులం వెళ్ళి గోపికల యొక్క పాదధూళి తీసుకునిరా, తప్పక నాకు నివారణ అవుతుందన్నాడు.
1: కృష్ణ సెట్, గో టు గోపికాస్, గెట్ ది డస్ట్ ఆఫ్ దర్ ఫీట్, ఐ వుడ్ బి ఫ్రీ ఫ్రమ్ ది హెడేక్.
0: క్షణంలో వెళ్లాడు గోకులం.
1: హీ వెంట్ టు గోకులం ఇన్ ఎ మూమెంట్.
0: బజారులో పాట పెట్టుకుంటూ పోతున్నాడు. గోవింద దామోదర నామదేవి, ఆయా నామాన్ని స్మరిస్తూ పోయేటప్పటికీ గోపికలందరూ నారదుని యొక్క కంఠస్వరం విని అందరూ వెలుపల వచ్చారు.
1: వెన్ హీ వాజ్ గోయింగ్ చాంటింగ్ అండ్ సింగింగ్ ద నేమ్ ఆఫ్ గాడ్, గోపికాస్ కేమ్ రన్నింగ్ టు హిమ్.
0: వచ్చి, మా గోపాలుడు ఎట్టున్నాడు? మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? మీ మధుర నుంచి వస్తున్నారా? గోపాలుడు బాగున్నాడా అని వీరు ప్రశ్నల వర్షం కురిపిస్తూ వచ్చారు.
1: దోస్ పీపుల్ బిగాన్ షవరింగ్ రెయిన్ ఆఫ్ questions to Narada. How is our Gopala?
0: Are you coming? Vicharamto Narudu cheptunnadu, Gopikalara, Krishnudu chala badalo untunnadu, ye naadu kudanu nenu inta kaalamainappatikini atani inta badalu anuvinchatam nenu chudaledu, ee badha nivaranaatmai nenu aushadham kosam ikkadiki vachanu annadu.
1: Narada told him, I had never seen Krishna suffering from such unbearable pain in my life. He is having a lot of pain and I have come here for taking some medicine.
0: గోపికలు విన్నారు, ఏమిటి, కృష్ణుడికి శిర భారమా, ఇంత నొప్పిగా ఉంటుండాదా, ఈ బాధ నివారణానికి మా గోకులంలో ఔషధం ఉంటుండాదా, చెప్పండి ఎక్కడ ఉందో మేము తీసిస్తామన్నారు.
1: గోపిక ఆస్క్డ్ నారద, ఈజ్ దర్ సమ్ మెడిసిన్ ఇన్ అవర్ గోకులం, వీ విల్ బి ప్రిపేర్డ్ టు గివ్ ఎనీథింగ్ ఫర్ ద సేక్ ఆఫ్ కృష్ణ.
0: పాదధూళి కావాలట అన్నాడు నారదుడు.
1: హీ ఆస్క్డ్, వీ వాంట్, హీ వాంట్స్ ది డస్ట్ ఆఫ్ యువర్ ఫీట్.
0: ఒక గోపికల ఇంటికి పరిగెత్తింది, ఓ పెద్ద బెడ్షీట్ తెచ్చింది. ఆ బెడ్షీట్ పైన గోపికలందరూ డ్యాన్స్ ఆడారు. ఆ పాదధూళంతా అయింది, ఇంత పెద్ద మూట కట్టి తక్షణం తీసుకుని వెళ్ళండి అని చెప్పింది అన్నారు.
1: వన్ గోపిక ర్యాన్ హోమ్ అండ్ బ్రాట్ ఎ బెడ్షీట్ అండ్ ఆల్ ఆఫ్ దెమ్ డాన్స్డ్ ఆన్ ఇట్, కలెక్టెడ్ ఎ లాట్ ఆఫ్ డస్ట్ ఫ్రమ్ దర్ ఫీట్ అండ్ ప్యాక్డ్ ఇట్ అప్.
0: నారదా ఇంకా ఆలస్యం చేయదు, తక్షణమే తీసుకుని పోయి నా కృష్ణుని యొక్క బాధ నివారణ చేయమని చెప్పి కోరారు.
1: దే ప్రేడ్ దట్ రష్ ఇమ్మీడియట్లీ ఓ నారదా and see that our Krishna is freed from the headache.
0: నాదునికి ఆశ్చర్యమేసి, వేదశాస్త్ర ఇతిహాస పురాణములు లేనటువంటి మూర్ఖుల యొక్క స్వభావం ఇట్లనే ఉంటుంటారు.
1: Narada was shocked and surprised. These people are totally uneducated. They do not
0: know. గోపికలు కేవలం మూర్ఖులు.
1: They are foolish ones.
0: గోపికలు చెప్పారు, నారద, మా నరకమును కాదు ఇంకే విధమైనటువంటి ఒక లోకానికి పోయినా కూడా మాకు పర్వాలేదు, మా కృష్ణుడు బాగుంటే అంతే చాలు అన్నారు.
1: Gopika said that we don't mind going to any worse hell if there is anyone like that. If our Krishna can be okay, we are all right. We are
0: anaga maa naraka prapto maa swarga prapto maa swartham maa kakkaraledu, maa krishnudu baagundali, maa krishnudu chemanga untundali ani koraru gopikalu.
1: They only prayed that our Krishna should be all right.
2: To which place we go, we are not at all helping, we are not at all bothered about it.
3: ఇక్కడ పాదతుడు ఇచ్చారో అక్కడ కృష్ణుడు ఆనందంగా నవ్వుతూ కూర్చున్నాడు.
2: The moment that these gopikas offered the dust of their feet to Narada,
3: ఇస్తున్న పోయి మూట ఇప్పేటప్పటికి కృష్ణుడు నవ్వుతున్నాడు. మందు తేకమునిపోయి నివారణ అయిపోయింది నీకు.
2: By the time the Narada carried the dust to Krishna, Krishna was already happy and relieved of all the headache. He was totally cheerful.
3: ఏనాడు గోపికల యొక్క పాదధూళి ఇచ్చిరో ఆ నిమిషంలోనే నా యొక్క బాధ నివారణైంది అన్నాడు.
2: కృష్ణ సెట్, ద మోమెంట్ ద గోపికా గేవ్ ది డస్ట్ ఆఫ్ ద ఫీట్ టు యు దే, అనగా మై హెడేక్ హస్ గోన్.
3: స్వార్థాన్ని త్యాగం చేసి నాకు ఏ ఫలితమో ఏమిటో అని ఫలితాన్ని విస్మరించి,
2: సాక్రిఫైస్ యువర్ సెల్ఫిష్నెస్,
3: భగవంతుని యొక్క ఆనందమునే చింతించేటువంటి యొక్క గోపికలు పరమ భక్తులు అన్నాడు.
2: హీ డిక్లేర్డ్ that gopikas are the true devotees and great devotees because they are
3: bhakti untundi idi isthe naakem nashtamo idi isthe naakem kashtamo aneetundi tana swarthane tana drishtilo unchukunnatundi varu bhaktulu kaadani cheppadu krishnudu.
2: He declared that those people cannot be called devotees at all who go on thinking what would happen to them by doing such and such an act and who are immersed in the selfishness.
3: Nenu sarva jeevulu endu untunnanu.
2: I am residing in every living being.
3: Aa dhooli naade, aa padamu naade, aa sarasthu naade.
2: That dust is mine, that foot is mine, and that head is mine. Everything
3: sarvata paadi padam amta naade.
2: My feet and my head are for everywhere. Everything belongs to me, he declared.
3: Nanugunu gunagallara,
2: can anyone comprehend me, understand me?
3: Enubadinalugu lachcha jeevulanu అనయమునన్నది బాజుకుందునట అనవురేణు తృణకాష్టము మొదలుగా అనక్ అఖండ రూపుడవై వెలయునట నను గనుగొన్న గల్లరా.
2: కెన్ ఎనీవన్ కాంప్రహెండ్ మీ? ఐఎమ్ రిసైడింగ్ ఇన్ ఆల్ ది 84 lakh స్పీసీస్ అండ్ అ పార్ట్ ఆఫ్ దేర్ దెంసెల్ఫ్.
3: ఘనమగు దొంగలలో గజ దొంగను నను గనుగొన్న గల్లరా.
2: ఐఎమ్ ది గ్రేటెస్ట్ థీఫ్ అమంగ్ ద థీఫ్స్. Can anyone comprehend me?
3: Kanuka nee drishtilo vaadu donga anukuntavu, naa drishtilo vaadu nene.
2: In your understanding he is a thief, in my understanding he is I.
3: Ilanti divyatvanni prapanchaniki ekatvanga chaate nimittamai vachinatundi avataram.
2: The avatar comes down in order to teach this unity of existence to all human beings.
3: కనుక దైవత్వం అనేటువంటిది కేవలం ఒక ప్రత్యేకమైనటువంటిదిగా ఒక ప్రత్యేకమైన రూపంలో ఉంటుందని భావించరాదు.
2: We should not think that divinity is existing only in a specific form.
3: ఐక్యత కావాలి.
2: There is need for unity.
3: ఈనాడు జగత్తులో ఉండినటువంటి యొక్క సమస్యలు ఏ విధంగా కూడా నివారణ గావించడానికి వీలు కాదు.
2: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు సాల్వ్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ ద వరల్డ్ టుడే బై ఎనీ అదర్ మీన్స్.
3: యూనిటీ, యూనిటీ, యూనిటీ. ఐకమత్యం అత్యవసరం.
2: యూనిటీ ఈజ్ ఎసెన్షియల్. ఓన్లీ బై యూనిటీ
3: ఐకమత్యమే జీవితం యొక్క సూత్రము.
2: ద లా ఆఫ్ లైఫ్ ఈజ్ యూనిటీ.
3: ఈ సూత్రము నుండే దైవత్వం యొక్క ఆనందం కలిగి ఉంటుండాలి.
2: యూ కెన్ గెట్ డివైన్ జాయ్ ఓన్లీ ఇన్ దిస్ పర్టికులర్.
3: ఆ యూనిటీ కలిగినప్పుడే ప్రతి మానవుని యందు కూడాను ప్యూరిటీ, ప్యూరిటీ, నిర్మలత్వం ఏర్పడుతుంది.
2: ఓన్లీ వెన్ దేర్ ఇస్ దట్ యూనిటీ ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ యూ కెన్ ఫైండ్ ప్యూరిటీ.
3: ఆ ప్యూరిటీనే డివినిటీగా మారిపోతుంది.
2: దట్ ప్యూరిటీ ఇట్సెల్ఫ్ బికమ్స్ డివినిటీ.
3: కనుకనే ఐకమత్యం అత్యవసరము.
2: దేర్ఫోర్ యూనిటీ ఇస్ ఎసెన్షియల్.
3: ఏకత్వం చాలా అవసరము.
2: యూనిటీ ఇస్ అబ్సల్యూట్లీ.
3: ఈ ఏకత్వాన్ని అభివృద్ధి పరిచే నిమిత్తమై ప్రేమతత్వం చాలా అవసరము.
2: ఇఫ్ యూ వాంట్ టు ఎంజాయ్ దిస్ వన్నెస్ ఇట్ ఈస్ ఓన్లీ పాసిబుల్ త్రూ లవ్.
3: ప్రేమ చేత ఏమైనా కూడా మనం సాధించవచ్చు.
2: వీ కెన్ అచీవ్ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ త్రూ లవ్.
3: ప్రేమే దైవము, దైవమే ప్రేమ.
2: లవ్ ఇస్ గాడ్, గాడ్ ఇస్ లవ్.
3: కనుక ప్రేమ చేత మనము సర్వాన్ని సాధించడానికి ప్రయత్నించాలి.
2: వీ షుడ్ మేక్ ఎఫర్ట్ టు అచీవ్ ఎవ్రీథింగ్ ఓన్లీ త్రూ లవ్.
3: ఒక చిన్న ఉదాహరణము, మీరు నమ్మవచ్చు లేకపోవచ్చు.
2: వన్ స్మాల్ ఎగ్జాంపుల్, యూ మే బిలీవ్ ఆర్ యూ మే నాట్.
3: ఈ 15 దినములు కూడాను కాలు కదిలిస్తే ఒక పెద్ద షాక్ వలె కలుగుతుంది.
2: ఆల్ దీస్ 15 డేస్ ఎనీ మూవ్మెంట్ ఇన్ ద లెగ్ గివ్స్ మీ ఎ షాక్ అన్బేరబుల్.
3: రొద్దున బయటికి వచ్చాను, అటు ఇటు తిరిగాను, భక్తులు చూచేటప్పటికీ ఆ ఆనందంలో వారి ప్రేమ ఈ ప్రేమగా, ఈ ప్రేమ వారి ప్రేమగా నా దేహాన్ని మర్చిపోయాను.
2: This morning I came out of the silver door. When I saw the devotees, their love reached me, my love reached them. In that process I
3: కనుకనే భగవత్ తత్వం ఏ రీతి వస్తుంది? ప్రేమను అనుభవించేకి, ప్రేమను అందించేకి.
2: Therefore, why does God descend? It is only in order to distribute
3: ప్రేమ రహితమైనటువంటి దీంట్లో ఏమాత్రం కూడా మనం ఆనందాన్ని అనుభవించలేము.
2: We can never get delight and joy which does not have love.
3: గోపికలు కూడా చెప్పారట.
2: That is why even Gopikas also sang like this.
3: Krishna,

0: కృష్ణ నీ ఒక్కతూరి మురళి వాయించు. ఏ విధంగా అంటే ప్రేమరహిత మరు భూములను, ప్రేమరహితమైనటువంటి యొక్క ఈ చవిటి భూములను మా హృదయాల లోపల.
1: ఓ కృష్ణ, యూ ప్లే అప్ ఆన్ ద ఫ్లూట్ వన్స్, హౌ షుడ్ యూ ప్లే? యూ ప్లే ఇన్ సచ్ ఎ వే దట్ ఇన్ అవర్ బ్యార్న్ అండ్ డ్రై హార్ట్
0: ప్రేమాంకురములు పెంపొంద. ఈ ప్రేమ అంకురములు అనేటువంటిది ఈ సీడ్ నీ దాంట్లో నాటు.
1: యూ సో దిస్ సీడ్ అండ్ లెట్
0: నీ ప్రేమ అనేటువంటి యొక్క మొక్కలు ఇందులో నాటు.
1: సో దిస్ సీడ్ అండ్ పుట్ ఇట్ దిస్ సీడ్లింగ్ ఇన్ అవర్ హార్ట్.
0: ఏ విధంగా నాటుతావు కృష్ణ? ప్రేమావేశముతో.
1: హౌ షుడ్ యూ పుట్ దిస్ సీడ్లింగ్? త్రూ లవ్. అండ్ విత్ లవ్ యూ జస్ట్

0: You play the flute in such a way that let there be
1: దీనికి వర్షము ప్రేమనే, భూమిని ప్రేమనే, మొక్కలు ప్రేమనే, నాటటము ప్రేమనే, ప్రవహించటము ప్రేమనే. అంతా ప్రేమమయంగా ఉండినప్పుడే మేము ప్రేమతత్వంతో కృష్ణత్వాన్ని మేము పొందిపోతాం.
0: ద ల్యాండ్ షుడ్ బి ఆఫ్ మేడ్ ఆఫ్ లవ్. ద సీడ్లింగ్ ఈజ్ లవ్, ద రెయిన్ ఈజ్ లవ్, ద రివర్ ఈజ్ లవ్. దెన్ ఓన్లీ
1: అనగా మనం సర్వము ఏమి చేసినా కూడాను అంతా ప్రేమమయంగా ఉంటుండాలి.
0: దట్ మీన్స్ టు సే దట్ వాట్ ఎవర్ వి డూ ఇట్ మస్ట్ బి ఫిల్డ్ విత్ లవ్.
1: ఒక పాత్రలో మనం పాయసం పోసి పెట్టి ఎన్ని రంధ్రాలు కొట్టినా అన్ని రంధ్రాల్లోనూ పాయసమే వస్తుంది, కానీ పాయిజన్ రాదు కదా.
0: ఇఫ్ దెర్ ఈజ్ స్వీట్ నెక్టర్ ఇన్ ఎ వెసల్, హౌఎవర్ మెనీ నంబర్ ఆఫ్ హోల్స్ యు స్ట్రైక్, యు గెట్ ఓన్లీ దట్ స్వీట్ నెక్టర్ ఓన్లీ త్రూ ఆల్.
1: కనుక మన హృదయాన్ని ప్రేమమయంగా మార్చుకుంటే మనం చేసే పనులు ప్రేమని, చూచే చూపులు ప్రేమని, వినే విషయాలు ప్రేమని, చేసే పనులు ప్రేమని, అంతా ప్రేమమయమైనటువంటివిగా ఉంటాయి.
0: దేర్ఫోర్ ఇఫ్ యు కెన్ ఫిల్ యువర్ హార్ట్స్ విత్ లవ్, యువర్ థాట్స్ విల్ బి ఫుల్ ఆఫ్ లవ్, యువర్ లుక్స్ విల్ బి ఫుల్ ఆఫ్ లవ్, యువర్ డీడ్స్ విల్ బి ఫుల్ ఆఫ్ లవ్, యువర్ హియరింగ్ విల్ బి ఫుల్ ఆఫ్ లవ్.
1: ఏదో మనం బాహ్యమైనటువంటి వస్తువులను మనం మార్చడానికి ప్రయత్నిస్తున్నామే కానీ అన్నింటికీ ఆధారమై ఆధేయమై ఉన్నటువంటి యొక్క ఆ భావాన్ని మనం మార్చుకోవడానికి ప్రయత్నించడం లేదు.
0: వీఆర్ ట్రైంగ్ టు చేంజ్ ఓన్లీ ది ఎక్స్టర్నల్ ఆబ్జెక్ట్, వీఆర్ నాట్ ప్రిపేర్డ్ టు చేంజ్ అవర్ ఓన్ ఫీలింగ్స్.
1: అన్నింటికీ మూలము కీలకమైనటువంటి ఏదో దానిని మనం పట్టడానికి ప్రయత్నించాలి.
0: ద రూట్ అండ్ ది ఆరిజిన్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ వీ హావ్ టు జస్ట్ క్యాచ్ అండ్ యూ హావ్ టు జస్ట్.
1: ఒక రాజు తన రాజ్యంలో ఏ ప్రదేశానికి వెళ్ళినప్పటికీ ముండు లేకుండా చేయాలంటే అనేక మందిని కూలీలను పెట్టి ముండంతా ఏర్పించుకు వచ్చున్నాడట.
0: ఇట్ అపియర్స్ వన్ కింగ్ ఆస్క్డ్ ఎంప్లాయిడ్ ఎ నంబర్ ఆఫ్ వర్కర్స్ ఇన్ ఆర్డర్ టు క్లీన్స్ హిస్ ఎంటైర్ కంట్రీ ఫ్రమ్ ద థార్న్. దిస్ ఇస్ నాట్ వాట్ హామ్స్ ఎనీవేర్.
1: తెలివితేటలు గారినటువంటి మంత్రి చెప్పాడట, రాజా ఈ విధమైనటువంటి దీనికి ధనంను వ్యర్థం చేయటం ఎందుకు, ప్రజలను కష్టపెట్టడం ఎందుకు, నీవే ప్రదేశం వెళ్ళినా నీ కాళ్లకు ఇంక చెప్పులు వేసుకుంటే ఏ ముళ్ళు ఉంటే నీకేమి, ఎంత ముళ్ళులోనైనా నడచవచ్చును. కనుక నీ కాళ్లకు నీవు చెప్పులు ధరించడానికి ప్రయత్నించడానికి ప్రపంచమంతా ముండు లేయడానికి లేకుండా ఉండడానికి ప్రయత్నిస్తాము, ఇది వెర్రితనం అన్నాడట.
0: వన్ ఇంటెలిజెంట్ మినిస్టర్ టోల్డ్ దట్ వెల్ కింగ్ ఇట్ వుడ్ బి ఫూలిష్ ఆన్ అవర్ పార్ట్ టు క్లియర్ ఆల్ ద థార్న్స్ ఇన్ ద ఎంటైర్ వరల్డ్, బట్ ఆన్ ది అదర్ హ్యాండ్ వేర్ ఎవర్ యు గో యు వేర్ ఫుట్ వేర్ so that you will be free from the thorn.
1: Rajuku kanulu jabbu telindata.
0: It appears a particular king had
1: oka vaidyulu cheppadata ee kanulu jabbu nivarana kavalante ekkada chusina kani oke green color chustu ginipothe ee kanulu jabbu potundannadata.
0: One eye specialist prescribed that to whichever side you see and whatever side you see it must be green, then your eyes will be free from any disease.
1: Painters kanta manchi demand vachesindi. రాజుగారు అందరినీ పెయింటర్ంతా ఏ చెట్లకు కానీ గుట్టలకు కానీ గోడలకు కానీ ఏకు అన్నిటికీ చెట్లకు పుట్టకు గుట్టకు అంతటికీ గ్రీన్ కలర్ వేయమని చెప్పారట.
0: కింగ్ ఆర్డర్ దట్ ఎవ్రీథింగ్ ఇన్ హిస్ కింగ్డమ్ షుడ్ బి పెయింటెడ్ గ్రీన్ అండ్ దిస్ పెయింటర్స్ గాట్ ఎ లాట్ ఆఫ్ డిమాండ్ అండ్ వెరీ గుడ్.
1: ఒక మహనీయుడు ఆ రాజు దగ్గర చేరి, పిచ్చి రాజా ఈ విధంగా రంగులు వేసుకుంటూ కూర్చుంటే ఏం ప్రయోజనం, నీ కన్నులకు గ్రీన్ గ్లాసెస్ వేసుకో అంతా గ్రీన్ గానే కనపడుతుంది అన్నాడు.
0: వన్ ఇంటెలిజెంట్ మినిస్టర్ వెంట్ అండ్ టోల్డ్ హిమ్ వెల్ ఇట్ వుడ్ బి రాదర్ ఫూలిష్ ఆన్ అవర్ పార్ట్ టు డూ దిస్ ఇఫ్ యు కెన్.
1: అదే విధంగానే మన హృదయాన్ని ప్రేమమయంగా మార్చుకుంటే ఇంక ఇతర వ్యక్తులను మనం ఏమి దూషించనక్కర్లేదు, భూషించనక్కర్లేదు, తిరస్కరించనక్కర్లేదు.
0: ఇన్ ద సేమ్ వే ఇఫ్ యు కెన్ ఫిల్ అవర్ హార్ట్ విత్ లవ్ దేర్ ఇస్ నో నీడ్ ఫార్ క్రిటిసైజింగ్ అదర్స్, దేర్ ఇస్ నో నీడ్ ఫర్ కామెంటింగ్ అప్ అనదర్.
1: కనుక హృదయాన్ని కేవలము విషయాలతో నింపుకునే బదులు ప్రేమతో నింపుకోవడానికి ప్రయత్నించండి.
0: మేక్ ఎఫర్ట్స్ ఇన్స్టెడ్ ఆఫ్ ఫిల్లింగ్ యువర్ హార్ట్స్ విత్ ఆల్ సార్ట్స్ ఆఫ్ ఐడియాస్, ఫిల్ ఇట్ విత్ లవ్.
1: తలతో కేవలము పవిత్రమైన భావాన్ని పెంచుకోండి.
0: డెవలప్ ఓన్లీ గుడ్ ఐడియాస్.
1: ఏది చేసినప్పటికీ స్వార్థరహితమైనటువంటి యొక్క పనులుగా మనం చేయాలి.
0: వాట్ ఎవర్ యూ డూ, డూ ఇట్ సెల్ఫ్లెస్లీ.
1: కృష్ణుడు చేసిన పని అది.
0: కృష్ణ
1: అనేక రాజులను జయించాడు.
0: దట్స్ వాట్ కృష్ణ డిడ్. హీ కాంక్వర్డ్ ఎ నంబర్ ఆఫ్
1: ఈ రాజకీయాల్లో ప్రవేశించాడు.
0: హీ ఎంటర్డ్ ఇన్ టు దిస్ పొలిటికల్ లైఫ్.
1: ఈ కృత్రిమాలంతా కూడా నివారణ చేశాడు.
0: హీ ఆల్సో ఫ్రీడ్ ఇట్ ఫ్రమ్ ఆల్ ద టైప్ ఆఫ్ కన్నింగ్.
1: అపమార్గంలో పోయేటువంటి వాడిని అణగదొక్కాడు.
0: He put down people who
1: adhikari ayinatundi vaadiki adhikaram nandinchadu.
0: He gave power and authority to people
1: who were able to manage. Taanu maatram kiritam leni raju gaane unnadu.
0: However many number of kings he defeated and he conquered, he remained a king without a crown.
1: కంసుని వధించిన తర్వాత,
0: after killing Kamsa,
1: కృష్ణుని వచ్చి ప్రార్థించినారు.
0: People went to Krishna and prayed to him.
1: ఈ మధురాపురిని తమరే పాలించవచ్చును కదా అన్నాడు.
0: స్వామి, you can become the king of this Madhurapuri and rule.
1: పిచ్చివాడా, నేను కింగ్ అయితే నేను ఒక్కడే అవుతాను, నేను కింగ్ మేకర్ గా ఉండాలి.
0: He said, well, if I become a king for this, I may have only this kingdom. I would rather be a king maker than a king.
1: కనుక నేను రాజులను తయారు చేసేటువంటి వాడిగా ఉండాలి.
0: I should be one who can prepare king.
1: రాజ్యం అక్కరలేదు.
0: I do not want this kingdom.
1: హృదయ సామ్రాజ్యమును నేను పరిపాలిస్తున్నాను చాలు అన్నాడు.
0: I would rule the kingdom of heart. That is
1: భగవంతుని యొక్క విశాలమైన భావం ఇట్టివిగా ఉంటుంటాయి.
0: Such are the great and broad
1: dramas in cinemalo turi krishna yokka leela nittivi krishnudu chesina pani nittivani deenini manam aadharanga chestuntam okaru kalpinchina kathalavi kaani krishnulo aa vidhamainatuvi levu.
0: We are basing our understanding of Krishna on the basis of the cinemas and the drama that we see. There was nothing like
1: daivam okkade.
0: There is only one God.
1: ఏ పేర్లైనా, ఏ యొక్క దేశమైనప్పటికీ, ఏ కాలమైనప్పటికీ దైవత్వం ఒక్కటే అనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
0: రికగ్నైజ్ ది ఫ్యాక్ట్ దట్ దేర్ ఇస్ ఓన్లీ వన్ గాడ్ అండ్ వన్ డివినిటీ. టు విచ్ అవర్ కంట్రీ యూ బిలాంగ్ అండ్
1: దేశభావాన్ని మనం దూరం చేసుకోవాలి.
0: మేక్ యువర్ సెల్ఫ్ డిస్టెంట్ ఫ్రమ్ ఫీలింగ్స్ ఆఫ్ డిఫరెన్స్.
1: అందరి యందు దైవత్వమే ఉన్నదనేటువంటి సమత్వాన్ని మనం వహించాలి.
0: యూ హుడ్ యాక్సెప్ట్ అండ్ live the life of equality.
1: Mukhyanga prakruti yokka prabhavanni manam chakkaga gurtinchadaniki prayatninchali.
0: Basically we should recognize the laws of nature.
1: Prakruti veru paramatma veru kadu.
0: God is not different from nature.
1: Ee prakrutiki dhara ani peru.
0: This nature has a name called dhara.
1: Dhara anegapudu adhe radha ga maaripoyindi.
0: This dhara, when it is inverted, it becomes Radha.
1: Radha Krishnudu anagayami Dhara Paramatma. Ide prakruti paramatma yokka swaroopame Radha Krishnudu ani.
0: Radha Krishna is a symbolic representation of the type of relationship that you get between nature and God.
1: Kanuka ee prakruti lopana manam cheyavalsinatundi yokka kartavyanni chakkaga nirvartinchadaniki prayatniste ide nijamainatundi aaradhana.
0: If we can make efforts to discharge our duties in living in nature,
1: kartavyanni vismarinchi
0: giving up your own duty,
1: devullu badhinchi,
0: giving trouble to
1: devulni poojiste vachinatundi phalitam emuntundi,
0: what is it that you are going to get if you worship God?
1: Kanuka devullu badhinchakunda chusko.
0: Do not hurt or cause pain to living beings.
1: Cheppina matalanta vismarinchatamu,
0: not caring for the words of God,
1: dhyana poojalu cheyatamu,
0: doing worship and meditation is no good.
1: Mana prayojanam ledu.
0: You are not going to achieve
1: edi chesina daiva karyamgane nu bhavinchi తప్పు లేదు.
0: వాట్ ఎవర్ యు ఆర్ డూయింగ్, కన్సిడర్ దట్ యాజ్ ఎ వర్షిప్ ఆఫ్ గాడ్ అండ్ డూ ఇట్.
1: కేవలం పూజ చేస్తేనే భక్తి కాదు.
0: వర్షిప్ అలోన్
1: దేవాలయం పోయినంత మాత్రమే భక్తి కాదు.
0: బై గోయింగ్ టు ఎ టెంపుల్,
1: దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన, మన దేహమే ఒక దేవాలయం.
0: Consider your body itself as temple.
1: Body is the temple of God.
0: What is the temple of God?
1: కాని ఈ టెంపుల్ ఎలాంటిది అంటే ఒక పర్మనెంట్ టెంపుల్ కాదు, మూవింగ్ టెంపుల్.
0: But this physical body is not a permanent, a static temple.
1: ఈ దేహం ఎక్కడ పోతుందో, ఈ దేవాలయం ఎక్కడ ఉందో, అక్కడంతా దేవుడు ఉన్నాడు.
0: Wherever this moving temple goes, God resides there.
1: ఈ సత్యాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: Recognize this great truth.
1: కనుక దేహానికి ఎన్నో రకములైనటువంటి బాధలు సంభవిస్తుంటాయి.
0: A number of difficulties and problems come to the body.
1: పాంచ భౌతికమైన దుర్బలమైన కాయంబు ఎప్పుడో విడిచి
0: టెంపుల్,
1: దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన, మన దేహమే ఒక దేవాలయము.
0: కన్సిడర్ యువర్ బాడీ ఇట్సెల్ఫ్ యాజ్ టెంపుల్.
1: బాడీ ఇస్ ది టెంపుల్ ఆఫ్ గాడ్.
0: వాట్ ఈస్ ద టెంపుల్ ఆఫ్ గాడ్?

0: ప్రాబ్లమ్స్ కమ్ టు ద బాడీ.
1: పాంచభౌతికమైన దుర్బలమైన కాయంబు ఎప్పుడో విడిచేది, ఎరుకలేదు.
0: ద ఫిజికల్ బాడీ విచ్ ఇస్ మేడప్ ఆఫ్ 5 ఎలిమెంట్స్, వీ డు నాట్ నో వెన్ దిస్ ఇస్ గోయింగ్ టు లీవ్ ద బాడీ.
1: మలమూత్ర దుర్గంధ మాంసరక్తమిగా నెక్కునుగు జవ్వాదీలు పుట్టబోవు.
0: దిస్ ఇస్ నాట్ గోయింగ్ టు గివ్ పర్ఫ్యూమ్.
1: ఊరనో అడవినో ఉదక మధ్యమును ఎప్పుడో విడిచేది, ఎరుకలేదు.
0: యూ డు నాట్ నో వేర్ యూఆర్ గోయింగ్ టు డై, వెదర్ ఇట్ ఈస్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్
1: కరెక్ట్. ఎప్పుడు మార్పు చెందేటువంటిది
0: ఫిజికల్ బాడీ గోస్ ఆన్ చేంజింగ్.
1: మొదటి ఆహార విహారాలతో కొన్ని సంభవిస్తుంటాయి, వస్తుంటాయి, పోతుంటాయి.
0: Certain things happen to this body on account of the food that you take.
1: అలక్ష్యాలతో దీని కొన్ని సంభవిస్తుంటాయి.
0: On account of carelessness, certain things happen to this body.
1: కనుక మనము ఈ దేహాన్ని లక్ష్యం చేయకుండా
0: we should not give too much of attention to this
1: body. మనస్సును మరల్చడానికి ప్రయత్నించాలి.
0: We should make effort to turn our mind and turn towards
1: God. అది పెద్ద ప్రబోధ.
0: This is the greatest message.
1: ఏదైనా బాధ కలిగినప్పుడు అబ్బా బాధనే బాధనే అనుకుంటే ఈ బాధ మరింత అధికమైపోతుంది.
0: Whenever you are having a little pain, if you go on thinking of the pain,
1: బాధ సమయమునందు ఇంకొక పని పైన నీ మనస్సును మరల్చాలి.
0: If you can turn your mind on some other work, then you will be
1: అదే నరసింహం వచ్చి చెప్పాడు దిన్నము, స్వామి కూర్చోవటం ఒకే సోఫా పైన, భోంచేయటం అక్కడే, పండుకోవటం అక్కడే, కదలటమే లేదు. దీనికి రెస్ట్ ఎట్లనే ఉంటుంటుంది, రెస్ట్ కావాలి అని డాక్టర్స్ అంతా వచ్చి చెప్పారు.
0: నరసింహం కేమ్ అండ్ ఆల్ ద డాక్టర్స్ కేమ్ అండ్ జస్ట్ సెడ్ దట్ దేర్ ఇస్ నీడ్ ఫర్ రెస్ట్ ఫర్ దిస్ బాడీ స్వామి.
1: రెస్ట్ అంటే ఏమిటి? పరుపు వేసుకొని మంచిగా బెడ్ వేసుకొని ఇంకొక పిల్లో వేసుకొని చక్కగా సుఖంగా పండుకోవటం ఆ రెస్ట్? అది కాదు రెస్ట్.
0: వాట్ ఈస్ రెస్ట్? డస్ ఇట్ కన్సిస్ట్ ఆఫ్
1: పనిని మార్చడమే రెస్ట్?
0: రియల్ రెస్ట్ ఈస్ చేంజ్ ఆఫ్ వర్క్ ఈస్ రెస్ట్.
1: అది నా పని,
0: దట్ ఈస్ మై వర్క్.
1: కొంతసేపు జాబులు చూస్తుంటాను,
0: ఫర్ ఎ వైల్ ఐ గో ఆన్ రీడింగ్ లెటర్స్,
1: మరి కొంతసేపు ఏదో ఇంకోటి చూస్తాను.
0: ఏ లిటిల్ వైల్ ఐ గో ఆన్ అటెండింగ్ టు
1: సమ్, నా పని నేను చేసుకుంటాను, బట్టలంతా తుడుచుకొని చక్కగా మడతలు వేసుకుని పెట్టుకుంటాను.
0: ఐ ఆల్సో జస్ట్ అటెండ్,
1: ఏదో ఒక పని చేస్తూ ఉండాలి. ఇది కాయము, కర్మ నిమిత్తమై వచ్చినటువంటిది.
0: ఐ కీప్ ఆల్వేస్ మైసెల్ఫ్ బిజీ, దిస్ బాడీ ఈస్ గివన్ ఫర్ డిశ్చార్జింగ్ సమ్ డ్యూటీస్ అండ్ వర్క్.
1: కనుక కాయమునకు కర్మను ఆచరించడమే దీనికి ప్రధానమైన ధర్మం.
0: ద మోస్ట్ ఇంపార్టెంట్ డ్యూటీ ఫర్ దిస్ ఫిజికల్ బాడీ ఈస్ టు డిశ్చార్జ్ ఇట్స్ వర్క్ అండ్
1: దీనితో ఏదో ఒకటి పని చేస్తుండాలి.
0: వీ షుడ్ యూస్ దిస్ బాడీ టు డూ సమ్
1: కర్మని. ఎందుకోసం చేయాలి?
0: వై షుడ్ వీ డూ ద వర్క్?
1: కాలమును సార్థకం చేసే కోసము.
0: ఇన్ ఆర్డర్ టు సాంక్టిఫై టైమ్.
1: కాయము రావటం కర్మ కోసము, కర్మను చేయటం కాలం కోసము. కాలకర్మ కారణ కర్తవ్యాలే మానవుని యొక్క ప్రధాన ధర్మం.
0: ద ఫిజికల్ బాడీ హెస్ కమ్ ఫార్ డూయింగ్ యాక్షన్ అండ్ యాక్షన్ హెస్ టు బి డన్ ఫర్ సాంక్టిఫైంగ్ ద టైమ్. దట్ ఈస్ హౌ ఆల్ దీస్ త్రీ.
1: పని లేకపోతే భక్తులు తండ్రి వాళ్ళు అక్కడ కూర్చున్నారు, వీళ్ళు ఇక్కడ కూర్చున్నారు, వీళ్ళు బాధపడుతున్నారు, వీళ్ళు బాధపడుతున్నారు, ఈ విధంగా వీళ్ళని తలుచుకుంటూ కూర్చుంటాను. అప్పుడు ఈ బాధ నాకు తెలియదు.
0: ఇఫ్ ఐ డు నాట్ హ్యావ్ ఎనీ అదర్ వర్క్, ఐ గో ఆన్ థింకింగ్ దట్ దీస్ డివోటీస్ ఆర్ సిట్టింగ్ హియర్ అండ్ దే ఆర్ ఫీలింగ్ బ్యాడ్ దట్ ఐ యామ్ హావింగ్.
1: కనుక ఈ మనస్సును మరల్చడానికి తగినటువంటి సాధనే సాధన అన్నారు.
0: రియల్ సాధన కన్సిస్ట్ ఆఫ్ టర్నింగ్ అవర్ మైండ్ అకార్డింగ్ టు అవర్ విల్.
1: ఇది మైండ్, మనసును మార్చుకోవటం లోపలనే మనకు సర్వ విధమైనటువంటి ఆనందము లభిస్తుంది.
0: వీ గెట్ ఆల్ టైప్స్ ఆఫ్ జాయ్ బై టర్నింగ్ అవర్ మైండ్ ద వే దట్ వీ వాంట్.
1: దీనిని మన ఏవ మనుష్యానాం కారణం బంధమోచయో అన్నారు.
0: ద సేమ్ థింగ్ హస్ బీన్ టోల్డ్ దట్ మ్యాన్ ఇస్ బౌండ్ ఆర్ ఫ్రీడ్.
1: ఈ మనస్సే విష్ణు స్వరూపము.
0: దిస్ మైండ్ ఇట్సెల్ఫ్ ఈస్ ద వెరీ ఫార్మ్ ఆఫ్ విష్ణు.
1: మనోమూలం మీదం జగత్తు, జగత్తంతా మనసులోనే ఇమిడి ఉంటుండాలి.
0: ద ఎంటైర్ వరల్డ్ ఈస్ హిడెన్ అండ్
1: ఎప్పుడో హిమాలయం పోయి వచ్చావు.
0: సమ్ టైమ్ బ్యాక్ లాంగ్ బ్యాక్
1: బద్రీనాథ్ అమర్నాథ్ కేదార్నాథ్ పోయి వచ్చావు.
0: యూ హీన్ టు బద్రీనాథ్ కేదార్నాథ్ అండ్
1: కానీ హిమాలయం ఎంత పెద్ద స్వరూపము.
0: వాట్ ఏ స్టూపెండస్ థింగ్ ఈస్ హిమాలయ.
1: కానీ నీవు ఇంటికి వచ్చిన తర్వాత ఒక్కతూరి కళ్ళు మూసుకుని హిమాలయాన్ని చింతించు, ఆ హిమాలయం నీలో వచ్చి చేరిపోయింది.
0: After you come back, you will reflect for a minute, you can get that such huge
1: hrudayam sutama chala chinnadi, inta pedda himalayam nee hrudayamlo etta nigripindi, ee vidhanga aavarinchindi.
0: Your mind and heart is such a small one, but still it can fit.
1: Kabatti hrudayam chinnadi kaadu, prapanchamanta hrudayangane maaripoyindi.
0: The entire world is in your own mind.
1: కనుకనే మనస్సు అంటే ఏదో చిన్నదిగా మీరు భావించకండి.
0: డూ నాట్ కన్సిడర్ మైండ్ యాజ్ అ వెరీ స్మాల్ థింగ్.
1: ఈ విష్ణు స్వరూపమైనటువంటిది మనస్సు.
0: మైండ్ ఈస్ ద వెరీ ఫార్మ్ ఆఫ్ విష్ణు
1: అనగా సర్వవ్యాపకత్వమైనటువంటిది.
0: విష్ణు రెఫర్స్ టు ఆల్ పర్వేసివ్నెస్.
1: కనుక అలాంటి విష్ణు స్వరూపమైన

0: అంటే మనసును మనం చిన్నదిగా భావించుకొని దీన్ని నిగ్రహించేది ఎట్లా, దీనికి ఇక్కడ పోతుంది అక్కడ పోతుంది, స్వల్పంగా మనం భావించటం చేతని ఈ అవస్థలకు గురి అయిపోతున్నాం.
1: వీఆర్ ఎక్స్పీరియన్సింగ్ ఆల్ ద డిఫికల్టీస్ అండ్ ప్రాబ్లమ్స్ బికాస్ వీఆర్ మిస్టేకింగ్ సచ్ ఆల్ పర్వేసివ్ మైండ్ టు బి నారో అండ్
0: మనసులోనే నేనున్నాను కానీ నాలో మనసు లేదు అనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
1: యూ రికగ్నైజ్ ది ట్రూత్ దట్ యూ లివ్ ఇన్ మైండ్, మైండ్ ఈజ్ నాట్ ఇన్ యూ.
0: మనసంతా కూడాను ప్రపంచంలో నిండి ఉంటుండాలి.
1: The entire mind is
0: prapanchamanta oka manasulone untundali.
1: Mind is in the world and world is in the mind.
0: Kalukani ee pratyekamainatundi bhavanga adini teeskokoddu.
1: Do not separate them from each other.
0: Swartham undinappudu manasu chinnadiga maaripothundali.
1: If you are selfish, your mind becomes very small.
0: Swartham vachetappudike elanti divyatvamaina kodano alpatvanga maaripothundi.
1: The moment you are selfish, whatever divinity you have, it becomes very small.
0: Nenu manam aashinchadaniki pothunnam, yachinchadaniki pothunnam.
1: You are going to ask for something, beg for something.
0: Neevu yachakudu kaadu.
1: Do not become a beggar.
0: Master,
1: your master.
0: Neevu yajamanudiga tayaru kavali.
1: Transform yourself into a master.
0: Inte kaadu, nenu devuni vaadanu anukovali, devudu naa vaadanu anukokoddu.
1: Not merely that, you say that you belong to God. You don't say God belongs to me.
0: Ramlo jarinatunte rendu pradhanamaitunte sutramulu.
1: These are the two things which happened during Krishna.
0: Yadavulandaru kudanu ahankaram cheta maa Krishnudu valla ee pandavulaki jayincharu. Maa Krishnudu, maa bhavamardi, maa tammudu, maa sodarudu ani aneka rakalaga maa vaadu maa vaadu maa vaadu ani cheppinani vaarandari Krishnuni tanavaruga bhavistu poyyaru yadavulu.
1: Oh, the Yadavas filled with arrogance thought that Krishna belonged to them, and they said that our Krishna is responsible for all the victories of Pandavas.
0: Kanuka ahankaram bayalderindi.
1: On account of that, ego developed.
0: Ee ahankaram undinanta varaku kudanu atma tattvam e maatramo artham kaadu.
1: As long as you are filled with ego, you can never understand the principle of atma.
0: Kanukani yadavulandaru kudanu hatamaipoyaru.
1: That is why the entire Yadava race was destroyed.
0: Kotakil atla kaadu Krishna, మేము మీ వారము, మేము మీ వారము, మేము మీ వారము కృష్ణునికి అర్పితమైపోయారు.
1: కాంట్రరీ టు దిస్ గోపికాస్ ఆల్వేస్ బిలీవ్డ్ దట్ దే బిలాంగ్ టు కృష్ణ, దే ఆఫర్ దెంసెల్స్ టు కృష్ణ, దే డెడికేటెడ్ దెంసెల్స్ టు కృష్ణ.
0: మేము మీ వారం అనుకోవటం చేత కృష్ణుడు నిరంతరము వారి వెంటనే ఉంటున్నాడు.
1: హ్యావ్ ద థాట్ దట్ దే బిలాంగ్ టు కృష్ణ, కృష్ణ వాజ్ ఆల్వేస్ విత్ దెం.
0: కనుక మేము మీ వారం కానీ మీరు మా వారు కాదు.
1: That we belong to you. You
0: meer maa vaaru anukunnappudu meer veru mevu veru aipothaam.
1: If you say that you belong to us, you are separate from us.
0: Nenu mee vaaram ane tarike nenu neelo ekam aipothaadu neeve aipothaavu kaani nenu kaadu.
1: Once we think that we belong to him, we become a part of him, we get merged in him.
0: Kankare I aneetundi unnappudu you aneetundi oka chustundi.
1: When you are filled with this I, there is another entity called you which separates you from that.
0: I plus you అన్నప్పుడు ఊయి అయిపోతుంది.
1: వన్స్ యూ మేక్ ఐ ప్లస్ యూ ఇట్ బికమ్స్ ఊయి.
0: ఊయి అయిపోతుంది. ఊయి అయిపోయినప్పుడు ఇద్దరు చేరినట్టుగానే ఉంటుంటారు.
1: వన్స్ దేర్ ఇస్ దట్ ఊయి, బోత్ ఆర్ గాడ్ టుగెదర్.
0: ఊయి ప్లస్ ఊయి, ఊయి అయిపోతుంది.
1: ఇఫ్ యూ పుట్ ఊయి ప్లస్ ఊయి అగైన్ ఇట్ ఈస్ ఊయి అలోన్.
0: కనుక నేను నీవాడు అనుకున్నప్పుడు తాను తానుగానే మారిపోతాడు.
1: Therefore, when you say that I belong to you, you become, you get the nature of God himself.
0: Kanuka daivattvam lopala atma tattvanni vishalamaina manasuga maarchukovali.
1: Therefore you should transform your own thinking into divinity.
0: Ee naadu chese sarva sadhanalu endukodanu manamu oka manasunu arikattukovatam kosam chesetundi sadhanle.
1: All the types of sadhanas that we perform today are meant to control our mind.
0: Manasulo oka chinna soochyamainatundi oka gunamulanta untunnayi.
1: There are certain subtles, very secret truths hidden in the mind.
0: Nenu ee maatala paina manasu undinanta varaku kudanu emi naaku tochadu. Deham paina em cheemalu paarartunnayo, em navvalavutundao emi telichaledu.
1: As long as all my attention is concentrated on my words, I do not know what is happening to me, what ants are just moving on my body, and I am not totally aware of that.
0: Attu kaakunda ikkada edo durdaga untundadi ante durdagaane yerpadutundi.
1: But on the other hand, if you feel that there is some scratching sensation here, well, you get that scratching sensation immediately.
0: కొరకు నీ మనసు దానిపైన పోటం చేసిన అక్కడ దురద వస్తుంటుండాలి, లేకపోతే దురద లేదు అక్కడ.
1: Once you divert your mind on that particular thing, you get that particular
0: ప్రతి కష్టములు కానీ నష్టములు కానీ దుఃఖములు కానీ బాధలు కానీ అన్ని కూడాను మన మనసు ద్వారానే పుడుతున్నాయి.
1: All the pains, all the sorrows and everything comes only through our mind.
0: కనుక ఈ మనస్సు ఎక్కడి నుంచి పుస్తుండాలి?
1: From where does this mind come?
0: ఈ మనస్సు ఎవరు?
1: Who is this mind?
0: అని చూస్తే ఇది తలంపులుగానే వస్తుండాలి.
1: When you just examine that way, it consists of only thought.
0: ఈ తలంపులు ఎక్కడి నుంచి పుస్తున్నాయి?
1: From where do these thoughts come?
0: మనం అనుకుంటాం, నాకు దుఃఖం వద్దు ఆనందం కావాలి, దుఃఖం వద్దు ఆనందం కావాలి అనుకుంటున్నాం. కానీ ఆనందము దుఃఖము రెండు ప్రత్యేకము లేదు.
1: From where do these thoughts come? You say that you do not want sorrow, you want only joy.
0: ఒకటి అంతిమే మరొకటి ప్రారంభమవుతుంది.
1: The end of one is the beginning of another.
0: కష్ట సుఖములు రెండును కలిసి ఉండు.
1: The joy and sorrow are always together.
0: దీని విడదీయనెవ్వరి వశము కాదు.
1: It is impossible for anyone to separate them.
0: కష్టము సుఖము ప్రత్యేకముగా యందు చూడబోము.
1: You can't see joy alone separately as a separate entity.
0: కష్టము ఫలించలేని సుఖం బటందు.
1: If your sorrow ends, then you say that there is joy.
0: కనుక మనం కష్టాన్ని కాని సుఖాన్ని కాని రెండింటిని చింతించకుండా రెండింటికి నీ జన్మస్థానమైన ఏదో దాన్ని మనం చింతించాలి.
1: Therefore you should not bother yourself about either the sorrow or the joy. But go to the origin from which this sorrow and joy emanate.
0: Prema swarupulara mukhyanga manam aakaralala paina aatma tattvanni vahinchakoodadu.
1: Embodiments of divine love, we should not consider aatma only
0: kaltiga untinatvanti poo vichinappude sugandham manaku aanandanni andistundi.
1: Only when a flower blossoms you get the perfume from that.
0: Pushpamu pushtigaanu undali.
1: The flower must be quite all right.
0: పుష్టిగా ఉండినప్పుడు విచ్చినప్పుడు అందము ఆనందం కూడా లభిస్తుంది.
1: ఓన్లీ వెన్ ఎ రైట్ టైప్ ఆఫ్ ఫ్లవర్ జస్ట్ బ్లాజమ్.
0: పుష్పము పుష్టిగా లేకపోతే ఆ పుష్పము అందంగా ఉండదు.
1: ఇఫ్ ఇట్ డస్ నాట్ హ్యావ్ స్ట్రెంగ్త్ అండ్ స్టామినా ఇన్ ఇట్, ఇట్
0: దాని పరిమళం కూడా అంత ఘాటుగా ఉండదు.
1: ద పర్ఫ్యూమ్ ఆల్సో విల్ నాట్ బి ఫుల్.
0: కనుకనే పుష్పం పుష్టిగా ఉండాలనుకుంటే ఏమిటి, మన యొక్క హృదయం గుణములు మంచివిగా ఉండాలి.
1: What do you mean by keeping the flower in trim? That
0: means gunamulu manchiga undinappude prapanchamanta manamulu aakarshistundi.
1: You should fill your heart with virtues, then only you will be able to
0: deham paine matram manam lakshyanni pettukunte.
1: If you keep all your concentration only on the physical body,
0: idi tatkalikamainatundi aanandanni andistundi.
1: The joy that you get is only temporary.
0: Krishnini gunamulunu aakarshinchi aanandinchi anubhavinchinatvantidi radha.
1: It was Radha who was attracted by the qualities of Krishna, who enjoyed the qualities of Krishna.
0: Krishna yokka roopani chusi aanandinchinatvantadi Radha yokka chellalainatvanti Chandrakala.
1: Chandrakala, who was sister of Radha, only just saw the form of Krishna and enjoyed it.
0: Roopani aadharam chesukundi Chandra.
1: Chandra based all her enjoyment.
0: Roopani aadharanga chesukundi Radha.
1: Radha based all her joy on the basis of the qualities of Krishna.
0: Karukane gunamulu aadharanga teeskunnatvante jeevita aanandanni anubhavinchindi.
1: Radha enjoyed the joy and the delight of life because she based on the qualities of Krishna.
0: Aa gunamulne chintistu vachindi.
1: She always reflected upon the qualities of Krishna.
0: Antuvallane deeniki Radha ani dharaku peru vachindi.
1: That is why this earth has got the name Dhara and which is Radha.
0: Aa radhaku nirantaramu Krishna aaradhane.
1: This Radha always spent her time in the worship of Krishna.
0: Anekamandi telusunu R A D A Radha aipothundi.
1: All of you know the spelling of the word Radha, R A D A.
0: R nunchi prarambham ayyapudu Radha aipoyindi.
1: If you start this with the letter R, it becomes Radha.
0: A nunchi prarambham ayyapudu Aadhar aipoyindi.
1: If you start from A, it becomes Aadhar.
0: డి నుంచి ప్రారంభమైనప్పుడు ధార్ అయిపోయింది.
1: ఇఫ్ యూ స్టార్ట్ ఫ్రమ్ డి ఇట్ బికమ్స్ ధార్.
0: ఏ నుంచి మరి ప్రారంభమైనప్పుడు ఆరాధ అయిపోయింది.
1: ఇఫ్ యూ స్టార్ట్ ఫ్రమ్ ద లాస్ట్ ఏ
0: అనగా రాధకు ఆధారం ధార ఆరాధనే రాధ అన్నారు.
1: దట్ మీన్స్ టు సే దట్ ఫర్ రాధ ద ఎంటైర్ బేసిస్ ఇస్
0: నిరంతరము గాడ్ ఆరాధనే రాధ అని. ఎవరు దీన్ని చేస్తే వారంతా రాధలే.
1: హూఎవర్ ఆఫర్స్ continuously worship of Krishna is Radha.
0: కనుక ఇలాంటి దివ్యతత్వాన్ని భాగవతములో అనేక విధములుగా కూడాను గోపికలకు గోపాలులకు బోధించి తన యొక్క ప్రేమతత్వం లోపల ఒక దివ్యత్వాన్ని అనుభవింపజేశాడు.
1: కృష్ణ ఇస్ వన్ హూ త్రూ భాగవత ఎక్స్పౌండెడ్ అండ్ మేడ్ గోపికాస్ అండ్ గోపాలస్ ఎక్స్పీరియన్స్ ద డివినిటీ.
0: లీలలన్నీ కూడాను కేవలం అనంతమైనటువంటివి, అగమ్యమైనటువంటివి.
1: ఆల్ ద లీలాస్ ఆఫ్ కృష్ణ డిఫికల్ట్ టు ఫాథమ్ దెమ్.
0: ఇట్ ఇస్ డిఫికల్ట్
1: ఈవెన్ టు డిస్క్రైబ్ దెమ్.
0: కానీ తుచ్చమైనటువంటి భావం చేత గోపికల యొక్క తత్వము, కృష్ణుని యొక్క చేష్టలు ఇవన్నీ కూడాను కొన్ని విరుద్ధమైనటువంటి భావంలో దాన్ని అనుభవింపచేస్తూ జగత్తునకు ఒక అప్రచారం చేసుకుంటూ పోయారు.
1: బట్ పీపుల్ ఫిల్డ్ విత్ మీన్నెస్ హవ్ రాంగ్లీ అండర్స్టూడ్ ద రిలేషన్షిప్ దట్ ఎగ్జిస్టెడ్ బిట్వీన్ కృష్ణ అండ్ గోపికాస్ అండ్ ఇంటర్ప్రిటెడ్ రాంగ్లీ.
0: ఏర్నటువంటి యొక్క అంతరార్థం ఏమిటి? హృదయమే బృందావనము.
1: వాట్ ఈస్ ది అల్టిమేట్ మీనింగ్ ఆఫ్ ఆల్ ద థింగ్స్?
0: మన భావములే గోపికలు.
1: ఆల్ అవర్ ఫీలింగ్స్ మే బి కంపేర్డ్ టు గోపికా.
0: ఆత్మనే కృష్ణుడు.
1: ఆత్మ మే బి కంపేర్డ్ టు కృష్ణ.
0: ఆనందమే లీలలు.
1: దిస్ జాయ్ అండ్ ద డిలైట్, దిస్ ఈజ్ లీలా.
0: ఇది నిజమైనటువంటి హృదయ బృందావనము.
1: దట్ ఈస్ ద ట్రూ బృందావన్ ఆఫ్
0: కనుక ప్రతి మానవుని యొక్క హృదయం కూడా బృందావనంగా మార్చుకోవాలి.
1: ట్రాన్స్ఫార్మ్ ఎవ్రీ మ్యాన్స్ హార్ట్ ఇన్ టు బృందావన్.
0: నీ ఆత్మస్వరూపుడే కృష్ణుడిగా తీసుకోవాలి.
1: కన్సిడర్ యువర్ ఆత్మస్వరూప ఇట్సెల్ఫ్ అస్ కృష్ణ.
0: నీవు చేసే ప్రతి పని కూడాను ఆ యొక్క గోపికా లీలలుగానే భావించాలి.
1: ఎవ్రీ యాక్ట్ యు పర్ఫార్మ్ మస్ట్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ ది లీలాస్ ఆఫ్ కృష్ణ.
0: కనుకనే మానవుడు ఈనాడు గోకులాస్తం అనుకుంటే కేవలం పుట్టిన దినాన్ని మాత్రమే మనం ప్రధానంగా తీసుకుని దానిని ఒకదాని పాయసం పరమానం తినేసేసి ఈనాడు గోకులాస్తం గడుపుకున్నామంటే కాదు. దీని పేరే పరమాన్నము అన్నారు. పరమానం అంటే ఏమిటి? చక్కెర వేసి, బియ్యం వేసి, సేమ్యాలు వేసి, ఇంకా సగ్గు బియ్యం వేసి ఏదో చేయటం పరమానం కాదు. పరమునకు సంబంధించిన అన్నము పరమాన్నము అన్నారు.
1: టుడే ఈజ్ గోకులాష్టమి. వీఆర్ సెలబ్రేటింగ్ దట్ యాజ్ బర్త్డే ఆఫ్ కృష్ణ. ఇట్ వీఆర్ ప్రిపేరింగ్ ఎ నంబర్ ఆఫ్ డెలీషియస్ ఫుడ్స్ ఆఫ్ విచ్ పరమాన్న ఈజ్ వన్. పరమాన్న రెఫర్స్ టు ద సుప్రీం ఫుడ్.
0: పరమాన్నం ఎట్లా ఉంటుంది? తీయగా ఉంటుంది.
1: The actual Paramanna has prepared in the
0: Param ettu untundalante tiyega undali param adhe paramunuku sambandhinatundi annamu kanakane paramannamu unnaru adi maduramainatundi premaga untundali.
1: As this food relates to the transcendental world and the supreme world, it is totally delightful and that is why it is called Paramanna, which is very sweet.
0: Aa paramannam krishna namame paramannam.
1: It is the name of Krishna which is really supreme.
0: Bhagavat namame nijamainatundi madhuryam.
1: God's name is really sweet.
0: Vachanam madhuram.
1: His word is
0: madhuram.
1: His eyes
0: stotram madhuram. Sarvam madhuram. Madhuradipate madhuram madhuram mani.
1: Everything is sweet about the master of Madhura, the lord of Madhura.
0: Kanuka manaku daivatvanni manamu విస్మరించకుండా త్యాగాన్ని మనం కొంతవరకు సంపాదించుకొని ప్రేమభావాన్ని మనం పెంచుకొని సర్వులు భగవంతుని యొక్క అంశములే అనేటువంటి యొక్క సత్యాన్ని మనం గుర్తించడం అత్యవసరం.
1: ఇట్ ఈస్ ఎసెన్షియల్ టు డూ సర్టన్ థింగ్స్. డూ నాట్ గివ్ అప్ గాడ్. కల్టివేట్ సాక్రిఫైస్. ఫాస్టర్ లవ్ అండ్ రికగ్నైజ్ ఎవ్రీ వన్ యాజ్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ డివినిటీ.
0: ప్రేమను నేర్పే నిమిత్తమై పరమాత్ముడు వచ్చినాడు అనేటువంటి సత్యాన్ని మనం విశ్వసించాలి.
1: రికగ్నైజ్ ది ట్రూత్ దట్ గాడ్ డిసెండ్స్ ఆన్ ఎర్త్ ఇన్ ఆర్డర్ టు టీచ్.
0: మన ప్రేమలు చాలా సంకుచితమైనటువంటివిగా ఉంటున్నాయి.
1: అవర్ లవ్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ
0: నిరర్థమైనటువంటివిగా ఉంటున్నాయి.
1: ఇట్ ఇస్ ఫిల్డ్ విత్ సెల్ఫిష్నెస్.
0: కానీ ఇది కాదు నిజమైన ప్రేమ.
1: ట్రూ లవ్ డజంట్ కన్సిస్ట్ ఆఫ్ దిస్.
0: అందరి ఎందు ఉండినటువంటి యొక్క ప్రేమతత్వాన్ని అర్థం చేసుకునేటువంటి ప్రేమను మనం పెంచుకోవాలి.
1: వీ హావ్ టు డెవలప్ సచ్ లవ్ ఇన్ అస్ విచ్ కెన్ రికగ్నైజ్ అండ్ అండర్స్టాండ్ ది లవ్ ఇన్ ఆల్ అదర్ హ్యూమన్.
0: ఏ మతమైనా కూడాను మతము మతమని విశ్వసిస్తున్నారే కానీ నిజంగా ఆ మతం యొక్క ఆశయాన్ని ఎవడైనా అనుభవిస్తున్నాడా, ఆచరిస్తున్నాడా?
1: పీపుల్ గో ఆన్ మియర్లీ టెలింగ్ దట్ దే బిలాంగ్ టు సచ్ అండ్ సచ్ ఎ క్యాస్ట్. బట్ ఆర్ దే ప్రాక్టీసింగ్ ద గ్రేట్ ట్రూత్స్ ఎక్స్పౌండెడ్ ఇన్ దట్ పర్టికులర్ కమ్యూనిటీ, క్యాస్ట్ ఆర్ రిలీజియన్?
0: ఈనాడు వాచా వేదాంతం వేదాంతం అధికమైపోతూ ఉన్నది కానీ ఆచరణ వేదాంతం మాత్రం శూన్యమవుతుంది.
1: టుడే ఫిలాసఫీ ఆఫ్ వర్డ్స్ ఇస్ గ్రోయింగ్ ఫాస్ట్ బట్ ఫిలాసఫీ ఇన్ యాక్షన్ ఇస్ డ్విండ్లింగ్.
0: ఎక్కడ చూసినా కానీ వాచా వేదాంతమే విరివిగా పెరిగిపోయింది.
1: Wherever you see, you come across philosophy and spirituality only in words.
0: కాదు మనకు ఆచరణ వేదాంతం కావాలి.
1: But that is not what we want today. We want spirituality in practice.
0: నీవు 100 చెప్పేదానికంటే ఒక్కటి చేసి చూస్తే చాలు.
1: It is better to practice one rather than preach 100.
0: కనుక మనము ప్రేమ తత్వాన్ని పెంచుకోండి.
1: Therefore, develop love in you.
0: ఆ భగవత్ నామములో ఉన్నటువంటి మాధుర్యాన్ని అనుభవించండి.
1: ఎంజాయ్ ది స్వీట్నెస్ అసోసియేటెడ్ అండ్ ఇన్హెరెంట్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్.
0: గోవింద కృష్ణ జై గోపాల, కృష్ణ జై గోపాల, బాల బాల రాధ.

పుట్టును సౌఖ్యంబు పూర్ణ ప్రేమయందే పుట్టును సౌఖ్యంబు సత్య

0: Happiness is born out of total love. The truth, sacrifice, peace and forbearance, we acquire them because of the total love. Without love, there cannot be any happiness or security. Listen to this word, the son of Bharat.
1: Vidyarthular.
0: Students.
1: Prema anu padamu. Teliyani manavudu ledu.
0: There is no human who doesn't know this word, love.
1: Vishyamantayu ee premalo imidi unnadi.
0: The entire universe is contained in this love.
1: Premaku premaye saati.
0: Love is equal to love only.
1: Deenini varninchutaku bhasha ledu.
0: No language can describe it in full.
1: Okavela prayatninchinanu padamulu chikkavu.
0: Even if one makes an attempt to describe, he would not find vocabulary.
1: Yathovacho nivartante aprapya manasasaha. Manasunaku kani vakkunaku kani atitamainatuvantidi ee prema.
0: Therefore love is beyond the comprehension of the mind and the description by word.
1: Anirvachaneyam prema annadu naradudu.
0: Narada said, love is indefinable.
1: Itti vachanamunaku bhavamunaku talampunaku atitamainatunte prema tattvanni samanyamaina manavudu prakrutamaina jeevitamulo bhautikamaina jagattunandu ee reetiga pondagaladu ee reetiga deenini artham chesukogaladu.
0: This love which is transcendental beyond the mind and the word, how do you expect a common man to understand and experience, express this love?
1: Ee prema divyamaina daivattvam nandu maatrame idi prakatinchutundi.
0: This love is expressed, manifest in the divine.
1: Idi kevalamu oka diksuchaka yantram vantidi.
0: It is like a compass.
1: Ee diksuchaka yantramu ఎక్కడ పెట్టినప్పటికీ ఇది ఉత్తరం వైపునే తిరుగుతూ ఉంటుంది.
0: ద కాంపస్ వేర్ ఎవర్ యు మే కీప్ ఇట్ ఆల్వేస్ డైరెక్ట్స్ ఇట్ సెల్ఫ్ టు
1: అదే విధముగానే నిత్య సత్యమైనటువంటి ప్రేమతత్వము నిరంతరము దైవం వైపునే ప్రయాణం సలుపుతూ ఉంటుంది.
0: దేర్ఫోర్ ది ఎటర్నల్ ట్రూత్ఫుల్ లవ్ ఇస్ ఆల్వేస్ డైరెక్టెడ్ టువర్డ్స్ గాడ్.
1: ఇంతే కాదు, ఆల్జీబ్రా నంబర్ వంటిది.
0: It is like an algebra number.
1: Idi ye vidhamuga varninchinappatikini enni sankhyalu pettinappatikini itu vaipuna atu vaipuna samangane untuntadi.
0: You may put any number on either side, but it remains same.
1: Tailamu deepamunu veligistundi.
0: It is the oil that lights the lamp.
1: Prema jeevitanni veligistundi.
0: It is love that lights the life.
1: Itti prema tattvanni మానవుడు గుర్తించవలనన్నా చాలా కష్టం.
0: ఇట్ ఇస్ వెరీ డిఫికల్ట్ ఫర్ ఎ హ్యూమన్ బీయింగ్ టు రియలైజ్ దిస్ లవ్.
1: ఈనాడు భౌతిక జగత్తునందు ప్రాకృతమైనటువంటి జీవితంలో అనుభవించేటువంటి ప్రేమ కేవలము ప్రేమగా భావిస్తున్నారు మానవులు.
0: హ్యూమన్ బీయింగ్స్ కన్సిడర్ దిస్ లవ్ విచ్ హి ఎంజాయ్స్ అండ్ ఎక్స్పీరియన్సెస్ ఇన్ ది ఫిజికల్ ట్రాన్సెండెంట్ వరల్డ్ యాజ్ ట్రూ లవ్.
1: ఇది ప్రేమ కాదు.
0: It's not love at all.
1: ఇది ప్రేమ అని అనిపించుకోదు.
0: You cannot call it love.
1: తల్లి దండ్రుల ప్రేమ గాని తల్లి బిడ్డల ప్రేమ గాని లేక భార్యాభర్తల ప్రేమ కాని ఇవన్నీ కూడా కేవలము అనురాగమునకు సంబంధించినవే కాని ఆత్మ సంబంధమైన ప్రేమతత్వము కాదు.
0: The love between the mother and father, mother and the child, the husband and the wife, that's only attachment. You cannot call it love.
1: ఇది మోహం అని కూడా చెప్పవచ్చు.
0: You can also call it attachment, moha.
1: Idi dehamunaku sambandhinchine maatrame kaani aatmaku sambandhinchindi kaadu.
0: The attachment relates to the body and but not to the spirit.
1: Dehamunu premistunnaru.
0: We love the body.
1: Adhikarinni premistunnaru.
0: We love the one in authority.
1: Antasthulanu premistunnaru.
0: We love status.
1: Kaani ivanni enta varaku?
0: How long they last?
1: Deham undinanta varaku premistaru.
0: We love so long this body exists.
1: Adhikaram undinanta varaku premistaru.
0: We love so long we are in position.
1: మానవత్వం అనేటువంటి జీవితం ఉండినంత వరకు ప్రేమిస్తారు.
0: సో లాంగ్ దిస్ హ్యూమన్ లైఫ్ ఇస్ సస్టైన్డ్,
1: ఇవి మూడు కూడా అనిత్యము అశాశ్వతము.
0: ఆల్ ది త్రీ ఆర్ టెంపరీ.
1: కనుక ఈ ప్రేమ కూడాను అనిత్యమైనటువంటిది.
0: దేర్ఫోర్ దిస్ సార్ట్ ఆఫ్ ఫిజికల్ లవ్ ఇస్ టెంపరీ.
1: కనుకనే ఇది ఇటువంటి ప్రేమ కాదు.
0: యు కెనాట్ కాల్ ఇట్ ఎస్ ట్రూ లవ్.
1: ఇట్టి ప్రేమను మనము ప్రేమగా భావించి మన జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నాము.
0: వి టేక్ దిస్ యాజ్ ట్రూ లవ్ అండ్ వేస్ట్ అవర్ టైమ్ అండ్ లైఫ్.
1: ప్రేమ నిజముగా పవిత్రమైనటువంటిది, ఇది స్వార్థరహితమైనటువంటిది, అహంకార రహితమైనటువంటిది, ఆనందమయమైనటువంటిది.
0: దిస్ లవ్ ఈజ్ సెల్ఫ్లెస్, ఇట్ ఈస్ ఈగోలెస్, ఇట్ ఈస్ బ్లిస్ఫుల్.
1: ఇట్టి ఆనందమయమైనటువంటి, స్వార్థరహితమైనటువంటి, అహంకార రహితమైనటువంటి, దివ్యమైన భవ్యమైనటువంటి ఈ ప్రేమతత్వాన్ని తెలుసుకోవాలంటే ప్రేమ ద్వారానే తెలుసుకోవాలి.
0: ఇన్ ఆర్డర్ టు నో దిస్ బ్లిస్ఫుల్ సెల్ఫ్లెస్ ఈగోలెస్ డివైన్ లవ్, యు కెన్ ఓన్లీ నో ఇట్ త్రూ లవ్ ఓన్లీ.
1: కాన ప్రేమ అనగా కేవలం భౌతికమైనటువంటి లౌకికమైనటువంటి యొక్క సంబంధ బాంధవ్యం గురించి ఉచ్చరించేటువంటిది, స్మరించేటువంటిది, తలంచేటువంటిది, ఇవన్నీ కూడా ప్రేమకు సంబంధించినవి కావు.
0: సో వాట్ ఆల్ వీ ఇంటరాక్ట్ అట్ ది ఫిజికల్ లెవెల్ ఈజ్ నాట్ లవ్ ఎట్ ఆల్, విచ్ ఇస్ జస్ట్ ట్రాన్సెంట్ అండ్ ఫిజికల్ అండ్ వరల్డ్లీ.
1: ఇవి మధ్యలో వచ్చి మధ్యలో పోతుంటాయి.
0: దే హావ్ కమ్ ఇన్ బిట్వీన్ అండ్ పాస్ ఆఫ్.
1: నిత్య సత్యమైనటువంటి ప్రేమతత్వము హృదయం నుండి ఆవిర్భవిస్తుంది.
0: దిస్ ఎటర్నల్ లవ్ ఒరిజినేట్స్ ఫ్రమ్ హార్ట్.
1: ఇది ఆవిర్భవించేటువంటిది కూడా కాదు, సర్వత్రా ఉన్నటువంటిది, వ్యాపించినటువంటిది.
0: ఇట్స్ నాట్ దట్ ఇట్స్ బోర్న్ దేర్, ఇట్ ఇస్ స్ప్రెడ్ ఎవ్రీవేర్.
1: కానీ ఇట్టి వ్యాపకమైనటువంటి ప్రేమతత్వాన్ని మానవుడు ఎందుకు గుర్తించడం లేదు?
0: Why the human is not able to know this love which is pervasive everywhere?
1: ee naati manavuni yokku hrudayamu kevalamu marubhumiga maaripothundadi.
0: The heart of human has become barren land.
1: Ante kaakunda ee manavuni yokku hrudayamu ee naadu kevalamu kalmashamainatundidi ga untundadi.
0: The heart of the human is polluted.
1: మాలిన్యమైనటువంటిదిగా కనిపిస్తుంది.
0: ఇట్ ఈస్ డర్టీ.
1: కారణమేమిటి?
0: వై
1: ఈ అనిత్యమైన ప్రాకృతమైన భావములను హృదయము నుండి నింపుకున్నారు.
0: హీ హాస్ ఫిల్డ్ హిస్ హార్ట్ విత్ వరల్డ్లీ థాట్స్.
1: ఇంకా పవిత్రమైనటువంటి యొక్క శాశ్వతమైనటువంటి ప్రేమ ఇందులో ప్రవేశించటకు ఎట్టి అవకాశము లేదు.
0: దేర్ ఇస్ నో స్పేస్, దేర్ ఇస్ నో స్కోప్ ఫర్ ద సీక్రెట్ పర్మనెంట్ లవ్ టు ఎంటర్.
1: కనుకనే మొట్టమొదట ఈ ప్రాకృతమైనటువంటి అనిత్యమైనటువంటి ఈ అనురాగమనేటువంటి ప్రేమను మనం అత్యంత దూరం గావించినప్పుడే నిజమైనటువంటి యొక్క ప్రేమ మనలో ప్రవేశిస్తుంది. ఈ ప్రవేశించినటువంటి ప్రేమ ఆవిర్భవిస్తుంది. ఆవిర్భవించినటువంటి ప్రేమ విశాలత పొందుతుంది.
0: ద మూమెంట్ వీ కీప్ దిస్ వరల్డ్లీ ఫిజికల్ లవ్ ఎట్ డిస్టెన్స్, దిస్ అటాచ్మెంట్ ఎట్ డిస్టెన్స్, దెన్ ఓన్లీ యూ విల్ ఫైండ్ దిస్ ట్రూ లవ్ ఒరిజినేటింగ్ విచ్ స్ప్రెడ్స్ ఎవ్రీవేర్.
1: కనుక మానవుడు ఈనాడు గుర్తించవలసింది ఏమిటి?
0: వాట్ ఈస్ ఇట్ దట్ ద హ్యూమన్ బీయింగ్ షుడ్ నో నౌ?
1: ఈనాటి మానవుని యొక్క ప్రేమ నిరంతరము మారుతూనే ఉంటుంది.
0: ద హ్యూమన్ లవ్ టుడే చేంజెస్ ఎవ్రీ టైమ్.
1: పుట్టినప్పుడు తల్లి ఒడిలో కూర్చొని తల్లి ఒడియే తన యొక్క స్వర్గంగా భావిస్తుంది.
0: ఆఫ్టర్ బర్త్ ద చైల్డ్ కన్సిడర్స్ ద ల్యాప్ ఆఫ్ ద మదర్ యాజ్ ద వెరీ హెవెన్.
1: కానీ పెరుగుతూ కొంతవరకును ప్రాపంచిక సంబంధమైనటువంటి విద్యల్లో ప్రవేశిస్తుంది.
0: లేటర్ ద చైల్డ్ ఏజెస్ అండ్ స్టార్ట్ స్టడీయింగ్.
1: అప్పుడు తల్లి ఒడిని మర్చిపోతున్నాడు, ఈ విద్యా విధానమే ప్రధానమని భావించి దానిని ప్రేమిస్తున్నాడు.
0: అండ్ ద చైల్డ్ ఫర్గెట్స్ ద ల్యాప్ ఆఫ్ ద మదర్ అండ్ థింక్స్ ఆఫ్ హిస్ స్టడీస్ అండ్ ద స్కూల్ లేటర్.
1: ఈ విద్యా విధానమునందు అనేక విధమైనటువంటి ఉడిదుడుకులకు తట్టుకుని నెట్టుకుని ముందుకు కొనసాగుతూ వస్తుంటాడు.
0: This grown-up person studies in an institution and faces all challenges in the educational front.
1: తదుపరి ఈ విద్యను విస్మరిస్తాడు.
0: Later he forgets all the
1: గృహస్థాశ్రమంలో ప్రవేశిస్తాడు.
0: Later he becomes a householder.
1: అప్పుడు గృహస్థాశ్రమమే నిత్య సత్యమైనదిగా భావించి దానిని లక్ష్యమందించుకుంటాడు.
0: He considers his family as permanent and forgets everything rest.
1: క్రమక్రమేణా ఇది పెరుగు కొలది. ఒకరిద్దరు బిడ్డలైన తర్వాత ఈ సంసారమును విసిగించుకుంటాడు.
0: ఆఫ్టర్ వన్ ఆర్ టూ చిల్డ్రన్ హీల్ బి డిస్గస్టెడ్ విత్ హిస్ ఫ్యామిలీ.
1: తదుపరి ధనార్జన నిమిత్తమై జగత్తునందు అనేక విధమైన సంచారము జరుపుతాడు.
0: లేటర్ హీ మూవ్స్ అబౌట్ టు ఎర్న్ మనీ.
1: ధనమే ప్రధానమని, ధనమే లక్ష్యమని, ధనమే జీవితమని విశ్వసించి ఈ యొక్క సంసారమును కూడాను ఛేదిస్తుంటాడు.
0: హీ గివ్స్ టాప్ ప్రయారిటీ టు మనీ. హీ ఫర్గెట్స్ హిజ్ ఓన్ ఫ్యామిలీ బికాస్ మనీ హిజ్ ఎయిమ్, మనీ హిజ్ హిస్ గోల్.
1: కష్టపడటకీ ఈ ధనార్జన మార్గమునందు అనేక విధమైన నష్టములు, కష్టములు, దుఃఖములు సంభవించడం చేత దీనిని విశ్వసించుకుని అప్పుడు భగవంతుడు కావాలని ప్రాధేయపడుతుంటాడు.
0: As he is in this path of earning money, he faces all problems, the losses and the difficulties and troubles. Therefore, he will be ultimately vexed and disgusted.
1: ఈ విధముగా ఒకదాని సంయోగము మరొకదాని వియోగము, ఒకదాని వియోగము మరొకదాని సంయోగము, ఈ విధముగా మారుతూ ఉన్నటువంటిది ఇది సత్యనిత్యమైనటువంటి ప్రేమని ఏ రీతిగా చెప్పవచ్చు.
0: Therefore, all that what happens is the union and separation alternating with each other. How do you call it love?
1: కనుక ఇట్టి ప్రేమ సత్య ప్రేమ కాదు.
0: దిస్ లవ్ ఇస్ నాట్ ట్రూ.
1: ఇది ఆత్మ ప్రేమ కాదు.
0: ఇట్ ఇస్ నాట్ ద లవ్ ఆఫ్ ది స్పిరిట్.
1: ఇది అనంతమైన ప్రేమ కాదు.
0: ఇట్స్ నాట్ ఇన్ఫినిట్ లవ్.
1: ఈ ప్రేమ మారినటువంటిది.
0: దిస్ లవ్ ఇస్ వన్ ద చేంజెస్.
1: దైవ ప్రేమ నిరంతరం కూడాను చదించినటువంటిది.
0: ద డివైన్ లవ్ ఇస్ చేంజ్ లెస్.
1: కానీ ప్రాకృతమైన ప్రేమ భ్రమించేటువంటిది.
0: ద వరల్డ్లీ లవ్ డెల్యూడ్స్ యూ.
1: ఈ భ్రమ ఉండినంత వరకును బ్రహ్మతత్వం తనకు అర్థం కాదు.
0: సో లాంగ్ దిస్ డెల్యూషన్ ఈస్ దేర్ యూ కెనాట్ నో బ్రహ్మన్ ద డివైన్.
1: కనుక మన హృదయమును సరైన స్థితిలో ఉంచుకున్నప్పుడే ఈ సత్యనిత్యమైనటువంటి ప్రేమను మనం సందర్శించవచ్చు.
0: Therefore, if we keep our heart in proper position, we'll know this love which is eternal and truth.
1: యత్ దృశ్యం తన్నస్యం. చూచినదందై కూడాను ఒకానొక సమయం నందు ఇది అదృశ్యమైపోతుంది.
0: All that you see is bound to vanish at one time or other.
1: ఈ అదృశ్యమయ్యేటువంటి యొక్క సత్యమైనటువంటిది కాదు.
0: All that disappears is not truth.
1: కనుక అదృశ్యము కానటువంటిది అంతర్భావంలో ఉండినటువంటిది, అంతర్భావమును అభివృద్ధి పరచునటువంటిది, పరిశుద్ధ పరచునటువంటిది, ఇది ఏ నిత్య సత్యమైనటువంటి ప్రేమ.
0: Therefore, that which does not disappear, that which fosters the inner feeling and sentiments, is true love.
1: అయితే ఈ ప్రేమ ఇచ్చుకునేటువంటి స్వభావమే కాని పుచ్చుకునే స్వభావం లేదు.
0: లవ్ ఓన్లీ గివ్స్ అండ్ గివ్స్, ఇట్ విల్ నెవర్ రిసీవ్.
1: నిరంతరం కూడా ఇచ్చుకుంటూ ఇచ్చుకుంటూ వస్తుంటారు.
0: లవ్ కంటిన్యూస్లీ గివ్స్ అండ్ గివ్స్.
1: ఈనాడు లోకంలో ఇచ్చుకునేటువంటి వారు ఎవరైనా కనిపిస్తున్నారా?
0: ఇన్ దిస్ వరల్డ్ డు యు ఫైండ్ ఎనీబడీ హూ గివ్స్?
1: తనకు జన్మించినటువంటి కుమారులు కూడా తన ఆస్తిని ఇచ్చుకోవాలంటే కూడా వెనుకంజ వేస్తుంటాడు తండ్రి.
0: ఫాదర్ థింక్స్ ట్వైస్ బిఫోర్ గివింగ్ హిజ్ ప్రాపర్టీ టు హిజ్ ఓన్ సన్.
1: కనుక తండ్రియే కుమారులకు ఆస్తిని ఇవ్వడానికి వెనుకంజ వేస్తున్నప్పుడు ఇంకా మిగిలినటువంటి ప్రజలు ఇచ్చుకునేదానికి ఎట్లా సిద్ధమవుతారు?
0: When father is not prepared to partake, is not prepared to give his own share of the property to the son,
1: కనుక
0: how do you expect others to give property?
1: ఒక్క దైవానికి తప్ప అన్యులకు లేదు.
0: It's only God who gives and gives, no one else.
1: కనుక దైవత్వంతో కూడినటువంటిదే ఈ ప్రేమ తత్వము.
0: Therefore, this love is divine.
1: ఈ ప్రేమ అనేటువంటిది నిత్యము కూడాను ప్రతి ఒక్క హృదయమునందు కూడాను నఖశిఖ పర్యంతం కూడాను నది వలె సంచరిస్తూ ఉంటాది.
0: This love is present in the heart and just flows from there, from top to toe, continuously.
1: ప్రతి కణము నుంచి ప్రతి అణువు వరకు కూడాను ఇది ప్రేమ అనుభూతియే ఉంటుంటాది.
0: This love is experienced by every cell in our body and all over the
1: body. దురదృష్టవశాత్తు ఈనాటి మానవుని యొక్క హృదయము నిరంతరం కూడాను కల్మషమై ఉండటం చేత ఆ హృదయంలో ప్రవేశించుట వీలు కానటువంటిదిగా ఉంటుండాలి.
0: As the heart of the modern man is highly polluted and dirty, there is no sacred love there.
1: నిరంతరం కూడాను బాహ్యమైనటువంటి ఈ ప్రాకృతమైనటువంటి ఈ లోక సంబంధమైనటువంటి ఈ ప్రవృత్తికి సంబంధించినటువంటి కోరికలు ఎందే తాను నిమగ్నుడై ఉంటున్నాడు.
0: He spends all his time in this desire which is worldly, ephemeral and physical.
1: కనుకని ఈ ప్రేమ తత్వం అనేటువంటి దాన్ని హృదయములో మనము సరైన మార్గంలో ప్రవేశపెట్టాలి.
0: Therefore, we should direct our love along the proper path in our heart.
1: ఈ ప్రేమ రహితమైనటువంటి యొక్క హృదయాన్ని చూచినప్పుడు జగత్తు కూడాను ఇతనికి చెంత చేర్చదు.
0: The world also will not accept you if you have no love in your heart.
1: ప్రేమ రహితమైనటువంటి యొక్క ఈ హృదయము కేవలము ప్రాణము లేని జీవితమే.
0: A heart without love is a dead body.
1: జీవితమునకు ప్రేమనే ప్రాణము.
0: ఫర్ దిస్ లైఫ్ లవ్ ఈస్
1: ప్రేమనే దైవము.
0: లవ్ ఇస్ గాడ్.
1: కనుక ఇట్టి దైవ స్వరూపమైనటువంటి ప్రేమతత్వాన్ని ప్రతి మానవుడు కూడా మొట్టమొదట గుర్తించాలి.
0: Therefore, this love which is divine must be known by every human being.
1: విన్నటువంటివి కన్నటువంటివి కూడాను మనం హృదయంలో ప్రవేశింపచేసుకోవాలి.
0: We should see all those things that we see and listen to get into our hearts.
1: ఒక గురువు శిష్యులను చెంత చేర్చి, నాయన మీ అందరికీ కూడాను ఒక మధురమైనటువంటి పదార్థాన్ని అందిస్తున్నాను.
0: A preceptor gathered all his disciples and said, I am going to give you a very sweet thing to you.
1: దీనిని ఏ చీమలో, ఏ ఈగలో, ఏ దోమలో, ఏ విధమైన పిల్లో లేక ఎలుకలో దీనిని ప్రవేశించకుండా, దీనిని తినకుండా చూసుకోండి అన్నాడు.
0: See that these sweets are not eaten by ants, mosquitoes, cats and rats.
1: అప్పుడు అనేక మంది విద్యార్థులు దీనిని అనేకమైన మార్గం లోపల దీన్ని భద్రం చేసుకుంటూ వచ్చారు.
0: All of the students were keeping vigilant, keeping a watch around these sweets.
1: కాని ఒక్క డిసైపుల్ మాత్రము, విద్యార్థి మాత్రము దీన్ని చక్కగా భుజించాడు, జీర్ణించుకున్నాడు. ఆ జీర్ణించుకున్న దాని వల్ల పుష్టిని పెంచుకున్నాడు, ధైర్యంగా ఉంటున్నాడు.
0: బట్ వన్ స్టూడెంట్ ఏట్ దీస్ స్వీట్స్ అండ్ గాట్ దెమ్ డైజెస్టెడ్ అండ్ హీ కుడ్ బి స్ట్రాంగ్ అండ్ రిమైన్ దేర్ విత్ ఆల్ ద కరేజ్.
1: అనగా ఏమిటి ఇందులో ఉన్నటువంటి అంతరార్థం?
0: వాట్ ఇస్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ హియర్?
1: ఏదో బాహ్యమైనటువంటి ప్రపంచమునందు భగవద్భావములు, భగవత్ ఉపదేశములు భద్రం చేసుకోవటం కాదు.
0: It's not enough if you keep all the divine teachings safe and secure.
1: మధురాతి మధురమైనటువంటి యొక్క భగవత్ భావములను తన హృదయంలో ప్రవేశింప చేసుకోవాలి.
0: Sweetest feelings must be preserved, kept safe and secure.
1: ఈ హృదయమునందు సరైనటువంటి అనుభూతి అనేటువంటి జీర్ణ శక్తిని మనం సంపాదించుకోవాలి.
0: We should have that digestion of experience.
1: ఆ జీర్ణించుకున్న తర్వాత ఈ యొక్క శరీరములకు తగిన పుష్టి, సంతృప్తి ఏర్పడుతుంది.
0: It's only after digestion our body will be strong enough.
1: అదే విధంగానే మనం విన్న విషయములను, చదివిన విషయములను, గుర్తించినటువంటి విషయములను మనం హృదయంలో ప్రవేశింపచేసుకోవాలి.
0: లైక్ దట్ ఆల్ దట్ వీ హెర్డ్, ఆల్ దట్ వీ రీడ్,
1: ఈ హృదయంలో ప్రవేశించినటువంటి దాన్ని మనం ఆచరణలో పెట్టి దీనిని జీర్ణించుకోవాలి.
0: లేటర్ వీ షుడ్ ట్రాన్స్లేట్ దెమ్ ఇంటూ యాక్షన్ అండ్ డైజెస్ట్ దెమ్.
1: అప్పుడే మనకు ప్రేమ తృప్తి అనేటువంటిది లభిస్తుంది.
0: దెన్ ఓన్లీ యూ విల్ హ్యావ్ ది సాటిస్ఫాక్షన్ ఆఫ్ లవ్.
1: కేవలం విన్నంత మాత్రమున దీనికి ఉపయోగం లేదు.
0: It's useless by merely listening.
1: లేక తిన్నంత మాత్రమున దీని ప్రయోజనమేమి లేదు.
0: It is useless by merely eating.
1: జీర్ణించుకోవాలి.
0: You have to get them digested.
1: అనగా నిత్యానుభూతిలో దీనిని ప్రవేశపెట్టాలి.
0: You should experience in your daily life.
1: అప్పుడే ఇది జీర్ణించుకున్న తర్వాత దీని శక్తి మనకు ఆవిర్భవిస్తుంది.
0: When once all these things are digested, then you will find the strength.
1: కనుక నిరంతరం కూడాను గోపికలు ఆనాడు ఈ విధంగా ప్రార్థిస్తూ వచ్చారు.
0: This was the prayer of Gopikas in those times.

దేశము ప్రేమ సుధా వర్షము వర్షింపగ ప్రేమ నదులు ప్రవహింపగ మురళి గానము సేయగదే.

0: In this barren land where there is no love,
1: ప్రేమాంకురములు పెంపొంద,
0: in order to germinate the seeds of love,
1: ప్రేమావేశముతో,
0: with all the emotion of love,
1: ప్రేమ నదులు ప్రవహింపగ మురళి గానము చేయగదే కృష్ణ గానము చేయగదే కృష్ణ గానము చేయగదే.
0: For the rivers of love to flow continuously, Krishna, sing and sing for us.
1: కానీ ఈనాటి మానవుని యొక్క హృదయములు మరుభూములుగా తయారైపోతున్నాయి.
0: But human heart today is a barren land.
1: ఇసుకలో వర్షధలదారలింకిపోవు.
0: It's only on sand the water just sings.
1: మధురమై నిల్చు రేగని మసకలోన.
0: Whereas in a fertile land, the same rainwater becomes sweet.
1: Isukalo varsha jaladara ninkipovu.
0: Whereas in a sand,
1: what is absorbed? Regadi masakalona.
0: In a fertile land,
1: praptanusaramuga alaru bhakti atte praptanusaramai alaru bhakti.
0: The rain is absorbed in the sand, whereas the same rainwater becomes sweet in a fertile land. Like that, devotion shines depending upon our deservedness.
1: ఈ ఆధ్యాత్మిక మార్గం కాని లేక మరే విధమైనటువంటి లౌకిక మార్గం కాని వైజ్ఞానిక మార్గం కాని హృదయం పరిశుద్ధముగా ఉండినప్పుడే ఇవన్నీ కూడాను ప్రతిబింబంగా ప్రతిబింబిస్తుంటాయి.
0: Spiritual matter or worldly or scientific or technological, unless heart is pure, all the rest will be futile.
1: కనుక సర్వ సాధనలు కూడాను చిత్తశుద్ధి నిమిత్తమై ఏర్పడినటువంటివే కాని కేవలము ప్రాపంచ రీతి లోపల వీటితో ఆటలాడుకునేటువంటి ఒక స్వభావం కాదు.
0: All spiritual paths are prescribed to purify our heart is not merely a matter of gain.
1: ఇట్టి పవిత్రమైనటువంటి ప్రేమతత్వాన్ని ప్రతి వ్యక్తి కూడాను గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: So every person should determine to recognize the nature of this love.
1: ఇది నేచర్ కాదు, దీనికి అతీతమైనటువంటిది ఈ ప్రేమ.
0: This love is transcendental.
1: కనుక ప్రేమ నేచర్ లో లేదు, నేచరే ప్రేమలో ఉంటుండాలి.
0: Love is not there in the nature, the nature is present in love.
1: కనుక విశ్వమే ఈ ప్రేమ యందు ఇమిడి ఉంటున్నది.
0: Therefore universe is present in love.
1: ఈ విశ్వంలో ప్రేమ ఇమిడి ఉండేటువంటిది కాదు.
0: ఇన్ ఫ్యాక్ట్ లవ్ కెనాట్ బి కంటైన్డ్ విత్ ఇన్ దిస్.
1: ఈ వస్త్రం నా చేతిలో ఉంటుంది అనగా ఏమిటి, నా చెయ్యి పెద్దది, వస్త్రం చిన్నది.
0: యు ఫైండ్ దిస్ క్లాత్, వెల్ బికాస్ మై హ్యాండ్ ఇస్ బిగర్ దాన్ ద క్లాత్ ఐ హోల్డ్ హియర్.
1: అదే రీతిగా ఈ విశ్వంలో ఇమిడి ఉంటున్నది ఈ ప్రేమ అంటే అప్పుడు విశ్వం పెద్దది, ప్రేమ చిన్నది.
0: లైక్ వైజ్ ఇఫ్ యు సే దట్ దేర్ ఇస్ లవ్ ఇన్ దిస్ యూనివర్స్, ఇట్ మీన్స్ యూనివర్స్ ఇస్ బిగర్ దాన్ దిస్ లవ్.
1: కనుక ఈ విశ్వమే ఈ ప్రేమలో ఇమిడి ఉంటున్నదనగా ఈ ప్రేమనే పెద్దది, విశ్వం చాలా చిన్నది.
0: Likewise, universe is present in love. It means love is bigger than this nature.
1: కనుక ఈ దృశ్య కల్పితమైనటువంటి ఈ జగత్ అంతా ఇప్పుడును ప్రేమ ఆధీనమైనటువంటిదే కానీ ప్రేమ ఈ యొక్క జగత్తునకు ఆధీనమైనటువంటిది కాదు.
0: Therefore, all this apparent transient universe is present in love, and love doesn't submit itself to this universe.
1: లేక కాలానుభిన్నమైనటువంటి యొక్క కర్మకర్తములు కానీ ఈ యొక్క ప్రేమలోనే ఇమిడి ఉంటున్నవి.
0: క్రియేషన్, సస్టెనెన్స్ అండ్ ఎనిహిలేషన్, ఆల్ ది త్రీ పీరియడ్స్ ఆఫ్ టైమ్ ఆర్ ప్రెసెంట్ విత్ ఇన్ లవ్ ఓన్లీ.
1: ఇవన్నీ కూడా ప్రాకృతమైనటువంటివి మాత్రమే.
0: ఆల్ అదర్స్ ఆర్ ఫిజికల్, వరల్డ్లీ.
1: ఈ శరీరం ఎంతకాలం ఉంటుంది,
0: హౌ లాంగ్ ద బాడీ లాస్ట్,
1: ఇవన్నీ అనిత్యమైనటువంటివి, అశాశ్వతమైనటువంటివి.
0: ఆల్ దీస్ ఆర్ జస్ట్ టెంపరీ.
1: ఈ అనిత్య అశాశ్వతమైనటువంటి యొక్క దేహ సంబంధమైన ప్రేమ అది కూడా అనిత్యము, అశాశ్వతంగానే ఉంటుంటది.
0: దిస్ విచ్ ఇస్ ఎఫీమరల్ అండ్ టెంపరీ లవ్ ఆల్సో డజంట్ లాస్ట్ లాంగ్.
1: కనుక హృదయతత్వము, ఆత్మ ప్రభావము, బ్రహ్మతత్వము ఇత్యాదివన్నీ కూడాను నిత్య సత్యమైనటువంటివిగా ఉంటుంటాడు.
0: వెరస్ ద నేచర్ ఆఫ్ వన్స్ ఓన్ హార్ట్ ఫిల్డ్ విత్ లవ్ అండ్ ద నేచర్ ఆఫ్ ద స్పిరిట్ ఆర్ ఎటర్నల్ ట్రూత్.
1: ఇట్టి నిత్య సత్యమైనటువంటి యొక్క ప్రేమతత్వాన్ని గుర్తించడమే మానవుని యొక్క ప్రధాన కర్తవ్యము.
0: ద మెయిన్ ఎయిమ్ అండ్ ఆబ్జెక్టివ్ ఆఫ్ మెన్ కైండ్ ఈజ్ టు రికగ్నైజ్ దిస్ ఎటర్నల్ ట్రూత్ విచ్ ఇస్ లవ్.
1: ఈనాటి దృశ్యము, ఈనాటి ప్రపంచము తీనేరి రోగముతో బాధించుచున్నటువంటి యొక్క రోగి వలె కనిపిస్తుంటుండాలి.
0: ద అపేరెంట్ వరల్డ్ వాట్ యు సీ నౌ ఈజ్ ఫుల్ ఆఫ్ ఆల్ డిసీజెస్ like a sick person, a patient.
1: ఈ ప్రపంచంలో ఎందు చూచినప్పటికీ అశాంతి అశాంతి అశాంతి.
0: You may go anywhere, you find agitation and restlessness.
1: ఎక్కడికి వెళ్ళినప్పటికీ కేవలము ఒక విధమైన ద్రోహము, అన్యాయము, అక్రమము, అనాచారము.
0: Wherever you go, you find betrayal, deceit, you find cheating.
1: ఇవన్నీ కూడాను ప్రేమకు విరుద్ధమైనటువంటి ఒక చర్యలే.
0: They are all the actions just opposite to love.
1: కనుక ప్రేమనే సత్యనిత్యమైనటువంటిది, సర్వ వ్యాపకమైనటువంటిది, సమస్తమును ఆనందపరిచేటువంటిది.
0: సో ఇట్స్ ఓన్లీ లవ్ విచ్ ఇస్ ఆల్ పర్వేసివ్ అండ్ విచ్ విల్ మేక్ ఎవ్రీబడి హ్యాపీ.
1: కనుక మనకు నిత్యానందం కలగాలనుకుంటే ఈ ప్రేమ చేతనే మనకు నిత్యానందం కలగాలి.
0: ఇన్ ఆర్డర్ టు అటైన్ దిస్ ఎటర్నల్ బ్లిస్ ఇట్స్ పాసిబుల్ ఓన్లీ త్రూ లవ్.
1: ఇది శారీరక మానసిక ఆధ్యాత్మిక తత్వం నందు కూడాను ఏకీభావంతో జీవించుతుండేటువంటిది ఈ ప్రేమ తత్వము.
0: ది లవ్ రిమైన్స్ దేర్ వెన్ దేర్ ఇస్ యూనిటీ ఇన్ దిస్ ట్రినిటీ ద బాడీ మైండ్ అండ్ ద స్పిరిట్.
1: కేవలము దేహంతో కూడినంత వరకు ఉంటుంటుంది ఈ ప్రాపంచిక సంబంధమైన ప్రేమ.
0: The worldly love lasts so long there is this body.
1: మనస్తు కూడినటువంటిది ఉంటుంటది ఈ ప్రాపంచిక ప్రేమ.
0: The worldly love relates to the mind.
1: కొంతవరకు బుద్ధితో చేరినటువంటిదిగా ఉంటుంటది ఈ ప్రాపంచిక ప్రేమ.
0: The worldly love to some extent goes with the
1: శారీరక మానసిక బుద్ధికి అతీతమైనటువంటి ఒక తత్వము ఆత్మ ప్రేమ.
0: But that which is beyond the body, mind, intellect is the love of the spirit.
1: ఏమిటి?
0: What do you mean by ఆత్మ?
1: ఈ ఆత్మ అనే దానికి రూపం లేదు కానీ దీనికి ఆనందం అనేటువంటిది దీనికి ప్రతిఫలంగా కనిపిస్తుంది.
0: ఆత్మ హ్యాస్ నో డెఫినెట్ ఫార్మ్.
1: పరిశుద్ధమైనటువంటి ప్రేమనే ఆత్మ.
0: ద ప్యూర్ లవ్ ఈజ్ ఆత్మ.
1: పవిత్రమైన ప్రేమనే ఆత్మ.
0: సీక్రెట్ లవ్ ఈజ్ ఆత్మ.
1: నిస్వార్థమైనటువంటి ప్రేమనే ఆత్మ.
0: సెల్ఫ్లెస్ లవ్ ఈజ్ ఆత్మ.
1: నిరహంకారమైనటువంటి ప్రేమనే ఆత్మ.
0: ఈగోలెస్ లవ్.
1: నిర్గుణమైనటువంటి ప్రేమనే ఆత్మ.
0: ద లవ్ విచ్
1: నిరంజనమైనటువంటి ప్రేమనే ఆత్మ. నిరాకారమైనటువంటిది ఆత్మ.
0: ఫార్మ్లెస్ లవ్ ఈజ్ ఆత్మ.
1: అయితే ఈ ప్రేమకు అనేక అనుభూతులు మాత్రం ఉంటుంటాయి.
0: హౌఎవర్ దిస్ లవ్ హ్యాస్ సో మెనీ ఎక్స్పీరియన్సెస్.
1: చక్కెర ఉంది.
0: హియర్ ఇస్ షుగర్.
1: చక్కెరకి ఏమి రూపం అని చెప్తే ఒక ఇసుక వలె తెల్లగా ఉంటుందని చెప్పవచ్చు.
0: ఇఫ్ యూ ఆస్క్ ఫర్ ద ఫార్మ్ ఆఫ్ ద షుగర్ యూ విల్ సే ఇట్ ఈస్ లైక్ శాండ్ విచ్ ఇస్ వైట్ ఇన్ కలర్.
1: కానీ దాని మాధుర్యానికి రూపం ఏమిటని ప్రశ్నించినప్పుడు దీనికి ఎవ్వరూ చెప్పలేరు జవాబు.
0: బట్ వీ ఆస్క్ ద ఫార్మ్ ఆఫ్ ది స్వీట్నెస్ నో వన్ కెన్ సే.
1: కేవలము ఇది స్వీట్ అని చెప్పవచ్చునే కానీ ఎంతవరకునైనా దీర్ఘం ఇవ్వచ్చును తీపు అని, కానీ దీనికి రూపం చెప్పేటువంటిది వీలు కాదు.
0: హౌఎవర్ ఇఫ్ యూ ఆస్క్ వాట్ ద ఫార్మ్ ఆఫ్ ది స్వీట్నెస్ యూ విల్ సే ఇట్ ఇస్ స్వీట్ అండ్ యూ కెన్ సే స్వీట్ బట్ యూ కెనాట్ సే ద ఫార్మ్.
1: కనుక మధురమైనటువంటి దానికి అనుభూతియే దీనికి కానీ దీనికి ఒక స్వరూప స్వభావాన్ని నిర్ణయించడానికి వీలు కాదు.
0: Therefore, the sweetness comes to our experience, not to expression.
1: Kanuka, ee prema tattvanni aneka vidhamulaga kudanu ee lokamulo manam anubhavistune untunnamu.
0: We experience this love in a varied form in this life.
1: Aithe anityamainatundi prema lo kudanu satyamaina prema kudanu imidi untundali.
0: However, in this temporary love there is a permanent love.
1: Kani anityamainatundi agocharam avutundi.
0: However, that which is truth is non apparent.
1: నిత్యమైనటువంటిది అంతర్భూతం అవుతుంది.
0: And that which is eternal is inner current.
1: ఈ ప్రేమ యొక్క తత్వాన్ని అనేక విధములుగా మనం విచారించుకోవాల్సి వస్తుంది.
0: We have to investigate the love in full.
1: అనగా అంతరాత్మకు సంబంధించినటువంటి ప్రేమనే ఆత్మ ప్రేమ. ఈ ప్రేమ తత్వాన్ని అనేక విధములుగా కూడాను ఈ లోకములో మనం అనుభవిస్తూనే ఉంటున్నాము.
0: We experience this love in a varied form in this life.
1: అనిత్యమైనటువంటి ప్రేమ

0: అనగా అంతరాత్మకు సంబంధించినటువంటి ప్రేమనే ఆత్మ ప్రేమ.
1: దేర్ఫోర్ ద లవ్ విచ్ రిలేట్స్ టు ద స్పిరిట్ ఇస్ ఆత్మ ప్రేమ.
0: ఈ లౌకికమైనటువంటి ప్రేమ శరీరంతో, మనస్సుతో, బుద్ధితో, ఈ లోకముతో సంబంధించినటువంటిదిగా ఉంటుంటాయి.
1: వేరస్ ద వరల్డ్లీ లవ్ రిలేట్స్ టు బాడీ, ద మైండ్ అండ్ ఇంటెలెక్ట్.
0: ఈ ప్రాకృతమైనటువంటి ప్రేమను నిరంతరం కూడా మనకు సంయోగ వియోగం చేత దుఃఖమును, అశాంతిని, కష్టములను అందిస్తూ ఉంటాయి.
1: ద వరల్డ్లీ లవ్ బికాస్ ఆఫ్ యూనియన్ అండ్ సెపరేషన్ విల్ పుట్ యూ టు సఫరింగ్, విల్ పుట్ యూ టు
0: ఎంతటి భగవంతుని ప్రేమ అయినప్పటికీ ఇది భగవంతుని వియోగం చేత కొంచెం దుఃఖాన్ని కూడా కలిగిస్తుంది.
1: ఇట్ మే బి ది డివైన్ లవ్ బట్ యెట్ బికాస్ ఆఫ్ సెపరేషన్ యూ విల్ బి ఫీలింగ్ సాడ్.
0: కానీ నిజమైనటువంటి ఆత్మ ప్రేమ ఇందులో కూడా ఏమాత్రం వియోగం నందు కూడా దుఃఖం ఏర్పడదు.
1: బట్ ద లవ్ ఆఫ్ ది స్పిరిట్ విల్ బి హ్యాపీ ఈవెన్ ఇన్ టైమ్స్ ఆఫ్ సెపరేషన్.
0: దీనికి నాలుగు విధమైనటువంటి స్థానములు ఉంటుండవి.
1: ఇట్ హెస్ ఫోర్ లెవెల్స్.
0: అయితే ఇందులో ప్రధానమైనటువంటి మూడే.
1: However, most important are three.
0: ఒకటి స్వార్థ ప్రేమ.
1: One is selfish love.
0: రెండవది సమంజస ప్రేమ.
1: The second is సమంజస ప్రేమ.
0: మూడవది పరార్థ ప్రేమ.
1: Third one పరార్థ ప్రేమ.
0: నాలుగవది యథార్థ ప్రేమ.
1: Fourth one యథార్థ ప్రేమ.
0: అనగా ఈ స్వార్థ ప్రేమ అనేటువంటిది ఎలాంటిదంటే ఒక రూములో వచ్చినటువంటి లైట్ వంటిది.
1: స్వార్థ ప్రేమ, సెల్ఫిష్ లవ్ ఈజ్ లైక్ లైట్ ఇన్ ఎ రూమ్.
0: ఆ రూమ్ మాత్రమే ఈ యొక్క లైట్ యొక్క ప్రకాశం అందిస్తుంటుంది.
1: ద లైట్ ఈస్ లిమిటెడ్ కన్ఫైన్ టు దట్ రూమ్ ఓన్లీ.
0: కానీ ఈ జ్యోతి యొక్క ప్రకాశము బహిర్ముఖంలో మనకు కనిపించదు.
1: బట్ యూ డోంట్ ఫైండ్ ది లైట్ ఆఫ్ ది రూమ్.
0: ఇది కేవలం రూమ్ కు మాత్రమే పరిమితమై ఉంటుంటుంది.
1: ఇట్ ఇస్ కంప్లీట్లీ లిమిటెడ్ టు దట్ రూమ్.
0: రెండవది
1: ద సెకండ్
0: సమంజస ప్రేమ.
1: సెకండ్ సమంజస ప్రేమ.
0: ఇది ఏ మూన్ లైట్.
1: సమంజస ప్రేమ ఈజ్ మూన్ లైట్.
0: అనగా బయట లోపల కూడా ఈ యొక్క వెలుతురు ఉంటుంటుంది, అయితే అంత ప్రకాశవంతంగా ఉంటుండదు, కొంచెం డిమ్గా ఉంటుంది.
1: ది సమంజస ప్రేమ మూన్ లైట్ ఈస్ ప్రెసెంట్ అవుట్ సైడ్ ఇన్ సైడ్ బట్ ఇట్ ఈస్ రాదర్ డిమ్ బట్ నాట్ పవర్ఫుల్.
0: కానీ సన్ లైట్ ఇది స్వార్థరహిత ప్రేమ, పరార్థ ప్రేమ.
1: థర్డ్ వన్ పరార్థ ప్రేమ ఈజ్ సన్ లైట్.
0: ఇది లోపల వెలుపల ఉంటుండాలి.
1: ఇట్ ఇస్ ప్రెసెంట్ ఇన్ సైడ్ అండ్ అవుట్ సైడ్.
0: అయితే ఇది శాశ్వతం కాదు.
1: బట్ ఇట్స్ నాట్ పర్మనెంట్.
0: కానీ సూర్యుడు కనిపించకుండా పోయినంత మాత్రం సూర్యుడు అస్తమించినాడని అనుకుంటాం మనము.
1: యాజ్ యూ డోంట్ సీ ద సన్ యూ ఫీల్ దట్ సన్ హెస్ సెట్.
0: కానీ సూర్యుడు అస్తమించడం లేదు.
1: సన్ డజంట్ సెట్.
0: సూర్యుడు ఉదయించడం లేదు.
1: నార్ డస్ హీ రైజ్.
0: అదే విధంగానే ధర్మజ్ఞాని అనేటువంటి సమయం లోపల ధర్మం నశించిందని చెప్పుకోవటము చాలా పొరపాటు.
1: వెన్ దేర్ ఇస్ అబ్సెన్స్ ఆఫ్ రైచియస్నెస్ యూ కెనాట్ సే ఇట్ హెస్ డికేడ్ ఆర్ డీజెనరేటెడ్
0: యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతు భారత. గ్లానిర్భవతు అనగా ఏమిటి? కనిపించకుండా పోయింది.
1: గ్లానిర్భవతు మీన్స్ ది రైచియస్నెస్ ఇస్ నాన్ అపేరెంట్.
0: కనిపించకుండా పోయింది మాత్రమే కానీ ఇది లేకుండా పోలేదు.
1: యూ డోంట్ సీ ఇట్ బట్ డజన్ మీన్ ఇట్ ఈస్ నాట్ ఎగ్జిస్టింగ్.
0: సూర్యుడు అస్తమించినాడని మనం భావిస్తున్నాము.
1: యూ థింక్ దట్ సన్ హెస్ సెట్.
0: కానీ భూగోళం యొక్క అడుగు భాగం పోవటం చేత ఇది అస్తమించినట్టుగా విశ్వసిస్తున్నాము.
1: బికాస్ ద సన్ హెస్ గాన్ ద అదర్ సైడ్ ఆఫ్ దిస్ ప్లానెట్ యూ ఫీల్ ద సన్ హెస్ సెట్.
0: సూర్యుడు అస్తమించలేదు.
1: సన్ డజన్ సెట్.
0: సూర్యుడు లేకుండా పోలేదు.
1: నాట్ దట్ దేర్ ఇస్ నో సన్.
0: అదే విధంగానే ధర్మం కూడాను తమ దృష్టికి అగోచరమైపోవటం చేత ఇది నశించినట్టుగా భావిస్తున్నారు.
1: లైక్ దిస్ సేమ్ వే బికాస్ యూ డోంట్ సీ దిస్ ధర్మ యూ సే దట్ ఇట్ ఇస్ నాన్ ఎగ్జిస్టెంట్.
0: అదే విధంగానే ఈ సూర్యుని యొక్క ప్రకాశం కూడాను కొంతకాలం మనకు ఉంటుంటుంది లోపల వెలుపల.
1: లైక్ దిస్ ద సన్ లైట్ ఈస్ దేర్ ఫర్ సమ్ టైమ్ ఇన్ సైడ్ అండ్ అవుట్ సైడ్.
0: కానీ ఇది కూడా శాశ్వతం కాదు.
1: ఈవెన్ దిస్ ఈస్ నాట్ పర్మనెంట్.
0: ఇది పరార్థ ప్రేమ.
1: దిస్ ఇస్ పరార్థ ప్రేమ.
0: ఇంకా ఆత్మ ప్రేమ అది యథార్థ ప్రేమ.
1: ద ఫోర్త్ వన్ ఆత్మ ప్రేమ, ద లవ్ ఆఫ్ ది స్పిరిట్.
0: అనగా లోపల వెలుపల కూడాను నిరంతరం కూడాను సర్వకాల సర్వావస్థలు ఎందు కూడాను ఇది గోచరం అవుతుంటుంది.
1: The love of the spirit is present inside and outside. It shines brilliantly all the time, day and night.
0: దీనిని వేదమునందు అంతర్బహిష్చత సర్వవ్యాప్య నారాయణ స్థితః. అంతర్బహిష్ లోపల వెలుపల సర్వత్రా కూడాను ఇది ప్రకాశాన్ని అందించేటువంటిది.
1: The love of the spirit gives you the light both inside and outside.
0: ఇలాంటి ఆత్మప్రేమకు నాశము లేదు.
1: This love of the spirit, it doesn't die.
0: దీనికి తరగటము పెరగటం కూడాను లేదు.
1: ఇట్ నెదర్ ఇంక్రీజెస్ నార్ డిమినిషెస్.
0: దీనికి రాకపోకలు లేనటువంటి ఒక శాశ్వత స్థితి.
1: ఇట్ ఈస్ ద స్టేట్ ఎ పర్మనెంట్ స్టేట్ విచ్ నెదర్ కమ్స్ నార్ గోస్.
0: అట్టి ప్రేమకై మనం ప్రాకులాడాలి. అట్టి ప్రేమ మన యందే ఉంటున్నది.
1: వీ హావ్ టు స్ట్రగుల్ ఫర్ సచ్ లవ్ విచ్ ఈస్ ప్రెసెంట్ లేటెంట్ ఇన్ us.
0: ఎక్కడి నుంచినో మనం కొననక్కర్లేదు, తెచ్చుకోనక్కర్లేదు, ఎక్కడి నుంచినో గిఫ్ట్ తీసుకోనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు బ్రింగ్ ఫ్రమ్ అవుట్.

0: outside nor buy nor receive by way of gift.
1: ఎప్పుడు అక్కడనే ఉంటుండాలి.
0: It stays there all the time.
1: అది సర్వత పాణిపాదం తస్సర్వతోచి శిరోముఖం. సర్వత్రా ఉండేటువంటిదే ఇది.
0: It is present everywhere, all over.
1: ఇట్టి ప్రేమ తత్వాన్ని మాధుర్యమైనటువంటి ఒక తత్వాన్ని మనం సరైన మార్గంలో ప్రవేశపెట్టినప్పుడు నిరంతరము కూడా శాంతి శాంతి శాంతి.
0: Therefore, if we make use of this love in a perfect order, in the way we are expected to, you find the peace at all levels.
1: కేవలం ఈ ప్రేమ చేతనే మనకు శాంతి లభ్యమవుతుంది.
0: You can remain in the state of peace because of love only.
1: భగవత్ ప్రార్థన లోపల శాంతకారం భుజగశయనం పద్మనాభం సురేశం శాంతకారం భుజగశయనం. ఏమిటి దీని అంతరార్థం?
0: ఇన్ అవర్ ప్రేయర్స్ వి సే శాంతకారం భుజగశయనం. వాట్ ఇస్ ద సిగ్నిఫికెన్స్?
1: 1000 పడుగులు కలిగినటువంటి పాము పైన పవడించి కూడాను శాంతకారం.
0: Lord reclines on the serpent with 1000 hoods, but yet he remains as the embodiment of peace.
1: Anaga ee vela kolidi sirasulu kalinatunti okka deeni paina pavadinchi kudanu shantanga untunnadu.
0: Though he is reclining on the serpent with 1000 hoods, he always remains in peace.
1: Enduvalla shantiga untunnadu.
0: Why? What the
1: reason? Dantana krinda vesukunnadu anduvalla shantiga untunnadu.
0: Because the serpent is present under him, therefore he remains in peace.
1: Kaani ee naati manavudu ఈ విషయ వాసనలన్నింటి సర్పాలను తలపైన పెట్టుకున్నారు, అందువల్ల నిరంతరము భయమే.
0: బికాస్ మ్యాన్ హ్యాస్ కెప్ట్ ది సెన్షువల్ ఇండల్జెన్స్ అండ్ ఇన్వాల్వ్మెంట్ ఆన్ హిస్ హెడ్, దేర్ ఫోర్ ఈస్ రెస్ట్లెస్.
1: విషయ వాసనలనేటువంటి యొక్క ఈ డిజైర్స్ ను మనం అణగదొక్కాలి.
0: దేర్ ఫోర్ వీ షుడ్ పుట్ ది సెన్షువల్ డిజైర్ అండర్ కంట్రోల్. అండ్
1: అది ఏ భగవంతుడు శాంతాకారం భుజగశయనం. భుజగశయనము అయి కూడాను నారాయణుడు శాంతంగా ఉంటున్నాడు.
0: Lord Narayana, though he reclines from the serpent, he maintains his peace. Where is Narayana?
1: Sarvula hrudayamu Narayana yokka sthaname.
0: Narayana resides in the altar of the heart of everybody.
1: Hrudayam anetundi korikalaku ye maatramu avakasam untam ledu.
0: So the heart should not entertain any desire.
1: Ee korikalaku avakasam icchetundi emiti?
0: What is that you scope for the desire? It's on the mind.
1: Ide anni vidhamainatundi yokka ee yokka tuntari pannu chestundeetundi.
0: Is the mind behind all this mischief?
1: కనుక ఈ మనస్సును మొట్టమొదట మరల్చాలి హృదయం వైపున.
0: దేర్ఫోర్ యు హావ్ టు డైరెక్ట్ ద మైండ్ టువర్డ్స్.
1: ఎట్ట మరల్చాలి? ప్రేమ చేతనే.
0: యు కెన్ డైరెక్ట్ ఇట్ త్రూ లవ్
1: ఓన్లీ. ఇంకొక మార్గంలో ఇది మరల్చదు.
0: ఇట్స్ నాట్ పాసిబుల్ టు డైరెక్ట్.
1: అన్నింటినీ అణగదొక్కుతుంది ఈ మనస్సు.
0: యు కెన్ ఓన్లీ కంట్రోల్ ఇట్ ఓన్లీ విత్ లవ్.
1: కనుకనే మనస్సు అనేటువంటిది సర్వత్రా వ్యాపించినటువంటిదిగా ఉంటుండాలి.
0: మైండ్ ఇస్ ఎక్స్పాన్సివ్, ఇట్ సో వాస్ట్.
1: కనుకనే వేదం మనోమూలం మిదం జగత్, జగత్ అంతా మనస్సుమయంగా ఉంటుండాలి.
0: The whole universe is because of the mind only.
1: Prema kudanu ee yokka deeniki lobadi undinatundi kaadu. Manasu jagatruku lobadi undinatundi kaani jagatte premaku lobadi undinatundi.
0: In fact, the whole universe is under the control of the mind, while the mind is under the control of God.
1: Kanukane master nu manam sarinatti aadharanga teeskunnappudu ee chillari devatalu anta kuda manlo praveshisthayi.
0: When once we go by this master command, the rest will follow you automatically.
1: Sugrivudu వారితో యుద్ధం చేయతలంచి అనేక రకములైనటువంటి యొక్క మాస్టర్ ప్లాన్స్ వేసుకుంటూ వచ్చాడు.
0: సుగ్రీవ డిసైడెడ్ టు ఫైట్ విత్ వాలి అండ్ డివైస్డ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ వార్ఫేర్ అండ్ ప్లాన్.
1: ఇతని చుట్టూ ఉండినటువంటి వాడు హనుమంతుడు.
0: హనుమాన్ ఇస్ ప్రెసెంట్ దేర్.
1: హనుమంతుడు కూడాను సామాన్యుడు కాదు.
0: హనుమాన్ ఇస్ నాట్ ఆర్డినరీ.
1: అనేక రకములైనటువంటి యుక్తి ప్రయుక్తులంతా కూడాను ప్రవేశపెట్టాడు.
0: హి హస్ గాట్ ఆల్ ది ఎక్స్పర్ట్స్.
1: విచారణ సలిపాడు, ఎక్స్పెరిమెంటల్ చేశాడు, ఎక్స్పీరియన్స్ పొందాడు.
0: Hanuman experimented, has got enough of experience.
1: Kani valani champalante valito vijayanni sadinchalante valikante ekku balavantudainatuvanti vaani snehanni nenu pondali.
0: In order to conquer, in order to kill vale, I should have a friend who is mightier, stronger than himself.
1: Appude nenu valani cheyinchadaniki veelavutundi kani valikante shakti takkuvaga undinatuvanti vaanto nenu friendship chesthe prayojanam emti?
0: Then only vali can be defeated. If I am to have a friend who is of lower strength than Vali, it is useless.
1: Kanukane Ramunu kudanu parichinchadu Hanumantudu.
0: So Rama also examined Hanuman.
1: Ye Vali ye vidhamainatundi balanni pravesha petti ye vidhamainatundi shaktini nirupinchado aa yokka shaktini kudanu Ramunu nirupinchamani koraadu.
0: The strength and the power of Vali are to be seen in Hanuman.
1: అంతకంటే అధికంగా నిరూపించాడు రాముడు.
0: అండ్ హనుమాన్ హస్ ప్రూవ్డ్ హీ ఎక్సెల్డ్ వాలి ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్.
1: అప్పుడే రాముడి యొక్క స్నేహాన్ని కోరి తనకంటే వారికంటే అధికమైన శక్తి గల వాడు కనుక ఇతని స్నేహం చేసినప్పుడే నేను వారితో విజయాన్ని సాధించవచ్చునని దృఢ నమ్మకాన్ని పొందుకున్నాడు.
0: దెన్ హీ కుడ్ హావ్ ఎ స్ట్రాంగ్ ఫెయిత్ యాజ్ హీ ఇస్ మోర్ పవర్ఫుల్ దాన్ వాలి. హీ వాంటెడ్ హిమ్ యాజ్ హిస్ ఫ్రెండ్.
1: ఒకానొక సమయం లోపల
0: ఎట్ వన్ టైమ్
1: వాలి సంధ్యావందనం ఆర్చుకుంటే సమయం లోపల
0: వాలి వాజ్ ఆఫరింగ్ హిస్ ప్రేయర్ డ్యూరింగ్ ట్వైలైట్.
1: ఆ సమయంలో రావణాసురుడు వచ్చాడు.
0: రావణాసుడు కేమ్.
1: నా సంధ్యావందనం ఏమైనా విమిగ్నం కలుగుతుందో ఏమో అని విఘ్నం కలుగుతుందో ఏమో అని వచ్చిన రావణ్ణి ఒక చేతిలో అదుముకున్నాడు.
0: బికాస్ హీ డజంట్ వాంట్ ఎనీవన్ టు కమ్ ఇన్ బిట్వీన్ యాజ్ హీ ఇస్ ఇన్ ప్రేయర్ హీ కెప్ట్ రావణ ఇన్ హిస్ ఆర్మ్స్.
1: రావణాసురుణ్ణి కేవలం ఒక్క చేతిలో అదిం పట్టినటువంటి వాడు ఒక్క వాలి మాత్రమే తప్ప ఎవరు కూడా ఈ శక్తి సామర్థ్యం లేరు.
0: ఇట్స్ ఓన్లీ వాలి హూ ఇస్ సో పవర్ఫుల్ హూ కుడ్ హ్యావ్ రావణ ఇన్ వన్ ఆర్మ్.
1: రాములపైన ఉన్నటువంటి ప్రేమ చేతనే విభీషణుడు కూడాను అనేక రకమైనటువంటి యొక్క దీనిని ఓర్చుకుని సహించుకుని భరించుకుని సాధించుకుంటూ వచ్చాడు.
0: విభీషణ కుడ్ బేర్ ఆల్ ద సఫరింగ్ బికాస్ ఆఫ్ హిస్ ఇంటెన్స్ లవ్ అండ్ డివోషన్ ఫర్ రామ.
1: దైవం పైన కలిగినటువంటి ప్రేమ తత్వం యొక్క బలమే ఇదంతా కూడా మూల కారణం.
0: ఆల్ దిస్ స్ట్రెంగ్త్ ఈస్ డ్యూ టు హిస్ లవ్ ఫర్ గాడ్.
1: మూడవ దినము
0: థర్డ్ డే
1: ఈ లంకలో ఉండినటువంటి మహావీరులైనటువంటి వారిని అందరినీ వధించాడు రామలక్ష్మణులు.
0: రామలక్ష్మణ కిల్డ్ ఆల్ వారియర్స్.
1: అంగదుడు వీళ్ళందరూ కూడాను అనేక రకములుగా పోరాడినారు.
0: అంగద అండ్ అదర్స్ ఫాట్.
1: కుంభకర్ణుడు
0: కుంభకర్ణ
1: ఇంకా రావణుని కుమారుడు అందరూ చంపిన తర్వాత ఇంకా రావణుడు అక్కడ మిగిలాడు.
0: ఆల్ ఆఫ్ దెమ్ డైడ్ ఓన్లీ రావణ రిమైన్డ్.
1: ఆ సమయం లోపల ఒక మహాబలశాలి ఇందులో ప్రవేశించాడు.
0: అట్ దట్ టైమ్ ఎవరీ స్ట్రాంగ్ మ్యాన్ కేమ్ దేర్.
1: చెప్తున్నాడు విభీషణుడు, రామా ఇతన్ని మాత్రం నీవు అణగదొక్కుతావంటే నీ జగత్తంతా కూడా నీవు సాధించిన వాడవుతావు, లంకనంతా పూర్తి నీ హస్తగతం గావించుకున్న వాడవుతావు అన్నారు.
0: విభీషణ స్టార్టెడ్ టెల్లింగ్ రామా ఇఫ్ యూ కిల్ దిస్ మైటీ మ్యాన్ స్ట్రాంగ్ మ్యాన్
1: ఇతని రావణుడు కంటే మహాశక్తి సంపన్నుడు,
0: ఈజ్ మోర్ పవర్ఫుల్ దాన్ రావణ,
1: అతనికంటే పెద్దవాడు,
0: ఈజ్ ఎల్డర్ దాన్ రావణ.
1: ఎవరని అతనిపైన అనేక విధములుగా పోరాడినాడు రావణుడు.
0: అండ్ రామా ఫాట్ విత్ హిమ్.
1: కానీ ఎంతసేపు పోరాడినప్పటికీ అతని యొక్క దీనిని విజయాన్ని సాధించలేకపోయాడు.
0: హౌఎవర్ హీ కుడ్ నాట్ విన్ ఓవర్ హిమ్ అల్టిమేట్లీ.
1: కడపటికి రాములే అలసిపోయాడు.
0: రామా వాజ్ టైర్డ్.
1: అప్పుడు వెనుక ఉంటుండి విభీషణుడు, రామా ఇది సమయానికి అవసరం కాదు, ఇది సరైనటువంటి అవసరము, నీవేమాత్రము విశ్రాంతి తీసుకోకూడదు, అతనిపైన యుద్దంను పోరాడమని చెప్పాడు.
0: విభీషణ స్టాండింగ్ బిహైండ్ సెడ్ రామా డోంట్ టేక్ రెస్ట్, డోంట్ గెయిన్ టైమ్ ఎనీ లాంగర్, కిల్ హిమ్ నౌ.
1: కొన్ని నిమిషములేమైనా ఆలస్యం చేస్తేవా అతని ఇంకా నీకు దక్కడు.
0: ఇఫ్ యూ వెయిట్ ఫర్ ఫ్యూ మినిట్స్
1: నీకు విజయం కూడా చేకూరదు.
0: అండ్ యూ నెవర్ విన్.
1: నేను ప్రేమపూర్వకంగా నీకు చెప్తున్నానన్నాడు.
0: దిస్ ఐఎమ్ టెలింగ్ అవుట్ ఆఫ్ లవ్.
1: అప్పుడు ఈ విభీషణ యొక్క ప్రోద్బలం చేత రాముడు ఆ వ్యక్తిని సంహరించాడు.
0: బికాస్ ఆఫ్ ఆల్ ది ఎంకరేజ్మెంట్ ఆఫ్ ది వర్డ్స్ ఆఫ్ విభీషణ రామా కిల్ దట్ మ్యాన్.
1: క్షణం లోపల ఆ వ్యక్తి మహాబలవంతుడైనటువంటి ఆ వ్యక్తి నేల కూలాడు.
0: స్ట్రాంగ్ పవర్ఫుల్ మ్యాన్ అల్టిమేట్లీ డైడ్.
1: నేల కూలేటప్పటికీ మరణించినాడు ఇంకా ఆ వ్యక్తి అని చెప్పేటప్పటికీ విభీషణుడు కూడా కూలిపోయాడు.
0: The moment that powerful man fell down, Vibhishana also fell at the same time.
1: Tarvata Ramachintan chesadu.
0: Then he thought of Rama.
1: Tadupari lechi
0: he got up.
1: Swami idi naa balaheenata.
0: He said, Swami, this is my weakness.
1: Ilanti balaheenata naaku praveshinchakoodadu.
0: Such weakness should not be there in me.
1: Nee premanu naa hrudayam nundi nimpukunnatvanti nenu ee balaheenataku meeku avakasam ivvatama.
0: When your love is there full in my heart, why should I be weak?
1: Manchide kaani నీవి పడిపోవటానికి కారణమేమిటి?
0: ఇట్స్ ఓకే దెన్ వై డిడ్ యు ఫాల్ ఆన్ ద గ్రౌండ్ లైక్ దాట్.
1: స్వామి ఇది దేహానుబంధం చేత కొంత అనురాగ బాధంతో చేతనే ఈ విధమైనటువంటి యొక్క స్పృహ తప్పిపోయింది అన్నాడు.
0: స్వామి ఐ ఫెల్ డౌన్ బికాస్ ఆఫ్ దిస్ బాడీ అటాచ్మెంట్. అండ్
1: అనురాగం యొక్క సంబంధమే
0: ఇస్ ఓన్లీ బాడీ అటాచ్మెంట్.
1: ఎందువల్లనగా ఆ బలవంతుడైనటువంటి వ్యక్తి నా కుమారుడు.
0: బికాస్ దట్ పవర్ఫుల్ మ్యాన్ స్ట్రాంగ్ మ్యాన్ ఈ సన్ ఆఫ్ విభీషణ.
1: భగవంతుని విజయాన్ని సాధించవాలని చెప్పని తన కొడుకైనా సరియే దానిని మరణించేయమని చెప్పి కోరాడు.
0: ఇన్ ఆర్డర్ టు రిసీవ్ ది గాడ్స్ లవ్ విభీషణ వాజ్ ప్రిపేర్డ్ ఈవెన్ ఫర్ ద డెత్ ఆఫ్ హిజ్ ఓన్ సన్.
1: విభీషణ ఎందుకు ఈ విధంగా చేశావు?
0: విభీషణ వై డిడ్ యు డు లైక్
1: పొరపాటు కాదా?
0: ఇస్ నాట్ ఎ మిస్టేక్.
1: నీ మొదలే నాకు చెప్పకూడదా నా కుమారుడని?
0: వై డిడ్ నాట్ టెల్ ఇన్ ద బిగినింగ్ దట్ హి ఇస్ యువర్ సన్?
1: స్వామి ఎలాంటి విషయం నందైనా కూడా మనకు ఎదురుగా తిరిగి మనతో యుద్ధం చేయడానికి వచ్చినటువంటి వాడు ఎవడైనా సరే సంబంధ బాంధవ్యాన్ని ఏమాత్రం కూడా పెట్టుకోకూడదు.
0: స్వామి, ఇన్ వార్ ఫీల్డ్ లెట్ హిమ్ బి ఎనీవన్, వి షుడ్ నాట్ గో బై అవర్ రిలేషన్షిప్స్ ఇన్ టైమ్స్ ఆఫ్ వార్.
1: వీరందరూ కూడా బంధుత్వానికి ఏమాత్రం ఈ యుద్ధంలో ప్రవేశం ఇవ్వకూడదు.
0: దేర్ ఇస్ నో కన్సిడరేషన్ ఆన్ గ్రౌండ్స్ ఆఫ్ బ్లడ్ రిలేషన్షిప్.

0: ఇవన్నీ యుద్దంలో మనం పాటిస్తామా? ఈ బంధుత్వాన్ని మనం విశ్వసిస్తామా? విరుద్ధంగా వచ్చి మనతో యుద్ధం చేసినప్పుడు వాడు మనకు విరోధే కాని బంధువు కాదు.
1: హీ మే బి యువర్ రిలేషన్ వెన్ వన్స్ దేర్ యాజ్ అన్ అపోనెంట్ హీస్ యువర్ ఎనిమీ.
0: తండ్రి అయినా తల్లి అయినా బంధువులైనా మిత్రులైనా శత్రువులు ఎవరైనా సరే మనతో పోరాడుతున్నప్పుడు అందులో భగవంతునితో పోరాడేవలు ఈ బాంధవ్యం ఏమే మాత్రం ఉండకూడదు.
1: లెట్ హిమ్ మదర్ ఆర్ ఫాదర్ ఆర్ బ్రదర్ ఆర్ సన్ ఎనీబడి ఫర్ దట్ మ్యాటర్ ఇన్ టైమ్స్ ఆఫ్
0: నేను నీకు శరణాగతుడైనటువంటి వాడను.
1: ఐ హావ్ సరెండర్డ్ టు యు.
0: నేను నీ దాసుడను.
1: ఐ యామ్ యువర్ సర్వెంట్.
0: కనుక నీ విజయాన్ని నేను కోరాలి కానీ ఎంత సంబంధ బాంధవ్యం ఇవన్నీ నీటి బుడగల వంటివి.
1: I want you to win. All the body relationship is like a water bubble.
0: Avanni kodunu chanamu lopala kooli poyedi kali poyedi rali poyetuvantivi.
1: All those things are sure to pass off like
0: nitya satyamanti yokka tattvam nee okka bhavame.
1: This eternal truth is your own divine feeling.
0: Ee prema tattvam inta battiga ramaku vijayaniki sadhinchadaniki tagina krushi chesindi.
1: It is only the spirit and the strength of love that brought victory to Rama.
0: కనుక ప్రేమ అనేటువంటిది భగవంతుని పైన విడదీయలేనటువంటి ఒక బంధంగా ఉంటుండాలి.
1: This love should be a permanent attachment towards God.
0: లోక సంబంధమైనటువంటి బంధములంతా కూడాను ఏదో ఒక రకమైనటువంటి రీతిగా విలువ ఉండవచ్చును కానీ బంధ విమోచన జరుగుతుంది.
1: Worldly attachments are sure to leave you at one time or other.
0: తమోగుణ సంబంధమైనటువంటి బంధన ఇనప సంకెళ్ళు.
1: On the other hand, that which is of dullness, tamoguna, is like an
0: iron chain. Sambandhamainatvanti yokka traallu copper sankellu.
1: And those of rajoguna, the emotion, is like a copper chain.
0: Kaani sattvikamainatvanti yokka gunamu sambandhamainatvanti idi bangaru sankellu.
1: That of the pious quality sattvic is a gold chain.
0: Kaani inumaina ragaina bangaraina bandhana bandhane kada.
1: Be that be copper or iron or gold, after all it is a chain.
0: Ee inumuku కాపర్కు బంగారుకు విలువలు ఉంటాయి కానీ బంధనకు మాత్రం విలువ లేదు. ఒకే బంధనే కానీ నాకు ఆ బంధన కూడా అక్కర్లేదు.
1: ఐ డోంట్ వాంట్ బి చైన్డ్.
0: ఆ సాత్విక బంధన కూడా నాకు అక్కర్లేదు.
1: ఐ డోంట్ వాంట్ బి బౌండెడ్ బై
0: సత్యమైనటువంటి యొక్క రామప్రేమ తత్వం ఒక్కటి నాకు చాలు అన్నాడు.
1: ఐ వాంట్ ద ప్యూర్ అన్సలీడ్ పైయస్ లవ్ ఫర్ రామ.
0: కనుక ఆ ప్రేమ నిమిత్తమై ఇలాంటిది ప్రేమ అనేటువంటి ప్రపంచానికి చాటే నిమిత్తమై విభీషణుడు అనేక రకమైనటువంటి యొక్క ప్రయత్నములు కూడా చేశాడు, ప్రబోధనలు చేశాడు, ప్రచారం సల్పాడు.
1: To propagate and to share and to teach the power of this divine love, Vibhishana worked in that particular direction.
0: Kanukane Vibhishana entu vadu satyikamainatundi mitrudu.
1: Vibhishana is a pious friend.
0: Ramunuku satyika mitrudu.
1: Is a pious friend to Rama.
0: Inta kaalam undinappudiki Lakshmanudu kuda satyika mitrudu kaadu, satyika sodarudu maatrame.
1: Lakshmana is not a pious friend, he is a pious brother.
0: Sugrivudu kudanu rajoguna mitrude.
1: Sugriva is one of emotion.
0: Jambavantudu kudanu tamoguna mitrude.
1: Jambavan is one of tamoguna.
0: Kani satyika mitrudu rakshasudainappudikini satyikanga daivaniki arpitam gavinchukunnatundi vadu Vibhishanudu okkade.
1: Vibhishana though a demon, but he remained as a pious friend of Rama.
0: Adi kudanu shuddha sattvamainatundi yokka bhavamu.
1: That is pure and unsullied.
0: Aa shuddha sattvamunandi ప్రేమ అనేటువంటిది ప్రకాశిస్తూ ఉంటుంది.
1: ఇట్ ఇస్ ఓన్లీ ఇన్ దిస్ ప్యూర్ అన్సలీడ్ పైస్ క్వాలిటీ ద లవ్ షైన్స్.
0: దీని యొక్క కొలతలు విలతలు కూడాను ఎవ్వరు కూడా ఏ విధంగా వర్ణించడానికి వీలు కాదు.
1: నో వన్ కెన్ డిస్క్రైబ్
0: దీనికి భాషనే లేదు.
1: ఇట్ హెస్ నో లాంగ్వేజ్ టు స్పీక్.
0: అందువల్లనే వేదం అంతా కూడాను ఏదో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహ.
1: దేర్ఫోర్ వేద డిక్లేర్డ్ దట్ మైండ్ వుడ్ రిటర్న్ బికాస్ ఇట్ కెనాట్ కాంప్రహెండ్.
0: నవస పృష్టి న పాతాళే న భూతలే అజ్ఞాన హృదయ గ్రంథే నాసి ప్రేమ ఇది స్మృతి అన్నింది. స్మృతి శృతి ఏ విధంగా చెప్పింది? నా ప్రేమ నవస పుష్టే. నా ప్రేమ అనేటువంటిది కేవలం ఆకాశం నుంచి ఉట్టిపడలేదు.
1: It is the declaration of Shruti and Smriti that says that love has not come from the sky.
0: లేక భూమి నుండి పుట్టి రాలేదు.
1: It is not born out of earth.
0: ఇది పుట్టినది కాదు, మిట్టినది కాదు.
1: ఇట్స్ నైదర్ బోర్న్ నర్ డైస్.
0: ఇది సర్వవ్యాపకమైనటువంటిది.
1: ఇట్ ఇస్ ఆల్ పర్వేసివ్.
0: అజ్ఞాన హృదయ గ్రంథే నాసే. ఈ ప్రాకృతమైనటువంటి భావము ఏనాడు మనం దూరం గావించమో అప్పుడు ఈ ప్రేమ ప్రకాశిస్తుంది.
1: ద మూమెంట్ యూ గివ్ అప్ ది వరల్డ్లీ ఫీలింగ్ దెన్ దిస్ లవ్ షైన్స్.
0: కనుక దీనికి ఈ విధమైనటువంటి యొక్క ప్రకాశాన్ని వేదం ప్రకటిస్తూ వచ్చింది.
1: This sort of light of love is expressed, taught by Veda.
0: Hrudaya grande nase iti srutihi. Sruti anaga vedam.
1: Sruti is vedam.
0: Ide vedam cheppinatundi okka ghanamainatundi okka varnana.
1: This is the teaching and the description by Veda.
0: Inka evaru kudunu ee premanu varninchadaniki veelu kaadu.
1: It's not possible for anybody to describe.
0: Enta varninchinappudiki naradulu kudunu chaala దీన్ని వర్ణించలేకపోయాడు.
1: నారద ఆల్సో కుడ్ నాట్ నారేట్ ఇన్ ఫుల్.
0: ఎంతో గొప్ప గొప్ప పదములంతా తెచ్చి ఉపయోగపెట్టాడు.
1: He used bombastic words.
0: Labdapumam, Icharamo Bhavati, Tapto Bhavati, Matto Bhavati, Atma Ramo Bhavati. Even in the Anek Rakmanga Chaputu Chadu, Kari Wakati, E. Premuk Savana Lekapin.
1: He used all bombastic words. Not even one word would be ever equal to love.
0: Prema Waka Ratram Vantidi and Nadu.
1: So love is a diamond.
0: ఈ రత్నమునకు ఇంత విలువ అని ఎవరు చెప్పలేరు.
1: నో వన్ కెన్ ఎస్టిమేట్ ఇట్స్ వాల్యూ.
0: కనుకనే తులసిదాస్ కూడాను నామరతన ధన పయు పయోరేమైని రామరత్నము అనగా రామ అనేటువంటి ఒక నామం అనేటువంటిది పెద్ద రత్నము అన్నాడు.
1: The name of Rama is a diamond.
0: ఇక్కడ ప్రేమ అనేటువంటిది గొప్ప విలువైనటువంటి రత్నము అన్నాడు.
1: Love is a highly valuable diamond.
0: ఇది ఎక్కడ చిక్కుతుంది?
1: Where do you get it?
0: ఏ మార్కెట్ లో చిక్కుతుంది?
1: Which market?
0: కేవలం సామాన్యమైనటువంటి రత్నాలే మార్కెట్ లోపల బట్ట బయలు పెట్టరు.
1: యు డోంట్ ఫైండ్ జస్ట్ డైమండ్స్
0: అన్ని బయలు పెట్టిన ఫిష్ మార్కెట్ లోపలే.
1: దోస్ విచ్ ఆర్ సోల్డ్ అవుట్
0: రత్నాల మార్కెట్ లోపల చాలా గోడ్రేజ్ లో పెట్టి దీనిని ఎవరు కొనగలుగుతారో వారిని మాత్రమే ప్రవేశపెట్టి చాలా గుప్తంగా వాడికి చూపుతారు.
1: Diamonds are kept in a safe custody. They will be shown to the one who is prepared to buy, who can afford.
0: కానీ ఈ ప్రేమ రత్నం అనేటువంటి దాన్ని ఎక్కడ అమ్ముతున్నారు?
1: This diamond of love, where is it sold?
0: ఇది వ్యాపారానికి సంబంధించినటువంటిది కాదు.
1: It's not limited to business transaction.
0: కనుకనే ప్రేమ అనేటువంటి బజారులో ప్రేమ అనే అంగడి లోపల
1: అండ్ ద షాప్ ఆఫ్
0: ప్రేమ స్వరూపుడైన భగవంతుడే ఈ ప్రేమను ఇస్తున్నాడు.
1: God, who is the embodiment of love, will give you this love, the precious diamond.
0: అతనొక్కడు తప్ప ఇంకెవరు దీనికి మాస్టర్ లేడు.
1: God is only the master of this love, no one else.
0: అతని దగ్గర మాత్రమే దీన్ని పొందడానికి వీలవుతుంది.
1: You can only get from him alone.
0: కనుక ఇలాంటి విలువైనటువంటి రత్నం ఈ ప్రేమ.
1: Love is such a valuable diamond.
0: ప్రపంచంలో ఉండేటువంటి రత్నాలకంత విలువ కట్టొచ్చు.
1: You can estimate the price of all the worldly diamonds.
0: ప్రేమ రత్నానికి మాత్రం ఎవరు కూడా విలువ చెప్పలేరు, కట్టలేరు.
1: But no one can ever estimate the price and the value of the diamond of love.
0: ఇంతటి ఘనమైన, ఇంతటి విలువైన, ఇంతటి పవిత్రమైన, ఇంతటి నిత్యమైన, ఇంతటి సత్యమైనటువంటి ఈ ప్రేమ తత్వాన్ని ఎంత వర్ణించినప్పటికీ ఇది సాధ్యం కాదు.
1: It's not possible to describe love in full, which is mighty, the sacred eternal truth.
0: Kanuka premanu meeru alakshyanga bhavinchi premanu edo oka samanyamainatiga meeru viswasinchi itvanti pavitramainatiga premanu meeru kolipokandi.
1: Don't consider love cheap. Never neglect it, never lose it, never drop it.
0: Idi tirigi chikkeetvantidi kaadu.
1: You cannot get it back.
0: Chikkina saayini okkaleeka chakka chesukondi.
1: Have Sai, having got him one.
0: Poyina chikkani pattisuni ee paada sevayandi.
1: When once you lose this opportunity of serving the Lord, you will not get
0: it.
1: It is only devotion that gives you power.
0: Itarla maatalu nimpuga nammi kompadeyakandi.
1: Don't be carried away by hearsay what others tell you.
0: Randi, randi, randi, randi, ee premanu konugondi.
1: Come along and experience and bask in this love.
0: ప్రేమ ముదిత మనసే కో

0: What is the use in undertaking spiritual practice sadhana without having sense control? What's the fun of yoga without having that forbearance? Why penance if you don't have peace? It amounts to putting that barren land to harvest or to try to grow crop there.
1: Vidyarthulara.
0: Students.
1: సాధనమున్న పనులు సమకూరు ధరలోన ప్రపంచములో ఏ రంగమునందైనను విజయాన్ని సాధించవలనన్నా దానికి సంబంధించినటువంటి కొన్ని సాధనలు సల్పియే తీరాలి.
0: ఇన్ ఆర్డర్ టు అకంప్లిష్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్ వీ షుడ్ సర్టన్లీ టేక్ టు ప్రాక్టీస్.
1: చీమయైనను నడచుటకు ప్రయత్నించిన కొన్ని మైళ్ళ దూరం ప్రయాణం చేయగలదు.
0: ఈవెన్ ఎన్ యాంట్ ఇఫ్ ఇట్ స్టార్ట్స్ మూవింగ్ ఇట్ కెన్ గో టు మైల్స్.
1: ఎగురిటికే ఇష్టం లేకుండినా గరుడైన కూడాను రెండు అడుగులు కూడాను ముందుకు నడచలేదు.
0: ఇఫ్ ఇట్ డజంట్ వాంట్ టు ఫ్లై ఈవెన్ దట్ బర్డ్ గరుడ కెనాట్ మూవ్ ఇన్ ఎన్ ఇంచ్.
1: ప్రతి మానవుడు కూడాను సత్సంకల్పం లేక సంకల్పము తగినటువంటి ఒక సాధనం లేక ఏ చిన్న కార్యమును కూడా నువ్వు సాధించలేడు.
0: ఎనీ మ్యాన్ ఫర్ దట్ మ్యాటర్ విదౌట్ గుడ్ థాట్ కెనాట్ అచీవ్ ఎనీథింగ్.
1: ధ్రువుడు కూడాను లేత వయస్సునందే దైవాన్ని సాక్షాత్కరించుకోవాలని సత్సంకల్పం కలిగిన తక్షణమే ఎట్టి బాధలకు ఎట్టి కష్టములకు ఎట్టి విచారములకు ఏమాత్రము వెరువక సాధనను సలిపి ధైర్యంతో సాహసంతో విజయాన్ని సాధించాడు.
0: Through at that tender age, he determined to see Lord appear in front of him. He was quite unmindful of all the problems and the difficulties on the way, and he has undertaken this sadhana intensely.
1: సత్సంకల్పం యొక్క పటుత్వమే కడపటికి తాను ధ్రువతారగా మారాడు.
0: That is the power in this sacred thought that could ultimately take him to the level of a star.
1: Ade vidhamugane prati manavudu kudanu vayasu kani shakti kani samarthyamulu kani e maatramu vicharinchaka drudha vishwasamuto sadhanu salipina aa karyamu chakkaga sabalikrutam kagaladu.
0: So any man for that matter should not be carried away by considerations such as age, capacities. Provided he has got full faith, he'll be able to accomplish.
1: Enta mandi charitralo meeru vini untaru.
0: You must have heard in several histories.
1: Goppa goppa mahaneeyulu kudanu aneka samvatsaramulu tapassu aacharinchi kadapatiki aa tapassu yokka shaktini kudanu kolipoyi nirashaku guri ayi nispruhatopa jeevitanni kontha varakunu vyarthamu gaavinchukuntu vacharu.
0: You must have certainly known the history of certain noble souls who have taken penance, but yet they had to end up their lives in frustration and disappointment.
1: Aneka paryayamulu tapassu aacharinchi kadapatiki oorimi lekapovatam chetanu chamamu lekapovatam chetanu tana tapasshaktini kolipoyi tirigi tapassunaku velladaniki prayatnistu vachadu.
0: Though sage Vishwamitra did penance repeatedly, time and again, because he lacked the sense control, he lacked forbearance, therefore he had to repeat it.
1: Prati rangamunu kudanu sadhana atyavasaram.
0: Every field requires practice.
1: Anaganaga ragam atishayiluchunundu tinaga tinaga vepatiyanundu.
0: If you repeat again and again, you can pick up the tune of any particular musical form.
1: Inati bhajanlo paadetunte vidyarthulu kudanu ఎంతయో ప్రయత్నములు చేసి ఎన్నో విధముల సాధన చేయటం వల్లనే ఈనాడు సుస్వరంగా పాడగలుగుతున్నారు.
0: సింగర్స్ as we find them today in bhajan, they practiced a lot, therefore they are able to sing melodiously.
1: దుర్వాసుడు మహాశక్తి సంపన్నుడు.
0: దుర్వాసా is highly powerful.
1: మహా తపస్ సంపన్నుడు.
0: The one of deep penance.
1: కానీ అతని యందు శమము అనేటువంటిది దుర్బిణి పెట్టి చూసినా గానీ కనిపించదు ఎక్కడ.
0: Even if you watch with the help of a lens, we don't find the control over the senses a fraction.
1: Ataniki ati kopamu
0: He's full of anger and fury.
1: శాంతి అనేటువంటిది అతనిలో కానరాదు.
0: There's no trace of peace in him.
1: కనుకనే అతని పేరుకు ఏమాత్రమును కీర్తి ప్రతిష్టలు లేకపోయినది.
0: Therefore, Durvasa has not earned any repute for himself.
1: కారణం శాంతిని లేకపోవటమే.
0: The reason is he has no peace.
1: ఎన్ని తపస్సులు చేసినప్పటికీ, ఎంత శక్తిని సంపాదించినప్పటికీ శాంతియే లేకుండినా సర్వమును తాను కోల్పోతాడు.
0: One might undertake penance and have all the faculties and power, but without peace it's all useless.
1: క్షమము కూడాను అత్యవసరము.
0: Along with peace, forbearance is also required.
1: క్షమ సత్యము, క్షమ ధర్మము, క్షమ వేదము, క్షమ అహింస.

0: It is this forbearance that is truth. It is dharma. It is Veda. It is all sacred ritual for that matter.
1: Chamamu, prati manavuni kudanu, pradhanamainatuvanti yokka netramu.
0: Forbearance is the main eye to every person.
1: Ee annintiki kudanu, sarva vidhamainatuvanti sadhanalu kudanu, prema pradhanamaina pranamu.
0: For all the spiritual practices, love is the life.
1: ఈ ప్రేమనే లేకుండినా జీవితమే లేదు.
0: Bereft of love, there is no life.
1: కనుకనే ఈ ప్రేమ తత్వాన్ని మనం చక్కగా గుర్తించి వర్తించడానికి ప్రయత్నించాలి.
0: Therefore, we have to understand the nature of love and conduct ourselves.
1: జీవితంలో life is love, enjoy it అన్నాడు ఒక పిల్లవాడు.
0: This boy said, life is love, enjoy it.
1: Life is a dream, realize it.
0: Life is a dream, realize it.
1: కానీ ఏది డ్రీమ్?
0: వాట్ ఈస్ ఎ డ్రీమ్?
1: లైఫ్ అంతా డ్రీమే.
0: హోల్ లైఫ్ ఈస్ ఎ డ్రీమ్.
1: ఇప్పుడు పగటి వేళ యందు మీరందరూ కూర్చొని స్వామి యొక్క సందేశాన్ని శ్రవణం చేస్తున్నారు.
0: యు హావ్ బీన్ లిసనింగ్ టు భగవాన్స్ డిస్కోర్స్ ఇన్ దిస్ బ్రాడ్ డే లైట్ డే టైం.
1: ఇది డ్రీమ్ కాదు.
0: దిస్ ఇస్ నాట్ ఎ డ్రీమ్.
1: కన్నులతో చూస్తున్నాము.
0: యు సీ విత్ యువర్
1: చెవులతో వింటున్నాము.
0: యు లిసన్ విత్ యువర్
1: మనస్తో అనిపించుకుంటున్నాము.
0: యు ఆల్సో థింక్ విత్ యువర్ మైండ్.
1: హృదయాన్ని కరిగింపజేసుకుంటున్నాం.
0: And your heart melt listening to the talk.
1: ఈ మార్పులు కూర్పులన్నీ కూడాను ప్రత్యక్ష ప్రమాణములే.
0: All these changes are direct evidence.
1: అని మీరు భావిస్తున్నారు.
0: Though you feel.
1: కానీ ఎంతవరకు ఇది ప్రత్యక్ష ప్రమాణం?
0: To what extent it is a direct proof.
1: రాత్రి తిరిగి భుజించి పండుకున్న తర్వాత
0: After taking your dinner when you sleep.
1: ఈ ప్రత్యక్షమంతా కూడాను పరోక్షమైపోతుంది.
0: All that you see will vanish.
1: ఆ స్వప్నము లోపల అనేక విధమైనటువంటి యొక్క ఆనందములు దుఃఖములు రెండు సంభవిస్తుంటాయి.
0: There in the dream again you are put to loss,
1: profit, కానీ ఆ దుఃఖములు ఆనందములు ఎంతవరకు ఉంటుంటాయి? డ్రీమ్ ఉండినంత వరకు మాత్రమే ఉంటుంటాయి.
0: All your experiences in the dream would last until you are in that state.
1: తిరిగి జాగ్రత్తకు వచ్చిన తక్షణమే అదంతా కూడాను అసత్యంగా రూపొందుతుంది.
0: The moment you are awake, everything turns a lie.
1: కనుక ఈ పగటి వేళ యందు రాత్రి నిద్ర లేదు, రాత్రి కలలు లేవు.
0: Therefore in the day dream, daylight, you don't have any dream. There in the dream, you don't have any
1: daytime
0: experience either.
1: ఈ పగటి అనుభూతిని మనకు ఏమాత్రం కూడా స్మరించవు.
0: There in the night dream, you don't think of your day to day experiences.
1: కాబట్టి ఇది డే డ్రీము, అది నైట్ డ్రీము.
0: Therefore this is day dream and there's a night dream.
1: ఈ డే డ్రీమ్ లో నైట్ డ్రీమ్ లేదు.
0: In this day dream there's no night dream.
1: Night dream lo day dream ledhu.
0: There in the night dream there's no day dream.
1: Kaani night dream day dream lo rendintilo kuda nee unnavu.
0: However both in the night dream and the day dream you are there.
1: Kanukane you are omnipresent.
0: So you are omnipresent.
1: Kanuka ivu rendu kuda nu dream day.
0: So both are dream.
1: Kanukane raatri pagalu rendu dream lainappudu life is dream.
0: So when day and night are equally dreams life is a dream.
1: Kanukane realize it.
0: Realize it.
1: Adiye religion.
0: That's religion.
1: Religion anaga realize is religion.
0: To realize is religion.
1: Yedi satyamu ani gurtinchadame mana yokka religion.
0: To know the truth is religion.
1: Ee annintikunu kudanu premane pradhanamu.
0: For all love is essential.
1: Kathinamaina adavulu yendu krura mrugamulu sancharinchetundi karadavulu yendu aneka mandi rishulanta kudanu tapassu chestu kalam gaduttu vacharu.
0: In thick forests full of wild animals you find sages doing penance.
1: Aneka vidhamaina krura mrugamulu anta kudanu andulo sancharistu vachayi.
0: You find all cruel wild animals move about in the
1: kani
0: forest.
1: Kani rishula daggara ee pistol kani ee tupakulu kani ee kattalu kani ee yukivi kani okkati aayudhalu levu.
0: Sages do not carry with them pistols or rifles or swords or knives.
1: Kani ee rishulu aa mrugamulu రెండు కూడాను సమంగానే జీవిస్తూ వచ్చాయి ఆ కాలడవులందు.
0: However, the saints and the wild animals, they lived in perfect harmony together.
1: ఇట్టి క్రూర మృగములను చూచి ఋషులు భయపడలేదు, ఋషులను చూచి మృగములు భయపడలేదు.
0: These wild animals are not afraid of the saints nor the saints of these wild animals.
1: ఋషులు యందు పరిపూర్ణ ప్రేమ ఉండటం చేతనే ఆ ప్రేమ ప్రభావమే ఈ క్రూర మృగములు యందు కూడాను సంచరించి తద్వారా క్రూర మృగములు కూడాను ప్రేమ స్వరూపాన్ని ధరించాయి.
0: The saints are embodiments of love and the effect of love has gone down percolated into the wild animals around.
1: కనుకనే ఎట్టి సంఘమో అట్టి ప్రభావం మనలో ఆవిర్భవిస్తుంటాడు.
0: యాజ్ ఇస్ ది కంపెనీ సో ఇస్ ది ఎఫెక్ట్.
1: కనుక నే టెల్ మీ యువర్ కంపెనీ ఐ షెల్ టెల్ యూ వాట్ యు ఆర్.
0: టెల్ మీ యువర్ కంపెనీ ఐ షెల్ టెల్ యూ వాట్ యు
1: ఆర్. మనం మంచి వారితో సహవాసం చేసినప్పుడు మన గుణములు కూడా మంచివిగానే ఉంటాయి.
0: అండ్ వన్స్ వేర్ ఇన్ గుడ్ కంపెనీ విల్ హ్యావ్ గుడ్ క్వాలిటీస్.
1: కనుక అన్నింటికి కూడాను ప్రేమనే ప్రధానము.
0: ఆఫ్ ఆల్ లవ్ ఇస్ ఇంపార్టెంట్.
1: కానీ ఈ ప్రేమనే పరమాత్మ స్వరూపం.
0: లవ్ ఇస్ గాడ్.
1: లివ్ ఇన్ లవ్.
0: లివ్ ఇన్ లవ్.
1: ఈ ప్రేమ యందే మనం జీవించాలి.
0: వి హావ్ టు లివ్ ఇన్ లవ్.
1: ఇటలీ లోపల గొప్ప వయలనిస్ట్ ఆంటోని ఉండేటువంటి వాడు.
0: దేర్ ఇన్ ఇటలీ ఎ వెరీ గ్రేట్ వయలనిస్ట్ బై నేమ్ ఆంటోని వాస్ లివింగ్.
1: ఈ ఆంటోని వయలిన్ అంటే చాలా గొప్ప పేరు.
0: And the violin of Anthony was highly reputed.
1: కానీ ఒకనాడు ఈ ఒక వయలిన్ చేయడానికి ప్రారంభించాడు. ఒక సంవత్సరం కాలాన్ని తీసుకున్నాడు.
0: Anthony takes one full year to make one violin.
1: అతని స్నేహితులు వచ్చి, ఆంటోని నీవు కుటుంబీకుడవు కానీ ఒక సంవత్సరంలో ఒక వయలిన్ తయారు చేస్తే దీనివల్ల వచ్చేటువంటి ఆదాయం ఏమిటి?
0: His friend came and said, Anthony, if you take one full year to make one violin, what is the profit?
1: నీ కుటుంబాన్ని ఏ రీతిగా నీవు సంరక్షించుకోగలవు?
0: How can you take care of your family?
1: నీ కారణం ఏ రీతిగా శాంతిగా జీవించగలవు?
0: How can you live in peace?
1: అప్పుడు ఆంటోని చెప్పాడు.
0: Then Anthony said,
1: My friend, పరమాత్ముడు పూర్ణ స్వరూపుడు.
0: God is full.
1: పరిపూర్ణ స్వరూపుడు పరమాత్ముడు.
0: God is full.
1: కనుకనే మానవుడు చేసే ప్రతి చిన్న కార్యం కూడాను పరిపూర్ణంగానే ఉంటుండాలి.
0: As God is one of perfection, whatever man does should be one of perfection too.
1: పరిపూర్ణ పరమాత్మకు పరిసంతృప్తి కలుగుతుంది.
0: There only God, who is the embodiment of perfection, will be satisfied.
1: కనుక నేను నా కుటుంబం యొక్క తృప్తి కోసం నేను ఈ వయలిన్ చేయటం లేదు.
0: I don't make this violin to satisfy my family.
1: నా జీవితం యొక్క ఆనంద నిమిత్తమై నేను ఈ వయలిన్ చేయటం లేదు.
0: I am not making this violin for my happiness.
1: పరిపూర్ణుడైన పరమాత్మ తృప్తికై నేను ఈ వయలిన్ చేస్తున్నాను అన్నాడు.
0: I make this violin to satisfy God, who is embodiment of perfection.
1: అనగా ప్రతి మానవుడు కూడాను ఏ పని చేసినప్పటికీ ఇది భగవత్ సంతృప్తి కోసం చేయాలి.
0: So every man, whatever he does,
1: దీనిని పురస్కరించుకుని సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థం అన్నది.
0: దేర్ఫోర్ ఇట్ ఈస్ సెడ్ దట్ ఆల్ యాక్షన్స్ మస్ట్ బి ఆఫర్డ్ సో యాస్ టు ప్లీజ్ గాడ్.
1: కనుక మనము శాంతి లేకుండా ఎన్ని సాధనలు చేసినప్పటికీ ఈ సాధనలన్నీ కూడా నిరుపయోగమైపోతాయి.
0: సో ఇఫ్ వీ డూ సాధన స్పిరిచువల్ ప్రాక్టీస్ వితౌట్ పీస్ విత్ ఇన్
1: లేకుండా మనం ఎన్ని యోగములు చేసినప్పటికీ శరీర శ్రమలకు మాత్రమే గురి అవుతాం కానీ ఆత్మశాంతిని ఏమాత్రము మనం అందుకోలేము.
0: Without patience, if you take to yoga, it is all physical exertion, but it will not be useful.
1: కానీ సంతృప్తి లేకుండా శాంతి లేకుండా ఇంత జపం చేసినప్పటికీ ఇది కేవలం ఒక విధమైనటువంటి కృత్రిమమైనటువంటి జపంగా రూపొందుతుంది కానీ దైవ ప్రీతిగా జపం రూపొందదు.
0: Without contentment and peace, whatever you meditate, it's all useless.
1: కనుక మనము చేసేటివన్నీ కూడాను భగవత్ ప్రీత్యార్థంగా మనం చేయడానికి తగినటువంటి కృషి చేయాలి.
0: We should make every effort so as to offer all our actions.
1: ఏ చిన్నది చేసినప్పటికీ చాలు.
0: Doesn't matter even it, but we
1: are small. అదంతకును మనము భగవంతుడు ఎప్పుడును క్వాలిటీ చూస్తాడు కానీ క్వాంటిటీ చూడడు.
0: God will go by the quality and not quantity.
1: గంగ గోవు పాలు గంటడైనను చాలు కడవడైన ఏల కరము పాలు.
0: It's enough if you have got spoonful of the water of Ganges. Of cow milk, why barrels of donkey milk?
1: Kanukane manamu ento goppa sadham chestunnamu oka ganta sepu nenu japani kurchunnanu dhyanam chesanu ee ganta sepu kurchunnave kaani enta sepu manasu nilchindi.
0: You say that I am in meditation.
1: Oka chanamaina manasu nilvaledu.
0: You cannot control, keep your mind steady for a moment. Ee ganta
1: nenu vyartham chestunnavu.
0: You are wasting your time like this.
1: Kanukane neevu chese prati pani kudanu bhagavat karyamle ga bhavinchu.
0: Take every work as God's work.
1: ఇది సరియైనటువంటి సులభమైనటువంటి సున్నితమైనటువంటి ఒక మార్గము.
0: This is soft, easy, correct, exact path.
1: కనుక ఈజీ పాత్ ను వదిలిపెట్టి మనము ఎందుకు ఈ శ్రమలకంతా మనం గురి కావాలి?
0: Leaving this easy path, why do you follow rough, tough path?
1: నీ ఇంటి పనులు నీవు చేసుకుంటున్నావు ఇవన్నీ కూడా భగవత్ కర్మలేగానే భావించు.
0: Attend to your household work and take it as divine.
1: ఎక్కనగా భగవంతుడు నీ హృదయవాసి.
0: God dwells in your heart.
1: కనుకనే ఈ యొక్క దేహం అనేటువంటి దీనిలో ఏ కార్యం చేసినప్పటికీ తన ద్వారానే జరుగుతుండాలి.
0: So whatever you do with this body, take it that it is God who does it.
1: Chuche kanulanta kudunu tana dwarane chudagalutundadi.
0: Eyes see because of God.
1: Chevulu kevalam loudspeakers madhe kanipistunnayi kani aa chevullo unnatundi oka divya shakti daivam yokka shaktiye.
0: The ears appear as loudspeakers, but it's the divine power that's responsible for audition.
1: Kanuka maniki indriyamulu anni kudunu daiva sambandhamainatundi oka karmendriyamuli.
0: So all our senses are divine.
1: కనుక ఏ ఇంద్రియములతో చేసినటువంటి పని అయినప్పటికీ భగవత్ ప్రీత్యార్థంగా చేసినట్టుగా భావించాలి.
0: వాట్ ఎవర్ వీ మే డూ విత్ దీస్ సెన్సెస్ వీ షుడ్ డూ ఇట్ సో
1: ఎవరి తృప్తి కోసం చేస్తున్నావని విచారం చేస్తే ఇది తన తృప్తి కోసమే చేస్తున్నాడు.
0: ఇఫ్ యూ రియల్లీ ఎంక్వైర్ ఫర్ హూస్ సాటిస్ఫాక్షన్ యూఆర్ డూయింగ్ ఇట్ తానంటే ఎవరు
1: తానంటే ఎవరు
0: హూ ఆర్ యూ
1: దేహమా తాను
0: ఆర్ యు ద బాడీ
1: కాదు
0: నో
1: దేహమే తానైతే దిస్ ది మై బాడీ అని ఎందుకు అనాలి.
0: ఇఫ్ యు ఆర్ ద బాడీ దెన్ వై షుడ్ సే దిస్ మై బాడీ
1: నీవే మనసైతే దిస్ ఇస్ మై మైండ్ అని ఎందుకు అనాలి.
0: ఇఫ్ యు ఆర్ ద మైండ్ వై షుడ్ యు సే
1: మై బాడీ మై మైండ్ అంటే ఈ మై అనేటువంటిది ఎవరు.
0: ఇఫ్ యు సే మై బాడీ మై మైండ్ దెన్ హూ ఇస్ దిస్ మై.
1: యు ఆర్ నాట్ ది బాడీ యు ఆర్ నాట్ ది మైండ్
0: యు ఆర్ నాట్ ద బాడీ యు ఆర్ నాట్ ద మైండ్
1: యు ఆర్ ది మాస్టర్
0: యు ఆర్ ద మాస్టర్
1: కనుక మైండ్ సెన్సెస్ బాడీ ఇవన్నీ కూడా ఇన్స్ట్రుమెంట్స్.
0: సో మైండ్ సెన్సెస్ బాడీ ఆర్ ఇన్స్ట్రుమెంట్
1: కనుక ఈ ఇన్స్ట్రుమెంట్స్ తో కూడాను అంతా చేరి ఆత్మ చైతన్య స్వరూపమైనటువంటి భగవంతుడే చేస్తున్నాడు.
0: యు ఫైండ్ ద డివైన్ అవేర్నెస్ డివైన్ పవర్ వర్కింగ్ త్రూ దీస్ సెన్సెస్
1: ఎందుకు ఈ చైతన్య స్వరూపమే ఇమిడి ఉంటుండాలి.
0: దిస్ డివైన్ అవేర్నెస్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్
1: కాన్షియస్
0: కాన్షియన్స్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్
1: కనుక ఈ కాన్షియన్స్ అనేటువంటిది లేకుండా ఏ వ్యక్తి కూడాను ఏ ప్రాణి కూడాను ఈ జగత్తులో ఉండడానికి వీలు కాదు.
0: వితౌట్ దిస్ కాన్షియన్స్ నో లివింగ్ క్రీచర్ కెన్ లివ్ ఆన్ ఎర్త్
1: కనుకనే సర్వులు ఎందుకు ఈ కాన్షియన్స్ అండి చైతన్య స్వరూపుడైనటువంటి ఈశ్వరుడు ఉన్నాడు.
0: Therefore, in everyone, there is conscience who is God.
1: జగత్తంతకుడను దైవ స్వరూపమే.
0: The entire universe is divine.
1: ఈశ్వర సర్వభూతానాం.
0: God is present in all.
1: చూసారా కనుకని భగవంతుడు ఎవరి ఎందు ఉన్నాడంటే అందరి ఎందు ఉంటున్నాడు.
0: If you say where is God, you'll know that he is in all.
1: అయితే
0: however,
1: ఎందుకు కనిపించకూడదు?
0: Why don't you see him?
1: పిల్లలు మీకందరికీ తెలుసును.
0: All students
1: అనేక రకములైనటువంటి జపమాలలు ఉంటుంటాయి.
0: యు ఫైండ్ టాలిస్మన్ జపమాల
1: కొన్ని తులసి జపమాలలు ఉంటుంటాయి.
0: యు ఆల్సో తులసి మాల
1: కొన్ని లోటస్ సీడ్స్ జపమాల ఉంటుంటాయి.
0: అండ్ యు ఆల్సో ద మాల మేడ్ అప్
1: కొన్ని రుద్రాక్ష జపమాల ఉంటుంటాయి.
0: సమ్ ఆర్ మేడ్ అప్ రుద్రాక్ష
1: కానీ కొన్ని స్ఫటిక జపమాల ఉంటుంటాయి.
0: యు ఆల్సో మేడ్ అప్ క్రిస్టల్స్
1: అన్నింటి ఎందు కూడా నువ్వు దారం ఒక్కటే చేరి ఉంటుంది.
0: వాట్ ఎవర్ మే బి ద వన్ మేకింగ్ ఆఫ్ ద
1: టాలిస్మన్ ఉన్నటువంటి ఒక దారము మనకు కనిపించదు.
0: యూ డోంట్ ఫైండ్ ద థ్రెడ్ ఇఫ్ ఇట్స్ వన్ మేడ్ అప్ ఆఫ్ రుద్రాక్ష.
1: లోటస్ సీడ్స్ లో ఉండేటువంటి ఒక దారం మనకు కనిపించదు.
0: నాట్ ద థ్రెడ్ ఆఫ్ వన్
1: తులసి పూసల యందు ఉండేటువంటి దారం మనకు కనిపించదు.
0: నాట్ ఇన్ ఆఫ్ తులసి
1: కానీ స్ఫటిక యందు ఉండేటువంటి దారం మాత్రమే మనకు కనిపిస్తుంది.
0: బట్ ద వన్ మేడ్ అప్ ఆఫ్ క్రిస్టల్స్ విల్ హెల్ప్ యు నో ద థ్రెడ్.
1: అందరు కూడాను మానవాకారులే.
0: So all are human in form.
1: Kani,
0: but
1: andulo evari parishuddhamainatundi okka spatikam vale untunnatundi hrudayam undo akkada maatrame brahma ane sutramu kanipistundi.
0: But the one with a pure and sacred heart will help us to see the thread of brahman within as something like a crystal.
1: Kani, sarvulu yendu undinatundi brahma sutrame sutram anaga daramu.
0: So in everyone there is present this sutra of the principle of divinity.
1: Sarvulu yendu cheri untundali.
0: This thread of brahman is present in everyone.
1: కనుక మనము చూడాలనుకున్నప్పుడు మన హృదయాన్ని స్ఫటికంగా చక్కగా పరిశుద్ధమైనటువంటి రీతిగా పెట్టుకోవాలి.
0: ఇన్ ఆర్డర్ టు సీ వీ షుడ్ మేక్ అవర్ హార్ట్స్ ప్యూర్ అండ్ క్లీన్ లైక్ ఎ క్రిస్టల్ క్లియర్.
1: పరిశుద్ధమైనటువంటి స్ఫటికంగా ఉండినప్పుడే ఇందులో బ్రహ్మతత్వం మనకు గుర్తింపజేయడానికి వీలవుతుంది.
0: ఇట్స్ వెరీ క్లియర్ అండ్ ప్యూర్ లైక్ ఎ క్రిస్టల్ యూ విల్ బి ఏబుల్ టు సీ ద బ్రహ్మన్ విదిన్.
1: ఈనాటి మానవుడు జపములు చేస్తున్నాడు ధ్యానములు చేస్తున్నాడు యోగానికి కూర్చుంటున్నాడు అనేక విధమైనటువంటి ఫిజికల్ ఇన్స్ట్రక్షన్స్ తో అనేక సహాయం చేసుకుని తర్వాత అనేక ఆసనాలు చేస్తున్నాడు.
0: టుడే మ్యాన్ హాస్ బీన్ అండర్టేకింగ్ ద పెనెన్స్ మెడిటేషన్ యోగిక్ ఎక్సర్సైజ్. వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ ఆల్
1: మన యందు ఉన్నటువంటి యొక్క దుర్గుణములు దురాలోచనలు దుర్బుద్ధులు పోవాలి.
0: వి షుడ్ సీ దట్ విల్ బి ఫ్రీ ఫ్రమ్ ఆల్ బ్యాడ్ యాక్టివిటీస్ బ్యాడ్ థాట్స్.
1: మానవునకు ప్రధానమైనటువంటి సూత్రాన్ని అందించేటువంటిది రామాయణము భాగవతము భారతము.
0: ద మెయిన్ ప్రిన్సిపల్స్ ఆఫ్ లైఫ్ ఆర్ రివీల్డ్ టు అస్ బై దీస్ త్రీ టెక్స్ట్
1: రామాయణము భాగవతము భారతాన్ని ఏమని పిలుస్తూ వచ్చారు పండితులు?
0: హౌ ఆర్ దే కాల్డ్ బై పండిట్?
1: కామక్రోధ లోభములు అని పిలుస్తూ వచ్చారు.
0: These three symbolize three qualities. The kama desire.
1: Ramayana kamamu.
0: Ramayana stands for kama desire.
1: Ante emiti inta pavitramainatuvanti charitranu kamam ani cheptunnara ani meeru vicharinchavachunu vichitranga vinavachunu.
0: You may take it funny when we call that Ramayana symbolizes
1: desire. Ee Ramayanamku moola karanamu Ravanude. Ravanani yokka kamame ee yokka Ramayananiki moola karanam. Ramayanam antakunu Ravani yokka durgunam ekuntundi.
0: The entire Ramayana speaks of the bad qualities of Ravana, the desire of Ravana.
1: కనుక కామము అనేటువంటి ఈ రామాయణంలో ఉన్నటువంటి రావణుడే.
0: సో రామాయణ సిగ్నిఫైస్ దిస్ డిజైర్ ఆఫ్ రావణ.
1: క్రోధం అనగా భాగవతము.
0: క్రోధ
1: ఈ భాగవతంలో ఏమిటి ఉంటుండది?
0: వాట్ యు ఫైండ్ ఇన్ భాగవత.
1: హిరణ్యకశిపుడు హిరణ్యాక్షుడు భగవంతుని పైన మహాక్రోధము.
0: హిరణ్యాక్ష ఇస్ ఫుల్ ఆఫ్ ఫ్యూర్ అండ్ యాంగర్.
1: ఈ భగవంతుని పైన ద్వేషము క్రోధము పూనినటువంటి వాడు కనుకనే హిరణ్యకశిపుడికి ఏమాత్రం కూడా ముందు వెనుక విచక్షణ జ్ఞానం లేకుండా దాన్ని కోల్పోయి ఆ యొక్క క్రోధం చేతనే సర్వమును కూడా కోల్పోయాడు.
0: హిరణ్యకశిపు హ్యాస్ నో సెన్స్ ఆఫ్ డిస్క్రిమినేషన్ ఆర్ డిస్క్రిషన్. హి హాడ్ ఫుల్ హేట్రెడ్ అండ్ యాంగర్ ఫర్ గాడ్. దేర్ఫోర్
1: భాగవతం అనేటువంటిది హిరణ్యకశిపుని యొక్క చరిత్ర.
0: సో భాగవత ఈజ్ ద స్టోరీ ఆఫ్ హిరణ్యకశిపు.
1: భారతము
0: భారత
1: ధర్మమూర్తులైన పాండవులకు సూదమను మోపడానికి కూడా అవసరం స్థలం కావాల్సినంత స్థలం కూడా ఇవ్వలేకుండా పోయాడు దుర్యోధనుడు.
0: దుర్యోధన వాస్ నాట్ ప్రిపేర్ టు షేర్ ఈవెన్ దట్ ఫ్రాక్షన్ లిటిల్.
1: ఇతనే లోభి.
0: హి ఇస్ వన్ ఆఫ్ మై మైజర్లీనెస్.
1: లోభము ఈ మూడే రామాయణ భాగవతం భారతానికి మూల కారణాలు.
0: దెర్ఫోర్ డిజైర్ యాంగర్ గ్రీడ్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్
1: ఈ ముగ్గురు గతి ఏమైపోయింది.
0: వాట్ హ్యాపెన్ టు దెమ్ అల్టిమేట్లీ.
1: రావణుని గతి ఏమైపోయింది?
0: వాట్ హ్యాపెన్ టు రావణ?
1: ఈ విధమైనటువంటి సర్వశక్తులు ఉండినటువంటి ఒక రావణుడు
0: రావణ విత్ ఆల్
1: ఈ స్వల్పమైన అభిష్టానికి గురి అయిపోయి
0: బికాస్ యువర్ సబ్జెక్ట్ టు లో డిజైర్
1: తన రాజ్యమును తన బంధువులను తన సర్వస్వాన్ని కూడా కోల్పోయాడు.
0: హీ లాస్ట్ హిస్ కింగ్డమ్ అండ్ రిలేషన్స్ అండ్ ఎవ్రీథింగ్.
1: ఇంకా హిరణ్యకశిపుడు.
0: దెన్ హిరణ్యకశిపు
1: దైవం పైన దేశము క్రోధము
0: యాంగర్
1: హరి అనగా మండిపోయేటువంటి వాడు ఈ హిరణ్యకశిపుడు.
0: హిరణ్యకశిపుడు ఈ మూమెంట్ హియర్స్
1: కన్న కొడుకు పైన కూడా దయా దాక్షిణ్యం లేకుండా హింసలు పెడుతూ వచ్చాడు.
0: హి డిడ్ంట్ హావ్ ఎనీ కంపాషన్ కైండ్నెస్ ఫర్ హిస్ ఓన్ సన్.
1: ఈ క్రోధం అనేటువంటి విచక్షణ జ్ఞానమే కోల్పోయింది.
0: హి హాడ్ నో సెన్స్ ఆఫ్ డిస్క్రిమినేషన్.
1: కట్టగడబడికి ఏమైపోయాడు?
0: వాట్ హ్యాపెన్ అట్ ది ఎండ్?
1: తాను అన్ని విధములు కూడాను అపకీర్తి పాలైపోయి అన్ని విధాలా భ్రష్టుడైపోయాడు సర్వశక్తిని ఉండుకున్నాడు.
0: అల్టిమేట్లీ హి గాట్ ద బ్యాడ్ నేమ్ అండ్ రూయిన్డ్ హింసెల్ఫ్.
1: పంచభూతములు కూడా హస్తగతం గావించుకున్నటువంటి వాడు హిరణ్యకశిపు.
0: హిరణ్యకశిపు కుడ్ హ్యావ్ ద కంట్రోల్ ఓవర్ ఆల్ ద ఫైవ్స్ అండ్ ఫైవ్ ఎలిమెంట్స్.
1: ఇన్ని సంపాదించి ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ అక్వైరింగ్ ఆల్ దిస్?
1: ఏ మాత్రం కూడా విజయాన్ని సాధించలేకపోయాడు.
0: హి వాస్ నాట్ ట్రయంఫెంట్ ఫైనలీ.
1: ఇంకా లోభము.
0: దెన్ ది గ్రీడ్.
1: ఇంత దురాశతో ఉండినటువంటి యొక్క దుర్యోధనుడు.
0: దుర్యోధన టూ మచ్ ఆఫ్ డిజైర్ అంబిషన్.
1: ఈ దురాశ వల్లనే అన్ని విధముల అపజయాన్ని పొంది తన 100 మంది సోదరులు కూడా కోల్పోయాడు.
0: బికాస్ ఆఫ్ టూ మచ్ ఆఫ్ డిజైర్ హి లాస్ట్ ఆల్ హిస్ బ్రదర్స్.
1: కానీ ధర్మమూర్తులైనటువంటి పాండవుల పైన కృష్ణుని పైన కూడా ద్వేషం పూనుతూ వచ్చాడు.
0: బికాస్ ఆఫ్ దిస్ హి హ్యాడ్ హేట్రెడ్ ఫర్ పాండవస్ అండ్ కృష్ణ ఆల్సో.
1: కృష్ణుని పైన విశ్వాసం ఉండినట్టుగానే నటించాడు కానీ
0: హి ప్రిటెండెడ్ యాస్ ఇఫ్ హి హస్ గాట్ ఫెయిత్.
1: విశ్వాసం లేదు.
0: నో ఫెయిత్ దేర్.
1: కారణం ఏమిటి?
0: వై?
1: పాండవుల పక్షం ఉంటున్నాడని చెప్పిన ఉద్దేశంతో కృష్ణుని పైన కూడా ద్వేషం పొందుతూ వచ్చాడు దుర్యోధనుడు.
0: యాజ్ కృష్ణ వాస్ బై ది సైడ్ ఆఫ్ పాండవర్స్ దుర్యోధన డిడ్ నాట్ లైక్ దిస్.
1: ఈ మూవరు కూడాను దైవ ద్వేషులే.
0: ఆల్ ది త్రీ హెడ్ కంప్లీట్ హేట్రెడ్ ఫర్ గాడ్.
1: కనుక కామక్రోధ లోభములు మూడు కూడాను దైవానికి ఒక ద్వేషులే.
0: దేర్ఫోర్ ద డిజైర్ యాంగర్ అండ్ గ్రీడ్
1: ఇది పవిత్రమైనటువంటి పరతత్వమునకు ఒక ద్వారములు.
0: There are a sort of doors towards spirituality.
1: ఇవి నిరంతరం కూడాను మూయబడి ఉంటుంటాయి.
0: They are closed completely.
1: మోక్షమునకు పరమ శత్రువులు ఈ మూడే.
0: They are the enemies to liberation.
1: ఏమిటి ఈ మోక్షము?
0: What is this moksha liberation?
1: ఈ మోక్షం ఎక్కడ? కైలాసమా లేక స్వర్గమా ఇంకే విధమై వైకుంఠం నందుందా?
0: Is it kailasa or vaikuntha or heaven?
1: కనుకనే ఈ మోక్షం అనగా ఏమిటి? మోహక్షయమే మోక్షము.
0: మోక్ష The liberation means mohakshaya, detachment.
1: కనుక ఈ మన మోహాన్ని మనం క్రమక్రమేణా తగ్గించుకుంటే అదే మనకు మోక్షం, ప్రత్యక్ష మోక్షం.
0: When we develop this detachment, it is direct liberation, moksha.
1: కనుకనే ఒకానొక సమయంలో నారదుడు విష్ణువు ప్రశ్నించాడు.
0: At one time Narada asked Vishnu,
1: Swami,
0: Swami,
1: నేను నిరంతరం కూడాను మీ దర్శన నిమిత్తమై ఎక్కడ ఉంటే అక్కడంతా వస్తున్నాను.
0: Swami, I come and visit you to have your darshan.
1: కానీ ఒక్కొక్క సమయంలో ఒక ఎమర్జెన్సీ. ఏదైనా చాలా అవసరమైనటువంటి పని ఏర్పడుతుంది.
0: సపోజింగ్ దేర్ మే బి టైమ్ ఆఫ్ ఎమర్జెన్సీ అర్జెన్సీ,
1: మిమ్మల్ని మీకు దర్శించాలనుకుంటే, మీకు వార్తను పంపించాలనుకుంటే, మీది ఎక్కడ హెడ్ ఆఫీస్ అని అడిగారు.
0: ఇన్ ఆర్డర్ టు సీ యు అండ్ సెండ్ ద మెసేజ్,
1: కైలాసమా మీకు, స్వర్గమా మీకు, ఏది మీ యొక్క హెడ్ ఆఫీస్ అని చెప్పి అన్నారు.
0: వేర్ ఇస్ యువర్ హెడ్ ఆఫీస్? వాట్ ఈస్ యువర్ హెడ్ ఆఫీస్? వైకుంఠ ఆర్ స్వర్గ ఆర్ కైలాస?
1: అప్పుడు విష్ణు చెప్పాడు, నారద నా అడ్రస్ నీవు రాసుకోమన్నాడు.
0: నారద ఆస్క్డ్ విష్ణు,
1: స్వామి
0: స్వామి,
1: నేను నిరంతరం కూడాను మీ దర్శన నిమిత్తమై ఎక్కడ ఉంటే అక్కడంతా వస్తున్నాను.
0: స్వామి ఐ కమ్ అండ్ విజిట్.

0: సార్ కైలాస.
1: అప్పుడు విష్ణు చెప్పాడు, నారద నా అడ్రస్ నువ్వు రాసుకోమన్నాడు.
0: విష్ణు సెడ్ టేక్ డౌన్ మై అడ్రస్ నారద.
1: మద్భక్త ఎత్ర గాయంతి తత్ర తిష్టామి నారద. నారద
0: నారద,
1: ఈ వైకుంఠము, ఈ కైలాసము, ఈ స్వర్గము, ఇవన్నీ బ్రాంచ్ ఆఫీస్.
0: వైకుంఠ కైలాస హెవెన్ దర్ బ్రాంచ్ ఆఫీసెస్.
1: నా హెడ్ ఆఫీసు మద్భక్త.
0: మై హెడ్ ఆఫీస్
1: నా ప్రియమైన భక్తులు ఎక్కడ నన్ను స్మరిస్తుంటారో తత్ర తిష్టామి నారద, అక్కడ నేను ప్రతిష్టయ్యే ఉంటుంటాను.
0: వేర్ ఎవర్ మై డివోటీస్ సింగ్ ఇన్ ప్రైజ్ ఆఫ్ మై గ్లోరీ, ఐ ఇన్స్టాల్ మైసెల్ఫ్ దేర్.
1: నేను ప్రొసెషన్ విగ్రహాన్ని.
0: ఇన్ అదర్ ప్లేసెస్ ఐఎమ్ లైక్ ఎ స్టాచ్యూ దట్ ఇస్ టేకెన్ ఇన్ ప్రొసెషన్. ఇన్ ప్రొసెషన్
1: కానీ తిష్టామి అన్నాడు, వశామి అని చెప్పలేదు. తత్ర తిష్టామి నారద,
0: హి సేస్ దట్ హి ఇన్స్టాల్డ్ హింసెల్ఫ్ దేర్.
1: కనుక నే ప్రతి ఒక్కరి హృదయం కూడాను భగవంతుని యొక్క నివాసమే.
0: సో ఎవ్రీ హార్ట్ ఈస్ ద డ్వెల్లింగ్ ప్లేస్ ఆఫ్
1: గాడ్. కనుక ప్రతి మానవుడు కూడాను నేను మానవుడును మానవుడని భ్రమించకండి.
0: సో నో వన్ షుడ్ టేక్ ఎనీవన్ ఫర్ ద సింపుల్ హ్యూమన్.
1: అందరూ దైవ స్వరూపం,
0: ఆల్ ఆర్ డివైన్.
1: ఏరో పాంచ భౌతికమైన ఈ దేహమును అనుసరించడం చేత, ఈ ఉపాధి యొక్క భేదము చేతనే మనం మానవులుగా భ్రమిస్తున్నాము.
0: బికాస్ ఆఫ్ దిస్ ఫిజికల్ బాడీ అండ్ ద వెస్చర్ వి హావ్ పుట్ ఆన్, వి కన్సిడర్ అవర్ సెల్ఫ్స్ యాస్ హ్యూమన్.
1: ఈ ఉపాధి భేదమును నీవు విస్మరించండి.
0: ఫర్గెట్ దిస్ బాడీ కాన్సెప్ట్.
1: ఉన్న సత్యాన్ని గమనించండి.
0: అండ్ నో ది ట్రూత్.
1: సత్య నిత్యాన్యమైనటువంటి యొక్క దైవత్వాన్ని స్మరించండి.
0: ఆల్సో యూ థింక్ ఆఫ్ ద గాడ్ హూ ఇస్ ఎటర్నల్.
1: కేవలం జీవితం అంతా కూడాను ఈ యొక్క భౌతికమైన, ఈ లౌకికమైన, ఈ ప్రాకృతమైనటువంటి దీన్ని ఎందే కాలంలో గడపటం.
0: డోంట్ స్పెండ్ యువర్ లైఫ్ టైమ్ థింకింగ్ ఆఫ్ ది ఫిజికల్ ట్రాన్సిషన్.
1: భగవంతుడు ఎప్పుడు కూడాను ప్రేమ స్వరూపుడు.
0: గాడ్ ఈస్ లవ్.
1: అంతా తన యొక్క ప్రేమనే.
0: ఎవ్రీథింగ్ ఈజ్
1: స్వరూపం. అంటే స్వభావం ఒకటి రావచ్చును, స్వరూపం లేదు స్వభావం లేదు, ప్రేమనే తాను, తానే ప్రేమ.
0: యూ కెనాట్ కాల్ ఇట్ యాజ్ ఎ ఫార్మ్ ఆర్ టెంపర్మెంట్. ఇట్స్ ఓన్లీ లవ్.
1: ప్రేమకు రూపమే లేదు.
0: లవ్ హ్యాస్ నో ఫార్మ్.
1: ప్రేమ ప్రేమనే.
0: లవ్ ఇస్ లవ్.
1: కనుక నీ ప్రేమకు ఒక విధమైనటువంటి ఒక పరిమితమే లేదు.
0: యూ కెనాట్ పుట్ ఎనీ లిమిట్.
1: ఒక సముద్రమైనకైనా ఒక పరిమితం ఉంటుండాలి.
0: ఓషన్ హ్యాస్
1: ఒక ఆకాశమునికైనా ఒక పరిమితం ఉంటుండాలి.
0: స్కై హ్యాస్ లిమిట్.
1: కానీ ప్రేమకు పరిమితం లేదు.
0: లవ్ హ్యాస్ నో లిమిట్.
1: కనుకనే కర్ణాటక దేశం లోపల మల్లమ్మ అని ఒక పరమ భక్తురాలు ఉండేది. మల్లమ్మ హేమిరెడ్డి మల్లమ్మ.
0: ఇన్ ది స్టేట్ ఆఫ్ కర్ణాటక దేర్ ఇస్ వన్ డివోటీ హేమిరెడ్డి మల్లమ్మ.
1: నీలింగే నైదిలియ శృంగార శృంగార. ఓ పరమాత్ముడా,
0: ఓ గాడ్,
1: నీలింగే నైదిలియ శృంగార. ఒక కులనకు తామరమే శృంగారము.
0: ఇట్ ఇస్ అ లోటస్ ఫ్లవర్ విచ్ ఇస్ అ డెకరేషన్ టు ద లేక్.
1: ఆ లేక్ లోపల ఆ తామర పుష్పమే లేకపోతే ఆ లేక్ ఏమాత్రము శృంగారం లేదు.
0: విదౌట్ ఎ లోటస్ ఫ్లవర్ lake is not beautiful.
1: Ringe agareve sungara gramaniki inde sungaram.
0: For the village the houses are the decoration.
1: Gaganakke chandramane sungara aakashamunaku chandrude chakkani sungaram.
0: For the sky the moon is the beauty.
1: Chandrude lekapothe aakashamunaku andame ledu.
0: Without moon the sky has no beauty at all.
1: Samudra ke taraye sungara samudramunaku alale sungaram.
0: For the ocean waves are the beauty.
1: Nimma bhaktara nosalige premaye sungara swami nee bhaktulu yokka talalataku premane sungaram.
0: Swami for your devotees is the love that would
1: ni prema kante variki shringaram marakuta ledu.
0: There is no other decoration or the jewel other than
1: alundeni samudramu,
0: ocean without waves,
1: chandruleni aakashamu,
0: sky without the moon,
1: kalamu kamalamuleni kolanu,
0: lake without lotus.
1: Ivanni kuda ye vidhanga shringara rahitamainativo aa vidhangani nee premane lekapothe ee jeevitame shringara rahitamaipothundi.
0: Or things without beauty, likewise a devotee without love is also one without beauty.
1: కనుకనే ప్రేమనే మనకు పెద్ద శృంగారము.
0: Therefore, it's love that adds to our beauty.
1: కనుకనే love is God, live in love. ఈ ప్రేమనే దైవము.
0: Love is God, live in love.
1: అందరిని ప్రేమించు.
0: Love all.
1: ఏమైనా ప్రేమని ఎదుటివాడిలో లేనప్పుడు నీ ప్రేమను వారికి పంచు.
0: If the other person is not having love, at least share your love with him.
1: చెప్పాను ఈ ప్రేమ అనేటువంటి దిక్సూచిక యంత్రము వంటిది.
0: This love is a compass.

0: కంపాస్ కంపాస్
1: అది ఎక్కడ పెట్టినా గానీ ఉత్తర దిశకే చూస్తూ ఉంటుంది.
0: యు మే కీప్ ఇట్ ఎనీవేర్ ఇట్ డైరెక్ట్స్ టువర్డ్స్ ద నార్త్.
1: అదే రీతిగా మనం ఏ పని చేసినప్పటికీ,
0: వాట్ ఎవర్ యు మే డూ,
1: ఏమి చింతించినప్పటికీ,
0: వాట్ ఎవర్ యు మే థింక్,
1: ఏమి కోరినప్పటికీ,
0: వాట్ ఎవర్ యు మే ఆస్క్ ఫర్,
1: ఏమి మనం ఆలోచించినప్పటికీ,
0: వాట్ ఎవర్ యు
1: మే థింక్, అదంతా కూడాను దైవం వైపునే ప్రయాణమైపోవాలి.
0: ఆల్ షుడ్ ట్రావెల్ టువర్డ్స్ ది డైరెక్షన్ ఆఫ్ గాడ్.
1: మనం వ్యాపారం చేసి, ఉద్యోగం చేసి, ఏ విధంగా ధనమును మనం సంపాదిస్తున్నామో,
0: జస్ట్ యాజ్ వీ ఎర్న్ మనీ త్రూ బిజినెస్ అండ్ అండర్టేకింగ్ ఏ జాబ్,
1: అదే విధంగా
0: లైక్
1: మన నిత్య జీవితంలో చేసే ప్రతి కర్మలందు కూడా ప్రేమను సంపాదించాలి, ప్రేమను సంపాదించాలి.
0: ఇన్ అవర్ ఎవ్రీ డే డే టు డే రొటీన్
1: ప్రేమ ఏ విధమైనటువంటి తీసుకున్నాను పెరిగేది తరిగేది కాదు.
0: లవ్ నైదర్ ఇంక్రీజెస్ నార్ డిమినిషెస్,
1: కనుక ఎప్పుడు కూడా ఈక్వల్ బ్యాలెన్స్ లో ఉంటుంటాయి.
0: ఇట్ మెయింటైన్స్ ఈక్వల్ బ్యాలెన్స్ కాన్స్టెంట్.
1: ఏ మాత్రం వడ్డీ పెరగటమో వడ్డీ తగ్గటమో ఉండదు.
0: ఇట్ డజంట్ ఇంక్రీజ్ నార్ డిక్రీజ్.
1: ఎప్పుడు కూడా సమత్వం గాని పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే, ఇటువంటి పూర్ణ స్వరూపమైనటువంటిది ఈ ప్రేమ.
0: ద లవ్ రిమైన్స్ ఫుల్ ఆల్ ద టైమ్.
1: పూర్ణ ప్రేమయందే పుట్టును దైవంబు. ఈ పూర్ణ ప్రేమ ఎక్కడ ఉంటే అక్కడే పుడతాడు భగవంతుడు.
0: వేర్ దేర్ ఇస్ టోటల్ లవ్ ఫుల్ లవ్ యు ఫైండ్ గాడ్ దేర్.
1: అక్కడే కాదు అప్పుడే పుడతాడు.
0: నాట్ ఓన్లీ హీస్ బోర్న్ దేర్.
1: ఇంత దైవత్వం అనగా ఎంత సులభమైనటువంటిదో మీకేం తెలియదు.
0: యు డోంట్ అండర్స్టాండ్ హౌ ఈజీ డివినిటీస్ వే టు డివినిటీ సో ఈజీ.
1: ఒక పుష్పం రేఖనైనా కొంచెం నలపడానికి కొంచెం కష్టం అవుతుంది.
0: యు మే ఫైండ్ ఇట్ డిఫికల్ట్ ఈవెన్ టు జస్ట్ ప్రెషర్.
1: కానీ భగవంతుని పొందటము అంతకంటే సులభం.
0: బట్ ఎర్న్ గాడ్స్ గ్రేస్ ఇస్ మచ్ ఈజియర్ దాన్ దట్.
1: వెన్ననైనా కూడా నలపడం కొంచెం కష్టం అవుతుంది.
0: ఇట్ మే బి డిఫికల్ట్ టు హ్యాండిల్ ద బటర్.
1: భగవంతుని చూడటం అంతకంటే సులభం.
0: టు సీ గాడ్ ఇస్ ఈజియర్ దాన్
1: దట్. ఇంత ఈజీ పాత్ ను
0: ఇస్ ఎన్ ఈజీ పాత్.
1: ఇంత సులభమైన మార్గాన్ని మనం ఎందుకు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయటం లేదు?
0: వై డోంట్ వి ట్రై టు నో వెన్ దట్ ఇస్ ఈజీ పాత్.
1: మన భావములే దీనికి మూల కారణము.
0: అవర్ థాట్స్ ఆర్ రెస్పాన్సిబుల్.
1: అయ్యో భగవంతుడు ఎక్కడో ఉంటున్నాడు, అతన్ని పొందడానికి చాలా కష్టము, ఎంత తపస్సు చేయలను, ఎన్ని విధమైన విచారం చేయలను అని మనలో మనం ఈ భావములే మనం భ్రమింపచేస్తున్నాయి.
0: వీఆర్ డెల్యూటెడ్ బై అవర్ థాట్స్ థింకింగ్ దట్ గాడ్ ఈస్ సమ్వేర్ ఎల్స్ అండ్ వీ షుడ్ టేక్ టు పెనెన్స్.
1: భగవంతుడు ఎక్కడనో లేడు.
0: గాడ్ ఈస్ నాట్ సమ్వేర్.
1: ఎక్కడ చూసినా ఉన్నాడు.
0: ఈజ్ ఎవ్రీవేర్.
1: సర్వత పాణిపాదం.
0: ఈజ్ ఎవ్రీవేర్.
1: సర్వతోచి శిరోముఖం. సర్వత శృతిమల్లోకి సర్వమావృతి. ఎక్కడ చూసినా ఉండేటువంటి వాడిని వెతికేది ఎందుకు?
0: వెన్ ఈస్ ఎవ్రీవేర్ వై డు యూ సర్చ్ ఫర్ హిమ్?
1: కనుక వెతకనక్కర్లేదు.
0: యు డోంట్ నీడ్ టు సర్చ్.
1: మనం చూడనక్కర్లేదు.
0: యు డోంట్ నీడ్ టు సీ.
1: చూచేదంతా కూడా చర్మచచ్చువులే.
0: వాట్ ఆల్ యూ సీ
1: ఈ చర్మచచ్చువు అంతా కూడా బాహ్య ప్రపంచాన్ని చూస్తున్నాయి.
0: ద ఫిజికల్ ఐ విల్ లుక్ ఎట్ ది
1: బాహ్య ప్రపంచం. భగవత్ స్వరూపమే.
0: ద వరల్డ్ ఈస్ ది డివైన్.
1: పశ్చన్న పిచాన పశ్యతి మూఢో మూఢో మూఢో. ఓ మూఢుడా, పశ్చన్న పిచాన పశ్యతి మూఢో. చూస్తున్నదంతా కూడా భగవత్ స్వరూపమే.
0: ఓ ఫూల్, వాట్ ఆల్ దట్ యు సీ ఈజ్ ఓన్లీ డివైన్.
1: ఈ శిరస్సులన్నీ కూడా విశ్వ విరాట స్వరూపములే.
0: ఆల్ ది హెడ్స్ సింబలైజ్ కాస్మిక్ ఫామ్.
1: మీరు దృశ్య కల్పితమైనటువంటి యొక్క రూపనామం పైన పెట్టుకుని మీరంతా మనుషులుగా భావిస్తున్నారే కానీ నిజముగా ఆ దృష్టిని దైవంగా భావించేది అదే దైవంగా మారిపోతుంది.
0: యు గో బై దిస్ పాసింగ్ ట్రాన్సియంట్ వరల్డ్ బట్ ఇన్ ఫ్యాక్ట్ ఇట్ ఈస్ డివైన్.
1: కనుక నీ దృష్టి దోషమే కాని సృష్టి దోషమే మాత్రము లేదు.
0: మిస్టేక్ లైజ్ ఇన్ యువర్ విజన్, నథింగ్ టు ది క్రియేషన్.
1: ఉన్నది దోషము.
0: మిస్టేక్ లైజ్ ఇన్
1: ఎలాంటి కలర్ అద్దాలు వేసుకుంటే అలాంటి కలర్ గా కనిపిస్తుంటుంది.
0: యాజ్ ఇస్ ది కలర్ ఆఫ్ ద గ్లాస్ సో ఇస్ ది కలర్. ద్వేషంతో
1: చూడు ద్వేషంగానే కనిపిస్తుంది.
0: ఇఫ్ యు లుక్ విత్ హేట్రెడ్ యు విల్ ఫైండ్ ఇట్ దేర్ ఎగ్జాక్ట్లీ.
1: ప్రేమతో చూడు ప్రేమగానే కనిపిస్తుంది.
0: ఇఫ్ యు లుక్ విత్ లవ్ ఎవ్రీథింగ్ విల్ బి లవింగ్.
1: భావం తద్భవతి.
0: As is the feeling, so is the experience.
1: కనుక మన భావములే మనకు ఆ విధంగా కనిపిస్తుంటాయి.
0: So it's only our feelings that reflect.
1: అందరూ భగవత్ స్వరూపులే.
0: All are the forms of divine.
1: ఆ విధమైనటువంటి ఒక ఈక్వల్ థాట్ అనగా ఏకాత్మ భావాన్ని పెంచుకోవాలి.
0: We should have that equal mindedness, the feeling of oneness.
1: ప్రేమ యందు ఉండినటువంటి ఒక శక్తి సామర్థ్యము మరి ఏ దీని యందు పెద్ద ఆటం బాంబు, హైడ్రోజన్ బాంబు, స్టార్ బాంబు ఏమైనప్పటికీ దాంట్లో లేదు.
0: The mighty, magnificent power latent in love is not noticed in hydrogen bomb.
1: ప్రేమ చేత ఎంతైనా కూడా మనం ఈ సాధించవచ్చు.
0: You can achieve anything to any extent.
1: ఇంత మంది ఎంత ఇక్కడ ఆవేశించారు, ఇక్కడ ప్రవేశించారు.
0: So many of you have assembled here.
1: వీరందరికీ ఏమి కారణము?
0: What is this main cause?
1: ఒక్క ప్రేమనే ఈ అన్నిటికీ మూల కారణము.
0: It is only the love that has drawn all of you to Swami.
1: మీ అందరికీ స్వామి పైన ఉన్నటువంటి ప్రేమ, స్వామికి మీ పైన ఉన్నటువంటి ప్రేమని ఇంతమందిని ఇక్కడ ప్రవేశపెట్టింది.
0: యువర్ ఇంటెన్స్ లవ్ ఫర్ భగవాన్ బ్రాట్ యు ఆల్ హియర్ అండ్ అసెంబుల్ హియర్.
1: లేకపోతే మీకు ఎవరికి ఏమి ఇన్విటేషన్ పంపించారు?
0: Have you received any invitation? No. Nothing.
1: ఈ ప్రేమనే అన్నింటినీ కట్టివేస్తుంటుండాలి.
0: We are all bound by his divine love.
1: కనుకని ప్రేమను పెంచుకోండి.
0: Develop this love.
1: ప్రేమతో సంభాషించండి.
0: Talk with love.
1: ప్రేమతో పనులు చేయండి.
0: Work with love.
1: ప్రేమతోనే చింతించండి.
0: And think with love.
1: ప్రేమతోనే సర్వవిధమైన కర్మలు ఆచరించండి.
0: Do every action with love.
1: ఇంతకంటే సులభమైన మార్గం మరొకటి లేదు.
0: There is no other easier path than this.
1: ఏదో జపమాల జపుతుంటే ఏదో జపం చేస్తున్నామని అనుకుంటాము.
0: You think that you are doing japa by just going around this talisman.
1: చేతులో జపము చెవులు మంగళిల్లు శాకలిల్లు పైన పోతుంటారు.
0: You have this japamala on hand, the talisman, and think of the barber mentally.
1: జ్ఞానంలో కూర్చుంటాము.
0: You sit for meditation.
1: కానీ వంటింటి లోపల మాడిపోతున్నటువంటి కూరలంతా వాసన వస్తుంటాయి.
0: But you will be thinking of all the curries prepared there on the frying pan.
1: ఇది మనం చేసే ధ్యానము.
0: Is that the meditation?
1: ఇది మనం చేసేటువంటి జపము.
0: Is that the japa?
1: కాదు.
0: No.
1: జపం ఏమిటి? భగవంతుడు నాలో ఉన్నాడు, నేనే భగవంతుడు, నేనే భగవంతుడు, ఐ ఆమ్ గాడ్, ఇదే నిజమైన జపము.
0: ది ట్రూ జపర్ ద పెనెంట్ సేస్ టు థింక్ దట్ గాడ్ ఈస్ విత్ ఇన్ మీ, దట్ ఐఎమ్ గాడ్.
1: ఇంకా ధ్యానం ఏమిటి?
0: వాట్ ఇస్ మెడిటేషన్?
1: అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి,
0: ఐఎమ్ బ్రహ్మన్, ఐఎమ్ బ్రహ్మన్.
1: కనుక ఇంతకంటే సులభమైన మార్గము ఏ వేదం కూడా బోధించలేదే.
0: నథింగ్, నో అదర్ సీక్రెట్ టెక్స్ట్.
1: అన్ని వేదములు కూడాను అహం బ్రహ్మాస్మి.
0: అహం బ్రహ్మాస్మి
1: తత్వం అసి,
0: తత్వం అసి,
1: నేను నీవే.
0: దట్ ఐఎమ్ యూ.
1: ప్రజ్ఞానం బ్రహ్మ,
0: ప్రజ్ఞానం బ్రహ్మ.
1: మనలో ఉన్నటువంటి ఈ యొక్క కాన్షియన్స్ అనేటువంటిది ఒక బ్రహ్మ.
0: దిస్ కాన్షియన్స్ ఇస్ బ్రహ్మ.
1: కనుక నేనే నాలోనే ఉంటున్నా సర్వము.
0: సో ఎవ్రీథింగ్ ఇస్ విత్ ఇన్ మీ.
1: అన్నిటినీ చేసిన తర్వాత మరి ఇంకొక వేదం చెప్తుండే, అయం ఆత్మ బ్రహ్మ, అయామ ఆత్మ అండ్ అయామ్ బ్రహ్మ.
0: అనదర్ వేద టెల్స్ యూ ఐఎమ్ ఆత్మ బ్రహ్మ, ఐఎమ్ ఆత్మ అండ్ బ్రహ్మ.
1: ఆ వర్డ్స్ లోనే, ఆ పదములలోనే మనకు కనిపిస్తుంటుండాలి సత్యం.
0: ది వెరీ వర్డ్స్ స్పీక్ ఆఫ్ దిస్ ట్రూత్.
1: కానీ ఈ పదములను ఈ పండితులు దీన్ని అటు తిప్పి ఇటు తిప్పి ఇటు తిప్పి పట్టి మనకు ఉన్నటువంటి విశ్వాసాన్ని కూడా పోగొట్టుకుంటాం.
0: Pandits with all their pedantry and jugglery will confuse us that so as to lose the very faith.
1: Confusion ki meer choti ivakandi.
0: So don't give
1: ee kasrat cheta mee yokka dehanni mee yokka manasunu paadu chesukokandi.
0: Don't spoil your mind by this.
1: Sulabhamaina margamu, sunnitamainatunte margamu, adi madhuramainatunte margamu, adi aanandamayamainatunte margamu, prema okkate okkate okkate.
0: Easy path, soft way, sweet path, blissful path is only love, love, love alone.
2: Prema mudita manase kaho rama rama rama rama rama rama.

0: నేను పుణ్యము కాదు పాపము కాదు.
1: ఐ ఆమ్ నైదర్ మెరిటోరియస్ యాక్ట్ నార్ ఎ సిన్.
0: నేను సౌఖ్యము కాదు దుఃఖము కాదు.
1: ఐ ఆమ్ నైదర్ హ్యాపీనెస్ నార్ సారో.
0: నేను మంత్రము కాదు తీర్థము కాదు.
1: ఐ ఆమ్ నైదర్ ఎ మంత్ర నార్ ఎ పిల్గ్రిమ్ సెంటర్.
0: నేను భోక్తను కాదు కర్తను కాదు.
1: నైదర్ ఐ ఆమ్ పార్టేకింగ్ నార్ ఆమ్ ఐ డూయింగ్.
0: నేను సచ్చిదానంద స్వరూపమైన సత్యం శివం సుందరం.
1: ఐ ఆమ్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ సచ్చిదానంద ట్రూత్ ఆస్పిషియస్నెస్ అండ్ బ్యూటీ.
0: ఈ మంత్రము ప్రతి వ్యక్తికి కూడాను సంబంధించినటువంటిది.
1: దిస్ పర్టికులర్ మంత్ర ఈజ్ అప్లికబుల్ అండ్ రిలెవెంట్ టు ఎవ్రీ పర్సన్.
0: ప్రపంచములో మానవుడు సుఖాభిలాషి, ఆనంద పిపాసి.
1: మ్యాన్ ఆస్పైర్స్ టు హ్యావ్ హ్యాపీనెస్ అండ్ కంఫర్ట్ అండ్ విషెస్ టు హ్యావ్ బ్లిస్ ఇన్ దిస్ వరల్డ్.
0: ఈ సుఖానంద నిమిత్తమై మానవుడు అహోరాత్రములు అనేక శ్రమలు పడి ఈ సుఖానందమును సంపాదించుకున్నట్టుకై కృషి చేస్తున్నాడు.
1: మ్యాన్ ఈజ్ మేకింగ్ సీజ్లెస్ ఎఫర్ట్స్ డే ఇన్ అండ్ డే అవుట్ ఇన్ ద వరల్డ్ సీకింగ్ దిస్ జాయ్ అండ్ హ్యాపీనెస్.
0: అన్ని రంగములు యందు మానవుడు ఆశించున్నది రెండు.
1: దేర్ ఆర్ టూ థింగ్స్ విచ్ ఎ మ్యాన్ ఆస్పైర్స్ టు హ్యావ్,
0: సుఖ ప్రాప్తి, దుఃఖ నివృత్తి.
1: దట్ ఈస్ గెటింగ్ జాయ్ అండ్ అవాయిడింగ్ సారో.
0: ఒకటి సుఖప్రాప్తి, రెండవది దుఃఖ నివృత్తి.
1: ద ఫస్ట్ వన్ ఈస్ ది అక్వైరింగ్ ఆఫ్ జాయ్, ది సెకండ్ వన్ ఈస్ అవాయిడింగ్ సారో.
0: మానవుడు సుఖాన్ని కోరటంలో ఉండేటువంటి అంతరార్థం ఏమిటి?
1: వాట్ ఈస్ ది ఇన్నర్ మీనింగ్ ఇన్ మ్యాన్ ఆస్పైరింగ్ టు హ్యావ్ ఆల్వేస్ జాయ్?
0: మానవుడు నిరంతరము ఆనందమును ఆశించుటలో ఉండేటువంటి అంతరార్థమేమిటి?
1: వాట్ ఈస్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ మ్యాన్ ఆస్పైరింగ్ టు హ్యావ్ బ్లిస్ ఆల్వేస్?
0: ఇది కేవలము ఆధ్యాత్మికమునందే కాక వైజ్ఞానమునందు కూడాను దీనికి అనేక ఆధారములుంటున్నవి.
1: దే యూ కెన్ ఫైండ్ బేసిస్ నాట్ మెర్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్పిరిచువల్ లాంగ్వేజ్ బట్ ఈవెన్ ఇన్ సైంటిఫిక్ టర్మ్స్.
0: మానవుడి యొక్క స్వభావము స్వరూపము ఆనందమే.
1: మ్యాన్స్ నేచర్ అండ్ వెరీ ఫార్మ్ ఈజ్ బ్లిస్.
0: అతను సుఖస్వరూపుడు,
1: ఈజ్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ సుఖ.
0: తన స్వభావమైనటువంటి యొక్క ఆనందమును సుఖమును ఆశించుటలో అతనికి అధికారం ఉన్నది.
1: హీ హాజ్ ఎవ్రీ రైట్ టు ఆస్పైర్ టు హ్యావ్ జాయ్ అండ్ బ్లిస్ విచ్ ఈస్ హిస్ వెరీ నేచర్.
0: అతని స్వరూపమే అది.
1: హిస్ వెరీ ఫార్మ్ ఇస్ దట్.
0: చక్కెర సహజంగా తీపిగా ఉంటాడు.
1: షుగర్ ఈజ్ నేచురలీ స్వీట్.
0: ఈ తీపి చక్కెర యొక్క స్వభావము.
1: దిస్ స్వీట్నెస్ ఈజ్ ఇట్స్ వెరీ నేచర్.
0: చక్కెర తన స్వభావం అనేటువంటి తీపిని కోల్పోయినా అది చక్కెరే కాదు.
1: ఇఫ్ స్వీట్నెస్ ఈజ్ లాస్ట్ బై షుగర్ ఇట్ కెనాట్ బి కాల్డ్ షుగర్ అట్ ఆల్.
0: విచ్చిన గులాబీ పుష్పము పరిమళాన్ని అందిస్తుంది, సుగంధాన్ని అందిస్తుంది.
1: ది బ్లాజమ్డ్ రోజ్ ఫ్లవర్ స్ప్రెడ్స్ ఫ్రాగ్రెన్స్.
0: ఈ గులాబీ పుష్పమునకు ఇది స్వభావము.
1: ఫ్రాగ్రెన్స్ ఈజ్ ది వెరీ నేచర్ ఆఫ్ రోజ్.
0: అదే విధముగానే మానవుడు సుఖమును ఆనందమును కోరుట లోపల ఒక వారి యొక్క స్వభావమే కనుక దాని కోరుటలో అధికారం ఉన్నది.
1: సిమిలర్ ఈజ్ ద కేస్ ఆఫ్ మ్యాన్. యాజ్ మ్యాన్స్ నేచర్ ఇస్ జాయ్ అండ్ బ్లిస్, హీ హాజ్ ఎవ్రీ రైట్ టు ఆస్పైర్.
0: మానవుని యొక్క స్వభావమైన సుఖానందములే కోల్పోయిన తాను మానవుడే కాదు.
1: ఇఫ్ హీ సీజెస్ టు హ్యావ్ జాయ్ అండ్ బ్లిస్ హీ కెనాట్ బి కాల్డ్ ఎ మ్యాన్ అట్ ఆల్.
0: కనుక మానవుడు ఈ అంతరార్థాన్ని గుర్తించి తాను సుఖము కోరిక లోపల ఉండినటువంటి యొక్క రహస్యాన్ని కూడాను తాను అర్థం చేసుకోవాలి.
1: రియలైజింగ్ ది ఇన్నర్ మీనింగ్ ఆఫ్ దిస్, మ్యాన్ హ్యాస్ టు అండర్స్టాండ్ యాస్ టు వై హీ కంటిన్యూస్లీ సీక్స్ జాయ్ అండ్ బ్లిస్.
0: ఒక చిన్న ఉదాహరణ,
1: వన్ స్మాల్ ఎగ్జాంపుల్.
0: సహజమునకు విరుద్ధమైనటువంటి స్థితి ఎందు అది మనకు విచిత్రంగాను వికారంగాను రూపొందుతుంది.
1: ఎవ్రీథింగ్ విచ్ ఈస్ కాంట్రరీ టు నేచర్ లుక్స్ రాదర్ సర్ప్రైజింగ్ అండ్ క్రూకెడ్.
0: మనము మార్గములో నడుస్తున్న సమయంలో అదే మార్గం నందు ఏదో ఒక వ్యక్తి చాలా దుఃఖిస్తూ ఉంటాడు.
1: సపోజ్ యు ఆర్ టేకింగ్ ఎ వాక్ ఆన్ ద రోడ్, యు కమ్ అక్రాస్ ఎ పర్సన్ హూ ఈజ్ రాదర్ సాడ్.
0: కానీ అటు ఇటు పోయేటువంటి ప్రతి మానవుడు కూడాను నిలిచి అదే దుఃఖమునకు కారణమేమిటని ప్రశ్నిస్తాడు.
1: ఎవ్రీ వాకర్ బై స్టాప్స్ అట్ హిమ్ అండ్ ఆస్క్ హిమ్ వై ఆర్ యు సాడ్.
0: ఈ విధంగా ప్రతి వ్యక్తి కూడాను ఆ దుఃఖించే వ్యక్తిని ప్రశ్నించడంలో ఉండేటువంటి అంతరార్థం ఏమిటి?
1: వాట్ ఈస్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఎవ్రీ పాసర్ బై ఆస్కింగ్ హిమ్ వై ఆర్ యు సాడ్?
0: మానవునికి దుఃఖం స్వభావం కాదే.
1: Sadness is not natural.
0: స్వభావం కానటువంటి దుఃఖాన్ని అనుభవిస్తున్నాడు. దీనికి కారణం ఏమిటి అని తెలుసుకోవటమే ఈ యొక్క ప్రజల యొక్క అభిలాష.
1: People are asking him as to why he is sad, because sadness is not natural to man, therefore they want to find out the reason.
0: కనుకనే అతని స్వభావం కానటువంటి దానిని అనుభవిస్తున్నటువంటిది చూచినటువంటి ప్రతి వ్యక్తి కూడాను ఒక ఆశ్చర్యంగా ప్రశ్నిస్తాడు.
1: ఎవరీ పర్సన్ హూ సీస్ సంథింగ్ విచ్ ఇస్ నాట్ న్యాచురల్ పుట్స్ ఎ క్వశ్చన్ అవుట్ ఆఫ్ సర్ప్రైజ్.
0: అదే బజారు యందు మరొక వ్యక్తి ఆనందంగా నవ్వులాడుతూ ఉంటాడు.
1: సపోజ్ దేర్ ఇస్ అనదర్ పర్సన్ హూ ఈస్ రాదర్ జాయస్,
0: ప్రసన్నుడై ఉంటాడు.
1: హీఈస్ ఎక్స్ట్రీమ్లీ చీర్ఫుల్.
0: అతన్ని చూచి ఎవరు కూడాను ఎందుకయ్యా నీవు ఏడ్చడం లేదే అని ప్రశ్నించరే.
1: No one would ask him as to why, sir, why are you not crying, why are you not sad?
0: Itanu aanandamu prasannata itani yokka swabhavam.
1: Cheerfulness, happiness and joy is his very nature.
0: Ee swabhavamunaku etti aashchiryamu undadu.
1: No one expresses surprise when anything is natural.
0: Aswabhavamunake aashchiryam.
1: Surprise is expressed only when there is something unnatural.
0: Kanuka aanandamu sukhamu aneetundi manavuni yokka swabhavam ani manavudu gurtinchalekapothunnadu.
1: Man has not been able to recognize that bliss and joy are his very nature.
0: Karanam emanaga ee aananda sukhamunu andinche nimittamai andukune nimittamai ఈ దేహ ఇంద్రియ మనోబుద్ధులు ఏర్పడినాయి.
1: దిస్ బాడీ, సెన్సస్, మైండ్ అండ్ ఇంటెలిజెన్స్ ఆర్ గివెన్ టు మ్యాన్ ఇన్ ఆర్డర్ టు ఎంజాయ్.
0: అయితే దురదృష్టవశాత్తు ఈ శరీర ఇంద్రియ మనోబుద్ధులందు దోషములు చేరిపోవటం చేతనే తన యొక్క స్వభావమును తన యొక్క స్వరూపమును మరచి మానవుడు విచారంలో మగ్నుడవుతున్నాడు.
1: అన్ఫార్చునేట్లీ defects have established themselves with reference to the body, the senses, the mind and the intelligence. Therefore he is put to all sorts of inconvenience and grief.
0: Dehamunu raga dveshamulu aneetunte malinyam kappabadindi.
1: Body is covered by likes and dislikes.
0: Indriyamulanu bhoga bhagyamulu aneetunte oka malinyam kappabadindi.
1: The senses are covered by the luxuries and indulgence.
0: ఈ మనస్సును రెండింటి చేతను కప్పబడింది, అనగా రాగద్వేషములు భోగ భాగ్యములు అనేటువంటి ఈ నాలుగింటి చేతను కప్పబడింది.
1: Mind is covered by all the four, the attachment and hatred and the luxuries and indulgence.
0: కనుకనే మానవుడు తన యొక్క స్వరూపాన్ని తాను తెలుసుకోలేకపోతున్నాడు.
1: దట్ ఈస్ ది రీజన్ వై మ్యాన్ హెస్ నాట్ బీన్ ఏబుల్ టు రికగ్నైజ్ హిస్ రియల్ నేచర్.
0: ఈ భౌతికమైన లౌకికమైన భోగభాగ్యములు సుఖ సంతోషములే తన యొక్క ఆధారములని తన స్వరూపమని విశ్వసిస్తున్నాడు.
1: he is believing wrongly that this physical and worldly wealth, comforts are his very nature and his very form.
0: ఇవి కేవలము కదిలిపోయేటువంటి మేఘములు.
1: All these worldly things are like passing clouds.
0: ఇందులో ఒక్క మేఘము కూడాను శాశ్వతంగా నిలిచేటువంటిది కాదు.
1: Not even one cloud is going to be permanent.
0: కానీ సుఖానందములు శాశ్వతమైనటువంటివి.
1: But joy and bliss are permanent.
0: కనుక మానవుడు తాను భుజించేటువంటి ఆహారం వల్ల ఈ రాగద్వేషములు భోగ భాగ్యములు అభివృద్ధి అవుతున్నవనేటువంటి సత్యాన్ని గుర్తించే ప్రాచీనులు దీనికి ఒక చక్కని రాజమార్గమును కనిపెట్టారు.
1: ద ఏన్షియన్స్ రియలైజ్డ్ దట్ ఆన్ అకౌంట్ ఆఫ్ ది ఫుడ్ పార్టేకన్ బై మ్యాన్ హీ సబ్జెక్టెడ్ టు లైక్స్ అండ్ డిస్లైక్స్ అండ్ ఆల్సో ద లగ్జరీస్ అండ్ ఆస్పిరేషన్ ఫర్ వెల్త్ ఎట్సెట్రా. దే హావ్ ఫౌండ్ అవుట్ ఏ వే అవుట్.
0: పూజించుటకు పూర్వము కొన్ని ప్రోక్షణల చేత ఆహారమును పరిశుద్ధి గావించుకునేటువంటి వారు.
1: దే యూస్ టు అడాప్ట్ సర్టన్ మెజర్స్ టు ప్యూరిఫై ది ఫుడ్ బై ఫిలింగ్ వాటర్ అరౌండ్ ఇట్.

0: Food is Brahma and Raso Vishnu.
1: Bhokta Devo Maheshwara.
0: It is Maheshwara who partakes this.
1: Annam Brahma Raso Vishnu.
0: The solid food is Brahma.
1: Bhujinchetunte annamu Brahmato samanam.
0: The food partaken is equal to Brahma.
1: Rasamu deeni yokka essence antaru. Anaga trage neeru inka anek rakamainatundi bhujinchetundi padarthamulu yokka saramulu idi Vishnu swaroopam annaru.
0: The water and the essence of all the foods taken is the very form of Vishnu.
1: Bhokta Devo Maheshwara.
0: The God who is partaking is Maheshwara.
1: Anaga memu bhujinchetunte annamu shashvatamainatunte aanandanni andinchali.
0: That means the food which we are partaking must give us permanent joy and bliss.
1: Ani denito prochimpabadutundadi.
0: And with what were you doing prochana?
1: Rutam satyamuto prochimpabadutundadi.
0: It was done with rutam and satyam.
1: Kanuka o Brahma Vishnu Maheshwara swarupulaina trikalagnana triloka swarupulu trimurtulainatundi meeru ee rutam satyam yokka swabhavanni maaku andinchandi.
0: O Brahma Vishnu Maheshwara, who are the three trinity and who represent the three times, you bless us with the rutam and satyam.
1: Rutam anetvantidi malo abhirudhi parchali.
0: May rutam grow in us.
1: Anaga trikarana shuddhini gavinchali.
0: That means let us have the purity of three instruments.
1: Satyam acharani yandu anantaramu untundali.
0: In our practice, may we observe truth.
1: ఈ విధమైనటువంటి ఆహారమును రుతంగా సత్యంగా మార్చుకునే నిమిత్తమై ఆహారమును ప్రోత్సహించి పవిత్రము గావించి ప్రసాదంగా స్వీకరించేటువంటి వారు.
0: దే యూస్ టు ఆఫర్ ప్రోక్షణ అండ్ ప్యూరిఫై ది ఫుడ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ ది ఫుడ్ ఇన్ టు రుతం అండ్ సత్యం.
1: కానీ ఈనాటి మానవుడు మేధాశక్తినే ప్రధానంగా ఉంచుకొని ఈ రుతం సత్యం అనేటువంటి దానిని విస్మరించి మేధాశక్తికి మించినటువంటి శక్తి మరొకటి లేదు ఈ జగత్తునందు అని విర్రవీగుతున్నారు.
0: టుడేస్ మ్యాన్ ఈజ్ గోయింగ్ ఆన్ ద రాంగ్ పాత్ థింకింగ్ దట్ ఇంటెలిజెన్స్ అలోన్ ఈజ్ సుప్రీం అండ్ రుతం సత్యం ఆర్ నాట్ అట్ ఆల్ రిక్వైర్డ్.
1: శంకరాచార్యుల వారు దిగ్విజయ యాత్ర చేసే సమయం నందు మండన మిషన్తో వాదన ఏర్పడింది.
0: వెన్ శంకరాచార్య వెంట్ ఆన్ ఎ టూర్ ఆఫ్ విక్టరీ హి హ్యాపెన్ టు ఆర్గ్యూ విత్ మండన మిశ్ర.
1: ఈ యొక్క వాదన మేధాశక్తి యొక్క ప్రమాణమును ప్రకటించే నిమిత్తం.
0: ది ఆర్గ్యుమెంట్ వాస్ ఆన్ ఎస్టాబ్లిషింగ్ ది స్పెషాలిటీ అండ్ యూనిక్నెస్ ఆఫ్ ది ఇంటెలిజెన్స్ మేధాశక్తి.
1: అక్కడ వీరిద్దరి యొక్క వాదనలో జయాపజయములు నిందించేటువంటి అధికారము ఒకరికి ఉండాలి.
0: There should be one person who can judge and offer the decision.
1: కనుక శంకరాచార్యులకు మండన మిశ్రులకు మధ్యలో ఈ జయాపజయములు నిర్ణయించేటువంటి అధికారం కల వ్యక్తి ఎవరు అని విచారం చేశారు.
0: They looked into to find out who has that authority to decide who is victorious and who is defeated between them.
1: సర్వవిధములా యోచించి సత్యవాణి పవిత్ర హృదయులు దివ్యమైన భావము రుత సంపత్తు కలిగినటువంటి యొక్క శ్రద్ధ స్థిరత్వము కలిగినటువంటి యొక్క ఉభయ భారతిని ఈ నిర్ణయాన్ని చేయడానికి జడ్జిగా నిర్మించాడు.
0: దే డిసైడెడ్ ఉభయ భారతి యాజ్ ది జడ్జ్ యాజ్ హీ హ్యాడ్ ది ట్రూత్ సేక్రెడ్ హార్ట్ ప్యూర్ హార్ట్ అండ్ హీ వాజ్ ఫుల్ ఆఫ్ రుత్ అండ్ ఫెయిత్.
1: బుద్ధి అనగా కేవలం ఆసక్తి స్థిరత్వము ఈ రెండింటితో కూడినటువంటి యొక్క ఋతము ఈ యొక్క ఉభయ భారతి యొక్క స్వభావం.
0: ఇట్ ఇస్ ది నేచర్ ఆఫ్ ఉభయ భారతి హూ వాజ్ నోన్ ఫర్ హిస్ ఇంటెలిజెన్స్ బికాస్ హీ హ్యాడ్ ఫెయిత్ అండ్ హీ హ్యాడ్ ది ఋతం.
1: ఈ ఉభయ భారతి ఎవరు?
0: హూ ఇస్ దిస్ ఉభయ భారతి?
1: మండన మిశ్రుని భార్య.
0: ఉభయ భారతి ఇస్ ది వైఫ్ ఆఫ్ మండన మిశ్ర.
1: శంకరాచార్యునకు ఈ మండన మిశ్రునకు వాదము జరుగుతున్నప్పుడు ఎవరైనా లోకములో తన భార్యనే జయాపజయములు నిర్ణయించమని ఎవరైనా ఆపోజిట్ పార్టీ వాళ్ళు కోరుతారా?
0: కెన్ దెర్ బి అనదర్ ఇన్స్టెన్స్ ఇన్ ద వరల్డ్ వేర్ ఇన్ ది వెన్ దెర్ ఇస్ ఎన్ ఆర్గ్యుమెంట్ బిట్వీన్ టూ పార్టీస్ వన్ పార్టీ కెన్ ఆస్క్ ఫర్ ది వైఫ్ ఆఫ్ ది ఆపోజిట్ పార్టీ?
1: ఒకవేళ నిర్ణయించుకుంటే తన యొక్క భర్త వైపునే విజయాన్ని సాధించాలని కోరుతుంది, కానీ సమత్వముతో దివ్యత్వముతో పవిత్రతతో సమత్వాన్ని భావించి నిర్ణయించేటువంటి వ్యక్తులు చాలా అరుదు.
0: ఇట్ ఈస్ రేర్ టు కమ్ అక్రాస్ పీపుల్ హూ వుడ్ ఎంజాయ్ దట్ సెన్స్ ఆఫ్ ఈక్వాలిటీ, ఈక్వానిమిటీ, జస్టిస్ వెన్ దే హావ్ టు డిసైడ్ అబౌట్ దేర్ ఓన్ హస్బెండ్స్.
1: అనగా శంకరాచార్యుని యొక్క స్వభావం ఏమిటి?
0: వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ శంకరాచార్య?
1: మేధాశక్తి కంటే బుద్ధి యొక్క శక్తి చాలా ఉత్కృష్టమైనటువంటిదని, శక్తివంతమైనటువంటిదని భావించి ఆ యొక్క ఉభయ భారతిని నిర్ణయం చేశాడు.
0: శంకరాచార్య డిసైడెడ్ ఉభయ భారతి టు బి ది జడ్జ్ బికాస్ హీ అండర్స్టూడ్ దట్ ది పవర్ ఆఫ్ బుద్ధి ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ద పవర్ ఆఫ్ మేధస్.
1: కనుక మేధస్సు కంటే బుద్ధి చాలా శక్తివంతమైనటువంటిది అనేటువంటి సత్యాన్ని గుర్తించాలి విద్యార్థులు.
0: దేర్ఫోర్ స్టూడెంట్స్ హ్యావ్ టు రియలైజ్ దట్ ది పవర్ ఆఫ్ ఇంటెలిజెన్స్ దట్ ఈస్ బుద్ధి ఈజ్ ఫార్
1: సామాన్యంగా భావించేటువంటి బుద్ధి కాదు ఇది.
0: దిస్ ఈజ్ నాట్ ద టైప్ ఆఫ్ బుద్ధి విచ్ ఈజ్ ఆర్డినరీలీ అండర్స్టూడ్.
1: అస్త 8 స్వాస్థ అనేటువంటి ఆసక్తి స్థిరత్వము కూడినటువంటి యొక్క శాంతియే ఈ బుద్ధి.
0: ది రియల్ ఇంటెలిజెన్స్ బుద్ధి ఈజ్ అసోసియేటెడ్ విత్ ఆసక్తి అండ్ స్టెడీనెస్.
1: ఋతము సత్యము రెండింటితో ఏకీభవించినటువంటి యొక్క శుద్ధమే ఈ బుద్ధి.
0: దట్ ఇంటెలిజెన్స్ ఈజ్ ప్యూరిఫైడ్ బై ది అసోసియేషన్ ఆఫ్ ఋతం అండ్ సత్యం ట్రూత్.
1: ఇంకా యోగము మహత్తరమైన శక్తి మహత్తత్వము ఈ రెండింటితో కూడినటువంటి యొక్క పవిత్రమే ఈ యొక్క బుద్ధి.
0: దిస్ బుద్ధి ఈజ్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ ద ప్యూరిటీ అండ్ ది సేక్రెడ్నెస్ అసోసియేటెడ్ విత్ యోగ అండ్ మహత్తత్వ.
1: బుద్ధి అనగా కేవలం ఆలోచన శక్తి మాత్రమే కాదు.
0: బుద్ధి హియర్ డజంట్ రెఫర్ టు మియర్లీ థింకింగ్ పవర్.
1: కేవలం విచారణ శక్తి మాత్రమే కాదు.
0: ఇట్ ఈస్ నాట్ మియర్లీ పవర్ ఆఫ్ డెలిబరేషన్.
1: కేవలం వివేక శక్తి మాత్రమే కాదు.
0: ఇట్ ఈస్ నాట్ ఈవెన్ ది పవర్ ఆఫ్ డిస్క్రిమినేషన్.
1: కేవలం విజ్ఞాన శక్తి మాత్రమే కాదు.
0: ఇట్ ఈస్ నాట్ ఈవెన్ ది పవర్ ఆఫ్ సైన్స్.
1: విచక్షణాశక్తితో కూడినటువంటి విచారణ శక్తి.
0: ఇట్ ఈస్ దట్ పవర్ ఆఫ్ థింకింగ్ విచ్ ఈస్ అసోసియేటెడ్ విత్ పవర్ ఆఫ్ డిస్క్రిమినేషన్.
1: ఈ వాదనను పురస్కరించుకుని ఉభయ భారతి మండని మిశ్రుని ఓటమికి అంగీకరించింది.
0: ఉభయ భారతి అగ్రీ దట్ మండన మిశ్ర వాజ్ డిఫీటెడ్
1: అనగా తన భర్తనే ఓడిపోయినట్టుగా అంగీకరించింది.
0: ఆఫ్టర్ సీయింగ్ ది ఆర్గ్యుమెంటేషన్ షీ డిసైడెడ్ హర్ ఓన్ హస్బెండ్ వాజ్ డిఫీటెడ్.
1: ఇది సత్య ఋతంతో కూడినటువంటి నిర్ణయం.
0: దిస్ డెసిషన్ ఈజ్ బేస్డ్ అపాన్ సత్యం అండ్ ఋతం.
1: దీనికి శంకరులు చాలా ఆనందించాడు, ఆమెను అభివందించాడు.
0: శంకర వాజ్ ఎక్స్ట్రీమ్లీ ప్లీజ్డ్ విత్ హర్ కెపాసిటీ టు డిసైడ్.
1: ఇంతటితో పోక ఉభయ భారతి, నిర్ణయానుసారము నీవు శంకరుల వారికి దాసుడు కావాలి, శిష్యుడు కావాలి, సన్యాసమును స్వీకరించమని ఆదేశించింది.
0: షీ ఆర్డర్డ్ దట్ అకార్డింగ్ టు ది అగ్రిమెంట్ మండన మిశ్రా షుడ్ బికమ్ ఏ డిసైపుల్ ఆఫ్ శంకరాచార్య అండ్ యాక్సెప్ట్ దిస్ సన్యాసత్వ.
1: మాట సత్యము అనగా చెప్పిన దానిని చేయటమే సత్యము, తలచిన దానిని చెప్పటము, చెప్పిన దానిని చేయటమే ఋతం.
0: డూయింగ్ వాట్ యు సే రిఫర్స్ టు సత్యం ట్రూత్.
1: కనుక నీవు ఈ యొక్క నిర్ణయానుసారంగా సన్యాసం స్వీకరించమని ఆదేశించింది ఉభయ భారతి.
0: షీ ఆర్డర్డ్ యాజ్ పర్ ది డిసిషన్ టేకప్ సన్యాసం.
1: కానీ గృహస్థ ధర్మమునందు ఇల్లాలు, ధర్మపత్ని, గృహలక్ష్మి అనేటువంటి యొక్క బిరుదును అందుకున్నందుకు లోకంలో స్త్రీ జాతికి సరైన ఆదర్శాన్ని అందించాలనేటువంటి ఉద్దేశంతో తన భర్త సన్యాసి అయినప్పుడు తాను కూడాను సన్యాసి కావటం సహజమని భావించి ఆ ఉభయ భారతి కూడాను సన్యాసాన్ని స్వీకరించింది.
0: ఉభయ భారతి యాజ్ షీఈస్ గృహలక్ష్మి అండ్ ధర్మపత్ని, ఇట్ వాజ్ హర్ డ్యూటీ టు ఆల్సో బికమ్ ఏ సన్యాసిన్ వన్స్ హర్ హస్బెండ్ బికమ్ సన్యాసి.
1: సో భర్తను అనుసరించడము భార్యల యొక్క సహజము.
0: ఇట్ ఈస్ ది డ్యూటీ అండ్ ఇట్ ఈస్ న్యాచురల్ ఫర్ ద వైఫ్ టు ఫాలో.
1: ఆమె నిజముగా సన్యాసం స్వీకరించనక్కరలేదు.
0: దెర్ వాజ్ నో నీడ్ ఫర్ హర్ టు యాక్సెప్ట్ సన్యాసిన్ అట్ ఆల్.
1: కానీ లోకాదర్శన నిమిత్తమై తాను సన్యాసమును స్వీకరించింది.
0: ఇన్ ఆర్డర్ టు సెట్ ఎన్ ఎగ్జాంపుల్ ఫర్ ద వరల్డ్ షీ యాక్సెప్టెడ్ సన్యాస.
1: పరిశుద్ధ హృదయురాలు ఉభయ భారతి.
0: ఉభయ భారతి వాజ్ ఎ ప్యూర్ హార్టెడ్ సోల్.
1: ఆమె ఒక ఆశ్రమం నిర్ణయించుకుని కేవలము మేధాశక్తిపై ఆధారపడి మేధాశక్తి చేత జయ విజయాలు పొందాలనేటువంటి యొక్క అపేక్షలు కలిగినటువంటి యొక్క అహంకార వ్యక్తులకు సరైనటువంటి మార్గం నిరూపించాలనేటువంటి సంకల్పం తాను చేసుకుంది.
0: షి రిజాల్వ్ దట్ హర్ హస్బెండ్ హూ వాజ్ బేసింగ్ ఆల్ హిస్ స్కాలర్షిప్ ఆన్ మేధస్ షుడ్ హూ ఇస్ ఫుల్ ఆఫ్ ఈగో షుడ్ బి టాట్ ఏ లెసన్ అండ్ షీ గేవ్ ది కరెక్ట్ డెసిషన్.
1: తాను ఆశ్రమం నిర్మించుకుని ఆశ్రమం నుంచి నదిలో స్నానం చేసే నిమిత్తమై తనను అనుసరించేటువంటి కొన్ని శిష్యురాళ్లతో ఆమె ఒకనాడు బయలుదేరింది.
0: దే బిల్ట్ ఎ హెర్మిటేజ్ బై ది సైడ్ ఆఫ్ ఎ రివర్ అండ్ అలాంగ్ విత్ ది అదర్ డిసైపుల్స్ దే వుడ్ గో టు ద రివర్ అండ్ బేర్ ఎవ్రీ డే.
1: మార్గ మధ్యము లోపల సర్వసంగ పరిత్యాగి అని పేరుగాంచినటువంటి ఒక సన్యాసి.
0: దేర్ వాజ్ ఎ సన్యాసిన్ హూ వాజ్ ఫౌండ్ ఆన్ హర్ వే టు ద రివర్.
1: నీరు త్రాగేటువంటి ఒక తొరకాయ బుర్ర అంటారు తెలుగులో.
0: ఇట్ వాజ్ ఎ వెరీ ఆర్డినరీ టైప్ ఆఫ్ వాటర్ జగ్ వాజ్ దేర్.
1: దీనిని ఎక్కడైనా బయట పెడితే ఎవరైనా దొంగిలిస్తారో ఏమో అనేటువంటి యొక్క భయం చేత, దానిపైన ఉన్నటువంటి అభిమానం చేత ఆ సొరకాయని తల క్రింద పెట్టుకుని పండుకున్నాడు ఈ యొక్క సర్వసంగ పరిత్యాగి.
0: దిస్ గ్రేట్ సన్యాసిన్ హూ హాడ్ గివెన్ అప్ ఎవ్రీథింగ్ వాజ్ అటాచ్డ్ టు దట్ స్మాల్ ఆర్డినరీ వాటర్ జగ్, ఫియరింగ్ దట్ దట్ మే బి స్టోలన్ అవే బై సమ్వన్ ఎల్స్ హీ యూజ్డ్ ఇట్ యాజ్ ఎ పిల్లో అండ్ హి వాజ్ స్లీపింగ్ ఆన్ దట్.
1: అతనికి సరి అయినటువంటి జ్ఞానోపదేశం చేయాలని సంకల్పించుకుంది ఉభయ భారతి.
0: ఉభయ భారతి డిసైడెడ్ దట్ షీ షుడ్ టీచ్ హిమ్ ది కరెక్ట్ పాత్.
1: అతను వినున్నట్టుగా తన యొక్క శిష్యురాళ్లతో చెప్తుండాలి, చూడవే అతను సర్వసంగ పరిత్యాగి కాని సొరకాయపైన మాత్రం అభిమానం వదలలేదు.
0: ఇన్ ది హియరింగ్ ఆఫ్ దట్ సన్యాసి హూ వాజ్ జస్ట్ స్లీపింగ్ షీ బిగాన్ టెలింగ్ హర్ డిసైపుల్స్ లుక్ అట్ దిస్ పర్టికులర్ పర్సన్ హీ హాస్ గివెన్ అప్ ఎవ్రీథింగ్ ఇన్ ద వరల్డ్ బట్ యాజ్ అటాచ్మెంట్
1: ఈ చిన్న అల్పమైనటువంటి దాని ఏంటి ఇంత అభిమానం ఉండినప్పుడు ఇంకా ఘనమైనటువంటి దాని అభిమానం ఎంత గొప్పగా పోతుందో.
0: ఇఫ్ హీ హాస్ సో మచ్ ఆఫ్ అటాచ్మెంట్ ఫర్ సచ్ అ స్మాల్ పెటీ థింగ్ హౌ మచ్ మోర్ ఆఫ్ అటాచ్మెంట్ వుడ్ హీ హావ్ ఆన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్స్ షీ కామెంటెడ్.
1: ఇతని పేరుకు తగినటువంటి ప్రవర్తన కాదే అనింది.
0: హిస్ యాక్షన్ ఈజ్ నాట్ ఇన్ ట్యూన్ విత్ ది ఆశ్రమ్ ది హీ హాస్ యాక్సెప్టెడ్.
1: విన్నాడు ఈ సర్వసంగ పరిత్యాగి.
0: దిస్ పర్సన్ హూ హాస్ రినౌన్స్డ్ ఎవ్రీథింగ్ హీ హర్డ్ ఇట్.
1: మనసులో చాలా బాధ ఉద్రేకము రెండు కూడాను చేరిపోయాయి.
0: హి వాజ్ ఫిల్డ్ విత్ యాంగర్ అండ్ ఆల్సో ఎక్సైట్మెంట్.
1: ఒక్క స్త్రీ నన్ను ఇంతటి మాట అనటమా అని తనలో ఒక విధమైనటువంటి ద్వేషాన్ని కూడాను అభివృద్ధి పరుచుకున్నాడు.
0: హీ డెవలప్డ్ ఎ సార్ట్ ఆఫ్ యాంగర్ అండ్ హేట్రెడ్ అగెన్స్ట్ హర్ ఆఫ్టర్ ఆల్ ఎ ఉమన్ కామెంటింగ్ అపాన్ మీ.
1: తిరిగి తాను స్నానం చేసి వచ్చే సమయం లోపల నా త్యాగం ఎట్టిదో చూడు అన్నట్టుగా ఆ తల క్రింద ఉన్నటువంటి సొరకాయని తీసి ఆమె పాదాల దగ్గరికి విసిరివేశాడు.
0: వెన్ షీ వాజ్ రిటర్నింగ్ ఆఫ్టర్ బాత్ ఫ్రమ్ ద రివర్ ది మొమెంట్ షీ అప్రోచ్డ్ హిమ్ హీ త్రూ అవే that particular jug at her feet, declaring, look at my renunciation. I don't care for this thing. He threw it away.
1: అప్పుడు ఉభయ భారత్ చెప్పింది, అయ్యో పాపం, ఒట్టి అభిమానమే కాదే అహంకారం కూడా ఉంటుండాలి అనింది.
0: దెన్ ఉభయ భారతి కామెంటెడ్, వెల్ యూ నాట్ మియర్లీ హ్యావ్ అటాచ్మెంట్ బట్ హ్యావ్ యువర్ ఫుల్ ఆఫ్ ఈగో ఆల్సో.
1: ఈ అభిమానం అమంకారం అహంకారం అనేటువంటిది మానవునికి ఉండినంత వరకు కూడాను ఆత్మను అర్థం చేసుకోలేరు, ఆత్మానందాన్ని పొందలేరు అనింది.
0: హి ఆల్సో సెడ్, యాజ్ లాంగ్ యాజ్ మెన్ హ్యావ్ అటాచ్మెంట్ అండ్ ఈగో అండ్ మైండ్నెస్, దే వుడ్ నెవర్ బి ఏబుల్ టు రియలైజ్ ఆత్మ.
1: ఈ సత్యాన్ని సర్వసంగ ప్రత్యాగి గ్రహించాడు.
0: This great renouncer of the world realized the truth.
1: పరిగెత్తి వచ్చి ఆమె స్త్రీయ పురుషుడ అనేటువంటి విచారణ జ్ఞానమే చేయకుండా పాదముల పైన పడ్డాడు.
0: She ran to her, fell at her feet, not caring whether it was a man or a woman.
1: నా దోషమును క్షమించమన్నాడు.
0: Forgive my fault, he said.
1: సహజంగా మానవునకు అన్ని విధములైనటువంటి యొక్క బంధనకు మూల కారణము అభిమాన అహంకారములే.
0: ఇట్ ఇస్ ది అటాచ్మెంట్ అండ్ ఈగో విచ్ బైండ్ మ్యాన్ ఫర్ ఎవ్రీథింగ్, దాట్ ఈస్ ది వెరీ బేసిస్ ఆఫ్ ఆల్ బాండింగ్.
1: నేను అనేటువంటి అహంకారము, నాది అనే మమకారము, ఈ రెండూ పోయినప్పుడు నీవు నీవుగానే నిలుస్తావు.
0: ఇఫ్ యూ కెన్ గెట్ రిడ్ ఆఫ్ ద ఫీలింగ్ ఆఫ్ ఐ అండ్ ద ఫీలింగ్ ఆఫ్ మైండ్, దెన్ యూ విల్ రిమైన్ యువర్ ప్యూర్ సెల్ఫ్.
1: ఈ విధమైనటువంటి అహంకారం అమకారములంతా కూడాను ఆహారం చేతనే కూడుతుంటాయి.
0: ఆల్ దీస్ ఈగో అండ్ అటాచ్మెంట్ కమ్ అన్ అకౌంట్ ఆఫ్ ది ఫుడ్ దట్ వి పార్టేక్.
1: ఈ దుష్టమైన లేక దురార్జితమైన ఆహారము మానవుని అనేక విధములుగా కూడాను అజ్ఞానంలో ముంచుతుంది.
0: ద ఫుడ్ అక్వైర్డ్ బై అన్ఫేర్ మీన్స్, అన్ఫేర్ అర్నింగ్, దాట్ విల్
1: పవిత్రమైన భావనను అణచగొడుతుంది.
0: That will suppress all good feelings in man.
1: ఎక్కడ ఎప్పుడు ఏమి ఎవరితో ఏలాగా మాట్లాడాలి అనేటువంటి విషయాన్ని కూడా మర్చిపోతుంది.
0: He loses all the power of discrimination as to with whom, when, where, what to talk and how to talk.
1: కనుకనే మహాభారత యుద్ధమునందు భీష్ముడు మహాజ్ఞాని, మహాత్యాగి, అతని యొక్క దీక్షను ఇట్టిది అట్టిదిని ఎవరు కూడా వర్ణించలేరు. పితృఆజ్ఞ పరిపాలన శ్రీరామచంద్రుడు 14 సంవత్సరాల వరకు మాత్రమే పరిపాలించాడు. కాని భీష్ముడు తండ్రి ఆజ్ఞను యావత్ జీవితం కూడా అనుసరించాడు.
0: భీష్మ వాజ్ ఎ వెరీ యునీక్లీ గ్రేట్ పర్సన్. ఫర్ ద సేక్ ఆఫ్ హీ సాటిస్ఫైయింగ్ హిస్ ఫాదర్స్ విష్, హీ అండర్టుక్ టు రిమైన్ బ్యాచులర్ థ్రూఅవుట్ హిస్ లైఫ్. While Ramachandra could go to forest to satisfy and fulfill the wishes of his father only for 14 years.
1: దృఢమైనటువంటి సంకల్పం కలిగినటువంటి వాడి కొరకనే ఇతనికి భీష్ముడు అని పేరు వచ్చింది.
0: As he had such firm resolve, he got the appropriate name.
1: ఇటువంటి ప్రతిజ్ఞలయందు భీష్మునికి మించినటువంటి వారు మన భారతదేశమందు ఏ చరిత్ర యందు కూడాను కానరారు.
0: Among those people who have taken great vows, there is none comparable to Bhishma in the whole history of Bharat.
1: భీష్ముడు మహాభారత యుద్ధ సమయమునందు 9వ దినమున నేల కూలాడు.
0: 9th day of the war, మహాభారత వార్, భీష్మ వాజ్ డిఫీటెడ్.
1: శరతల్పం పైన పరుండినాడు.
0: హీ వాజ్ లయింగ్ డౌన్ ఆన్ ద బెడ్ ఆఫ్ ఆరోస్.
1: పాండవులు ద్రౌపదితో కూడాను కూడి పితామహుడైనటువంటి యొక్క భీష్మాచార్యుని చూచే నిమిత్తమై దర్శించే నిమిత్తమై అక్కడికి వచ్చారు.
0: Pandavas, accompanied by Draupadi, came to this great grandfather for his darshan, for a vision of him.
1: Taratalpam paina parundinatuvanti Bhishmudu Dharmajunaku, Bhimunaku, Arjunaku, Nakula Sahadevulaku shanti parvani bodhisthunnadu.
0: Lying down on the bed of arrows, Bhishma began teaching to Dharmaja and his brothers the
1: yedi dharmamu, yedi adharmamu, ఏది న్యాయము ఏది అన్యాయము, ఏది అక్రమము ఏది అనాచారము అనేటువంటిది, దేనిని మనం అనుభవించాలి అనుసరించాలి, దేనిని మనం అనుసరించకూడదు అనుభవించకూడదు అనేటువంటి విషయాన్ని పాండవులకు చెబుతున్నాడు.
0: He began expounding what is righteousness, what is unrighteousness, what should be enjoyed, what should not be enjoyed, what is justice, what is injustice.
1: ఈ విధంగా ప్రశాంతమైనటువంటి వాతావరణం నందు పాండవులకు శాంతి పర్వాన్ని బోధించే సమయం నందు వినలేక ద్రౌపది పక్కున నవ్వింది.
0: The whole surroundings were peaceful. The teaching was going on. Draupadi suddenly burst into laughter.
1: పెద్దలైనటువంటి పితామహుడైనటువంటి జ్ఞాని అయినటువంటి ఈ భీష్ముడు సందేశాన్ని ఇచ్చే సమయం లోపల స్త్రీ, సామాన్యమైనటువంటి స్త్రీ ఈ విధంగా నవ్వటం అవమానపరిచినట్టు కాదా?
0: When such a great, wise, grand man was teaching, should a woman, ordinary woman laugh? Is it not something
1: yanta vinaya vidhetanu anubhavinchi andinchavasinatundi ee stree ee vidhamga navvindeni bhimudiki kopam vachindi kandalu kadirinchadu.
0: Bhima was rather enraged. How could this lady, who will show so much of humility and obedience, laugh like that? Is it appropriate?
1: Arjunaku kannulu erravadipoyayi.
0: Arjuna's eyes became red shot.
1: Dharmadudu tala vanchukunnadu.
0: Dharmaja bent down his head.
1: Nakula Sahadevulu chala vicharapadutunnaru.
0: Nakula and Sahadeva were very much worried.
1: Pandavulu yokka gauravam pratishthalante kudanu ee vidhamainatundi yokka deento kevalamu oka avamanam fall avutundade ani kudanu andulo okarukokaru vicharana chestu vacharu.
0: All of them were worried and thinking that the honor and great name and good name of Pandavas has gone to dust on account of the behavior of this woman.
1: Chakkaga gurtinchi Bhishmudu, Bhima, Arjuna, Dharmaja, Draupadi chala goppa buddhi kaliginatundi.
0: Bhishma, who understood the reason as to why Draupadi
1: was wrong, aamaku minchinatvanti oka pativrata ee jagattunandu kanararu.
0: There is no woman who is more chaste than
1: maha gunavanturalu.
0: She is extremely virtuous lady.
1: ప్రపంచంలో ఎవరికి అయినటువంటి గుణములు మూడు ఉంటున్నవి ఆమెలో.
0: దేర్ ఆర్ త్రీ ఎక్స్ట్రాఆర్డినరీ క్వాలిటీస్ విచ్ షీ పొసెసెస్ విచ్
1: ఆమె కారణం లేని కార్యం చెయ్యదు.
0: షీ వుడ్ నెవర్ డూ ఎనీథింగ్ వితౌట్ రీజన్.
1: కనుక ఈ నవ్వడానికి కారణం ఉన్నది.
0: లెట్ అస్ ఫైండ్ అవుట్ ది రీజన్ ఫర్ దిస్.
1: ఈ కారణాన్ని ఇప్పుడు నిరూపిస్తాను చూడమని చెప్తాని అమ్మా ద్రౌపది దగ్గరికి రా అని పిలిచాడు.
0: ఐల్ షో యూ ది రీజన్ అస్ టు వై షీ హస్ లాఫ్డ్. And he told and he asked Draupadi, Amma, come here, come closer to me.
1: Nee navvuku kaaranam emto chakkaga vivarinchi nee patulaku arthamayyetattiga bodhinchabannadu.
0: Kindly tell as to why you have laughed. There are three extraordinary qualities which she possesses, which
1: she manages. Aame kaaranam leni karyam cheyyadu.
0: She would never do anything without reason.
1: Kanuka ee navvadaniki kaaranam

0: చక్కగా వివరించి నీ పతులకు అర్థమయ్యేటట్టుగా బోధించమన్నాడు.
1: కైండ్లీ టెల్ యాజ్ టు వై యు హావ్ లాఫ్డ్, లెట్ యువర్ హస్బెండ్స్ అండర్స్టాండ్ క్లియర్లీ.
0: పితామహ, ఇది నా దోషమే, కానీ అన్యాయ అక్రమ అనాచార అసత్యములతో ప్రవర్తిస్తున్నటువంటి కౌరవులకు బోధించవలసినటువంటి బోధనలు, సత్యధర్మ నియమ నిరుతులైనటువంటి పాండవులకు బోధించడంలో ఉన్నటువంటి అర్థం ఏమిటి?
1: వెల్, ఇట్ ఈస్ మై ఫాల్ట్ టు హావ్ లాఫ్డ్, బట్ ఐ వాంట్ టు నో యువర్ టీచింగ్స్ ఆర్ మోర్ అప్రోప్రియేట్ టు కౌరవాస్ హూ ఆర్ గోయింగ్ ఆన్ ద రాంగ్ పాత్ ఫర్ ది వెరీ ఎంబాడిమెంట్.
0: కౌరవులకు సన్యాధిపతిగా ఉంటుండి కూడాను నీవు కౌరవులకు బోధించవలసినటువంటి విషయములు పాండవులకు బోధిస్తున్నావు. పాండవులు ఏనాడు అధర్మాన్ని ఆచరించలేదు, లేదా అక్రమంలో ప్రవేశించలేదు. వారు నిత్య సత్యవ్రతులు, ధర్మాచరణలు. ఇలాంటి వారికి నీ బోధ కేవలం వృథా అయిపోతున్నది అని నేను విచారించానని.
1: యాజ్ కమాండర్ ఇన్ చీఫ్ అండ్ ఎల్డర్ యూ షుడ్ హావ్ టాట్ టు కౌరవాస్ హూ ఆర్ గోయింగ్ ఆన్ ద రాంగ్ పాత్ ఆఫ్ ఇన్జస్టిస్ అండ్ వేరియస్ టైప్స్ ఆఫ్ మిస్టేక్స్. Why should you teach to the Pandavas who have always followed the path of righteousness and truth?
0: Nee bodhananta durmargulaku dushtulaku atyavasaram.
1: Your teachings are required for evil minded ones and wicked ones.
0: Appudu Bhishmudu cheptunnadu.
1: Then Bhishma told her,
0: Draupadi, nenu kauravula vaipuna nenu undinatvanti vaadanu, naa aaharam antai kudanu kauravulu pettina atvanti aaharame. నేను వారి పలు పుసుపప్పు తిన్నాను, కనుకనే వారి అన్యాయ అక్రమ అనాచార అసత్యములతో కూడినటువంటి ఆహారం నేను భుజించటం చేత నా రక్తమంతా అన్యాయ అక్రమంగానే మారిపోయింది.
1: హీ సెడ్, ద్రౌపది, ఐ హాడ్ పార్టేకన్ ఫుడ్ విచ్ వాజ్ ఆర్నెంట్ ఇన్ ది ఇంప్రాపర్ వే బై ది కౌరవాస్ అండ్ దేర్ ఫోర్ మై బ్లడ్ వాజ్ ఫుల్ ఆఫ్ దట్ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్స్ ఓన్లీ.
0: నీ పతి అయినటువంటి అర్జునుడు వేసినటువంటి అంబు చేత ఆ యొక్క మాలిన్యమైనటువంటి రక్తం అంతా కూడా కారిపోయింది.
1: బై ది ఆరో షాట్ బై యువర్ హస్బెండ్ అర్జున దట్ ఎంటైర్ బ్లడ్ హ్యాస్ ఊజ్డ్ అవుట్ ఆఫ్ మై బాడీ.
0: అట్టడుగులున్నటువంటి ధర్మములు ఇప్పుడు బయటకు వస్తున్నాయి.
1: ది రైచియస్నెస్ విచ్ వాజ్ హిడెన్ విత్ ఇన్ మీ ఈజ్ కమింగ్ టు ది సర్ఫేస్.
0: ఇంతకాలము నా ధర్మమును, నా ప్రతిజ్ఞను, నా యొక్క న్యాయమును ఈ చెడు రక్తమే నన్ను కప్పిపెట్టింది.
1: ఆల్ మై రైచియస్నెస్, ఆల్ మై జస్టిస్ వాజ్ కవర్డ్ బై దిస్ బ్యాడ్ బ్లడ్.
0: కనుక ఇప్పుడు ఆ యొక్క చెడు రక్తం అంతా, మలినమైనటువంటి రక్తం అంతా పోయింది భూమి పైన.
1: యాజ్ ది ఇంప్యూర్ బ్లడ్ హ్యాస్ గాన్ అవుట్ ఆఫ్ మై సిస్టమ్, నౌ
0: అడుగున తాగినటువంటి యొక్క న్యాయ ధర్మములు ఇప్పుడు ఉప్పొంగి వస్తున్నాయి ద్రౌపది అన్నాడు.
1: ది justice and righteousness which were hidden in me are surging forth with all the force. Draupadi,
0: kanuka aaharam yokka prabhavamu enta goppaga untunnado meeru chakkaga vicharinchandi.
1: You can imagine the influence which food has on man's behavior.
0: Kanuka Draupadi yokka navu valla ee parama satyam kudanu bayata padindi.
1: On account of Draupadi's laughing, this great truth has come out.
0: Anduvalle Bhishmudu cheppadu.
1: That is why Bhishma told,
0: patula palu matalaku eduru cheppanga bodu.
1: This she would never answer back to the husbands. Come
0: oka pati gaadu aidi mandi patulu oka pati yokka aagnanu narchukotame chaala kashtam ee kaalamlo. Aidi mandi patulu yokka aagnanu sirasa vahinchi kaadu ledu aneetundi jawabu lekunda narchukuntu vachindi.
1: She obeyed the commands of five husbands. These days it is difficult even to obey the commands of even one husband, and she always obediently carried out the commands.
0: Vari sevalu cheyaga tiradanadu.
1: She would always serve them most willingly.
0: Tanaku nunnadani che trupti ganuchunundu.
1: She was always contented with whatever she had.
0: ద్రౌపదికి సాటి ఏ పతివ్రతయు లేదు.
1: దేర్ ఇస్ నో అదర్ చేస్ట్ ఉమన్ హూ ఈజ్ కంపేరబుల్ టు ద్రౌపది ఇన్ హర్ గ్రేట్.
0: ఇక్కడ ద్రౌపది యొక్క పతులు ఎవరు?
1: హూ ఆర్ ది హస్బెండ్స్ ఆఫ్ ద్రౌపది?
0: ధర్మార్జున, భీమ, నకుల, సహదేవులు కాదు.
1: ఇట్ ఈస్ నాట్ ధర్మ, అర్జున, భీమ, నకుల అండ్ సహదేవు.
0: పంచ ప్రాణములే ద్రౌపది అనగా వాక్శుద్ధి అయినటువంటి యొక్క అగ్నికి పతులు అని.

0: ప్రతి మానవుడికి ఈ ఐదు పతులు ఉంటున్నాయి.
1: దేర్ ఆర్ ఫైవ్ హస్బెండ్స్ ఇన్ ఎవ్రీ మ్యాన్.
0: ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన.
1: ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన.
0: ఈ ఐదింటిని చక్కగా సమన్వయపరుచుకొని అనుసరిస్తూ వచ్చింది.
1: ఆల్ దీస్ ఫైవ్ లైఫ్ బ్రెస్ వర్క్ ఇన్ యూనిజాన్ అండ్ సస్టైన్ లైఫ్.
0: ప్రతి మానవుడు కూడాను, స్త్రీ పురుషులు కూడాను, ఈ యొక్క ఐదు ప్రాణములను కూడాను మనము కలిగే ఉంటున్నాము.
1: బి ఇట్ మ్యాన్ ఆర్ ఉమెన్, ఆల్ దీస్ విల్ హ్యావ్ దీస్ ఫైవ్ లైఫ్ బ్రెస్.
0: కనుక మనము వీటిని అనుసరిస్తున్నామా? ఒక్కొక్క సమయంలో ఒక్కొక్కటి ఉద్రేకిస్తుంది.
1: వన్ అట్ ఎ టైమ్ గోస్ ఆన్ ఎక్సైటింగ్ అస్.
0: కనుకనే తాను చెప్పాడు, తనకు నున్నదాని చే తృప్తి గనుచునుండు.
1: దట్ ఈస్ వై
0: ఆమెకి ఎంత ఉన్నదో అంతతోనే తృప్తి పడుతుంటాడు.
1: దట్ ఈస్ వై ఇట్ ఈస్ సెడ్ దట్ షీ వాజ్ కంటెంటెడ్ విత్ వాట్ ఎవర్ షీ హ్యాడ్.
0: ఈనాటి వలె 500 రూపాయల నెలకు జీతం వస్తుంటే 1000 రూపాయల కంచి చీర నాకు కావాలని ఏడ్చటం లేదాయమ. 500 రూపాయలు వస్తుంటే దానికి తగినట్టుగానే నడుచుకునేటువంటి స్త్రీ.
1: లైక్ టుడేస్ ఉమెన్, ఇఫ్ ది హస్బెండ్ గెట్స్ ఎ సాలరీ ఆఫ్ 500 రూపీస్, షీ వుడ్ నెవర్ ఆస్క్ ఫర్ 1000 రూపీస్ సారీ. షీ వుడ్ ఆల్వేస్
0: ఉన్న దానితోనే మనం తృప్తి పడాలి.
1: వుడ్ ఆల్వేస్ బి కంటెంటెడ్ విత్ వాట్ ఎవర్ వీ హ్యావ్.
0: కనుకనే ద్రౌపది నిరంతరం కూడా తృప్తిగానే ఉండేటువంటిది.
1: షీ వాజ్ ఆల్వేస్ ఎ కంటెంటెడ్ పర్సన్.
0: కారణం ఏమిటి?
1: వాట్ వాజ్ ద రీజన్?
0: మన వారు అసంతృప్తికి కారణము ఉన్నదాన్ని త్యజించి లేని దానికై ఆరాట పడుతున్నారు, అందువల్లనే అశాంతికి గురి అయిపోతున్నారు.
1: అవర్ పీపుల్ ఆర్ డిస్కంటెంటెడ్ బికాస్ దే డు నాట్ కేర్ టు బి సాటిస్ఫైడ్ విత్ వాట్ దే హావ్. దే ఆల్వేస్ వాంట్ టు హావ్ సంథింగ్.
0: ఒకటి లేని దానిని ఆశించటం లేదు, ఉన్నదాన్ని వదలటం లేదు, ఉన్నదాన్ని అనుభవిస్తుంటారు.
1: షీ ఆల్వేస్ ఎంజాయ్డ్ వాట్ ఎవర్ షీ హ్యాడ్, నెవర్ వాంటెడ్ టు హావ్ ఎనీథింగ్ మోర్ దాన్ వాట్ షీ హ్యాడ్.
0: కనుక ఈ కారణములను పురస్కరించుకుని ఆహారం చేత బుద్ధులు ఏ విధమైనటువంటి స్థితిని ఇంకా మారుతుందాయనేటువంటిది విద్యార్థులు చక్కగా గుర్తించాలి.
1: స్టూడెంట్ షుడ్ కరెక్ట్లీ అండర్స్టాండ్ అండ్ రియలైజ్ హౌ దర్ ఇంటెలిజెన్స్ గెట్ షేప్డ్ బై ద ఫుడ్ దట్ దే పార్టేక్.
0: మన రాగద్వేషములు కానీ అభిమాన మమకారములు కానీ ఆహారం చేతనే సంభవిస్తున్నాయి.
1: వెదర్ ఇట్ ఈస్ లైక్స్ అండ్ డిస్లైక్స్, అటాచ్మెంట్ అండ్ హేట్రెడ్, ఆల్ దీస్ థింగ్స్ కమ్ బై ది ఫుడ్ దట్ యు పార్టేక్.
0: కనుక ఈ ఆహార నియమం అనేటువంటిది మనోబుద్ధులకు అత్యవసరమైనటువంటిది.
1: దేర్ఫోర్ ది డిసిప్లిన్ రిలేటింగ్ టు ఫుడ్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ ఫార్ మైండ్ అండ్ ఇంటెలిజెన్స్.
0: మనస్సు యొక్క తత్వము చాలా విచిత్రం.
1: ది వెరీ నేచర్ ఆఫ్ మైండ్ ఈజ్ రాదర్.
0: కనుకనే శాస్త్రములన్నీ ఏ విధంగా దీనిని నిర్ణయించాయంటే,
1: దట్ ఈస్ వై ది స్క్రిప్చర్స్ హావ్ డిస్క్రైబ్డ్ మైండ్.
0: మానవుడు ఇంద్రియములను అనుసరించడం చేత పశు అయిపోతున్నాడు.
1: బై ఫాలోయింగ్ ది సెన్సస్ మ్యాన్ బికమ్స్ ఎన్ యానిమల్.
0: మానవుడు మనసును అనుసరించడం చేత మనిషి అవుతున్నాడు.
1: బై ఫాలోయింగ్ ద మైండ్ మ్యాన్ బికమ్స్ ఎ మ్యాన్.
0: మానవుడు బుద్ధిని అనుసరించడం చేత మహాతత్వము కలిగినటువంటి వాడవుతున్నాడు, మహనీయుడు అవుతున్నాడు.
1: మ్యాన్ బై ఫాలోయింగ్ intelligence becomes a great man.
0: మానవుడు ఆత్మను అనుసరించినటువంటి వాడు బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి, తానే బ్రహ్మగా మారుతున్నాడు.
1: బై ఫాలోయింగ్ ఆత్మ మ్యాన్ బికమ్స్ బ్రహ్మ.
0: కనుక మనం ఇంద్రియములను అనుసరించడం చేతనే పశువుగా మారుతున్నాం.
1: వీఆర్ బికమింగ్ యానిమల్స్ బై ఫాలోయింగ్ సెన్సెస్.
0: కానీ మనసునైనా అనుసరించి మానవుడిగానైనా నిలు.
1: అట్లీస్ట్ వీ షుడ్ ఫాలో మైండ్ and remain human beings.
0: Buddhini anusarinchi mahaneedu kaakapoyinappatikini manusarinchi manasulu anusarinchi manavudu ganaina jeevinchu.
1: By following intelligence you may not become great, but at least follow the mind and remain a human being.
0: Aithe chaala mandi ikkada sandehinchavachunu, manasu kuda chaala cheddade kada ani.
1: Many people may get a doubt, even this mind could be rather wicked.
0: Manasu eppudu parishuddhamainatundi.
1: Mind is always pure.
0: ఇటువైపుని ఇంద్రియాన్ని అనుసరించడం చేతనే మాలిన్యాన్ని పొందుతుండాలి.
1: వెన్ ఇట్ ఫాలోస్ ది సెన్సెస్,
0: ఇంద్రియములు సేకరించినటువంటి విషయ సామాగ్రిని మనసుకు అందిస్తుండాలి.
1: ది సెన్సెస్ గో ఆన్ సప్లైయింగ్ ది మైండ్.
0: మనసు ఏమాత్రం విషయాన్ని స్వీకరించడం లేదు.
1: మైండ్ బై ఇట్ సెల్ఫ్ does not get attached to anything at all.
0: Manasu indriyaniki master.
1: Mind is the master of senses.
0: Kanuka ee yokka manasu yokka followers ainatvanti indriyalu aneka vishayanni swikarinchi ee manasu andinchatam chetare manasu chakkaga kurchoni bhonchestundadu.
1: These senses, which are the followers of the mind, collect all the vishayas, the sense objects, and supply to the mind.
0: ఈ మనసు బుద్ధిని కూడాను కొంచెం అనుసరించిందంటే ఆ బుద్ధి వచ్చి చెప్పుతుంది మనసుకు, ఇది చేయతగినది, ఇది చేయతగనిది, ఇది ఒప్పుకోకూడదు, ఇది ఒప్పుకోవచ్చును అని నిర్ణయిస్తుంది. కానీ బుద్ధిని ఏమాత్రం సంప్రదించటం లేదు ఈ మనసు.
1: ఇఫ్
0: మైండ్ ఇచ్చిన దాన్ని అనుభవించడం చేతనే ఈ మనసు కొంతవరకు మాలిన్యాన్ని పొందుతుండాలి.
1: ఇఫ్ మైండ్ కెన్ ఆల్సో ఫాలో ది ఇంటెలిజెన్స్ which can decide which is good and which is not good, then it would be safe. But it is not doing that at all. Therefore, it is getting into problem.
0: కనుక మనము ఈ గడచిన దినములంతా కూడాను శరీర ఇంద్రియ మనోబుద్ధులు ఈ నాలుగింటిని గురించి మనము చక్కగా గుర్తించుకుంటాం.
1: All these days, we have recognized and realized the aspects relating to body, the senses, the mind, and intelligence.
0: ఈ నాలుగింటి యొక్క ఏకత్వమైన స్వరూపమే క్షేత్రము అన్నారు.
1: దిస్ క్షేత్రం రెఫర్స్ టు ఎ కాంబినేషన్ ఆఫ్ ఆల్ దిస్ ఫోర్.
0: ఈ క్షేత్రము కేవలము జడమైనటువంటిది, మనస్సు జడమైనటువంటిది, ఇంద్రియములు జడమైనటువంటివి, లేక దేహము జడమైనటువంటిది. అయితే ఈ జడమైనటువంటి దానిని గురించి ఈనాడు తెలుసుకున్నాం. అయితే ఈ జడమైనటువంటి వాటి యొక్క స్వభావాన్ని ఏ రీతిగా కంట్రోల్ చేసేది అదే క్షేత్రజ్ఞుడు.
1: దిస్ క్షేత్రం ఫీల్డ్ విచ్ ఈస్ అసోసియేటెడ్ విత్ బాడీ, సెన్సస్, మైండ్ అండ్ ఇంటెలిజెన్స్ ఈజ్ ఇనర్ట్. ఆల్ దీస్ ఆర్ ఆల్సో ఇనర్ట్. బాడీ ఈజ్ ఇనర్ట్, సెన్సస్ ఆర్ ఇనర్ట్, మైండ్ ఈజ్ ఇనర్ట్ అండ్ ఇంటెలిజెన్స్ ఈజ్ ఇనర్ట్.
0: ఈ క్షేత్రజ్ఞులకు మధ్య కొంత అవకాశం ఉంటుండాలి సృష్టి యొక్క పరిణామం.
1: అండ్ విల్ హావ్ టు జస్ట్ నో అబౌట్ క్షేత్రజ్ఞ. బిట్వీన్ దిస్ క్షేత్ర అండ్ క్షేత్రజ్ఞ దేర్ ఆర్ సర్టన్ సటిల్ థింగ్స్ విచ్ విల్ హావ్ టు బి నోన్.
0: ఈ క్షేత్రం అనేటువంటిది మరికొన్ని మాలిన్యమైనటువంటి దీంతో కూడాను, శుద్ధమైనటువంటి దీంతో కూడాను స్నేహం కలిగి ఉంటుండాలి.
1: దిస్ క్షేత్రం ఫీల్డ్ ఈజ్ అసోసియేటెడ్ విత్ సడన్ థింగ్స్ విచ్ ఆర్ పొల్యూటెడ్ అండ్ సడన్ థింగ్స్ విచ్ ఆర్ ప్యూర్.
0: అవి ఏ త్రిగుణములు,
1: అండ్ దోస్ ఆర్ ది క్వాలిటీస్, త్రీ క్వాలిటీస్, త్రిగుణాస్,
0: సత్వ రజో తమో గుణములు.
1: దోస్ క్వాలిటీస్ ఆర్
0: సత్వ రజో తమో గుణములు. చాలా విచిత్రమైనటువంటివి, చాలా ఆశ్చర్యంగా ఉండేటువంటివి.
1: దీస్ త్రీ క్వాలిటీస్ ఆర్ వెరీ స్ట్రేంజ్.
0: ఏ విధంగా సృష్టింపబడినది ఈ సృష్టికి, ఈ త్రిగుణములు ఏ రీతిగా ఆధారమైపోయి ఈ జగత్తంతా త్రిగుణాత్మకమైనటువంటి జగత్ అని పేరు పొందడానికి ఏమి కారణము అనేటువంటి విషయాన్నంతా కూడాను రేపటి దిన మనం తెలుసుకుందాం. నిజంగా ఈ త్రిగుణముల యొక్క సృష్టి అనేటువంటిది ఏనాడు కూడాను మీరు విని ఉండాలనుకుంటారు. కనుక అలాంటి విషయాన్ని రేపటి దినము చక్కగా మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: దిస్ ఎంటైర్ క్రియేషన్ ఈజ్ మేడప్ ఆఫ్ దీస్ త్రీ క్వాలిటీస్ అండ్ వీల్ హావ్ టు అండర్స్టాండ్ ది వేరియస్ ఆస్పెక్ట్స్ రిలేటెడ్ టు దీస్ క్వాలిటీస్, హౌ, వాట్ రోల్ దే ప్లే. ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్ వీల్ ట్రై టు నో ఆల్ ద డీటెయిల్స్.

0: A mind which is not filled with love is a burial ground. If only one looks in carefully, that is what one finds. Any human being who breathes in and breathes out, inhales and exhales, is only comparable to bellows and not a human being if he does not have love in him.
1: Prema Swarupular.
0: Embodiments of divine love.
1: Premane Bhagavantudu.
0: Love is God.
1: Sarvatra nindinadi premane.
0: You find love filled every part of the world.
1: Ee premanu prema chetane pondavadagutundi.
0: It is possible to acquire love and reach love only through love.
1: Ee prema tappa prema swaroopunni pondutaku maroka margamu ledu.
0: To attain the embodiment of love, there is no other royal road except in the path of love.
1: Itti prema chanamulo perigi chanamulo tarugunatundi kaadu.
0: Such love is not the one which grows in a moment and declines in another moment.
1: Ee premane manavuni yendu atma swaroopamuga nilchi unnadi.
0: This love is established as atma in every man.
1: Deho devalaya prokto dehame oka devalayam.
0: The physical body is temple of God.
1: Indulo premane atma swaroopudu.
0: Love in this physical body is atma.
1: Kitti pavitramaina prema nirmalamaina hrudayamunandu pratishthayi untunnadi.
0: Such sacred love is established in a pure heart.
1: Kanuka premamayamu kanatunti hrudayamunnande bhayamu bhrantulu nindi untuntayi.
0: Fear and delusions exist in heart which does not have love in it.
1: Bhagavat premagala hrudayamu nirantaramu nirbhayamganu nischintaganu aanandanni pondutuntadi.
0: A heart filled with love for God is always free from fear and anxiety.
1: Chanamulone taruguchu chanamulone perugunattidi nijamaina prema kaadu.
0: Love which grows in a moment and declines in another cannot be called love at all.
1: Chaavu puttakalenatti jeevu nedalo nitya nirmala jyotiyai negadu prema.
0: In a human being, the love exists as birthless and deathless, shining like a flame in his heart.
1: Kanuka bhagavantunni prema swaroopudu ani chepputa kante premane tana yokka swaroopamu ani chepputa chaala manchidi.
0: It is more appropriate to describe God as love itself instead of describing him as the embodiment of love.
1: Atti premane atma swaroopamuga bhavistu aneka mandi aaradhana salputu vacharu.
0: A number of people worship love in the form of atma.
1: Prema bhagavat swaroopam aguta chetane deho devalayam ee deham devalayamuga polchukogaligaru.
0: As love is essentially divine and godly, the human body has been described as a temple.
1: Antiye kaadu ఇది ఒక భవనముగా కూడాను విశ్వసిస్తూ వచ్చారు.
0: నాట్ మెర్లీ దాట్, దిస్ హెస్ బీన్ కంపేర్డ్ టు ఎ ప్యాలెస్.
1: నిర్దోషం నిర్మమో నాథ సదోషం చంచలో వధు. నిర్దోషి అయి నిర్మలమైనటువంటి ఒక భర్త, దోషి అయి చంచలమైనటువంటి ఒక భార్య ఈ గృహములో జీవిస్తూ ఉంటున్నారు.
0: ఇన్ దిస్ హౌస్ దేర్ ఇస్ ఎ కపుల్. The husband who is free from fault and who is perfect. The wife who is having defects and who is wavering in her mind.
1: Doshiyaina bharta bharya nidoshiyaina bharta nischalamaina bharta chanchalamaina bharya ee iruvuru grahamanandu undinappudu shanti aneetundi ee reetiga manaku labhistundi.
0: When you have A husband who is free from fault and who is steady in his approach, a wife who is full of faults and who is wavering all the while, how can you get peace from this world?
1: శాంతి సంతోషములు అనుభవించవలనన్నా భర్త అయినా భార్యను అనుసరించాలి, భార్య అయినా భర్తను అనుసరించాలి.
0: ఇఫ్ దేర్ షుడ్ బి పీస్ ఇన్ దిస్ హోమ్, ఎయిదర్ ది హస్బెండ్ షుడ్ ఫాలో ది వైఫ్ ఫెయిత్ఫుల్లీ ఆర్ ద వైఫ్ షుడ్ ఇంప్లిసిట్లీ ఫాలో ది హస్బెండ్.
1: ఇందులో విచారించి చూచిన నిర్దోషి నిర్మలమైనటువంటి భార్య, దోషి చంచలమైన భర్త, దోషి చంచలమైనటువంటి భర్తను భార్యను అనుసరించటము, ఇది ధర్మ విరుద్ధము.
0: If you only inquire, it would not be appropriate for a fault-free, pure husband to follow a wife who is full of faults and wavering.
1: Doshi ayi chanchalamainatundi yokka bharya nirdoshi nirmalamainatundi bhartanu anusarinchadame sahajam.
0: It would be more appropriate and natural for this wife who is full of faults and wavering to follow the husband who is free from all faults and who is pure and steady.
1: Ikkada bhartha evaru, bharya evaru?
0: Here, who is husband and who is wife?
1: Nirdoshi ay nirmalamai nischalamai nisvarthamainatundi yokka aatmane bhartha.
0: Aatma who is free from fault, pure, steady and selfless, that is husband.
1: Doshi ay chanchalamai swarthamai kevalamu పరితాపంతో ఉండినటువంటి యొక్క ఈ భార్యనే మనస్సు.
0: ద వైఫ్ ఈజ్ ద మైండ్ విచ్ ఈజ్ ఫుల్ ఆఫ్ ఫాల్ట్స్ అండ్ ఇంప్యూర్ అన్స్టడీ అండ్ ఫుల్ ఆఫ్ సెల్ఫిష్నెస్.
1: ఈ మనస్సు ఆత్మను అనుసరించే నిమిత్తమై చేసేటువంటి యొక్క ప్రక్రియనే భక్తి.
0: డివోషన్ ఈజ్ దట్ పర్టికులర్ ప్రొసీజర్ అండ్ ప్రాసెస్ బై విచ్ ది వైఫ్ దిస్ మైండ్ ఈజ్ మేడ్ టు ఫాలో ది ఆత్మ.
1: కనుకనే ఈ భక్తికి అనేక విధములైనటువంటి యొక్క పేర్లు కలవు.
0: దేర్ ఆర్ డిఫరెంట్ నేమ్స్ గివన్ ఫర్ డివోషన్.
1: భక్తి అనగా కేవలము సేవనే భక్తి అని కూడాను భాగవతం బోధించింది.
0: భాగవత హ్యాస్ టాట్ సర్వింగ్ ద లార్డ్
1: భజ సేవాయాం అనేది.
0: ఇట్ హాస్ డిస్క్రైబ్డ్ భజ సేవాయాం
1: ఋషికేశ సేవనం భక్తి రుచ్యతి అనింది. భగవంతుని సేవించటమే భక్తి అనింది.
0: ఇట్ హాస్ డిస్క్రైబ్డ్ డివోషన్ యాజ్ సర్వింగ్ ద లార్డ్
1: అనగా మన దృష్టిని ఆత్మపైన ఉంచటమే భక్తి.
0: దట్ మీన్స్ టు సే కీపింగ్ అవర్ విజన్ ఫిక్స్డ్ ఆన్ లార్డ్ ఈజ్ డివోషన్.
1: ఆత్మ దృష్టితో జీవితం గడపటమే భక్తి.
0: స్పెండింగ్ లైఫ్ విత్ ది విజన్ ఆఫ్ ఆత్మ ఈజ్ డివోషన్.
1: దేహ దృష్టితో జీవితము గడపటమే మోహము అని.
0: ఇట్ ఈస్ ఇన్ఫాచుయేషన్ ఇఫ్ యూ స్పెండ్ అవర్ లైఫ్ విత్ ది బాడీ కాన్షియస్నెస్ అండ్ ఫిక్సింగ్ అవర్ బాడీ.
1: విష్ణు భక్తులు విష్ణు ప్రియులు భక్తులు, విశ్వప్రియులు విషయ ప్రియులు మానవులు.
0: దోస్ పీపుల్ హూ లవ్ ద లార్డ్ అండ్ హూ ఫాలో ద లార్డ్ విష్ణు ఈజ్ డివోటీ. Those people who follow the world and who are slaves of the world, they are not the world.
1: Kalukane krishna trushta kaliginatundi vaale gopikalu.
0: Gopikas are those who have thirst for the Lord.
1: Vishya trushta kaliginatundi vaare jeevulu.
0: The jeevi individual soul is one which thirsts for the world.
1: Kalukane ee jeevudu devudiga anubhavinchadaniki taginatundi krushi aatma drushtini penchukovali.
0: It is therefore necessary to develop the vision of atma and spend our life towards God.
1: Nirantaramu krishna trushtato kalamulu sarthakam gavinchukoni tama janmalu kudanu pavitramu gavinchukunnatunti varu gopikalu.
0: Gopikas are those who have sanctified their lives constantly thinking of the Lord, fixing their mind on the Lord.
1: Aithe bhagavantunte elanti roopam kaligi untadu, ఏ విధంగా మానవులకు అనుగ్రహించడానికి తగిన ఆదర్శంగా ఉంటాడు?
0: ఇఫ్ దట్ బి సో, ఇన్ వాట్ ఫార్మ్ డు యూ ఫైండ్ గాడ్? ఇన్ వాట్ వే డస్ హి గ్రేస్ ద డివోటీ?
1: భగవంతుడనగా ఐశ్వర్యము ధర్మము యశస్సు సంపద జ్ఞాన వైరాగ్యము ఇన్ని ఈ షడ్గుణముల యొక్క స్వరూపంతో ఉంటుంటాడు భగవంతుడు.
0: God is one who is full of the splendor, the righteousness and the fame are all these six qualities which are attributed to the Lord.
1: Vishakkarudu ani kodunu itaniki oka peru.
0: He has also another name as Vishakka.
1: Shadaishwarya sampannam kaliginatunti vaadu kanukane itaniki vibhudu ani kodunu oka peru.
0: He has been called Vibhudu because he commands all the six types of splendor and wealth.
1: Itane ee jagattunandu unna daniki raaboye daniki jarigina daniki kodunu తాను అధిపతిగా ఉంటున్నాడు.
0: హీఈస్ ద మాస్టర్ ఆఫ్ ఆల్ ది త్రీ థింగ్స్, వాట్ హాస్ హ్యాపెండ్ ఇన్ ద పాస్ట్, వాట్ ఈస్ హ్యాపెనింగ్ నౌ అండ్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్.
1: కనుకనే భూత భవిష్యత్ వర్తమానములకు కూడాను నాథుడైనటువంటి వాడు కనుకనే ఇతనికి భావహ అని పేరు వచ్చింది.
0: హీ హాస్ బీన్ కాల్డ్ భావహ బికాస్ హీఈస్ ద మాస్టర్ ఆఫ్ ది పాస్ట్, ప్రజెంట్ అండ్ ఫ్యూచర్.
1: మూడు కాలములు ఎందుకు కూడాను తాను కాలములతో లీనమై ఉండేటువంటి వాడు.
0: He is a part and parcel of the time itself in all the three aspects.
1: Bhavaha anante jagattunanta srushtinchetunti vaadu ani kodanu maroka artham.
0: Another meaning of the word bhavaha is that he is the creator of the entire cosmos.
1: Samasta surya chandradulaku nakshatradulaku kodanu prakasham nandinchetunti vaadu kanukane itaniki bhavaha ani peru.
0: He has lent splendor for the sun, stars and every planet, and therefore he has been called bhavaha.
1: Samasta srishti sthiti layamulakanta kunnu moolakarakuda kavatam chetane itaniki bhavakudu annaru.
0: He is the primordial cause of creation, sustenance and destruction, and therefore he has been called bhavaha.
1: Itti bhagavantudu sarvatra undutaku sakshyam emiti?
0: What is the proof of such God being all pervasive, being present everywhere?
1: Diniki chakkani chinna upayam kudanu manam gurtinchukovali.
0: There is a very small beautiful example to illustrate this.
1: Daivam ekkada unnadu?
0: Where is God
1: ani vicharan chesinappudu neeru gali ekkada unnado akkadanta bhagavantudu unnadu.
0: When you put that question to yourself, you can say that wherever you find water and wind, you have
1: neeru gali atma nundiye aavirbhavinchinayi.
0: Water and wind have taken their birth from atma.
1: Karukune bhagavantuni kodunu naramulu ani kodunu maroka peru.
0: That is why God has also been called naramulu.
1: Jeevitaniki aadharabhootamainatunti okka ee gali neeru atyavasaramu.
0: This water and wind are essential for
1: ivie mana pranadhanamainatunti okka atma swaroopamu.
0: This air and water are essential aspects of life.
1: Itti bhagavat tattvamunu sarvatra undinappatikini manavulu gurtinchukolekapothunnaru.
0: This divine aspect is found everywhere, but human being has not been able to recognize this.
1: Ano raniyan mahato mahiya.
0: He is the smallest in the smallest atom and biggest in the biggest mountain.
1: Kanuka bhagavantudu dehamanandu atma swaroopudai untunnadu.
0: In the physical body he is found in the form of atma.
1: Atma yanne swaroopam anetundi dehamunandu maatrame kaadu sarvatra kuda untunnadi.
0: This principle of atma is all pervasive, not merely found in the physical body.
1: Antar bahischa tas sarvavyapya narayana sthitah lopala velupala sarvatra kuda nindinatundi ee bhagavat tattvam.
0: This divine principle is found inside and outside and everywhere.
1: ఇలాంటి ప్రేమ తత్వాన్ని మానవుడు గుర్తించడమే ప్రధాన కర్తవ్యం.
0: ద మోస్ట్ ఇంపార్టెంట్ నీడ్ ఈస్ దట్ మ్యాన్ షుడ్ రికగ్నైజ్ దిస్ బేసిక్ ట్రూత్.
1: మానవులకు రెండు ప్రధానమైనటువంటి అంగములు.
0: దేర్ ఆర్ టూ ఇంపార్టెంట్ లింబ్స్ విచ్ మ్యాన్ హ్యాస్.
1: ఒకటి తల, రెండవది హృదయం.
0: ద ఫస్ట్ వన్ ఈజ్ హెడ్, ద సెకండ్ వన్ ఈజ్ హార్ట్.
1: ఈ తల అనేటువంటిది కేవలము నిరంతరము బాహ్యమైనటువంటి యొక్క దీనిని ఆశిస్తూ ఉంటాడు.
0: The head goes on aspiring for external things.
1: Kevalamu tatkalikamai bhautikamai laukikamai undinatunti vastulanu vyaktulanu vishayamulu maatrame aashistu untadi.
0: The head goes on aspiring for the momentary things and worldly things and things which are external.
1: Kanuka yetavata deeniki pravutti lakshanam unnadi ee sinasuku ani cheppavachindi.
0: The sum and substance of this is the head follows the path of action, pravrutti.
1: ప్రవృత్తి నుండియే ఈ సమస్త సంకల్పములు కూడాను ఆవిర్భవిస్తూ ఉన్నాయి.
0: ఆల్ దీస్ థాట్స్ టేక్ దేర్ బర్త్ ఆన్ ద బేసిస్ ఆఫ్ యాక్షన్, ప్రవృత్తి.
1: ఇంకా హృదయము నుండి సత్యము, ప్రేమ, దయ, సహనము, సానుభూతి ఇత్యాది నివృత్తిలు లక్షణాలు ఆవిర్భవిస్తుంటాయి.
0: ఫ్రమ్ ద హార్ట్ కమ్ సచ్ గ్రేట్ క్వాలిటీస్ ఆఫ్ ట్రూత్, లవ్, కైండ్నెస్, పేషెన్స్ అండ్ కంపాషన్.
1: కనుక మానవుడు హృదయం పైన దృష్టి పెట్టడం వల్లనే తాను పవిత్రుడిగా మారిపోతున్నాడు.
0: మ్యాన్ బికమ్ సేక్రెడ్ అండ్ శాంక్టిఫైడ్ ఇఫ్ హీ ఫిక్సెస్ హిస్ విజన్ ఆన్ సచ్ ఎ సేక్రెడ్.
1: కనుకనే వేదాంతమునందు అంతర్దృష్టిని అభివృద్ధి పరచుకోమని బోధిస్తూ ఉంటారు.
0: దట్ ఈస్ వై ఫిలాసఫీ అండ్ స్పిరిచువాలిటీ టీచ్ టు ఇంట్రవర్ట్ ద మైండ్.
1: అది నివృత్తి, ఇది ప్రవృత్తి.
0: ద వన్ ఈస్ ద పాత్ ఆఫ్ యాక్షన్, ది అదర్ ఇస్ ద పాత్ ఆఫ్ నాలెడ్జ్.
1: కానీ నివృత్తి దర్శనము ప్రవృత్తికి ఏమాత్రం కూడా అర్థం కాదు.
0: The path of action is not in a position to understand the path of knowledge.
1: Bhasha sambandhamaina, chanakyamaina, ee oka laukikamaina, ee dehamato anubhavincheetundi aanandamule pradhanamulani bhavistu manavudu deeni nimittamai aneka vidhamulga paata padutuntadu.
0: Man tries incessantly to acquire things which give him external joy, physical happiness, bodily pleasures.
1: Atti variki hrudaya tattvam e maatram kodunu artham kaadu. దానిని సరైన రీతిలో అనుభవించరు.
0: సచ్ ఎ పర్సన్ కెన్ నెవర్ అండర్స్టాండ్ ద సీక్రెట్ ప్రిన్సిపల్ ఆఫ్ ద హార్ట్, నార్ కెన్ హి ఎక్స్పీరియన్స్.
1: దేహమునందే హృదయం ఉండినప్పటికీ హృదయతత్వం దేహం అనేటువంటిది గుర్తించుకోలేకపోతుండాలి.
0: ఆల్దో హార్ట్ ఈస్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఫిజికల్ బాడీ ఇట్ సెల్ఫ్, ద బాడీ విల్ నాట్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ద సీక్రెట్ ఆఫ్ హార్ట్. యూ మే ఆస్క్ హౌ ఇస్ ఇట్.
1: ఫలములోని మధుర రసం తరుగుతాను ఎరుగున,
0: డస్ ది ట్రీ నో ద స్వీట్నెస్ ఆఫ్ ద జ్యూస్ ఆఫ్ ఎ ఫ్రూట్.
1: పువ్వులోని మకరందము తీగలు అనుభవించున,
0: డస్ ది క్రీపర్ నో ది ఫ్రాగ్రెన్స్ అవైలబుల్ ఇన్ ఎ ఫ్లవర్.
1: కావ్యాల్లోని మధుర రసము గ్రంథం అనుభవించున,
0: డస్ ది బుక్ నో ద గ్రేట్నెస్ అండ్ ది సీక్రెట్నెస్ ఆఫ్ ది కంటెంట్స్ ఆఫ్ ది బుక్.
1: నివృత్తి సార సాహిత్యము ప్రవృత్త పండితుండెట్లడుగును.
0: ఎ స్కాలర్ హూ ఈజ్ given to the external joys, how can he understand the path of knowledge?
1: చెట్టులోనే ఉన్నది పండు, ఈ పండులోనే ఉన్నది మధుర రసము, కానీ ఆ రసాన్ని చెట్టు ఏమాత్రం కూడా అనుభవించలేదు.
0: ఇన్ ది ట్రీ దెర్ ఇస్ ఫ్రూట్ అండ్ ఇన్ సైడ్ ద ఫ్రూట్ దెర్ ఇస్ స్వీట్ జ్యూస్, బట్ ది ట్రీ డస్ నాట్ నో ద టేస్ట్ ఆఫ్ ది స్వీట్ జ్యూస్ అవైలబుల్ ఇన్ ద ఫ్రూట్.
1: మన దేహమే ఒక వృక్షము.
0: అవర్ ఫిజికల్ బాడీ మే బి కంపేర్డ్ టు ఎ ట్రీ.
1: ఇందులోని హృదయమే ఒక ఫలము.
0: The heart may be compared to a fruit.
1: ఈ హృదయములోని యొక్క మాధుర్యమైనటువంటి ప్రేమనే ఇందులో రసము.
0: The sweet love inside the heart is the juice.
1: ఈ రసాన్ని దేహం అనే వృక్షం ఏమాత్రం కూడా నువ్వు గుర్తించుకోవటం లేదు.
0: The physical body is not able to enjoy.
1: అనుభవించటం లేదు.
0: Nor does it enjoy.
1: ఆనందించటం లేదు.
0: It does not.
1: అర్థం చేసుకోవటం లేదు.
0: It has not been able to understand either.
1: కనుకనే మానవుడు ఇన్ని దుఃఖములకు, నిరాశలకు, నిస్పృహలకు కేవలం గురి అవుతున్నాడు.
0: That is why man is facing all these sorrows, disappointments, frustrations and problems.
1: Itti mana endundinatundi oka prema tattvanni manam artham chesukokunda undinanta kalamu manaku bhayam aneetundi tappinadi kaadu.
0: As long as we are in a position not to understand this love, we are full of fear.
1: Aa premanu manam undinappude manaki ee bhayam dooram avutundi.
0: The fear will be removed from us if we can acquire that love.
1: Chinna udaharanam,
0: a small example.
1: రైల్ నందు ప్రయాణం చేసేటువంటి వ్యక్తి టికెట్ కొని తన జోబియందు ఉంచుకొని ఏ థర్డ్ క్లాస్ లో సీట్ పైన కూర్చున్నప్పటికీ ఎట్టి భయము ఉండదు అతనికి.
0: ఏ ట్రావెలర్ ఇన్ రైల్వే కంపార్ట్మెంట్ ఇఫ్ హాస్ ఎ టికెట్ విత్ హిమ్ హీఈస్ అబ్సల్యూట్లీ ఫ్రీ ఫ్రమ్ ఎనీ సార్ట్ ఆఫ్ ఫియర్.
1: కానీ టికెట్ లేకుండా ఏ ఫస్ట్ క్లాస్ సీట్ లో పోయి తాను కూర్చున్నప్పటికీ తనకు భయము వెంటాడుతూనే ఉంటాది. ఎక్కడ టికెట్ కలెక్టర్ వస్తాడో, ఎక్కడ నన్ను చెక్ చేస్తాడో అనేటువంటి భయం అతని వెంటాడుతుంటాది.
0: Without a ticket, if the railway passenger is going even in the first class, he is full of fear. He is afraid that the ticket collector may catch him.
1: Tanu first class lo kucchunnappatikini bhayam enduku antaniki ventaadutundadi.
0: In spite of his being seated in the first class, he is haunted by fear. What is the reason?
1: Lekapovatam chetane.
0: The reason is he does not have the ticket.
1: అదే విధంగానే మన హృదయం లోపల ప్రేమ అనేటువంటి యొక్క భగవత్ టికెట్ మనలో ఉండినప్పుడు ఎక్కడికి వెళ్ళినప్పటికీ మన భయం లేదు.
0: Similarly, if you have the ticket of love in your heart, wherever you go, you are free from fear.
1: జీవితం ఒక ప్రయాణం.
0: Life is a journey.
1: ఇలాంటి సమయం లోపల ప్రేమ అనేటువంటి నిత్య సత్యమైనటువంటి యొక్క విలువైనటువంటి యొక్క దీనిని మనం హస్తమునందుంచుకున్నప్పుడే ఎక్కడికి వెళ్ళినా కూడాను నిర్భయంగా, నిస్సందేహముగా, నిర్మలంగా, నిస్వార్థంగా ఆనందమును ధైర్యమును అందిస్తుంది.
0: ఇన్ దిస్ జర్నీ ఆఫ్ లైఫ్ ఇఫ్ యూ హ్యావ్ దిస్ లవ్ విత్ యూ విచ్ ఇస్ పర్మనెంట్ విచ్ ఇస్ బేస్డ్ అపాన్ ట్రూత్ యు ఆర్ ఫ్రీ ఫ్రమ్ ఆల్ టైప్స్ ఆఫ్ డిఫిడెన్స్ అండ్ ప్రాబ్లమ్స్ అండ్ యూఆర్ ఫుల్ ఆఫ్ కరేజ్ అండ్ హ్యాపీనెస్ అండ్ జాయ్.
1: ఈనాడు ప్రతి మానవుడు కూడాను ఏదో ఒక విధమైనటువంటి భయాన్ని అనుభవిస్తున్నాడు.
0: టుడేస్ మ్యాన్ ఈస్ హాంటెడ్ బై సమ్ టైప్ ఆఫ్ ఫియర్ ఆర్ ది అదర్.
1: ఏ కార్యము ప్రారంభించినప్పటికి మొదలు భయం అతనికి వెంటాడుతుంది.
0: వాట్ ఎవర్ వర్క్ హీ వాంట్స్ టు అండర్టేక్ హీస్ చేస్డ్ బై ది ఫియర్.
1: కారణం భగవత్ ప్రేమ లేకపోవటమే.
0: ది రీజన్ ఈజ్ హీ డస్ నాట్ హ్యావ్ లవ్ ఫర్ గాడ్.
1: ఆ భగవత్ ప్రేమ ఒక్కటి మాత్రమే మనం సాధించేస్తే సర్వమును సాధించిన వారం అవుతాం.
0: ఇఫ్ వీ కెన్ అటైన్ లవ్ ఆఫ్ గాడ్ వీ వుడ్ హావ్ అటైన్డ్ అండ్ అకాంప్లిష్డ్ ఎవ్రీథింగ్ ఇన్ లైఫ్.
1: ఎంతటి విద్యావంతుడైనా,
0: వాట్ ఎవర్ బి వన్స్ స్కాలర్షిప్,
1: ఎంతటి భోగభాగ్యములు అనుభవించేటువంటి వాడైనా,
0: వాట్ ఎవర్ బి ది వెల్త్,
1: ఎంతటి పండితుడైనప్పటికి,
0: వాట్ ఎవర్ బి ది స్కాలర్షిప్,
1: ఎంతటి ధనకనక వస్తు వాహనాలతో తులతూగుచుండినప్పటికి,
0: వాట్ ఎవర్ వెల్త్ అండ్ పొసెషన్స్ ఇన్ ఎ కమాండ్,
1: ఆత్మవిశ్వాసమే లేకుండా వానికి నిరంతరము అశాంతి.
0: ఇఫ్ హీ డస్ నాట్ హ్యావ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ హీస్ హాంటెడ్ బై రెస్ట్లెస్నెస్.
1: ఈనాడు ఆత్మవిశ్వాసం అత్యవసరం.
0: టుడే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఈజ్ వెరీ ఎసెన్షియల్.
1: అది లేకపోతే దేనిని మనం సాధించలేము.
0: వితౌట్
1: దేని ఎందు మనం ఆనందాన్ని అనుభవించలేము.
0: వితౌట్ దాట్ వీ కెనాట్ అటైన్ ఎనీథింగ్, వీ కెనాట్ ఎంజాయ్ ఎనీథింగ్.
1: అనేక విధములైనటువంటి మనస్సును పెంచుకోవటం చేతనే మనం చింతలకు గురి అయిపోతున్నాము.
0: వీఆర్ ఫుల్ ఆఫ్ వరీస్ బికాస్ అవర్ మైండ్ ఈస్ గోయింగ్ ఇన్ డిఫరెంట్ డైరెక్షన్.
1: ఈనాడు ఎక్కడ చూసినప్పటికీ స్త్రీ భక్తులు అధికమవుతున్నారు కానీ హరిభక్తులు కనిపించటం లేదు.
0: టుడే ద వరల్డ్ ఈస్ ఫుల్ ఆఫ్ ద డివోటీస్ ఆఫ్ వెల్త్, నాట్ ద డివోటీస్ ఆఫ్ ద లార్డ్.
1: ఏది చేసినా, ఏది చూసినా, ఏది చెప్పినా తన స్వార్థము స్వప్రయోజనాన్ని ముందు ఉంచుకుని పోతున్నారు.
0: వాట్ ఎవర్ హీ సీస్, వాట్ ఎవర్ హీ డస్, ఆర్ వాట్ ఎవర్ హీ టాక్స్, హీఈస్ ఫుల్ ఆఫ్ సెల్ఫ్.
1: ఎంతకాలం మనను ఆనందింపజేస్తుంది?
0: ఫర్ హౌ లాంగ్ కెన్ యూ గో ఆన్ లైక్ దిస్? ఇట్ కెన్ నెవర్ గివ్ యూ జాయ్ ఆర్ పీస్.
1: ఇది కేవలము తాత్కాలికమైనటువంటివి.
0: దిస్ ఈజ్ మొమెంటరీ.
1: కనుక మానవత్వంలో మనము మొట్టమొదట మనం గుర్తించవలసినది, సాధించవలసినటువంటిది దైవ ప్రేమ.
0: దేర్ ఫోర్ ఇన్ ది వెరీ ఫస్ట్ ఇన్స్టెన్స్ వీ షుడ్ అచీవ్ లవ్ ఫర్ గాడ్ ఇన్ అవర్ ఓన్ లైఫ్.
1: ఏక మనస్కులు కావాలి.
0: వీ షుడ్ హ్యావ్ ఎ సింగిల్ మైండ్.
1: దృఢ మనస్కులు కావాలి.
0: వీ షుడ్ హ్యావ్ ఎ ఫర్మ్ మైండ్.
1: నిశ్చల మనస్కులు కావాలి.
0: వీ షుడ్ హ్యావ్ ఎన్ అన్వేవరింగ్ మైండ్.
1: నిర్మల హృదయం కలగాలి.
0: వీ షుడ్ హ్యావ్ ఎ ప్యూర్ హార్ట్.
1: నిస్వార్థమైనటువంటి భావములో మనము జీవితాన్ని గడపాలి.
0: వీ షుడ్ స్పెండ్ లైఫ్ ఫ్రీ ఫ్రమ్ సెల్ఫిష్నెస్, ఫుల్ ఆఫ్ సెల్ఫ్లెస్.
1: ఒకనొక సమయంలో ఉద్ధవుడు కృష్ణుని సందేశాన్ని తీసుకుని గోకులం వచ్చాడు.
0: వన్స్ అపాన్ ఎ టైమ్ ఉద్ధవ బ్రాట్ ఎ మెసేజ్ ఫ్రమ్ కృష్ణ.
1: ఇక్కడ ఉద్ధవుడు గోపికలకు చెప్తున్నాడు, భగవంతుణ్ణి ఏ విధంగా మీరు వదిలిపెట్టి బాధపడుతున్నారో ఈ బాధకు నివారణమైనటువంటి ఒక మందును నేను తెచ్చాను, దీనిని మీరు ఆరగించాలి అన్నాడు.
0: హీ అడ్రస్ ది గోపికాస్ అండ్ టోల్డ్ దెమ్, ఐ హావ్ బ్రాట్ ఎ మెడిసిన్ విచ్ కెన్ గివ్ యూ ది ఫ్రీడమ్ ఫ్రమ్ ది టైప్ ఆఫ్ సఫరింగ్ దట్ యు ఆర్ అండర్గోయింగ్.
1: ఈ యోగం చేత మీ యొక్క బాధలనేటువంటి రోగం నివారణ కలుగుతుంది అన్నాడు.
0: బై దిస్ పర్టికులర్ యోగా యువర్ డిసీజ్ ఆఫ్ సెపరేషన్ అండ్ ది సఫరింగ్ విల్ బి క్యూర్.
1: గోపికలు చెప్తున్నారు, ఓ ఉద్ధవ మహాశయ, మాకు ఎట్టి రోగములు లేవు.
0: ఓ గ్రేట్ ఉద్ధవ, we do not have any disease whatsoever.
1: మాకు ఎట్టి యోగమును మాకు అక్కర్లేదు.
0: we do not want any yoga either.
1: ఒక కృష్ణుని పొందేటువంటి యోగం మాకు తెలిస్తే చాలు అన్నారు.
0: if we can have the yoga to attain god, that is sufficient for us.
1: ఏమిటి ఈ యోగము అని,
0: what is this yoga?
1: ఒక గోపిక చెప్పింది.
0: one gopika described,
1: త్యాగ భావముతో అనుభవించేటువంటి భోగమైన కూడాను అది ఒక యోగమేను అన్నది.
0: she said that even indulgence enjoyed on the basis of sacrifice, it is also yoga.
1: ఉద్ధవుడు చెప్పాడు, త్యాగమునకు యోగమునకు కేవలము యోగమునకు భోగమునకు పొందు కుదరదు కదా.
0: This sacrifice and indulgence can never go together, said ఉద్ధవ.
1: త్యాగమున్నటువంటి వాడు భోగం వైపును చూడడు.
0: ఎ పర్సన్ ఫిల్డ్ విత్ సాక్రిఫైస్ విల్ నెవర్ లుక్ ఫార్ ఎంజాయ్మెంట్.
1: భోగమును అనుభవించేటువంటి వాడు త్యాగమును చింతించడు.
0: ఎ పర్సన్ హూ ఈజ్ ఫుల్ ఆఫ్ సెల్ఫ్ ఇంటెలిజెన్స్ విల్ నెవర్ లుక్ ఫార్
1: భోగమునకు త్యాగమునకు పొత్తు కుదరటం కష్టం.
0: ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు రికన్సైల్ దీస్ టూ థింగ్స్ విచ్ కనుక
1: యోగం ఎట్లవుతుంది అన్నాడు ఉద్ధవుడు.
0: ఉద్ధవ క్వశ్చన్, హౌ కెన్ దెన్ దట్ బి యోగా?
1: పిచ్చివాడా, కృష్ణుడి చెంత ఉంటుంది, నీవు తెలుసుకున్నది ఇదేనా?
0: ఓ మ్యాడ్ పర్సన్, ఇన్ స్పైట్ ఆఫ్ యువర్ స్టేయింగ్ విత్ కృష్ణ, ఈస్ దిస్ ఆల్ దట్ యు హవ్ లెర్న్డ్ ఫ్రమ్ హిమ్?
1: ఆచరణలోని అహంకారము, అనుభూతిలోని ఆసక్తి రెండూ వదిలితే త్యాగము, భోగము, యోగము మూడు ఒక్కటే అవుతాయన్నారు.
0: ఇఫ్ యు ఆర్ ఫ్రీ ఫ్రమ్ ఈగో వైల్ డూయింగ్ ద వర్క్ అండ్ ఇఫ్ యూ డు నాట్ క్రేవ్ ఫార్ ఎంజాయింగ్ ది ఫ్రూట్స్ ఆఫ్ ఇట్ దెన్ దిస్ త్యాగ యోగ భోగ సాక్రిఫైస్.
1: నేను చేస్తున్నాను అనేటువంటి అహంకారాన్ని దూరం చేయి.
0: ఫ్రీ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ ది ఫీలింగ్ దట్ యు ఆర్ డూయింగ్ ఇట్.
1: ఇది నేను ఆచరించినటువంటి క్రియల వల్ల కలిగినటువంటి ఫలితము, ఇది నేనే అనుభవించాలి అనేటువంటి ఆసక్తిని దూరం చేసుకో.
0: ఫ్రీ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ ద డిజైర్ దట్ యూ షుడ్ ఎంజాయ్ ది ఫ్రూట్స్ ఆఫ్ ఆల్ యువర్ యాక్షన్స్ బికాస్ యూ హ్యావ్ డన్ దెమ్.
1: ఆసక్తి యందు రాగము, ఆచరణ యందు అహంకారము రెండూ వదిలితే ఈ యొక్క భోగమునకు త్యాగమునకు వ్యత్యాసం లేదన్నారు గోపికలు.
0: If you free yourself from the desire of fruits of action and doership in your action, then there is no difference whatsoever between tyaga and bhoga.
1: ప్రపంచము లోపల వర్షం కురుస్తుండాలి.
0: It is raining.
1: నదులు ప్రవహిస్తున్నాయి.
0: In the world you get rains and the rivers flow.
1: పంటలు పండుతున్నాయి.
0: The crops are raised.
1: సూర్యచంద్రాదులు ప్రకాశిస్తున్నారు.
0: Sun and moon shine.
1: ఇవి ఎవరి కోసం?
0: For whom are they?
1: ఏ ఒక్క వ్యక్తికి నిమిత్తమో కాదు.
0: They are not existing for the
1: sake of anyone. సర్వమానవులకు వీటిని అనుభవించేటువంటి సమానమైన అధికారం ఉంటుంది.
0: The entire humanity has equal right to enjoy all these things.
1: కనుకనే ప్రాకృతమైనటువంటి యొక్క తత్వాన్ని అనుభవించడానికి ప్రాకృతమైనటువంటి జీవులకు సర్వాధికారము ఉంటుంది.
0: The worldly people have got every right to enjoy the things available in the world.
1: కానీ పరతత్వమును మాత్రం అనుభవించడానికి ఏ కొద్ది మందికి మాత్రము ఈ యొక్క శక్తి సామర్థ్యములు చేకూర్చుకుంటారు.
0: ఓన్లీ ఎ ఫ్యూ బ్లెస్డ్ పీపుల్ విల్ హ్యావ్ ది ఆస్పిరేషన్ టు ఎంజాయ్ ది డివినిటీ అండ్ ట్రాన్సెండెంటల్ ట్రూత్.
1: దైవత్వం పైన సంపూర్ణమైనటువంటి విశ్వాసం కలిగినటువంటి వారికి ఇది ప్రాప్తిస్తుంది.
0: ఇట్ ఈస్ పాసిబుల్ ఫర్ ఓన్లీ పీపుల్ హూ హ్యావ్ గాట్ ఫుల్ ఫెయిత్ ఇన్ గాడ్.
1: కనుక గోపికలందరూ కూడాను కృష్ణుని యొక్క వాక్కును విన్నంత మాత్రమే, మురళిగానమును శ్రవణం చేసినంత మాత్రం చేత వారు భవనమును వదలి వనములో ప్రవేశిస్తూ వచ్చారు.
0: దట్ ఈస్ వై గోపికాస్ యూస్ టు గో అవే ఫ్రమ్ దర్ హోమ్స్ ది మొమెంట్ దే హర్డ్ ద స్వీట్ ఫ్లూట్ ఆఫ్ ద లార్డ్ కృష్ణ.
1: ఉద్ధవుడు కూడా దీనినే ప్రశ్నించాడు.
0: ఉద్ధవ క్వశ్చన్ ఆన్ ద సేమ్ థింగ్,
1: కృష్ణ సందేశమును వినడానికి మీకు అవకాశం లేదనుకుంటే ఇంక మీలో ఏమి భక్తి ఉంది, ఈ భక్తి యొక్క స్వరూపం ఏమిటి అని ప్రశ్నించాడు.
0: ఇఫ్ యు సే దట్ యు డు నాట్ హ్యావ్ టైమ్ ఈవెన్ టు లిసన్ టు ద మెసేజ్ ఆఫ్ కృష్ణ, వాట్ టైప్ ఆఫ్ డివోషన్ డు యూ హ్యావ్ ఫర్ కృష్ణ?
1: యోగం యొక్క సారాన్ని ఒక్క వాక్యములో చెప్పారు.
0: దే టోల్డ్ ది ఎసెన్స్ ఆఫ్ యోగా ఇన్ వన్ సెంటెన్స్.
1: ఏమిటది?
0: వాట్ ఈస్
1: ఉద్ధవ? మాకున్నది ఒకే మనసు.
0: ఉద్ధవ, we have only one mind.
1: ఆ మనసు కూడాను ఇప్పుడు మాతో లేదు.
0: Even that mind doesn't exist with us now.
1: కృష్ణుడితో మధురకు వెళ్ళింది.
0: It has already gone with Krishna to Mathura.
1: మనసే లేని అమనస్కులం మేము, నీ యొక్క యోగములు నీ యొక్క సందేశములు వినడానికి మాకెక్కడుంది మనసు?
0: When we do not have the mind itself, when we are enjoying the state of amanaskatva, where is mind to
1: ఏ నీ వలే మాకు 10 మనస్సులే ఉంటుండినా మేము కూడాను ఒక సందేశం వినటము, ఒకవైపున కృష్ణుని చింతించటము, ఒకవైపున అత్తార్థను పాలించటము, ఒకవైపున భక్తార్థను ప్రాణించటము, ఈ విధంగా జరుపుకొని ఉండవచ్చును.
0: ఇఫ్ వీ ఆల్సో హ్యాడ్ 10 మైండ్స్ లైక్ యూ హ్యావ్, వుడ్ హ్యావ్ యూజ్డ్ వన్ మైండ్ టు లిసన్ టు మెసేజ్ ఆఫ్ కృష్ణ, వన్ మైండ్ టు బాదర్ అబౌట్ ది హస్బెండ్స్ అండ్ వన్ మైండ్ టు బాదర్ అబౌట్ ది డిఫికల్టీస్ అండ్ ప్రాబ్లమ్స్ గివెన్ బై ది మదర్స్ ఇన్ లా అండ్ ఆల్ సచ్ థింగ్స్. వీ డోంట్ హ్యావ్.
1: సకల శాస్త్రాల గ్రంథాల సారమెల్లా ఒక్క వాక్యాల చెప్పుదు ఒక్కసారి.
0: The essence of all the scriptures, I'll tell you in one sentence.
1: సర్వజీవుల యందు ఉన్న దత్తము ఒక్కటే అని మనం విశ్వసించాలి.
0: We have to firmly believe
2: that the divinity existing in all human beings is only one and the same.
1: ఈ సమస్త చింతలకు మూల కారణం మనసే.
2: For all the worries, it is the mind which is responsible.
1: దైవ చింతన కూడాను మూల కారణం మనసే.
2: Even to think of the Lord, it is mind which is responsible.
1: పుట్టుట ఒక చింత.
2: To be born is a worry.
1: భూమి నుండుట చింత.
2: To live on earth is one worry.
1: సంసారం ఒక చింత.
2: Family life is another
1: worry. చావు చింత.
2: Death itself is a
1: worry. బాల్యమంతయు చింత.
2: The full childhood is worry.
1: వార్ధక్యం ఒక చింత.
2: Old age is worry.
1: జీవించుట ఒక చింత.
2: Living itself.
1: చెడుపు చింత.
2: That is also worry.
1: కర్మలన్నీయు చింత.
2: All actions
1: కష్టములు ఒక చింత.
2: Difficulties
1: worry. సంతసం ఒక చింత.
2: And joy itself is a worry. And surprise and
1: ease one day the chintalanaitundi paggamulu kattinatundi chinta chettu kinda kurchoni santoshanni anubhavinchalante ekkada labhistundi.
2: If we are bound by these 12 ropes of bondage and still want to have peace and joy,
1: sarva chintala paape sarvesh prema korudi ikadaina prajalara kokke meera.
2: Oh citizens, now at least you give up all these things and fill yourself with the thought of the Lord alone.
1: Samasta chintalaku pariharam chesetundi chinta okkate ade prema.
2: It is a love which can free you from all these worries, and this
1: ee prema yendu etti vyathyasam kodanu manaku kanipinchadu.
2: There cannot be any differentiation in this love.
1: Samastamu bhagava swaroopam gane manu nirupistam.
2: We will consider everything is the manifestation of the Lord.
1: Sarvatra unnadi daivattam okkate.
2: We recognize divinity as existing everywhere and it is the same.
1: Kanukane bhagavantudu desa kala vastu parichhedamu kalavadu leni vadu ani.
2: Therefore God transcends all the aspects of time, the region, the circumstances.
1: Oka deshamulo unnadu, oka deshamulo ledu ani cheppudaku sadhyam kadu.
2: It is not possible to say God dwells in one country and not in another country.
1: Oka kalamulo unnadu, maroka kalamulo ledu ani cheppadaniki veelu kadu.
2: It is wrong to say that God dwells in one time and not at another time.
1: Oka vastunandu unnadu, maroka vastunandu ledu ani cheppudaku sadhyam kadu.
2: It is not possible to say God dwells in one object and one thing and not in another thing.
1: Kanuka desha kala vastula parichhedam leni vadu.
2: Therefore he is one who transcends the time, the country and the
1: bhagavantudu anaga vyapaka shakti kalavadu ani artham.
2: God refers to the power of pervasiveness, all pervasive he is.
1: Vyapaka shakti kalinatundi oka bhagavantudu ikkada unnadu akkada ledani etta cheppagalam.
2: God who is all pervasive, how can you describe he is here and not there?
1: Sarvatra untunnadu,
2: he is found everywhere.
1: Kanuka deeniki e matram kodano అవకాశం లేదు.
2: దేర్ఫోర్ ఇట్ ఇస్ రాంగ్ టు సే దట్
1: సర్వత్రా ఉన్నాడు అనేటువంటి సత్యాన్ని మనం సుస్పష్టంగా చెప్పవచ్చు.
2: ఇట్ ఈస్ పాసిబుల్ టు క్లియర్లీ డిక్లేర్ దట్ గాడ్ డ్వెల్స్ ఎవ్రీవేర్.
1: ఇంకా కాలము లోపల ఒక కాలంలో ఉన్నాడు మరొక కాలంలో లేడని చెప్పడానికి వీలు కాదు.
2: విత్ రెఫరెన్స్ టు టైమ్ ఫ్రేమ్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు సే
1: ఆది మధ్య అంతములు ఎందుకు ఉండినటువంటి ఒక భగవంతుడికి ఈ కాలం అనేటువంటిది ఎక్కడ కట్టుబడుతుంది?
2: వెన్ గాడ్ డ్వెల్స్ ఇన్ ది బిగినింగ్ అండ్ ఇన్ ది మిడిల్ అండ్ ఇన్ ది ఎండ్, హౌ కెన్
1: ఆది మధ్యాంతరహితుడు అన్నాడు.
2: హీస్ ద వన్ హూ ఈస్ ఫౌండ్ ఇన్ బిగినింగ్ అండ్ ఎండ్ అండ్ బియాండ్ దట్.
1: ఇంకా ఏకాత్మ స్వరూపుడు అనేటువంటి దీంట్లో ఉన్నప్పుడు ఏ వస్తువునందు ఉన్నాడు ఏ వస్తువునందు లేడని చెప్పగలం?
2: వెన్ హీఈస్ డిస్క్రైబ్డ్ అస్ టు బి ఫౌండ్ ఎవ్రీవేర్, హౌ కెన్ యూ జస్ట్ సే దట్ హీ ఎగ్జిస్ట్ ఇన్ వన్ ఆబ్జెక్ట్?
1: కనుకనే భగవంతునికి సర్వాత్మకుడు అన్నారు.
2: దట్ ఈస్ వై గాడ్ హాస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ సర్వాత్మ.
1: ఒక్కొక్క పదమును కూడాను ఒక్కొక్క విశిష్టమైనటువంటి అర్థములు చేరి ఉంటున్నాయి.
2: దేర్ ఆర్ సిగ్నిఫికెంట్ మీనింగ్స్ అసోసియేటెడ్ విత్ ఎవ్రీ వర్డ్ దట్ ఈస్
1: పదములను కానీ దాని అర్థములు కానీ మనం ఏమాత్రమో గుర్తించుకున్నట్టు ప్రయత్నించడం లేదు.
2: వీ ఆర్ నాట్ కేరింగ్ టు రికగ్నైజ్ ద వర్డ్స్ అండ్ దర్ మీనింగ్.
1: సకల శాస్త్రములన్నీ కూడాను సర్వేశ్వరత్వాన్ని సమస్తత్వంగా ప్రకటిస్తూ వచ్చింది.
2: ఆల్ ది స్క్రిప్చర్స్ హావ్ డిక్లర్డ్ గాడ్ యాజ్ ఫౌండ్ ఎవ్రీవేర్.
1: దేవుడు అనగా వ్యక్తి స్వరూపుడు కాదు.
2: హీ కెనాట్ బి ఐడెంటిఫైడ్ విత్ ఎ పర్టికులర్ ఇండివిజువల్.
1: సమస్తాత్మకుడు.
2: He exists in collectivity, totality.
1: సర్వత్రా ఉండినటువంటి ఒక ఆత్మతత్వం ఒక్కటే.
2: The principle of ఆత్మ found everywhere is the same.
1: అట్టి ఆత్మనే లోకాన్ని ఉద్ధరించే నిమిత్తము ధర్మాన్ని నిలబెట్టే నిమిత్తము ఒక్కొక్క ఆకారాన్ని ధరిస్తూ వస్తుంటారు.
2: This principle of ఆత్మ, in order to establish dharma, righteousness. And in order to
1: ఇట్టి ఏకాత్మ భావాన్ని గుర్తించినటువంటి వారే గోపికలు.
2: గోపికాస్ హావ్ అండర్స్టుడ్ దిస్ ప్రిన్సిపల్.
1: ఇది చెట్టే, ఇది పుష్పమే, ఇది కేవలం తీగే, ఇది ఒక పొదనే అనేటువంటి భేదభావం తమ వారికి లేవు.
2: దే నెవర్ హ్యావ్ నాట్ బి ఐడెంటిఫైడ్ విత్ ఎ పర్టికులర్ ఇండివిజువల్.
1: సమష్టాత్మకుడు.
2: హి ఎగ్జిస్ట్ ఇన్ కలెక్టివిటీ.
1: సర్వత్రా ఉండినటువంటి ఒక ఆత్మతత్వం ఒక్కటే.
2: ద ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ

0: హీగే ఇది ఒక పొదని అనేటువంటి భేదభావం తమ వారికి లేవు.
1: దే నెవర్ హ్యాడ్ ఎనీ సెన్స్ ఆఫ్ డిఫరెన్సియేషన్, దిస్ ఇస్ ఎ ట్రీ.
0: అన్నింటి యందు భగవంతుడు కృష్ణుడు ఉన్నాడు.
1: దే ఫెల్ట్ దట్ కృష్ణ ద లార్డ్ ఇస్ ఫౌండ్ ఇన్ ఎవ్రీ.
0: కృష్ణుడు లేనటువంటిది ఈ సృష్టిలో ఒక్కటి కూడాను లేదు.
1: There is nothing in the creation which does not have Krishna in it.
0: Srishti trushnane Krishna trushna annaru vaadu.
1: They said that the thirst for the creation is thirst for Krishna.
0: Vishwamunu visvaroopamlo meeru chudakandi, Vishnu roopamlo chudandi annaru.
1: Do not see the world as world, see the world as the very manifestation of the Lord.
0: Anti bhagavatatmaga manu bhavinchinappudu entati aanandam anupistaro adi appude telustundi.
1: If you can consider everything as the manifestation of the Lord, what great delight and joy.
0: కేవలం గోపికలంతా మూర్ఖులని అజ్ఞానులని కేవలం భ్రమలో మునిగినటువంటి వారని అనేక మంది అనేక రీతిగా కూడాను వారిని తూలనాడుతారు.
1: Quite a few people criticize Gopikas as ignorant ones, the foolish ones, the ones who are not having intelligence.
0: Chala porapatu.
1: This is a very great mistake.
0: Vari yokka hrudayalu nirmalamainavi, nishkalamainavi, nishwarthamainavi, ప్రేమపూరితమైనటువంటి.
1: దేర్ హార్ట్స్ ఆర్ ప్యూర్, సెల్ఫ్లెస్ అండ్ ఫుల్ ఆఫ్ లవ్.
0: లోక ప్రేమ పుచ్చుకునేది కాని ఇచ్చుకునేది కాదు.
1: ది వరల్డ్లీ లవ్ బిలీవ్స్ ఇన్ గెటింగ్ అండ్ నాట్ ఇన్ గివింగ్.
0: పరమాత్మ ప్రేమ ఇచ్చుకునేది కాని పుచ్చుకునేది కాదు.
1: ది లవ్ ఆఫ్ ద లార్డ్ బిలీవ్స్ ఇన్ గివింగ్ అండ్ నాట్ గెటింగ్.
0: ఇది లౌకిక ప్రేమకు పారమాత్మిక ప్రేమకు ఉండినటువంటి వ్యత్యాసం.
1: దిస్ ఇస్ ది బేసిక్ డిఫరెన్స్ బిట్వీన్ ది వరల్డ్లీ లవ్ అండ్ డివైన్ లవ్.
0: కనుక ఇట్టి ప్రేమ చేతనే ఆ గోపికలు దివ్యత్వాన్ని పొందగలుగుతూ వచ్చారు.
1: ది గోపికాస్ వర్ ఏబుల్ టు అటైన్ డివినిటీ ఓన్లీ త్రూ దిస్ కైండ్ ఆఫ్ లవ్.
0: ఆ యొక్క తత్వాన్ని ప్రతి మానవుడు కూడాను చక్కగా అర్థం చేసుకున్నప్పుడే ఇది సరైనటువంటి యొక్క జీవితం సార్థకమవుతుంది.
1: ఓన్లీ వెన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ అండర్స్టాండ్ ది సీక్రెట్నెస్ ఆఫ్ దిస్ లవ్ ఆఫ్ గోపికాస్ హిస్ లైఫ్ గెట్స్ శాంక్టిఫైడ్.
0: కృష్ణ ఆదము అనగా నాదము, కృష్ణ వాణి, కృష్ణుడు ప్రత్యేకం కాదు వారికి.
1: ఫర్ దెమ్ ద స్వీట్ మ్యూజిక్ ఆఫ్ కృష్ణ, ద వర్డ్ ఆఫ్ కృష్ణ.
0: జీవో దేవ సనాతన. మన యొక్క దేహము ఒక దేవాలయము.
1: అవర్ ఫిజికల్ బాడీ ఈజ్ ఎ టెంపుల్ ఆఫ్ గాడ్.
0: ఎప్పుడు అది దేవాలయం అవుతుంది?
1: వెన్ డూ యూ కన్సిడర్ దట్ యాజ్ టెంపుల్?
0: దైవ చింతన మన హృదయం నుంచి చేసినప్పుడు మాత్రమే దేహం దేవాలయం అవుతుంది.
1: అవర్ బాడీ బికమ్స్ టెంపుల్ ఓన్లీ వెన్ యూ కాంటెంప్లేట్ ఆన్ గాడ్.
0: ఆ చింతన లేకపోతే అది దేవాలయం కాదు, భవనం అయిపోతుంది.
1: ఇఫ్ యూ డోంట్ కాంటెంప్లేట్ ఆన్ గాడ్, ఇట్ ఈస్ ఓన్లీ ఎ హౌస్.
0: కొన్ని దినములకు ఈ భవనం కూడా వనంగా మారిపోతుంది.
1: ఆఫ్టర్ ఎ ఫ్యూ డేస్ ఈవెన్ దిస్ హౌస్ బికమ్స్ ఎ ఫారెస్ట్.
0: కనుక ఏ ఒక్క విషయం నందు కూడాను ఎక్కడో మనం దేవాలయంకు పోనక్కర్లేదు. భగవత్ నామం మన యొక్క నాలుగు పైన చరించినంత వరకు కూడాను మన యొక్క దేహం దేవాలయమే.
1: యాజ్ లాంగ్ యాజ్ వి మేక్ ది నేమ్ ఆఫ్ ద లార్డ్ డాన్స్ ఆన్ అవర్ టంగ్, అవర్ ఫిజికల్ బాడీ ఈజ్ ఆల్సో ఎ టెంపుల్ ఆఫ్ గాడ్.
0: భగవద్గీత మన ఇంటి ఎందు ఉంటున్నాదంటే భగవంతుడు మన ఇంటి ఎందే ఉన్నాడు అనేటువంటి విశ్వాసాన్ని పెంచుకోవాలి.
1: ఇఫ్ వీ కెన్ థింక్ ఆఫ్ ద లార్డ్ ఇన్ అవర్ ఓన్ హార్ట్, వీ షుడ్ ఫీల్ దట్ అవర్ ఓన్ హౌస్ ఈజ్ ది టెంపుల్ ఆఫ్ గాడ్.
0: కనుకనే మనం దేవాలయం అనేటువంటి దానిని సార్థకం గావించుకోవాలి.
1: వీ షుడ్ రియలీ శాంక్టిఫై ది డిస్క్రిప్షన్ ఆఫ్ ది ఫిజికల్ బాడీ యాజ్ ద టెంపుల్ ఆఫ్ గాడ్.
0: దేవుడు ఉన్నటువంటి దేవాలయాన్ని ఎంత పవిత్రంగా మనం ఉపయోగించుకోవాలి.
1: ఎ టెంపుల్ వేర్ గాడ్ డ్వెల్స్, హౌ సేక్రెడ్ ఇట్ షుడ్ బి, హౌ నైస్లీ వి షుడ్
0: యూస్. ఆ విధముగా పవిత్రము గావించుకున్నటువంటి వారే గోపికలు.
1: గోపికాస్ ఫర్ దోస్ హూ శాంక్టిఫైడ్ దర్ ఫిజికల్ బాడీస్.
0: వారికి ధన కనక వస్తు వాహనాదుల పైన ఏమాత్రం కూడా వ్యామోహం లేదు.
1: దే నెవర్ హ్యాడ్ ఎనీ లవ్ ఫర్ ద వెల్త్.
0: వారికి సర్వస్వము భగవంతుడే.
1: ఫర్ దెమ్ ఎవ్రీథింగ్ కన్సిస్టెంట్
0: త్వమేవ మాతా చ పితా త్వమేవ, త్వమేవ బంధుశ్చ సకస్త్వమేవ, త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ, త్వమేవ సర్వం మమ దేవ దేవ అనేటువంటి ప్రార్థనలో మునిగినటువంటి వారు.
1: దే ఆర్ ఫుల్ ఆఫ్ ది ప్రేయర్ దట్ ఓ గాడ్ యు ఆర్ ది మదర్, యు ఆర్ ది ఫాదర్, యు ఆర్ ది ఫ్రెండ్, యు ఆర్ ఎవ్రీథింగ్.
0: వ్యత్యాసమే లేదు.
1: ఫర్ దెమ్ దెర్ ఇస్ నో డిఫరెన్స్ వాట్స్ ఎవర్ బిట్వీన్ వన్ అండ్ ది అదర్.
0: కేవలము కృష్ణ ప్రేమలో మత్తులై ఉన్మత్తులై కేవలం తన్మయత్తంగా మారిపోయినటువంటి వారు.
1: దే ఆర్ ఎక్స్టటిక్, ఆల్మోస్ట్ మ్యాడ్ ఇన్ ద లవ్ ఆఫ్ లార్డ్ కృష్ణ.
0: లేకపోతే కృష్ణుని యొక్క వేణుగానం విన్నంత మాత్రమే అర్ధరాత్రి వేళలో అందరూ బృందావనంలో ప్రవేశించారు.
1: ఇఫ్ ఓన్లీ ఇట్ వాజ్ నాట్ సో, హౌ వుడ్ దే హావ్ ఎంటర్డ్ బృందావన్ ది మోమెంట్ దే హర్డ్ ద స్వీట్ మ్యూజిక్ ఆఫ్ ది ఫ్లూట్ ఆఫ్ కృష్ణ.
0: భగవంతుడు సర్వవ్యాపకుడు, సర్వాంతర్యామి అని తెలుసుకున్నప్పటికీ ఏకస్వరూపాన్ని మాత్రమే వారు ఆరాధన చేస్తూ వచ్చారు.
1: ఆల్ దో దే న్యూ దట్ గాడ్ ఈజ్ ఆల్ పర్వెక్ట్.

0: దే ఆల్వేస్ వర్షిప్డ్ వన్.
1: కొంతమంది ఏకం నామమును మాత్రమే ఉచ్చరిస్తూ వచ్చారు.
0: సమ్ పీపుల్ ఓన్లీ యాక్సెప్ట్ ఓన్లీ వన్ నేమ్ యాజ్ సచ్ యాజ్ దేర్.
1: మీరే కూడాను కృష్ణుడు సర్వవ్యాపకుడు అని తెలుసును.
0: Even Meera knew that Krishna was found anywhere and
1: sarva swarupudani kudanu telusunu.
0: He is found in all forms.
1: Kani giridhara gopala antene ayanaku chaala trupti.
0: But she got real delight only when she addressed him as giridhara gopala.
1: Sakubai knew Krishna sarva vyapakudani telusu.
0: Sakubai also knew Krishna as
1: sarva swarupudani telusunu.
0: And she also knew that he dwells in
1: kani ayanaku ranga panduranga antene ayanaku trupti.
0: She would be happy only when she calls Ranga and Panduranga.
1: ఉద్ధవుడు కూడాను వచ్చి యశోదకు అనేక విధములుగా కూడాను కృష్ణుని వర్ణిస్తుంటాడు.
0: ఉద్ధవ ఆల్సో యూస్ టు డిస్క్రైబ్ కృష్ణ ఇన్ డిఫరెంట్ వేస్ టు యశోద.
1: యశోదకుడును ఒక్కటే ఆమెకు నామం చాలా ఇష్టం.
0: బట్ ఫర్ యశోద దేర్ వాస్ ఓన్లీ వన్ నేమ్.
1: బృందావని విహారి ఎక్కడ పోయినా నాకు అవసరం లేదు, నేను పట్టించుకోను.
0: ఐఎమ్ నాట్ బాదర్డ్ వేర్ బృందావన విహారీ గోస్.
1: నా గోపాలుడు బాగున్నాడా? గోపాల గోపాల గోపాల్, ఆ గోపాల అనేటువంటి పేరే ఆమెకు చాలా మధురమైనటువంటిది.
0: దిస్ నేమ్ గోపాల వాజ్ వెరీ స్వీట్ ఫర్ యశోద. హౌ ఇస్ మై గోపాల, ఈజీ ఓకే.
1: అదే విధంగానే గోపికలకంతా భగవంతుడు సర్వత్రుడు సర్వంతర్యామి అనేటువంటి యొక్క విశ్వాసం ఉండినప్పటికీ తమ కృష్ణ స్వరూపాన్ని మాత్రమే, ఆ మృదుమధురమైనటువంటి యొక్క వేణుగానమును వినేటువంటి ఆశ మాత్రమే వారికి హృదయం నిండుకు ఉండేటువంటిది.
0: ఆల్దో గోపికాస్ న్యూ దట్ కృష్ణ ఈజ్ ఆల్ పర్వేసివ్, బట్ దే వర్ అటాచ్డ్ టు స్వీట్లీ టు దట్ నేమ్ ఆఫ్ కృష్ణ అండ్ దట్ ఫ్లూట్ అండ్ మ్యూజిక్.
1: ప్రవేశించారు,
0: దే ఎంటర్డ్ బృందావన్.
1: పిచ్చి పిచ్చిగా తిరుగుతున్నారు.
0: దే వర్ గోయింగ్ యాజ్ ఇఫ్ దే వర్ అబ్సల్యూట్లీ నాట్ బాడీ కాన్షియస్.
1: పొదల దగ్గరికి వెళ్ళాడు.
0: దే వెంట్ టు సర్టన్ గ్రోవ్స్.
1: అడుగుతున్నారు పొదలను.
0: దే వర్ ఆస్కింగ్ దెమ్.
1: నల్లని వాడు,
0: హీఈస్ ఎ బ్లాక్ వన్.
1: పద్మనయనమ్ముల వాడు,
0: లోటస్ ఐడ్ వన్.
1: కృపారసంబుపై చల్లెడి వాడు,
0: హీఈస్ ద వన్ హూ షవర్స్ ద
1: మౌడి రసిప్పిత పించము వాడు.
0: హీఈస్ ద వన్ హూ వాస్ హావింగ్
1: నవ్వు రాజుల్లెడి మోమువాడు.
0: ఫేస్ ఫుల్ ఆఫ్ స్మైల్, స్వీట్ స్మైల్.
1: మా ఉల్లబు దోచుకుని వచ్చే,
0: హీ హాస్ స్టోలన్ మై హార్ట్.
1: ఓ మల్లియలారా,
0: ఓ క్రీపర్స్,
1: మీ పొదల చాటున లేడు కదమ్మ చెప్పరే.
0: He is not hiding himself behind you. Please let us know.
1: ఇక్కడ ఏమైనా దాక్కున్నాడా? చెప్పండి చెప్పండి చెప్పండి.
0: Please let us know.
1: మొక్కలు మాట్లాడతాయా? వృక్షములు మాట్లాడతాయా? వారికి ఆ మాత్రం విచార శక్తి లేదు. వారి విశ్వాస శక్తి అధికంగా ఉంటుండాలి.
0: They were filled with faith. They were not at all bothered about the head and thinking.
1: ఎక్కడ విచారణ శక్తి, ఈ డిస్క్రిమినేషన్ పవర్ ఉంటుంటుందో అక్కడ కాలి నుంచి తల వరకు డౌట్స్.
0: Where one goes on thinking and thinking in the name of discrimination power, he is chased by doubts.
1: Purna vishwasame variki.
0: They had full faith.
1: Ade purnamadam purnamidam purnaatpurnamudachyate. Ee purnatvamlo undinatundi variki ee asampurnamainatundi variki em artham avutundi?
0: When they are saturated with fullness, how can they understand incomplete things or anything that is worldly?
1: Kadukane krishna tattvam anetundi చక్కగా అర్థం చేసుకున్నటువంటి వారు ఒక్క గోపికలు మాత్రమే.
0: ఇట్ వాజ్ ఓన్లీ ద గోపికాస్ హూ హ్యాడ్ అండర్స్టూడ్ థరలీ ది ప్రిన్సిపల్ ఆఫ్ కృష్ణ.
1: అయితే కృష్ణుడు ఎట్టివాడు?
0: బట్ దెన్ హూ ఇస్ కృష్ణ? వాట్ ఈస్ హిస్ నేచర్?
1: ఇతను అందరితో ఉండినప్పటికీ,
0: హీ వాస్ ఫౌండ్ విత్
1: అందరితో ఆడుతూ పాడుతూ ఆనందంగా ఉండినప్పటికీ,
0: హీ వాస్ ఫుల్ ఆఫ్ జాయ్ ప్లేయింగ్ విత్ ఎవ్రీ వన్.
1: దేన్ని తనలో చేర్చుకునేవాడు కాదు.
0: హీ నెవర్ అలౌడ్ ఎనీథింగ్ టు గెట్ ఇన్ టు హిమ్.
1: దేనికి తాను అంటనటువంటి వాడు?
0: He is not touched by anything.
1: Nitya truptudu.
0: He is always contented. He doesn't have any desire whatsoever.
1: Nirgunudu.
0: He doesn't have any quality.
1: Nirahankari.
0: He does not have any ego at all.
1: Makutamulli dharinchinatuvanti okka madhavudu atane maharaju.
0: He is the one who is real emperor.
1: Enni rajyamulu jayinchinappatikini okka rajyamulaina taanu palinchaledu.
0: He conquered a number of kingdoms.
1: ఇతరులకు రాజ్యమును కట్టే తాను ఆనందంగా జీవిస్తూ ఉండేటువంటి వాడు.
0: హీ హ్యాండెడ్ ఓవర్ ది కింగ్డమ్స్ టు సమ్ అదర్ కింగ్స్.
1: ఎట్టి వాంఛలు కూడాను అతయంది లేదు.
0: హీ హ్యాడ్ నో డిజైర్ ఇన్ హిమ్ వాట్స్ ఎవర్.
1: అన్ని వాంఛలు కూడాను అన్యుల నిమిత్తమే.
0: ఆల్ ది డిజైర్స్ ఇన్ హిమ్ ఆర్ మెంట్ ఫర్ అదర్స్.
1: ఇట్టి నిర్గుణుడైనటువంటి చేతనే భగవత్ స్వరూపాన్ని ధరిస్తూ వచ్చాయి.
0: యాజ్ కృష్ణ ఈజ్ వన్ హూ వాస్ ఫ్రీ ఫ్రమ్ ఆల్ దీస్ క్వాలిటీస్, హీ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ భగవాన్.
1: గుణములు ఎందు కూడాను భగవంతుడు ఉన్నాడు, కానీ భగవంతుని యందు గుణములు లేవు.
0: గాడ్ కెన్ బి ఫౌండ్ ఇన్ క్వాలిటీస్ సత్వ రజతమో, బట్ దే ఆర్ నాట్ ఫౌండ్ ఇన్ హిమ్.
1: సూర్యుని నుండి ఏ విధంగా కిరణులు ఆవిర్భవిస్తున్నాయో
0: జస్ట్ యాజ్ ది రేస్ ఎమర్జ్ ఫ్రమ్ సన్,
1: ఏ విధంగా కూడా నువ్వు భూమి నుండి వృక్షములు పుడుతున్నాయో,
0: జస్ట్ యాజ్ ది ట్రీస్ స్ప్రింగ్ ఫ్రమ్ ఎర్త్,
1: ఆ విధంగా కూడా నువ్వు హృదయం నుండి ప్రేమ అనేటువంటిది ఆవిర్భవిస్తుంటాది.
0: ఇన్ ద సేమ్ వే లవ్ ఎమర్జెస్ ఫ్రమ్ ద హార్ట్,
1: కనుక ఈ హృదయం నుండి ఆవిర్భవించినటువంటి ప్రేమ తత్వాన్ని మనం చక్కగా గుర్తించుకున్నప్పుడే,
0: ఇఫ్ యూ హ్యావ్ అండర్స్టూడ్ ది లవ్ విచ్ ఎమర్జెస్
1: దివ్యత్వాన్ని చక్కగా మనం అర్థం చేసుకోగలం,
0: దెన్ ఓన్లీ వుడ్ హావ్ అండర్స్టూడ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ డివినిటీ వెల్ అండ్ క్లియర్లీ.
1: కనుక మనము నిస్వార్థమైనటువంటి ప్రేమను మనం ఆధారంగా చేసుకుని,
0: వీ షుడ్ డెవలప్ లవ్ ఫ్రీ ఫ్రమ్ ఎనీ సెల్ఫిష్నెస్,
1: ఈ యొక్క ఆధేయమైనటువంటి ఒక జగత్తునందు జీవించి,
0: వీ షుడ్ లివ్ ఇన్ ద వరల్డ్ విచ్ ఈస్ ది
1: మేనిఫెస్టేషన్, ఆధేయమును రెండింటిని కూడా ఏకత్వం గావించేటువంటి యొక్క పవిత్రమైన మార్గంలో మనం ప్రవేశించాలి.
0: వీ షుడ్ టేక్ ద పాత్ విచ్ రికన్సైల్స్ దీస్ టూ థింగ్స్, వన్ ఇస్ ద బేసిస్, ది అదర్ ఇస్ ద మేనిఫెస్టెడ్ వరల్డ్.
1: ఒకటి ఉపాదాన కారణము, రెండవది నిమిత్త కారణము.
0: వన్ ఈస్ ద ఉపాదాన కారణ, ది అదర్ ఈస్ నిమిత్త కారణ.
1: నిమిత్త కారణము లోకానికి సంబంధించినటువంటిది.
0: దిస్ నిమిత్త కారణ ఈస్ ద వన్ విచ్ ఈస్ అసోసియేటెడ్
1: కారణము, దైవత్వానికి సంబంధించినటువంటిది.
0: ఉపాదాన కారణ ఈస్ వన్ అసోసియేటెడ్ విత్ గాడ్.
1: ఈ జగత్ అంతా కూడా నిమిత్త ఉపాదాన కారణము చేత కూడినటువంటిది.
0: దేర్ఫోర్ దిస్ వరల్డ్ కన్సిస్ట్ ఆఫ్ దీస్ టూ కాజెస్, వన్ ఈస్ గాడ్, ది అదర్ ఈస్ ద వరల్డ్.
1: ఈ టమ్లర్ చూడండి, వెండి టమ్లర్.
0: టేక్ దిస్ టమ్లర్ యాజ్ అన్ ఎగ్జాంపుల్. హియర్ ఇస్
1: వెండి అనేటువంటిది ఉపాదాన కారణం.
0: Silver may be described as the upadhana.
1: ఈ తమ్లర్గా చేసినటువంటి కంసలి నిమిత్త కారణం.
0: The goldsmith who made this tumbler is the upadhana కారణం.
1: కేవలము ఈ యొక్క సిల్వర్ ను, ఈ యొక్క వెండిని సృష్టించినటువంటి వాడు ఇంకొకడు కాదు, భగవంతుడే.
0: It is God who has created the silver itself.
1: దీనిని తమ్లర్గా సృష్టించినటువంటి వాడు మాత్రం ఈ లోకంలో ఉంటున్నాడు.
0: The silversmith is found in the world who has made silver into the tumbler.
1: ఈనాడు టమ్లర్ గా పెట్టుకోవచ్చును, రేపటి నువ్వు కప్పుగా మార్చుకోవచ్చును, మొన్నడు ప్లేట్ గా మార్చుకోవచ్చును.
0: టుడే ఇట్ మే బి ఇన్ ది ఫార్మ్ ఆఫ్ టమ్లర్, ఇట్ కెన్ బి కన్వర్టెడ్ ఇంటూ ఎ ప్లేట్.
1: ఈ టమ్లర్ కప్పు ప్లేటు రూపనామములు మారినప్పటికీ వెండి వెండిగానే ఉంటుంది, అది ఊరి అదే ఉపాదాన కారణం.
0: ది ఫార్మ్స్ టమ్లర్ కప్ అండ్ ప్లేట్ దే మే చేంజ్.
1: మార్పు చెందనటువంటి వాడు భగవంతుడు, మార్పు చెందేటువంటిది జగత్తు.
0: ద క్వింటెసెన్స్ ఆఫ్ ఆల్ దిస్ ఈస్ గాడ్ డస్ నాట్ అండర్గో ఎనీ చేంజ్, బట్ ది వరల్డ్ చేంజ్.
1: చలించే జగత్తునందు,
0: ఇన్ ది చేంజింగ్ వరల్డ్,
1: స్థిరత్వమైనటువంటి ఒక దైవత్వం ఉంటుందని.
0: ది స్టడీ ప్రిన్సిపల్ ఆఫ్ గాడ్ ఈస్ ఫౌండ్.
1: ఈ రెండింటితోనే కూడినటువంటిదే ఈ లోకం.
0: The world consists of these two entities.
1: నిత్యానుభవములు అనేకంగా మీరు చూస్తున్నారు.
0: ఇన్ యువర్ డైలీ ఎక్స్పీరియన్స్ యు హావ్
1: బస్సులో కూర్చుంటే, కారులో కూర్చుంటే, పరిగెత్తిపోతుంటాం రోడ్డు పైన.
0: వెన్ యూ సిట్ ఇన్ ఎ కార్ ఆర్ ఎ బస్, ఇట్ మూవ్స్ ఆన్ ద రోడ్.
1: ఈ కారు కదులుతోంది కానీ రోడ్డు కదలటం లేదు.
0: ది కార్ ఈస్ మూవింగ్ బట్ ది రోడ్ ఈస్ స్టడీ.
1: రోడ్డు కూడా కదిలితే మనము ప్రమాదంకు గురి అయిపోతాం.
0: ఇఫ్ రోడ్ ఇట్ సెల్ఫ్ మూవ్స్ ఇట్ లీడ్స్ టు డేంజర్.
1: కనుక కదిలే యొక్క కార్లు కదలనటువంటి రోడ్డు పైననే ప్రయాణం జరుపుతుండాలి.
0: ద మూవింగ్ కార్స్ విల్ హావ్ టు గో ఆన్ ఏ స్టడీ.
1: అదే విధంగానే కదలనటువంటి యొక్క రోడ్డు ఇది కేవలం శాశ్వతమైనటువంటిది, స్థిరమైనటువంటిది.
0: దిస్ రోడ్ విచ్ ఈస్ స్టడీ,
1: ఇది ఉపాదాన కారణం.
0: దిస్ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ ఉపాదాన.
1: కదిలేటువంటి కారు నిమిత్త కారణం.
0: ది మూవింగ్ కార్స్ మే బి కాల్డ్
1: కదిలే ఈ జగత్తుకంతా కూడాను కదలనటువంటి యొక్క దివ్యత్వం అనేటువంటిది ఉపాదాన కారణంగా ఉంటుండాలి.
0: The principle of God, which is the basis of the entire creation, this does not change. This is
1: ఉపాదాన కారణం. అర్థం చేసుకోవటానికి కానీ విచారించడానికి కానీ ప్రయత్నించడం లేదు.
0: బట్ వీఆర్ నాట్ మేకింగ్ ఎనీ ఎఫర్ట్ టు అండర్స్టాండ్, టు ఎన్క్వైర్ ఇన్ టు దిస్ ట్రూత్స్.
1: నిజంగా ఇది ఎంత కదిలేటువంటి జగత్ అయినప్పటికీ,
0: దిస్ చేంజింగ్ వరల్డ్ నో డౌట్,
1: ఒక దివ్యత్వం అనేటువంటి దాన్ని చక్కగా మనం అర్థం చేసుకుని నేర్చుకుంటే ఈ చలనము మనం ఏం చేస్తుంది?
0: వెల్ యూ ఓన్లీ వీ అండర్స్టాండ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ డివినిటీ క్లియర్లీ.
1: ఇది ఎన్ని కష్ట నష్టములు దుఃఖములతో కూడినప్పుడు అయినప్పటికీ దీంతో మనం ఏమాత్రం కూడా భయపడనక్కర్లేదు.
0: వాట్ ఎవర్ బి ది డిఫికల్టీస్, ప్రాబ్లమ్స్, సారోస్ మే గెట్, వీ విల్ నెవర్ బి షేక్.
1: చెప్పారు మరే నీటి లోతును చూసి భయపడనక్కర్లేదు, ఈత నేర్చుకున్న వానికి నీటి లోటు ఏమో భయం అవుతుంది.
0: దట్స్ వాట్ ఐ జస్ట్ సెడ్. A person who knows swimming need not be afraid of the depth of the water.
1: నేర్చుకుంటే నీటి యొక్క లోతుతో మనం భయపడనక్కర్లేదు.
0: Why should we be afraid of the depth of the water if we know?
1: అదే విధంగా దైవ ప్రేమనే మనం సంపాదించుకుంటే
0: ఈ విషయమునందు
1: కలిగేటువంటి యొక్క వికారములకు మనం భయపడనక్కర్లేదే.
0: We need not be afraid of the problems of the world if only we have love for God.
1: కనుకనే గోపికలు అట్టి ప్రేమను సాధించినటువంటి వారు.
0: Gopikas were such who had attained this love for God.
1: దైవత్వము సర్వత్రా కూడాను ప్రేమ స్వరూపుడే.
0: God is exists in the form of love everywhere.
1: సమయ సందర్భానుసారంగా కొంచెం మారినట్టు కనిపిస్తుంటాది కానీ
0: you may get the impression that he is changing.
1: అది భగవంతుని యొక్క మార్పులు కాదు.
0: Those are not changes in God.
1: భక్తుల్లో ఉండేటువంటి మార్పులే ప్రతిబింబంగా వారికి ప్రతిబింబిస్తుంటాయి.
0: ఇట్ ఇస్ ది రిఫ్లెక్షన్ ఆఫ్ చేంజింగ్ ఫీలింగ్స్ ఇన్ ద డివోటీస్ విచ్ ఆర్ రిఫ్లెక్టెడ్ ఇన్ హిమ్.
1: గిల్టీ కాన్షియస్ అంటారు.
0: దిస్ మే బి డిస్క్రైబ్డ్ యాస్ గిల్టీ కాన్షియన్స్.
1: తమ దోషములే భగవంతుని యొక్క దీనిపైన ఇమిడ్చి తానే తిరిగి వారు దర్శించడానికి ప్రయత్నిస్తుంటారు.
0: He సూపర్ ఇంపోజెస్ ది గిల్ట్స్ అండ్ ది డిఫెక్ట్స్ ఆన్ గాడ్ and things that God is changing.
1: ఎట్టి దోషములు కూడా ఉండడానికి వీల్లేదు.
0: దేర్ కెనాట్ బి ఎనీ డిఫెక్ట్ ఇన్ గాడ్.
1: దోషరహితుడు.
0: గాడ్ ఈస్ అబ్సల్యూట్లీ
1: ఫుల్. అందువల్లే నిర్దోషో నిర్మమో నాథః అన్నారు.
0: దట్ ఈస్ వై హి హస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ ద వన్ హూ ఈస్ ఫ్రీ ఫ్రమ్ ఆల్ ఫాల్ట్.
1: అతనే పురుషుడు.
0: అండ్ హీస్
1: సదోషో చంచలో వధు. అదే ప్రకృతి.
0: దిస్ ప్రకృతి ఆర్ నేచర్ మే బి కంపేర్డ్ టు the one who is
1: ఇది దోషములతో కూడినటువంటిదే.
0: There are defects in it.
1: చంచలమైనటువంటిదే.
0: It is wavering.
1: కానీ దానిని దాని యందు కూడాను నిర్దోషమైనటువంటి నిశ్చలమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని మనం సందర్శించాలి.
0: Even in this kind of defective nature and creation, you should see God who is free from all defects.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of divine.
1: కేవలం కృష్ణ జన్మదినము రామ జన్మదినము అని మాత్రమే మనము ఆనాడు పండుగ పర్వదినంగా మనం భావిస్తున్నాము.
0: వీ షుడ్ నాట్ కన్సిడర్ ది బర్త్డే ఆఫ్ ఓన్లీ కృష్ణ ఆర్ రామ యాజ్ ఎ ఫెస్టివల్ డే.
1: పర్వదినంలో చేసుకోవటం చేత వచ్చినటువంటి ఫలితం ఏమాత్రం ఉండదు.
0: వాట్ ఈస్ ది ఫ్రూట్స్ ఆఫ్ సెలబ్రేటింగ్ సచ్ ఫెస్టివల్స్?
1: ఎవరిని భగవంతులని మనం విశ్వసిస్తున్నామో వారి వాక్యములను ఆచరించడానికి తగినటువంటి కృషి చేయాలి.
0: వీ షుడ్ మేక్ ఎఫర్ట్స్ to practice the words of those people whom we consider as God.
1: దీనిని మనం అభ్యాసంలో పెట్టకుండా
0: if we don't practice it,
1: ఎంతో భక్తి శ్రద్ధలతో మనం పూజించినప్పటికీ ప్రయోజనం లేదు.
0: ఇట్ ఈస్ నో యూజ్ వర్షిపింగ్ విత్ ఆల్ సార్ట్స్ ఆఫ్ డివోషన్.
1: ఇది కేవలం ప్రాకృతమైనటువంటి ఒక సత్కర్మలుగా మనం భావించవచ్చును.
0: ఆల్ సచ్ వర్షిప్ వుడ్ బికమ్ ఓన్లీ గుడ్ యాక్షన్.
1: మనం ఒక్కటి రెండైనా కూడా ఆచరణలో పెట్టడానికి పూనుకోవాలి.
0: వీ షుడ్ ట్రై టు ప్రాక్టీస్ అట్లీస్ట్ వన్ ఆర్ టూ థింగ్స్.
1: అన్ని అవతారముల కంటే
0: ఆఫ్ ఆల్ ది టైప్స్
1: కృష్ణావతారం అనేటువంటిది చాలా ఆకర్షణీయమైనటువంటిది.
0: ది ఇన్కార్నేషన్ ఆఫ్ కృష్ణ ఈజ్ మోస్ట్ అట్రాక్టివ్.
1: అందువల్లనే కృష్ణ అనేటువంటి పేరునికే ఉంటుండాలి దీని అంతరార్థము.
0: ది మీనింగ్ ఈజ్ ఇంబెడెడ్ ఇన్ ద వర్డ్ కృష్ణ ఇట్సెల్ఫ్.
1: కర్షతీతి కృష్ణ అన్నారు.
0: One meaning is karshatiti krishna,
1: akarshinchetundi that krishnatvam.
0: The principle of krishna is highly attractive.
1: Krushititi krishna annaru.
0: Another version is krushititi krishna.
1: Krushi anaga sedyam cheyatam, bhoomi paina pantanu pandinchatam.
0: Krushi refers to cultivation and raising crops.
1: Ikkada hudayam ane kshetram lopala durgunamulu anetunte mokkalanu teesivesi sadgunamulu sadaacharam anetunte pantanu pandistuntadata.
0: Krishna is one who raises the crops of good qualities and virtues in the field of heart, removing the weeds of bad qualities.
1: Karshatiti Krishnaha annaru.
0: That is why he has been described as Karshatiti Krishnaha.
1: Mari katta kadapatiki Kushtiti Krishnaha annaru. Anaga aanandamunu andinchetunti vaduni. Nenu chaala khushiga unnave ante kushi. Kushi anetundi krishnatvam nunchi vachinatundi.
0: The word kush means bliss. And this bliss is derived from Krishna Tattva, the principle of Krishna.
1: Krishna anaga hudayanni saagu chesi manaku divyamainatundi yokka aanandam aneetundi pantanu andinchetundi vaadu.
0: Krishna is one who gives the crop of bliss, cultivating the field of our heart and removing all the weaknesses.
1: Ee aakarshinchetundi hudayam kaliginatundi vaadu kanakane adariki aatmaramudu ani kudanu peru.
0: He has also been called Atmarama because he has a heart which can attract everyone.
1: ఆకర్షిస్తుండాది ఈ ఆత్మ.
0: ఆత్మ అట్రాక్ట్స్ ఎవ్రీథింగ్.
1: ఆనందాన్ని అందిస్తుండాలి.
0: ఇట్ గివ్స్ బ్లిస్, ఆనంద.
1: ఈ మూడింటి యొక్క కారణం చేతనే కృష్ణ అనేటువంటి పేరు వచ్చింది.
0: ది వర్డ్ ది నేమ్ కృష్ణ హాస్ బీన్ గివెన్ ఆన్ అకౌంట్ ఆఫ్ దీస్ త్రీ రీజన్స్.
1: ఇక్కడ మరొకటి కూడా మనం యోచించాలి.
0: వి హావ్ టు థింక్ ఆఫ్ వన్ మోర్ ఆస్పెక్ట్.
1: భగవద్గీత యందు ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుత్సవ మామక పాండవాశ్చైవ కిమ కురువత సంజయ అని ఒక శ్లోకం, ప్రథమ శ్లోకం.
0: The first stanza in Bhagavad Gita is Dharma Kshetre Kurukshetre.
1: Dharma Kshetre Kurukshetre. Dharma Kshetra ante emiti?
0: What do you mean by Dharma Kshetra?
1: Ekkado oka pradeshamlo undinatundi kaadu adi.
0: It is not a field found
1: somewhere. Our
0: physical body is Dharma Kshetra in the very first
1: place. Puttina samayamlopala nishwarthamai nischalamai nirahankaramai etti korakalu lekunda pavitramainatunte hrudayanga untuntadi.
0: When we are born, our heart is absolutely pure, doesn't have any desire whatsoever, does not have any selfishness at all.
1: Nirgunudai untadu.
0: He is free from all qualities in fact.
1: Atti manava jeevitamane dharma kshetranga polchukunnaru.
0: Such human life can be compared to dharma kshetra.
1: Idi perugutu perugutu aaharam marina koladi abhiruchulu abhiruchi aina koladi sahavasa doshamulu paashamulu antagattukunna koladi ivi marinta konni bandhanalu erpadutu vastuntayi.
0: As this body goes on increasing, it takes food, associates itself with many things and develop all sorts of desires.
1: కొన్ని రాగ ద్వేషములు కూడా ఇందులో ప్రవేశిస్తాయి.
0: The likes and dislikes also
1: enter. అభిమాన అమకారములు అభివృద్ధి అవుతూ ఉంటాయి.
0: This I and minus.
1: అప్పుడు ఇది కురుక్షేత్రంగా మారిపోతుంది.
0: Then this body becomes కురుక్షేత్ర.
1: నేను నీవు అనేటువంటి భేదం ఏర్పడినప్పుడే ఇంకో ఒకదానికోటి ప్రారంభమవుతాయి.
0: When you get this feeling of duality, I and you, then there will be differences and
1: problems.
0: As long as you are free from mine and thine, once you develop the feeling of mine and thine, it becomes Kurukshetra.
1: కనుక ఈ ధర్మక్షేత్రంగా పుట్టి కురుక్షేత్రంగా మారినటువంటి దీనిలో నా మామక పాండవాశ్చైవ మమత్వము అనేటువంటి యొక్క నావారు పరిశుద్ధమైనటువంటి యొక్క సాత్వికమైనటువంటి గుణములు ఏం కిమ కురువత సంజయ ఏం చేస్తున్నాయని ధృతరాష్ట్రుడు అడిగాడు.
0: ధృతరాష్ట్రుడు ఆస్క్డ్, ఇన్ దిస్ పర్టికులర్ ఫీల్డ్ విచ్ ఇస్ బోర్న్ యాజ్ ధర్మక్షేత్ర అండ్ విచ్ హాస్ బికమ్ కురుక్షేత్ర, దిస్ పర్టికులర్ ఫీలింగ్ ఆఫ్ మై
1: ధృతరాష్ట్రుడు అనగా ఏమిటి?
0: హూ ఇస్ ధృతరాష్ట్ర?
1: కేవలము దైవ ప్రేమ లేక ఆత్మజ్ఞానం లేక లౌకికమైనటువంటి యొక్క విషయ వాసనతో మునిగినటువంటి వాడు ధృతరాష్ట్రుడు.
0: ధృతరాష్ట్ర ఈజ్ వన్ హూ డస్ నాట్ హ్యావ్ లవ్ ఫర్ గాడ్, హూ డస్ నాట్ హ్యావ్ ది నాలెడ్జ్ ఆఫ్ ఆత్మ అండ్ హూ ఈజ్ ఫుల్ ఆఫ్ ది వరల్డ్లీనెస్.
1: విషయ వాసనలో మునిగినటువంటి వాడు ధృతరాష్ట్రుడు.
0: ద వన్ హూ హాస్ డ్రౌన్ హింసెల్ఫ్ ఇన్ ది వరల్డ్లీనెస్.
1: పాండవ చేవ నావారు నావారు నేను నావది అనేటువంటి అభిమానం పెంచుకున్నటువంటి వాడు.
0: ద వన్ హూ హాస్ డెవలప్డ్ I and my people, this kind of
1: ఇంతే కాదు, దుష్టులు దుర్మార్గులైనటువంటి యొక్క కుమారులు ఏమి చేసినా గాని దానిని సమర్థించుకుని వారిని సై అని అనిపించేటువంటి వాడు ధృతరాష్ట్రుడు.
0: ధృతరాష్ట్ర ఈజ్ నాట్ మెర్లీ దాట్, హీఈస్ ద వన్ హూ గోస్ ఆన్ డిఫెండింగ్ అండ్ అప్రిషియేటింగ్ హిస్ ఓన్ సన్స్ ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ దర్ వీక్నెసెస్.
1: తమ కుమారులు గావించేటువంటి యొక్క అన్యాయ అక్రమ అనాచార అసత్యములంతా కూడా సమర్థించుకుంటూ వచ్చేటువంటి వాడు ధృతరాష్ట్రుడు.
0: ద వన్ హూ గోస్ ఆన్ డిఫెండింగ్ all the types of mistakes and evil things committed by his own
1: alanti tallitandrulu adhikam kavatam chetane ee yokka kauravulu chaala perigipothunnaru bhoomi paina.
0: In today's world the Kaurava clan is growing because of this kind of approach towards their children.
1: Kaani atti ajnaniki prakalopala unnadu gnani
0: just by
1: sanjayudu alaga sarveendriyamulu kulanu nigrahinchukunnatundi yokka mahagnani.
0: Just by the side of Dhritarashtra who is so ignorant is one.
1: Kima kurvata Sanjaya? Sanjaya nivu naaku cheppamannadu.
0: Sanjaya who has conquered all the senses.
1: Anaga gnani kanukane nivu naaku cheppadaniki adhikaram unnadi ani akkada artham.
0: As you are the wise one, you have got the authority to tell me.
1: Naaku kavalsinanta siri sampadalu untunnayi.
0: I've got all the
1: naaku kavalsinanta bhoga bhagyamulu untunnayi.
0: All the worldly possessions.
1: Kaani ee bhoga bhagyamulu siri sampadalu aanandanni andinchatam ledu.
0: But these worldly things, worldly possessions, wealth and such other things can never give you joy.
1: Okka indriya nigrahame aanandanni andistundi.
0: Joy you can get
1: okka daiva premane aanandanni andistundi.
0: Love of God alone can give you joy.
1: Deeniki Dhritarashtrude sarainatuvanti okka example.
0: For this Dhritarashtra is an outstanding example.
1: హంసతూలిక పాను పైన పవడించినప్పటికీ నిప్పుల పైన పవడించినట్టుగా ఉంటుండాలి అతనికి.
0: ధృతరాష్ట్ర హూ వాస్ ఎంజాయింగ్ ఆల్ ది కంఫర్ట్స్ ఇన్ లైఫ్ వాస్ ఫీలింగ్
1: దైవప్రేమలేకపోవటమే.
0: ది రీజన్ ఈజ్ హీ డిడ్ నాట్ హ్యావ్
1: లవ్ ఫర్ గాడ్ లేకపోవటమే.
0: హీ డిడ్ నాట్ హ్యావ్ ఫియర్
1: ఆఫ్ సిన్. దైవ ప్రీతి లేకపోవటమే.
0: నో లవ్ ఫర్ గాడ్, నో
1: దైవ ప్రీతి. పాప ప్రీతి ఎక్కడ ఉంటుందో అక్కడ నిశ్చింతగా జీవితం జరుగుతుంది.
0: వేర్ దేర్ ఇస్ లవ్ ఫర్ గాడ్ అండ్ ఫియర్ ఆఫ్ సిన్, లైఫ్ విల్ బి ఫుల్ ఆఫ్ జాయ్ అండ్ పీస్.
1: కనుకనే ధర్మక్షేత్రం అనేటువంటిది ఎక్కడో ఒక ప్రత్యేకంలో ఉండేటువంటిది కాదు.
0: దేర్ఫోర్ ధర్మ
1: మన దేహమే ధర్మక్షేత్రము.
0: Our body itself is dharma
1: kshetra.
0: Body free from defects and evil tendencies, dharma
1: kshetra.
0: Body full of defects is kuru kshetra.
1: Anaga pravrutti lakshanalu nivrutti lakshanalu rendu kudukunnayi ee dehamlo.
0: In this physical body are found the path of action.
1: Ee rendu poratam jarugutune untundadi.
0: There is always a tug of war between these two.
1: Anduvalle ఈ ప్రవృత్తి లక్షణాలకు దూరం గావించుకుని నివృత్తి లక్షణానికి ఆత్మస్వరూపుడైన కృష్ణుడు సహాయం ఉంటున్నాడు.
0: కృష్ణ ఆల్వేస్ హెల్ప్స్ దోస్ పీపుల్ హూ ఫాలో ది పాత్ ఆఫ్ నివృత్తి.
1: విజ్ఞానులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ విజ్డమ్.
1: ఈనాడు భగవద్గీత యొక్క అంతరార్థాన్ని మనం చక్కగా గుర్తించాలనుకుంటే, కౌరవులకు పాండవులకు ఉండినటువంటి వ్యత్యాసాన్ని మనం చక్కగా అర్థం చేసుకోవాలంటే,
0: if we want to really understand Bhagavad Gita and the difference between Kauravas and Pandavas
1: today, manam ee Mahabharatam lopala lotuga adigi vicharinchali.
0: We have to enter into this Mahabharata and analyze deeply.
1: Pandavulu ye chinna pani chesinappudiki Krishnunni mundu pettukoni prarambhistunnaru.
0: Whatever small work Pandavas undertook, they kept Krishna in front and undertook.
1: Rajasu yagam cheyalanukunte kudunu Krishnunni ardha kosamai kaachukoni unnaru.
0: Even while conducting Rajasu yaga, they kept Krishna beside them.
1: ఏ కార్యం కావించవలనన్న ముందు కృష్ణుడు.
0: వాట్ ఎవర్ వర్క్ దే వాంటెడ్ టు డూ, దే గేవ్ ఫస్ట్ ప్లేస్ టు కృష్ణ.
1: అందువలనే పాండవులకు విజయాన్ని సాధించుకోగలిగారు.
0: దట్ ఈస్ వై పాండవస్ వర్ విక్టోరియస్ ఆల్వేస్.
1: కేవలం భౌతికమైనటువంటి సిరి సంపదలపైన తులతూగుచు, అది ఏ మాకు ప్రధానము, అది ఏ మాకు నిత్యము సత్యమని విశ్వసించినటువంటి వారు కౌరవులు.
0: కౌరవాస్ వర్ దోస్ హూ ఆల్వేస్ హ్యాడ్ ఫెయిత్ ఇన్ ద ఫిజికల్ వెల్త్ అండ్ పొజిషన్.
1: కృష్ణుని విశ్వసించారు.
0: They gave up Krishna.
1: విశ్వమును విశ్వసించారు.
0: They believed world.
1: సర్వనాశనము గావించుకున్నారు.
0: They were destroyed completely by that kind of mistake.
1: కనుకనే పాండవులకు కౌరవులకు ఉండినటువంటి వ్యత్యాసము, కృష్ణుని యొక్క సహాయతత్వము ఏ విధంగా ఉంటుందో ఈ మహాభారతం చక్కగా మనకు బోధిస్తున్నది.
0: మహాభారత టీచర్స్ వెరీ క్లియర్లీ ద డిఫరెన్స్ బిట్వీన్ పాండవాస్ అండ్ కౌరవాస్ అండ్ ది చారిటర్షిప్ ఆఫ్ కృష్ణ.
1: కనుకనే పాండవులంతా కూడాను గాడ్ ఫస్ట్, వరల్డ్ నెక్స్ట్, ఐ లాస్ట్ అనుకున్నారు వాళ్ళు.
0: పాండవాస్ బిలీవ్ గాడ్ ఫస్ట్, వరల్డ్ నెక్స్ట్ అండ్ ఐ హావ్ లాస్ట్.
1: కౌరవులు అట్ల కాదు, ఐ ఫస్ట్, వరల్డ్ నెక్స్ట్, లాస్ట్ గాడ్.
0: కౌరవాస్ బిలీవ్ ఇన్ ద రివర్స్ ప్రాసెస్ ఆఫ్ ఐ ఫస్ట్, వరల్డ్ నెక్స్ట్ అండ్ గాడ్ లాస్ట్.
1: కనుక భగవంతుని ముందు ఉంచుకుని జీవితాన్ని సాగించుకున్నటువంటి వాళ్ళకి ఎప్పుడు కూడా విజయమే.
0: ఫర్ పీపుల్ హూ కీప్ గాడ్ ఫస్ట్ విల్ ఆల్వేస్ బి విక్టోరియస్.
1: ఇదే చెప్పాడు ధృతరాష్ట్రంతో సంజయుడు.
0: దిస్ ఇస్ వాట్ సంజయ టోల్డ్ ధృతరాష్ట్ర.
1: ధృతరాష్ట్ర, యత్ర యోగీశ్వర కృష్ణ యత్ర పార్థో ధనుగ్రహ తత్ర శ్రీ విజయ విభూతి ధ్రువానీతి మతిర్మమ. ఎక్కడ భగవంతుడైనటువంటి కృష్ణుడు, ఎక్కడ సంపూర్ణ విశ్వాసం కలిగినటువంటి యొక్క అర్జునుడు ఇరువురు ఉంటారో అక్కడ సంపూర్ణమైనటువంటి విజయం సాధించుకుంటారన్నాడు.
0: హీ సెడ్ వేర్ దెర్ ఇస్ డివైన్ కృష్ణ అకంపెనీడ్ బై అర్జున హూ హ్యాడ్ ఫుల్ ఫెయిత్ ఇన్ కృష్ణ, దెర్ విల్ బి ఆల్వేస్ విక్టరీ.
1: భగవంతునికి తగినటువంటి విశ్వాసం రెండు ఉండాలి అక్కడ.
0: దెర్ ఇస్ నీడ్ ఫర్ గాడ్ అండ్ ఫుల్ ఫెయిత్ ఇన్ గాడ్.
1: భగవంతుడు ఉండి కూడా నువ్వు భగవంతుని పైన విశ్వాసం లేకపోతే విజయాన్ని సాధించలేము.
0: దెర్ మే బి గాడ్ ఇఫ్ దెర్ ఇస్ నో person who has faith in God.
1: విజయం భగవంతుని యొక్క ఆధీనంలో ఉండేటువంటిది.
0: విక్టరీ లైస్ విత్ ఇన్ ది పవర్ ఆఫ్ గాడ్.
1: కనుక భగవంతుని మనం స్వాధీనం చేసుకుంటే విజయం మన వెంటనే ఉంటుంటుంది.
0: ఇఫ్ వీ కెన్ హ్యావ్ గాడ్ హింసెల్ఫ్ విత్ అస్ దెన్
1: త్యాగరాజు కూడా చెప్పాడు, రామ నీ అనుగ్రహ బలం ఒక్కటి ఉంటుంటే నవగ్రహములు నా హస్తగతం అయిపోతాయి అన్నాడు.
0: త్యాగరాజు ఆల్సో సెడ్ రామ ఇఫ్ ఐ హ్యావ్ యువర్ గ్రేస్ I have control over all the 9 planets.
1: అదే ఒక భగవత్ ప్రేమను మనం సాధించినటువంటి సర్వం కులను మనం సాధించినటువంటి వారం అవుతాం.
0: If we have succeeded in loving God, we would have achieved everything.
1: సర్వత్రా ఉన్నది ఒక్కటే, అదే ప్రేమ.
0: There is only one thing found everywhere and that is love of God.
1: అది ఆధారమైనటువంటి యొక్క ప్రేమను మనం సాధించుకోవడానికి తగినటువంటి ప్రయత్నం చేయాలి.
0: We should make efforts టు అచీవ్ సచ్ గ్రేట్ సేక్రెడ్ లవ్.
1: కృష్ణ జీవితం లోపల ప్రధానమైనటువంటి యొక్క ఉపదేశము ప్రేమతత్వమే, ప్రేమతత్వమే.
0: ద సెంట్రల్ మెసేజ్ ఆఫ్ కృష్ణ ఈజ్ లవ్, ప్రిన్సిపల్ ఆఫ్ లవ్ అండ్ లవ్ అలోన్.
1: ఈ ప్రేమ లేకపోతే కేవలము కృష్ణతత్వం మనకు ఏమాత్రం అర్థం కాదు.
0: డివైడ్ ఆఫ్ లవ్ వీ కెన్ నెవర్ అండర్స్టాండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ కృష్ణ.
1: సర్వమును కూడా జోకానికి అందించినటువంటి వాడు ప్రేమతత్వమే.
0: ఇట్ ఈస్ ఓన్లీ ది ప్రిన్సిపల్ ఆఫ్ లవ్ విచ్ కెన్ ఆఫర్ ఎవ్రీథింగ్ టు ద వరల్డ్.
1: తానే ప్రేమమయుడు,
0: హీఈస్ ఫుల్ ఆఫ్ లవ్.
1: ఇలాంటి ప్రేమ ద్వారానే ప్రేమను మనం చూడాలి.
0: ఇట్ ఈస్ పాసిబుల్ టు రీచ్ లవ్ ఓన్లీ త్రూ లవ్ అండ్ సీ లవ్ ఓన్లీ త్రూ.
1: ఈ ప్రేమ మహా కఠినమైనటువంటిది, అనగా గట్టిది అని.
0: దిస్ లవ్ ఈజ్ వెరీ ఫోర్,
1: చాలా విలువైనటువంటిది,
0: ఎక్స్ట్రీమ్లీ ప్రెషియస్,
1: చాలా ప్రకాశవంతమైనటువంటిది,
0: స్ప్లెండరస్, రెస్ప్లెండెంట్.
1: ఇట్టి ప్రేమ అనేటువంటి వజ్రాన్ని మనం పొందాలంటే, ఈ ప్రేమ అనేటువంటి వజ్రాన్ని మనం సరైన రీతిగా మనం తీర్చిదిద్దుకోవాలంటే, ప్రేమ అనే వజ్రంతోనే దీన్ని తీర్చిదిద్దుకోవాలి.
0: ఇఫ్ యూ వాంట్ అటైన్ సచ్ స్ప్లెండరస్ డైమండ్ లైక్ లవ్, we can achieve it only through the love of diamond.
1: Diamond cut చేసేటువంటి వాళ్ళ దగ్గర పోయి చూడండి మీరు, ఈ డైమండ్ ను డైమండ్ తోనే కట్ చేస్తారు కానీ ఇంకొక కత్తితో చేయడానికి వీలు కాదు.
0: ఇట్ ఈస్ పాసిబుల్ టు కట్ డైమండ్ ఓన్లీ విత్ డైమండ్, విత్ అనదర్ డైమండ్, నాట్ బై ఎనీ అదర్
1: మీన్స్. మన ప్రేమ అనేటువంటి దాంట్లో మాలిన్యం ఏమైనా ఉంటే, ఆ ప్రేమ అనేటువంటి డైమండ్ తోనే మనం దీన్ని మాలిన్యం తీసుకోవాలి.
0: ఇఫ్ యూ వాంట్ టు రిమూవ్ ఎనీ డిఫెక్ట్ ఇన్ యువర్ లవ్, ఓన్లీ త్రూ లవ్ యూ కెన్ రిమూవ్ ఆల్ డిఫెక్ట్స్.
1: ప్రేమ చేతనే ప్రేమను పొందడానికి వీలవుతుంది.
0: ఇట్ ఈస్ పాసిబుల్ టు అటైన్ లవ్ ఓన్లీ త్రూ
1: ద్వేషం చేత ప్రేమను పొందడానికి ఏమాత్రం కూడా సాధ్యం కాదు.
0: ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు అటైన్ లవ్ త్రూ హేట్.
1: ద్వేషం చేత ద్వేషమే మనకు సంభవిస్తుంది.
0: వీ కెన్ గెట్ హేట్రెడ్ ఓన్లీ బై
1: అసూయ చేత అసూయనే మనకు అభివృద్ధి అవుతుంది.
0: త్రూ జలసీ వీ కెన్ రీచ్ ఓన్లీ
1: జలసీ. క్రోధం చేత క్రోధమే మనం పెంచుకుంటాం.
0: త్రూ యాంగర్ వీ కెన్ డెవలప్ ఓన్లీ యాంగర్.
1: ప్రేమ చేత ప్రేమనే మనం పెంచుకుంటాం.
0: త్రూ లవ్ వీ కెన్ డెవలప్ లవ్.
1: కనుక ఈ ప్రేమను పొందాలనుకుంటే ఏ అసూయనో, ఏ ద్వేషమో, ఏ క్రోధమో మనం ఆధారంగా తీసుకోకూడదు.
0: దేర్ఫోర్ ఇఫ్ యు వాంట్ టు అటైన్ లవ్ యు కెనాట్ బేస్ యువర్ సెల్ఫ్ ఆన్ యాంగర్, హేట్రెడ్, జలసీ అండ్ సచ్ అదర్ ఈవిల్ క్వాలిటీస్.
1: ప్రకాశించేటువంటి చంద్రుని చూడాలంటే మనం ఏ టార్చ్ లైట్, ఏ అరికెన్ ల్యాంటర్న్, ఏ పెట్రోమాక్స్ లైట్ తీసుకుని పోతున్నాం.
0: ఇఫ్ యు వాంట్ టు సీ ది షైనింగ్ మూన్, ఈజ్ దర్ ఎ నీడ్ ఫర్ ఎ పెట్రోమాక్స్ లైట్ ఆర్ ఎనీ అదర్ లైట్ టు సీ?
1: ఏవి మనకు అక్కర్లేదు.
0: There is absolutely
1: ఆ చంద్రుని యొక్క ప్రకాశం చేతనే చంద్రుని చూడవచ్చు.
0: యూ కెన్ సీ మూన్ ఇన్ ది స్ప్లెండర్లెస్ లైట్ స్ప్రెడ్ బై మూన్ ఇట్స్.
1: అదే విధంగానే కృష్ణుడు ప్రేమస్వరూపుడు కనుక అట్టి ప్రేమస్వరూపుణ్ణి ప్రేమ ద్వారానే పొందడానికి తగినటువంటి ప్రయత్నం చేయాలి.
0: టు అటైన్ కృష్ణ హూ ఇస్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్, ఇట్ ఈస్ పాసిబుల్ ఓన్లీ త్రూ లవ్ టు అటైన్ హిమ్.
1: ప్రేమ ముదిత మనసే కహో.

0: దగ్ధం దగ్ధం పునరపి పునః. ప్రేమస్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: గృష్టం గృష్టం పునరపి పునః. చందనపు చెక్కను ఎన్ని పర్యాలు రుద్దినప్పటికీ దీనిలో సుగంధమే మనకు ప్రాప్తిస్తుంది.
1: సాండల్ వుడ్ యు మే గ్రైండ్ ఇట్ రిపీటెడ్లీ బట్ యు గెట్ ఫ్రాగ్రెన్స్ అరోమా.

0: చెరకును ఎంత మనము నమిలినప్పటికీ అందులో మాధుర్యమే మనకు ప్రాప్తిస్తుంది.
1: యు మే క్రష్ ద షుగర్ కేన్, యు గెట్ ఓన్లీ స్వీట్నెస్ అవుట్ ఆఫ్ ఇట్.
0: దగ్ధం దగ్ధం పునరపి పునః, బంగారును ఎన్ని పర్యాయములు అగ్నిలో వేసి కాల్చినప్పటికీ ఇందులో మనకు పరిశుద్ధమే ఏర్పడుతుంది కానీ మాలిన్యం చేరదు.
1: ఇన్ స్పైట్ ఆఫ్ బర్నింగ్, ఇన్ స్పైట్ ఆఫ్ కీపింగ్ గోల్డ్ ఇన్ ఫైర్, యు గెట్ ఓన్లీ ప్యూరిటీ, ది షైనింగ్ బ్రిలియన్స్.
0: సువర్ణం సృష్టివర్ధనం, ఈ సువర్ణమునందు పరిశుద్ధమైనటువంటి యొక్క అపరంజీయే మనకు ప్రాప్తిస్తుంది.
1: యు ఫైండ్ దట్ బ్రిలియన్స్ ఎవర్ షైనింగ్ దేర్ ఇన్ ద గోల్డ్.
0: అదే విధంగానే సజ్జనుడైనటువంటి మానవుని ఏపి ఎన్ని బాధలు కలిగినప్పటికీ, ఎన్ని కష్టములు సంభవించినప్పటికీ, ఎన్ని దుఃఖములు ప్రాప్తించినప్పటికీ తాను పరమశాంతిగా ఆనందంగా గొప్ప మనస్సుతో జీవితాన్ని గడుపుతూ ఉంటాడు.
1: Likewise, a good noble soul, in spite of being subject to difficulties, problems, so many worries and anxieties, he maintains the state of peace and bliss.
0: కనుకని మానవత్వమనగా ఏమి, కష్టములకు నష్టములకు దుఃఖములకు గురి కాకూడదు.
1: Humanity, the humanness comprises not to subject to one's own self the difficulties and the worries.
0: దీనికి నీ ఆత్మకు ఎట్టి సంబంధము ఉండదు.
1: దిస్ హాస్ గాట్ నథింగ్ టు డూ విత్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ.
0: సూర్య ప్రకాశము ప్రపంచమంతయకుడును వెలుతురును వెదురుచుండినప్పటికీ ఆ వెలుగునందు అనేక మంది అనేక రకములైనటువంటి కర్మలు ఆచరిస్తూ ఉంటారు.
1: ద సన్ లైట్ స్ప్రెడ్స్ ఆల్ ఓవర్, విచ్ హెల్ప్స్ అస్ టు డూ సో మెనీ ఆఫ్ అవర్ డైలీ రుటీన్ యాక్టివిటీ.
0: కానీ ఎవరు ఎన్ని కర్మలు ఆచరించినప్పటికీ ఈ సూర్యునకు మానవులు ఆచరించేటువంటి కష్టసుఖములకు ఏమాత్రము సంబంధం ఉండదు.
1: ఆల్ అవర్ యాక్షన్స్, ఆల్ అవర్ సఫరింగ్స్ హావ్ గాట్ నథింగ్ టు డూ విత్ ఇంటెన్సిటీ ఆఫ్ సన్ లైట్.
0: అదే విధముగానే ఆత్మ చైతన్యమును ఎన్ని విధములుగా శారీర మానసిక ఇంద్రియములతో మనం బాధలు పొందినప్పటికీ,
1: Likewise, the brilliance, the radiance of the principle of the spirit is not bothered in spite of our physical and mental worries.
0: ఇది ఇంద్రియ మనోబుద్ధులకు మాత్రమే సంబంధించింది కానీ
1: they are related to the senses
0: and intellect. ఏ మాత్రం కూడాను సంబంధం ఉండదు.
1: They are no way related to the awareness, the brilliance of Atma.
0: అట్టి పవిత్రమైన మానవుని నిమిత్తమై పరమాత్ముడు అన్వేషణ జరుపుతున్నాడు.
1: For that sanctity, to attain the sacredness, man is in eternal quest.
0: కానీ లోకములోని సమస్త శాస్త్రములు, సమస్త ఉపనిషత్తులు, సమస్త వేదములు కూడాను కేవలము భక్తులు భగవంతుని అన్వేషణ చేస్తున్నారు అని మాత్రమే ఉచ్చరిస్తున్నాయి.
1: ఆల్ సీక్రెట్ టెస్ట్ లైక్ ది ఎపిక్స్, ది ఉపనిషత్ వేదస్, దే సే దట్ ఎ డివోటీ ఇస్ ఇన్ సర్చ్ ఆఫ్ గాడ్.
0: కానీ భక్తుడు భగవంతుని వెతకనక్కర్లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ ది డివోటీ నీడ్ నాట్ సర్చ్ ఫర్ గాడ్.
0: సర్వత్రా ఉన్నది భగవంతుడు ఒక్కడే.
1: In fact, God is present everywhere.
0: అట్టి భగవంతుని వెతికేది ఎందుకు?
1: Why do you need to search for him?
0: కానీ భగవంతుడే నిత్యమైన నిత్యమైన సత్యమైన ఏకాత్మ స్వరూపుడైనటువంటి భక్తుని వెతుకుతున్నాడు.
1: In fact, it is God who is in search of a devotee, a true devotee, a truthful devotee, the devotee with the feeling of unity or oneness.
0: వేడితో కూడిన గుండునందు ఎన్ని విధములైనటువంటి లోహాలంతర్ బహిరం బయట లోపల కూడా వేడి ఉండినప్పటికీ
1: an iron mass which is hot inside and around,
0: దానిని మనం ముట్టినప్పుడు గుండు కాలింది అంటాం మనం.
1: When once you touch that iron mass which is hot, you feel the heat of it.
0: నిన్ను కాల్చినది గుండు కాదు.
1: And in fact, it is not the iron that is not
0: గుండులో అంతర్బహిత్తంగా వ్యాపించినటువంటి యొక్క అగ్ని యొక్క చేతిని కాల్చింది.
1: It is the fire that is responsible for the heat and not the iron.
0: అదే విధముగానే ఈ ప్రపంచం ఒక గ్లోబు.
1: ద హోల్ వరల్డ్ ఇస్ ఎ గ్లోబ్.
0: ఇదంతా ఒక పెద్ద గుండు వంటిది.
1: ఇట్స్ ఎన్ ఐరన్ బాల్.
0: ఇందులో లోపల వెలుపల కూడాను దైవశక్తియే ఆవిర్భవించినది.
1: దేర్ ఇస్ డివైన్ ఎనర్జీ విదిన్ అండ్ అరౌండ్.
0: దైవశక్తియే ఆవరించినది.
1: ఇట్ ఇస్ ద డివైన్ ఎనర్జీ పవర్
0: దట్ ఇస్ గుర్తించుకోలేక
1: దట్ వి ఆర్ నాట్ ఏబుల్ టు నో.
0: ఈ ప్రపంచంలో అనేక దుఃఖములు బాధలు కష్టములు సంభవిస్తున్నాయని మనం వాపోతుంటాం.
1: ఇన్ ఫ్యాక్ట్ వి ఆర్ వెరీ మచ్ వరీడ్ ఫీల్ వెరీ సాడ్ బికాస్ ద డిఫికల్టీస్ అండ్ ద ట్రబుల్స్ దట్ వి ఫేస్.
0: ఈ జగత్తు మనల్ని ఏమాత్రం కూడా బాధించటం లేదు.
1: ద వరల్డ్ విల్ నెవర్ పుట్ యూ టు సఫరింగ్.
0: ఏమాత్రమో ఆనందం అందించటం లేదు.
1: ఇట్ డజంట్ మేక్ యూ బ్లిస్ఫుల్ ఐదా.
0: ఇది కేవలం ఇనుప గుండు వంటిదే.
1: ఇట్ ఈస్ లైక్ ఎన్ ఐరన్ బాల్.
0: కానీ ఇందు నుంచి వచ్చేటువంటి కష్టసుఖములైనటువంటి ప్రతిబింబములు
1: ద రిఫ్లెక్షన్స్ ఆఫ్ మిజరీస్ అండ్ డిఫికల్టీస్
0: ఇది ఆత్మ చైతన్యం యొక్క ప్రభావములే.
1: దేర్ ఆల్ ది ఇఫెక్ట్స్ ఆఫ్ ది అవేర్నెస్ బ్రిలియన్స్ ఆఫ్ ప్రిన్సిపల్ ఆఫ్
0: కనుకనే ఏమి జరిగినప్పటికీ ఆత్మ యొక్క ప్రతిబింబమే ఆత్మ యొక్క ప్రకాశమే ఆత్మ యొక్క ప్రభావమే ఆత్మ యొక్క ప్రసాదమే అని మనం భావించాలి.
1: వీ హావ్ టు కన్సిడర్ వాట్ ఎవర్ దట్ మైట్ హ్యాపెన్ ఇన్ అవర్ లైఫ్ is just the reflection, it is only the brilliance, it is only the reaction of the atmic principle.
0: ee naati lokamu aneka vidhamaina enti manavattamto koodinadi.
1: In the whole world is full of humanity.
0: Lopala okati baita marokati.
1: What is present within is different from outside.
0: Ilanti kutina chittinulu bhagavantudu anveshinchaledu.
1: Such wicked people can never find God.
0: Yedukoste navutadu navu vaste yedustadu.
1: In fact, when he is miserable, he smiles. In times of moment, smiles, joy, he cries. Such a hypocrite can never be in search of God.
0: He
1: is just a human in form.
0: Buddhi, vanara buddhi.
1: But the intellect is monkey type.
0: కనుకనే ఇలాంటి బుద్ధులు లేకుండా మానవుడు మానవుడిగా జీవించాలని భగవంతుడు ఆశిస్తుంటాడు.
1: God wants us, the human being, to lead the life of a true human being.
0: ఇటువంటి పవిత్రమైనటువంటి పరిశుద్ధమైనటువంటి యొక్క మనోబుద్ధులు మానవుని యందు ఉన్నవి.
1: There is present the sacredness, the purity in the intellect and the mind of man.
0: మానవుని యందు సహజంగా ఉండినటువంటి యొక్క పవిత్రమైన భావములను మనము ప్రకటించాలి. కానీ కల్పితమైనటువంటి యొక్క కృత్రిమమైనటువంటి యొక్క గుణములను మనం ప్రకటించరాదు.
1: One has to manifest, express the natural feelings, not artificial.
0: కాని ఈ నాటి మానవుడు నైతికంగా దిగజారిపోతున్నాడు.
1: Man has declined morally.
0: భౌతికంగా పతనమైపోయాడు.
1: He has fallen physically.
0: కనుకనే ఈ ప్రపంచం అనేటువంటిది
1: therefore this world
0: కల్పనతో కూడినటువంటి కొయ్యగా తయారవుతున్నది.
1: It has become a dead wood of action.
0: ధనము పోతే సంపాదించుకునవచ్చును.
1: ఇఫ్ మనీ ఇస్ లాస్ట్ ఇట్ కెన్ బి.
0: ఆరోగ్యం పోతే తిరిగి మనం అభివృద్ధి గావించుకోవచ్చును.
1: ఇఫ్ హెల్త్ ఇస్ గాన్ యూ కెన్ రికవర్.
0: కానీ కాలం పోతే మాత్రం మనము ఏమాత్రం కూడా సాధించలేము.
1: ఇఫ్ లైఫ్ ఇస్ గాన్ యూ కెనాట్ అచీవ్ ఎనీథింగ్.
0: కనుకనే మానవుడు ఆయు ప్రమాణమును అభివృద్ధి గావించుకుని
1: మ్యాన్ హ్యాస్ టు ఇంక్రీజ్ హిస్ లైఫ్ స్పాన్.
0: దాని సద్వినియోగం గావించుకునే మార్గంలో మనం ప్రవేశించాలి.
1: హీ షుడ్ ట్రెడ్ దట్ పాత్ విచ్ విల్ హెల్ప్ హిమ్ టు మేక్ ప్రాపర్ యూజ్ ఆఫ్ ద లైఫ్.
0: ధనము ఖర్చు పెట్టినప్పుడు మాత్రమే ఖర్చు అవుతుంది.
1: మనీ ఇస్ యూస్డ్, ఇట్ ఇస్ ఎగ్జాస్టెడ్ ఇఫ్ ఇట్ ఇస్ యూటిలైజ్డ్.
0: కానీ ఆయువు ఖర్చు పెట్టినా పెట్టకపోయినా కూడా అది క్షీణించిపోతుంటాడు.
1: లైఫ్ స్పాన్ వెదర్ యూ మేక్ యూజ్ ఆఫ్ ఇట్ ఆర్ మిస్ యూజ్ ఇట్.
0: ప్రతి మానవుని యొక్క శిరస్సు పైన కూడా కఠినమైనటువంటి యొక్క కాలము కరవాలం తిప్పుతూనే ఉంటుండాలి.
1: దేర్ లైస్ ఆన్ ద హెడ్ ఆఫ్ మ్యాన్ ద స్వోర్డ్ ఆఫ్ టైమ్.
0: కనుక మనం అతి జాగ్రత్తగా ఉండాలి.
1: We have got to be extremely careful.
0: ఈ కఠినమైన కరవాలమునకు మనం గురి కాకుండా చూసుకోవాలి.
1: We have to see that we will not be cut off by the sword of time lying on the head.
0: కాలం పోతే మనకు రాదు.
1: A time pass cannot be regained.
0: ఆరోగ్యం పోతే సంపాదించుకోవచ్చును.
1: Health can be regained.
0: ధనం పోతే మనం పోషించుకోవచ్చును.
1: Money can be had.
0: కానీ ఆయువు క్షీణించిన మనం తిరిగి అభివృద్ధి గావించుకోలేము.
1: When one's life is gone, you cannot get it back.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: ఈ కాలమును పవిత్రం గావించుకునే నిమిత్తమే
1: in order to make the time sacred
0: అనేక సత్కర్మలు మనం ఆచరిస్తూ ఉండాలి.
1: We have to undertake many good actions.
0: ఇలాంటి సత్కర్మ
1: there lies on the head of man the sword of time.
0: కనుక మనం అతి జాగ్రత్తగా ఉండాలి.
1: We have got to be extremely careful.
0: ఈ కఠినమైన కరవాలమునకు మనం గురి కాకుండా చూసుకోవాలి.

0: In order to make the time sacred,
1: అనేక సత్కర్మలు మనం ఆచరిస్తూ ఉండాలి.
0: We have to undertake many good actions.
1: ఇలాంటి సత్కర్మల ద్వారానే మానవుని యొక్క సద్భావములు ఆవిర్భవిస్తాయి.
0: Through these good actions we will entertain good feelings.
1: ఇలాంటి పవిత్రమైనటువంటి యొక్క దివ్యమైనటువంటి భావములు మానవుని యందు అభివృద్ధి గావించుకోవాలి.
0: Man has to foster, improve the sacred divine sentiments and
1: feelings. సూర్యుని నుండి ఆవిర్భవించినటువంటి యొక్క వెలుతురు అది మేఘములుగా మారి తిరిగి సూర్యుడిని కప్పివేస్తుండాలి.
0: ద లైట్ ఆఫ్ ద సన్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫార్ ద క్లౌడ్ దట్ కవర్స్ ద వెరీ సన్ హింసెల్ఫ్.
1: అదే విధముగానే
0: లైక్ వైజ్
1: మనసు మానవుని యొక్క హృదయం నుండి ఆవిర్భవించినటువంటి
0: ద వన్ దట్ కమ్స్ అవుట్ ఆఫ్ ద హ్యూమన్ హార్ట్
1: మనోమాలిన్యం అనేటువంటి క్లౌడ్స్
0: the clouds of mental pollution
1: తిరిగి హృదయాన్ని కప్పివేస్తుండాలి.
0: విల్ కవర్ ద వెరీ హార్ట్ ఇట్ సెల్ఫ్.
1: కనుక దేని నుండి ఆవిర్భవించినదో అదియే తిరిగి ఆ యొక్క స్వతసిద్ధమైన వస్తువును కప్పివేస్తుండాలి.
0: దాట్ విచ్ ఇస్ బోర్న్ అవుట్ ఆఫ్ ది ఆరిజిన్ విల్ కవర్ ది వెరీ ప్లేస్ ఆఫ్ ది ఆరిజిన్.
1: కనుకనే బ్రహ్మైవ భవతి అని బ్రహ్మతత్వం నుండి వచ్చినటువంటిది బ్రహ్మగానే ఉంటుంది కానీ మరొక వస్తువు కాదు.
0: Therefore the one that comes out of the divine has got to be divine basically and essentially.
1: ఈ సృష్టికి మూలాధారం ఏమిటి?
0: What is the foundation for creation?
1: ఇది భగవంతుని యొక్క ప్రభావమే.
0: It is God's will.
1: భగవంతుని యొక్క సంకల్పమే.
0: ఇట్ ఇస్ గాడ్స్ విల్.
1: కనుకనే ఆ సంకల్పం నుంచి వచ్చినటువంటి యొక్క ప్రతి మానవుడు కూడా భగవత్ భావమునే కలిగి ఉండాలి.
0: మ్యాన్ హావింగ్ కమ్ అవుట్ ఆఫ్ గాడ్స్ విల్ షుడ్ హ్యావ్ ద డివైన్ థాట్స్ ఓన్లీ.
1: సృష్టికి ఆధారము భగవత్ యొక్క ప్రమాణమే.
0: ద బేసిస్ ద ఫౌండేషన్ ఫర్ ద క్రియేషన్ మేనిఫెస్టేషన్ ఆఫ్ డివైన్ విల్. దట్స్ వాట్ వీ కాల్ నేచర్.
1: ఈ ప్రకృతి నుండి ఉద్భవించినటువంటి ప్రతి మానవుని కూడాను
0: మ్యాన్ ఇన్ దిస్ నేచర్
1: సృష్టి స్వభావములే మనకు ఆవిర్భవించాలి.
0: షుడ్ హ్యావ్ ద న్యాచురల్.
1: సృష్టికి విరుద్ధమైనటువంటి భావములు రాకూడదు.
0: షుడ్ నెవర్ యాక్ట్ అగెన్స్ట్ నేచర్.
1: కామము క్రోధము లోభము మోహము మదము మాత్సర్యము ఇవన్నీ కూడా మనం ఆహార విహారం నుంచి ఆవిర్భవించినటువంటివి.
0: ఆల్ ద లస్ట్ యాంగర్ అండ్ అవరెస్ ఆర్ ద ప్రొడక్ట్స్ ఆఫ్ అవర్ హ్యాబిట్స్ అండ్.
1: కానీ ఇవన్నీ కూడా ప్రకృతి నైజములు కావు.
0: దే ఆర్ నాట్ న్యాచురల్ క్వాలిటీస్.
1: కనుక నేను నేను అని నీవు ఉచ్చరిస్తున్నావు ఈ పదాన్ని.
0: You make use of this word I.
1: నీవు నేను నేను అనుకున్నప్పుడు ఆ నేనే భగవంతుని యొక్క మూలాధారమైన మంత్రము.
0: The very word that you say I is the mantra.
1: నేను అనేటువంటి మంత్రం పుట్టిన తర్వాతనే మిగిలినటువంటి మంత్రములన్నీ కూడా ఆవిర్భవిస్తున్నాయి.
0: The first primordial sound is I. The rest followed later.
1: అది అహం బ్రహ్మాస్మి. నేను అనేటువంటిది బ్రహ్మ.
0: This I is Brahma.
1: బ్రహ్మకు మొట్టమొదటి పేరు నేను.
0: ద ఫస్ట్ నేమ్ ఆఫ్ బ్రహ్మన్.
1: రెండవది ఆత్మ.
0: ద సెకండ్ ఆత్మ.
1: మూడవది ఉనికి.
0: థర్డ్ ఎగ్జిస్టెన్స్.
1: నాలుగవది బ్రహ్మ.
0: ఫోర్ బ్రహ్మ.
1: ఐదవది భగవంతుడు.
0: ద ఫిఫ్త్ గాడ్.
1: ఇవన్నీ కూడా భగవంతుని యొక్క పరిణామ పదములే.
0: దీస్ ఆర్ ఆల్ ద సినోనిమ్స్ ఆఫ్ ద డివైన్.
1: ఇలాంటి పదములతో మనము సరైనటువంటి అర్థాన్ని గుర్తించి
0: వీ హావ్ టు నో ద కరెక్ట్ మీనింగ్ ఆఫ్ దీస్ వర్డ్స్.
1: ఈ నేను అనేటువంటి పదం ఎక్కడ వచ్చింది?
0: Where from this I ness
1: is కేవలం ఆత్మ యొక్క స్వరూపమే.
0: ఇట్ ఇస్ ద వెరీ ఫార్మ్ ఆఫ్ ద సెల్ఫ్.
1: ఇది దైవం యొక్క స్వరూపమే.
0: ఇట్ ఇస్ ద వెరీ ఫార్మ్ ఆఫ్ గాడ్.
1: ఇలాంటి నేను అనేటువంటి పదమును మనం ఎన్ని విధములైనటువంటి దురుపయోగము గావించుకుంటున్నాం.
0: వీఆర్ మిస్యూజింగ్ దిస్ సేక్రెడ్ వర్డ్ ఐ.
1: ఈ నేను అనే పదమును ఎన్ని విధమైనటువంటి దుర్మార్గంలోనూ ప్రవేశపెడుతున్నాము.
0: వీఆర్ మేకింగ్ యూజ్ ఆఫ్ దిస్ వర్డ్ ఐ ఇన్ ఎ వికెడ్ పాత్, ఇన్ ఎ వికెడ్ వే.
1: ఈ విధమైనటువంటి పదములను మనము సరైనటువంటి మార్గంలో దీన్ని సద్వినియోగం కావించాలి.
0: వీ హావ్ టు మేక్ యూజ్ ఆఫ్ దిస్ వర్డ్ ఐ ఇన్ ద ప్రాపర్ డైరెక్షన్ ఇన్ ఎ సీక్రెట్ వే.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: నిత్య జీవితంలో మనం ఏ విధంగా సత్యమైన జీవితాన్ని గడపాలో దాన్ని మనం గుర్తించుకోవాలి.
0: వీ హావ్ టు రికగ్నైజ్ ద బేసిక్ ఫ్యాక్ట్ ద కైండ్ ఆఫ్ ట్రూత్ఫుల్ లైఫ్ వీఆర్ సపోజ్ టు లీడ్.
1: ఇలాంటిది మనం గావించుకోకుండా కేవలం జపము ధ్యానము యోగము ఇలాంటి కర్మలు ఆచరించినంత మాత్రం చాలదు.
0: Without recognizing the path of truth, the mere penance and meditation won't do.
1: ఈ సాధనంతో పాటు
0: along with the practice
1: మానసిక భావమును కూడాను దానికి సమకూర్చుకోవాలి.
0: The mental feelings also should join.
1: కనుకనే మానవత్వమునందు లోపల మనం ఆవిర్భవించవలసినటువంటి సద్గుణములు సద్భావములు సత్ప్రవర్తనలు సదాలోచనలు.
0: What should find a place within happen to be the good feelings, good thoughts, good sentiments, good impulses.
1: యొక్క సహజ గుణములు.
0: They are natural divine traits.
1: అలాంటి ప్రకృతి యందు మనం జన్మించి ప్రకృతి భావమును వదలి కృత్రిమమైన భావమును మనం అనుసరిస్తూ ఉన్నాం.
0: Having born in this nature, we are entertaining artificial thoughts and artificial behavior.
1: కృత్రిమమైన జీవితాన్ని మనం గడపకూడదు.
0: We should never spend, lead artificial life.
1: హృదయంలో ఉన్నటువంటిది మాటలో మాటలో ఉన్నటువంటిది చేతుల్లో రావాలి.
0: What is within must be expressed and must be acted.
1: దీనిని బ్రహ్మ

0: బ్రహ్మైవ భవతి అనేటువంటి దాంతో కూడాను అంతర్బహిష్ సత్సర్వవ్యాప్య నారాయణ స్థిత అన్నారు.
1: ఇట్ ఇస్ సెడ్ గాడ్ డ్వెల్స్ విదిన్ అండ్ అవుట్ సైడ్.
0: అది ఏ మానవత్వము?
1: దట్ ఈస్ హ్యూమన్నెస్.
0: ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్ కైండ్ ఈజ్ మ్యాన్.
1: ద ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్ కైండ్ ఈజ్ మ్యాన్.
0: ఏమిటి ఈ మ్యాన్?
1: హూ ఇస్ దిస్ మ్యాన్?
0: ఎవరు ఈ మనిషి?
1: హూ ఇస్ హీ?
0: హృదయంలో ఏమి సంకల్పించాడో,
1: వాట్ హీ థింగ్స్ విదిన్,
0: దానిని మాటలో చెప్పాలి.
1: హీ షుడ్ స్పెల్ ఇట్ అవుట్.
0: మాటలో ఏమి ఉచ్చరించాడో,
1: వాట్ ఈస్ సెడ్,
0: అది ఏ క్రియలో ఆచరించాలి.
1: మస్ట్ బి యాక్టెడ్ అపాన్.
0: అలాంటి వాడే నిజమైన మానవుడు.
1: హీ ఇస్ ద ట్రూ హ్యూమన్ బీయింగ్.
0: అట్టి నిజమానవుని నిమిత్తమై అన్వేషణ జరుపుతున్నాడు భగవంతుడు.
1: గాడ్ ఈస్ ఇన్ సర్చ్ ఆఫ్ సచ్ ఎ ట్రూ హ్యూమన్ బీయింగ్.
0: కానీ కేవలము వేషధారి అయినటువంటి మానవుని అన్వేషించడం లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ మ్యాన్ ఈస్ నాట్ ఇన్ సర్చ్ ఆఫ్ గాడ్.
0: మానవునికి తన యొక్క దీనిని తన గుర్తించుకునే నిమిత్తమై పవిత్రమైనటువంటి బుద్ధిని అనుగ్రహించాడు.
1: To know the innate nature, the self, God has gifted mankind the sacred intellect. Intellect is pure, unsullied and pristine.
0: ఆ బుద్ధి అనేటువంటి అద్దమునకు వెలుగుల వైపున ప్రేమ అనేటువంటి రసాయనం పూచాడు.
1: Intellect is the mirror which has got the chemical of love on the reverse side.
0: అద్దమునకు వెలుగు వైపున ఈ విధమైనటువంటి యొక్క రసాయనమే లేకపోతే మన ప్రతిబింబం కనిపించదు.
1: ఇఫ్ ద మిర్రర్ హ్యాస్ నో కెమికల్ అప్లైడ్ ఆన్ ద రివర్స్ సైడ్ యూ కెనాట్ సీ యువర్ రిఫ్లెక్షన్.
0: అదే విధంగానే మనకు బుద్ధికి వెనుకల ప్రేమ అనేటువంటి ఒక రసాయనం కల్పించాడు.
1: ఆన్ దిస్ మిర్రర్ ఆఫ్ ఇంటెలెక్ట్ ది కెమికల్ ఆఫ్ లవ్ ఇస్ అప్లైడ్.
0: అద్దములుగా మనం చూసుకోవటం చేతనే దీనికి అద్దమునకు వెనుక ఉన్నటువంటి కనిపిస్తున్నాయి, కానీ అద్దమునకు ముందున్నవి కనిపించడం లేదు.
1: యాస్ దిస్ ఇంటెలెక్ట్ ద మిర్రర్ హ్యాస్ నో కెమికల్ ఆఫ్ లవ్ వీ ఫైండ్ ఓన్లీ వాట్ ఆర్ ప్రెసెంట్ అవుట్ సైడ్.
0: నీ స్వరూపాన్ని నీవు గుర్తించాలి.
1: యూ హ్యావ్ టు నో యువర్ ఫామ్.
0: నీ స్వరూపాన్ని నీవు గుర్తించాలంటే అద్దమునకు వెనుకల రసాయనం ఉండాలి.
1: ఇన్ ఆర్డర్ టు సీ యువర్ సెల్ఫ్ దట్ కెమికల్ ఆఫ్ లవ్ నీడ్స్ టు బి అప్లైడ్ ఆన్ ద రివర్స్ సైడ్.
0: ప్రేమ రహితమైనటువంటి అద్దమును ముందు పెట్టుకుని మనం మన ముఖాన్ని మనం చూడటానికి ప్రయత్నిస్తున్నాము.
1: దేర్ ఇస్ నో కెమికల్ ఆఫ్ లవ్ నౌ ఇన్ దిస్ మిర్రర్ ఆఫ్ ఇంటెలెక్ట్ సో దేర్ ఫోర్ యు ఆర్ నాట్ ఏబుల్ టు సీ.
0: మన ముఖం మనకు కనిపించడం లేదు.
1: యు ఆర్ నాట్ ఏబుల్ టు సీ యువర్ ఫేస్.
0: కారణం ఏమిటి?
1: వై
0: వెనుకల ఈ ప్రేమ రసాయనం లేకపోవటం చేతనే.
1: బికాస్ ఆఫ్ ది అబ్సెన్స్ ఆఫ్ ది కెమికల్ ఆఫ్ లవ్.
0: కనుక మనము మన ముఖాన్ని మనం చూడాలంటే ప్రేమరసంతో కూడినటువంటి ఒక అద్దమును మనం ముందు పెట్టుకోవాలి.
1: ఇన్ ఆర్డర్ టు సీ యువర్ ఫేస్ there needs the chemical of love
0: bhagavantu
1: reverse the mirror
0: atti pratibimbani nirupinche nimittamai manaku buddhi ane addamunu prasadinchadu.
1: In order to demonstrate and prove the existence God has given this mirror.
0: Kani ee naati manavudu tana addamu cheta tana buddhi cheta tana swaroopani taanu gurtinchadaniki prayatninchadam ledhu.
1: Man having been endowed with this mirror of intellect is not yet able to
0: attain chestunpai idara mukham mundu pettunnadu.
1: He points out, he shows his mirror towards others.
0: వాడి ముఖం కనిపిస్తుంది, కానీ నీ ముఖం ఎక్కడ కనిపిస్తుంది?
1: యూ ఫైండ్ ద ఫేసెస్ ఆఫ్ పీపుల్ అవుట్ సైడ్, నాట్ యువర్ ఓన్ ఫేస్.
0: అదే విధంగా ఈనాటి బుద్ధి ప్రతి ఒక్కరిని ప్రపంచమును విచారించడానికి ప్రవేశపెట్టుండాలి.
1: వీ మేక్ యూజ్ ఆఫ్ ది ఇంటెలెక్ట్ గిఫ్టెడ్ టు అస్ టు మేక్ ఎంక్వైరీ.
0: ఎవరండి మీరు, ఎక్కడి నుంచి వచ్చారు, మీ పేరేమిటి, మీ ఊరేమిటి అని వారిని ప్రశ్నిస్తుంటారు. కానీ
1: హూమ్సోఎవర్ వీ మీట్ వీ గో ఆన్ క్వశ్చనింగ్ హూ ఆర్ యూ, వేర్ డు యూ కమ్ ఫ్రమ్, వాట్ ఆర్ యూ.
0: ప్రపంచమును ప్రశ్నించడానికి ప్రయత్నిస్తున్నారు, కానీ తనను తాను ప్రశ్నించడానికి ప్రయత్నించడం.
1: వి ఇన్వెస్టిగేట్ అండ్ క్వశ్చన్ ద నేచర్ వరల్డ్ బట్ వి డోంట్ ఫైండ్.
0: కనుక మొట్టమొదట హూ ఆర్ యూ, హూ ఆర్ యూ అనేటువంటి స్టాప్ చేసి హూ ఆర్ మై, హూ ఆర్ మై దీన్ని మొదలు పెట్టాలి.
1: వీ షుడ్ పుట్ ఎ టోటల్ ఫుల్ స్టాప్ టు దిస్ క్వశ్చన్ హూ ఆర్ యూ, బట్ ఆన్ ద అదర్ హ్యాండ్ వీ షుడ్ పుట్ టు అవర్ సెల్ఫ్ హూ ఆర్ మై.
0: ఈ బుద్ధి నిన్ను నేను చూడటానికి అందించింది, కానీ పరమను చూపడానికి కాదు.
1: ఇంటెలెక్ట్ ఇస్ గివెన్ టు నో దై సెల్ఫ్ నాట్ అవుట్ సైడ్.
0: కనుక ఈ ప్రపంచ విషయము ప్రాప్తించటం చేత అభివృద్ధి కావడం చేత తన సత్వాన్ని తాను మర్చిపోతున్నాడు మానవుడు.
1: As the world has progressed and advanced, man has forgotten his
0: చిన్న పిల్లవాడిని మొదలుకొని పెద్ద మనిషి వరకు కూడా ప్రపంచ విచారణ లోపలే ప్రవేశిస్తున్నాడు.
1: Right from tiny thoughts to elderly person, they go on inquiring.
0: తాను నివసించేటువంటి భూగర్భమునే కాకుండా కూడా ఆకాశంలో ప్రవేశిస్తున్నాడు.
1: Not only this world, earth, but
0: నక్షత్ర మండలాన్ని ప్రవేశిస్తున్నాడు.
1: He wants to go to the planet.
0: సూర్య మండలాన్ని ప్రవేశిస్తున్నాడు.
1: He wants to travel the space.
0: కానీ అన్ని ప్రవేశిస్తున్నాడు, కానీ తనలో తాను ప్రవేశించడం లేదు.
1: He gets into all spheres of the space, but he doesn't get into himself.
0: లక్షణమైన అంతరిక్షయానం ప్రయాణం చేస్తున్నాడు, కానీ
1: హీ ట్రావెల్స్ లాక్స్ ఆఫ్ మైల్స్ ఇంటూ ద స్పేస్.
0: హాఫ్ ఇంచ్ హృదయాంతరాలానికి ప్రవేశించడం లేదు.
1: హీ ఈజ్ నాట్ ఏబుల్ టు గెట్ ఇన్ టు హిజ్ ఓన్ హార్ట్.
0: కనుకనే మానవుని యొక్క వికారమంతా కూడా వికృతి స్వరూపాన్ని ధరిస్తుండాలి.
1: దాట్ ఈస్ ద పర్వర్షన్ విచ్ లెడ్ టు ఆల్ దిస్ పర్వర్షన్.
0: స్వార్థము స్వప్రయోజనము.
1: హీ ఈజ్ ఫుల్ ఆఫ్ సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్.
0: కానీ తన స్వస్వరూపాన్ని దర్శించడానికి ప్రయత్నించడం లేదు.
1: హీ ఇస్ నాట్ మేకింగ్ ఎన్ అటెంప్ట్ టు నో హిస్ ఓన్ ట్రూ ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: స్వస్వరూపాన్ని దర్శించడమే ఆధ్యాత్మికం ప్రథమ లక్ష్యం.
1: ద ఎయిమ్ ఆఫ్ స్పిరిచువల్ లైఫ్ ఇస్ టు నో వన్స్ ఓన్ ట్రూ ఐడెంటిటీ.
0: కేవలం ఆధ్యాత్మిక మార్గమే కాదు,
1: నాట్ ఓన్లీ స్పిరిచువల్,
0: లౌకికము భౌతికము ధార్మికము అన్నింటి ఎందుకు వ్యవహారికం నందు కూడా తన తత్వాన్ని తాను మొట్టమొదట గుర్తించాలి.
1: వన్ హ్యాస్ టు నో వన్స్ ఓన్ నేచర్ in physical world, in the moral world, in the ethical sense, in every aspect of life.
0: ఇతరుల యొక్క దోషాన్ని చూడటానికి మాత్రమే నీవు పురికొల్పుతున్నావు, కానీ నీ దోషాన్ని నీవు గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: యూ వాంట్ టు నో ది మిస్టేక్స్ అండ్ ద ఫాల్ట్స్ ఇన్ అదర్స్ బట్ యూ ఆర్ నాట్ అవేర్ ఆఫ్ యువర్ ఓన్.
0: నీ దోషము నీవు ఏనాడు వెతుకుదువో ఆనాడే నీవు బాగుపడతావు.
1: దట్ డే విన్ యూ రెక్టిఫై కరెక్ట్ యువర్ ఓన్ మిస్టేక్, దెన్ యూ విల్ ఇంప్రూవ్.
0: అట్టివాడే ఆదర్శ పురుషుడిగా రూపొందుతాడు.
1: హీ బికమ్స్ అన్ ఐడియల్ మ్యాన్.
0: అట్టివాడే మానవుడిగా రూపొందుతాడు.
1: హీఈస్ అ ట్రూ హ్యూమన్.
0: మానవుడని పేరు పెట్టుకుని
1: ఈజ్ జస్ట్ హ్యూమన్ బై నేమ్.
0: మానవ బుద్ధులతో మనం ప్రవర్తిస్తుంటే
1: ఈ
0: జగత్తులో ఎవరు పిలుస్తారు మానవుడని?
1: హూ విల్ కాల్ యూ ఎ హ్యూమన్ బీయింగ్?
0: ఏదో ఎదురుగా మర్యాద కోసమని ఓ అండి నమస్కారం అండి అంటారు.
1: ఆల్ కర్టసీ మానర్స్ మే డిమాండ్ టు సే హలో హౌ
0: ఆర్ యూ. వెనుకల అతన్ని అనేక రకములుగా విమర్శించారు.
1: బ్యాక్ దే విల్ స్పీక్ ఆల్ నేమ్స్.
0: కనుక మనం ఆ విధంగా పోకూడదు.
1: వీ షుడ్ నాట్ బి లైక్ దాట్.
0: మన కాన్షియన్స్ మనం తృప్తిగా నడుచుకోవాలి.
1: వీ షుడ్ యాక్ట్ సాటిస్ఫాక్టరీ టు
0: మన పవిత్రతకు మనం పవిత్రంగా నడుచుకోవాలి.
1: వీ షుడ్ లీడ్ ఎ సీక్రెట్ లైఫ్.
0: మన దివ్యత్వాన్ని సరైన మార్గంలో ప్రవేశపెట్టాలి.
1: వీ షుడ్ మేక్ అవర్ లైఫ్ డివైన్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: కనుక ఈనాడు మనం ప్రపంచంలో జరిగేటువంటి దాన్ని మనం అన్వేషణ చేయకుండా
1: we don't need to search for anything in this world.
0: Kalantanu animation cheyadaniki tagina krishi cheyali.
1: One has to make every attempt to know one's own self.
0: Evarandi meeru ane prashinchukunte
1: instead of questioning who are you, who are
0: nenu evaru, nenu evaru, nenu evaru, who am I deenni maatrame prashinchali.
1: We should put a question to ourselves, who am I.
0: Ninnadi dinamu
1: yesterday
0: panchakosamulu yokka tattvanu gurinchi meeru gurtincharu.
1: Bhagavan explained the nature of five sheep.
0: Ee panchakosamulu yandu deham aneetvantidi భౌతికమైనటువంటిది.
1: ద ఫైవ్ షీస్ ఎన్కంపాసింగ్ ద బాడీ ఆర్ ఫిజికల్.
0: ఇది కేవలం స్థూలమైనటువంటిది.
1: ఇట్ ఈస్ గ్రాస్ వన్.
0: ఈ దేహం ద్వారా అనేక రకమైనటువంటి యొక్క ఇక్కట్టు కలుగుతున్నాయి.
1: దిస్ బాడీ విల్ హ్యావ్ సో మెనీ ట్రబుల్.
0: దేహాభిమానం పెంచుకున్న కొలది
1: యాజ్ యూ డెవలప్ బాడీ
0: ఆత్మాభిమానం తరిగిపోతుంది.
1: ది అటాచ్మెంట్ టు ద సెల్ఫ్ డిటీరియరేట్స.
0: ఆత్మలేని దేహం ఏమాత్రమూ నివసించదు.
1: బాడీ కెనాట్ ఎగ్జిస్ట్ వితౌట్ ద స్పిరిట్.
0: కనుకనే
1: సో
0: మనము ఈ దేహం విషయంలో మనము అనేక రకమైన జాగ్రత్తలు వహించాలి.
1: ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ బాడీ వి హావ్ గాట్ టు బి ఎక్స్ట్రీమ్లీ కేర్ఫుల్.
0: ఈ దేహాభిమానం దినదినానికి తగ్గించుకుంటూ రావాలి.
1: వి హావ్ టు కట్ షార్ట్, రిడ్యూస్ దిస్ బాడీ అటాచ్మెంట్.
0: ఇది పెంచుకొని కొలది కూడాను మన ఆశలు దురాశలు పెరిగిపోతున్నాయి.
1: ఇఫ్ యువర్ బాడీ అటాచ్మెంట్ మోర్ అండ్ మోర్ యు విల్ బి మోర్ ఓవర్ అంబిషన్.
0: అయితే సూక్ష్మదేహమైనటువంటి యొక్క ప్రాణము మనస్సు విజ్ఞానము
1: ద సటిల్ ఫామ్ ఇన్ దిస్ హ్యూమన్ లైఫ్ ఈస్ దిస్ వైటల్ ఫోర్స్ the mind and
0: tejasudu annaru.
1: This is called tejasu brilliant.
0: Ee tejasu anetundi etto vachindi peru.
1: This tejasu brilliant, how do you get this name?
0: Tejovantamainatundi yokka
1: that which is brilliant
0: antarbhavamulu cheta
1: through the inner feeling
0: antakaranamulu cheta
1: through inner action
0: కలిసినది కనుకనే దీనికి తేజస్సుడు అని పేరు పెట్టారు.
1: As it is related to inner senses, it is called the brilliant, the
0: tejasu. Inner bhavam anaga దైవత్వం యొక్క దివ్యత్వాన్ని మనం గుర్తించాలి.
1: వీ హావ్ టు అండర్స్టాండ్ ది ఇన్నర్ ఫీలింగ్, ది డివినిటీ.
0: ప్రాపంచక సంబంధమైనటువంటి విషయవాసనలు ఎన్ని ఆచరించినప్పటికీ
1: ఇన్ స్పైట్ ఆఫ్ ఫిజికల్ మండే
0: అప్పటికప్పటికి మాత్రమే ఆనందాన్ని చేకూరుస్తుంది, కానీ
1: ఇట్ కన్ఫర్స్ హ్యాపీనెస్ విచ్ ఇస్
0: సత్యమైన నిత్యమైన ఆనందానికి మనకు ఏమాత్రమూ అందించదు.
1: ఇట్ విల్ నెవర్ గ్రాంట్ యు ది ఎటర్నల్ పర్మనెంట్ బ్లెస్.
0: అయితే దానితో పాటు
1: అంతర్భావాన్ని
0: కూడా మనము అభివృద్ధి గావించుకోవాలి.
1: హావ్ టు డెవలప్ ది ఇన్నర్ ఫీలింగ్.
0: ఈ అంతర్భావమే లేకుండా
1: విదౌట్ ఇన్నర్ ఫీలింగ్
0: బహిర్ముఖమైనటువంటిదంతా కేవలము పశ్చతీతి పశువు, బయట దృష్టి కలిగినటువంటి పశువే.
1: ఇట్ ఈస్ అనిమల్ దట్ హ్యాస్ గాట్ అవుట్ లుక్స్.
0: కనుక మనం పశువులు అయిపోతున్నాం.
1: వీ హావ్ బికమ్ అనిమల్.
0: బయట దృష్టినే మనం ఆకర్షిస్తున్నాము.
1: వీఆర్ డ్రాన్ బై
0: బయట చర్యలనే మనం ఆకర్షిస్తున్నాము.
1: వీఆర్ డ్రాన్ బై ది ఎక్స్టర్నల్.
0: ఇది కాదు నిజమైన మానవత్వము.
1: దిస్ ఇస్ నాట్ హ్యూమన్ క్వాలిటీ.
0: అది ఏ ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఇస్ మ్యాన్.
1: దట్స్ ద ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఇస్ మ్యాన్.
0: ఈ అంతర్భావాన్ని నీవు కొంతవరకు నువ్వు పరిశుద్ధం గావించుకోవాలి.
1: మేక్ యువర్ ఇన్నర్ ఫీలింగ్స్ ప్యూర్.
0: నిర్మల నిశ్చల నిస్వార్థమైనటువంటి ఒక బుద్ధిని మనం ప్రేమించుకోవాలి.
1: డెవలప్ దట్ ఇంటెలెక్ట్ విచ్ ఇస్ ప్యూర్ అండ్ సెల్ఫ్లెస్.
0: అప్పుడే అందరినీ కూడా మనం ప్రేమించగలము.
1: దెన్ యూ విల్ బి ఏబుల్ టు లవ్ ఆల్.
0: అందరినీ మనం విశ్వసించగలము.
1: దెన్ యూ హావ్ ఫెయిత్ ఇన్ ఎవ్రీవన్.
0: కానీ ఈనాటి మానవుడు తనంతాను విశ్వసించడం లేదు.
1: మ్యాన్ టుడే హ్యాస్ నో ఫెయిత్ ఇన్ హిమ్సెల్ఫ్.
0: అందరినీ విశ్వసించినట్టుగా నటిస్తున్నాడు.
1: హి ప్రిటెండ్స్ యాజ్ ఇఫ్ హి బిలీవ్స్.
0: అది ఏ మొట్టమొదట మానవుని యొక్క దోషము.
1: దట్ ఇస్ ద ఫస్ట్ మిస్టేక్ ఇన్ మ్యాన్ కైండ్.
0: మొట్టమొదట తనంతాను విశ్వసించాలి.
1: ఫస్ట్ హావ్ ఫెయిత్ ఇన్ యు.
0: అదే ఆత్మవిశ్వాసము.
1: దట్ ఇస్ ది సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: ఆ పునాది అనేటువంటిది ఉండినప్పుడే
1: when self-confidence foundation
0: is there,
1: there lies the bliss of the spirit or the self.
0: Self-confidence is the foundation.
1: Self-confidence is the
0: self-satisfaction wall.
1: Self-satisfaction is the wall.
0: Self-sacrifice is roof.
1: The self-satisfaction
0: self-realization
1: is the
0: life.
1: Self-realization is life.
0: కాబట్టి అన్నింటి ఎందుకు నువ్వు ఈ సెల్ఫ్ నేను అనేటువంటి తత్వాన్ని మొట్టమొదటి గుర్తించాలి.
1: In all these four steps, self, the I
0: net. ఆ నేను అనేటువంటిది దేహమునకు సంబంధించినటువంటి కాదు.
1: This I is not related to the body.
0: ఇది కేవలం దైవమునకు మొట్టమొదటి పేరు.
1: I is the first name of God.
0: ఇది ఏ ప్రధానమైనటువంటి భగవంతుడి యొక్క నామము.
1: It is the first important name of God. దీనిని
0: పురస్కరించుకుని వేదము అహం బ్రహ్మాస్మి అని.
1: Basing on this Veda says అహం
0: నేను అనేటువంటి బ్రహ్మనే.
1: I am Brahman.
0: ఉనికి అనేటువంటి బ్రహ్మనే.
1: ఎగ్జిస్టెన్స్ ఇస్ బ్రహ్మ.
0: ఆత్మ అనేది బ్రహ్మనే.
1: ఆత్మ ఇస్ బ్రహ్మ.
0: బ్రహ్మ అనేటువంటిది బ్రహ్మనే.
1: బ్రహ్మ
0: అనగా ఏమి బృహత్తత్వమైనటువంటిది బ్రహ్మం.
1: బ్రహ్మ ఇస్ వాస్ట్నెస్ ఎక్స్పాన్సివ్.
0: ఎక్కడ చూసినా వ్యాపించినటువంటిది.
1: దట్ విచ్ ఎక్స్పాండ్స్ ఆల్ ఓవర్.
0: ఇలాంటి తత్వాన్ని మొట్టమొదట మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: వి హావ్ టు మేక్ ఎవరీ అటెంప్ టు నో దిస్ నేచర్ ఆఫ్ బ్రహ్మన్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మన ప్రేమ అనేటువంటి రసాయనము ఒకవైపున అద్దములో పూసుకున్నప్పుడే,
1: వెన్ వన్స్ వి అప్లై ది కెమికల్ ఆఫ్ లవ్ ఆన్ ది రివర్స్ సైడ్ ఆఫ్ ది మిర్రర్,
0: అద్దము లోపల మన ప్రతిబింబాన్ని మనం సులభంగా దర్శించవచ్చు.
1: ఇన్ దట్ మిర్రర్ యు విల్ బి ఏబుల్ టు సీ యువర్ రిఫ్లెక్షన్.
0: కనుక ఈనాడు
1: టుడే
0: అద్దం అనే బుద్ధిని మాత్రమే పెంచుకున్నాం, కానీ
1: వీ హావ్ గాట్ దిస్ మిర్రర్
0: ఆఫ్ ఇంటర్ ప్రేమ రసాయనం అనేటువంటిది వెనుక పూయటం లేదు.
1: ఇట్ వీ హావ్ నాట్ స్మియర్డ్ అప్లైడ్ ద కెమికల్ ఆఫ్ లవ్.
0: కనుక వెనుక భాగమైనటువంటి ఒక వస్తువులు కనిపిస్తున్నాయి, కానీ నీకు నీవు కనిపించటం లేదు.
1: దేర్ ఫోర్ యాజ్ ఇట్ హాస్ నో కెమికల్ టు దిస్ మిర్రర్ వీ సీ ఔటర్ ఆబ్జెక్ట్స్ నాట్ యువర్ ఓన్.
0: కనుక ఇతరుల యొక్క దోషాన్ని నీవు చూస్తున్నావే, కానీ
1: యూ విల్ బి ఏబుల్ టు సీ ది మిస్టేక్.
0: నీ దోషాన్ని నీవు కనిపెట్టు.
1: Discover, find out your own mistake.
0: ఇతరుల యొక్క మంచిని చూసి ప్రయోజనం లేదు.
1: There's no use in finding good.
0: నీ మంచిని నీవు అభివృద్ధి గావించుకో.
1: Foster your goodness.
0: నీ పవిత్రతను నీవు అభివృద్ధి గావించుకో.
1: Develop your sacredness.
0: ఎవరిని మనం ద్వేషించకూడదు.
1: Don't hate anybody.
0: ఎందుకంటే సర్వత పాడిపాదం తర్వతోచి శిరోముఖం సర్వత శృతిమల్లోకి సర్వమా వృత్తిష్టతి.
1: All hands are his, all eyes are his, all feet are his, all ears are his.
0: ఈశ్వర సర్వభూతానాం.
1: God is present in all beings.
0: అన్ని భూతములు యందు ఉన్నటువంటిది దైవత్వమే.
1: It is divinity present in this organic
0: world. ఆ ఈశ్వరత్వాన్ని మనం దప్పులు పెట్టడానికి ప్రయత్నిస్తే మొట్టమొదట మన దోషాన్ని మనం గుర్తించాలి.
1: We have to know our own faults first.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: ఈనాటి పరిస్థితి లోపల మనం గుర్తించవలసినటువంటిది విశాలమైనటువంటి ఒక తత్వం కావాలి.
1: In the present circumstances we have got to be broad minded first.
0: సంకుచితమైన భావములు.
1: We should not have narrow-mindedness.
0: వ్యక్తిగతమైన భావములు.
1: Not individual feelings.
0: కొంతవరకు అణగదొక్కాలి.
1: We have to put them under check.
0: స్వార్థ సప్రయోజనములను పక్కన పెట్టాలి.
1: We have to brush aside selfishness and
0: self-interest. విశాలమైనటువంటి ఒక భావంతో మనం దృష్టిని పెంచుకోవాలి.
1: We should have broad feelings.
0: ఒక ఇంచు కూడా లేదు కన్ను.
1: The size of the eye is not
0: ఇంత చిన్న కన్ను ఇంత విశాలమైనటువంటి నక్షత్రాలను చూస్తుంది.
1: Such a small eye would be able to see
0: ఎంత దూరంగా ఉండేటువంటి వస్తువును కనిపెట్టుండాలి.
1: Is able to see distant objects.
0: కానీ నిజంగా మన ఎందున్నటువంటి యొక్క అంతర్దృష్టి అనేటువంటి దాన్ని కనిపెట్టుకున్నప్పుడు ఎంతైనా మనం కావించవచ్చు.
1: ఇఫ్ యు హావ్ ఇన్నర్ విజన్ యూ కెన్ అచీవ్ ఎ లాట్.
0: మనం విశాలమైన దృష్టి కావాలి.
1: వీ షుడ్ హావ్ బ్రాడ్
0: మైండ్. మైండ్ బ్రాడ్ మైండ్ బ్రాడ్ మైండ్
1: బ్రాడ్ మైండ్ ఇస్ ఎసెన్షియల్ టుడే.
0: కానీ చాలా మంది విదేశీయులంతా కూడా బ్రాడ్ హార్ట్ చేయమంటుంటారు.
1: మెనీ ఫారినర్స్ సే వన్ షుడ్ బి బ్రాడ్ హార్ట్.
0: బ్రాడ్ హార్ట్ అయిపోతే హార్ట్ ఎన్లార్జ్ అయినట్టు అవుతుంది.
1: బ్రాడ్ హార్ట్ మీన్స్ ఎన్లార్జ్మెంట్ ఆఫ్ హార్ట్.
0: దీన్ని డాక్టర్స్ ఆపరేషన్ చేస్తారు, కానీ భగవంతుడు దీనికి టచ్ చేయడు.
1: బ్రాడ్ హార్ట్ ఎన్లార్జ్మెంట్ ఆఫ్ హార్ట్ నీడ్స్ ఆపరేషన్ బై డాక్టర్.
0: విశాలమైనటువంటి హృదయం కావాలి.
1: బ్రాడ్ మైండెడ్నెస్ ఇస్ వెరీ నెసెసరీ.
0: ఆ విశాలమైన హృదయం నందు విశాలమైన భావములే ఆవిర్భవిస్తాయి.
1: ద బ్రాడ్ మైండెడ్నెస్ విల్ లీడ్ టు బ్రాడ్ ఫీలింగ్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీరు ఈ ప్రపంచంలో విశాలమైనటువంటి ఒక ప్రపంచంలో జీవించారు.
1: ఇన్ ఫ్యాక్ట్ యు ఆర్ బోర్న్ ఇన్ దిస్ వాస్ట్ యూనివర్స్.
0: ఈ విశాలమైనటువంటి ఒక సముద్రంలో మీరు జీవిస్తున్నారు.
1: యు ఆర్ లివింగ్ హియర్ ఇన్ దిస్ బ్రాడ్ వరల్డ్.
0: కనుక మీరు కూడా విశాలమైన భావంలోనే ఉండాలి.
1: యూ షుడ్ హ్యావ్ బ్రాడ్ ఫీలింగ్.
0: ఇంత విశాలమైన ప్రపంచంలో పుట్టినటువంటి ఈ మానవునికి సంకుచితమైన భావములు ఏమాత్రమూ ఉండకూడదు.
1: You should not have narrow feelings, narrow mindedness as we go on in this
0: world.
1: You go on searching mistakes in others.
0: చాలా తప్పు.
1: ఇట్స్ బిగ్ మిస్టేక్.
0: ఒకవేళ వారి ఎందు దోషములు ఉండవచ్చు,
1: మిస్టేక్స్,
0: కానీ నీవు చూడవలసింది దోషములు కాదు.
1: యూ డోంట్ నీడ్ టు సీ దట్.
0: వారి ఎందున్నటువంటి ఉత్తమమైన భావం నీవు. మీరందరూ విశ్వ కుటుంబీకులుగా తయారవుతారు.
1: యూ బికమ్ ది మెంబర్స్ ఆఫ్ ది ఫ్యామిలీ ఆఫ్ యూనివర్స్.
0: ఒక కుటుంబమే.
1: హోల్ యూనివర్స్
0: బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్ ఫాదర్హుడ్ ఆఫ్ గాడ్.
1: Brotherhood of man, fatherhood of God.
0: అప్పుడు అందరూ కూడా సోదరులుగా ఉంటుంటారు.
1: Then all will lead the life.
0: ఇలాంటి సోదరత్వాన్ని మనం పెంచుకోవాలి.
1: We should develop.
0: అందరూ భగవంతుని యొక్క అంశములే.
1: All are the sparks of God.
0: మమ వంశో జీవలోకే జీవభూత సనాతన.
1: The entire universe is the living creatures are the sparks of the divine.
0: అయితే ఇంత సృష్టిని సృష్టించినప్పటికీ
1: హ్యావింగ్ బీన్ క్రియేటెడ్ దిస్ క్రియేషన్
0: దీనికి సూత్రధారి ఒకటి ఉండాలి.
1: దేర్ ఇస్ వన్ డైరెక్టర్.
0: ఆ సూత్రధారి దైవత్వము.
1: వెరీ డైరెక్ట్.
0: ఆ దైవత్వం కంటికి కనిపించదు.
1: యు డోంట్ సీ గాడ్.
0: చెవులకు వినిపించదు.
1: యు కాంట్ హియర్.
0: మనసుకు అనిపించదు.
1: యు కెనాట్ థింక్. కనుకు
0: కురిపించదు.
1: అండ్ యు కెనాట్ అండర్స్టాండ్. బట్
0: మానసికత్వానికి అర్థం చేస్తుంది.
1: ద డివినిటీ కెన్ బి కాంప్రిహెండెడ్ అండర్స్టూడ్ బై ద మైండ్.
0: దీనికి అండర్స్టాండ్ చాలా అవసరము.
1: అండర్స్టాండింగ్ ఇస్ వెరీ నెసెసరీ.
0: అండర్స్టాండ్ చేసుకున్నప్పుడే అడ్జస్ట్మెంట్ ఈజీ అవుతుంది.
1: వెన్ వన్స్ దేర్ ఇస్ అండర్స్టాండింగ్ దేర్ విల్ బి అడ్జస్ట్మెంట్ ఆటోమేటికలీ.
0: కనుక మీరు అందరినీ కూడా దైవం యొక్క ప్రతిబింబాలే అని మీరు అండర్స్టాండ్ చేసుకోండి.
1: అండర్స్టాండ్ క్లియర్లీ వెల్ దట్
0: ఎవరిపై కూడా మనకు ద్వేషం కానీ అసూయ కానీ అహంకారం కానీ ఆవిర్భవించదు.
1: దెన్ దేర్ విల్ బి నో ప్లేస్ ఫర్ ఈగో ఆర్ జెలసీ.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడ్మెంట్స్ ఆఫ్ లవ్.
0: మొట్టమొదట మీరు అభివృద్ధి పరచుకోవాల్సింది ప్రేమతత్వం.
1: వాట్ యూ హ్యావ్ టు ఫస్ట్
0: లవ్ ఈజ్ గాడ్, లివ్ ఇన్ లవ్.
1: లవ్ ఈజ్ గాడ్, లివ్ ఇన్ లవ్.
0: అది నీ యొక్క జీవితము.
1: దట్స్ యువర్ లైఫ్.
0: ప్రేమకు మించినటువంటి దైవం మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నో గాడ్ బియాండ్ లవ్.
0: దైవం ఎక్కడున్నాడని ఎవరైనా ప్రశ్నిస్తే సర్వులు ఎందు ఉంటున్నాడు.
1: If anyone says, where is God? Say that he is
0: in everyone.
1: In what form? In the form of love.
0: We must make
1: others to know this principle
0: of love. We have
1: to manifest this love.
0: We have to
1: express this form of
0: love. It's not enough
1: if you just utter this word
0: love. We
1: have to translate into action.
0: అప్పుడే మనకు తగినటువంటి యొక్క గౌరవము మర్యాద మానవత్వం అనేటువంటి కూడా మనకు ప్రాప్తిస్తుంది.
1: దెన్ యూ విల్ విన్ ఆల్ ది ఎస్టీమ్ అండ్ రెప్యుటేషన్ అండ్ డిజర్వ్ టు బి కాల్డ్ ఎ హ్యూమన్ బీయింగ్. స్టూడెంట్స్,
0: మీరు యువకులు,
1: యువర్ యంగ్స్టర్, మీ
0: యువకులు యందు ఎంత శక్తియో ఇమిడి ఉంటున్నది.
1: యూ హావ్ సో మచ్ ఆఫ్ ఎనర్జీ.
0: ఈ భూమి యందు ఎంత శక్తి ఉన్నదో అంత శక్తి కూడా మీ యందు ఉంటున్నది.
1: ద కైండ్ ఆఫ్ పొటెన్షియాలిటీ ఎనర్జీ ప్రెసెంట్ ఇన్ దిస్ ప్లానెట్ ఆఫ్ ఎర్త్
0: ఈ అట్రాక్షన్ పవర్ కూడా మీ యందు ఉంటున్నది.
1: ద అట్రాక్షన్
0: శక్తి మీ యందు ఉంటున్నది.
1: విద్యుత్
0: శక్తి మీ యందు ఉంటున్నది.
1: ఎలక్ట్రిసిటీ ఇన్ యూ.
0: అన్ని శక్తులు మీ ఎందు ఉంటుంది కూడా. ఏమి శక్తిహీనులోనే మీరు బ్రతుకుతున్నారు. ఎంత బలహీనత.
1: యు హావ్ ఆల్ పొటెన్షియల్స్ ఎబిలిటీస్ బట్ యు బిహేవ్ లైక్.
0: దేశంలో ఎక్కడ కష్టం జరిగినా కానీ మీరు పరిగెత్తాలి, అక్కడ దాంతో పాల్గొనాలి.
1: వెన్ దేర్ ఆర్ ఎనీ డిఫికల్టీస్ ఎనీ ప్లేస్ ఇన్ దిస్ కంట్రీ,
0: యు వాటెవరో నేనెవడో అనేటువంటి భేదభావాలకు చావు చోటు ఇవ్వకూడదు.
1: యు నెవర్ గివ్ స్కోప్ ఫర్ డిఫరెన్స్.
0: తన పర అనేటువంటి భేదమును తగ్గించి
1: నథింగ్ లైక్ ఐ మైన్ అండ్ థైన్.
0: అంతా నాదే.
1: Have the feeling that all belongs to me.
0: ఏకాత్మ భావంతో మీరు ప్రవేశించి
1: విత్ దట్ ఫీలింగ్ ఆఫ్ వన్నెస్
0: సమాజ సేవలో మీరు పాల్గొనాలి.
1: సర్వ్ ద సొసైటీ.
0: సమాజం అనేటువంటిది ప్రకృతికి ప్రధానమైనటువంటి అంగము.
1: అండ్ ది సొసైటీ ఇస్ ద మెయిన్ లింబ్ ఆఫ్ నేచర్.
0: ఇది ఒక చెయ్యి.
1: దిస్ హ్యాండ్.
0: ఇది ఒక చెయ్యి.
1: ఇస్ అనదర్.
0: ఇది నా ముక్కు.
1: దిస్ నోస్.
0: ఇది నా కన్నులు.
1: దిస్ ఐ.
0: ఇది నా కడుపు.
1: దిస్ స్టమక్.
0: ఇది నా కాళ్ళు.
1: ఫీట్.
0: ఇవన్నీ చేరి ఏమైపోయింది?
1: వాట్ విల్
0: దేహానికి అంగములుగా ఉంటున్నాయి.
1: దే ఆర్ ఆల్ ద లింబ్స్ ఆఫ్ ది సేమ్ బాడీ.
0: కానీ ఈ దేహం ఎవరికి అంగము?
1: అండ్ దిస్ బాడీ ఇస్ ద లింబ్ ఆఫ్
0: సొసైటీకి అంగము.
1: ఆఫ్ ద సొసైటీ.
0: సొసైటీకి ఏది అంగము?
1: వాట్ ఇస్ ది
0: మానవత్వం అంగము.
1: దిస్ హ్యూమన్ బీయింగ్ ఇస్
0: మానవత్వం దేనికి అంగము?
1: అండ్ దిస్ హ్యూమానిటీ
0: ప్రకృతికి అంగము.
1: నేచర్
0: ప్రకృతి దేనికి అంగము?
1: నేచర్
0: పరమాత్మ అంగము.
1: గాడ్ హింసెల్ఫ్.
0: కాబట్టి ప్రకృతి పరమాత్మ అంగము.
1: దేర్ఫోర్ ద నేచర్ ద లింబ్ ఆఫ్ గాడ్.
0: కనుక ఇట్టి ప్రకృతిని మనం పరమాత్మ అంగంగా భావించి ప్రేమించి విశ్వసించి దాని సేవలో మనం పాల్గొనాలి.
1: వి హావ్ టు బిలీవ్ దట్ నేచర్ ఇస్ ద లింబ్ ఆఫ్ గాడ్. వి హావ్ టు లవ్ అండ్ సర్వ్.
0: అప్పుడే ప్రధానమైన మానవ జీవితం అనేటువంటి సార్థకం అవుతుంది.
1: దెన్ ఓన్లీ ది హ్యూమన్ లైఫ్ ఇస్ రిడీమ్డ్.
0: ఈ అంగములంతా కూడా దేహానికి సంబంధించింది.
1: దీస్ లింబ్స్ బిలాంగ్ టు ద బాడీ.
0: దేహం దేహమునికి సంబంధించింది కాదు.
1: అండ్ ఇట్స్ నాట్ ఇన్
0: సొసైటీకి సంబంధించినటువంటిది.
1: ద బాడీ బిలాంగ్
0: ఈ దేహాన్ని సొసైటీలో ప్రవేశపెట్టాలి.
1: మేక్ యూజ్ ఆఫ్ దిస్ బాడీ ఫర్ టు సర్వ్ సొసైటీ.
0: ఈ అన్ని రంగములతోనూ కూడా కూడి పని చేయాలి మనం.
1: హావ్ టు వర్క్ విత్ ఆల్ ద హార్ట్ అండ్ సోల్.
0: ఏ వ్యక్తులకు ఏది సహాయమో, ఏది ఉపకారమో, ఏది మంచిదో దీన్ని గుర్తించి వర్తించాలి.
1: వీ హావ్ టు నో రికగ్నైజ్ ద హెల్ప్ దట్ ఇస్ రిక్వైర్డ్.
0: అదే నిజమైనటువంటి సమాజ సేవ.
1: దట్ ఈస్ ద ట్రూ సర్వీస్.
0: ఈనాడు అనేక మంది సమాజ సేవాని
1: మెనీ సే సోషల్ సర్వీస్
0: గ్రామంలో ప్రవేశించి
1: దే గో టు విలేజ్
0: మూర్చటము,
1: దే గో స్వీప్
0: ఏదో పరిశుద్ధం గావించుకోవటము, ఏదో దేవాలయం కింద పెయింట్ వేయటము,
1: వైట్ వాష్
0: ఇంతటితోనే మనం తృప్తి పడుతున్నాము.
1: వీఆర్ సాటిస్ఫైడ్.
0: కాదు, అది సేవనే కాదు.
1: ఇట్ నో సర్వీస్ అట్ ఆల్.
0: అది మన కర్తవ్యము.
1: ఇట్ అవర్ డ్యూటీ.
0: మనం చేయవలసినటువంటి ఒక పని.
1: వీఆర్ సపోజ్ టు డూ.
0: కానీ నిజమైన సేవ అంటే ఏమిటి?
1: వాట్ ఈస్ ట్రూ సర్వీస్?
0: ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రజల యొక్క అశాంతులు కారణం ఏమిటి?
1: What is the reason for restlessness in that village?
0: ఆ ప్రజల యొక్క అనానుకూలములు ఏమిటి?
1: What are the inconvenience they have?
0: వారికి ఏది అవసరము?
1: What is their need?
0: ఆ అవసరమైనటువంటి దాంతో మనం శక్తి కొలది పాల్గొని దాని అవసరాన్ని తీర్చాలి.
1: We have to provide what all they need, their requirements.
0: అన్నో ఈ రాబోయేదంతా కూడాను కేవలం వేసవి కాలము.
1: Coming season is summer.
0: ప్రతి పల్లెలో కూడాను తాగడానికి నీరు ఉండదు.
1: Every village has no water supply.
0: జలము ప్రధానమైనటువంటి ప్రాణము.
1: Water is life.
0: అలాంటి పరిస్థితి లోపల మనం పోయి సాధ్యమైనంత వరకు ఒక బోరు వేలు వేసు లేక ఇంకే నది నుంచి నీరు తీసుకోవచ్చు ఆ ప్రజలకు అందించడానికి ప్రయత్నించాలి.
1: సప్లై డ్రింకింగ్ వాటర్ బై డిగింగ్ ద బోర్ వెల్స్ ఎట్ డిఫరెంట్ సెంటర్స్.
0: ఆ విధంగా ప్రజలకు ఉపయోగమైనటువంటిది అవసరమైనటువంటి యొక్క కార్యంలో ప్రవేశించినప్పుడే నిజమైన సేవగా భావించవచ్చును.
1: వెన్ యూ సర్వ్ అండ్ సాటిస్ఫై దేర్ నీడ్స్ యూ కెన్ కాల్ ఇట్ సర్వీస్ ఇన్ ద ట్రూ సెన్స్.
0: ఇప్పుడు నువ్వు సేవగా నీవు భావించకూడదు.
1: డోంట్ కన్సిడర్
0: ఎవరికో నేను సేవ చేస్తున్నాను అనుకుంటే నీకు అహంకారం పెరగవచ్చును.
1: ఇఫ్ యూ థింక్ యు ఆర్ సర్వింగ్ అదర్స్ యూ మే బి ఈగోయిస్టిక్.
0: కాదు కాదు, నా వారికి నేను చేస్తున్నాను.
1: ఐఎమ్ సర్వింగ్ మై పీపుల్.
0: నేను అందరూ కూడా ఒక మానవ స్వరూపాలే.
1: వి ఆర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్.
0: కాస్ట్ ఆఫ్ హ్యూమానిటీ.
1: Cast of humanity.
0: మా అంతా ఒకే కులమే.
1: We all belong to
0: మా అంతా ఒకే మతమే.
1: We belong to
0: మా అంతా ఒకే భాషనే.
1: One language.
0: అనేటువంటి భావంతో దాంతో ప్రవేశించాలి.
1: With these feelings we should step to action.
0: అప్పుడే నిజమైన సేవగా రూపొందుతుంది.
1: That becomes true service.
0: ఈ విధంగా ప్రజా సేవల లోపల మనం పాల్గొని మనం చదివిన చదువులు కానీ నేర్చిన విద్యలు కానీ ఈ సమాజంలో ప్రవేశపెట్టి సార్థకంగా గావించుకోవాలి.
1: ఆల్ ది ఎడ్యుకేషన్ ఆల్ ది లెర్నింగ్ మస్ట్ బి యూస్డ్ ఇన్ దిస్ డైరెక్షన్ ఆఫ్ రెండరింగ్ సర్వీస్ టు ద కమ్యూనిటీ.
0: చదివే చదువులంతా కూడా కేవలం విదేశాలకు పోయి ధనం ఆర్జించడం కోసం కాదు.
1: యువర్ ఎడ్యుకేషన్ ఇస్ నాట్ టు గో అబ్రాడ్.
0: అదే మన భారతీయుల్లో ఉన్నటువంటి పెద్ద బలహీనత.
1: ఇట్ ఇస్ ది బిగ్గెస్ట్ వీక్నెస్ అమంగ్ ఇండియన్.
0: ఒక ఇంజనీర్ ఒక డాక్టర్ పాస్ అయినాడంటే పోయి మొట్టమొదట పాస్పోర్ట్ కు ప్రయత్నం చేస్తాడు.
1: వన్ బికమ్స్ ఇంజనీర్ ఆర్ డాక్టర్ హీ అప్లైస్ ఫర్ పాస్పోర్ట్.
0: నీ దేశంలో నీ గ్రామంలో ఉన్నటువంటి వారి రోగులు నువ్వు చూడు.
1: కన్సిడర్ థింక్ ఆఫ్ యువర్ ఓన్ పీపుల్ ఇన్ యువర్ ఓన్ విలేజ్ ఇన్ యువర్
0: నీ గ్రామాన్ని నీవు సంరక్షించుకోలేనటువంటి వాడు విదేశాలకు వెళ్ళి ఏం సంరక్షించుకుంటావు.
1: వెన్ యూ కెనాట్ వర్క్ ఫర్ యువర్ ఓన్ విలేజ్ వాట్ ఈస్ దట్ యువర్ గోయింగ్.
0: కేవలం ధనం కోసం పోతున్నారే కానీ గుణం కోసం కాదు.
1: యూఆర్ జస్ట్ గోయింగ్ ఫర్ మనీ నాట్ ఫర్ వర్క్.
0: మన గుణాన్ని మనం పోషించుకోవాలి.
1: యూ హావ్ టు డెవలప్ అవర్ వర్క్.
0: రాముడు కూడా చెప్పాడు, జననీ జన్మభూమస్య స్వర్గాధిప కరియసి.
1: రామా,
0: నా తల్లి నాకు జన్మమిచ్చినటువంటి భూమి నాకు ప్రధానమైనటువంటి స్వర్గం కంటే గొప్పది అన్నాడు.
1: రామా సెడ్ దిస్ మదర్ ల్యాండ్ ఇస్ మచ్ మోర్ దాన్ ది వెరీ హెవెన్ పారడైజ్.
0: రామా రామా రామా రామా అని రామనామాన్ని స్మరిస్తున్నారు.
1: వి గో ఆన్ చాంటింగ్ రామాస్ నేమ్.
0: కానీ రాముడు చేసినటువంటి కార్యాలు ఏమి చేస్తున్నారు మీరు?
1: బట్ వాట్ ఈస్ రామాస్ యాక్టివిటీ విచ్ యు హావ్ టేకెన్ ఎన్ ఐడియల్ పాత్.
0: అతనికి కేవలం రాజ్యాన్ని కూడా త్యజించి
1: సాక్రిఫైస్ కింగ్
0: తండ్రి ఆజ్ఞను అనుసరించి
1: హి ఫాలోడ్ ఫాదర్స్ కమాండ్.
0: 14 సంవత్సరాలు అరణ్యవాసం చేశాడు.
1: అండ్ హీ స్పెంట్ ఆల్ ద టైమ్ ఇన్ ద ఫారెస్ట్.
0: అది ఏమన్న ముఖ్యము?
1: దట్స్ ఇంపార్టెంట్.
0: మన దేహము,
1: అవర్ బాడీ,
0: మన బుద్ధి,
1: అవర్ ఇంటెలెక్ట్,
0: మన మనసు,
1: మైండ్,
0: మన చిత్తము,
1: అండ్
0: మన అంతఃకరణ, అన్ని కూడా తల్లిదండ్రుల యొక్క ప్రసాదములే.
1: దేర్ ఆల్ గిఫ్ట్స్ ఆఫ్ అవర్ పేరెంట్స్.
0: నీ హెడ్, నీ దుడ్డు, నీ యొక్క బ్లడ్, నీ యొక్క ఫుడ్ అంతా కూడా తల్లిదండ్రుల గిఫ్ట్.
1: ఆల్ యువర్ హెడ్, ది బ్లడ్ అండ్ దుడ్డు, ఎవ్రీథింగ్ గాడ్స్ పేరెంట్స్ గిఫ్ట్.
0: కనుక మొట్టమొదట మీరు చదివినందుకు తల్లిదండ్రులకు తగినటువంటి గ్రాట్యుడ్ సందించాలి.
1: అండ్ యూ హ్యావ్ టు ఎక్స్ప్రెస్ గ్రాట్యుడ్ యువర్ పేరెంట్స్.
0: అది నిజమైనటువంటి దైవ సేవ.
1: దట్ ఈస్ సర్వీస్ టు గాడ్.
0: అప్పుడే నీ యొక్క హృదయం కూడా చల్లబడుతుంది.
1: దెన్ యూ హ్యావ్ ఆల్ ద కంఫర్ట్.
0: శాంతిని చేకూరుతుంది.
1: యూ విల్ బి పీస్ఫుల్.
0: శాంతి శాంతి శాంతి ఎక్కడ చిక్కుతుంది శాంతి?
1: వి సే పీస్ పీస్ వెర్
0: యు హస్తమున అనుబాణము ఉంచుక
1: హోల్డింగ్ అటమ్ బాంబ్
0: అరుస్తుంటారు శాంతి శాంతిని.
1: వి గో ఆన్ షౌటింగ్ పీస్ పీస్.
0: చంద్రు చేయడం కలిగి కూడా చందచాలను శాంతి సుఖములు.
1: దో వి రీచ్ మూన్ వి ఆర్ నాట్ పీస్ఫుల్.
0: చేతిలో బాంబు పెట్టుకుని శాంతి శాంతి అంటే ఎక్కడి నుంచి వస్తుంది శాంతి?
1: హోల్డింగ్ అటమ్ బాంబ్ ఆన్ హ్యాండ్ యూ సింప్లీ సే పీస్ పీస్.
0: హృదయంలో శాంతి నిలుచుకో.
1: హావ్
0: చేతిలో బాంబును పారవేయి.
1: అండ్ గివ్ అప్ త్రో అవే ఆల్ ద బాంబ్.
0: అప్పుడే నీకు శాంతి ప్రతిబింబిస్తుంది.
1: దెన్ ద పీస్ వుడ్ మ్యాన్.
0: శాంతి అనేటువంటి రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
1: పీస్ ఇస్ ది రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్
0: బీయింగ్. ప్రతి ఒక్కటి కూడా మన నుంచి ఆవిర్భవించేటువంటి ప్రతిబింబాలే.
1: ఎవ్రీథింగ్ కమ్స్ అవుట్ ఫ్రమ్ విద్ ఇన్ ఎంబాడిమెంట్స్ ఆఫ్ లా.
0: మీరు ఎంతో గుణవంతుడు,
1: యువర్ వర్చ్యు,
0: ఎంతో విద్యావంతులు, ఎంతో తెలివితేటలు కలవారు,
1: హైలీ ఇంటెలిజెంట్.
0: కానీ ఇందులో స్వార్థమైనటువంటి ప్రవేశించడం చేత అంతా కూడా భస్మం అయిపోతుంది.
1: బికాస్ ఆఫ్ ది సెల్ఫిష్నెస్ ఎవ్రీథింగ్ ఇస్ బర్న్ డౌన్.
0: కడవల పాల లోపల కూడా అణు మాత్రం విషం కలిపితే ఆ కడవల పాలు కూడా అవి అపవిత్రమైపోతాయి.
1: దేర్ మే బి పాట్ ఫుల్ ఆఫ్ మిల్క్, ఇఫ్ యు జస్ట్ యాడ్ వన్ డ్రాప్ ఆఫ్ పాయిజన్ ఎవ్రీథింగ్ వుడ్ గెట్ స్పాయిల్డ్ పాయిజన్.
0: కనుకనే మనం ఒక క్రోధము ద్వేషము అనేటువంటిది లోపల ఉంచుకోకుండా
1: do not entertain the anger.
0: ప్రేమ చేత మనం సమాజ సేవలో పాల్గొనాలి.
1: విత్ లవ్ పార్టిసిపేట్.
0: ఏ చిన్న పని చేసినప్పటికీ అదే గొప్పగా భావించవచ్చు.
1: యూ మే అండర్టేక్ టైనీ టాస్క్ బట్ ఇట్ బికమ్స్ మై.
0: నేను గొప్ప సేవ చేయలేకపోతే అని నిరాశ గురి కావద్దు.
1: నెవర్ బి డిసప్పాయింటెడ్ దట్ యు విల్ నాట్ బి ఏబుల్ టు డు.
0: పల్లె పల్లెకు మీరు ప్రవేశించండి.
1: విజిట్ ఎవ్రీ విలేజ్.
0: ఆ పల్లెలో ఏది అనుకూల అననుకూలంగా ఉందో, ఏది ప్రజలకు నిక్కట్టుగా ఉందో దాన్ని గుర్తించి వర్తించండి.
1: అండర్స్టాండ్ ఐడెంటిఫై దేర్ నీడ్స్ అండ్ రిక్వైర్మెంట్.
0: ఒకవేళ మీ దగ్గర ధనం లేకపోతే,
1: if we don't have money,
0: వారికి సేవ చేయడానికి తగినటువంటి శక్తి లేకపోతే,
1: if we don't have capacity,
0: అందరూ మీరే కూడండి,
1: join together,
0: ఒకరికొకరు విద్యార్థులందరూ ఏకం కాండి.
1: లెట్ ఆల్ స్టూడెంట్స్ స్టాండ్.
0: ఈ ఐకమత్యం చేత సాధించలేనటువంటి పనులు ఒక్కటే జగత్తులో
1: కాదు. నథింగ్ యూ కెనాట్.
0: ఈనాడు భారతదేశంలో ఎక్కడ చూసినా కష్టములు, దుఃఖములు, విచారములు, భయములు.
1: టుడే ఇన్ భారత్ యూ ఫైండ్ యాంగ్జైటీస్, ట్రబుల్స్ అండ్ ఫియర్.
0: కారణం ఏమిటి?
1: వై?
0: మనం స్వాతంత్రాన్ని సాధించాము.
1: వీ హావ్ అచీవ్డ్ ఇండిపెండెన్స్.
0: ఐకమత్యాన్ని మాత్రం భిన్నం చేసుకుంది.
1: బట్ వీ హావ్ లాస్ట్ యూనిటీ.
0: ఐకమత్యం లేకపోవడం చేతనే ఇన్ని దుఃఖములకు మూల కారణమైపోయింది.
1: యాజ్ దేర్ ఇస్ నో యూనిటీ, వీఆర్ ఫేసింగ్
0: ఇంట్లో నలుగురు బ్రదర్స్ ఉంటే వాళ్ళలో వాళ్ళకు జగడాలు.
1: అమంగ్ ఫోర్ బ్రదర్స్ ఇన్ ఎ ఫ్యామిలీ దే హావ్ ఇన్ ఫైటింగ్.
0: మొట్టమొదటి ఐకమత్యాన్ని మనం సాధించండి.
1: ఫస్ట్
0: ఐకమత్యమే జీవిత లక్ష్యము.
1: యూనిటీ ఇస్ ద గోల్ ఆఫ్ లైఫ్.
0: కార్యాచరణే దీనికి మూల కారణము.
1: యాక్షన్ ఇస్ ద మెయిన్ కాజ్.
0: ఈ ఐకమత్యాన్ని మనం కార్యరూపంలో ధరించాలి.
1: లెట్ దిస్ యూనిటీ బి ట్రాన్స్లేట్ టు యాక్టివిటీ.
0: అప్పుడే మనం చదివిన చదువుకు సార్థకం అవుతుంది.
1: దెన్ ఓన్లీ ది అంబిషన్, ద పర్పస్ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: ఎంబీఏ పాస్ చేశాం.
1: ఐ పాస్ ఎంబీఏ.
0: ఎంఎఫ్ఎం పాస్ చేశాం. ఎంటెక్ పాస్ చేశాం. గొప్ప ఇంజనీరింగ్ పాస్ చేశాం. వెళుతున్నాం బయటికి.
1: ఐ పాస్ ఇంజనీరింగ్ మెడిసిన్ ఎంబీఏ బట్ ఐ గో అబ్రాడ్.
0: నీవు ఎత్తవలసినటువంటి బిచ్చం నీ దేశంలో నీవెత్తు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఫైండ్ అవుట్ హియర్
0: పరదేశం బిచ్చగాడు కాకూడదు నీవు.
1: డోంట్ బి ఎ బెగర్ అవుట్ సైడ్.
0: నీ విదేశాలకు బెగ్గరిగా అవటం చేతనే నీవు స్వదేశంలో కూడా నువ్వు హీనమైపోతున్నావు.
1: బికాస్ యూఆర్ బెగర్ ఇన్ ఫారిన్ కంట్రీస్ యూఆర్ బికమ్ బెగర్ ఇన్ దిస్ కంట్రీ.
0: నీ దేశంలో నీవు బెగ్ చేసి ఆ దేశం యొక్క క్షేమాన్ని గుర్తించు.
1: బెటర్ యూ బెగ్ ఇన్ దిస్ కంట్రీ అండ్ థింక్ ఆఫ్ ప్రాస్పెరిటీ ఆఫ్ దిస్ కంట్రీ.
0: తల్లి ఎంత కురేపి అయినప్పటికీ,
1: మదర్ మేబీ
0: ఆమెనే తల్లి తల్లి అని పిలుస్తాను కానీ,
1: మదర్ మేబీ అగ్లీ యూ కాల్
0: హర్, ఆమె అందంగా చందంగా ఆనందంగా శక్తి సేవలతో కూడినది ఆమెను మనం తల్లి అని పిలుస్తామా?
1: ఫర్ ద సింపుల్ రీజన్ ద అదర్ వుమన్ ఇస్ సో బ్యూటిఫుల్ యూ డోంట్ కాల్ హర్.
0: కానే కాదు,
1: ఇంపాసిబుల్.
0: కురేపి అయినా నీ తల్లి నీకు తల్లి.
1: మదర్ మేబీ అగ్లీ బట్
0: ఆమె ప్రేమనిచ్చి పెంచి పెద్ద చేసింది.
1: ఇన్ ఫ్యాక్ట్ షీ హస్ గివెన్ బర్త్ టు యూ అండ్ ఫాస్టర్ హస్ టేకెన్ కేర్ ఆఫ్ యూ.
0: మొట్టమొదటి నీ దేశం నీకు బీదది అనుకుంటున్నావు.
1: యూ కెన్ సే యువర్ కంట్రీ పూర్.
0: ఇదే మన పిల్లల్లో ఉండేటువంటి ఒక చిన్న బలహీనత.
1: దిస్ ఈస్ వీక్నెస్.
0: భారతదేశం బీదది కానే కాదు.
1: భారత్ ఈజ్ నెవర్ పూర్.
0: ఎన్న భారతే తన్న భారత అని వేదం నందు కూడా బోధించింది.
1: వేద సేస్ దట్ విచ్ ఇస్ నాట్ ప్రెసెంట్ ఇన్
0: భారతదేశంలో లేనటువంటివి ఏ దేశంలో కూడా మనకు కానరావు.
1: దట్ విచ్ ఇస్ మిస్సింగ్ హియర్ ఇస్ నాట్ ఫౌండ్ ఎనీవేర్.
0: సర్వ శక్తులు భారతదేశం నుండే ఉంటుందా?
1: ఆల్ ది అబిలిటీస్ ఆర్ హియర్.
0: త్యాగ భూమి, యోగ భూమి, కర్మ భూమి,
1: అఫెక్షన్.
0: ఇలాంటి భూమిని ఈనాడు మనము భోగభూమిగా మార్చడానికి ప్రయత్నించేస్తాం.
1: అండ్ వి మేడ్ దిస్ ల్యాండ్ ఆఫ్ సాక్రిఫైస్, ఎ ల్యాండ్ ఆఫ్ పెనెన్స్ ఇంటూ ఎ ల్యాండ్ ఆఫ్ ల్యాండ్.
0: మనకి భోగమే వద్దు,
1: నాట్ ద ప్లెజర్.
0: ఈ భోగమే మనకు రోగాలను అందిస్తుంది.
1: ఇట్ ఇస్ భోగ ప్లెజర్ దట్ గివ్స్ యు రోగ.
0: త్యాగం చేతనే మనం సర్వం కూడా ఆత్మతం చేయాలి.
1: త్రూ సాక్రిఫైస్ అండ్ త్యాగం
0: నడుమొంచి పని చేయాలి. నడుమొంచి పని చేయాలి.
1: బెన్ యువర్ బాడీ.
0: చేతికి తగిన పని పెట్టాలి.
1: గివ్ వర్క్ టు ద బాడీ.
0: చేతి నిండుకు పని.
1: Have worked sufficiently.
0: మనసు నిండుకు మంచి భావములు పెట్టుకున్నప్పుడు,
1: when you have good thoughts in the mind,
0: ఇంతకంటే గొప్ప మనిషి మరెక్కడ ఉన్నారు?
1: You will be the noblest and greatest.
0: ఇతనే నిజమైన మనిషి.
1: He is a true human being.
0: కాబట్టి మనం నిజమైన మనిషి కోసం భగవంతుడు వెతుకుతున్నాడు.
1: God is in search of a true human.
0: కేవలము భగవంతుని కోసం మనుషులు వెతకటం లేదు.
1: Man is not in search of
0: God. భగవంతుడు ఎక్కడ చూసినా ఉన్నాడు.
1: God is everywhere.
0: కనుకనే భగవంతుని వెతకవలసిన అవసరమే లేదు.
1: దేర్ ఇస్ నో నీడ్ టు.
0: దైవాన్వేషణ కోసం మీరు ప్రయత్నం చేయకండి.
1: నెవర్ మేక్ ఎన్ అటెంప్ట్ టు సర్చ్ ఫర్ గాడ్.
0: మంచి మనిషి కోసం సర్చింగ్ చేయండి.
1: యు బీ ఏ గుడ్ మ్యాన్, బీ ఇన్ సర్చ్ ఆఫ్ సచ్ గుడ్ మ్యాన్.
0: మనం మంచి మనుషులు కావాలి కానీ,
1: వీ షుడ్ బి గుడ్ మ్యాన్.
0: గొప్ప మనుషులు మనం కానక్కర్లేదు.
1: నాట్ ఎ గ్రేట్ మ్యాన్.
0: గొప్ప మనుషుల వల్ల లోకానికి ఏం జరుగుతుందా ఇప్పుడు?
1: గ్రేట్ మ్యాన్ వాట్ ఈస్ ఇట్ దే ఆర్ డూయింగ్.
0: విద్యార్థులారా, మీరు వేరుగా భావించకండి.
1: స్టూడెంట్స్ డోంట్ కన్సిడర్ ద
0: ఉన్న సత్యాన్ని చక్కగా అర్థం చేసుకోండి.
1: అండర్స్టాండ్ ద లైఫ్.
0: ఈనాడు దేశంలో గొప్ప కష్టములు, నష్టములు, దుఃఖములకు మూల కారణం ఎవరు?
1: Who is responsible for all the suffering, the trouble in this country?
0: విద్యావంతులే దీనికి మూల కారణం.
1: ఎడ్యుకేటెడ్ పీపుల్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ ద సఫరింగ్.
0: ఎందుకంటే ఈ దేశానికి సరైనటువంటి ఉపకారం చేయకుండా ఆ విద్యను తమయందుకు ఉంచుకొని స్వార్థం కోసం ఉపయోగపెడుతున్నారు.
1: బికాస్ ఆల్ ది ఎడ్యుకేషన్, ఆల్ ద లెర్నింగ్ దే రిసీవ్డ్ ఇన్ దిస్ కంట్రీ, దే మేక్ యూజ్ ఆఫ్ ఫర్ సెల్ఫిష్.
0: మన భారతదేశంలో ఎంతమంది గొప్ప మేధావులు ఉన్నారు?
1: ఇన్ఫాక్ట్ దర్ ఆర్ మెనీ ఇంటలెక్చువల్స్.
0: ఇంతమంది మేధావులు ఉండి కూడా దేశం ఎందుకు ఈ పరిస్థితిలో తెచ్చారు?
1: దో దేర్ ఆర్ మెనీ ఇంటలెక్చువల్స్ ఇన్ దిస్ కంట్రీ, వై వీ ఆర్ లైక్ దిస్?
0: వారు సరైనటువంటి దీనికి దేశానికి తగినటువంటి ఉపకారం బుద్ధి వారిలో లేకపోవడం.
1: This country in the true sense.
0: వారు పవిత్రమైన భావంతో చూసుకుంటే దేశం ఎంతైనా బాగుపడుతుంది.
1: If you have sacred feelings, the country will progress.
0: కనుక విద్యార్థులు అనేటువంటి వారు, విద్యావంతులు అనే వారి వల్ల దేశంలో చాలా అపకారం జరుగుతుండాలి.
1: అండ్ కంట్రీ ఇస్ పుట్ సఫరింగ్ అండ్ హార్మ్ బికాస్ ఆఫ్ స్టూడెంట్స్.
0: మీరందరూ ఏకమై ప్రజాక్షేమం దృష్టి ఎందుకున్నప్పుడు ఎంతైనా బాగుపడుతుంది.
1: ఇఫ్ యూ ఆల్ స్టాండ్ యునైటెడ్, కీప్ ది ప్రోగ్రెస్ ఆఫ్ ద సొసైటీ.
0: వాళ్ళ తెలివితేటలు, వాళ్ళ మేధాశక్తి అంతా విదేశంలో ఉపయోగపెడుతున్నారు.
1: యూ మేక్ యూజ్ ఆఫ్ ఇంటలెక్ట్ అండ్ ఇంటెలిజెన్స్ ఫర్ ది బెటర్మెంట్ ఆఫ్ ది ఫాదర్ ల్యాండ్.
0: మన దేశం లోపల 10,000 రూపాయల జీతం తీసుకుని
1: You receive 10,000 rupees salary.
0: 10 rupees pani kuda cheyatam ledhu.
1: You are not working that much enough for 10 rupees.
0: Ee deshaniki enta nashtam chesaru.
1: And is it not worth to the country?
0: Nee pani chestunnavu.
1: You do.
0: Ee nelakanta cheri 10 rupees 10,000 rupees pani chestunnava?
1: Are you working in accordance to the salary?
0: 10 vela kaadu 10 rupees pani kuda cheyatam.
1: Not even worth of 10 rupees of work you do.
0: Kaani videshaniki ina pote
1: enduku abroad?
0: అక్కడ కావలసినంత పని చేస్తుంటారు.
1: యూ వర్క్ ఎ లాట్.
0: ఇంకా టైం దిక్కి ఎక్స్ట్రా వర్క్ కూడా చేస్తుంటారు.
1: యూ ఎక్స్ట్రా వర్క్ ఆల్సో ఆల్
0: నైట్ వర్క్ కూడా చేస్తుంటారు.
1: వర్క్ ఇన్ ద నైట్.
0: ఇంత శ్రద్ధ విదేశాల్లో ఉండేటప్పుడు స్వదేశం పైన ఎందుకు ఉండకూడదు?
1: ఇఫ్ యూ ఆర్ సో సిన్సియర్ దేర్ వై నాట్ హియర్ ఇన్ దిస్ కంట్రీ?
0: కనుకనే మనం స్వదేశం పైన మన ప్రేమ తత్వాన్ని, మన దివ్య తత్వాన్ని, విశాల భావాన్ని మనం ప్రకటించాలి.
1: యూ షుడ్ హావ్ దట్ బ్రాడ్ మైండ్ అండ్ ద సిన్సిరిటీ కమిట్మెంట్ టు వర్క్ హియర్ ఇన్ దిస్ కంట్రీ. ఇది
0: నిజమైనటువంటి ఒక భక్తి.
1: దిస్ ఇస్ ట్రూ డివోషన్.
0: భక్తి భక్తి అంటే పటం పెట్టి పూజ చేయటం కాదు.
1: వర్షిప్ డస్ నాట్ మీన్ ఆఫరింగ్ ఫ్లవర్స్ టు ద పిక్చర్.
0: అవన్నీ కేవలం సత్కర్మలుగా భావించవచ్చు.
1: దే ఆర్ ఓన్లీ గుడ్ యాక్షన్స్.
0: కానీ సద్భావాన్ని పెంచుకోవాలి.
1: డెవలప్ గుడ్ ఫీలింగ్.
0: సద్భావం లేకున్నప్పుడు సత్కర్మ చేసి ప్రయోజనమే.
1: వితౌట్ గుడ్ ఫీలింగ్స్ దేర్ ఇస్ నో యూజ్ ఆఫ్ గుడ్ యాక్షన్స్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈ శివరాత్రి యొక్క తరువాత సంపత్తు,
1: దట్ ఎసెన్స్ ఆఫ్ శివరాత్రి మెసేజ్.
0: ఈ శివరాత్రి యొక్క పవిత్రమైనటువంటి యొక్క యశస్సు,
1: ది సాంక్టిటీ ఆఫ్ శివరాత్రి,
0: శివ మంగళం,
1: శివ ఆస్పిషియస్నెస్,
0: అనగా పవిత్రమైనటువంటి యొక్క భావంతో మన జీవితాన్ని గడపాలి.
1: లెట్ us lead our life full of sacred ideas.
0: రాత్రి అంతా భజన చేశారు.
1: యూ డిడ్ భజన.
0: చాలా ఆనందంగా ఉంటుంది అది. కేవలం శ్రవణానందమే కానీ హృదయానందం కాదు.
1: యూ బి సో హ్యాపీ టు లిసన్ బట్ నాట్ విత్ యువర్ హార్ట్.
0: శ్రవణానందంతో పాటు హృదయానందం కూడా చేరాలి.
1: అలాంగ్ విత్ ద జాయ్ ఆఫ్ లిసనింగ్
0: రెండు చేరినప్పుడే నెగిటివ్ పాజిటివ్ గా ఉండేటట్టు ఉంటుంది.
1: దే ఆర్ బోత్ లైక్ నెగటివ్.
0: బయట మాత్రం మనము పాజిటివ్ పనులంతా చేస్తూ
1: లెట్ అస్ డూ పాజిటివ్ యాక్షన్.
0: లోపల నెగిటివ్ థాట్స్ ఉంచుకున్నప్పుడు ఏం ప్రయోజనం?
1: ఇఫ్ యూ హావ్ నెగిటివ్ థాట్స్ విత్ ఇన్ వాట్ ఫార్ వాట్ ఇస్ ది యూజ్?
0: ఆ నెగిటివ్ థాట్స్ ముందు పక్కకు నెట్టివే.
1: బ్రష్ అసైడ్ ద నెగిటివ్ థాట్.
0: పాజిటివ్ థాట్స్ ని పెట్టుకో.
1: డెవలప్ పాజిటివ్.
0: అప్పుడే ప్రపంచము బాగుపడుతుంది.
1: దెన్ ద వరల్డ్ విల్ ఇంప్రూవ్.
0: సమాజము బాగుపడుతుంది.
1: సొసైటీ విల్ ప్రోగ్రెస్.
0: నీ గృహము బాగుపడుతుంది.
1: యువర్ ఫ్యామిలీ విల్
0: ప్రోగ్రెస్. గ్రామము బాగుపడుతుంది.
1: అండ్ ఆల్సో యూ.
0: నీవు బాగుపడతావు.
1: ఎవ్రీ విలేజ్ అండ్ యూ ఆల్సో విల్ ఇంప్రూవ్ ఫర్ దట్ మ్యాటర్.
0: కనుక వ్యక్తి నుంచి సమాజం వరకు, సమాజం నుంచి దేశం వరకు కూడా మనం వ్యాప్తి చెందించాలి.
1: సో
0: ఈ సమాజ సేవ.
1: వన్స్ యు ట్రావెల్ ఫ్రమ్ ద పొజిషన్ ఆఫ్ ఇండివిజువల్ టు సొసైటీ,
0: సేవ వాళ్ళ సేవ అనే భేదములకు ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదు.
1: డూ నాట్ హ్యావ్ డిఫరెన్సెస్ టు రెండర్.
0: ఏ సంస్థల సేవ అయినా సరే నీవు పాల్గొను.
1: పార్టిసిపేట్ ఇన్ ఎనీ కైండ్ ఆఫ్ సర్వీస్ గివెన్ టు యూ.
0: నీవు సేవను లక్ష్యంలో ఉంచుకో.
1: కీప్ సర్వీస్ ఎస్ ద మోటో.
0: త్యాగం లక్ష్యంలో ఉంచుకో.
1: సాక్రిఫైస్.
0: పవిత్రమైన భావాన్ని పెంచుకో.
1: డెవలప్ సాక్రిఫైస్.
0: దివ్యమైన తావత్ నీవు ఉంచుకో.
1: అండ్ కన్సిడర్ యువర్ ఓన్.
0: అప్పుడే నీ యొక్క జీవితం సార్థకం అవుతుంది.
1: దెన్ యువర్ లైఫ్ వుడ్ బి లిబరేటెడ్.
0: చదివినందుకు,
1: హావింగ్ బీన్ ఎడ్యుకేటెడ్.
0: చాలా మంది విద్యావంతులు,
1: మెనీ ఎడ్యుకేటెడ్,
0: బయట పోయి
1: దే గో అబ్రాడ్.
0: చాలా కాలం వ్యర్థం చేస్తున్నారు.
1: దే వేస్ట్ సో మచ్ ఆఫ్ టైం.
0: దానికి తగినటువంటి ఉద్యోగం చిక్కేంత వరకు అవస్థలు పడుతున్నారు.
1: ఈవెన్ హియర్
0: ఉద్యోగాలు ఇవ్వలేదు ఇవ్వలేదని ప్రభుత్వం పైన మనం అనేక నిందలు వేస్తున్నాము.
1: We blame government of this country for not providing jobs.
0: ప్రభుత్వం కానీ ఎంతమందికి ఉద్యోగాలు ఇవ్వగలదు?
1: How many can be provided jobs?
0: ఈ విధంగా ఇస్తూ ఉంటుంటే ఏ విధంగా జరగగలదు?
1: అండ్ ఈ జాబ్స్ ఆర్ గివెన్ టు ఎవ్రీబడి. హౌ కెన్ ఆల్ ద గవర్నమెంట్ అంతా
0: జీతం ఎక్కువ చేయాలని కాచుకుంటున్నారు.
1: We are waiting for the pay rise.
0: కానీ అధికారులకు ఏమాత్రం చేతిలో కాసులు లేవు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ద గవర్నమెంట్ హ్యాస్ నో మనీ.
0: వచ్చే ఇన్కమ్ లేదు.
1: దేర్ ఇస్ నో ఇన్కమ్.
0: ట్యాక్స్ వేస్తే మా ప్రజలంతా పీడిస్తున్నారు ఈ ప్రభుత్వం అని ప్రభుత్వాన్ని నిందిస్తారు.
1: When there is heavy taxation, people go on complaining.
0: ట్యాక్స్ వేయకపోతే ప్రభుత్వం ఏ రీతిగా ప్రజలను రక్షిస్తుంది?
1: Without taxation, how do you run the government?
0: కాబట్టి దీన్ని కూడా మీరు గుర్తుంచుకోవాలి.
1: Understand this point.
0: మన విద్యా సంస్థలో లేదు కానీ
1: in our institutions,
0: చాలా మంది కొంతమంది విద్యార్థులు బయట విద్యాదేశంలో
1: some students go outside.
0: మాకు జీతాలు అభివృద్ధి పరిచారు.
1: ఫీజులు
0: మాకు పెంచారు.
1: సాలరీస్ హావ్ గాన్.
0: ఎగ్జామినేషన్ ఫీజు పెంచారు. ట్యూషన్ ఫీజు పెంచారు. కాబట్టి దీన్ని తగ్గించాలి అని వీళ్ళు ఆరుస్తుంటారు.
1: దేర్ఫోర్ ద డిమాండ్ ద ఫీజ్ షుడ్ బి అండర్ చెక్ రిడ్యూస్.
0: ఇంకా టీచర్స్ చూస్తామంటే
1: టీచర్స్
0: మాకు జీతాలు సెంట్రల్ స్కేల్ నుంచి మాకు రావాలి.
1: వీ షుడ్ గెట్
0: దాని లెవెల్లోనే మాకు ఇవ్వాలి.
1: వీ షుడ్ బి పేయింగ్ సెంట్రల్ స్కేల్
0: అంటారు.
1: దట్ ద డిమాండ్.
0: ఈ ప్రభుత్వం ఎక్కడి నుంచి తెస్తుంది?
1: గవర్నమెంట్ హౌ డు ఎక్స్పెక్ట్ టు పే యూ?
0: ప్రజల నుంచి సేకరించినటువంటి ప్రజలకు అందిస్తుంది.
1: ఇట్స్ ఓన్లీ మనీ రిసీవ్డ్ ఫ్రమ్ పీపుల్ ఇస్ పేయిడ్ టు దెమ్.
0: కనుకనే మీరు ప్రజలపైన ట్యాక్స్ వేయకపోతే మీ జీతాలు కానీ పిల్లల యొక్క చదువులు కానీ జరగడానికి వీలు కాదు.
1: వితౌట్ దీస్ ట్యాక్సెస్ యూ కెనాట్ కలెక్ట్ మనీ అండ్ పే దెం.
0: విశాల భావాన్ని పెంచుకోవాలి.
1: బ్రాడ్ ఫీలింగ్.
0: ఒరే ప్రభుత్వం పైన మనం ఒత్తిడి చేస్తున్నాము.
1: వీ బ్రింగ్ ప్రెషర్ ఆన్ ద గవర్నమెంట్.
0: సరైన భావం కాదు మనకు.
1: ఇట్ ఇస్ నాట్ ఎ ప్రాపర్ ఐడియా.
0: ప్రభుత్వం ఎక్కడి నుంచి తెస్తుంది?
1: వేర్ ఫ్రమ్ యువర్
0: ప్రజల నుంచినే వసూలు చేయాలి.
1: ఇట్ ఇస్ రిసీవ్డ్ ఫ్రమ్ పీపుల్.
0: కాబట్టి మనం ప్రభుత్వాన్ని నిందించడం చాలా తప్పు. అనేటువంటి నిత్యమైనటువంటి బుద్ధి ఉన్నటువంటి వాడు ఆ సత్యాన్ని గుర్తిస్తాడు.
1: ఇఫ్ యు ఆర్ ఇంటెలిజెంట్, ఇఫ్ యు ఆర్ సిన్సియర్, నెవర్ బ్లేమ్ ద గవర్నమెంట్.
0: కేవలం సంకుచితమైన భావన కలిగినటువంటి వారే ప్రభుత్వాన్ని దూషిస్తుంటారు.
1: ఓన్లీ నారో మైండెడ్ మీన్ పీపుల్ బ్లేమ్ ద గవర్నమెంట్.
0: ఎవరిని దూషించకూడదు.
1: డోంట్
0: పాపములన్నిటికంటే మించినది పరులను నిందించేదన్నాను.
1: ద బిగ్గెస్ట్ ఆఫ్ ది సిన్ ఈజ్ టు క్రిటిసైజ్ అదర్స్.
0: ఎవరిని కూడా మనం నిందించకూడదు.
1: నెవర్ క్రిటిసైజ్.
0: నీవు ఒకరిని నిందిస్తే పది మంది నిన్ను నిందిస్తారు.
1: ఇఫ్ యూ పాయింట్ అవుట్ ఎనీబడీ టెన్ పీపుల్ విల్ పాయింట్ అవుట్ యూ.
0: లక్షణము
1: ఇస్ దట్ ది క్వాలిటీ ఆఫ్ మ్యాన్.
0: ఎందుకు ఒకరు నిందించాలి పది మందితో నిందింపబడాలి?
1: వై యూ అక్యూజ్ అండ్ బీ అక్యూజ్.
0: మంచిదే కాదు ఇది.
1: ఇస్ నాట్ గుడ్.
0: అన్నింటికీ మనం మౌనం వహిస్తాం.
1: లెట్ అస్ అబ్జర్వ్ సైలెంట్.
0: ఏ జవాబు కూడా మనం ఇవ్వనక్కర్లేదు.
1: డోంట్ రిప్లై.
0: మనం చేయవలసిన మంచి కార్యాలు మనం చేద్దాం.
1: వి షుడ్ డు గుడ్ యాక్షన్స్.
0: మంచి హృదయాన్ని పెంచుకుందాం.
1: వి షుడ్ హావ్ గుడ్ మైండ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈనాడు
1: టుడే
0: మీ యొక్క హృదయాన్ని కడిగి
1: పరిశుద్ధ పరిచి
0: పవిత్ర భావంతో నింపి
1: ఫిలిటి
0: దివ్యమైన మార్గంలో ప్రవేశించి
1: ఎంటర్ ఇన్ టు డివైన్
0: సత్కారములు మీరు ఆచరించాలి.
1: అండ్ డూ గుడ్ యాక్షన్.
0: కనుకనే చేతులతో పని చేయాలి.
1: వర్క్ విత్ బోత్ ఆఫ్ యువర్ హ్యాండ్స్.
0: హృదయంలో భగవత్ నామాన్ని ఉంచుకోండి.
1: ప్రిజర్వ్ గాడ్ ఇన్ యువర్
0: రామ్ ఆత్మే కామ్.
1: హావ్ గాడ్ ఇన్ యువర్ హార్ట్ అండ్ వర్క్ ఆన్ హ్యాండ్.
0: నీవు భక్తిగా ఉంటే నీవు మనసులో ఉంచుకో.
1: If you are devoted, keep it.
0: కానీ చేతులతో మాత్రం సమాజంలో పనిచేయి.
1: But both your hands must be put to service.
0: దీనికంతా దైవమే సహాయం చేస్తాడు.
1: And God will help you.
0: పూలు సూది దారం ఉంది.
1: You have got the flowers and the string and the needle.
0: పుష్పమాల తాలగున.
1: Can it be a garland?
0: లేదు.
1: No.
0: ఒక కుట్టేవాడు ఉండాలి.
1: There should be a maker.
0: అది మన మాస్టర్.
1: He is the master.
0: ఆ మాస్టర్ ఒకడు ఉండాలి.
1: We need a master.
0: ప్రణతి నూనె వత్తిగలదు.
1: ఎవర్ ది కంటైనర్ ద విక్ అండ్ ఆయిల్.
0: దీపపు వెలుగు కలుగున.
1: సంబడి షుడ్ లైట్ ద ల్యాంప్.
0: దీపాన్ని ముట్టించేవాడు ఒకడు ఉండాలి కదా.
1: సంబడి షుడ్ లైట్ ద ల్యాంప్.
0: విద్య గలదు, బుద్ధి గలదు.
1: యు హావ్ గాట్ ది నాలెడ్జ్.
0: కానీ తాను విద్యావంతుడు అవుతాడా?
1: కెన్ యూ బి ఎడ్యుకేటెడ్?
0: కాదు. నేర్పే మాస్టర్ ఒకడు ఉండాలి.
1: యూ నీడ్ ఎ మాస్టర్ టు టీచ్ యూ.
0: సొమ్ములు రత్నాలు కలవు.
1: యు హావ్ గాట్ ది జ్యువెల్స్ అండ్ ఆర్నమెంట్స్.
0: కానీ స్వర్ణాలు తానగున.
1: బట్ ద గోల్డ్ కెనాట్ బి ఆర్నమెంట్.
0: చేసేటువంటి ఒక గోల్డ్ స్మిత్ ఒకటి ఉండాలి.
1: గోల్డ్ స్మిత్ ఇస్ రిక్వైర్డ్ టు మేక్ జ్యువెల్.
0: అదే విధంగానే నీ దేహం ఉంది, మనసుంది, బుద్ధి ఉంది, చిత్తం ఉంది. దీన్ని అన్నింటినీ చేర్చి పనిలో ప్రవేశపెట్టడానికి ఒక యజమాని కావాలి.
1: యు హావ్ గాట్ ద బాడీ, ద మైండ్ అండ్ ఇంటెలెక్ట్ ఇన్ దట్ సెన్సెస్. యు నీడ్ ఎ మాస్టర్ టు కోఆర్డినేట్ అండ్ ఇంటిగ్రేట్.
0: మాస్టర్ ఆత్మ.
1: దట్ వెరీ మాస్టర్.
0: నీ కాన్షియస్ ని ఫాలో చేయి.
1: ఫాలో యువర్ కాన్షియస్.
0: బాడీ ని ఫాలో చేయొద్దు.
1: డోంట్ ఫాలో ది బాడీ.
0: మైండ్ ని ఫాలో చేయొద్దు. మైండ్ ఇస్ లైక్ ఎ మ్యాడ్ మంకీ.
1: మైండ్ ఇస్ లైక్ ఎ మ్యాడ్.
0: బాడీ ఇస్ లైక్ ఎ వాటర్ బబుల్.
1: బాడీ ఇస్ లైక్ వాటర్ బబుల్.
0: డోంట్ ఫాలో ది మైండ్.
1: డోంట్
0: ఫాలో ది బాడీ.
1: డోంట్ ఫాలో ది బాడీ.
0: ఫాలో ది కాన్షియస్.
1: ఫాలో ది కాన్షియస్.
0: దానిని మీరు ఫాలో చేయండి.
1: ఫాలో యువర్ కాన్షియస్.
0: ఇది మంచిది, మంచిది అని నీవు తోచినప్పుడు దాన్ని ఫాలో చేయి. ఎవరి విట్నెస్ నీకు అక్కర్లేదు.
1: వెన్ వన్స్ యూ ఫీల్ దిస్ ఇస్ గుడ్, యూ డోంట్ నీడ్ ఎనీబడీస్ విట్నెస్.
0: ఆ విధమైన యొక్క మార్గంలో ప్రవేశపెట్టే దేశం ఎంతో బాగుపడుతుంది.
1: వెన్ యూ ప్రొసీడ్ అలాంగ్ ది పాత్ ఆఫ్ ట్రూత్ ది కంట్రీ విల్ ప్రోగ్రెస్.
0: ప్రాచీన కాలం నుండి వచ్చినటువంటి భారతీయ సంస్కృతి,
1: ఏన్షియంట్ కల్చర్ ఆఫ్ భారత్,
0: అనేక దేశములతో సంబంధం గావించుకుని,
1: హావింగ్ రిలేషన్స్ విత్ డిఫరెంట్
0: అనేక సంబంధములతో బోధించి, మన సంస్కృతిని వారికి అందించి,
1: ఇట్ టాట్ టు మెనీ కంట్రీస్.
0: అన్ని దేశములకు చిరస్థి కీర్తిని సాధించింది.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ గాట్ ద పర్మనెంట్ నేమ్.
0: కానీ ఈనాటి మన భారతీయులే మన భారతదేశం యొక్క సంస్కృతిని మార్పు చేస్తున్నారు.
1: ఇన్ ఫ్యాక్ట్ వి ద నేటివ్స్ ఆఫ్ దిస్ ల్యాండ్
0: మార్పు చేయడం పోని కిల్ చేస్తున్నారు, చంపుతున్నారు.
1: ఇన్ ఫ్యాక్ట్ దే ఆర్ కిల్లింగ్ ది కల్చర్ ఆఫ్ దిస్ కంట్రీ.
0: మన భారతీయ సంస్కృతికి మించినటువంటి సంస్కృతి ఏ దేశం నందు లేదు.
1: ద కల్చర్ ఆఫ్ భారత్ ఈస్ నాట్ సీన్ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్.
0: అభిమానంతో నేను చెప్పడం కాదు.
1: నాట్ దట్ ఇట్ ఇస్
0: ఏ దేశమునికైనా పోని సంస్కృతి లేనే లేదు.
1: Of course, there every country.
0: ఈనాడు ఒక సంస్కృతి, రేపు మరొక సంస్కృతి.
1: Today we have one way of life, another tomorrow.
0: ఎప్పటికీ ఒక్కటే.
1: The culture of Bharat remains one.
0: నిత్యమై, సత్యమై, నిర్మలమై, నిస్వార్థమైనటువంటిది భారతీయ సంస్కృతి.
1: The culture of Bharat is eternal, pure and selfless.
0: అది ఏ మానవత్వాన్ని అభివృద్ధి గావించేటువంటిది.
1: It develops, blossoms human quality.
0: మానవుడు అనేటువంటి తత్వాన్ని మనం చక్కగా నిలబెట్టుకోవాలి.
1: We have to uphold the human
0: మానవతా విలువను మనం పెంచుకోవాలి.
1: We have to develop human value.
0: కేవలం ఆస్తిపాస్తులు పెంచుకోవటం కాదు.
1: Not merely amassing wealth and
0: property. పెద్ద ఫ్యాక్టరీస్ ని పెంచుకోవటం కాదు.
1: Not constructing factories.
0: ఎన్ని ఫ్యాక్టరీస్ పెంచినప్పటికీ మన వాతావరణం పాడైపోతుంది.
1: Industrialization leads to pollution.
0: కానీ మన లోపల ఉన్నటువంటి భావాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: We have to develop the inner feeling.
0: దాంతో ఎంతవరకు శక్తియో అంతవరకు మనం పోషించుకోవాలి.
1: And you can work to the extent possible.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: మీరు అనేక విద్యను నేర్చి అనేక విద్యమైన పవిత్రత పొంది మీరు దీనిని డిగ్రీ తీసుకుని పోతున్నారు.
1: You get all the knowledge, get all the expertise and skills and
0: మొట్టమొదట మీరు ప్రశాంతమైన వదిన తర్వాత మీ గ్రామానికి వెళ్లి తల్లిదండ్రుల ఆజ్ఞ వహించి వారితో తగిన సహాయం తీసుకుని పల్లెల్లో ప్రవేశించండి.
1: ఆఫ్టర్ లీవింగ్ దిస్ ప్లేస్ ప్రశాంతి నిలయం, గో టు యువర్ విలేజెస్.
0: ఎక్కడ పోయినప్పటికీ నాకు సర్వీస్ అనేటువంటిది ఎక్కడ అనేటువంటి గవర్నమెంట్ సర్వీస్ కోసం పాటు పడకండి.
1: You find out where your service
0: Praja
1: is
0: service required. Yok sevala, man,
1: service to the people, service to the community.
0: Seva chesti, man, man,
1: if you serve people, people will protect you.
0: The
1: knower of Brahman becomes Brahman
0: himself. You have
1: got the sacred abilities.
0: Shakti manam
1: we behave as if we are
0: weak.
1: We behave as if we have no
0: character.
1: We just strengthen our own friendship and the physical body.
0: We are
1: not protecting
0: our own character.
1: Friendship meant hello, hello.
0: Balamu, baga bujinste balamu kutundi.
1: By eating you will have physical strength.
0: Kalimi sampadiste vastundi dabbu.
1: And you can amass, earn money.
0: Viti kosam mana jeevitamu.
1: Is that the
0: life? Ivanni vastunde repotundi.
1: Ivanni
0: passing clouds.
1: They are like passing clouds.
0: Dhanam comes and goes.
1: And it comes and goes.
0: But morality comes and grows.
1: But morality comes and grows.
0: దానిని మనము పెంచుకోవాలి.
1: That we have to grow.
0: పెద్దలను చూస్తే గౌరవించాలి.
1: We have to respect people.
0: అధికారం చూస్తే తగినట్టు గౌరవాన్ని చేయాలి.
1: We have to respect elders and people
0: of authority. చూస్తే ప్రేమించాలి.
1: You have to love your parents.
0: మీ టీచర్ చూస్తే విశ్వసించాలి.
1: And you have got faith in
0: ఇలాంటి పవిత్రమైన భావాలను మీరు పెంచుకోవాలి.
1: You have to develop, grow more and more sacred feelings like that.
0: అప్పుడే మీరు మానవత్వాన్ని పోషించుకునే వారు అవుతారు.
1: Then only you can fast.
0: మానవతా గుణములు మీలో వికసించినటువంటి అవుతాయి.
1: And then human values will blossom.
0: కనుక మీరు ఈనాడు వికసింప చేయవలసినటువంటిది, ప్రకటింప చేయవలసినటువంటిది, అభివృద్ధి పంచుకోవాల్సినటువంటిది మానవతా విలువలే.
1: What has to be manifested, what has to be blossomed, what has to be developed and progressed are human values.
0: కనుకనే మానవతా విలువలు లేకుండా పోతే ఎంత చదువులు చదివికూడదు ప్రయోజనం లేదు.
1: Bereft of human value all your education is useless.
0: ఎన్ని చదువులు చదివి ఏమి ఫలము?
1: What is the use of all the knowledge?
0: కనుక నున్న దానికే తృప్తి గణతనుందా?
1: When you don't have contentment,
0: అది ఏ నిజమైన చదువు?
1: If you have contentment,
0: చదువు చాలా వివేకి అయి మగిడి తన్నరి కూడా మందమతుడు.
1: You may be highly educated, but you don't know your own true nature.
0: ఎంత చదువు చదివి ఏ నీతి ఉన్నను హీనుడి గుణము మానలేదు.
1: In spite of high knowledge and the skills and experts, the meanness is
0: not given. చదువు చదువు తర్కవాదమే కాని పూర్ణ జ్ఞానం ఎప్పుడు పొందలేదు.
1: The knowledge and education will make you to argue with people, not acquire total knowledge.
0: చదువు చదువు చదివి చావంగనేటికి.
1: After all, why should we die afraid?
0: చావు లేని చదువు చదువు వలయు.
1: We should study so as to be more.
0: మన జనులకు ఉపకారం చేస్తే వాళ్ళు జీవితం అంతా కూడా మనం ఆదర్శంగా తీసుకుంటారు.
1: And if you help others, others will take
0: you. ఆదర్శంలో చావు లేదు.
1: That ideal has no
0: end.
1: Ideal will never diminish.
0: ఆదర్శం ఎప్పటికీ తరిగిపోదు.
1: It will never decrease.
0: దినదినములకు పెరిగిపోతుంటాయి.
1: It increases day by day.
0: ఆదర్శాన్ని మనం పొందాలి.
1: We should be such ideals.
0: అలాంటి ఆదర్శానికి ఇది చక్కని వయసు.
1: This is
0: the
1: right
0: golden
1: time.
0: Age.
1: This is the right time, golden age.
0: పవిత్రమైన ఏజ్ని మనం పాడు చేసుకోకూడదు.
1: We should never spoil this ideal golden age.
0: అపవిత్రము గావించుకోకూడదు.
1: Never make it unsacred.
0: సార్థకం చేసుకోవాలి.
1: Work for its fulfillment.
0: అప్పుడే మనకు చదువుకు తగినటువంటి విలువ వస్తుంది.
1: Then the education will have its value.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: ప్రేమను పెంచుకోండి.
1: Develop love.
0: ఏది చేసినా ప్రేమగా చేయండి.
1: Whatever you do it with love.
0: ఆ ప్రేమ లేనటువంటి యొక్క పనులు ఏవి చేసినప్పటికీ అపవిత్రమే అయిపోతాయి.
1: Whatever you do, if there is no love, it becomes unsacred.
0: ప్రేమముదిత మనసే.

0: కృష్ణ పెట్టినది తినవు, నీ మన ఇంటిలో పుట్టినది తినవు, లోగొట్టున గొల్లల ఇండకేగి దొంగిలించి ఆ వెన్నను పొట్ట పూసుకొని. యశోద కృష్ణుణ్ణి పట్టుకుని అడుగుతూ ఉన్నది, కృష్ణ నీకు కావలసినంత వెన్న మన ఇంటిలో ఉన్నలేదా, కానీ పెట్టింది తిన్నవు, కానీ గొల్లల పుట్టెలకు పోయి పట్టెళ్ళు గలవు గుట్టును తినవు, నీతో పుట్టెను రట్టెళ్ళ కృష్ణ.
1: యశోద caught hold of Krishna and went on talking to him this way. Krishna, you are not prepared to eat that butter which is available at home and served to you. On the other hand, you go on stealing the butter from the neighborhood. You spoil your good name. Why do you do that? Why don't you relish the butter served to you at home?
0: Kani. తన ఇంటిలో ఉన్నటువంటివి తనకి ఎప్పుడు కూడా రుచిగా ఉండవు. బయట ఇంటివి తనకి అతి మధురమైనటువంటి రుచి.
1: యూ డోంట్ ఈట్ దట్ విచ్ ఇస్ సర్వ్డ్ ఎట్ హోమ్, బట్ ఆన్ ద అదర్ హ్యాండ్ యూ యాక్సెప్ట్ దట్ విచ్ ఇస్ అవైలబుల్ ఎల్స్వేర్.
0: లడ్డు మిఠాయి అమ్మేటువంటి ఒక వ్యాపారి తన అంగట్లోనే కూర్చొని ఉంటాడు, కానీ ఆ వాసనలన్నీ తన ముక్కుకు సోకుతున్నవి, కంటి కనిపించుతున్నవి, కానీ వాటిపైన ఏమాత్రము ఇష్టం పోలేదు.
1: యు హ్యావ్ ది ఓనర్ ఆఫ్ ఎ స్వీట్ షాప్ విత్ ఆల్ ది స్వీట్స్ అవైలబుల్. హీ స్మెల్స్ ఆల్ ఆఫ్ ది స్వీట్స్ బట్ హీ డజంట్ రిలిష్, హీ డజంట్ పార్టేక్ ఈవెన్ వన్.
0: గాలికి ఊపే పరిగెత్తిపోయేటువంటి ఆ బొరుగులు మాత్రము తాను తింటూ ఉంటాడు.
1: బట్ హీఈస్ ఆఫ్టర్ దిస్ పఫ్డ్ రైస్ which is after all the tasteless.
0: కశ్యపుడు తన ఇంటిలో ఉన్నటువంటి యొక్క సర్వస్వమును కూడాను కృష్ణుడికి అర్పితం చేసి ఆనందపడుచుండగా అతని భార్య, అయ్యా మీరు అన్నీ వాసిస్తున్నారు, కానీ మనం ఒక్క బిడ్డను మాత్రము మనం పొచ్చుకోలేకపోతున్నాము, మీరు ఆ యొక్క బిడ్డను అడిగి ప్రసాదించుకోండి అని బోధ చేస్తూ వచ్చింది.
1: యు హ్యావ్ ఆఫర్డ్ ఎవ్రీథింగ్ టు ద లార్డ్ బట్ యట్ ఆస్క్ హిమ్ ఓన్లీ వన్ బోన్ దట్ వీ షుడ్ హ్యావ్ ఎ చైల్డ్.
0: ఆ వామనుని కశ్యపుడు ప్రేమించి పొందినటువంటి ఒక ప్రసాదము.
1: అండ్ దిస్ ఈస్ ది గిఫ్ట్ దట్ హీ రిసీవ్డ్ ఫ్రమ్ ద డివైన్.
0: ఎన్నో యజ్ఞములు చేశాడు, 100 యజ్ఞములు చేసిన తర్వాత 101 యజ్ఞములకు పుచ్చుకోలేకపోతున్నాము, మీరు ఆ యొక్క బిడ్డను అడిగి ప్రసాదించుకోండి అని బోధ చేస్తూ వచ్చింది.
1: యూ హ్యావ్ ఆఫర్డ్ ఎవ్రీథింగ్ టు ద లార్డ్

0: నూరు యజ్ఞములు చేసిన తర్వాత 101 యజ్ఞములకు అశ్వమేధ యాగం అని పేరు పెట్టాడు. ఈ పేరు పెట్టి అశ్వమేధ యాగమును చేయడానికి ప్రయత్నిస్తుండగా తాను ఒక వామన రూపం లోపల వచ్చాడు కృష్ణుడు.
1: సో మెనీ రిచువల్స్ హ్యావ్ బీన్ సక్సెస్ఫుల్లీ పర్ఫార్మ్డ్. ఇట్ వాజ్ అశ్వమేధ యాగ విచ్ వాజ్ ఫైనలీ అండర్టేకెన్ అండ్ కృష్ణ అపియర్డ్ ఇన్ హిస్ ఫార్మ్ దేర్.
0: నూరు యజ్ఞములు చేసినప్పటికీ తనకి ఎట్టి మనశ్శాంతిని కుదరలేదు, తృప్తి కలగలేదు.
1: In spite of performing 100 of the sacred rituals, he didn't have the mental peace.
0: Asveda yagamunaku prayatninchinappude ee potti vamanudu andulo praveshinchadu.
1: It was only at the time when Ashwamedha yaga was undertaken, Vamana, the dwarf, appeared there, manifested.
0: Kani purohitulu vachi neevu itaniki em maatram kudanu choti ivakudu.
1: The preceptor came and said, don't pay heed to his words.
0: ఇతను వచ్చినటువంటి వాడు వామనుడు కాదు, బ్రాహ్మణుడు కాదు, చాలా గొప్పవాడు.
1: The one who has come here is not simply the Vamana, the short one. He is a mighty person.
0: అయ్యా, నాకు 3 అడుగులు మాత్రం దానం ఇస్తే నాకు చాలు.
1: When asked, what is it that you want? He said, it is enough if you grant me 3 footsteps, 3 feet.
0: కాని చేరిన పురోహితులందరూ కూడాను ఎంతయో బోధ చేశారు. అయ్యా, నీవు బ్రాహ్మణుడు అనుకుని నీవు అతన్ని ఆశిస్తున్నావు. కాదు కాదు, అతను బ్రహ్మాండమనే పట్టుకునేటువంటి వాడు. అలాంటి వాడికి నీవు దానం ఇచ్చడం న్యాయం కాదు అన్నాడు.
1: All of the pandit, the scholars that assembled there, don't do that, O king. It is not befitting for a Brahmin to ask for charity like this.
0: మాట ఇచ్చి తప్పుడు కంటే పాపమున్నా అని చెప్పాడు.
1: The king replied, I can't go back by the word given.
0: బలచక్రవర్తి మహా గట్టి హృదయుడు.
1: And he has got the strong faith in God, full of
0: మాట ఇచ్చిందంటే దాన్ని ఏమాత్రమూ మరువడు.
1: He will never break his promise. He will keep it up.
0: Kanuka nenu maata ichchidiri.
1: Yes, I have given the promise.
0: Adu emi korinannu nenu ivvagalu.
1: I am ready to give whatever that he asks for.
0: Appudu cheppadu, naa 100 yagnamulu kudanu oka maala maadri chesi adiki arpistanu.
1: All the rituals I have done so far will be made into a garland and will be offered unto you.
0: 108th yagnamu ashwamedha yagam.
1: The 8th one is Ashwamedha. That I will offer to your lotus feet.
0: అని చెప్పి ఆ వామనుని పోయి పాదాలు పట్టుకొని ఆ 108 యజ్ఞములు కూడాను తన యొక్క హారంగా చేసి మెడలో వేశాడు.
1: And all the sacred rituals have been made into a garland and it adorned the head of God.
0: ఇవి ఒక్కొక్కటి ఒక్కొక్క యజ్ఞం. 108 యజ్ఞములు ఇవన్నీ.
1: Each one represents one yajna, 108 in total.
0: ఇది చేస్తుండగా వామనుడు పెరిగాడు పెరిగాడు పెరిగాడు, బ్రహ్మాండమంతకుడును నిండిపోయాడు.
1: వామన హ్యాస్ బికమ్ మైటీ, జైంటిక్ పర్సనాలిటీ, కాస్మిక్ పర్సనాలిటీ.
0: చూచితరా వామనమూర్తి, ఇతను మహాబ్రహ్మాండమునే ఆక్రమించేటువంటి వాడు. ఇతన్ని నీవు కేవలం నమ్మి పూజించావు.
1: The preceptor said, you have considered him as an ordinary one.
0: అతను 3 అడుగులు మాత్రమే కాదు,
1: not merely 3 feet.
0: ముల్లోకాలు కూడా తీసుకోగలడు.
1: He will occupy all the 3 worlds.
0: అలాంటి భగవత్ శక్తిని నీవు నమ్మి చాలా మోసపోతున్నావు అని ఎంతయో బోధించారు.
1: You are deceiving yourself by the form that you see in front of you.
0: కాని దానిని స్వీకరించి బలచక్రవర్తి గొప్ప విశాల హృదయుడయ్యి అతన్ని మెచ్చుకున్నాడు.
1: Having offered the 3 feet, the emperor Bali got a very good name, highly

0: రిప్యూట్.
1: మాట ఇచ్చేటప్పటికంటే మరణమున్నే అన్నాడు.
0: ఇఫ్ వన్ బ్రేక్స్ ది ప్రామిస్ ఇట్ ఇస్ డెత్.
1: కానీ ఈనాటి కలియుగం లోపల మాటలు ఇస్తున్నారు కానీ అన్ని తప్పుతున్నారు.
0: ఇన్ దిస్ ఏజ్ ఆఫ్ కలి సో మెనీ ప్రామిసెస్ ఆర్ మేడ్ బట్ నో బడీ వుడ్ కీప్ దెమ్.
1: కానీ ద్వాపర యుగంలో మాట చెప్పి తప్పేటువంటి వాడు ఎవరు కూడా కనిపించలేదు.
0: బట్ ఇన్ ద ద్వాపర ఏజ్ నో బడీ ఎవర్ గాన్ బ్యాక్ ద ప్రామిస్ గివెన్.
1: కనుక బలిచక్రవర్తి నేను తప్పను అన్నాడు.
0: సో ఎంపరర్ బలి సెడ్ ఐ విల్ కీప్ అప్ మై ప్రామిస్.
1: కానీ చెప్పినట్టుగా కృష్ణుడికి దానం చేశాడు, అంతా కృష్ణుడికి అర్పితం చేశాడు, నాది అనేటువంటిది ఏది లేదు.
0: యాజ్ డిక్లేర్డ్ హీ హాస్ ఆఫర్డ్ ఎవ్రీథింగ్ టు గాడ్ అండ్ సెడ్
1: అంతా భగవంతునిది,
0: నథింగ్ బిలాంగ్స్ టు మీ, ఎవ్రీథింగ్ ఇస్ యువర్స్
1: అని అర్పితం గావించుకుని తన యజ్ఞం పూర్తి చేసుకున్నాడు.
0: సో హీ సరెండర్డ్ అండ్ కంప్లీటెడ్ ద పెర్ఫార్మెన్స్ ఆఫ్ ద రిచువల్.
1: ఇది ముఖ్యం కాదు. కృష్ణుని యొక్క లీలల్లో మహత్తరమైనటువంటి లీలలు, మహాశక్తివంతమైనటువంటి లీలలు ప్రదర్శించాడు కృష్ణుడు.
0: ద స్పోర్ట్ ఆఫ్ కృష్ణ ఇస్ బియాండ్ ఆల్ నరేషన్, కాంప్రిహెన్షన్ అండ్ ఎస్టిమేట్.
1: ఈ విధంగా జరుగుతుండగా కానీ ప్రజలు ఎంతయో ఈ యొక్క విష్ణుమూర్తిని వర్ణిస్తూ వచ్చారు.
0: పీపుల్ వెంట్ ఆన్ ఎక్స్టోలింగ్ ప్రేజింగ్ ద లార్డ్ ది ఇన్హాబిటెంట్స్.
1: వామనమూర్తిని వర్ణిస్తూ వచ్చారు.
0: దే హావ్ బీన్ నరేటింగ్ గాడ్ వామన.
1: ఈ వామనుడు మహాచక్రవర్తి.
0: అండ్ యూ హ్యావ్ ది ఎంపరర్ ఆన్ వన్ హ్యాండ్.
1: కశ్యపునకు పుట్టినటువంటి ముద్దుల బిడ్డడు.
0: అండ్ హీస్ ద డేరెస్ట్ చైల్డ్ ఆఫ్ కశ్యప.
1: ఆ కశ్యపుడు, నాయన నీకేం కావాలన్నప్పటికి నేను ప్రసాదిస్తాను.
0: Whatever you want, I will confer, he said.
1: ఎవరిని నీవు ఆశించవద్దు.
0: In fact, don't expect any from anybody.
1: అడిగి పుచ్చుకోవటం కంటే అడుగకనే ఇచ్చినటువంటి పుచ్చుకోవటము చాలా గొప్పతనం.
0: It's simply great if you accept what is destined, what is given to you, rather expecting something.
1: కనుక ఈ ప్రపంచమంతయును నీదే.
0: The whole world is yours, Lord.
1: ఇలాంటి శక్తివంతుడైనటువంటి నీకు ఇంకొకరిని ఎందుకు నీవు ఆశించాలి?
0: You are being so powerful, owner of the whole cosmos. Why do you expect any from anybody?
1: అని చెప్పి తనకు కావాల్సినంత ఏది కావాలన్నప్పటికీ ఇచ్చాడు.
0: So saying, the emperor offered whatever that's asked for.
1: వామనుడు అనగా చాలా పొట్టివాడు.
0: Vamana is so short, the dwarf.
1: అనగా తాను చాలా చిన్నవాడైనప్పటికీ ప్రపంచమంతా కూడా మించినటువంటి వాడుగా తయారవుతూ వచ్చాడు.
0: Though he is so short, so small in stature, but he is greatest of all in the universe.
1: అతనికి ఏది కూడాను ఒక విధమైనటువంటి యొక్క తృప్తియే లేదు.
0: In fact, he doesn't have the human level of complacency.
1: Human level కంటే కూడాను ఒక పరిమితం ఉంటుండాలి.
0: The human level has got its own limitation.
1: కానీ ఇతనికి ఎట్టి పరిమితం కూడా లేనటువంటి వాడు.
0: The divine is limitless.
1: పరిమితములకు మించి
0: transcends limitation.
1: ప్రొద్దున రాత్రి కూడాను సూర్యోదయం జరుగుతూ ఉంటుంటుంది.
0: యు ఫైండ్ ద సన్రైజ్ హ్యాపెనింగ్ ఎవ్రీ టైం.
1: దీన్ని ఎవరు నియమిస్తూ వచ్చారు?
0: హూ ఇస్ ద కంట్రోలర్ ఆఫ్ సన్రైజ్?
1: తన యొక్క నియమం తాను పాటిస్తూ వచ్చాడు.
0: హి అబ్జర్వ్స్ హిస్ ఓన్ రెగ్యులేషన్.
1: ఇట్టి విచిత్రమైనటువంటి శక్తి ఒక కలియుగమునందు కానీ మరి ఏ యుగమునందు కానీ ఎక్కడ కూడా జరగలేదు.
0: This mystery of the divinity is not limited to any particular age.
1: Idi na duty. Na duty nenu tappaka cheyali ani smarinchukuntu vachayi.
0: Elements considered the duty most important and followed accordingly.
1: Ee vidhanga vachayi balavantamto raledu.
0: They have not been out of force.
1: Kilakila navvuchu pakapaka navvuchu prabahamulu entani aanandamga pravahistu vachayi.
0: The rivers and the running brooks with all the sounds like that of the smiles flow incessantly, continuously.
1: Itti dwapara yugam yokka prabhavamu anni yugamulu kudanu adarshani chupistu vachayi.
0: This is the ideal set for all of the ages.
1: Intiye kaaka సైంటిస్ట్ అంతా కూడా ఎంతో ప్రయత్నపూర్వకంగా శోధన చేస్తూ వచ్చారు.
0: సైంటిస్ట్ ఇన్వెస్టిగేటెడ్ మేడ్ థరో ఎంక్వైరీ ఆఫ్ ఆల్ దీస్ ఫ్యాక్ట్స్.
1: రాత్రి అందు ఆకాశమునకు వెలుగు కలిగించి పగటిపూట ఎక్కడనో దాచుకుంటున్నాయి ఈ నక్షత్రాలు, దీనికి ఏది కారణమని పరిశీలన చేస్తూ వచ్చారు.
0: Scientists wanted to know the reason behind the stars hiding themselves during the daytime.
1: కానీ వారు కేవలము ఒక యుక్తితో ఈ పగటిపూట వెలుతురు ఎక్కువగా ఉండటం చేత నక్షత్రాలు అక్కడ కనిపించడం లేదు అని నిర్ణయం చేశారు.
0: They decided because of the broad daylight, the light of the stars could not be seen or made apparent.
1: కానీ ఇదే విధంగానే ప్రతి శక్తిని కూడాను, దివ్యమైనటువంటి యొక్క శక్తిని కూడాను తాము వేరుగా ఉంచుకొని కారణాలు చెప్పక అనేక రకములుగా ప్రవహించుకుంటూ వచ్చాయి.
0: Therefore the divine power and the mystery could not be comprehended and thoroughly investigated. Therefore man went on imagining his own way.
1: శిశువు పుట్టిన తక్షణమే, ప్రేగును కోసిన తక్షణమే కెవకెవని ఏడుస్తుంటాడు.
0: The moment child is born, the moment his fetus is cut off, the child starts crying.
1: కానీ ఈ యొక్క రహస్యం ఎవ్వరు కూడా నేటి కూడాను కనిపెట్టలేదు.
0: Nobody could explain the reason behind this.
1: ఇంత తేనె లేక పాలో నాలుగు పైన పెట్టినప్పుడు చల్లగా నిద్రపోతాడు.
0: When once the honey or the milk is fed to the child goes to sleep.
1: అనగా మానవుడు పుట్టినదంతా కూడాను ఆకలి తీర్చుకున్నట్టు కరే.
0: The human birth, it appears as though, is meant to be the hunger.
1: చిక్కునందుచు కోటి విద్యలను పూనిక నేర్చి పరిపూర్ణ సుఖములను పొందలేక ఈ మానవ జాతి లోకమున మ్రగ్గగనేటికి శ్రీ పరాత్మను ధ్యానము చేయు శక్తులకు దారిని చూపకై ఉండే మానవ.
0: The man struggles hard and makes use of all his talents and the skills and the knowledge that he has only to eke out his living, to carry on his living. But what is it? Why can't he think of God and go beyond, transcend the fulfillment and shelter?
1: ప్రతి మానవుడు కూడాను మనం పుట్టినది మొట్టమొదట పొట్టని నింపు కోసమని అని గుర్తించాడు.
0: So every man started feeling that he is born only to satiate his hunger, the fundamental requirement.
1: ప్రతి వ్యక్తి కూడాను పుట్టినప్పటి నుంచి కూడాను ఆహార నిమిత్తమై ప్రాకులాడుతూ వచ్చాయి.
0: So man is struggling for food right from the beginning.
1: ఇంతే కాదు, చెట్టులో ఉన్నటువంటి కొమ్మలు గాలికి అటు ఇటు ఆడుతూ ఒక కొమ్మకు రాసుకొని అందులో అగ్ని పుట్టి అనేక రకమైనటువంటి అగ్ని ప్రజ్వలింపజేస్తుండాలి.
0: As the wind blows, you find the branches that touch each other and there arises sparks of fire.
1: ఆ కట్టెలను అగ్నిలో వేస్తే కూడాను కారటం చాలా కష్టము.
0: And that fire naturally burns.
1: కానీ కొమ్మకు కొమ్మకు రాసుకొని అగ్ని తల నుండి కుట్టిన ఆవిర్భవిస్తున్నాయి.
0: But the very fire originates out of the two branches that come close to each other, rub against each other.
1: అంటే ఉండి కూడాను తమకు తాము భస్మం చేసుకోలేకపోతున్నాయి. దీని రహస్యాన్ని ఎవరు ఈనాటి వరకు కనిపెట్టలేదు.
0: The fire is in the wood, but the wood is not burnt by the fire within. Nobody could know the reason behind
1: it. ఇట్టి రహస్యములు జగత్తులో ఎన్నో ఉన్నవి.
0: There are so many mysteries in this nature.
1: ఇటువంటి రహస్యములు నేటి కూడాను అనేక వేల సంవత్సరం నుంచి కూడాను అనేక మంది సైంటిస్టులు పరిశోధనలు చేస్తూ వస్తున్నారు.
0: The secrets of nature are being unraveled, explored, investigated by scientists.
1: ఇట్టి రహస్యాన్ని గుర్తించుకునే నిమిత్తమై మానవులు దైవాన్వేషణ నిమిత్తమై ప్రాకులాడుతూ వచ్చారు.
0: Man is in search of God to know the secrets of nature.
1: దైవాన్ని అన్వేషించటకు వీలు కాదు.
0: It's not possible to search for God.
1: కేవలం సామాన్యమైనటువంటి ఒక వస్తు రూపము లేక ఒక శక్తి రూపము అయితే దీన్ని కొంతవరకు పరిశోధన చేయవచ్చు.
0: God is not an object nor individual to visualize and see him in front of you.
1: నిద్ర నుండి లేచి మరి నిద్రపోయేడు దాకా పొట్టకై హద్దులు పద్దు లేక ప్రేమందగ చేయించి జీవితము నీవి దద్దెల దారబోసి అరవింద దరాక్షుని విస్మరించి ఏ సుఖం పొందినారు మీరు.
0: Oh man, what comfort have you experienced What joy have you experienced right from the time you get up from bed until you retire? You spend all your time just to carry on your living, forgetting the holy matchless name of God.
1: Kanuka daiva shakti cheta sarvamulakunu jagatlo sancharistunnavu gaani manavuni yokka sashakti cheta edi kudunu varu prayatna purvakanga sadhinchaledu.
0: Everything is preordained. Everything happens as per the will and the divine command of God, not by human effort. In this world there are so many mighty powers. People think that these powers are acquired, that they are obtained, not so. These are natural. The source of all these latent powers is nature itself. When you hit anyone with the stick, naturally it causes pain. Well, there is some power here.
1: Ryanthis denena kottinappudu deenko edo oka parva shakti untundi.
0: If you pelt a stone and hit anybody, naturally oka
1: raatiki oka raati kottinappudu daani nunchi agni prarambham avutundi.
0: When you just strike two stones against each other,
1: kaani adi agni raati nunchi manaku kanipistundada?
0: Do you see the fire externally?
1: Ledu.
0: No.
1: Gopyanga untundi eppudu raavalo appudu vachedi kanipinchi vasam chestundadu.
0: The fire is hidden. It comes out at a proper time and burns all.
1: ఈ శక్తులన్నీ కూడాను ఆ సహస్యమైనటువంటి యొక్క శక్తిలో ఉన్నటువంటివి కానీ ప్రత్యేకంగా భగవంతుడు అనుగ్రహించినటువంటివి కాదు.
0: These are the mysteries, wonders of the world, not the special design of God.
1: నందుని ఇంట ఒక దీపం పుట్టించేటువంటి వారు.
0: They found his fire, the lamp, at the residence of Nanda.
1: మిగిలిన బీదవారందరూ కూడాను ఈ షావుకారింటి దీపం తీసుకుని పోతే మేము కూడా షావుకారులం అవుతామని ఆ ఇంటి దీపాన్ని ముట్టించుకుని వెళ్లిపోయేటువంటి వారు సాయంకాలం.
0: The Nanda being rich one, all the local inhabitants go visit Nanda's residence, lamp their own, thinking that they would also.
1: ఆ గ్రామం నందుని ఒక ఇంకొక కొత్త కోడలు వచ్చింది.
0: There in the same village, a daughter-in-law newly
1: అత్తగారు ఆ నందుని ఇంటికి పోయి యశోద ఇంటి యొక్క దీపం ముట్టించుకుని రామని చెప్పింది.
0: షీ టూ వాజ్ కమాండెడ్ టు గో టు నందాస్ రెసిడెన్స్ అండ్ ల్యాంప్.
1: ఆ యొక్క దీపం ముట్టించుకుని చూస్తుంటుంటే చేయంతా కారిపోతుండాలి కానీ ఈమె నవ్వుకుంటూ ఆ కన్నులు తెచ్చుకుని చాలా ఆనందంగా చూస్తుండాలి.
0: యాజ్ షీ వాజ్ లైటింగ్ ద ల్యాంప్ షీ వాజ్ వాచింగ్ ది డివైన్ ఫేస్ and has lost herself in ecstasy.
1: నిప్పు కారేటువంటిదే కాని చల్లని ఆనందాన్ని అందించేటువంటిది కాదు.
0: It is a fire that burns. It will never give you any kind of comfort and coolness.
1: ఇంకా మరి దీపమును అందించుకోవడానికి పోయినటువంటి ఒక ఈ స్త్రీలు బాలికలందరూ కూడాను ఆమెను చూస్తూ ఎగురుతూ ఉన్నారు.
0: While this newly married daughter-in-law started lamping her own, lighting her own lamp, the others
1: దూరం రావటం లేదు.
0: How is that you are? Why is that you are distancing yourself from the fire? They have put the question.
1: అక్కడ వాళ్ళ పాటలు పాడుకుంటూ కూర్చున్నారు.
0: Then they were singing.
1: సుగుణకు కనిపించెనంట సుగుణకు కనిపించెనంట నందుని ఇంట గోపాలుడంట దీపాన కనిపించెనంట దీపాన కనిపించెనంట అని పాటలు పాడుతున్నారు.
0: They were all singing. In chorus, Suguna could see there. Suguna could see there in the fire, the beautiful form of Krishna. That's how they were singing in joy.
1: ఈ పాటలు విని లోపల నుంచి యశోదా పరిగెత్తి వచ్చింది.
0: And Yashoda came there, appeared there in front of them.
1: ఆమె కూడా చూచింది.
0: She too noticed.
1: ఈ సుగుణ యొక్క చేయి కాలిపోతుంటుంటే చూచింది.
0: And she could notice the finger of Suguna being burned.
1: మధ్యలో ఉన్నటువంటి రోడ్ లో ఉన్నటువంటి వాళ్ళంతా పాటలు పాడుతుంటూ ఎగురుతూ ఉన్నారు.
0: And she also noticed all the rest dancing in joy, singing the glory.
1: అప్పుడు యశోద వచ్చి ఆమె చేయిని పట్టుకుని తీసి, ఏమమ్మా అర్జున్ నిన్ను కాలుస్తుంటుంటే నీవి గుర్తించుకోవటం లేదే అనేది.
0: యశోద హ్యాస్ పుష్డ్ హర్ హ్యాండ్ అసైడ్ అండ్ సెడ్, డోంట్ యూ నోటీస్ దట్ యువర్ ఫింగర్ ఇస్ బర్నింగ్? Why don't you get out of this? That's what she said.
1: నందరూ ఇంటికి పోతే అగ్ని కాలుస్తుంది అనేటువంటి పెద్ద చెడ్డ పేరును తేవడానికున్నావా?
0: డూ యూ వాంట్ టు బ్రింగ్ ఎ బ్యాడ్ నేమ్ టు నందాస్ ఫ్యామిలీ దట్ ఎనీబడి వుడ్ బర్న్ డౌన్?
1: వాళ్ళ అత్త మొదలే కోపంగా ఉండేటువంటి ఈ యొక్క యశోద ఇంటికి వచ్చి చూసేటప్పటికి చాలా బాధపడిపోయింది.
0: మదర్ ఇన్ లా వెన్ షీ కేమ్ అండ్ నోటీస్ వాట్ ఆల్ దట్ హ్యాపెండ్ షీ ఫెల్ట్ వెరీ సాడ్.
1: ఇంకా ఏనాటి కూడాను యశోద ఇంటికి అగ్ని పెట్టుకోవడానికి పోకూడదు.
0: వి షుడ్ నెవర్ సెండ్ హర్ ఎనీ టైమ్ ఇన్ ఫ్యూచర్ టు లైట్ అవర్ ల్యాంప్.
1: ఈ విధంగా కొన్ని కొన్ని కారణాలు, అనేక రకమైనటువంటి యొక్క విచిత్రమైన కారణాలు ఆవిర్భవిస్తూ వచ్చాయి.
0: Mysterious things, wonderful things happened in those days.
1: Kanuka Yashoda inti daggara aneka rakamaina vichitra vichitramulanta kudanu kaligistu vachindi.
0: The inexplicable mysterious things happened at the residence of Yashoda.
1: Ee vidhanga chestunaga oka naadu Krishnudu vachadu.
0: One day Krishna came there.
1: Madhuraku vellinatvanti Krishnudu aanati varaku raledu.
0: Having left this place once, he has not come back.
1: Eppudu vastadu Krishnudu, eppudu vastadu ni chudalani aneka mandi gopikalu kannulu kaalu gaachukoni koorutunnaru.
0: In fact, all gopikas there in Vrindavan were waiting for the return of Krishna.
1: Ilanti paristhiti lopala aanadu Krishnudu vachadu.
0: Under these circumstances, in response to the yearning, Krishna
1: Yashodaku kanipinchaledu, nandriki kanipinchaledu,
0: but nobody could see him.
1: Ani andaru Yashoda illu cheraru.
0: All had assembled at the residence of Yashoda.
1: Krishna vachadata meeru daachipettukunnaru ekkada chupandi chupandi ani andaru gola chestu vachar.
0: People went on questioning. It seems Krishna is here, you are hiding him somewhere, let us see him. That's what they said.
1: Evvariki kanipinchukokunda okkokariki maatrame pratyekanga kanipinchetunte vaadu.
0: All could not see him collectively, but each one could visualize and experience Krishna.
1: Kaani nee praapti needi అని తాను జవాబు చెప్పి వెళ్ళిపోయాడు.
0: థింగ్స్ హ్యాపన్ అకార్డింగ్ టు దర్ డిజర్వ్డ్నెస్. దిస్ ఈజ్ యువర్ ప్రాప్తి.
1: యశోద లోపలికి పిలిచి కృష్ణుణ్ణి చాలా దండించింది.
0: అండ్ యశోద పనిష్డ్ కృష్ణ.
1: కృష్ణ, పెట్టినది తినవు, నీ పెట్టినది తినవు, గొల్లల పుట్టలకు పోయి వెన్న పట్టెళ్ళుగలో గుట్టున తినదేవు, నీతో పుట్టెను రట్టెల్ల కృష్ణ.
0: కృష్ణ, యూ డోంట్ ఈట్ దట్ విచ్ ఇస్ సర్వ్డ్ టు యూ, దట్ విచ్ ఇస్ అవైలబుల్ ఎట్ హోమ్. ఆన్ ద అదర్ హ్యాండ్ యూ విల్ బి విజిటింగ్
1: ఆల్ రిలేటివ్స్. నీకు రుచిగా ఉండదా?
0: డోంట్ యూ రిలీజ్ దట్ వాట్ ఈస్ సర్వ్డ్ ఎట్ హోమ్.
1: ఇతరుల ఇంటికి పోయి దొంగతనంతో చేసుకునేటువంటిది మాత్రమే నీకు చాలా రుచి ఇస్తుందా?
0: డూ యూ రియల్లీ లైక్ దట్ బై స్టీలింగ్ విచ్ ఇస్ అవైలబుల్ ఎల్స్వేర్
1: అని ఆ పిల్లవాడిని కృష్ణుణ్ణి రోడ్డుకి కట్టివేసింది.
0: And he was tied up to a mortar there.
1: Nijamga prapanchamalo prati okkari kudanu idi saarbhavame.
0: This is the experience of everybody in the world.
1: Tana intimi tanaku eppudu kudanu ruchikuntu.
0: No one accepts relishes that which is at home.
1: Intilo vantalu vandite aa vantalu emi kudanu tanaku ruchiga undavu.
0: All the preparations so nicely made at home,
1: parayinti vantalu matramu chaala pakkanga manchi ruchiga kanipistuntayi.
0: But those which are served outside, we relish them very much.
1: ఈ విధంగా జగత్తులో జరుగుతూనే ఉంటున్నాయి.
0: This is the way of the world.
1: కృష్ణుడు పరయింటికి పక్కంగా ఉంటున్నాయని బోధించడం కాదు.
0: This is not the lesson of Krishna.
1: వెన్న అనగా కేవలం పరిశుద్ధమైనటువంటి హృదయమే.
0: Butter symbolizes pure heart.
1: ఆ ప్యూర్ హార్ట్ ఎక్కడ ఉంటే అక్కడ దాన్ని తీసుకుంటాడు కృష్ణుడు.
0: Krishna receives, accepts wherever there is pure heart.
1: అది మృదు మధురంగా ఉంటుంటారు.
0: It is so soft and sweet.
1: అనగా ఇతరులు పరిపక్వమైనటువంటి హృదయములు చాలా మృదు మధురంగా ఉంటుంటాయి.
0: The hearts of devotees are soft, tender and sweet.
1: కనుకనే వారి యొక్క హృదయములు మాత్రమే తాను అపహరిస్తూ ఉంటుంటాడు.
0: Therefore Krishna is after such sweet hearts.
1: కానీ ఆ దొంగతనము అనేటువంటిది మాత్రము ఓ చెడ్డ పేరును తెప్పించింది.
0: But however, this robbery, stealing, brought him bad name.
1: Andaru kudanu Krishnudu chorudu chorudu chorudu ani pilustu vachadu.
0: All call Krishna a thief.
1: Kani Yashoda cheppindi, nayana ninnu chorudu antunnavu, kani ade chorudu anetunte padamu ivu paatalato chepte andaru talalu moopi aanandistaru.
0: People call you a thief, But Krishna, when it is said in the form of a song, a nice hymn, people will nod their heads in appreciation.
1: Chitta chora ani pilustuntunte entalo ananda padutuntaru.
0: When once we say chitta chora, the one who steals the heart, people
1: are
0: irritated. But if we call you simply a thief, you'll be irritated.
1: Avidi kaakunda ganamto chernappudu adi ento madhuryanga untuntadi.
0: When it's mixed with a melody, it is joyful.
1: Kanuka prati okaru premato ee vidhanga pichinappatikini bhagavantudiki adi madhuryam gaane untuntadi.
0: Therefore, when once we sing with all the love, it will be so sweet to God.
1: లేకపోతే అందరూ ఎందుకు చిత్తచోరా అని పిలుస్తారు?
0: Why people call him chittachora?
1: చిత్తచోరా యశోద కే బా నవలీత చోర తో పా చిత్తచోరా.

0: రాగతాళంతో చేరినటువంటి గానము అందరికీ మాధుర్యంగా ఉంటుంటాయి.
1: That song in praise of God with all the melody makes everybody blissful.
0: అతి రాగతాళం లేకుండా ఏ చోరా చిత్తచోరా రా అని పిలిస్తే అందరికీ కోపం వచ్చేస్తుంది.
1: But on the other hand, if you address God as a thief straight away, without any singing, without any melody or the beat,
0: రాగతాళంతో చేరినటువంటి గానము ఎంత మాధుర్యంగా ఉంటుంటారో మీరు తప్పక యోచన చేయండి.
1: The music rendered with the correct beat and the tune will be released except
0: Tyagaraju. వీరందరూ కూడాను ఇట్టి రాగతాళంతో చేరినటువంటి గానమనే భగవంతునికి మాధుర్యంగా అందించి వారు అట్టి మధురమైనటువంటి భావాన్ని పొందారు.
1: That's the reason why people sang the glory of God in music with all the tunes and the beat made God happy.
0: కనుక ఈ గానము లోపల ఇంత మాధుర్యం ఉంటుండాలి.
1: That is the greatness and the sweetness in music.
0: ఇట్టి గానం చేత మనం భగవంతుని ఏ విధంగానైనా పొందవచ్చును.
1: With music you can please God.
0: కనుక మీరు ప్రతి ఒక్కరు కూడాను భగవంతుని పొందాలనుకుంటుంటే మాటలతో తప్ప ఏమాత్రం కూడా మీరు పొందలేరు.
1: The mere vocal expression, verbal expression will not please God.
0: రాగతాళంలో కూడా చేరినప్పుడే అట్టి భగవంతుని మీరు హృదయానికి అద్దుకుంటారు.
1: It should be music full of melody that pleases God.
0: కనుక మధురమైనటువంటి యొక్క గానం చేత మధురమైనటువంటి యొక్క పలుకుల చేత భగవంతుని మనం ఎంతైనా పొందవచ్చు.
1: The good music, the sweet words, the nectarine words, the beautiful music.
0: కృతయుగ త్రేతాయుగమునందు ఇట్టి గానం చేత ఎవరు కూడా పొందలేరు.
1: This was not the way to attain God in Kruta and Treta ages.
0: వేదాలంతా కూడా ఎన్నో వర్ణిస్తూ వచ్చారు.
1: They went on repeating, reciting Vedas.
0: కానీ ఈ వేదం చేత కూడా ఎవరు భగవంతుని పొందలేరు.
1: People could not attain God by reciting Vedas.
0: ఋగ్వేద యజుర్వేద సామవేద అథర్వణ వేద కూడా ఎంతనో పాడుతూ వచ్చారు.
1: All four Vedas were repeatedly recited.
0: సామవేదమును ఎందరో బ్రాహ్మణులు చాలా వర్ణిస్తూ వచ్చారు.
1: Many priests followed, adopted Samaveda.
0: కానీ ఈ వేదంతో ఎన్ని విధమైనటువంటి ప్రయత్నం చేసినా భగవంతుని ఒక్కరైనా కూడా సందర్శించిన వారు లేరు.
1: None could see the manifestation of the divine.
0: కానీ దీనిని గానంలో చిమ్మించినప్పుడు ఎంతనో ప్రేమిస్తూ వచ్చారు.
1: But when once is expressed in the form of music, they could experience.
0: కనుకనే భగవంతుని గానలోలుడు అన్నారు, గానప్రియుడు అన్నారు.
1: God loves music. He is after music.
0: కనుక మీరు గానం చేత భగవంతుని ప్రార్థించండి.
1: సింగ్ ఇన్ ప్రైజ్ ఆఫ్ గాడ్.
0: అట్టి గానం చేత దైవాన్ని ఎంతైనా మనం పొందవచ్చును.
1: దట్ మ్యూజిక్ ప్లీజెస్ గాడ్.
0: కానీ మాకు రానటువంటి వారు మా గతి ఏమిటి అని వారు వాదించవచ్చు.
1: సమ్ పీపుల్ మే క్వశ్చన్ దిస్ వే, దోస్ దట్ డు నాట్ నో మ్యూజిక్, వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ టు దెమ్.
0: మీ మ్యూజిక్ లేకపోయినప్పుడు కూడా పర్వాలేదు.
1: డజంట్ మ్యాటర్.
0: ఏదో ఒక రాగంలో మీరు పెట్టి భగవంతుని ప్రేమించండి.
1: You need not be experts in music. You can sing in your own way.
0: కనుక మ్యూజిక్ అంటే ఏమిటి ప్రత్యేకంగా నేర్చుకున్నటువంటిదే కాదు.
1: మ్యూజిక్ ఈజ్ నాట్ ఎన్ ఎక్స్పర్ట్, ఇట్స్ స్పెషల్లీ లెర్న్డ్.
0: రామా నన్ను కాపాడు అని ఒక పద్యంతో చెప్తే ఏమంత మధురంగా కనిపించదు.
1: ఇఫ్ యూ పుట్ ఇట్ ఇన్ ప్రొజాయిక్ ఫామ్ ఇట్ విల్ నాట్ బి ప్లీజింగ్.
0: రామా నన్ను కాపాడప్పా అని మాటలతో చెప్తే అంత మధురంగా ఉండదు.
1: And it is not so nice if it is put in form of words verbally.
0: కానీ అది ఒక రాగం వేసి రమా నన్ను కాపాడు అంటే ఎంతో మధురంగా వచ్చేసేస్తుంది.
1: But on the other hand if it is put in musical style, it is so melodious.
0: పాడండి, ఆ మ్యూజిక్ లోపల అంత మాధుర్యం ఉంటుండాలి.
1: There lies the sweetness in music.
0: కనుక భగవంతుని మనం పొందాలనుకుంటే గానం చేతనే మనం భగవంతుని పొందాలి.
1: ఇట్ ఇస్ ఓన్లీ మ్యూజిక్ దట్ టేక్స్ యూ టు ద ప్రాక్సిమిటీ ఆఫ్ ద డివైన్.
0: హృదయాన్ని అర్పితం చేసి
1: ఆఫరింగ్ యువర్ హార్ట్ టు గాడ్,
0: దీంతో ఒక రాగమును కలిపి
1: అండ్ యాడింగ్ ట్యూన్ టు దాట్
0: గానం చేస్తే భగవంతుడు తప్పక మీకు కనిపిస్తుంటాడు.
1: అండ్ సింగ్ హోల్ హార్టెడ్లీ, యుల్ సీ గాడ్.
0: ఏ బజార్లో మీరు పోతున్నప్పటికీ తప్పక మీకు కనిపిస్తుంటాడు.
1: యుల్ సర్టన్లీ ఫైండ్ హిమ్.
0: ఇటువంటి రాగము నేర్చుకోనటువంటి వాడు ఏదో కొన్ని పాటల వల్ల పద్యాల వల్ల భగవంతుని ప్రార్థిస్తూ నిరాశకు గురి అవుతున్నారు.
1: దోస్ దట్ కెనాట్ సింగ్ ఇన్ ప్రైజ్ ఆఫ్ గాడ్ They are disappointed, they are frustrated.
0: కాని ఆ విధంగా డిసప్పాయింట్ కే మాత్రము మీరు అవకాశం అందించకండి.
1: Never be disappointed under any circumstances.
0: ఎందుకు డిసప్పాయింట్ వస్తుంది? మొదలై నీవు అపాయింట్ చేసుకుంటే అది డిసప్పాయింట్ వస్తుంది.
1: The disappointment is because of prior appointment.
0: నీవు మొదలై నీవు అపాయింట్ చేసుకోవద్దు.
1: That you don't have any appointment at the beginning.
0: తోచినప్పుడు నీకు ఏది తెలుస్తుందో దాన్ని నీవు గానంతో చెప్పు.
1: Express in the form of music as you feel.
0: ఇది ఏ భగవంతుని పొందడానికి సులభమైన మార్గం.
1: This is an easy path to attain God.
0: కృష్ణ అవతారంలో పొందినటువంటి యొక్క ఆనందము మరి ఏ అవతారంలో కూడాను ఎవరు కూడాను పొందలేదు.
1: The bliss enjoyed by the people in Krishna's age, in the incarnation of Krishna, no one else ever enjoyed that blissful state.
0: కనుక మీరు కృష్ణ అవతారంలో పొందినటువంటి యొక్క అనుభూతిని మీరు జ్ఞప్తి అందించుకొని మీరు కూడాను మీకు తోచినటువంటి జ్ఞానం చేత భగవంతుని పాడుకొని ఆనంద పెట్టండి.
1: You think those days of Krishna incarnation and sing in glory of God and enjoy the same state of bliss even today.
0: ఈ గానలోరుడైనటువంటి యొక్క కృష్ణుడు,
1: Krishna who loves music,
0: మనోలోరుడైపోతుంటాడు,
1: also loves the human heart.
0: ఇటువంటి మనస్సుకు ఒక్క పాత మాత్రమే సరిపోతుంది.
1: And it is only the music that melts the heart.
0: కృష్ణ అవతారంలో లీనమైనటువంటి యొక్క భక్తులు మరి ఏ అవతారం అందుకూడను ఎవరికి ఆ విధంగా లీనం కాలేదు.
1: ద కైండ్ ఆఫ్ మర్జ, ద కైండ్ ఆఫ్ కల్మినేషన్ క్లైమాక్స్ ఇన్ ద పాత్ ఆఫ్ డివోషన్ ఎంజాయిడ్ బై కృష్ణావతారం
0: మాత్రమే అనేక వేలక వేలు భగవంతునితో వచ్చి ఏకమైపోయినారు.
1: ఇన్ ఫ్యాక్ట్ మెనీ ఆఫ్ ది డివోటీస్ గుడ్ లాట్ ఆఫ్ దెమ్ మర్జ్డ్ ఇన్ గాడ్ ఇన్ ది టైమ్స్ ఆఫ్ కృష్ణ.
0: దైవంలో మర్జ్ కావాలంటే ఒక గానమే ప్రధానమైనది.
1: ఇట్ ఈస్ ఓన్లీ ది డివైన్ మ్యూజిక్ that helps the devotee to merge in the deity.
0: Kana gana priyude anetundi danti idi sarine arthanga teeskovali.
1: This is the true meaning in the divine music.
0: Krishna oka maata matram chepte kuda chaalu.
1: If you just utter the name of God Krishna once, it's enough.
0: Aa vidhamai anetundi oka ganam cheta meeru daivanni pondandi.
1: You reach God, attain God by music.
0: Krishna avataram nandu unnatundi oka leelalu, కృష్ణావతారం నందు కనుగొన్నటువంటి ఒక మహిమలు, కృష్ణావతారం నందు కనుగొన్నటువంటి ఒక చేష్టలు ఏ అవతారం నందు కూడాను ఈ విధంగా కనిపించలేదు.
1: ద స్పోర్ట్ ఆఫ్ కృష్ణ, ది లీలాస్ ఆఫ్ కృష్ణ, ది డివైన్ యాక్షన్స్ ఆఫ్ కృష్ణ ఆర్ అన్పారలల్డ్, ఆర్ నాట్ సీన్ ఎనీ ఆఫ్ ది ఏజెస్ దట్ ఫాలోడ్.
0: అటువంటి ఆనందాన్ని పొందాలనుకున్నప్పుడు దైవమును ఏదో ఒక రాగము కల్పించుకుని ఈ రాగం చేత మీ యొక్క హృదయ రాగాన్ని ఏకం చేయండి.
1: If you want to enjoy that blissful state, sing the glory of God with that divine melody wholeheartedly.
0: Kani atti ragame meeku teliyakunda poyinappudu adu oka roganga tayaravutundi.
1: If you don't know how to sing in correct tune raga, then naturally it will be roga or disease.
0: Kanuka vidyarthulara,
1: students,
0: meeru enniyo bhajanalu chestunnaru.
1: You do bhajans.
0: అందరూ కూడా భజనలో పాల్గొంటున్నారు.
1: ఆల్ ఆఫ్ యూ జాయిన్ ఇన్ కోరస్.
0: కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క రాగంగా పోతున్నారు.
1: బట్ ఈచ్ వన్ సీమ్స్ టు సింగ్ ఇన్ దేర్ ఓన్ వే.
0: నిజంగా వారికి తెలిసినటువంటి రాగంలో వీరు ఏకమైపోతే,
1: ఇఫ్ యూ జాయిన్ ఆల్ ద రెస్ట్ ఆఫ్ ది పీపుల్ ఇన్ పర్ఫెక్ట్ హార్మనీ,
0: హృదయంలో భగవంతుడు కూడా లీనమవుతాడు.
1: యూ విల్ ఫైండ్ గాడ్ విత్ ఇన్ యూ ఇన్ యువర్ ఓన్ హార్ట్.
0: కనుక భగవంతుని మనం లీనం చేసుకోనంటే ఏదో మనకు తెలిసినటువంటి ఒక రాగంగా తీర్చుకొని ఆ రాగం చేతనే మనము గానం చేయవచ్చు.
1: ఇఫ్ యూ వాంట్ టు ఐడెంటిఫై యువర్ సెల్ఫ్ గాడ్ ఇన్ యూ ఇన్స్టాల్డ్ ఇన్ యువర్ హార్ట్, యూ హావ్ టు సింగ్ హిస్ గ్లోరీ ఇన్ పర్ఫెక్షన్.
0: ఇటువంటి కృష్ణావతారం లోపల అనేక మందికి అనేక విధములైనటువంటి ఒక దర్శనమిచ్చి సందేహాలు తీర్చి వారిలో లీనం గావించుకున్నటువంటి ఒక అవతారము కేవలం మృదుమధురమైనటువంటి ఒక మాటల చేత భగవంతుని సంతోషపెట్టినటువంటిది కృష్ణావతారం ఒకటే.
1: ఇట్ ఈజ్ ఓన్లీ కృష్ణాస్ ఇన్కార్నేషన్ that has granted many of the devotees with mysterious, ununderstandable, inexplicable leelas and experiences. The God who is pleased by the melody and the music.
0: Kanka prema swaroopulara,
1: embodiments of love.
0: Ee gaanam kante minchinatundi marokati ledu.
1: There is nothing more than music.
0: Ekkadaina gani ramaalu aadutunte leka inkekkadaina kodunu cinema jarugutuntunte aa raagam paina andaru pothuntaru.
1: People are attracted by music in any stage performance, be it drama or cinema.
0: ఇటువంటి డ్రామాల పైన మనం నిజమైనటువంటి మనసును పెట్టుకొని నిజమైనటువంటి యొక్క ప్రేమ చేత భగవంతుని ప్రార్థించండి.
1: విత్ దిస్ మ్యూజిక్ బీయింగ్ దేర్ ఎ పార్ట్ ఆఫ్ అవర్ ప్రెజెంటేషన్స్ వీ కెన్ ప్లీజ్ గాడ్.
0: కనుక మీరు గానమును మాత్రం మర్చకండి.
1: నెవర్ ఫర్గెట్ టు సింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్.
0: గానము లోపల ఎటువంటి మూర్ఖులైనా కూడాను ఎటువంటి వృద్ధులైనా కూడాను లీనమైపోతూ ఉంటారు.
1: ఎనీ ఇగ్నోరెంట్ పర్సన్, ఎనీ ఏజ్డ్ పర్సన్, whosoever may be, will certainly be carried away by this music.
0: చిన్న పిల్లలు పండుకోకపోతే పాటలు పాడుకుంటూ ఓల్డ్ లేడీస్ ఉయ్యాలు లూపుతూ ఉంటారు.
1: Children go to sleep listening to music.
0: కానీ వాళ్ళకి పాటలు తెలియదు.
1: But they don't know music at all.
0: అయినప్పటికీ ఏదో ఒక రాగం పెట్టుకుని వాడు పాడుతూ ఉంటారు.
1: But people sing in their own style.
0: ఆ పుట్టిన బిడ్డకి ఈ రాగం యొక్క పేరు తెలిసినా తెలియదు.
1: The newborn babe has no idea of the tunes.
0: ఆ చిన్న రాగాన్ని మాత్రం మనసులో చేర్చుకొని చక్క గొరకలు పెట్టి నిద్రపోతారు.
1: But the child responds to the music and goes to sleep.
0: ఈ విధంగా మీరు ఎన్ని తెలియకపోయినప్పటికీ ఏదో ఒక రాగం వేసుకుని మీరు భగవంతుని ప్రార్థిస్తున్నారు.
1: You may not know the science and the technique of music, but you can sing his glory in your own way.
0: ఈ అవతారం లోపల సరైనటువంటి ఆనందాన్ని పొందినటువంటి వారు ఈ గోపికలు మాత్రమే.
1: Gopikas who sang the glory of God are the only ones, the chosen ones, who have enjoyed the manifestation of the divine.
0: ఆ సుగుణ కనిపించినప్పుడు ఎంత రాగాలు పాడా తెలుసా?
1: సుగుణ, when she could see God there, what kind of music?
0: ఎవ్వరు కూడా ఆ రాగాన్ని గుర్తుపట్టలేరు.
1: Nobody can sing like that.
0: ఏదో ఒక పాట మాదిరి అనుకున్నారు.
1: They thought it's like any other song.
0: సుగుణకు కనిపించేనంత ఆ పాట లోపలే ఎంత ఆనందం వస్తుంది.
1: There in the very singing you have the wonderful beat, the rhythm.
0: ఇంట గోపాలుడంట దీపాన కనిపించేనంట.
1: If you find the rhythm and the beat in perfect accuracy,
0: అంత ప్రత్యక్షంగా వారు చూడకపోయినప్పటికీ అంట అంట అంట అంట ఈ అంట అనేటువంటి పదం లోపలే ఎంతో ఆనందం ఉంచుకుని హృదయాన్ని అంటుకుంటుంది.
1: You see the rhyme in every stanza, anta anta over there, that adds to the beauty of the literary style.
0: Nanduni inta akatan inta.
1: Nanduni inta, the residence of Nanda.
0: Gopaludanta.
1: He is called Gopala.
0: Deepana kanipinchenanta.
1: He is seen in that very lamp, in that very light.
0: Anta anta anta anta ne potunnaru.
1: This rhyme anta adds to the beauty of the literary style.
0: Enta ananda istundadi.
1: Beautiful it is.
0: ఈ విధంగా మీరు ప్రతి ఒక్కదాని కూడా మీ యొక్క హృదయంను ఉప్పంగింపజేసి దాంతో ఈ రాగమును పెట్టుకుని రండి.
1: Therefore, every rendering should take you to that state of ecstasy, blissful state.
0: కనుక మనం ఎన్ని భజనలు చేసినప్పటికీ ఎన్ని పాటలు పాడినప్పటికీ దాంతో మృదుమధురమైనటువంటి భావాలు చేర్చినప్పుడే ఇది ఎంతో ఆనందాన్ని అందిస్తుంది.
1: It should be the nectarine feeling, the divine feeling. That should be the basis foundation for all music.
0: Inka sayankalam untundadi.
1: We have this evening.
0: Ee krishna yokka charyalu chaala pavitramaina kunti venta unnai.
1: That's so many leelas, actions of the divine krishna.
0: Ee naadu sayankalam anta kudanu ee krishna yokka leelane meeku anubhavam kal teppistanu.
1: This evening you will certainly experience all the leelas of krishna.
2: You just heard excerpts from a divine discourse delivered on the 6th of September 2004 during the Krishnashtami celebrations. Here, Bhagwan Baba explained the inner significance of Krishna stealing butter to illustrate that God accepts offerings of pure love from his devotees.

0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: నతపాంసి నతీర్థానా, ఎన్ని సంవత్సరములు తపస్సు చేసినా, ఎన్ని తీర్థయాత్రలు జరిపినా, ఎన్ని శాస్త్రములు పఠించినా, ఎన్ని దాన ధర్మములు చేసినప్పటికీ ఇవన్నీ నేను మానవుని తరింపలేవు, తరింప చేయలేవు.
1: One may undertake penance for prolonged period of time. One may go around pilgrim centers. One may go through sacred texts. One may involve in acts of charity and compassion. But they will not liberate man.
0: మీరు చదివే ఉంటారు, రావణుడు 6 శాస్త్రములు వేదములు అన్నీను ఉచ్చరించాడు, కానీ అతనికి జరిగినది ఏమిటి? అతను ఏమైనను మానవత్వాన్ని మార్చుకున్నాడా? లేదు, దైవత్వానికి బదులు దానవత్వాన్ని పెంచుకున్నాడు.
1: యు ఆల్ మస్ట్ హ్యావ్ నోన్ దిస్ రావణ ఇస్ ఎ స్కాలర్ ఇన్ 4 ఆఫ్ ది టెక్స్ట్ వేదాస్. దేర్ ఇస్ నో ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ హిమ్. ఇన్స్టెడ్ ఆఫ్ ది మెయిన్ ఫండమెంటల్ క్వాలిటీస్ హి హస్ డెవలప్డ్ ది డెమోనిక్ టెంపరమెంట్.
0: శాస్త్రములు ఏమి చెప్పింది? ఆ శాస్త్రములు చెప్పినట్టుగా తాను నడుచుకున్నాడా? నడుచుకోలేదు.
1: Having gone through all Vedic texts and all other important texts, sacred texts, he has not conducted himself according to their dictates.
0: రావణుడు చాలా శాస్త్రజ్ఞుడిని, ధర్మవర్తుడని గుర్తించారు లోకము. ఇంత గుర్తించి కూడాను దానివల్ల జరిగినటువంటి పరితులు ఏమాత్రము చేరింది?
1: Though he is known as a scholar, though he is known for his all his charity, reputed, but yet there is no change in him.
0: రాములు ఈ రావణుని యొక్క 10 శిరస్సులు కూడా ఖండించాడు.
1: Rama contradicted the very nature of Ravana.
0: 4 వేదములు 6 శాస్త్రములు ఇవన్నీ చేరితే 10, ఈ 10 కూడాను అతని యందు ఉండి కూడాను ప్రయోజనం లేకపోయినాయి అని ఆ 10 తలలు కూడాను తీసివేశాడు రాముడు.
1: The 10 heads of Ravana represent 4 Vedas and 6 Shastras. Therefore all the heads, 10 heads are cut off by Rama.
0: ఇవన్నీ కూడా ఆచరణలో ఒక్కటైనా కూడా పెట్టలేకపోయాడు రావణుడు.
1: Ravana with all his scholarship and the knowledge could not translate into action, not even one he has learnt.
0: కనుక చదువు శాస్త్రములన్నీ కూడా మనం పఠించి ఏమీ ప్రయోజనం ఉండదు.
1: Mere textual knowledge reading will not help you.
0: శాస్త్రములు ఎన్ని చదివినప్పటికీ, వేదములు ఎంత పఠించినప్పటికీ దీనివల్ల మనస్సు మార్పు ఏమాత్రమూ జరగదు.
1: ఆల్ దిస్ ఎక్స్టెన్సివ్ లెర్నింగ్ రెసిటేషన్ ఆఫ్ వేద మే హెల్ప్ యూ ఓన్లీ టు మెమరైజ్ రిపీట్ బట్ ఇట్ విల్ నాట్ ట్రాన్స్ఫార్మ్ యూ.
0: ఈ విధమైనటువంటి జ్ఞానోపదేశమును జగత్తుకు గావించే నిమిత్తమై రాముడు ఈ 10 తలలు కూడా తీసివేశాడు రావణాసురుని యొక్క శిరస్సులు.
1: To demonstrate this lesson that one has to practice, not merely limit himself by acquiring the knowledge, Rama beheaded Ravana.
0: Ravanuki 10 talalu ekkada kuda nu levu.
1: And in fact there are no heads at all there.
0: Ee 10 talalato putti unte adani yokka ganata aarade lokaniki velthe ayipoyetundi.
1: In fact he didn't possess all the 10 heads.
0: Karuka ee 10 talalanaga emti anaga 6 shastramulu 4 వేదములు ఈ రెండు చేరితే 10 తలలు.
1: The 10 heads represent the 4 Vedas and 6 Shastras.
0: ఈ వేదములను పఠించడం వల్ల ప్రయోజనం లేదని కూడాను తప్పక బోధించాడు.
1: And this is the lesson in beheading Ravana, that mere learning, reciting Veda is not useful.
0: భగవంతుడు ఏది పఠించినప్పటికీ, ఏది బోధించినప్పటికీ పరోపకార నిమిత్తమై బోధించినటువంటివే కానీ ఇంకొకటి కాదు.
1: All the teachings in the message of God is intended for the welfare of the mankind.
0: Kana prajala lopala veda shastramulu enni kodunu uchcharinchinappatikini ivi prayojanam ledu. ఒక్కటైనా కూడా నువ్వు ఆచరణలో పెడితే చాలు.
1: Therefore, reciting Vedas and Shastras amounts to lip service only. It is enough if you practice one.
0: పరవశ్ని వ్రతను భంగం కావించినటువంటి యొక్క రావణుడు ఏమనుభవించాడు?
1: What is it that Ravana experienced ultimately?
0: కనుక మనము తెలుసుకున్నది ఒక్కటైనా కూడాను దాన్ని బోధించుకోవటం, దాన్ని ఆచరణలో పెట్టడం అది చాలా అవసరం.
1: Therefore, it is most essential to practice at least one out of the many that we learn.
0: తెలిసినవి మనం ఆచరణలో పెట్టకపోయినప్పుడు ఎన్ని చదువుకున్నా ప్రయోజనం ఉండదు.
1: All the lot that we learn and acquire in the form of knowledge is all useless if we do not practice.
0: ఈ దీనికి తర్కణంగా రావణుడు ఈ చేసినటువంటి పని చాలా చెడ్డదని రావణుడే దీనికి బోధించుతూ వచ్చాడు.
1: In fact, Ravana accepted his fault that he could not practice what all that he has learned. This is an evidence of this.
0: ఇది చాలా పొరపాటు, తప్పని కూడా తెలిసి కూడాను ఎంత కఠినమైనటువంటి పనులు చేసినప్పటికీ కట్టగలపటకు సీతను ఏమాత్రము తాకలేదు రావణుడు.
1: Ravana, in spite of all the stress and the struggle that he made in kidnapping Sita, he did not dare enough to touch her.
0: Itti vratamanu kontavarku aacharanu okatentaina pettaru thanu baadhapaddadu.
1: For his acts he felt so sad.
0: Unnadi okkate,
1: only one that exists.
0: Rendu moodu ekkada kodanu levu.
1: There is no second or third.
0: ఏకం సత్తు ప్రాభోదావదంతిని, ఉన్నది ఒకే దైవము.
1: Truth is one, the truth is God.
0: ఎన్ని దైవంలో ఉంటుంటే ప్రపంచం ఈ విధంగా ఎందుకు అల్లాడేటువంటి?
1: And if this truth is realized, how do you account for the suffering in this world?
0: రావణ తత్వము తనకు అర్థమైనటువంటిది.
1: In fact, Ravana knows his own nature.
0: రావణుడు తాను చేసినటువంటి యొక్క దోషములంతా గుర్తించాడు.
1: He has recognized all his mistakes.
0: ఆ గుర్తించి తదుపరి దానిని ఆచరణలో పెట్టేటప్పటికి తాను పవిత్రుడయ్యాడు.
1: As he has realized and repented for all that, he became ultimately sacred.
0: దివ్యమైనటువంటి, భవ్యమైనటువంటి, అద్భుతమైనటువంటి యొక్క మాటలను ఎంతవరకు ఒకటి రెండు అయినప్పుడు ఆచరణలో పెట్టడము ప్రతి మానవుని యొక్క సహజ ధర్మము.
1: Therefore, it should be a noble task, which is, should be a natural trait for everybody to practice at least one or two out of the many things learned.
0: ఆచరణలో పెట్టలేని వాడు ఇవి చదివి ప్రయోజనం ఉండదు.
1: If you do not practice, all your learning is useless.
0: వీరందరూ వేదాధ్యయనం చేస్తుంటుంటే మా ప్రైమరీ స్కూల్ పిల్లలు కూడాను వాళ్ళు కూడా వేదాధ్యయనం చేస్తూ వచ్చారు.
1: As you find senior students reciting Veda, you will be finding the children of primary school also joining them.
0: అన్ని వేదములు కూడాను మా పిల్లలకు తెలుసు.
1: The children know all Vedas.
0: కానీ ఆచరణలో పెట్టుటకు తగినటువంటి బుద్ధిశక్తి తక్కువ.
1: But they don't have that kind of strength to practice.
0: కానీ ఉచ్చరిస్తూ ఉన్నారు.
1: They repeat, recite.
0: ఉచ్చరించినటువంటి వేదము ప్రయోజనం లేదని కూడాను ఆ పిల్లలకే తెలుసును.
1: The children, as a matter of fact, know that mere repetition would not help them.
0: ఉన్నదొక్కటి దైవము ఎన్నటికిని, లేనిదయ్యను లోకము పాలనయ్యా.
1: Understand this. Only God exists. It is this world that is all empty, non-existent.
0: ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క శాస్త్రబోధ, వేదబోధ ప్రతి మానవుడికి కూడాను మనం ఉచ్చరించాలి చెప్పాలి.
1: The sacred teaching of all Veda and texts that God exists must be publicized.
0: ఎంతమంది సాధకులంతా కూడాను ఇటువంటి వేదములను ఉచ్చరిస్తూ పఠిస్తూ దాన్ని బోధిస్తూ వస్తుంటారు.
1: There are many aspirants who have gone through these sacred texts. They repeat, recite and teach others.
0: కాన పఠించి ఇతరులకు బోధించడం వల్ల వచ్చిన ఫలితం ఏమాత్రమూ లేదు.
1: In fact, you will not have positive results by merely learning and teaching
0: others.
1: In fact, what he has known must be put into
0: practice. The
1: sacred teaching of all Veda and texts that God exists must be published.

0: తాను కూడా ప్రయోగ పెట్టాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ వాట్ హీ హస్ నోన్ మస్ట్ బి పుట్ ఇన్ టు ప్రాక్టీస్.
0: తాను బోధించినటువంటి విద్యను తానే ఆచరించకుండా పనులకు అనేక విధములుగా బోధించినప్పటికీ ఇది ప్రయోజనం ఉండదు.
1: ఇఫ్ వన్ డస్ నాట్ ప్రాక్టీస్ అండ్ సింప్లీ టీచ్ అదర్స్ ఇట్ ఈస్ యూస్లెస్.
0: ఒక గ్రామ్ ఫోన్ పోటు వేసి అది పాడుతుంటే అందరికీ వినిపిస్తుంటుంది.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ది హోల్ సాంగ్ ద మెలడీ ఈజ్ నోన్ టు ఎవ్రీబడి.
0: కానీ ఆ యొక్క ప్లేట్ ఏమాత్రం కూడా నువ్వు అనుభవించదు.
1: బట్ ద గ్రామ్ ఫోన్ ప్లేట్ ద సాంగ్ ఆఫ్ విచ్ వీ హియర్ బట్ ఇట్ డస్ నాట్ ఎక్స్పీరియన్స్.
0: ఈ విధమైనటువంటి యొక్క శాస్త్ర బోధలు మనం ఎంతనో గుర్తించుకుని వర్తించాలి.
1: Therefore, we must understand the mystery and the use and practice all the teachings of Veda.
0: Krishnudu chala goppavadu.
1: Krishna is very great.
0: Adana prati okkati kudanu aacharinchi prabodhincheetuvanti vadu.
1: Krishna practiced everything and taught to the entire world.
0: Tanu bodhinchinatvanti oka bodhanlu prati vanavudu kudanu tanu aacharinchalani chakkaga bodha chesevadu.
1: The teaching of Krishna is meant for the humanity to translate and to put into practice.
0: ప్రపంచంలో అనేక మంది పెద్దలంతా ఉంటున్నారు.
1: There are many elders in this world.
0: ఎంతమంది పెద్దలు ఉండినప్పటికీ వారు ఒక్కరైనా కూడాను అంత్యంలో దీనిని జ్ఞాపకం చేసుకోవటం లేదు.
1: But not even one has kept in view till the end this factor of practicing what is learned.
0: భారతదేశం లోపల ఎన్నో శాస్త్రంలో చదివినటువంటి వారు, శాస్త్రములు నేర్చుకున్నటువంటి వారు, శాస్త్రములు బోధించేటువంటి వారు కోటకు గలరు.
1: ఇన్ మహాభారత టైమ్స్ ఆల్సో యూ విల్ ఫైండ్ మెనీ పీపుల్ హూ హావ్ లెర్న్డ్ హూ హావ్ అక్వైర్డ్ ది వేదిక్ నాలెడ్జ్ అండ్ షేర్డ్ విత్ మల్టిట్యూడ్స్.
0: ఇట్టి ప్రతిజ్ఞను భగవంతుడు ఎన్నో విధములుగా జగత్తుకు బోధిస్తూ వచ్చాడు.
1: అండ్ దిస్ హాస్ బీన్ ది టీచింగ్ ఆఫ్ గాడ్ టు ది వాస్ట్ హ్యూమానిటీ.
0: భగవంతునికి భేదం లేదు.
1: God has no differences whatsoever.
0: భగవంతునికి ఎట్టి విధమైనటువంటి ఒక ద్వేషము లేదు.
1: God has no hatred.
0: అందరూ సమానులే.
1: All are equal in his sight.
0: కానీ పండితులు నేర్చుకున్నటువంటి దాన్ని ఎంతవరకు మీరు ఆచరణలో పెట్టుతున్నారు అనేటువంటి దీన్ని సత్యంగా గుర్తించడానికి ప్రయత్నించేవాడు.
1: And in fact God will investigate, will find out that truth whether the scholar is practicing what he knows or not.
0: నతపాంసి నతీర్థానాం. తపస్సు చేసి తీర్థయాత్ర జరిపినటువంటి వారు ఎంతవరకు అనుభవించారు?
1: దోస్ దట్ డిడ్ పెనెన్స్ ఫర్ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైమ్
0: నశాస్త్రాన జపానకి జపం చేస్తుంటుంటారు.
1: పీపుల్ రిపీట్ గాడ్స్ నేమ్ జప
0: శాస్త్రం అంతా కూడా ఉల్లంఘిస్తుంటారు.
1: దే హావ్ గాన్ త్రూ ఆల్ సీక్రెట్ టెక్స్ట్.
0: ఏమి ప్రయోజనము?
1: వాట్స్ యూజ్?
0: ఈ జపంలో చేసినంతా కూడా వ్యర్థమైపోయింది.
1: All the penance, repetition of God's name is useless.
0: నన్ను అనేక మంది స్వామి మాకు జపమాలు ఇవ్వాలా అంటారు.
1: Many people ask Bhagwan to
0: అది
1: give them japamala.
0: మెడలో 10 మందికి శివ కోసమా లేక నీవు అనుభవించే కోసమా?
1: Bhagwan asked this question, is it to merely adorn your neck and exhibit?
0: నిజంగా ఆచరించేటువంటి వ్యక్తికి ఒక్క చేయి చాలు.
1: And in fact you practice just one hand is enough.
0: ఇవి ఎంత? 5 బ్రేళ్ళు.
1: Here are 5 fingers.
0: కానీ 5 లోపల కూడా 9 అక్షరాలు ఉంటున్నాయి.
1: That was 9 letters there.
0: ఈ 9 అక్షరాలు కూడా 12 భాగములుగా చేసి 12 బ్రహ్మలు.
1: And the 9 letters are just equal to 12 Brahmas.
0: 12 తొమ్ముల 108 ఇదే జపమాల.
1: And it will make the total of 108 జపమాల.
0: రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ ఇవి 12.
1: And the 12 times you repeat Ram's name, counting.
0: ఇవన్నీ చూస్తే 9 12 108.
1: And this 9 into 12, 108.
0: ఏ జపమాల నీకు అక్కర్లేదు, ఏ స్థానం కూడా లేదు.
1: You don't need any japamala.
0: దాన్ని నడుస్తూ కూడా నీవు దీన్ని జపం చేసుకోవచ్చు.
1: And you can do it where you are, as it is.
0: నడుస్తూ పండుకొని నిద్ర వచ్చేంత వరకు కూడా నీవు దీన్నే జపం చేస్తుండొచ్చు.
1: As you walk until you go to sleep, finally you can repeat God's name.
0: ఇట్టి పవిత్రమైనటువంటి సులభమైన మార్గములు ఎన్నో ఉండగా కఠినమైనటువంటిది, నిద్రాభంగం కలిగించేటువంటిది, చేత కానటువంటిదని ఎందుకు మనం ఎన్నుకోవాలి?
1: When there's so such an easy, simple path rightly available, why are you after such tough path, harsh path?
0: ద్రౌపది గొప్ప పతివ్రత.
1: Draupadi is known for her chastity.
0: తన భర్తలను ఎన్నో విధములుగా కాపాడుతూ వచ్చింది.
1: In fact, she is responsible for all the protection.
0: తన కుమారుని

0: చంపివేసి రాత్రిపూట గొంతులు కోసినప్పుడు కూడాను అతని దగ్గరికి పోయి పాదములు బట్టి ప్రార్థించింది.
1: దో హర్ సన్స్ వర్ కిల్డ్ బిహేడెడ్ షీ కాట్ హోల్డ్ ఆఫ్ ద పర్సన్ హూ వాజ్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ మ్యాసకర్.
0: భీముడు ఆ యొక్క ద్రౌపదిని కోప్పడ్డాడు.
1: అండ్ భీమా అక్యూజ్డ్ హర్.
0: కొడుకులు బట్టి చంపిన కోపంలో ఉంది బాలమాతకు.
1: Are you not angry for the simple reason that you have lost your son?
0: Vidu matanchi cheppedi veridi Draupadi.
1: And you are really so foolish as to let him go.
0: Enduki velithanam puttindi Draupadiki?
1: Why are you so foolish, Draupadi?
0: Kani entaro khandinchadu paapam.
1: And he contradicted her.
0: Kani khandinchadaniki poyinatundi Arjunni paadala patti prarthinchindi.
1: And she caught hold of the feet of Arjuna and prayed.
0: Arjuna.
1: Arjuna.
0: నీ కుమారుడు పోయినప్పుడు నీ యొక్క భార్య ఎంత విలపించిందో, ఆ యొక్క కుమారుడు ఎవరైనా చంపినప్పుడు ఆ తల్లిని కూడా ఎంతో విచారపడతారు కదా.
1: షీ వెంట్ ఆన్ టెలింగ్ జస్ట్ యాజ్ యూ హావ్ క్రైడ్ ఫర్ ద లాస్ ఆఫ్ యువర్ సన్ ద అదర్ పర్సన్ ఆల్సో వుడ్ క్రై వెన్ హీ లూజెస్ హిస్ సన్.
0: కనుక తల్లిలు ఎంత బాధపడుతుంటారో ఆ బిడ్డల తండ్రులు కూడాను అంత బాధ ఉంటుంటుంది.
1: జస్ట్ యాజ్ ద ఫాదర్ ఫీల్స్ సాడ్ ఫర్ ద డిమైజ్ ఆఫ్ ద సన్ సో ఆల్సో ద మదర్.
0: వారి దగ్గరికి వెళ్లి పాదాల పైన పడి
1: షీ ఫెల్ అట్ ది ఫీట్ ఆఫ్ ద పర్సన్ హూ కిల్డ్ ఆల్ హర్ సన్స్.
0: కొడుకులు బట్టి చంపిన ఏమాత్రము కోపడలేదు.
1: షీ వాజ్ నాట్ యాంగ్రీ, షీ డిడ్ నాట్ షౌట్ అట్ హిమ్.
0: పాదాలు పట్టుకుని ప్రార్థిస్తూ వచ్చింది.
1: షీ వెంట్ ఆన్ ప్రేయింగ్.
0: అయ్యా, మీరు నా కొడుకులు గొంతులు కోశారు.
1: ఇన్ ఫ్యాక్ట్ యూ హావ్ కిల్డ్ ఆల్ మై సన్స్, బిహేవ్డ్ దెమ్.
0: కానీ మీ కంటమను మా భర్త కొట్టినప్పుడు మీ తల్లి ఎంత బాధపడుతుందో నీకు తెలియదా?
1: And if you can't you understand the misery of the mother because of the loss of the son?
0: Asatthamal pattukoni idi khandisthanu cheptu cheppadu.
1: And with that good view he naturally accepted.
0: Appudu Arjuna kudunu bodha chesindi Draupadi.
1: Draupadi taught Arjuna also along the same lines.
0: Natapamsi natithanam cheppindi, ayya ivu eni chesi em prayojanamu?
1: What for all the rituals that you observe?
0: ఇన్ని విధములైన పెట్టి దీనిని నీవు ఖండించి కట్ట గడపడానికి శాస్త్రం తెలిసి కూడాను నీవు ఉల్లంఘించిపోతున్నావు.
1: దో యూ హావ్ నోన్ ఎవ్రీథింగ్ యూ ఆర్ నాట్ స్ట్రిక్ట్లీ ఫాలోయింగ్ ద కాండక్ట్ ఎక్స్పెక్టెడ్.
0: దేహము పాంచభౌతికము.
1: ద బాడీ ఇస్ ఫుల్ ఆఫ్ సెన్సెస్.
0: దేహం కూడా తప్పడు ఎప్పుడు.
1: బౌండ్ టు ఫాల్ సమ్ డే.
0: దేహి నిరామయ ఉండు.
1: ద ఇన్వెలర్ ఇస్ పర్మనెంట్.
0: గణితింపక దేహి చావు పుట్టుకలు మోహ నిబంధ బంధనలు ముద్దలు లేవు.
1: దట్ ఇన్వెలర్ హ్యాస్ నైదర్ బిగినింగ్ నార్ ఎన్ ఎండ్, లిబరేషన్ ఆర్ బాండేజ్.
0: కనుక దీనికి ఏ విధమైనటువంటి నిబంధనలు లేదు.
1: అండ్ ది ఇన్వెలర్ ఇస్ బియాండ్ ఆల్ రిస్ట్రిక్షన్స్.
0: కనుక దీన్ని ఏమాత్రం కూడా క్షమించకుండా పోవటమే చాలా ఉత్తమమైనటువంటి మార్గం.
1: అండ్ దేర్ఫోర్ ద నోబుల్ పాత్ లైస్ ఇన్ ఫర్గివింగ్ ద అదర్ పర్సన్.
0: విశ్వస్తుతుడు, శక్రసూరుడు, మహావీరుండు ఘోరాసచే అశ్వత్థామ శిరోజములు తరిగి చూడాంత మహారత్నమును శశ్వత్కీర్తి ఎరుగబుచ్చుకొని పాశవరాధ బంధంబులను నేను చెప్పినటువంటి మాటను దక్కించుకోలేకపోతే అర్జునుడి మాట తప్పినవాడని పని నాకెంత అవమానం చేస్తున్నావు ద్రౌపది.
1: ద్రౌపది, యూఆర్ పుటింగ్ మీ టు షేమ్ బికాస్ ఐ హావ్ టు గో బ్యాక్ ద వర్డ్ గివెన్ ఆల్రెడీ. షుడ్ ఐ బ్రేక్ మై ప్రామిస్? దట్స్ వాట్ హీ సెడ్.
0: నిజంగా ఈ ప్రామిస్ నేను నిలబెట్టుకోవాలంటే దీనికి ఇదే కారణం.
1: ఇఫ్ యూ వాంట్ టు కీప్ అప్ యువర్ ప్రామిస్,
0: విశ్వస్తుడు, చక్రచూరుడు, మహావీరుండు, గోరాసచే అశ్వత్థామ శిరోజములు తరిగి అశ్వత్థామ అతని శిరోజములు తరిగి చూడాంత మహారత్నం అతనికి బంధువులంతా తీసివేసి మన తలుపు నుంచి బయటకు ఎత్తివేసినప్పుడు అతనికి ప్రాణం తీసినంత ఫలితం వస్తుంది.
1: Therefore it amounts to killing the other person when you humiliate him, insult him and just leave him with a shaven head. Disarm him, remove all the jewels.
0: అసలు బిడ్డలైనటువంటి ఒక కసిగందలను గొంతులు కోయటం వల్ల నీకేం ఫలితం వస్తుంది?
1: What is it you get by killing young kids?
0: ఇది మహాపాతకం కదా.
1: It's worse to the sins.
0: ఈ పాతకం నీకు తెలిసి కూడాను ఈ పని నీవు ఎట్ట చేశావు?
1: Having known it's a sin, why have committed such a sin?
0: కనుక మా యొక్క పతులంతరు మీ యొక్క తండ్రి యొక్క శిష్యుడు.
1: All my husbands are disciples of your father.
0: మా బిడ్డలు మీ శిష్యులు.
1: అండ్ అవర్ చిల్డ్రన్ ఆర్ యువర్ డిసైపుల్స్.
0: శిష్యులు కంటమలు కోయటం ఎంతైనా పాపమే కదా.
1: ఈజ్ ఇట్ ప్రాపర్ ఆన్ ద పార్ట్ ఆఫ్ గురు టు కిల్ హిజ్ ఓన్ స్టూడెంట్?
0: కనుక ఇలాంటి పని మీరు చేయకూడదు.
1: ఇట్స్ నాట్ అప్రోప్రియేట్ ఆన్ యువర్ పార్ట్ టు డూ సో.
0: 10 మంది లోపల వెళ్లి పబ్లిక్ గా తీసుకుని వచ్చినటువంటి అర్జున్ని చాలా ఖండించింది పాపం ఈ ద్రౌపది.
1: ద Draupadi contradicted what all that has been suggested by Arjuna to retaliate.
0: నా బిడ్డను చంపటం వల్ల నాకెంత బాధ కలుగుతుందో, ఈ అశ్వత్థామను చంపటం వల్ల వాళ్ళ తల్లికి కూడా అంత బాధ కలగవచ్చు కదా.
1: Just as I'm feeling so sad because of the loss of my sons, so also the father of Aswatthama would feel so bad if Aswatthama is
0: killed. పరగని మా మగవారులందరూ బాణప్రయోగ విద్యను నేను ద్రోణాచార్యు చే అభ్యసించాయి.
1: In fact, they have learnt all these forms of archery from Drona only.
0: పుత్రాకృతి నున్న ద్రోణుడు నీ చిత్తంబులో లేశములు కరుణాసుకము లేక శిష్యశక్తులను కన్నింపగా పాడియా అని పాదాలు పట్టుకుంది.
1: And so she went on pleading and praying to him, saying that how is it, with what face could you kill these children, they being equal to your own sons?
0: అశ్వత్థామ, నా బిడ్డను నీ గొంతులు కోయటం లోపల నీకు చెయ్యెట్లాడింది.
1: How could you kill them like that? How is that you could raise your hand to kill them?
0: ఆ గురు శిష్యుల యొక్క తత్వము ఎంతనో బోధించింది పాపం ద్రౌపది.
1: ద్రౌపది వెంట్ ఆన్ ఎక్స్ప్లెయినింగ్ ది ప్రాపర్ ఐడియల్ రిలేషన్షిప్ దట్ ఎగ్జిస్ట్ బిట్వీన్ టీచర్ అండ్ ద డిసైపుల్.
0: కనుక భర్తను కూడా చాలా క్షమింపజేసి పక్కన పోమని చెప్పింది.
1: అండ్ హీ మేడ్ హర్ హస్బెండ్ టు ఫర్గివ్ అశ్వత్థామ.
0: ఈ యొక్క అశ్వత్థామను చంపడం చేత నా బిడ్డలు రాలి కదా.
1: బై కిల్లింగ్ అశ్వత్థామ ఐ డోంట్ గెట్ బ్యాక్.
0: రాని వారి నిమిత్తమై ఈ విధమైన పాపములు కట్టుకోవటం చాలా తప్పు కదా.
1: హావింగ్ లాస్ట్ దెమ్ ఎనీవే వై షుడ్ ఐ కమిట్ అనదర్ సిన్.
0: కఠినమైనటువంటి వారికి చేతులు రావచ్చు కాళ్ళు రావచ్చు.
1: ఎ స్ట్రాంగ్ మ్యాన్ స్టోన్ హార్టెడ్ పర్సన్
0: కానీ భగవత్ ప్రీతి కలిగినటువంటి వారికి ఏ ఇది కూడా ఫలించదు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ద వన్ హూ హాస్ గాట్ ఫుల్ ఫెయిత్ ఇన్ గాడ్ వుడ్ నాట్ డేర్ టు డూ సో.
0: కనుక ఏదైనా ఎవరైనా చెడ్డ పని చేస్తే ఆ చెడ్డ పని తిరిగి మనం కూడా చేయకూడదు.
1: Therefore, if anyone does anything wrong to you, do not retort or retaliate. And they could understand that this kind of an act is worse to the sins. What is the sin? To harm others, to hurt others. What is the merit or punya? To help them, to take care of others.
0: కనుక మనకి ఎన్ని పాపములు చుట్టుకున్నప్పటికీ పనులను మాత్రము దీనికి గురి చేయకుండా వారి దోషములను క్షమించి వారిని కాపాడుతూ పోవాలి.
1: వాట్ ఎవర్ మే బి ది మిస్టేక్స్ ఇన్ అవర్ లైఫ్ బట్ వీ షుడ్ నాట్ కమిట్ దట్ సిన్ యాజ్ టు రిటార్ట్ అండ్ రిటాలియేట్. బెటర్ వీ డెవలప్ ద క్వాలిటీ ఆఫ్ ఫర్గివ్నెస్.
0: ఇట్టి బోధనని కూడా తన పతులకు ఎంతనో బోధించింది స్త్రీ ద్రౌపది.
1: దట్ వాస్ ది టీచింగ్ ఆఫ్ ద్రౌపది టు హర్ హస్బెండ్స్.
0: ద్రౌపది వంటి స్త్రీలు
1: ఆల్ విమెన్
0: లోకంలో ఎంతో మంది ఉన్నారు.
1: లాట్స్ ఆఫ్ దెమ్ ఇన్ దిస్ వరల్డ్.
0: ఈ ద్రౌపది యొక్క బోధన చేతనే
1: బికాస్ ద టీచింగ్ ఆఫ్ ద్రౌపది
0: ఎంతనో గొప్ప ధైర్యాన్ని సాహసాన్ని అందుకొని ప్రపంచానికి సత్యాన్ని బోధిస్తూ వచ్చింది.
1: మెనీ పీపుల్ ఫాలోడ్ హర్ ఎగ్జాంపుల్ అండ్ దెన్ దే హావ్ బీన్ ఎగ్జాంప్లరీ ఇన్ దర్ కరేజ్.
0: ఇంత లోకంలో బోధించినటువంటి స్త్రీలను ఎందుకు మీరు మర్చిపోతున్నారు?
1: Why have you forgotten that quality of teaching
0: others? Sthrilante kevalam oka bommala maadiri meeru chustunnaru.
1: But we consider women as simply as toys, dolls. No.
0: Vaari yokka dhairya sahasalu vaari yokka dharma sutramulu etuvanti goppavi.
1: They have got exalted behavior. The spirit of sacrifice, the truthfulness and conduct are so great and noble.
0: ఈ స్త్రీల ప్రబోధనల చేతనే లోకము మన భారతదేశము ఇంకా ఇంత మాత్రమేనా కూడా నిలిచి ఉన్నది.
1: It is the teaching of the woman that is responsible for the existing condition of the culture of Bharat.
0: లేకుండినా ఈ ప్రపంచం ఎన్నడో భస్మమైపోయేది.
1: Or else the whole thing would have burned to ashes.
0: స్త్రీ లోపల గొప్ప ధైర్యం ఉన్నది.
1: The woman has courage.
0: మహా మంచి పరాక్రమం ఉన్నది.
1: She has got all the valor.
0: ధర్మం ఉన్నది.
1: She has got righteousness.
0: పట్టుదలతో సాధించడానికి తగినటువంటి సాధన కూడా ఉంటున్నది.
1: She has got determination, the right procedure to achieve what she wants.
0: ఇన్ని శక్తులు కలిగినటువంటి ఆ స్త్రీల లోపల మీరు ఏమైనా కొంతవరకు ఆ యొక్క సత్యాన్ని గుర్తించుకుంటూ వచ్చారా?
1: Have you recognized the innate strength, the spirit of sacrifice among women?
0: ఆడవారికి ఉన్నంత వరకు ధైర్య సాహసాలు ఎక్కడ కూడా మగవారికి లేదు.
1: The courage and the valor noticed among women is not noticed among men.
0: కానీ వారిలో ఉన్నటువంటి క్రోధం అనేటువంటి శత్రువు వారిని అన్ని విధాలా పీడిస్తూ వస్తుంది.
1: But however, that enemy of anger is in them.
0: ఆ కోపమే ఆ యొక్క మగవారిని అంతా కూడా నాశనం చేస్తూ వచ్చింది.
1: And the anger which is responsible for the fall of men.
0: కోపము కలిగిన వారికి ఏ పని ఫలింపకుండు.
1: A man with anger will not be successful.
0: ఎగ్గును గలుగును.
1: He'll have obstacle.
0: పాప పనులు చేయొచ్చు.
1: And he'll be committing. He'll be put down, he'll be let down, put to shame by the community.
0: కనుక ఇటువంటివి ఏమాత్రం కూడా మంచివని ఏనాడు బోధించలేదు.
1: అండ్ దీస్ గుడ్ థింగ్స్ వర్ టాట్ ఇన్ దోస్ డేస్ నాట్ నౌ.
0: స్త్రీలు ఎక్కడ జరిగినప్పటికీ ఈ పాపం పాపమే.
1: Women, wherever they are, this trait of anger is a sin.
0: అట్టి పాపం చేసినటువంటి వారిని క్షమించి ప్రోత్సహించి వారి సన్మార్గంలో తిప్పాలి, కానీ వారిని ఖండించడం మంచిది కాదు.
1: Better they be forgiven for this anger with a spirit of accommodation. It is not justifiable to punish them for that.
0: కాని స్త్రీలో ఉన్నటువంటి ఒక ఓపిక,
1: the patience among women,
0: ఎంతనో గొప్పది.
1: It's noblest of all.
0: పాండవులను కాపాడినటువంటిది ఆ యొక్క ద్రౌపది యొక్క శాంతమే.
1: It is the quality of forgiveness, forbearance of Draupadi, which was responsible for the greatness of Pandavas.
0: ఆమె ఆ ధైర్యం చేత లోకములో ప్రపంచం లోపల ఎంత ప్రయత్నం చేసినప్పటికీ ఎవరూ వినలేదు.
1: With all the courage she taught everybody, but none paid heed to her message.
0: ఈ విధమైనటువంటి స్త్రీలు లోకములో ఎంతో ఉన్నారు.
1: And there are many women of the type of Draupadi in this world.
0: నిజంగా చూస్తే మగవారి యందు ఈ కోపము తాపము ఈర్ష్య అసూయ డంబము ఇవి వారిని చాలా పీడిస్తూ ఉంటుంది.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ మెన్ హ్యావ్ సర్టన్ క్వాలిటీస్ లైక్ పామ్ షో ఎగ్జిబిషనిజం.
0: కానీ స్త్రీలో ఆ కోపతాపం ఈర్ష్య అసూయ డంబములు వచ్చినప్పటికీ దాన్ని అణగదొక్కుతూ వచ్చారు.
1: బట్ ఏ ఉమెన్ విల్ బి ఏబుల్ టు కంట్రోల్ ద యాంగర్ ఇన్ హర్.
0: అటువంటి శాంతపరుడైనటువంటి స్త్రీలను మనం ఎంత ప్రోత్సహించాలి.
1: వీ షుడ్ ఎంకరేజ్ విమెన్ who stand for this peace.
0: ఏదో స్త్రీలు కదా అని చెప్పని వారిని అన్ని విధాలా తోలనాడుతుందాం.
1: And because they are women, we should not.
0: వారిలో ఉన్నటువంటి శాంతము ధైర్యము ఓపిక ఎవరిలో కూడా లేదు.
1: The patience and the forbearance and forgiveness are noticed among women.
0: ఇటువంటి స్త్రీలను మనం పోషించాలి.
1: We should protect them, respect them.
0: ఇంటింటికి పోయి బోధించాలి.
1: We should teach this lesson to everybody. సీత
0: విషయం మీరు చెప్పినారు పొన్న.
1: And you have been taught about Sita the other day.
0: ఇక్కడ కూడా అంతే. ఈ ద్రౌపదిని ఎంతైనా మనం పోషించాలి.
1: And similar is the condition in respect of Draupadi.
0: ఆమె యొక్క బోధనలు చాలా పవిత్రమైనటువంటివి.
1: The teaching of Draupadi is so sacred.
0: ఆ స్త్రీల లోపల ఎందరో ఉంటున్నారు ఇలాంటి పవిత్రులు.
1: There are many women even this day.
0: అటువంటి స్త్రీలను మనం ప్రోత్సహించి వారిని తోడ్పడి వారిని కాపాడుతూ మనం రావాలి.
1: We should encourage, cooperate such women.
0: ఇంతే కాకుండా వారి యొక్క సత్యాన్ని కూడా మనం ప్రకటించి వారికి బోధించాలి.
1: Therefore we should also tell them clearly the inherent truth.
0: బిడ్డలు చాలా చిన్నవారు.
1: The children are so young.
0: ఆ చిన్న బిడ్డల యొక్క హస్తములు ఏ విధంగా వారికి చిక్కింది.
1: And how could they take care of the tender hands?
0: వారి కంటములు కోసి.
1: And it was Ashwatthama who has cut off their heads.
0: ప్రకృతి శిరస్సులంతా పెట్టి.
1: All the heads were kept aside.
0: ఈ అశ్వత్థామ ఎంతో ఆనందిస్తూ వచ్చాడు.
1: అశ్వత్థామ వాజ్ హ్యాపీ అబౌట్ హిస్ డీడ్ ఇన్ కిల్లింగ్ చిల్డ్రన్.
0: అయ్యా నా బిడ్డలు పసిపాపలు కదా.
1: డోంట్ యు నో దే ఆర్ బేబీస్.
0: ఈ పసిపాపల గొంతులు కోయటానికి నీ చేతులు ఎట్లాడినవి.
1: హౌ ఇస్ ఇట్ పాసిబుల్ దట్ యు హావ్ జస్ట్ come down to such a mean level as to kill children?
0: ఏ రాక్షసులు కూడాను ఇలాంటి సాహసం కలగదు.
1: Nobody would ever do that thing.
0: అలాంటి రాక్షసుడు కాదు నీవు. నీవు మహాశాస్త్రజ్ఞుడు.
1: You are not a demon indeed. You are a scholar.
0: ఇంత శాస్త్రజ్ఞుడు అయి కూడాను నీవు ఇలాంటి పని నువ్వు చేయటం మంచిది కాదు.
1: Having been a scholar, is it proper on your part to kill children?
0: కనుక ఈ యొక్క శాంతమును కొంతవరకు సాధించుకొని ప్రపంచమునకు ఈ హింసలను కొంతవరకు బోధించాలి.
1: Therefore, this spirit of peace should be spread and shared with everybody, and we should condemn violence.
0: ఇటువంటి శాంతం చేతనే దేశాన్ని మనం సాధించాలి.
1: And it is the peace, the lesson of peace, which is important for this country.
0: భారతీయుల యొక్క ధర్మం లోపల
1: in dharma of bharat
0: ఎంతనో గొప్పవి రెండు.
1: Two things are noblest.
0: సత్యము ధర్మము.
1: One is truth, other is righteousness.
0: ఈ రెండింటినీ మనం కాపాడుకోవడం చేత దేశమునే కాపాడిన వారం అవుతాం.
1: By safeguarding the twin principles, satya and dharma,
0: సత్యం చేతనే ధర్మాన్ని కూడా కాపాడాలి.
1: And in addition to truth, we should also protect this dharma.
0: ఆ ధర్మము సత్యమును రెండు కాపాడినప్పుడు లోకమే కాపాడుతూ వస్తుంది.
1: When once satya and dharma are safeguarded, the whole world will be protected in turn.
0: కనుక నీవు దేశాన్ని రక్షించాలని చెప్పని నీవు దేశం కోసం యుద్ధంలో చేరద్దు.
1: You don't need to be a warrior, you don't need to join the army.
0: మీ ఎందున్నటువంటి ఒక సత్యధర్మం నీవు పోషించుకుంటూ వస్తే దేశమే కాపాడవచ్చు.
1: If you just safeguard, maintain సత్య ధర్మ in you, the whole country will be protected.
0: నీ సత్యధర్మాన్ని నీవు కాపాడుకో.
1: See that they are upheld.
0: అప్పుడే దేశాన్ని కాపాడినటువంటి వాడు అవుతావు.
1: Then that amounts to safeguarding the entire country.
0: కనుక నీవు యుద్ధంలో చేరి కేవలము ఈ దుర్మార్గులను చంపటం కాదు గొప్పతనము.
1: Nothing great in joining the army and killing everybody.
0: నీ సత్య ధర్మమును నీ కాపాడుకుంటురా.
1: And see that సత్య and ధర్మ in your well maintained.
0: సత్యం వద ధర్మం చెర అని చెప్పింది భారతదేశం.
1: And Bharat declared clearly, speak truth and follow dharma.
0: భారతీయుల యొక్క శాస్త్రములు నిజంగా పవిత్రమైనటువంటివి.
1: The text of Bharat is highly sacred.
0: సత్యమైనటువంటివి.
1: And therefore,
0: ధర్మసూక్తమైనటువంటివి.
1: And they explained dharma.
0: ఇటువంటి పవిత్రమైనటువంటి సత్యములు రెండింటినీ కాపాడుతామంటే దేశాన్నే కాపాడిన వాడు అవుతావు.
1: ఇఫ్ యూ జస్ట్ మెయింటైన్ అండ్ కీప్ దీస్ టూ ప్రిన్సిపల్ సచ్ అండ్ ధర్మ, యుల్ బి సేఫ్గార్డింగ్ ద హోల్ కంట్రీ.
0: నీ సత్య ధర్మమును నీ ఇంటి యందు నీవు కాపాడుకో.
1: సీ దట్ సచ్ అండ్ ధర్మ ఆర్ మెయింటైన్ అట్ యువర్ హోమ్.
0: సత్యము ధర్మము రెండింటినీ కాపాడినప్పుడే నీవు మహావీరుడు అవుతావు, సూర్యుడు అవుతావు, గంభీరుడు అవుతావు.
1: యుల్ బి వన్ ఆఫ్ కరేజ్, యుల్ బి వన్ ఆఫ్ వాలర్. You are one of all strength if you maintain satya dharma.
0: ఈ సత్య ధర్మమును నీవు కాపాడితే సర్వులు నిన్ను కాపాడుతుంటారు.
1: When once these two are well preserved, they will protect everybody else.
0: కానీ దైవాన్ని మనము పూజించి దైవాన్ని మెప్పించి దైవాన్ని మనం కోరటం కంటే సత్యాన్ని మెప్పించి ధర్మాన్ని మెప్పించి ధర్మము సత్యమును కాపాడుతుంటుంటే ప్రపంచాన్ని భగవంతుడు కాపాడతాడు.
1: Therefore, if you adhere to the twin principles of satya and dharma, God will be pleased and God will protect everybody.
0: Kanuka deshanni manam kaapadalanukunte satya dharmamune manaku pranamulu.
1: Therefore, in order to safeguard your country and prestige, you should hold on to the principles of satya and dharma.
0: Nee satyamu neeku pranam.
1: And the truth is life.
0: Nee dharmamu neeku raksha.
1: And it is righteousness that protects
0: you. Nee rendintini neeku kaapaadutupothuvante sarvam kuda nu daivame kaapaadutu vastadu.
1: The armor of righteousness and the life of truth, everything else will be taken care of.
0: Kana vidyarthulara,
1: so students,
0: meer ee naadu kaapaadadalsinatundi edo yuddhamulu chesi dharmanni kaapaadutunna dharmam emto meeku teliyadu.
1: You don't need to fight there, you should maintain dharma.
0: Ee satyanni neevu kaapaadutunna.
1: See that you,
0: ee dharmanni neevu poshistunna.
1: Always keep up, maintain such an dharma.
0: Ante chaalu, aa rende tirigi ee deshanni anta kaapaadutu
1: vastundi. And these two will ensure safety of the whole country.
0: ఈ విధమైనటువంటి యొక్క అంతరార్థమును బోధించి,
1: దిస్ ఈస్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ది టీచింగ్,
0: శాస్త్రముల లోపల ప్రధానమైనటువంటిది ధర్మశాస్త్రము.
1: అండ్ ఆఫ్ ఆల్ ది సీక్రెట్ టెక్స్ట్, ది టెక్స్ట్ దట్ స్పీక్స్ ఆఫ్ ధర్మ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్.
0: సత్యములో మేటి అయినటువంటిది,
1: దట్ విచ్ మైటియస్ట్ ఇన్ ట్రూత్,
0: ఆడిన మాట తప్పకూడదు.
1: యూ షుడ్ నాట్ గో బ్యాక్ ది ప్రామిస్ గివెన్.
0: చాలా చిక్కిపోయిన వాడు కదా అని చెప్పి వాడిని వధించడం పెద్ద మంచిది కాదు.
1: You should not break your promise at any point of time.
0: Satyam enta goppado dharmam antakante goppadi.
1: Satya is great, dharma is greater.
0: Kanuka satyam leni dharmamu dharmam leni satyamu jagatlo undutaku veeru kaadu.
1: In this world there cannot be dharma without satya, there cannot be satya without dharma.
0: Kanu satya dharmam leni jagatnaku pranamulu.
1: Therefore the whole world has got this life of satya and dharma.
0: ద్రౌపది దీన్నే రెండింటినీ బోధిస్తూ వచ్చింది.
1: ఇట్ వాస్ ది టీచింగ్ ఆఫ్ ద్రౌపది టు ఎంటైర్ హ్యుమానిటీ.
0: సత్య ధర్మములు శాంతి ప్రేమలతో మీ నిత్య జీవం యాత్ర సాగించు.
1: క్యారీ ఆన్ యువర్ లైఫ్ సర్చ్ సోజర్న్ విత్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ సత్య ధర్మ శాంతి ప్రేమ.
0: ఈ సత్య ధర్మములు మనకు నిలిచినప్పుడే ప్రపంచం కూడా మనకు నిలుస్తుంది.
1: And when these two are well maintained, the whole world would be safe and secure.
0: కనుక నీవు ప్రపంచంతో నీవు పోరాడటం అక్కర్లేదు.
1: You don't need to fight with the world.
0: ప్రపంచం నీకేం అపకారం చేసింది?
1: And the world has not done any harm.
0: అపకారం చేయనటువంటి నిరపరాధులను శిక్షించడం గొప్పదా?
1: Is it anything great in attacking those who have not been guilty?
0: ప్రత్యక్షంగా నీకు పరోక్షంగా ఉండేటువంటి సత్య ధర్మమును నీవు పోషిస్తున్నా.
1: Therefore the fundamental qualities of satya dharma are to maintain. See that they are preserved.
0: వారిని కాపాడుతున్నప్పుడు అవి నీకు తిరిగి అస్త్రంగా మారి నిన్ను పోషిస్తూ వస్తాడు.
1: దే ఇన్ టర్న్ విల్ ప్రొటెక్ట్ యూ.
0: ఇలాంటి సూక్తులు, ఆధారమైనటువంటి సూక్తులు మీరు నేర్చుకుని పెద్దలకందరికీ బోధించాలి.
1: దీస్ టీచింగ్స్ యూ షుడ్ లర్న్ and share with everybody, elders in society.
0: ఎలాంటి ఆపద కలిగినప్పటికీ నీ సత్యాన్ని నీవు ఏమాత్రం వదలకు.
1: At any point of time, in spite of obstacles and
0: ధర్మాన్ని ఏమీ వదలకు.
1: Never give up truth and dharma.
0: ఆ రెండింటిని మనం ప్రధానం గట్టిగా పట్టుకున్నప్పుడు
1: with all the determination you catch hold of these
0: దైవమే మనం ప్రత్యక్షంగా వచ్చి
1: God will come to you directly.
0: నిన్ను కాపాడుతూ ఉంటాడు.
1: And he'll protect you.
0: ఎలాంటి సమయంలో కూడాను దైవం రక్షించినటువంటిది ఎన్నో ఘట్టములు ఉంటున్నవి.
1: There are many, many instances where God protected.
0: పాండవులు ఎంత అవస్థల పాలైనప్పటికీ
1: పాండవస్ వర్ పుట్ టు సఫరింగ్
0: ఆ ద్రౌపది తన సత్యధర్మమును మాత్రమే ఉంచుకుని అందరినీ కాపాడుతూ వచ్చింది.
1: బికాస్ ఆఫ్ సత్యధర్మ అండ్ ఆఫ్ ద్రౌపది దే వర్ ఆల్ సేఫ్.
0: ఈ సత్యధర్మం లేకుండా ఉండిన ద్రౌపది ఎవరిని కాపాడలేదు.
1: In fact, if Draupadi had she not been with these two qualities, she wouldn't have been able to protect her own family.
0: కనుక ఎవరు దీంట్లో పతివ్రత గొప్పలు అని పెట్టుకుంటే,
1: so if you want to know who is greatest of all,
0: Draupadi పతివ్రతల్లో గొప్పది అన్నారు.
1: Draupadi is greatest woman of chastity.
0: ఉన్నారు సీత.
1: And you also Sita.
0: ఇంకా ఎంతమందో స్త్రీలంతా ఉంటున్నారు.
1: There are many women.
0: వీరందరూ ఉండినప్పటికీ ద్రౌపదిని కాపాడుతూ వచ్చింది.
1: Though many are there, Draupadi is greatest of all.
0: Satyadharmamne Draupadi.
1: Satyadharma. Draupadi symbolizes.
0: Ah, Satyadharmamne Draupadi ni kaapaadtu vachindi.
1: And these two have protected her till the end.
0: Ah, Satyadharmamne Pandavulandarni kaapaadtu vachindi.
1: And these Satyadharma are responsible for the safety of Pandavas.
0: Chekkala poyinappudu Satyadharmamne pratyakshanga nilichetuvantivi.
1: And in fact, they will remain with you till the end.
0: మీరు ఇప్పుడు వాదించవచ్చు ఈ సత్య ధర్మములు ఎక్కడ నిలుస్తున్నాయి, ఎక్కడ పోతున్నాయి, ఎవరిని కాపాడుతున్నాయి అని వాదించవచ్చు.
1: యు మే ఆర్గ్యూ వేర్ ఆర్ దీస్ టు సత్యధర్మ.
0: చాలా పొరపాటు బిడ్డలు. మీరు సత్యధర్మం కాపాడుతుంటే సత్యధర్మం మీ కట్టే ఎదురుగానే ఉంచి మిమ్మల్ని అందరినీ కాపాడుతూ వస్తుంది.
1: యు ఆర్ మిస్టేక్ ఇన్ దట్ వే. ఇఫ్ యూ ఫాలో సత్య అండ్ ధర్మ, ద సత్యధర్మ ఎన్షోర్స్.
0: వాడే ప్రత్యక్ష దేవతలు, ప్రత్యక్ష దేవతలు సత్యధర్మమే.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ they are direct manifestation of the divine.
0: కనుకనే సత్యం వద ధర్మం చేర అన్నారు.
1: Therefore it is said speak truth and follow dharma.
0: కానీ ఈనాడు సత్యము వదించున్నారు.
1: Today what we do is సత్యం
0: సత్యం వద
1: సత్యం వద we kill truth.
0: ధర్మం చెర.
1: And the truth, dharma,
0: దాన్ని చెరసాల్లో పెట్టి
1: dharma is in chera, is kept in prison.
0: సత్యాన్ని హింస చేస్తున్నారు.
1: And సత్య వద is killed.
0: ఇది చాలా పాపం.
1: It is the worst of the sins.
0: Kaluka meerandarku satyamu dharmam.
1: So all of you should maintain these two, satya dharma.
0: Ye chinnadainappudikine paravaledu mee pranamaye kante satyame pradhanam ani dani tanchukovala.
1: In any point, in any small factor, consider satya truth more important than your life.
0: Bhimul poyadu ee pichi Draupadi tana kumarunu champinatvanti kuda gurtinchukokunda vaani paadala paina padutunnadeni kandu visarukuntu aame paina poyadu.
1: And Bhima was very, very furious, very angry at Draupadi because she was prepared to forgive that person who has killed her son.
0: Draupadi, neekemaina pichchi pattinda?
1: Draupadi, are you mad?
0: Nee aaru mandi uppu pandavulu champinarani neekento krodhanga untunnav.
1: Are you not disturbed when your sons are killed?
0: Ee asatthamanu okkani rakshinchadaniki neevu inta paatu padutunnava?
1: You want to protect Ashwatthama, for that reason you are speaking like this.
0: కనుక ఇతనికి నీవేమాత్రం అడ్డు రాకూడదు.
1: Therefore don't stand in our way.
0: అప్పుడు వాని పాదాలపైన పడి ద్రౌపది
1: ద్రౌపది fell at their feet.
0: స్వామి మీరు అజ్ఞాన స్థితి లోపల నా బిడ్డలను గొంతులు కత్తిరించావు.
1: And then she was speaking to Ashwatthama. It is out of ignorance only you have killed my son.
0: కానీ నా ప్రాణం ఉన్నది.
1: I have my life.
0: నా పతనను పోషించే నిమిత్తము మీరే దీన్ని కంకణం కట్టుకోవాలి.
1: And therefore you see, you determined to see that
0: నా బిడ్డను కత్తిరించినటువంటి వాడు నీవే.
1: And so you are the one who killed my
0: son. నా పతనను కూడా పోషించవలసిన వాడు నీవే.
1: And you are the one who will take care of my husband's in future.
0: అని పాదముల పైన పడి ప్రార్థిస్తూ వచ్చింది.
1: That was a prayer falling at the feet of Ashwatthama.
0: చుట్టూ ఉన్నటువంటి వారందరూ కూడా చాలా ఆశ్చర్యపడ్డారు.
1: And people around were very much surprised.
0: ఇలాంటి పిచ్చి ద్రౌపది ఎక్కడైనా లోకంలో ఉన్నదా?
1: Can you ever find such a foolish woman like Draupadi?
0: కానీ ఈ పిచ్చి అందరికీ పట్టితే లోకమే బాగుపడుతుంది.
1: And in fact when people follow her example, the whole world will progress.
0: కనుక అట్టివారిని మనం పోషిస్తూ రావాలి.
1: Such people must be taken care of.
0: సత్య ధర్మములకు అడ్డు తగిలి
1: those that come interfere with
0: సత్య ధర్మములను నశింపజేసేటువంటి వారికి మనం ఏమాత్రము సహాయం చేయకూడదు.
1: We should not cooperate with those that stand against Satya Dharma.
0: Satya Dharma is most important.
1: Satya Dharma are most important.
0: Kana, Satya Dharma is only in the matter.
1: Satya Dharma are present among women.
0: Elanti paristhithilo endalu kodanu satyanni ave meeradu.
1: At any point of time, they will never give up Satya Dharma.
0: Dharma ni enadu vadaldu.
1: They will never transgress Dharma.
0: Pandavulandaru vachi adduva chesinappudiki.
1: Though Pandavas interfered.
0: Emiti pichi.
1: What is this madness?
0: Ee durmargunni rakshinchamani korutunnave.
1: You want that person, Ashwathama, to be pardoned, excuse?
0: Niki idi dharmam kaadu.
1: You are not justified that way.
0: Nindu sampali.
1: Ashwathama must be killed.
0: Appudu ame cheppindi.
1: Then she says,
0: Satya Dharmamunu kaapadinappude aa Satya Dharmamune manandarini kaapaadutundi.
1: When I hold on to the principle of Satya Dharma, they will take care of me.
0: Oh Arjuna, neevu ilanti paapaniki vari kattukokoddu.
1: You should not commit that sin.
0: Itani Ashwathamani rakshinchu.
1: See that Ashwathama is safe.
0: Ashwathama nirantaramu dharmaparude.
1: Ashwathama is righteous indeed.
0: Edo aa manasu perigina appudu ituvanti paapaniki vari kattukuntaru.
1: It's only a bit of anger. He must have acted that way.
0: కనుక అతన్ని చంపకూడదని ప్రామిస్ తీసుకుంది.
1: సో హీ మేడ్ అర్జున ప్రామిస్ దట్ హీ వుడ్ నాట్ కిల్ హిమ్.
0: అప్పుడు అశ్వత్థామ కూడా చాలా మనసు కరిగిపోయింది.
1: అండ్ అశ్వత్థామ రిపెంటెడ్ ఫర్ హిస్ మిస్టేక్.
0: ద్రౌపదికి ఇంతటి ధైర్యము, ఇంతటి సాహసము, ఇంతటి భక్తి ప్రవర్తులు ఆమె ఇంటికి నిండి ఉన్నాయి.
1: He could understand Draupadi full of this forgiveness, forbearance, patience,
0: kaluka ame matalku manu vilu ivvalani Ashwathama chaala deeksha pettadu.
1: And Ashwathama determined to follow her teaching.
0: Appude ame paadala paina padi,
1: then he repented, fell at his feet.
0: Ashwathama, o Draupadi, nee pattulu kudanu pratikinchetvadi neeve.
1: In fact, Draupadi, you are responsible for the safety and security of
0: nannu kuda nu bratikinchamani cheptani paadala paina paddadu.
1: And he fell at his feet and see that they would be brought back to life.
0: Naina, naa paadamulu pattukonakkarledu.
1: She said, you don't need to come close to me.
0: Nee talli paadamulu pattu.
1: You fall at the feet of your mother.
0: Aamenu dukkhamlo unchakunda chusko.
1: See that she will never be sad.
0: Kaluka naa dukkhamlo neevu chusi aame dukkhamni kuda kaapaadutunnaa.
1: Watching my misery, also notice how the other woman is miserable.
0: అప్పుడు ఆమెకు కలిగినటువంటి ఒక మహా మార్పునకు ఆమె ఎంతో సంతోషించింది.
1: ద్రౌపది వాజ్ వెరీ హ్యాపీ నోటీసింగ్ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ అశ్వత్థామ.
0: ఎలాంటి పరిస్థితులు ఎందుకు కూడా ఆమె కంటిదారులు కార్చలేదు.
1: She never shed a tear at any time.
0: కనుక నా పత్రులు ఎట్లా బ్రతకాలో నీ యొక్క కుమారులు, నీ యొక్క బిడ్డలు కూడాను అట్లనే బ్రతికి క్షేమంగా ఉండాలని ఆమె కోరుతూ వచ్చింది.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ హాస్ బీన్ ద ఫర్వెంట్ ప్రేయర్ ఆఫ్ ద్రౌపది దట్ ఆల్ పాండవర్ షుడ్ బి హ్యాపీ, ద అశ్వత్థామ షుడ్ బి హ్యాపీ, ఎవ్రీబడీ షుడ్ బి హ్యాపీ.
0: ఏమి ద్రౌపది, నా ప్రతిజ్ఞ ఏమి చేయిస్తావు మరి?
1: అండ్ దెన్ అనదర్ క్వశ్చన్ ఇస్ పుట్ టు హర్, వాట్ హ్యాపెన్డ్ టు మై వావ్.
0: నీ ప్రతిజ్ఞకు నీ యొక్క మాటలే నీకు నిలబెడుతుంటాయి.
1: Yes, certainly you can follow the way you prefer.
0: నీ ప్రతిజ్ఞను నా ప్రతిజ్ఞ కింద మార్చుకుంటాను.
1: అండ్ ఐ విల్ సీ దట్ యువర్ వావ్ విల్ బి మై వావ్.
0: నిన్ను, ఈ పదలను అందరినీ కాపాడేటువంటి దైవం ఒక్కడే.
1: ఇన్ ఫ్యాక్ట్ ఓన్లీ గాడ్ హూ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీబడీ.
0: కనుక దైవాన్ని ప్రార్థించు.
1: ప్రే టు గాడ్.
0: దైవాన్ని విస్మరించి.
1: అండ్ వీ ఫర్గెట్ గాడ్ టుడే.
0: కేవలం వ్యక్తులపైన ఆధారపడటము ఇది నీకు చాలా పిచ్చి అని.
1: ఈజ్ యువర్ మ్యాడ్నెస్ టు డిపెండ్ ఆన్ హ్యూమన్ బీయింగ్స్ ఫర్ గెటింగ్ గాడ్.
0: హ్యూమన్ బీయింగ్ అంటే అదే దివ్యత్వమైనటువంటి యొక్క తపస్సు.
1: And this is the true penance, to have full faith in God.
0: పతుల పలుమాటకు ఎదురు చెప్పంగబోదు.
1: ద్రౌపది నెవర్ విల్ నెవర్ సే నో టు హర్
0: వారి మాటలు మీరగా తీరదండు.
1: షి విల్ నెవర్ డిసోబే హర్ హస్బెండ్.
0: తనదు దుఃఖమును తాను అణచుకుంటుంది.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ షీ హాస్ ఫుల్ కంట్రోల్ ఓవర్ హర్ గ్రీఫ్.
0: ఇటువంటి ద్రౌపదిని ఎంతవరకు పోషించి వచ్చారు?
1: టు వాట్ ఎక్స్టెంట్ వీ ఫాలో ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ ద్రౌపది.
0: ఆ ద్రౌపది ఆమె ప్రతిజ్ఞ లోకాన్ని ఎంతవరకు కాపాడుతూ వచ్చింది.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ద టెంపర్మెంట్ ఆఫ్ ద్రౌపది ఇస్
0: భారతదేశం నందు, భారతదేశం యొక్క ప్రాణము, భారతీయుల యొక్క స్త్రీలే దీనికి ఆధారము.
1: ద లైఫ్ అండ్ ద కల్చర్ ఆఫ్ భారత్ మెయిన్లీ డిపెండ్ ఆన్ విమెన్. దే ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ది గ్లోరీ ఆఫ్ భారత్.
0: స్త్రీలు ఎటువంటి వారంటే సత్య స్వరూపులు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఏ ఉమెన్ సింబలైజెస్
0: ధర్మస్వరూపుడు.
1: దర్ ఎంబాడిమెంట్స్ ఆఫ్ ధర్మ.
0: ఆ సత్య ధర్మమునే వారిని కాపాడుతూ వస్తున్నాయి.
1: అండ్ దీస్ సత్య ధర్మ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ సేఫ్టీ ఆఫ్ విమెన్.
0: ఇలాంటి స్త్రీలను మనం ఎంత వదించాం?
1: అండ్ వీ షుడ్ టేక్ కేర్ ఆఫ్ దెమ్.
0: అనేక మంది స్త్రీలను పట్టి బాధించేటువంటి వారు లోకంలో ఉన్నారు.
1: ఇన్ ఫ్యాక్ట్ దిస్ వరల్డ్ దర్ ఆర్ మెనీ Men who ill-treat women. Because of bad company, bad habits and vices, men may put women to misery. And one should not assault any woman. Let them be whatever
0: time.
1: In fact, every woman has got such a dharma in her. We should not make them suffer. And if we don't uphold women with all such a dharma, you don't notice women any longer.
0: Therefore,
1: what ought to be upheld today? Sachya dharma, not merely human beings.
0: Then one sachya dharma are
1: taken care of, they will take care of the rest.
0: Kana, Bharata Deshamalopala, Pavitramainatvanti oka sthanamu, streela yokka sthaname.
1: Therefore, the sacred place in Bharat lies in the heart of woman.
0: And
1: Draupadi never says no to her husband.
0: Vaari sevalu cheyaga teeradallu.
1: She will never say that I have no time to serve you. She will never say that I can't do what you want. She was ready to serve her husbands, prepared every time.
0: These women are
1: There are many women of this type. Still people suffer in Bharat. Whose mistake is that?
0: భారతీయులు స్త్రీలకు తగినటువంటి గౌరవాన్ని స్త్రీలకు తగినటువంటి ఉత్తమమైన మార్గమును వారు అందించలేదు కనుకనే వారిదే తప్పు.
1: Bharatiyas are not respecting women. They are not encouraging women. The mistake lies with men.
0: పరమ భావనమైన భారతావనియందు సహనం అనేది మనకు చక్కదనము.
1: The beauty in this country, Bharat, is this sahana or forbearance.
0: వ్రతములన్నిటి యందు వన్నికాంచనియట్టి ఘనశీలతత్వమే తపం మాకు.
1: Of all the sacred rituals, the most important is that adherence to truth. Therefore, the chief main ritual and their penance lies in adherence to
0: truth.
1: So we should encourage such women. In fact,
0: we
1: will redeem our lives if you understand this fundamental truth.
0: కనుక ఎలాంటి పరిస్థితి ఎంతైనా కూడా స్త్రీలకు తగినటువంటి వ్రతమును వారికి అందించాలి.
1: ఎట్ ఎనీ టైమ్ ఎనీవేర్ వీ షుడ్ గివ్ అప్రోప్రియేట్ రెస్పెక్ట్.
0: చాలా మంది పత్రులను చాలా హింసించి వారు పోయినటువంటి వారు ఉన్నారు.
1: దేర్ ఆర్ మెనీ పీపుల్ హూ ఇల్ ట్రీటెడ్ విమెన్.
0: వారికి ఏమాత్రం సుఖం లేదు.
1: దే ఆర్ నాట్ హ్యాపీ అండ్ కంఫర్టబుల్.
0: ప్రాణం ఇచ్చి కాపాడినటువంటి ఒక స్త్రీలను మనం కాపాడకపోతే మన వ్రతం ఏమిటి?
1: When the woman is ready to sacrifice her life for her husband, if she is not protected, what for is
0: her
1: heart? And in fact, the women are the presiding deities of this country. Therefore, it's our main responsibility to respect them and to take care of them. You understand this clearly? Make every effort that woman is never put to suffering. A woman should never shed a tear. If a woman sheds tears like that, the whole home will be ruined. And you may also put a question, is a woman taking care of her husband? And every man should determine not to put woman to suffering. And women are ideal. They are very embodiments of idealism. Such women should never be put to suffering. All men should know this truth. And you also protect your own country. Then only you will be a true man. Or else how can you call yourself a man? Oh, you are mistaken.
0: And
1: when we go to temples, we should take strong determination of vow. That will safeguard women. Then you will be taken care of.
0: కనుక స్త్రీలు బాగా ఉండినప్పుడే లోకమంతా బాగా ఉంటుంటారు.
1: When the women are well, the whole world will be fine.
0: కనుక ప్రపంచాన్ని బాగా చేయాలంటే మీరు మొట్టమొదటి స్త్రీల ధర్మాన్ని కాపాడుతూ రావాలి.
1: If you want to correct the world, see that women, their principles are upheld.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of law.
0: మీరే స్త్రీలే అయి ఉంటుంటే,
1: if you were to be women,
0: మీరు ఎంత బాధపడేటువంటి వారు.
1: You naturally feel sad.
0: తప్పక,
1: certainly, beyond doubt.
0: స్త్రీలు తమ పిల్లలను పోగొట్టుకునేటువంటి వారు, ప్రాణాన్నైనా ఇచ్చి వారు ఇదిగా ఉంటుంటారు.
1: A woman is ready to sacrifice her life.
0: ఆ సాక్రిఫైస్ మగవాళ్ళలో లేదు.
1: That spirit of sacrifice is not there among men.
0: కనుక నిలుకుడును ఆ విధమైన సాక్రిఫైస్ చేయలేదు.
1: Men also should be prepared for that sacrifice.
0: అప్పుడే మీరుకుడును మగవారము అని పెట్టుకుంటే పేరు వస్తుంది.
1: Then only you will be called a man.
0: లేకపోతే మగవారని రూపమే కాని మగతనం అనేటువంటిది ఏమాత్రం లేదు.
1: You may be a man in form, but you are not masculine in temperament and nature.
0: కానీ స్త్రీలని వాళ్ళకి పేరు స్త్రీలని కాని మాత్రమే కాని వారి శక్తి లోపల మహాచండీకరులు.
1: We may say a stree, a woman weak, but yet she has got all the mighty strength.
0: ప్రాణాన్నైనా ఇచ్చి సిద్ధమవుతారు.
1: She is ready to sacrifice her life.
0: అతను పోగొట్టుకున్నటువంటి స్త్రీలు ఎంత బాధపడుతున్నారో నాకు తెలుసు.
1: భగవాన్ అండర్స్టాండ్స్ ద మిజరీ ఆఫ్ ఎ ఉమెన్ ఫర్ ద లాస్ ఆఫ్ హర్ హస్బెండ్.
0: కనుక మన ఇంటి స్త్రీలను మనం కాపాడుకోవటం మన కర్తవ్యం.
1: ఇట్స్ అవర్ డ్యూటీ టు టేక్ కేర్ ఆఫ్ విమెన్.
0: ఈ విధమైనటువంటి రక్షణ శక్తి మీరు సంపాదించుకోవాలి.
1: అండ్ దిస్ కైండ్ ఆఫ్ ప్రొటెక్టివ్ హ్యాండ్ యూ షుడ్ ఎక్స్టెండ్.
0: మీరు జీవితం అంతా కూడా ఆనందాన్ని అనుభవిస్తారు.
1: ఆల్ యువర్ లైఫ్ యూ విల్ బి హ్యాపీ.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: కనుక మనం చిన్న చిన్న విషయాల్లోనే మనం ఈ సత్యాన్ని మనం కాపాడుతూ రావాలి.
1: వీ షుడ్ నో దిస్ ఫండమెంటల్ ట్రూత్ ఈవెన్ ఇన్ ఎవ్రీ సింపుల్ మ్యాటర్.
0: సత్యము,
1: ట్రూత్,
0: సకారము, తకారము, యకారము.
1: హియర్ ఆర్ త్రీ, సా, తా, యా.
0: ఈ మూడక్షరాలు చేరి సత్యం అయిపోయింది.
1: ఆల్ ది త్రీ సిలబుల్స్ సా, తా, యా కాన్స్టిట్యూట్ సత్య.
0: సకారం అనగా సత్యమే.
1: సా ఈజ్ సత్య, ట్రూత్.
0: తకారం అనగా తత్వమే.
1: తా ఈజ్ తత్వ, నేచర్.
0: మగారం అనగా మనకు నిజమైనటువంటి మానసిక శక్తి.
1: దిస్ యా స్టాండ్స్ ఫర్ మెంటల్ పవర్, ఫ్యాకల్టీ.
0: ఈ మెంటల్ పవర్ మనకు అభివృద్ధి అయినప్పుడే ఈ తత్వం అనేటువంటిది బలపడుతుంది.
1: వెన్ వన్స్ వేర్ మెంటలీ అలర్ట్,
0: ఈ తత్వం బలపడినప్పుడే మనకు సత్యం అనేటువంటిది నిరూపిస్తుంది.
1: వెన్ వన్స్ ద నేచర్ ఇస్ ఫుల్లీ కాంప్రిహెండెడ్, విల్ నో ద ట్రూత్ సత్య.
0: కనుక ఈ ఇందులో ఉన్నటువంటి మూడు అక్షరాలు కూడా మనం ప్రమాణంగా పూర్వకంగా దాన్ని సాధిస్తూ రావాలి.
1: వీ షుడ్ అండర్స్టాండ్ ది డెప్త్, ద ప్రొఫండిటీ ఆఫ్ ది త్రీ సిలబల్స్ సాతాయా అండ్ అచీవ్ ద స్పిరిట్ ఆఫ్ ఇట్.
0: కనుక
1: సో
0: ప్రతి పదమునందు కూడా ఉన్నటువంటి ఒక అర్థాన్ని మనం తీసుకుని పాలిస్తూ రావాలి.
1: వీ షుడ్ నో ద సిగ్నిఫికెన్స్, ద ట్రూ మీనింగ్ ఆఫ్ ఎవ్రీ వర్డ్.
0: జనక మహారాజు,
1: కింగ్ జనక,
0: దేశమంతా కూడా సత్యాన్ని ధర్మాన్ని బోధిస్తూ వచ్చారు.
1: హి టాట్ సత్య అండ్ ధర్మ టు ద హోల్ కంట్రీ.
0: నా యొక్క సీత ఈ సత్య ధర్మంలో ఆధారం చేసుకుని జీవిస్తూ వస్తుండాలి.
1: అండ్ హి డిక్లేర్డ్ సీత ఆల్వేస్ మెయింటైన్ సత్య ధర్మ.
0: ఆ ద్రౌపది ఎంత తప్పించిందో ఆయనకు తెలుసు.
1: యు ఆల్సో నో హౌ ద్రౌపది ఫెల్ సో సాడ్.
0: తిరిగి ఆ దైవం దగ్గరికి పోయి రాత్రంతా ప్రార్థించింది.
1: అండ్ షీ వెంట్ ఆన్ ప్రేయింగ్.
0: నాకు పతియే దైవము.
1: And she comes husband.
0: పదలేని గతి నాకు ఏమి గతి.
1: Yes, that sense of life.
0: కనుక నా పతులందరినీ ప్రేమించి కాపాడమని చెప్పి కోరింది.
1: And therefore she wanted the protective hand to her husband.
0: అప్పుడే యమధర్మరాజు ఆమెకు ప్రామిస్ ఇచ్చాడు.
1: And that then యమధర్మరాజు ప్రామిస్డ్ హర్.
0: అమ్మా, నీ పతులకు ఎట్టి ప్రమాదము లేకుండా నేను చూసుకుంటానన్నాడు.
1: And he said, your husbands will never be put to danger.
0: అప్పుడే ఈ ద్రౌపది ఎంతో ఆనందంగా పడింది.
1: Then Draupadi was happy on getting this assurance.
0: ఇలాంటి చరిత్రలో ఉన్నటువంటి పవిత్రమైన అర్థాలంతా కూడా మీరు ఎక్కడ చదవటం లేదు.
1: In fact, we are not understanding the greatness of Sita, Draupadi and so on.
0: ఈ కథలంతా కూడా చూసి ఈ కథల పుస్తకాలంతా మీరు చదువుతూ ఉంటారు.
1: We just go through our cheap novels and other stories.
0: ఆ చిన్న చిన్న హీనమైనటువంటి కథలు చదివేటంటే ఈ సారమైనటువంటి చదువును ఒక్క పదంగా మీరు చదువుకోండి.
1: Instead of reading those simple novels, silly stories, better we go through the history.
0: స్త్రీల యొక్క తత్వము మహాభారతదేశమునందు మహాసాత్వికమైనటువంటి తత్వము.
1: And in fact the nature of the woman is so pious as maintained in Bharat.
0: అట్టి స్త్రీల యొక్క తత్వాన్ని మనం కాపాడినప్పుడే మనం మగవారం అవుతాము.
1: And we are true men if we just understand the spirit of a woman.
0: లేకపోతే ఏదో గడ్డాలు వెంచుకొని విషాలు వెంచుకొని తిరుగుతుంటుంటే మనం మగవారం అనుకుంటున్నామా.
1: Mere beard and mustache will never make a man.
0: అది కాదు మగతనానికి గుర్తు.
1: That's not masculinity.
0: తన పత్నిని తాను కాపాడుకోవాలి.
1: And in fact, he should be able to uphold with all the courage.
0: తన కుటుంబం తాను నిలుపుకోవాలి.
1: And he should also conduct himself in a befitting style.
0: అప్పుడే మీరు గొప్ప వీరులు అవుతారు, ధీరులు అవుతారు, గంభీరులు అవుతారు.
1: Then only you'll be one of strength, valor and courage.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: మీరు స్త్రీలను కూడాను చాలా ప్రేమతో వాళ్ళు ఎన్ని దోషములు మీకు వచ్చినప్పటికీ ఆ దోషములు ఏమాత్రము తలుచుకోకుండా వారిని సత్యస్వరూపులుగానే ధరించాలి.
1: The women also should be mindful of the fundamental truth, should have this forgiveness as to bear, accommodate with the mistakes.
0: ఏ ఒక్క పదం కూడాను వారిని బాధించేటువంటి పదములు మీరు ఉపయోగించకండి.
1: And men should not use harsh words that would make women
0: వారు బోధించలేరు కానీ నిజంగా వారు బోధించడానికి ప్రయత్నం చేస్తే ఎంతైనా బోధించగలరు.
1: Though women are not prepared to teach, when they start teaching, they can go to any extent.
0: అలా స్త్రీలను మనం పోషించడానికి, స్త్రీల యొక్క ధర్మాన్ని కాపాడడానికి మన ప్రాణాన్నైనా ఇవ్వాలి.
1: We should be prepared to sacrifice our life to see that women are well protected.
0: కనుక నేటి నుంచి మనం ప్రపంచం లోపల స్త్రీల యొక్క ధర్మాన్ని బోధిస్తూ స్త్రీల యొక్క పవిత్రతను మనం ఆడుకుంటూ అనేక విధాలుగా వాళ్ళకు దీక్షను పూజించాలి.
1: Therefore, from this day, we should propagate the greatness of woman and see that woman is well taken care of, preserved and protected.
0: Patini daivamuga bhavinchunaye satiye satiyau bhusatiyau.
1: She is a true woman, true housewife, if she considers her husband as God.
0: Kani vaadi kaapadamani mee koratamlo dosham kaadu.
1: It's not a mistake anyway to
0: అది మీ రెస్పాన్సిబిలిటీ.
1: It's your responsibility.
0: ఆమెను కాపాడుకోవటం మీ యొక్క ధర్మము.
1: It's your responsibility, your duty to take care of
0: కుటుంబాన్ని అంతా కాపాడటం ఆమె యొక్క కర్తవ్యము.
1: And it's the duty of the woman to take care of the family.
0: కనుక వారి ప్రాణాన్ని మీరు కాపాడుతూ వస్తే వారే మీ యొక్క జగత్తునంతా కూడా కాపాడుతూ వస్తారు.
1: So if you take care of the woman will take care of the whole family.
0: కనుక స్త్రీలంటే ఏదో ఒక పిచ్చి బొమ్మల మాదిరి మీరు బాట్లాడకండి.
1: Don't consider women cheap in any way.
0: కానీ ఒక్కొక్కప్పుడు వారిని చాలా చీకొడుతుంటారు, చీకొడుతుంటారు.
1: Sometimes we belittle them.
0: వారిని ప్రేమించి గౌరవించాలి.
1: We should love and respect them.
0: మా అనిల్ కుమార్ చెప్తుంటాడు వారిని కాపాడుతామని చెప్పని ఒట్టి మాటలే.
1: అనిల్ కుమార్ సేస్ సో బట్ హీ డస్ నాట్ డూ.
0: తప్పగా ఇక ముందైనా కూడాను అతను కాపాడుతూ ఆ స్త్రీలకు గౌరవాన్ని తాను పెంచుకుంటూ ఆ గౌరవాన్ని తాను కూడా తెచ్చుకోవడానికి తగిన ప్రతి ప్రయత్నం చేస్తాడని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: భగవాన్ బ్రింగ్స్ హిస్ డిస్కోర్స్ టు ఏ క్లోజ్ బై విషింగ్ దట్ విల్ అండర్స్టాండ్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ విమెన్ దట్ విల్ ఎక్స్టెండ్ టు దెమ్ ది కర్టసీ ఎస్టీమ్ అండ్ రెస్పెక్ట్ దే డిజర్వ్.
0: రామ రామ రామ సీత.

0: Sai Ram, dear listeners, Baba often declared that his only treasure was his love towards all beings of this universe. In today's discourse, he explains that although he never publicized any of his work, his name spread far and wide owing to his selfless love, which got translated into several projects that benefit the society. Let us now listen to a divine discourse delivered by Bhagwan Baba on the 23rd of November 2001 in Prashantanilayam during his 76th birthday celebrations.
1: Daivadinam jagasarvam satyadinanchu devatam tat satyam loka dinam manavam prabhu swarupam satyadinam jagat sarvam sat satyam.
2: The whole world is under the control of the divine, and the divine Lord you can experience by adhering to truth, and that truth is spoken and observed in this world.
1: Tat satyam uttamadhinam uttamo paradevata.
2: And that truth is spoken by a noble man, and that noble soul is divine altogether.
1: Prema swarupulara,
2: embodiments of love.
1: ప్రతి మానవుడు సుఖాన్ని ఆశిస్తుంటాడు.
2: ఎవ్రీ మ్యాన్ ఎస్పైర్స్ టు బి హ్యాపీ.
1: దుఃఖాన్ని వలదని విలపిస్తుంటాడు.
2: హీ ఫీల్స్ సో సాడ్ ఇన్ టైమ్స్ ఆఫ్ మిజరీ.
1: సత్యము కాని అధర్మము కాని న్యాయము కాని అన్యాయము కాని రెండు కూడాను కేవలము స్థిరమైనవి కాదు.
2: Righteousness or unrighteousness, justice or injustice, they are not permanent, they do not exist as they are all the time.
1: ఈ మంచి చెడ్డలు రెండు కూడాను ఎక్కడి నుండి పుట్టుచున్నవో దానిని మాత్రమే మానవుడు విశ్వసించి ఆరాధించాలి.
2: Man has to find out the source behind this good and bad, and he should try to know, investigate, explore and adore.
1: ప్రతి మానవుడు నిత్యము సుఖదుఃఖమును అనుభవిస్తున్నాడు.
2: Every man experiences pleasure and pain every day.
1: రాగ ద్వేషములను స్వాగతం చేస్తున్నాడు.
2: He welcomes attachment and also hatred.
1: విచార దంపతులను కేవలము ఆహ్వానిస్తున్నాడు.
2: In fact, he is after anxiety and worry.
1: కాని ఇట్టి మానవత్వానికి ఎక్కడ శాంతి?
2: How do you expect man to experience peace?
1: సుఖదుఃఖే సమేకృత్వ అని రెండింటి యొక్క సమత్వాన్ని విశ్వసించినటువంటి వాడే మానవుడు.
2: He is a true man if he develops an attitude of equanimity both in times of pleasure and pain.
1: సుఖమును ఏ రీతిగా స్వాగతం చేస్తున్నాడో దుఃఖమును కూడాను అదే విధంగా స్వాగతం చేయాలి.
2: జస్ట్ యాజ్ హి వెల్కమ్స్ హ్యాపీనెస్ హి షుడ్ ఆల్సో వెల్కమ్ సాడ్నెస్.
1: ఇట్టి సమతత్వమును కూలిగినటువంటి వాడే నిజమైన మానవుడు.
2: యు కెన్ కాల్ హిమ్ ఎ ట్రూ హ్యూమన్ ఇఫ్ హిస్ ఈక్వల్ మైండెడ్.
1: కనుక రెండింటిని కూడాను మనము సమత్వంగా మనం ఆశించి దివ్యత్వంగా విశ్వసించి ప్రేమతత్వముతో అనుభవించాలి.
2: With the feeling of equal mindedness we accept things, understand the divinity over there and experience with joy and love.
1: Manamu ఎవరిని గౌరవించాలని ఆశిస్తున్నామో లేక ఎవరు మనల్ని గౌరవించాలని ఆశిస్తున్నామో మొట్టమొదట మనం అందరినీ గౌరవించాలి.
2: జస్ట్ యాజ్ యు ఎక్స్పెక్ట్ యువర్ సెల్ఫ్ టు బి రెస్పెక్టెడ్ యు షుడ్ లెర్న్ టు రెస్పెక్ట్ అదర్స్.
1: ధనము లేకపోవచ్చును,
2: యు మే నాట్ హ్యావ్ మనీ.
1: గుణము లేకపోవచ్చును,
2: యు మే నాట్ హ్యావ్ క్వాలిటీస్.
1: ఇంకా సిరి సంపదలు లేకపోవచ్చును,
2: యు మే నాట్ బి వన్ ఆఫ్ ప్లెంటీ అండ్ ప్రాస్పెరిటీ.
1: తాను బీదవాడు కావచ్చును లేక రిచ్ మ్యాన్ కావచ్చును.
2: యు మే బి పూర్ ఆర్ రిచ్.
1: కానీ ప్రతి మానవుని ఎందుకూడను ఆత్మగౌరవం అనేటువంటిది సమానంగా ఉంటున్నది.
2: బట్ ఇన్ ఎవ్రీ వన్ దేర్ ఇస్ దిస్ సెన్స్ ఆఫ్ సెల్ఫ్ రెస్పెక్ట్ యూనిఫామ్.
1: కనుక ఈనాటి నుండి మానవుడు మొట్టమొదట ఆత్మగౌరవాన్ని నిలుపుకుంటే తగిన కృషి చేయాలి.
2: దేర్ఫోర్ ఎవ్రీవన్ షుడ్ స్ట్రైవ్ హార్డ్ టు మెయింటైన్ అండ్ కీప్ అప్ దిస్ సెల్ఫ్ రెస్పెక్ట్.
1: కనుక మానవుడు కోరవలసినటువంటిది ఆత్మగౌరవం.
2: యు మే నాట్ బి వన్ ఆఫ్ ప్లెంటీ అండ్ ప్రాస్పెరిటీ.
1: తాను బీదవాడు కావచ్చును లేక రిచ్ మ్యాన్ కావచ్చును.
2: యు మే బి పూర్ ఆర్ రిచ్.
1: కానీ ప్రతి

0: కనుక మానవుడు కోరవలసినటువంటిది ఆత్మగౌరవం.
1: సో వాట్ మ్యాన్ షుడ్ డిజైర్ ఇస్ దిస్ సెల్ఫ్ రెస్పెక్ట్.
0: అది అన్నింటికంటే కూడా ఉత్తమమైనటువంటిది.
1: ఇట్ ఈస్ నోబ్లెస్ట్ ఆఫ్ ఆల్.
0: అట్టి గౌరవాన్ని అందుకున్నటువంటి వ్యక్తి సర్వుని కూడా గౌరవిస్తుంటాడు.
1: ద వన్ హూ హెస్ సెల్ఫ్ రెస్పెక్ట్ ఫర్ వన్స్ ఓన్ సెల్ఫ్ విల్ రెస్పెక్ట్ అదర్స్ యాజ్ వెల్.
0: ఏ గౌరవాన్ని తాను ఆశిస్తున్నాడో ఆ గౌరవాన్ని ఇతరులకు కూడా మనం అందించాలి.
1: ద కైండ్ ఆఫ్ కర్టసీ దట్ ఎక్స్పెక్ట్స్ నేచురలీ షుడ్ బి షోన్ అన్ టు అదర్స్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడీమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈనాడు మీకు నూతనంగా అందించేటువంటి విషయం ఏమి లేవు.
1: దేర్స్ నథింగ్ న్యూ టు బి టాట్ టు యూ.
0: అందరూ కూడాను ఆనందాన్ని అనుభవించాలి.
1: Everyone should experience the state of bliss.
0: అందరూ దుఃఖాన్ని మర్చిపోవాలి.
1: All should forget misery.
0: ప్రేమ తత్వాన్ని పెంచుకోవాలి.
1: They have to develop the spirit of
0: దివ్యత్వాన్ని అనుభవించాలి.
1: And experience divinity.
0: దైవత్వాన్ని పొందాలి.
1: And should experience the state of oneness.
0: ఇది నేను ఈనాడు ముఖ్యంగా మీకు అందించేటువంటి యొక్క ప్రధానమైనటువంటి యొక్క అంశము.
1: This is the main theme of this message of this morning.
0: మానవుడు కేవలము విలువైనటువంటి వాడు మాత్రమే కాదు.
1: మ్యాన్ ఈజ్ నాట్ ఓన్లీ వాల్యుబుల్,
0: ఉత్తమమైనటువంటి జీవి.
1: హీఈస్ రియలీ ఎ నోబుల్ సోల్.
0: అతని హృదయము చాలా మృదువైనటువంటిది.
1: హీ హాస్ గాట్ ఎ టెండర్ సాఫ్ట్ హార్ట్.
0: అతని మనస్సు మధురమైనటువంటిది.
1: హిస్ మైండ్ ఈజ్ సో స్వీట్.
0: జీవితమే శాశ్వతమైనటువంటిది.
1: అండ్ ద లైఫ్ ఇన్ జనరల్ ఇస్ పర్మనెంట్.
0: ఈ సత్యాన్ని ప్రతి ఒక్కరు కూడా గుర్తించాలి.
1: దిస్ ట్రూత్ హ్యాస్ టు బి నోన్ బై ఎవ్రీ డివోటీ.
0: హృదయంలో మధురత్వాన్ని పొందుకోవాలి.
1: ద హార్ట్ షుడ్ ఎక్స్పీరియన్స్ స్వీట్నెస్ ఆల్ ద టైమ్.
0: మానసికమనందు అత్యద్భుతమైనటువంటి యొక్క సమతత్వాన్ని మనం పెంచుకోవాలి.
1: మెంటలీ వీ షుడ్ బి ఈక్వల్ మైండెడ్ మోర్ అండ్ మోర్.
0: ఇది ఈనాడు మీరు పొందవలసినటువంటి ప్రధానమైన భాగ్యం.
1: దిస్ ఈస్ ద మెయిన్ వెల్త్ దట్ వీ షుడ్ ఎక్వైర్ టుడే.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మానవుడు ఎంతటి గొప్పవాడనేటువంటిది మీకు ఈనాడు తెలియదు.
1: టుడే యు మే నాట్ రియలైజ్ హౌ గ్రేట్ మ్యాన్హుడ్ ఈజ్.
0: దైవం మానుష రూపేణ అతను మనుష్య స్వరూపాన్ని పొంది ఉంటాడు.
1: గాడ్ ఈజ్ ఇన్ హ్యూమన్ ఫామ్.
0: ప్రతి మానవుని ఎందు కూడాను దివ్యత్వం అనేటువంటిది నిండి ఉన్నది.
1: ఎవ్రీ మ్యాన్ హ్యాస్ గాట్ ద డివినిటీ విద్ ఇన్ హిమ్.
0: భవానీ శంకరులు అనేటువంటి ఒక పదమునకు ఈ ప్రకృతియే మనకు ప్రత్యక్ష సాక్షి.
1: భవానీ శంకర హ్యాస్ గాట్ దిస్ మీనింగ్ నేచర్ విచ్ ఇస్ ద విట్నెస్.
0: అనగా శివశక్తాత్మక స్వరూపమే భవానీ శంకరులు.
1: భవానీ శంకర ఈజ్ ద వెరీ రిప్రజెంటేషన్ ఆఫ్ శివ అండ్ శక్తి.
0: భవానీ అనగా శ్రద్ధ.
1: భవానీ మీన్స్ శ్రద్ధ, స్టెడ్ ఫస్ట్నెస్.
0: శంకరుడు అనగా విశ్వాసము.
1: శంకర విశ్వాస, ఫెయిత్.
0: భవానీ అనేటువంటి యొక్క విశ్వాసం, శంకర దైవత ఉండినప్పుడే విశ్వాసమైనటువంటి శివుడు అక్కడ తాండవమాడుతాడు.
1: వెన్ వన్స్ దేర్ ఇస్ దిస్ భవానీ, దెన్ యూ ఫైండ్ ద శంకర ఫెయిత్ డాన్సింగ్.
0: ఈ విశ్వాసము కేవలం ఒక విధమైనటువంటి ప్రేమ, రెండూ లేకుండా జీవితమే శూన్యము.
1: ఇన్ ఫ్యాక్ట్ లైఫ్ ఈజ్ లాస్ట్ బిరెఫ్ట్ ఆఫ్ ఫెయిత్ అండ్ లవ్.
0: జగత్తంతా కూడాను ఈ విశ్వాసము ఆనందంతోనే కూడి ఉంటున్నది.
1: ద హోల్ యూనివర్స్ ఈజ్ ఫుల్ ఆఫ్ ఫెయిత్ అండ్ బ్లెస్.
0: అయితే మానవుడు ఈనాడు విశ్వాసం పైన తగినటువంటి యొక్క నమ్మకం పెట్టడం లేదు.
1: బట్ మ్యాన్ టుడే హ్యాస్ లాస్ట్ హిస్ ఫెయిత్.
0: విశ్వాసమనే భవాని అందరి ఎందు ఉంటున్నది.
1: భవాని రిప్రజెంటింగ్ ఫెయిత్ ఈజ్ లేటెంట్ ఇన్ ఎవ్రీవన్.
0: దివ్యత్వం అనేటువంటి శంకరులు కూడా అందరి ఎందు ఉంటున్నాడు.
1: శంకర సింబలైజింగ్ డివినిటీ ఈజ్ ఇన్ ఎవ్రీవన్.
0: ప్రకృతి అంతా కూడా అర్ధనారీశ్వరమే.
1: ద హోల్ నేచర్ సింబలైజెస్ ఆండ్రోగైనస్ డివినిటీ.
0: కనుక మానవత్వంలో ఉండినటువంటి ఈ దివ్యత్వాన్ని గుర్తించడానికి ప్రతి వ్యక్తి కూడా ప్రయత్నించాలి.
1: అండ్ హెన్స్ ఎవ్రీ పర్సన్ షుడ్ మేక్ ఎన్ ఆనెస్ట్ అటెంప్ట్ టు నో డివినిటీ.
0: ఇటువంటి ఆధ్యాత్మాన్ని ఇంతకంటే గొప్ప అయినటువంటి ఒక ఆధ్యాత్మికం మరొకటి లేదు.
1: Beyond this principle of the awareness of the self,
0: bhavani
1: is beyond
0: yoka
1: spirituality.
0: Prati manavuniki ni pradhanamainatundi yokka kartavyamu.
1: To understand the principle of Shankara, the divinity, is the main responsibility of every individual.
0: Prati manavuni endukudanu ee vidhamainatundi yokka kashtamulu, nashtamulu, sukamulu, dukkamulu.

0: ఆవిర్భవిస్తున్నాయంటే ఇవన్నీ కూడాను మనసు నుండి ఆవిర్భవించినటువంటివి.
1: Man suffers all problems, worries, anxieties, troubles and obstacles which are more or less psychological.
0: ఈ మానవుడు అనుభవించేటువంటి సుఖ దుఃఖములు, ఆశించేటువంటి యొక్క రాగ ద్వేషములు, సేవించేటువంటి యొక్క విషయ వాసనలు, మూడు కూడాను మనసు ద్వారా ఆవిర్భవించినటువంటివి.
1: In fact, mind is the center of origin for the pain and pleasure, attachment, hatred, and all the sensual pleasure that man wants to experience.
0: Manasu bhavamulo kootam chetane ivanni kudunu manaku kanipistunnavi.
1: It is the dual mind that is responsible for all.
0: Manasu ekatma bhavam penchukunnappude indulo e maatram kudunu vipreetamainatvanti bhavalu kalagavu.
1: When once the mind is non-dual, there will be no perversions or aberrations.
0: Kanuka ప్రతి మానవుడు కూడాను సుఖాన్ని దుఃఖాన్ని ఆశిస్తున్నాడంటే దుఃఖం వల్ల మనకు కలిగేటువంటి నష్టము కంటే ఆదాయమే ఎక్కువగా ఉన్నది.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ వి ఇన్వెస్టిగేట్ క్లియర్లీ ద ట్విన్ ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ పెయిన్ అండ్ ప్లెజర్, ఇన్ ఫ్యాక్ట్ వి డిరైవ్
0: ప్రాచీన ఋషులు ప్రాచీన చరిత్రాత్మకులు ఈ దుఃఖమునే ఆశించారు కానీ సుఖాన్ని ఆశించలేదు.
1: ఇన్ ఎర్లియర్ డేస్ పీపుల్ ఇన్వైటెడ్ పెయిన్,
0: సుఖము నుండి లభించేటువంటి యొక్క ఆనందం కంటే దుఃఖము నుంచి వచ్చేటువంటి యొక్క ఆనందమే శాశ్వతమైన ఆనందము.
1: The bliss that you attain towards the culmination of sadness is permanent when compared to that of happiness.
0: మనం దుఃఖాన్ని ఏమాత్రము విమర్శించరాదు.
1: We should not criticize misery.
0: ఆనందాన్ని మనం స్వాగతం చేయరాదు.
1: We cannot merely invite happiness.
0: సుఖము కంటే ఆనందమే మనకు అమితమైనటువంటి మిత్రుడు.
1: And in fact, bliss is of more advantage than happiness.
0: కనుక ఈ దుఃఖం అనేటువంటి పరమ మిత్రుని మనము నిరంతరం కూడాను ఆశిస్తూ ఉండాలి.
1: We should always invite the troubles now and then.
0: మహాభారతం నందు కుంతీదేవి వచ్చి కృష్ణుని పాదాలపై పడినప్పుడు అమ్మా నీకేం కావాలి అని ప్రశ్నించాడు.
1: In the great epic Mahabharata, when Kunti fell at the feet of Krishna, Krishna asked her, what is it that you want?
0: Krishna, నాకు నిరంతరము దుఃఖమునే అనుగ్రహించు అనింది.
1: కృష్ణ, ప్లీజ్ బ్లెస్ మీ విత్ ఆల్ ద ట్రబుల్స్ అండ్ ప్రాబ్లమ్స్ ఇన్ దిస్ లైఫ్.
0: ఈ దుఃఖ సమయంలోందే నిన్ను అమితంగా ప్రేమించాను, అమితంగా ఆరాధించాను, అమితంగా పూజించాను.
1: ఇట్స్ ఓన్లీ ఇన్ టైమ్స్ ఆఫ్ డిఫికల్టీస్ ఐ లవ్ యూ మోర్ అండ్ మోర్, ఐ వర్షిప్ యూ, ఐ ఎక్స్టోల్ యూ, ఐ అడోర్ యూ.
0: దుఃఖము లేని సమయం లోపల నేను పాండురాణిగా ఉండినంత వరకు నిన్ను ఏమాత్రము నేను స్మరించలేదు.
1: ఇన్ టైమ్స్ ఆఫ్ హ్యాపీనెస్, away from misery, I never thought of you.
0: ye naadu na kumarulu aranyavasam chesi kanna kashtamulaku guri ainaro aa naatu nundi ee nee chintanu nenu abhirudhi gaavinchukuntu vachanu.
1: That day my son started spending time in the forest, I started worshipping you more and more.
0: Kanuka krishna naaku dukham ne anugrahinchamani prarthinchindi.
1: So Lord Krishna, please bless me with all the difficulties.
0: Sukha dukhamulu rendintini kudunu samadattvanga manam vishwasinchali.
1: We have to be equal minded in times of pain and pleasure.
0: అదే నిజమైన మానవుని యొక్క విజ్ఞత.
1: That is the awareness in human life.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of
0: లోకములో అంత చరిత్రాత్మకులు ఎందరో ఉంటున్నారు.
1: There many men of history,
0: నాటి మొదలు నేటి వరకు కూడాను దుఃఖమును మాత్రమే ఆశిస్తూ వచ్చారు.
1: We find their lives full of sadness then and now.
0: దుఃఖములో ఉండినటువంటి ఆనందం సుఖములో మనకు లభించదు.
1: The happiness that you find in misery is not noticeable.
0: సుఖమునందు వచ్చేటువంటి యొక్క ఆనందము క్షణభంగురమైనటువంటిది.
1: And the happiness that you experience is momentary.
0: దుఃఖము నుండి ఆవిర్భవించినటువంటి యొక్క ఆనందం మనకు శాశ్వతమైనటువంటిది.
1: Out of the pain and difficulties, ultimately you experience bliss which remains permanent.
0: కనుకనే భగవంతుడు సుఖ దుఃఖములను రెండింటిని కూడాను అందిస్తూ వచ్చాడు.
1: For that reason God has created both pleasure and pain.
0: భగవంతుడు అనగా ఏమిటి?
1: Who is God?
0: భా అనగా ప్రకాశము.
1: భా, effulgence.
0: వా అనగా వర్తించటము.
1: వా, conducting.
0: గా అనగా అభివృద్ధి గావించటము.
1: వా means developing.
0: వాన్ అనగా వ్యాప్తి గావించేటువంటి వాడు.
1: వాన్, vastness.
0: కాంతి స్వరూపాన్ని సర్వత్రా వ్యాప్తి గావించేటువంటి వాడే భగవంతుడు.
1: God spreads his brilliance, effulgence all over.
0: అతనికి ఎట్టి రూపము లేదు.
1: He has no specific form.
0: ఆకాశమున కంటే అతి సూక్ష్మమై ఉండు.
1: He is subtler than space.
0: అణువు కంటేను చాలా అణువుగా మారు.
1: Smaller than an atom.
0: ఇలాంటి భగవంతునకు ఎట్టి రూపాన్ని నిర్మించగలరు?
1: What form can you decide for God?
0: నీ ఆత్మనే నీ యొక్క స్వరూపంగా కనిపిస్తుండాలి.
1: Your very own spirit appears in this form.
0: Paramatma chaitanyam bhavisvarupamai antata nindi taan andiyindu.
1: The consciousness of the divinity, it dwells in everyone and appears in a cosmic
0: Brahma form. Brahmalo meeru meelona brahma unde.
1: God is in you and you are in God.
0: Brahmaku meekunu etti bedhamunu levu.
1: There is no difference between you and God.
0: అట్టి భేదరహితమైనటువంటి తత్వాన్ని ఈనాడు మనం భేదముగా విశ్వసించడం చేతనే అనేక దుఃఖములకు గురి అవుతున్నాము.
1: Because we are dual minded, there is no trace of non-duality, we suffer today.
0: కనుక దైవత్వమనగా ఇట్టి రూపము అట్టి రూపమని కాదు.
1: You cannot decide a specific
0: సర్వ రూపములతో కూడి ఉండినటువంటిదే ఈ దివ్యత్వము.
1: All forms are divine.
0: సత్యమునందుండి సర్వము సృష్టించే.
1: From the point of truth, God has created everything.
0: సర్వ సత్యమునందుండి సర్వమనగే.
1: Everything merges back in the principle of truth.
0: సత్య రూపములేని స్థలమేది కనుగొన్న.
1: There is no place in this world where there is no truth.
0: సత్వం ఇది కూడా చూడరయ్యా.
1: That is unsullied pure truth all over.
0: సత్యం ఎక్కడ ఉన్నది?
1: Where is truth?
0: సర్వత్రా వ్యాపించినట్లే.
1: It spreads everywhere.
0: సత్యం లేని స్థానం లేదు.
1: There's no place where it's not.
0: దైవం లేని స్థానం లేదు.
1: So there's no place where there's no God.
0: దైవం సర్వవ్యాపకుడు.
1: God spreads everywhere.
0: దీనిని పురస్కరించుకుని భగవద్గీత సర్వత పాణిపాదం తర్వత వచ్చే శిరోముఖం సర్వత శృతిమల్లోకి సర్వమా వృతిష్ఠతి అన్నాడు.
1: Basing on this, Bhagavad-gita declared that all heads are his, all hands are his, all feet are his.
0: అన్ని రూపములు కూడాను దాల్చి ఉన్నాడు.
1: God is in the form of truth in everybody.
0: కనుక మనము సత్య స్వరూపమైనటువంటి దైవత్వాన్ని మనము ఆరాధించాలనుకుంటే మన ఎందే ఉంటున్నారు ఆ దైవ స్వరూపము.
1: God is in you in the form of truth.
0: మానవులు ఈ సత్యాన్ని గుర్తించుకోలేక సత్య స్వరూపమైనటువంటి తన ఎందే ఉండినప్పటికీ అది వేరేగా ఉన్నదని విశ్వసించి కాలమును వ్యర్థము గావించి కర్మలు ఆచరిస్తున్నాడు.
1: Man is not able to realize the spirit which is truth latent immanent in him. He considers himself different from God and therefore he suffers.
0: కాలము చే మారని కాయము చే కదలని యుగములు చే ఏమాత్రము మార్పు చెందని సృష్టి చే సృష్టింపబడని ఏ నిత్య సత్యమైతే ఉన్నదో ఆ సత్య స్వరూపమే భారతీయ సంస్కృతి.
1: ది కల్చర్ ఆఫ్ భారత్ రిప్రజెంట్స్ దాట్ విచ్ డస్ నాట్ చేంజ్ విత్ ద పాసేజ్ ఆఫ్ టైమ్, విచ్ డస్ నాట్ డిమినిష్, విచ్ ఈస్ చేంజ్లెస్ ఓవర్ ఏజెస్ అండ్ ఏజెస్.
0: కాలం చే మారినటువంటిది కాదు.
1: ఇట్ డస్ నాట్ చేంజ్ విత్ ద పాసేజ్ ఆఫ్ టైమ్.
0: కర్మల చేత కదులున్నటువంటిది కాదు.
1: నార్ వుడ్ చేంజ్ బై యాక్షన్.
0: భావముల చేత అభివృద్ధి కాల్చున్నటువంటిది కాదు.
1: నార్ వుడ్ ఇట్ గ్రో బై ఫీలింగ్.
0: సృష్టి చేత పుట్టినటువంటిది కాదు.
1: ఇట్ హాస్ నో బర్త్.
0: ప్రళయం చేత అడుగునటువంటిది కాదు.
1: నార్ కుడ్ ఇట్ బి ఎనిహిలేటెడ్.
0: అట్టి పుట్టి గిట్టనటువంటి యొక్క దివ్యత్వమే నిజమైనటువంటి ఆత్మతత్వము.
1: The principle of the self or the spirit is essentially divine, which has neither birth nor death.
0: సావు పుట్టుకలేనట్టి శాశ్వతుండు.
1: He has neither birth nor death. He is
0: ఆది మధ్యాంతరహితుడు అనాది వాడు.
1: He has neither beginning nor an end.
0: తాను చావక పుట్టక చంపబడక.
1: He can neither be killed nor annihilated.
0: రూపమై ఉండునటువంటి వాడు.
1: God remains as an eternal witness.
0: అట్టి దివ్యత్వమైన భగవంతుణ్ణి మనం ఏ విధంగా ఆరాధించాలి?
1: In what form is he to be worshipped?
0: తనదిగానే తాను ఆరాధించాలి.
1: You have to consider your own form.
0: తాను వేరు దైవం వేరు అనేటువంటి భావాన్ని దూరం నెట్టాలి.
1: You should never entertain the thought that you are different from God.
0: దైవం నా హృదయమందే ఉంటున్నాడు.
1: God resides in the altar of my heart.
0: దైవ నివాసం నా హృదయమే.
1: And heart is the dwelling place of God. హృదయం కంటే మించినటువంటి
0: భవనం భగవంతునికి మరొకటి లేదు.
1: And there is no other higher mansion than the human heart.
0: హృదయాన్ని చాలా ప్రేమించేటువంటి వాడు భగవంతుడు.
1: And really God loves the heart which is
0: అట్టి ప్రేమించినటువంటి భవనమే అతని యొక్క గృహము.
1: And that mansion of love, the human heart, is his residence.
0: ప్రతి వ్యక్తి ఎందుకును అట్టి పవిత్రమైనటువంటి హృదయం ఉంటున్నది.
1: Such a noble, exalted heart is present in everyone.
0: కనుకనే భగవంతుడు సర్వవ్యాపకుడు.
1: So God is all pervasive.
0: ఇలాంటి భగవంతుని మనం బయట వెతకనక్కర్లేదు.
1: You don't need to search for God outside.
0: ఈ కష్టములు మనకు సంభవించినప్పుడు
1: when you face difficulties,
0: ee kashtamulo ento sukham unnadaneetundi satyanni lotuga adigi vicharinchali.
1: Understanding depth, there lies hidden in it the trace of happiness.
0: Ee kashtamule lekundina sukhamulaku viluve ledu.
1: Without problems, the happiness has no value.
0: Prati manavudu kudanu nirantaram kudanu happy gaane undali.
1: Every man in fact should always be happy.
0: Nenu vastu unte prati vekkaru kudanu happy birthday, happy birthday annaru.
1: as Bhagavan started there this morning, everyone said happy birthday.
0: నేను ఎప్పుడూ హ్యాపీగానే ఉన్నాను.
1: Bhagavan is always happy.
0: కానీ ఈనాడు మాత్రం మీరు ఎందుకు హ్యాపీ బర్త్డే అంటున్నారు?
1: Why specially to be happy today?
0: హ్యాపీ లేనటువంటి వారికి హ్యాపీ బర్త్డే అని చెప్పండి.
1: You can greet anyone saying happy birthday if he is not.
0: నాకు ఎప్పుడు హ్యాపీగానే ఉన్నటువంటి వారు.
1: Bhagavan is always happy.
0: కనుకనే హ్యాపీ అనేటువంటిది బయట నుంచి వచ్చి ప్రవేశించేటువంటిది కాదు.
1: Happiness is not in the exterior.
0: Happiness is union with God.
1: Happiness lies in the union with God.
0: కనుకనే దైవంతో కూడినటువంటిదే హ్యాపీ.
1: You will be happy in the company of God.
0: మానవత్వంతో కూడినటువంటి ప్రతి వాడు కూడాను హ్యాపీ తనకంటే ప్రత్యేకంగా ఉన్నదని విశ్వసించి అనేక విధమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నాడు.
1: Man thinks that happiness, joy lies outside and therefore he faces all problems.
0: మన పూర్వీకులందరూ కూడాను
1: all ancients
0: దైవాన్ని ఏ రీతిగా ఆరాధించారు?
1: In what form they worship God?
0: త్యాగమునే ప్రధానమైనటువంటి పుష్పంగా తీసుకున్నారు.
1: They considered the flower of sacrifice as the main one.
0: రాగమునే ప్రధానమైనటువంటి అర్పితంగా ఆశించారు.
1: They have considered the main principle of love as an act.
0: సత్యమేతలకు ప్రత్యక్ష దైవంగా స్వాగతించారు.
1: They considered truth as God.
0: కరుణ ప్రేమలే రెండింటి యొక్క ఏకత్వంగా విశ్వసించారు.
1: They could understand the compassion, the love being the same.
0: హృదయమే తన సింహాసనంగా భావించారు.
1: They considered human heart as a throne of God.
0: ఆనాటి ప్రార్థన వల్లనే ఆనాటి యువకులు ఆనాటి మానీయులు దివ్యత్వాన్ని పొందగలిగారు.
1: Because of such a sentiment which is so noble, people could attain divinity in those days.
0: కనుక ఈనాటి మానవులు కూడాను అతి పవిత్రమైనటువంటి ప్రార్థనలు సలిపి
1: man should also today offer such sacred prayers.
0: మీ హృదయపీఠం పైన ప్రతిష్ఠింప చేసుకోవాలి.
1: Install God on the throne of your heart.
0: మనం ఎన్నెన్నో యోచనలు చేస్తున్నారు.
1: We have varied thoughts.
0: ఎన్ని యోచనలు చేసి ప్రయోజనం ఏమిటి?
1: What is the use of all our imagination?
0: ఈ యోచనలన్నీ కూడా కేవలము దుఃఖమునకు మూల కారణమే.
1: All our thoughts are the cause for our misery.
0: ఆ దుఃఖంలో కూడా ఆనందం నిండి ఉంటున్నది.
1: In fact there lies some hidden happiness there.
0: పానకంలో చక్కెర ఏ రీతిగా ఉంటున్నదో
1: just as you find
0: dukkham lopana kodunu bhagavantudu aa reethiga chakkariga roopamgalo unnadu.
1: Just as you find sugar in the milk, you also find happiness in misery.
0: Kalakane sukadukkhamlo rendittini kodunu samadattvanto manam visheshinchali.
1: We should be equal minded both in pleasure and pain.
0: Manam nirantaram kodunu happy gaane undali.
1: We have to be happy all the time.
0: Edo konni kashtamlu nashtamlu bhautikamainatuvanti sambhavistuntayi.
1: Difficulties and worries come in between.
0: Aa sambhavinchinanta maatramana manam deeniki kashtamani bhavinchakoodadu.
1: Because of these problems and worries we should not be
0: కష్టములకు మనం విచారించకూడదు.
1: వీ షుడ్ నాట్ వరీ టూ మచ్.
0: ఇది ఆనందం అందించేటువంటి ప్రథమ సోపానము అని విశ్వసించాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ ఇస్ ద స్టెప్ దట్ లీడ్స్ యూ టు సక్సెస్ అండ్ హ్యాపీనెస్.
0: పాండవులు 14 సంవత్సరముల కష్టములు అనుభవించడం చేతనే
1: Pandavas spent 14 years in exile.
0: కట్టకడపటికి కృష్ణుడు వారి వెంట జంట ఇంట ఉంటుండి వారిని విజయవంతం గావించాడు.
1: For that reason Krishna was always with them, in them, around them, above them, below them and conferred success.
0: ఆ కష్టమలంతా కూడాను దైవం యొక్క సహాయము ఎంతైనా ఉంటుంటది.
1: In times of difficulties God will stand behind you and help you.
0: కనుక ఆనాటి పాండవులంతా కూడాను ఫస్ట్ గాడ్.
1: Pandavas considered God in the first place.
0: Next world.
1: Next comes the world.
0: Third eye.
1: And third eye.
0: Ani vaaru danni vaaru venuka pettukunnaru.
1: In fact they kept this eye at the
0: first
1: end.
0: First God.
1: God comes first.
0: Mundu bhagavantanni pettukoni
1: keep prapanchamunu
0: venuka pettukoni nenu aneetundi ahankaranni marinta venukuku pettaru.
1: Keeping God in the first place they kept behind I, the ego.
0: Kani kauravulu chesinatundi pani emiti?
1: What is that Kauravas did?
0: First I.
1: They kept I next in the first
0: world.
1: Place. Next world.
0: Last God.
1: And they kept God at the end, last.
0: కనుకనే భగవంతుని వెనుకకు పెట్టారు.
1: They kept God at the end.
0: కనుకనే వారు అపజయాన్ని పొందారు.
1: Therefore they lost the battle.
0: ఆనందమును ఏ మాత్రము వెతికినా చిక్కలేదు.
1: They never experienced happiness not success.
0: దైవత్వాన్ని సమీపంగా చేసుకున్నటువంటి వానికి ఆనందం ఎప్పుడు కూడాను నిండి ఉంటుంది.
1: The one who is close to God experiences him will
0: మనం ప్రతి వ్యక్తిని కూడాను గౌరవించాలి.
1: We have to respect every person.
0: ఆ గౌరవించిన సమయంలోనే మనకు తిరిగి ఆ గౌరవము రెండింతలుగా మనకు వెనుకకు తిరుగుతుంది.
1: When you respect others you will be respected in turn.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: కష్టములకు మనం విచారించకూడదు.
1: వీ షుడ్ నాట్ బి బదర్డ్ ఆఫ్ దీస్ ప్రాబ్లమ్స్,
0: దుఃఖములకు మనం ఏమాత్రము యోచించకూడదు.
1: డోంట్ బి వరీడ్ ఆఫ్ ది డిఫికల్టీ,
0: ఆనందానికి మనం అరువులు జార్చకూడదు.
1: డోంట్ ఎస్పైర్ ఓన్లీ టు బి హ్యాపీ,
0: ఆనందాన్ని ఏమాత్రము చింతించకూడదు.
1: నెవర్ థింక్ అబౌట్ ఇట్,
0: దుఃఖమే నాకు నిజమైనటువంటి యొక్క ఆనందాన్ని అందిస్తుంది.
1: దీస్ డిఫికల్టీస్ విల్ గివ్ మీ అల్టిమేట్ జాయ్,
0: దుఃఖం అనేటువంటి ఆరంజి బలం లోపల,
1: అండ్ దిస్ దుఃఖ ద టర్మ్
0: ఆరంజం అనేటువంటి ఫలం పై తుట్టినటువంటి త్రోడే దుఃఖము.
1: ద సాడ్నెస్ ఈజ్ లైక్ ది ఔటర్ స్కిన్ ఆర్ ద రిండ్,
0: వంచి బయట పారించినప్పుడే సుఖము అనేటువంటి రసం మనకు లభిస్తుంది.
1: వెన్ వన్స్ యూ రిమూవ్ ది ఔటర్ స్కిన్ ఆఫ్ సాడ్నెస్ మిజరీ, యూ కెన్ ఎక్స్పీరియన్స్.
0: కనుకనే భగవంతుని రసో వైసహ, అతను రసస్వరూపుడు అన్నారు.
1: గాడ్ ఈజ్ రస, ద ఎసెన్స్ ఆఫ్ లైఫ్.
0: కనుక రసం ఉండాలంటే దానికి పైన చాలా చేదైనటువంటి వస్తువులు కప్పి ఉండాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ ద స్వీట్ జ్యూస్ ఇన్ సైడ్, యూ హ్యావ్ టు రిమూవ్ ద బిట్టర్ స్కిన్ ఆఫ్ ద ఫ్రూట్.
0: అట్టి కఠినమైనటువంటి ఒక దుఃఖం ఉండినప్పుడే మధురమైనటువంటి రసం మనకు ప్రాప్తిస్తుంది.
1: దెన్ వన్స్ యూ రిమూవ్ ద బిట్టర్ స్కిన్ అరౌండ్, యూ కెన్ హ్యావ్ ద స్వీట్ జ్యూస్.
0: అమెరికా లోపల పూర్వము లింకన్ అనేటువంటి వాడు ఉండేటువంటి వాడు.
1: ఇన్ అమెరికా దేర్ వాస్ ఎ పర్సన్ బై నేమ్ లింకన్.
0: లింకన్ అనేటువంటి వాడు చాలా సామాన్య కుటుంబంలో పుట్టినటువంటి వాడు.
1: లింకన్ had his birth in an ordinary family.
0: అతను స్కూలుకు పోతుంటే అతనితో వెళ్లేటువంటి స్నేహితులందరూ అతని తమాషలు చేస్తూ వచ్చారు.
1: As he was going to school, his classmates made fun of him.
0: ఏమని, మాకంతా నగలు ధరించాము, నూతనమైనటువంటి వస్త్రాలు, విలువైనటువంటి వస్త్రాలు ధరించాము, ఈ బీదవాడు వస్త్రములు కూడా సర్లేదు అని అతన్ని తమాషలు చేస్తూ వచ్చారు.
1: ఆల్ క్లాస్మేట్స్ వర్ హైలీ కాన్షియస్ ఆఫ్ దేర్ కాస్ట్లీ డ్రెస్ అండ్ మేడ్ ఫన్ ఆఫ్ లింకన్.
0: ఒకనాడు పాపం లింకన్ భరించుకుని లేకపోయి తల్లి ఒడిలో కూలి, అమ్మా నన్ను అవమానం చేస్తున్నారు అని ఏడ్చాడు.
1: వన్ డే లింకన్ కుడ్ నాట్ బేర్ ఆల్ దిస్ ఇన్సల్ట్ and he approached his mother and cried.
0: ఆ తల్లి కుమారుని ఆదరించి, నాయన ఈ అవమానములు మానములు అన్ని కూడాను మన మంచి కోసమే.
1: Mother caressing him said, this kind of praise or blame is for good.
0: మర్యాదల కోసం నీ వ్యవత్రము తోడు వాచించవద్దు.
1: Don't worry about this courtesy or respect.
0: ఆత్మ గౌరవాన్ని నీ నిలుపుకో.
1: Keep up that, maintain self respect.
0: అది నీ యొక్క ఆస్తి.
1: That is your property.
0: అది నీ యొక్క సంపద.
1: That is your wealth.
0: అది నీ యొక్క దైవము.
1: That's your God indeed.
0: ఆత్మ గౌరవాన్ని నువ్వు ఎప్పుడు చూసినా పోగొట్టుకోకు.
1: Never give up this self-respect which is greatest of all.
0: ఆ ధైర్యమైనటువంటి ఆ మాటలు ఆ హృదయానికి నాటుకొని పోవటం చేతనే
1: these courageous words of the mother got imprinted.
0: ప్రతి కష్టమునకును తాను ధైర్యంగా ఉంటుండి తాను దాన్ని సాధిస్తూ వచ్చాడు.
1: So he was so bold and courageous to face all the obstacles.
0: ఆత్మ నా యందు ఉంటున్నది. ఆత్మ గౌరవమే నా యొక్క నిజమైనటువంటి సంపద.
1: ద సెల్ఫ్ ఈజ్ ఇన్ మీ, సెల్ఫ్ రెస్పెక్ట్ ఇస్ మై ప్రాపర్టీ.
0: ఆ విధంగా ఉంటుండి కట్టగలిపటికి తాను ఒక క్లాసులో పాస్ చేశాడు.
1: అల్టిమేట్లీ హీ సెక్యూర్డ్ హై స్కోర్స్ ఇన్ ఎగ్జామినేషన్.
0: ఆత్మవిశ్వాసం చేతనే అన్ని క్లాసులు ఎందుకు కూడా పాస్ చేశాడు.
1: హీ కుడ్ పాస్ ఇన్ ఎవ్రీ ఎగ్జామినేషన్ బికాస్ ఆఫ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: కట్టగలిపటికి తాను ఈ స్నేహితుని యొక్క ప్రోద్బలం చేత ఇతని యొక్క గుణము చాలా గొప్పదిగా భావించి, అయ్యా నీవు ఎలక్షన్స్ వస్తున్నాయి, నువ్వు ఎంపీగా నిలుచుకో అన్నారు.
1: Observing all the noble qualities in him, friends approached him and wanted him to contest in the election.
0: Nenu ikkada member of parliament lo ikkada akkada naaku seat aina untunda aa hall lo nenu nannu pravesha pettara ani chaala sandehinchadu.
1: In fact Lincoln doubted, can I ever be elected, would I find a place in parliament.
0: Aalochanu nettiyadu.
1: In fact he brushed aside all
0: na thalli yokka aatmavishwasamu.
1: I depend on my self
0: confidence.
1: I'll fight with self confidence.
0: Danto aatmavishwasamto poraadi.
1: As he fought with that,
0: kattagalapudiki America ku thana prime minister ga maya maareyadu.
1: At the end he became president of America.
0: Ee Lincoln enta chinna vaadu prime minister ga kaavadaniki edi kaaranamu.
1: He was so young, how could he occupy that high position?
0: ఆత్మవిశ్వాసమే నిజమైనటువంటి కారణం.
1: ఇట్ ఇస్ ది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ దట్ ఇస్ ద కాజ్.
0: ఆత్మవిశ్వాసం లేనటువంటి వానికి ఎటువంటి స్థానంలో ఉండినప్పటికీ దిగజారిపోవచ్చును.
1: ఇఫ్ యు హావ్ నో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ యు విల్ నెవర్ కమ్ అప్ ఇన్ లైఫ్.
0: కనుక విద్యార్థులారా,
1: సో స్టూడెంట్స్,
0: మీరందరికీ జీవితంలో అంతా కూడాను ఆత్మవిశ్వాసం చాలా ప్రధానమైనటువంటి లక్ష్యంగా తీసుకోవాలి.
1: సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఆల్ ఆఫ్ యూ ఇన్ యువర్ లైఫ్.
0: ఆత్మవిశ్వాసమే లేకుండా నీకు ఆత్మానందమే లభించదు.
1: ఇఫ్ యు హావ్ నో ఫెయిత్ ఇన్ యువర్ సెల్ఫ్ యు కెన్ నెవర్ బి బ్లిస్ఫుల్.
0: కనుక ఆత్మవిశ్వాసంతో మీరు జీవితాన్ని గడపడానికి ప్రయత్నించండి.
1: Therefore lead your life in full faith in yourself.
0: నీవే దైవత్వము.
1: యువర్ గాడ్.
0: నీ ఆత్మ కంటే మించినటువంటిది లేదు.
1: There is nothing beyond your self or spirit.
0: కనుకని ఈ బ్రహ్మ అనేటువంటిది ఆత్మలో చేరటం వల్ల ఆత్మవాన్ అని దానికి పేరు వచ్చింది.
1: Therefore, as you have got the principle of the self or the spirit, you are called Atmavan.
0: Atmavan anaga emiti dehamlo sarvatra undinatvanti sthanam kaakunda hrudayam nandu maatrame shashvatanga undetvanti vaadu ani deeniki artham.
1: Atmavan meant that God resides in the altar of your heart permanently.
0: Kanuka mana aatmata kante mana hrudayam kante minchinatvanti lokamlo marokati ledu.
1: Therefore, in this world, nothing beyond the human heart.
0: అలాంటి ఆత్మవిశ్వాసాన్ని మనం పెంచుకొని
1: వీ హావ్ టు డెవలప్ దట్ ఫెయిత్
0: అన్ని జీవులను కూడా మనం ప్రేమించి
1: వీ హావ్ టు లవ్ ఆల్
0: మనకు ద్వేషమైనటువంటి వారే లేకుండా చూసుకోవాలి
1: సీ దట్ యూ డోంట్ హేట్ ఎనీబడీ నార్ హేట్
0: నీకు ఎవరైనా ద్వేషులుగా ఉండవచ్చును
1: ఇన్ఫాక్ట్ సమ్ మే హేట్ యు
0: కానీ నీవెవరిని ద్వేషించవద్దు
1: బట్ నెవర్ హేట్ ఎనీబడీ
0: అది మా లైఫ్ ఈజ్ మై మెసేజ్ అని నా యొక్క దీనిని మీరు అనుసరించండి
1: వీ హావ్ టు అండర్స్టాండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ భగవాన్ His life is his message.
0: నన్ను ఎవరు ద్వేషించినప్పటికి నన్ను ఎవరు విమర్శించినప్పటికి నేను ఎవరిని విమర్శించను ఎవరిని ద్వేషించను
1: Anyone may criticize him, but Bhagavan will never criticize anybody.
0: కనుకనే దానిని మీరు అనుసరిస్తూ వచ్చినప్పుడు మీరు కూడా సాయిబాబా సమానమైనటువంటి తత్వం గారిని పొందుతారు
1: When Bhagavan follows his message, which is his very life, we have to follow the same.
0: దీనికి ఇంత గొప్ప కీర్తి అభించిందంటే దీనికి కారణం ఏమిటి
1: What is the reason behind this name and fame? Bhagavan's love is the main thing, highly valuable.
0: ఇది నిజమైన ఆస్తి.
1: Love is Bhagavan's property.
0: కనుక ఈ ప్రేమ తత్వాన్ని మీరు కూడా పంచుకొని
1: Consider this love for yourself.
0: ఆత్మవిశ్వాసాన్ని మీరు కూడా పెంచుకొని
1: And develop self-confidence.
0: లోకములకు ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని అందించండి.
1: Lead an exemplary life in this world.
0: నేను ఈనాడు ఏమీ కూడా ఎక్కువగా చెప్పలేదు.
1: Bhagavan doesn't want to talk to you for more
0: than that. చెప్పలేదు.
1: Nor either plan for
0: మీరందరూ కూడా ఈనాడు సుక్షేమంగా ఉంటుండి భారతదేశం యొక్క క్షేమమే కాకుండా అన్ని దేశముల యొక్క క్షేమాన్ని కూడా మీరు ఆశిస్తూ రావాలి.
1: Bhagavan wants everybody to lead a blissful life. You should aspire for happiness and prosperity, not only of Bharat, but the entire world.
0: లోక సమస్త సుఖినో భవంతు అందరూ సుఖంగా ఉండాలి.
1: Let everybody be happy.
0: అప్పుడే నీకు ఆనందం లభిస్తుంది
1: దెన్ ఓన్లీ యూ కెన్ బి హ్యాపీ
0: ఇలాంటి విశాలమైన భావాన్ని మీరు పెంచుకోండి
1: యూ షుడ్ బి బ్రాడ్ మైండెడ్
0: ఇలాంటి విశాలమైన తత్వాన్ని మీరు అనుభవించండి
1: ఎక్స్పీరియన్స్ దిస్ బ్రాడ్ మైండెడ్నెస్
0: సంకుచితమైన భావాన్ని నెట్టి పెట్టండి
1: కీప్ ఆఫ్ ఫ్రమ్ దిస్ నారో మైండెడ్
0: ఎవరైనా మనల్ని దూషించినా లేక కొట్టినా కొన్ని బాధలు పెట్టినా
1: If you are put to any harm or injury or suffering,
0: నీ ఓపిక చేత ఇవన్నీ నా మంచి కోసం అని అది సహజంగా మీరు అనుభవించండి.
1: Have patience and think that everything is for your own good.
0: దానికి మించినటువంటిది మరొకటి లేదు.
1: There's nothing more than patience.
0: దేహము పంచభౌతికము.
1: Body is full of senses.
0: దేహము కూలక తప్ప ఎప్పుడు.
1: It is bound to fall someday.
0: దేహి నిరామయుండు.
1: But the indweller is permanent.
0: పడుతింపక దేహికి చావు పుట్టుకల మోహ నిబంధ బంధన ముద్రలు లేవు.
1: The indweller has no birth nor the end nor beginning nor an end
0: nijambu chuda aa dehiye deva devudu
1: that indweller the spirit is god himself
0: kanuka andari endukudunu ee dehi unnadu
1: this indweller self is
0: in him kuda vachi dehi bhavati bichhan dehi ani adugutunnaru
1: even a beggar approaches at the doorstep
0: evar nadugutunnadu mimmalni kaadu adigedi
1: beggar is not begging you actually
0: ee endunnatundi dehi ni adugutunnadu
1: he prays
0: to daivanni adugutunnadu
1: he prays to god the spirit
0: aa satyanni meeru gurtinchukoleka
1: You don't understand that.
0: వాడు నన్ను బిచ్చం అడుగుతున్నాడు అని భావిస్తున్నావు.
1: And you think that the beggar is begging you.
0: అది నీ యొక్క అజ్ఞానము.
1: That's your ignorance.
0: అది నీ యొక్క అహంకారము.
1: That's your ego.
0: వాడు అడిగేది నిన్ను కాదు.
1: He is not asking you.
0: భవతి బిచ్చాన్ దేహి దేహి దేహి అని దేహిని అడుగుతున్నాడు.
1: He is praying to the self or the spirit God in you.
0: నీవు దేహస్వరూపుడు.
1: You have the body.
0: నీవు దేహి కాదు.
1: You are not the indweller.
0: నీ లోపల ఉండేటువంటి ఒక దివ్య శక్తియే దేహి.
1: The divinity latent in you is God himself.
0: అట్టి దివ్యత్వం అనేటువంటిది సర్వల యందు ఉంటున్నది.
1: Such divinity is present in everyone.
0: దానికి బీద రైతు అనేటువంటి భేదము లేదు.
1: It has no considerations like poor and rich.
0: అందరి యందు కూడా ఉన్నది ఒకే ఆత్మతత్వమే.
1: The same spirit of the self is present uniform in everybody.
0: అట్టి దివ్యత్వాన్ని మీరు ప్రేమతో మీరు ఆరాధన చేయండి.
1: Worship the divinity.
0: అందరినీ ప్రేమించండి.
1: Love all.
0: తప్పు లేదు.
1: Nothing wrong in it.
0: కానీ ఎట్టి ప్రేమ? స్వార్థరహితమైనటువంటి ప్రేమ.
1: What sort of love? Selfless love.
0: దేహాభిమానం కానటువంటి యొక్క ప్రేమ నీవు అందరికీ సమత్వంగా ఉంటుంటాది.
1: That love which is beyond body attachment is present to everybody.
0: దేహాత్మ భావం అనేటువంటిది కేవలం సంకుచితమైన భావాన్ని పొందుతుంది.
1: This body attachment is narrow mindedness.
0: ఇది కేవలము దేహానికి దేహమే సంబంధము.
1: It is a connection between body to body.
0: కానీ భగవంతునికి నీకు ఉన్నటువంటి హార్ట్ టు హార్ట్ లవ్ టు లవ్
1: The relationship between you and God is heart to heart, love to love.
0: కనుకనే మీరు ప్రేమను ప్రేమచంగా చూడాలి.
1: Therefore, it should be relationship between love to love.
0: ఈనాడు
1: today
0: ఎవ్వరికి నేను ఇన్విటేషన్ పంపలేదు.
1: భగవాన్ హస్ నాట్ సెంట్ ఇన్విటేషన్ హస్ నాట్ సెంట్ ఇన్విటేషన్ ఇన్ ఫ్యాక్ట్ ఇన్విటేషన్స్ ఆర్ నాట్ ప్రింటెడ్
0: కానీ ఇందరు ఈనాడు వచ్చి ఇక్కడ చేరినారంటే నా పైన ఉన్నటువంటి ప్రేమనే దీనికి మూల కారణము.
1: All of you are here. Why? Your love for Bhagavan brought you here.
0: ఇంతమంది ప్రేమకు నేను పాత్రుడు కావటం ఎంత ఆనందము.
1: It's a matter of bliss to think that how Bhagavan won your heart.
0: ఇంతలో ఉన్నటువంటి అమ్మా నాన్నలకే ప్రీతికి పాత్రులు కాలేరు కొంతమంది.
1: In fact, some do not deserve the love of their parents.
0: కానీ లోకములో ఇంతమంది ప్రేమకు నేను పాత్రుడు కావటం అనేది అదే నిజమైన దైవత్వము.
1: The divinity of Bhagavan lies in this point because he is the recipient of love of everybody in this world.
0: రతిహి లోకో రతిహి లోకమంతా దీనిని రతించారు ప్రేమించారు.
1: ఇన్ ఫ్యాక్ట్ ది హోల్ వరల్డ్ లవ్స్ హిమ్.
0: ఇక్కడికి వచ్చినటువంటి వారు మాత్రమే కాదు దాని కోట్లు ఎంతమందో ఉంటున్నారు.
1: నాట్ మియర్లీ దోస్ హు ఆర్ హియర్ దర్ క్రోర్స్ ఆఫ్ పీపుల్ అవుట్ సైడ్ హు కుడ్ నాట్ బి హియర్.
0: ప్రేమకు పాత్రులు కావటం అనేటువంటిది అదే గొప్ప దైవత్వమునకు మూల కారణము.
1: ద డివినిటీ లైస్ ద సీక్రెట్ ఆఫ్ డివినిటీ ఇస్ టు విన్ ది హార్ట్స్ ఆఫ్ హ్యూమానిటీ.
0: పెద్దల వరకు వృద్ధుల మొదలుకొని వయస్సు వారికి వరకు ఒకే ప్రేమని.
1: The young and old, rich and poor have the same love.
0: రాత్రి తెల్లవారుజామున 3 గంటల నుంచి ఒకే అల్లర అనగా లోపలి ప్రవేశించడానికి.
1: People wait for him to get in right from 3 o'clock in the early hours. అంత
0: ఆత్రుతతో వాళ్ళు సిద్ధంగా ఉంటున్నారు.
1: They are so anxious to get into.
0: దేనికైనా ఇంత ఆత్రుత పడతారా? పడరు.
1: Will you wait that long for anything?
0: ఏదో ఒక సినిమా చూడాలంటే క్యూలో పోయి నిలుస్తారు.
1: If you want to go to cinema, you stand in a queue.
0: ఏదో ఒక బస్సులో పోవాలంటే బస్సు కోసం క్యూలో నిలుస్తారు.
1: Even to get a bus ticket, you stand in queue.
0: కానీ స్వామి దర్శనం కోసమని ఈ క్యూను కూడా లెక్క చేయరు. అంత నెట్టుకొని వచ్చేస్తారు.
1: But Swami's darshan, you are so patient enough.
0: ప్రాణమునకులను ఏమాత్రం లెక్క చేయరు. అంత ప్రేమతో దీన్ని దర్శించాలని ముందుకు రావాలని ఎంతనో తొందరపడుతుంటారు.
1: విత్ ఆల్ ది లవ్ యు ఆర్ హైలీ యాంగ్షియస్ టు హావ్ దట్
0: ఒక్క ప్రేమని ఎన్ని తపస్సులు చేసినా కూడా లభించేటువంటిది కాదు.
1: దట్ లవ్ యు కెనాట్ అచీవ్ ఇట్ బై పెనెన్స్ ఫర్ లాంగ్.
0: ఏనాడు ఏ తపస్సులు చేశారో మీరు,
1: వాట్ పెనెన్స్ యూ డిడ్ ఇన్ ద
0: ఏ యోగములు ఆచరించారో మీరు,
1: వాట్ స్పిరిచువల్ ప్రాక్టీస్
0: ఎన్ని విధమైనటువంటి ప్రాక్టీస్ చేశారో మీరు,
1: ఆల్ ద ప్రాక్టీస్
0: ఈనాడు ఇట్లాంటి యొక్క ఆనందాన్ని అనుభవించడానికి అవకాశం చిక్కింది.
1: దట్ లెడ్ యూ హియర్ టు ఎంజాయ్ దిస్ ప్లేస్.
0: నేను అందరినీ కూడా ప్రేమిస్తున్నాను.
1: భగవాన్ లవ్స్ ఆల్.
0: నాకు ఎవరు కూడా అయిష్టమైనటువంటి వారు లేరు.
1: ఇన్ ఫ్యాక్ట్ దేర్ నో వన్ హూ ఇస్ నాట్ లైక్ బై హిమ్.
0: నా ప్రేమ యొక్క రిజల్టే ఇంతమంది ప్రేమలకు పాత్రులు కావడానికి కారణం.
1: ద రిజల్ట్ ఆఫ్ లవ్ లైస్ ఇన్ ఇన్వైటింగ్ బ్రింగింగ్ యు అట్రాక్టింగ్ డ్రాయింగ్ నియర్.
0: కనుక ఎవరిని కూడా మనము బాధించేటువంటి పలుకులు పలకకండి.
1: నెవర్ స్పీక్ హార్ష్లీ టువర్డ్స్ ఎనీబడి.
0: కష్టపెట్టేటువంటి పలుకులు పలకకండి.
1: నెవర్ బీ సో హార్ష్ ఇన్ యువర్ వర్డ్స్.
0: ఎట్టి దుర్మార్గమైనటువంటి పనులకు పూనుకోకండి.
1: నెవర్ రిజార్ట్ టు వికెడ్ యాక్షన్.
0: అణువు నుండి ఘనం వరకు ఉన్నటువంటి వాడు ఆత్మస్వరూపుడే అనే సత్యాన్ని గుర్తించండి.
1: నో ద ఫ్యాక్ట్ దట్ గాడ్ ఈస్ ప్రెసెంట్ రైట్ ఫ్రమ్ దిస్ ఆటమ్ టు ద మైటీ.
0: సత్యత్వం నీయందే ఉంటుండి కూడా నీవు లేనట్టుగా భావిస్తున్నావు.
1: You think that there is no principle of truth within
0: you.
1: అదే
0: పొరపాటు.
1: That is a big mistake.
0: ఆ సత్య స్వరూపం నీయందే ఉంటున్నది.
1: That the form of truth is in you.
0: నీకు మించిన సత్యం మరొకటి లేదు.
1: There is no form of truth beyond you.
0: కనుకనే
1: so
0: మనం ఈనాడు తెలుసుకోవాల్సినటువంటిది ఈశ్వర సర్వభూతానాం.
1: What we should know today is that God is present in all.
0: ఈశ్వరుడు అనేటువంటి వాడు కేవలము ఒక విధమైనటువంటి ఒక శక్తి స్వరూపుడు.
1: God is in the form of శక్తి energy.
0: ఈ యొక్క ఈశ్వరి ఏంటంటే ఆమె ఒక విధమైనటువంటి విశ్వాసము.
1: అండ్ దెన్ వీ ఫైండ్ అదర్ వన్ ఈశ్వరి
0: భవాని శంకరుని యొక్క సమ్మిళితమైన స్వరూపమే మానవత్వము.
1: ద హ్యూమన్ లైఫ్ ఈజ్ ద కాంబినేషన్ ఆఫ్ భవాని శంకర.
0: శంకరుడు దేహతత్వము,
1: శంకర రిప్రజెంట్
0: భవాని ఆత్మతత్వము.
1: భవాని రిప్రజెంట్
0: ఈ రెండు కూడా ఒకదాన్ని ఒకటి అనుసరించే ఉంటాయి.
1: దే ఫాలో ఈచ్ అదర్.
0: దేహం యొక్క సుఖాన్ని కోరుతుంటుంది శివత్వము.
1: ద శివ ఆస్పెక్ట్ always aspires for happiness.
0: ఆత్మజ్ఞానాన్ని ఆశిస్తుంటుంటది భవాని.
1: భవాని ఎక్స్పెక్ట్స్ ద బ్లిస్ఫుల్ స్టేట్ ఆఫ్ ఆత్మ. దట్ ఈస్ ఫెయిత్.
0: ఆ విశ్వాసమే లేకుండినా
1: without this faith
0: ye chinna karyanni kuda manam sadhinchalemu.
1: You can never be successful in any task.
0: Kaga motta motta aatmavishwasanni penchukovali.
1: First we have to develop the confidence.
0: Adi unte manam sadhinchaleyentundi lokamlo marokati undadu.
1: When once you have confidence you can achieve anything in this world.
0: Prema swarupulara,
1: embodiments of love.
0: Bhagavantuni yokka tattvanni gurtinchalanukunte ఏదో గొప్ప సాధనలు చేయనక్కర్లేదు.
1: ఇఫ్ యూ వాంట్ టు అండర్స్టాండ్ గాడ్,
0: గొప్ప ఉపవాసములు చేయనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు ఫాస్ట్,
0: గొప్ప జపతప ధ్యానములు చేయనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు మెడిటేట్,
0: హృదయపూర్వకంగా ప్రేమిస్తే చాలు.
1: It is enough if you love him wholeheartedly.
0: భగవంతుడికి నేను ఈ కార్యం చేయాలి ఆ కార్యం చేయాలని ఎంతో ఆశపడుతుంటారు.
1: In fact, you want to do something or other.
0: అవన్నీ కూడా కేవలం విశ్వాసం యొక్క లక్షణాలే.
1: They are all the qualities of faith.
0: కనుకనే ఆ విశ్వాసాన్ని మీరు పెంచుకోండి.
1: Strengthen that faith in you.
0: ఇంతే కాకుండా
1: not only this.
0: ఇలాంటి పవిత్రమైనటువంటి దేహంలో భవానీ శంకర్లు ఉండటం చేత ఈ దేహం చేత ఎట్టి అసభ్యమైనటువంటి ఆహారం కూడా ముట్టకూడదు.
1: As there is a principle of Bhavani Shankara in everybody, you should not partake anything that comes on the way.
0: దైవ ప్రీతి, పాప భీతి, సంఘనీతి మూడింటిని కూడా దినదిన అభివృద్ధి పొందాలి.
1: Right from this day, follow and improve upon the three principles: one, fear of sin, love for God, and morality in society.
0: మొరాలిటీ ఇన్ సొసైటీ,
1: మొరాలిటీ ఇన్ సొసైటీ.
0: ఆ నిజమైనటువంటి మొరాలిటీ మనం రావాలంటే మొట్టమొదటి దైవ ప్రీతి కావాలి.
1: ఇఫ్ యూ వాంట్ టు అబ్జర్వ్ మొరాలిటీ ఇన్ సొసైటీ, యూ షుడ్ హ్యావ్ లవ్ ఫర్ గాడ్.
0: దైవ ప్రీతి ఉండినప్పుడు పాపం అంటే భీతి కలుగుతుంది.
1: దెన్ వన్స్ యూ లవ్ గాడ్ మోర్, యూ విల్ బి అఫ్రైడ్ ఆఫ్ సిన్.
0: ఈనాడు అట్టి భీతి లేనటువంటి వారే సర్వ పాపములకు గురి అవుతున్నారు.
1: దేర్ ఇస్ నో ఫియర్ ఆఫ్ సిన్ టుడే.
0: అది సరి అయినటువంటిది కాదు, మానవత్వానికి విరుద్ధమైనటువంటిది.
1: ఇట్ ఈస్ జస్ట్ అగేన్స్ట్ ద నేచర్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్.
0: పుట్టుట ఒక చింత,
1: ద బర్త్ ఈస్ వన్ వరీ.
0: భూమి నుండి చింత,
1: లైఫ్ ఆన్ ఎర్త్
0: సంసారం ఒక చింత,
1: ఫ్యామిలీ లైఫ్
0: చావు చింత,
1: డెత్
0: బాల్యమంతా చింత,
1: చైల్డ్హుడ్
0: వార్ధక్యం ఒక చింత,
1: ఓల్డ్ ఏజ్
0: జీవించడం ఒక చింత,
1: లైఫ్
0: చెడుపు చింత,
1: ఫెయిల్యూర్
0: కర్మలన్నీ చింత,
1: ఆల్ యాక్షన్
0: కష్టములు ఒక చింత,
1: డిఫికల్టీ
0: సంతసం ఒక చింత,
1: హ్యాపీనెస్
0: వింత చింత,
1: ద మిస్టరీ.
0: చింతలతో కూడినటువంటి మానవుడికి చింతలు లేకుండా ఉండాలంటే ఎట్టవుతుంది?
1: లైఫ్
0: మీరు ప్రశ్నించవచ్చు.
1: లైఫ్ ఇస్ ఫుల్ ఆఫ్ చింత ఆర్ ద వరీ. Well, how to be free from that worry?
0: ఇవన్నీ కూడా ఒక దేహంతో సంబంధించినటువంటి చింతలే.
1: In fact, they are all present in the same body.
0: ఇవన్నీ కేవలం ఒక మనసు నుంచి ఆవిర్భవించినటువంటి చింతలే.
1: Mind is the place of origin of all these worries.
0: మనసునే నీవు సేవ చేసుకుంటే ఈ చింతలు ఏ మాత్రం అవకాశం ఉండదు.
1: Then once you exercise control over your mind, you never worry.
0: మనసు స్వాధీనమైన మనకు మరిమంత్ర తంత్రం లేలా అన్నాడు.
1: Then once you have total control on the mind, you don't need any mantra.
0: కనుక మనసే మన స్వాధీనమైతే ఈ మంత్రాలు మనకు అక్కర్లేదు.
1: When once you become the master of your mind,
0: ఈ సర్వ చింతలకు మనం పరిహారం అవుతాయి.
1: That is the solution for all problems.
0: సర్వ చింతలు బాపడి సాయి ప్రేమ పెంచుడికనైన మనలారా ప్రేమతోడ.
1: Have love, love Bhagavan more and more, which is the only solution for all of us.
0: సర్వ చింతలకు నివారణ గావిస్తుంది.
1: In fact, it atones all our sins.
0: కనుక మీకు చింతల కోసం మీరు వగచకండి.
1: Therefore, do not worry.
0: దైవ ప్రార్థన చేత ఎంతైనా మనం సాధించవచ్చు.
1: By praying you can achieve anything.
0: కేవలం భారతీయులు మాత్రమే కాదు,
1: not only
0: విదేశీయులు కూడా ఆ ప్రేమ చేత ఎన్నో సాధించినటువంటి వారు ఉన్నారు.
1: There are number of people who could achieve success.
0: తల్లి యొక్క ఆజ్ఞను పురస్కరించుకుని ఆచరణలో పెట్టి ఆనందాన్ని పొందినటువంటి వాళ్ళు ఎంతమందో ఉన్నారు.
1: There are many people who obeyed the command of the mother and could redeem their
0: life. మొట్టమొదట బాహ్యమైనటువంటి రూపంలో ఉండినటువంటి వారు మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ.
1: Therefore, having been born as a human being with this form, just consider your mother as God, father as God, and preceptor.
0: తల్లిని మీరు ప్రేమించండి.
1: First, love your mother.
0: తల్లిని ప్రేమించిన తర్వాత తండ్రిని సహజంగా ప్రేమిస్తారు.
1: Then once you love your mother, you will also love your father.
0: ఈ తల్లిదండ్రులను ప్రేమించినటువంటి వ్యక్తి అధ్యాపకుని ప్రేమిస్తుంటారు.
1: Then you will be able to love your teacher.
0: కానీ మొట్టమొదటి తల్లిని ప్రేమించే పూర్వము నిన్ను నీవు ప్రేమించాలి.
1: Before you love your mother, love yourself.
0: అప్పుడే తల్లిపైన ప్రేమ అభివృద్ధి అవుతుంది.
1: Then only you will be able to love your mother.
0: తనపైన తనకు నమ్మకం లేనటువంటి వాడికి తల్లిపైన కూడా ప్రేమ రాదు.
1: If you have no faith in yourself, you can never love your mother.
0: Faith in yourself and faith in God. This is the secret of greatness.
1: The secret of greatness is this: faith in yourself and faith in God.
0: ఈ రెండింటి యొక్క తత్వాన్ని మొట్టమొదట మీరు పెంచుకోవాలి.
1: We have to understand the principle, these two principles.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: ఇంకా సాయంకాలం కూడాను ఈ యొక్క బర్త్డే యొక్క సమాచారం ఎంతో ఉంటున్నాయి.
1: In the evening also we have birthday celebrations.
0: కనుక ఇప్పటికే మీకు చాలా వరకు కూడాను కాలం తీరిపోయింది.
1: In fact, you have waited for long.
0: కనుక మీకు కొంతవరకు విశ్రాంతి కూడా అందించాలని నేను ఆశిస్తున్నాను.
1: భగవాన్ వాంట్స్ దట్ యు నీడ్ సమ్ రెస్ట్ నౌ.
0: ఎంతైనా పొట్ట ఉంటుండాలి.
1: Yes, యూ హావ్ గాట్ టు ఈట్.
0: ఈ పొట్ట అనేటువంటి పెట్రోల్ ట్యాంక్ కొంత పెట్రోల్ కూడా వేయవలసి వస్తుంది.
1: హ్యూమన్ స్టమక్ ఇస్ ఎ పెట్రోల్ ట్యాంక్ దట్ రిక్వైర్స్
0: పెట్రోల్. చాలా మంది 2 గంటలకు 3 గంటలకే వచ్చి చేరిపోయినారు.
1: మెనీ పీపుల్ హ్యావ్ బీన్ హియర్ గ్యాదరింగ్ రైట్ ఫ్రమ్ 2 o'clock.
0: కనుకనే మీరు వెళ్లి స్వామి చెప్పినటువంటి విషయాలంతా కూడా మననం చేసుకుంటూ
1: Better you go and think what all Bhagavan said.
0: ఆత్మవిశ్వాసం కలదని నీవు ధైర్యంగా సాధించుకోవడానికి తగిన కృషి చేయి.
1: Be courageous enough and develop self-confidence.
0: ఆ ప్రామిస్ నువ్వు చేయి, అదే నీ యొక్క ప్రమాణము.
1: Take this oath today that you will be more and more self-confident.
0: నాకు ఆత్మవిశ్వాసం కలదు అనేటువంటి ధైర్యంతో నీవు పలుకు.
1: Have all the courage that you have self-confidence.
0: దైవాగ్ని శిరస వహించు.
1: Follow the command of God.
0: సర్వము నీకు సిద్ధిస్తుంది.
1: And everything will follow.
0: సర్వము నీకు ఫలిస్తుంది.
1: And everything will fructify.
0: సర్వము నీ విజయాన్ని పొందవచ్చును.
1: And you will be successful.
0: భజన బినా సుఖ శాంతి

0: Watching pious and noble people, we take them so low and make fun of them. But what is it they run short of? What is it they lose? As the elephant passes by, dogs bark, but they don't lose anything on earth.
1: Vidyarthulara.
0: Students.
1: Peenadu yavat prapanchamanandu kudanu. Asuya. అహంకారము ఇవి రెండు కూడాను మితిమీరి పెరిగిపోయినది.
0: టుడే వి ఫైండ్ జెలసీ అండ్ ఈగో విచ్ ఆర్ ఇంక్రీజింగ్ బియాండ్ ఆల్ లిమిట్స్.
1: క్లాసులో ఎవరైనా ఫస్ట్ క్లాస్ వచ్చిందంటే వారిని చూచి మిగిలిన పిల్లలు కూడాను అసూయపడుతుంటారు.
0: ఇఫ్ ఎనీవన్ స్టాండ్స్ ఫస్ట్ ఇన్ ద క్లాస్ అదర్ స్టూడెంట్స్ విల్ ఫీల్ జెలస్ ఆఫ్ మ్యాన్.
1: ఎవరైనా పుష్టిగా సంతుష్టిగా ఉండినప్పుడు వారిని చూచుకూడను మిగిలినటువంటి వారు అసూయలు పడుతుంటారు.
0: ఇఫ్ ఎనీవన్ ఇస్ ఫిజికల్లీ స్ట్రాంగ్ అదర్ వుడ్ ఫీల్ జెలస్ ఆఫ్ హిమ్.
1: శ్రీమంతుని చూచి దరిద్రులు అనేక విధములుగా కూడాను అతని విధంలో అనేక ఆపోహలు కలిగిస్తుంటారు.
0: వాచింగ్ ఎ రిచ్ మ్యాన్ ద పూర్ పీపుల్ ఆల్సో ఫీల్ జెలస్ ఆఫ్ హిమ్.
1: అదే విధంగానే మృగములు ఎందు కూడాను హంసను చూచి కొంగలు పరిహసిస్తూ ఉంటాయి.
0: వాచింగ్ ది స్వాన్ ది క్రేన్ వుడ్ మేక్ ఫన్ ఆఫ్ ఇట్.
1: కోకిలి యొక్క కూతలను చూచి కాకులు ఒక కర్ణకటోరంగా భావిస్తాయి.
0: లిసనింగ్ ది మెలోడియస్ వాయిస్ ఆఫ్ ది కోయిల్ బర్డ్ ది క్రోస్ డోంట్ రిలిష్ దట్ సౌండ్.
1: లోకులో కాకులు
0: ది పీపుల్ ఆర్ లైక్ దాట్.
1: కనుక దేనికిని మనం వెరువక మన యొక్క సత్యం పైన ఆధారపడి జీవితమును సరైన మార్గంలో సక్రమమైన మార్గంలో నడుపుకోవటానికి తగిన కృషి చేయాలి.
0: వీ షుడ్ నాట్ బి అఫ్రైడ్ ఆఫ్ ఎనీ ఆఫ్ దీస్ ఫ్యాక్టర్స్. వీ షుడ్ ట్రెడ్ అలాంగ్ ద పాత్ ఆఫ్ ట్రూత్ అండ్ లీడ్ ఎన్ అప్రోప్రియేట్ కరెక్ట్ లైఫ్.
1: ఏనుగు తన యొక్క గంభీరమైనటువంటి నడకతో దేనిని లెక్క చేయక బజారులో వెళుతుంటాది.
0: ఎలిఫెంట్ వాక్స్ అలాంగ్ ద స్ట్రీట్ విత్ ఆల్ మెజెస్టీ అండ్ డిగ్నిటీ.
1: ఎన్ని కుక్కలు మరిగినప్పటికీ దానికి ఏమాత్రము లెక్క చేయదు.
0: ఇట్ ఈస్ అన్మైండ్ఫుల్ ఆఫ్ ద డాగ్స్ దట్ బార్క్ అట్ ఇట్.
1: ఏనుగు ఎక్కడ, కుక్కలు ఎక్కడ?
0: వేర్ ఇస్ ది ఎలిఫెంట్ అండ్ వేర్ ఇస్ ద డాగ్?
1: పోలికనే లేదు.
0: దేర్ ఇస్ నో కంపారిజన్.
1: అదే విధంగానే కోకిల ఎంతో సుస్వరంతో గానం చేస్తుంటాది.
0: ద కుక్కు బర్డ్ సింగ్స్ ది మెలోడియస్ వాయిస్.
1: కాని కాకుల కూతలకు వెరిచి కోకిలు తన గానమును తాను మానుకుంటుందా?
0: బికాస్ ఆఫ్ ది క్రోస్ ద కుకు బర్డ్ విల్ నెవర్ స్టాప్ సింగింగ్.
1: కాన ఈనాటి మానవ లోకమునందు మన మంచిని, మన అభివృద్ధిని, మన సుక్షేమమును, మన యొక్క పవిత్రతను గుర్తించి అనేక మంది అసూయలు పడవచ్చును.
0: అమంగ్ హ్యూమన్ బీయింగ్స్ watching our own prosperity, peace and progress, there may be many people that feel jealous.
1: కాని మనలోని భావములను మాత్రమే మనం పరిశుద్ధం చేసుకోవాలి. కాని ఇతరులకు ఏ విధమైనటువంటి బాధ్యతలో కూడా మనం లొంగకూడదు, కొంగకూడదు.
0: We should never be depressed or frustrated because of the feelings of others. Only thing we have got to do is to purify our feelings and thoughts.
1: మనసులో ఉన్న భావము మంచిదైనా కలిగి తీరును ఫలసిద్ధి కాంత్యమందు.
0: When the thought is good in our mind, you are bound to be successful in your task.
1: మన యందున్నటువంటి యొక్క భావములు పరిశుద్ధమైనట్టుగా మనం చూసుకోవాల్సిందే. కాని ఇతరుల యొక్క దీనిని బట్టి మన భావములు ఏమాత్రం కూడా మార్చుకోరాదు.
0: We should see that we maintain pure thoughts and we should not change depending on others.
1: యత్ భావం తత్ భవతి.
0: As is the feeling, so is the result.
1: మనది ఎట్టి భావము మన ఫలితం కూడాను అట్టిది.
0: ద రిజల్ట్ డిపెండ్స్ అపాన్ ద ఫీలింగ్.
1: భగవంతుడు భావప్రియుడు.
0: గాడ్ ఈస్ ఆఫ్టర్ ద ఫీలింగ్.
1: కేవలం లోకము బాహ్య ప్రియము.
0: ద వరల్డ్ ఈస్ క్యారీడ్ అవే బై ద
1: బాహ్యాన్ని చూచి హాస్యాస్పదములు కూడాను చేయవచ్చును.
0: వి మే మేక్ ఫన్ ఆఫ్ ది ఎక్స్టర్నల్స్ అండ్ ఔటర్ థింగ్.
1: కానీ భగవంతుడు భావప్రియుడు కనుక అతని యందు ఎట్టి మార్పులు కూడాను మనకు కనిపించవు.
0: బట్ గాడ్ విల్ థింక్ ఆఫ్ యువర్ ఇన్నర్ ఫీలింగ్, దేర్ఫోర్ దేర్ ఇస్ నో చేంజ్.
1: కనుక సర్వత్రా ఉండినటువంటి యొక్క దైవత్వాన్ని మనం గుర్తించడానికి తగినటువంటి యొక్క చిహ్నము మన భావమే.
0: Therefore, it's only our feeling that would make us recognize the divinity which is all pervasive.
1: కేవలం మన భావములంతా కూడాను మన చర్యలపైన ఆధారపడి ఉంటున్నాయి.
0: All our thoughts depend on our actions.
1: మన చర్యలన్నీ కూడాను సంకల్పంపైన ఆధారపడి ఉంటున్నాయి.
0: All our actions in turn depend on thoughts.
1: కనుకనే ప్రతి ఒక్కటి కూడాను రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
0: So everything is the reflection of the inner being.
1: మన నుండి ఆవిర్భవించేటువంటి యొక్క ప్రతిభావములే ప్రతిధ్వనులే ఈ బాహ్య ప్రపంచమునందు కనుగొంటున్నాం.
0: What all that we find in the outer world is nothing but reaction, resound of the inner feeling, inner being.
1: Kanuka manamu bhavamulu parishuddhamu gavinchukuneetunte okka vishayamlone mana kalamunu kayamunu karmanu kudanu sadvinyogam cheyali.
0: Therefore we should make proper use of this body, proper use of this time to purify our emotions and feelings.
1: Ee naadu sadhana sadhana sadhana chestunnam sadhananaga emti.
0: We do sadhana, spiritual practice. What do we mean by that?
1: Japam cheyatama లేక ధ్యానం చేయటమా లేక భజన చేయటమా, ఇవన్నీ కూడాను ప్రాకృతమైనటువంటి భక్తికి ఒక సోపానములే.
0: What do you mean by sadhana, spiritual practice? Is it meditation or chanting or repeating Lord's name? They are only mere signs.
1: సాధనగా నిజమైనటువంటి సాధన మన యందున్నటువంటి యొక్క అభావాన్ని దూరం చేసుకోవాలి.
0: The real sadhana means to give up that feeling which comes on the way to know the divine.
1: Anatma bhavamnu dooram cheskovali.
0: We have to give up the body feeling.
1: Prakrutamainatundi charyalnu dooram cheskovali.
0: We have to give up the physical actions and tendencies.
1: Chetrajnuni drushtiyandunchukoni chetramnu visarjinchali.
0: We have to keep in view always the knower and not the body.
1: Kalukani prakrutamainatundi bhavamnu visarjinchi
0: giving up the worldly feelings.
1: దివ్యమైనటువంటి యొక్క భావం అభివృద్ధి పరచుకుని
0: అండ్ డెవలపింగ్ ది డివైన్ థాట్స్
1: ఇది సరి అయినటువంటి యొక్క సాధనగా భావించి
0: వి హావ్ టు కన్సిడర్ దమ్ ఇట్స్ ఎ ట్రూ ప్రాపర్ సాధన
1: ఇది ప్రవృత్తికి సంబంధించినట్టుగా విశ్వసించి నివృత్తిలో మనం ప్రవేశించాలి.
0: వి షుడ్ కన్సిడర్ ఎవ్రీథింగ్ ఎల్స్ యాజ్ అన్ అవుట్వర్డ్ వన్ అండ్ వి షుడ్ ప్రొసీడ్ ఇన్వర్డ్.
1: వినున్నది తలంచున్నది వరించున్నది భ్రమించున్నది ఇవన్నీ కూడా ప్రాప్తి యొక్క లక్షణములే.
0: వాట్ ఆల్ దట్ వి లిసన్ టు, what all of that we see, whatever we think, it's all outward part.
1: Meet annintikini atheetamainatundide nijamainatundi bhavamu,
0: but the true feeling is transcendental. Adi ee
1: nivrutti yokka lakshanamu,
0: that is an inward path.
1: Ee nivrutti yokka lakshanamunu manam chakkaga gurtinchadaniki poonukovali.
0: We should determine to know the trend of the inward path clearly.
1: Ee nivrutti yokka lakshanam ekkada nunchi prarambhamaindi,
0: where does it start, the quality of
1: inward
0: path. Aneka
1: padyamulu vidyarthulaku cheppanu,
0: bhagwan told us repeatedly.
1: మనకు ఆత్మ నుండి అహం ఆవిర్భవిస్తుండాలి.
0: దిస్ అహం ఇస్ బోర్న్ టు ఆత్మ.
1: అహం అనగా నేను, ఇది భగవంతునికి మొట్టమొదటి పేరు.
0: అహం మీన్స్ ఐ, దిస్ ఇస్ ద ఫస్ట్ నేమ్ ఆఫ్ గాడ్.
1: ప్రతి మానవుడు ప్రాకృత విషయంలో కూడా జన్మించిన తక్షణమే నేను నేను నేను అని పలుకుతున్నాడు.
0: ఎవ్రీ పర్సన్ రైట్ ఫ్రమ్ ద స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ హిస్ బర్త్ ఇంట్రొడ్యూస్ హిమ్సెల్ఫ్ యాజ్ ఐ.
1: ఈ అహం నుండియే మనసు ఆవిర్భవిస్తుండాలి.
0: And it's the eye that gives birth to the mind.
1: ఈ మనసు నుండే వాక్కు ఉద్భవిస్తుండాలి.
0: Out of this mind the word is born.
1: కనుకనే ఈ అహం అనేటువంటి ఒక తత్వం ఆత్మకు,
0: దిస్ ఐ ది ఆత్మ,
1: కేవలము ఒక విధమైనటువంటి ఒక మనస్సు కుమారుడి వంటి వాడు.
0: And this mind is the son.
1: ఈ కుమారునకు వాక్కు గ్రాండ్ సన్ వంటి వాడు.
0: And this word is the grandson.
1: కనుక వాక్కు మనసు అహము ఇవన్నీ కూడాను ఒక కుటుంబంతో చేరినటువంటివి.
0: Therefore the eye, the mind and the word belong to the same family.
1: ఈ ఒకే కుటుంబమునకు ఈ యొక్క ప్రాపర్టీ ఒక్కటే.
0: It's a joint property.
1: ఇది సత్ చిత్ ఆనందము.
0: This is సత్ చిత్ ఆనంద.
1: ఈ సత్ చిత్ ఆనందం అనేటువంటిది మనసునకు అహమునకు ఈ వాక్కునకు శరీరమునకు అన్నింటికీ సంబంధించినటువంటిది.
0: ద ప్రిన్సిపల్ ఆఫ్ సచ్చిదానంద ఈజ్ రిలేటెడ్ టు ద బాడీ, ద వర్డ్, మైండ్ అండ్
1: ఎక్కడ చూచినను ఉన్నది సచ్చిదానందమే.
0: ది సచ్చిదానంద ప్రిన్సిపల్ ఈజ్ ఎవ్రీవేర్.
1: సర్వత పాణిపాదం తసర్వతోక్షి శిరోముఖం, ఎక్కడ చూచినా ఉన్నది అదే.
0: దట్ ఈస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
1: ఈ సత్ చిత్ ఆనందం అనేటువంటివే భగవంతుని యొక్క లక్షణములు.
0: సత్ చిత్ ఆనంద ఆర్ ద క్వాలిటీస్
1: ఆఫ్ ది డివైన్. అయితే భగవంతుని గుణాతీతమైనటువంటి వానికి ఈ ఆనందం అనేటువంటి స్వరూపాలు ఎక్కడ నుంచి వచ్చాయి?
0: హౌఎవర్ వెన్ యూ సే ద గాడ్ ఈస్ బియాండ్ అట్రిబ్యూట్స్, హౌ డు యూ సే దట్ హి హస్ గాట్ దిస్ బ్లిస్ ఆనంద?
1: ఎర్రదనము దహన శక్తి, వేడి, ఈ మూడు కూడాను ఏ విధంగా సహజమో.
0: జస్ట్ యాజ్ ఫర్ ద ఫైర్ ద త్రీ క్వాలిటీస్, వన్ ఇస్ ద కలర్ ఇస్ రెడ్, ఇట్ కెన్ బర్న్. సచ్చిదానంద
1: స్వరూపుడైన భగవంతునకు సత్, చిత్, ఆనందం అనేటువంటిది ఈ విధమైనటువంటి యొక్క లక్షణములు.
0: లైక్ వైజ్ గాడ్ ఆల్సో హ్యాస్ దీస్ త్రీ క్వాలిటీస్, సత్, చిత్, ఆనందం.
1: సత్ నిరంతరం కూడాను ఉండేటువంటి ఒక తత్వమే.
0: సత్ ఈస్ బీయింగ్ దట్ విచ్ ఎగ్జిస్ట్
1: అచలము, నిర్మలము, నిశ్చలము, నిస్వార్థము. ఇటువంటి వానికి ఈ ఆనందం అనేటువంటి స్వరూపాలు ఎక్కడి నుంచి వచ్చాయి?
0: హౌఎవర్ వెన్ యూ సే ద గాడ్ ఈస్ బియాండ్ అట్రిబ్యూట్స్, హౌ డు యూ సే దట్ హి హస్ గాట్ దిస్ ఆనందం?
1: ఎర్రదనము, దహన శక్తి.

0: Sat is being, that which exists all the time.
1: Nirmalamu, nischalamu, niswarthamu, idiye sat.
0: Sat is the being which is pure, unsullied, steady, selfless.
1: Inga chittu, idhe awareness.
0: Chit is awareness.
1: Idhe nijamayinatuvanti oka chaitanyamu.
0: This is the true awareness.
1: Deenine conscience annaru.
0: This is called conscience.
1: Ee aanandam ekkada nunchi vachindi?
0: Where from you get bliss?
1: Ee sat chittu rendinti oka ekatvame aanandamu.
0: The combination of sat and chit, being and awareness, will give you the bliss.
1: Kaabatti ee moodinti oka lakshanamu kodanu. ఆనందమే దీని యొక్క ఫలితము.
0: Therefore, ఆనంద is the climax.
1: కనుకనే ప్రతి మానవుడు పుట్టిన మొదలుకొని గిట్టినంత వరకు కూడాను ఆనందాన్ని అభిలషిస్తున్నాడు.
0: సో ఎవ్రీవన్ వాంట్స్ టు బీ ఇన్ బ్లిస్ఫుల్ స్టేట్ ఫ్రమ్ బర్త్ టు డెత్.
1: విద్యార్థులు తమ క్లాసులో పాస్ కావాలని ఆనందాన్ని అనుభవించాలని ఆశిస్తున్నారు.
0: స్టూడెంట్స్ వాంట్ టు పాస్ ఇన్ ది ఎగ్జామినేషన్, దేర్ బై ఫీల్ హ్యాపీ.
1: కానీ పాస్ అయిన తక్షణమే ఆనందాన్ని అనుభవిస్తున్నాడు.
0: He is happy the moment he passes in the exam.
1: కానీ అంత మాత్రంతో ఈ ఆనందం అంత్యం కావటం లేదు.
0: But it doesn't end there.
1: తిరిగి ఉన్నత స్థానానికి పోవాలని ఆశిస్తున్నాడు.
0: Then he wants to go to the next position.
1: అందులో కూడాను ఒక ఉన్నత స్థాయి అతనికి లభ్యమైంది.
0: There he could get high position.
1: కానీ ఆ ఆనందం కూడాను శాశ్వతం లేదు.
0: Even that happiness is not permanent.
1: తదుపరి ఉద్యోగం కావాలని ఆశిస్తున్నాడు.
0: Later he wants a job.
1: ఉద్యోగం చిక్కినప్పుడు కూడాను ఆనందం లేదు.
0: He is not happy even then.
1: ఈ విధంగా జీవితమంతా అనేక విధమైనటువంటి కోరికలు కోరుతూనే పోతున్నాడు.
0: That's why he continues to desire one after another. There's no end for it.
1: కనుక ఆనందమును కూడాను అంత్యం లేదు.
0: Therefore even bliss also has no end.
1: ఈ లౌకిక సంబంధమైనటువంటి ఆనందములు క్షణభంగురములు.
0: వరల్డ్లీ హ్యాపీనెస్ ఇస్ మొమెంటరీ.
1: ఇవంతా కూడా సరైన లక్షణములు కావు.
0: దాట్స్ నాట్ ప్రాపర్.

0: ఇదంతా క్షణంలో కాలిపోయేది, క్షమశలో ఊడిపోయేటువంటి, క్షమలో మారిపోయేటువంటిది.
1: ఎవ్రీథింగ్ ఇస్ బౌండ్ టు చేంజ్ ఇన్ ఎ మూమెంట్ ఆఫ్ టైమ్, ఎవ్రీథింగ్ ఇస్ బౌండ్ టు ఫాల్.
0: ఇట్టి దాన్ని మనం సత్యమని భావించి దీని నిమిత్తమై మన జీవితాన్ని అంకితం చేస్తున్నాము.
1: వీ కన్సిడర్ దెమ్ ట్రూ అండ్ డెడికేట్ అవర్ లైవ్స్.
0: ఇవంతా స్వప్న దృశ్యములే.
1: దట్స్ ఆల్ ద సీన్స్ ఇన్ ఎ డ్రీమ్.
0: కలలో చూచిన మేడలు మిద్దెలు కన్నులు విప్పిన లేవు కదా.
1: All the mansions that you see in a dream, you don't find them the moment you are awake. ఈ
0: జాగ్రత్తలో చూచినవంతా కూడాను కలలో మనకి ఏ మాత్రమూ కనిపించడం లేదు.
1: All things seen in the waking state are not there as when you dream. కనుక
0: ఇది డే డ్రీమ్ అది నైట్ డ్రీమ్.
1: So this is the day dream while that is the night dream.
0: రెండు కూడాను డ్రీమ్స్ ఏ కలలే.
1: Both are dreams.
0: కానీ రెండింటి యందు ఉండినటువంటి ఒక అహం నీవే.
1: But you aham exist in both the conditions.
0: అది ఏ omnipresent.
1: That is omnipresent.
0: కనుక ఇట్టి నిత్య సత్యమైనటువంటి ఒక తత్వము మన ఇందే ఉన్నది కానీ బయట ప్రపంచంలో లేదు.
1: దిస్ ఎటర్నల్ ట్రూత్ ఈజ్ విత్ ఇన్ అస్ నాట్ అవుట్ సైడ్.
0: వస్తువుల వల్ల లభించేటువంటి ఆనందము శాశ్వతం కాదు.
1: ది హ్యాపీనెస్ దట్ యు గెట్ అవుట్ ఆఫ్ మెటీరియల్ ఆబ్జెక్ట్స్
0: విషయం చేత లభించేటువంటి ఆనందము శాశ్వతం కాదు.
1: నాట్ దట్ ఆఫ్ సెన్షువల్ ప్లెజర్
0: వ్యక్తుల చోట అనుభవించేటువంటి ఆనందము శాశ్వతం కాదు.
1: నాట్ ది ఎక్స్పీరియన్స్ అవుట్ ఆఫ్ ఇండివిజువల్.
0: కదిలిపోయే మేఘముల వంటివి.
1: ఆల్ ఆర్ లైక్ పాసింగ్ క్లౌడ్స్.
0: కానీ ఇట్టి కదిలిపోయే మేఘములు శాశ్వతము సత్యమని భావించి మానవుడు దీనిని పొందే నిమిత్తమై అనేక విధమైనటువంటి శ్రమలకు గురి అవుతున్నాడు.
1: బట్ ఈస్ క్యారీడ్ అవే బై ది ఇల్యూషన్ that the passing clouds are permanent and eternally true and therefore is deluded.
0: ee satyanni gurtinche nimittamai aadhyatmikam aneetuvanti margamulo praveshinchali.
1: To know this truth one should tread along the path of spirituality.
0: Aithe enni velamando ee aadhyatmika margamulo praveshistunnaru.
1: Thousands are along this way.
0: Enniyo sadhanalu chestunnaru.
1: They take too many practices.
0: Aithe entha mandi ee aanandanni anubhincharu.
1: How many actually experienced this bliss?
0: Entha mandi ee aanandanni pondinaru?
1: How many acquired it?
0: సంవత్సరంలో దొరికిపోతున్నాయి.
1: ఇయర్స్ పాస్ ఆఫ్.
0: దేహం పెరిగిపోతుండాలి.
1: బాడీస్ గ్రోయింగ్.
0: కడపటికి కర్తవ్యాన్ని గుర్తించకుండా కాయమే కూలిపోతుండాలి.
1: అల్టిమేట్లీ ది ఎయిమ్ ఇస్ నాట్ ఫుల్ఫిల్.
0: కానీ ఫలితాన్ని మాత్రం పొందటం లేదు.
1: బట్ దేర్ ఇస్ నో రిజల్ట్ అట్ ది ఎండ్.
0: దేనికోసం?
1: వాట్ ఫార్?
0: మన విశ్వాసములు దృఢమైనటువంటివిగా లేకపోవటమే దీనికి మూల కారణం.
1: యాజ్ అవర్ ఫెయిత్ ఇస్ నాట్ స్ట్రాంగ్.
0: ఈ విశ్వాసం అనేటువంటి స్థిరంగా ఉండినప్పుడే
1: వెన్ ది ఫెయిత్ ఇస్ స్టడీ
0: దీని యొక్క ఫలం కూడాను మనకు స్థిరంగా ఉంటుంటారు.
1: ద రిజల్ట్ ఆల్సో వుడ్ బి పర్మనెంట్.
0: కనుకనే లాడర్ కు రెండు ప్రధానమైన స్థానములు అని చెప్పాను.
1: ఫర్ దిస్ లాడర్ దేర్ ఆర్ టూ స్టెప్స్.
0: కింద భూమిని ఆధారం చేసుకున్నటువంటిదే ప్రేమ.
1: ఇట్ రెస్ట్ ఆన్ ద గ్రౌండ్ ఆఫ్ లవ్.
0: పైన మిద్దిని ఆధారం చేసుకున్నటువంటిదే విశ్వాసము.
1: ఆన్ ద టాప్ ఇట్ లీన్స్ ఆన్ ఫెయిత్.

0: విశ్వాసంలో రెండు ఉండినప్పుడే మనం ఈ లాడర్ నుంచి కూడాను మనం టాప్ ని చేరవచ్చు.
1: As the ladder rests on the ground of love and leans on the top of faith, ప్రేమ ఉంటే
0: విశ్వాసం లేదు, విశ్వాసం ఉంటే ప్రేమ లేదు.
1: Today when there is love there is no faith, when you have faith there is no love.
0: కేవలము ఈ యొక్క faith మాత్రమే చాలదు, దీనికి ప్రేమ కూడా ఉండాలి.
1: It's not enough if you have faith, you need
0: love. యొక్క సంబంధ బాంధవ్యం అనేటువంటిది నెగటివ్ పాజిటివ్ వంటివి.
1: The relationship between the two is like that of
0: ఈ నాటి ప్రతి సాధకుడు కూడాను హృదయం నిండుకును నెగటివ్ యొక్క థాట్స్ నింపుకుంటున్నాడు.
1: Today every aspirant has filled his heart with the negative thoughts.
0: కనుక పాజిటివ్ ని ఎట్లా మనం పొందగలము?
1: How can you have positive?
0: కనుక నీ నెగటివ్స్ మనం దూరం చేయాలి.
1: Therefore you have to give up negative thoughts.
0: ఏమి లేని పాత్రలోన ఏమైనా నింపవచ్చు.
1: If the vessel is empty you can fill it up with anything.
0: ఏమేమో నిండి ఉన్న తలబుర్రది ఖాళీ అగున.
1: If the brain is stuffed with so much matter,
0: తలబుర్రది ఖాళీ కాకుండా శక్తం నింపనగున.
1: Without the head being empty can you fill it up with spiritual knowledge?
0: కనుకనే మన యందు నింపుకున్నటువంటి యొక్క ఈ నెగటివ్ థాట్స్ అంతా దూరం చేసుకోవాలి.
1: Therefore you have to remove negative thoughts from our head.
0: ఏ నాటికైనా ఈ జగత్తును వదలకి పట్టే పోక తప్పదు.
1: One day or other we are bound to leave this world.
0: ఈ కాయం అనేటువంటిది శాశ్వతం కాదు.
1: ద బాడీ ఇస్ నాట్ పర్మనెంట్.
0: మనం చేసే సర్వ కర్మల యందు కూడాను ఫలితం అనేటువంటిది కూడా శాశ్వతం కాదు.
1: ఈవెన్ ద రిజల్ట్ అవుట్ ఆఫ్ అవర్ యాక్షన్స్ ఇస్ నాట్ పర్మనెంట్
0: ఈదర్. అన్ని కదిలిపోయే మేఘములే.
1: ఆల్ ఆర్ పాసింగ్ క్లౌడ్స్.
0: ఇలాంటి మేఘముల నిమిత్తమై మనం ఎందుకు ఇంత శ్రమ పడ్డాం?
1: వై షుడ్ వి స్ట్రెయిన్ సో మచ్ ఫర్ దీస్ క్లౌడ్స్?
0: నిత్య సత్యమైనటువంటి యొక్క దైవత్వానికి మనం ప్రాకులాడటం లేదు.
1: వి ఆర్ నాట్ వర్కింగ్ ఫర్ దిస్ ఎటర్నల్ ట్రూ డివైన్.
0: భక్తి కోసం చదివేటువంటి చదువులు చాలా శ్రద్ధగా చదువుతున్నారు.
1: వి స్టడీ ఇన్ ఆల్ సిన్సెరిటీ టు క్యారీ అవుట్
0: కానీ భక్తి కోసం చదివేటువంటి చదువులు పైన శ్రద్ధ చూపటం లేదు.
1: బట్ వి ఆర్ నాట్ దట్ సిన్సియర్ సో అస్ టు ఎడ్యుకేట్ అవర్ సెల్వ్స్.
0: ఈ చదువులన్నీ కూడా ఏది నిమిత్తమై వచ్చినాయి?
1: వాట్ ఫార్, వై షుడ్ వి స్టడీ?
0: అందువల్లనే ఈ చదువులంతా కూడా లోక సంబంధమైనటువంటి మర్యాదను స్థానాన్ని గౌరవాన్ని అందించవచ్చు.
1: దిస్ ఎడ్యుకేషన్ మే గివ్ యూ ది వరల్డ్లీ రెస్పెక్ట్.
0: కానీ ఈ యొక్క ప్రాకృతమైనటువంటి జీవితంలో కూడా మనం నిలబెట్టుకోవాల్సినటువంటి రెండే రెండు.
1: బట్ ఇన్ దిస్ ఫిజికల్ వరల్డ్ వీ హావ్ టు అప్హోల్డ్
0: సత్యం కీర్తి.
1: వన్ ఇస్ సత్య ద ట్రూత్, అదర్ ఇస్ కీర్తి రెప్యుటేషన్.
0: కనుక

0: In this world, everything is temporary.
1: Astiram jivanam loke.
0: Life is temporary.
1: Astiram yavanam dhanam.
0: Youth and wealth are equally temporary.
1: Astiram dara putradi.
0: The wife and children, they are all temporary.
1: Satyam kirti dvayam stiram.
0: But the truth and reputation, they are permanent.
1: ఈ కీర్తిని మనం సాధించాలి.
0: We should get a good name.
1: ఈ కీర్తి దేని వల్ల మనకు లభ్యమవుతుంది?
0: How do you get a good name?
1: సత్య మార్గము వల్లనే మనకు కీర్తి లభ్యమవుతుంది.
0: Only by following the path of truth.
1: ఏ మార్గం నందు కూడా ఈ యొక్క కీర్తి మనకు లభ్యం కాదు.
0: You cannot be famous by following any other path.
1: ఈ కీర్తి ఎక్కడి నుంచి వచ్చేటువంటిది మనకు?
0: How do you get this reputation?
1: సత్యం.
0: Truth.
1: అది ఏ సత్యం? Truth is God.
0: Truth is God.
1: ఆ సత్యమే దైవ స్వరూపము.
0: That truth is God.
1: ఆ సత్యమే సర్వత్రా ఉన్నటువంటిది.
0: The truth is everywhere.
1: సత్యమే మన యొక్క ఆధారము.
0: Truth is the foundation.
1: సత్యమే మన యొక్క ప్రాణము.
0: Truth is our life.
1: కనుకనే ప్రాచీన భారతీయ సంస్కృతి యందు సత్యం బ్రూజాత్ ప్రియం బ్రూజాత్.
0: Therefore the culture of Bharat wants you to speak
1: truth. సత్యం వద ధర్మం చర.
0: Speak truth and follow dharma.
1: ఈ రెండింటిని మనం ఆధారం చేసుకుని మన జీవితాన్ని నడుపుతూ రావాలి.
0: We have to carry on in this life sojourn basing on these two.
1: ఈ నౌతికమైన ఈ భౌతికమైన ఈ లౌకికమైన ఈ జగత్తునందు మనము ఈ కీర్తిని సంపాదించవలనంటే కూడాను మన చర్యలు కూడాను సరైనటువంటివిగా ఉండాలి.
0: To earn a good name in this world which is temporary, which is transient, we should
1: దానకనక వస్తువు ఆనాదులు ఉండినంత వరకు లోకం మనల్ని గౌరవిస్తుంది.
0: So long you have got the position, the money, you will be respected.
1: ఎవరిని గౌరవిస్తుండాలి?
0: Who is respected?
1: నీవు భ్రమిస్తున్నావు, నన్ను గౌరవిస్తున్నారని.
0: You think that you are
1: కాదు
0: respected?
1: కాదు.
0: No.
1: నీ దగ్గర ఉన్న ధనాన్ని గురించి గౌరవిస్తున్నారు.
0: You are respected because of money you have.
1: పదవిని గురించి గౌరవిస్తున్నారు.
0: Because of your position.
1: నీకున్న జనబలమును చూచి గౌరవిస్తున్నారు.
0: Because of your people around you.
1: నీ బుద్ధిబలమును చూచి గౌరవిస్తున్నారు.
0: Because of your intelligence.
1: గుణబలమును చూచి కాదు గౌరవించేది.
0: You are not respected.
1: గుణమే
0: సరైనటువంటి కీర్తి. It is only the character that brings you good name.
1: అది ఏ ఈ క్యారెక్టర్ అనేటువంటిది. ఇండివిజువల్ క్యారెక్టర్, నేషనల్ క్యారెక్టర్, వ్యక్తిగతమైనటువంటి యొక్క గుణము, సామాజిక సంబంధమైన గుణము.
0: దిస్ క్యారెక్టర్ హ్యాస్ గాట్ టూ ఆస్పెక్ట్స్. వన్ ఈజ్ ఇండివిజువల్ క్యారెక్టర్, ద అదర్ ఈజ్ నేషనల్ క్యారెక్టర్.
1: వ్యక్తిగతమైనటువంటి యొక్క గుణమే మన యందు లేనప్పుడు ఈ సామాజిక సంబంధమైన గుణము ఏ రీతిగా సంపాదించవచ్చు?
0: వెన్ యూ ఆర్ డివైడ్ ఆఫ్ ఇండివిజువల్ క్యారెక్టర్, హౌ డూ యూ ఎక్స్పెక్ట్ టు పొజెస్ నేషనల్ క్యారెక్టర్?
1: కనుకనే ఈ సామాజిక గుణమనే మనం సంపాదించలేనప్పుడు నేషనల్ క్యారెక్టర్ ఎట్లా సంపాదించగలం?
0: వెన్ వీ డోంట్ ఎక్వైర్ సోషల్ వాల్యూస్, హౌ డు ఎక్స్పెక్ట్?
1: ఆ నేషనల్ క్యారెక్టర్ ఏ చారిత్రము.
0: దట్ నేషనల్ క్యారెక్టర్ ఇస్ హిస్టరీ.
1: అది ఏ చరిత్ర? రామ చరిత్ర, కృష్ణ చరిత్ర, ఇలాంటివంత చరిత్రలుగా రూపొందినాయి.
0: ద నేషనల్ క్యారెక్టర్ ఇస్ ది ట్రూ హిస్టరీ.
1: కేవలం మన యొక్క చరిత్ర మనం రాసుకుంటే అది చరిత్ర అని చెప్పడానికి వీలు కాదు. అది మహా అవమానం.
0: If you write your own history, it's a matter of shame.
1: Kalka, his story is history.
0: History, his story is history.
1: Daivam yokka story.
0: It is the story of God.
1: Atani yokka gunaganamulnu varninchetvanti story.
0: It is the story that describes and narrates.
1: Atani adarchavantamainatvanti yokka gunamule manaku story.
0: All the ideals make up the story.
1: Itti charitranu manam abhivruddhi parchukovali.
0: We have to develop that.
1: Charitratmakudu kavali kani jeevatmakudu kaagurdu.
0: One should be one of history, not of the dust.
1: కదిలిపోయే మేఘం వంటి ఈ యొక్క అనిత్యము అశాశ్వతమైన కీర్తి నిమిత్తమే ప్రాకులాడకూడదు.
0: వీ షుడ్ నాట్ వర్క్ ఫార్ ద వరల్డ్లీ నేమ్.
1: నీ కాన్షియన్స్ తృప్తి.
0: యూ షుడ్ వర్క్ ఫర్
1: ఆత్మ తృప్తి నిమిత్తమే నీవు ప్రాకులాడాలి.
0: యూ షుడ్ వర్క్ ధనవంతులు. There are many rich people.
1: ఎంతమంది ఈ జగత్తులో విద్యావంతులు లేరు.
0: There are many educated people.
1: ఎంతమంది ఈ జగత్తులో మేధావులు లేరు.
0: There are many intelligent people.
1: ఏకత్వాన్ని అనేకత్వంగా విభజించేటువంటి మేధావులు ఉన్నారు, కానీ అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని విభజించేటువంటి చేర్చేటువంటి మేధావులు కనిపించడం లేదు.
0: దెర్ ఆర్ మెనీ ఇంటెలెక్చువల్స్ హూ వ్యూ మల్టిప్లిసిటీ ఇన్ యూనిటీ, బట్ దెర్ ఆర్ నన్ హూ వ్యూ ది యూనిటీ ఇన్ డైవర్సిటీ.
1: కనుకనే ఏకత్వంలోని అనేకత్వాన్ని విభజించేటువంటి వాడు మేధావి.
0: He's only an intellectual who finds unity in diversity.
1: అనేకత్వంలోని ఏకత్వాన్ని విశ్వసించేటువంటి వాడే చారిత్రకుడు.
0: And therefore he is one who makes a history if he finds that such unity.
1: కనుకని unity in diversity.
0: Unity in diversity.
1: ఇలాంటి ఏకత్వాన్ని మనం గుర్తించాలి.
0: We have to recognize such unity in diversity.
1: దేహముల యొక్క రూపనామములు ఎన్నికైనా ఉండవచ్చును.
0: The names and forms of the body vary.
1: కానీ అందరి యందుకూడా ఈ సత్యము సత్యము సత్యము అనేటువంటి దైవత్వం ఒక్కటే ఉంటుండాలి.
0: But the divine truth is one and the same in all.
1: కనుక ఈ సత్యాన్ని మనం ఏ రీతిగా సాధించాలి?
0: How to recognize such a truth?
1: సత్యము కేవలం గురువుల వల్ల బోధించబడేటువంటిది కాదు.
0: It cannot be taught by a preceptor.
1: లేక గ్రంథముల వల్ల చదివేటువంటిది కాదు.
0: Can't be known by going through a text. లేక
1: మార్కెట్ లో పర్చేస్ చేసేటువంటిది కాదు.
0: Not can you purchase. ఎవరైనా
1: ఫ్రెండ్స్ గిఫ్ట్ ఇచ్చేటువంటిది కాదు.
0: It cannot be gifted by your friend.
1: ప్రాక్టికల్ లైఫ్ లోపల నీవు సాధించాలి.
0: You have to acquire, you have to possess by your
1: జీవితం లోపల మనము క్షణమునకు కూడాను ఈ సత్యం పైన లక్ష్యం ఉంచుకోవాలి.
0: In your daily life, in every routine, moment to moment, you should keep truth Adhi in you.
1: Mana nijamaina manavattvamu.
0: That is true human quality.
1: Trikarana shuddhito koodinatvantide manavattvamu.
0: Human life should have the unity, the harmony.
1: The proper study of mankind is man.
0: The proper study of mankind is man.
1: Thoughts, words, action. Moodinti oka ekatvam kavali.
0: The harmony, the integration of thoughts, words and deeds
1: Yantamandi
0: is needed.
1: Entha mandi ee vidhanga trikarana shuddhito unnaru ippudu.
0: How many people are there?
1: Entha mandi ee oka ekatvanni sadhistunnaru?
0: How many could achieve this unity?
1: Sammatsaral koladi kudunu sadhan chestunnaru annaru.
0: They undertake spiritual practice over years.
1: Ee jagattulo puttinatundi anni aadhyatmika granthalu chadutune unnaru.
0: They go through all spiritual texts available.
1: Ramayanani parayan chestunnaru.
0: They go through
1: భగవద్గీతను పారాయణ చేస్తున్నారు.
0: They read భాగవత
1: రామాయణమును పారాయణ చేస్తున్నారు.
0: They read భాగవత.
1: ఎన్ని చేసి ఏమి ప్రయోజనం?
0: What is you?
1: ఏ కించిత్తైనా సాధిస్తున్నామా?
0: Do they achieve anything even a fraction?
1: నీ దొమ్మ పైన వేసుకుని చూడు. అదే నీకు సరైన సత్యం బోధిస్తుండాలి.
0: You question yourself, you will get the truth answer.
1: ఎన్ని దినములు మనం ఈ విధంగా జీవించి ప్రయోజనం ఏమిటి?
0: What is the use of living so long?
1: ఏ కించిత్తైనా మనం సాధిస్తూ వచ్చామా?
0: Did we achieve anything even a fraction?
1: లేదు.
0: No.
1: లేదు, లేదు.
0: Nothing.
1: మనకు మన హృదయమే మనకు సాక్షిగా ఉంటుండాలి.
0: అవర్ హార్ట్ స్టాండ్స్ ఇస్ ఎ విట్నెస్.
1: ఈ సాధన చేసి ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్
1: ఈ సమావేశంలో పాల్గొని ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఇస్ ది యూజ్ ఇన్ పార్టిసిపేషన్
1: చేసి ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఇస్ ది యూజ్ ఇన్ రీడింగ్ టెక్స్ట్?
1: ఇన్ని ప్రార్థనలు చేసి ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఇస్ ది యూజ్ ఇన్ అవర్ ప్రేయర్?
1: ఇవన్నీ కేవలం గాలికి పోయేటువంటి ఒక పేలాల వలే ఉంటున్నాయి.
0: దే ఆర్ ఆల్ బ్లోన్ అవుట్ విత్ ది విండ్ లైక్ ఎ పాప్కార్న్.
1: అది కాదు మనం సాధించవలసింది.
0: ఇస్ నాట్ దట్
1: సత్య నిత్యమైనటువంటిది. ఇది ఎస్ అనేటువంటిది నీ హృదయం నుంచి రావాలి.
0: యూ షుడ్ గెట్ ఎ రిప్లై ఫ్రమ్ యువర్ హార్ట్ ఎస్ ఫర్ యువర్
1: స్పిరిచువల్ మనం చేసేటువంటి ప్రతి కార్యములు ఎందుకు ఆర్టిఫిషియల్ గా రూపొందుతున్నాయి.
0: సో ఎవ్రీ యాక్షన్ ఆఫ్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్ ఇస్ ఆర్టిఫిషియల్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: మనం హార్ట్ఫుల్ గా రావాలి.
0: We should be heartful.
1: ఏ కార్యం చేసినా గానీ మనం హార్ట్ఫుల్ గా చేయాలి.
0: దేర్ఫోర్ వీ షుడ్ ఎనీథింగ్ హార్ట్ఫుల్.
1: ఆర్ట్ ఈజ్ అవుట్ సైడ్, హార్ట్ ఈజ్ ఇన్ సైడ్.
0: ఆర్ట్ ఈజ్ అవుట్ సైడ్, హార్ట్ ఈజ్ ఇన్ సైడ్.
1: హార్ట్ ని ఫాలో చేయి.
0: సో ఫాలో యువర్ హార్ట్.
1: అంతేకాని ఏదో బయట సంబంధమైనటువంటి యొక్క ప్రజలను మాత్రం మనం ఫాలో చేస్తే ప్రయోజనం లేదు.
0: డోంట్ ఫాలో ది పీపుల్ ఇన్ ది ఔటర్ వరల్డ్.
1: ముండే ముండే మతిర్ భిన్న. తలలు వేరువేరు.
0: ది బ్రెయిన్స్ ఆర్ డిఫరెంట్.
1: తలంపులు వేరువేరు.
0: థాట్స్ ఆర్ డిఫరెంట్.
1: కర్మలు వేరువేరు.
0: యాక్షన్స్,
1: ఫలములు వేరువేరు.
0: రిజల్ట్స్.
1: ఎందుకు నీవు ఇమిటేషన్ చేస్తావు?
0: వై షుడ్ యూ ఇమిటేట్ ఎనీబడీ?
1: నీ హృదయాన్ని నీవు ఫాలో చేయి.
0: ఫాలో యువర్ హార్ట్.
1: ఇమిటేషన్ ఇస్ హ్యూమన్, క్రియేషన్ ఇస్ డివైన్.
0: Imitation is human, creation is divine.
1: Creation entundide nee hrudayam nunchi aavirbhavinchetundi.
0: That creation should originate out of your heart.
1: Enni vidhamula entundi oka samsayalu undinappudiki deenni annitini daniki tattukoni nettukoni munduku saagutu vastundi.
0: There may be number of doubts, but yet you should face them, resist them and go ahead. Why?
1: Adiye satya smruti.
0: That is the truth within.
1: Atti manaku aa satyamaneetundi oka aavirbhavamlo aa vibration lo manam munigipovali.
0: Out of truth you get vibrations in which you have to draw yourself.
1: Sarvatra untundadi.
0: This truth is vibration is
1: kaani manu kanipinchukondu poyinanta maatramana manam ledani viswasinchatam ledu.
0: As you don't see the vibrations, you cannot deny their existence.
1: Mana chuttu gaali undi.
0: There is air around us.
1: Kaani mana kanti kanipinchatam ledu.
0: But you don't see with the eye.
1: Kaani viswasinchalekapothunnava?
0: But are you not able to believe it?
1: Mana yokka divyamainatundi vibration mana chuttu undi. In you, with you, around you, below you, around you. దివ్యమైనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని మనం కొంతైనా కూడా గుర్తించాలి.
0: Therefore, we have to recognize at least to some extent the nature of divinity.
1: సాధనలు
0: we do practices.
1: వింటున్నారు సమావేశంలో మహనీయుల యొక్క చరిత్రలు.
0: we listen to so many stories of noble souls.
1: మనం హృదయంలో నింపుకుంటున్నాము.
0: How many of them find a place in our heart?
1: నింపుకోవటం లేదు.
0: No.
1: తిన్నది బయటికి పోయినట్టుగా, పీల్చుకున్న గాలి తిరిగి బయటికి విడిచినట్టుగా విన్నటువంటి విషయాలు కూడా బయట వదిలేస్తున్నాము.
0: Just as all the food eaten, vomited out, all the breath taken in, exhaled, we also forget all that we listen.
1: Kaani vadalavalasindi prakrutamainativi kaani divyamainativi kaadu.
0: Worldly things must be forgotten, not the divine matter.
1: Ee naati lokam lopala ye vidhamainatunte oka sadhana chesinappatikini andulo kinchitaina manaku aanandam labhyam kavatam ledu.
0: Whatever path you may proceed, but there's no trace of happiness in the world.
1: ఈ లౌకికమైనటువంటి సంపాదనలన్నీ కూడాను ఎక్కడికెక్కడ వదిలిపెట్టి పోయేటువంటివి.
0: All the acquisitions and the money you amass,
1: నీ వెంట జంట ఇంట కంట ఉంటుంది. నీ నిన్ను కాపాడుతూ వచ్చేటువంటి అదొక్కటే సత్యము.
0: It is only truth that protects you, that is with you, in you, around you, below you, above you.
1: కనుకనే అతి పవిత్రమైనటువంటి యొక్క మార్గంలో మనం ప్రవేశించాలి.
0: So we have to tread along that sacred path of truth.
1: కేవలం రామ రామ రామ రామ అని స్మరించినంత మాత్రం అది మంచిది కాదు.
0: It's not enough if we chant in the name of
1: కేవలం పెదవుల నుంచి వస్తుండాలి కానీ హృదయం నుంచి రావటం లేదు.
0: It's only lip service, it doesn't come out of the heart.
1: టేప్ రికార్డ్ పాడుతూనే ఉంటుండాలి కానీ దానివల్ల ఎంత ఫలితం వస్తుందా దానికి?
0: The tape record sings, but what is the result? Reward.
1: గ్రామ్ఫోన్ ప్లేట్ పాడుతుండాలి దానికి ఎంత ఫలితం వస్తుండాలి?
0: The gramophone playing turns, but what is the reward?
1: అది కరెంట్ కు కనెక్షన్ చేయాలి.
0: You have to connect it to the current.
1: అప్పుడు ఈ రికార్డ్ సరైనటువంటి దీనిగా వస్తుంటాయి.
0: Then the record will move on.
1: ఆ కరెంటే అదే విల్ పవర్.
0: The current is the will power.
1: ఫ్రీ విల్ అన్నారు.
0: The will power, that's called free will.
1: ఫ్రీ విల్ అనేటువంటిది ఒక డాగ్ గాడు తప్ప మరొకరికి ఏమాత్రము లభ్యం కాదు.
0: Free will is only in the hands of God, no one else.
1: అందరూ చెప్పవచ్చు ఫ్రీ విల్ ఫ్రీ విల్ ఫ్రీ విల్ అని.
0: All may call about it.
1: పదములు ఉచ్చరిస్తున్నారే కానీ ఆ ఫ్రీ విల్ నీలో లేదు.
0: They only speak of free will, they don't have it anyway.
1: నీ అందున్నటువంటి జనరల్ విల్ కూడా నీవు కోల్పోతున్నావు.
0: You are losing your own general will.
1: కానీ ఇంకా ఫ్రీ విల్ ఎక్కడ నీవు కట్టుకోగలవు?
0: Then how do you think of freedom?
1: ఏ రీతిగా కాపాడుకోగలవు?
0: How can you protect it?
1: దీన్ని కాపాడుకునేటువంటి ప్రదేశము నీ హృదయమే.
0: It is on the heart where the free will can be protected.
1: కేవలం ఫిజికల్ హార్ట్ కాదు.
0: It is not the physical heart.
1: Spiritual heart.
0: It is the spiritual heart.
1: స్పిరిచువల్ హార్ట్ అనగా ఏ పని చేసినప్పటికీ ఎక్కడ పోయినప్పటికీ మన ఉచ్ఛ్వాస నిశ్వాసములు ఏ రీతిగా జరుగుతున్నాయో ఆ చింతన ఆ రీతిగా ఉంటుండాలి.
0: The spiritual heart always thinks and ponders over like inhalation and exhalation breathing process.
1: మనము నిద్రపోతున్నప్పటికీ మన యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసం జరుగుతూనే ఉంటున్నాయి.
0: వీ బ్రీద్ ఈవెన్ యాజ్ వీ స్లీప్.
1: మనం పనులు చేస్తున్నప్పటికీ ఉచ్ఛ్వాస నిశ్వాసం సహజంగా జరిగిపోతుంది.
0: వీ కంటిన్యూ టు బ్రీద్ దో వీ వర్క్.
1: ఎవరికైనా మనం పోట్లాడుతుంటున్నప్పటికి మన ఉచ్ఛ్వాస నిశ్వాసం సహజంగా జరుగుతున్నాయి.
0: ఈవెన్ వైల్ ఫైటింగ్ వీ బ్రీద్.
1: ఈ ప్రాకృతమైనటువంటి యొక్క దీనికి ఏమాత్రం కూడా ఇవి అడ్డు రాదు.
0: For all the physical actions, the breathing process doesn't interfere.
1: అది విధంగానే దైవత్వం అనేటువంటి ఏ రూపమైనటువంటి మార్గంలో అయినా అది శాశ్వతంగా ఉంటాడు.
0: Therefore, divinity, whatever the form may be, it must be permanent.
1: అతి సత్యనిత్యమైనటువంటి దానిని మనం అనుసరించడానికి ప్రయత్నించాలి.
0: So we should follow that eternal truth.
1: విద్యార్థులారా,
0: students,
1: మనం పెంచుకోవలసినటువంటిది సత్యము ధర్మము.
0: What we have to develop today is satya, the truth, and dharma, righteousness.
1: కేవలం లోకాన్ని సంరక్షించే కోసం కాదు.
0: Not to protect the world either.
1: లోకాన్ని సంరక్షించే వాడు ఎవడూ లేడు ఇక్కడ.
0: No one can protect this world.
1: సత్య ధర్మములే లోకాన్ని రక్షిస్తుంది.
0: Only truth and dharma will protect the world.
1: కనుక నీవు రక్షించవలసినటువంటి సత్య ధర్మాన్ని రక్షించు.
0: So what you have got to protect are these two, satya and dharma.
1: నీవు రక్షించినప్పుడు ఆ రెండే దేశాన్ని రక్షిస్తుంది.
0: When once you safeguard these two principles, they will protect the country by and large.
1: కనుకనే సత్యము ధర్మము అనేటువంటి దాన్ని మనం ఎంత ప్రాణ సమానంగా మనం తీసుకోవాలి.
0: సో వీ షుడ్ కన్సిడర్ ట్రూత్ అండ్ రైట్‌నెస్ యాస్ అవర్ లైఫ్.
1: ధర్మో రక్షతి రక్షితః.
0: ఇఫ్ యు ప్రొటెక్ట్ ధర్మ,
1: ధర్మ ఏవ హతోహంతి. ఈనాడు ధర్మం అనేటువంటిది ఏమిటో తెలియటం లేదు.
0: టుడే నథింగ్ ఇస్ నోన్ అబౌట్ ధర్మ.
1: సత్యం అంటే ఏమిటో తెలియటం లేదు.
0: నో వన్ నోస్ వాట్ ఈస్ ట్రూత్.
1: కానీ సత్యం అనేటువంటిది త్రికాల బాధ్యం.
0: The truth is changeless in all three periods of time.
1: అప్పటికప్పటికి మారేటువంటిది కాదు.
0: ఇట్ డజంట్ చేంజ్.
1: అదంతా నిజం.
0: దట్ ఇస్ ఓన్లీ ఎ ఫ్యాక్ట్.
1: ఇది ప్రాకృతమైనటువంటి సత్యము.
0: దిస్ ఇస్ వరల్డ్లీ ఫ్యాక్ట్.
1: ఇది మారుతూ ఉంటుంది.
0: దే చేంజ్.
1: తెల్లవారితే యోగము,
0: మార్నింగ్ యోగ,
1: మధ్యాహ్నం రోగము,
0: ఆఫ్టర్నూన్ రోగ,
1: రాత్రికి భోగము.
0: అండ్ దెన్ యూ ఫైండ్ భోగ ద ప్లెజర్.
1: ఈ విధంగా మారుతూ ఉంటే ఎంతకాలం అని ఉంటుంటారు.
0: సో ఇఫ్ దే గో ఆన్ చేంజింగ్ హౌ లాంగ్ డు దే లాస్ట్.
1: కనుక రామాయణం కంటే కూడాను కామం ప్రధానం అన్నారు.
0: ఎంటైర్ రామాయణ ఇస్ బేస్డ్ ఆన్ కామ డిజైర్.
1: అదే రావణాసుడు దీనికంతా కూడా మూల కారణం.
0: అండ్ రావణ ఇస్ ది మెయిన్ వన్.
1: భాగవతానికి క్రోధమే కారణం అన్నారు.
0: ఫర్ భాగవత ఇస్ ది యాంగర్ విచ్ ఇస్ ది ప్రిన్సిపల్.
1: హిరణ్యకశిపుడు భగవంతుని పైన కోపంతో చేతనే ఆ భాగవతాన్ని అంతా ఇది చేశాడు.
0: ఇట్ వాజ్ హిరణ్యకశిపు హూ వాజ్ ఫుల్ ఆఫ్ హేట్రెడ్ అండ్ యాంగర్ అండ్ ఫ్యూరీ.
1: భారతము లోభి లోభి లోభి లోభి.
0: భారత గ్రీడ్.
1: చూసారా రామాయణం కామము,
0: ద డిజైర్ రామాయణం.
1: భాగవతము క్రోధము,
0: భాగవత ద యాంగర్.
1: ఇంత భారతము లోభత్వం,
0: భారత ద గ్రీడ్.
1: ఈ ఒక్కొక్క దాని ఎందు ఒక్కొక్క వ్యక్తి ఉండినప్పుడే ఇంత పతనం అయిపోయింది దేశం.
0: ఎవ్రీ పర్సన్ సింబలైజెస్ దిస్ క్యారెక్టర్ అండ్ అల్టిమేట్లీ
1: మూడు గుణములు ఒకే వ్యక్తి ఎందే ఉంటున్నాయి.
0: అండ్ టుడే ఆల్ దీస్ త్రీ ఆర్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ పర్సన్.
1: ఇంకా ఈ మానవుని ఎంత పతనం చేస్తుంది?
0: వాట్ సార్ట్ ఆఫ్ ఎ రూయిన్ విల్ బి సబ్జెక్ట్.
1: పవిత్రమైనటువంటి దివ్యత్వానికి మూల కారణాలు లేక మూల అడ్డులు ఈ మూడే.
0: దీస్ ఆర్ ద అబ్స్టకల్స్ ఆన్ ద వే ఆఫ్ సీక్రెట్ డివినిటీ.
1: కనుకనే నరక ద్వారములు ఈ మూడు అని వేదం బోధించింది.
2: Therefore Veda tells you that the opening doors leading you to the hell.
1: కనుక ఒక్కొక్క భారత భాగవత రామాయణమునందు మాత్రం ఒక్కొక్క గుణం మాత్రమే ఉంటూ వచ్చింది.
2: Therefore the three texts speak of one character each.
1: ఈనాటి మానవుని యందు మూడు గుణములు చేరిపోయింది.
2: All these three evils are present in every person today. కామము,
1: క్రోధము, లోభము.
2: Only the desire, anger and greed. What is going to happen
1: destiny?
2: They will lose all their name. They will lose their form and
1: figure. Therefore you
2: have to kill these evil qualities. The desire, anger and
1: greed. దూరం గావించుకుందుమో ఆనాడే మనం యొక్క జీవితము బతికినట్టు అవుతుంది.
2: That day when we dispense with these qualities, we can carry our life. Then only we will get a very good name and respect in society. Or else we will be put to disrepute. And we lose all our respect. We will be disrespected. But we appear like a forest fig. The moment you open the forest fig, it will be full of the worms there.
1: చైనింగ్గా ఉంటున్నాము,
2: బట్ అవుట్ వర్డ్
1: ఆనందంగా ఉన్నట్టుగా నటిస్తున్నాము,
2: నవ్వినట్టుగా
1: నటిస్తున్నాము,
2: అంత
1: సినిమా యాక్టింగ్ లో అయిపోతున్నాయి.
2: ఇట్ ఇస్ ఆల్ సినిమా యాక్షన్.
1: కానీ కాదది, మన హృదయం నుంచి రావాలి ఈ ఆనందము.
2: The bliss should come from the heart.
1: ప్రతి ఒక్కటి అదే మనకు తృప్తి.
2: That only gives satisfaction.
1: అదే నిజమైనటువంటి ఒక ఆనందము.
2: That is the true bliss.
1: అదే నిజమైనటువంటి ప్రాపర్టీ.
2: That is the true property.
1: Who is the poorest man in this world?
2: Who is the poorest man in this world?
1: He who has much desire, he is the poorest man.
2: He who has much desires is the poorest man.
1: Who is the richest man in this world?
2: Who is the richest man in this world?
1: He who has much satisfaction.
2: He who has much satisfaction is the richest man.
1: ఆ తృప్తికరమైనటువంటి వాడే నిజమైనటువంటి ఒక శాంతిపరుడు.
2: The one with satisfaction will live in peace.
1: ఎవరికి ఉంది ఈ తృప్తి?
2: Who has got that satisfaction?
1: తృప్తి అనేటువంటిదే లేదు.
2: దేర్ ఇస్ నో సాటిస్ఫాక్షన్.
1: తృష్ణ ఉంటుండాలి కానీ తృప్తి లేదు.
2: దేర్ ఇస్ తృష్ణ ది డిజైర్ నాట్ కంటెంట్మెంట్.
1: తృష్ణ అనగా నిమిష నిమిషమునకు కోరికలు అభివృద్ధి కావటం.
2: తృష్ణ మీన్స్ డిజైరింగ్ మోర్ అండ్ మోర్.
1: ఈ తృష్ణను మనం అవసరించదండి. తృష్ణను మనం అనుసరించకండి.
2: వి షుడ్ నాట్ ఫాలో ది డిజైర్.
1: కృష్ణను అనుసరించండి.
2: ఫాలో డోంట్ ఫాలో తృష్ణ డిజైర్, ఫాలో కృష్ణ డివైన్.
1: ఈ కృష్ణుని ఫాలో చేసినప్పుడే మనకు అన్ని విధాలు మనకు లభ్యం అవుతుంది.
2: వెన్ వన్స్ యూ ఫాలో కృష్ణ యుల్ బి సక్సెస్ఫుల్.
1: రాముని మనం అనుసరించినప్పుడే మన వెన్నంతా కూడా తీరిపోతుంది.
2: వెన్ యూ ఫాలో రామా యుల్ బి రిడీమ్డ్.
1: కనుకనే భగవత్ యొక్క నామాన్ని మనం అనుసరించాలి.
2: సో వీ షుడ్ ఫాలో చాంట్ గాడ్స్ నేమ్.
1: భగవంతుని యొక్క ఆజ్ఞలు మనం ఆచరించాలి.
2: వీ షుడ్ ఫాలో గాడ్స్ కమాండ్.
1: ఎన్ని ఆచరిస్తున్నాం మనం?
2: What is the
1: రామాయణం లోపల పితృవాక్య పరిపాలన అన్నారు.
2: Ramayana says that you should obey your father.
1: కానీ ఎంతమంది పితృవాక్య పరిపాలన ఆచరిస్తున్నారు?
2: How many follow the command of their father?
1: రాములు సత్య స్వరూపుడు.
2: Rama is the form of truth.
1: కానీ మనం అంతా సత్యమే.
2: But we utter all lies.
1: ఒక్క సంవత్సరానికి ఒక తూరు సత్యనారాయణ వ్రతం చేస్తున్నాం.
2: But we perform సత్యనారాయణ వ్రత a ritual once in a
1: year. సతతం సత్యం.
2: But we should speak truth always.
1: Sarvada sarvakaleshu sarvatra harichintanam.
2: At all points of time, everywhere, we should think of God.
1: Kanukane atti satyanni manam patinchadaniki konchemaina prayatnam cheyali.
2: Therefore we should make an effort to speak truth.
1: కానీ మనం ఆచరించడం లేదు.
2: బట్ వి ఆర్ నాట్ డూయింగ్ దట్.
1: నోరెత్తితే అసత్యం.
2: ది మూన్ ఓపెన్ అవర్ మౌత్ ఇస్
1: ఏ చెప్పినా అసత్యమే.
2: వాట్ ఎవర్ దట్ సెడ్ లైస్.
1: సత్యం అంటే ఏమిటి గుర్తించడానికి వీలు కాకుండా ఉంది.
2: ఇట్స్ నాట్ పాసిబుల్ టు నో వాట్ ఈస్ ట్రూత్.
1: కనుక నీ విద్యార్థులారా,
2: స్టూడెంట్,
1: మీరు ఎలాంటి పరిస్థితులు ఏందైనప్పటికీ,
2: అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్,
1: ప్రాణం పోయేటువంటి పరిస్థితి వచ్చినప్పటికీ సత్యాన్ని మాత్రం వదలకండి.
2: ఈవెన్ ఇఫ్ ది టైమ్ సిచ్యువేషన్ అరైజెస్ దట్ యు హావ్ టు డై,
1: సత్యమే మీ వెంట ఇంత ఉండి కంటిరెప్పవలే కాపాడుతుంది.
2: ఇట్ ఇస్ ది ట్రూత్ దట్ విల్ ప్రొటెక్ట్ యూ బికాస్ ఇట్ విల్ బి విత్ యూ త్రూ అవుట్.
1: కనుక నీ హరిశ్చంద్రుడి రూపమని సత్య హరిశ్చంద్రుడిగా మార్చేసి.
2: సో హరిశ్చంద్ర ట్రాన్స్ఫార్మ్ హింసెల్ఫ్ టు సత్య.
1: ఎన్ని కష్టములకు గురి అయ్యాడు.
2: హి ఫేస్ సో మెనీ ప్రాబ్లమ్స్.
1: ఎన్ని బాధలకు గురి అయ్యాడు.
2: హి వాస్ పుట్ ఆల్ ఆఫ్
1: హిస్ కుడును అమ్ముకున్నాడు.
2: హి సోల్డ్
1: రాజ్యాన్ని త్యజించాడు. కాపరిగా తయారయ్యాడు.
2: హి సాక్రిఫైస్ కింగ్డమ్.
1: జంకలేదు, కుంకలేదు.
2: బట్ హి వాస్ నాట్ అఫ్రైడ్.
1: సత్యాన్ని వదలకుండా ఉంటున్నాడు.
2: హి హస్ నెవర్ గివెన్ అప్ ట్రూత్.
1: కనబడికి దైవమే లొంగిపోయాడు.
2: అండ్ గాడ్ హస్ టు సబ్మిట్ హింసెల్ఫ్ టు దిస్ కింగ్.
1: అప్పుడు దైవమే ప్రత్యక్షమై
2: గాడ్ మ్యాన్
1: కోల్పోయినటువంటి సర్వస్వాన్ని అందించి,
2: గాడ్ గేవ్ హిమ్ ఎవ్రీథింగ్ హి లాస్ట్,
1: నీవు సత్య హరిశ్చంద్రుడు అని సరియైనటువంటి బిరుదును అందించాడు.
2: అండ్ హి గేవ్ హిమ్ ద టైటిల్ సత్య హరిశ్చంద్ర.
1: కనుక ప్రతి మానవుడు సున్వంత్ విశ్వే అమృతస్య పుత్ర. నీవు అమృతపుత్రుడు.
2: యువర్ ది సన్ ఆఫ్ ఇమ్మోర్టాలిటీ.
1: నీవు అమృతపుత్రుడు కాదు.
2: యువర్ నాట్ ది సన్ ఆఫ్
1: అసత్యానికి పుట్టలేదు.
2: యువర్ నాట్ బాన్
1: సత్యానికి పుట్టావు.
2: యువర్ బాన్ టు హోల్డ్ ట్రూత్.
1: దైవం సత్య స్వరూపుడు.
2: గాడ్ ఈస్ ట్రూ.
1: కనుక అందరూ దైవం నుండి ఆవిర్భవించినటువంటి వారే.
2: సో ఆల్ ఆర్ బాన్ అవుట్ ఆఫ్ ది డివైన్.
1: అన్ని బుడగలు కూడా నీటి నుంచి వచ్చినటువంటివి.
2: ఆల్ ద బబుల్స్ యూ ఫైండ్ దట్స్ దే ఆర్ అవుట్ ఆఫ్ వాటర్.
1: మానవుడు కూడాను సత్య ఆనందమైనటువంటి సాగరం నుంచి ఆవిర్భవించినట్టు.
2: దేర్ఫోర్ ఎవ్రీవన్ ఒరిజినేటెడ్ ఆఫ్ దట్ మైటీ ఓషన్ ఆఫ్ సచ్చిదానంద.
1: అందరూ కూడాను సత్య స్వరూపులే.
2: ఆల్ ఆర్ ది వెరీ ఫార్మ్స్ ఆఫ్ దిస్ బీయింగ్ ఆర్ రెసిడెంట్ ప్లేస్.
1: ప్రతి ఒక్కరూ
2: వి హావ్ టు రికగ్నైజ్ ద ట్రూత్.
1: నేను దేహమును మానవ దేహమునే కాని
2: ఇట్ ఇస్ జస్ట్ ఎ హ్యూమన్ బాడీ.
1: నేను సచ్చిత్ ఆనంద స్వరూపుడను.
2: బట్ ఐ ఎమ్ ది వెరీ ఫార్మ్ ఆఫ్ దట్ బీయింగ్ అవేర్నెస్ అండ్ బ్లిస్.
1: భావం నన్ను దృఢంగా నాటుకొని పోతే ఎంత మనకు ఆనందం ఉంటుంటారు.
2: వెన్ వన్స్ వీ హావ్ దట్ స్ట్రాంగ్ ఫీలింగ్ వీల్ బి ఇన్ బ్లిస్ఫుల్ స్టేట్.
1: కేవలం ఆర్టిఫిషియల్ గా నీ ఫీల్ చేయకూడదు.
2: డోంట్ ఫీల్ ఇట్ ఆర్టిఫిషియల్.
1: హృదయపూర్వకంగా నీ ఫీల్ చేయాలి.
2: ఇట్ షుడ్ బి హార్ట్ ఫుల్.
1: నేను సచ్చిత్ ఆనంద స్వరూపుడనే.
2: అండ్ వెరీ ఫార్మ్ ఆఫ్ అవేర్నెస్.
1: దేహం కూలిపోతుంది.
2: ద బాడీ ఇస్ బౌండ్.
1: మనసు రాలిపోతుంది.
2: మైండ్ ఇస్ బౌండ్.
1: బుద్ధులు చెలిపించేస్తున్నాయి.
2: అండ్ ఇట్ గో దే పాస్ ఆఫ్.
1: వాళ్ళు కదిలిపోతున్నాయి మేఘాల వలె.
2: దే ఆల్ పాస్ ఆఫ్ లైక్ క్లౌడ్స్.
1: నేను ఎప్పుడు ఉండేటువంటి వాడిని.
2: బట్ ఐ యామ్ ఫర్మ్.
1: నేను కదిలేవాడిని కాదు.
2: ఐ డోంట్ మూవ్.
1: జారేవాడిని కాదు.
2: ఐ డోంట్ డ్రాప్.
1: ఊగేవాడిని కాదు.
2: ఐ డోంట్ వసిలే.
1: ఏకత్వంగా ఉండేటువంటి వాడిని.
2: ఐ రిమైన్.
1: ఇలాంటి భావాన్ని మనం దృఢం చేసుకోవాలి.
2: వి హావ్ టు స్ట్రెంగ్థెన్ సచ్ ఫీలింగ్.
1: ఆ ఫీలింగ్ మనకు ఎప్పుడు వస్తుందో అప్పుడే సాక్షాత్కారం అయిపోతుంది.
2: ద డే వెన్ వి డెవలప్ దట్ ఫీలింగ్ యు విల్ ఫైండ్ గాడ్ మానిఫెస్టింగ్.
1: కానీ ఆ ఫీలింగ్ పైన కూడా నువ్వు ఫెయిత్ లేదు.
2: బట్ వీ హావ్ నో ఫెయిత్ ఈవెన్ ఇన్ దట్ ఫీలింగ్.
1: ఇంకెట్ట వస్తుంది మనకు?
2: దెన్ హౌ డు ఎక్స్పెక్ట్?
1: అందువల్లే ఫెయిత్ ఇన్ యువర్
2: దేర్ ఫోర్ ఫస్ట్ హ్యావ్ ఫెయిత్ ఇన్ యువర్ సెల్ఫ్.
1: ఫెయిత్ ఇన్ గాడ్.
2: ఫెయిత్ ఇన్ గాడ్.
1: ఈ రెండు ఉంటే ఎంతైనా మనం సాధించవచ్చు.
2: ఫెయిత్ ఇన్ యువర్ సెల్ఫ్ అండ్ ఫెయిత్ ఇన్ గాడ్. దట్ విల్ హెల్ప్ యు టు అచీవ్.
1: బీ ఫియర్లెస్. దేనికి నువ్వు భయపడవద్దు.
2: బీ ఫియర్లెస్. డోంట్ బి అఫ్రైడ్ ఆఫ్ ఎనీథింగ్.
1: దేనికి భయపడాలి?
2: వై షుడ్ బి అఫ్రైడ్?
1: సత్యం నాలో ఉంటుండాలి.
2: యూ హ్యావ్ గాట్ ట్రూత్ ఇన్ యూ.
1: సత్యం దేనికి భయపడదు.
2: ట్రూత్ హ్యాస్ నో ఫియర్.
1: అందువల్లే సత్యం వద సత్యం జయం.
2: దేర్ ఫోర్ ట్రూత్ విల్ బి ట్రయంఫెంట్.
1: ఈ సత్యాన్ని మనం సాధించాలంటే ప్రేమతోనే సాధించాలి.
2: యూ కెన్ అచీవ్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్ ఓన్లీ త్రూ పాత్ ఆఫ్ లవ్.
1: నా ప్రసంగంలో ఏది లేకపోయినప్పటికీ సత్యము ప్రేమ ఈ రెండింటితో ప్రారంభమవుతుంది. ఈ రెండింటితోనే అంత్యమవుతుంది.
2: స్వామి భగవాన్ నెసెసరీ బిగిన్స్ హిస్ డిస్కోర్స్ విత్ దీస్ టు కార్డినల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ట్రూత్ అండ్ లవ్.
1: ప్రసంగంలో చేయను.
2: He will not leave these two important principles.
1: ఎందుకంటే అందరి ప్రాణములు ఇవి రెండే.
2: Because these two are the life principles.
1: ఒకటి ఉచ్ఛ్వాసము, ఒకటి నిశ్వాసము.
2: One is inhalation, other is exhalation.
1: ఈ రెండు లేకపోతే ఇంకా జీవి ఏ విధంగా ఉంటుంది?
2: How can you live without these two?
1: కనుకనే సో సత్యం హం ప్రేమ.
2: సో ఈస్ ట్రూత్ హం ఈస్ రైచస్ లవ్ లవ్ లవ్.
1: కనుకనే ఈ సత్యము ప్రేమ ఈ రెండింటినీ ఉన్నప్పుడే మన జీవితము.
2: సో వీ కెన్ క్యారీ ఆన్ దిస్ లైఫ్ సో జర్న్ విత్ దీస్ త్రూ ట్రూత్ అండ్ లవ్.
1: విద్యార్థులారా,
2: స్టూడెంట్,
1: ఈ లేత వయస్సు నుండి ఈ సత్యమును ప్రేమమును మీరు అభివృద్ధిగా చూడాలి.
2: యు హావ్ టు డెవలప్ దీస్ టూ, ది ట్రూత్ అండ్ లవ్.
1: ఈ సత్యమును ప్రేమను కూడా మిస్లీడ్ చేయొద్దండి.
2: యు షుడ్ నెవర్ మిస్లీడ్ దీస్ టూ.
1: ఈ సత్యాన్ని సరైనటువంటి మార్గంలో ప్రవేశపెట్టాలి.
2: సీ దట్ యు ఫాలో ది పాత్ ఆఫ్ ట్రూత్.
1: ఈ స్వార్థము స్వప్రయోజనము చేరిపోవడం చేత సత్యం కూడా మారిపోతుంటుంది.
2: బికాస్ ఆఫ్ సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఈవెన్ ట్రూత్ చేంజెస్.
1: ఆనాడు ఎంతో పవిత్రమైనటువంటి యొక్క వాతావరణం కలుగుని ఆనాడు సత్య హరిశ్చంద్రుడు విజయాన్ని సాధిస్తూ వచ్చాడు.
2: బికాస్ ఆఫ్ ద క్లైమేట్ విచ్ వాస్ ఫుల్ ఆఫ్ సాంక్టిటీ ఇన్ దోస్ డేస్ హి వాస్ ట్రయంఫెంట్.
1: ఎవరు అతన్ని మార్చలేకపోయారు.
2: నో వన్ కుడ్ బ్రింగ్ ఏ చేంజ్ ఇన్ హిమ్.
1: ఈనాడు కలియుగంలోనే నిజంగా ఆ హరిశ్చంద్రుడేగిన వస్తే అతన్ని కూడా అసత్యం ఆడిపించేస్తారు.
2: ఇన్ దిస్ ఏజ్ ఆఫ్ కలి ఈవెన్ ఇఫ్ సచ్ హరిశ్చంద్ర ఇస్ టు అపియర్ అమిడ్
1: ఈ కలి ప్రభావం ప్రభావంగా ఉంటుండాలి.
2: దిస్ ఇస్ ది ఎఫెక్ట్ ఆఫ్ కలి టుడే.
1: ఎంతో మంది సత్యం ఆడాలని ఎంతో ప్రతిజ్ఞ చేసుకుంటారు.
2: సో మెనీ పీపుల్ డిటర్మిన్ దే
1: టేక్ ఇట్ బ్యాక్. వస్తానే అసత్యం అయిపోతుంది.
2: అట్ ద మూమెంట్ దే రిటర్న్ దే
1: కనుక మనం ఈ కలి ప్రభావానికి ఏమాత్రం కూడా లొంగకూడదు.
2: దో వీ షుడ్ నెవర్ సబ్మిట్ యువర్ సెల్ఫ్.
1: మన ఆనందం ఈ సత్యాన్ని పొంగింప చెయ్యాలి.
2: అండ్ దేర్ ఫోర్ వీ షుడ్ సీ దట్ వీ స్పీక్ ట్రూత్ ఆల్వేస్.
1: ఏ యొక్క సాధనలు మీరు చేయకపోయినప్పటికీ పర్వాలేదు.
2: డజంట్ మ్యాటర్ ఈవెన్ ఇఫ్ యూ డోంట్ టేక్ ఇట్ ఇన్ ప్రాక్టీస్.
1: ప్రేమను మీరు అభివృద్ధి పరచుకోండి.
2: బట్ యూ హావ్ టు డెవలప్ దిస్ ట్రూత్.
1: సత్యము దగ్గర హింస ఉండదు.
2: వేర్ దేర్ ఇస్ ట్రూత్ దేర్ ఇస్ నో వైలెన్స్.
1: దగ్గర హింస ఉండదు.
2: వేర్ దేర్ ఇస్ లవ్ దేర్ ఇస్ నో వైలెన్స్.
1: దగ్గర హింస ఉండదు.
2: వేర్ దేర్ ఇస్
1: శాంతి దగ్గర హింస ఉండదు.
2: వేర్ దేర్ ఇస్ పీస్ దేర్ ఇస్ నో వైలెన్స్.
1: ఈ సత్య ధర్మ శాంతి ప్రేమలు ఉండిన దగ్గర అహింస అనేటువంటిది పూర్ణంగా ప్రత్యక్షమవుతుంది.
2: దేర్ ఫోర్ వేర్ దేర్ ఇస్ ట్రూత్, వేర్ దేర్ ఇస్ రైచియస్నెస్, వేర్ దేర్ ఇస్ పీస్.
1: ఈనాడు అవి లేకపోవడం చేతని ప్రపంచమంతా హింసతో నిండి ఉంటుండాలి.
2: బికాస్ దీస్ హ్యూమన్ వాల్యూస్ ఆర్ మిస్సింగ్ వీ ఫైండ్ వైలెన్స్ ఎవ్రీవేర్.
1: బయట హింస, బజారులో హింస, ట్రైన్ లో హింస, బస్సులో హింస, ట్రైన్ లో హింస, ఎక్కడ చూసినా హింసలే.
2: యూ ఫైండ్ వైలెన్స్ అట్ హోమ్, అవుట్ సైడ్, అలాంగ్ ద స్ట్రీట్, ఇన్ ఎ ట్రైన్ అండ్ ఆల్సో ఇన్ ఫ్లైట్. వైలెన్స్ ఎవ్రీవేర్.
1: భయం భయం బ్రతుకు భయం, భయం భయం బ్రతుకు భయం అన్నా. బ్రతికి లోకం మనకు పన్నిన ఊహం. ఏమిటి ఇది పన్నిన ఊహం? ఏమిటి పద్మవ్యూహం ఇది?
0: ద హోల్ లైఫ్ ఇస్ పద్మవ్యూహ.
1: ఈ పద్మవ్యూహం అనేటువంటి దాంట్లో మనం భయం భయం బ్రతుకు భయం భయం భయం బ్రతుకు భయం అంతా భయమే.
0: ఇన్ దిస్ లైఫ్ ఆఫ్ పద్మ వ్యూహ వీఆర్ ఫియర్ స్ట్రిక్ట్.
1: ఎక్కడికి పోకుండా ఇంటిలోనే ఉంటామంటే అక్కడ కూడా భయమే.
0: ఈవెన్ ఇఫ్ యూ వాంట్ టు సిట్ ఎట్ హోమ్ వితౌట్ మూవింగ్ అవుట్ యెట్ యూఆర్ ఫియర్ స్ట్రిక్ట్.
1: ఏదో ప్లేన్ లో పోతామంటే అక్కడ కూడా భయమే.
0: ఈవెన్ ఇఫ్ యూ వాంట్ టు ట్రావెల్ బై ఫ్లైట్ దేర్ ఇస్ ఫియర్.
1: ఏని వద్దు నడుచుకుని పోతామంటే అక్కడ భయమే.
0: ఈవెన్ ఇఫ్ యూ ట్రై టు వాక్
1: ఎక్కడ భయం లేంది.
0: Where are you fearless?
1: దైవం దగ్గరనే అభయం.
0: You will be fearless in front of God.
1: దైవం మనలో ఉంటుంటే భయానికి అవకాశమే లేదు.
0: When there is God in you, there is no scope to fear.
1: కనుక మొట్టమొదటి దైవాన్ని మన హృదయం పైన ప్రతిష్ఠ చేసుకోండి.
0: So we should install God in our heart.
1: మన హృదయం అనేటువంటిది దైవుని ప్రతిష్ఠ చేసుకోవడానికి ఇచ్చినటువంటి ఆ సోపానమే కాని కేవలం నీవు బ్రతికే కోసం ఇచ్చినటువంటిది కాదు.
0: The heart is gifted so as to be, so as to act as a throne in which God, on which God should be seated.
1: హృదయ ప్రతిష్ఠలో అయినటువంటి వాడు.
0: And he is installed there in our heart.
1: Anduvallane mad bhaktaha yatra gayanti tatra tishthami narada. Akade nenu pratishtayanu.
0: I install myself where my glory is sung.
1: Kanaka vidyarthulara.
0: So students.
1: Meer elanti paristhithile indani kudanu. సత్యాన్ని పలకండి.
0: అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్
1: ప్రారంభంలో కొంచెం కష్టంగా ఉంటుంది.
0: ఇట్ మే బి డిఫికల్ట్ ఇన్
1: ది బిగినింగ్. నేను చెప్తున్నాను సత్యం పలకటమే సులభము.
0: ఇట్ ఇస్ ఈజీ టు స్పీక్ ట్రూత్.
1: సత్యం పలకటం ఎంత కష్టం ఏమాత్రం కూడా శ్రమ లేదు.
0: ఇట్స్ నాట్ ఎట్ ఆల్ డిఫికల్ట్.
1: అసత్యం చెప్పాలంటే ఇంక ఎన్నో ప్లాన్లు వేయాలి.
0: But to tell lies you have to plan a lot.
1: Chaala yochana cheyali.
0: You have to think a lot.
1: Asatyaniki enta shrama untundali.
0: And you have to exert to speak.
1: Endukante shrama padi asatyamlo palgontunnavu.
0: Why should you suffer and utter lies?
1: Sulabhanga నీవు సత్యంలో పాల్గొను.
0: అండ్ యూ కెన్ స్పీక్ ట్రూత్ ఇన్ ఏ వెరీ ఈజీ వే.
1: ఈ యొక్క పువ్వు యొక్క రేఖనైనా కూడా నలపవచ్చును సులభంగా.
0: యూ కెన్ జస్ట్ రబ్ ది సాఫ్ట్ పెటల్.
1: కానీ సత్యాన్ని పెంచుకోవటం అంత సులభం.
0: బట్ ఇట్ ఈజియర్ టు స్పీక్.
1: ఉన్నది ఉన్నట్టు చెప్పడంలో ఎంత సులభం ఉంటుందా?
0: హౌ ఈజీ టు టెల్ వాట్ యూ హర్డ్.
1: ఇప్పుడు మీకు ఎవరు ట్రాన్స్లేషన్ చేశారు అని ఎవరైనా అడిగినప్పుడు క్షణంలో చెప్పొచ్చును అనిల్ కుమార్ అని.
0: If anyone asks you who translated, you can say Anil Kumar.
1: ఈ అనిల్ కుమార్ పేరు రాకుండా చేయాలంటే ఏమేమో ప్లాన్ వేయాలి.
0: To tell somebody's name, we have to plan a lot.
1: ఎందుకు ఇంత అవస్థ?
0: Why should you suffer?
1: కంటికి కనిపించేటువంటి దానికి ఎందుకు సత్యం పలకకూడదు?
0: Why can't you speak truth?
1: ముంజేతి కంకణానికి ఇంకా అర్థం ఎందుకు? ముంజేతి కంకణాన్ని చూడటానికి అర్థం ఎందుకు?
0: To see this golden bangle, why do you need a mirror?
1: ఈ బ్యాంగిల్ నీవు సులభంగా చూడొచ్చు.
0: You can see your own bangle.
1: అయితే నీ కనుబొస్తు మాత్రం చూడటానికి వీలు కాదు. నీ కన్నుళ్ళు కూడా నువ్వు చూడలేవు.
0: హౌఎవర్ యూ కెన్ నాట్ సీ యువర్ ఓన్ ఐ.
1: కనుకనే దానిని మూడవ నేత్రము అన్నారు.
0: సో దాట్ ఈస్ ది థర్డ్ ఐ.
1: ఆ మూడవ నేత్రమే ప్రేమ నేత్రము.
0: దట్ ది థర్డ్ ఐ ఆఫ్ లవ్.
1: సత్య ధర్మములకు ఈ ప్రేమ నేత్రం ఉండినప్పుడు అన్నింటినీ నువ్వు చూడొచ్చు.
0: విత్ దీస్ టూ ఐ సత్య అండ్ ధర్మ విత్ ది థర్డ్ ఐ ఆఫ్ లవ్.
1: అందువల్ల యోగాభ్యాసములో వీటికి మూడు విధములైనటువంటి యొక్క రేచక పూరక కుంభం భావిస్తూ వచ్చారు.
0: ఇన్ యోగిక్ ప్రాక్టీసెస్ దీస్ త్రీ ఆస్పెక్ట్స్ ఆర్ సెట్.
1: మనము కుడి వైపున తీసుకునేటువంటి గాలికి ఈడ.
0: దట్ వాట్ యు ఇన్హేల్ ఆన్ వన్ సైడ్ ఇస్ ఈడ.
1: పింగళ.
0: ద అదర్ వన్ ఇస్ పింగళ.
1: ఈ రెండింటి యొక్క భూమధ్య స్థానమే సుషుమ్న.
0: ద సెంటర్ ఆఫ్ ది ఫోర్ హెడ్ ఇస్ సుషుమ్న.
1: కనుకనే ఆనాడు మీరా కూడా అట్టే చెప్పింది.
0: దట్స్ వాట్ మీరా సెడ్.

0: హే మన్, ఈ గంగా యమున ఈ రెండింటికి భూమధ్య స్థానమైనటువంటి ప్రయాగకు నీ వెళ్లి చేరుకో.
1: ఓ మైండ్ రీచ్ దట్ ప్రయాగ విచ్ ఇస్ ద సెంటర్ వీఆర్ ద

0: ఈ విధమైనటువంటి దానికి నీవు టికెట్ రిజర్వేషన్ చేసుకోనక్కర్లేదు, నీవు ఏ టికెట్ కొన్నక్కర్లేదు, ఏ రథంలోన పోనక్కర్లేదు, సులభంగా పోవచ్చు గంగా యమునా తీర్. ఇదే మనకు సులభమైన మార్గం.
1: టు గో భూమధ్య
0: రేఖలో నీ యొక్క దృష్టి నిలుపు.
1: To send to go over there to the central point of the forehead, you don't need to make any reservation. Then there is no scope for any such other thoughts.
0: Idiye adda sini sharira netram an pettaru.
1: This is what's called the third eye.
0: Third eye. Deeniki third eye ikkade untundi.
1: Third eye is there.
0: Koste manaku third eye kanipinchadu.
1: You cannot dissect it.
0: Rattame vastundi.
1: You find all blood coming out of
0: ఏది భావమనేటువంటి నేత్రమే త్రినేత్రము.
1: The third eye is the one of feeling.
0: భగవంతునికి త్రినేత్రుడని ఎందుకు పేరు పెట్టారు?
1: Why do you call God the three eyes? ప్రతి
0: మానవునికి రెండు నేత్రములు ఉంటున్నాయి.
1: Every man has two eyes.
0: Past ను చూడగలడు.
1: He can know the past.
0: Present ను చూడగలడు.
1: He sees the present.
0: Future ను చూడలేడు.
1: But he cannot know the future.
0: కానీ త్రినేత్ర స్వరూపుడైన భగవంతుడు past, present and future మూడింటిని చూడగలడు కనుక అతనికి త్రినేత్రుడు అని పేరు పెట్టారు.
1: God is త్రినేత్ర, three-eyed because he can see the past, present and future.
0: కానీ నీవు ఫ్యూచర్ చూడలేవు.
1: బట్ యూ కెనాట్ నో ద ఫ్యూచర్.
0: పాస్ట్, ప్రెజెంట్.
1: యు నో ఓన్లీ పాస్ట్.
0: పాస్ట్ ఓ నేను పలాని బొంబాయిలో పలాని ఇంట్లో ఉండినానంటే నీవు ఆ ఇల్లు చూడవచ్చును.
1: You can think of your residence there in Bombay in the past.
0: Present di you chudavachu.
1: Present you can watch.
0: Ani future chudaleve.
1: But you cannot see the future.
0: Kalli meeku rendu netramle unnai.
1: So you have only two eyes.
0: Bhagavantudiki moodu netramlu untundi.
1: God is three eyes.
0: Ante emi future ni kudanu chudagaladu.
1: He can also
0: bhavishyattu kuda chudagaladu.
1: He can also see the future.
0: Kaluka ee vidhamainatundi antarathartho koodinatundi Bharatiya yokka Vedanta sanskruti.
1: This is the culture of Bharat, full of spirituality with a lot of inner significance.
0: Bharatiya culture ఎంత పవిత్రమైనటువంటిది,
1: కల్చర్
0: ఎంత ఉత్తమమైనటువంటిది,
1: హైలీ
0: ఎంత విలువైనటువంటిది,
1: హైలీ వాల్యుబుల్,
0: ఎంత ప్రాణవంతమైనటువంటిది,
1: ఇస్ ద లైఫ్,
0: ఎంత ఆదర్శవంతమైనటువంటిది, దీన్ని మొట్టమొదట విద్యార్థులు గుర్తించాలి.
1: స్టూడెంట్స్ షుడ్ నో దిస్ ఫస్ట్.
0: ఈనాడు కల్చర్ అంటే ఏమిటో వాళ్ళకే తెలియదు.
1: టుడే దే డోంట్ నో వాట్ కల్చర్ ఈస్.
0: కనుకనే ఎన్నో పరిశోధనలు చేశాడు ఇలియట్.
1: ఇలియట్ ఇన్వెస్టిగేటెడ్, డిడ్ రీసెర్చ్.
0: కల్చర్ అంటే ఏమిటి? సంస్కృతి, సంస్కృతి, సంస్కృతి, సంస్కృతి.
1: హి వాంటెడ్ టు నో వాట్ కల్చర్ ఈస్.
0: కట్టగా అన్నింటినీ పాపం పరిశోధన చేశాడు.
1: హి ఇన్వెస్టిగేటెడ్ ఎవ్రీథింగ్.
0: లాస్ట్ చెప్పాడు వే ఆఫ్ లైఫ్ అన్నాడు.
1: ఫైనలీ హి సెడ్ కల్చర్ ఇస్ ద వే ఆఫ్ లైఫ్.
0: వే ఆఫ్ లైఫ్ అంటే ఏమిటది?
1: వాట్ ఇస్ వే ఆఫ్ లైఫ్?
0: అది ఏ మన గమ్యమునకు చేర్చేటువంటి మార్గము.
1: దట్ ఇస్ ద వన్ దట్ విల్ టేక్ యూ టు ద గోల్.
0: అది ఏ మన గోల్?
1: దట్స్ అవర్ గోల్.
0: అది ఏ మన లక్ష్యము?
1: దట్ ఇస్ అవర్ ఎయిమ్.
0: అది ఏ మన దివ్యత్వము?
1: దట్ ఇస్
0: అది ఏ మన పవిత్రము?
1: దట్ ఇస్ సాంక్చురీ.
0: ఏ మన చరిత్రము?
1: దట్ ఇస్ అవర్ హిస్టరీ.
0: ఇలాంటి పవిత్రమైన చరిత్రతో కూడినటువంటి భారతీయుడు ఎందుకు ఈ చరిత్రను పాడు చేసుకుంటున్నారు?
1: ద వన్ భారతీయ విత్ సచ్ గ్రేట్ ఇన్హెరిటెన్స్ అండ్ లెగసీ, వై షుడ్ హి రూయిన్ హింసెల్ఫ్?
0: ఆ చరిత్రను నిలుపుకోండి.
1: అప్హోల్డ్ ది హిస్టరీ అండ్ ది ప్రెస్టీజ్.
0: దానిని ప్రేమ చేత నిలుపుకోండి.
1: లవ్ ఇట్, లవ్ ఇట్.
0: ప్రేమ ముదిత మనసికో.

0: నువ్వులు ఎందు నూనె ఉండినట్టుగా.
1: జస్ట్ యాజ్ యు ఫైండ్ ఆయిల్ ఇన్ థిల్ సీడ్స్,
0: క్షీర మధ్యే యథాఘృతం, పాలలో వెన్న ఉండినట్టుగా.
1: జస్ట్ యాజ్ యు ఫైండ్ ద బటర్ ఇన్ మిల్క్,
0: పుష్ప మధ్యే యథా గంధం, పుష్పమునందు చక్కని సుగంధం ఉండినట్టుగా.
1: లైక్ ద ఫ్రాగ్రెన్స్ ఆఫ్ ఎ ఫ్లవర్,
0: ఫల మధ్యే యథా రసం,
1: జస్ట్ లైక్ ది స్వీట్ జ్యూస్,
0: ఫలంలో రసం ఉండినట్టుగా.
1: లైక్ ద స్వీట్ జ్యూస్ ఇన్ ఎ ఫ్రూట్,

0: కట్టెలలో నిప్పు ఉండినట్టుగా.
1: As you find the fire in wood,
0: ఈ విశాలమైన అనంతమైన ఈ జగత్తునందు దైవం కూడా ఉన్నాడు.
1: God is also present in this vast infinite world.
0: జగత్తునందుంటినటువంటి యొక్క మాధవుడు మానవ శరీరం నందు కూడా ఉన్నాడు.
1: God who is all pervasive is present in a human being also.
0: ఏ విధంగా ఉన్నాడు మానవుని యందు?
1: In what form is he present?
0: కన్నులలో చూపు ఉండినట్టుగా, చెవులలో శబ్దం ఉండినట్టుగా దేహం నందు చైతన్య స్వరూపుడై ఉంటున్నాడు.
1: Just as you have the vision or the eyesight in an eye, just as you have the power of audition to an ear, you also find God dwelling in the body.
0: సృష్టి అనగా ఈశ్వరేచ్ఛకు ప్రకృతియే.
1: Creation means it's the expression of the will of God.
0: దీని పేరే ప్రకృతి.
1: This is called nature.
0: ఈ ప్రకృతి ఈశ్వరు నుండియే ఆవిర్భవించినటువంటిది.
1: Nature has emanated out of the divine.
0: ఈ ప్రకృతి యందు జన్మించినటువంటి ప్రతి మానవుడు కూడాను ఈశ్వర స్వభావంతోనే కలిగి ఉండాలి.
1: Therefore, every human being born in this nature has got the divine quality.
0: మానవుని యందు ఉండినటువంటి యొక్క చైతన్యమును ఆవిర్భవింపజేసే నిమిత్తమై మూర్తి భవించినటువంటి వాడే మానవుడు.
1: Man is born to manifest and to express the divinity immanent in him.
0: మానవునికు ప్రధానమైనటువంటి గుణములు కూడాను ఉండాలి.
1: The human being should have main human qualities.
0: ప్రకృతిలో ఏ విధంగా సత్వ రజోతమో గుణములు ఉండినట్టు ఆ ప్రకృతి నుండి ఆవిర్భవించినటువంటి ప్రతి మానవుని యందు కూడాను ఈ మూడు గుణములు ఉండాలి.
1: Just as you find the qualities in the nature, every human being also should have his human qualities.
0: అవి ఏ? డకార త్రయములు.
1: These three qualities carry the letter da to begin with.
0: Devotion మొట్టమొదటిది.
1: The first one, devotion.
0: Discipline రెండవది.
1: Discipline second.
0: Duty మూడవది.
1: Duty the third.
0: యువతి యువకులారా,
1: యంగ్ మెన్ అండ్ విమెన్,
0: మీరందరూ కూడా చాలా మంచివారే.
1: యు ఆర్ ఆల్ వెరీ వెరీ గుడ్.
0: కానీ
1: బట్
0: డిసిప్లిన్ ను మీరు చక్కగా గుర్తించి వర్తించాలి.
1: యూ షుడ్ నో ద డిసిప్లిన్ అండ్ ఫాలో వెల్.
0: ఈ డిసిప్లిన్ లో కూడాను పవిత్రమైన కాలమును వ్యర్థం కాకుండా చూసుకోవాలి.
1: ఇన్ ఫాలోయింగ్ ద డిసిప్లిన్ యూ షుడ్ సీ దట్ ద సీక్రెట్ టైమ్ ఈజ్ నెవర్ వేస్టెడ్.
0: ఇప్పుడు ఏ విధంగా మీరు కాలమును వ్యర్థం చేస్తున్నారు?
1: హౌ ఆర్ యూ వేస్టింగ్ యువర్ టైం?
0: ప్రతి విషయమునకు ఒక విచిత్రం కానీ చిత్రం కానీ అన్నిటికీ క్లాప్స్ వేయటము, దీని వల్ల టైం వేస్ట్ అయిపోతుంది.
1: ఫర్ ఎవ్రీథింగ్ ఇట్ మే బి వన్ ఆఫ్ వండర్ అండ్ మిస్టరీ, యూ క్లాప్ ఫర్ ఎవ్రీథింగ్.
0: ఈ క్లాప్స్ కూడా ఒక విలువ లేకుండా పోతుండాలి.
1: This applause doesn't carry any value with it any longer.
0: మానవుడు పవిత్రమైన విలువ కలిగినటువంటి వాడు.
1: Human being has got sacred value.
0: అతను చేసే ప్రతి పనికి కూడాను విలువ ఉండాలి.
1: Whatever he does should carry with it the value.
0: ఈ డిసిప్లిన్ ను మీరు ఆచరించి ఇతరులకు అందించడానికి ప్రయత్నించాలి.
1: You should follow this discipline and see that it is followed by others.
0: ఈనాడు ప్రపంచములో కోల్పోయినటువంటిది ఈ డిసిప్లిన్.
1: What is that is lost in this world today? It is the discipline.
0: డిసిప్లిన్ అంటే ఏమిటో వారికి ఏం తెలియటం లేదు.
1: They don't know what discipline is.
0: సమావేశంలో పోయి కూర్చోవటము.
1: They sit in an assembly.
0: నాయకులు మాట్లాడినటువంటి ప్రతి మాట కూడా క్లాప్స్ వేయటము.
1: They clap every word they hear from the leader.
0: కేవలము ఒక దురభ్యాసమునకు చూడని చేరినటువంటిది.
1: This is a bad habit.
0: ఇది మంచిది కాదు.
1: It's not proper.
0: ఇందులో కాలం కూడా చాలా వ్యర్థమైపోతుంది.
1: You are wasting time.
0: ఒక క్షణం వేస్ట్ అయిపోయిందంటే ఎంతో జీవితంలో వేస్ట్ అయినట్టుగా ఉంటుంది.
1: A moment lost is something valuable in life.
0: ఒక క్షణం కూడా మనము వేస్ట్ చేయకూడదు టైం.
1: We should not waste even a moment of time.
0: కనుక ప్రతి కాలమును ప్రతి సెకండ్ ను కూడాను మనం చాలా పవిత్రంగా వినియోగించాలి.
1: Therefore, we should spend every second in our life valuable.
0: ఈ డిసిప్లిన్ ఎప్పుడు మనకు ప్రారంభమవుతుంది?
1: When do you have this such a discipline?
0: ఎప్పుడు మనకు ప్రాప్తిస్తుంది?
1: When do you acquire that?
0: ఈ వయసులో
1: at this age.
0: Chala pradhanamainatundi prana samanamainatundi character.
1: At this age, most important in our life is that of character. It's life main principle source.
0: Kanuka itti prana samanamainatundi yokka ee yokka seela tattvani anaga mana character nu chakkaga poshinchukovali.
1: This character, which is our very life, should be kept up properly.
0: ఈ వయసు చాలా గోల్డెన్ ఏజ్.
1: దిస్ ఏజ్ ఇస్ గోల్డెన్ ఏజ్.
0: ఇలాంటి పవిత్రమైనటువంటి వయసును మనం నిర్మూలం గావించుకుంటే భవిష్యత్తులో కూడాను మన యొక్క జీవితము నిర్మూలమైపోతుంది.
1: ఇఫ్ యూ స్పాయిల్ దిస్ గోల్డెన్ ఏజ్, యూ విల్ బి రూయినింగ్ యువర్ ఫ్యూచర్.
0: మొక్క చక్కగా ఉండినప్పుడే చెట్టు చక్కగా బయలుదేరుతుంది.
1: If the plant is straight in the beginning sapling stage, the tree also would be straight later.
0: Kanukane, start early, drive slowly, reach safely.
1: So Bhagavan says, start early, drive slowly, reach safely.
0: Idi manchi samayam starting.
1: This is very good time to start.
0: Idi manchi seedling vayasu.
1: This is the time of a seedling.
0: Idi chakkaga vachindante chettanta kudunu chakkaga avutundi.
1: At the seedling stage, if it grows straight, the rest also will follow. We should make this age very carefully.
0: They
1: may belong to any country, at any point of time, they may be in any position. It is the character which is most important, and the discipline is the main principle.
0: America vaaru ye vidhanga pravartinchali, Germany vaaru ye vidhanga pravartinchali, Russia vaaru ye vidhanga pravartinchali aneetundi sambandhamainatundi prashnalu manaku avasaram ledu.
1: We don't need to bother about the questions relating to
0: ye desham vaaru ainappudiki
1: or Germans or Russians.
0: Neevu manavudiga untunnavu.
1: You may belong to any country, you are just a human being.
0: Caste of humanity.
1: You belong to the caste of humanity.
0: Religion of love.
1: You have the religion of love.
0: Language of the heart.
1: And it's the language of the heart.
0: ఈ సత్యాన్ని మనం గుర్తించుకున్నప్పుడు ఏ దేశం వారైతే మనకేమి.
1: When once you know this truth, doesn't matter to which our country you
0: belong. ఏ దేశం వారైనా ఈ వయసులో మాత్రము మనము ప్రాణ సమానంగా కాపాడుకోవాలి మన యొక్క క్యారెక్టర్.
1: You may belong to any country at this age, the golden age. You should keep up this character very carefully as a very life.
0: Maharshulu, prachina yuvakulu, ee vidhamainatundi gunamunu kapadukuntu raavatam chetane vaaru charitrakarulaga roopondinaru.
1: In those ancient times, the young men and women, they adhered to the principles of character. Therefore, they were highly reputed. The history reveals this fact.
0: History aniga emiti?
1: What do you mean by history?
0: His story is history.
1: History means his story is history.
0: Every story.
1: Whose story?
0: Character ga undinatundi vaani story ni history.
1: The story of the one with character is history.
0: Kanuka manamu charitrakaruluga roopandavalanante manamu mana yokka seela sampattini kaapadukovali.
1: If you are to be one of history, you have to protect your character.
0: Ee naadu ee vayasulo ee character ni manam poshinchukunnappude mana santati మన జాతి మన కులము సర్వము కూడాను ఆదర్శవంతమైనటువంటి బిడ్డలుగా తయారవుతారు.
1: అట్ దిస్ ఏజ్ ఇఫ్ యూ మెయింటైన్ యువర్ క్యారెక్టర్ యువర్ ప్రోజెనీ ద కమ్యూనిటీ ది కంట్రీ బై అండ్ లార్జ్ వుడ్ ప్రాస్పర్.
0: వ్యక్తి పవిత్రుడు అయినప్పుడే సమాజం పవిత్రమైంది అవుతుంది.
1: వెన్ ది ఇండివిజువల్ ఇస్ సీక్రెట్ ద కమ్యూనిటీ సొసైటీ విల్ బి సీక్రెట్.
0: సమాజము పవిత్రమైంది అయినప్పుడు దేశం పవిత్రమైనది అవుతుంది.
1: When once the society is sacred, the whole country by and large would be sacred.
0: దేశం పవిత్రమైనప్పుడు ప్రపంచమే పవిత్రమైనదిగా రూపొందుతుంది.
1: When the country is sacred, the whole world will be sacred.
0: కనుక ఈనాడు ప్రపంచం అనేటువంటిది సరైన స్థితిలో లేదనుకుంటే వ్యక్తి యొక్క దోషమే దీనికి మూల కారణం.
1: When once we say today that the world is not along the proper lines, the mistake lies with the individual.
0: మనం అధికంగా మాట్లాడకూడదు.
1: We should not talk too much.
0: దీనివల్ల మన క్యారెక్టర్ లోని దోషం కూడా కొంచెం దెబ్బతిగుతుంది.
1: నాచురలీ యూ విల్ బి లూజింగ్ యువర్ క్యారెక్టర్ బై టాకింగ్ టూ మచ్.
0: అధికంగా మాట్లాడేటువంటి వాడిని చూస్తే కొంతమంది దూరం వెళ్లిపోతుంటారు.
1: విల్ నాచురలీ ట్రై టు గో అవే ఫ్రమ్ దోస్ దట్ టాక్ టూ మచ్.
0: క్యారెక్టర్ లేని వారినిగా చూస్తే పూర్వీకులంతా పామును చూచినట్టుగా బెదురుకొని దూరం అయిపోయేటువంటి వారు.
1: ఇన్ ఏన్షియంట్ టైమ్స్ పీపుల్ యూస్ టు రన్ అవే Just as they would run away from a serpent, they would run away from those without character.
0: ప్రతి చరిత్రకారుని యొక్క స్వరూపాన్ని కూడాను విచారణ చేసినప్పుడు ఇందులో పవిత్రమైనటువంటి క్యారెక్టరే.
1: If you once know the history of every person, you know the importance of character.
0: 3/4 character is life అని.
1: 3/4 of character is life.
0: మూడు భాగములు మానవుని యందు క్యారెక్టరే పవిత్రమైనటువంటిదిగా నిరూపితమైంది.
1: In 3/4 of human life, it is the character that is highly sacred.
0: మన చరిత్రను చక్కగా పవిత్రంగా విచారణ చేసి చూసినప్పుడు,
1: ఇఫ్ యు గో త్రూ ద హిస్టరీ క్లియర్లీ,
0: ఒక్కొక్క వ్యక్తి కూడాను తన చూపులు, తన శ్రవణము, తన పలుకులు ఎంత కంట్రోల్ లో పెట్టుకుని ఉండేటువంటి వారు యోచించుకోవచ్చు.
1: ఇఫ్ యు గో త్రూ ది హిస్టరీ, యూ విల్ సర్టన్లీ నో హౌ అవర్ ఏన్షియన్స్ హ్యాడ్ ఎ ఫుల్ కంట్రోల్ ఓవర్ దేర్ అవుట్లుక్స్, ద ఆడిషన్ అండ్ ద వర్డ్స్ దే అట్టర్డ్.
0: ఒక చిన్న ఉదాహరణము,
1: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: శివధనస్సు విరిచిన తర్వాత,
1: ఆఫ్టర్ బ్రేకింగ్ దట్ శివధనస్సు, సిక్స్ ఆఫ్ క్యారెక్టర్ ఇస్ లైవ్.
0: మూడు భాగములు మానవుని యందు క్యారెక్టరే పవిత్రమైనటువంటిదిగా నిరూపితమైంది.
1: In 3/4 of human life, it is the character that is highly sacred.
0: మన చరిత్రను

0: example.
1: శివధనస్సు విరిచిన తర్వాత
0: ఆఫ్టర్ బేకింగ్ దట్ శివధనస్సు
1: శ్రీరామచంద్రుకు సీతనిచ్చి వివాహం చేసేదానికి సిద్ధమయ్యాడు జనక మహారాజు.
0: ద ఎంపరర్ జనక వాజ్ రెడీ టు ఆఫర్ సీత ఇన్ మ్యారేజ్ టు శ్రీరామ.
1: కానీ దానికి పూర్వము ఒక్క క్షణమైన కూడాను ఒక్క నిమిషమైనా కూడాను సీతను రామును చూచి ఎరగడు.
0: ప్రయర్ టు ద మ్యారేజ్ రామ డిడ్ నాట్ లుక్ ఎట్ సీత ఈవెన్ ఫర్ ఎ సెకండ్.
1: వివాహమయ్యే పూర్వం అంతా కూడాను ఆమె పరస్త్రీ, పరస్త్రీని కన్నెత్తి చూడకూడదు అనేటువంటిదే శ్రీరామచంద్రు యొక్క శీలం యొక్క పవిత్రత.
0: బిఫోర్ ద మ్యారేజ్ వన్ షుడ్ నాట్ లుక్ ఎట్ ది ఫేస్ ఆఫ్ ఎనీ ఉమెన్. దిస్ ఈస్ ది మెయిన్ క్వాలిటీ ఆఫ్ ది క్యారెక్టర్ ఆఫ్ రామ.
1: దీని బాధ్యత తల్లిదండ్రులు చూసుకుంటారు.
0: అండ్ దిస్ మ్యారేజ్ ఇస్ ది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది పేరెంట్స్.
1: చూడకూడదని ఉన్నాడు.
0: హి జస్ట్ రిమైన్ క్వైట్.
1: పెళ్లి పీటలపైన కూర్చున్నారు.
0: దే సాట్ దేర్ నియర్ ద ఆల్టర్.
1: మంగళసూత్రం కట్టేక ముందుగా లేచి నిల్చుకున్నారు.
0: దే జస్ట్ గాట్ అప్ టు టై ది సేక్రెడ్ నాట్.
1: సీత ఎడమ భాగంలో ఉంటున్నప్పుడు రాముని కుడివైపును చూస్తూ ఉన్నాడు.
0: అండ్ సీత వాజ్ ఆన్ ది లెఫ్ట్ సైడ్, రామ వాజ్ లుకింగ్ టువర్డ్ ది రైట్ సైడ్.
1: ప్రక్కనే ఉండినటువంటి ఒక జనక మహారాజు చెప్తాడు.
0: జనక కింగ్ దో హీ వాజ్ దేర్ హీ స్టార్టెడ్ టెల్లింగ్
1: ఇయం సీత, సీత ఇక్కడ ఉన్నది నీ ఎక్కడో చూస్తున్నావు అన్నాడు.
0: కింగ్ జనక టెల్స్ హియర్ ఇస్ సీత యు ఆర్ లుకింగ్ సమ్వేర్ ఎల్స్.
1: అనేక పర్యాయం ఇయం సీత రామ, ఇయం సీత.
0: హీ వెంట్ ఆన్ టెల్లింగ్ రిపీటెడ్లీ రామ హియర్ ఇస్ సీత.
1: ఏమాత్రము తాను లెక్క చేయలేదు.
0: అండ్ రామ డిడ్ హియర్.
1: కారణం ఏమిటి?
0: వాట్స్ ద రీజన్?
1: ఇంకా మంగళసూత్రం కట్టలేదు.
0: అండ్ హీ హాస్ నాట్ టైడ్ దట్ సీక్రెట్.
1: ఆ స్త్రీని మనం చూడకూడదు.
0: హీ షుడ్ నాట్ లుక్ ఎట్ దట్ లేడీ.
1: ఇలాంటి ఆదర్శాన్ని జగత్తునికంతా అందించినటువంటి వాడు చరిత్ర పురుషుడు రామచంద్రుడు.
0: దిస్ వాజ్ ది ఐడియల్ ప్రొపగేటెడ్ డెమోన్స్ట్రేటెడ్ టు ది వరల్డ్ బై రామచంద్ర.
1: ఆ సోదరులు అందరూ కూడా ఆ విధంగానే ప్రవర్తించారు.
0: ఆల్ బ్రదర్స్ బిహేవ్డ్ లైక్ వైజ్.
1: శ్రీరామునితో లక్ష్మణుడు అరణ్యమునకు బయలుదేరి వెళ్లాడు.
0: లక్ష్మణ ఫాలోడ్ రామ టు ది ఫారెస్ట్.
1: ఒక దినము రెండు దినములు కాదు.
0: నాట్ ఫర్ ఎ డే ఆర్ టూ.
1: 14 సంవత్సరములు.
0: 14 years of time he spent with him.
1: వీరి వెంట సీత కూడా ఉంటుండాలి.
0: సీత ఆల్సో వాజ్ దేర్ ఇన్ దర్ కంపెనీ.
1: సీత చాలా యువకురాలు.
0: సీత వాజ్ క్వైట్ యంగ్ అట్ ద టైమ్.
1: 18 సంవత్సరముల వయస్సు.
0: షీ వాజ్ ఏజ్డ్ 18.
1: అలాంటి వయసు లోపల
0: అట్ దట్ ఏజ్
1: 20 సంవత్సరములు కలిగినటువంటి ఒక రామలక్ష్మణుడు వెంటనే ఉంటున్నప్పుడు
0: రామ లక్ష్మణ ఓవర్ ఏజ్ 20 అట్ ద టైమ్.
1: ఈ 14 సంవత్సరములు ఒక్క క్షణమైన కూడా సీత ముఖం చూచి ఎరుగడు లక్ష్మణుడు.
0: లక్ష్మణ డిడ్ నాట్ లుక్ ఎట్ ది ఫేస్ ఆఫ్ సీత ఆల్ దీస్ 14 ఇయర్స్ ఈవెన్ ఫర్ ఎ సెకండ్.
1: సీతను రావణుడు తీసుకుని పోయిన తర్వాత
0: వెన్ సీత వాజ్ అబ్డక్టెడ్ బై రావణ,
1: లక్ష్మణుడు రాములు వెతుక్కుంటూ వెళుతున్నారు.
0: లక్ష్మణ అండ్ రామ వెంట ఆన్ ఇన్ సర్చ్ ఆఫ్ సీత.
1: కానీ ఒక పర్వతం పైన సుగ్రీవుడు హనుమంతుడు ఉండేటువంటి వారు
0: అనే మౌంటైన్ టాప్ సుగ్రీవ హనుమాన్
1: ఆ జనసమూహం అనేటువంటి దాన్ని చూసి సీత తన నగలంతా మూట కట్టి ఆ యొక్క కొండపైన వదిలిపోయింది.
0: వాచింగ్ నంబర్ ఆఫ్ పీపుల్ ఓవర్ దేర్ సీత డ్రాప్ ద బండిల్ ఆఫ్ హర్ జ్యువెల్స్.
1: సీతాన్వేషణ నిమిత్తమై పోతున్నటువంటి సమయంలో సుగ్రీవుడు వారికి స్నేహమయ్యాడు.
0: వెన్ దే వర్ ఇన్ సర్చ్ ఆఫ్ సీత అండ్ దే హ్యాడ్ ఫ్రెండ్షిప్ విత్ సుగ్రీవ్ అట్ దట్ టైమ్.
1: వీరి యొక్క చరిత్రనంతా కూడా సుగ్రీవునికి చెప్పాడు. సీతను తీసుకుని పోయారెవరో, వారిని వెతకడానికి మేము పోయాము, నీ సహాయం నాకు అత్యవసరం అన్నారు.
0: దే టోల్డ్ ఎవ్రీథింగ్ టు సుగ్రీవ టెలింగ్ దట్ హౌ సీత వాస్ అబ్డక్టెడ్ బై రావణ అండ్ దట్ దే వర్ ఇన్ సర్చ్ ఆఫ్ సీత.
1: ఆ మాట విన్న తక్షణమే సుగ్రీవుడు ఒక మూటం తెచ్చి పెట్టాడు. ఈ నగలు ఎవరివి, ఆ సీతమ్మవేనా చూడండి.
0: హావింగ్ హర్డ్ దిస్ సుగ్రీవ బ్రాట్ దట్ బండిల్ ఆఫ్ జ్యువెల్స్ అండ్ ఆస్క్ దెమ్ టు వెరిఫై వెదర్ దే బిలాంగ్.
1: రాములు కూడా భార్య యొక్క నగలు ఏమిటో తెలియదు.
0: Rama also is not aware of the jewels of Sita.
1: అప్పుడు లక్ష్మణుని ముందు పెట్టాడు.
0: Then they were placed in front of Lakshmana.
1: Lakshmana, ఈ నగలు మీ వదినవేనా చూడమన్నాడు.
0: Do these jewels belong to your sister-in-law Sita?
1: అప్పుడు చెప్తాడు అతను.
0: Then he said,
1: ఈ కంఠహారం ఎవరివో నాకు తెలియదు.
0: I don't know the necklace to whom it belongs to.
1: ఈ యొక్క కంకణములు ఎవరివో నాకు తెలియదు.
0: I don't know the bangles to whom they belong.
1: కానీ కాలి అందెలు మాత్రము సీతవే అది నాకు చక్కగా తెలుసు అన్నాడు.
0: బట్ ఐ నో దట్ యాంక్లెస్ షీ వేర్ దట్ దే బిలాంగ్ టు సీత.
1: ఈ అందెలు మాత్రం నీకెట్ట తెలుసు అన్నారు.
0: అండ్ హీ ఆస్క్డ్ హౌ డు యు నో దట్ యాంక్లెస్ బిలాంగ్ టు సీత.
1: నిత్యం పాదాభివందనం. ఆమెకు దినము కూడా నేను పాదాభివందనం చేసేటువంటి వాడిని, అందువల్ల ఆ యొక్క పాదములపైన ఈ నగలు ఉన్నది చూచాను అన్నాడు.
0: యాజ్ ఐ ఆఫర్ మై ప్రేయర్ డూ నమస్కార్ టు హర్ లోటస్ ఫీట్ ఎవ్రీడే ఐ కుడ్ ఐడెంటిఫై.
1: 14 సంవత్సరములు అరణ్యంలో ఉండినప్పటికీ ఒక్క క్షణమైనా కూడాను సీత ముఖం చూచి ఎరుగడు లక్ష్మణుడు.
0: లక్ష్మణ ఆల్దో హీ వాజ్ దేర్ ఫర్ 14 ఇయర్స్ ఇన్ ద ఫారెస్ట్ హీ నెవర్ లుక్డ్ అట్ హర్ ఫేస్ ఈవెన్ వన్స్.
1: ఈ విధమైనటువంటి యొక్క శీలమును పోషించుకుంటూ రావటం చేతనే

0: ఆనాటి చరిత్రకారులందరూ కూడాను ఈనాడు ఆదర్శమైన పురుషులుగా రూపొందుతూ వచ్చారు.
1: బికాస్ ఆఫ్ దేర్ పర్ఫెక్ట్ క్యారెక్టర్ దెన్ దే ఆర్ స్టిల్ రిమెంబర్డ్ ఈవెన్ దిస్ డే.
0: కనుక మనము దివ్యమైనటువంటి యొక్క జీవితానికి కాంతినందించేటువంటి యొక్క జీవితానికి ఒక విధమైనటువంటి కళనిచ్చేటువంటి యొక్క జీవితానికి శాంతి కిరీటమైనటువంటి యొక్క ఈ శీలాన్ని మనం ఈనాడు కాపాడుకోవాలి.
1: సో ఫర్ దిస్ బ్యూటిఫుల్ నావెల్ డివైన్ లైఫ్ దట్ గివ్స్ ఆల్ ది బ్రిలియన్స్ అండ్ ఎఫల్జెన్స్ అండ్ ద క్రౌన్ ఆఫ్ పీస్ వీ హ్యావ్ టు ప్రొటెక్ట్ సేఫ్ గార్డ్ అవర్ క్యారెక్టర్.
0: స్త్రీలు కాని పురుషులు కాని ఈ క్యారెక్టర్ అనేటువంటి దాన్ని ప్రాణ సమానంగా తీసుకోవాలి.
1: నో మ్యాటర్ దర్ విమెన్ ఆర్ మెన్ దే హ్యావ్ టు కన్సిడర్ క్యారెక్టర్ యాజ్ దర్ వెరీ లైఫ్.
0: కొంతమంది విద్యార్థులు ఈ యువకులు విలేజ్ సేవలకై పోతున్నారు.
1: సమ్ స్టూడెంట్స్ యంగ్స్టర్స్ గో టు విలేజ్ సర్వీస్ యాక్టివిటీ.
0: సేవలు చేయటం చాలా గొప్పతనం.
1: సర్వీస్ ఇస్ నోబ్లెస్ట్ ఆఫ్ ఆల్.

0: మనము తపస్సు చేయకపోయినను పర్వాలేదు.
1: Doesn't matter even if you don't undertake penance.
0: ఏ తీర్థయాత్రను చేయనప్పటికీ పర్వాలేదు.
1: You don't need to go on pilgrimage anywhere.
0: ఏ పవిత్రమైనటువంటి యొక్క క్షేత్ర దర్శనం చేయకపోయినను పర్వాలేదు.
1: You don't need to visit any pilgrim center.
0: సజ్జనం సేవను విన సేవలు చేయాలి.
1: But you should render service.
0: సేవకత్వం నందు నాయకత్వం ఇమిడి ఉంటున్నది.
1: ఇట్ ఇస్ ఓన్లీ ఇన్ ది స్పిరిట్ ఆఫ్ సర్వీస్ లైస్ ద లీడర్షిప్.
0: ఈ సేవలు చలిపినటువంటి వానికి ఒక విధమైనటువంటి యొక్క శాంతి చేకూరుతుంది.
1: వన్ హూ సర్వ్స్ విల్ బి పీస్ఫుల్.
0: ఈ సేవల వలన తన ఎందున్నటువంటి అహంకారము నిర్మూలమవుతుంది.
1: బై దిస్ సర్వీస్ వీ కెన్ గివ్ అప్ అవర్ ఈగో.
0: వాల్మీకి రామాయణం రాసి
1: వాల్మీకి హస్ కంపోజ్డ్ రామాయణ.
0: ఒకనాడు ఆ రామాయణం ముందు పెట్టుకుని విచారం చేస్తూ కూర్చున్నాడు.
1: వన్ డే కీపింగ్ రామాయణ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్ హి వెంట్ ఆన్.
0: ఈ పవిత్రమైన చరిత్ర నేను రాశాను.
1: ఐ హావ్ కంపోజ్డ్ దిస్ సేక్రెడ్.
0: ఈ పవిత్రమైన చరిత్ర సార్థకం గావించుకోవాలంటే దీనికి ప్రచార ప్రబోధన అత్యవసరం.
1: ఇన్ ఆర్డర్ టు సీ దట్ ఇట్ ఇస్ నోన్ టు ఎవ్రీబడీ దట్ ఐ షుడ్ ప్రాపగేట్ దిస్.
0: ఎవరు దీనికి ప్రచారం చేయగలరు?
1: హూ కెన్ ప్రాపగేట్ దిస్
0: అని యోచిస్తూ ఉండినాడు.
1: హి వాస్ థింకింగ్ సీరియస్లీ అబౌట్.
0: ఆ సమయానికి చిన్న పిల్లలు ఇద్దరు పరిగెత్తి వచ్చారు.
1: అట్ దట్ టైమ్ టూ బాయ్స్ కేమ్ రన్నింగ్.
0: వారే లవకుశులు.
1: దే ఆర్ లవ అండ్ కుశ.
0: గురూజీ ఏం మీరు యోచిస్తున్నారన్నారు.
1: దే ఆస్క్ గురూజీ వాట్ ఈస్ ఇట్ దట్ యు ఆర్ థింకింగ్.
0: నాయన పవిత్రమైన రామచరిత్ర నేను రచించాను.
1: ఐ హావ్ రిటన్ ది సీక్రెట్
0: హిస్టరీ. సమాజంలో పంచిపెట్టాలి.
1: దిస్ షుడ్ బి పబ్లిసైజ్డ్.
0: ఆదర్శవంతమైన గుణాలు సమాజంలో అందించాలి.
1: ది ఐడియల్స్ మస్ట్ బి టాట్ ఇన్ సొసైటీ.
0: దివ్యమైనటువంటి రాముని యొక్క సత్కీర్తి ఈ ప్రపంచంలో వ్యాపించాలి.
1: ద డివైన్ గ్లోరీ ఆఫ్ రామా షుడ్ స్ప్రెడ్ ఆల్ ఓవర్ ద వరల్డ్.
0: వారి యొక్క శీల సంపత్తిని ప్రతి వ్యక్తికి చేర్చాలి.
1: ద క్యారెక్టర్ షుడ్ బి పాస్డ్ ఆన్ టు ఎవ్రీ పర్సన్.
0: దీనికి ఎవరా అని యోచిస్తున్నామన్నారు.
1: ఐఎమ్ థింకింగ్ హూ ఇస్ ద రైట్ మ్యాన్ టు డూ ఇట్.
0: చేతులు కట్టుకున్నారు పిల్లలు.
1: బోత్ ది బాయ్స్ విత్ ఫోల్డెడ్ హ్యాండ్స్.
0: గురూజీ
1: సెడ్ గురూజీ
0: మాకు ప్రాణం ఉన్నది.
1: వీ హ్యావ్ లైఫ్.
0: మేము మీ శిష్యులము.
1: వీఆర్ యువర్ డిసైపుల్స్.
0: మీ పనికి మేము రక్తమునైనా ధారపోస్తాము.
1: వీఆర్ రెడీ టు షెడ్ అవర్ లైఫ్ ద బ్లడ్.
0: మీ సేవలకు మేము జీవితాన్ని అంకితం చేస్తాము.
1: వీల్ డెడికేట్ అవర్ లైఫ్ టు సర్వ్ యూ.
0: మీ ఆజ్ఞాపించండి, దీనిని మేము ప్రచారం చేస్తామన్నారు.
1: కమాండర్స్ విల్ సర్టన్లీ ఫాలో.
0: వాల్మీకి పట్టరాని ఆనందంతో ఉట్టిపడి కంటిధారలు కార్చాడు.
1: వాల్మీకి స్టార్ట్ షెడ్డింగ్ టియర్స్ ఇన్ ఆల్ ఎక్స్టసీ.
0: ఈ లేత హృదయమైనటువంటి ఈ పిల్లల్లో ఇంతటి త్యాగమా, ఇంతటి ఔదార్యమా, ఇంతటి పవిత్రమైన భావమా అని ఆనందించారు.
1: వాల్మీకి వాజ్ సో హ్యాపీ బికాస్ దో దే ఆర్ సో యంగ్ లిటిల్ బాయ్స్ దే హ్యావ్ దట్ సీక్రెట్ ఫీలింగ్స్ ద నొబిలిటీ.
0: రేపటి దినమే, ఇంకా ఆలస్యం చేయనక్కర్లేదు. ఆలస్యం అమృతం విషం.
1: He said, boys, don't delay. You should not delay because delay amounts to poison. Right from tomorrow, you do it.
0: వాల్మీకి బాలులకు బోధించాడు.
1: వాల్మీకి టాట్ దీస్ టూ బాయ్స్.
0: అమృతంతో నింపినటువంటి లేక విషంతో నింపినటువంటి బంగారు పాత్ర కంటే
1: మోర్ దెన్ ది గోల్డెన్ వెసల్ ఐదర్ విత్ అమృత ద నెక్టర్ ఆర్ ద పాయిజన్.
0: విషంతో నింపినటువంటి మట్టి పాత్రనే మేలు అన్నాడు.
1: అన్ అర్థన్ పాట్ విత్ ద పాయిజన్ ఇస్ మచ్ బెటర్.
0: లేక విషంతో నింపినటువంటి బంగారు పాత్ర కంటే
1: రాదర్ ద గోల్డెన్ వెసల్ విత్ ద పాయిజన్
0: అమృతంతో నింపినటువంటి మట్టి పాత్రనే మేలు అన్నాడు.
1: ఎన్ అర్థన్ పాట్ విత్ ద నెక్టర్ అమృత ఇస్ మచ్ బెటర్.
0: ఈ దేహము మృణ్మయము.
1: దిస్ బాడీ ఇస్ జస్ట్ మేడ్
0: మానవుని యొక్క దేహము మట్టి పాత్ర.
1: ద బాడీ ఇస్ జస్ట్ ఎన్ అర్థన్ పాట్.
0: కానీ ఇందులో శీలత్వము పవిత్రతము అనేటువంటి అమృతాన్ని నింపాడు భగవంతుడు.
1: గాడ్ హెస్ ఫిల్డ్ దిస్ అర్థన్ పాట్ ఆఫ్ ద బాడీ విత్ ద నెక్టర్.
0: కాబట్టి అమృతంతో నింపినటువంటి మట్టి పాత్ర ఈ మానవ దేహము.
1: ద బాడీ ఈస్ జస్ట్ ఎన్ అర్థన్ పాట్ ఫుల్ ఆఫ్ నెక్టర్ అమృత.
0: మీరు ఆహ్వానించండి.
1: దిస్ యూ షుడ్ ఇన్వైట్.
0: విషంతో నింపినటువంటి బంగారు పాత్ర అయినా కూడా మనకు అక్కర్లేదు.
1: జస్ట్ త్రో ఇట్ అసైడ్, బ్రష్ ఇట్ అసైడ్. ఇక్కడ గోల్డెన్ వెసల్ పాయిజన్
0: విషం పాత్ర యావది.
1: వాట్ ఈస్ ది గోల్డెన్ వెసల్ హియర్?
0: కేవలం ప్రపంచం అనేటువంటి సర్వ సుఖములతో, సర్వ సంతోషములతో, సర్వ ఆనందములతో తులతూకుతున్నటువంటి బంగారు వలె కనిపిస్తుండాలి.
1: ద హోల్ వరల్డ్ విత్ ఆల్ కన్వీనియన్సెస్, కంఫర్ట్స్, ప్లెజర్స్ షైన్స్ లైక్ గోల్డ్.
0: దీని నిండుకు విషయ స్వరూపమైన విషమే.
1: ఇట్ ఈస్ ఫుల్ ఆఫ్ పాయిజన్. It's poison of sensual pleasure.
0: ఇది ఆ మనకు బంగారము.
1: Is that the gold? No.
0: హృదయముతో అనగా ఏమి? హృదయ స్థాయియే భగవంతుడు.
1: God resides in the altar of our heart.
0: భగవంతుడు ఏ బద్రీనాథ్ యందు, ఏ కేదార్నాథ్ యందు, ఏ భద్రాచలం నందు, ఏ తిరుపతి యందు, ప్రశాంతి యందు లేదో కాడు.
1: God is not specially present in pilgrim centers like బద్రీనాథ్, కేదార్నాథ్, తిరుపతి.
0: అన్నింటికీ కంట్రోలర్ మన హృదయంలో ఉన్నాడు.
1: Absolute, complete, total control is on our heart.
0: కనుకనే భగవంతుడు ఎక్కడ ఉన్నాడు? వాసుదేవాసి.
1: సో వేర్ ఇస్ గాడ్ హీ డ్వెల్స్ ఇన్ అవర్ హార్ట్.
0: ఎక్కడో వెతకపోయినక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు సర్చ్ ఫర్ హిమ్ ఎనీవేర్.
0: ప్రతి ఒక్కరి హృదయమునందు కూడాను ఉన్నాడు భగవంతుడు.
1: గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ వన్స్ హార్ట్.
0: కాబట్టి ఇట్ మట్టి పాత్ర అయిన కూడాను ఈ మానవ దేహము చాలా పవిత్రమైనటువంటిది అన్నాడు.
1: దో హ్యూమన్ బాడీ ఇస్ అర్థన్ పాట్ ఇట్ ఇస్ హైలీ సీక్రెట్.
0: దీనికి మానాభిమానములు గౌరవ మర్యాదలు ఏమాత్రము అక్కర్లేదు.
1: దిస్ బాడీ షుడ్ నాట్ బి మైండ్ఫుల్ of the attachment or respect or esteem.
0: భగవత్ ఆనందమును అనుభవించే నిమిత్తమై ఈ గౌరవం మనకెందుకు?
1: యూ షుడ్ ఎంజాయ్ ద బ్లిస్ ఆఫ్ గాడ్, వై అదర్స్ మ్యాటర్స్.
0: కనుక మీరు త్యాగులై మీరు వెళ్ళాలి అన్నాడు వాల్మీకి.
1: వాల్మీకి సెడ్ బి మెన్ ఆఫ్ సాక్రిఫైస్ అండ్ గో ఫోర్త్.
0: నిమిషం లోపల వారు లోపలికి వెళ్లారు, రుద్రాక్షలు ధరించారు, కాషాయ వస్త్రము కట్టారు, కంకణాలు రుద్రాక్షములుగా వేసుకున్నారు, తమ్ముల చేత పట్టుకున్నారు, బయలుదేరారు.
1: ఇన్ ఎ మూమెంట్ టైమ్ they wore ochre robes and they were wearing rudraksha malas and with tambura the musical instrument they went on.
0: ramakathanu vinaraiya bazar bazaru tirutunnadu ramakathanu vinandi.
1: they went on moving around every street, listen to the story of rama.
0: ee chinna vayasunandu ee dehaniki inta tyagama.
1: at this tender age they were born.
0: ee jeevitaniki inta viraktiya.
1: How could they have so much of detachment?
0: లేదు, ఆ వాల్మీకులు కూడాను ఆదర్శవంతమైనటువంటి యువకులుగా రూపొందింపజేశారు.
1: ఇట్ వాస్ ది వర్క్ ఆఫ్ వాల్మీకి దట్ షేప్డ్ దెమ్ యాజ్ మెన్ ఆఫ్ డిటాచ్మెంట్.
0: ఈనాటి యువకులు ఎందు
1: టుడే అమంగ్ యంగ్స్టర్స్
0: పబ్లిక్ లోపల రెండు చేతులు జోడించి నమస్కారం చేయాలంటే చాలా అవమానం.
1: యంగ్స్టర్స్ డోంట్ డూ నమస్కార్ జాయినింగ్ బోత్ ది హ్యాండ్స్.
0: నగర సంకీర్తనకు పోవాలంటే తలలు దాచుకుని పోతుంటారు నగర సంకీర్తనకు.
1: దే బెండ్ దేర్ హెడ్స్ అండ్ పార్టిసిపేట్ ఇన్ నగర సంకీర్తన్.
0: ఏమైనా నష్టం విభూతి పెట్టుకోవాలంటే ఇంట్లో పెట్టుకుంటారు, బయటకు వస్తారని తుడిచి వేసుకుంటారు.
1: దే విల్ హ్యావ్ ద విభూతి ఆన్ దర్ ఫోర్ హెడ్ అట్ హోమ్, దే విల్ వైప్ ఇట్ ఆఫ్ వెన్ వన్స్ దే కమ్ అవుట్.
0: ఎంత విచిత్రమైనటువంటి జీవితము.
1: వాట్ కైండ్ ఆఫ్ లైఫ్.
0: ఎంత దుర్బలమైనటువంటి జీవితము.
1: వాట్ సార్ట్ ఆఫ్ వీక్ లైఫ్.
0: దేశానికి మనం భయపడటమా?
1: వై షుడ్ యు బి అఫ్రైడ్?
0: పరులకు మనం భయపడటమా?
1: వై షుడ్ యు బి అఫ్రైడ్?
0: మంచి కార్యానికి మనం ఎందుకు భయపడాలి?
1: వై షుడ్ యు బి అఫ్రైడ్ టు డూ గుడ్ థింగ్.
0: నీవు ఏ తప్పు చేయటం లేదు కదా.
1: యు ఆర్ నాట్ కమిటెడ్.
0: ఏ దోషంలో నా ప్రవేశించడం లేదు కదా.
1: దేర్ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్.
0: భగవత్ నామస్మరణలో నీవు ఎందుకు భయపడాలి?
1: వై చాంటింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ వై షుడ్ యు హావ్ ఫియర్?
0: దానివల్ల నీ మానవత్వం బలహీనత పొందిపోతుండాలి.
1: దేర్ ఫోర్ హ్యూమన్ లైఫ్ బికమ్స్ వీక్.
0: కనుక మనము బలహీనుడు కారాదు.
1: వి షుడ్ నెవర్ బి వీక్.
0: నాయమాత్మ బలహీనేన లభ్యః అన్నారు. బలహీనుడైన వారు ఏ చిన్న కార్యాన్ని కూడా సాధించలేరు.
1: ఏ వీక్ పర్సన్ కెనాట్ అకాంప్లిష్ అచీవ్ ఎనీ సింపుల్ థింగ్.
0: దుర్మార్గములకు, దుష్టవాక్యములకు, దురాలోచనలకు మనం ముందంజ వేస్తున్నాము.
1: వీఆర్ స్టెప్పింగ్ ఫార్వర్డ్ టు కమిట్ ఆల్ వికెడ్ యాక్షన్స్.
0: దివ్య జీవితానికి మనం ఎందుకు వెనకంజ వేయటం?
1: వై షుడ్ వి గో బ్యాక్? When it's a matter of sacred activity and sacred action.
0: ఇది ఈనాటి మానవుల యొక్క గొప్ప బలహీనత.
1: This is a very big weakness in the modern man.
0: ఏమి దైవ పేరు చెప్తే నీకు దోషము?
1: What is the mistake in telling God's name?
0: పుచ్చమైనటువంటి సినిమా పాటలు పాడుకుంటుంటావే, దైవ పాటలు పాడటంలో నీకు ఏమి అవమానం?
1: You sing very cheap low cinema songs. Why can't you sing the glory of God?
0: అక్కరహితమైనటువంటి పాటల లోపల నీ జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నావు.
1: You are wasting your life in singing cinema songs.
0: రామకృష్ణ గోవింద అనేటువంటి చెప్పడంలో నీకు ఏమి అవమానం?
1: Why should you feel humiliated to say Rama Krishna Govinda?
0: అది చెప్పడం చాలా అవమానం.
1: You feel a matter of shame.
0: ఇంకా బజారులో పోయి డ డ డ డ డ డ అర్థరహితమైనటువంటి పాటల్లో గొప్ప ముందంజ వేస్తుంటారు.
1: You step forward to sing meaningless cinema songs along the street.
0: ఇది మానవునికే అవమానకరమైన
1: విషయం. It's a shame to the entire human life.
0: మానవు లేనిటువంటి వారు ఏమైనా పాడుకోవచ్చును.
1: Human beings can sing any song for
0: kaani manam jeevitham garipetunte prathi vyakti kudanu ee vidhamainatunte oka jeevithani gadapatam chaala vyartham.
1: To spend life like that is a matter of waste.
0: Mana jeevithamlo oka vidhamainatunte keerthini sampadinchali.
1: We should earn reputation, good name in society.
0: Society lopala anaga samajam lopala peru pratishthanu jeppinchukovadaniki mana vinayame vidheyate moola kaaranam.
1: It's humility and obedience which are required to win a good name in society.
0: Jati gauravambu neeti pai nilachunu neeti lekayunna jati jadunu.
1: The greatness of the society depends on the morality.
0: Neeti leni jati nijamaina jati kadu.
1: The community without morality is no community at all.
0: ఆ నీతియే లేకపోతే ఇంకా జాతి ఎక్కడుంది?
1: వితౌట్ మొరాలిటీ హౌ డూ యూ ఫైండ్ ద కమ్యూనిటీ?
0: ఒక కుక్కలకు నక్కలకైనా ఒక సీజన్ అండ్ రీజన్ ఉంటుంది.
1: ద డాగ్స్ అండ్ ఫాక్సెస్ దే హావ్ రీజన్ అండ్ సీజన్.
0: మనిషికి ఈనాడు నో సీజన్ నో రీజన్.
1: Man today has no season, has no reason.
0: అలాంటి మనిషి మనిషి ఎట్ అవుతాడు?
1: How do you call him a human being?
0: కనుక యువకులారా,
1: so youngsters,
0: మీరు మానవులు.
1: You are human being.
0: దైవం యొక్క బిడ్డలు.
1: You are the children of God.
0: దైవం యొక్క ప్రతిబింబములు.
1: You are the reflection of God.
0: మమంస మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన. మీరంతా నా అంశమే, నా వారే, నా స్వరూపులే అని భగవంతుడు చెప్తున్నాడు.
1: God declares that you are sparks of the divine. You are my reflection. You and I are one. That's what he says.
0: అలాంటి దైవం యొక్క స్వరూపులైపోయి కూడాను మీరు ఎందుకు భయపడాలి?
1: Being the embodiment of the divine, why should you feel?
0: దైవ నామం చెప్పడానికి ఎందుకు సిగ్గుపడాలి?
1: Why do you feel shameful to repeat God's name?
0: దైవం యొక్క చరిత్రను పనులకు బోధించడానికి ఎందుకు మీరు వెనుకం చెయ్యాలి?
1: Why do you go back to speak about God?
0: ఇది వద్దు.
1: You should not do that.
0: ధైర్యంతో దైవ సేవలో మీరు పాల్గొనండి.
1: విత్ ఆల్ ద కరేజ్ రెండర్ సర్వీస్.
0: మీరు పవిత్రులు ఒకటే కాక మిగతా వారిని కూడా, తోటి మానవులు కూడా పవిత్రులు గావించండి.
1: యూ షుడ్ నాట్ ఓన్లీ బి సీక్రెట్, యూ షుడ్ మేక్ అదర్ లైవ్స్ ఈక్వల్లీ సీక్రెట్.
0: ఎక్కడికి పోతున్నావయ్యా అని ఎవరైనా అడిగితే,
1: ఇఫ్ ఎనీవన్ ఆస్క్స్ వేర్ ఆర్ యూ గోయింగ్,
0: ఒక తెర బతుకో లేక పుట్ట బతుకో పోతున్నానంటే చెప్పుకోవడానికి సిగ్గుపడతారు.
1: దే ఫీల్ ఎ మ్యాటర్ ఆఫ్ షేమ్ టు సే దట్ దే ఆర్ గోయింగ్ టు తిరుపతి.
0: బెంగళూరు పోతున్నామండి అంటారు. ఎంత బలహీనుడు వీడు.
1: They say that we are going to Bangalore.
0: చిన్న దానికి ఇంత అబద్ధం ఆడాలి?
1: Why should you tell lies at all?
0: నేను పుట్టపర్తికి పోతున్నాను.
1: I am going to పుట్టపర్తి.
0: నేను స్వామిని దర్శించుకోవడానికి పోతున్నాను.
1: I am going there.
0: చెప్పితే ఏమి నీకు అవమానం?
1: I am going to see Swami. What is shame here?
0: ఇలాంటి ధైర్యం చేత మనం ఈ యొక్క దైవ సేవలో మనం పాల్గొనాలి.
1: With that conviction and courage, you should render service in society.
0: ఈ విధమైనటువంటి యొక్క ధైర్యాన్ని మేము సాధించుకొని సమాజంలో మీరు ప్రవేశించాలి.
1: విత్ దట్ స్పిరిట్ ఆఫ్ కరేజ్ గో టు ది సొసైటీ.
0: ధైర్య సాహసాలతో మీరు సేవల్లో ప్రవేశించాలి.
1: విత్ ఆల్ ది కరేజ్ అండ్ వాలా యూ రెండర్ సర్వీస్.
0: ఇది ఏమి సేవ, ఎట్టి సేవ అనేది విచారణ మనకు అక్కర్లేదు.
1: డోంట్ బాదర్ అబౌట్ వాట్ సార్ట్ ఆఫ్ సర్వీస్ ఇట్ ఈస్.
0: ఈనాడు విలేజెస్ లోపల చాలా అశుభ్రత చేతను, సరి అయిన ఆహారం లేకపోవటం చేతను, సరి అయిన నీరు దొరకపోవటం చేతను అనేక విధమైనటువంటి రోగములకు గురి అవుతున్నారు.
1: టుడే you find so many diseases in villages because everything is unhealthy. There's no cleanliness, there's no proper food and drinking water.
0: Ekkada chuchina kaani pollution,
1: everything is polluted everywhere.
0: Kanuka alanti villages lo manam praveshinchinappudu dantlo mottamodina man seva cheyali.
1: So you should serve villages first.
0: ప్రతి వారం కూడా అదే విలేజ్ కి మీరు ఫోన్ అక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు విజిట్ ది సేమ్.
0: ఈ సేవను చేయడంలో కూడా మీకు కూడా చాలా ధన వ్యయం అవుతుంది.
1: While serving, you need to spend money.
0: మీరు ఉద్యోగాలు చేసేటువంటి వారు ప్రతి పర్యాయం కూడా లీవ్ తీసుకుంటే ఉద్యోగం కూడా ఊడిపోతుంది.
1: If you go on taking leave, you will lose your job also.
0: కనుక ఇది ఏ విధంగా మీరు చేయాలి?
1: What way to do, sir?
0: ఒక విలేజ్ కి మీరు పోయినప్పుడు,
1: when you go to a village,
0: ఆ విలేజ్ లో ఉండేటువంటి యువకులంతా మీరు ప్రోగు చేసి,
1: collect all youngsters there, gather them.
0: ఆ యువకులకంతా మీరు చక్కగా బోధించి,
1: teach them well.
0: అయ్యా, మన గ్రామాన్ని మనం శుభ్రం చేసుకోకపోతే ఇంకెవరు చేస్తారు?
1: Explain clearly, if we don't maintain the cleanliness of village, who else will do?
0: ఒక మీటింగ్ పెట్టుకొని ఆ గ్రామంలోని యువకులే ఆ ఊరిలోని సేవలు చేసుకోవడానికి తగినటువంటి కృషి కల్పించాలి.
1: యూ షుడ్ కన్వీన్ ఎ మీటింగ్ ఆఫ్ యంగ్స్టర్స్ ఇన్ ఎవ్రీ విలేజ్, టాక్ టు దెమ్ ద నీడ్ టు.
0: ఎక్కడో హైదరాబాద్ నుంచి నెల్లూరుకి పోవడం అంటే ఎంత కష్టమవుతుంది?
1: ఇట్స్ సో డిఫికల్ట్ టు ట్రావెల్ ఫ్రమ్ హైదరాబాద్ టు నెల్లూరు టు సర్వ్.
0: కనుక మరి నెల్లూరులో ఉండేటువంటి యువకుల్ని తీసుకుని ఆ నెల్లూరు యువకులకే ఒక విధమైన ట్రైనింగ్ అందించాలి.
1: మేక్ యూజ్ ఆఫ్ యంగ్స్టర్స్ దేర్ ఇన్ నెల్లూర్, మేక్ దెమ్ సర్వ్ దేర్.
0: ఇంకొక విలేజ్ పోతే ఆ విలేజ్ లో ఉన్నటువంటి యువకులకు మీరు తగినటువంటి బోధలు చల్పి వారితోనే సేవలు చేయించాలి.
1: ఇఫ్ యూ విజిట్ అనదర్ విలేజ్, మేక్ యూజ్ ఆఫ్ ది రెసిడెంట్స్ దేర్ అండ్ టీచ్ దెమ్ హౌ టు సర్వ్.
0: అప్పుడు మీకు ధనం కూడా వ్యయం కాదు, కాలం కూడా వ్యర్థం కాదు.
1: దెన్ యూ డోంట్ నీడ్ టు స్పెండ్ లాట్ ఆఫ్ మనీ అండ్ వేస్ట్ టైం.
0: ఈ విధంగా ప్రతి విలేజ్ ఎందుకని, ప్రతి హర్ట్స్ ఎందుకు కానీ ఈ విధమైన సేవల్లో మీరు పాల్గొనాలి.
1: సో యూ షుడ్ రెండర్ సర్వీస్ ఇన్ ఆల్ విలేజెస్ ఇన్ హట్మెంట్స్ దేర్.
0: కొన్ని హెల్త్ కి సంబంధించినటువంటి క్యాంపులు కూడా మనం పెట్టుకోవాలి.
1: వీ షుడ్ హ్యావ్ సర్టన్ హెల్త్ క్యాంప్స్ టు.
0: ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యము.
1: బికాస్ హెల్త్ ఈజ్ వెల్త్.
0: ఆరోగ్యమే లేకపోతే ఏ పని కూడా మనం చేయలేము.
1: వితౌట్ హెల్త్ యూ కెనాట్ అచీవ్ ఎనీథింగ్.
0: కనుక ఆరోగ్యంకు సంబంధించినటువంటి యొక్క ప్రధానమైనటువంటి ఏర్పాటు కూడా మనం చేయాలి.
1: వీ షుడ్ మేక్ all arrangements to maintain good health.
0: ఒకరిద్దరు డాక్టర్స్ ని తీసుకుని పోయి ఊర్లో అంతా చెకప్ చేయించాలి.
1: We should take doctors and organize health check-up.
0: ఈ విధంగా ఈనాటి యువకులు సర్వసంగ పరిత్యాగులైపోయి పల్లెల యందు ప్రవేశించి పవిత్రమైన సేవలు చేస్తున్నారంటే పల్లె వారికి కూడా సిగ్గు వేసి వారే ఇందులో పాల్గొంటూ వస్తారు.
1: When youngsters with the spirit of sacrifice go to villages and serve, even villagers would be inspired. They feel shameful. We should always be servants and men of service.
0: It is
1: only in the servitude lies the leadership. Today leaders, they never served before. They want to be leaders without serving anyone. That's why the present plight of the world is like this. In fact, there is a lot of respect when you serve.
0: హనుమంతుడు ఎట్టివాడో మీకు తెలుసునా?
1: యు నో వాట్ సార్ట్ ఆఫ్ పర్సన్ ఇస్ హనుమాన్?
0: హనుమంతుడు శాంతుడు, గుణవంతుడు, బలవంతుడు. హనుమంతుడు
1: హనుమాన్ ఈజ్ వన్ ఆఫ్ పీస్, ఈజ్ వన్ ఆఫ్ క్యారెక్టర్, ఈజ్ వన్ ఆఫ్ ఫిజికల్ స్ట్రెంగ్.
0: మంచి బలవంతుడు,
1: ఈజ్ వెరీ స్ట్రాంగ్ ఫిజికలీ.
0: అతను అశోకవనములో చేరాడు.
1: He went there to Ashoka.
0: Sitanvesham nimittamai anek vidhamaina pavitramaina karmalu acharinchadu.
1: He made various attempts to search Sita.
0: Kani Lankalo unna rakshasulu ee naadu ee koti mukham chusi erigaru.
1: But the rakshasas there in Lanka never saw any monkey before.
0: Rakamainatundi jantu vachindani andaru bayal deraru dani chuttaniki.
1: All rakshasas, they wanted to see this funny monkey which they never saw before.
0: Andulo Ravana yokka kumarudainatundi vaadu ఇంద్రజిత్తుడు పోయి నీవెవరు అని ప్రశ్నించాడు.
1: అమంగ్ దెమ్ ది ఇంద్రజిత్ సన్ ఆఫ్ రావణ ఆస్క్డ్, హూ ఆర్ యూ?
0: కానీ హనుమంతుని యొక్క శక్తి సామర్థ్యం ఎవరికి తెలియదు.
1: నో వన్ నోస్ ది కెపాసిటీస్ ఆఫ్ హనుమాన్.
0: అయినప్పటికీ
1: యట్
0: తాను చెప్పాడు.
1: హీ రిప్లైడ్,
0: దాసోహం కోసలేంద్రశ్చ. అయ్యా, నేను శ్రీరామచంద్రుడి దాసుడను అన్నాడు.
1: హీ సెడ్, సార్ ఐఎమ్ సర్వెంట్ ఆఫ్ శ్రీరామచంద్ర.
0: ఈ దాసత్వంలో ఎంత గౌరవం ఏర్పడింది అతనికి.
1: వాట్ రెస్పెక్ట్ హీ హ్యాస్.
0: నేను రామచంద్రుని దాసుడను అనుకుంటే మనకే గౌరవం కానీ ఇంకొకరికి కాదు.
1: ఇఫ్ వీ సే దట్ వీఆర్ సర్వెంట్స్ ఆఫ్ రామచంద్ర, నేచురలీ ఇట్ క్యారీస్ రెస్పెక్ట్.
0: ఇంకొకరు ఇంకొకరి దాసులు కావచ్చును.
1: యూ మే బి సర్వెంట్ టు సమ్వన్ ఎల్స్.
0: దుష్టకర్మలకు, దురాలోచనలకు దాసుడు కావచ్చును.
1: యూ మే బి సర్వెంట్ టు బ్యాడ్ యాక్టివిటీ అండ్ బ్యాడ్ థాట్స్.
0: విషయ భోగములకు, విషయానందములకు దాసుడు కావచ్చును.
1: ఫర్ సెన్సువల్ ప్లెజర్ అండ్ వరల్డ్లీ ప్లెజర్స్.
0: విషయ భోగములకు దాసుడు కావచ్చును.
1: యూ మే బి ఏ సర్వెంట్ టు ప్లెజర్.
0: దాసుడు కావటంలో ఏం తప్పు ఉంది?
1: But what is the mistake if you are the servant of God?
0: ఈ విధమైనటువంటి ఒక డిస్క్రిమినేషన్ మనం చేస్తూ రావాలి.
1: We should exercise discrimination like this.
0: నేను ఏమి తప్పు చేస్తున్నాను?
1: What mistake am I?
0: నేను ఎందుకోసం భయపడాలి?
1: Why should I be?
0: సమాజ సేవ చేయడంలో తప్పేముంటున్నది?
1: What is the mistake in?
0: ఈ విధంగా తనలో తాను ధైర్యాన్ని, సాహసాన్ని అభివృద్ధి పరచుకోవాలి.
1: Therefore we should be courageous in serving.
0: మొట్టమొదట ధైర్య సాహసాలు రావాలి.
1: Therefore is the courage which is most important.
0: ఈ విధంగా సేవలో పాల్గొనినప్పుడు దైవము మీ సన్నిధి ఎందే ఉంటాడు, మీ పెన్నిధి ఎందే ఉంటాడు.
1: When once you start serving the community, there you find God as your very wealth.
0: వేరే ఏ విధమైనటువంటి సాధనలు చేయనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు ఫాలో ఇన్ స్పిరిచువల్
0: పర్సన్. సమయం చిక్తే చేయి, ధ్యానం చేయి, జపం చేయి, అన్ని చేయి.
1: ఇఫ్ యూ ఫైండ్ టైమ్, మెడిటేట్.
0: కానీ ఈ మోడర్న్ ఏజ్ లోపల ధ్యానము, జపం అనేటువంటిది కుదరటమే చాలా కష్టం.
1: బట్ ఇన్ మోడర్న్ ఏజ్ ఇట్స్ టూ డిఫికల్ట్ టు మెడిటేట్ అండ్ డూ జప.
0: కూర్చుంటాడు మెడిటేషన్ మంచి ఫోటో కోసం కూర్చున్నట్టుగా.
1: హీ సిట్స్ ఇన్ మెడిటేషన్ ఫర్ ఎ గుడ్ ఫోటోగ్రాఫ్.
0: మైండ్ పోతుంది, మార్కెట్ అంతా తిరుగుతూ ఉంటుంది.
1: బట్ మైండ్ గోస్ అరౌండ్ ద మార్కెట్.
0: కనుకనే ఈ ధ్యానం నీకు అక్కర్లేదు.
1: డోంట్ బాదర్ అబౌట్ సచ్ మెడిటేషన్ ప్రాసెస్.
0: నీవు నోరుని మొయ్యి, హృదయాన్ని తెరువు.
1: Shut your mouth and open your heart.
0: అది నిజమైన ధ్యానం.
1: That is the true meditation.
0: ఈనాడు హృదయాన్ని మూసుకుంటారు, నోరును తెరుచుకుంటున్నారు.
1: Today what we are doing is we have closed our heart and we get our mouth open. This is no meditation.
0: నోరును మూయి,
1: shut your mouth,
0: హృదయాన్ని తెరుచు,
1: and open your heart.
0: ఇదే నిజమైనటువంటి ధ్యానం.
1: This is true meditation.
0: జపం చేస్తుంటారు.
1: Then we do japa.
0: చేతిలో జపమాల తిరుగుతూ ఉంటుంది.
1: They have the japamala.
0: ఈ మైండ్ చూస్తే చాకలింటికి, మంగళింటికి ప్రయాణం వెళ్తుంటుంది.
1: But the mind goes to the barber and the washerman.
0: ఇది కాదు జపం.
1: దిస్ నాట్.
0: ఈ విధంగా కాలం వ్యర్థం చేయొద్దు.
1: డోంట్ వేస్ట్ టైం లైక్.
0: ఈ జపం చేయడానికి, ధ్యానం చేయడానికి నీకు సమయం చిక్కపోతే ఆ సమయంలో నువ్వు సేవకు ప్రయోజనం చేయి.
1: వి డోంట్ ఫైండ్ టైమ్ టు మెడిటేట్, కమ్ ఆన్ సర్వ్ అదర్స్.
0: నీవు మరొక రీతిగా మీరు విచారం చేయాలి.
1: యు కెన్ ఆల్సో ఎంక్వైర్ ఇన్ అనదర్ వే.
0: దైవం ఏ రీతిగా మనం ప్రార్థించాలి?
1: హౌ టు ప్రే గాడ్
0: అని కొంతమందికి సందేహం,
1: సమ్ డౌట్.
0: నీవే దైవం ఉండగా నీవు ప్రార్థించడం ఏమిటి?
1: When you are God yourself, what is the fun of praying?
0: అయితే నేను దైవము అనేటువంటి సత్యమును నీవు గుర్తించేంత వరకు కూడాను కొన్ని రకమైనటువంటి సత్కర్మలు ఆచరించాలి.
1: Until you realize you are divine, you should follow certain paths.
0: అప్పుడు నేను చేసే ప్రతి కర్మ కూడాను భగవంతునికి అర్పితం జావించి చేస్తున్నాను అనేటువంటి భావంతో చేయి.
1: You do service with the spirit of total dedication to God.
0: దీనిని భారతీయుల చరిత్ర యందు సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థం అన్నారు.
1: Therefore, in the history of Bharat, it is said, all activities should be pleasing unto God.
0: Whatever
1: you may do, it is divine activity.
0: ఆ విధంగా చేసినప్పుడు అన్ని కర్మలు కూడా భగవత్ కర్మలుగా అనేది పొందుతాయి.
1: దెన్ ఆల్ యాక్షన్స్ వుడ్ బి ట్రాన్స్ఫార్మ్డ్.
0: ప్రారంభంలో కొంచెం శ్రమ కావచ్చును.
1: అట్ ద బిగినింగ్ ఇట్ మే బి స్ట్రెయిన్.
0: కొన్ని బాధలు కలగవచ్చును.
1: యు మే సఫర్.
0: కానీ క్రమక్రమేణా అది అభ్యాసం అయిపోతుంది. అది ఒక సాధనగా రూపొందుతుంది.
1: గ్రాడ్యువల్లీ యుల్ గెట్ హ్యాబిచువేటెడ్ ఇట్ బికమ్స్ ఈజీ.
0: కనుకనే భగవద్గీత ఎందు కూడాను శ్రేయో హి జ్ఞానం అభ్యాసాత్ జ్ఞానాధ్యానం విశిష్యతే జ్ఞానాత్ కర్మ ఫలత్యాగి త్యాగశాంతి అనంతరం. ప్రతి ఒక్కటి కూడా మనము ఒక అభ్యాసంతోనే మనం సాధించాలి.
1: యు కెన్ అచీవ్ ఎనీథింగ్ బై ప్రాక్టీసింగ్ కాన్స్టెంట్లీ.
0: ఒక పాట పాడాలంటే అప్పటికప్పుడు పాడలేవు, అభ్యాసం చెయ్యాలి.
1: యు కెనాట్ సింగ్ ఇన్స్టంటేనియస్లీ, ఇమీడియట్లీ యూ షుడ్ ప్రాక్టీస్.
0: నడచడానికి కూడా అప్పటికప్పుడు పరిగెత్తడానికి వీలు కాదు, కొంచెం తప్పుడు అడుగులు వేసి తిరిగి నడచాలి.
1: టాకింగ్ ఆల్సో మస్ట్ బి ప్రాక్టీస్డ్ స్లోలీ.
0: మరి ఈటింగ్ ప్రాక్టీస్ చే, వాకింగ్ ప్రాక్టీస్ చే, రీడింగ్ ప్రాక్టీస్ చే, రైటింగ్ ప్రాక్టీస్ చే.
1: వాకింగ్, టాకింగ్, రైటింగ్, రీడింగ్, ఎవ్రీథింగ్ ఈజ్ అవుట్ ఆఫ్ ప్రాక్టీస్.
0: అదే రీతిగా కూడాను నీవు సర్వీస్ కూడా ప్రాక్టీస్ గా తీసుకోవాలి.
1: యూ షుడ్ ఆల్సో ప్రాక్టీస్ సర్వీస్.
0: భగవత్ చింతన కూడా ఒక ప్రాక్టీస్ గా తీసుకోవాలి.
1: వీ షుడ్ ప్రాక్టీస్ ఎవ్రీథింగ్ ఫర్ దట్ మ్యాటర్.
0: ఆ విధమైనటువంటి దీనిగా తీసుకుని కట్టగబెట్టి సర్వకర్మలు భగవత్ ప్రీత్యార్థం.
1: లైక్ దిస్ యూ కెన్ డెడికేట్ ఆల్ యువర్ యాక్టివిటీస్ టు గాడ్.
0: ఇందులో మన విద్యలు, మన శక్తి సామర్థ్యములు. ఒక పిల్లవాడు చెప్పాడు, స్వామి మాకు ఒక శక్తినివ్వండి అన్నారు.
1: ఎ బాయ్ ప్రేడ్, భగవాన్ గివ్ అస్ ది శక్తి ఆర్ ఎనర్జీ.
0: శక్తి కావాలి.
1: వాట్ ఎనర్జీ నీడ్?
0: సినిమా చూడటానికి శక్తి కావాలా, టీవీ చూడటానికి శక్తి కావాలా, వీడియో చూడటానికి శక్తి కావాలా, ఏ శక్తి కావాలి నీకు?
1: డూ యూ నీడ్ ఎనర్జీ టు వాచ్ ది టీవీ ఆర్ గో టు సినిమా?
0: శక్తి ఉంటుండాలి ఈనాడు నీ యువకుల్లో.
1: దిస్ లాట్ ఆఫ్ ఎనర్జీ అమంగ్ యంగ్ మెన్.
0: 3/4 శక్తిని అంతా కూడా వేస్ట్ చేస్తున్నారు.
1: 3/4 ఆఫ్ ఎనర్జీ ఇస్ వేస్టెడ్.
0: కానీ మీకు వేస్తే టేస్ట్ గా ఉంటుండాలి.
1: బట్ దిస్ వేస్ట్ ఈజ్ ఎ టేస్ట్ టు యూ.
0: కాదు కాదు, అది చాలా తప్పు.
1: ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్.
0: మనలో ఉండినటువంటి శక్తి దేనికి లేదు.
1: ద పవర్ రేటెడ్ ఇన్ అస్.
0: ప్రపంచంలో దేనికి విలువ ఎవరైనా ప్రశ్నించినప్పుడు గోల్డ్ కి విలువ, డైమండ్ కి విలువ, ల్యాండ్ కి విలువ అని చెప్తుంటారు.
1: వీ సే ద డైమండ్ ఇస్ వాల్యుబుల్, గోల్డ్ ఇస్ వాల్యుబుల్ ఇన్ ద వరల్డ్.
0: కానీ
1: బట్
0: సరైనటువంటి రీతిగా విచారణ చేస్తే మనిషే మంచి వాల్యుబుల్.
1: బట్ ఇఫ్ యు ఎంక్వైర్ క్లియర్లీ,
0: మెన్ ఆర్ మోర్ వాల్యుబుల్ దాన్ ఆల్ ది వెల్త్ ఆఫ్ ది వరల్డ్.
1: Men are more valuable than all the wealth of the world.
0: Diamond nu koneedi evaru?
1: Who buys this diamond?
0: Manushe kontunnadu.
1: We only buy the diamond.
0: Gold nu kone vaadu evaru? Manushe kontunnadu.
1: Who purchases gold? It's a human being.
0: Adi konabadeyatundi gaani koneyatundi vaadu manushe.
1: The one that is purchased material objects but you buy it.
0: Koneyatundi vaade lekapothe konabadeyatundi gaaniki viluvane ledu.
1: When there is no purchase, the one who buys, well, there will be
0: no objection. Kaani aa balavamu aa yokka shakti నాకున్నది అనేటువంటి విశ్వాసాన్ని మీరు పెంచుకోవాలి.
1: డెవలప్ ద ఫెయిత్ దట్ యు హావ్ గాట్ ఆల్ ది కెపాసిటీస్ అండ్ పొటెన్షియాలిటీ.
0: అన్నింటికంటే గొప్పవాణి నేను అనేటువంటి విశ్వాసాన్ని పెంచుకోవాలి.
1: హావ్ ఫెయిత్ దట్ యు ఆర్ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్.
0: మానవ జన్మము జంతువునాం నరజన్మ దుర్లభం. ఈ దుర్లభమైన మానవ జన్మ మెత్తినాము.
1: హ్యూమన్ లైఫ్ ఈజ్ ద రేరెస్ట్ ఆఫ్ ఆల్.
0: ఈ మానవ జన్మ మనం సార్థకం గావించుకుని సత్కర్మంలో మనం ప్రవేశపెట్టాలి.
1: వీ షుడ్ వర్క్ ఫర్ అవర్ రిడెంప్షన్ బై ఎంటర్టైనింగ్ గుడ్ యాక్టివిటీ.
0: అప్పుడే ఈ మానవత్వానికి ఒక విలువ ఏర్పడుతుంది.
1: దెన్ ఓన్లీ హ్యూమన్ లైఫ్ విల్ హ్యావ్ ఇట్స్ వాల్యూ.
0: ఒకనొక సమయం లోపల
1: ఎట్ వన్ టైం
0: ఈ సేవలు చేయకుండా కేవలం రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ అని రామన చింతన చేస్తూ పోతే ప్రయోజనం లేదు.
1: వితౌట్ సర్వింగ్ ఎనీబడీ ఇఫ్ యూ గో ఆన్ రిపీటింగ్ గాడ్స్ నేమ్ ఇట్స్ ఆల్ యూస్లెస్.
0: సీతాన్వేషణ లోపల విభీషణుకుని హనుమంతునికి స్నేహం ఏర్పడింది.
1: అట్ వన్ పాయింట్ ఆఫ్ టైం విభీషణ అండ్ హనుమాన్ బికేమ్ ఫ్రెండ్స్.
0: విభీషణుడు హనుమంతుని ముందు వచ్చి చాలా బాధపడ్డాడు.
1: విభీషణ కేమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హనుమాన్ అండ్ ఫెల్ట్
0: హనుమాన్
1: హనుమాన్
0: నీవు రామ సన్నిధిని చేరుకున్నావు.
1: యు ఆర్ సో నియర్ రామ.
0: రామ చింతన చేస్తున్నావు.
1: యు ఆర్ థింకింగ్ ఆఫ్ రామ.
0: నీ రోమ రోమము రామనామంతోనే కూడి ఉంటుండాలి.
1: ఎవ్రీ హెయిర్ ఇన్ యువర్ బాడీ ఇస్ అదృష్టవంతుడయ్యా. హౌ లక్కీ యు ఆర్.
0: నేను ఎన్నో సంవత్సరం నుంచి కూడా నువ్వు రామనామాన్ని స్మరిస్తున్నాను.
1: ఇన్ ఫ్యాక్ట్ ఐ హావ్ బీన్ చాంటింగ్ రామాస్ నేమ్ ఫర్
0: కానీ రామదర్శనం నాకు ప్రాప్తించలేదన్నాడు.
1: బట్ ఐ కుడ్ నాట్ హ్యావ్ దర్శన్ ఆఫ్ రామ టిల్ దిస్ డే.
0: హనుమంతుడు చెప్తున్నాడు బుద్ధి ఈ యొక్క విభీషణకు.
1: హనుమాన్ స్టార్టెడ్ టీచింగ్ హిమ్.
0: విభీషణ
1: విభీషణ
0: రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ అని టేప్ రికార్డు మాదిరి చెప్తున్నావే కానీ రామ సేవలో ఏమైనా నీవు పాల్గొన్నావా?
1: He said, Vibhishana, you went on chanting Rama's name like a tape recorder. Have you ever served Rama?
0: 10 నెలలు అయిపోయింది సీతమ్మవారు మీ యొక్క అంకకొచ్చి.
1: సీత హాస్ బీన్ హియర్ ఫర్ లాస్ట్ 10 మంత్స్.
0: ఒక్క దూరైన కొన్ను ఆ సీతను చూచావా నీవు?
1: Did you see her even?
0: సీతను యొక్క బంధ విమోచన చేయడానికి ఏమైనా ప్రయత్నం చేశావా?
1: Did you make an attempt to free her?
0: ఇది రామకార్యం కాదా?
1: Is it not Rama's activity?
0: రామకార్యం చేయకుండా రామనామం చేస్తుంటే ఈ వ్యక్తి ఈ రామసత్వాన్ని పొందగలదు.
1: Without working for Rama, without serving him, what is the fun of repeating his name?
0: నామంతో పాటు సేవలు కూడా చాలా ఉండాలి.
1: So along with the Lord's name, service is equally important.
0: నామం నెగటివ్,
1: the name is negative.
0: సేవ పాజిటివ్,
1: సర్వీస్ ఇస్ పాజిటివ్.
0: ఈ నెగిటివ్ పాజిటివ్ రెండు చేరినప్పుడే కరెంట్ యూజ్ఫుల్ అవుతుంది.
1: When once negative positive are there, the current flows.
0: అదే మన విల్ పవర్.
1: This current is our willpower.
0: ఈ యొక్క విల్ పవర్ అనేటువంటి దాన్ని మనం చక్కగా వినియోగించుకోవాలి.
1: We should make proper use of this willpower.
0: ఇది ఎట్లా?
1: How?
0: నిన్న చెప్పినట్టుగా సత్య, ధర్మ, శాంతి, ప్రేమ ఈ యొక్క దీని వల్లనే మనకు శాంతి లభిస్తుంది.
1: As Bhagwan said, you can attain peace by following the human values, సత్య, ధర్మ, శాంతి, ప్రేమ.
0: వాళ్ళంతా ఉంటున్నారు కాబట్టి మరొక తూరి చెప్పవలసి వస్తుంది.
1: Then there are many people, new comers here, these things have got to be repeated.
0: బల్బు వెలుగుతూ ఉండాలి.
1: Here you find the bulb illuminating.
0: ఇక్కడ వెలుగులు రావాలంటే ఏది ఆధారము?
1: What is the cause behind this?
0: దీనికి బల్బు ఆధారము.
1: You need the bulb.
0: ఈ బల్బుకు కరెంట్ పోవాలంటే ఏది ఆధారము?
1: ఇన్ ఆర్డర్ కరెంట్ టు ఫ్లో
0: వైర్ ఆధారము.
1: వైర్ ఇస్ నీడ్.
0: వైర్ ఉండినంత మాత్రం బల్బు వెలుపులో వస్తుందా?
1: డూ యూ గెట్ ద లైట్ బై హ్యావింగ్ ద వైర్ అలోన్?
0: అందులో కరెంట్ కూడా ఉంటుండాలి.
1: దేర్ షుడ్ బి కరెంట్ ఆల్సో.
0: అప్పుడు సత్యమనే కరెంటు,
1: దెన్ ద కరెంట్ ఆఫ్ ట్రూత్,
0: ధర్మం అనే వైర్ లో చేరి
1: పాసెస్ త్రూ ది
0: వైర్ ఆఫ్ ధర్మ. బల్బు లో ప్రవేశించంటే ప్రేమ అనేటువంటి వెలుగు మనకు వస్తుంది.
1: ఎంటర్స్ ఇన్ ద బల్బ్ ఆఫ్ పీస్ అండ్ గివ్స్ యు ద లైట్ ఆఫ్ లవ్.
0: అదియే మన ప్రేమ, ప్రేమ, ప్రేమ.
1: దట్ ఈస్ ది లవ్.
0: ఈ ప్రేమ అనేటువంటి ప్రకాశం మనలో ఆవిర్భవించాలంటే దీనికి శాంతి అనే బల్బును కూడాను మనం సంబంధం చేయాలి.
1: టు హ్యావ్ దిస్ లైట్ ఆఫ్ లవ్, యూ షుడ్ హ్యావ్ ది బల్బ్ ఆఫ్ పీస్.
0: ఈ శాంతి అనేటువంటి బల్బుకు ఈ యొక్క ధర్మము అనేటువంటి యొక్క వైర్ ను కూడా అతికించాలి.
1: ది బల్బ్ ఆఫ్ పీస్ నీడ్ టు బి కనెక్టెడ్ టు ద వైర్ ఆఫ్ ధర్మ.
0: దీంతో సత్యము అనేటువంటి కరెంటును ప్రవేశపెట్టాలి.
1: కరెంట్ ట్రూత్ షుడ్ ఫ్లో త్రూ దిస్ వైర్ ఆఫ్ ధర్మ.
0: కనుకనే సత్య, ధర్మ, శాంతి, ప్రేమలనేటువంటిది కేవలం మన జీవిత వెలుగును అందిస్తుంటుండాలి.
1: దేర్ఫోర్ సత్య, ధర్మ, శాంతి, ప్రేమ ది హ్యూమన్ వాల్యూస్ గివ్ లైట్.
0: యువకులారా,
1: యంగ్స్టర్స్,
0: యూతులారా,
1: యంగ్ మెన్ అండ్ విమెన్,
0: ఒక దీపం వెలిగించాలంటే ఆయిల్ కావాలి.
1: ఇఫ్ యూ వాంట్ లైట్ ఎ ల్యాంప్ యూ నీడ్
0: ఆయిల్. ఆయిల్ దీపాన్ని వెలిగిస్తుంది.
1: ఇట్ ఈస్ ది ఆయిల్ దట్ హెల్ప్స్ యూ టు లైట్ ఎ ల్యాంప్.
0: భగవంతుని ప్రేమ జీవితాన్ని వెలిగిస్తుంది.
1: బట్ ద డివైన్ లవ్ విల్ లైట్ ద ల్యాంప్ ఆఫ్ ది హోల్ లైఫ్.
0: కేవలం ప్రాకృతమైన ప్రేమ కాదు, divine love, divine love.
1: It's not the worldly love, it's the divine love.
0: ఆ దివ్యమైనటువంటి ప్రేమని మన జీవితాన్ని కూడా వెలిగించి చేస్తుంది.
1: ఇట్ ఇస్ దిస్ డివైన్ లవ్ దట్ లైట్స్ ద ల్యాంప్ ఆఫ్ లైఫ్.
0: కానీ డివైన్ లవ్ అంటే ఏమిటో, ప్రాకృతమైనటువంటి ప్రేమ అంటే ఏమిటో కొంత అర్థం చేసుకోలేకపోతున్నారు.
1: బట్ వీ ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద డివైన్ లవ్ అండ్ ద వరల్డ్లీ లవ్.
0: పవిత్రమైన దైవ ప్రేమకు హద్దులే లేదు.
1: ద సీక్రెట్ డివైన్ లవ్ హ్యాస్ నో లిమిట్స్ అట్ ఆల్.
0: ఇట్టే ఉండాలి, అట్టే ఉండాలని ఎవరు శాసించేటువంటి వారు లేదు.
1: నో వన్ కెన్ రెగ్యులేట్ ఇట్ ఆర్ పుట్ ఇట్ అండర్ సర్టెన్
0: లిమిట్. భగవంతుని ప్రేమ అన్ని మార్గంలోనే ప్రవేశిస్తుంది.
1: ద డివైన్ లవ్ విల్ ఫ్లో ఇన్ ఆల్ డైరెక్షన్స్.
0: కానీ ప్రాకృతమైన ప్రేమకు కొన్ని పరిమితములు చేరి ఉంటాయి.
1: బట్ ద వరల్డ్లీ లవ్ ఈజ్ అండర్ సర్టన్ కండిషన్.
0: ఈ పరిమితమైన యొక్క ప్రేమను పరిమితమైన దాంతో మనం ప్రవేశపెట్టాలి.
1: ద వరల్డ్లీ లవ్ విచ్ ఈజ్ అండర్ సర్టన్ లిమిట్స్ హస్ గాట్ టు బి యూజ్డ్ అండర్ సర్టన్ లిమిటేషన్.
0: సత్యాన్వేషణ,
1: సర్చ్ ఫర్ ట్రూత్.
0: నిన్న చెప్పాను.
1: భగవాన్ సెడ్ యెస్టర్డే.
0: ఈ యొక్క సత్యాన్వేషణ, సత్యాన్ని కూడా అన్వేషణ ఎందుకు అని.
1: వై డు యూ సర్చ్ ఫర్ ట్రూత్? వై?
0: మరొక తూరి జ్ఞాపకం చేస్తున్నా మీకు.
1: భగవాన్ రిమైండ్స్ యు అగైన్.
0: మనం కన్నులతోనే భార్యను చూచారు, తల్లిని చూచారు, బిడ్డను చూచారు.
1: విత్ యువర్ ఐస్ యూ హావ్ సీన్ యువర్ మదర్, ద వైఫ్.
0: చూచిన కన్నులు ఒకటే అయినప్పటికీ ఎవరిని ఏ విధంగా చూడాలి అనేటువంటిది మనం డిస్క్రిమినేషన్ చేయాలి.
1: హియర్ వీ షుడ్ ఎక్సర్సైజ్ అవర్ డిస్క్రిమినేషన్ ఫ్యాకల్టీ ఇన్ వాట్ వే యూ షుడ్.
0: తల్లిని గౌరవమైనటువంటి రీతిగా ఆమెను దృష్టితో చూడాలి.
1: యూ షుడ్ లుక్ ఎట్ యువర్ మదర్ విత్ ఆల్ ద రెస్పెక్ట్ అండ్ మదర్లీ ఫీలింగ్.
0: ఆమె మాతృదేవి.
1: She is God.
0: దేవితో సమానంగా మనం చూడాలి.
1: She is a goddess of our life.
0: భార్యను మోహంతో చూడాలి.
1: Wife, you look at her with attachment.
0: బిడ్డను వాత్సల్యంతో చూడాలి.
1: You look at your daughter with all the love.
0: ఈ వాత్సల్యం అనేటువంటిది బిడ్డకును ఆనందాన్ని అందిస్తుంది, తల్లికి ఆనందం చేకూరుస్తుంది.
1: And this sort of affection will make your mother and daughter feel
0: happy. కనుక దృష్టిని మీరు చక్కగా కంట్రోల్ చేసుకోవాలి.
1: Therefore, you should control your looks.
0: మీరు వేరుగా భావించకండి. ఈనాటి యువకుల లోపల కొన్ని రకమైనటువంటి ఏ విధంగా ప్రారంభమవుతాయి?
1: Among youngsters, how they begin.
0: Oka college ki maripotaru.
1: You go to a college.
0: Ee college lo co-education untadi.
1: It's a co-education college.
0: Streelu purushulu iruvulu cheri untaru.
1: Boys and girls are there.
0: Aithe cheratam tappu kaadu.
1: There's nothing wrong about it.
0: Kaani eppudu tappu kaadu.
1: When?
0: Iruvuri indriyamunu nigrahinchukunnappudu adi tappu kaadu.
1: So long they have control, nothing wrong
0: there.
1: Today, it's like a brakeless car.
0: అలాంటి సమయం లోపల ఈ ఎక్కువ ఎడ్యుకేషన్ లో మనం చేరకూడదు.
1: సో లాంగ్ ద లైఫ్ ఇస్ ఎ బ్రేక్లెస్ కార్ వితౌట్ కంట్రోల్ ఆఫ్ సెన్సెస్.
0: ఏదో ఒక సమయం లోపల మన దృష్టి ప్రసరిస్తుంది.
1: అండ్ వీ గో ఆన్ లుకింగ్ అట్ పీపుల్ ఇన్ సమ్వేర్
0: అదర్. మొట్టమొదట చూపుతో ప్రారంభమవుతుంది.
1: ఫస్ట్ స్టార్ట్స్ విత్ లుకింగ్.
0: ఈ చూపుతో ప్రారంభమైనటువంటిది నవ్వులతో అభివృద్ధి అవుతుంది.
1: లుకింగ్ విల్ బి ఫాలోడ్ బై స్మైలింగ్.
0: ఈ నవ్వులతో స్మైలింగ్ తో అభివృద్ధి అయినప్పుడు తిరిగి టాక్ తో మరి ఎంటర్ అవుతుంది.
1: స్మైలింగ్ విల్ లీడ్ టు టాకింగ్.
0: తరువాత రైటింగ్ తో ప్రారంభమవుతుంది.
1: టాకింగ్ విల్ టేక్ యూ టు రైటింగ్.
0: తరువాత ఫ్రెండ్షిప్ గా బయలుదేరుతుంది.
1: రైటింగ్ విల్ ఎండ్ అప్ ఇన్ ఫ్రెండ్షిప్.
0: ఫిఫ్త్ అనేటువంటిది రిలేషన్షిప్ గా పోతుంది.
1: అండ్ దెన్ ఫైనల్ స్టెప్ రిలేషన్షిప్.
0: ఈ రిలేషన్షిప్ ఏది మొదటి కారణము?
1: వాట్ ఈస్ ది మెయిన్ కాజ్ ఫర్
0: చూపే?
1: ఇట్స్ ఓన్లీ అవర్ లుక్ దట్ బిగినింగ్.
0: అందువల్లనే సూరదాస్ చెప్పాడు.
1: సూరదాస్ సెడ్,
0: కన్నుండి గ్రుడ్డులై కళ్యాణకరమైన నీ రూపు దర్శింప నేరరైరి.
1: దో దే హ్యావ్,
0: ఓ భగవంతుడా, అందరికీ కన్నుంటున్నాయి.
1: ఓ గాడ్, ఆల్ హ్యావ్ ఐస్,
0: కానీ ఆ కన్నులతో నిన్ను చూడగలుగుతున్నారా?
1: విత్ దోస్ ఐస్ దే డోంట్ లుక్ ఎట్ యు.
0: వికారమంతా చూడగలుగుతున్నారు.
1: దే సీ ఆల్ డర్టీ థింగ్.
0: వికృతమైనటువంటి జీవితాన్ని భావిస్తున్నారు.
1: దే హ్యావ్ ఎ నారో వే విజన్.
0: కనుక నీ యొక్క దృశ్యంను చూసేటువంటి కన్నులే నా కన్నుడు.
1: దే ఆర్ ఓన్లీ ది ట్రూ ఐస్ దట్ లుక్ ఎట్ యు, దట్ వాచ్ యు.
0: చెవులు ఉన్నాయి.
1: వి హావ్ ఇయర్స్.
0: ఈ చెవులంతా కూడా ఊరి వారి శుద్ధులంతా వింటున్నాయి, కానీ దైవ చరిత్రలు వినడానికి ప్రయత్నించడం లేదు.
1: ద ఇయర్స్ లిసన్ టు ది గాసిప్ వెయిన్ టాక్ బట్ నాట్ గ్లోరీ ఆఫ్ గాడ్.
0: కనుకనే మన చెవులు ఏ విధంగా ఉండాలి?
1: హౌ షుడ్ బి అవర్ ఇయర్?
0: మంచి సత్యవ్రతం చేయాలి.
1: ఇయర్స్ లిసన్ టు గుడ్
0: థింగ్స్, మంచి పవిత్రమైనటువంటి దివ్యమైనటువంటి యొక్క భావములు వినాలి.
1: ఇయర్స్ షుడ్ లిసన్ టు సెక్రెట్.
0: ప్రపంచం యొక్క సందేశాన్ని చక్కనైనటువంటి రీతిగా, శుభమైనటువంటి రీతిగా, మంగళకరమైనటువంటి రీతిగా నడిచేటువంటి విషయాలు మనం వినాలి.
1: వి షుడ్ లిసన్ టు దోస్ థింగ్స్ విచ్ ఆర్ ఆస్పిషియస్ అండ్ సీక్రెట్.
0: ఇవి వినడానికి చెవులు ఇచ్చారు.
1: ఇయర్స్ ఆర్ గిఫ్టెడ్ ఫర్ దట్ పర్పస్.
0: కానీ ఊరి వారి శుద్ధులు వినడానికి కాదు.
1: నాట్ టు లిసన్ టు గాసిప్.
0: ఇంద్రియాలను చక్కగా నిగ్రహించుకోవాలి.
1: సో వీ షుడ్ హ్యావ్ సెన్స్ కంట్రోల్.
0: అప్పుడే మనకి భావం చక్కని పడుతుంది.
1: దెన్ అవర్ థాట్స్ విల్ బి ప్యూర్.
0: అందువల్లనే జయదేవుడు చెప్పాడు.
1: సో జయదేవ సేస్,
0: జయదేవుడు చాలా ఇంద్రియ నిగ్రహం కలవాడు.
1: జయదేవ హ్యాస్ ఫుల్ కంట్రోల్ ఓవర్ సెన్సెస్.
0: ఒక కృష్ణ చింత తప్ప అన్య చింతలు లేవు.
1: అదర్ దాన్ కృష్ణ కాన్షియస్నెస్ హ్యాస్ నథింగ్ ఎల్స్.
0: తాను నాలుగు చెప్తున్నాడు బుద్ధి.
1: హీ స్టార్టెడ్ టీచింగ్ హిజ్ టంగ్.
0: జిహ్వీ,
1: ఓ టంగ్,
0: రసజ్ఞే మధుర.

0: ఓ రసమెరిగిన నాలుక,
1: ఓ టంగ్ దట్ నోస్ ద టేస్ట్,
0: ఓ పవిత్రమైన నాలుక,
1: ఓ సీక్రెట్ టంగ్,
0: ఓ ఆశ్చర్యకరమైన నాలుక,
1: వండర్ఫుల్ టంగ్,
0: ఓ అద్భుతమైన నాలుక,
1: ఓ మిస్టీరియస్ టంగ్,
0: నీకు ఒక చక్కని మధురమైన మాటలు చెప్తున్నాను.
1: ఐ వాంట్ గివ్ యూ ఎ వెరీ గుడ్ మెసేజ్.
0: నాలుక చేసే పాపములు నాలుగు ఉన్నాయి.
1: ద టంగ్ కమిట్స్ ఫోర్ సిన్స్.
0: నీవు మొట్టమొదట అబద్ధం చెప్పవద్దు.
1: నెవర్ స్పీక్ లైస్.
0: రెండవది చాడీలు చెప్పవద్దు.
1: డోంట్ స్ప్రెడ్ ఎనీ కైండ్ ఆఫ్ స్కాండల్స్ ఆర్ టేల్ బేరింగ్.
0: ఇంకొకరిని దేశంగా నీవు దేశ మాటలు ఉపయోగపెట్టవద్దు.
1: నెవర్ యూజ్ హార్ష్ వర్డ్స్ ఇన్ హేట్.
0: నాలుగవది అధికంగా మాట్లాడవద్దు.
1: ఫోర్త్, డోంట్ టాక్ టూ మచ్.
0: ఇవి నాలుగు పాపముల చేత నీవు మహాపాపి అయిపోతున్నావు.
1: బికాస్ వీ యాక్ట్ ఇన్ ఎ డిఫరెంట్.
0: ఈ సర్వ పాపములో పరిహారం చేసుకునే నిమిత్తమై గోవింద దామోదర మాధవేతి.
1: To atone these sins, one should sing the glory of God, Govinda Damodara Madhava.
0: కనుకని తెల్లవారు జామున నగర సంకీర్తన ఎందుకోసమని పెట్టాము?
1: Why నగర సంకీర్తన is prescribed?
0: ఏ పని లేకుండా పెట్టామా?
1: It's not for nothing.
0: కేవలం అర్లీ మార్నింగ్ లేచి నీ నిద్రను పాడు చేసుకోమని పెట్టామా?
1: Is it to spoil your good sleep?
0: కాదు కాదు, ఇది భౌతికంగా, లౌకికంగా, ఆధ్యాత్మికంగా కూడా ఎంతో పవిత్రమైనటువంటిది.
1: It's highly sacred from the point of the world, from the point of the community
0: society. Brahma Muhurta kalamu.
1: It was the time which is highly sacred, Brahma Muhurta.
0: Challani pradeshamu, challani vatavaranamu.
1: You find the cool breeze, very cool.
0: Aa challani vatavaranamlo manasu kudanu ratyanta nidinchi manchi prashantanga untadi manasu.
1: Mind will be at peace, perfect peace.
0: Lechina tachaname,
1: the moment you get up,
0: edo pichi pichi palukulanta vinakunda,
1: instead of listening to useless things,
0: అశబ్దమైనటువంటి యొక్క అశ్రవణమైనటువంటి దీన్నంతా మనం శ్రవణం చేయకుండా,
1: by listening to that what you are not supposed to,
0: రామకృష్ణ గోవింద అనేటువంటి నామస్మరణ వింటూ ఉంటే హృదయానికి ఎంత హాయిని చేకూరుస్తుంది.
1: If you listen to God's name, your heart will be in peace. And
0: పాడేవానికి హాయి,
1: the singers will be
0: happy, వినేవానికి హాయి,
1: the listeners will be happy.
0: తెల్లవారు లేస్తానే ఏదో భగవత్ నామచింతన విన్నానంటుంటావు.
1: I could listen to God's name the moment I got up this morning.
0: కనుక తెల్లవారు లేచిన తక్షణమే భగవత్ నామస్మరణ చేయాలి.
1: The moment you get up, sing the glory of God.
0: ఏదంటే స్టార్ట్ అర్లీ, డ్రైవ్ స్లోలీ, రీచ్ సేఫ్లీ.
1: స్టార్ట్ అర్లీ, డ్రైవ్ స్లోలీ, రీచ్ సేఫ్లీ.
0: మొట్టమొదటి లేచిన తక్షణమే ఈ నామస్మరణతో ప్రారంభం కావాలి.
1: The moment you get up, sing the glory of God.
0: అందు నిమిత్తమై సత్యసాయి సంస్థ లోపల ఈ యొక్క నగర సంకీర్తనలు, భజనలు, సత్సంగములు, సడీ సర్కిల్స్ ఇవన్నీ పెట్టడానికి కారణమేమిటి?
1: ఇట్స్ ఫర్ దట్ పర్పస్ సత్యసాయి ఆర్గనైజేషన్ హెస్ టేకన్ అప్ నగర్ సంకీర్తన్, ద స్టడీ సర్కిల్స్, భజన్స్ అండ్ సో ఆన్. వాట్స్ ద మెయిన్ రీజన్?
0: ఇవంతటిన కాలమును పవిత్రం చేసి
1: ఇట్ విల్ శాంక్టిఫై,
0: శాంతి చేకూర్చుకోవటానికి.
1: అండ్ ఇట్ విల్ కీప్ అవర్ హార్ట్స్ ఇన్ పీస్.
0: శాంతి ఎక్కడ ఉంది?
1: వేర్ ఇస్ పీస్?
0: భౌతికంగా చూస్తే శాంతి గాఢ నిద్రలో మనకు శాంతి లభిస్తుండాలి.
1: You are in peace in deep sleep.
0: ఇంకా రెండవది ఏదంటో సంకల్పరహితుడైనప్పుడు శాంతిని పొందుతున్నాయి.
1: When the thought process is withdrawn, you will be peaceful.
0: కానీ సంకల్పములు అంత త్వరగా మనకు అరికట్టుకోవటానికి వీలు కాదు.
1: It's not possible to control your thoughts.
0: కనుకనే
1: సో
0: మనము సాధ్యమైనంత వరకును దినమునకు ఒక గంట అయినా కూడా మౌనాన్ని వహించాలి.
1: Therefore, to the extent possible, you should observe silence for
0: an hour. మాట్లాడి మాట్లాడి మాట్లాడి మాట్లాడి బ్రెయిన్ లో ఉన్నటువంటి నరం అంతా బలహీనం అయిపోతాయి.
1: బై టాకింగ్ టూ మచ్ ఈవ్ ద నర్వ్స్ ఇన్ ద బ్రెయిన్ దే బికమ్ వీక్.
0: ఆ తాకు లోపల కూడా పవిత్రమైన టాక్ గా ఉంటే నీకు మరింత బ్యాటరీ ఛార్జ్ అవుతుంటుంది.
1: ఆన్ ద అదర్ హ్యాండ్ ఇఫ్ అవర్ టాక్ ఈస్ హైలీ సీక్రెట్, ఇట్ అమౌంట్స్ టు రీఛార్జింగ్ యువర్ బ్యాటరీ.
0: పరనిందలు కానీ, పరదూషణ కానీ, పరచెడ్డలు కానీ మనం పలుకరిస్తూ ఉంటుంటే మన జీవితం మరింత అధోగతికి పాలైపోతుంది.
1: ద స్కాండల్స్ అండ్ రూమర్స్ అండ్ ద క్రిటిసిజం, ద వెయిన్ టాక్ విల్ మేక్ యూ వీక్.
0: కనుక ఈనాటి యువకులంతా మాటలు మొట్టమొదట తగ్గించుకోవాలి.
1: యంగ్స్టర్స్ టుడే షుడ్ టాక్ లెస్.
0: అందులో ఉన్నటువంటి మాధుర్యం ఎంతనో మీరు అనుభవించగలరు.
1: యూ కెన్ ఎక్స్పీరియన్స్ ద స్వీట్నెస్ ఇన్ టాకింగ్ లెస్.
0: ఎక్కడైనా సమాజం కూడా చూస్తే ఆ పిల్లవాడు చాలా మంచివాడు, ఎవరితోనో మాట్లాడు, చాలా క్వైట్ గా ఉంటాడు అని సత్కీర్తిని కింద పొందుతావు.
1: ఇన్ సొసైటీ యూ విల్ గెట్ ఎ గుడ్ నేమ్ బికాజ్ దే విల్ సే హియర్ ఇస్ ఎ బాయ్ హూ ఇస్ సో సైలెంట్.
0: నేర్చుకున్నటువంటి వాడుగా ఉంటే నిరంతరం కూడా ఒడబడబడబడ వాగుతూ ఉంటారు.
1: దేర్ ఆర్ పీపుల్ హూ టాక్ కంటిన్యూస్లీ.
0: అలాంటి వారిని చూస్తే కొంతమంది సమాజంలో కూడా వస్తున్నాడు రా ఈ వాయాడి అని వెళ్ళిపోతుంటారు.
1: దెన్ పీపుల్ విల్ ట్రై టు రన్ అవే ఫ్రమ్ యూ బికాస్ యూ టాక్ నాన్ స్టాప్. పీపుల్ సే దట్ యూఆర్ ఎ బిగ్ బోర్.
0: ఈ బోర్ గా ఉండేటువంటి వాడు వస్తున్నాడే అని తప్పించుకుని పోతారు.
1: దే విల్ సే హియర్ ఇస్ ఎ బోరింగ్ పర్సన్, వై షుడ్ ఐ బి హియర్. దే విల్ అవాయిడ్ యూ.
0: కనుక నిన్ను తప్పించుకోవటమే కాకుండా నీకు ఒక చెడ్డ పేరు కూడా వస్తుంది.
1: యూ విల్ ఆల్సో గెట్ ఎ బ్యాడ్ నేమ్ టు.
0: మితభాష అతిహాయి.
1: The limited talk will make
0: అతిభాష
1: you happy.
0: మతిహాని.
1: By talking too much, you become mad.
0: కనుకని మీరు ఈ వయసు లోపల ఎంత పవిత్రమైన మీరు డెవలప్ చేసుకోవాలి.
1: At this age, you can develop sacred things.
0: సేవలు చేసేటువంటి దాంట్లో ఎక్కువ మీరు ధనమును వ్యయం చేయనక్కర్లేదు.
1: In the process of service, you don't need to waste so much of money.
0: సాధ్యమైనంత వరకు కూడాను డబ్బులు తక్కువగా ఖర్చు పెట్టుకుని సేవలు అధికంగా చేయాలి.
1: To the extent possible, with least money, you should be able to serve
0: most. మీరు లక్షాధీశులు కావచ్చు, శ్రీమంతులు కావచ్చు.
1: You may be very, very rich people, lakhs.
0: Kani.
1: Yet.
0: Simple life, higher study.
1: You should have simple life, but very high thinking.
0: మీరు వేసేటువంటి డ్రెస్సులు కూడా చాలా సింపుల్ గా ఉంటుండాలి.
1: యువర్ డ్రెస్ షుడ్ బి సింపుల్.
0: ఆడంబరాలుగా మనం పోకూడదు.
1: ఇట్ షుడ్ నాట్ బి వన్ ఆఫ్ పాంప్ అండ్ షో.
0: ఆడంబరాలుగా పోయినప్పుడు అహంకారం బయలుదేరుతుంది.
1: వెన్ వన్స్ దేర్ ఇస్ పాంప్ అండ్ షో, దేర్ విల్ బి ఈగో.
0: కనుకనే మనం సింపుల్ డ్రెస్, సింపుల్ లైఫ్, సింపుల్ లివింగ్ గా ఉండాలి.
1: సో దెన్ యూ షుడ్ హ్యావ్ ద సింపుల్ డ్రెస్, యూ షుడ్ లీడ్ ఎ సింపుల్ లైఫ్.
0: అనగా ఏమిటి? పరిశుద్ధమైనట్టుగా ఉండాలి.
1: బట్ దే షుడ్ బి క్లీన్.
0: ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవాలి.
1: అండ్ యూ షుడ్ కీప్ అప్ యువర్ హెల్త్.
0: కనుక సమాజంలో గౌరవంగానూ ఉండాలి.
1: యూ షుడ్ be respectful.
0: దానికి తగినంత మాత్రం డ్రెస్ మనం వేసుకోవాలి.
1: అప్రోప్రియేట్ టు దాట్ యూ కెన్ డ్రెస్ వెల్.
0: దానితో పాటు మన ప్రవర్తన కూడా పవిత్రమైనదిగా ఉంటుండాలి.
1: అవర్ బిహేవియర్ షుడ్ బి ఆల్సో సీక్రెట్.
0: మనం వేసుకున్నటువంటి డ్రెస్ ఎంత తెల్లగా, ఎంత పరిశుద్ధంగా ఉంటుందో మన హృదయం కూడా అంత పరిశుద్ధంగా ఉండాలి.
1: జస్ట్ ఎస్ అవర్ డ్రెస్ ఈస్ సో ప్యూర్ వైట్, అవర్ హార్ట్ ఆల్సో హస్ గాట్ టు బి ప్యూర్ అండ్ వైట్.
0: కనుకనే మొట్టమొదట మనము
1: ఫస్ట్ ఆఫ్ ఆల్
0: మనను మనం తెలుసుకోవడానికి ప్రయత్నించాలి.
1: వి షుడ్ మేక్ ఎవరీ ఎఫర్ట్ టు నో అవర్ సెల్ఫ్.
0: ఎక్కడ చూసినా హూ ఆర్ యూ, హూ ఆర్ యూ, హూ ఆర్ యూ అని ప్రశ్న వేసేటప్పటికి చాలా కాలం వ్యర్థమైపోతుంది.
1: విల్ బి వేస్టింగ్ టైమ్ బై రెస్పాండింగ్ టు ది క్వశ్చన్ సచ్ యాస్ హూ ఆర్ యూ.
0: మొట్టమొదటి క్వశ్చన్ హూ ఆమ్ ఐ.
1: ఫస్ట్ పుట్ ఏ క్వశ్చన్ టు అవర్ సెల్ఫ్, హూ ఆమ్ ఐ.
0: నిన్ను నీవు చూసుకోవడానికి ప్రయత్నం చేయాలి.
1: ఫస్ట్ నో యువర్ సెల్ఫ్.
0: ఎట్ట నీవు చూసుకోవడానికి ప్రయత్నం చేయాలి?
1: హౌ డు యూ నో దాట్?
0: ఈ జగత్తులో అంతకుండా మహా అశాంతితో చాలా బాధపడుతున్నారు.
1: దేర్ ఇస్ లాట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆల్ ఓవర్ ది వరల్డ్.
0: ఈ వాతావరణం మానవుని చాలా బాధింపజేస్తుంది.
1: ది ఎంటైర్ ఎన్వైరన్మెంట్ ఈజ్ సఫరింగ్ అస్.
0: హిల్ స్టేషన్ పోయినటువంటి వారు ఏం చేస్తారు?
1: వాట్ డూ పీపుల్ దట్ గో టు హిల్ స్టేషన్?
0: లోపల బనియన్ వేసుకుంటారు.
1: దే హావ్ బనియన్ ఇన్సైడ్.
0: దాని పైన షర్ట్ వేసుకుంటారు.
1: దెన్ దే పుట్ ఆన్
0: దానిపైన ఒక కోట్ వేసుకుంటారు, ఉలెన్ కోట్.
1: ఓవర్ దట్ దే విల్ వేర్ ద ఉలెన్ కోట్.
0: దేనికోసం?
1: వై?
0: ఆ చల్లదనాన్ని భయించే కోసం వేసుకుంటారు.
1: బికాస్ ఆఫ్ ది కోల్డ్ క్లైమేట్ దే వేర్ ఆల్ దీస్ థింగ్స్.
0: అయితే
1: హౌఎవర్
0: తిరిగి మనము మన స్వస్థానానికి వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం?
1: వెన్ వి రిటర్న్ టు నేటివ్ ప్లేస్ వాట్ వి డూ?
0: మొట్టమొదట పైన ఉన్నటువంటి కోటును మనం తీసివేస్తాం.
1: ఫస్ట్ వి రిమూవ్ ది ఔటర్ కోట్.
0: తర్వాత షర్ట్ ని రిమూవ్ చేస్తాము.
1: దెన్ వి రిమూవ్ ద షర్ట్.
0: తర్వాత బనియన్ కూడా రిమూవ్ చేస్తాం.
1: దెన్ విల్ రిమూవ్ ద బనియన్ ఆల్సో.
0: అప్పుడు తన చెస్ట్ని తాను చక్కగా చూసుకోగలడు.
1: దెన్ యూ కెన్ సీ యువర్ ఓన్ చెస్ట్ క్లియర్లీ.
0: కనుక పైన ఉన్నటువంటి కోటే తమో గుణము.
1: ది ఔటర్ కోట్ ఈస్ ది బీస్టియల్ టెంపరమెంట్.
0: లోపల ఉన్నటువంటి షర్టే సాత్వికము.
1: ది షర్ట్ ఈస్ ఎమోషనల్ ఆస్పెక్ట్.
0: బనీని రాజసికము. ఈ మూడింటిని తీసివేసినప్పుడే ఆత్మతత్వం నీకు అర్థమవుతుంది.
1: ద బనీన్ ఈస్ ది పైయెస్ ఆస్పెక్ట్ సాత్విక్. వెన్ వన్స్ యూ రిమూవ్ దీస్ త్రీ యూ కెన్ సీ యువర్ ఓన్ చెస్ట్.
0: ఉన్నంత వరకు కూడాను మనకు ఆత్మజ్ఞానం అనేటువంటిది లభ్యం కానే కాదు.
1: సో లాంగ్ దీస్ త్రీ అట్రిబ్యూట్స్ ఆర్ దేర్ యూ కెన్ నాట్ హ్యావ్ ది విజ్డమ్ ఆఫ్ ది స్పిరిట్.
0: కనుక మనము పవిత్రమైనటువంటి దీనికి క్రమక్రమేణా కొంతవరకు తగ్గించుకుంటూ పోవాలి.
1: దేర్ఫోర్ టు రీచ్ ద స్టేట్ ఆఫ్ సీక్రెట్నెస్ వీ షుడ్ రిడ్యూస్ ద రెస్ట్.
0: యువకులారా,
1: యంగ్స్టర్స్,
0: మొదలు చెప్పినట్టుగా అన్నింటికి మూల కారణము క్యారెక్టర్.
1: యాజ్ భగవాన్ సెడ్ ఇన్ ద బిగినింగ్, క్యారెక్టర్ ఇస్ మెయిన్ థింగ్, మోస్ట్ ఇంపార్టెంట్.
0: మన శీలము, మన గుణము, మన ప్రవర్తన, మన నడత చక్కగా ఉంటుంటే మనకంటే మించిన వారు చరిత్రలు మరొకరు లేరు.
1: వెన్ వన్స్ అవర్ క్యారెక్టర్, అవర్ బిహేవియర్, అవర్ కాండక్ట్ ఆర్ పర్ఫెక్ట్, నన్ కెన్ ఎక్సెల్ యూ.
0: మీరందరూ కూడా ఒక 10 మంది ఒక గ్రామానికి సేవకు వెళుతారు.
1: 10 of you go to a village for
0: ఆ విలేజ్ లో ప్రవేశించేటప్పుడు మీరు ఎట్ట ఉండాలి?
1: హౌ షుడ్ యూ కండక్ట్ యువర్ సెల్ఫ్ దేర్ ఇన్ ఎ విలేజ్?
0: యూ
1: షుడ్ బి వెరీ సైలెంట్.
0: చాలా ప్రశాంతంగా ఉంటుండాలి.
1: యూ షుడ్ మెయింటైన్ పీస్ దేర్.
0: చిరునవ్వుతో ఉంటుండాలి.
1: యూ షుడ్ బి స్మైల్.
0: అంతేగాని అని నవ్వుకుంటూ పోకూడదు.
1: యూ కెన్ స్మైల్ బట్ యూ షుడ్ నాట్ లాఫ్.
0: ఊరికే బయట వారికంతా అశాంతినిచ్చేటట్టుగా గట్టిగా మాట్లాడుకుంటూ పోకూడదు.
1: యూ షుడ్ నాట్ టాక్ లౌడ్లీ డిస్టర్బింగ్ ది ఎన్వైరన్మెంట్.
0: ఎవరా ఈ రౌడీ గ్యాంగ్ వస్తుంటున్నది మా గ్రామానికి అని గ్రామస్తులు కూడా చాలా భయపడిపోతారు.
1: ద లోకల్స్ విల్ థింక్ ద రౌడీ గ్యాంగ్ ఈస్ దేర్ ఇన్ దర్ విలేజ్, దే విల్ బి ఫియర్ స్ట్రికెన్.
0: కనుక మనం అలాంటి చెడ్డ పేరుకు మనకు గురి కాకూడదు.
1: యూ షుడ్ నాట్ గెట్ ఎ బ్యాడ్ నేమ్.
0: స్మూత్గా వెళ్ళాలి.
1: యూ షుడ్ గో
0: వినయంగా పోవాలి.
1: యూ షుడ్ గో విత్ హ్యూమిలిటీ. గో విత్ ఆల్ హ్యూమిలిటీ.
0: ఏ నవ్వులు కానీ, ఏ చూపులు కానీ అపవిత్రంగా మనము ప్రవేశపెట్టకూడదు.
1: యూ షుడ్ నాట్ టాక్ లౌడ్లీ అండ్ యూ షుడ్ నెవర్ హ్యావ్ బ్యాడ్ లుక్స్.
0: పనిలో ప్రవేశించండి.
1: స్టార్ట్ వర్కింగ్ దేర్.
0: పనిలో ప్రవేశిస్తే మాటలకు ఏమాత్రం అవకాశం ఉండేవాడు.
1: Then once you start working, you don't need to speak.
0: మాట్లాడేటువంటి వాడు పని చేయడు.
1: The one who talks will not work.
0: పని చేసేవాడు మాట్లాడడు.
1: The one who works will not talk.
0: ఈ సత్యాన్ని మీరు జ్ఞాపకం తెచ్చుకుంటూ ఉండండి.
1: Remind this truth.
0: నిజంగా పని చేసేవాడు మాట్లాడకూడదు.
1: The true worker will not
0: మాట్లాడితే పని చేయలేడు.
1: Because if he talks, he can't work.
0: కనుక ఈనాడు మనము ఏ విధంగా నడుచుకోవాలనేటువంటిది జీవితంలో చాలా కొత్తగా మనము నూతనమైనటువంటి యొక్క చాప్టర్ గా తీసుకోవాలి.
1: సో వీ షుడ్ స్టార్ట్ ఎ న్యూ చాప్టర్ అండ్ లెర్న్ హౌ టు లివ్ హియర్ ఆఫ్టర్.
0: పాస్ట్ ఇస్ పాస్ట్, జరిగిపోయింది జరిగిపోయింది.
1: పాస్ట్ ఇస్ పాస్ట్, బియాండ్ రికవరీ.
0: తిరిగి ఎంత ప్రయత్నం చేసినా అది ముందుకు రాదు.
1: ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ ఎఫర్ట్స్ యూ కెనాట్ రిగెయిన్ ఇట్.
0: ఫ్యూచర్ నీవు యోచన చేయకండి.
1: ఫ్యూచర్ ఇస్ అన్సర్టన్.
0: కానీ ఫ్యూచర్ ఇస్ నాట్ ష్యూర్.
1: ఫ్యూచర్ ఇస్ నాట్ సర్టన్.
0: కానీ ప్రెజెంట్ చాలా ఇంపార్టెంట్.
1: బట్ ప్రెజెంట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
0: దిస్ ఇస్ నాట్ ఆర్డినరీ ప్రెజెంట్.
1: ఇస్ నాట్ ఆర్డినరీ ప్రెజెంట్.
0: ఆమ్ని ప్రెజెంట్.
1: దిస్ ఇస్ ఆమ్ని ప్రెజెంట్.
0: ఎందువల్ల?
1: వై?
0: ఈనాడు మానవుడు అనేక దుఃఖములకు అశాంతికి గురి కావడానికి కారణం ఏమిటి?
1: వాట్ ఇస్ ద రీజన్ ఫార్ ద మిజరీ ఆఫ్ మ్యాన్ కైండ్ టుడే?
0: ప్రెజెంట్ ను మర్చిపోతున్నాడు, పాస్ట్ ఫ్యూచర్ ను వెతుక్కుంటున్నాడు.
1: హీ హాస్ ఫర్గాటన్ ద ప్రెజెంట్, హీ బ్రూడ్స్ ఓవర్ ద పాస్ట్ అండ్ వరీడ్ ది ఫ్యూచర్.
0: ప్రజెంట్ ఇప్పుడు మనకు ప్రధానం కానీ
1: ద ప్రెజెంట్ ఈజ్ ఇంపార్టెంట్.
0: ఆకలి వేసినప్పుడు తట్టలో ఉన్నటువంటి అన్నాన్ని భుజించు.
1: వెన్ యూఆర్ హంగ్రీ స్టార్ట్ ఈటింగ్ ద ఫుడ్ సర్వ్డ్ ఆన్ ద ప్లేట్.
0: 10 నెలల కిందట మా ఇంట్లో పండగ చేసింది, ఆ పండుగలో పంచపక్ష పరమాన్నములు ఉన్నాయి, దాన్ని తలుచుకుని ప్రయోజనం ఎందుకు?
1: వాట్ ఇస్ ది ఫన్ ఆఫ్ థింకింగ్ ఆఫ్ ఎ గ్రాండ్ ఫీస్ట్ దట్ యు హ్యాడ్ ఎంజాయ్డ్ 10 మంత్స్ అగో?
0: కనుక 10 దినముల ముందుగా జరిగిపోయినటువంటి నీవు యోచించొద్దు.
1: డోంట్ థింక్ ఆఫ్ ది పాస్ట్.
0: ప్రెజెంట్ ఇది నీవు యోచించు.
1: థింక్ ఆఫ్ ది ప్రెజెంట్.
0: పాస్ట్ ట్రీ.
1: పాస్ట్ ఇస్ ఎ ట్రీ.
0: ఫ్యూచర్ ట్రీ.
1: ఫ్యూచర్ ఇస్ ఆల్సో ట్రీ.
0: ప్రెజెంట్ ఇస్ సీడ్.
1: ప్రెజెంట్ ఇస్ ద సీడ్.
0: ఆ పాస్ట్ ట్రీ నుంచి ప్రెజెంట్ సీడ్ వచ్చింది.
1: అవుట్ ఆఫ్ ది పాస్ట్ ట్రీ యూ హ్యావ్ ద ప్రెజెంట్ సీడ్.
0: ప్రెజెంట్ సీడ్ నుంచి ఫ్యూచర్ ట్రీ వస్తుంది.
1: అవుట్ ఆఫ్ ది ప్రెజెంట్ సీడ్ యూ హ్యావ్ ది ఫ్యూచర్ ట్రీ.
0: సీడ్ ఈజ్ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ ఇంపార్టెంట్.
1: సో సీడ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్.
0: ఆ సీడ్ ప్రెజెంట్ లో మీరు తగినటువంటి శాంతిని పొందాలి.
1: దేర్ఫోర్ యు షుడ్ టేక్ కేర్ ఆఫ్ ది ప్రెజెంట్ సీడ్ అండ్
0: ఫ్యూచర్. ఏమాత్రం మీరు తలంచకండి.
1: డోంట్ బి బాదర్డ్ ది ఫ్యూచర్. నెవర్ బి వరీడ్.
0: ప్రెజెంట్ లో మనం మంచిగా ఉంటే ఫ్యూచర్ ఆటోమేటిక్ గా మనకు మంచిదే వస్తుంది.
1: ఇఫ్ యు ఆర్ గుడ్ ఇన్ ద ప్రెజెంట్ ఇన్ ఫ్యూచర్ యుల్ బి గుడ్.
0: కనుకనే ఫ్యూచర్ నీ యోచన చేసుకుంటూ పోవద్దు.
1: సో డోంట్ బి వరీడ్ ఆఫ్ ది ఫ్యూచర్.
0: నా ఫ్యూచర్ ఏమవుతుందో, నా ఫ్యూచర్ ఏమవుతుందో, నా ఫ్యూచర్ ఏమవుతుందో. ఇది ఒక సైకలాజికల్ గా నిజంగా దుఃఖమే ఏర్పడిపోతుంది.
1: పీపుల్ గో ఆన్ వరీయింగ్, దే ఆర్ హైలీ ఎడ్యుకేటెడ్, దే ఆర్ బాదర్డ్ ఆఫ్ దేర్ ఫ్యూచర్, వాట్స్ గోయింగ్ టు హ్యాపెన్.
0: నీ చింతనే చేయకూడదు.
1: డోంట్ బాదర్ అబౌట్ ఇట్.
0: ఎందుకు వరీ చేయాలి?
1: వై షుడ్ యు వరీ?
0: వాట్ ఇస్ ది షేప్ ఆఫ్ వరీ?
1: వాట్ ఇస్ ది షేప్ ఆఫ్ వరీ?
0: ఇట్ ఈస్ మెంటల్ క్రియేటెడ్ ఫియర్ ఓన్లీ.
1: వరీ మీన్స్ మెంటల్లీ క్రియేటెడ్ ఫియర్ ఓన్లీ.
0: ఈ వరీకి ఏమాత్రం రూపం లేదు.
1: వరీ హ్యాస్ నో ఫార్మ్.
0: నీవు క్రియేట్ చేసుకుంటున్నావు.
1: ఇట్ ఈస్ ఓన్లీ యువర్ క్రియేషన్.
0: కాబట్టి అలాంటి ఒక దీనికి నీవు అవకాశం ఇవ్వకూడదు.
1: నెవర్ గివ్ స్కోప్ ఫర్ సచ్ వరీ.
0: ఈ విధంగా ఉంటుండి ఎప్పుడు చూసినా కూడాను ఆనందంగా ఉంటుండండి.
1: బీ హ్యాపీ ఆల్ ద టైమ్.
0: మాకు ఎట్ట స్వామి, ఇంట్లో అనేక చిక్కులుంటాయి, మాకు అనేక బాధలు ఉంటున్నాయి, సంసారంలో చాలా వ్యతలు ఉంటున్నాయి, మేము ఎట్ట సుఖంగా ఉండడానికి వీలవుతుంది అంటారు.
1: యు సే స్వామి, హౌ ఇస్ ఇట్ పాసిబుల్ టు బీ హ్యాపీ all the time? We have got our own problems, our own worries there.
0: Poni worry chesthe mani problem pothundaya?
1: Is worry a solution to a problem?
0: Potam lede.
1: No.
0: Karuku enduku worry chesi prayojanam?
1: Then why should you worry? What is the fun?
0: Happy ga undu.
1: Be happy now.
0: Ee happiness ni worry ni dooram chestundi.
1: And this happiness will keep you that worry far off.
0: Ante gaani worry chesukuntu kucchunte worry inka plus plus plus avutundi.
1: Because this worry will add to your problem more and more.
0: Kanaka nee worry cheyakoddu.
1: Never worry.
0: Edochina kada idi bhagavat prasadam.
1: Take it as God's gift, whatever may happen.
0: ఈ కష్టములు కూడా నువ్వు భగవత్ ప్రసాదమే.
1: Even the difficulties
0: are God's gift. Pleasure is an interval between two pains.
1: The pleasure is an interval between two pains.
0: కనుక ఈ రెండు కష్టముల మధ్యలోనే ఒక సుఖం ఉంటుంది.
1: And there lies the happiness.
0: కష్టమే లేకపోతే సుఖం యొక్క విలువనే మనకు తెలియదు.
1: Without a pain you cannot know the value of a pleasure.
0: చీకటే లేకపోతే వెలుగు యొక్క ప్రకాశమే మనకు తెలియదు.
1: Without darkness you cannot know the value of light.
0: కాబట్టి కష్టములు కూడా ఒక ప్రసాదమే.
1: Therefore difficulties are also God's gift.
0: మలేరియా జ్వరం వచ్చినటువంటి వారికి
1: the one who suffered from malaria
0: bitter and quinine mixture ఇస్తారు.
1: They are given quinine mixture.
0: Bitter గా ఉంటుంది.
1: It's so bitter.
0: కానీ
1: but
0: ఆ బిటర్ నీవు కష్టపడి తాగినప్పుడే ఈ మలేరియా ఫీవర్ నివారణ అయిపోతుంది.
1: When you once you accept and take that medicine, bitter quinine, you will be cured of the malaria.
0: Medicine kudanu tiyaga undalani korte ee baadha neeku nivarana kaadu.
1: You cannot demand that medicine should be sweet.
0: Karuka kashtam kudanu manaku sukhanni andistundi.
1: The difficulty also gives you joy later.
0: Karuka eppudu neevu jayiga undali.
1: You should be joyful all the time.
0: Appude nee yokka jeevithamu manchi aanandanni aadarshanni andistundi.
1: And then your life will be blissful and set an ideal to the rest. Youngsters.
0: శరీర సంబంధమైనటువంటి విషయాలు కాని
1: either physical matter
0: future యొక్క విషయాలు కాని
1: or the future situation
0: కుటుంబ యొక్క విషయాలు కాని
1: or that of the
0: Bible. ఏమాత్రం కూడా నువ్వు హృదయంలో చోటు ఇవ్వకండి.
1: Don't entertain them in your heart.
0: హృదయంలో చోటు ఇవ్వవలసింది ఒక్కదానికే భగవంతునికి మాత్రమే ఇవ్వాలి.
1: You should give place to God in your heart. Only
0: none else. అన్ని కూడా బయట arts అంత
1: outside you have the art.
0: హార్ట్ అంతా అవుట్ సైడ్ ఉంది.
1: హార్ట్ ఈజ్ అవుట్ సైడ్.
0: హార్ట్ అంతా ఇన్సైడ్ ఉంది.
1: హార్ట్ ఈజ్ ఇన్సైడ్.
0: కాబట్టి హార్ట్ అంతా హార్ట్ నుంచి వచ్చినటువంటివే.
1: సో ఆల్ ది హార్ట్ అవుట్ సైడ్ హెస్ కమ్ అవుట్ ఆఫ్ ది హార్ట్ ఇన్సైడ్.
0: కనుక మొట్టమొదటి నీవు హార్ట్ ను చూచుకో.
1: సో థింక్ ఆఫ్ ది హార్ట్ ఫస్ట్.
0: హార్ట్ ను చూడద్దు.
1: డోంట్ ఫాలో ది హార్ట్.
0: ఆ హార్ట్ లోపల నీ మంచి ఆనందాన్ని పొందుతుంటే హార్ట్ కూడా ఆనందాన్ని ఇస్తుంది.
1: వెన్ వన్స్ యూ థింక్ ఆఫ్ దిస్ హార్ట్ ఈవెన్ హార్ట్ అవుట్ సైడ్ విల్ మేక్ యు జాయ్. రిఫ్లెక్షన్
0: ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
1: ఎవ్రీథింగ్ ఇస్ ది రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
0: లోపల నీవు ఆనందంగా ఉంటే బయట కూడా ఆనందమే వస్తుంది.
1: ఇఫ్ యు ఆర్ హ్యాపీ విత్ ఇన్ యూ విల్ బి హ్యాపీ ఇన్ ది ఎక్స్టీరియర్.
0: ఇందుకోసం భగవంతుడు నా వెంటనే ఉన్నాడు.
1: బికాజ్ గాడ్ ఈస్ విత్
0: నా హృదయమునందే ఉంటున్నాడు.
1: ఇన్ మై హార్ట్
0: అనేటువంటి విశ్వాసాన్ని మనం పెంచుకోవాలి.
1: వీ షుడ్ స్ట్రెంగ్థెన్ సచ్ సార్ట్ ఆఫ్ ఫెయిత్.
0: అప్పుడే మనకు తగినటువంటి యొక్క ఉత్సాహ ప్రోత్సాహాలు మనకు అభివృద్ధి అవుతుంటాయి.
1: దెన్ వీల్ హ్యావ్ ఆల్ ద కైండ్ ఆఫ్ జీల్ అండ్ ఎంథూజియాజం.
0: ఇంకా కొంతమంది
1: సమ్
0: మిమ్మల్ని గేలి చేయవచ్చు.
1: సమ్ మే మేక్ ఫన్ ఆఫ్ యూ.
0: ఇంత బాగా చదువుకున్నావు, ఈ టౌన్ లో పుట్టావు, ఈ టౌన్ వాతావరణం అంతా అనుభవించావు, నువ్వు పల్లెల వాళ్ళ వలె దేవుడు దైవము భజన గిజన అని ఈ రకంగా ఎందుకు నీవు పోతున్నావు అని కొంతమంది నాస్తికులు ఉంటారు కదా, వారు దీంతో వాదిస్తూ రావచ్చు.
1: సమ్ మే మేక్ ఫన్ ఆఫ్ యూ, దే మే హెకిల్ ఇట్ యూ, సేయింగ్ దట్ యు ఆర్ born in the metropolis city, why do you entertain the rural ideas and rural thoughts?
0: ఇదంతా కూడా మోడర్న్ ఇది కాదు. ఇది
1: ఇస్ నాట్ సైన్ ఆఫ్ మోడర్నిజం.
0: దేవుడు దైవం అనేటువంటి దాన్ని చింతించకూడదు.
1: డోంట్ థింక్ ఆఫ్ గాడ్.
0: ఇంకా దేన్ని చింతించాలి?
1: వాట్ ఇస్ దట్ వీ షుడ్ థింక్ దెన్?
0: దయ్యాన్ని చింతించాలనా?
1: దెన్ షుడ్ వీ థింక్ ఆఫ్ ద డెమన్ దెన్?
0: కాదు కాదు.
1: నో,
0: దైవాన్ని చింతించాలి.
1: వీ షుడ్ థింక్ ఆఫ్ గాడ్.
0: అప్పుడు నీవేమి రావాలి? నీ విశ్వాసం గాఢంగా ఉంటుండాలి.
1: యూ షుడ్ హ్యావ్ స్ట్రాంగ్ ఫెయిత్.
0: అయ్యా నీవు ఎవరికి చెప్తున్నావు?
1: సార్ టు హూమ్ ఆర్ యూ టెలింగ్?
0: నాకు చెప్తున్నావు.
1: యూ ఆర్ టెలింగ్ మీ.
0: ఎవరు లేడని చెప్తున్నావు?
1: హూమ్ ఆర్ యూ డినైయింగ్?
0: దేవుడు లేడని చెప్తున్నావు.
1: యూఆర్ డినైయింగ్ గాడ్.
0: దేవుడు నీకు లేడు కానీ నాకున్నాడు.
1: యు మే డినై యువర్ గాడ్ బట్ ఐ హావ్ మై గాడ్.
0: నా దేవుడు లేడంటే చెప్పడానికి హూ ఆర్ యూ?
1: హూ ఆర్ యూ టు డినై మై గాడ్?
0: నీకు దేవుడు లేకపోతే నీవు లేకుండా పో.
1: యూ మే డినై యువర్ గాడ్.
0: నాకు దేవుడు ఉన్నాడు.
1: ఐ హావ్ మై గాడ్.
0: ఆ దేవుడిని నేను చింతిస్తున్నాను.
1: ఐ థింక్ ఆఫ్ మై గాడ్.
0: అనేటువంటి యొక్క ధైర్య సాహసాలతో వారితో ఎదుర్కొన్నప్పుడే నీ యొక్క శక్తి సామర్థ్యం అభివృద్ధి అవుతుంది.
1: వీ షుడ్ హ్యావ్ ద కరేజ్ అండ్ కన్విక్షన్ టు డిక్లేర్ ఐ హావ్ మై గాడ్.
0: అంతేకాని నీకున్నటువంటి దానిని ఇంకెవరో వచ్చి లేదు అంటే నీవెందుకు విశ్వసించాలి?
1: వై డు యు ఫాలో అదర్స్? వై షుడ్ యు లిసన్ టు అదర్స్ వెన్ దే డినై యువర్ గాడ్?
0: ఎవడో ఒకడు వచ్చేసేసి అయ్యా నీ అమ్మ లేదు అంటుంటే అయ్యో మాకు అమ్మ లేదా అని ఏడ్చకూడదు.
1: ఇఫ్ ఎనీవన్ సేస్ యు హావ్ నో మదర్ యు షుడ్ నాట్ క్రై సేయింగ్ ఐ హావ్ నో మదర్.
0: అమాయకుడు.
1: దట్ ఫెలో ఇస్ ఎ ఫూల్.
0: నా తల్లి ఉంటుండాలి.
1: ఐ హావ్ మై మదర్.
0: నా తల్లి ఇంటిలో ఉంటుండాలి.
1: మదర్ ఇస్ ఎ ఫూల్.
0: అని ధైర్యంగా నీ వెంట చెప్పుకుంటున్నావు.
1: వై కాంట్ యు?
0: అదే రీతిగా నాకు దేవుడు ఉన్నాడు.
1: I have God.
0: నా దేవుడు నా హృదయంలో ఉన్నాడు.
1: మై గాడ్ ఇన్ మై హార్ట్.
0: ధైర్యంగా వారితో వాదించడానికి పూనుకోవాలి.
1: యూ షుడ్ బి రెడీ టు ఆర్గ్యూ విత్ ఆల్ ద కరేజ్ అండ్ కన్విక్షన్.
0: వారిని నీతో ప్రవేశపెట్టుకోవాలి కానీ నీవు వారితో ప్రవేశించకూడదు.
1: యూ షుడ్ మేక్ అదర్స్ టు ఫాలో యూ, యూ షుడ్ నాట్ ఫాలో అదర్స్.
0: నీవు వారిని ఫాలో చేస్తే నీవు స్లేవ్ అయిపోతావు.
1: ఇఫ్ యూ ఫాలో అదర్స్ యూ బికమ్ ఎ స్లేవ్.
0: నీకందరూ స్లేవులు కావాలి.
1: అదర్స్ షుడ్ బికమ్ యువర్ స్లేవ్.
0: ఎందుకంటే నీవు దైవత్వంతో ఉన్నావు.
1: వై? బికాస్ యు ఆర్ విత్ గాడ్.
0: దైవత్వంతో ఉన్నటువంటి వారి జగత్ అంతా కూడా చేరి వస్తుంది.
1: ఇఫ్ యు ఆర్ విత్ గాడ్ ద హోల్ వరల్డ్ విల్ ఫాలో యూ.
0: కనుక ఇట్టి ధైర్య సాహసాన్ని మనం పెంచుకోవాలి.
1: వీ షుడ్ హ్యావ్ ద కరేజ్ అండ్ కన్విక్షన్.
0: ఎవరో వచ్చి ఏమో అన్నారని ఏడ్చుకుంటూ కూర్చోకూడదు.
1: బికాస్ ఫర్ ది సింపుల్ రీజన్ సమ్వన్ సెడ్ యూ షుడ్ నాట్ క్రై.
0: ఈ ఏడుపు లోపల ఆడవాళ్ళకు చాలా సహజము, త్వరగా వస్తుంది.
1: ఇట్స్ న్యాచురల్ ఫర్ లేడీస్ టు క్రై.
0: అది వాషర్లెస్ ట్యాప్స్.
1: ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ట్యాప్స్, వాషర్లెస్ ట్యాప్స్.
0: అది ఎప్పుడు నీళ్లు కారుతూనే ఉంటాయి కన్నులు.
1: ది వాటర్ ఫ్లోస్ కంటిన్యూస్లీ.
0: అది కూడా మంచిది కాదు.
1: ఇట్స్ నాట్ గుడ్.
0: దాన్ని మనం అరికట్టుకోవాలి.
1: వీ షుడ్ కంట్రోల్.
0: దేనికోసం మనం నీటి ఇవ్వాలి?
1: వై షుడ్ వి షట్ టియర్స్?
0: మనం టియర్స్ అనేటువంటి ఎందుకోసం ఇవ్వాలి?
1: వై షుడ్ వి షట్ టియర్స్?
0: ఆధ్యాత్మికంగా కూడా కొన్ని అర్థాలు ఉంటున్నాయి.
1: స్పిరిచువల్లీ ది హావ్ ఎ మీనింగ్.
0: నారము అనగా నీరు అని అర్థం.
1: నారము మీన్స్ వాటర్.
0: నారా
1: నారా.
0: నయనము అనగా కన్నులు.
1: నయన మీన్స్ ఐస్.
0: కన్నుల నుంచి వచ్చేటువంటి నీరు నారా. నారము ప్లస్ నయనము నారాయణం అయిపోతుంది.
1: నారా ప్లస్ నయన నారాయణ.
0: నారాయణ కోసమని నీ కంటిదారులు విడిచాలి కానీ మిగతా దానికంత కంటిదారులు విడిచకూడదు.
1: సో వీ షుడ్ షెడ్ టియర్స్ ఫర్ గాడ్ నారాయణ, నాట్ ఫర్ ఎనీ వన్.
0: అవి ఆనంద భాషములు కానీ శోక భాషములు కాదు.
1: దట్ ది టియర్స్ ఆఫ్ జాయ్ బట్ నాట్ ది టియర్స్ ఆఫ్ గ్రీఫ్.
0: దేనికి మనం ఏడ్చకూడదు.
1: వి షుడ్ నాట్ క్రై ఫర్ ఎనీథింగ్.
0: ఏదో కష్టాలు నష్టాలు వస్తుంటాయి.
1: ద డిఫికల్టీస్ అండ్ లాసెస్ కమ్.
0: ఇస్ పాసింగ్ క్లౌడ్స్.
1: దేర్ లైక్ పాసింగ్ క్లౌడ్స్.
0: దేర్ ఇస్ నో ఎనీ పర్మనెంట్ క్లౌడ్స్ ఇన్ దిస్ వరల్డ్.
1: దేర్ ఆర్ నో పర్మనెంట్ క్లౌడ్స్ ఇన్ దిస్ వరల్డ్.
0: అన్ని కదిలిపోయేటువంటివి.
1: దే ఆల్ పాస్ ఆఫ్.
0: ఈ సత్యాన్ని మనం గుర్తించుకున్నప్పుడు విచారణకు ఏమాత్రం అవకాశం అందించము.
1: వెన్ వన్స్ వీ నో దిస్ ట్రూత్ వీ డోంట్ నీడ్ టు వరీ ఎనీ లాంగర్.
0: కనుక మన భక్తి శ్రద్ధలనేటువంటి అంత గాఢంగా భద్రమైపోవాలి.
1: దెర్ఫోర్ అవర్ డివోషన్ అండ్ అవర్ సిన్సిరిటీ షుడ్ బి
0: గాడ్ మనసు భ్రమించని దృష్టిని మనం పెంచుకోవాలి.
1: వీ షుడ్ హావ్ దిస్ స్టెడీనెస్ అండ్ అన్వేవరింగ్ మైండ్.
0: దృష్టిని మనం ఏమాత్రం కూడా మార్చుకోకూడదు.
1: వీ షుడ్ నెవర్ చేంజ్ అవర్ అవుట్లుక్.
0: మన హృదయంలో ఏమాత్రం కూడా మనం అపవిత్రం గావించుకోకూడదు.
1: వీ షుడ్ నెవర్ మేక్ అవర్ హార్ట్ అన్సేఫ్.
0: స్థిరమైన స్థితిగా ఉంటుండాలి.
1: వీ షుడ్ హావ్ ఆల్ స్టెడీనెస్.
0: కనుక ఈ ప్రపంచంలో ఇంతమంది యువకులు ఉండినప్పటికీ ఈ కొద్దిమంది యువకులు మాత్రమే ప్రశాంతంగా చేరడంలో ఎంత అదృష్టవంతులో మీరు.
1: అవుట్ ఆఫ్ సో మెనీ యంగ్స్టర్స్ స్ప్రెడ్ ఆల్ ఓవర్ ది వరల్డ్ యూ ఇఫ్ యూ కుడ్ గ్యాదర్ హియర్ యు ఆర్ వెరీ వెరీ లక్కీ.
0: మీకు లభించినటువంటి ఈ యొక్క ప్రాప్తిని మీరు వ్యర్థం చేసుకోకండి.
1: దిస్ ఫార్చ్యూన్ గిఫ్టెడ్ టు యూ నెవర్ వేస్ట్.
0: మీరు ఎక్కడ పోయినప్పటికీ నేను వెంట ఉన్నాను.
1: You may go anywhere, Bhagavan is with you.
0: మీకు ఏ విధమైనటువంటి బాధలు వచ్చినా నేను చూసుకుంటాను.
1: భగవాన్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఆల్ యువర్ డిఫికల్టీస్.
0: ధైర్యంతో దైవం యొక్క భావమును మీరు అభివృద్ధి పరచుకుని సేవల్లో పాల్గొనండి.
1: విత్ ఆల్ ది కరేజ్ అండ్ డివైన్ థాట్స్ సర్వ్ ది సొసైటీ.
0: కొన్ని నష్టములైనా కూడా పర్వాలేదు, మీరు సహించుకుని సేవలు మానుకోకుండా ఉండండి.
1: యూ మే సఫర్ సర్టన్ లాసెస్ బట్ నెవర్ గివ్ అప్ సర్వీస్.
0: వస్తుంటాయి పోతుంటాయి ప్రతి ఒక్కటికి.
1: థింగ్స్ కమ్ అండ్ గో.
0: కనుక నీ వేదాంతం నందు కూడాను సుఖదుఖే సమీకృత్వ లాభం లాభ జయాజయ. లాభ నష్టములు సుఖదుఖములు వస్తుంటాయి పోతుంటాయి.
1: ద ప్రాఫిట్ అండ్ లాస్, ద గెయిన్ అండ్ లాస్, ద కమ్ అండ్ గో.
0: దీనికంతా మనం వెరవకూడదు.
1: నెవర్ ఫియర్ దీస్ థింగ్స్.
0: దైవచింతన చేస్తూ కూర్చోవాలి.
1: థింక్ ఆఫ్ గాడ్ కంటిన్యూస్లీ.
0: మహాభక్తుడు త్యాగరాజు.
1: త్యాగరాజు ఇస్ ఎ గ్రేట్ డివోటీ.
0: కానీ అతనికి చాలా కష్టములు వచ్చాయి.
1: బట్ హీ ఫేస్ సో మెనీ డిఫికల్టీస్.
0: ఎంతనో భరించుకునేటువంటి ఒక త్యాగరాజు కూడాను.
1: త్యాగరాజు హూ కుడ్ బేర్ ఆల్ ద సఫరింగ్.
0: రామ వియోగం భరించుకోలేక
1: యూ కుడ్ నాట్ బేర్ ది సఫరింగ్. యూ మే సఫర్ సర్టన్ లాసెస్ బట్ నెవర్ గివ్ అప్ సర్వీస్.
0: వస్తుంటాయి పోతుంటాయి ప్రతి ఒక్కటికి.
1: థింగ్స్ కమ్ అండ్ గో.
0: కనుక నీ వేదాంతం నందు కూడాను సుఖదుఖే సమీకృత్వ లాభం లాభం.